0: అప్పుడప్పుడు
1: మననం చేసుకుంటూ రండి.
0: యూ షుడ్ రికాల్ నవ్ అండ్ దెన్.
1: ఓ ప్రశాంతంలో చేరాము,
0: చెప్పాడు భగవాన్
1: ఈ విధంగా విన్నాము అని మీరు మాట్లాడుకుంటూ రండి.
0: అండ్ యూ గో ఆన్ షేరింగ్,
1: మననం చేస్తూ చేస్తూ చేస్తూ ఉంటే ఎంతైనా అభివృద్ధి వస్తుంది.
0: ఇఫ్ యు గో ఆన్ రికలెక్టింగ్, రికాలింగ్, యూ విల్ బి వెరీ హ్యాపీ.
1: పశువులు కూడాను ఆహారం చూసినప్పుడు, పచ్చని గడ్డిని చూసినప్పుడు ప్రవేశిస్తాయి, తినేసేస్తాయి.
0: ద కౌస్ వాచింగ్ ది గ్రీన్ గ్రాస్ విల్ స్టార్ట్ ఈటింగ్.
1: చాలా త్వరగా తినేసేస్తాయి,
0: ఈట్ వెరీ ఫాస్ట్.
1: కానీ
0: బట్
1: తిరిగి తన స్వస్థానమైనటువంటి ఘాటికి పోయేటప్పటికి తిరిగి బయట తీసుకుని నెమరు వేసి నెమరు వేసి చక్కగా జీర్ణింప చేసుకుంది.
0: ఆఫ్టర్ రీచింగ్ ఇట్స్ ప్లేస్ ద కౌస్ స్టార్ట్ మాస్టిగేటింగ్, బ్రింగింగ్ బట్.
1: ఇక్కడ మీరు చాలా త్వరగా తిన్నారు స్వామి యొక్క ఆహారం.
0: యు హావ్ ఈటెన్ సో మచ్ of the food of God, Bhagavan.
1: స్వస్థానంకి వెళ్లి తిరిగి మననం చేసుకుంటూ దాన్ని జీర్ణించుకుంటూ రావాలి.
0: ఆఫ్టర్ గోయింగ్ టు యువర్ నేటివ్ ప్లేస్ యూ షుడ్ రికాల్, రికాపిచ్యులేట్.
1: అప్పుడే ఈ యొక్క ఆహారం యొక్క శక్తి మీకు పుష్టినిస్తుంది.
0: దెన్ యూ విల్ హ్యావ్ ఆల్ ద స్ట్రెంగ్త్ అవుట్ ఆఫ్ దిస్ ఫుడ్ యువర్ పార్టీ.
1: సంతృప్తిని అందిస్తుంది.
0: దిస్ విల్ గివ్ యూ ఆల్ ద సాటిస్ఫాక్షన్.
1: కనుక మీరు ఏ విధమైన దీంట్లో కూడా సందేహపడనక్కర్లేదు.
0: నెవర్ డౌట్ ఇన్ ఎనీ.
1: దైవ విశ్వాసాన్ని పెంచుకోండి.
0: డెవలప్ ఫెయిత్ ఇన్ గాడ్.
1: సేవను మీరు అభివృద్ధి పరచుకోండి.
0: డెవలప్ గ్రోయింగ్ సర్వీస్.
1: సేవ ద్వారానే మీరు జీవితం అనేటువంటి సార్థకం అవుతుంది.
0: త్రూ సర్వీస్ యూ కెన్ రిడీమ్ యువర్ లైఫ్.
1: ఈ యొక్క మాటలను పవిత్రమైన సూత్రములుగా మీరు భావించుకోవాలి.
0: కన్సిడర్ దీస్ వర్డ్స్, భగవాన్స్ మెసేజ్.
1: ఇంకా 10 మందిని మీరు పెంచాలి.
0: యూ షుడ్ గ్రో మోర్ అండ్ మోర్.
1: ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క 100 మందిని పెంచుకుంటుంటే దేశం అంతా ఎంత బాగుపడుతుంది.
0: ఎవ్రీ పర్సన్ షుడ్ స్ప్రెడ్ అండ్ షేర్ విత్ 100 ఈచ్.
1: కనుక ప్రతి ఒక్కరికి కూడా ప్లస్ ప్లస్ ప్లస్ ప్లస్ ప్లస్ ప్లస్ చేస్తూ పోవాలి.
0: లైక్ దిస్ యూ కెన్ గో ఆన్ యాడింగ్.
1: అప్పుడే జగత్తంతా ఏకమైపోతుంది.
0: ద హోల్ వరల్డ్ విల్ బి వన్.
1: అప్పుడే సర్వము ఏకాత్మ భావం కుదిరిపోతుంది.
0: దెన్ యూ హ్యావ్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ, వన్నెస్.
1: యువకులారా, నిత్యము మీకు చాలా శ్రమను అందిస్తున్నానేమో.
0: ఈజ్ భగవాన్ గివింగ్ యూ ట్రబుల్ ఎవ్రీ డే?
1: కానీ మీకోసమే నేను ఇన్ని శ్రమలైనా పడతాను.
0: భగవాన్ ఈజ్ రెడీ టు ట్రబుల్ హిమ్సెల్ఫ్ ఫర్ యువర్ సేక్.
1: మీరు బాగుపడితే చాలు.
0: ఇట్ ఇస్ ఎనఫ్ ఇఫ్ యు ఆర్ గుడ్.
1: మీరు బాగుపడి సమాజాన్ని బాగుపరిస్తే అదే నా ఆనందం.
0: యు బీ గుడ్ అండ్ మేక్ ది సొసైటీ గుడ్ ఈక్వలీ, దట్ ఇస్ ఎనఫ్ ఫర్ స్వామి.
1: పల్లెల యొక్క సేవలకు మీరు పోయినటువంటి సమయం లోపల మీరు అమితంగా మీరు వెళ్లి అధికంగా ఖర్చు చేసుకుని శమలకు వచ్చుకోకండి. మీరు కొద్ది కొద్దిగా పోయి ఆ పల్లెలో వారితోనే ఆ పనులు చేపించి వారికి ఈ సంస్థల యొక్క విషయాన్ని చక్కగా విశదీకరింపజేసి వారితోనే ఆ పల్లె యొక్క అభివృద్ధిని గావించడానికి.
0: Don't strain yourself. Don't spend too much while rendering service to villages. Make them learn, make them do and work for themselves.
1: Aithe ee sevayandu intilo maatram trouble ichi meeru pokoddu.
0: But in the name of service, don't put your own people at home in trouble.
1: Tallidandrulanu santosham petti tarvata nee sevallo po.
0: Make your parents satisfied, make them happy first.
1: Kontha mandi pillalu cheptuntaru, swami maa tallidandranta pamparu swami sevaku antuntaru.
0: Some students say my parents won't permit us for
1: parents
0: service.
1: Chakkaga neevu nanu vipreekaram cheppu.
0: Explain all this to your parents. Explain to your parents.
1: Nanna తిరిగి తెలుకోవటం కోసం అన్న ఆ దేహం వచ్చింది, 10 మందికి సేవ చెయ్యాలి. పరోపకారార్థం ఇదం శరీరం. శరీరం వచ్చింది అది పరోపకార నిమిత్తం. నేను చెయ్యాలి, నువ్వు చెయ్యాలి అని తండ్రికి కూడా చక్కగా చెప్తే ఆయన కూడా కొంచెం బుద్ధి తెచ్చుకుంటాడు.
0: ఎక్స్ప్లెయిన్ క్లియర్లీ అండ్ టీచ్ యువర్ ఫాదర్. ఫాదర్, డూ యూ థింక్ దట్ ద బాడీ ఈస్ గివెన్ ఫర్ డ్రింకింగ్ అండ్ ఈటింగ్? నో, ద బాడీ ఈస్ గిఫ్టెడ్ టు సర్వ్. యూ ఆల్సో సర్వ్. టీచ్ హిమ్ లైక్ దాట్.
1: ఆ విధంగా వారికి మంచి మాటల చేత వాడు కూడా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తే వారు కూడా అర్థం చేసుకుంటారు.
0: లైక్ దిస్ సన్స్ కెన్ టీచ్ దేర్ ఫాదర్.
1: లేకపోతే వారేమనుకుంటారు, ఏదో వీరంతా 10 మంది అంతా చేరి గ్యాంగ్ మాదిరి ఎక్కడ పోయి చేరుతున్నారో ఏం చేస్తున్నారో అని వారికి ఒక డౌట్ గా ఉంటుంటారు.
0: ఆర్ ఎల్స్ ది పేరెంట్స్ విల్ స్టార్ట్ డౌటింగ్ యూ, వేర్ ఆర్ దే గోయింగ్, వాట్ ఈస్ దట్ దే డూ దేర్.
1: కాబట్టి వారికి చెప్పినట్టుగా నీ ఇంటిలో కూడా ప్రవర్తించు.
0: సో యూ కండక్ట్ యువర్ సెల్ఫ్ ఇన్ సచ్ ఎ వే యాజ్ యూ హ్యావ్ ఎక్స్ప్లెయిన్డ్ అండ్ బిహేవ్.
1: బయట కూడా నువ్వు మంచిగా ప్రవర్తించు.
0: యూ బీ గుడ్ విత్ ఎవ్రీవన్.
1: అప్పుడు ఆ తల్లిదండ్రులు కూడా ఆనందిస్తారు.
0: దెన్ పేరెంట్స్ విల్ బి వెరీ హ్యాపీ.
1: కొడుకులు పుట్టినప్పుడు కాదు ఆనందము.
0: దేర్ ఇస్ నో జాయ్ బై హావింగ్ ఎ సన్.
1: కొడుకు పుట్టాడంటే కేవలం ఒక చక్కెరనో ఏదో తీపో పంచుతుంటాము.
0: ది బర్త్ ఆఫ్ ఎ సన్ విల్ మేక్ ఎవ్రీ ఫాదర్ డిస్ట్రిబ్యూట్ స్వీట్స్.
1: కానీ
0: బట్
1: ఇది కాదు భగవంతునికి ఆనందము.
0: ఇట్స్ నాట్ ద వన్ దట్ గివ్స్ జాయ్ టు గాడ్.
1: పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించగానే పుట్టదు.
0: Father will not be happy on hearing the news of the birth of a son.
1: Aa putruni kanugoni pogadaga samajam aa putruni enta pogurtundo appudu vaadiki putrotsaham ostundi tandriki.
0: When the whole society respects his son, then father will be very happy.
1: కనుక సమాజంలో మనం సత్కీర్తి ఇచ్చినప్పుడే తండ్రికి చాలా ఆనందం వస్తుంది.
0: When you get a good name in society, your father will be very happy.
1: కనుకనే పుత్రుడు పుట్టినప్పుడు కాదు ఆనందము, పుత్రుడు మంచి పేరు తెచ్చినప్పుడు తండ్రికి ఆనందం.
0: సో ది ట్రూ హ్యాపీనెస్ ఇస్ నాట్ ఎట్ ద టైమ్ ఆఫ్ బర్త్. The happiness is there when you get a good name.
1: మంచి పేరుని తెచ్చుకోండి.
0: Get a good name.
1: మంచి పనులు చేయండి.
0: Do good.
1: మంచిగా ఉండండి.
0: Be good.
1: మంచిగా మీరు జీవించండి.
0: And lead a good life.
1: ఇదే స్వామి యొక్క ఆశయము.
0: This is the ideal of Swami.
1: మీరు ఈ నాలుగు దినములకు ఎంతో మంచిగా ప్రవర్తించారు, మంచి బిహేవియర్ గా ఉన్నారు, మంచి మేనర్స్ ను కూడా సంపాదించుకోవాలి. కానీ కొన్ని కొన్ని దాంట్లో ఇమోషనల్ ఎక్సైట్మెంట్ అంతా కూడా ఉంటుండాలి, అది కొంచెం చల్లార్చుకోవాలి.
0: యూ హ్యావ్ బిహేవ్డ్ ఇన్ ఎన్ ఎక్సలెంట్ వే విత్ గుడ్ హ్యాబిట్స్ విత్ గుడ్ కాండక్ట్ అండ్ బిహేవియర్ ఆల్ దీస్ ఫోర్ డేస్ బికాస్ ఆఫ్ ఎమోషన్ అట్ టైమ్స్ దేర్ వర్ సర్టన్
1: దానిని కూడా కొంచెం కంట్రోల్ చేసుకుంటే వీరెంతైనా ఆదర్శవంతమైనటువంటి జీవులుగా ఉంటారు.
0: ఇఫ్ యూ కంట్రోల్ యువర్ ఎమోషన్ యూ కెన్ బి ఐడియల్స్.
1: మాటలు తగ్గించుకోండి.
0: రిడ్యూస్ యువర్ టాక్.
1: కొంతవరకును సత్యాన్ని గుర్తించండి.
0: నౌ ది ట్రూత్.
1: పవిత్రతను పెంచుకోండి.
0: గ్రో ఇన్ సీక్రెట్నెస్.
1: జీవితాన్ని ఆనందంగా జీవించండి.
0: మేక్ యువర్ లైఫ్ బ్లిస్ఫుల్.
1: హ్యాపీ హ్యాపీ. ఏది హ్యాపీ?
0: వి సే హ్యాపీనెస్, వాట్ ఈస్ దట్ హ్యాపీనెస్?
1: జీవితంలో ఏది హ్యాపీ లేదు.
0: నథింగ్ ఈస్ హ్యాపీ.
1: అంత అప్పటికప్పటికి వస్తుంది, అప్పటికప్పటికి అంత పాసింగ్ క్లౌడ్స్, పాసింగ్ క్లౌడ్స్.
0: Things come then and there itself and they pass
1: on. కానీ పర్మనెంట్ అనేటువంటి హ్యాపీ ఒక దైవత్వంతో మాత్రమే ఉంటుండాలి.
0: The permanent happiness is with God only.
1: ఇది హార్ట్ టు హార్ట్, లవ్ టు లవ్.
0: It is a connection heart to heart, love to love.
1: ఇదే మీరు పెంచుకోవాలి.
0: This you should develop.
1: ఇది మీ యొక్క నిజమైనటువంటి యొక్క భక్తి ప్రపత్తులకు సరైన నిదర్శనము.
0: This is the true proof of your devotion and sincerity.
1: స్వామి యొక్క ఆశీర్వాదములు అమితంగా ఉంటున్నాయి. మీరు సుఖంగా, శాంతిగా, ఆనందంగా, భక్తి ప్రపత్తులతో జీవించి దేశానికి సరైనటువంటి యొక్క సేవలు చేయాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విమరిస్తున్నాను.
0: యూ హ్యావ్ భగవాన్స్ బ్లెస్సింగ్స్ ఇన్ అబండెన్స్. భగవాన్ వాంట్స్ యూ టు లీడ్ ఎ పీస్ఫుల్ హ్యాపీ బ్లిస్ఫుల్ లైఫ్ and grow in sincerity, devotion and steadfastness and brings his divine discourse to a close.
2: You were listening to excerpts from a divine discourse delivered in Prashanti Nilayam by Bhagwan Baba on 19th July 1997. Baba cited the example of how Hanuman always called himself a servant of Lord Rama, despite his strength and valor. Bhagwan added that we must develop such humility and feel honored to call ourselves servants of God and humanity. Thank you. Sai Ram.

0: O man, examine and question for yourself what kind of happiness you have achieved right from dawn to dusk, the moment you get out of your bed and retire, spending all the time in acquiring knowledge, earning degrees, forgetting God, what happiness you have got. Examine for yourself.
1: Prema Swarupulara.
0: Embodiments of love.
1: మానవ జీవితము ఉత్కృష్టమైనది, సౌజన్యమైనది, సౌశీల్యమైనది.
0: హ్యూమన్ లైఫ్ ఇస్ నోబ్లెస్ట్, రేరెస్ట్, హస్ గాట్ టు బి లివ్డ్.
1: ఇట్టి మానవత్వాన్ని నిత్యకృషి ద్వారా, కర్మల ద్వారా సార్థకం కావించుకోవటం మానవుని ప్రధాన కర్తవ్యం.
0: ఇట్ ఇస్ ద మెయిన్ రెస్పాన్సిబిలిటీ అండ్ డ్యూటీ ఆఫ్ ఎవ్రీ మ్యాన్ టు వర్క్ ఫర్ హిస్ రిడెంప్షన్ అండ్ లిబరేషన్ by putting his daily effort, by just working hard through discharging his duties.
1: Janadu potanimpukona chikkulanunduchu, janadu potanimpukona chikkulanunduchu.
0: After all, to fill this small belly, we face so many problems in life.
1: వేల విద్యలను పూనిక మీద నేర్చి,
0: వీ అక్వైర్ వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్ ఫ్రమ్ వేరియస్ ఫీల్డ్స్,
1: పరిపూర్ణ సుఖంబును పొందలేక,
0: వీ ఆర్ నాట్ ఏబుల్ టు ఎంజాయ్ ద టోటల్ బ్లిస్.
1: ఈ మానవ జీవితం వ్యర్థముగా వించుకుంటూ,
0: అండ్ రియలీ వీ ఆర్ వేస్టింగ్ అవర్ హ్యూమన్ లైఫ్.
1: అరవింద దళాక్షుని విస్మరించి,
0: వాట్ ఇస్ ఇట్ దట్ వి ఈవెన్ ఫర్గెట్ గాడ్.
1: ఏ పెద్ద సుఖం పునొందితురు ప్రీతిగా యోచన చేయు మానవ.
0: మ్యాన్, ఎగ్జామిన్ ఫర్ యువర్ సెల్ఫ్ వాట్ కైండ్ ఆఫ్ హ్యాపీనెస్ యూ ఎంజాయ్ ఫర్గెటింగ్ గాడ్, స్పెండింగ్ ఆల్ ద టైమ్ ఇన్ అక్వైరింగ్ నాలెడ్జ్.
1: ప్రేమస్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఈ జ్ఞానాన్ని పొట్ట నింపుకోవడానికై అనేక విధములైనటువంటి సేవలు పడుతున్నాము.
0: We strain, exert ourselves, after all, to fill this small belly.
1: అనేక విధములుగా ఆర్జిస్తున్నాము.
0: We earn in every possible way.
1: కానీ దీనితో మనం తృప్తి నొందుతున్నామా?
0: Are we really satisfied by this?
1: లేదు.
0: No.
1: తృప్తి అన్నటువంటిది ఏనాటికి కూడా మనకు కలగదు.
0: There is no contentment at any point of time.
1: దీనిని పురస్కరించుకొని ఏ విజ్ఞేశుడు చెప్పాడు, నసుకా లభ్యతే సుఖం.
0: Basing on this,
1: sukham nunchi sukham manaku kalagadu, kashtam nunchi manaku sukham dorukutundi.
0: Basing on this, it is said, you cannot derive happiness out of happiness. Happiness is the fructification of difficulty.
1: Sukhanni manam aashistunname kaani sukham dwara manaku shanti santosham labhyam kavatam ledu.
0: You want all the happiness, comforts and conveniences, but you cannot be peaceful.
1: Sukha shantulu manam anubhavinchavallanna kashtamale manaku pradhanamaina gurugulu.
0: If you want to be really blissful and peaceful, yes, obstacles are necessary.
1: Pratikinanni naalu phalamu nichute kaaka chachi chuda tanuvu kosi ichu.
0: A tree, while being alive, it bears fruits for all of us. Even after death, the tree is ready offering itself as the firewood.
1: Ee vruksham kante tyagi marekutunnada?
0: Tree is a very symbol of sacrifice.
1: Tyagamandu vrukshambe guruvu.
0: In fact, in this field of sacrifice, a tree is the preceptor.
1: Kanuka manavattvamlo tyagam atyavasaramu.
0: In this human life, sacrifice is very essential.
1: Ee naatikainanu tyagam leka bhogamu kaani aanandamu kaani manaku labhyam kaadu.
0: Without sacrifice, you cannot enjoy the state of bliss anytime.
1: కనుక త్యాగానికి మనము ఇప్పటి నుంచే మనం తగిన కృషి చేయాలి.
0: We should make every effort, take every opportunity to sacrifice from now on.
1: అల్ప బుద్ధులనింత ఆదరించిన కానీ,
0: you may extend all the hospitality, kindness to a mean-minded
1: ఎట్టివానినైనా,
0: he will certainly harm you. The very benefactor is put to harm.
1: విషము కూడిన వెర్రి, విషము కూడిన వెర్రి చెట్టులందున మానవత్వము వ్యర్థమయ్యే.
0: Because of the poison that gets into one's own psychology, the human life is wasted totally.
1: Keedu cheyunetti ganuni naina.
0: He will certainly harm anybody, the one who helped him even.
1: Kanukane manam alpulu kaakudadu.
0: We should now be mean minded.
1: Adikudu kavali.
0: We should be really noble one.
1: Alpa buddhinenta aadarinchina kaani keedu cheyunetti vaalinaina.
0: A mean-minded fellow may be well received and treated, but yet he will not give up his bad quality of harming others.
1: Kanuka manamu adhika buddhulu kavali.
0: We should be broad-minded.
1: Ee vishala prapanchamunandu manavattam aneetundi chaala uttamam aneetundi aneetundi keerthini manam nilabettali.
0: We should uphold the pristine glory and the esteem that man is supreme in this universe.
1: Prachina rishulu కొన్ని తప్పులు చేసి దైవం ద్వారా శిక్షను అనుభవిస్తూ పశ్చాత్తాపపడి కడపటికి వారు క్షమను కోరుకున్నారు.
0: In ancient times you must have come to know the sages committed certain mistakes, but they repented and atoned their sins, corrected themselves.
1: వారు చాలా గొప్పవారు.
0: They are really great personalities.
1: అట్టి ఘనుడైనటువంటి వారిని మనం ఆచరించాలి.
0: We should follow such mighty men of eminence.
1: నేటి మానవులు బలహీనుడైనటువంటి వారు.
0: The modern man is very weak.
1: తప్పులు చేసి కూడాను దానిని సరిదిద్దుకొనుటకు ప్రయత్నిస్తురే కాని దాని దోషములను గుర్తించి వర్తించడానికి ఏమాత్రము పూనుకోరు.
0: In the modern times, people commit mistakes. They do not realize, they do not recognize and make any effort to correct and set things proper.
1: ఆనాటి పెద్దలు తప్పులను నివారణ కావించుకుని కృతజ్ఞతాపూర్వకమైనటువంటి యొక్క వందనముల చేత దైవాన్ని ప్రార్థించేటివారు.
0: In those days elders corrected their all their defects and mistakes and led a pure life, being very grateful to God.
1: పశ్చాత్తాపమునకు మూల కారణం.
0: And repentance is the root cause for the glorious life that followed.
1: దీనిని గుర్తింపచేసే నిమిత్తమై
0: to make you recognize this.
1: వర్షములకు ఒక పర్యాయము విఘ్నేశుని పూజ అని పెట్టారు.
0: We worship Lord Vigneshwara once in a year.
1: Vigneshwara anaga emiti?
0: Who is Vigneshwara?
1: Ganapati anaga emiti?
0: Who is Ganapati?
1: Gana aneetundi buddhiki sambandhinchinatundi.
0: The word gana is related to the intellect.
1: Na aneetundi vijnanamunaku sambandhinchinatundi.
0: Na refers to wisdom.
1: Vijnana vigna prajnanamunaku adhipati ainatundi vade Ganapati.
0: Ganapati is the head of all secular, the spiritual knowledge.
1: Vinayakudanaga tanakante nayakudu marakudu ledu.
0: Vinayaka has no master above him.
1: Tanaku taane nayakudu.
0: He is a master unto himself.
1: అలాంటి వినాయకుని యొక్క తత్వము ఎవ్వరి కూడాను కీడు కనిపించదు.
0: అండ్ వినాయక విల్ నెవర్ పుట్ యూ టు సఫరింగ్ ఎనీవే.
1: సర్వ కర్మలకును అవిఘ్నమస్తుగా ఆశీర్వదించి పోషించేటువంటి వాడు వినాయకుడు.
0: వినాయక బ్లెస్సెస్ ఆల్ యువర్ ఎండివర్స్ ఎఫర్ట్స్ అండ్ కన్ఫర్స్ సక్సెస్.
1: చెడ్డను ఏమాత్రము చెంతకు చేర్చేటువంటి వారు కాదు.
0: హీ విల్ నెవర్ అలవ్ యూ టు కంటైన్ ఎనీ బ్యాడ్ ఇన్ యూ.
1: కనుకనే అతనికి ఎలుక వాహనము అన్నారు.
0: So he has got the rat as
1: మూషికము అనగా చీకటి.
0: Rat మూషిక stands for darkness.
1: రాత్రియందు చీకటి చాలా అధికం కనుకనే ఎలుకలు కూడాను రాత్రియందు సంచరిస్తుంటాయి.
0: Night being very dark, the rats move about.
1: చీకటిని దూరం చేసి ప్రకాశం ప్రకాశింపజేసి జనులకు ఆనందాన్ని ఆదర్శాన్ని అందించేటువంటిది మూషికము.
0: It is the rat that would help you to dispel this darkness and move in a pleasant way in the following day, the daytime.
1: Motta mota manavatvamunake matram parimitam gaakunda yavat krimakeetikaadulu kudanu jantu jalalaku kudanu daivatvam aneetundi aadarshavantam aneetundi satyanni nirupinche nimittamai vigneshuriniki yenugu vaahanam yenugutala ఎలుక వాహనము రెండింటినీ సృష్టించారు.
0: The divinity is not limited to mankind alone. We find the divinity being present in birds and beasts and animals. To demonstrate the latent immanent divinity, we have got Vinayaka, the rat as his chariot and the elephant
1: being his face. Vinayakuni yokka sambandham గతి తెలివి.
0: And the elephant is highly intelligent.
1: చాలా తెలివైనటువంటిది ఈ ఎలిఫెంట్.
0: Elephant is highly intelligent.
1: చాలా విశ్వాసంతో కూడినటువంటిది.
0: It has got all faith and loyalty.
1: ప్రాణం పోయినా సరే మాస్టర్ ను మరవనటువంటిది.
0: The elephant would rather give up its life.
1: మాస్టర్ ను మరువక తన జన్మం ఉండినంత వరకు కూడాను భగవంతుని యొక్క తత్వం చేత కృతజ్ఞతను పోషించేటువంటిది ఈ యొక్క గజము.
0: ఇట్ ఇస్ ద ఎలిఫెంట్ దట్ విల్ నెవర్ లీవ్ ఇట్స్ పాత్. ఇట్ లేస్ ఆల్ బై ఇట్ సెల్ఫ్ అండ్ స్టాండ్స్ యాజ్ అ సింబల్ ఫర్ గ్రాటిట్యూడ్.
1: కనుకనే ఈ కృతజ్ఞతకు మూల కారణమైనటువంటిది ఈ గజము.
0: అండ్ ద ఎలిఫెంట్ స్టాండ్స్ ఫర్ దిస్ గ్రాటిట్యూడ్.
1: ఈ కృతజ్ఞత అనేటువంటిది చాలా పవిత్రమైనటువంటిది.
0: గ్రాటిట్యూడ్ ఇస్ అ సీక్రెట్ క్వాలిటీ.
1: క్షమ సత్యము.
0: Forbearance is true.
1: Chama dharmamu.
0: Purity is dharma.
1: Chama vedamu.
0: It is veda.
1: Chama ahimsa.
0: Is non-violent.
1: Chama sarvasvambhu.
0: It's everything.
1: Ee chamato koodinatvanti yokka swarupame ee gajamu.
0: And this elephant has got all the patience for forbearance.
1: Tana pranamayanu modaltundi kaani yajamanuki ye maatramu keedu cheyadu.
0: The elephant is prepared to sacrifice its life. But you will never tolerate the master's suffering any time.
1: మానవునికి ఆదర్శవంతమైన మార్గాన్ని నిరూపించేటువంటిది ఈ గజము.
0: Elephant demonstrates to all of us an ideal path.
1: ఏ దారి కూడా లేనటువంటి అరణ్యము లోపల ఏనుగు ఒక్క తూరి ప్రవేశించినట్టే మనుషులకు దారి ఏర్పడుతుంది.
0: When there is no path taking us to any thick forest, dense forest around, it is the elephant that treads along that path.
1: కనుకనే జీవిత అరణ్యమునందు మార్గము కనిపించినటువంటి మానవులకు మార్గమును బోధించేటువంటిదే ఈ గజము.
0: Therefore in this life which is a dense thick forest, it is the elephant that should show us the correct path.
1: అట్టి తెలివితేటలైనటువంటి ఒక శిరస్సును ధరించినటువంటి వాడు వినాయకుడు.
0: వినాయక has got this head of that of an elephant that stands for
1: వినాయకుడగ తెలివితేటల చేత మానవులకు ఆదర్శవంతమైన మార్గాన్ని నిరూపించేటువంటి వాడు.
0: వినాయక shows an ideal path to tread for all of us.
1: ఈ వినాయక చవితి దినము
0: on this day of Vinayaka Chaviti
1: అనేక రకములైనటువంటి నైవేద్యములు చేస్తుంటారు వినాయకునకు.
0: వి మేక్ సెవెరల్ ఆఫరింగ్స్ టు అవర్ గాడ్.
1: కానీ అతనికి ఉడికినది కానీ వేడైనది కానీ ఆయిల్ తో కూడింది కానీ తాను ఏమాత్రమూ ఆరగించడు.
0: ఇన్ ఫ్యాక్ట్ వి డు నాట్ ఆఫర్ ఎనీథింగ్ దట్ ఈస్ కుక్డ్ విత్ ఎనీ ఆయిల్ స్టఫ్ ఆన్ దిస్ డే.
1: ఒక విధమైనటువంటి స్టీమ్ తో ఉడికినటువంటి మాత్రమే భుజిస్తాడు.
0: ఆల్ ప్రిపరేషన్స్ మేడ్ అవుట్ ఆఫ్ స్టీమ్ ఆర్ ఆఫర్డ్.
1: బియ్యము పిండి చేసి
0: the rice is made into flour.
1: అందులో నువ్వుల పిండి పెట్టి
0: and till is added to that.
1: దీని కుడుములు ఉండ్రాళ్ళు అని పెట్టి వినాయకునికి నైవేద్యం చేస్తారు.
0: అండ్ ఆఫరింగ్ బై నేమ్ ఉడుమురు అండ్ ఉండ్రాళ్ళు ఆర్ ఆఫర్డ్ టు గాడ్.
1: ఇందులో ఏమాత్రం కూడాను ఆయిల్ కానీ వేడి కానీ సోకదు.
0: There is no oil content in this preparation.
1: ఇది దేనికోసం ఈ విధమైనటువంటి మార్గం అనుసరింపజేశాడు.
0: Why such an offering is made?
1: మానవునికి ఆరోగ్యమే మహాభాగ్యము.
0: In fact, health is wealth to humanity.
1: ఈ స్టీమ్ తో చేసినటువంటి ఒక పదార్థములు భుజించినటువంటి వారికి పూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారు.
0: Those that partake the preparations out of steam will be perfect.
1: కానీ మానవుడు ఈనాడు జిహ్వ చాపల్యం చేత రుచులను మరిగి అనేక రకమైనటువంటి ఒక దీన్ని ప్రిపేర్ చేసుకుంటున్నాడు.
0: మ్యాన్ ఇస్ రన్నింగ్ ఆఫ్టర్ ద టేస్ట్ ఆల్ సార్ట్స్ ఆఫ్ డెలికసీస్ అండ్ ఇస్ ఆఫ్టర్ వేరియస్ టైప్స్ ఆఫ్ ఫుడ్.
1: కానీ గజము ఆరోగ్యమే మహాభాగ్యంగా తీసుకుంటుంది.
0: బట్ ఎలిఫెంట్ కన్సిడర్స్ హెల్త్ యాజ్ ద వెల్త్.
1: వినాయకుడు ఇదే మార్గాన్ని ప్రజలకు బోధిస్తూ వచ్చాడు.
0: వినాయక టీచర్స్ ద సేమ్ లెసన్.
1: ఈ వేడి చేసినటువంటి యొక్క బియ్యం పిండి చేత
0: this hot preparation made out of rice flour
1: ee nuvula cheta
0: and the till
1: kannulalo unnatundi oka doshamulanta nivarana kavutundi.
0: You will be free from all eye defects.
1: ఇందులో ఉండేటువంటి మచ్చలు కూడాను మాయమైపోతుంది.
0: యూ డోంట్ ఫైండ్ ఎనీ స్పాట్స్ దేర్.
1: క్యాట్రాక్ట్ కూడాను ఎక్కువగా రాదు.
0: యూ డోంట్ సఫర్ ఫ్రమ్ క్యాట్రాక్ట్ ఈవెన్.
1: ఇది ఆవిరి చేత ఉడికినటువంటి ఒక నువ్వులు.
0: బికాస్ ది టిల్ ఆర్ మేడ్ అవుట్ ఆఫ్ ది స్టీమ్
1: దీనిలో బెల్లం కలిపి
0: జాగరీ ఇస్ మిక్స్డ్.
1: ఈ రెండింటి యొక్క సంబంధం కూడా భుజిస్తాము చేత
0: అండ్ వెన్ వన్స్ వీ మిక్స్ ది జాగరీ అండ్ ఈట్
1: వాతపిత్త శేషాదులు ఏమాత్రం కూడా దగ్గర రానివ్వదు.
0: యూ విల్ నాట్ బి ఎఫెక్టెడ్ బై ఎనీ బైల్ ఆర్ ది వింగ్ ఆర్ ఫ్లేమ్.
1: కనుక బెల్లం చేత వాతపిత్తాశుదము నివారణ గావిస్తుంది.
0: జాగరీ మెయింటైన్స్ పర్ఫెక్ట్ హెల్త్ ఫ్రీ.
1: నువ్వుల చేత కన్నుల యొక్క దోషమును నివారణ గావిస్తుంది.
0: ది తిల్ సీడ్స్ దట్ వీ మిక్స్ is the cure for all our complaints. The rice flour, which is cooked with steam, easy digestion. Because of easy digestion, you will never suffer.
1: ఈ విధమైనటువంటి యొక్క వినాయకుని యందు కేవలం మనం పూజలు చేయటం మాత్రమే నేర్చుకున్నాం, కానీ అందులో ఉన్నటువంటి యొక్క ఆదేశములను ఏమాత్రం మనం గుర్తించడం లేదు.
0: We have learned how to worship Vinayaka, but we don't listen to his teachings.
1: వినాయకుని యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం అన్ని కూడాను పిల్లలకు ఆదర్శవంతమైనటువంటి యొక్క ఆనందాన్ని ఆరోగ్యాన్ని చేకూరుస్తుంది.
0: The teachings of Vinayaka will make every one of us ideal.
1: తెలివితేటలను పోషిస్తుంది.
0: ఇట్ సస్టైన్స్ అవర్ ఇంటెలిజెన్స్.
1: విద్యార్థులకు ఈ యొక్క వినాయక పూజ చేత మంచి తెలివిని అందిస్తుంది.
0: స్టూడెంట్స్ యాజ్ దే వర్షిప్ వినాయక దే విల్ బి వెరీ ఇంటెలిజెంట్.
1: మెమరీ పవర్ను కూడా చేకూరుస్తుంది.
0: యూ విల్ ఇంక్రీజ్ యువర్ మెమరీ పవర్.
1: మన జ్ఞాపక శక్తిని కూడా కలిగిస్తుంది.
0: యూ విల్ సర్టన్లీ మెమరైజ్ థింగ్స్.
1: కనుకనే వినాయకుని ఈ విద్యార్థులు వినాయక చవితి రోజు అధికంగా పూజిస్తుంటారు.
0: స్టూడెంట్స్ worship, pray to God Vinayaka more on this day.
1: Intiye kaaka prati sangeetha sagrastulu kudanu motta motta prarambhinche samayalo vinayakuni yokka peru cheptaru.
0: Besides this, all musicians begin their concert by singing in praise of
1: vinayaka prarthana chetane aa yokka sangeethamunu prarambhistaru.
0: The music concerts begin in praise of vinayaka.
1: Vinayaka pooja lekunda vaaru sangeethamunu em maatram kuda prarambhincharu.
0: No music program ever begins
1: kaani kaliyuga prabhavam cheta vinayakatvanni ee naadu prakkaku nettaru.
0: Because of the effects of Kali, we have forgotten this fact.
1: కలుకుని వినాశత్వమును పొందుతున్నారు.
0: That is leading to the total ruin.
1: ఈ నాటి వినాశమునకు మూల కారణము వినాయకుని దూరం కావించడమే.
0: For the present day disaster, the root cause lies in forgetting Vinayaka.
1: ఈ నాటి మానవుడు తాత్కాలికమైనటువంటి సుఖ సంతోషములను ఆశిస్తున్నాడే కానీ శాశ్వత సంతోష శాంతిని ఏమాత్రము ఆశించటం లేదు.
0: Man is after temporal, ephemeral, fleeting joy and happiness, forgetting the eternal bliss.
1: శాశ్వత సంతోష ప్రాప్తిని మనం పొందాలి.
0: In fact, we should strive for శాశ్వత
1: సుఖ శాంతిని మనం పొందాలి.
0: In fact, we should be peaceful.
1: ఈ శాశ్వత సుఖ శాంతిని కేవలము ఒక విధమైనటువంటి ఒక దైవ ప్రార్థన చేత కానీ మరొక దానితో మనకు ప్రాప్తించదు.
0: యూ కెన్ ఓన్లీ బి పీస్ఫుల్, ఎంజాయ్ ద పీస్ ఓన్లీ బై ప్రేయింగ్ టు గాడ్.
1: దినదినానికి కూడాను కాలం గడిచే కొలది కూడాను మానవత్వం అనేటువంటి కీర్తి నశించిపోతుండాలి.
0: యాజ్ డేస్ పాస్ బై యూ నోటీస్ దట్ ది వెరీ హ్యూమన్ వాల్యూ, హ్యూమన్నెస్ ఈజ్ లాస్ట్.
1: మానవతా విలువలు మరుగైపోతున్నాయి.
0: హ్యూమన్ వాల్యూస్ ఆర్ గాన్.
1: మానవుడు చేయవలసినటువంటి పద్ధతులు ఏమాత్రం కూడా చేయటం లేదు.
0: మ్యాన్ ఈజ్ నాట్ ఫాలోయింగ్ హిస్ ప్రిస్క్రైబ్డ్ కోడ్ ఆఫ్ కాండక్ట్.
1: కనుకనే మానవత్వాన్ని మనం అనుసరించినప్పుడే దివ్యత్వం అనేది మనకు ప్రాప్తిస్తుంది.
0: When once you follow the human value, you will attain divinity.
1: ఒక్కతూరి చెప్పినటువంటి మాటను లైఫ్ అంతా కూడా మనం పెట్టుకోవాలి మనసులో.
0: When once one thing is said to you, you should bear your mind.
1: చిన్నది కానీ పెద్దది కానీ దానికి తగినటువంటి ఉపకారం తగినటువంటి కృతజ్ఞతను మనం నిరూపించాలి.
0: Small or big, you have to express gratitude.
1: ఆ కృతజ్ఞత లేనటువంటి మానవుడు క్రూరుడైపోతాడు.
0: Bereft of gratitude, you turn wicked.
1: Surya namaskaram nandu manam anek rakamuga perlu pedutunnam.
0: We offer our prayers to Lord Sun.
1: Arunaya namaha. Ananjyotaya namaha.
0: Lord of effulgence, brilliance.
1: Kattagalapadiki krutagnyadhaya namaha. కృతజ్ఞాయన మహా.
0: అండ్ వీ ఆల్సో సే దట్ హీ విల్ నాట్ బేర్
1: కృతజ్ఞుడు కానటువంటి వాడు అనగా కృతజ్ఞతను చూపనటువంటి వాడు కన్నుండి తీసుకున్నటువంటి వాడు అవుతాడు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ సన్ గాడ్ విత్ డ్రాస్ దట్ విజన్, ది ఐ సైట్ అవుట్ ఆఫ్ దట్ అన్గ్రేట్ఫుల్.
1: మన కన్నుల ఎందున్నటువంటి వెలుతురు ఆదిత్యుని వల్ల మనకు జరుగుతుండాలి.
0: ద లైట్ in our eyes is because the grace
1: ఆదిత్యుని యొక్క ప్రకాశం చేతని మనం కన్నులు ఓపెన్ చేసినప్పుడు సర్వము మనం కాంచగలుగుతున్నాము.
0: ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద లైట్ ఆఫ్ ద సన్ గాడ్ వీ ఆర్ ఏబుల్ టు విజువలైజ్.
1: ఆదిత్యుడు ప్రకాశించినప్పటికీ కన్నులు మూసుకుంటే ఏ పదార్థము మనకు కనిపించదు.
0: Though there is light outside, with your eyes closed, you cannot see anything in
1: vicinity. ఆదిత్యుని యొక్క ప్రతిబింబమే మన నేత్రముల యందు ఉంటుండాలి.
0: Therefore the vision is the reflection of sun god.
1: కనుక ఈ కృతజ్ఞత చూపినటువంటి మానవునికు
0: the man who is not grateful,
1: netramu nunchi kudunu adichudu vellipothadu.
0: Sun withdraws
1: anaga taanu andhudaipothadu,
0: meaning he turns blind.
1: Andhakaram cheta manavudu ye matram pannulu cheyadu.
0: Man cannot discharge his duty.
1: Goppa panditulainappatikini
0: He may be a great scholar.
1: కన్నును మూసుకుంటే ఏ చిన్న పదార్థాన్ని కూడా చూడలేడు.
0: When once he closes his eyes, he cannot see any tiny object.
1: నేత్రమే మన యొక్క జీవితానికి శాస్త్రము.
0: Therefore, netra, the eye is the శాస్త్ర, the sacred text.
1: కనుకనే మన శాస్త్రమంతా నేత్రమే.
0: The sacred book,
1: అనగా ఆదిత్యుని యొక్క ప్రకాశమే.
0: It is just the ఆదిత్యుని
1: యొక్క ప్రతిబింబమే.
0: It is the reflection of the sun god.
1: కనుకని మనం నేత్రాన్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలి.
0: Therefore we have to pay utmost attention to our eye.
1: ఈ ఇందులో దోషములు ఏమైనా ఏర్పడినట్టే మనం కృతజ్ఞత లేనటువంటి వారం అయిపోతాం.
0: Eye defects certainly speak of the lack of gratitude.
1: కనుక
0: సో
1: వినాయకు యొక్క తత్వం నందు అనేక రకమైనటువంటి మానవ ఉద్ధారములకు సంబంధించినటువంటి యొక్క మార్గం నిరూపిస్తూ వచ్చాడు.
0: వినాయక హస్ గాట్ సో మెనీ టీచింగ్స్ దట్ వుడ్ హెల్ప్ ఫర్ ది ఎమాన్సిపేషన్ లిబరేషన్ ఆఫ్ మ్యాన్.
1: ప్రాచీన కాలం నుండి కూడాను వినాయక పూజ ప్రారంభమైంది.
0: Worship of Ganesh has been followed and adopted.
1: కాని అనేక మంది ఏదో ఇది కొంతకాలం నుంచి ప్రారంభమైనట్టుగా భావిస్తున్నారు.
0: We consider it of recent origin.
1: నారాయణోపనిషత్తునందు మొట్టమొదటి వినాయకుణ్ణి ప్రార్థిస్తూ వచ్చింది.
0: వి ఫైండ్ ద మెన్షన్ ఆఫ్
1: తత్పురుషాయ విద్మహే తన్నో దేవ ప్రచోదయాత్.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఈస్ సెడ్ ఇన్ ఆల్ ప్రైజ్ ఆఫ్ సన్ గాడ్.
1: ఈ యొక్క సూర్యుణ్ణి చాలా ప్రధానంగా భావిస్తున్నారు.
0: సన్ గాడ్ ఇస్ కన్సిడర్డ్
1: ఆ సూర్యుని యొక్క ప్రతిబింబమైనటువంటి యొక్క వినాయకుణ్ణి పూజిస్తూ వచ్చారు.
0: అండ్ వి ఆల్సో వర్షిప్ లార్డ్ వినాయక ఫర్ ద
1: అనేక వేదముల యందు కూడాను ఋగ్వేదము యజుర్వేదం సామవేదం నందు కూడాను వినాయకుని యొక్క మంత్రములు అనేకంగా నిరూపిస్తూ వచ్చాయి.
0: ఇన్ ఆల్ ఫోర్ వేదస్ వి ఫైండ్ ద మెన్షన్ ఆఫ్ లార్డ్ వినాయక.
1: ప్రతి సంగీతవంతుడు కూడాను వినాయకుని వలె ప్రభువే నన్ను విమలాదేవి అని పిలుస్తున్నారు.
0: ఈవెన్ ఇన్ మ్యూజిక్ దే ప్రే టు వినాయక టు ఎర్న్ హిస్ గ్రేస్.
1: కనుక వినాయకుని పోచినట్టుగా నన్ను కూడా ప్రభువు అని చెప్పారు.
0: జస్ట్ ఎస్ వినాయక ఇస్ బ్లెస్డ్ ఐ
1: మైట్ బి బ్లెస్డ్.
0: హౌ ఇస్ ఇట్
1: పాసిబుల్? ఏ విధంగా కనిపెడుతుంది?
0: హౌ డు ఎక్స్పెక్ట్ ప్రొటెక్షన్?
1: ఆ వినాయకుని తగినటువంటి గుణములు తనలో ఉన్నాయా?
0: డూ యూ హ్యావ్ ద క్వాలిటీస్ ఆఫ్ వినాయక ఇన్ యూ?
1: వినాయకుడు పరిశుద్ధమైనటువంటి హృదయం కలవాడు.
0: వినాయక ఇస్ ఆల్ ప్యూర్
1: సిద్ధి బుద్ధి అతని యొక్క నేత్రములు.
0: ఇన్ ఫ్యాక్ట్ హిస్ టూ ఐస్ ఆర్
1: ఈ సిద్ధి బుద్ధి నేత్రములనే తన యొక్క పత్నులుగా భావించారు.
0: హీ కన్సిడర్డ్ సిద్ధి ఫుల్ఫిల్మెంట్ బుద్ధి ఇంటెలెక్ట్
1: సిద్ధి బుద్ధి నాయకుడు వినాయకుడు అన్నారు.
0: అండ్ ఈస్ ద మాస్టర్ వినాయక.
1: సిద్ధి ఉండాలంటే బుద్ధి ఉండాలి.
0: ఫర్ సిద్ధి ఫుల్ఫిల్మెంట్ యూ నీడ్ ఇంటెలెక్ట్.
1: బుద్ధి ఉండాలంటే మనలో ఉన్నటువంటి కృతజ్ఞతను పెంచుకోవాలి.
0: ఇన్ ఆర్డర్ టు హ్యావ్ దిస్ బుద్ధి ఇంటెలెక్ట్ యూ
1: కృతజ్ఞుడైనటువంటి వానికి బుద్ధి కూడా నాశనం అవుతుంది.
0: అండ్ అన్గ్రేట్ఫుల్ మ్యాన్ విల్ నెవర్ బి అన్ ఇంటెలెక్చువల్.
1: ఈ బుద్ధియే నాశనమైన తర్వాత సిద్ధి మనకు ఏ రీతిగా కలుగుతుంది?
0: వెన్ వన్స్ ది ఇంటెలెక్ట్ ఇస్ గాన్ యూ కెన్ నెవర్ బి సక్సెస్ఫుల్.
1: సర్వసిద్ధి సప్రయామః. అన్ని కూడా ప్రసిద్ధి గావించేటువంటి వాడు వినాయకుడు.
0: ఇన్ఫాక్ట్ వినాయక కన్ఫర్ సక్సెస్.
1: ఇలాంటి వినాయక తత్వాన్ని మనం కొంతవరకు గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: వి హావ్ టు నో ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ లార్డ్ వినాయక.
1: ఈనాడు మనం ఏ పని చేయడానికి మొదలుకున్నప్పటికీ మొట్టమొదటి వినాయకుని ప్రార్థించాలి.
0: టుడే యు మే స్టార్ట్ డూయింగ్ ఎనీ టాస్క్.
1: ప్రవేశం కానీ విద్యా ప్రధానం కానీ ఇంకే విధమైనటువంటి ఆశ్రమ నిర్మాణం కానీ మొట్టమొదట వినాయకుని పూజించాలి.
0: As you take up any endeavor, any task,
1: evarikaina edo oka nayaku untadu kani vinayakuliki nayakudu ledu.
0: You should pray to Vinayaka because he has no master above him.
1: Itane nayakudu.
0: He is the last
1: sarvamunaku nayakudu Vinayakudu.
0: He is the master of all.
1: Taraku nayakudu marakudu ledu.
0: He has no other leader.
1: Atti nayakudu lenetundi vinayakudini manam prarthinchatakunda manam edo oka manam ahankaramto manam pravartistunte manaku chaala dosham kalugutundi.
0: Without praying to the master of masters Vinayaka, if you act in an egoistic way,
1: అన్ని పర్వతముల కంటే మొట్టమొదట వినాయక పండుగ మొట్టమొదట ప్రారంభమవుతుంది.
0: వినాయక చవితి ఇస్ ద ఫస్ట్ ఫెస్టివల్ ఆఫ్ దిస్ ఇయర్.
1: ఈ వినాయక ప్రారంభమైన తర్వాతనే మిగిలినటువంటి పండుగలంతా వస్తాయి.
0: ఆల్ ది రెస్ట్ ఆఫ్ ది ఫెస్టివల్స్ ఫాలో.
1: కనుక మానవుడు ఈ భారతీయుడు ప్రధానమైనటువంటి యొక్క పర్వదినములను ప్రార్థించాలంటే మొట్టమొదటి వినాయకంతో ప్రార్థించాలి.
0: Bharatiyas on all sacred days begin their prayer by first praying to Vinayaka.
1: Sarira manasika adhyatmika balamulaku moodintiki ni vinayakude pradhanamaitunte vaadu.
0: Vinayaka is the head of all the three levels, the physical,
1: moodintini manam kaapaadtu povali,
0: and we have to sustain, protect all the three areas.
1: Maa college lopala
0: in our college
1: MBA start chesamu.
0: We started MBA.
1: MBA ante emina ante pillalnu మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ అంటారు.
0: వి సే ఎంబీఏ మీన్స్ మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్.
1: కాదు కాదు, ఎంబీఏ.
0: నౌ ఇట్స్ ఎంబీఏ.
1: ఎం మనసు.
0: ఎం స్టాండ్స్ ఫర్
1: బి బుద్ధి.
0: బి
1: అనగా దేహము.
0: బి ద బాడీ.
1: మన యొక్క తత్వం లోపల ఏ ఆత్మ,
0: ఏ ఈజ్ ఆత్మ.
1: కనుక మనసు, బాడీ, ఆత్మ మూడింటి యొక్క సమ్మిళితమైన స్వరూపమే ఈ యొక్క MBA.
0: సో వీ హావ్ టు అండర్స్టాండ్ ది ఇంటిగ్రేషన్ అండ్ ద కోఆర్డినేషన్ అమంగ్ ది త్రీ, మైండ్,
1: మనసు విచారణ చేయడానికి మనసును అందించాడు.
0: And God has gifted us the mind to act this.
1: దేహమును దానిని ప్రవర్తింపజేసేయడానికి అందించాడు.
0: The body is there to execute.
1: రెండును సరిగా తమ కర్తవ్యములను చేస్తున్నారా లేదా అని వాచ్ చేయడానికి ఆత్మ ఉంటుండాలి.
0: ఏ ఆత్మ ఇస్ ద విట్నెస్ టు వాచ్ వెదర్ ద డ్యూటీస్,
1: ఆత్మ ఎప్పుడు కూడా ఉండేటువంటి ఆత్మ శాశ్వతమైనటువంటిది.
0: ఆత్మ ఇస్ పర్మనెంట్.
1: మైండ్ అదే మొట్టమొదటి చంచలమైనటువంటిది.
0: మైండ్ ఇన్ ద ఫస్ట్ ఇన్స్టెంట్
1: దాన్ని సక్రమమైన మార్గంలో పెట్టి
0: మైండ్ హ్యాస్ టు బి స్టడీ,
1: సరైన స్థితిలో అనుభవించి నేను మానవుడును, మానవునికి తగినటువంటి మనసా నాది లేక మృగమునికి తగినటువంటి మనసా అని విచారణ చేసి
0: వన్ మస్ట్ ఇన్వెస్టిగేట్ డూ ఐ హ్యావ్ ద మైండ్ ఆఫ్ మ్యాన్ ఆర్ ద మైండ్ ఆఫ్ ఎ బీస్ట్.
1: మానవునికి సంబంధించినటువంటి మనసును అక్కడ ప్రవేశపెట్టాలి.
0: వీ షుడ్ సీ దట్ వీ యాక్ట్ అకార్డింగ్ టు ద మైండ్ ఆఫ్ మ్యాన్.
1: Be the body. ఈ బాడీని ఏ విధమైన చేయాలా మనసు నిర్ణయించిందాన్ని బాడీ పనిలో ప్రవేశపెట్టాలి.
0: ద బాడీ షుడ్ ఎగ్జిక్యూట్ ఆల్ దట్ ఈస్ డిసైడెడ్ బై ద మైండ్.
1: అయితే ఇక్కడ బుద్ధికి కొంచెం విచారణ శక్తి ఉంటుండాలి.
0: అండ్ హియర్ ది ఇంటెలెక్ట్ హెస్ గాట్ ది సెన్స్ ఆఫ్ డిస్క్రిమినేషన్.
1: ఈ మనసు నిర్ణయం చేసినటువంటి రైట్ ఆర్ రాంగ్, నిజమా కాదా, తప్ప ఒప్ప అనేటువంటి విచారణ చేస్తుంది.
0: ద థాట్ ఆఫ్ ద మైండ్ ఈస్ వెల్ డిస్క్రిమినేటెడ్ బై ది ఇంటెలెక్ట్.
1: ఇది మంచి అయితే అప్పుడు బుద్ధి ఆత్మకు అందిస్తుంది.
0: అండ్ ఇఫ్ ఆల్ దట్ ఇస్ గుడ్ ఇస్ అకనాలజీ,
1: ఈ సక్రమమైనటువంటి కాకపోతే అది బుద్ధి వరకు ఆత్మ వరకు కూడా చేరదు.
0: బుద్ధి విల్ నెవర్ ఎండోర్స్ ఎనీ అదర్ యాక్ట్ దట్ ఈస్ రాంగ్.
1: కనుక ప్రతి మానవుడు కూడాను మనోదేహ బుద్ధుల యొక్క ఆత్మతత్వాన్ని గుర్తించాలి.
0: దేర్ఫోర్ మ్యాన్ షుడ్ అండర్స్టాండ్ దట్ ఈస్ ద మిక్స్చర్ కాంబినేషన్ ఆఫ్
1: మొట్టమొదటి మనసును మనం పరిశుద్ధపరచాలి.
0: వీ హ్యావ్ టు ప్యూరిఫై అండ్ శాంక్టిఫై దెమ్.
1: మనసును పరిశుద్ధపరచుకోకుండా బుద్ధి ఏమాత్రం అంగీకరించదు.
0: విదౌట్ ప్యూరిఫైయింగ్ ద మైండ్ ఇట్ ఈస్ నాట్ అక్సెప్టబుల్.
1: అది ఏ బుద్ధి గ్రాహ్యం అతి ఇంద్రియం, ఆ ఇంద్రియమునకు అధిపతి అయినటువంటి మనసును ఈ బుద్ధి సాధిస్తుంది.
0: దేర్ఫోర్ ఇంటెలెక్ట్ దట్ ట్రాన్సెండ్స్ ఆల్ ద సెన్సెస్ హ్యాస్ got the deciding faculty.
1: కనుకని ఈ సెన్సెస్ పైన మనం పోతున్నాము.
0: వి గో అలాంగ్ ది సెన్సెస్,
1: మనసును అనుసరిస్తున్నాము.
0: వి ఫాలో ద మైండ్,
1: మనసు మాస్టర్ ఆఫ్ సెన్సెస్.
0: అండ్ ద మైండ్ ఇస్ ద మాస్టర్ ఆఫ్ సెన్సెస్.
1: ఏమి ప్రయోజనము?
0: వాట్ ఈస్ ది యూజ్?
1: కానీ ఆ సెన్సెస్ కంట్రోల్ చేయటం లేదు.
0: మైండ్ ఈస్ నాట్ కంట్రోలింగ్ ద సెన్సెస్.
1: నేను చాలా సెన్సిటివ్ మైండ్ అంటారు.
0: అండ్ ఐ సే దట్ ఐ హావ్ సెన్సిటివ్ మైండ్.
1: ఏమిటి సెన్సిటివ్ మైండ్? అనిమల్ సెన్సిటివ్.
0: Yet that's not a sensitive mind, it's the mind of an animal.
1: Kalukane master the mind, be a master mind.
0: Therefore master the mind, be a master mind.
1: Kaluk ee senses nu manam control chesinaatundi mind e nijamaina master.
0: Therefore the mind that controls the senses is the master mind.
1: Ee manasthatvam lopala vinayakuniki pradhanamaina sthanamu.
0: And to exercise control over the mind, vinayaka is important.
1: Taanu kevalamu sakshibhutudiga untadu.
0: Vinayaka remains as the witness.
1: Ye paluku kudunu jawabu cheppadu.
0: He never replies.
1: Aacharana chesi చూపిస్తుంటాడు.
0: అండ్ హీ ప్రాక్టీసెస్ అండ్ డెమోన్స్ట్రేట్స్.
1: కనుకనే వినాయక తత్వము ప్రతి యంగమునకును ప్రతి విషయమునకును ఆదర్శవంతమైనటువంటిది.
0: దేర్ఫోర్ వినాయక సెట్స్ అన్ ఐడియల్ ఫర్ ఆల్ ఫీల్డ్స్ ఆఫ్ హ్యూమన్ ఎండీవర్.
1: ఆత్మతత్వమా ఇది? సాక్షిభూతం.
0: ఆత్మ ద స్పిరిట్ ఈస్ ఎన్ ఎటర్నల్.
1: అన్నిటినీ చూస్తుంది.
0: ఇట్ విట్నెసెస్, వాచెస్.
1: అన్నిటినీ విచారణ చేస్తుంది.
0: ఇట్ ఎంక్వైర్స్.
1: కానీ అందులో ప్రవేశించదు.
0: బట్ యెట్ ఇట్ వుడ్ నాట్ ఇన్వాల్వ్.
1: కారణమేమిటి?
0: Why?
1: ఈ రెండు పనులు వాళ్లవే.
0: బికాస్ ద రెస్ట్ ఆఫ్ ది
1: మనోదేహంకు సంబంధించినటువంటివే.
0: ఆల్ ద డీడ్స్ బిలాంగ్
1: ఆ డిపార్ట్మెంట్ లో నేను ప్రవేశించకూడదు అంటుంది.
0: దేర్ఫోర్ ద ఆత్మ ద స్పిరిట్ వుడ్ నెవర్ గెట్
1: ఇన్వాల్వ్. ఈనాడు ప్రభుత్వం అనేటువంటిది ఒక డిపార్ట్మెంట్ ఇంకో డిపార్ట్మెంట్ ఇంకో డిపార్ట్మెంట్ ఇంకో డిపార్ట్మెంట్ అధికారులు చేరుతుంటారు.
0: అండ్ టుడే వి ఫైండ్ డిఫరెంట్ హెడ్స్ హెడింగ్ ఎవ్రీ డిపార్ట్మెంట్.
1: కానీ ప్రాచీన కాలం నుండి కూడా ఈ మనోదేహముల యొక్క అధికారి ఆత్మ దేని ఎందుకు ప్రవేశించడు?
0: బట్ సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ ద మాస్టర్ ఆత్మ ది ఎటర్నల్ విట్నెస్ వుడ్ నెవర్ గెట్.
1: మనసుకు సంబంధించినటువంటి పని మనసు చేస్తుందా లేదా?
0: ఇస్ ద మైండ్ యాక్టింగ్ అకార్డింగ్ టు ఇట్స్?
1: దేహమునకు సంబంధించినటువంటి కర్మలు దేహం ఆచరిస్తుందా లేదా?
0: ఇస్ ద బాడీ యాక్టింగ్ యాజ్ పర్ ఇట్స్?
1: ఇవి రెండింటిని కూడా రెండు కనులతో చూస్తుంటాది.
0: అండ్ ఆత్మ జస్ట్ గోస్ ఆన్ ఎగ్జామినింగ్ ద బోత్.
1: కనుక ఇవి ఏది తప్పు చేసినప్పటికీ ఆ తప్పును పూర్తి క్షమింపజేస్తుంది.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఎక్స్క్యూజెస్ ఎనీ బ్లండర్ కమిటెడ్ బై
1: ఈ చేస్తుంది. ఈ మనో యొక్క బుద్ధుడు పూర్తి సరైనటువంటి ఒక మార్గమును పొందినప్పుడు
0: When once the mind and intellect tread along the right path,
1: హృదయపూర్వకమైనటువంటి పశ్చాత్తాపం నొందినప్పుడు,
0: when once you repent wholeheartedly,
1: నేను అది తప్పు అని గుర్తించినప్పుడు,
0: when once you recognize your mistake,
1: ఆత్మ సాక్షిభూతమై ఉంటుంటాది.
0: The soul, the spirit remains in the
1: ఒకానొక సమయం లోపల,
0: at one time,
1: వాల్మీకి వచ్చి నారదుణ్ణి ప్రార్థిస్తాడు.
0: Came and approached Narada.
1: స్వామి,
0: said Swami,
1: ఈ ప్రపంచము లోపల
0: in this world,
1: సత్యవాక్ పరిపాలకుడైన వాడు ఉన్నాడా?
0: Is there anyone who holds on to truth?
1: నిరంతరము ఆనందమును అనుభవించేటువంటి వాడు ఉన్నాడా?
0: Is there anyone who enjoys bliss?
1: నిరంతరము చిరునవ్వుతో చిందులు దొక్కేటువంటి వాడు ఉన్నాడా?
0: Is there anyone who smiles continuously?
1: తప్పులు కూడాను క్షమించేటువంటి వాడు ఉన్నాడా?
0: Is there anyone who is prepared to forgive?
1: దోషములు చేయకుండా ఉండేటువంటి వాడు ఉన్నాడా?
0: Is there anyone who doesn't commit any mistake?
1: చేసిన చిన్న ఉపకారమునకైనా కృతజ్ఞత చెప్పేటువంటి వాడు ఉన్నాడా?
0: Is there anyone who expresses gratitude for
1: సత్య ధర్మము చేత కాలమును గడిపేటువంటి వాడు ఉన్నాడా?
0: Is there anyone who is ready to help others?
1: అని ప్రశ్న వేస్తే, ఈ ప్రశ్నలంతా అప్పుడు నువ్వు 11 ప్రశ్నలు వేశాడు.
0: Yes, put 11 questions in there.
1: అప్పుడు నారదుడు చెప్పాడు.
0: Then Narada said,
1: వాల్మీకి, ఎందుకు నీవు ఇంత శ్రమ పడతావు?
0: Why do you strain yourself?
1: 11 కాదు 11,000 గణు గుణములకంతా కూడా అధిపతి అయినటువంటి వాడు, నరరూపము ధరించినటువంటి వాడు ఈ జగత్తులోనే ఉన్నాడు.
0: In fact, the master, and who can reply all 11,000 questions even more, is present in the
1: kaani ee manavudu seelavantudu ante emti artham?
0: If you say the modern man is one of character, what does it mean?
1: Seelamulaku gunamuku em matramu sambandham ledu.
0: And the quality,
1: seelamulaku roopam chupinchetuvanti vaadu evadu ledu.
0: There's no one who attaches value to the
1: kiste. Ee prashnalanta appudu 11 prashnalu vesadu.
0: Yes, put 11 questions in there.
1: Appudu నారదుడు చెప్పాడు.
0: నారదా సార్,
1: వాల్మీకి, ఎందుకు నీవింత శ్రమ

0: సంబంధం లేదు.
1: అండ్ ద క్వాలిటీ,
0: శీలములకు రూపం చూపించేటువంటి వాడు ఎవరు లేడు.
1: దేర్ ఇస్ నో వన్ హూ అటాచెస్ వాల్యూ టు ద క్యారెక్టర్.
0: సత్సంకల్పములు, సదాలోచన, సత్ప్రవర్తన, ఈ మూడే దీనికి ముఖ్య కారణం.
1: ద త్రీ ఇంపార్టెంట్ థింగ్స్ విచ్ ఆర్ రిక్వైర్డ్ ఆర్ ద గుడ్ కాండక్ట్, ద గుడ్ థాట్ అండ్ గుడ్ ఫీలింగ్స్.
0: కనుకనే మంచి గుణములు కలిగి
1: with all virtues,
0: manchi pravartana unte
1: with good behavior
0: vaade satchilavantudu annadu.
1: Naturally will be one of character.
0: Manchi gunamulu unte manchi pravartane chestadu.
1: If you have good qualities, your conduct will be accordingly.
0: Manchi gunamule lekapothe manchi pravartanalo praveshinchadu.
1: If you don't have noble qualities, your actions will never be
0: noble. Ivi rende undetundi prapanchamulo.
1: These two are present in this world.
0: Manchi gunamu,
1: good quality,
0: manchi pravartana,
1: and good conduct.
0: Elantidi manchi gunamu bhagavat swarupamu.
1: The good qualities are the very personification of the
0: manchi
1: divine.
0: Manchi pravartana bhagavat swarupame.
1: The good conduct is divine.
0: Atti gunamunu kaligi pravartinchetundi oka vyakti,
1: the person has got the virtues.
0: Manavakaramlo kaliyugamlo puttadu.
1: Is born here in this Kali age in the form of
0: ni ramulu anusarinchina aina annadu.
1: So he approached Sri Ramachandra.
0: Ramulu enno panulu chesadu.
1: Rama did many.
0: ఎన్నియో కర్మలు ఆచరించాడు.
1: And he did many deeds.
0: ఎన్నియో అవస్థలకు గురి అయినాడు.
1: And he suffered a lot.
0: కానీ అన్ని అయినప్పటికీ తాను జాలి తప్పనటువంటి వాడు.
1: With all that he never left his path.
0: సత్యమును వీడనటువంటి వాడు.
1: He has never given up.
0: తాను ఏది చేసినప్పటికీ సత్యమే.
1: Whatever he does, it was supported by truth.
0: చెప్పింది సత్యం కాదు.
1: Not merely that what he said.
0: తాను చెప్పినదంతా సత్యమే.
1: Whatever he said is bound to be true.
0: ఈ విధమైన నిత్య మార్గాన్ని నారదుడు బోధించాడు.
1: This is the path taught by Narada.
0: కనుక ఈ సత్యమును, ఈ పవిత్రతను, ఈ యొక్క ప్రమాణమైనటువంటి యొక్క మార్గమును ప్రబోధించినటువంటి వాడు కేవలం ఒక నారదుడే.
1: It was Narada who taught the sacred path.
0: కానీ ఈ నారదుణ్ణి అనేక మంది కలహప్రియుడని భావిస్తుంటారు.
1: We think the Narada is responsible for all the conflict and
0: కలహప్రియుడు కాదు అతని.
1: He is not after conflict.
0: కఠిన హృదయుడు కాదు అతని.
1: He is not stone hearted.
0: కాంతి జ్యోతి ప్రకాశుడు.
1: And in fact he is the beacon of light.
0: జ్ఞాన ప్రకాశుడు.
1: And is the light.
0: జ్ఞానమయుడు.
1: And is the light.
0: లోకమునకంతా జ్ఞానమును బోధించినటువంటి వాడు నారదుడే.
1: In fact he has the shed the illumination of knowledge and the wisdom to the humanity.
0: విశ్వామిత్రుడు సంపాదించినటువంటి ఒక గాయత్రి మంత్రమును లోకమునకంతా బోధించాడు.
1: And in fact he has taught handed over the Gayatri mantra.
0: భూర్భువస్వః.
1: The three bhurbhuvasvah
0: tat savitarvarenyam
1: savitarvarenyam
0: bhargo devasya dhimahi
1: bhargo devasya dhimahi
0: dhiyo yona prachodayat
1: dhiyo yona prachodayat
0: bhurbhuvasvah
1: bhurbhuvasvah
0: mana prapancham lopala
1: in this world
0: shariramu
1: the body
0: manasu
1: mind
0: బుద్ధి
1: అండ్ ది ఇంటర్
0: ఈ మూడింటి యొక్క కర్మలు చాలా ప్రధానమైనటువంటిది.
1: అండ్ ఆల్ ది త్రీ ఆర్ వెరీ
0: ఇంపార్టెంట్ భూర్ అనగా శరీరం సంబంధించినటువంటి
1: భూర్ మీన్స్ రిలేటెడ్
0: ఇది ఏ మెటీరియలైజేషన్
1: దిస్ ఇస్ మెటీరియలైజేషన్
0: ఈ మెటీరియలైజేషన్ దేహం ఒక్కటే.
1: ద మెటీరియలైజేషన్ ఇస్ ద బాడీ
0: అంతా కూడా అన్ని పదార్థంతో కూడినటువంటిది.
1: అండ్ ద బాడీ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ ఆల్ మెటీరియల్స్
0: చున్నము, లెడ్ పాకు ఇవంతా కూడినటువంటిది.
1: ఇట్ హస్ గాట్ ఆల్ ద మెటీరియల్స్ లైక్ ద లెడ్ అండ్ ద లైమ్
0: సోపు
1: సోప్
0: పెన్సిల్స్ యొక్క లెడ్ అంతా కూడా దీంట్లో
1: చేరినటువంటి
0: ఇదంతా మెటీరియల్.
1: It is just materialization.
0: కాబట్టి దేహం అనేటువంటిది ఇది ప్రాకృతమైనటువంటి యొక్క తత్వం.
1: బాడీ ఇస్ ఫిజికల్ వరల్డ్
0: ఇది భూ
1: దెన్ భూ
0: భువః
1: భువః
0: అనగా దీనికి వైబ్రేషన్ అందిస్తుండాలి.
1: Means it passes on the vibration.
0: ఆ వైబ్రేషన్ లేకపోతే ఇవి ఏ పనులు చేయలేవు.
1: Without vibration body cannot function.
0: కనుకని ఈ వైబ్రేషన్ అందించేటువంటిది మనసు.
1: So vibration comes out of the mind.
0: కనుకని మెటీరియలైజేషన్ దేహము.
1: Body is the materialization.
0: Vibration, mind.
1: Mind symbolizes vibration.
0: దీనికి బుద్ధి అనేటువంటి సాక్షిభూతం ఉండాలి.
1: The intellect witnesses
0: radiation.
1: That is a radiation.
0: భూర్భువస్వః ఈ మూడింటి యొక్క తత్వంతో కూడినటువంటి వాడు మానవుడు.
1: భూర్భువస్వః materialization, vibration, radiation,
0: vibration సర్వత్రా ఉంటుండాలి.
1: What is happening now?
0: ఎట్టి భావములో అట్టి వైబ్రేషన్ ఉంటుంటది.
1: As is the feeling, so is the vibration.
0: మీరు నిజంగా యోచన చేసుకుంటే,
1: if you think well,
0: నిత్యము పొద్దున సాయంకాలం భజన జరుగుతున్నాయి.
1: You listen to bhajans.
0: కానీ ఈ భజన్ ఎక్కడ జరుగుతున్నాయంటే హాల్లో జరుగుతున్నాయంటుంటారు.
1: You think that bhajans are going on here in bhajan hall.
0: సర్వత్రా ఉంటుంటది.
1: No bhajans are there all over.
0: ఈ టేబుల్ పైన కూడా ఆ భజన యొక్క వైబ్రేషన్ ఉంటుంటది.
1: You find the vibrations even here.
0: నువ్వు చక్కగా చెవులు పెట్టి ఇక్కడ వింటే ఈ యొక్క టేబుల్ కూడాను ఆ భజన పాడుతుంటది.
1: If you just listen to it carefully,
0: ee pillasanta vibration e divine vibration e
1: that's all divine vibration.
0: Ee vaasanta divine vibration e
1: everything all over.
0: Ee mic anta divine vibration e
1: mic has got within
0: ee degamanta divine vibration e
1: the body is full of divine.

0: డివైన్ వైబ్రేషన్.
1: ఎవ్రీథింగ్ ఇస్ ద రిజల్ట్ ఆఫ్ డివైన్ వైబ్రేషన్.
0: కనుక ఆ యొక్క ప్రార్థన ఆ ప్రదేశములకు మాత్రమే అధ్వర్యమని భావించరాదు.
1: లెట్ అస్ నాట్ రెస్ట్రిక్ట్ ప్రేయర్ టు దట్ పర్టికులర్.
0: చేసిన ప్రార్థన సర్వత్రా కూడా నువ్వు చేరిపోతుండాలి.
1: అండ్ దిస్ డివైన్ వైబ్రేషన్ స్ప్రెడ్స్ సో వాస్ట్.
0: కనుక నీవు నిశ్చలమైనటువంటి భావంతో,
1: విత్ స్టడీ మైండ్,
0: నిర్మలమైన సంకల్పంతో,
1: విత్ ప్యూర్ థాట్,
0: నిస్వార్థమైన హృదయంతో,
1: ఇన్ సెల్ఫ్లెస్,
0: దాన్ని ప్రకటించు, తప్పక నీకు వినిపిస్తుంది.
1: యూ కెన్ సర్టన్లీ లిసన్.
0: అప్పుడు విన్నటువంటి వాడే మహర్షులు.
1: అండ్ దే ఆర్ సచ్ నోబుల్
0: సారస్వతుడు బోధించినటువంటి యొక్క
1: that is the teaching
0: vedamunu
1: the veda
0: veerandaru kudunu shabdam chetane vinipaddari.
1: You listen to the sounds of veda.
0: Aa shabdam vibration e.
1: And the sounds of veda are the vibrations.
0: Ekkada evaru cheppadu deeniki vibration?
1: Who said it?
0: Evaru bodhinchari ee vedanni?
1: Who taught this?
0: Evaru katinchari ee vedanni?
1: Evaru
0: patinchari ee vedanni?
1: Who have gone through?
0: Evaru patinchaledu?
1: Nobody.
0: కనుకనే ఈ వైబ్రేషన్ సర్వత్రా వ్యాపించినటువంటిది. ఎక్కడ మనం నిర్మలమైనటువంటి హృదయంతో కూర్చో ఆ యొక్క వైబ్రేషన్ మనకు వినిపిస్తుంటారు.
1: యు సిట్ విత్ ఆల్ ద ప్యూర్ హార్ట్, యు విల్ సటిల్ ఇన్.
0: అంతవరకు మీరు పోనక్కర్లేదు.
1: యు డోంట్ నీడ్ టు గో.
0: మీరు కూర్చున్న చోటే చెవులు మూసుకోండి గట్టిగా.
1: యు జస్ట్ క్లోజ్ యువర్ ఇయర్స్ అట్ ద ప్లేస్ వేర్ యు ఆర్
0: సిట్టింగ్. అనే శబ్దం వస్తుంది.
1: From within you listen to that Omkar sound.
0: ఆ ఓంకార నాదం ఎక్కడ నుంచి వచ్చింది? వేదం నుంచి వచ్చింది.
1: ఓంకార నాద ద సౌండ్.
0: ఓం ఇది ఏకాక్షరం బ్రహ్మ.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఓం ఇస్ డివైన్.
0: అది నిజమైనటువంటి వేదము.
1: That is the Veda.
0: సర్వం కూడా ఆ యొక్క ఓంకారం నుంచి వచ్చినటువంటివి.
1: All of the derivatives.
0: హార్మోని వాయిస్తుంటారు. హార్మోని.
1: We have got the harmonium in the reeds.
0: దాని గాలి ఒక్కటే.
1: The air is.
0: కానీ ఒక్కొక్క రీడ్ వచ్చినప్పుడు ఒక్కొక్క స్వరం పలుకుతుంది.
1: As you press each
0: సారీగామా పాదాని.
1: సారీగామా పాదాని.
0: ఈ శబ్దం ఎక్కడ నుంచి వస్తుంది?
1: Where from you get the sound?
0: కేవలం ఒకే ఎయిర్ నుంచి వచ్చినాయి.
1: Out of the same air.
0: కాబట్టి ఒకే ఎయిర్ అనేటువంటిది ఓంకారము.
1: That same air is ఓంకార.
0: ఈ వివిధ శబ్దములంతా వికారములు.
1: The sounds are.
0: ఈ వికారములన్నీ కూడా ఓంకారం నుంచి వచ్చినట్టు.
1: And the different forms of the same sound.
0: కనుక ఈ వైబ్రేషన్ కంతా కూడా వినాయకుడే ప్రధానమైనటువంటి నాయకుడు.
1: And Vinayaka is the master of all this vibration.
0: కనుక ఈ వైబ్రేషన్ అనేటువంటిది వినాయకుని ద్వారా ప్రారంభమైంది.
1: The vibration is gifted to you by Vinayaka.
0: కనుక మనం ఎక్కడ శబ్దం విన్నప్పటికీ పవిత్రమైనటువంటి నాదము ఓంకారమే.
1: You may listen to any sound. The most sacred is Omkara.
0: మన దేహమంతా కూడా భగవత్ యొక్క స్వరంతోనే ఉంటుండది.
1: In fact, the whole body is.
0: లేక మనం దుష్టులమే అయిపోతే ఈ దుష్ట సంకల్పంలో మన వైబ్రేషన్ అయిపోతాయి.
1: It is. If your body is full of wickedness, everything turns.
0: కనుకని ఆ దుష్ట సంకల్పంతో కూడినటువంటి వాడిని దగ్గర కూడా మనం చేరకూడదు.
1: Never allow man to be near you.
0: ఎందుకంటే ఆ దుష్ట సంకల్పం యొక్క వైబ్రేషన్ మనలో కూడా ప్రవేశిస్తుంది.
1: Because the wicked vibrations will get into you.
0: కనుకని తేజజుద్దన సంసర్గం.
1: Therefore run away from the bad company.
0: భజ సాధు సమాగమం.
1: Join the good company.
0: కురు పుణ్య మహారాత్రం.
1: Do good deeds day and night.
0: అది ఈ మూడింటి యొక్క తత్వమును మొట్టమొదట గుర్తించాలి మనం.
1: We should know the inner significance of these.
0: మనం మంచివారైనప్పుడు మన దేహమంతా వైబ్రేషన్ మంచిదిగా పారుతుంది.
1: If you are good, naturally good vibration will
0: divine vibration గా రూపొందుతుంది.
1: They transform into divine vibration.
0: కానీ మన భావాలు చెడ్డవిగా ఉంటుంటే అంత చెడ్డగానే కనిపిస్తుంది.
1: If our thoughts are bad, everything looks bad.
0: ప్రతి ఒక్కటి కూడా నీవు చూచేటంతా కూడా నీలో ఉన్నటువంటి ప్రతిబింబాలే.
1: All that you see around is a reflection of the inner being.
0: నువ్వు ఎవరినో ఒకరిని చూస్తావు వీడు చెడ్డవాడని నువ్వు అనుకుంటావు.
1: You call one person
0: కానీ అతను నిజంగా చెడ్డవాడు కాదు.
1: ఇన్ ఫ్యాక్ట్ హిస్ నాట్ బ్యాడ్.
0: నీ చెడ్డతనమే అతని ఎందు ప్రతిబింబిస్తుంటాడు.
1: ద బ్యాడ్ క్వాలిటీ ఇన్ యు ఇస్ ద రిఫ్లెక్షన్.
0: నీ ప్రతిబింబమే ఆ చెడ్డతనము.
1: అండ్ ఇట్స్ నథింగ్ టు డు విత్ అదర్ మ్యాన్.
0: కానీ ఎదురు వ్యక్తిది ఏమాత్రము కాదు. అది
1: ఇస్ నాట్ ద ఫాల్ట్ ఆఫ్ ద అదర్ మ్యాన్.
0: అదే రీతిగానే నీలో ఉండినటువంటి యొక్క భావములన్నీ కూడా మంచి కానీ చెడ్డ కానీ నీకే ప్రతిబింబిస్తుంటాయి.
1: సో గుడ్ ఆర్ బ్యాడ్ ఇస్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ యువర్ ఓన్ ఇన్నర్ బీయింగ్.
0: కనుక మనం ఎక్కడో మనము చెడ్డ తెస్తున్నాము, ఎక్కడో మంచిది ఉన్నది అని మనం వెతకనక్కర్లేదు.
1: నెవర్ కన్సిడర్ గుడ్ అండ్ బ్యాడ్ ఎగ్జిస్ట్ సెపరేట్ ఫ్రమ్ ఈచ్ అదర్.
0: మనలో మంచి భావములు వచ్చినప్పుడు అంతా మంచి వైబ్రేషన్ వస్తుంది.
1: వెన్ వన్స్ యు గాట్ గుడ్ థాట్స్ ఫీలింగ్స్ విత్ ఇన్ యూ.
0: కానీ ఈనాటి విద్యార్థులకు ఈ సత్యం గుర్తించడానికి తగినటువంటి శక్తి సామర్థ్యం లేవు.
1: ద మోడర్న్ స్టూడెంట్స్ ఆర్ నాట్ having the capacity to.
0: కేవలం గ్రంథ పరిచయం మాత్రమే ఉంటుండాలి కానీ.
1: They know only the textbooks.
0: హృదయ పరిచయం ఏ మాత్రమూ లేదు.
1: They don't have anything to do with the heart.
0: పుస్తకాల్లో చూస్తారు.
1: They go through books.
0: దాన్ని కంఠస్థం చేస్తారు.
1: They get them by heart.
0: ఎగ్జామినేషన్ హాల్ లో పోతారు.
1: They go to the
0: examination. కంఠస్థం చేసినంత కూడా ఆ ఎగ్జామినేషన్ పేపర్ లో గుమ్మరిస్తారు.
1: They just scribble something on the script.
0: ఎంటీ హెడ్ తో బయటికి వచ్చేస్తారు.
1: And return empty headed.
0: కానీ ఎగ్జామినేషన్ లో ఏం రాశారనేటువంటిది బయటికి వచ్చిన తర్వాత వాడికే తెలియదు.
1: In fact, the student does not know what he has written there. That what's happening.
0: ఇదే నిజమైనటువంటి యొక్క భక్తి కాదు అనగా చదువు కాదు.
1: It's not true education, in fact.
0: ఇది ఆర్టిఫిషియల్ది.
1: It's artificial knowledge.
0: ఇలాంటి చదువులు చదివి మన ప్రయోజనం ఏమిటి?
1: used by
0: ఎంత చదువు చదివి ఏ నీతి ఉన్నను హీనుని కూడా మానలేడు.
1: With all the knowledge acquired, a mean man would never give up.
0: చదువు చదువు చదవచ్చు తర్కవాదమే కానీ పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేదు.
1: All the knowledge you acquired will never give you total wisdom.
0: ఎంత చదువు చదివి ఏ నీతి ఉన్నను హీనుడు కూడా మానలేడు.
1: A mean man will never give up his mean mentality.
0: చదువు చదువు చదివి చావంగనేటికి చావు లేని చదువు చదువు.
1: After all, with all education, why should you die? You should be
0: ఎందుకు ఇంత మనం చదువుతున్నాము? జ్ఞానం కొట్ట నింపుకోవటం కోసం చదువుతున్నాము.
1: Only to carry out your living ego.
0: ఈ జ్ఞానం పట్ల నింపుకోవటం భగవత్ నామస్మరణ చేస్తే జ్ఞానం పట్ల నిండదా?
1: At all by chanting the glory of God, can't you live?
0: కనుకనే మనకు పొట్ట నింపుకోవడానికి చదివేటువంటి చదువులు చదువు కాదు.
1: ఎడ్యుకేషన్ ఇస్ నాట్ ఫర్ లివింగ్.
0: సూపర్ఫిషియల్ నాలెడ్జ్ అదంతా.
1: ఆల్ ది నాలెడ్జ్ ఇస్ సూపర్ఫిషియల్ నాలెడ్జ్.
0: అది కంటి కనిపించేటువంటిది కాదు.
1: దట్ యు డోంట్ సీ.
0: మనసుకు అనిపించేటువంటిది కాదు.
1: అండ్ మైండ్ విల్ నాట్ కన్ఫర్మ్.
0: కనుకనే కనిపించేటువంటిది కాదు.
1: అండ్ యు విల్ నెవర్ సీ.
0: దీర్ఘాయస్సును అందించేటువంటిది కాదు.
1: ఇట్ విల్ నెవర్ కన్ఫర్మ్.
0: దివ్యత్వాన్ని పోషించేటువంటిది కాదు.
1: అండ్ ఇట్ నెవర్ సస్టైన్ యువర్ లైఫ్.
0: కనుకనే మానవత్వంలో ఉండేటువంటి ఈ చదువులు అన్ని కూడా కేవలం భౌతికమైన ప్రాప్తికమైనటువంటి చదువులే.
1: ఆల్ అవర్ ఎడ్యుకేషన్ సెక్యులర్ నాలెడ్జ్, ఫిజికల్ నాలెడ్జ్, మెటీరియల్ నాలెడ్జ్.
0: ప్రాకృతమైనటువంటిది ప్రాకృతంగానే చేరిపోతుంది.
1: ద వరల్డ్లీ నాలెడ్జ్ విల్ అలౌ యూ టు మూవ్ ఇన్ ద వరల్డ్.
0: కనుక మనం హృదయానికి సంబంధించినట్టు చేయాలి.
1: బట్ యూ షుడ్ బి రిలేటెడ్.
0: ఇది సారస్వతుడు. సారస్వతుడు
1: దిస్ సారస్వత
0: జగత్తుకంతా బోధించాడు.
1: హ్యాస్ టాట్ టు ది ఎంటైర్ వరల్డ్.
0: ఏ విధంగా బోధించాడు?
1: ఇన్ వాట్ వే హీ టాట్?
0: అతను అమరా నిజ్జనాదేవ త్రిదిశా విద్యాసుర సుపర్వాణ సుపనస త్రిదివేశాది భోకస ఆదితేయాది విశుతో ఆదిత్య స్వస్వత్వ అని అన్నాడు. అమరా నిజ్జనాదేవ త్రిదిశా విభుదాసుర సుపర్వాణ సుమనస త్రిదివేశాది భోకస ఆదితేయ దివిషను అనగా ఆదితేయుడు అనగా సూర్య నమస్కారంతో వచ్చినటువంటి భావాలు ఇవన్నీ.
1: సారస్వత ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్ ద ప్రేయర్ ఆఫర్డ్ టు సన్ గాడ్.
0: ఆయన కూడాను భగవ స్వరూపాన్ని నిర్మిస్తూ వచ్చాడు. ఈ ప్రపంచంలో ప్రతి మానవుని కూడాను ఈ మోహం ఆదిస్తుండాలి.
1: హౌ ఇస్ దట్ యు ఆర్ అటాచ్డ్?
0: ఈ మోహమే మానవుని భ్రమింపచేస్తుండాలి.
1: దిస్ అటాచ్మెంట్ ఇస్ ద కాజ్ ఫర్ డిలూషన్.
0: అందుకోసం ఎక్కడ చెప్పాడు, మదనో మన్మతో మార ప్రజ్యంలో మీనకేతన కందర్పో దప్పకోనంగ కామపంచ అన్నాడు. మదనో మన్మతో మార ప్రజ్యంలో మీనకేతన, ఈ మదనుడు మానకేతుడు ఇవంతా కూడా భ్రమను కల్పించేటువంటి
1: అటాచ్మెంట్ పొజెసివ్నెస్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇల్యూజన్.
0: అప్పుడు వారు సరస్వతిని బోధించాడు.
1: అండ్ దెన్ హి టాట్
0: సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవత వతమేసుద పద్మపత్ర విశాలాచి పద్మకేశర వర్ణని నిత్యం పద్మ లయం పద్మ సామం పాతి సరస్వతి అన్నాడు.
1: దెన్ హి స్టార్టెడ్ ఇన్ ప్రైజ్ ఆఫ్ సరస్వతి.
0: తర్వాత లక్ష్మిని బోధించాడు.
1: అండ్ దెన్ హి ప్రేడ్.
0: ఈ విధంగా ఒక్కొక్కటి ఒక్కటి కూడాను భగవత్ యొక్క స్వరూపంతో బోధిస్తూ వచ్చాడు.
1: ఈచ్ ఆఫ్ ది ఫార్మ్స్ are essentially divine.
0: Vinayakunta vinayakuni yokka adugu jaadale.
1: And in fact there are the footsteps of vinayaka.
0: Vikramainakunti kaadu vivekavantamainakuntivi.
1: And they are highly discriminative.
0: Itti divyamainakunti bhavyamainakunti navyamainakunti bhavalanu manam hrudayaniki nimpukokunda.
1: If we do not fill our hearts with the divine novel
0: chatta sankalpalu chatta vibrationlu chatta jeevitalu కడుపుకుంటూ మన జీవితాన్ని చెడుగా మార్చుకుంటున్నాం.
1: వి వేస్ట్ అవర్ లైఫ్ బై ఎంటర్టైనింగ్ బ్యాడ్ థాట్స్ ఫుల్ ఆఫ్ బ్యాడ్ వైబ్స్.
0: చేసిన తప్పును క్షమించమని కోరినటువంటి వాడు ఆనాటి మహర్షులు, ఆనాటి త్యాగులు.
1: ఇన్ ఏన్షియంట్ టైమ్స్ ద మెన్ ఆఫ్
0: ఆనాటి యోగులు,
1: ఆనాటి
0: యోగులు
1: అండ్ దే ఆర్ మెన్ ఆఫ్ స్పిరిచువల్ ప్రాక్టీస్.
0: కానీ తప్పును క్షమించమని కోరకుండా ఉండేటువంటి వాడు ఈనాటి రోగుడు.
1: ద వన్ హూ డస్ నాట్ ప్రే ఫర్ ద పార్డన్ ఈజ్
0: ఈనాటి భోగులు. ఈ భోగులకు రోగమే తప్ప యోగము సాధించదు.
1: దోస్ పీపుల్ హూ వాంట్ టు ఎంజాయ్ ద భోగ is bound to suffer
0: roga. దేనినైనా మన తప్పును మనము క్షమించమని కోరు హృదయపూర్వకంగా కోరాలి.
1: Therefore we should seek pardon wholeheartedly.
0: కానీ కేవలం రాతలతో బాటలతో చేస్తే కాదు. ఇది
1: ఇస్ నాట్ మియర్ రైటింగ్ ఎ లెటర్.
0: దేహంలో ఉండినటువంటి ఈ వైబ్రేషన్ అంతా కూడా ఒక్కతూరి ఏకత్వం చేయాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ ద వైబ్రేషన్స్ మస్ట్ బి యూనిఫైడ్.
0: అప్పుడు దాన్ని ప్రతిబింబిస్తుంది.
1: అండ్ దేర్ యు
0: ఫైండ్ ద ప్రతిబింబమైనటువంటి పలుకును నీకు స్వరూపంగా నిరూపిస్తుంది.
1: అండ్ దట్ వెరీ రియాలిటీ విల్ షో యూ ద ఫామ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈనాడు లోకములో
1: టుడే ఇన్ దిస్ వరల్డ్
0: జరిగేదంతా కూడాను
1: వాట్ ఆల్ దట్స్ హ్యాపెన్
0: వికృతమైనటువంటివి, వినాశమైనటువంటివి, విపరీతమైనటువంటివి,
1: ఇట్ ఈస్ రాదర్ ఎక్స్ట్రీమ్లీ రేర్.
0: మానవునికి సహజమైనటువంటివి కాదు.
1: ఇట్స్ నాట్ నేచురల్.
0: ఎక్కడ చూసినా చంపుకోవడాలు, కొట్టుకోవడాలు, తిట్టుకోవడాలు ఇవే నామనకు మానవత్వంలో భరించి.
1: ఎవ్రీవేర్ యు ఫైండ్ అట్రాసిటీస్ వయలెన్స్.
0: మానవుడిగా జీవించి మానవత్వం ఎక్కడ పోయింది?
1: హావింగ్ బీన్ బోర్న్ ఎ హ్యూమన్ వాట్ హ్యాపెన్డ్ టు యువర్ హ్యూమన్ లైఫ్.
0: మానవత్వంలో ఉన్నటువంటి దయా దాక్షిణ్యం ఎక్కడ పోయింది?
1: వాట్ హ్యాపెన్డ్ టు ద కంపాషన్ ద కైండ్నెస్.
0: ప్రేమ త్యాగం ఎక్కడ పోయినాయి?
1: వాట్ హ్యాపెన్డ్ టు ద సాక్రిఫైస్ అండ్ లవ్.
0: అహింస దయలు ఎక్కడ పోయినాయి?
1: వాట్ హ్యాపెన్డ్ టు ద కంపాషన్?
0: ఎక్కడ పోయినాయో కంటికే కనిపించడం లేదు.
1: వెల్ వి డోంట్ ఫైండ్ ఎనీ ట్రేస్ ఆఫ్ దెం.
0: కేవలం ప్రాకృతికంగా మనం ప్రదర్శిస్తున్నాం.
1: వి ఫైండ్ ఓన్లీ ఎగ్జిబిషన్.
0: ఈ ప్రదర్శించినటువంటివన్నీ కూడా నిరుపయోగమైనటువంటి.
1: ద పాంప్ అండ్ షో ఆర్ యూస్లెస్.
0: హృదయపూర్వకంగా నీవు తపించాలి.
1: అండ్ వి హావ్ టు రిపెంట్ హోల్
0: పరితపించాలి.
1: అండ్ వి హావ్ టు అటోన్.
0: ప్రార్థించాలి.
1: అండ్ వి హావ్ టు ప్రే.
0: అది ఏ నిజమైనటువంటి యొక్క పరితాపము.
1: దట్ ఈస్ ద ట్రూ రిపెంటెన్స్.
0: ఇలాంటి పరితాపమును మాత్రము మనం పెంచుకోవడానికి ప్రయత్నించాలి.
1: అండ్ వి హావ్ టు రిపెంట్ ఇన్ సిన్సియర్.
0: దైవం ఎప్పుడు కూడాను ప్రేమ స్వరూపుడే.
1: గాడ్ ఈస్ ది పర్సానిఫికేషన్ ఆఫ్ లవ్.
0: ఎప్పుడు కూడా నిర్దయ అనేటువంటిది లేదు.
1: అండ్ హీ నెవర్ లూజెస్ హిస్ కైండ్.
0: కానీ దయ నేను లేనట్టుగా చూపిస్తాడు. కానీ
1: బట్ హీ అపియర్స్
0: అక్కడ కూడా దయనే ఉంటుండాలి.
1: హీ అపియర్స్ టు బి అన్కైండ్.
0: ఆ దయను అర్థం చేసుకునేటువంటి ఒక కెపాసిటీ మీకు లేదు.
1: బట్ వీ డోంట్ హ్యావ్ దట్ కెపాసిటీ టు as to understand his kindness.
0: ఆ దయను దయతోనే మనం చూడాలి.
1: అండ్ యూ నీడ్ టు బి కైండ్ టు నో హిస్ కైండ్నెస్.
0: ప్రేమను ప్రేమతోనే చూడాలి.
1: ఇట్స్ ఓన్లీ కనెక్షన్ లవ్ టు.
0: ద్వేషమును ద్వేషంతోనే చూడాలి.
1: అండ్ ఇఫ్ యూ హావ్ గాట్ దట్ హేటెడ్
0: యు ప్రెజెంటెడ్
1: అవుట్సైడ్.
0: కనుక మనం ఈ జగత్తు లోపల మానవులై పుట్టాము.
1: యు ఆర్ బోర్న్ యాజ్ ఎ హ్యూమన్.
0: మానవునిగా మనం బ్రతకాలి.
1: యు హావ్ టు లివ్ యాజ్ ఎ హ్యూమన్.
0: మానవత్వాన్ని పంచాలి.
1: అండ్ యు షేర్ ద హ్యూమన్.
0: మానవత్వాన్ని ఆచరించాలి.
1: అండ్ యు హావ్ టు ప్రాక్టీస్.
0: మానవత్వాన్ని అనుభవించాలి.
1: అండ్ దెన్ యు హావ్ టు
0: అనుభవించినటువంటి ఆనందాన్ని 10 మందికి పంచాలి.
1: అండ్ యు హావ్ టు షేర్ ఆల్ ద బ్లెస్ విత్ ద ఫెలో మ్యాన్.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి భావములు మనసు మన యందు ఉండినప్పుడే
1: వెన్ యు హావ్ దట్ సీక్రెట్ థాట్స్ ఇన్ యు
0: నిజమైనటువంటి మానవుడిగా ప్రయత్నించాడు.
1: నేచురల్లీ ద డివైన్ పర్సన్.
0: మానవుడు మానవుడిని పేరు పెట్టుకుంటున్నాం మనము.
1: యు కాల్ యువర్ సెల్ఫ్ ఎ హ్యూమన్.
0: కానీ మానవత్వం ఎక్కడ కించిత్తైనా కనిపించడం లేదు.
1: బట్ ఇన్ రియాలిటీ దేర్ ఇస్ నో ట్రేస్ ఆఫ్ హ్యూమన్.
0: మాటలు ఎంద అసలే లేదు.
1: yes there is not even a
0: ప్రవర్తన ఎందు పూర్తి పెడిమార్గమే.
1: ఇన్ ద బిహేవియర్ ఇట్ ఇస్ ఆల్వేస్ పర్వర్ట్.
0: సంకల్పంలో చూస్తామా అంటే చెడు సంకల్పములే.
1: దేర్ యు ఆర్ ఫుల్ ఆఫ్ బ్యాడ్ థాట్స్.
0: ఇంకా ఎక్కడ నీకు మంచి భావం ఉన్నాయి?
1: దెన్ హౌ డు ఎక్స్పెక్ట్ టు బి గుడ్?
0: మంచి సంకల్పం ఎక్కడ ఉన్నాయి?
1: వేర్ ఆర్ ది గుడ్ థాట్స్?
0: దయా ప్రేమలు ఎక్కడ నీకు ఉన్నాయి?
1: వేర్ ఇస్ కంపాషన్?
0: మనం దయా ప్రేమను పంచాలి.
1: అండ్ వి హావ్ టు సస్టైన్ దీస్ క్వాలిటీస్.
0: దయలేనిటువంటి హృదయము కేవలం దానవుడనే చెప్పొచ్చు.
1: అండ్ దేర్ఫోర్ ద వన్ without daya compassion is danava the demon.
0: కనుక దానవునికి దయ ఉండదు.
1: And the demon danava has no daya compassion.
0: మానవుడికి దయనే ఉంటుండేది.
1: Manava the human must have daya compassion.
0: దయతో ఎంతైనా మనం సాధించవచ్చు.
1: With this compassion you can achieve.
0: ప్రేమతో ఎంతైనా మనం పండించుకోవచ్చు.
1: With love you can accomplish anything.
0: ప్రేమ రహిత మరుభూములలో
1: in this barren land without love
0: ప్రేమాంకురములు పొంద
1: for the seeds of love to sprout
0: ప్రేమావేశముతో
1: with all the emotions
0: ప్రేమ సుధా వర్షము వర్షింపగ
1: with the downpour of rain of
0: ప్రేమ నదులు ప్రవహింపగ మురళి గానము చేయగదే
1: for the incessant flow of the river of love
0: చేయగది. గోపికలంతా ఈ విధంగా పాడారు.
1: Oh Krishna sing for us, that has been the prayer of Gopika.
0: ప్రేమ రహిత మరుభూములలో మాదంతా మరుభూములుగా ఉన్నాయి.
1: ఇట్స్ ఎ బ్యారెన్ ల్యాండ్ వితౌట్ లవ్.
0: ప్రేమ రహితంగా ఉంటున్నాయి.
1: ఇట్ హస్ నో లవ్.
0: ప్రేమాంకురములు పెంపొంద
1: ఫర్ ది సీడ్స్ ఆఫ్ లవ్ టు జర్మనీ
0: ప్రేమావేశముతో
1: విత్ ఆల్ ది ఎంథూజియాజం ఆఫ్
0: ప్రేమ సుధా వర్షము వర్షింపగ
1: విత్ ద రెయిన్ ఆఫ్ లవ్.
0: ఆ వర్షం కూడా కూర్చాలా.
1: దట్ రెయిన్ ఇస్ నెససరీ.
0: ప్రేమ నదులు ప్రవహింపగ మురళి
1: అండ్ రివర్ ఆఫ్ లవ్
0: గానము చేయగది.
1: ఓ కృష్ణ సింగ్
0: గానము చేయగది.
1: ఓ కృష్ణ సింగ్ ఫర్ us.
0: ఎక్కడి నుంచి చేస్తున్నాడు? వేరుడు మురళితో చేస్తున్నాడు అనుకుంటారు.
1: యు థింక్ దట్ హి
0: ఆ మురళి వేరు చెక్క బొమ్మ కాదు.
1: ఇట్స్ నాట్ మేడ్ అప్ వుడ్.
0: ఏది మురళి?
1: వాట్ ఇస్
0: లూప్? 9 చిల్లుల తొలుతు తీయ గాని ఈ 9 చిల్లుల దేహానికి 9 హోల్స్ అంతా ఉన్నాయి.
1: ద హ్యూమన్ బాడీ దట్ హస్ 9 హోల్స్.
0: ఆ 9 హోల్స్ లోపల కూడా పవిత్రమైన స్వరాలు రావాలి.
1: అండ్ యు షుడ్ హావ్ కరెక్ట్ ట్యూన్ అవుట్ ఆఫ్ ఇట్.
0: మంచి స్వరాలు రావాలి.
1: యు షుడ్ లిసన్ టు గుడ్
0: సాంగ్. అపస్వరాలు రాకూడదు. అపస్తుతులు రాకూడదు.
1: ఇట్ షుడ్ నాట్ బి అవుట్ ఆఫ్ ది ట్యూన్.
0: అటువంటి హృదయం అనేటువంటి మురళిని నీ చేతిలో పట్టుకొని కృష్ణ నీ ప్రేమరహితమైనటువంటి ఒక దీన్ని పాడితే ప్రయోజనం లేదు.
1: కృష్ణ ప్లే ఆన్ హోల్డింగ్ ద ఫ్లూట్.
0: ప్రేమ సహితమైనటువంటి ఒక గానం చేయి.
1: అండ్ యు సింగ్ విత్ ఫుల్ ఆఫ్ లవ్.
0: ఆ విధంగా పాడే సమయం లోపల
1: యాజ్ యు సింగ్ సో
0: దాన్ని వింటూ వింటూ వింటూ వింటూ
1: లిసనింగ్ టు దట్ కంటిన్యూ
0: రాధ ఆ స్వరంలో లీనమైపోయింది.
1: రాధ మర్జ్డ్ హర్సెల్ఫ్.
0: ఎవరి రాధ?
1: మెలడీ.
0: ఒక స్త్రీ కాదు,
1: నాట్ ఎ వుమన్.
0: ధర రాధ. ధరనే రాధగా మారిపోయింది.
1: Dhara, earth is Radha.
0: ప్రపంచమే ఒక మురళి.
1: This Dhara, the world,
0: ఆమె రాధ.
1: She is Radha.
0: అందుకోసమే రాధాకృష్ణ అని పేరు పెడుతూ వచ్చారు.
1: So we call it Radha Krishna.
0: స్త్రీలకు మొట్టమొదట పేరు పెడతారు.
1: And the name of the woman is mentioned.
0: ప్రకృతి తర్వాత పరమాత్మ.
1: It is a combination of world.
0: రాధ తర్వాత కృష్ణ.
1: First Radha, the world, and
0: లక్ష్మి తర్వాత నారాయణ.
1: లక్ష్మి ఫస్ట్ అండ్ నారాయణ.
0: పార్వతి తర్వాత పరమేశ్వరుడు.
1: పార్వతి ఫస్ట్ పరమేశ్వర.
0: సీత తర్వాత రాముడు.
1: సీత ఫస్ట్
0: ప్రకృతి స్వరూపమైనటువంటి స్త్రీని ముందు పెడుతూ వచ్చారు.
1: సో ద వరల్డ్ ద నేచర్ కమ్స్ ఫస్ట్.
0: కనుకనే ప్రకృతి అనేటువంటి దాన్ని మొట్టమొదట మనం ప్రార్థించాలి.
1: ప్రకృతి ఇస్ ఫెమినిన్ కమ్స్.
0: ప్రకృతిలో మనం పవిత్రమైనటువంటి కర్మలు ఆచరించాలి.
1: అండ్ వి షుడ్ డు సేక్రెడ్ డీడ్స్ ఇన్ దిస్ నేచర్.
0: అప్పుడే పరమాత్మ అనుగ్రహం కోరి పరమాత్మ ఆధీనమైపోతాడు.
1: దెన్ యూ విల్ ఎంజాయ్ ద మానిఫెస్టేషన్ ఆఫ్ గాడ్.
0: పరమాత్మ చేత కానటువంటిది ఒక్కటి లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ దట్ గాడ్ కెనాట్ డు.
0: ఎన్ని కార్యములైనా చేయవచ్చును.
1: హి కెన్ డు ఎనీ టాస్క్.
0: అలాంటి దీనిని మనం ఆదించుకోకుండా ప్రకృతిమైనటువంటి ఒక దీనిని మనం నిరంతరము ప్రతిష్ఠించాము.
1: Without knowing the world,
0: చింతిస్తున్నాము.
1: Its capacity we spend in this
0: world సరైనటువంటిది కాదు.
1: Is not proper.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: ఈ నాడు వినాయక చవితి.
1: Today is వినాయక చవితి.
0: అయితే వినాయకుని యొక్క సంబంధమును సర్వత్రా వ్యాపించినటువంటిది.
1: The nature of వినాయక is found everywhere.
0: ఆ వినాయకుడు అనేటువంటి వాడు నాయకుడు లేనటువంటి వాడు.
1: He has no leader, boss above him.
0: కనుక అట్టి వినాయకుడు బుద్ధి శక్తులతో కూడినటువంటి వాడు.
1: వినాయక స్టాండ్స్ ఫర్ ద మైండ్ అండ్ కెపాసిటీ.
0: సిద్ధి బుద్ధి రెండు కూడా నాయకుడు అతను.
1: అండ్ ఈస్ ద మాస్టర్ ఆఫ్ సిద్ధి.
0: మన బుద్ధికి నాయకుడు అతనే.
1: అండ్ ఈస్ ద మాస్టర్
0: మన సిద్ధికి నాయకుడు అతనే.
1: అండ్ ద మాస్టర్ ఆఫ్ సక్సెస్.
0: కనుక అతను నాయకుడు అన్నాడు కాబట్టి అతను పతి అన్నారు.
1: అండ్ ఈస్ ద మాస్టర్ ఈస్ ద లీడర్ పతి.
0: అట్టి లీడర్ ను మనము ప్రారంభంగా మనం తీసుకోవాలి.
1: We have to pray to that Lord, the master, the divine
0: leader. మంచివాడైనప్పుడు
1: when the leader is good,
0: గమ్యం మంచిదిగానే చేరుతుంది.
1: And you will certainly reach the goal.
0: కానీ ఈనాడు లీడర్స్ సరైనట్టుగా లేదు.
1: Today we don't have good leaders.
0: ఎవరు లీడరు? మన కాన్షియన్స్ మనకు లీడర్.
1: Who is the leader? Your conscience.
0: ఈ కాన్షియన్స్ చాలా మయమయమిచ్చింది చేసుకున్నారు.
1: And you should follow it.
0: మాలిన్యమైనటువంటి కాన్షియన్స్ గా చేసుకున్నారు.
1: You have polluted it.
0: దుర్గంధమైనటువంటి కాన్షియన్స్ గా చేసుకున్నారు.
1: It is fully foul.
0: దురభ్యాసములతో కూడిన కాన్షియన్స్ గా చేసుకున్నారు.
1: It's full of bad habits and
0: దుర్బుద్ధులతో కూడిన కాన్షియన్స్ చేసుకున్నారు.
1: It's full of wickedness maneuvering.
0: దుర్వాసనలతో కూర్చిన కాన్షియన్స్ చేసుకున్నారు.
1: It is full of bad trait.
0: కనుక ఈ వాసన ఏ మాత్రం ఉండకూడదు.
1: It should not carry any bad traits.
0: కనుక ఈ వాసన చంపేటువంటి వాడే వినాయకుడు.
1: వినాయక annihilates all that is bad.
0: అతను దాన్ని వాహనం చేసుకున్నాడు ఎలుక.
1: And the child
0: ఎలుక ఎప్పుడు వాసన చూస్తూ పోతుంటాయి.
1: And the rat smells all that is
0: bad. కనుక ఆ స్మెల్ ను చూచేటువంటి ఒక రాట్ ను వాహనంగా చేసుకున్నాడు.
1: అండ్ వినాయక హ్యాస్ దిస్
0: అనగా దాన్ని చక్కి తన కింద పెట్టుకున్నారు.
1: మీనింగ్ హీ కుడ్ కంట్రోల్
0: సబ్డ్యూ ఇట్. వాసనలు వినాయకుడికి ఏమాత్రము లేవు.
1: అండ్ వినాయక ఇస్ నాట్ ఎఫెక్టెడ్ బై దిస్.
0: ఏ వాసన కూడా లేదు.
1: నథింగ్ వాట్ ఎవర్.
0: పవిత్రమైనటువంటి భావం లేదు.
1: అండ్ హ్యాస్ ఆల్ సీక్రెట్ థాట్.
0: అట్టి పవిత్రమైన భావములను తన కాళ్ళ కింద తొక్కుకోవడం చేతనే వినాయకుడు మూషిక వాహనుడు అయిపోయినాడు.
1: యాజ్ ఈస్ ది మాస్టర్ ఆఫ్ ఆల్ సీక్రెట్ థాట్స్ అండ్ కుడ్ కంట్రోల్ ద రట్ విత్ ఆల్ ది బ్యాడ్ థాట్స్.
0: అట్టి మూషిక వాహనుడు మునిజన వందులంతా కూడా ప్రార్థించారు.
1: అండ్ దేర్ఫోర్ హి వాస్ ప్రైజ్డ్ బై ఆల్ సేజెస్ సెయింట్స్ అండ్ సీకర్స్.
0: కనుక ఆనాటి నుండి ఈనాటి వరకు కూడాను వినాయకుడి యొక్క పూజ కేవలం ప్రాచీనమైనటువంటిదే కాని నూతనమైనటువంటిది కాదు.
1: ది వర్షిప్ ఆఫ్ వినాయక ఇస్ క్వైట్ ఏన్షియంట్. ఇట్ ఇస్ నాట్ మోడర్న్.
0: కనుక అట్టి వినాయక తత్వాన్ని మొట్టమొదట మనం గుర్తించుకోవాలి.
1: వీ హావ్ టు రికగ్నైజ్ అండర్స్టాండ్ ది సిగ్నిఫికెన్స్.
0: మన హృదయం నుండే ఉంటున్నాడు బొజ్జల నాయకుడు.
1: అండ్ వినాయక ఇస్ దేర్ ఇన్ యువర్ హార్ట్.
0: అట్టి వినాయకుడిని నిరంతరము స్మరించాలి.
1: అండ్ యూ హావ్ టు థింక్ ఆఫ్ హిమ్ ఎవ్రీ మోమెంట్.
0: ఆ వినాయకుడే సర్వదేవతా స్వరూపుడిగా మారిపోతాడు.
1: అండ్ ఇస్ ది ప్రిసైడింగ్ డెయిటీ.
0: అన్ని దేవతలు వినాయకుడినే పూజిస్తుంటారు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ దేవతాస్
0: వైష్ణవులు గాని సేవులు కాని అందరూ వినాయకుడినే పూజిస్తారు.
1: దే మే బి సైవైట్స్ ఆర్ వైష్ణవైట్స్ దే వర్షిప్ వినాయక.
0: కనుకనే సర్వదేవతా స్వరూపుడు వినాయకుడు.
1: అండ్ ఇస్ ద ప్రిసైడింగ్ డే.
0: సర్వమత స్వరూపుడు వినాయకుడు.
1: అండ్ హి సింబలైజెస్ ఆల్
0: సర్వవర్ణ స్వరూపుడు వినాయకుడు.
1: అండ్ హి స్టాండ్స్ ఫర్ ఆల్ హాస్పిషియస్
0: సర్వగ్రంథ స్వరూపుడు వినాయకుడు.
1: హి స్టాండ్స్ రిప్రజెంట్స్ ఆల్ దట్ ఇస్ హాస్పిషియస్.
0: సత్యాన్ని మీరు గుర్తించి వర్తించిన మేడలే మీరు ఎంతో ధన్యులవుతారు.
1: వెన్ వన్స్ యు రికగ్నైజ్ అండ్ వర్షిప్ అకార్డింగ్లీ యు విల్ రిడీమ్ యువర్ లైఫ్.
0: ఈనాటి యువకులకు ఆదర్శాన్ని నిరూపించాలి.
1: అండ్ ది యంగ్స్టర్స్ షుడ్ కీప్ దెమ్.
0: ఈనాటి యువకులంతా కూడా కేవలం మంకీ మైండ్ తో కూడినటువంటి వాళ్ళు.
1: యంగ్స్టర్స్ టుడే హావ్ మంకీ మైండ్స్.
0: ఇది కేవలం మంకీ మైండ్ కూడా కాదు.
1: ఇట్స్ నాట్ ఈవెన్
0: దానికంటే హీనమైనటువంటి మైండ్.
1: మచ్ వర్స్ దాన్ మంకీ మైండ్.
0: ఒక నిమిషంలో చెప్పింది మరో నిమిషంలో చెప్పలేరు.
1: వాట్ ఈస్ సెడ్ ఇన్ వన్ మూమెంట్ ఈస్ ఫర్గాటెన్ నెక్స్ట్ మూమెంట్.
0: కానీ నాలుకకు ఎముక లేదు.
1: The tongue has now bone.
0: It
1: can move in any way.
0: ఏ విధంగా అది తిరుగుతుంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు.
1: As the mouth, as tongue can twist in either way.
0: చెప్పేది ఒక్కటే. సత్యంత వరకు నాలుగు కోసుకునేంత వరకు ఉండాలి.
1: You have to hold on to the single promise that you make till the end.
0: కానీ చాలా మంది చెప్పారు.
1: బట్ మెనీ సెడ్
0: స్వామి
1: స్వామి
0: నాకు పండ్లు పోతున్నాయి,
1: ఐ లూజ్ మై టీత్,
0: నా పండ్లు పోయిన తర్వాత ఏం ప్రయోజనము,
1: వాట్ ఇస్ ది యూజ్
0: చెప్పాను.
1: భగవాన్
0: నాయన పండ్లు పోతున్నాయి కానీ నాలుగు పోవటం లేదు కదా.
1: యూ మే లూజ్ యువర్ టీత్ బట్ ది టంగ్ ఇస్ స్టిల్ దేర్.
0: పోయేటువంటి కఠినమైనటువంటి పండ్లు అంతా ముందు చచ్చిపోతాయి.
1: ఆల్ ది టీత్ దట్ ఆర్ సో స్ట్రాంగ్
0: అది కఠినమైనటువంటివి,
1: సో స్ట్రాంగ్
0: కఠినమైనటువంటి మొదలు పోతాయి.
1: ద స్ట్రాంగ్ నేచురల్లీ
0: సాఫ్ట్ గా ఉండేటువంటిది పోనే పోదు. అది
1: ద టంగ్ దట్ ఇస్ సాఫ్ట్ రిమైన్,
0: నీవు పోయినప్పుడు నీ వెంటనే వస్తుంది అది.
1: అండ్ ద టంగ్ ఫాలోస్ యూ.
0: కనుక నాలుగు పోయేటువంటిది కాదు, నాలుగును భద్రంగా పెట్టుకో.
1: సో కీప్ యువర్ టంగ్
0: సేఫ్, మంచి పనిగా చేయి.
1: మేక్ ఇట్ సాఫ్ట్.
0: యు కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్ బట్ యు కెన్ స్పీక్ ఆల్వేస్ ఒబ్లైజింగ్.
1: యు కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్, యు కెన్ టాక్
0: ఒబ్లైజింగ్. వినయ విధేయతతో మాట్లాడు, సత్యాన్ని మాట్లాడు, ధర్మంతో ప్రవర్తించు, పలుకులు పలుకు, భగవంతుని యొక్క నామస్మరణ చేయి, పది మంది కంటే ఈ నామస్మరణ వినిపించు. ఈ విధంగా నీకు నాలుగు ఇచ్చినది ఎందుకోసమని, నాలుగు ఇచ్చినది ఎందుకు తెలుసా, అన్ని తినేదందుక, కాదు కాదు కాదు, పాదములు ఇచ్చినది ఎందుకు తెలుసా, చందులు గొంతులు తిరుగుటగా, కాదు కాదు కాదు కాదు. ఆ విధంగా ఒక్కొక్క దానికి ఒక్కొక్క విధమైనటువంటి ఆశ్రయాలంతా ఉన్నాయి.
1: ఈచ్ పార్ట్ ఆఫ్ ద లింబ్ ఆఫ్ అవర్ బాడీ హస్ గాట్ ఇట్స్ ఓన్ పర్పస్.
0: ఈనాటి వినాయక చవితి రోజు మన దేహాన్ని పవిత్రమైన దేహంగా భావించుకోవాలి.
1: లెట్స్ కన్సిడర్ అవర్ బాడీ ఇస్ సేక్రెడ్. దీంతో
0: సరైనటువంటి కర్మలు ఆచరించాలి.
1: వి షుడ్ డు ద పర్ఫెక్ట్ డీడ్స్.
0: శరీర మాధ్యం కలు ధర్మ సాధకం.
1: బాడీ ఇస్ గిఫ్టెడ్ టు అండర్టేక్ సేక్రెడ్ యాక్టివిటీ.
0: ధర్మం కోసం ఈ శరీరం వచ్చింది.
1: ద బాడీ షుడ్ ఫాలో ధర్మ.
0: దీంతో అధర్మాన్ని చెప్పకూడదు.
1: యు షుడ్ నెవర్ అధర్మాన్ని
0: బోధించకూడదు.
1: యు షుడ్ నెవర్ అట్టర్ ఫాల్స్హుడ్.
0: కనుక మన దేహాన్ని పవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టి,
1: లెట్ దిస్ బాడీ ట్రెడ్ అలాంగ్ ద రైచస్ వే.
0: సార్థకమైనటువంటి పేరుని పొందాలని నేను ఆశిస్తున్నాను.
1: అండ్ షుడ్ లివ్ అప్ టు ఇట్స్ ఎక్స్పెక్టేషన్.
0: శాశ్వతమైన సత్కీర్తిని పొందాలని ఆశిస్తున్నాను.
1: అండ్ భగవాన్ వాంట్స్ యూ టు గెట్ ఎ పర్మనెంట్ గుడ్ నేమ్.
0: భజన బినా సుఖ శాంతి నహి. హరి భజన బినా సుఖ శాంతి.

క్రమము తప్పక మింట ప్రతిదినంగును భాను ఉదయాస్తమయముగ నొందనేలా భానుడు ఉదయాస్తమయముగా

పగలు మాత్రము దావు బొంగియేల. గగనంబునకు కాంతి కజేయు తారలు పగలు మాత్రము.

0: కాంతి కనకతాపవనుండు జీవకోటిని బ్రోవ వివదేల క్షణమైన విశ్రాంతి కనక తాపవనుండు జీవకోటిని బ్రోవ వివదేల అనిశంభు కళకళ ధ్వనుల నవ్వుచు నదుల్ సరళముల్ ప్రవరించు చందమేళ అనిశంభు కళకళ ధ్వనులు నవ్వుచు నదుల్ సరళముల్ ప్రవహించు చందమేళ ప్రేమ స్వరూపులారా
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్
0: జగత్తనగా పుట్టి పెరిగి పోనటువంటిది
1: జగత్ ద వరల్డ్ ఇస్ ద వన్ దట్ హ్యాస్ ఎ బిగినింగ్ ద సస్టెనెన్స్ అండ్ ఎన్ ఎండ్
0: దీనికి ఆధారము భూమియే
1: ద బేసిస్ ఫర్ ఆల్ దిస్ ఇస్ ఎర్త్
0: దేవుడనగా ప్రత్యేకించినటువంటి ఒక ఫార్మ్ కాదు
1: గాడ్ ఈజ్ నాట్ ఆఫ్ ఎ స్పెసిఫిక్ ఫార్మ్
0: సర్వత్రా వ్యాపించినటువంటి శబ్ద స్పర్శ రూప రస గంధాదులే
1: డివినిటీ ఇస్ ద వన్ దట్ ఈస్ ఇమనెంట్ ఇన్ ఆల్ ఆఫ్ ది ఫైవ్ సెన్సెస్ ఆఫ్ కాగ్నిషన్
0: ఈ ఫైవ్ సెన్సెస్ లేని స్థానమే లేదు
1: దేర్ ఇస్ నో ప్లేస్ వేర్ దీస్ సెన్సెస్ డు నాట్ ఆపరేట్
0: ఈ ఫైవ్ ఎలిమెంట్స్ లేని వ్యక్తియే లేడు
1: దేర్ ఇస్ నో పర్సన్ విదౌట్ ది ఫైవ్ ఎలిమెంట్స్ ఇన్ హిమ్
0: కనుకనే సర్వత పాణిపాదం తత్సర్వతో శిరముఖం సర్వత శృతిమల్లోకి సర్వమా వృత్తిష్టంతి కనుకనే అనాది కాలము నుండి పెద్దలందరూ కూడాను భగవంతుడు సర్వత్రా సర్వవ్యాపి అయి సర్వకాలముని యందు సంచరిస్తున్నాడని బోధిస్తూ వచ్చింది
1: Therefore it is said that all hands are his, all feet are his, all heads are his, all eyes are his. And hence elders in the past declared that God is present everywhere, that in everyone there is no place without the divine.
0: భగవంతుడు లేని స్థానము ఎక్కడ కూడా మనకు కనిపించదు.
1: యు కెనాట్ ఫైండ్ ఎ ప్లేస్ వేర్ దేర్ ఇస్ నో గాడ్.
0: ఇట్టి సర్వవ్యాపి అయినటువంటి భగవంతుడి యొక్క తత్వమును ఏ విధంగా బోధించాలి?
1: హౌ ఈజ్ ఇట్ టు బి taught, how is to comprehend the all-pervasive divinity?
0: ఒక్కొక్కరు ఒక్కొక్క పేరుతో భగవంతుని యొక్క జన్మదినములని కల్పించుకొని దానిని ఆరాధిస్తూ ఆనందాన్ని అనుభవిస్తూ కాలమును గడుపుతూ వచ్చారు.
1: However, each group has got their own celebration. With the name of their chosen deity, observe the birthday, adore and enjoy themselves.
0: Itti daivattvamunu evaru ee reetiga ninnayinchutakulanu sadhyam kaadu.
1: It is not possible for anybody to estimate or measure the divinity by any standard.
0: Kaani ఇందులో ఒకటి మాత్రము అందరూ గుర్తించవలసి వస్తుంది.
1: However, it is essential to recognize one factor.
0: ఈ ప్రకృతి యందు జన్మించిన ప్రతి భూమి కూడాను ప్రతి వ్యక్తి కూడాను మొట్టమొదట తల్లి గర్భమును వేరు చేసిన తక్షణమే కెవ్వు కెవ్వును ఏడుస్తూ వస్తారు.
1: In this world, as we know, Each child, the moment the child is born, separated from the womb of the mother, starts life sojourn by a cry. Why does the child cry?
0: కాని అత్తి ఏడుస్తూ ఉండినటువంటి యొక్క వ్యక్తికి దాని సమాధానం ఏమిటి?
1: వాట్ ఇస్ ద రీజన్ హౌ టు పాసిఫై ద న్యూ బోర్న్ బేబ్ దట్ స్టార్ట్స్ క్రయింగ్?
0: ఓ తేనె చుక్కను లేక పాలు యొక్క భాగమును నాలుగు పైన పడినప్పుడు ఏడుపు మానిపేస్తుంది.
1: ద చైల్డ్ స్టాప్స్ క్రయింగ్ వెన్ యూ ఆఫర్ ఎ డ్రాప్ ఆఫ్ హనీ ఆర్ మిల్క్.
0: దీనిని బట్టి ప్రతి వ్యక్తి కూడాను ఆకలితోనే జన్మిస్తున్నాడు.
1: Therefore it is clear that we are born with this appetite, hunger.
0: అది ఎట్టి ఆకలి? ప్రాప్తమైనటువంటి యొక్క లౌకికమైన ఆకలి లేక అప్రాప్తమైనటువంటి యొక్క అప్రాప్తమైనటువంటి యొక్క దివ్యత్వమైన ఆకలియా? దేనిని మనం గుర్తించుకోవడానికి వీలు కాదు.
1: What kind of appetite is it? Is that worldly, or is it natural, or spiritual, or beyond?
0: Aakale matramu andariki okati.
1: However, the hunger is uniform.
0: Aaharamulu veri veriga undavachu.
1: The food that we consume varies.
0: Itti aaharamunu srishtinchukoni దాని యొక్క సారమును భుజించి ఆనందించడమే ప్రకృతి ఎందున్నటువంటి యొక్క మానవుల యొక్క ప్రధాన కర్తవ్యం.
1: Therefore it is essential that we partake of food, receive the essence of this food and delight ourselves.
0: ఈ ఆకలికి ఆహారమే అత్యవసరం.
1: Therefore to satiate hunger, food is most essential.
0: ఇట్టి ఆహారమును మనము సంపాదించుకుని అందరినీ ఆనంద పెట్టడము, తాను ఆనందించటము, ఇది వ్యక్తి యొక్క కర్తవ్యం.
1: Therefore it's the duty of every individual to have food for himself and also to serve others.
0: భగవంతునకు ఎట్టి ఆకారం కాని, ఎట్టి జన్మం కాని, ఎట్టి ప్రకృతి యొక్క లక్షణము కాని లేవు.
1: God has no specific definite form. He has no beginning. He is beyond all the natural traits.
0: Kanuka daivamunaku ittidi attidani roopani ninayinchatamu evariki taram kaadu.
1: Therefore it's not possible for anyone to decide a definite form for God.
0: Itaniki chaavu puttukaleinatti shashvatundu.
1: God has no beginning or an end. He is immortal, permanent.
0: Adi madhyantarahitudu anadi vaadu.
1: He has no beginning, nor the middle, nor an end. He is ancient.
0: Taanu chavaka puttaka champabadaka.
1: He can neither be killed, nor would he be born again, and he is eternal.
0: Itti sarvashaktimayudainatundi yokka దైవత్వమునకు ఎవరు ఏ పేరు ఇవ్వగలరు?
1: గాడ్ బీయింగ్ ఆల్ పవర్ఫుల్ ఆర్ పర్వేసివ్, వాట్ నేమ్ కెన్ యూ గివ్ హిమ్?
0: భూమి చల్లని నీరు త్రాగి ఆ నీటితో పైనున్నటువంటి పంటను పండించి ప్రజలకు, జీవులకు ఆహారాన్ని అందిస్తూ వస్తుండాలి.
1: యు నో వెన్ ది సాయిల్ ఇస్ వాటర్డ్, దిస్ వాటర్ ఇస్ సప్లైడ్ టు ద క్రాప్ and we just reap the harvest and partake the grain and be benefited by the food.
0: కనుక ప్రతి ప్రాణికి కూడాను నీరు అత్యవసరము.
1: And hence every creature requires water.
0: ఈ వాటర్ వల్లనే సర్వ విధములైనటువంటి యొక్క ఆకలిని చంపుకొంటుంది.
1: And it is the water which is equally essential as that of appetite.
0: ఆహారం లేకపోయినను జీవించవచ్చును, కానీ నీరు లేకపోతే క్షణమైనా జీవించటకు వీలు కాదు.
1: వన్ మే లివ్ ఫర్ సమ్ టైమ్ విదౌట్ ఫుడ్, బట్ వన్ కెన్ నాట్ లివ్ విదౌట్ వాటర్.
0: కనుక ఈ ఆకలి చేత ఆహారమును నీరే సృష్టించబడుతుండాలి.
1: అండ్ దేర్ఫోర్ ఫుడ్ దట్ వి డిరైవ్ బికాస్ ఆఫ్ ద వాటర్ యాడెడ్ టు దట్.
0: ఈ నీరు కేవలము ఒక ప్రార్థనా పరికారం చేతనే సహజమవుతుంది, కానీ మరొక మార్గంలో ఇవి లభించవు.
1: యు కెన్ అక్వైర్ వాటర్ నాట్ బై ఎనీ అదర్ ఎఫర్ట్ అదర్ దాన్ ఇట్ ఈస్ వాటర్ ఈస్ ద రెస్పాన్స్ టు అవర్ ప్రేయర్స్.
0: ఏ దేశం అందైనా, ఏ కాలం అందైనా, ఏ కంపెనీ ఏందైనా కూడాను మొట్టమొదట ఆహారంకు ప్రయత్నిస్తూ వస్తుంటారు.
1: ఎనీ కంట్రీ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ విల్ స్ట్రగుల్ హార్డ్ విల్ ప్లాన్ ఫర్ ఫుడ్.
0: ఆహార నిమిత్తమునకు నీరు ప్రత్యేకమైనటువంటి అవసరము.
1: దేర్ఫోర్ టు జనరేట్ ఫుడ్ వాటర్ ఇస్ వెరీ నెసెసరీ.
0: ఈ జలమును పొందే నిమిత్తమై అనేక రకములైనటువంటి పూజలు పురస్కారములు చేస్తూ వస్తున్నారు ప్రజలు.
1: పీపుల్ డూ సో మెనీ సాక్రిఫైసెస్ రిచువల్స్ వర్షిప్ ఇన్ ఆర్డర్ టు హ్యావ్ ఇనఫ్ ఆఫ్ వాటర్.
0: ఇది కేవలము కోటీశ్వరునికి మాత్రమే కాదు, కూటి పేదకు కూడాను ఇది ప్రార్థన అవసరమే.
1: ద ప్రేయర్ ఇస్ ఎసెన్షియల్ నాట్ మియర్లీ ఫర్ ఎ మిలియనేర్ ఎ రిచ్ మ్యాన్, ఇట్ ఇస్ ఈక్వల్లీ నెసెసరీ ఫర్ ఎ పాపర్.
0: ఇవన్నీ కూడా జగత్తులకు అందించేటువంటిది ఎవరు?
1: హూ గిఫ్టెడ్ ఆల్ దిస్ టు దిస్ నేచర్?
0: అతని దైవము.
1: గాడ్ హెస్ గిఫ్టెడ్ ఆల్ దిస్ టు దిస్ నేచర్.
0: దైవము దైవ నిమిత్తమై తాను చేసుకుంటున్నాడే కాని జగత్తు నిమిత్తం కాదు చేసేది.
1: ఇన్ ఫ్యాక్ట్ గాడ్ డస్ ఫర్ హిజ్ ఓన్ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ది విల్ అండ్ నాట్ ఫర్ ది వరల్డ్.
0: జగత్తు పరమాత్మ రెండు ఒక్కటే అనేటువంటి సమత్వాన్ని గుర్తించాలి.
1: వీ హావ్ టు రికగ్నైజ్ ద బేసిక్ ఫ్యాక్ట్ ది ఐడెంటిటీ బిట్వీన్ ద వరల్డ్ ది క్రియేషన్ అండ్ ద క్రియేటర్.
0: నీరు మానవుడు సృష్టించలేడు.
1: మ్యాన్ కెనాట్ జనరేట్ వాటర్
0: ఆల్ ఆహారమును మానవుడు పుట్టించలేడు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ మ్యాన్ టు ప్రొడ్యూస్ ఫుడ్.
0: ఏ ఆహారం చేత మానవ జీవితము జరుగుతుంది అనేటువంటి సత్యాన్ని కూడా గుర్తించలేడు.
1: ఇన్ ఫ్యాక్ట్ మ్యాన్ ఇస్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ దట్ ఫుడ్ విచ్ ఇస్ మోస్ట్ ఎసెన్షియల్ ఫర్ హిమ్ టు క్యారీ ఆన్ హిస్ లైఫ్.
0: దేని వలన ఆకలిని తీరుతుంది అనేటువంటి విషయాన్ని తనకు తాను కొన్ని ప్రయత్న రూపంలో పని సాధిస్తూ రావాలి.
1: However, man acts, makes his own effort to appease, to satiate his hunger.
0: Kana bhagavantudu idistadu adistadu aneetundi karanam cheta atanni poojinchadakadu.
1: So it's not proper to worship God in anticipation of the gift that we receive from time to time.
0: Prarthanalu bhagavantuni nimittamai prarthana cheyali.
1: We have to pray God. For God himself.
0: భగవంతుడే సర్వమును మనకు అనుగ్రహిస్తుంటాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ గాడ్ సప్లైస్ ఆల్ దట్ వీ నీడ్.
0: ఏ నిమిషంలో ఎక్కడ దేన్ని అందించాలో దాని తనకే తెలుసు.
1: గాడ్ నోస్ వాట్ టు గివ్, వెన్ టు గివ్, వేర్ టు గివ్.
0: ఏ ప్రయత్నము చేయకపోయినప్పటికీ తనంతట తామే ప్రభావిస్తుంటాయి.
1: ఈవెన్ ఇఫ్ యూ డు నాట్ మేక్ ఎఫర్ట్ God will confer that what you need.
0: Manam kevalam kori vifalamainantha maatramana manam baadhapattamu, idi bhaktulu yokka lakshanam kaadu.
1: It should not be the quality of a devotee to go back when his desire is not fulfilled by God.
0: Ee prani enta varaku undali, enta varaku deenni bhujinchali, enta varaku deenni visarjinchali aneetundi satyanni bhaktule kanukoni ప్రజలే దానిని గుర్తించుకుని వర్తించడం అత్యవసరం.
1: దేర్ఫోర్ ఇట్ ఇస్ ఎసెన్షియల్ టు నో వాట్ వీ నీడ్, వాట్ కైండ్ ఆఫ్ ఫుడ్ దట్ వీ రిక్వైర్ అండ్ క్యారీ ఆన్ అవర్ లైఫ్ సోజర్న్ ఆన్ ఎర్త్.
0: దైవ నిర్ణయాలు ఎన్ని విధములుగా ఉంటుంటుందో ఎవరు చెప్పలేరు.
1: ది మిస్టరీ ఆఫ్ గాడ్ ఇస్ బియాండ్ ఆల్ పారామీటర్స్.
0: అది ఇది అనగలేదా?
1: వై దిస్ అండ్ దట్?
0: విభేదకాది బ్రహ్మ పర్యంతము నీవే.
1: Right from Ant to Brahman, you are there.
0: Adi Erungaru.
1: They do not know that.
0: Madagarangaru.
1: Cannot understand.
0: Mujumichandaru.
1: They are not happy.
0: Bhuvini Kondaru.
1: Some are not.
0: Vivekamana Vartinchidani Kadu Virravigedaru Kani.
1: They are highly egoistic because of the intellect.
0: Kadavadiki Edi Yettamano Evariki Teliyadu.
1: No one can decide what would happen at the end.
0: Kanuka Daivam Yokka Nirnayalu Manam Gurtinchukoni Cheppadaniki Sadhyam Kadu.
1: It is not possible for anybody to express God's will or the divine plan.
0: దైవం యొక్క ప్రణాళికలు, దైవం యొక్క మర్మాలు దైవమే చెప్పాలి.
1: The divine plan has to be revealed by divine himself.
0: ఎవరెవరికి ఏ స్థానమునందు ఎప్పుడెప్పుడు ఏ ఏ గుణం ఇవ్వాలనో అది భగవంతుడికే తెలుసు.
1: God knows what to give, where to give, why to give, whom to give.
0: కనుక మనం ఏ దాని కూడా ప్రయత్నపూర్వకంగా చేస్తే అవన్నీ మోసమైపోతుంటాయి.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యూ రిలై ఆన్ అవర్ ఎఫర్ట్ ఓన్లీ యూఆర్ గోయింగ్ టు బి డిసీవ్డ్.
0: దైవ ప్రార్థన వల్లనే సర్వములు నెరవేరుతుంది.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ బై ప్రేయర్ యూ కెన్ అచీవ్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్.
0: ఈ ప్రార్థన కంటే మించినటువంటిది లోకంలో ఎట్టిది లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ గ్రేటర్ దాన్ ప్రేయర్ ఇన్ దిస్ వరల్డ్.
0: కనుకనే అందరు కూడా ప్రేయర్ చేయాలని.
1: So it's essential that all of you should pray.
0: దీని కోసం దాని కోసమని కాదు.
1: Not for desire.
0: కానీ భగవంతుని ప్రేమి చేయాలి. ఎందుకోసం చేయాలి?
1: Why should you pray to God?
0: ఓ భగవంతా, నీ ప్రేమ నా పైన పంపు.
1: Oh God, I want your love.
0: ఆ ప్రేమ ద్వారానే సర్వము కూడాను జరుగుతుంది.
1: And this love will be able to accomplish all.
0: ప్రపంచం అంతా కూడాను సన్నిధి అవుతుంది.
1: In fact, you can achieve the whole world for that matter.
0: మాకు ఏ ఒక్కటి కూడా ఇది కాలేదే అనేటువంటి ఒక డౌట్ కూడా మాకు రావటం లేదు.
1: In fact, there is no doubt whatsoever that because of some failure.
0: ఈ విధంగా మేము తెలుసుకున్నటువంటి వారికి తెలుస్తుంది, కానీ మిగతా వారికి అంత తెలియదు.
1: The knowledgeable people know that, not the rest.
0: కనుక ప్రపంచంలో ఏ కార్యము మనం చేయవలసినప్పటికీ కార్యం నిమిత్తమే మీరు ప్రార్థన చేయకండి.
1: Therefore, in this world, don't pray merely for the fulfillment of your desire.
0: భగవంతుల, మాకు ఏ నిమిషమునకు ఏది అవసరమో అది మీరే చూసుకోండి.
1: Oh God, you know best what I need at what point of time.
0: అంత భగవంతునికి అర్పితం చేసి ప్రయత్నం చేస్తే అన్ని సులభంగా జరిగిపోతాయి.
1: When once you offer to God, anything can be achieved easily.
0: కానీ మాకు ఇంతవరకును మా ప్రయత్నం ఏమీ ఒకటి చేయలేదు.
1: But till now we have not made any attempt.
0: ప్రయత్నం చేయకపోయినప్పటికీ అన్ని అవే వచ్చి రావుతున్నాయి.
1: Effortlessly things started arriving here.
0: కనుక ప్రపంచంలో ఏ కార్యము మనం చేయవలసినప్పటికీ కార్యం నిమిత్తమే మీరు ప్రార్థన చేయకండి.
1: Therefore in this world, don't pray.

0: అవుతున్నాయి.
1: ఎఫర్ట్లెస్లీ థింగ్స్ స్టార్టెడ్ అరైవింగ్ హియర్.
0: కనుకనే మేము దేనికి ప్లాన్ వేయటం లేదు.
1: ఇన్ఫాక్ట్ దేర్ ఇస్ నో స్పెషల్ ప్లాన్ ఫర్ ఎనీథింగ్.
0: అన్ని వచ్చినటువంటి వచ్చిన రీతిగా మనం వాడుకుంటున్నాము.
1: అండ్ థింగ్స్ ఆర్ యూటిలైజ్డ్ యాజ్ దే రీచ్ హియర్.
0: ఇంకా ఒకటి,
1: అనదర్ పాయింట్,
0: మా రెండవ పద్ధతి కూడా ఒకటి ఉండాలి.
1: అండ్ దేర్ ఇస్ ఆల్సో ది సెకండ్ ప్రొసీజర్ అడాప్టెడ్.
0: మాకు ఏ విధంగా వచ్చి పడుతున్నాయో,
1: యాజ్ థింగ్స్ కమ్ టు అస్,
0: మేము కూడా అదే విధంగానే దీన్ని పంపుతుంటాం.
1: వి ఆల్సో సెండ్ లైక్ వాయిస్ టు హోల్ వరల్డ్.
0: అన్ని మేము చేస్తున్నటువంటి పనులు అన్ని దైవ కార్యమే తప్ప అన్ని కార్యము లేవు.
1: ఆల్ దీస్ ఆర్ డివైన్ వర్క్స్, డివైన్ మాస్టర్ ప్లాన్.
0: మేము ఈనాటికి కూడా ఏదొకటి మేము కోరటం లేదు.
1: అండ్ ఈవెన్ దిస్ డే నథింగ్ ఇస్ డిజైర్డ్ ఫార్.
0: కోరకనే వస్తుండేటువంటి దానికి కోరితే ఎన్ని వచ్చి పడిపోతాయో.
1: వెన్ థింగ్స్ ఆర్ అరైవింగ్ హియర్ వితౌట్ ఆస్కింగ్, ఇఫ్ యూ ఆస్క్ యూ కెన్ ఇమాజిన్ హౌ మెనీ మోర్ థింగ్స్ వుడ్ బి హియర్.
0: మాకు ఏది వద్దు.
1: వీ డోంట్ వాంట్ ఎనీథింగ్ వాట్స్ ఎవర్.
0: మా దగ్గరికి వచ్చినటువంటి వారందరికీ వారు బాగా క్షేమంగా సంతోషంగా జీవితాన్ని ఆనందంగా గడిపితే అంతే మాకు చాలు.
1: భగవాన్ డిజైర్స్ దట్ ఆల్ దోస్ దట్ రీచ్డ్ హియర్ షుడ్ బి హ్యాపీ, should be prosperous, should be healthy and return. That's all he wants.
0: మాకు ఏది మీరు ఇవ్వనక్కర్లేదు.
1: You don't need to give anything to Bhagavan.
0: మీరు ఏది కోరితే అది మేము ఇస్తుంటాం.
1: Bhagavan is ready to give you whatever you want.
0: కానీ అది మీకు అవసరం మా కాదా అనేటువంటి కూడా చూడాలి.
1: But better you know whether you need it or not.
0: కనుక ఈ విధంగా మా నుంచి వచ్చేటువంటి సామాన్లు, మీ నుంచి వచ్చేటువంటి పరికరములు అన్ని ఈ రకంగానే సంబంధ బాంధవ్యాన్ని కలిగి ఉంటాయి.
1: దిస్ ఈజ్ అ థింగ్ దట్ హ్యాస్ బీన్ హ్యాపెనింగ్ బిట్వీన్ దోస్ థింగ్స్ దట్ ఆర్ రిసీవ్డ్ హియర్ అండ్ దోస్ థింగ్స్ దట్ ఆర్ గిఫ్టెడ్.
0: దైవ ప్రార్థన చేత ఏమైనా జరుగుతుంటాయి.
1: గాడ్స్ ప్రేయర్ విల్ బి ఏబుల్ టు అచీవ్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్.
0: కనుక మీకు ఏది కావాలన్నప్పటికీ దైవాన్ని ప్రే చేయండి.
1: వాట్ ఎవర్ యూ వాంట్ ప్రే టు గాడ్.
0: సైలెంట్ గా చేయండి.
1: Pray silently.
0: ఇది అది కావాలని కోరికలు పెట్టుకొని చేయకండి.
1: Not with a specific purpose or need based.
0: కోరికలు లేకుండా.
1: Without desire.
0: ప్రేమ చోత భగవంతుని ప్రార్థించండి.
1: With all love, pray to God.
0: తప్పక మీకు సంసిద్ధం అవుతాయి.
1: Everything will be added unto you.
0: కనుక ఇవన్నీ మాకు ప్రత్యక్షమైనటువంటి యొక్క ప్రమాణములు.
1: This is the direct evidence and proof.
0: ఇలాంటి రీతిగా భగవత్ తత్వాన్ని మనం భగవత్ తత్వాన్ని కొనుక్కోవాలంటే భగవంతుని యొక్క ప్రేమ చేతనే కనుక్కోవాలి.
1: యూ కెన్ అండర్స్టాండ్ ది డివినిటీ ఓన్లీ త్రూ లవ్.
0: ప్రేమ లేకపోతే ఏది కూడా నువ్వు జరగదు.
1: విదౌట్ లవ్ నథింగ్ కుడ్ ఎవర్ హ్యాపన్.
0: కనుక ప్రేమ చేతనే సర్వ కార్యములు కూడా మనము సంసిద్ధం చేసుకోవచ్చు.
1: దేర్ఫోర్ ది లవ్ విల్ బి ఏబుల్ టు ఫుల్ఫిల్ ఆల్ ద టాస్క్స్.
0: దైవ ప్రార్థన చేత మనకు జరగని కార్యములు ఒక్కటి కూడా లేవు.
1: దేర్ ఇస్ నథింగ్ దట్ యూ కెనాట్ అచీవ్ వితౌట్ ప్రేయర్.
0: స్వామి మేమెంతో దైవ ప్రార్థన చేస్తున్నాం, మాకేది జరగటం లేదే అంటారు.
1: సమ్మేసే స్వామి, వీ హావ్ బీన్ ప్రేయింగ్ ఫర్ వెంట్లే బట్ వీఆర్ నాట్ సక్సెస్ఫుల్.
0: అది మీ ప్రేయర్లో ఉన్నటువంటి దోషమే కానీ జరగకుండా పోయేటువంటి దానికి అవకాశమే లేదు.
1: మిస్టేక్ లైస్ విత్ యువర్ ప్రేయర్, నాట్ విత్ ఎనీ రిజల్ట్ వాట్స్ ఎవర్.
0: ఈ విధంగా ప్రతి కార్యములకు నువ్వు దైవం ప్రార్థన చేతనే మనకు అన్ని కార్యములు సిద్ధిస్తాయి.
1: Therefore, all tasks are fulfilled, successful by prayer.
0: Chitrambulu.
1: Peculiar.
0: Trailokya Vichitrambulu.
1: And important for all the three words.
0: Vajjalala Vittambulu.
1: And it's that so endearing.
0: Sanvittambulu.
1: So close.
0: Munichanavana Bhavuttambulu.
1: And that's so intimate to all the sages. Vishnudevu
0: Sharitambulu.
1: That is the history and the glory of God.
0: Yedi kavalante kuda nu manaku jalagaka tappadu.
1: Whatever that you want, it's bound to happen.
0: Kaani maaku yedi kuda nu tappipoledu.
1: But in fact, we have not missed anything till now.
0: మా ప్రేయర్ జరుగుతూనే ఉంటుంది.
1: And things, prayer is going on.
0: సంకల్పములు జరుగుతూనే ఉంటున్నాయి.
1: Divine will is
0: ఆ సంకల్పం చేత అన్ని కార్యములు పరిశుద్ధ అవుతున్నాయి.
1: And the divine will guarantees the fulfillment of all planned for.
0: మేము జరపవలసిన కార్యక్రమాలు అన్ని కూడా సిద్ధంగా జరిగిపోతున్నాయి.
1: All programs go as per the divine master plan.
0: ఈనాడు క్రిస్మస్.
1: Today is Christmas.
0: కానీ మనం కోరికల చేత మనం దీన్ని దుర్వినియోగం చేయకూడదు.
1: వీ షుడ్ నాట్ మిస్యూజింగ్ ఇట్ బై ప్రేయింగ్ ఫర్ అవర్
0: డిజైర్స్. జీసస్ కూడాను ఆయన కూడాను ఒక దైవం బిడ్డనే.
1: జీసస్ ఇస్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్.
0: ఐ యామ్ యువర్ చైల్డ్.
1: ఫాదర్,
0: నన్ను ఎందుకు ఇంత పనిష్మెంట్ చేస్తున్నారు?
1: వై డు యూ పనిష్ మీ?
0: పనిష్మెంట్ ఇవ్వద్దు.
1: Do not punish me.
0: మీకు ఏది ఇష్టమో అది చేసుకోండి అన్నాడు జీసస్.
1: జీసస్ సెడ్ లెట్ థై విల్ బి డన్.

0: అదే రీతిగా అన్ని జరుగుతూ వస్తున్నాయి.
1: అండ్ థింగ్స్ హ్యాపెన్ యాజ్ పర్ ది డివైన్ విల్.
0: అహంకారము నేను నీకంటే పెద్దవాణ్ణి అని తెలుసుకుంటే అహంకారం వస్తుంది.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యూ కంపేర్ యువర్ సెల్ఫ్ డిక్లేరింగ్ దట్ యువర్ సుపీరియర్,
0: అహంకారం ఏమి లేకుండా ఆడంబరం లేకుండా కూడా ప్రశాంతిగా మీరు ప్రార్థన చేయండి.
1: యూ షుడ్ ప్రే విదౌట్ ఎనీ ఈగో, వితౌట్ ఎనీ పాంప్ అండ్
0: మీరు ప్రార్థన చేయండి, కాకపోతే అప్పుడు నన్ను అడగండి.
1: యూ ప్రే సిన్సియర్లీ అండ్ యూ విల్ బి సక్సెస్ఫుల్.
0: దైవము నిరంతరము మీ హృదయం నందే ఉంటున్నాడు.
1: God is always with you in your heart.
0: దైవం లేనటువంటి స్థానం లేదు.
1: There is no place where there is no God.
0: దైవం చేయనటువంటి పనులు లేవు.
1: There is nothing that he cannot do.
0: సర్వము చేయగలడు.
1: God can accomplish
0: anything. పెద్దదే చిన్నదే అని ఏమాత్రం సందేహించడు.
1: Tiny or gigantic, small or big, God can do.
0: అందరూ తన బిడ్డలే.
1: All are his children.
0: వారందరికీ ఏది కావాల్సింది అది ఇస్తాడు.
1: And God will give you whatever that you need.
0: దైవం మనకంటే దూరం వాడు కాదు.
1: God is not present at a distant place.
0: హృదయం నుండే ఉంటున్నాడు.
1: God is in your heart.
0: మన హృదయం నుంచే సంకల్పాలు చేస్తున్నాడు.
1: And he goes on willing being in our heart.
0: ఆ సంకల్పాల ప్రకారం సర్వము వచ్చి చేరిపోతున్నాయి.
1: And things happen as per his will.
0: ఈ విధంగా మీరు దైవాన్ని ప్రార్థన చేసి మీ కార్యాలు సిద్ధింపు చేసుకోండి.
1: Like this you pray to God egolessly without pomp and show.
0: ఈనాడు క్రిస్మస్ అన్నారు.
1: And today is Christmas.
0: అతన్ని క్రూసిఫై చేయటం అనగా స్తంభానికి వేసి ఉలుకులతో కొట్టు వచ్చాడు.
1: And he was crucified on the cross. He was put on the cross and nailed.
0: అప్పుడు తల్లి వచ్చింది మేరీ.
1: Mother Mary came.
0: ఏమిటి ఈ పనిష్మెంట్?
1: What is this punishment?
0: ఎందుకు ఈ శిక్ష?
1: Why this punishment?
0: మీరు చేయవచ్చునా?
1: Is it proper on your
0: part? చేయాలనేటువంటి పని కదా ఇది.
1: And this thing you should not do.
0: అని ఆమె కంటిదారులు కార్చుకుంది.
1: He was shedding tears.
0: తక్షణమే.
1: Immediately.
0: ఇక్కడ ప్రత్యక్షమైనాడు తిరిగి.
1: అండ్ దేర్ దర్స్ ఎన్ ఎథీరియల్ వాయిస్ ది
0: మ్యాన్. రెండో దినమే
1: ఫాలోయింగ్ డే
0: అతన్ని వదిలిపెట్టాడు.
1: అండ్ హీ వాస్ లెఫ్ట్.
0: వదిలిపెట్టినటువంటి వ్యక్తి నేను దైవం బిడ్డను, దైవం బిడ్డను, దైవం బిడ్డని తాను చెప్పుకుంటూ వెళుతూ వచ్చాడు.
1: సో హీ వెంట్ ఆన్ డిక్లేరింగ్ దట్ దిస్ ఇస్ సన్ ఆఫ్ గాడ్, ద చైల్డ్ గాడ్.
0: అదే రీతిగా మనం అందరూ దైవం యొక్క చిల్డ్రన్.
1: సో వీ షుడ్ నో దట్ వీఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్.
0: చిల్డ్రన్ అనే భావంతో సంపూర్ణమైనటువంటి నమ్మకంతో మీరు దాన్ని పనిచేస్తే ఎంతైనా జరుగుతుంది.
1: ఇఫ్ యూ వర్క్ ఇన్ ఫుల్ ఫెయిత్ దట్ వీఆర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్, విల్ బి సక్సెస్ఫుల్.
0: మీరు పెద్ద పెద్ద గ్రంథాలతో చదవనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు గో త్రూ బిగ్ బుక్స్.
0: ఈ గ్రంథాలు చదివి చదివి చదివి చదివి తలంతా పాడు చేసుకుంటున్నారు.
1: అండ్ యూ టర్న్ మ్యాడ్ బై టూ మచ్ రీడింగ్.
0: కనుక మీరు ఏ గ్రంథాలు చదవనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ రీడ్ ఎనీ బుక్స్.
0: ప్రేమను మాత్రం హృదయం నుండి ప్రతిష్ఠ చేసుకుని
1: ఇన్స్టాలింగ్ లవ్ ఇన్ యువర్ హార్ట్.
0: మీరు జరపవలసినటువంటి అన్ని కూడా తనపైన బాధ్యత వేసి జరపండి.
1: అండ్ జస్ట్ రిపోజ్ ఫుల్ ఫెయిత్ ఇన్ హిమ్, సరెండర్ టు హిమ్.
0: తప్పక అన్ని కార్యములు సిద్ధిస్తాయి.
1: And you will be successful in every task that you undertake.
0: Prema swaroopulara.
1: Embodiments of love.
0: Naa yokka sambhashanam anta ikkadunu prema chethane jarigetundi.
1: Bhagwan's conversation, the quintessence of his speech is love.
0: Naa shakti anta ikkadunu prema shaktiye pradhanamaitundi.
1: Bhagwan's power is the power of love.
0: Premaku minchinatvanti yokka phalam maligaledu.
1: There is nothing greater than love.
0: ఈ ప్రేమను మీరు పెంచుకుంటే అన్ని సిద్ధిస్తూ పోతాయి.
1: ఇఫ్ యూ డెవలప్ లవ్, రెస్ట్ ఆఫ్ థింగ్స్ విల్ టేక్ కేర్.
0: పోరాడేటువంటి ప్రదేశాలు కూడా పోవచ్చు.
1: అండ్ యూ కెన్ గెట్ ఇన్ టు దోస్ ప్లేసెస్ విచ్ ఇస్ నాట్ పాసిబుల్.
0: ఎన్ని విధమైనటువంటి కఠినమైనటువంటి చర్యలైనా మనం సులభంగా చేయవచ్చు.
1: యూ కెన్ ఫేస్ ది ఛాలెంజెస్ ఇన్ లైఫ్.
0: అన్నిటికీ తానే వెంటనే జంటనే ఇంటనే కట్టనే ఉంటుంటాడు.
1: అండ్ గాడ్ ఈజ్ ఆల్వేస్ విత్ యూ, ఇన్ యూ, అబౌవ్ యూ, బిలో యూ, అరౌండ్ యూ.
0: కనుక దైవ ప్రార్థన చేత ఎటువంటి కార్యమైనా మీరు సాధించవచ్చు.
1: బై ప్రేయర్ యూ కెన్ బి సక్సెస్ఫుల్ ఇన్ ఎవ్రీ అటెంప్ట్.
0: లోపల ఒకటి బయట ఒకటి పెట్టుకుని ప్రార్థన చేయకండి.
1: బట్ డోంట్ బి డ్యూయల్, డోంట్ బి హిపోక్రెట్ కీపింగ్ వన్ థింగ్ అండ్ డూయింగ్.
0: లోపల నీవు ప్రార్థన ఏం చేస్తున్నావు ఆ లోపల ఉన్నటువంటి స్వామి వింటుంటాడు.
1: అండ్ ఇఫ్ యూఆర్ హిపోక్రెట్, స్వామి విత్ ఇన్ యూ విల్ బి నోటీసింగ్ ఇట్.
0: స్వామిని బయట పెట్టుకుని నువ్వు లోపల ప్రార్థన చేస్తే ఎట్లవుతుంది?
1: అండ్ ఇఫ్ ఇమాజిన్ స్వామి అవుట్ సైడ్, వాట్ ఇస్ ద ఫన్ ఆఫ్ praying within?
0: Nee ventane jantane intane kantane untunnadu.
1: Swami is with you, in you, always above you, around you.
0: Kaluka prema swaroopulara,
1: embodiments of love.
0: Ye deeni me kavalani kodinappudiki prema chetane sadinchandi.
1: It's only love that will help you to achieve.
0: Prema chetha kaanatvantidi okkati kuda lokamlo ledu.
1: There's nothing that you cannot achieve without love in this world.
0: కనుక ప్రేమను ప్రధానమైనటువంటి ప్రార్థనగా తీసుకోండి.
1: సో లెట్ ద లవ్ బి ది మెయిన్ థీమ్ ఆఫ్ యువర్ ప్రేయర్.
0: ప్రేమ ముదిత మనసికో.

0: There is no fear of sin. We find the wickedness and the evil deeds that have become the routine and part of our life. There is no trace of devotion, and we find acts of violence and treachery which has become a regular routine. In fact, that which confers us the bliss and happiness is our total surrender to the lotus feet of God and constant chanting of His matchless, glorious name.
1: Prema Swarupulara.
0: Embodiments of love.
1: Dushyakalpitamaina ee charachara jagattunantai kudanu prapanchamu ani perutho pilubadutunnadi.
0: All the world that you see all around, that which is motile and non-motile, this is called prapancha.
1: Panchabhutamul yokka prabhavame ee prapancham yokka namamunaku moola karanam.
0: The word prapancha is there because of its composition of these five elements.
1: Panchabhutamul yokka swarupame ee prapancham yokka swarupam.
0: The world is the manifestation, expression of the five elements.
1: Panchabhutamul yokka prasiddhame manamuni yokka jnana siddhi.
0: In fact, the visualization of these five elements is the fulfillment of meditation.
1: Ee panchabhutamule lekundina prapanchame ledu.
0: Bereft of the five elements, there is no world.
1: Ee panchabhutamulu kudanu భగవత్ స్వరూపమే.
0: ద ఫైవ్ ఎలిమెంట్స్ రిప్రజెంట్ ద డివైన్.
1: కనుకనే భూదేవి అని మొదటి పేరు పెట్టారు.
0: దట్స్ ద రీజన్ వై ద ఫస్ట్ ఎర్త్ ఇస్ కాల్డ్ మదర్ ఎర్త్ భూదేవి.
1: రెండవది గంగాదేవి అని పేరు పెట్టారు.
0: ద సెకండ్ వాటర్ ఇస్ కాల్డ్ గంగాదేవి.
1: మూడవది అగ్నిదేవుడు అన్నారు.
0: ద థర్డ్ వన్ ఫైర్ గాడ్ అగ్నిదేవ.
1: నాలుగవది వాయు దేవుడు.
0: ద ఫోర్త్ వన్ ద విండ్ గాడ్ వాయుదేవ.
1: ఐదవది శబ్ద బ్రహ్మము.
0: ద ఫిఫ్త్ వన్ ఈజ్ శబ్ద బ్రహ్మ.
1: శబ్ద బ్రహ్మమయీ, చరాచరమయి, జ్యోతిర్మయి, విద్యానందమయి, పరాత్పరమయి, మాయామయి, శ్రీమయి. ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క నాలుగు బిరుదులతో ఈ పంచభూతములు ప్రపంచమును సాకుచున్నవి.
0: ఇన్ ఫ్యాక్ట్ ద హోల్ వరల్డ్ ఇస్ సస్టైన్డ్ బికాస్ ఆఫ్ దీస్ అట్రిబ్యూట్స్ that were given to them, the one of the sound, the one of movement, the one of light, the eternal bliss, the supreme, the illusion, and the mightiest and effulgent.
1: Kanuka panchabhutamule bhagavat swarupamudu.
0: Therefore, the five elements represent the very form of God.
1: Ee panchabhutamule prati prani endukudanu atma swarupamai alaruchunnadi.
0: The five elements are present in every being in the form of the spirit or the self.
1: Prati atma bhagavantuni yokka aakaram ganukane deenni atma gnanaya namaha annaru.
0: The spirit or the self is the very form of the divine.
1: Itti divyamaina bhavyamaina navyamaina atma tattvamnu anyulu kana rakunda potunnadi.
0: Such an effulgent, such ever fresh, the new spirit is not known to many.
1: Kantiki kanipinchunadi,
0: that which is seen,
1: chevulaku vinipinchunadi,
0: that which is heard,
1: manasuku anipinchunadi,
0: which could be thought over,
1: divyatvanni kanipinchunadi,
0: and the divinity that becomes apparent,
1: jeevitanni kalipinchunadi,
0: and that makes our life,
1: mai marapinchunadi,
0: and makes you forget yourself.
1: Ee panchabhutamule.
0: The cause behind all these are the five elements.
1: Itti panchabhutamulu yokka prabhavamu panchabhutamulu yokka prasakti manavudu artham chesukunna antarikante daivamu marokudu kanaraadu.
0: If the man is able to understand the spirit and the effects of the five elements, well, it amounts to the total understanding of Brahman, the divine.
1: Kanukane bhur bhuvaha suvaha annaru.
0: Therefore it is said bhur bhuvaha suvaha.
1: Bhur anaga materialization.
0: Bhur symbolizes materialization.
1: Padarthamul yokka praveshame.
0: It is to do with the matter.
1: Bhuvaha anaga vayu yokka cherikini.
0: Bhuva represents the combination of the air.
1: Deenine vibration antaru.
0: This is called vibration.
1: మూడవదే రేడియేషన్.
0: ద థర్డ్ వన్ ఇస్ రేడియేషన్.
1: ఇదియే పరమ జ్ఞానము.
0: దిస్ ఇస్ ద సుప్రీం నాలెడ్జ్.
1: దక్షిణామూర్తి అనగా పరమ పవిత్రమైన జ్ఞానమే దక్షిణామూర్తి యొక్క స్వరూపము.
0: ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ దక్షిణామూర్తి హూ రిప్రజెంట్స్ ద సింబలైజెస్.
1: నాలుగు వేదములు ఎందుకులను నాలుగు మహావాక్యములుగా నియమించి ప్రపంచమునకు ప్రబోధిస్తూ వచ్చినవి.
0: In fact, the four Vedas have been represented by four Mahavakyas and publicized all over the world.
1: Prajnanam Brahma.
0: The first one, Prajnanam Brahma.
1: Ayamatma Brahma.
0: Ayamatma Brahma.
1: Aham Brahmasmi.
0: Aham Brahmasmi.
1: Tat Tvam Asi.
0: Tat Tvam Asi.
1: Ee naalugu Mahavakyamulanu Vedamulu naalugu Mahasutramuluga vibhajinchi lokamunaku andistu vachinavi.
0: These four Mahavakyas represent the supreme principles of all four Vedic texts.
1: దీనిని ప్రజ్ఞానం బ్రహ్మ అన్నారు.
0: దిస్ ఇస్ కాల్డ్ ప్రజ్ఞానం బ్రహ్మ.
1: ఈ ప్రజ్ఞానం అనగా ఏమిటి?
0: వాట్ ఈస్ ప్రజ్ఞాన?
1: పుస్తకములతో చదివినటువంటి ప్రజ్ఞానమా?
0: ఈజ్ ఇట్ బుకిష్ నాలెడ్జ్?
1: లేక శరీరంతో అనుభవించినటువంటి యొక్క అనుభూతియా?
0: ఈజ్ ఇట్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద బాడీ?
1: కొన్ని దినముల నుండి తిరిగి మరుగుపడేటువంటి యొక్క జ్ఞానమా?
0: ఈజ్ ఇట్ ద నాలెడ్జ్ దట్ వుడ్ బి ఫర్గాటన్?
1: కాదు కాదు కాదు కాదు.
0: నో,
1: అది నిరంతరము కూడాను సర్వకాల సర్వావస్థలందు కూడాను చరణము లేని అచలనంగా ప్రవహించేటువంటి యొక్క ప్రవాహమే ఈ ప్రజ్ఞానం.
0: ఇన్ ఫ్యాక్ట్ ప్రజ్ఞాన ద సుప్రీం నాలెడ్జ్ విల్ బి విత్ యూ త్రూ అవుట్ ద లైఫ్ టైమ్. ఇట్ ఈస్ అన్షేకబుల్, అన్వేవరింగ్.
1: కానీ దీనిని సుప్రీం నాలెడ్జ్ అంటున్నారు, కానీ ఇది దీనికి తగినటువంటి పేరు కాదు.
0: ద సుప్రీం నాలెడ్జ్ ఇస్ నాట్ ద ట్రూ ట్రాన్స్లేషన్ ఫర్ ద
1: కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్.
0: ప్రజ్ఞాన ఇస్ కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్.
1: ఇది మార్పు చెందినటువంటిది.
0: ఇట్ ఇస్ చేంజ్లెస్.
1: కూర్పు చెందినటువంటిది.
0: ఇట్ కెనాట్ బి మోడిఫైడ్.
1: ఇది ఏ నిజమైనటువంటి యొక్క భవిష్యత్తునకు బాట చూపించున్నది.
0: ఇన్ ఫ్యాక్ట్ దట్ షోస్ దట్ లేస్ డౌన్ ద పాత్ ఫర్ ద ఫ్యూచర్.
1: ఈ జ్ఞానమే మానవత్వంలో సర్వత్రా వ్యాపించి ఉన్నది.
0: This constant integrated awareness is present all over the body.
1: ఈ ప్రజ్ఞానమును కూడాను వాయు స్వరూపము అని కూడాను పేరు.
0: This prajnana is also ethereal.
1: అనగా వాయువు ఏ విధమైనటువంటి యొక్క సంచారం జరుగుతుండదో,
0: just as the wind blows all over,
1: వాయువు ప్రవేశించినటువంటి యొక్క ప్రదేశము జగత్తులో కానరాదు.
0: As you know that there is no nothing in this world into which the air cannot get in.
1: కనుకనే ఈ వాయుస్వరూపమైనటువంటి వాడు భగవంతుడు.
0: గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ది ఎయిర్.
1: ఇటువంటి వాయువును సర్వత్రా ప్రసరింపజేసేటువంటి వాడు కనుకనే ఇతనికి వాయుస్వరూపుడు అని పేరు.
0: యాజ్ దిస్ విండ్ స్ప్రెడ్స్ ఆల్ ఓవర్, ది విండ్ ఇస్ డివైన్.
1: ఇట్ సర్వత్రా ఉండేటువంటి యొక్క దైవత్వాన్ని మానవులు ఎందుకు గుర్తించుకోవటం లేదు?
0: Divine present all over, divinity which could be experienced, how is that man is not able to know?
1: Bhuta bhavishyat vartamanavali yandu sarvakala sarvavastali yandu sarvatra ninninatvanti yokka divyatvanni enduku manavudu gurtinchukolekapothunnadu?
0: How is that man is not able to experience and realize the divinity which exists, which existed in the past, existing in the present, would exist in future, present in all states?
1: దీనిని వేదమునందు
0: దిస్ ఇన్ వేద
1: ప్రతి క్షణము కూడాను దైవత్వాన్ని గుర్తింపజేసేటువంటిది ఒక మంత్రము పుష్పరాధమునందు.
0: ఇన్ ఫ్యాక్ట్ ది డివినిటీ ఈజ్ రిమైండెడ్, రికాల్డ్ ఇన్ అవర్ లైవ్స్ ఎవ్రీ మూమెంట్.
1: దీనిని మానవత్వంలో ప్రతి ప్రాణి యందు కూడాను చలించుతూ చలించినట్టు కనిపించుతూ సర్వత్రా ఉండినది ఉండలేనటువంటి దీనిగా రూపొందింపచేస్తున్నది.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఇస్ ది వన్ దట్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ వైబ్రేషన్ పల్సేటరీ అండ్ యాక్టివిటీ అండ్ ద మూవ్మెంట్.
1: ఇలాంటి యొక్క దివ్యత్వమైనటువంటి యొక్క దైవత్వాన్ని మానవుడు ఎందుకు గుర్తించుకోవటం లేదు?
0: సచ్ డివినిటీ వై దట్ మ్యాన్ ఇస్ నాట్ ఏబుల్ టు నో?
1: తన యందు, తన వెలుపల, తన చుట్టూ, తనలోను అన్నిటి యందు ఉండినటువంటి యొక్క దివ్యత్వాన్ని ఎందుకు తాను చూడలేకపోతున్నాడు?
0: Why that man is not able to see the divinity which is in him, around him, everywhere, all over?
1: లోకములో తనను తాను గుర్తించుకొని వెతికేటువంటి మానవుడు ఎక్కడైనా కనిపిస్తాడా?
0: In this world do we find any man who is in search of his own self?
1: అంతా తానే అయి ఉండి కూడాను తనను తాను గుర్తించుకోలేకపోవటం ఎంత అజ్ఞానం.
0: Though he is the very self embodied, how is that he does know himself?
1: కనుకనే దైవత్వం అనగా ప్రత్యేకమైనటువంటి ప్రదేశంలో లేడు.
0: సో గాడ్ ఇస్ నాట్ లొకేటెడ్ ఇన్ ఎ సెపరేట్ ప్లేస్.
1: ఏదో ఒక ప్రదేశమునందు ఉన్నాడు భగవంతుడు. అతన్ని కనిపెట్టాలి, అతన్ని దర్శించాలి, అతన్ని అనుభవించాలి అని ప్రయత్నిస్తుంటాడు మానవుడు.
0: మ్యాన్ మేక్స్ ఎన్ అటెంప్ట్ టు ఫైండ్ గాడ్ ఎట్ ఎ పర్టిక్యులర్ ప్లేస్ బై అడాప్టింగ్ ఎ పర్టిక్యులర్ ప్రొసీజర్.
1: తానే దైవమై ఉండి కూడాను దైవత్వాన్ని ఎక్కడ వెతకడానికి పోతున్నాడు?
0: హీ బీయింగ్ ద డివైన్ హీస్ ఇన్ సర్చ్ ఆఫ్ గాడ్ ఎల్స్వేర్.
1: తన యందే పంచభూతములు ప్రకాశిస్తూ ఉన్నవి.
0: ద ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ ఇన్ హిమ్.
1: ప్రభావంతో పరికిస్తూ ఉంటున్నవి.
0: దే మేక్ హిమ్ వర్క్ విత్ యాక్టివిటీ.
1: ఇట్టి పవిత్రమైనటువంటి పంచభూతముల యొక్క స్వరూపమును తన యొక్క సేహమునందే ఇముడ్చుకొని సర్వత్రా వెతకడానికి పోయేటువంటి వాడు ఎంత మూర్ఖుడు, ఎంత పిచ్చివాడు.
0: హీ సటన్లీ ఫూలిష్ అండ్ ట్రూలీ మ్యాడ్ బికాజ్ హీ ఈస్ ఇన్ సర్చ్ ఆఫ్ ఫైవ్ ఎలిమెంట్స్ విచ్ ఆర్ ఇన్ హిమ్.
1: కనుక ప్రతి ప్రాణి ఎందు కూడాను దైవత్వం అనేటువంటిది లేకుండా ఉండటం వీలు కాదు.
0: దేర్ఫోర్ నో బీయింగ్ కెన్ ఎగ్జిస్ట్ వితౌట్ ఫైవ్ ఎలిమెంట్స్.
1: ప్రతి ప్రాణి కూడాను తన యొక్క జీవం నందు నరములు ఎందు ప్రాణతత్వంతో మెరుగుతూ ఉంటున్నవి.
0: యు ఫైండ్ ద లైఫ్ ప్రిన్సిపల్ ఫ్లోయింగ్ త్రూ ఆల్ త్రూ ద నర్వ్స్.
1: ఈ నరములు ఎందు సంచరించేటువంటి ప్రాణము దైవస్వరూపమే.
0: ద లైఫ్ దట్ సస్టైన్స్ ఆల్ దీస్ నర్వ్స్ ఈజ్ వెరీలీ గాడ్ హింసెల్ఫ్.
1: అదనే ప్రజ్ఞానం బ్రహ్మ.
0: And he is Prajnanam Brahma.
1: అది ఏ అయమాత్మ బ్రహ్మ.
0: ద వెరీ సేమ్ థింగ్ కుడ్ బి పుట్ లైక్ దిస్ అయమాత్మ.
1: అనగా దీనిని మేరుగు రీతిగా భావించుకున్నప్పుడు అయాం ఆత్మ బ్రహ్మ.
0: అయమాత్మ బ్రహ్మ. ఐఎమ్ ఆత్మ బ్రహ్మ.
1: తత్వం అసి.
0: తత్వం అసి
1: అనగా తనదే తాను ఎందున్నటువంటి స్వరూపాన్ని తత్ త్వం అసి అది నేనే అయి ఉన్నాను.
0: ఇన్ఫాక్ట్ దట్ వెరీ సేమ్ డివినిటీ ఇన్ హిమ్ తత్ ఈజ్ హిమ్సెల్ఫ్ త్వం అసి.
1: తత్ అనగా బయటది.
0: That means that which is outer.
1: Tvam anaga lopaladi.
0: Tvam which is inner.
1: Lopala baita rendinti endukudunu sancharincheetundi yokka divyatvame taanu.
0: The divinity is the one which is present exterior.
1: Antar bahichata sarvavyapya narayana sthita annaru.
0: It only meant that divinity pervades all over.
1: కనుక అట్టి దైవత్వాన్ని మనం వెతకటం గాని కనిపెట్టుటకు ప్రయత్నం చేయటం గాని ఇది ఒక వెర్రితనమే.
0: It is foolishness to be in search of God and to know him.
1: తన ఎందున్నటువంటి యొక్క సర్వ చైతన్యం కూడాను దైవస్వరూపమే.
0: ది అబ్సల్యూట్ యాక్టివిటీ లైఫ్ ఇన్ హిమ్ ఈజ్ ఎసెన్షియల్లీ డివైన్.
1: తన లోపల ఉన్నటువంటిదే బయటికి మనకు కనిపిస్తూ ఉంటుండాలి.
0: ఇన్ ఫ్యాక్ట్ దట్ విచ్ ఇస్ హిడెన్ లేటెంట్ ఇన్ హిమ్.
1: దీనిని రిఫ్లెక్షన్ రియాక్షన్ రీసౌండ్ అన్నారు.
0: దిస్ కుడ్ బి పుట్ దిస్ వే ద రియాక్షన్ రిఫ్లెక్షన్ రిసౌండ్.
1: ఇట్టి రియాలిటీ మన ఎందే ఉంటుకొని రిఫ్లెక్షన్ కోసం ఎందుకు ప్రయత్నిస్తున్నాం?
0: దట్ రియాలిటీ బీయింగ్ విత్ ఇన్ యూ బట్ యు ఆర్ ఇన్ సర్చ్ ఆఫ్ such a thing out
1: there. రీసౌండ్ కోసం ఎందుకు మనం ఆశిస్తున్నాము?
0: What is it you want?
1: ఇది కేవలము ఒక వెర్రితనమే.
0: It is absolute foolishness.
1: అట్టి పవిత్రమైనటువంటి జ్ఞానము తనయందు లేకపోవడం చేతనే.
0: Because that sacred supreme knowledge is not in you.
1: సర్వత్రా వెతుకుటకు ప్రయత్నిస్తున్నాడు మానవుడు.
0: Man is making an attempt to search for God outside.
1: కనుక ఈ యొక్క ప్రభా అనేటువంటి ఒక తత్వం లోపల.
0: In this principle of prabha.
1: అనగా ప్రతి మానవుని యొక్క దేశం లోపల ఒక సంవత్సరం పేర్లు ప్రభవ అని వస్తుంది.
0: ప్రభవ ఇస్ ద నేమ్ ఆఫ్ ఎన్ ఇయర్.
1: మొదటి నెల ప్రభవ.
0: ద ఫస్ట్ మంత్ ఇస్ ప్రభవ.
1: ప్రభవ అనగా ఏమి? తన ఎందున్నటువంటి దానిని ప్రచురింపచేయటమే ప్రభవ.
0: ప్రభవ మీన్స్ దట్ ఇమనెంట్ లేటెంట్
1: కాలస్వరూపుడు తానే.
0: ఇస్ ఫౌండ్ అవుట్ సైడ్.
1: కాల కాలాయము తానే.
0: ఇన్ఫాక్ట్ ఇస్ టైమ్.
1: కాల నియమితుడు తానే.
0: హీస్ ద టైమ్ ఇస్ ద మాస్టర్ ఆఫ్ టైమ్.
1: కనుకనే అట్టి మాస్టర్ అయినటువంటి యొక్క కాలత్వాన్ని పని స్వరూపాన్ని మనం ఎందుకు గుర్తించుకోవటం లేదు?
0: హౌ ఇస్ ఇట్ దట్ వి ఆర్ నాట్ అండర్స్టాండింగ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ దిస్ మాస్టర్ ఆఫ్ టైమ్.
1: కనుకనే మాస్టర్ అనేటువంటి వాడు తన క్షణం నందు కూడాను కనిపిస్తూనే ఉంటున్నాడు.
0: మాస్టర్ కుడ్ బి సీన్ ఎవ్రీ మూమెంట్.
1: ప్రతి దాని ఎందుకు కూడాను మాస్టర్ గానే ఉంటున్నాడు.
0: ఇన్ ఎవ్రీథింగ్ యు ఫైండ్ ద మాస్టర్ దేర్.
1: మాస్టర్ ది మైండ్ బి ఎ మాస్టర్ మైండ్ అన్నది.
0: మాస్టర్ ద మైండ్ బి ఎ మాస్టర్ మైండ్.
1: ఆ మాస్టర్ ను నువ్వు మొట్టమొదట కంట్రోల్ చేయాలి.
0: సో యు షుడ్ బి ద మాస్టర్ టు బిగిన్ విత్.
1: సర్వేంద్రియములు కూడాను కేవలము బయట గోచరించేటువంటివి.
0: ఆల్ ద రెస్ట్ ఆర్ సీన్ ఇన్ ద ఔటర్ వరల్డ్.
1: ఇది నీరు.
0: దిస్ వాటర్.
1: ఇది అగ్ని.
0: దిస్ ఫైర్.
1: ఇది వాయువు.
0: ఇది
1: ఏ గాలి. ఇదంతా కూడా చూస్తే పేర్లు ప్రత్యేకంగా ఉంటున్నాయి కానీ అన్ని తనయందే ఉంటున్నాయి.
0: ఇన్ ఫ్యాక్ట్ ద నేమ్స్ ఆర్ డిఫరెంట్ ద ఎలిమెంట్స్ బికాజ్ అండ్ ఆర్ ఫౌండ్ ఇన్ యు.
1: అన్నింటికి తానే మాస్టర్ గా ఉంటున్నాడు.
0: అండ్ యు ఆర్ ద మాస్టర్ ఆఫ్ ఆల్.
1: అదే మాస్టర్ ది మైండ్.
0: దట్ ఇస్ ద మాస్టర్ ఆఫ్ మైండ్.
1: నీవు మాస్టర్ మైండ్ గా నిలిచాలి కానీ
0: యు షుడ్ బి ద మాస్టర్ మైండ్.
1: సర్వెంట్ కు నీవు బానిసి కాకూడదు.
0: యు షుడ్ నెవర్ బి ఎ సర్వెంట్.
1: సర్వెంట్ కు బానిస అయినటువంటి ఒక కైక ఎన్ని బాధలు గురి అయిందో మీకు అర్థమవుతుంది.
0: కైక who has become submissive to the servant, what had happened to her?
1: Kaika, Kekaya Raju Yokka Bidda.
0: Kaika is the daughter of the king of Kekaya.
1: Alanti Rajakumarti ainatundi Kaika.
0: That Kaikan, the princess,
1: తన బానిస అయినటువంటి మందరకు బానిసగా అయిపోయింది.
0: Has become a slave to her own servant.
1: ఆమె చెప్పినట్టుగా వినవిరిచింది.
0: She paid heed to her words.
1: కనుకనే ఆమె సర్వస్వాన్ని కోల్పోయింది.
0: Therefore she lost everything.
1: కట్టగడమనికి పతిని కోల్పోయింది.
0: She lost her husband.
1: కన్న కుమారులకు ద్వేషం కలిగించింది.
0: And that was responsible for
1: లోకమునకు నిందనే తెప్పించుకుంది.
0: And then she was disreputed.
1: కనుకనే ఇట్టి పేరు కలిగినటువంటి ఒక కైక పేరు ఇప్పుడు ఎవరు కూడా పెట్టుకోవటం లేదు.
0: Therefore no one has the name of Kaika.
1: కారణం ఏమిటి?
0: Why?
1: తానే సొంతంగా ఉంటుండి, తానే మాస్టర్గా ఉంటుండి, ఇంకొక సర్వెంట్ పైన తాను ఆధారపడిపోవటమే ఇది ఒక దోషము.
0: Kaika being a master herself, she has submitted to her own servant.
1: కనుకనే మనమంతా మాస్టర్స్ మే.
0: We are all masters.
1: ప్రతి వ్యక్తి కూడాను మాస్టర్ స్వరూపుడే.
0: Everyone is the form of a master.
1: ఈ పంచభూతములతో కూడినటువంటి ఒక మాస్టరే.
0: He is the master of the five elements.
1: ఈ పంచభూతములో ఏ భూతము లేకపోయినప్పటికీ తాను మాస్టర్ కాడు.
0: With the one of the elements missing, he cannot be a master.
1: ఇటువంటి పవిత్రమైనటువంటి ఒక పంచభూతములు మానవుని యందు ఉంచుకొని తాను కేవలం ఏ శక్తి లేనిటువంటి వానిగా సంచరిస్తున్నాడు మానవుడు అమాయకుడు.
0: Man is absolutely innocent because he has got all the five elements in him and not realizing it.
1: Kanuka ee master anetunti vaadu prathi anuvunandu kudanu kanamunandu kudanu kalipistune untuntadu.
0: Master is present in every atom and in every cell.
1: Deenini puraskarinchukoni ee vedamunandu anu raniyan mahato mahiyan.
0: Therefore the Veda declares that God is present in
1: anuvulo anuvuga unnadu ganamlo ganamuga untunnadu.
0: He is the smallest to the small and the biggest to the big.
1: ఇలాంటి పరమాత్మ తత్వాన్ని ఎవరు గుర్తించుకోగలరు?
0: హూ కెన్ కాంప్రిహెండ్ సచ్ డివినిటీ?
1: తన యందే ఉండినటువంటి దివ్యత్వాన్ని ఎవరు చూడగలరు?
0: హూ కెన్ విజువలైజ్ ది డివినిటీ?
1: ఎవడైనా చూడవచ్చును.
0: నోబడీ కెన్ సీ.
1: కానీ తన దృష్టి బాహ్యమైనటువంటి దృష్టిలో పోతుండాలి.
0: బికాజ్ హీ హస్ గాట్ ఎక్స్టర్నల్ లుక్.
1: పశ్యన్నపి చానపశ్యతి మూఢో మూఢో మూఢో అన్నాడు. నువ్వు చూసేదంతా కూడా నువ్వు భగవస్వరూపమే.
0: ఇన్ ఫ్యాక్ట్ వాట్ ఆల్ యూ సీ ఇస్ డివైన్.
1: నీ వినేదంతా భగవంతు యొక్క శబ్దమే.
0: వాట్ యు లిసన్ టు ఇస్ డివైన్ సౌండ్.
1: నీవు అనుభవించేదంతా కూడా నువ్వు భగవంతుని యొక్క ఆనందమే.
0: యువర్ ఎక్స్పీరియన్స్ ఇస్ డివైన్.
1: నీవు చేసేదంతా కూడా నువ్వు భగవంతుని యొక్క చేష్టలే.
0: ఆల్ దట్ యు డు ఇస్ ది డివైన్ యాక్టివిటీ.
1: కానీ ఇలాంటి సమయం లోపల నీవెందుకు తన తత్వాన్ని తాను గుర్తించుకోలేకపోతున్నాడు?
0: అండర్ దీస్ సర్కమ్స్టాన్సెస్ వై ఇస్ ఇట్ దట్ యు ఆర్ నాట్ ఏబుల్ టు నో?
1: భగవంతునికి ఇది అది అనేటువంటి భేదం లేవు.
0: గాడ్ హ్యాస్ నో డిఫరెన్సెస్.
1: ఇది చేయవచ్చు, ఇది చేయకూడదు అనేటువంటిది లేదు.
0: దేర్ ఇస్ నథింగ్ లైక్ డూస్ అండ్ డోంట్స్.
1: సర్వము భగవంతుడే కనుక,
0: యాజ్ ఎవ్రీథింగ్ ఇస్ గాడ్,
1: ప్రతి క్రియ కూడాను భగవంతుడే కనుక,
0: యాజ్ ఎవ్రీటివిటీ ఇస్ డివైన్,
1: ప్రతి నాణము భగవంతుడే కనుక,
0: ఇన్ ఫ్యాక్ట్ ఎవ్రీ నర్వ్ ఇస్
1: ప్రతి అణువు భగవంతుడే కనుక,
0: ఎవ్రీ ఆటమ్ ఇస్ గాడ్,
1: దేనైనా చేయవచ్చును.
0: హి క్యాన్ డు ఎనీథింగ్.
1: కారణం
0: వై?
1: అంత తన స్వాధీనమే.
0: ఇన్ ఫ్యాక్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ హిస్ కంట్రోల్.
1: ఇది చేయవచ్చును, ఇది చేయకూడదు అనేటువంటి నిబంధన చేసేటువంటి మాస్టర్ ఎవరూ లేడు.
0: దేర్ ఇస్ నో వన్ అబౌవ్ గాడ్ టు స్టిప్యులేట్ రెగ్యులేట్ హిమ్.
1: ఒక చిన్న ఉదాహరణ,
0: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
1: ఒక వ్యక్తి భగవంతుని పొందగోరి,
0: ఎ పర్సన్ అన్ ఎస్పరెంట్,
1: జంతువును మరజన్మ దుర్లభం అన్నారు.
0: He said that human life is rarest.
1: మానవ జన్మం చాలా దుర్లభమైనటువంటిది.
0: Human life is extremely rare.
1: దైవం మనుష్య రూపేణ.
0: God is in human form.
1: దైవం మనుష్య రూపంలో ఉంటున్నాడు.
0: God is present in a human form.
1: దీనికంటే పెద్ద స్వరూపం వేరొకటి లేదు.
0: There is no different form other than.
1: సర్వము ఆ మనిషి యందే నిలిచి ఉంటున్నవి.
0: Everything is present within that form.
1: కనుకనే ఇట్టి మనిషి యొక్క తత్వాన్ని మొట్టమొదట మనం గుర్తించుకోవాలి.
0: Therefore we should know the nature of a human form to begin with.
1: ఏ శాస్త్రము, ఏ వేదము, ఏ ఉపనిషత్తు ఏది చూచినప్పటికీ మనుష్యాకారంతోనే మనకు దైవత్వాన్ని గోచరింపజేస్తుంటారు.
0: Any sacred text, the mythology or Veda Upanishads explains the principle of man, the nature of man.
1: కేవలం ఆ రూపం మాత్రమే సత్యమని కాదు.
0: Not that the form is
1: ఆయా రూపముల యొక్క ప్రకృతికి సంబంధించినటువంటి ఒక స్వరూపాలు ఎన్నైనా పొందుతూ ఉంటాయి.
0: ద ఫార్మ్స్ వేరీ, ది ఫిజిక్ డిఫర్స్.
1: ఒక దున్నపోతే భగవంతుని పూజించాలని ఆశిస్తే,
0: ఇఫ్ ఎ బఫలో వాంట్స్ టు వర్షిప్ గాడ్,
1: తాను తన యొక్క ప్రకృతిని స్వరూపాన్ని భరించుకొని ఆ యొక్క దున్నపోత యొక్క స్వరూపాన్ని బ్రహ్మాండంగా పెంచుకుంటుంది.
0: ఎ బఫలో కెన్ థింక్ ఆఫ్ గాడ్ ఇన్ ఎ బిగ్గర్ బఫలో ఫార్మ్.
1: దానిని ఒక పెద్ద దున్నపోత మాదిరి తీసుకుని ఇదే భగవంతుడు అని పూజిస్తుంది.
0: బఫెలో కన్సిడర్స్ గాడ్ యాజ్ ఎ బిగ్గర్ బఫెలో.
1: ఏదైనా ఒక కప్ప చూస్తే ఆ కప్ప నేను భగవంతుని పూజించాలని ఆశిస్తే తన యొక్క ప్రకృతిని పురస్కరించుకుని ఆ కప్ప స్వరూపాన్ని బ్రహ్మాండమైన కప్పగా భావిస్తుంది.
0: సిమిలర్లీ ఇఫ్ ఎ ఫ్రాగ్ ఈజ్ టు వర్షిప్ గాడ్ ఇట్ వుడ్ థింక్ ఆఫ్ గాడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ ఫ్రాగ్ ఓన్లీ.
1: కనుక ప్రతి ఒక్కటి కూడా దాని యొక్క ప్రకృతి స్వరూపాన్ని పురస్కరించుకుని ఆయా రూపాన్ని ధరిస్తూ ఉంటుంటాది.
0: సో ఎవ్రీథింగ్ ఇస్ బేస్డ్ ఆన్ వన్స్ ఓన్ ఫిజిక్ ఆర్ ద ఫ్రేమ్.
1: కనుక భగవంతుడికి ఇట్టిది అట్టిది అని భేదం లేదు.
0: గాడ్ హ్యాస్ నో డిఫరెన్సెస్.
1: ఏమైనా చేయవచ్చును.
0: హి కెన్ డు ఎనీథింగ్.
1: అన్ని తన యొక్క స్వార్థం కోసం కాదు పరార్థం కోసం.
0: గాడ్ ఇస్ అబ్సల్యూట్లీ సెల్ఫ్లెస్. ఇట్ ఇస్ ఫర్ ద వెల్ఫేర్.
1: ఇట్టి స్వార్థరహితమైనటువంటి భావంతో సంకల్పంతో ఏది చేసినప్పటికీ అది దైవ సంకల్పమే.
0: Everything is divine, whatever thought might be.
1: ఇట్టి సంకల్పములకు ఎవరు కూడా నువ్వు దోషం పట్టటకు వీలు కాదు.
0: None can find fault with the will of God.
1: దైవం ఇట్టిది అట్టిదని ఎవరు చూచిన వాళ్ళు లేరు.
0: No one has seen God in full.
1: సర్వత్రా ఉన్నటువంటిది పరమాత్ముడే.
0: In fact, God who is
1: సర్వస్వరూపుడు పరమాత్ముడే.
0: He is all forms are His.
1: కనుకని సర్వస్వరూపమైనటువంటి ఒక దైవత్వము ఒక్క పంచభూతములతో కూడి ఉన్నది.
0: ఆల్ ఫార్మ్స్ ఆర్ హిస్ అండ్ ఎవ్రీ ఫార్మ్ ఇస్ కంపోజ్డ్ ఆఫ్ ఫైవ్ ఎలిమెంట్స్.
1: ఇట్టి పంచభూతముల యొక్క స్వరూపాన్ని మనము ప్రేమించాలి.
0: We have to love these five elements.
1: ఆ పంచభూతములో ఉన్నటువంటి ప్రేమనే పంచభూతములు.
0: And the love is present in all the five elements.
1: కనుక అట్టి పంచభూత స్వరూపమైనటువంటి యొక్క దైవత్వాన్ని మనం విశ్వసించి
0: we should have full faith in God who is the person.
1: ఆ విశ్వాసంతోనే మన యొక్క సత్యాన్ని మనం దర్శించి
0: and the very faith will make you experience
1: ee satyamtone shantini manam pondi
0: and the truth confers peace
1: shanti chetane daivatvane manam pondachunu
0: and through this peace you can attain
1: where there is confidence there is love
0: where there is confidence there is love
1: where there is love there is peace
0: where there is love there is peace
1: where there is peace there is truth
0: where there is peace there is truth
1: where there is truth there is bliss
0: where there is truth there is bliss
1: where there is bliss there is god
0: where there is bliss there is god
1: అనగా ఏమి ఈమె నా తల్లి అనేటువంటి విశ్వాసంతో నీ ఉండినప్పుడే నీవు ఆమెను ప్రేమిస్తావు.
0: When once you have got the confidence and so is your mother, you start loving her then.
1: ఆమె నా తల్లి అనేటువంటి ప్రేమనే నీ ఒక విశ్వాసమే లేకపోతే ఆమె నీవు ఏమాత్రమూ ప్రేమించవు.
0: If you have no confidence and faith that so is your mother, you can't love her.
1: పెండికి పూర్వం నీ భార్య ఎవరు?
0: Before your marriage, who is your
1: wife? ఎవరిని ప్రేమించవు.
0: You don't love anybody.
1: నీకు వివాహమైన తర్వాత
0: only after wedding
1: ఈమె నా భార్య అనేటువంటి విశ్వాసం చేతనే
0: you have full faith in your wife
1: ఆమెను పూర్తిగా ప్రేమిస్తున్నావు.
0: And therefore you love her
1: ఆమెని ఒక వైఫ్ యా లైఫ్ గా భావిస్తున్నావు.
0: You consider your wife as
1: ఆ విశ్వాసాన్ని మొట్టమొదట పెంచుకోవాలి.
0: That faith you should develop more.
1: విశ్వాసం ఉండినప్పుడే దైవత్వం మనకు ప్రాప్తిస్తుంది.
0: When once you have got that faith you can attain divinity.
1: విశ్వాసం లేకుండా దైవత్వం ఏనాటికి మనకు ప్రాప్తించదు.
0: Without faith you cannot experience God.
1: కనుక ప్రతి విషయమును కూడాను మొట్టమొదట మనపై ఉన్నటువంటి యొక్క నమ్మకాన్ని మనం పెంచుకోవాలి.
0: Therefore we have to develop the faith that is
1: self confidence.
0: Self confidence we have to develop.
1: ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వచ్చినప్పుడే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ప్రాప్తిస్తుంది.
0: When once you have self confidence you'll have self satisfaction.
1: ఎప్పుడు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వచ్చేస్తుందో అప్పుడే సెల్ఫ్ రియలైజేషన్ అవుతుంది.
0: With this self satisfaction you can reach the state of self.
1: ఎప్పుడు సెల్ఫ్ రియలైజేషన్ వస్తుందో అప్పుడు సెల్ఫ్ సాక్రిఫైస్ చేస్తావు.
0: With this self realization you are prepared for self sacrifice.
1: ఈ సాక్రిఫైస్ అంటే ఏంటి?
0: What do you mean by self realization?
1: అంతా నేనే అనేటువంటి సత్యాన్ని గుర్తించడమే సాక్రిఫైస్.
0: The self-sacrifice meant to know the self as everything.
1: భవనాన్ని చూస్తున్నాం మనం.
0: You see the mansion here.
1: కానీ చూచేది భవనమే కాని.
0: You see the only the building.
1: ఈ భవనమునకు ఆధారం ఏమిటి?
0: What is the foundation for
1: this? అదే foundation.
0: The foundation is the basis.
1: ఆ foundation is self-confidence.
0: The foundation is self-confidence.
1: ఈ foundation is self-confidence పైన.
0: On this foundation of self-confidence.
1: Self-satisfaction అనేటువంటి వాలు కడతాం.
0: This wall the self-satisfaction is raised.
1: ఈ వాలు పైన సెల్ఫ్ సాక్రిఫైస్ అనేటువంటి రూప్ వేస్తాం.
0: అండ్ దెన్ యూ పుట్ ది రూఫ్ ది సెల్ఫ్ సాక్రిఫైస్.
1: ఈ సెల్ఫ్ సాక్రిఫైస్ అనేటువంటి రూప్ వేసిన తర్వాతనే సెల్ఫ్ రియలైజేషన్.
0: ద మూమెంట్ ది రూఫ్
1: అందులోనే నివసించడానికి వీలవుతుంది.
0: దేర్ లైస్ ది లైఫ్ సెల్ఫ్ రియలైజేషన్.
1: రూప్ వేయక పూర్వము ఎవరు అందులో నివసించలేరు.
0: నో వన్ కెన్ లివ్ ఇన్ ఏ బిల్డింగ్ వితౌట్ రూఫ్.
1: కనుకనే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ నుంచినే సెల్ఫ్ రియలైజేషన్ ప్రాప్తిస్తుంది.
0: దేర్ఫోర్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ లీడ్స్ టు సెల్ఫ్.
1: ఈ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, సెల్ఫ్ రియలైజేషన్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ నుంచినే పుడుతుంది.
0: దేర్ఫోర్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ సెల్ఫ్ రియలైజేషన్ అల్టిమేట్.
1: ఈనాటి మానవుడు ఆత్మవిశ్వాసం లేకపోయినాడు.
0: మ్యాన్ టుడే హ్యాస్ లాస్ట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
1: ఇంక దేనిపైన విశ్వాసం తనకు? ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయినటువంటి వాడికి సర్వమును కోల్పోయిన వాడే అవుతాడు. కనుకనే మొట్టమొదటి ఆత్మవిశ్వాసం కావాలి. అట్టి విశ్వాసం ఉండినప్పుడే దివ్యత్వమైన భవ్యత్వమైనటువంటి యొక్క దివ్య జ్యోతిని మనం చూడగలుగుతాం.
0: యూ కెన్ సీ దట్ సెల్ఫ్ ఎఫల్జెంట్ బ్రిలియంట్ లైట్.
1: కాన
0: సో
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
1: అందరూ కూడాను భగవత్ స్వరూపులే.
0: ఆల్ ఆర్ బేసికలీ డివైన్.
1: ఎక్కడెక్కడ పంచభూతములు ఉంటున్నాయో అదంతా భగవత్ యొక్క అంశమే.
0: వేరెవర్ యు కమ్ అక్రాస్ ఫైవ్ ఎలిమెంట్స్ దేర్ యు ఫైండ్ గాడ్.
1: ఈ ఐదు సెన్సెస్ అంతా ఉండినప్పుడే మానవుడు దేవుడైపోయినాడు.
0: విత్ ఆల్ దీస్ ఫైవ్ ఎలిమెంట్స్ ఇన్ ద సెన్సెస్ యు ఆర్ గాడ్.
1: కనుకనే దైవం మనుష రూపేణ,
0: గాడ్ ఈజ్ ఇన్ హ్యూమన్ ఫామ్.
1: మనిషి ఆకారంతో ఉండినటువంటి వాడే మానవుడు.
0: In fact, man is essentially divine.
1: మనిషి ఆకారంతో ఉన్నటువంటి వాడే దైవము.
0: And God is in the
1: form. దైవంకు ప్రత్యేకమైనటువంటి ఆకారం లేవు.
0: God has no separate form.
1: ఏదో కొంతమంది ఆకారములంతా పెడుతుంటారు.
0: People think of many forms.
1: దక్షిణామూర్తిని పెట్టారు.
0: Here we have Dakshinamurti.
1: అది వాళ్ళ భావచిత్రమే.
0: It is only your feeling.
1: వాళ్ళ ఊహ చిత్రమే.
0: It is your expression.
1: కానీ సాక్షాత్కార చిత్రం కాదు.
0: But it's not the reality.
1: ఇన్ని ఉండినప్పటికీ ఇందులో మానవాకారమే మనకు ప్రత్యక్షమవుతుంటుంది.
0: With all the attributes you find the human form there.
1: ఇటువంటి దివ్యమైనటువంటి యొక్క విశ్వస్వరూపమైనటువంటి యొక్క భగవంతుణ్ణి మనం ఏ రీతిగా చూడాలి? ఈ పంచభూతములతో కూడినటువంటి దేహానికి ఒక విధమైనటువంటి పేరు పెట్టారు. ఈ ప్రపంచమంతా కూడా దీని యొక్క స్వరూపమే కనుక దీనికి విశ్వము అని పేరు పెట్టారు. విశ్వము విశ్వమనగా ఏమిటి? అనేక రూపముల చేత,
0: విత్ వేరియింగ్ ఫార్మ్స్,
1: అనేక భంగముల చేత,
0: విత్ సో మెనీ ట్రీట్మెంట్స్,
1: అనేక వస్తువుల చేత,
0: సో మెనీ ఆబ్జెక్ట్స్,
1: అనేక అంగముల చేత,
0: సో మెనీ లెన్స్,
1: కల్పింపబడినటువంటిదే విశ్వము.
0: ఇట్ ఈస్ జస్ట్ క్రియేటెడ్ అవుట్ ఆఫ్ ది సో మెనీ ఫార్మ్స్.
1: కనుకనే ఈ పంచభూతములతో కూడినటువంటి ప్రపంచానికి విశ్వము అని మరొక పేరు పెట్టారు.
0: దిస్ ప్రపంచ, ది వరల్డ్ ఇస్ కాల్డ్ విశ్వము విత్ ఆల్ దీస్ ఫైవ్ ఎలిమెంట్స్.
1: దీన్ని సహస్ర శీర్ష పురుష, సహస్రాక్ష, సహస్రపాద్ అని వేదం చెప్తూ వచ్చింది.
0: ది వేద డిస్క్రైబ్స్ దిస్ వే.
1: సహస్ర శీర్ష పురుష,
0: ఇట్ హాస్ ద పురుష.
1: అన్ని శిరములు కూడాను పురుషుని యొక్క శిరములే.
0: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ హెడ్స్ ఆర్ డివైన్.
1: అన్ని చేతులు కూడాను పరమాత్మని యొక్క చేతులే.
0: ద హ్యాండ్స్ ఆర్ డివైన్.
1: అందరి హృదయము పరమాత్మని యొక్క హృదయమే.
0: ఆల్ హార్ట్స్ ఆర్ హిస్.
1: కానీ మనం ఈ సత్యాన్ని గుర్తించుకుని లేకపోవటం చేత,
0: యాజ్ వి ఆర్ నాట్ నోయింగ్ దిస్ ట్రూత్,
1: మానవత్వం అనేటువంటి విశ్వాసం చేత మానవ స్వరూపాలు పెంచుకుంటున్నాం.
0: కన్సిడర్ అవర్ సెల్వ్స్ యాజ్ సింపుల్ హ్యూమన్స్, దేర్ఫోర్ వి హావ్ హ్యూమన్ ఫీలింగ్.
1: కాదు కాదు,
0: నో,
1: ఆకారం మానవత్వమే కానీ
0: యూఆర్ ఎ హ్యూమన్ ఇన్ ఫామ్.
1: నీవు దైవ స్వరూపుడే.
0: బట్ యూఆర్ వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్
1: గాడ్. కనుకనే నీవు దైవాన్ని ఏ రీతిగా నీవు భావించాలి?
0: How do you consider yourself as God?
1: I am God. I am God. I am God.
0: Have this idea that I am God. I am
1: Aham Brahmasmi.
0: Aham Brahmasmi.
1: Nenu Devamani.
0: I am God.
1: I am Atma Brahma.
0: I am Atma Brahma.
1: Prajnanam Brahma.
0: Prajnanam Brahma.
1: Tat Tvam Asi.
0: Tat Tvam
1: Asi. Ee nalugu mahavakyamulu yokka swarupamu nene.
0: The four mahavakyas are symbolized and represented in me.
1: ఈ మహావాక్యములు ప్రత్యేకంగా ఎక్కడో నేను కనిపించడం లేదు.
0: The essence of mahavakyas do not lie
1: separately. మన ఎందే కనిపిస్తున్నాయి.
0: You find them in you.
1: ఒక చిన్న ఉదాహరణ చూడండి.
0: A small example.
1: ఇది నా దేహము.
0: It is my body.
1: ఇది నా మనసు.
0: It is my mind.
1: ఇది నా చెయ్యి.
0: My hand.
1: ఇది నా కారు.
0: My leg.
1: But who am I?
0: Then who am I?
1: క్వశ్చన్ వేసుకో, నేనెవరు అని అనుకో.
0: Put a question, who am I?
1: ఇదంతా నా దేహం అనుకుంటున్నావు.
0: You say this is my body.
1: దేహము నువ్వు కాదు.
0: You are not the body.
1: నా దేహము, ఆ దేహము నీదిగా ఉంటుండాలి.
0: And the body belongs to you.
1: ఇది నా కర్చీఫ్.
0: It is my kerchief.
1: ఈ కర్చీఫ్ నేను కాదు.
0: I am not the
1: kerchief. కర్చీఫ్ వేరు, నేను వేరు.
0: Kerchief is separate.
1: ఇది నా టంబ్లరు.
0: My tumbler.
1: టంబ్లర్ వేరు, నేను వేరు.
0: Tumbler is separate from me.
1: కాబట్టి ఇవన్నీ వేరు వేరుగా నీవు భావిస్తున్నావు.
0: So the objects are separate.
1: కానీ అన్నిటికీ నేనే మాస్టరు.
0: బట్ ఐఎమ్ ద మాస్టర్ ఆఫ్ ఆల్.
1: కనుక ఈ మాస్టర్ తత్వాన్ని నీవు గుర్తించుకుంటే,
0: ఈ
1: దేహము, మనసు, బుద్ధి, చిత్తము, ఇంద్రియము అంతకన్నా అన్ని కూడా అంతర్ధానమైపోతాయి. ఇవన్నీ కేవలం ఒక పనిముట్టు మాదిరి ఉంటున్నాయి.
0: And these are all things that pass by.
1: ఈ పనిముట్టును పని రూపంగా మనం అనుభవిస్తున్నాం.
0: They are merely instruments.
1: ఇది ఒక ప్లేటు.
0: This is a plate.
1: ఈ ప్లేటును ప్లేటుగా మనం మూసిపెట్టాలని పెట్టుకుంటున్నాం.
0: This is used as a lid to cover.
1: ఇది ఒక టంబ్లరు.
0: This is a tumbler.
1: ఈ టంబ్లర్లో నీరు పోసుకుని పెట్టుకుంటున్నాము.
0: This contains water.
1: ఈ టంబ్లరు వెండే.
0: The tumbler is silver.
1: ఈ ప్లేటు వెండే.
0: It also is made of silver.
1: స్పూను వెండే. తట్టా వెండి అంతా వెండి. కానీ సిల్వర్ మాత్రం మార్చడానికి వీలు కాదు. రూపాలు మార్చవచ్చును, అదే విధంగానే మానవ ఆకారములు అనేకంగా మారిపోవచ్చును.
0: హ్యూమన్ ఫార్మ్స్ ఆర్ డిఫరెంట్, వేరీడ్.
1: వీడు బాలుడు, వీడు పిల్లవాడు,
0: ఇతను
1: మనిషి, ఇతను తాత,
0: ఇది గ్రాండ్ ఫాదర్
1: అంతా అనుకుంటుంటే ఈ చైల్డ్ బాయ్, మ్యాన్ అండ్ గ్రాండ్ ఫాదర్ ఒక్కడే. ఈ రూపాలు మారిపోతున్నాయి. ఈ నా మారిపోయేటువంటి రూపాన్ని నీవు ఏమాత్రము నమ్మవద్దు.
0: Never go by the changing forms.
1: ఇంకా మనసు,
0: the mind,
1: మనసు అనేటువంటిది కోతి వలె తిరుగుతూ ఉంటుండాలి.
0: మైండ్ ఈస్ లైక్ ఎ మ్యాడ్ మంకీ.
1: కనుకనే ఈ మైండ్ ని కూడా మనం నమ్మకూడదు.
0: డోంట్ ఫాలో ది మైండ్.
1: కనుకనే ఈ బాడీ కేవలము ఒక వాటర్ బబుల్ వంటిది.
0: బాడీ ఈజ్ ఎ వాటర్ బబుల్.
1: మైండ్ ఈజ్ లైక్ ఎ మ్యాడ్ మంకీ.
0: మైండ్ ఈజ్ లైక్ ఎ మ్యాడ్.
1: డోంట్ ఫాలో ది మైండ్, డోంట్ ఫాలో ది బాడీ.
0: డోంట్ ఫాలో ది మైండ్, డోంట్ ఫాలో ది బాడీ.
1: అన్నిటికీ ఆధారమైనటువంటి ఒక తత్వము కాన్షియన్స్ ఉండాలి.
0: ది బేసిక్ ఫౌండేషన్.
1: ఈ కాన్షియన్స్ ఆత్మ.
0: ది కాన్షియన్స్ ఇస్ ది సెల్ఫ్.
1: దాన్ని నీవు నమ్ము.
0: యు హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ దట్.
1: కేవలం దేహాన్ని, మనసును, బుద్ధిని, ఇంద్రియాలను దీన్ని నమ్ముకొని పోతుంటుంటే నీవు ఏనాటికైనా కూడా కొన్ని ప్రమాదములకు గురి అయిపోతావు.
0: డోంట్ రిలై ఆన్ ద బాడీ, ద మైండ్, ద ఇంటెలెక్ట్ అండ్ ద సెన్సెస్.
1: అయితే ఈ దేహమునకు, మనసుకు తగినటువంటి ఒక కర్మను మనం ఆచరించాలి.
0: హౌఎవర్ వి హావ్ టు డు అప్రోప్రియేట్ యాక్షన్.
1: ఈ పంచభూత స్వరూపమైన జగత్తులో మనం ఉండినంత వరకు పంచభూతములనే మాత్రం అనుసరించాలి.
0: సో లాంగ్ వి ఆర్ అలైవ్ ఇన్ దిస్ వరల్డ్ వి హావ్ టు ఫాలో ద ఫైవ్ ఎలిమెంట్స్.
1: కానీ కట్టగలిపడికి పంచభూతంలో నీ ఒక భూతం కావాలి.
0: అల్టిమేట్లీ యు హావ్ టు మర్జ్ ఇన్ ది ఎలిమెంట్స్.
1: అది ఏ నీ ఆరవ స్వరూపము.
0: దట్ ఈస్ ద సిక్స్త్ ఫామ్.
1: శబ్ద, స్పర్శ, రూప, రస, గంధము, ఈ ఐదు కూడాను ఒక తెలియనటువంటి రూపములు.
0: ద ఫైవ్ ఫార్మ్స్ ఆర్ దోస్ థింగ్స్ విచ్ యు డో నాట్ సీ.
1: దీనికి మూమెంట్ పవర్ అనేటువంటిది నీ యొక్క ప్రజ్ఞానం.
0: ద పవర్, ద పల్సేటర్ యాక్టివిటీ విదిన్ ఈజ్ యువర్ ట్రూ సెల్ఫ్.
1: అది ఏ ప్రజ్ఞానం బ్రహ్మ.
0: దాట్ ఈస్ ప్రజ్ఞాన.
1: అట్టి ప్రజ్ఞాన స్వరూపుడు నీవు.
0: యు ఆర్ ద వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ ప్రజ్ఞాన.
1: నాకు నా లౌకికమైన జ్ఞానం కాదు.
0: ఇట్ నాట్ వరల్డ్
1: భౌతికమైన జ్ఞానం కాదు.
0: సెక్యులర్ నాలెడ్జ్
1: లేక డిస్క్రిమినేషన్ నాలెడ్జ్ కాదు.
0: నాట్ ది డిస్క్రిమినేషన్.
1: ఇవన్నీ కూడా నువ్వు ప్రాకృతికి సంబంధించినటువంటి
0: వరల్డ్లీ నాలెడ్జ్.
1: ఇవంతా బుకిష్ నాలెడ్జ్.
0: ఇట్స్ ఆల్ బుకిష్ నాలెడ్జ్.
1: కానీ నీ యొక్క నిజమైనటువంటి నాలెడ్జ్ నీ ఎందే ఉంటున్నది.
0: ద ట్రూ నాలెడ్జ్ ఈస్ విత్ ఇన్ యూ.
1: అది నీ పుట్టుకతో పాటు ఎందుతో నేను కలిసి వస్తుంటుండాలి.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఫాలోస్ యూ రైట్ ఫ్రమ్ ద టైమ్ ఆఫ్
1: నీ పుట్టిన తర్వాత వచ్చేటువంటిది కాదు. ఇది
0: ఇస్ నాట్ ద వన్ దట్ హస్ కమ్ ఇన్ బిట్వీన్.
1: ఎప్పుడు నీ వెంటనే, జంటనే, ఇంటనే, కంటనే ఉంటుండి అన్ని విధాలా నీకు దారిని చూపిస్తూ ఉంటుండాలి.
0: ది నాలెడ్జ్ ఆఫ్ ద సెల్ఫ్ ఈజ్ విత్ యూ, ఇన్ యూ, అబౌ యూ, అరౌండ్ యూ, బిలో యూ.
1: ఇలాంటి ఒక సర్వత్రా ఉండేటువంటి ఒక దైవత్వాన్ని ఎందుకు నీవు మర్చిపోతున్నావు?
0: Why is that you forget God who is present?
1: కనుకనే ఈ కష్టములకు గురి అయిపోతున్నావు.
0: That's the reason why you face trouble.
1: ఈ భ్రమను నీవు పెంచుకుంటున్నావు.
0: You are deluded.
1: ఇది ఒక భ్రాంతిగా మెల్దేరుతుండాలి.
0: You are carried away by illusion.
1: ఈ భ్రాంతియే ఒక పెద్ద మాయ.
0: And this illusion.
1: మాయ అనేటువంటి ప్రత్యేకంగా లేదు.
0: This illusion is not something.
1: నా మాయ ఇది మాయ అన్నారు. సా మాయ ఇది మాయ.
0: సా మాయ ఇది మాయ.
1: కాబట్టి ఇదంతా కూడా నువ్వు మాయే.
0: ఎవ్రీథింగ్ ఇస్ ఇల్యూషన్.
1: ఏది కూడా నువ్వు శాశ్వతమైనటువంటిది కాదు.
0: నథింగ్ ఇస్ పర్మనెంట్.
1: ఇవన్నీ కూడా నువ్వు కదిలిపోయేటువంటి మేఘాలే.
0: దీస్ ఆర్ బౌండ్ టు ఫేడ్ అవుట్.
1: పాసింగ్ క్లౌడ్స్.
0: ద పాసింగ్ క్లౌడ్.
1: కనుకనే నీ యొక్క ఆత్మతత్వం ఒక్కటే శాశ్వతమైనటువంటిది.
0: ద ప్రిన్సిపల్ ఆఫ్ ద సెల్ఫ్ ఇస్ పర్మనెంట్.
1: అట్టి శాశ్వతమైన, సత్యమైన, నిత్యమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని మనం లక్ష్యం నందుంచుకోవాలి.
0: హావ్ టు కీప్ ఇన్ యూ ద సెల్ఫ్ విచ్ ఇస్ పర్మనెంట్, ఎటర్నల్ అండ్ ట్రూ.
1: అయితే ఈ భౌతికమైన శరీరం ఉండినంత వరకు నీ కర్తవ్యాలు నీవు నిర్వర్తించాలి.
0: యాజ్ వీ హ్యావ్ ద ఫిజికల్ బాడీ, వీ హ్యావ్ టు డిశ్చార్జ్ అవర్ డ్యూటీ.
1: ప్రతి పాదుక కూడాను భూమిపైన సంచరించేటువంటిది.
0: ఇన్ ఫ్యాక్ట్ ద ఫీట్ ట్రెడ్ ఆన్ ద గ్రౌండ్.
1: కానీ క్రింద ఉన్నటువంటిది పాదము.
0: ద ఫీట్ ఆన్ ద లోయర్ సైడ్.
1: కానీ శిరస్సు చాలా ముఖ్యము.
0: ది హెడ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
1: కిరీటాలంతా శిరస్సుకే ధరిస్తారు.
0: ఆల్ ద క్రౌన్స్ ఆర్ ఆన్.
1: ఇంత విలువైనటువంటి శిరస్సును ఎక్కడైనా తీసుకుని పోవాలంటే పాదము నడుచుకోబోతే ఈ యొక్క శిరస్సు కదలదు.
0: Such a head which is so superior cannot reach anywhere without the help of the feet.
1: Aithe ittivati shirasunu gurtinchukune nimittamai bhautikamainatvanti konni kriyalu ee rakamainatvanti poojalaga neeminchaaru.
0: To know the reality of the head, there are certain modes of worship of paduka or the feet.
1: Ee padukalu shirasunanta mosechuntide.
0: In fact, the feet bear the weight of the head.
1: Ee chandrama manasojataha chakshu suryo ajayata ani.
0: Moon is the presiding deity of the mind and sun is the presiding deity of the vision.
1: ఈ యొక్క నేత్రములు చాలా ప్రధానమైనటువంటిది.
0: Eyes are important.
1: నేత్రములు లేకపోతే మనకు శాస్త్రమే అర్థం కాదు.
0: Without నేత్రాది eye you cannot go through the
1: దృష్టి లేకపోతే సృష్టి మనం చూడలేము.
0: Without దృష్టి vision you cannot see the సృష్టి creation.
1: కనుకనే మనం ప్రతిదానికును ఒక నిమిత్త మాత్రంగా ఉంచుకున్నాం.
0: We have to consider everything as
1: అంతేకాని ఇవన్నీ కూడా ప్రధానం కాదు.
0: They are not very important.
1: ఇవన్నీ కూడా ఫండమెంటల్ దీని కింద ఉండేటువంటివి.
0: They are all fundamental.
1: కానీ అన్నింటికీ ప్రధానమైనటువంటి ముఖ్యమైనటువంటి ఆధారం ఆత్మతత్వమే. అదే ఆత్మ.
0: Is atma the self.
1: అట్టి ఆత్మతత్వాన్ని మనం మర్చిపోయి
0: forgetting the principle of
1: భౌతికమైనటువంటి యొక్క అంగములంతా మనం ఆధారం చేసుకుని
0: basing on all the worldly objects
1: మనం భ్రమిస్తున్నాము.
0: We are deluded.
1: అన్ని విధాలా మనం సంచరిస్తున్నాము.
0: We move about.
1: చింతిస్తున్నాము.
0: We also think.
1: విచారిస్తున్నాము. అన్నిటికీ మూల కారణము ఈ యొక్క మనస్తత్వమే.
0: అండ్ ఇస్ ద మైండ్ దట్ రెస్పాన్సిబుల్.
1: మన భ్రమనే దీనికంతా మూల కారణము.
0: దేర్ ఆర్ అవర్ థాట్స్ దట్ ఆర్ రెస్పాన్సిబుల్.
1: భ్రమ ఉండినంత వరకు నువ్వు భ్రమ మనకు చిక్కడు.
0: సో లాంగ్ దేర్ ఇస్ భ్రమ ద డెల్యూషన్ యూ కెనాట్ అండర్స్టాండ్ బ్రహ్మ ద డివైన్.
1: ఏనాడు భ్రమను మనం వదులుతామో ఆనాడే మనం భ్రమ మన చేతిలో ఉంటాడు.
0: ద డే భ్రమ డెల్యూషన్ ఇస్ గివెన్ అప్ యూ కెన్ హ్యావ్ బ్రహ్మ.
1: బ్రహ్మ అనగా విశాలత్వంతో కూడినటువంటి వాడు.
0: బ్రహ్మ రిప్రజెంట్స్ వాస్ట్నెస్.
1: విష్ణు అనగా విశాలత్వాన్ని పెంచుకునేటువంటి వాడు.
0: విష్ణు వాస్ ఎక్స్పాన్సివ్.
1: కాబట్టి దైవత్వమునకు ఎప్పుడు కూడా విశాలత్వమే కాని సంకుచితమైన భావం కాదు.
0: గాడ్ రిప్రజెంట్స్ ద వాస్ట్నెస్.
1: నీ సంకుచితమైన భావం చేత నీవు భగవంతుని సంకుచితంగా భావించవచ్చు.
0: Since you are narrow, you consider God also as narrow.
1: అది యద్ భావం తద్ భవతి. నీ యొక్క సంకుచితమైనటువంటి నీకు సంకుచితంగానే కనిపిస్తుంది.
0: As is your feeling, so is your visualization.
1: భగవంతునికి విశాలమైనటువంటి భావము.
0: God is
1: broad. అనంతమైనటువంటి సంకల్పము.
0: Infinite will.
1: దీన్ని అర్థం చేసుకోవటం ఎవరికి చేత కాదు.
0: It's not possible for anybody.
1: అర్థం చేసుకోవడానికి చేత కానప్పుడు అనర్థాలుగా పెంచుకుంటారు.
0: Because you cannot know the artha, the meaning, you face the
1: ఈ అనర్థం లోపల యథార్థాన్ని మర్చిపోతారు.
0: The యథార్థ significance is forgotten.
1: పదార్థాన్ని విశ్వసిస్తారు.
0: అండ్ వి ఆల్సో ఫర్గెట్ ది పదార్థ.
1: కనుక ఈ పదార్థమునే మనం ఆధారం చేసుకున్నాం కానీ పరార్థమును ఆధారం చేసుకోలేదు.
0: వి గో బై ది పదార్థ ద మ్యాటర్ బట్ వి ఆర్ నాట్ అండర్స్టాండింగ్.
1: పరార్థమే ఫండమెంటల్.
0: And that is fundamental.
1: ఇవంతా కూడా నువ్వు ప్రాకృతమైనటువంటి వస్తువులు.
0: ఆల్ అదర్ ఆర్ ఫిజికల్ ఆబ్జెక్ట్స్.
1: ఈ ప్రాకృతమైనటువంటి వస్తువులను నీవు ఆధారం చేసుకోవద్దు.
0: డోంట్ గో బై ది ఫిజికల్ ఆబ్జెక్ట్.
1: వాటిని మనసులో ఉంచుకో.
0: కీప్ దెమ్ ఇన్ యు ఎనీవే.
1: నీ జగత్తును దీన్ని నాటకం ఆడాలి.
0: The world you have got to do with them.
1: నీ కర్తవ్య కర్మలు ఆచరించాలి.
0: You have to discharge your duty.
1: నీ బాధ్యతని వహించాలి.
0: You have to discharge your responsibility.
1: అంతవరకే దీనిని మనం విశ్వసించాలి.
0: Yes, you have to believe these things.
1: నిజంగా భగవంతుని విశ్వసిస్తే
0: ఈ
1: తుచ్చమైన కనుకనే ఈ పదార్థమునే మనము ఆధారం చేసుకున్నాం కానీ పరార్థమును ఆధారం చేసుకోలేదు. ఆ పరార్థమే ఫండమెంటల్.
0: And that is fundamental.

0: ఎంతవరకే దీనిని మనం విశ్వసించాలి?
1: Yes, you have to believe these things.
0: నిజంగా భగవంతుని విశ్వసిస్తే ఈ తుచ్చమైనటువంటి ఏ మాత్రమే నీకు జ్ఞాపకం రావు.
1: When once you have faith in God, no other thought will get into you.
0: అంత పంచభూతములి.
1: Everywhere you find five elements.
0: ఈ పంచభూతముల యొక్క తత్వాన్ని మొట్టమొదటి అర్థం చేసుకుంటే దైవత్వం మనకు సులభంగా అర్థమవుతుంది.
1: When once you understand the principle of five elements, you can also understand the principle.
0: ప్రేమ స్వరూపులారా.
1: Embodiments of love.
0: ఈ పంచభూతములు కూడాను.
1: The five elements.
0: మానవునికి ప్రధానమైనటువంటి ప్రాణములు.
1: They are the life principles.
0: ఈ ప్రాణములే లేకుండినా.
1: Without this life.
0: జీవితమే లేదు.
1: There's no life.
0: ఈ ఇందులో వాయువు అనేటువంటి ప్రాణము సర్వత్రా వ్యాపించేటువంటిది.
1: And this air is present everywhere.
0: In you, with you, above you, below you, around you.
1: It is in you, with you, above you, below you, around you.
0: నీ సర్వత్రా ఉంటుంది కూడా, మన చుట్టూ కూడా ఉండేది అది.
1: And it's around you also.
0: కానీ మనకు కనిపించదు.
1: But yet you don't see.
0: మనకు చేతికి చిక్కదు.
1: You cannot catch hold.
0: చిక్కకుండా పోయినంత మాత్రమున, కనిపించకుండా పోయినంత మాత్రమున లేదు అని మనం విశ్వసిస్తాం.
1: As you cannot see, as you cannot catch hold of it, you cannot deny that.
0: కనిపించకపోయినంత మాత్రమున, లేక పట్టడానికి వీలు కానంత మాత్రమున లేడు అని మాత్రం చెప్పకూడదు.
1: Though you cannot see, though you cannot hold it, you cannot.
0: తానే లేకపోతే నీవు ఎలా ఉన్నావు?
1: Without air, how do you live?
0: అది నీ శ్వాస.
1: That's your breath.
0: ఈ శ్వాస ఉండినంత వరకే ఇది శివం.
1: So long there's breath in you, శివం.
0: ఈ శ్వాసనే పోతే శవం.
1: Without this breath, it is శవం, the dead body.
0: కాబట్టి ఈ శ్వాసనే మనకు శివం.
1: Therefore this శ్వాస,
0: ఈ శ్వాసనే ఈశ్వర స్వరూపము.
1: And this శ్వాస,
0: ఈ శ్వాసనే నిజమైనటువంటి గాలి స్వరూపము.
1: And this శ్వాస is the air.
0: కనుకనే ఈ స్వరూపాలతో భగవంతుడు మానవుడు ఎంత సంచరిస్తూ సర్వ విధాలా కూడాను మానవుని సంరక్షణ జరుపుతూ ఉన్నాడు.
1: గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎయిర్ సస్టైనింగ్ ది ఆర్గానిక్ వరల్డ్.
0: కనుక
1: సో
0: మొట్టమొదట మనము భగవంతుడు అంటే ఏదో ఒక పెద్ద ఆకారంతో ఉన్నాడని మనం భావించరాదు.
1: లెట్స్ నాట్ కన్సిడర్ గాడ్ యాజ్ ఎ వెరీ బిగ్ మైటీ ఫార్మ్.
0: ఆ ఆకారములు అన్ని కూడా మనం కల్పించుకున్నవే.
1: ఆల్ దీస్ ఫార్మ్స్ ఆర్ అవర్ ఓన్ అసంప్షన్స్.
0: నాలుగు చేతులు పెట్టుతారు.
1: Four hands.
0: శంఖము, చక్రము, గదా, పద్మము, నాలుగు పట్టారు.
1: And we have got all the four insignia.
0: భగవంతుడు నాలుగు చేతులు పుట్టాయా?
1: Do you think God has four hands?
0: నాలుగు చేతులు పుట్టేసిస్తే ఏ ఎగ్జిబిషన్ లోనే పెట్టిండి వచ్చును కదా.
1: If God is to have four hands, he can be put in an exhibition.
0: కాదు కాదు.
1: No.
0: భగవంతుడికి సర్వశక్తిమయుడు అని గుర్తింపజేయడానికి నాలుగు చేతులుగా పెట్టాడు. ఒక చేతిలో శంఖము. ఆ శంఖమే శబ్ద బ్రహ్మము. ఇంకొక చేతిలో చక్రము. ఆ చక్రమే కాలచక్రము. కాబట్టి ఈ శబ్దము, కాలము రెండు కూడా భగవంతుని చేతిలోనే ఉంటున్నాయి.
1: The sound and the time are in the hands of God.
0: ఇంకొక చేతిలో గద. గద అనగా బలము. బలం కూడా భగవంతుని చేతిలోనే ఉంటుండాలి.
1: Stands for strength, which is in the hands.
0: హృదయము పద్మము.
1: That the lotus stands for.
0: కాబట్టి ఇది కూడా భగవంతుని చేతిలోనే ఉంటుండాలి.
1: It's also in the hands of God.
0: ఇవన్నీ కూడా కేవలం అర్థం గావించుకునే నిమిత్తమై
1: to make you understand the
0: scene. ఈ విధమైన ఆకారమంతా నిర్మించుకుంటూ వచ్చాయి.
1: These forms are there.
0: కనుక ఈ ఆకారములు కాదు, మానుష ఆకారమే శాశ్వతమైన ఆకారము.
1: ద హ్యూమన్ ఫార్మ్ ఇస్ ద రియాలిటీ.
0: అటువంటి దైవం మనుష్య రూపేణ.
1: గాడ్ ఈస్ ఇన్ ది హ్యూమన్ ఫార్మ్.
0: ఆ మనుష్య స్వరూపం లోపల ఏది ఉత్తమమైనటువంటిదో,
1: దట్ విచ్ ఇస్ నోబ్లెస్,
0: ఏది పవిత్రమైనటువంటిదో,
1: విచ్ ఇస్ సేక్రెడ్,
0: ఏది సర్వకర్మలకు ఆధారమైనటువంటిదో,
1: దట్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్,
0: ఏది సర్వాధారమైనటువంటిదో,
1: యాజ్ ఎ బేసిక్
0: అలాంటి మానవత్వాన్ని మనం విశ్వసించాలి.
1: వి షుడ్ హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ సచ్ హ్యూమన్ లైఫ్.
0: మనకి ఇచ్చినటువంటి ఇంద్రియాలను సద్వినియోగపరచాలి.
1: వి హావ్ టు మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్ ది సెన్సెస్.
0: అప్పుడే నీవు మానవుడైపోతావు.
1: దెన్ ఓన్లీ యు కెన్ బి ఎ ట్రూ హ్యూమన్.
0: మానవుడు అనగా ఏమిటి?
1: హూ ఇస్ ఎ హ్యూమన్?
0: మూడింటిని ఏకం గావించుకునేటువంటి వాడు.
1: ది వన్ హూ హస్ గాట్ ది
0: హార్ట్. ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఇస్ మ్యాన్.
1: ద ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఇస్ మ్యాన్.
0: మా ప్రాపర్ స్టడీ ఏమిటది?
1: వాట్ ఇస్ ప్రాపర్ స్టడీ?
0: సంకల్పించుకునేటువంటి మనసు,
1: ద మైండ్ దట్ థింక్స్,
0: చెప్పేటువంటి నాలుక,
1: అండ్ ద వర్డ్ దట్
0: చేసేటువంటి పని చేతులు,
1: అండ్ ద హ్యాండ్స్,
0: ఈ మూడింటి యొక్క ఏకత్వమే
1: ద హార్మనీ ఆఫ్ ది థాట్ వర్డ్ అండ్
0: ది స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్.
1: దట్ ఇస్ ద ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్.
0: ఏది సంకల్పించావో
1: దట్ విచ్ ఇస్ థాట్,
0: దాన్ని నీవు నోటితో పలుకు.
1: మస్ట్ బి సెడ్.
0: ఏది నోటితో పలికావో
1: దట్ విచ్ ఇస్,
0: దాన్ని నీవు చేతులతో చేయి.
1: మస్ట్ బి యాక్టెడ్ అపాన్.
0: ఈ మూడింటి యొక్క ఏకత్వమే నిజమైనటువంటి దైవత్వం.
1: ది యూనిటీ ఆఫ్ దీస్ త్రీ ఇస్ ద ట్రూ డివినిటీ.
0: త్రిగుణం, త్రినలాకారం, త్రినత్రించ, త్రియాయుధం, త్రిజన్మ పాప సంహారం, ఏక బిల్వం శివార్పణం.
1: త్రీ అట్రిబ్యూట్స్, ద త్రీ ఫార్మ్స్ ఆఫ్ ది డివినిటీ, ది త్రీ.
0: ఆ హృదయాన్ని భగవంతుడిగా అర్పణ చేసుకుంటు అది నీ దైవత్వము.
1: దట్ దేర్ లైస్ ది యాక్చువల్ డివినిటీ.
0: ఇలాంటి దైవత్వాన్ని,
1: సచ్ ఎ డివినిటీ,
0: మన వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉంటుకుని మనం ఎక్కడెక్కడో తిరుగుతున్నాం.
1: ఈజ్ ఆల్వేస్ విత్ యూ, ఇన్ యూ, ఎవ్రీ సెకండ్, ఎవ్రీ మూమెంట్, బట్ యు ఆర్ ఇన్ సర్చ్ ఆఫ్ హిమ్.
0: ఈ విధంగా తిరుగుతాం.

0: అలా కాలం వ్యర్థము.
1: యు ఆర్ వేస్టింగ్ టైం లైక్ దట్.
0: కాలం వ్యర్థం చేయకూడదు.
1: డోంట్ వేస్ట్ టైం.
0: కాలాయన మహాం.
1: గాడ్ ఇస్ టైం.
0: కాలాయన మహాం.
1: ఇస్ మాస్టర్.
0: కాలదప్రమాయన మహాం. కాలాతీతాయన మహాం. కాలస్వరూపాయన మహాం. కాల నియమితాయన మహాం. అంత కాలమే.
1: గాడ్ ఇస్ టైం. ట్రాన్సెండ్స్ టైం.
0: ఈ కాలం అంతా నీ చుట్టూనే ఉంటుండాది.
1: అండ్ ఇస్ ప్రెజెంట్ ఆల్ అరౌండ్.
0: కాబట్టి ఇంతటి గొప్ప భగవంతుని మనం వెంటనే జంటనే ఇంటనే పెట్టుకుని మనం ఎందుకు ఇంత
1: పరితపించడం?
0: కనుక దైవత్వం అనేటువంటి ప్రత్యేకంగా ఎక్కడో లేదు.
1: గాడ్ ఈజ్ నాట్ సెపరేట్ ఫ్రమ్ యూ.
0: ఎక్కడ నీ యొక్క మానవత్వం పవిత్రం గావించుకునేటువంటి యొక్క క్రియలు ఆచరిస్తుందో ఆ మానవత్వాన్ని నీ విశ్వసించు.
1: వేరెవర్ దేర్ ఇస్ హ్యూమన్ యాక్టివిటీ విచ్ ఇస్ దేర్ విచ్ ఇస్ సీక్రెట్ యు కెన్ అండర్స్టాండ్.
0: ఎప్పుడు పరోపకార సంబంధమైనటువంటి కార్యంలో ప్రవేశించాలి.
1: ఆల్వేస్ రెండర్ సర్వీస్ యాక్టివిటీ.
0: హస్తం, భూషణం, దానం.
1: The hand has got this special jewel.
0: కాలం నియమితాయన మహా. అంత కాలమే.
1: గాడ్ ఇస్ టైం. ట్రాన్సెండ్స్ టైం.
0: ఈ కాలం అంతా నీ చుట్టూనే ఉంటుండాది.
1: అండ్ ఇట్స్ ప్రెజెంట్ ఆల్ అరౌండ్.
0: కాబట్టి ఇంతటి గొప్ప భగవంతుని మనం వెంటనే జంటనే ఇంటనే పెట్టుకుని మనం ఎందుకు ఇంత
1: పరితపించడం?
0: కనుక దైవత్వం అనేటువంటి ప్రత్యేకంగా ఎక్కడో లేదు.
1: గాడ్ ఈజ్ నాట్ సెపరేట్ ఫ్రమ్ యూ.
0: ఎక్కడ నీ యొక్క మానవత్వం పవిత్రం గావించుకునేటువంటి యొక్క క్రియలు ఆచరిస్తుందో ఆ మానవత్వాన్ని నీ విశ్వసించు.
1: వేరెవర్ దేర్ ఇస్ హ్యూమన్ యాక్టివిటీ విచ్ ఇస్ దేర్ విచ్ ఇస్ సీక్రెట్ యు కెన్ అండర్స్టాండ్.
0: ఎప్పుడు పరోపకార సంబంధమైనటువంటి కార్యంలో ప్రవేశించాలి.
1: ఆల్వేస్ రెండర్ సర్వీస్ యాక్టివిటీ.
0: హస్తం, భూషణం, దానం.
1: The hand has got this special jewel of charity.
0: Intakante goppa danam manakem kavali.
1: What else?
0: Hastasya bhushanam danam.
1: And then the jewel.
0: Danam cheseetunte hastame nijamainatunte alankaram.
1: And the charity is the true decoration.
0: Satyam kantasya bhushanam.
1: And the truth is the decoration.
0: Mana kantam unte itundi emti necklace vechukotanka kaadu.
1: Necklace is not the true decoration.
0: Satyasya bhushanam. Satyam cheppadaniki mana kantamu.
1: And this is gifted only to utter truth.
0: ఇలాంటి భూషణాలు మనం దగ్గర పెట్టుకుని ఏదో కొన్ని భూషణాలు కావాలని ఆశిస్తున్నాం. ఈ భూషణాలు మన దగ్గర విలువైనటువంటి పెట్టుకుని బయట ప్రపంచంలో ఉన్నటువంటి భూషణాల కోసం మనం ప్రయాణం చేయటం చేతనే మనకు దూషణలు బయలుదేరుతున్నాయి.
1: Forgetting this God given భూషణ, the jewelry, we are forgetting God, therefore we are subjecting ourselves to దూషణ or accusation.
0: కనుకనే మనం దూషణకు పాల్పడకూడదు.
1: Never submit yourself to criticism.
0: దూషణలో మనం ఉండాలి.
1: అండ్ హ్యావ్ దిస్ భూషణ.
0: ఇది ఏ మానవత్వం యొక్క అలంకారము.
1: దిస్ ఇస్ ద ట్రూ భూషణ.
0: పై ధరించినటువంటి యొక్క వేషములు కాదు.
1: ఇట్స్ నాట్ ద అపారల్ దట్ యు పుట్ ఆన్.
0: నేచురల్. ఇది
1: యూ షుడ్ హ్యావ్ నేచురల్.
0: దీన్ని మనం ఆధారం చేసుకోవాలి.
1: దట్ యూ షుడ్ గో బై దట్.
0: ప్రేమ స్వరూపులారా, మీ అందరి ఎందు ఉండినటువంటిది ఒక నిజమైనటువంటి ప్రేమనే.
1: లవ్ ఇస్ కామన్ యూనిఫామ్.
0: ప్రేమకు మార్పే లేదు.
1: లవ్ హ్యాస్ నో చేంజ్.
0: కానీ ఇలాంటి పవిత్రమైనటువంటి ప్రేమను పెట్టుకుని ఎందుకు పెడమార్గంలో మీరు ప్రయాణం అవుతున్నారు?
1: విత్ ఆల్ దిస్ సీక్రెట్ లవ్ లెట్ కంటిన్యూ. హౌ ఇస్ దట్ యు ఆర్
0: ఈ ప్రేమను పెడమార్గంలో ప్రవేశపెట్టి దౌకికమైనటువంటి దీంట్లో పోయి నిందలకు పాల్పడుతున్నారు?
1: లవ్ ఇస్ పుట్ టు సెల్ఫిష్ గ్రౌండ్స్, దేర్ఫోర్ యు ఆర్ క్రిటిసైజ్డ్. పుట్ టు బ్లేమ్.
0: నిందలకు పాల్పడకూడదు.
1: నెవర్ సబ్మిట్ యువర్ సెల్ఫ్ టు బ్లేమ్.
0: 10 మంది కూడా నువ్వు సై అనిపించుకునేటువంటి దానికి మనం రూపొందింప చేసుకోవాలి.
1: యూ షుడ్ ఎర్న్ ఏ గుడ్ నేమ్. పీపుల్
0: నీ దేహం అంతా సర్వం అద్భుతం గావించాలి.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ యూ హావ్ టు సాక్రిఫైస్ ఆల్ యువర్ లైఫ్.
0: దైవత్వంగా నీవు భావించాలి.
1: కన్సిడర్ యువర్ సెల్ఫ్ ఇస్ డివైన్.
0: దైవాధారమైనటువంటి యొక్క దేహము.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ద బాడీ డిపెండ్స్ ఆన్ గాడ్.
0: ఇటువంటి దైవాధారమైనటువంటి దేహాన్ని ఎందుకు మనం అపవిత్రం చేసుకోవాలి?
1: వై షుడ్ వి మేక్ అవర్ బాడీ అన్సేఫ్.
0: ఏది చేసినా నీవు మంచి పని చేయి.
1: వాట్ ఎవర్ యు డు, డు గుడ్.
0: డు గుడ్.
1: డు గుడ్.
0: డోంట్ డు ఈవిల్. See no evil.
1: See no evil.
0: See what is good.
1: See what is good.
0: Hear no evil.
1: Hear no evil.
0: Hear about it.
1: Hear
0: good.
1: What is good.
0: Talk no evil.
1: Talk no evil.
0: Talk no evil. What is
1: talk
0: good.
1: What is good.
0: Chetulu. Do no evil, do what is good.
1: Do no evil, do what is good.
0: This is the way to God.
1: This is the way to God.
0: మనకి ఇచ్చినటువంటి సర్వ అంగములు కూడా నువ్వు పవిత్రం గావించుకోవాలి.
1: All the limbs of our body should be made sacred.
0: స్వార్థరహితమైనటువంటి యొక్క త్యాగంతో నువ్వు పనిచేయాలి.
1: బీ రెడీ టు సాక్రిఫైస్ సెల్ఫ్లెస్లీ.
0: అయితే ఇది అంత సులభంగా మనకు ప్రాప్తించదు.
1: బట్ ఇట్స్ నాట్ దట్ ఈజీ.
0: అంతో ఇంతో స్వార్థం అనేటువంటి ఉంటుంది.
1: దేర్ విల్ బి ట్రేసెస్ ఆఫ్ సెల్ఫిష్నెస్.
0: ఈ స్వార్థం ఉండినంత మాత్రం భయపడనక్కర్లేదు.
1: డోంట్ బి అఫ్రైడ్ ఆఫ్ సెల్ఫిష్నెస్.
0: కానీ స్వార్థం కూడా ఉండాలి.
1: ఇట్స్ నీడెడ్ టు సమ్ ఎక్స్టెంట్.
0: ఎంతవరకు అంతవరకు పరిమితం
1: పెట్టుకోవాలి.
0: భగవంతుడు సర్వత్రా ఉంటున్నాడు.
1: గాడ్ ఈజ్ ఎవ్రీవేర్.
0: సముద్రంలో పోయి మనం చేరినాము.
1: యు ఆర్ నియర్ ది ఓషన్.
0: ఆనంద సాగరంలో మనం మునుగుతున్నాము.
1: అండ్ యు డ్రౌన్ యువర్ సెల్ఫ్.
0: కానీ ఈ ఆనంద సాగరంలో పోయినటువంటి వాడు ఎవరు ఎంతెంత పాత్ర తీసుకుని పోతారో ఆ పాత్ర ఎందుకు ఆనందం అనేటువంటి దాన్ని తించుకొని వస్తారు.
1: యాజ్ ఈజ్ ది సైజ్ ఆఫ్ ది కంటైనర్ సో విల్ బి ది అమౌంట్ ఆఫ్ వాటర్ దట్ యు కలెక్ట్.
0: అంతేగాని మన

0: కంటైన్ పట్టే దీని యొక్క వాటర్ మనకు లభిస్తుంది.
1: ఈ
0: ఆనందం మనకు ప్రాప్తిస్తుంది. కాబట్టి మనము ఆనందం అధికంగా కావాలనుకుంటే ఈ కంటైనర్ ఎక్కువ పెద్దదిగా చేసుకోవాలి.
1: యూ వాంట్ దిస్ వాటర్ ఆఫ్ బ్లిస్ మోర్ అండ్ మోర్, హ్యావ్ బిగ్గర్ కంటైనర్.
0: పెద్దదిగా మనం పెంచుకోవాలి.
1: ఎక్స్పాన్షన్ లవ్,
0: ఈ ఎక్స్పాన్షన్ లవ్ లో ఉంటారు కానీ కంట్రాక్షన్ లవ్ లో మనం పడిపోకూడదు.
1: నెవర్ బి ఆఫ్టర్ కంట్రాక్షన్ లవ్.
0: ఈ కంట్రాక్షన్ లవ్ అనేటువంటిది చావు.
1: కంట్రాక్షన్ లవ్ ఇస్ డెత్.
0: ఎక్స్పాన్షన్ లవ్ ఏ లైఫ్.
1: ఎక్స్పాన్షన్ లవ్ ఇస్ లైఫ్.
0: అట్టి లవ్ ను మనం పెంచుకోవాలి.
1: సచ్ లవ్ యూ షుడ్ ఫాలో.
0: ఈ లవ్ ను మనం పెంచుకొని పది మందికి పంచుకోవాలి.
1: అండ్ యూ షుడ్ షేర్ దిస్ లవ్ విత్ ఎవ్రీబడి.
0: అది ఏ మానవత్వంలో ఉన్నటువంటి ఒక త్యాగము.
1: దేర్ లైక్ ద ట్రూ సాక్రిఫైస్ ఇన్ హ్యూమన్.
0: నా కర్మణ నా ప్రజ ధనేన త్యాగేనైకి అమృతత్వ మానసు.
1: నో అసోసియేషన్, నో అథారిటీ, నో పవర్ వుడ్ కన్ఫర్ యూ మోర్ దాన్.
0: మనం అన్ని విధాలకు భగవంతునికి త్యాగం చేయాలి.
1: ఎవ్రీథింగ్ హస్ గాట్ టు బి సాక్రిఫైస్ టు
0: అంతా భగవంతుండే.
1: ఎవ్రీథింగ్ బిలాంగ్స్ టు.
0: మనం ఇచ్చేది ఏమి లేదు.
1: నథింగ్ ఆఫ్ యువర్ ఓన్.
0: కాబట్టి ఏ హృదయము నసికితవు ఈశ నాకు.
1: ఓ గాడ్ దట్ గాడ్ యువర్ గిఫ్ట్ దట్
0: మగిడి దానినే అర్పించు మహితమూర్తి.
1: ఐ ఆఫర్ ద సేమ్ హార్ట్ టు యూ.
0: పరగ వేరేమి దెత్తు నీ పాద అర్చనకును.
1: వాట్ ఎల్స్ హామ్ ఐ టు గివ్ యూ.
0: అంజలికి తింటూ అందుకోవయ్య నీవు అన్నాడు.
1: యాక్సెప్ట్ మై హంబుల్ సాల్యుటేషన్స్.
0: కనుకనే భగవంతునికి మనం ఇవ్వవలసినటువంటిది ఇంతే.
1: దట్ ఇస్ ది ట్రూ.
0: ఏ హృదయాన్ని తాను అందించాడో ఆ హృదయాన్ని అందిస్తే చాలు.
1: దట్ హార్ట్ గాడ్ యు హావ్ గిఫ్టెడ్ మీ, ఐ యామ్ గివింగ్ ఇట్ టు యు నౌ.
0: కానీ ఈనాటి మానవుడు, ఈనాటి విద్యావంతుడు,
1: ది మోడర్న్ మ్యాన్,
0: ఈనాటి మేధావి,
1: ది ఇంటెలెక్చువల్
0: అజ్ఞానంలో మునిగిపోతున్నాడు.
1: డ్రౌన్డ్ హిమ్సెల్ఫ్ ఇన్.
0: ఎంత చదువు చదివినప్పటికీ
1: దో ఇస్ అన్ ఎడ్యుకేషన్,
0: హీన గుణములు మానలేడు.
1: హి విల్ నెవర్ గివ్ అప్ మీనింగ్.
0: చదువు చదువు తర్కవాదమే కానీ పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేదు.
1: దిస్ ఎడ్యుకేషన్ విల్ మేక్ హిమ్ ఆర్గ్యుమెంటేటివ్.
0: ఈ చదువు దేనికోసం చదువుతున్నాము?
1: వై డు యూ స్టడీ?
0: కేవలము ఒక పొట్టకూటి కోసమా?
1: ఇట్స్ ఓన్లీ టు ఈక్ అవుట్.
0: కాదు కాదు కాదు. చదువు చదువు చదివి చావంగ నేటికి చావు లేని చదువు చదవాలి.
1: ఆల్ హావింగ్ ఆల్ దిస్ ఎడ్యుకేషన్ ఆఫ్టర్ ఆల్ యు ఆర్ గోయింగ్ టు డై అల్టిమేట్లీ. స్టడీ
0: ఎంత చదువు పెరిగే కొద్దీ సందేహాలు అధికమైపోతూ వస్తున్నాయి.
1: విత్ ఇంక్రీజింగ్ నాలెడ్జ్ యు విల్ హావ్ మోర్ అండ్ మోర్ ఆఫ్ డౌట్స్.
0: వీడు నిజంగా మనిషే కాదు.
1: అండ్ హిస్ నాట్ హ్యూమన్.
0: ఈ డౌట్స్ ని పెట్టుకునేటువంటి వాడు మనిషే కాదు.
1: ఎ మ్యాన్ విత్ డౌట్స్ ఇస్ నో మ్యాన్ అట్ ఆల్.
0: మనిషి అంటే డౌట్స్ లేనటువంటి వాడు మనిషి.
1: యు ఆర్ ఎ ట్రూ హ్యూమన్ ఇఫ్ యు హావ్ నో డౌట్.
0: ప్యూర్ హార్ట్.
1: ప్యూర్ హార్ట్.
0: పూర్ణ మనః. పూర్ణమిదం పూర్ణాత్పూర్ణముదచ్చితే.
1: యు షుడ్ హావ్ ప్యూర్ హార్ట్, దట్ విచ్ ఇస్ ఫుల్.
0: నీ హృదయం అనేటువంటిది పూర్ణంగా తయారు చేసుకోవాలి.
1: ద హార్ట్ షుడ్ బి టోటల్ అండ్ ఫుల్.
0: అప్పుడే నీ యొక్క దివ్యత్వం నీకు అర్థమవుతుంది.
1: దెన్ యూ కెన్ అండర్స్టాండ్ డివినిటీ.
0: ఇంకా మానవత్వం లోపల కన్నులు నిచ్చాడు.
1: God has given his eyes.
0: కన్నులు నుంచి నేను ఎందుకు తెలుసా? అన్ని చూటే చెందుక.
1: యు నో వై ఐస్ ఆర్ గివెన్? టు సీ ఎవరీథింగ్.
0: కాదు కాదు, దైవత్వాన్ని చూచేందుకు.
1: యూ షుడ్ సీ గాడ్.
0: ఇలాంటి దైవత్వం ఎదురుగా వచ్చి కూడా నువ్వు కన్నులు మూసుకుని ధ్యానం చేస్తున్నట్టే వీడి బూటకపు ధ్యానం.
1: ఇన్ ఫ్రంట్ ఆఫ్ గాడ్ యూ క్లోజ్ యువర్ ఐస్ అండ్ మెడిటేట్. ఇట్ ఇస్ ఆర్టిఫిషియల్.
0: వీడు ఏ జన్మంలోనూ గుడ్డివాడై ఉన్నాడు.
1: He must have been blind in the last life.
0: లేక ముందు జన్మంకైనా గుడ్డివాడైపోతాడు.
1: Or in future he is going to be blind.
0: కనుకనే దైవం ముందు ఉండి కూడా నువ్వు కన్నులు మూసుకోవటము ఇది కేవలం ఒక అసభ్యమైనటువంటి
1: పని. Therefore it is not proper to close your eyes in front of God.
0: కన్నులు తెరిచి చూడు.
1: Open your eyes.
0: నీ యొక్క భావంతో జ్ఞానకందులు కూడా నేను తెచ్చు.
1: ఆల్సో ఓపెన్ అప్
0: యూ జ్ఞాన నేత్రములు కూడా నీవు తెచ్చు.
1: ఓపెన్ యువర్ ఇన్నర్ ఐ.
0: భౌతికమైన నేత్రములే మూసుకున్నప్పుడు జ్ఞాన నేత్రములు తెరుచుకుంటాయా?
1: క్లోజ్ యువర్ ఫిజికల్ ఐ, హౌ కెన్ యూ ఓపెన్ యువర్ ఇన్నర్ ఐ?
0: నాలుకనిచ్చినది ఎందుకు తెలుసా?
1: యు నో వై టంగ్ ఇస్ గివెన్?
0: దీనికి రుచికరమైనటువంటి ముద్దను అందించుకుంటా.
1: ఇస్ ఇట్ మియర్లీ టు టేస్ట్ ఆల్ ద డెలికసీస్ అండ్ ప్రిపరేషన్?
0: కాదు కాదు కాదు కాదు. కైలాసవాసిని 106 పరిగేది నీకు.
1: టు సింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ రిపీటెడ్లీ.
0: ఒక నామాన్ని నీవు పలుకు.
1: చాంట్ హిస్ నేమ్.
0: నిరంతరము భగవత్ చింతన నీవు చేయి.
1: థింక్ ఆఫ్ గాడ్ కాన్స్టెంట్లీ.
0: మంచి మాటలు మాట్లాడు.
1: స్పీక్ గుడ్.
0: పనులకు హితమైనటువంటి మాటలు మాట్లాడు.
1: అండ్ మేక్ అదర్స్ హ్యాపీ బై యువర్ వర్డ్స్.
0: కానీ ఈ మాటలు ఇచ్చినారు కదా అని భగవంతుని ఇష్టమొచ్చినట్టుగా మాట్లాడకూడదు.
1: స్పీకింగ్ ఫ్యాకల్టీ ఇస్ గివెన్.
0: ఆ మాటలు ఇతరులకు బాధ కలిగించకూడదు. ఇతరులకు బాధ కలిగించకూడదు.
1: యువర్ వర్డ్స్ షుడ్ నెవర్ హార్మ్ ఎనీబడీ.
0: ఇతరులకు నొప్పి కలిగించకూడదు.
1: హర్ట్ ఎనీబడీ.
0: మృదుమధురమైన మాటలు మాట్లాడు.
1: స్పీక్ సాఫ్ట్లీ అండ్ స్వీట్.
0: కానీ కొంతమంది మృదుమధురమైన మాటలు చెప్పినప్పటికీ కొంతమంది వినరు.
1: దో ఇట్ ఇస్ సెడ్ సాఫ్ట్లీ అండ్ స్వీట్లీ.
0: అది వాళ్ళ కర్మ.
1: ఇట్ ఇస్ దేర్ ఫేట్.
0: కనుకనే నాట్ వెయిట్.
1: ఫేట్ ఫేట్
0: ఫేట్. కనుక వాళ్ళు వింటే వింటారు, పోతే పోతారు. మధురమైన మాటలు చెప్పాలి.
1: దేర్ఫోర్ స్పీక్. in a pleasing way.
0: దివ్యమైనటువంటి పలుకులు పలకాలి.
1: You should utter always divine
0: words. పలుకులు పలకడానికి నీ చేత కాకపోతే మౌనంగా ఉంటుండు.
1: If it's not possible, at least maintain silence.
0: మౌనం కలహం నాస్తి. దీనివల్ల ఏమాత్రం కలహం మనకు రాదు.
1: When you are silent, there will be no conflict.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి దైవత్వానికి ఎంత పవిత్రమైనటువంటి పలుకులు చూపులు అర్పితం చేయాలి.
1: The words and the looks and actions must be offered to God.
0: నిజంగా దైవత్వాన్ని సరిగా గుర్తించుకోలేకపోవటం చేతనే ఇంత మూర్ఖత్వంగా ప్రవర్తిస్తున్నారు మానవులు.
1: We are so foolish in our activity because we are not understanding God and his nature.
0: దైవత్వాన్ని గుర్తించినటువంటి వాడు ఈ మూర్ఖ మార్గంలో ప్రవేశించడు.
1: The one who has realized God will never be foolish.
0: తానే దైవంగా ఉన్నాడు.
1: He himself is God.
0: కానీ ఆ దైవత్వం అనేటువంటి దాన్ని తాను గుర్తించుకుంటే నేడు కాకపోయినా రేపైనా గుర్తించుకోవాలి. అప్పుడే పూర్ణ మానవుడైపోతాడు. పూర్ణమైనటువంటి పని మనం చేయాలి. ఒకనొక సమయం లోపల ఇటీ లోపల వైలెన్ చేసేటువంటి మెరటి ఉండేటువంటి వాడు ఈ ఆంటోనీ అనేటువంటి వాడు వైలెన్ చేసేవాడు.
1: ఆంటోనీ యూస్ టు మేక్ వైలెన్స్.
0: ఒక సంవత్సరమైనా కానీ ఒక వయలిన్ పూర్తి చేయలేకపోతున్నాడు.
1: He takes 1 year time to make a violin.
0: ఫ్రెండ్స్ అంతా వచ్చారు.
1: ఫ్రెండ్స్ కే
0: ఏమయ్య బ్రదర్
1: బ్రదర్
0: ఒక సంవత్సరం ఒక వయలిన్ నీవు టైం తీసుకుంటే నీ కుటుంబం ఏ రీతిగా బ్రతుకుతుంది?
1: ఇఫ్ యూ టేక్ 1 year టు మేక్ 1 violin, హౌ కెన్ యూ క్యారీ అవుట్ యువర్ లివింగ్?
0: దీన్ని చేయడానికి ఒక సంవత్సరం కావాలా?
1: డూ యూ రిక్వైర్ 1 year?
0: టైం తీసుకుంటున్నావు, వేస్ట్ చేస్తున్నావు.
1: యూఆర్ వేస్టింగ్ యువర్ టైం.
0: అప్పుడు ఆయన చెప్పాడు ఆంటోనీ.
1: దెన్ ఆంటోనీ సెడ్
0: బ్రదర్ నేను చేసేటువంటిది భగవత్ కార్యము.
1: వాట్ ఐఎమ్ డూయింగ్ ఇస్ గాడ్స్ వర్క్.
0: భగవంతుడు పూర్ణ స్వరూపుడు.
1: గాడ్ ఇస్ హోల్.
0: కాబట్టి నేను చేసే వైలెన్ కూడా పూర్ణమైనటువంటిదిగా ఉండాలి.
1: గాడ్ ఇస్ ఎంబాడిమెంట్ ఆఫ్ పర్ఫెక్షన్.
0: ఏ అపస్వరములు కానీ ఏ అశబ్దములు కానీ ఉండకూడదు.
1: There should not be any other faults in that what I mean.
0: ఎవరు దీనిని తప్పు పట్టకూడదు.
1: Nobody should point out.
0: అంత పరిపూర్ణమైనటువంటి ఒక వైలెన్ గా చేయాలి.
1: So I should make a perfect violin.
0: కనుకని ఆనాటి నుంచి నేటి వరకును ఆంటోనీ వైలెన్ అంటే చాలా పేరు ప్రసిద్ధి కలిగింది.
1: Right from those days till now, Anthony violin is famous and popular.
0: అదే విధంగానే మనం ఏది చేసినా కానీ భగవంతుడు పూర్ణ స్వరూపుడు.
1: God is perfect in full.
0: కనుక మనం చేసింది భగవంతునికి తృప్తికరమైన పూర్తిగా చేయాలి.
1: వీ షుడ్ డూ ఇన్ సచ్ ఎ వే యాస్ టు ప్లీజ్ గాడ్.
0: అప్పుడే నీ యొక్క పనులు సార్థకం అవుతుంది.
1: దెన్ ఓన్లీ యువర్ లైఫ్ విల్ బి రీడీమ్డ్.
0: నేను చేసే పనులంతా కూడాను పనులకంతా కూడా నువ్వు హితంగా ఉంటుండాలి.
1: మస్ట్ బి అక్సెప్టబుల్ టు అదర్స్.
0: అప్పుడే వారికి నేను సన్నిహితుడు అయిపోతాను.
1: దెన్ ఐ విల్ బి ఇంటిమేట్ టు దెమ్.
0: కనుక నేను వారికి ఫ్రెండ్షిప్ గా మారిపోతాను.
1: సో ఐ కుడ్ బి ఎ ఫ్రెండ్ టు అదర్స్.
0: ఫ్రెండ్స్ గా నేను ఉండాలంటే నేను సరైనటువంటి మధురంగా ఉండేట్టు చేయాలి.
1: ఇఫ్ ఐ యామ్ టు బి ఫ్రెండ్లీ విత్ యు, ఆల్ మై యాక్షన్స్.
0: ఇంత అన్నం పెట్టినా సరే నీకు వానికి సరైనటువంటిదిగా పెట్టాలి.
1: డజంట్ మ్యాటర్ ఈవెన్ ఇఫ్ యు ఆఫర్ ఎ మార్సల్ ఆఫ్ ఫుడ్, ఇట్ షుడ్ బి సర్వ్డ్ ఫియర్.
0: మనం చేసే పని ఎందుకు కూడాను విచక్షణా జ్ఞానంతో సరైన అర్థం చేసుకుని మనం పని చేయాలి.
1: వాట్ ఎవర్ యు డు, యు షుడ్ ఎక్సర్సైజ్ యువర్ డిస్క్రిమినేషన్.
0: మంచి ఫ్రెష్ మనం ఇవ్వాలి.
1: యూ షుడ్ సర్వ్ ఫ్రెష్ ఫుడ్.
0: భగవంతుడు ఎప్పుడు కూడా నువ్వు ఫ్రెష్ ఇస్తాడు.
1: గాడ్ ఆల్వేస్ గివ్స్ ఫ్రెష్.
0: నేను ఎవరికైనా రింగులు ఇస్తుంటాను, పర్ఫెక్ట్ సైజ్ వస్తుంటది.
1: ఇట్ విల్ బి కరెక్ట్ ఎగ్జాక్ట్ ఫిట్.
0: ఒక గోల్డ్ స్మిత్ అతను ఆల్తి తీసుకుని పోయి చేసుకుని వస్తే కూడా అక్కడ తప్పు అయిపోతుంటాయి.
1: గోల్డ్ స్మిత్ ఆల్సో ఈవెన్ ఇఫ్ హి టేక్స్ ద మెజర్మెంట్స్.
0: కానీ వాడు గోల్డ్ స్మిత్,
1: గోల్డ్ స్మిత్
0: ఇది లైఫ్ స్మిత్.
1: లైఫ్ స్మిత్
0: కాబట్టి అంత కరెక్ట్ గానే రావాలి. మీరు ఏది చేసినా కానీ మంచి పర్ఫెక్ట్ గా చేయాలి. చేయించుకున్న వాడు తృప్తి పడాలి. చేసిన వారికి తృప్తి కలగాలి. అది నిజమైనటువంటి యొక్క తృప్తి.
1: దట్ ఈస్ ది ట్రూ సాటిస్ఫాక్షన్.
0: తృప్తి తృప్తి తృప్తి.
1: The satisfaction, the content.
0: ఈ తృప్తిలో ఉండేటువంటి ఆనందం ఎక్కడా లేదు.
1: The true bliss lies in satisfaction.
0: కనుక విద్యార్థులారా,
1: so students,
0: విద్యార్థినీలారా,
1: boys and girls,
0: ఈనాటి పిల్లలు మీరు,
1: రేపటి
0: దినం పెద్దవారు కావచ్చును, మీరే తల్లిదండ్రులు కావచ్చును. కాబట్టి ఈనాటి నుంచి పవిత్రమైనటువంటి గుణములు పెంచుకుంటూ పోండి.
1: డెవలప్ సీక్రెట్ క్వాలిటీస్ ఫ్రమ్ దిస్ డే.
0: పవిత్రమైన ప్రవర్తనలు కూడా పెంచుకోండి.
1: యూ షుడ్ హావ్ సీక్రెట్ కండక్ట్ ఫ్రమ్
0: పవిత్రమైనటువంటి ఒక చర్యలు కూడా మీరు పెంచుకోండి.
1: అండర్ టేక్ సీక్రెట్ యాక్టివిటీ.
0: అప్పుడే మీరు పవిత్రమైన జీవితాన్ని గడిపిన వారు అవుతారు.
1: దెన్ యు కెన్ లీడ్ ఎ సీక్రెట్ లైఫ్.
0: మనిషి జన్మం చాలా పవిత్రమైనటువంటిది.
1: హ్యూమన్ లైఫ్ ఇస్
0: జంతువునాం నరజన్మ దుర్లభం.
1: ది హ్యూమన్ లైఫ్ ఇస్ రేరెస్ట్ ఆఫ్ ఆల్.
0: దీనికంటే మించింది ఏమిటి? ఉపనిషత్తులో చెప్పారు మానవుడు చాలా ప్రధానుడు.
1: మ్యాన్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్.
0: మానవుని యొక్క విలువ దీనికి దానికి కమ్మ కట్టడానికి వీలు లేదు.
1: వాల్యూ ఆఫ్ ద మ్యాన్ కెనాట్ బి ఎస్టిమేటెడ్.
0: మీరు బంగారుకు వజ్రాలకు పోల్చుకుంటాము.
1: యు కంపేర్ యువర్ సెల్ఫ్ విత్ గోల్డ్
0: వజ్రానికి బంగారుకు ఎవరు విలువ ఇస్తున్నారు?
1: హూ ఇస్ అటాచింగ్ వాల్యూ టు ద గోల్డ్
0: అండ్ డైమండ్? మనిషి ఇస్తున్నాడు.
1: మ్యాన్ అటాచెస్ వాల్యూ.
0: మనిషి విలువ కడితేనే వజ్రాన్ని ఎవరైనా కొనగలుగుతారు.
1: బికాజ్ ఆఫ్ మ్యాన్ ద గోల్డ్ ఇస్ వాల్యుబుల్ సో టు ద డైమండ్.
0: మనిషి విలువ కడితేనే బంగారం ఎవరైనా కొనగలుగుతారు.
1: బికాజ్ ఆఫ్ మ్యాన్ గోల్డ్ ఇస్ కాస్ట్లీ.
0: మెన్ ఆర్ మోర్ వాల్యుబుల్ దాన్ ఆల్ ది వెల్త్ ఆఫ్ ది వరల్డ్.
1: మెన్ ఆర్ మోర్ వాల్యుబుల్ దాన్ ఆల్ ది వెల్త్ ఆఫ్ ద వరల్డ్.
0: కనుకనే మానికంటే మనిషి కంటే విలువైనటువంటి వాడు లేడు.
1: దేర్ ఇస్ నో అదర్ గ్రేటర్ వాల్యుబుల్.
0: కనుక మీ విలువను మీరు పాడు చేసుకోకూడదు.
1: యూ షుడ్ హావ్ స్పాయిల్ యువర్ సెల్ఫ్.
0: మీరంతా పవిత్రమైనటువంటి విలువను పెంచుకోవాలి.
1: యూ షుడ్ హావ్ ఆల్ సీక్రెట్ వాల్యూ.
0: చిన్న చిన్న విషయాల్లో కూడా మీరు చాలా పొరపాటైపోయి స్వార్థానికి బయలుదేరుతున్నారు.
1: యూఆర్ సెల్ఫిష్ ఈవెన్ ఇన్ స్మాల్ మ్యాటర్.
0: ఫిష్ ఈజ్ బెటర్ దాన్ సెల్ఫిష్.
1: ఫిష్ ఈజ్ బెటర్ దాన్ సెల్ఫిష్.
0: ఫిష్ పోతుంది, నీళ్లలో తిరుగుతుంది.
1: ఫిష్ మూవ్స్ అబౌట్ ఇన్
0: ఆ నీళ్లలో ఉన్నటువంటి మురికంతా తినేసేస్తుంది.
1: క్లీన్స్ ది డర్ట్.
0: నీళ్లను పరిశుద్ధపరుస్తుంది.
1: అండ్
0: ఈ సెల్ఫిష్ మ్యాన్ ఏం చేస్తున్నాడు?
1: సెల్ఫిష్ మ్యాన్
0: సమాజంలో ప్రవేశిస్తున్నాడు.
1: మూవ్స్ ఇన్ సొసైటీ.
0: పవిత్రంగా ఉన్నటువంటి యొక్క సమాజంను పాడు చేసి పెడుతున్నాడు.
1: హి ఆల్సో స్పాయిల్స్ ది సేక్రెడ్.
0: దేని వల్ల? సెల్ఫిష్ వల్ల.
1: వై? బికాజ్ ఆఫ్ సెల్ఫిష్నెస్.
0: కనుక సెల్ఫిష్ ఉండాలి.
1: యూ క్యాన్ బి,
0: కానీ దానికి ఒక పరిమితం పెట్టుకోవాలి.
1: షుడ్ బి అండర్ కంట్రోల్ లిమిట్.
0: ఇట్లా లేకుండా ఇష్టం వచ్చినట్టుగా మనం సెల్ఫిష్ గా పోతే మంచిది కాదు.
1: బట్ ఇఫ్ యువర్ సెల్ఫిష్ లిమిట్లెస్లీ, ఇట్స్ డేంజరస్.
0: స్వార్థరహితమైనటువంటి కర్మలు ఆచరించండి.
1: యూ షుడ్ అండర్ టేక్ సెల్ఫ్లెస్ యాక్టివిటీ.
0: పవిత్రమైనటువంటి చర్యలు చేసుకోండి.
1: డూ ఆల్ సీక్రెట్ యాక్షన్స్.
0: అప్పుడే మీ విలువను మీరు కాపాడుకున్న వారు అవుతారు.
1: దెన్ యూ కెన్ ఎర్న్ యువర్ ట్రూ వాల్యూ.
0: మనిషి మనిషి అంటే ఎంత గొప్పవాడు మనిషి.
1: మ్యాన్ మనిషి సుప్రీం.
0: మనిషి
1: మనిషి
0: మనిషి
1: మనిషి
0: తిప్పి పెడితే సినిమా.
1: ఇఫ్ యూ రివర్స్ ఇట్ సినిమా.
0: మనిషి సినిమా.
1: మనిషి సినిమా.
0: సినిమా మనుషులు అయిపోతున్నారు.
1: సినిమా మనిషి.
0: కానీ నిజమైన మనుషులు కావాలి.
1: మానవ మానవ
0: మా అనగా జ్ఞానము,
1: మాయా
0: నా అనగా లేకుండా,
1: విదౌట్
0: వా అంటే వర్తించడం.
1: కండక్ట్ యువర్ సెల్ఫ్.
0: అజ్ఞానం లేకుండా వర్తించేటువంటి వాడే మానవుడు.
1: మానవ ఇస్ ద వన్ హూ కండక్ట్స్ హింసెల్ఫ్ క్రాసింగ్ దిస్ ఇగ్నోరెన్స్.
0: కనుకనే అట్టి మానవుడిగా మీరు తయారు కావాలి.
1: యూ షుడ్ బి సచ్ మానవాస్ ఆర్ హ్యూమన్స్.
0: అప్పుడే మీరు చదువుకున్నందుకు సరైనటువంటి కీర్తి వస్తుంది.
1: దేర్ లైస్ ది ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ఆల్ యువర్ ఎడ్యుకేషన్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీ యొక్క కీర్తి ప్రతిష్టలను ప్రపంచానికి చాటించి, ప్రపంచానికి వెలువరిచి, ప్రపంచానికి మీరు దృశ్యంతో చూపించి దాన్ని సరైనటువంటి మార్గంలో పెట్టడానికి ప్రయత్నించాలి.
1: లెట్ యువర్ నేమ్ అండ్ కాండక్ట్ be demonstrated to the rest of the world.
0: ee naadu prapancham chaala ayomaya sthitilo untundadi.
1: The world is in a confused state today.
0: ekkada poyina ashanti.
1: Everywhere there is restlessness.
0: ekkada chusina dukkame.
1: There is misery.
0: ekkada chusina paapame.
1: There is sin.
0: ekkada chusina kroolame.
1: There is wickedness.
0: ilanti paristhithilo meeraina bayal deri deenni shanti parchali.
1: Under these circumstances you go everywhere and pacify the situation, calm down.
0: కనుకనే మీరు పవిత్రమైనటువంటి శాంతిని మీరు అందించండి.
1: అండ్ సీ దట్ యు షేర్ ద సీక్రెట్ పీస్.
0: ఈ శాంతి ఎక్కడ ఉంది?
1: వేర్ ఇస్ పీస్?
0: నీ యందు ఉంటున్నది.
1: పీస్ ఇస్ విత్
0: నీవే. శాంతి స్వరూపుడవు.
1: యు ఆర్ ది ఎంబోడిమెంట్ ఆఫ్ పీస్.
0: కనుక అలాంటి శాంతిని నీవు పెట్టుకుని పైన శాంతి శాంతి శాంతి అని బయట పోయి చూస్తే పీస్ పీస్ ఎక్కడ చిక్కుతుంది? పీసెస్ చిక్కుతుంది.
1: యువర్ పీస్ అంటు యువర్ సెల్ఫ్. బట్ యు ఆర్ ఇన్ సర్చ్ ఆఫ్ పీస్ అవుట్ సైడ్.
0: దీనికంతా మూల కారణము స్వార్థమే.
1: Everywhere we find self.
0: స్వార్థాన్ని త్యజించు.
1: Sacrifice your
0: పరాత్మని వరించు.
1: And then
0: పరాత్మలో చేరిపో.
1: Be spiritual and understand the reality.
0: అది ఏ మానవత్వంలో ఉండేటువంటి సీక్రెట్.
1: And that is the secret of human life.
0: ఇలాంటి పవిత్రమైన భావాలను మీరు పెంచుకుంటూ రండి.
1: And you also appreciate the sacred feelings and thoughts.
0: ఇందులో కొన్ని స్వార్థాలు బయలుదేరుతున్నాయి.
1: We find people who are selfish.
0: ఎడ్యుకేషన్ పూర్వం చాలా స్వార్థరహితంగా ఉండేటువంటిది.
1: ఎర్లియర్ టైమ్స్ ఎడ్యుకేషన్ వాస్ సెల్ఫ్లెస్.
0: వైద్యము స్వార్థరహితంగా ఉండేటువంటిది.
1: హెల్త్ కేర్ వాస్ సెల్ఫ్లెస్.
0: కానీ ఈనాడు ఎడ్యుకేషన్ కానీ హెల్త్ కానీ అన్ని కూడా స్వార్థమైపోయినాయి.
1: హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ హావ్ బికమ్ బిజినెస్ సెల్ఫిష్ టుడే.
0: 10 మందికి మంచిని బోధించాలి.
1: Teach good to others.
0: 10 మందికి ఆరోగ్యాన్ని పెంచాలి.
1: And see that people will be healthy around you.
0: కనుకనే ఇప్పుడు ఎక్కడైనా ఆసుపత్రి కట్టాలంటే దండికి డబ్బు వస్తుందని స్వార్థం పెట్టుకుని హాస్పిటల్ కట్టేస్తున్నారు.
1: Hospitals are constructed on selfish grounds to earn more and more.
0: 10 కోట్లు ఆసుపత్రి రూపాయి కట్టించేస్తే 100 కోట్ల వరకు వాడు ఎక్స్పెక్ట్ చేస్తాడు.
1: If the hospital is built at a cost of 10 crores, they expect 100 crores return.
0: ఈనాడు ఏదైనా చిన్న స్కూల్ గిని కట్టేస్తే,
1: if a school is built today,
0: చిన్న పిల్లాడు కిండర్ గార్డెన్ అంటారు,
1: కిండర్ గార్డెన్ చైల్డ్,
0: ఆ స్టేజ్కి పోయినప్పుడు నువ్వు వాడికి 20 or 25,000 ఫీజు కట్టాలి.
1: టు గెయిన్ అడ్మిషన్ ఇన్ ద కిండర్ గార్డెన్ క్లాస్.
0: ఇలాంటి వాళ్ళు పాపం పేదవాళ్ళు ఏ గతి పడతారు?
1: దే హ్యావ్ టు పే వెరీ హై అమౌంట్.
0: ఇలాంటప్పుడు చదువుకంతా కూడా డబ్బు అయిపోయింది.
1: దేర్ ఫోర్ ఎడ్యుకేషన్ హెల్త్
0: కంతా డబ్బు అయిపోయింది.
1: మనీ ఫర్ హెల్త్.
0: కానీ ఈనాడు లోకంలో ఆధ్యాత్మికారి కూడా డబ్బైపోయింది.
1: టుడే స్పిరిచువాలిటీ హాస్ బికమ్ బిజినెస్.
0: ఈ ఆధ్యాత్మికం అనేటువంటిది ఫ్రీగా పోవాలి.
1: స్పిరిచువాలిటీ షుడ్ బి ఫ్రీ.
0: దానికి ఎంత ప్రేమనో పంచాలి.
1: అండ్ షేర్ ద లా.
0: కనుకనే ఈ ఆధ్యాత్మికంలో కూడాను ఈ యొక్క షేర్లు మనం ప్రారంభించకూడదు. ఈ యొక్క బిజినెస్ లోపల మనం పోతే ఇంకంతా కూడా పాడైపోతుంది. దైవ పేరు కూడా పాడైపోతుంది.
1: యు ఆర్ స్పాయిలింగ్ ద నేమ్ ఆఫ్ గాడ్.
0: కనుక
1: సో
0: ఎంతవరకు అంతవరకు ఖర్చులైనంత మనం తీసుకోవచ్చును.
1: ఎక్స్పెన్సెస్ కుడ్ బి మెట్ విత్.
0: అయితే నాకు చేసేటువంటి నేను ఏ ఖర్చులు పెట్టను, ఎవరి దగ్గర నేను తీసుకోను.
1: యూ హావ్ గాట్ నథింగ్ టు డూ విత్ స్వామి. హి హావ్ నో ఎక్స్పెన్సెస్ ఎట్ ఆల్. హి విల్ నాట్ యాక్సెప్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ ఎనీబడి.
0: కానీ మిగతా వాళ్ళంతా కూడా కొన్ని ఖర్చులు పెడతారు పాపం.
1: బట్ సమ్ పీపుల్ స్పెండ్ మనీ.
0: ఇక్కడికి రావడానికి, భోజనానికి, గీయడానికి అంత ఖర్చులు పెడతారు.
1: దే కమ్ హియర్.
0: దీనికి తగినంత మాత్రమే మనం తీసుకోవాలి. దీనికి ఫీజు మొత్తం తీసుకోకూడదు.
1: దే షుడ్ నాట్ కలెక్ట్ ఫీజ్.
0: దీంట్లో మెంబర్షిప్ కొంత ఇంత వేల అని పెట్టకూడదు.
1: మెంబర్షిప్ ఫీ షుడ్ నాట్ బి ప్రిస్క్రైబ్డ్.
0: ఏమిటి మనకు మెంబర్షిప్? ఆధ్యాత్మిక ప్రేమనే దీనికి మెంబర్షిప్.
1: వాట్ ఈస్ ది మెంబర్షిప్ ఫీ ఇన్ స్పిరిచువాలిటీ? లవ్ ఈస్ ది మెంబర్షిప్ ఫీ.
0: ఆ ప్రేమకు మించినటువంటి మెంబర్షిప్ మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నో అదర్ ఫీ గ్రేటర్ దాన్ హైయర్ దాన్ లవ్.
0: కనుకనే ఆ ప్రేమనిచ్చి ప్రేమను పుచ్చుకో.
1: దేర్ఫోర్ షేర్ లవ్, రిసీవ్ లవ్.
0: ఇది షేర్ వ్యాపారంగా జరిగితే మంచిది కాదు.
1: బట్ ఇఫ్ ఇట్స్ బిజినెస్ ఇస్ నాట్ ప్రాపర్.
0: దైవం యొక్క నామాన్ని కూడా మనం పాడు చేసినట్టే.
1: ఇన్ ఫ్యాక్ట్ వి ఆర్ స్పాయిలింగ్, బ్రింగింగ్ బ్యాడ్ నేమ్ టు గాడ్స్ నేమ్.
0: కనుక ఈ విధంగా ఇంకెవరైనా చేయాలనుకుంటే కొన్ని గుర్తులు పెట్టుకుని కొంతవరకు జ్ఞానంగా ఈ ఫీజు లేకుండా కొన్ని మా సంస్థలు స్థాపించాలని ఆశిస్తున్నాను.
1: భగవాన్ వాంట్స్ అస్ టు ఎస్టాబ్లిష్ ఇన్స్టిట్యూషన్స్ విచ్ ఆర్ టోటలీ ఫ్రీ ఆఫ్ కాస్ట్.
0: ఎడ్యుకేషన్ ఏ ఒక్క నయా పైసా దీనికి తీసుకోవటం లేదు.
1: ఇన్ అవర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ వీ డోంట్ రిసీవ్. మీరు
0: అందరికీ తెలుసు, ఎగ్జామినేషన్ ఫీజు కూడా తీసుకోవటం లేదు.
1: వీ డోంట్ రిసీవ్ ఎగ్జామినేషన్ ఫీ.
0: టెక్స్ట్ బుక్ కూడా తీసుకోవటం లేదు.
1: వీ డోంట్ రిసీవ్ మనీ ఆన్.
0: అంతా ఫ్రీ ఫ్రీ.
1: ఎవ్రీథింగ్ ఇస్ ఆఫర్డ్ ఫ్రీ ఫ్రీ.
0: హాస్పిటల్లో కూడా ఫ్రీ ఎడ్యుకేషన్.
1: హాస్పిటల్ ఇస్ ఆల్సో.
0: ఆపరేషన్ అంతా ఫ్రీ.
1: ఆపరేషన్
0: మందులంతా ఫ్రీ.
1: మెడిసిన్స్ ఫ్రీ.
0: వాళ్ళందరికీ ఇచ్చేసేస్తున్నాము.
1: ఎవ్రీథింగ్ ఫ్రీ.
0: నిజంగా మంచిని కోరి మనం చేస్తే మనకు ఏదో ఒక రీతిగా మనకు వచ్చేస్తుంది.
1: In fact, if your motive is good, everything will follow you easily.
0: డబ్బు పైన ఆశ పెట్టుకుని మనం చేస్తే ఇంకా ఎక్కువ నష్టమే వచ్చేస్తుంది.
1: If you have got the money as a motive, you will get a bad name.
0: మనీ వైపుని మనం పోకూడదు.
1: You should never go along.
0: Money comes and goes.
1: Money comes and goes.
0: Morality comes and grows.
1: Morality comes and grows.
0: అలాంటి మొరాలిటీని మనం పెంచుకోవాలి. ఆధ్యాత్మిక సంస్థల యందు
1: స్పిరిచువల్ ఇన్స్టిట్యూట్
0: అంతో ఇంతో కూడా మనం ఏమాత్రం ఫీజు పుచ్చుకోకూడదు.
1: వీ షుడ్ నాట్ కలెక్ట్ మనీ.
0: ఆత్మకి ఎంత విలువ?
1: What is the value of the self?
0: దీని విలువ ఇచ్చేవాడెవరు?
1: Who can estimate it?
0: కాబట్టి దీనికి విలువనే లేదు.
1: It has no
0: అనంతమైనటువంటిది.
1: It is beyond estimate.
0: అప్రమేయమైనటువంటిది.
1: It is beyond
0: అప్రమాణమైనటువంటిది.
1: It is beyond measure.
0: అలాంటి ప్రమాణమే దీనికి లేదు.
1: That is immeasurable.
0: అలాంటి మార్గాన్ని మనం అవలంబించినప్పుడే జగత్తంతా కూడా ఆధ్యాత్మికంలో ప్రయాణం అవుతుంది.
1: And once we follow that path, the whole world will follow you.
0: ప్రపంచమంతా కూడా ఆధ్యాత్మిక వైపున తిరుగుతుంది.
1: The whole world will be spiritual.
0: అప్పుడే జగత్తులో శాంతి ఏర్పడుతుంది.
1: Then the peace will be established.
0: ఈనాడు ఎక్కడ పోయినప్పటికీ అశాంతియే.
1: Today everywhere we find restlessness.
0: ఏ పేపర్ చూసినా గానీ భయంకరమైనటువంటి వార్తలే.
1: Every paper shows you all.
0: కనుకనే మనము భారతదేశాన్ని ప్రశాంతమైన దేశంగా మనం తీర్చిదిద్దాలి.
1: దట్ ఇస్ భారత్ బి వన్ ఆఫ్ పీస్.
0: మనం పీస్ గా ఉంటుంటే ప్రపంచం కూడా పీస్ అయిపోతుంది.
1: ఇఫ్ యు ఆర్ పీస్ఫుల్ ద హోల్ వరల్డ్ విల్ బి పీస్ఫుల్.
0: కనుక మీరు ప్రపంచానికి శాంతిని కల్పించి
1: మేక్ ఎవ్రీబడి పీస్ఫుల్.
0: మీరు కూడా శాంతిగా జీవించి
1: యు లివ్ ఇన్ పీస్.
0: మీ తోటి మానవులంతా కూడా శాంతిని అందించి
1: మేక్ అదర్స్ ఆల్సో లివ్ ఇన్ పీస్.
0: శాంతి జీవితాన్ని గడుపు.
1: అండ్ వి షుడ్ లీడ్
0: పరిపూర్ణమైనటువంటి జీవితాన్ని గడుపు.
1: వి షుడ్ లీడ్ ఎ టోటల్ లైఫ్.
0: అంతోనీ మాదిరి పరిపూర్ణమైనటువంటి వైరం చేయాలి. మన కర్మలన్నీ కూడా పరిపూర్ణమైనటువంటివిగా ఉండాలి. కానీ కొన్ని దుర్గుణాలు ఉండేటువంటి వారు దురభ్యాసముల చేత, దుర్భావముల చేత, దుర్మార్గమైన కర్మలు ఆచరించి దుఃఖానికి గురి అయిపోతున్నారు. వాళ్ళదే రైట్ అని భావిస్తారు. ఇది మొండి వాదన. ఇది ఎప్పటికీ కూడా మంచిది కాదు. పది మందికి మంచి చేసేటువంటిది అది మంచిది.
1: డూ గుడ్ టు 10 పీపుల్ అట్లీస్ట్, దట్ ఇస్ గుడ్.
0: అది నిజమైనటువంటి యొక్క జీవితము.
1: దట్ ఇస్ ఎ ట్రూ లైఫ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీరు ప్రేమ చేతనే
1: త్రూ లవ్
0: మీ విద్యను కలిపి,
1: యు స్పెండ్ యువర్ టైం
0: ప్రేమ చేతనే ఉద్యోగాలు చేసి,
1: అండ్ యు డూ యువర్ జాబ్
0: ప్రేమ చేతనే జగత్తును ఆదరించి,
1: అండ్ ఆల్సో ఫేస్
0: భారతదేశం యొక్క సత్కీర్తిని నిలపండి,
1: అండ్ అప్హోల్డ్ ద ప్రెస్టీజ్ అండ్ ద గ్లోరీ ఆఫ్ దిస్ కంట్రీ.
0: ప్రేమ ముదిత మనసే కహో.

ಸಿಕ್ಕ ಬಂಧು ಸಖ ಸಬಹಿ ರಾಮನ ಭಕ್ತ ಜನರ ಜೀವನ ಜನ ಏಕರ ಭಕ್ತ ಜನ

ఇట్టిది అట్టిది ఈ రూపు ఆ రూపు అని పల్పు పల్పు హాస్యాస్పదములే. ఇట్టిది అట్టిది ఈ రూపు ఆ రూపు అని పల్పు పల్పు హాస్యాస్పదములే. కోటి సూర్యుల దీప్తి మేటి జల్దిన తనకు, కోటి సూర్యుల దీప్తి మేటి గల్గి

0: part of the Desha, this country Bharat, is the home and the treasure house of the Vedas. This is the home where rituals, sacrifices and performances like the yajna, yaga, have a symbolic significance and a deep significance. This is again the homeland. This is the elderly mother. This is the age-old lady which has given birth to many avatars down the ages. This again is the land where the essence of character, essence of regulation, essence of regimentation have been given a prime place of importance.
1: Prema Sarupulara.
0: Embodiment of love.
1: Prati Sadhakuru. Tana Jivitamulu. Sadhin Chavasnatvanti Karyamulalu. Pradhanamainatvanti Bhagavat Prema.
0: Embodiment of love. The first and foremost task ahead of a true Sadhaka is to strive and secure the love of the Lord.
1: ఒక్క ప్రేమను మనము సాధించటమా? మనము సర్వ సాధన యొక్క సారమును కూడా నువ్వు సాధించిన వారమవుతావు.
0: If you are to secure just love, you would have secured everything possible.
1: ప్రేమకు పాత్రుడైనటువంటి యొక్క మానవునకు మరొక సాధనలు అవసరం లేదు.
0: One who has been the recipient of this love need not undertake any other form of sadhana.
1: వంట అయ్యేంత వరకే మంట.
0: So long as the food is cooked, you have a need for the fire.
1: వంట పూర్తి అయిన తర్వాత మంటతో మనకు పని లేదు.
0: The moment the food has been cooked, you have no need for the fire.
1: భగవత్ ప్రేమ అనేటువంటి దీనికి పాత్రుడైనటువంటి యొక్క సాధకులకు మరొక సాధన అనేటువంటిది అనవసరం.
0: In the same way, those sadhakas who have secured the love of the Lord need undertake, or there is no need for them to undertake any other sadhana.
1: Aithe ee sadhanaku margam emiti?
0: But then, what is the path for this sadhana?
1: Manavunaku rendu vidhamula entante yokka bhramana cheta tana jeevitamunu chuttabadukuni tadwara vandikavutunnadu.
0: Man gets deluded on two counts and thereby becomes a slave unto himself.
1: Okati ఇష్టము, రెండవది అయిష్టము.
0: వన్ ఈజ్ ద లైకింగ్, ద అదర్ డిస్లైక్.
1: ఒకటి ప్రీతి, రెండవది ద్వేషము.
0: వన్ ఈజ్ ఎ ఫాండ్నెస్ ఫర్ సంథింగ్, సెకండ్ ఎ హేట్రెడ్.
1: దీనిని వేదాంతములు శాస్త్రమునందు ద్వంద్వములు అని చెప్పుతూ వచ్చింది.
0: ఇన్ ద వేదర్స్ ద సేమ్ హ్యాస్ బీన్ టాక్డ్ ఆఫ్ యాజ్ ఎ డ్యువాలిటీ.
1: కవికర్షణ, ఉప్రకర్షణ అని దీనికి రెండు పేర్లు.
0: You have two other names for the same thing.
1: Savikarshana, Viprakarshana.
0: Savikarshana and Viprakarshana.
1: Savikarshana anaga okka padarthamunu maroka padarthamu chentaku lagatamu.
0: The first one, Savikarshana, means trying to attract something through one entity.
1: Viprakarshana anaga okka padarthamu maroka padarthamu nundi దూరం కావటం.
0: విప్రకర్షణ ఆన్ ద అదర్ హ్యాండ్ డినోట్స్ ట్రైంగ్ టు రిపెల్ సంథింగ్ త్రూ వన్ ఆబ్జెక్ట్.
1: ఒక పదార్థమును మరొక పదార్థమునకు చెంతకు లాగినటువంటిది ఈ ప్రేమ.
0: అండ్ దిస్ లవ్ ఈజ్ దాట్ విచ్ టెండ్స్ టు అట్రాక్ట్ సంథింగ్ టువర్డ్స్ ఇట్సెల్ఫ్.
1: ఈ ప్రేమ తత్వమునే భక్తి అని కూడా పిలుస్తూ వచ్చారు.
0: ఇట్ ఈస్ దిస్ ప్రేమ ఆర్ లవ్ విచ్ హెస్ బీన్ ఆల్సో కాల్డ్ భక్తి.
1: ఈ విప్రకర్షణ యందు వ్యక్తి కంటే కొన్ని స్థాయిలు అధికమైనటువంటి వారితో చేరినప్పుడు దీనికి స్వాగతమని, నమ్రతమని, గౌరవమని చెప్తూ వచ్చారు.
0: ద ఫస్ట్ వన్ సవికర్షణ ఈజ్ టెండింగ్ టు అట్రాక్ట్ సంథింగ్ టు వన్సెల్ఫ్.
1: ఈ సవికర్షణ తనకంటే అధికులైనటువంటి వారితో అనుసరించినప్పుడు దీనికి గౌరవమని, నమ్రతమని, స్వాగతమని కూడా చెబుతూ వచ్చారు.
0: When this savikarshana, that is trying to take somebody closer to you, is directed towards somebody who's much above you, the same thing tends to get known as a sense of respect, a sense of obedience or humility.
1: తనతో సమానమైనటువంటి వారితో సంబంధం ఏర్పరచుకున్నప్పుడు ఇది స్నేహము అని పిలుస్తూ వచ్చారు.
0: The same sentiment directed towards somebody who's on the same footing as you are, it tends to be known as friendship.
1: తనకంటే తక్కువ వారితో సంబంధ బాంధవ్యం కల్పించుకున్నప్పుడు దీనికి కరుణ, దయ, కృప అని కూడా పిలుస్తూ వచ్చారు.
0: The same thing when it is directed towards somebody who's below you, then you talk of compassion or mercy or kindness.
1: కానీ అన్నింటికంటే ఉత్తమమైనటువంటి స్థాయి ఎందు అనగా గురుత్వమునందు దైవత్వమునందు ఈ సంబంధ బాంధవ్యం ఏర్పరచుకున్నప్పుడు దీనిని భక్తి అని చెప్తూ వచ్చారు.
0: The same sense of attachment, if it is directed towards someone who's far above you, that is God himself, you talk about it as bhakti.
1: ఈ కవి చెప్తున్నటువంటి దాని ఎందు ఒక విధమైనటువంటి సగుణ భక్తి, నిర్గుణ భక్తి అని కూడా రెండుగా విభజిస్తూ వచ్చారు.
0: This sadhikarshana bhakti once again can be classified into two, the attributes and the attributeless.
1: ఈ సగుణ భక్తి ఎందు తిరిగి మూడు భాగములు ఏర్పరుస్తారు.
0: And in that bhakti denoted by the attributes, you have three categories.
1: అవి తామసిక, రాజసిక, సాత్వికమైనటువంటి సగుణ భక్తులు.
0: And these saguna bhakti, the three types are tamasika, rajasika and sattvic.
1: ఈ తామసికం అనేటువంటి భక్తి హింసతో, ఆడంబరముతో, ఒక విధమైనటువంటి యొక్క మత్సరముతో కూడి ఉంటుంటుంది.
0: This tamasic bhakti is that which is characterized by a sense of exhibitionism, by a sense of injuring others.
1: ఆడంబరము అధికంగా ఉంటుంటుంది.
0: And this exhibitionism has a prominent place.
1: పరులు చూడవలనన్నను, పరులు తన్ను మెచ్చుకునవలనన్నను అతనికి మహాప్రీతి.
0: Such a person tends to attract others' attention, tends to gain the praise of somebody else.
1: అతను చేసేటువంటి సాధనలన్నీ కూడాను శారీర మానసిక కర్మలతో హింసను పోలి ఉంటాయి.
0: And whatever sadhana he undertakes through the means of this body or through the means of his mind has this distinguishing feature.
1: ఇవన్నీ కూడాను ఒక విధమైనటువంటి మత్సరముతో కూడి ఉంటుంటాయి.
0: Now this is something which is dotted.
1: కనుక ఇట్టి భక్తి చక్రమైనటువంటి మార్గమును అనుభవించదు, అవలంబించదు.
0: Such a bhakti cannot be called the true type of bhakti.
1: ఇంకా రాజసికమైనటువంటి భక్తి ఇది లౌకిక భోగ భాగములు ఎందు, భాగ్యములు ఎందు, కీర్తి ఎందు, ఐశ్వర్యమునందు దీని అభిలషిస్తుంటాడు.
0: And the second type, the rajasic bhakti, tends to go in for worldly charm, worldly wealth, name and fame and authority.
1: ఇది సామాన్యమైనటువంటి మానవులకు ఇది సామాన్యంగానే ఉంటుంటాడు.
0: For the ordinary man, this certainly looks to be an ordinary work.
1: కష్టములు తీరవలనని, ఐశ్వర్యము కలగవలనని, కీర్తి మర్యాదలు సంపాదించుకునవలనని ఇవన్నీ కూడాను సామాన్య మానవుని ఎందున్నటువంటి అభిష్టములే.
0: Now it is common practice that we observe in man of today that he tends to secure a name for himself, some money for his well-being.
1: ఇది కూడాను సరి అయినటువంటి భక్తి కానేరదు.
0: But then this again is not the true type of bhakti.
1: ఇది రాజసికమైన భక్తి.
0: This is the rajasic bhakti.
1: ఇంకా తాత్వికమైనటువంటి భక్తి తన యొక్క పాపములను పరిహారం చేసుకున్నవరనని, తాను ఒక విధమైనటువంటి భగవత్ అనుగ్రహానికి పాత్రుడు కావాలనని, శాస్త్ర ప్రమాణములను అనుసరించవాలనని తాను అభిలషిస్తుంటాడు.
0: The sattvic bhakti, on the other hand, makes an effort to put an end to one's sins, to secure the grace of the Lord, to get in tune with the age-old truth.
1: ఇది కూడాను ద్వంద్వముతో చేరినటువంటిది.
0: This also has an element of duality in it.
1: కేవలము శాస్త్రమును మాత్రమే అనుసరించాలని అనుకోవటం ఇది కూడాను ఒక విధమైనటువంటి భ్రాంతియే.
0: It's also an illusion to feel that you want to follow the truths contained in the Shastra.
1: పాపమును పరిహారం చేసుకోవాలని అనుకోవటం కూడాను ఒక భ్రాంతియే.
0: It again is an illusion for you to feel that you would like to put an end to your sins.
1: అనుగ్రహమునకే పాత్రుడైన ఈ గ్రహంలో మనం ఏం చేయగలం?
0: If you are to secure the grace of the Lord, what can these possibly do to you?
1: కానీ ఇది పరాభక్తికి సంబంధం కాదు.
0: So this attitude is not something which is tuned in to the other aspects.
1: పరాభక్తి యందు పరిపూర్ణ శరణాగతి ఉంటుంటది.
0: Because in this other bhakti, the parabhakti, the element of surrender is an essential feature.
1: Balichakravarti Vamanaku sarvasvamunu darabosadu.
0: Emperor Bali gave his all to Vamana.
1: Idi kevalam ahankara roopam kadu.
0: This is not a case of ego.
1: Adambara pradarshanam kadu.
0: Nor is it a case of exhibitionism.
1: Atmananda nimittamu తాను అర్పితము గావించుకున్నాడు.
0: He surrendered, he offered everything for the sake of his own bliss, his sense of happiness.
1: దీనినే శరణాగతి అని కూడా చెప్తూ వచ్చారు.
0: This is what has been called surrender.
1: ఈ శరణాగతి తత్వమునందు దివ్యత్వమనేటువంటి ఆత్మతత్వము ఏకత్వం అవుతుంది.
0: In this act of surrender, you find that your divine nature of the Atma is an intermingling factor.
1: ఇట్టి భక్తి యందు కొన్ని విధములైనటువంటి నవవిధ మార్గములను అనుసరిస్తూ వచ్చారు.
0: ఇన్ ద సచ్ ఎ టైప్ ఆఫ్ భక్తి దేర్ ఆర్ 9 డిస్టింక్టివ్ కేటగిరీస్.
1: కానీ మరికొంతమంది మంత్రస్థులైనటువంటి వారు దేహం యొక్క అవయవములతో, కరచరణాది అవయవములతో, స్తోత్రములతో, నేత్రములతో దైవార్పితము గావించి సార్థకతను అందుతూ వచ్చారు.
0: బట్ దెన్ దోస్ హూ హావ్ రియలైజ్డ్ ద ఎఫికసీస్ ఆఫ్ ద మంత్రస్, హూ హావ్ సీన్ the form of the Lord through the mantras, have in various ways, through the medium of their eyes, through the medium of their ears, through the medium of their hands, been able to secure the grace of the Lord.
1: ఏది చేసినా, ఏది చూసినా, ఏది విన్నా, ఏది తలచినా, అన్నీ కూడాను దైవత్వం యొక్క తత్వమే అని వారు భావిస్తూ వచ్చారు.
0: Whatever they see, whatever they would hear, whatever they would speak, they know that it is nothing but divinity itself.
1: తన చేతులతో చేసేటువంటి సర్వ కర్మలు కూడాను దైవ సేవలుగా భావిస్తూ వచ్చారు.
0: Whatever they undertake to do, he is for in the service of the Lord.
1: తాను ఎక్కడికి ప్రయాణమైనా కూడాను దైవ ప్రదక్షిణగా విశ్వసిస్తూ వచ్చారు.
0: Wherever they might go, they would think they are going on the Lord.
1: తన కన్నును నిరంతరము కూడాను దైవము యొక్క స్వరూపముని దర్శిస్తూ ఉండేటువంటి వారు.
0: Their eyes would be such that they would constantly be seeing the form of the Lord.
1: తన స్తోత్రములు నిరంతరము కూడాను దైవము యొక్క గుణగణములు మాత్రమే వింటూ ఉండేటువంటి వారు.
0: They would constantly hear the attributes and the charms of the Lord.
1: కనుక ఏతావాత మానవుని యొక్క సర్వాంగములు కూడాను దైవార్పితము గావించేటువంటి యొక్క స్థితి యందు ఉండటమే ఉన్నత పరాభక్తి యొక్క లక్షణము.
0: So all said and done, the true distinctive feature of this parabhakti is that constantly, every second of your existence, through all these senses at your command, you should be constantly immersed in the thoughts of the Lord.
1: కాని ఈనాటి భక్తి జపత్తులయందు యథార్థమైన స్థితి యొక్క అర్థమును గుర్తించుకునలేక ఆడంబరమైన లేక కొన్ని విధములైనటువంటి ప్రచరించేటువంటి యొక్క ప్రదర్శనమైనటువంటి యొక్క కర్మలలో పాల్గొంటున్నారు.
0: But today we have given a new interpretation to this word bhakti. We tend to waste our time in exhibitionism, in going in for things which really do not carry us far.
1: మనసు యొక్క మాలిన్యమును తుడుచుక శరీరమునకు పది పర్యాయములు స్నానము చేసినప్పటికీ తాను మలినుడే కాని పరిశుద్ధుడు కాడు.
0: A person might take bath any amount of time, but if it does not purify his mind, he remains dirty and filthy to the extreme.
1: ముక్క ఎన్ని పర్యాయములు మూతి చుట్టూ చిప్పినప్పటికీ అది లోపల పోయినప్పుడే ఆకలి తీరుతుంది, కాని చుట్టినంత మాత్రం ఆకలి తీరదు.
0: A handful of food when it is taken, and when it is taken round and round the mouth, can never be partaken by the body. It's only when you hand it to the mouth as such that you can partake of the food.
1: అదే విధముగా మనం ఎన్ని విధములైనటువంటి పాశకర్మలు ఆచరించినప్పటికీ ఇది అర్పితమైనటువంటి భావమే జరగకుండా ఇవన్నీ కూడా నిరర్థకం అవుతుంది. నెరవేరకుండా పోతుంది.
0: ఇన్ ద సేమ్ మేనర్, వాట్ ఎవర్ యూ డూ ఇన్ ద ఎక్స్టర్నల్ ఫీల్డ్ without that sense of purpose, without that sense of sincerity, all of them would be frittered away.
1: అయితే మరి ఒక ఉన్నతమైన స్థానాన్ని కూడా మనం విచారించాలి.
0: But then we should also think of a higher goal.
1: ప్రకృతి అంతే కూడాను దివ్యత్వమైనటువంటి యొక్క దైవ స్వరూపం అనే భావించటము మరింత ఉత్తమమైనటువంటిది.
0: It is certainly a lofty idea to feel that the nature around us is a visible manifestation of God himself.
1: ఈ ప్రకృతి విషయంలో కూడాను మూడు విధములైనటువంటి వాదనలు ప్రారంభమయ్యాయి.
0: Now also in relation to this nature, there are three distinctive types of argument advanced.
1: మొదటిది ఆరంభవాదన అని.
0: The first is called ఆరంభవాదన.
1: రెండవది పరిణామవాదము.
0: The second is called పరిణామ.
1: మూడవది వివక్తివాదము.
0: The third is called నివృత్తివాదం.
1: మొదలు ఆరంభ

0: And God has created this for a certain purpose.
1: పరమాణువు మొదలైనటువంటి యొక్క ఉపాదాన కారణములను తాను ఆధారము చేసుకుని ఈ జగత్తునకు ఒక రూపమును కల్పించాడు అని.
0: He made the atoms and the subatomic particles as a basis proper and gives a definite shape to the world around us.
1: పరమాణువే లేకుండినా సృష్టికి ఏ విధమైనటువంటి యొక్క అవకాశము ఉండదు.
0: But for these sub-microscopic entities, the creation cannot come into being.
1: ఈ సృష్టికి ఏదో ఒకటి ఆధారం అనేటువంటిది ఉండాలని వారి వాదము.
0: They say that there ought to be some support and basis for this creation.
1: రెండవది పరిణామవాదము.
0: The second category of people called పరిణామవాదన.
1: అనగా దైవము తన నుండియే ఈ జగత్తునంతా కూడాను సృష్టించినాడు అని వీరి వాదము.
0: What they argue is, the Lord has created from himself this creation around us.
1: ఏ విధమనగా ఒక్క బీజమును నేల యందు నాటి దానిని పోషించినప్పుడు అది అనేక కొమ్మలు రెమ్మలు ఆకులు కాయలు పుష్పములుగా పరిణామం పొందినట్టుగా దైవత్వము నుండి ఈ యొక్క జగత్తు ఈ విధమైనటువంటి గొప్ప పరిణామం పొంది ఉన్నదని వారి యొక్క వాదం.
0: They give a simile to illustrate their point. Just as you sow a seed, which in course of time becomes a sapling, a tree, branches, leaves and fruits, what we see here is the seed in course of time has undergone a transformation into various things. In the same manner, God also starts with one entity and you have the various things coming into being.
1: దైవమే ఈ ఒక్క విత్తనమని,
0: that God is the seed proper.
1: ఇందు నుండి సంకల్పములు అనేటువంటిది కొమ్మలు రెమ్మలుగా బయలుదేరినవని,
0: that his ideas, his thoughts are these branches and twigs.
1: ఇందులో మమకార అభిమానములు అనేటువంటి ఫలపుష్పములు పుట్టినవని,
0: that you have the flower and the fruit in the form of mamakara and abhimana.
1: Yetoham bahusyam anetvanti yokka antaratmanaku dinu sariyaina swaroopani dikkididdaru.
0: That the one manifest as the many is shown in this case.
1: Inka vivartivadam anetvanti ni idi traadu traaduga undinappatikini paamu ani bhraminchi bhaya prantalaku guri avutu vastunnaru.
0: The third category of people, though the rope is rope, they begin to get frightened that the rope is a snake.
1: అదే విధముగా దైవము నిరంతరము దైవముగా ఉండినప్పటికి ఇది ఒక విధమైన మాయాశక్తి చేత ప్రకృతిగా భావించి అనేక విధములైనటువంటి యొక్క ప్రాంతులకు లోనవుతున్నారు.
0: That is, God is essentially God, but through this wheel of Maya, God shows himself up in the form of this creation, and thereby we are subjected to a sense of suffering.
1: దైవ చైతన్యం అనేటువంటి యొక్క దీని యందు దైవ ఉపాధి అయినటువంటి మాయతత్వముతో ఈ ప్రకృతి స్వరూపము ధరించినదని.
0: The innate spark of divinity, that which moves everything, is the base, and the maya is what you see around you, this creation.
1: ఈ నిమిత్త కారణమైనటువంటిది ఈ చైతన్యము.
0: That which is the basis is the life force.
1: ఉపాదాన కారణమైనటువంటిది ఈ జగత్తు.
0: And what you see the structure above is this jagat.
1: Aithe rendu avinabhava sambandhame.
0: But then there is a close relationship between the two.
1: Kani upadana karanam anetundi branchiki guri avutunnadi.
0: But what you see around you tends to throw you into a sense of delusion.
1: Ee upadana karanam anetundi swaroopamulaku mooladharamainatundi yokka nimitta karanam anetundi chaitanyame lekundina upadana karaname swaroopinchadu.
0: Now what you see around you has certainly got a strong basis or a foundation. But for the foundation, you cannot have what you are seeing around you.
1: Samasta jagat antai kudanu chaitanyamainatundi yokka daivattamutone idi jarugutu unnadi.
0: All that you see around you is driven by this divine force inherent and latent in them.
1: Sudantarai daggara jadamainatundi padarthamu ee vidhamuga chedinchutunnado ade vidhamugane daivattam yokka chaitanyamunandu jadamaina prakruti chedinchutunnadi.
0: Just as you have an inert object being thrown into life in the form of a lifeful one, so also in the presence of this divine spark, all that is around you is thrown into a state of activity.
1: Yekavata daivattamu jagattu yokka avinabhava sambandhanni ee vivartivadam anetundi nirupistu vachindi.
0: So the third category of those who argue say that there is a close relationship between God and his creation.
1: Kanuka jagattanaga verani దైవమన్నగా వేరని మనం భావించరాదు.
0: సో వీ షుడ్ నాట్ ఫీల్ దట్ దిస్ జగత్ ఆఫ్ క్రియేషన్ ఇస్ సంథింగ్ అండ్ గాడ్ ఇస్ సంథింగ్ ఎల్స్.

0: ఈశావాస్యం ఇదం సర్వం. సర్వమే సర్వత్రా ఉండేటువంటి యొక్క చైతన్య స్వరూపంగా నిరూపిస్తూ ఉంటుంది.
1: That God exists in the form of this activity that you see around you.
0: I think ee upadana swarupulainatti manavatvamunaku ee divyatvam arthamayye nimittamai konni vidhamulainatti yokka nimitta karanamainatti daivatvame oka vidhamaina swarupane daristhu vastunnadi.
1: But for man who is very much part of this creation around you, in order to make him understand the truth proper, God takes up certain form, who is the basis of it all.
0: దీనిని అవతరణ అవతారము అని చెప్తూ వచ్చారు.
1: This is what has been called as avatarana or avatara.
0: అవతరణ అనగా అవతరించటము, అనగా దిగి రావటము అని.
1: Avatarana means coming down.
0: దిగి రావటం అనగా ఎక్కడి నుంచి దిగి రావటం.
1: Where is he coming down from?
0: నిరాకార తత్వమైన స్థానము నుండి నరాకారమైనటువంటి స్థానమునకు దిగి రావటం.
1: కమింగ్ డౌన్ ఫ్రమ్ ఎ ఫార్మ్లెస్ స్టేజ్ టు ఎ ఫార్మ్ఫుల్ వన్.
0: అయితే నిర్గుణ భక్తులు నిరాకార తత్వమునే ప్రధానమైన లక్ష్యం నందు ఉంచుకుందరు.
1: బట్ దోస్ డివోటీస్ హు గోయింగ్ ఫర్ ది అట్రిబ్యూట్లెస్ ఫార్మ్ ఆఫ్ గాడ్ టెన్ టు ప్లే గ్రేట్ షో బై ద ఫస్ట్ కేటగిరీ, ది ఫార్మ్లెస్ అస్పెక్ట్.
0: సగుణ భక్తులు అనేటువంటి వారు కేవలము సాకారమును ఆధారం చేసుకుని నిరాకార తత్వంలో వారు ప్రవేశిస్తున్నారు.
1: బట్ దోస్ హు థింక్ ద గ్లోరీస్ ఆఫ్ ద లార్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హిస్ అట్రిబ్యూట్స్ టేక్ ద ఫార్మ్ యాజ్ ద బేసిస్ అండ్ దెన్ ఫైనల్లీ గో ఆన్ టు ద హైయర్ స్టేట్ ఆఫ్.
0: ఈనాడు మానవులు చేసేటువంటి సర్వ సాధనలు కూడాను కేవలము మనస్సునకు సంబంధించినటువంటివి.
1: ఆల్ ది సాధనాస్ అండర్టేకెన్ బై మ్యాన్ ఆఫ్ టుడే రిలేట్ టు ద మైండ్.
0: ఇవన్నీ కూడాను మనో సృష్టియే.
1: ఆల్ దీస్ ఆర్ బోర్న్ ఆఫ్ హిస్ మైండ్.
0: ఈ మనస్సు యొక్క తత్వమును గుర్తించుకున్నప్పుడు ఈ సృష్టి అంతయు శూన్యమవుతుంది.
1: When you can understand the nature of the mind, you can understand the creation around you.
0: ఉన్నది ఒక్కటే అయినప్పటికీ అనేక మంది అనేక విధమైనటువంటి సంబంధ బాంధవ్యములను కల్పించుకుంటారు.
1: Though there is only one and one thing existing, there are many who give different interpretations and meanings.
0: ఏకం సత్తి ప్రభావదావతంతి అని ఉన్నది ఒక్కటే అయినప్పటికీ అనేక మంది అనేక విధమైనటువంటి రూపనామములను తలంచుకుంటూ స్మరించుకుంటూ దానికి నిరూపిస్తూ వస్తుంటారు.
1: Though the one entity is only one and one, there are many who tend to see it in different forms, in a myriad set of forms and attributes.
0: సృష్టిలో ఎట్టి భేదము కూడాను లేదు, కేవలము భేదం ఉన్నదల్ల మానవుని యొక్క దృష్టిలోని.
1: There is absolutely no distinction in the world around you. This distinction is born out of the way you look at things.
0: ఒక్క ఇంటి యజమానుని చూచి కుమారుడు తండ్రి అని తాను ఆ సంబంధాన్ని కలిగి ఉంటాడు.
1: The son in the house addresses the master of the house as father.
0: అదే ఆ యొక్క వ్యక్తి యొక్క భార్యను అడిగినప్పుడు అతను నా భర్త అంటుంది.
1: The same person is addressed by the wife as her husband.
0: ఆ ఇంటిలో ఉండినటువంటి కోడల్ని మనం ప్రశ్నించినప్పుడు ఆ వ్యక్తి నా మామ అంటుంది.
1: The daughter-in-law in the house would address him as a father-in-law.
0: ఆ ఇంటి ఎందే ఉండినటువంటి చిన్న బిడ్డను మనం ప్రశ్నించినప్పుడు ఆ వ్యక్తి నా తాత అంటుంది.
1: A tiny top in the household would address the same person as grandfather.
0: అదే ఇంటి ఎందు ఉండేటువంటి ఒక ఉత్తరాలను మనం ప్రశ్నించినప్పుడు ఆ బిడ్డ నా బిడ్డ అంటుంది.
1: And if you were to ask a very old person in the house, would regard this as
0: కనుక తల్లి యొక్క దృష్టి అతని పైన కుమారుని యొక్క భావంగా ఉంటుంది.
1: So the son regards him as a son.
0: భార్య యొక్క దృష్టి అదే వ్యక్తి పైన భర్త భావంతో చూస్తుంది.
1: The mother regards as a son, the wife as a husband.
0: కుమారుడు అదే వ్యక్తిని తండ్రి దృష్టితో చూస్తున్నాడు.
1: The son regards him as a father.
0: ఇంతమంది ఇన్ని విధమైనటువంటి దృష్టితో చూసినప్పటికీ వ్యక్తి ఒక్కడే కదా.
1: Now there are different people looking upon the same person in different ways, but the person is the same.
0: అదే విధముగానే దివ్యత్వమైనటువంటి యొక్క దైవత్వము ఒక్కటే అయినప్పటికీ భక్తుల యొక్క భావములను అనుసరించి వారి దృష్టిని మార్చుకుని సంబంధ బాంధవ్యమే దీనిని అనుభవిస్తూ వస్తున్నారు.
1: ఇన్ ద సేమ్ మేనర్ గాడ్ ఈస్ వన్ అండ్ ఓన్లీ వన్ అండ్ దేర్ ఇస్ ఓన్లీ వన్ ఎసెన్స్ ఆఫ్ డివినిటీ. బట్ కీపింగ్ ఇన్ ట్యూన్ విత్ ద వే వన్ లుక్స్ అట్ హిమ్, హీ షోస్ హిమ్సెల్ఫ్ ఇన్ డిఫరెంట్ ఫార్మ్, డిఫరెంట్ నేమ్.
0: ఈ విధముగానే అనాది కాలం నుండి కూడాను దైవత్వాన్ని భిన్నముగా భావించి తమ యొక్క అభిష్టమును నెరవేర్చుకునే నిమిత్తమై ఆకారములు కల్పించి ఆనంద సంబంధమై అతనితో ఈ విధమైన మానసిక సంబంధ బాంధవ్యాన్ని అభివృద్ధి గావించుకుంటూ వచ్చారు.
1: This has been what we see right from ancient times downwards. That people have been looking upon God, have been building up their own bridges of friendship and fondness and liking for Him in their own chosen way.
0: ఇదే విధముగానే మతములు కూడాను ప్రారంభమవుతూ వచ్చాయి.
1: In the same manner, the religions also took shape.
0: మన యొక్క ధర్మములు కూడాను దీనిని అనుసరిస్తే వచ్చాయి.
1: Also, our code of conduct of dharma.
0: కాలానుగుణ్యముగా మారేటువంటి యొక్క ధర్మములను అనుకూలముగా తీర్చిదిద్దుకోవలసినటువంటి యొక్క ధర్మములను కేవలం శాశ్వతమైనటువంటి ధర్మములుగా మనం విశ్వసిస్తూ దీనికి ఒక విధమైనటువంటి బలి అవుతూ వస్తున్నాము.
1: This dharma, which is essentially a permanent entity, which has undergone transformation with the passage of time, we tend to feel that it's not a permanent thing, thereby we have suffered in the process.
0: మార్పు చెందేటువంటి ఈ జగత్తునందు నిరంతరము ధర్మమే మార్పు చెందకుండా ఇది స్తంభించిపోతుంది.
1: This world which undergoes a radical change second to second, if the dharma also does not change in tune with the times, the world will come to an end.
0: దేశకాల పరిస్థితుల ప్రభావమును పురస్కరించుకొని ధర్మము కూడాను మారవలసి వస్తుంది.
1: Dharma also has to undergo a change, keeping in tune with the change.
0: ఏ స్థానమున ఏ వ్యక్తి ఏ విధమైన కర్మను ఆచరించాలో ఆ వ్యక్తి ఆ స్థానమున ఆ కాలమున ఆ కర్మనే అనుభవించాలి.
1: Each person is governed by a certain set of regimentation, keeping in tune with the place and the time of his residence.
0: Kanuka divyattamainatundi oka gamyamu pavitramainatundi sthanamu aadarshavatamainatundi oka margamu okkate ainappatikini manavulu tama tama abhishtamulanu nerveetchukune nimittamai anukoolamainatundi margamulanu anusaristu vastunnaru.
1: Therefore the goal is essentially divine. The goal is sacred and something which is very lofty. But man has chosen to tread different paths to reach the same destination.
0: Matamulanniyu veru margambu okkate.
1: The faiths or religions could be different, but the path is the same.
0: Inaadu lokamulo manavu praminchetunte yokka brahmanulani kshatriyulani sudrulani vaishyulani inka enno manavu matamulanu manam srishtinchukoni aneka vidhamuluga దీని యొక్క సంబంధ బాంధవ్యములను అనుభవిస్తున్నాము.
1: టుడే వీ కేటగరైజ్ ద ఎంటైర్ హ్యూమన్ పాపులేషన్ ఇంటూ బ్రాహ్మిన్ క్షత్రియ శూద్ర వైశ్య అండ్ సో ఆన్ వితౌట్ నోయింగ్ దట్ దీస్ ఆర్ ఆల్ సూపర్ఫిషియల్ డిస్టింక్షన్.
0: అయితే వీరి వీరి భావములు వీరి వీరి ఆశయాలు వీరి వీరి అనుష్ఠానములు ప్రత్యేకముగా ఉండవచ్చును కానీ అనుభవింపబోయేటువంటి దివ్యత్వం ఒక్కటే.
1: ఇట్స్ క్వైట్ లైక్లీ దో దట్ ఈచ్ ఆఫ్ దీస్ కేటగిరీస్ would have its own way of doing things, looking upon things, but their end goal is the same.
0: Kalukane matamulanniyu veru margambu okkate adi divyamaina margamu bhakti margamu.
1: That's why it has been said that the religions could be different, but the path is the same, that the path of bhakti.
0: Vastra bhedamu veru vastu okkate.
1: You could have different types of cloth, but cloth as such is the same.
0: Okkati pant ani pilavachunu, మరొక దాన్ని షర్ట్ అని పిలిచవచ్చును, రెండవది బనియన్ అని పిలిచవచ్చును, మూడవది కర్చీఫ్ అని పిలిచవచ్చును. దీని రూపనామములు పేరు వేరుగా ఉన్నది కానీ దీని యొక్క పదార్థం యొక్క తత్వము ప్రతి అనేది ఒక్కటే.
1: యూ కుడ్ హ్యావ్ క్లాత్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ షర్ట్, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ ప్యాంట్, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ హ్యాంకర్చీఫ్, బట్ ద బేసిక్ ఎంటిటీ కాటన్ ఈస్ ద సేమ్.
0: శృంగారములు వేరు బంగారం ఒక్కటే.
1: యూ కుడ్ హ్యావ్ డిఫరెంట్ ఆర్నమెంట్స్, బట్ గోల్డ్ ఈస్ ద సేమ్.
0: మనము ధరించేటువంటి యొక్క ఆభరణములు మన అనుకూలము కొలది మనము నిర్మించుకుంటున్నామే కానీ ఈ ఆభరణము యందు అంతర్భూతమైనటువంటి యొక్క బంగారం ఒక్కటే.
1: ద ఆర్నమెంట్ దట్ వి అడోర్న్ ourselves విత్ కుడ్ బి సచ్ యాస్ ఎ సూట్ ఆఫ్ కన్వీనియన్స్, బట్ ద బేసిక్ ఎంటిటీ గోల్డ్ ఇస్ ఎ కామన్ ఫ్యాక్టర్.
0: పశువుల వన్నెలు వేరు పాలు ఒకటే.
1: యు కుడ్ హావ్ డిఫరెంట్ కాంప్లెక్షన్స్ ఆఫ్ ద కౌ, బట్ ద మిల్క్ దే గివ్ ఇస్ ద సేమ్.
0: నల్ల గోవు అని నల్ల పాలు ఏమైనా ఇస్తున్నదా?
1: If you look at a dark black cow, do you expect to get black milk?
0: Tella govu ni tella paalu andistunnada?
1: Or a white cow, would it give you white milk?
0: Leka nalupu telupu kaliginatunte avu ni nalupu telupu paalu andistunnada?
1: Or where you have an intermixture of black and white in the cow's complexion?
0: Kaadu anni paalu yokka rangu okkate.
1: No, the color of the milk is the same.
0: Pasula vannelu veru paalu okkate.
1: The
0: జీవ జంతుడు వేరు జీవుడు ఒక్కడే.
1: ది కలర్స్ ఆఫ్ ద కౌస్ మే బి డిఫరెంట్, బట్ మిల్క్ ఇస్ ద సేమ్.
0: జాతి నీతులు వేరు, జన్మం ఒకటే.
1: The different life forms could be different, but jiva is the same. You could have different categories of people, but essentially the nature is the same.
0: తెలియనేకను మానవులు తెలివి తప్పి బ్రతుకు కోసము బహుబాధపడుతున్నారు.
1: He doesn't know this, and he leads himself astray and suffers in the process.
0: ఈ బ్రతుకు నిమిత్తమై ఈ విధమైన మార్గములను మనం అవలంబిస్తున్నామే కాని నిజమైనటువంటి యొక్క ఆత్మానంతమును అనుభవించేటువంటి బ్రతుకునకు ఇవి ఏమాత్రం కూడా అడ్డు తగలవు.
1: For the sake of eking out a livelihood, we undertake such paths, but they do not take us any far.
0: కనుక సర్వుల యందు ఉండినటువంటి యొక్క దివ్యత్వము ఒక్కటే అనేటువంటి తత్వాన్ని మనం ఏనాడు గుర్తించుమో ఆనాడే మనము ధన్యులమవుతాం.
1: It's only on that day when we recognize the truth that all that exists in all is essentially the same entity, would we be seeking a sense of fulfillment in our life.
0: కనుకనే అనాది కాలము నుండి ఈ భక్తి ప్రపత్తుల యొక్క తత్వములను అనేక విధములుగా జగత్తునకు చాటుతూ వస్తూ వచ్చారు.
1: That's why we have this example right from the past ages, where faith and devotion have been showing the man the way.
0: భక్తికి మించినటువంటి యొక్క మార్గము మరొకటి లేదు.
1: There is no path greater than bhakti.
0: ఈ ప్రేమానుగ్రహములకు పాత్రులైనటువంటి వ్యక్తులు ఎంతటి ధన్యులైనా కావచ్చు.
1: Those who have secured the love and grace of the Lord are certainly very fortunate people, blessed people.
0: శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాద సేవనం, వందనం, ఆర్చనం, దాస్యం, స్నేహం, ఆత్మ నివేదనం ఉన్నారు. ఈ సేవ అనగా కేవలము దైవమునకు చేసేటువంటి సేవ కాదు.
1: We talk of the 9 types of bhakti, beginning with listening and then singing the name of the Lord, down to the aspect of service. There is no greater form than this sense of service.
0: జగత్తునకు చేసేటువంటి ఒక సేవని దైవ సేవ.
1: What the service that you undertake for the cause of others is the service to the Lord.
0: అనంతమైనటువంటి ఒక దైవత్వాన్ని మనం ఆరాధించలేము.
1: You cannot possibly worship God who is infinite.
0: కనుకనే ఈ విశ్వస్వరూపమైనటువంటి ఒక విరాట స్వరూపాన్ని మనం సేవించడానికి తగిన కృషి చేయాలి.
1: So we must make an endeavor to try and live in this world which is his creation.
0: ఎవరికి సేవ చేసినప్పటికీ దైవ సేవగానే భావించాలి.
1: The service that we do to anyone is a service in the form of the Lord.
0: కనుక సేవా మార్గమునందు మనం ప్రవేశించి తద్వారా దైవత్వం యొక్క అనుగ్రహమునకు ప్రేమకు పాత్రలు కావటము చాలా సులభం.
1: So plunging ourselves into such constructive activities of service, we should try and secure the grace of the Lord.
0: దైవత్వ ప్రేమ అనేటువంటి దానికి ఒక విధమైనటువంటి హద్దులు లేవు.
1: There are absolutely no limits whatsoever to the love of God.
0: లేక దైవము ఇట్టివాడు అట్టివాడు అని నిర్ణయించేటువంటి అధికారం కూడా ఎవరికి లేదు.
1: Nor does anybody have the right to decide upon God being this or that.
0: కేవలము వారి వారి భ్రాంతులకు వారు గురి అయి కేవలం ఆవేశపూర్వకమైనటువంటి పలుకులు పలుకుతురు గాని దైవత్వాన్ని నిర్ణయించేటువంటి అధికారము ఎవరికి ఉండదని గుర్తించాలి.
1: It's quite likely that they get carried away by their own sense of feelings and emotions and sentiments and start describing God in various ways. But actually nobody has a right to do so.
0: దైవము ఎట్టి మార్గమునందైనా కూడాను మానవుని అనుగ్రహించడానికి తనకు స్వతంత్రం ఉన్నది.
1: God has the freedom to grace a devotee of his in any manner chosen by him.
0: దీనిని సాలోక్య, సారూప్య, సామీప్య, సాయుధ్యం అనేటువంటి మార్గములు నిరూపిస్తూ వచ్చారు.
1: The same has been categorized into 4 ways. The first is salokya.
0: Salokyam anaga nirantaramu daivam yokka chintana chestu daivam yokka panulanu aacharistu ye karyamulu chesinappudikini daiva karyamuluga bhavinchatamu idi salokya seva.
1: The first aspect of service in the form of this salokya service consists in whatever you do, whatever you see, whatever word you utter is in the glory of the Lord.
0: Dani salokya సహానగా దైవత్వమునకు సంబంధించినటువంటిది.
1: The word is సా లోక్య. Where సా is associated with God.
0: దైవం యొక్క చింతన తలుపుతూ మనం ఎట్టి కార్యములు చేసినప్పటికీ అవి దైవ కార్యములుగానే రూపొందుతాయి.
1: Thinking constantly of the Lord, whatever you do will certainly become transformed.
0: భగవద్గీతను దీనిని చక్కగా నిరూపిస్తూ వచ్చారు.
1: We have an illustration for this in the Bhagavad Gita.
0: మావను స్మరించుచ నన్ను స్మరిస్తూ నీవు యుద్ధమైన చేయమన్నాడు.
1: Think of me constantly and jump into the battle field.
0: Kanuka neevu bhagavat bhavamunu nee hrudayamunandu cherchukoni nee hastamulato nee angamulato yetti karyamulu chesinappudiki avi bhagavantunike chendutayi.
1: So by constantly thinking of the Lord, whatever you do, whatever you say, will certainly be directed towards God and reach Him.
0: నీ భావం మాత్రము భగవంతునిపైన లక్ష్యం చేయాలి.
1: But your thoughts should be constantly directed towards God.
0: దీనినే సారూప్యము అన్నారు.
1: This is సారూప్యం.
0: ఇంకా సారూప్యము.
1: The second is సారూప్యం.
0: అనగా దైవత్వం యొక్క తత్వమును మనము అనుభవించాలి.
1: That is, we should try to experience the divine nature.
0: అగ్ని నుండి వెలువడినటువంటి కణములు అగ్ని యొక్క గుణములే ఉంటుంటాయి.
1: Those parts which emanate from fire have the characteristic of the fire itself.
0: అగ్నికి ఏ విధముగా వేడి వెలుతురు ఉన్నదో అదే విధముగానే ఈ కణములు కూడా వేడి వెలుతురు ఉంటుంటాయి.
1: Just as fire has its characteristic features, shedding of light and burning something, so also the spark.
0: సారూప్యమైనటువంటి తత్వమునందు దైవత్వమునకు ఏ సత్ ఆనందములు కలవో ఆ వ్యక్తి కూడాను సత్చిత్ ఆనందములు స్వభావములై ఉంటుంటాయి.
1: సో ఇన్ ద సేమ్ మేనర్ ఇన్ దిస్ సారూప్య టైప్ ఆఫ్ సర్వీస్ సత్చిత్ ఆనంద బీయింగ్ ద అట్రిబ్యూట్స్ ఆఫ్ ద లార్డ్ ద పర్సన్ ఆల్సో షుడ్ ఎక్స్పీరియన్స్ దీస్ త్రీ.
0: ప్రతి జీవి కూడాను దైవత్వం నుంచి వెలువడినటువంటి కణములే.
1: ఎవ్రీ బీయింగ్ ఈజ్ లైక్ ఎ స్పార్క్ ఎమర్జింగ్ ఫ్రమ్ ద లార్డ్.
0: కనుక దీనిని సారూప్యము అని కూడా చెప్పుటలో ఒక విధమైనటువంటి అంతరార్థం ఉన్నది.
1: So that is why there is an inner significance to classify this as sarupya.
0: Inka samipyamu.
1: The third is called samipya.
0: Anaga agni dooramuga kanipinchustunnappudu agni swaroopanni maatrame chudagalam kaani samipinchinappudu daani vegini velthunu kuda manam andukovali. Ee vidhamuga salokya samipya sarupya saayuthyamuni yokka tattvanni deenine bible yendu kudanu I am the messenger of God, annadu. I am the son of God, annadu. I and my father are one, annadu. Chaduvadi, Holy Ghost, annadu. Ivi nalugu tattvamulu.
1: So we have salokya, samipya, sarupya, and the fourth where you merge in this being, sayutya. The same has also been told to us by the Bible. I am the messenger of God, first. Then I am the son of God, third. I and my father are one, and then we have the Holy Ghost.
0: Inka aarya samajam nandu kani leka bharatiya samskrutin nandu kani konni vidhamulai petti advaitamu dvaitamu vishishta advaitamu yokka tattvanni kudanu nirupistu vacharu.
1: We also have in the form of what we have in our culture advaita dvaita and vishishta advaita.
0: Ivi kudanu kevalamu ఒక విధమైనటువంటి మానవుని ఆచార నిమిత్తమై అనుకూల నిమిత్తమై అను ఒక విధమైన ఆచరించడానికి సులభమైనటువంటి మార్గం అందించేటువంటి మార్గములే.
1: Now these are nothing but different ways to show to man to suit his convenience and purpose the self-same destination.
0: వీటిని కర్మ ఉపాసన భక్తి జ్ఞానం అని కూడా చెప్తూ వచ్చారు.
1: The same we have in the form of karma, upasana or bhakti and jnana.
0: దీనికి మరి ఒక సులభమైనటువంటి మార్గాన్ని మనము విచారించినప్పుడు సరిగా అర్థమవుతుంది.
1: Now when we try to understand the true significance of this, we'll be able to appreciate it better.
0: కర్మ మార్గం అనగా కేవలము కాలిబాట వంటిది.
1: The karma marga is like the kacha road.
0: కొన్ని శ్రమలకు మనము గురి కావాల్సి వస్తుంది.
1: We certainly have to undergo some hard.
0: శారీరకంగా కొన్ని దుఃఖములకు కానీ అలజడకు కానీ మనం గురి కావాల్సి వస్తుంది.
1: వి మైట్ కమ్ టు సమ్ ఫిజికల్ డిస్కంఫర్ట్.
0: శ్రమ పడవలసి వస్తుంది.
1: వి ఆల్సో హావ్ టు అండర్గో సమ్ ట్రబుల్.
0: భక్తి మార్గం అనగా బండి బాట అని.
1: నౌ ద సెకండ్ వన్ ది భక్తి మార్గ ఈజ్ ది పాత్ వేర్ యూ కెన్ హ్యావ్ ఎ కార్ట్ గోయింగ్.
0: దీనికి ఇంకొక రీతిగా మనం విచారణ చేస్తే కర్మ మార్గము ఆర్డినరీ ట్రైన్ ట్రావెల్ అన్నారు.
1: టు లుక్ అట్ ఇట్ ఇన్ అనదర్ వే కర్మ మార్గ ఈజ్ అకిన్ టు ఆర్డినరీ ట్రావెల్ బై ట్రైన్.
0: ఈ ఆర్డినరీ ట్రావెల్ లోపల ట్రైన్ లోపల మనం ప్రయాణం చేసినప్పుడు కొన్ని విధమైనటువంటి ఇబ్బందులకు గురి అవుతాం.
1: Now when we travel by train, we have to undergo some hardships.
0: ఈ రైలు ఒక స్టేషన్ కు పోయి దింపి అక్కడ నుంచి మనం ఇంకొక రైలును మనం అందుకోవడానికి ప్రయత్నించడము కొంచెం శ్రమ అవుతుంది.
1: Now it's quite likely that during the course of our journey, we may have to change trains at an intermediate station, thereby undergoing some difficulties.
0: అయితే దీనికి రెండవ మార్గం ఎప్పుడుందంటే ఒక విధమైనటువంటి త్రూ క్యారేజీ అంటారు.
1: నౌ ద సెకండ్ టైప్ ఇస్ ద భక్తి మార్గ. యూ గెట్ ఇన్ టు ది త్రూ కోచ్ ఆర్ త్రూ క్యారేజ్.
0: ఇది రైలు నేరుగా పోతపోయినప్పటికీ ఈ రైలు లోపల కొన్ని క్యారేజీలు మాత్రమే ప్రత్యేకంగా ఉంటుంటాయి. అవి తాను దిగటం అక్కర లేకుండా తాను చేరవలసినటువంటి స్టేషన్ కు చేరుస్తుంది.
1: Now, the train by itself may not go to the destination which you choose, but its through coach or through carriage will be such that it will be attached to the train going to the destination proper.
0: ఇది కర్మ మార్గం కంటే కొంచెం సులభంగా కనిపిస్తుంది.
1: So this looks to be a little more comfortable than the karma marga.
0: ఇంకా జ్ఞాన మార్గం అనేటువంటిది through train.
1: Now the third one, the జ్ఞాన మార్గం, is the through train itself.
0: మనం కర్మ మార్గంలో పోయేది ట్రైన్ లోపలనే, మనము జ్ఞానం భక్తి మార్గం అనేటువంటిది ట్రైన్ లోపలనే, జ్ఞాన మార్గము ట్రైన్ లోపలనే, మన ప్రయాణం మాత్రము ఒకే విధమైనటువంటి మార్గమును అనుసరిస్తూనే ఉంటున్నాము. కానీ ఈ మధ్యలో కొంతకాలం మాత్రము సుఖము కష్టములకు గురి కావాల్సి వస్తుంది.
1: సో ది కర్మ మార్గం ఇస్ ద ట్రైన్, ద భక్తి మార్గం ఆల్సో ఇస్ ద ట్రైన్, ద జ్ఞాన మార్గం ఆల్సో ఇస్ ద ట్రైన్, బట్ ద డిగ్రీస్ ఆఫ్ కంఫర్ట్ దట్ యు ఎంజాయ్ keep changing from one path.
0: Puramanta kudanu train lokala kudanu first class ticket to second class ticket to third class ticket ani undetundi.
1: In the not too distant past we had these three different classes in the train journey.
0: Adhe third class ticket e oka karma margamu,
1: first second and third class.
0: Second class ticket e oka bhakti margamu,
1: the third class ticket is karma, second is the bhakti marga.
0: Ee gnana margam anetundi first class,
1: and the gnana marga is the first class.
0: ఏదో ఫస్ట్ క్లాస్ లోపల పండుకోవచ్చును, చక్కగా నిద్రించవచ్చును, ఫ్యాన్ వేసుకోవచ్చు, ఇంతవరకు మాత్రమే సుఖం ఉంటుంటుంది. కానీ ముక్కురోజు కూడాను ఒకే స్టేషన్ లో దిగాలి, ఒకే రైలు ఎక్కాలి.
1: ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్ మేబీ దేర్ బి ఫ్యూ ఫ్యాన్స్ ఆపరేటింగ్ గివింగ్ యూ దట్ మచ్ ఆఫ్ రిలీఫ్, ఎ ఫ్యూ మోర్ కంఫర్ట్, బట్ బేసికలీ ఆల్ ద త్రీ హావ్ టు రీచ్ ద సేమ్ డెస్టినేషన్.
0: మనము ప్రయాణం చేసేంత వరకు కొన్ని సుఖ దుఃఖములకు మనకు గురి కావచ్చునే తప్ప గమ్యము ఒక్కటే.
1: As long as we travel, we may have to undergo some hardships, but the destination is the same.
0: కనుకనే ఈ భౌతికమైనటువంటి దేహముతో ఈ యొక్క జగత్తునందు మనం ఉండినంత వరకు కూడా కొన్ని సుఖ సంతోషములు అనుభవించుకునే నిమిత్తమై ఈ ఫస్ట్ క్లాస్ టికెట్ కోసమని మనం ప్రాపులాడుతుంటాం.
1: So in the same manner, endowed as we are with this physical body, for this journey of life in this world around us, we have to undertake a journey of thought. We have to think of this jnana marga.
0: కనుక దేహతత్వమునందు ఏమాత్రం కూడా మనము ఒక విధమైన విశిష్టతను మనం చెప్పుకొనక దివ్యత్వమైనటువంటి లక్ష్యమునందు మన మార్గములో పవిత్రమైనటువంటి గమ్యాన్ని చేరడానికి ప్రయత్నించాలి.
1: సో వీ షుడ్ నాట్ గెట్ బాగ్డ్ డౌన్ ఫర్ హావింగ్ టూ మచ్ ఆఫ్ అటాచ్మెంట్ గివెన్ టు దిస్ బాడీ ఆర్ ఇంపార్టెన్స్ టు ఇట్, ఇన్స్టెడ్ ట్రైయింగ్ టు సెక్యూర్ ద హైయెస్ట్ గోల్.
0: ఐహికమునందు కాని ఆముష్కమునందు కాని కేవలం కొన్ని సుఖములు మాత్రమే అనుభవించవచ్చును కాని ఇవి నిజమైనటువంటి సుఖములు కాదు.
1: We might certainly experience a degree of comfort either in this world or the world after, but actually they are food, poison food.
0: Idi annamu unnadi vishamu untundadi.
1: Here you have food, you have poison.
0: Vishamunu chusinappudu manam tinataku bayapadtam.
1: When you look at the poison we don't feel like eating it.
0: Annamunu chusinappudu aarogyamtarani aashapadtam.
1: When you look at the food proper we have a desire to partake of it.
0: Kanuka మనం ఐహికమునందు కానీ ఆముచుకునేటువంటి స్వత్వమునందు కానీ శాశ్వతమైనటువంటి సుఖంలో మనకు చిక్కవు.
1: సో ఐదర్ ఇన్ దిస్ వరల్డ్ ఆర్ ద వరల్డ్ ఆఫ్టర్ ఇన్ హెవెన్ అస్ వి కాల్ ఇట్
0: తీనే చీనే పుణ్యే మధ్య లోకం విశంతి అన్నారు.
1: వి కెనాట్ సీక్ హ్యాపీనెస్ విచ్ ఇస్ పర్మనెంట్, దాట్ విచ్ ఇస్ బేసికలీ
0: మనము చేసినటువంటి పుణ్యము ఎంతవరకు ఉండునో అంతవరకు మాత్రమే మనకు సుఖములు ఉంటుంటాయి.
1: వి టెండ్ టు ఎక్స్పీరియన్స్ కంఫర్ట్ టు ది ఎక్స్టెంట్ దట్ వి హావ్ పర్ఫార్మ్డ్ సమ్ గుడ్ డీడ్స్.
0: ఈ పుణ్యమును క్షీణించినా తిరిగి మిత్రలోకంలోకి రావాల్సి వస్తుంది.
1: ద మూమెంట్ దీస్ గుడ్ డీడ్స్ హావ్ ఎగ్జాస్టెడ్ దెమ్సెల్వ్స్ ఆర్ ద ఎఫికసీ వి కమ్ బ్యాక్ టు ది ఫస్ట్.
0: కనుక ఈ కష్టములకు నష్టములకు దుఃఖములకు విచారములకు నిందలకు నిష్ఠూరములకు మనం ఏమాత్రం కూడా లెక్క చేయక దివ్యత్వమైనటువంటి యొక్క దైవత్వాన్ని పొందేటువంటి దీంట్లో ఆత్మార్పణ బుద్ధిని మనము అభివృద్ధి పరచుకోవాలి.
1: సో వీ షుడ్ నాట్ బికమ్ విక్టిమ్స్ of all these fleeting things that we experience in life, a sense of joy, a sense of distress, sense of ridicule, being criticized, instead strive on ceaselessly to reach the atma state.
0: శరీర మానసిక ఆధ్యాత్మిక శక్తులన్నీ కూడాను సేవా తత్వంలో ఇమిడ్చి తద్వారా దైవ సేవగా భావించి మన జీవితం సార్థకం చేసుకోవాలి.
1: All the faculties at our disposal in the physical and the mental planes should be directed towards acts of service and thereby reach God.
0: మనసు మాట క్రియలు మనిషికి ఒకటైన
1: ద థాట్ ద వర్డ్ అండ్ ద డీడ్ ఇఫ్ దీస్ వర్
0: ఇది దివ్యమైన మానవత్వము.
1: This is the highest form of one's life.
0: ఈ మూడింటి ద్వారా కూడాను మనం సమాజ సేవలో పాల్గొనాలి.
1: It is through these three that we should plunge into service of society.
0: ప్రేమ స్వరూపులారా, స్వామి పుట్టిన దినమని అనేక మంది ఇప్పుడు ప్రొటెస్టెంట్ ఇస్లాం ఉజాని వీరందరూ దగ్గరికి వచ్చి హ్యాపీ బర్త్డే అన్నారు.
1: Embodiments of love, saying that it is Swami's birthday, many people like Charles Spence, Hislop, Ojaki came close to Swami and said, happy birthday.
0: ఇంకా అనేక మంది దూరం నుంచి కూడాను హ్యాపీ బర్త్డే. ఇది ఒక విధమైనటువంటి యొక్క భ్రాంతిగా వారు భావించి, ఒక ప్రీతిగా వారు విశ్వసించి ఈ విధమైనటువంటి యొక్క పలుకులు పలుకుతుంటారు.
1: And then many others at a distance were also saying, happy birthday, to give joy to their own sense of feeling.
0: నేను చెప్తుంటాను, హ్యాపీ లేనటువంటి వారికి హ్యాపీ చెప్పండి. నేను ఎప్పుడు హ్యాపీగానే ఉంటుంటాను, నాకు చెప్పనక్కర్లేదు.
1: I always tell you that to that person who does not enjoy happiness, go and tell him happiness be yours.
0: Birthday anaga kevalamu ఈ పాంచభౌతికమైనటువంటి దేహమునకు మాత్రమే బర్త్డే మనం చేసుకుంటున్నాము. ఇది జడమైనటువంటిది.
1: బట్ ఐఎమ్ హ్యాపీ ఎవ్రీ సెకండ్.
0: ఇది ఏనాటికైనప్పుడు శాశ్వతమైనటువంటి కావు.
1: వి టాక్ ఆఫ్ బర్త్డే, బట్ బర్త్డే ఇస్ సంథింగ్ రిలేటెడ్ టు.
0: ఇవన్నీ కూడా ఏదో కొన్ని విధమైనటువంటి యొక్క సంకల్పములు పూర్తి చేసుకునేంత వరకు ఇవి ఒక విధమైనటువంటి ఉపాధులుగా భావించి పనిముట్లుగా విశ్వసించి తద్వారా మనము కార్యక్రమంలో పాల్గొంటున్నాం.
1: ద బాడీ హ్యాస్ నో పర్మనెంట్ ఎగ్జిస్టెన్స్. And all that is endowed into the body has to be used so that we do some activity.
0: నిజముగా పుట్టినందుకు మనము ఈ జగత్తునందు ఒక సార్థకమైనటువంటి కార్యమును మనం సాధించాలి.
1: Having been born, we should try and see that in this world before we die, we do something which is sacred and ennobling.
0: ఈ బర్త్డే స్వామికి ఇవ్వవలసినటువంటి యొక్క కానుక ఏమిటి అనేటువంటిది విచారించాలి.
1: You must also ask yourself the question, what is the birthday gift that I can possibly offer?
0: ప్రతి మానవులను ప్రేమించి వారి పాదల యందు మీరు భాగమును వహించి వారికి సరి అయిన సేవలు ఆచరించినప్పుడే స్వామికి ఒక విధమైనటువంటి సరి అయిన కానుక ఇచ్చినట్టుగా ఉంటుంది.
1: Love your fellow men, share in their distress and grievances, do some good for them. That is the true gift which you can give to Swami.
0: స్వామి కోరేటువంటి కానుక అది ఒక్కటే.
1: This is the gift. This is the only gift.
0: నిర్మలమైన నిశ్చలమైన నిస్వార్థమైనటువంటి యొక్క ప్రేమను పరమాత్మనికి ప్రజెంట్ గా అందించాలి.
1: This is the only gift that Swami wants. Try and give him that love which is serene, pure and unsullied.
0: ఒక చిన్న ఉదాహరణ,
1: a small example.
0: ఈ జగత్తంతా కూడాను ఒక విధమైనటువంటి ఒక క్యాంప్ వంటిది.
1: This world is like a camp.
0: ఇందులో లోక కళ్యాణము అనేటువంటిది జరుగుతూ ఉంటుంది.
1: In this camp, in this world, you have activities towards the welfare.
0: ఇది ఒక కర్మ క్షేత్రము.
1: This is the field of activity.
0: ఈ క్షేత్రమునందు కొన్ని విధమైనటువంటి యొక్క పవిత్రమైనటువంటి కార్యములే కళ్యాణములుగా ఉంటుంటాయి.
1: And all the good things that are undertaken are the sacred ones.
0: ఈ కళ్యాణములో మన యొక్క కార్యమును గావించుకునే నిమిత్తమై కాయం అనేటువంటి పాత్రను యజమానుడైనటువంటి భగవంతుని దగ్గర నుంచి తెచ్చుకుంటున్నాం.
1: In order to do this, we go to the Lord, who is our master, and seek from him these bodies of ours.
0: ఈ లౌకిక జగత్తునందు కూడాను కొంతమంది మధ్య తరగతి వారు పెళ్లిళ్లు జరిగే సమయంలో వారికి కొన్ని పాత్రలు అవసరమై శ్రీమంతులు ఇంటికి పోయి పాత్రలు తెచ్చుకుంటుంటారు.
1: Even in our day-to-day world, we notice that some middle-class people who can't afford go to the wealthy ones for the sake of the performance of their daughter's marriage and ask for some vessels.
0: తెచ్చుకున్నటువంటి పాత్రలు మన పని పూర్తి అయిన తర్వాత దానిని చక్కగా శుభ్రపరిచి మనం ఏ రకంగా మనం తెచ్చుకున్నామో ఆ విధంగానే ఆ యజమానుడు ఇచ్చినప్పుడు ఆ యజమానుడు సంతోషిస్తాడు.
1: Once the vessels are taken, you make full use of them, and after the purpose has been fulfilled, clean them thoroughly and then return them to their
0: అట్టు కాకుండా మనము తెచ్చుకున్నటువంటి పాత్రను శుద్ధము చేయకుండా చిల్లులు వచ్చి శిథిలమైనటువంటి స్థితిలో తీసుకుని వెళ్ళినప్పుడు ఆ యజమానుడు కోపపట్టమే కాకుండా మరొక పర్యాయము దీన్ని సరైన రీతిగా మనం విశ్వసించదు.
1: You don't do this. Instead, return the vessels in the form where they have holes, where they have lost all their shape. You would only receive the anger of the owner who would send you back.
0: దేహమనేటువంటి ఈ పాత్రలన్నీ కూడాను దైవత్వం నుంచి మన కార్య నిమిత్తమై మనం అందుకుని వస్తున్నాం.
1: So in the same manner these bodies have been received from us by God, from God, and we have to use them for a certain purpose.
0: ఈ జగత్తులో మనం చేయవలసినటువంటి పనులు, చూడవలసినటువంటి దృశ్యములు, అనుభవించవలసినటువంటి ఆనందములు పూర్తి అయిన తర్వాత ఈ పాత్రను నిర్మలముగా, నిశ్చలముగా, నిస్వార్థమైనటువంటి రీతిగా దైవానికి అర్పితం గావించుకున్నప్పుడు దైవం అనుగ్రహానికి కూడాను మనం పాత్రలం అవుతాం.
1: After using the bodies for the sake of seeing all that we have to see, after doing all that we have to do, we must return these vessels called bodies in a pure, unsullied state to God.
0: కనుక మనం ఈ దేహముతో మనం ఎట్టి వాంఛలకు కొంతవరకు స్థానం ఇవ్వక, కోరికలను అభివృద్ధి పరచుకొనక, సాధ్యమైనంత వరకు దానిని తగ్గించుకుంటూ జనసేవని, జనార్దన సేవని, సామాజ సేవ లోపల మన సంస్థల వారు విరివిగా అందులో ప్రవేశించాలి.
1: Therefore, putting a ceiling on our desires, curbing our unwanted tendencies, try and utilize them in the thought that service to mankind is service to God, and make the fullest use of the bodies given to you.
0: ఈ పుట్టిన పండుగ దినము నేను ఆశించేది ఒక్కటి.
1: On this birthday, there is only one thing I would like to ask.
0: ఇది కూడాను నా ఆశ మాత్రము కాదు, మీ ఆనంద నిమిత్తమే నేను ఈ ఆశను ఆశిస్తున్నాను.
1: This is not to be taken to be my sense of asking for something.
0: రాబోయేటువంటి ఒక 60th birthday అని మీరు ఒక ప్రోగ్రామ్ వేసుకుంటున్నారు.
1: I am doing it so as to give you ananda in the process. We are marking out plans for the 60th birthday.
0: ఈ 60 సంవత్సరం యొక్క పుట్టిన పండుగ ఆచరించే లోపలనే మీరు 6,000 కుగ్రామములైనా మీరు దత్తత తీసుకుని దానిని సరైన మార్గంలో ఆదర్శవంతమైనటువంటి గ్రామాలుగా మీరు తయారు చేయాలి.
1: బిఫోర్ ద సెలబ్రేషన్ ఆఫ్ ద 60th బర్త్డే సెలబ్రేషన్, ఇట్ ఈస్ మై హోప్ దట్ యు మస్ట్ టేక్ అపాన్ యువర్ సెల్ఫ్, యు మస్ట్ అడాప్ట్ అట్లీస్ట్ 6,000 విలేజెస్ అండ్ టేక్ కేర్ ఆఫ్ ద విలేజెస్ అండ్ ద విలేజెస్ ఇన్ ద ప్రాపర్ వే.
0: కలిగినటువంటి వారికి లేక అధికారులకు సేవలు కొల్లలుగా ఉంటుంటారు సేవకులు.
1: Now for those who have plenty to offer, for those who have positions of authority, there are any number of people who can come to help.
0: దిక్కులేనటువంటి వారికి, పరితపించేటువంటి వారికి సహాయం చేసేటువంటి వ్యక్తులు కానరారు.
1: There are any number who would come to help such people, but the distressed and the hapless ones, nobody comes to their
0: help. కనుక అలాంటి ప్రజల దగ్గరికి మీరు వెళ్లి మీరే బంధువులుగాను, మీరే మిత్రులుగాను, మీరే ఆప్తులుగాను ఉంటారని భావించుకునేటువంటి భావానికి మీరు తగిన అర్హులు కావాలి.
1: So go to such people and become their relatives, their friends, and those to whom they could turn in their hour of need.
0: ఆకలితో అల్లాడేటువంటి వాడికి ఆధ్యాత్మికాన్ని చెవులో పోసినా అది చేరడానికి వీలు కాదు.
1: One who is letting out cries of hunger, you go and preach him the spiritual truths, he can't get any of it.
0: మొట్టమొదట తన ఆకలిని తీర్చు, ఆ అన్నమే అతనికి పరమాత్ముడప్పుడు.
1: Try and satiate his hunger, and that food is
0: అన్న స్వరూపుడైనటువంటి పరమాత్మని అతనికి అందించు.
1: యు ఆర్ గివింగ్ హిమ్ గాడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హిస్ ఫుడ్.
0: ఒక బట్ట స్వరూపమైనటువంటి పరమాత్మని అతనికి అందించు.
1: ట్రై అండ్ గివ్ గాడ్ టు హిమ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హిస్ క్లాత్.
0: బాధలతో ఉండినటువంటి వానికి ఒక శాంతి అనేటువంటి స్వరూపుడైనటువంటి పరమాత్మని అతనికి అందించు.
1: వన్ హూస్ ట్రబుల్ గివ్ హిమ్ పీస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గాడ్.
0: అనారోగ్యంతో పరితపించేటువంటి వానికి ఒక మందు అనేటువంటి పరమాత్మని అతనికి అందించు.
1: వన్ హూస్ డిసీజ్ గివ్ హిమ్ మెడిసిన్, దట్ ఈస్ గాడ్ ఫర్ హిమ్.
0: కనుకనే ఈ విధముగా ఎవరు ఏ బాధను అనుభవిస్తుంటారో ఆ బాధ నివారణ స్వరూపుడైనటువంటి పరమాత్మని అతనికి అందించినప్పుడే అతనికి ఆధ్యాత్మికము కొంతవరకు హృదయంలో చేరవచ్చునే కాని దానికి భిన్నముగా మనము ప్రవర్తించినా దీనికి ఆధ్యాత్మికముకు బదులు నాస్తికత్వమే
1: బయలుదేరుతుంది. That becomes a case of ridicule and criticism.
0: కనుక మనము ఈ 6,000 గ్రామములకు విద్య, వైద్య, ఒక ప్రయాణ సదుపాయములు కలిగేటువంటి రోడ్లు ఇలాంటివంతా కూడా కొంతవరకు అభివృద్ధి చేయడానికి మన సంస్థల వారు ప్రయత్నించాలి.
1: So our organizations should endeavor to give to these 6,000 villages some assistance and help in the educational, in the health and such other fields of constructive activity.
0: కొన్ని త్రాగే నీరు కూడాను చాలా లేక అవస్థలు పడుతుండేటువంటి గ్రామాలు కూడా ఉంటున్నాయి.
1: There are many villages which suffer from lack of pure drinking water.
0: ఇవన్నీ కూడాను ప్రభుత్వమే చేస్తుందంటే ఇది సాధ్యం కాదు.
1: We cannot say that the government alone is going to do all.
0: ప్రజల సహకారమే లేకపోతే ప్రభుత్వం కూడా ఏ పనులు చేయలేదు.
1: It is not possible. Without the cooperation of the people,
0: ప్రభుత్వం కూడా ప్రజలపైన ఆధారపడినటువంటిదే కానీ తాము స్వతంత్రమైనటువంటి యొక్క దీనిని కాదు.
1: Government is something which is not independent, dependent on the people.
0: కనుక ప్రజా సహకారమును అధికంగా ఉండినప్పుడే ప్రభుత్వం కూడాను దానికి కొంతవరకు సహాయపడుతుంది.
1: When the government is able to get the cooperation of its people, certainly it will be able to do something.
0: మీరు ప్రభుత్వం పైన ఆధారపడక మీ సశక్తి చేతనే ఈ సమాజం యొక్క అభివృద్ధిని గావించేటువంటి మార్గాన్ని అవలంబించినప్పుడే ఇది నిజమైనటువంటి సాధన, నిజమైనటువంటి సేవ, నిజమైనటువంటి అర్పితముగా ఉంటుంది.
1: So don't depend on the government entirely. Be self-dependent. And to the extent that you can, plunge yourself in the service of your fellow people. This is the true form of worship through act of surrender to God.
0: Kanaka prema swarupulai prema anugrahamu ponte nimittamai మీ సర్వాంగములు కూడాను సర్వేశుని యొక్క సేవ యందు అర్పితం గావించుకునేటువంటి స్వరూపులుగా మీరు తయారు కావాలి.
1: యు మస్ట్ బికమ్ సచ్ ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్ హూ హస్ సెక్యూర్డ్ ద గ్రేస్ ఆఫ్ లార్డ్ ఇన్ అబండెన్స్ త్రూ ద ఫార్మ్ ఆఫ్ సర్వీస్ త్రూ యాక్ట్ ఆఫ్ సర్వీస్ టు యువర్ ఫెలో బీయింగ్.
0: జప తపాది యజ్ఞయాగాది కృతుల వల్ల వచ్చేటువంటి ఫలితం అంతా కూడాను ఒక్క దైవ ప్రేమలోనే చేరుకుంటుంది.
1: ఆల్ దట్ యు టెండ్ టు అక్రూ త్రూ ద మీన్స్ ఆఫ్ జప ధ్యాన ఆర్ థింగ్స్ లైక్ దట్ యు కెన్ గెట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్
0: దైవ ప్రేమకు మీరు పాత్రులైతే ఇంతకంటే మీరు సాధించవలసింది.
1: యూ సెక్యూర్ ద లవ్ ఆఫ్ గాడ్ అండ్ దేర్ ఇస్ నథింగ్ గ్రేటర్ దాన్ దిస్.
0: కానీ ఆ ప్రేమ తత్వాన్ని కొంత అర్థం చేసుకోవాలి.
1: బట్ యూ షుడ్ ఆల్సో ట్రై టు అండర్స్టాండ్ ద నేచర్ ఆఫ్ దిస్ లవ్.
0: ఈ ప్రేమను మీ స్థాయిలో మీరు అనుసరిస్తూ అనుభవిస్తూ కొన్ని విధమైనటువంటి మార్గములకు అవకాశం అందిస్తున్నారు.
1: యూ టెన్ టు బ్రింగ్ డౌన్ దిస్ డివైన్ లవ్ టు యువర్ స్టేటస్ అండ్ ట్రై టు ఎక్స్పీరియన్స్ ఇట్ ఫ్రమ్ దట్ లెవెల్.
0: చాలా పొరపాటు.
1: దిస్ ఇస్ ఎ మిస్టేక్.
0: ఇది కేవలము ప్రేమ తత్వము ఒక నిరహంకారమైనటువంటిది.
1: దిస్ లవ్ ఈజ్ ఈగో
0: నిర్మలమైనటువంటిది.
1: సెరీన్ అండ్ ప్యూర్.
0: నిస్వార్థమైనటువంటిది.
1: సెల్ఫ్లెస్.
0: సాయి ఏమి చేసినా, ఏమి చెప్పినా, ఏమి చూసినా, ఏమి తలచినా మీ నిమిత్తమే కాని సాయి నిమిత్తం కాదు.
1: వాట్ ఎవర్ సాయి వుడ్ టెల్ యూ, వాట్ ఎవర్ సాయి వుడ్ టెల్ యూ, వాట్ ఎవర్ హీ వుడ్ డూ, వాట్ ఎవర్ హీ వుడ్ సీ, వాట్ ఎవర్ హీ వుడ్ టెల్ యూ అబౌట్,
0: స్వార్థం అంతా మీ ఆనందమే.
1: He is for the sake of yourself, not for himself. His selfishness lies in your happiness.
0: Kanuka nee aanandame naa aanandam kaani naaku pratyekamaina aanandam ledu.
1: Your happiness is my happiness. I have
0: nenu aanandam kavalanu kudanu aashinchaledu.
1: I have no separate
0: naaku aashale levu.
1: I have no
0: meer anukovachunu swami idi chestunnade adi chestunnade idi naa kosam kaadu mee kosame.
1: I have no separate form of happiness. You might say that Swami is doing this, Swami is doing it, but I don't have anything to seek for myself.
0: గర్చిన పుట్టినదినం కూడా నేను చెప్పాను ఇదే విషయము. నా నిమిత్తమై మీరు నమ్మినా నమ్మకపోయినప్పటికీ ఒక నయా పైసా కూడా నేను ఖర్చు చేయటం లేదు.
1: I have told you this during the last birthday celebration that for my sake I don't spend even a naya paisa.
0: ఏది చేసినప్పటికీ సమాజం కోసమే.
1: And whatever I do is for the sake of the society.
0: ఇప్పుడు 57 సంవత్సరాలు అయినప్పటికీ ఒక్క నయా పైసా ఖర్చు పెట్టి నేను ఒక చొక్కా కూడా పుట్టించుకోలేదు.
1: Now 55 years have elapsed, but I have not spent even one single naya paisa for the sake of stitching a gown for myself.
0: భక్తులు ఇచ్చినవే ధరిస్తున్నాను.
1: Whatever the devotees give, I wear.
0: ఈనాడు ఈ వస్త్రం వేసినానంటే కింగ్డమ్ ఆఫ్ సత్యసాయి పాత విద్యార్థులు అయినటువంటి ఈనాడు రాధాకృష్ణ ఇది తెచ్చి ఇవ్వటం వల్ల వేసుకున్నాను.
1: This robe that I am wearing has been given by Kingdom of Satyasai, the old student Radha Krishna, who had given this, who had
0: promised it. ఈ వరకు ఇది కావాలి అనేటువంటి సంకల్పము నాలో ఈనాడే కాదు, ఏనాటికి రాదు, రాలేదు, రాబోదు. ఏది సంకల్పం వచ్చినా జగత్ కళ్యాణమునకు, యువకుల యొక్క అభివృద్ధి కోసమని, మార్గదర్శకుల యొక్క బాలబాలికలను తయారు చేయాలని ఇదే నా యొక్క ప్రధానమైన లక్ష్యము.
1: The thought that I want this, I want that, is something which has never come to me all these years, which is not going to come today, which will never come to me in future too. Whatever I do it for the sake of children of today, for the youth of today, to set them right and for the well-being of mankind at large.
0: Kanuka sai tattvanni chakkaga gurtinchi saiki swartham ledanetundi yokka dinini kuda meeru gamaninchi మున్ముందు మన కార్యక్రమంలో అతి ఉత్సాహాన్ని కూడా నువ్వు పెంచుకుని లోక సేవ నిమిత్తమై మీరందరూ కట్టడం కట్టుకోవాలి.
1: సో అండర్స్టాండ్ ద ట్రూ నేచర్ ఆఫ్ సాయి, హిస్ మోడ్ అండ్ హిస్ వే ఆఫ్ డూయింగ్ థింగ్స్, అండ్ హావింగ్ అండర్స్టూడ్ ఇట్ ప్లన్ హోల్ హార్టెడ్లీ అండ్ సిన్సియర్లీ ఇన్ టు కన్స్ట్రక్టివ్ యాక్టివిటీస్ ఇన్ ద సర్వీస్ ఆఫ్ మ్యాన్ కైండ్ అట్ లార్జ్.
0: దివ్యాత్మ స్వరూపులారా, మున్ముందు స్వామి యొక్క తత్వం అనేటువంటిది ఈనాడు గుర్తించుకోలేనటువంటి వ్యక్తులందరూ కూడా ఆనాడు కంటినీరుతో ఒక విధమైనటువంటి యొక్క దీనిని అనుభవించవలసి వస్తుంది. స్వామి యొక్క తత్వము అతి శీఘ్రములోనే జగత్ వ్యాప్తి అయిపోతుంది. దాని నిమిత్తమే స్వామి కట్టిన దీనిని అరికట్టుకుని ఉన్నాడే కాని ఒక్కదూరి దీన్ని విజృంభించినప్పుడు జగత్తంతా ఒక ప్రశాంతి నిలయంగా రూపొందుతుంది. కనుక మీరు మున్ముందు స్వామి యొక్క తత్వాన్ని చక్కగా గుర్తించి దీని యొక్క ఆశయాలను మీ ఆచరణలో పెట్టి సరి అయినటువంటి సేవలు తెలపడానికి ఈనాడే మీరు ముందుకు రండి. మున్ముందు ఈ విధమైనటువంటి అవకాశములు మీకు లభించవు. ఇంత సమీపంగా మీరు ఉండడానికి వీలు కాదు. కోట్లాది ప్రజలంతా కూడా వచ్చి ఇక్కడ రాలిపోతారు. ఇలాంటి దినములు త్వరలోనే ఏర్పడతాయి. కనుక ఈనాటి నుంచి స్వామి కరుణకు స్వామి ప్రేమకు పాత్రులయ్యి సరైన సేవా కార్యములు యందు జీవితాన్ని సార్థకం గావించుకోండి.
1: Embodiments of love. What the future holds is beyond your sight, beyond your understanding. But I can see what the future is going to be like. A time will come when the whole world will be at my feet. A time will come when the whole world will rejoice in having understood my true divinity, my true nature. It is a great effort that I am making. Thereby, I am confining myself. I am not letting my glory spread all on its own, all of a sudden, because the world cannot possibly put up with it. But certainly, a day will come when the world, when the people of the world would have recognized what Swami is, His glory, His majesty, His grandeur, and they would all come flocking in their lakhs and millions. And even as the going is good, even as you have an opportunity, it's going to be like, a time will come when the whole world will be at my feet. A time will come when the whole world will rejoice in having understood my true divinity, my true nature. It is a great effort that I am making. Thereby, I am confining myself. I am not letting my glory spread all on its own, all of a sudden, because the world cannot possibly put up with it. But certainly, a day will come when the world, when the people of the world would have recognized what Swami is, His glory, His majesty, His grandeur, and they would all come flocking in their lakhs and millions. And even as the going is good, even as you have an opportunity of sitting so close to me, understand this truth now. Make the best of the opportunities which are coming your way. Plunge into constructive activities. Listen to Swami's word. Live in His love. Experience His bliss, which is very much your own. Don't fritter away this golden opportunity.
0: అనేక విధములుగా బాధించడానికి కోరుకుంటారు.
1: The world will very soon become a big prashanti nilayam by itself. That jewel which is extremely priceless, one would tend to make an effort.
0: ఈ విలువైనటువంటి వజ్రమునకు ఎన్ని విధములైనటువంటి కటింగ్స్ జరిగితే అంత మరింత విలువ అధికమవుతుంది.
1: This diamond which is such a priceless entity, he is subjected to any amount of hardship in the form of cutting now and then.
0: పుష్పములను అందించేటువంటి లతనకు అనేక విధమైనటువంటి కటింగ్స్ కూడా జరగాలి.
1: ద మోర్ యూ కట్ ద మోర్ బ్రిలియంట్ ఇట్ బికమ్స్. సో ఆల్సో ఏ క్రీపర్ ఈజ్ కట్ సో దట్ ఇట్ బికమ్స్ మోర్ బ్యూటిఫుల్.
0: ఇది జరుగుకొనది ఇది మరింత శోభాయమానంగా అభివృద్ధి అవుతుంది, ఆనందాన్ని అందిస్తుంది.
1: ఈవెన్ యాజ్ యూ మేక్ దిస్ ఇన్ ఏ కంటిన్యూయింగ్ ప్రాసెస్ ద క్రీపర్ లుక్స్ మోర్ బ్యూటిఫుల్, ఇట్ గివ్స్ యూ సో మచ్ ఆఫ్ జాయ్.
0: అదే విధముగానే సాయి సమస్తది ఎందుకు కానీ సాయి తత్వమునందు కానీ ఓర్వలేనటువంటి యొక్క కొంతమంది ప్రజలు అనేక విధములుగా దీనికి అటంకములు జరుపుతూ ప్రచారము జరుపుతూ నిందలతో నిష్ఠూరముతో కొన్ని విధములైనటువంటి యొక్క మార్గములను అవలంబిస్తూ వచ్చినప్పటికీ ఇది నిలిచేటువంటిది కాదు. ఏ విధముగా వారు దీనిని పరిహసిస్తూ పోతుంటారో, ఏ విధముగా దీనిని తూలమాడుతూ పోతుంటారో, అన్నిటికంటే అన్ని రెట్లు అధికంగా ఇది అభివృద్ధినే నొందుతుంది కానీ క్షీణించడానికి వీలు కాదు.
1: Those organizations which are not able to take kindly to this glory which is spreading in the form of Sai, in the form of his organization, are taking to mean to devalue, to degrade, and to mislead people at large. But be rest assured.

0: sure that any of these atoms will prove to be nothing. And more they do, the more will be the glory, the more will be the grandeur, and the quicker will be the pace at which these noble things
1: will be displayed. ఒక విధమైనటువంటి యొక్క కీర్తి ప్రతిష్టలకు సహాయకారులు.
0: And all that being done now by them would aid and assist in the long run in the case of getting fame and name.
1: ఇది అసూయాపరుల యొక్క స్వభావం.
0: This is the nature of those who are given to jealousy feeling.
1: ఈ అసూయనే లేకపోతే ఈ అనసూయ తత్వము అభివృద్ధి కాదు.
0: But for this element of jealousiness in the others, you cannot have this case of అనసూయ తత్వము.
1: కనుక ఇట్టి వాటిని మనం లెక్క చేయక మన ఆశయాన్ని మన కర్తవ్యాన్ని మనం దీక్షగా పోని దీనిని సాధించటకు సాయి సంస్థల వారు ఎంతైనా కూడా మీరు ముందజ్జ వేయాలి.
0: సో డోంట్ పే ఎనీ హీడ్ టు సచ్ ఎఫర్ట్స్ బై అదర్స్. బీ ఫర్మ్ ఇన్ యువర్ రిజాల్వ్, బీ ఫర్మ్ ఇన్ యువర్ ఐడియల్స్, బీ స్ట్రెంగ్థన్ ఇన్ యువర్ డ్యూటీ అండ్ ప్లంజ్ ఫార్వర్డ్ అండ్ మూవ్ ఫార్వర్డ్.
1: ఈ విధంగా మనం ఇక్కడ ప్రవేశించినందుకు ఈనాడు ఈ స్థానంలో ఈ పవిత్రమైనటువంటి యొక్క అవకాశాన్ని అందుకున్నందుకు ఈ విషయాలు మీరు హృదయంలో భద్రపరచుకొని మున్ముందు చేయవలసినటువంటి కార్యక్రమంలో మీరు ఆలస్యం చేయకుండా దీనిని అతి శీఘ్రంగానే కార్యాచరణలో పెట్టడానికి పూనుకోండి.
0: Today you have had this opportunity of taking part in this assembly, of partaking of this joy, of partaking of this ananda. Don't waste even a second from now onwards. Utilize it fully and to the best possible extent.
1: సంకల్పము కార్యము రెండు ఒకే పర్యాయము జరగాలి.
0: You must have your resolve, your thought and your action at the same time.
1: Kanuka nete nundi meeru cheyavalsinatundi okka dinlo konni vidhamaina master plan ga vesukoni ee naati madhyanamu kontha mandi oka committee ga cheri deeniki taginatundi okka karyakramanni meeru nirnayinchandi.
0: So right from this moment onwards, get together in the afternoon, chalk out a master plan of action.
1: Anni rashtramulu yendu kudanu deenini abhirthi padtari.
0: All the states should be represented in such activities.
1: Sai di kevalam andhra rashtram ane meer bhavincharadu.
0: Don't feel that Sai belongs to the state of Andhra.
1: Prapanchame Sai yokka graham.
0: The entire world
1: andaru Sai vare.
0: The entire world is the home of Sai. All are Sai's people.
1: Andaru okkate.
0: All are one.
1: Ee tattvanni ee kaliyugamlonde manamu nirupinchadaniki taginatundi prayatnam cheyali.
0: You must make efforts to prove to the world in this Kali Yuga this principle.
1: Ide nenu ee naadu aashinchetvanti yokka aasha.
0: This is what my hope is on this day.
1: Nee aashalanni kuda nenu nerveristunnanu. Naa ee okka aasha meerandaru nerveerthaali.
0: I am fulfilling all your hopes and all your aspirations. You now fulfill this one aspiration of mine.

0: అందరూ ఆయుర ఆరోగ్యంగా ఆనందంగా శాంతి సంతోష సౌభాగ్యంగా వర్ధిల్లి దేశ సేవలు మీ దేహం యొక్క శక్తిని మనోశక్తిని ఆధ్యాత్మిక శక్తిని అంకితం గావించి సార్థక జన్మలు కావాలని నేను ఈనాడు ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: I'm hoping and blessing you on this day that you might have a continued state of comfort, that you would be endowed with wealth, with peace, with prosperity, and do things and think things which would prove beneficial not merely to yourself but to those around you, and thus you would be sanctifying and making your life sacred.
2: You were listening to a divine discourse delivered by Bhagavan Sri Satya Sai Baba on the 23rd of November 1982 during Bhagavan's birthday celebrations.

దే పుట్టి నీటిలో జీవించి జలమునందే చేప మరణముందు జలము కంటే పాలు గొప్పవైనప్పుడు

0: విశ్వశాంతికిదియే విప్లవంబు విశ్వశాంతికిదియే విప్లవంబు.
1: దేర్ ఇస్ ది ఇగ్నోరెన్స్ ఆఫ్ ది అబ్సెన్స్ ఆఫ్ ఫియర్ ఆఫ్ సిన్. దేర్ ఇస్ నో లవ్ ఫర్ గాడ్. ఇట్ ఈస్ ఫర్ దట్ రీజన్ ద హ్యూమన్ వాల్యూ అండ్ ద హ్యూమన్ క్వాలిటీ ఈస్ గాన్. దిస్ ఇస్ ద రీజన్ ఫార్ the revolution for the absence of universal peace.
0: Prema swaroopulara,
1: embodiments of love.
0: Ee prapancham nandukala manavulandariyendu roopamulandu cheriyaliyendu rangunandu enniyo bhedamulu kanipinchunnavi.
1: In this world, among human beings, we find varied races, different activities, the complexions, shapes and forms.
0: Kani andaru manavuli.
1: Yet all are human beings basically.
0: Ee manavatvamlo

0: మేమందరూ ఒక కుటుంబీకులే అనేటువంటి సత్యాన్ని మరవకూడదు.
1: One should not forget the fact that belonging to the human race, that we belong to one universal family.
0: అందరు ఒక కుటుంబీకులే.
1: All are members of the same universal family.
0: మానవులందరూ ఒకే జాతికి సంబంధించినటువంటి వారే.
1: They all belong to the same race.
0: అది ఏ మానవ జాతి.
1: That is the human race.
0: ఈ జాతికి అంతయు కూడాను ఒకే తండ్రి.
1: And the entire human race has only one father.
0: అతనే దైవం.
1: He is God himself.
0: కులము ఒక్కటే, జాతి ఒక్కటే, తండ్రి ఒక్కడే.
1: They belong to the same race, same community, and have the same father.
0: అట్టి తండ్రిని దర్శించవలనన్న ప్రతి మానవుడు కూడాను సత్యశీలమును సంపాదించాలి.
1: In order to see God, the God the Father, one should acquire the quality of truth.
0: దైవము ప్రేమస్వరూపుడు.
1: God is love.
0: అది ఏ ప్రేమ? సర్వ మానవుని యందు కూడాను హృదయం నందు ఉన్నది.
1: Love resides in the altar of everyone.
0: భగవంతుని యొక్క ప్రేమ ఏ విధంగా అందరి యందు కూడాను సమంగా ప్రచరించుతున్నాడో అదే విధంగానే ప్రతి మానవుడు కూడాను తన హృదయం నందున్నటువంటి ప్రేమను అందరి యందు సమానంగా ప్రసరింపచేయాలి.
1: Just as God has given love equally to everyone, it is the responsibility of everyone to share the same love with the fellow being.
0: అది ఏ మానవుని ప్రధాన కర్తవ్యం.
1: That is the main duty of mankind.
0: భగవంతుని యొక్క ప్రేమను తన హృదయంలో ఉంచుకొని ఆ ప్రేమను స్వార్థ సప్రయోజన నిమిత్తమై అనుభవించక సర్వ మానవులకు ఎందుకూడను ఈ ప్రేమ ఉన్నదని దానితో పంచుకోవాలి.
1: God given love is within every one of us, which we have got to spread and share, but not for selfish reasons and self-interests.
0: అప్పుడే భగవంతుని ప్రేమకు పాత్రుడు కాగలడు.
1: Then only we deserve God's merciful grace.
0: ఈ ప్రేమలో రెండు విధములైనటువంటి ఫలితములు మానవుడు పొందుతున్నాడు.
1: Man faces two results out of this love.
0: తన ప్రేమను అందరికీ పంచి అందరినీ ఆనందపరచటము ఇది ఒక విధమైనటువంటి ఫలము.
1: One way of expression of the love latent in us is to share with everybody and making others happy.
0: 10 మంది ప్రేమకు పాత్రుడైనటువంటి ఈ వ్యక్తిని పరమాత్ముడు ప్రేమిస్తుంటాడు.
1: The one who is beloved to everyone is equally beloved to God himself.
0: మానవుడు తోటి మానవులను ప్రేమించటం చేత పరమాత్ముడు ఈ తోటి మానవుడి ఎందున్నటువంటి యొక్క ప్రేమ తత్వాన్ని తాను ప్రేమిస్తుంటాడు.
1: As man loves his community, the fellow beings, naturally God would notice the love of everybody, and so he confers his grace.
0: దైవం యొక్క ప్రేమను సాధించాలి అనుకున్నటువంటి వ్యక్తి కేవలం తన ప్రేమను తాను సాధించినటువంటినప్పుడే దైవ ప్రేమను కూడాను సాధించడానికి అర్హుడవుతాడు.
1: If you want to be the recipient of God's love, you should recognize the innate love.
0: కనుక ఈ ప్రేమ తత్వమునందు అనేక రకములైనటువంటి యొక్క ఫలితములు ఏర్పడి ఉంటున్నాయి.
1: There are many results, there are many effects of love.
0: సూర్యరశ్మి యందు ఏ విధంగా అనేక రంగములు అంతా కూడాను రంగులు కలిసి ఉండును అదే విధముగానే మానవుని యందు కూడాను అనేక రకములైనటువంటి యొక్క ధర్మములు న్యాయములు ప్రేమతత్వములు ఇమిడి ఉంటుంటాయి.
1: Just as sunlight has got all the 7 colors, in man also we have got the shades of justice, righteousness and love.
0: మానవుని యొక్క ప్రేమ దిక్సూచిక యంత్రం వంటిది.
1: Human love is like a compass.
0: ఈ దిక్సూచిక యంత్రమును ఎక్కడ పెట్టినప్పటికీ దాని ముళ్ళు ఉత్తర దిశకే తిరుగుతూ ఉంటుంది.
1: The compass may be kept anywhere, but it always directs itself towards the north.
0: అదే విధంగానే మానవుని యొక్క ప్రేమ స్వార్థంగా సప్రయోజనంగా తన పర అనేటువంటి భేదం లేకుండా నిరంతరము కూడాను దైవం వైపునే దీని ముళ్ళు తిరగాలి.
1: లైక్ వైజ్ లవ్ షుడ్ నెవర్ బి డైరెక్టెడ్ టువర్డ్స్ సెల్ఫిష్నెస్ ఆర్ సెల్ఫిష్ గెయిన్ విదౌట్ ఎనీ కైండ్ ఆఫ్ డిఫరెన్సెస్ ఆఫ్ మైన్ అండ్ థైన్ బట్ ఇట్ షుడ్ బి డైరెక్టెడ్.
0: ఈ విధమైనటువంటి యొక్క సహజ గుణములు కలిగినటువంటి వాడే నిజమైన మానవుడు.
1: He is a true human if he has got these natural qualities.
0: తాను పర అనేటువంటి భేదములకు గురి కాకుండా ఉండాలి.
1: He should never submit himself to the feelings of mine and thine.
0: అందరి యందు ఉండనటువంటి యొక్క తత్వము ఒక్కటే అని గుర్తించి వర్తించాలి.
1: He has to know and conduct himself knowing the love which is uniform in everybody.
0: కనుక ప్రేమ తత్వాన్ని మనం అర్థం చేసుకోవాలనుకుంటే దివ్యత్వాన్ని మనం మొట్టమొదట గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: If you want to know the nature of love, you have to understand the divinity and the principle.
0: ఈ ప్రేమ చాలా పవిత్రమైనటువంటిది. ప్రేమ
1: love is very sacred.
0: చాలా విలువైనటువంటిది. ప్రేమ
1: is highly valuable.
0: చాలా విశాలమైనటువంటిది. ప్రేమ
1: it is so vast.
0: సర్వ మానవుని యందు కూడాను సమత్వంగా ప్రవహించేటువంటిది ఈ ప్రేమ.
1: This love is distributed equally in the entire humanity.
0: ఇందులో హెచ్చు అందులో తగ్గు అనేటువంటి ఏమాత్రము భేదము కనిపించదు.
1: There's no difference in quantity, less or more.
0: ఇట్టి సమత్వాన్ని కలిగినటువంటిదే దైవం యొక్క ప్రేమ.
1: God's love is uniform.
0: దైవము తనయందే ఉన్నాడు ప్రేమ స్వరూపుడై అనేటువంటి సత్యాన్ని గుర్తించేదే మానవుని యొక్క కర్తవ్యము.
1: The human responsibility lies in recognizing God within himself in the form of love.
0: తన యందు ఉండినటువంటి ప్రేమ స్వరూపుడైన భగవంతుణ్ణి తాను ఎందుకు గుర్తించడానికి ప్రయత్నించటం లేదు?
1: When God is within you in the form of love, why is it that you don't know him?
0: కారణం తాను వేరు భగవంతుడు వేరు అనేటువంటి భేదభావం ఉండటం చేతనే ఇన్ని రకములైనటువంటి అవస్థలకు గురి అవుతున్నాడు.
1: The reason is that he considers himself separate from God, therefore he undergoes troubles and problems.
0: భగవంతుడు జీవులకంటె ప్రత్యేకంగా ఉండేటువంటి వాడు కాదు.
1: God is not separate from beings.
0: జీవులయందే దేవుడు స్వస్వరూపుడై ప్రేమ స్వరూపుడుగా ఉంటున్నాడు.
1: God dwells in all of the beings in the form of love.
0: ఈ సత్యాన్ని అనుభవపూర్వకంగా కూడా మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: We have to make every effort to know this truth, experience it.
0: ప్రేమ లేని మానవుడు జగత్తులో కానరాడు.
1: There is no man in this world without love.
0: ఏదో ఈ ప్రేమ లౌకికమైనటువంటిది, భౌతికమైనటువంటిది, ప్రాకృతమైనటువంటిదిగా మీరు భావించి ఈ ప్రేమను ప్రత్యేకంగా మీరు త్రోచిగుచ్చుతున్నారు.
1: You just neglect love, considering it so simple, worldly, physical and mundane.
0: కానీ ఈ ప్రేమ దైవ ప్రేమ తప్ప అన్యమైనటువంటి ప్రేమ కాదు.
1: బట్ love fundamentally is divine and nothing to do with the world. కొన్ని
0: దేహములకు సంబంధ బాంధవ్యమును గుర్తించి ఆ దేహమునకు పురస్కరించుకునేటువంటి పేర్లు మాత్రమే పెట్టుకుని అనుభవిస్తున్నారు.
1: The love may be experienced basing on the physical relationships.
0: పుట్టినటువంటి బిడ్డకు వాత్సల్యము అని పిలుచుకుంటున్నారు.
1: The child will have the love what we call affection.
0: కట్టుకున్న భార్యకు ప్రేమ అంటున్నారు.
1: And the wife will have the love towards her husband.
0: Bandhu mitrulato koodinatundi sapremanu anuragamu antunnaru.
1: And it's kind of attachment towards relations.
0: Vastulabaina prema ichcha antunnaru.
1: And towards objects it is the will of the desire.
0: Ee peru bhautikamainatundi sambandhamanu gurtinchukoni thanu upayoginchukuntunnade kaani nijamuga idi bhagavantuni yokka premane.
1: Though man has been making use of love at the human level, it is essentially divine.
0: ఈ సత్యాన్ని మాత్రం ఎవరు కూడా మరవకూడదు.
1: నో వన్ షుడ్ ఫర్గెట్ దిస్ ట్రూత్.
0: ఇట్టి సత్యాన్ని మర్చిపోవటం చేతనే మానవుడు భిన్న మార్గములందు ప్రయాణమైపోయి తన భిన్న విధమైనటువంటి యొక్క బాధలకు గురి అవుతున్నాడు.
1: యాజ్ దిస్ ఫండమెంటల్ ట్రూత్ ఇస్ ఫర్గాటన్, మ్యాన్ ఇస్ డైవర్టెడ్, పర్వర్టెడ్, మిస్డైరెక్టెడ్.
0: ఈ బాధలకు గురి కావడానికి ఏది కారణము?
1: వాట్ ఆర్ ద రీజన్ బిహైండ్ హిస్ సఫరింగ్?
0: ఈ భేదమే కారణం.
1: These differences are the cause.
0: ఈ భేదము కలిగినటువంటి మానవుడు ఏనాటికి నీ దైవత్వాన్ని పొందలేడు.
1: Man with these differences will never attain divinity.
0: నేను ఎంతో కాలం నుంచి కూడాను దేహాభిమానమును మానండి అంటున్నాను.
1: భగవాన్ హస్ బీన్ రిపీటెడ్లీ టెలింగ్ అస్ నాట్ టు హ్యావ్ బాడీ అటాచ్మెంట్ టూ మచ్.
0: కేవలము ఈ దేహాభిమానం పెంచుకోవటం చేతనే దైవాభిమానం అనేటువంటిది క్రమక్రమేణా తరిగిపోతున్నది.
1: As we have more and more of body attachment, we'll be having less and less of attachment to God.
0: దేహాభిమానము కేవలం ప్రాపంచిక సంబంధమైనటువంటిది.
1: The attachment to the body is worldly.
0: ప్రేమ హృదయ సంబంధమైనటువంటిది.
1: Love is related to heart.
0: కనుక ఇట్టి హృదయ సంబంధమైన ప్రేమను ప్రతి మానవుడు కూడాను అనుభవించడానికి తగిన అర్హత కలిగి ఉంటున్నది.
1: Therefore, the love which originates out of human heart, everyone must experience.
0: భగవంతుని ప్రేమను అర్థం కూడాను చేసుకోలేరు.
1: We cannot understand God's love.
0: అనగా తన ప్రేమను ఎంతవరకునో దానికి మాత్రమే పోల్చుకుంటూ వస్తుంటారు.
1: He compares with his narrow, limited love within him.
0: ఈ యొక్క పోలిక మంచిది కాదు.
1: That comparison is not good.
0: ఎందుకనగా తన యొక్క దీనిని పురస్కరించుకుని ఈ ప్రేమను కూడా పోల్చుకుంటుంటాడు.
1: యు కంపేర్ యువర్ లవ్ విత్ ద డివైన్ లవ్.
0: పరమాత్మ ప్రేమ స్వార్థరహితమైనటువంటి ప్రేమ.
1: గాడ్స్ లవ్ ఇస్ సెల్ఫ్లెస్.
0: అనంతమైనటువంటి ప్రేమ.
1: ఇట్ ఇస్ ఇన్ఫినిట్.
0: ఇలాంటి అనంతమైనటువంటి ప్రేమను అప్రమాణమైన ప్రేమ.
1: That's beyond all measure.
0: అమరత్వమైనటువంటి ప్రేమ.
1: That is immortal.
0: దీనికి ప్రమాణం అనేదే లేదు.
1: It has no limits whatsoever.
0: కనుకనే మానవుయందు ప్రసరించేటువంటి రక్తము సర్వత్రా కూడా ఉండినప్పటికీ,
1: Though the blood circulates all over the body,
0: దీనిని ఆధ్యాత్మిక మార్గం నందు అంగీరసహ అన్నాడు.
1: In the spiritual parlance, it is called అంగీరసహ.
0: ఆ ప్రేమ రసస్వరూపమై అంగ అంగమునందు కూడాను సంచరిస్తూ ఉంటుండాలి.
1: లవ్ ఇస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎసెన్స్ దట్ సర్క్యులేట్స్ ఆల్ ఓవర్ ద బాడీ.
0: అంగీరస అనగానే అంగముల యందు రసస్వరూపుడై పరమాత్ముడు సంచరించేటువంటి దానికి అంగీరసుడు అన్నారు.
1: అంగీరస మెంట్ ద రస ద ఎసెన్స్ డివైన్ లవ్ భగవంతుడికి ఎన్ని పేర్లు ఉంటుంది ద బాడీ.
0: ఈ ప్రేమతత్వాన్ని పురస్కరించుకుని తన పేర్లు కూడాను మారుతూ ఉంటాయి.
1: God has got so many names and the titles basing on is the principle of love.
0: కాని అట్టి ప్రేమ తత్వము ప్రతి మానవుని యందు కూడా ఉంటున్నది.
1: That divine love is present in everyone.
0: మానవుని యందు లేనటువంటి ప్రేమ ఎక్కడ కూడా కనిపించదు.
1: In fact, the love which is not in you is not in you present
0: anywhere. పరమాత్మను స్వయం ప్రేమనే మీ యందు కూడా ఉంటున్నది.
1: The love of God is within you.
0: ఈ ప్రేమకు ఆ ప్రేమకు ఏమాత్రం వ్యత్యాసం కనిపించదు.
1: దేర్స్ నో డిఫరెన్స్ బిట్వీన్ ద డివైన్ లవ్ అండ్ ద హ్యూమన్ లవ్.
0: ఇవి రెండింటి ఎందుకును క్వాలిటీ గాని క్వాంటిటీ గాని ఒకటిగానే ఉంటుంటాయి.
1: ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ క్వాలిటీ అండ్ క్వాంటిటీ బోత్ ఆర్ వన్ అండ్ ద సేమ్.
0: ఇట్టి ఏకత్వమైనటువంటి ప్రేమతత్వాన్ని ఎందుకు మానవులు ఈ విధంగా కూడా భిన్నత్వంగా భావిస్తున్నారు? ఇదే పెద్ద పాపం.
1: That undivided love is viewed something like fragmented or divided, which is worse to the sins.
0: తమ లౌకికమైనటువంటి చర్యలకు తగినట్టుగా దీనిని పోల్చుకుంటూ ఉంటారు.
1: He compares himself with his worldly activity.
0: లౌకిక చర్యలకును ప్రేమకు సంబంధం లేదు.
1: The worldly activity and the love has no relation.
0: చర్యలు వేరు, ప్రేమ వేరు.
1: Actions are different and love is separate.
0: ఇలాంటి స్వయం ప్రేమను కూడాను మీరు మానవత్వాన్ని వహించి కూడాను దివ్యత్వాన్ని పొంది కూడాను మీరు గుర్తించుకోలేకపోతున్నారు.
1: Though there is love latent in you, divinity immanent in you, yet you are not able to know.
0: దీనిని పురస్కరించుకుని జంతువునాం నరజన్మ దుర్లభం.
1: Basing on this, it is said human life is rare.
0: ప్రతి మానవుని ఎందుకూడాను దైవం స్వరూపుడు అనేటువంటి ఒక ప్రేమగానే ఉంటుండారు.
1: In everyone, God is present in the form of love.
0: దైవం మనుష్య రూపేణ.
1: గాడ్ ఈజ్ ఇన్ హ్యూమన్ ఫామ్.
0: అలాంటి మనుష్య రూపాన్ని పొందినప్పటికీ మనుష్యుడైనటువంటి వాడు మాధవత్వాన్ని గుర్తించుకోలేకపోతున్నాడు.
1: దో ఇన్ హ్యూమన్ ఫామ్ హ్యావింగ్ గాడ్ ఇన్ హిమ్ హీ నాట్
0: మాధవత్వము నుండే మానవుడు పుట్టెను.
1: అవుట్ ఆఫ్ ది డివినిటీ ది హ్యూమన్ ఇస్ బోర్న్.
0: మానవత్వమునకు దైవత్వమునకు భేదమేల.
1: వై షుడ్ దేర్ బి డిఫరెన్స్ బిట్వీన్ ది హ్యూమన్ అండ్ ద డివైన్.
0: కనుకనే అతనే మన తండ్రి.
1: God is our father.
0: కనుక తండ్రి యొక్క రక్తమే కుమారుడు యందు ప్రసరిస్తూ ఉంటాడు.
1: The very same blood of the father is present in the son.
0: ఈ సత్యాన్ని గుర్తించుకున్నటువంటి మానవుడు దైవత్వాన్ని ఏమాత్రం కూడాను దూరం గావించుకోలేడు.
1: The one who has understood this fundamental truth will never distance himself from God.
0: అనేక రకములైనటువంటి కర్మల యొక్క అడ్డుజాడ్ల ద్వారా దీన్ని దూరం గావించుకుంటున్నాడు.
1: Many actions in between stand as obstacles and distance you.
0: దీనిని ఏమాత్రం కూడా నువ్వు దూరం గావించుకోకూడదు.
1: యూ షుడ్ నాట్ గో అకార్డింగ్లీ.
0: దైవమే ప్రేమ స్వరూపుడు.
1: గాడ్ ఈస్ ది పర్సనిఫికేషన్.
0: లవ్ ఈస్ గాడ్ లివ్ ఇన్ లవ్.
1: లవ్ ఈస్ గాడ్ లివ్ ఇన్ లవ్.
0: ఆ ప్రేమతత్వమే నిజమైనటువంటి దైవత్వము.
1: దట్ లవ్ ఈస్ ది యాక్చువల్ ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ.
0: దీనికి ఒక స్వరూపం లేదు.
1: It has no specific form.
0: అయితే ప్రేమకు ఏ స్వరూపం పెడతావు?
1: What form can you assign to love?
0: ప్రపంచంలో ఈ ప్రేమకు స్వరూపం లేదని అనేక మంది సైంటిస్టులు అంతా కూడా దీన్ని ధిక్కరిస్తుంటారు.
1: Many scientists say that love has no specific form.
0: కానీ ఇది చాలా పొరపాటు.
1: It is a mistake in one way.
0: రూపం లేనటువంటి వస్తువులు జగత్తులో కానరావు.
1: In this world there is nothing that can exist without form.
0: ఇది ఒక పుష్పము.
1: This is a flower.
0: దీనికి సుగంధం ఉంటుండాలి.
1: It has fragrance.
0: దీనికి పరిమళం ఉంటుండాలి.
1: It has smell.
0: పుష్పమునకు రూపం ఉంది కానీ పరిమళమునకు రూపం లేదు.
1: Flower has a form and not the fragrance.
0: అని వాదిస్తుంటారు.
1: And people argue like that.
0: ఇది చాలా పొరపాటు.
1: It is a big mistake.
0: వాసన కూడా పుష్పం ఒక విధమైనటువంటి రూపం ఉంది.
1: Even fragrance, aroma has smell.
0: ఈ వాసనను మనం అనుభవించేటువంటి దానికి ఈ పుష్పమే మూల కారణం.
1: అండ్ ద ఫ్లవర్ ఇస్ ద మెయిన్ కాజ్ టు మేక్ యూ ఎక్స్పీరియన్స్ ద
0: మూలాధారమైనటువంటి యొక్క ఈ పుష్పమే లేకపోతే సుగంధం ఏ రీతిగా వస్తుంది?
1: వితౌట్ ది ప్రైమార్డియల్ బేసిక్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ద ఫ్లవర్ హౌ కెన్ యూ ఎక్స్పీరియన్స్ ద స్మెల్?
0: ప్రేమకు తలియే లేకపోతే ఈ ప్రేమ అనేటువంటి దాన్ని మానవుడు ఏ విధంగా అనుభవించగలడు?
1: Without the presence of the mother, how do you experience the motherly love?
0: ఈ ప్రేమకు తల్లియే మూల కారణము.
1: Therefore, mother is the center of love.
0: కనుక ప్రతి వస్తువు కూడాను రూపం ఉంటున్నది ఈ జగత్తును.
1: ఎవ్రీ ఆబ్జెక్ట్ ఇన్ దిస్ వరల్డ్ హ్యాస్ ఎ ఫార్మ్.
0: అణో రణీయాన్ మహతో మహీయాన్.
1: అండ్ స్మాలెస్ట్ టు ద స్మాల్ అండ్ ద బిగ్గెస్ట్ టు ద బిగ్, నో మ్యాటర్.
0: కానీ దీనిలో నీవు క్వాంటిటీని క్వాలిటీని వ్యత్యాసంగా భావిస్తున్నావు, కానీ దీనికి ఏమాత్రము వ్యత్యాసం లేదు.
1: You consider the quality and the quantity. In fact, there's no difference at all.
0: Purnamada purnamidam purnat purnamudachyate purnascha purnamadaya purnameva vasishyati.
1: That is full and this is full. That is total. So also this.
0: Anyu purname.
1: All are full.
0: Purnamada adi purname.
1: That is full.
0: Purnamidam.
1: This too is full. This too is full.
0: Purnascha purnamadaya. ఈ పూర్ణం నుంచి తీసినటువంటిది అది కూడా పూర్ణమే.
1: అవుట్ ఆఫ్ ఫుల్నెస్, ఇఫ్ ఫుల్నెస్ ఇస్ డిడక్టెడ్, ఇట్ ఇస్ ఆల్సో గోయింగ్ టు బి ఫుల్.
0: పూర్ణ స్వరూపమైనటువంటి
1: ఎవ్రీథింగ్ ఇస్ కంప్లీట్
0: స్వరూపమే.
1: ఎవ్రీథింగ్ ఇస్ టోటల్ ఫుల్.
0: కనుక మానవుడు మాధవత్వాన్ని గుర్తించుకుని లేకపోవడానికి మూల కారణము దేహాభిమానమే మూల కారణం.
1: మ్యాన్ ఇస్ నాట్ ఏబుల్ టు రియలైజ్ గాడ్ బికాస్ ఆఫ్ బాడీ అటాచ్మెంట్.
0: ఈ దేహాభిమానాన్ని పెంచుకుంటూ కట్టగడిపడికి దైవాభిమానం త్రుంచుకుంటూ పోతున్నాడు.
1: As he grows more and more of attachment towards the body, he gets detached from the affection towards God.
0: Kalukani ee attachment anetundi chaala goppadi anukuntunnavu neevu.
1: You think that attachment is important.
0: Deeniki goppadi?
1: In what way?
0: Prapanchika sambandhamainatundi daniki goppadi.
1: In the worldly sense
0: attachment undavalsindi.
1: Attachment is needed.
0: Biddalu talli ee okka attachment untundadi.
1: The child and the mother, there is a
0: sodarini sodarulu kudanu attachment untadi.
1: There is attachment among brothers and sisters.
0: Bhagya attachment untadi.
1: Attachment husband
0: talli pillaliki attachment untadi.
1: The mother and the
0: kaani
1: child.
0: Kaani attachment e.
1: It is attachment.
0: Attachment ante emi karipinchukunnatundi kaani kaliginatundi kaadu.
1: Attachment is something that is kalpinchuta, artificial, of your own making.
0: Neevu neevu kalpinchukovatame.
1: It is of your own making.
0: Kaani adi kanipinchinatvanti okka prema tattvam.
1: But you do not see it is something love behind.
0: Daivamu sarvulu endukunu tana swaroopane dharinchi unnadu.
1: In fact, God is present in his own pristine form.
0: Ee jagannataka rangamulandu.
1: In this drama of life.
0: Tane actor tane director.
1: God is the actor and director.
0: అన్ని వేషములు కూడా తానే వేస్తున్నాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ హి ప్లేస్ డిఫరెంట్ రోల్స్.
0: మీ యొక్క వేషం వేరుగా మీరు భావిస్తున్నారు.
1: యూ కన్సిడర్ యువర్ రోల్స్ డిఫరెంట్.
0: కానీ ఈ డ్రామా లోపల మీది కూడా ఒక వేషమే.
1: ఇన్ దిస్ డ్రామా ఆఫ్ దిస్ వరల్డ్ యు ఆర్ జస్ట్ ఎన్ యాక్టర్.
0: ఈ వేషం నందు కూడా దైవత్వం ఉంటున్నాడు.
1: ఈవెన్ ఇన్ దిస్ రోల్ దేర్ ఇస్ గాడ్ ఇన్ యూ.
0: కనుకని ఈ దైవత్వమే ఒకరిని శిక్షిస్తున్నాడు, ఒకరిని రక్షిస్తున్నాడు.
1: ది సేమ్ గాడ్ హూ ప్రొటెక్ట్స్ అండ్ పనిషెస్.
0: కానీ రెండు కూడాను తానే అనుభవిస్తున్నాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ హీ ఎక్స్పీరియన్సెస్ బోత్.
0: ఒకటి చెడ్డగాను ఒకటి మంచిగాను నిరూపిస్తుంటాడు.
1: హీ ప్రూవ్స్ దట్ వన్ ఈస్ బ్యాడ్, అదర్ ఈస్ గుడ్.
0: కానీ గుడ్ అండ్ బ్యాడ్ అనేటువంటిది రెండు ఒక్కడే చేస్తున్నాడు.
1: బట్ గుడ్ అండ్ బ్యాడ్ ఆర్ ఓన్లీ అవుట్ ఆఫ్ హిమ్, ఓన్లీ వన్ ఎగ్జిస్టెన్స్.
0: కనుక అన్నింటికీ దైవమే మూల కారణము.
1: ఫర్ ఆల్ థింగ్ గాడ్ ఈస్ ఇంపార్టెంట్ బేస్.
0: తానే యాక్ట్ చేస్తున్నాడు.
1: హీ యాక్ట్స్.
0: తానే అనుభవిస్తున్నాడు.
1: హి ఎక్స్పీరియన్సెస్.
0: తానే ఆచరిస్తున్నాడు.
1: హి ప్రాక్టీసెస్.
0: తానే ఆదర్శాన్ని నిరూపిస్తున్నాడు.
1: అండ్ హి డెమోన్స్ట్రేట్స్ ఐడియల్ టు ది సొసైటీ.
0: ఇట్టి సత్యాన్ని మొట్టమొదట మనం గుర్తించాలి.
1: దిస్ ట్రూత్ వి మస్ట్ రికగ్నైజ్ ఇన్ ద బిగినింగ్.
0: చదువుతున్నారు.
1: యు స్టడీ.
0: ఈ చదువులో ఫెయిల్ అయినటువంటి వాడు భగవంతుడే.
1: అండ్ ద వన్ హూ ఫెయిల్స్ ఇన్ ద ఎగ్జామినేషన్ ఇస్ గాడ్.
0: ఓ గ్రేడ్ తెచ్చుకున్నవాడు భగవంతుడే.
1: ద వన్ హూ గాట్ ఓ గ్రేడ్
0: ఫెయిల్ అయినటువంటి వాడు భగవంతుడే.
1: ద వన్ హూ ఫెయిల్డ్ ఇస్ గాడ్.
0: అంతా భగవంతుడే.
1: ఎవ్రీథింగ్ ఇస్ డివైన్.
0: కేవలం నీ రూపాన్ని నిరూపించి ఇతను ఫెయిల్ అయిపోయినాడు ఇతను పాస్ అయినాడు అని మాత్రమే మనం జగత్తుకు విచారం చేస్తున్నామే కానీ ఆత్మతత్వానికి అన్నింటి యందు ఏకత్వమే.
1: ఇన్ ది వరల్డ్లీ సెన్స్ వి సే సో అండ్ సో ఫెయిల్డ్ సో అండ్ సో పాస్ట్ బట్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ గాడ్ ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్.
0: పొగుడున్నది తెగుడున్నది కూడా భగవంతుడే.
1: ఇట్ ఇస్ ద ప్రైజ్ ఆర్ బ్లేమ్ ద సేమ్.
0: దూషించినది భూషించినది భగవంతుడే.
1: అండ్ ది కైండ్ ఆఫ్ దూషణ ది అక్యుజేషన్
0: తిరస్కార పురస్కారములు కూడా భగవంతుడే.
1: ది యాక్సెప్టెన్స్ ఆర్ రిజెక్షన్ ఆర్ బేసికలీ
0: సర్వము భగవంతుని యొక్క సత్యమే.
1: ఎవ్రీథింగ్ ఇస్ గాడ్స్.
0: ఇట్టు సత్యాన్ని గుర్తించినటువంటి వాడు నిజమైనటువంటి వ్యక్తి.
1: ది ట్రూ డివోషన్ లైస్ ఇన్ నోయింగ్ దిస్
0: నాట్ డివోషన్ వ్యక్తి నాట్ వ్యక్తి
1: హీఈస్ ఎ ట్రూ ఇండివిజువల్ ఇఫ్ హీ నోస్ దిస్ ట్రూత్.
0: కనుక నీటిని వ్యక్తిగా మీరు భావిస్తున్నారు.
1: యూ కెన్ కాల్ హిమ్ వ్యక్తి ది ఇండివిజువల్.
0: వ్యక్తి అనగా ఏమిటి?
1: హూ ఇస్ వ్యక్తి ఆర్ ఇండివిజువల్?
0: నిన్నటి దినం చెప్పాను.
1: భగవాన్ సెడ్ అదర్ డే
0: తన యందే అవ్యక్తమై
1: దట్ విచ్ ఇస్ అవ్యక్త హిడెన్
0: గూఢముగా
1: దట్ ఇన్ సీక్రెట్
0: కనిపించకుండా
1: ఇన్ ఎ హిడెన్ వే
0: సంచరించేటువంటి ఒక దివ్యత్వమునకే వ్యక్తి అని పేరు.
1: దట్ కైండ్ ఆఫ్ డివినిటీ హూ ఎక్స్ప్రెస్ ఇస్ మేనిఫెస్ట్ ఈజ్ వ్యక్తి.
0: ఆ వ్యక్తిత్వం కూడా తన ఎందున్నటువంటి యొక్క అవ్యక్తమైనటువంటి ఒక శక్తియే.
1: దట్ ఇండివిజువాలిటీ ఈజ్ హిడెన్ విద్ ఇన్ యూ.
0: కనుక ఏకత్వం అనేటువంటి దాన్ని గ్రహించడానికి అనేక విధమైన మార్గములు ఉంటున్నాయి.
1: టు నో దిస్ వన్నెస్ దేర్ ఆర్ మెనీ పాత్స్.
0: ఏకం సత్ విప్రా బహుధా వదంతి.
1: The truth is one. Scholars refer to many as
0: అనేక మంది అనేక పేర్లతో దీన్ని పిలుస్తూ వచ్చున్నారు.
1: Many people give many names.
0: కానీ ఇది పెట్టిన పేర్లే కానీ పుట్టిన పేరు కాదు.
1: They are all the names given పెట్టిన but not born పుట్టిన.
0: ఇలాంటి సత్యత్వాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: We have to make every attempt to know this truth.
0: దైవం ఒక్క ప్రేమ స్వరూపుడే.
1: గాడ్ ఈస్ ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్.
0: మరొక గుణం లేనే లేదు.
1: హెస్ నో అదర్ అట్రిబ్యూట్.
0: ఏ విధమైన ద్వేషం కానీ
1: నో హెట్రెడ్.
0: ఇంకే విధమైనటువంటి కలహం కానీ
1: నో కాన్ఫ్లిక్ట్.
0: ఇంకే విధమైనటువంటి ఒక భేదం కానీ
1: నో డిఫరెన్స్.
0: దైవత్వం ఉంది కాదరాదు.
1: నథింగ్ నో ట్రేస్ ఆఫ్ దెమ్ ఇన్ గాడ్.
0: ఈ భేదములన్నీ నీలో ప్రచరింపజేసేటువంటి ప్రతిబింబములే.
1: దీస్ ఆర్ ఆల్ ద డిఫరెన్సెస్ విచ్ ఆర్ యువర్ ఓన్ రిఫ్లెక్షన్స్.
0: భగవంతునికి భేదమే లేదు.
1: గాడ్ హ్యాస్ నో డిఫరెన్స్.
0: కానీ లోకంలో శరీరాన్ని ధరించడం చేత కొన్ని భేదములు కొన్ని పాటిస్తూ రావాలి.
1: బికాజ్ దేర్ ఆర్ సర్టన్ ఫార్మ్స్ అండ్ నేమ్స్ ఇన్ దిస్ వరల్డ్ సర్టన్ డిఫరెన్సెస్
0: ఆర్ ఆబ్జర్వ్డ్. ఆదర్శాన్ని నిరూపించే నిమిత్తమై కొన్ని భేదములు పాటిస్తూ రావాలి.
1: అండ్ టు టీచ్ ద లెసన్స్ ఆఫ్ ఐడియలిజం సర్టన్ డిఫరెన్సెస్ ఆర్ అడాప్టెడ్.
0: కనుక సర్వులు ఎందు ఉన్నటువంటి దైవత్వం ఒక్కడే.
1: ఇట్ ఇస్ ఓన్లీ సేమ్ గాడ్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీవన్.
0: ఇది ఏ నిజమైన మానవత్వము.
1: దిస్ ఇస్ ది ట్రూ హ్యూమన్ క్వాలిటీ.
0: మానవుడు అనగా
1: a human being manava
0: kevalamu shashvatamainatundi vaadu ani artham.
1: Meaning the one is immortal eternal.
0: Upanishadu endu nara ani pilcharu.
1: Upanishads call him as nara.
0: Ra anaga shashvatamu.
1: Ra means permanent.
0: Anaga konni vidhamainatundi na anaga ashashvatamu.
1: Na means temporary.
0: Ashashvatamainatundi vaadu kaadu narudu shashvatamainatundi vaade.
1: Nara the human is not temporary, not fleeting, he is eternal.
0: కనుక ఈ నర అనేటువంటిది ఆకాశ స్వరూపము.
1: నర రిప్రజెంట్ ద ఫార్మ్ ఆఫ్ ద స్కై.
0: ఆకాశం నుండి పంచభూతములు ఆవిర్భవించాయి.
1: ది ఫైవ్ ఎలిమెంట్స్ హావ్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్.
0: ఈ పంచభూతముల యొక్క స్వరూపమే మానవత్వము.
1: దేర్ హ్యూమన్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ ది ఫైవ్ ఎలిమెంట్స్.
0: కనుక ఈ పంచభూతములు ప్రతి మానవుడి యందు కూడాను సంచరిస్తూనే ఉన్నాయి.
1: ద ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్.
0: ఈ పంచభూతములు కూడాను ప్రేమ యొక్క పోస్తేనే ప్రసరిస్తూ ఉన్నాయి.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఇస్ ఓన్లీ సేమ్ డివైన్ లవ్ దట్ ఎక్స్ప్రెసెస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద ఫైవ్ ఎలిమెంట్స్.
0: మీకు గాయత్రి మంత్రంలో చెప్పాను.
1: భగవాన్ సెడ్ రిపీటెడ్లీ అబౌట్ గాయత్రి.
0: భూర్భువస్సువః. భూర్ అనగా ప్రాకృతమైనటువంటి యొక్క వస్తు పరిణామం.
1: భూర్ మీన్స్ ద వరల్డ్లీ మెటీరియల్.
0: దీనిని కొన్ని కదిలింపజేసేటువంటి యొక్క ఫోర్స్ ఉంటుండాలి, అదే ప్రాణము.
1: దేర్ ఇస్ సమ్ వైబ్రేషన్ ఫోర్స్ ద లైఫ్.
0: ఆ వైబ్రేషన్ ఈ మెటీరియలైజేషన్
1: ద వైబ్రేషన్ అండ్ మెటీరియలైజేషన్
0: రెండింటినీ కూడా ఒక మూలాధారమైనటువంటి తత్వం ఒకటి ఉంటుంది.
1: దేర్ లైస్ ద ప్రైమార్డియల్.
0: అది ఏ రేడియేషన్?
1: దట్ ఈజ్ రేడియేషన్.
0: రేడియేషన్, వైబ్రేషన్, మెటీరియలైజేషన్ ఈ రెండింటి మూడింటికి మాత్రమే భూర్భువస్వహ అన్నారు.
1: రేడియేషన్, వైబ్రేషన్, మెటీరియలైజేషన్ రిప్రజెంట్ ది త్రీ ఆస్పెక్ట్స్ ఆఫ్ గాయత్రి.
0: ఈ మూడు చేరి ఒక్కటిగానే ఉంటుండాలి.
1: ఆల్ ది త్రీ కాన్స్టిట్యూట్ వన్ అండ్ ద సేమ్.
0: అదే విధంగానే దైవత్వం లోపల అనేక నామములు చెప్పినప్పటికీ దైవం ఒక్కడే.
1: Though we extol God in different names, but God is one.
0: ప్రాకృతమైనటువంటి చర్యలు ఆచరిస్తూ పోవటం చేత ఇదని మానవుడు అంటున్నాడు.
1: Because of worldly point of view and activity, we call him a human.
0: దైవత్వమైనటువంటి చర్యలను అనుభవించడం చేత ఇతను దైవము అంటున్నారు.
1: బికాస్ ఆఫ్ ద డివైన్ యాక్షన్ వీ కాల్ హిమ్ డివైన్.
0: దైవము కానటువంటి వాడు లోకంలో ఒక్కడు కూడా కనిపించడు.
1: దేర్ ఇస్ నో వన్ హూ ఇస్ నాట్ డివైన్ ఇన్ దిస్ వరల్డ్.
0: మీరందరూ కూడా దైవ స్వరూపులే.
1: యు ఆర్ ఆల్ ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్.
0: మీరన్ని స్వరూపాలు కూడా విశ్వ విరాట స్వరూపములే.
1: ఆల్ ఫార్మ్స్ కాన్స్టిట్యూట్ ద కాస్మిక్ ఫార్మ్.
0: కానీ మీ దేహాన్ని మాత్రమే పురస్కరించుకుని మీరు మానవుడిగా భావిస్తున్నారు.
1: బేసింగ్ ఆన్ ద బాడీ యు కన్సిడర్ యువర్ సెల్ఫ్ ఏ హ్యూమన్.
0: దేహాన్ని పక్కకు నెట్టు.
1: Brush it aside.
0: అప్పుడు నీ జీవ స్వరూపాన్ని నీవు గుర్తించు.
1: Devil, you can know your true nature.
0: జీవాత్మ.
1: జీవాత్మ.
0: దేహాత్మ.
1: దేహాత్మ.
0: పరమాత్మ.
1: పరమాత్మ.
0: ఈ మూడింటి యొక్క పేర్లు ఎందు? జీవాత్మ.
1: జీవాత్మ.
0: జీవ ఆత్మ.
1: జీవ ప్లస్ ఆత్మ.
0: దేహ ఆత్మ.
1: దేహ ఆత్మ.
0: పర ఆత్మ.
1: పర ఆత్మ.
0: ఈ మూడింటి ఎందు కూడాను ఈ ఆత్మ అనేటువంటిది ఒక్కటే. దేహము
1: ఆత్మ ద సెల్ఫ్ బీయింగ్ సేమ్ ఇన్ ఆల్ ద త్రీ.
0: జీవుడు దేవుడు ఈ యొక్క పేర్లు మాత్రం వచ్చిపోయేటువంటివి.
1: ద బాడీ అండ్ ఇండివిజువల్ నేమ్స్ కమ్ అండ్ గో.
0: అన్నింటి ఎందు ఆత్మ ఒక్కటే గానే ఉంటుంది.
1: బట్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ద సెల్ఫ్ ఇస్ యూనిఫామ్ ఇన్ ఆల్ ద త్రీ.
0: కనుకనే ఇది ఆత్మస్వరూపులే.
1: సో యు ఆర్ ద వెరీ పర్సన్.
0: జీవాత్మ అన్న ఆత్మస్వరూపమే.
1: యు మే కాల్ ఇండివిజువల్ ఆత్మ బట్
0: పరమాత్మ అన్న ఆత్మస్వరూపమే.
1: పరమాత్మ ది స్పిరిచువల్.
0: దేహము గురించి చెప్పుకున్న దేహాత్మనే, అది పరమాత్మనే.
1: ఇన్ రిలేషన్ టు ద బాడీ ఇట్ ఈస్ స్టిల్ ద సెల్ఫ్.
0: దేహం ముందు ఆత్మ ఉంది కనుకనే దీనికి దేహాత్మ అన్నారు.
1: యాజ్ ది సెల్ఫ్ ఇస్ ప్రెసెంట్ ద బాడీ ఇట్ ఇస్ కాల్డ్ దేహాత్మ.
0: జీవుని ఎందుకు నువ్వు ఉచ్ఛ్వాస నిశ్వాసం ఇస్తుంటే చేత దీనికి జీవాత్మ అన్నారు.
1: ద ప్రిన్సిపల్ ఆఫ్ సెల్ఫ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ బ్రెత్ ఇన్ ది ఇండివిజువల్.
0: ఆత్మ యొక్క వైబ్రేషన్ మాత్రమే పరమాత్మ అన్నారు.
1: ద వైబ్రేషన్ ఆఫ్ ఆత్మ ద సెల్ఫ్ ఇస్
0: ఇది ఎప్పటికీ కూడా ఉండేటువంటిది.
1: ఇట్ ఈస్ ప్రెసెంట్ ఆల్ త్రూ.
0: ఇలాంటి సత్యనిత్యమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని
1: దట్ ఎటర్నల్ ట్రూత్
0: మానవులు గుర్తించుకోలేక
1: మ్యాన్ ఇస్ నాట్ ఏబుల్ టు నో.
0: ఏదో జీవులు వేరుగా భావించుకుని వారిని కేవలము ఒక శక్తిహీనులుగా విశ్వసిస్తున్నారు.
1: కన్సిడర్ ద జీవా ది ఇండివిజువల్ డిఫరెంట్ ఫ్రమ్ దేవా గాడ్ అండ్ ఫీల్ దే ఆర్ వీక్.
0: వీరు కేవలము అల్పులు కాదు.
1: యు ఆర్ నాట్ సో లో.
0: మానవుడు హీనుడు కాదు.
1: ఈజ్ నాట్ సో మీ.
0: మానవుడు కూడా దేవుడే.
1: అండ్ మ్యాన్ మానవ ఇస్ గాడ్ హింసెల్ఫ్.
0: అట్టి దైవత్వాన్ని నీవు పొంది కూడాను దైవత్వాన్ని వెతికేది ఎందుకు?
1: Finding divinity within you, why are you in such a
0: fast? Pasyan napichana pasyati mudo mudo mudo.
1: Is only fool who is in such of God, being himself a God.
0: నీవు సర్వమును దైవముగానే చూస్తూ కూడాను నువ్వు దైవాన్ని చూడాలని ఆశించుకోవటం ఇది మూఢత్వమే.
1: What all that you see around is God himself, but you want to see God.
0: నీ ఎదురుగా ఉండేటువంటి వారంతా దైవ స్వరూపాలే.
1: The one who is in front of you is the embodiment of God.
0: నీవు కేవలం మానవత్వాన్ని వహించడం చేత దైవంగా నీవు భావించుకోవటం లేదు.
1: బికాస్ యూ కన్సిడర్ యూర్సెల్ఫ్ హ్యూమన్ యూ డోంట్ నో గాడ్.
0: వివేకానంద ఒకనొక సమయం లోపల రామకృష్ణ పరమహంస దగ్గరకు వచ్చాడు.
1: వివేకానంద ఎట్ వన్ టైమ్ అప్రోచ్ రామకృష్ణ పరమహంస.
0: కానీ రామకృష్ణుడు అనేక బోధనలు చేస్తూ వచ్చాడు.
1: రామకృష్ణ టాట్ హిమ్ ఇన్ ఎవ్రీ వే.
0: కొంతసేపు అయిన తర్వాత అందరూ వెళ్లిన తర్వాత వివేకానందుడు ప్రశ్నించాడు రామకృష్ణుని.
1: ఆఫ్టర్ సమ్ టైమ్ వెన్ ఎవ్రీబడి లెఫ్ట్ వివేకానంద హస్ పుట్ ఎ క్వశ్చన్. స్వామి
0: మీరు దైవాన్ని దర్శించారా అన్నాడు.
1: స్వామి హ్యావ్ యూ సీన్ గాడ్.
0: హా తప్పక దర్శిస్తూనే ఉన్నాను.
1: పరమహంస యెస్
0: దర్శించాను అని చెప్పలేదు, దర్శిస్తూనే ఉన్నాను.
1: హీ సెడ్ హీ డిడ్ నాట్ సింప్లీ సే ఐ సా, ఐ హావ్ బీన్ సీన్.
0: ఏ రూపంలో దర్శించారు అని ప్రశ్నించాడు
1: వివేకానంద. ఆస్ ఇన్ వాట్ ఫార్మ్.
0: ఇదిగో నీ రూపంలో నిన్ను సాక్షాత్ దర్శిస్తూనే ఉన్నాను.
1: ఐ సీ హిమ్ ఇన్ దిస్ ఫార్మ్.
0: నీ రూపం దైవ స్వరూపమే.
1: అండ్ యువర్ ఫార్మ్ ఇట్సెల్ఫ్ ఇస్
0: బ్రహ్మానంద రూపం దర్శిస్తుంది, దైవ స్వరూపమే.
1: సో ఆల్సో ద ఫార్మ్ ఆఫ్ బ్రహ్మ.
0: నిత్యానంద రూపం దర్శిస్తుంది, దైవ స్వరూపమే.
1: సో ఆల్సో ద ఫార్మ్
0: ఆఫ్ బ్రహ్మ. అందరూ దైవ స్వరూపులే.
1: ఆల్ ఫార్మ్స్ ఆర్ గాడ్.
0: ఈ రూపంలో నేను దైవాన్ని దర్శిస్తున్నాను అన్నాడు.
1: దెర్ఫోర్ ఐ సీ గాడ్ ఇన్ యువర్ ఫార్మ్ నౌ.
0: ఈ దీన్ని అర్థం చేసుకోలేక వివేకులు
1: those people who cannot understand
0: avivekaanni prakritinchi cheskoni
1: because of dullness and foolishness
0: memandaru kudu nu kevalam samanyamaina manavulu kada
1: consider themselves as ordinary humans.
0: Mammalu daivathyanga bhavinchukotam enta parapaatu annaru.
1: To consider oneself as God, what, how is it appropriate?
0: Chivala neevu deha drishtito neevu chustunnavu.
1: You are just watching from your body viewpoint.
0: ఆత్మ దృష్టితో చూస్తున్నాను.
1: But I am viewing from the point of the self.
0: ఆత్మ దృష్టితో చూసినప్పుడు నీవు కూడా దైవమే.
1: From the point of the self, you are also God.
0: కనుకనే you are not one person.
1: You are not one person.
0: But three. The one you think you are physical body.
1: The one you think you are is physical
0: the
1: body.
0: The one others think you are mental body.
1: The one others think you are is mental.
0: The one you really are.
1: The one you really are.
0: అదే ఆత్మతత్వం.
1: దట్ ఈస్ ఆత్మ ద సెల్ఫ్.
0: అట్టి ఆత్మతత్వాన్ని నేను చూస్తున్నాను.
1: దట్ ప్రిన్సిపల్ ఆఫ్ సెల్ఫ్ ఐ సీ.
0: నీవు దేహతత్వాన్ని జీవతత్వాన్ని నీవు చూస్తున్నావు.
1: యు గో బై ది ఫీలింగ్ ఆఫ్ ది బాడీ అండ్ ఇండివిజువల్.
0: ఈ దృష్టిని నీవు మార్చుకో.
1: చేంజ్ యువర్ విజన్.
0: ఈ దృష్టిని నీవు మార్చుకుంటే దైవం నీ ఎందే కనిపిస్తాడు.
1: వెన్ వన్స్ యు చేంజ్ యువర్ వ్యూ యు కెన్ అండర్స్టాండ్.
0: నీ దృష్టి దోషమే కానీ సృష్టిలో ఏమాత్రము దోషమే.
1: మిస్టేక్ లైజ్ ఇన్ యువర్ విజన్ నాట్ ఇన్ క్రియేషన్.
0: పిచ్చివాడా, సృష్టిని దోషంగా చూస్తున్నావు నీవు. ఈ దృష్టిలో ఉండవచ్చును భేదములు.
1: There may be differences in your outlook.
0: కాని నీ దృష్టిలో వచ్చినటువంటి భేదములే సృష్టిలో కనిపిస్తున్నాయి.
1: And what all the differences in your vision you find there?
0: ఇవన్నీ ఇప్పుడు రియాక్షన్, రీసౌండ్, రిఫ్లెక్షన్.
1: They all stand for reaction, reflection and resound.
0: నీ ఒక మామిడి పండు భుజించితివంటే,
1: suppose you have eaten mango fruit,
0: నీకు వచ్చిన త్రేపు ఏమిటి?
1: What, how would you belch?
0: మామిడి పండు త్రేపు వస్తుంది.
1: You belch that of a mango fruit.
0: దోస పండు త్రేపు రాదు.
1: Not that of a cucumber.
0: కాబట్టి ఈ త్రేపు ఎక్కడిది?
1: So where from you got
0: it?
1: It is the one that you have partaken.
0: కాబట్టి నీవు చూచేది ఏమిటి?
1: What is
0: నీ హృదయంలో ఉన్నటువంటి భావములే నీవు చూస్తున్నావు.
1: See the reflection of your inner feeling.
0: కనుక నీ రిఫ్లెక్షన్, రియాక్షన్, రీసౌండ్ లే నీకు ప్రతిబింబిస్తున్నాయి.
1: It is only the reflection of the inner being that comes back to you as
0: a మొట్టమొదటి మనియందు
1: రిసౌండ్.
0: పవిత్రమైనటువంటి దివ్య తత్వాన్ని మనం ప్రతిష్ఠ చేసుకోవాలి.
1: సో ఇన్స్టాల్ ఫస్ట్ ద హోలీ ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ విదిన్ యూ.
0: కనుక ఇట్టి దివ్యత్వాన్ని మనం పెంచుకున్నప్పుడే మానవత్వం మనకు అర్థమవుతుంది.
1: దెన్ వన్స్ వీ హావ్ ప్రాపర్ అండర్స్టాండింగ్ ద డివినిటీ, ది హ్యూమన్ క్వాలిటీ ఆఫ్ మానవ. మానవ
0: ఏమిటి ఈ అర్థం కూడాను?
1: వాట్ ఇస్ ద మీనింగ్?
0: అజ్ఞానంతో లేనిటువంటి వాడు మానవుడు.
1: ఇన్ ఫ్యాక్ట్ మ్యాన్ ఈజ్ నెవర్ ఇగ్నోరెంట్.
0: మా మాయా,
1: మా ఇల్యూషన్,
0: మా లేదు,
1: నా వితౌట్ ఇట్,
0: వా
1: వా.
0: ఈ మానవ అనేటువంటిది అజ్ఞానం లేకుండా వర్తించేటువంటి వాడు మానవుడు.
1: మా స్టాండ్స్ ఫర్ ఇల్యూషన్, మాయా, నా వితౌట్ ఇట్, వా వర్తించుట, కండక్ట్ హింసెల్ఫ్.
0: అజ్ఞానం లేకుండా వర్తించేటువంటి వాడు మానవుడు.
1: ద వన్ హూ కండక్ట్స్ హింసెల్ఫ్ వితౌట్ ఇగ్నోరెన్స్.
0: జ్ఞాన స్వరూపుడివే.
1: యు ఆర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ విజ్డమ్.
0: అద్వైత దర్శనం జ్ఞానం.
1: ద విజన్ ఆఫ్ ది దైవ
0: స్వరూపము.
1: The vision of non-dualism is
0: true. జ్ఞానమే దైవ స్వరూపము.
1: And that wisdom is divine.
0: కనుక దైవత్వ రూపాన్ని దర్శించడానికి ఎందుకు పక్కకు పోవాలి?
1: Why should you neglect to view the
0: సర్వము నీవే ఉన్నావు.
1: You are everything.
0: సర్వము నీయందే ఉంటున్నది.
1: Everything is within you.
0: ఇంతసేపు చెప్పారు.
1: It is said so long.
0: మన సంజయ్ సాహ్ని.
1: సంజయ్ సాహ్ని.
0: With you.
1: With
0: in you.
1: In you.
0: Around you. Only.
1: Around you. That's what he said.
0: With you అనుకుంటే దైవస్థులుగా పోతున్నావు.
1: విత్ యూ యు ఆర్ టువర్డ్స్ గాడ్.
0: ఇన్ యూ అనగా నీవు స్టడీ చేస్తున్నావు.
1: ఇన్ యూ స్టడీ హిమ్.
0: ఫ్రమ్ యూ అనేటువంటిది జగత్తులో సంచారం చేస్తున్నావు.
1: అవుట్ ఆఫ్ ది ఫీలింగ్ ఫ్రమ్ యూ యూ మూవ్ అబౌట్ ఇన్ ద వరల్డ్.
0: కానీ ఇవన్నీ కాదు సరైనటువంటి అర్థాలు.
1: దే ఆర్ నాట్ ప్రాపర్ మీనింగ్.
0: ఇంగ్లీష్ లో అన్ని అర్థాలు కూడా అనర్థాలుగానే వస్తుంటాయి.
1: ది అర్థ ఇన్ ఇంగ్లీష్ ఆర్ అనర్థ డైవర్ పర్వర్షన్.
0: ఈ అనర్థాల్లో మనం జీవితాన్ని గడుపుకుంటూ అర్థాన్ని తీసుకోవాలంటే ఇది అసాధ్యమవుతుంది.
1: స్పెండింగ్ లైఫ్ ఇన్ అనర్థ పర్వర్షన్, వీ డోంట్ నో ది అర్థ ద మీనింగ్.
0: కనుక ఈ అనర్థాలకు మనం ప్రవేశిస్తున్నాము.
1: సో వీఆర్ ఆఫ్టర్ ది రాంగ్ కన్నెక్షన్.
0: ఆత్మతత్వాన్ని అర్థంగా చేసుకోవాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ షుడ్ హ్యావ్ ది స్పిరిట్ ఆఫ్ ఫెయిత్.
0: పియూటీ పుట్ అంటారు.
1: వీ సే పియూటీ పుట్.
0: బియూటీ బుట్ అన్నది కానీ బట్ అంటారా?
1: బట్ యూ షుడ్ సే బియూటీ బుట్ బట్ నాట్ బట్. హౌ ఇస్ ఇట్ పాసిబుల్?
0: ఇవంతా కూడా కేవలం భాషల యొక్క ప్రకల్పలే.
1: ఇట్స్ ఆల్ జస్ట్ ఫోనెటిక్స్ ఎక్స్టర్నల్.
0: ప్రపంచం యొక్క సర్వమంతా కూడా ప్రకల్పనలే.
1: ఇట్ ఇస్ ఆల్ ఆఫ్ యువర్ ఓన్ మేకింగ్.
0: ఈ కల్పనతో కూడినటువంటి దాన్ని మనం అనుసరిస్తున్నామే కానీ సరి అయినటువంటి యొక్క సత్య స్వరూపాన్ని మనం అనుసరించటం లేదు.
1: యూ ఫాలో ఆల్ దట్ ఈస్ ఆర్టిఫిషియల్, నాట్ నెవర్ ట్రూత్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: అందరి యందు ఉన్నది ప్రేమ ఒక్కటే.
1: సేమ్ లవ్ ఇస్ ప్రెసెంట్.
0: ఈ ప్రేమ దేహమునకు సంబంధించినటువంటిది కాదు.
1: ఇట్ హస్ గాట్ నథింగ్ టు డు విత్ ద బాడీ.
0: మనస్సుకు సంబంధించినటువంటిది కాదు.
1: నార్ ఆఫ్ ది మైండ్.
0: బుద్ధికి సంబంధించినటువంటిది కాదు.
1: నార్ ఇంటెలెక్ట్.
0: ఇంద్రియములకు సంబంధించినటువంటిది
1: కాదు. నార్ సెన్సెస్.
0: ఆత్మకు సంబంధించినటువంటిది.
1: ఇట్ ఇస్ రిలేటెడ్ టు ద సెల్ఫ్.
0: కనుకనే ఆత్మనే ప్రేమ స్వరూపము.
1: దేర్ఫోర్ ద సెల్ఫ్ ఇస్ లవ్.
0: దీనినే వేదము.
1: దిస్ వేద.
0: దీన్ని ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ అని అనుకుంటూ పోయి కట్ట కలపటికి కొంతసేపటికి మూగైపోతుంది.
1: కాలింగ్ ఇట్ రిపీటెడ్లీ లవ్ అండ్ లవ్ ఇట్ కమ్స్ ఎ స్టాండ్ స్టిల్ నమ్.
0: మాట నిలిచిపోతాయి.
1: అండ్ దేర్ ఇట్ డ్రాప్స్.
0: నీటిలో పూర్తి మునిగినటువంటి వాడు మాటలు మాట్లాడలేడు.
1: ద వన్ హూ ఇస్ డీప్లీ సంకర్ డ్రౌండ్ ఇన్ వాటర్ హీ వుడ్ బి స్పీచ్లెస్.
0: నీళ్లపైన కొంతవరకు గుంత వరకు మునిగి గొంతు కనిపించేంత వరకు ఉండినప్పుడు మాట్లాడగలడు.
1: ఇఫ్ హిస్ నెక్ డీప్ హీ కెన్ స్టిల్ స్పీక్.
0: కనుకనే నీవు పైపైన తిరిగే సమయం లోపల నీకు ఈ మాటలంతా వస్తున్నాయి కానీ పూర్తి ఆనంద సాగరంలో మునిగినప్పటి వాటికి మాటలే రావు.
1: At the superficial level, you use all your jugglery and vocabulary. When once you are immersed, you are
0: speechless. Daiva premalo munigunnatundi vaadu maatladaledu.
1: The one who drowned himself in that holy divine love would be speechless.
0: Poorthi munigipoyadu.
1: He is totally drowned.
0: Ikkada akkada ekkada chusina okkade aatmalo makkuvai unnadu.
1: Here and there and elsewhere, the same principle of love is present.
0: Anta okkate prema.
1: In fact, same love is
0: everywhere. Alanti samayamlo maatalu raavu.
1: Then you will be dumbfounded.
0: Kanuka neevu maatladutunnavu antante emi neevu ee yokka premalo munagaledu.
1: If you are still talking, it means you are not experiencing. You are just at the superficial level of the waves. The man who is at the superficial level cannot understand God. So one should be away from the superficial
0: level.
1: Not superficial, but should be superior. This is oneness.
0: ఈ ఏకత్వంలో ఉంటుండాలి అంతరాత్మంతా.
1: In this oneness, every inner significance lies.
0: ఈ ఏకత్వం వరకు పోలేనిటి మానవుడే అనేక రకమైనటువంటి సందేహాలతో మునిగిపోతున్నారు.
1: The one who cannot understand the principle of this one-pointedness.
0: ఈ ప్రేమ తత్వం లోపల మునగనటువంటి వాడని అర్థం.
1: The one who has not understood totally love.
0: కనుక మనం ప్రేమ సాగరంలో మునిగాలి.
1: We have to drown ourselves in the ocean of love. And we shall attain it.
0: Prema swarupulu kavali.
1: And you should
0: premanu 10 mandiki panchali.
1: You should embody it.
0: Panchindani tirigi tan lopulu chechukovali.
1: And share with others and take it, accept love.
0: Veda rahitamga pravartinchali.
1: And we should act with all love.
0: Prema swarupulara.
1: Embodiments of love.
0: Meerandaru inka chinna yuvakudu.
1: Your youngsters.
0: Mee oka tattvam inka kodani ennennu anubhavinchalani plan vesukuntuntaru.
1: You have got many plans to have many experiences.
0: Enni anubhavinchinappatikini ఈ ప్రేమ అనేటువంటిది దైవ స్వరూపమైనటువంటి సత్యాన్ని మాత్రం మరవకూడదు.
1: నెవర్ ఫర్గెట్ ద ట్రూత్ దట్ లవ్ ఇస్ గాడ్. యు మే హావ్ ఎనీ నంబర్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ ఇన్ ఫ్యూచర్.
0: మేమందరం కూడా ఒక కుటుంబీకులమే అనేటువంటి సత్యాన్ని కూడా మరవకూడదు.
1: నెవర్ ఫర్గెట్ ద ట్రూత్ దట్ వీ బిలాంగ్ టు ఓన్లీ వన్ ఫ్యామిలీ.
0: మా అందరిది కూడా ఒకే జాతే.
1: వీ ఆల్ బిలాంగ్ టు వన్ రేస్.
0: ఈ జాతికంతా తండ్రి ఒక్కడే.
1: గాడ్ ఈజ్ ఓన్లీ ఫాదర్.
0: అతనే దైవము.
1: గాడ్ ఈజ్ ద ఫాదర్.
0: ఇలాంటి సత్యాన్ని మొట్టమొదట మీరు గుర్తించి వర్తించాలి.
1: వీ హావ్ టు రికగ్నైజ్ this truth and conduct accordingly.
0: Tandri okkade.
1: Father is one.
0: Andaru oka kutumbikulame.
1: We belong to the same family.
0: Andardi prema okkate.
1: Love is same.
0: Ee satyanni gurtinchukunnappudu inga bheda bhavam enduku purtai manlo.
1: Once we recognize this truth, we will never have difference.
0: Bhedamulaku avakasame ledu.
1: There is no scope at all.
0: Inka abhipraya bhedamulu emathram kuda penchakoddu.
1: There cannot be difference of opinions at any time.
0: Ilanti prema tattvanni mottamota gurtinchali.
1: That love has got to be known.
0: Rangu veriga undavachunu.
1: It may be different in every
0: jati neethilu veriga undavachunu.
1: The community caste may be different.
0: Kalikane manavattvamlo unnadi okkate.
1: But in human life, only one thing that lies.
0: Oka chakkarato
1: with sugar
0: enno bommalu manam chestuntam.
1: And you make so many toys.
0: Meeku andariki telusunu.
1: You all know this.
0: Chinni chinni pillaluga untunnappudu chakkarato oka jinkani chestaru.
1: And with the same sugar candy they make the shape of a
0: kukkani chestaru.
1: That shape of the dog.
0: చక్కెరతో ఇంకొక హంసం చేస్తారు.
1: అండ్ ది క్యాండీ దే మేక్ దట్ బెస్ట్ వన్.
0: చక్కెరతో ఒక చిలుకను చేస్తారు.
1: విత్ ది షుగర్ దే కెన్ మేక్ ఎ ప్యాక్.
0: అన్ని రెండు నాలుగు అంటున్నారు.
1: విత్ ది టూ ఎనర్జీ యు కెన్ బై ఎనీథింగ్.
0: పాట పాడుతుంటారు, నీకు ఇష్టమైన సామాన్ తీసుకో రెండు నాలుగు.
1: యు కెన్ టేక్ ఎనీథింగ్ పేయింగ్ టూ ఎనర్జీ.
0: రెండు నాలుగు ఏమైనా తీసుకో అంటారు.
1: టూ ఎనర్జీ టేక్ ఎనీథింగ్.
0: జింకను తీసుకో, పులిని తీసుకో, నక్కను తీసుకో, ఏనుగును తీసుకో అంత రెండు నాలుగు.
1: విత్ టూ ఎనర్జీ యు కెన్ బై డేర్ ఆర్ లైన్ ఆర్ టైగర్ ఆర్ ఫాక్స్.
0: ఈ రూపనామములు వేరువేరుగా ఉన్నాయి కానీ అన్నిటికీ ఇచ్చేది ఏంటండి? దేనికోసం? చక్కెర కోసం ఇస్తున్నాం మనం.
1: ద నేమ్స్ మే బి ఫార్మ్స్ మే బి డిఫరెంట్ బట్ యు పే ద మనీ ఫర్ ద షుగర్.
0: షుగర్ దీనికి మనం సమత్వంగా ఇస్తున్నాం.
1: సో ద వాల్యూ ఇస్ ఫర్ ద షుగర్.
0: అదే విధంగానే నీ దేహాలు, నీ రంగులు, నీ ఒడ్డు పొడవులు అన్ని వ్యత్యాసంగా కనిపించవచ్చును.
1: So the body, the shape, complexion, height and weight may be different.
0: కాని అందరి యందు ఉండినటువంటి ఆత్మ తత్వం ఒక్కటే.
1: But the principle of the self is same.
0: దీనికి చావు లేదు, పుట్టుక లేదు.
1: It has no birth nor death.
0: చావు పుట్టుక లేనట్టు శాశ్వతుండు.
1: God is eternal without a beginning.
0: మధ్యాంతరహితుడు, అనాదివాడు.
1: And is ancient.
0: ఆది మధ్యాంతరహితుడు, అనాదివాడు.
1: He has no beginning nor the end. He is ancient.
0: తాను చావక పుట్టక చంపబడక.
1: He is neither born nor gets himself annihilated.
0: ఆత్మ స్వరూపుడై వెలుగుచుండు.
1: And is present in the form of eternal witness.
0: అన్నిటి యందు ఆత్మ స్వరూపుడగానే ఉంటుంటాడు.
1: God is present in the form of self in everyone.
0: ఇలాంటి నిత్యాధారమైనటువంటి మూలాధారమైనటువంటి ఒక తత్వాన్ని మొట్టమొదట మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: We have to make every attempt to know this eternal basic fundamental foundation.
0: ఇప్పుడే నీకు ఏకత్వం గుర్తించడానికి వీలవుతుంది.
1: Then only you can know this oneness.
0: సముద్రానికి మనం పోతున్నాం.
1: You go to the sea.
0: సముద్రానికి పోయినప్పుడు
1: as you go there
0: స్నానం చేస్తాము.
1: You take a bath there.
0: సముద్ర స్నానం చేసినప్పుడు
1: as you have dipped there
0: ఉప్పంతా కరుచుకుంటుంది.
1: And naturally salt would get stuck up to your body.
0: ఈ ఉప్పంతా కరుచుకున్నప్పుడు
1: because of
0: దాని తిరిగి ఇంటికి వచ్చి మంచి నీళ్ళతో స్నానం చేస్తాము.
1: You come back and have another bath again.
0: ఎందుకు ఈ సముద్రానికి పోయి నీవు స్నానం చేశావు?
1: Why should you go to the sea and have bath there?
0: ఆ సముద్రం యొక్క ఉప్పుని కరుచుకుంటే తిరిగి ఇంటికి వచ్చి మంచి నీళ్ళతో ఎందుకు నీవు స్నానం చేశావు?
1: Because of the salt you have to take second bath.
0: ఈ సాల్ట్ నీకు ఎంత ఉపకారం చేస్తుందో.
1: అండ్ ది సాల్ట్ వాట్ ఈస్ గోయింగ్ టు డూ
0: నీకు అది గుర్తించుకోవడానికి వీలు లేదు.
1: అండ్ యూ డోంట్ అండర్స్టాండ్
0: ఒక దినమంతా కూడా సముద్ర స్నానం చేసిన తర్వాత నీవు ఉండు, దాంట్లో ఆ ఉప్పు అంతా కూడా చేరి ఎన్ని రకమైనటువంటి జబ్బుల్లో నివారణ కావిస్తుంది.
1: అండ్ ఆఫ్టర్ హ్యావింగ్ ఎ బాత్ ఇన్ సీ రిమైన్ లైక్ దట్ ఫర్ వన్ డే ద సాల్ట్
0: పదార్థం కూడాను కొన్ని కొన్ని రోగములు నివారణ కావించుకునేటువంటివి.
1: అండ్ సర్టన్ డిసీజెస్ విల్ బి క్యూర్డ్ బికాస్ ఆఫ్ దిస్.
0: ఈనాటి మానవుడు
1: మ్యాన్ టుడే
0: సముద్రానికి పోయి స్నానం చేస్తున్నాడు.
1: హీ గోస్ అండ్ టేక్స్ ఎ బాత్.
0: ఇంటికి వచ్చి మంచి టేప్ వాటర్ అనగా ట్యాప్ నుంచి వాటర్ తీసుకుని చేస్తున్నాడు.
1: అండ్ హీ రిటర్న్స్ హోమ్ అండ్ విల్ హావ్ ట్యాప్ వాటర్ బాత్.
0: ఎందుకు ఈ సముద్ర స్నానం చేయటం?
1: దెన్ వాట్ ఫర్ ఇస్ దిస్?
0: ఇది మేము అలంకారం కోసమా?
1: ఇస్ ఇట్ ఓన్లీ ఫర్
0: 10 మంది మెప్పు కోసమా?
1: ఇస్ ఇట్ ఫర్ పబ్లిసిటీ ఆర్ ప్రైజ్?
0: సముద్ర స్నానం చేసినటువంటి వానికి లోపల ఉన్నటువంటి జబ్బంతా కూడా నివారణ అవుతుంది.
1: ఇఫ్ యూ గాట్ ది బాత్ దేర్ ఇన్ సీ వాటర్ ఆల్ ద సిక్నెస్ ఎయిమెంట్ విల్ బి క్యూర్డ్.
0: స్కిన్ లో చేరిపోతుంది.
1: అండ్ ది సాల్ట్ విల్ ఎఫెక్ట్ యువర్ బాడీ.
0: ఈ స్కిన్ లో చేరినప్పుడు అంటువ్యాధులంతా కూడా నివారణ అవుతుంది.
1: అండ్ వెన్ ఇట్ యాక్ట్స్ ఆన్ ద స్కిన్ యూ విల్ బి ఫ్రీ ఫ్రమ్ కంటేజియస్ డిసీజెస్.
0: ఈ విధమైనటువంటి యొక్క రోగ నివారణ లోపల ప్రపంచమంతా సృష్టించాడు భగవంతుడు.
1: దేర్ ఆర్ మెనీ క్యూరేటివ్ మెథడ్స్ ఇన్ దిస్ వరల్డ్.
0: ప్రతి పదార్థం కూడాను ఒక్కొక్క నివారణ కోసమే సృష్టించాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఎవ్రీ ఆబ్జెక్ట్ హాస్ గాట్ ఎ క్యూరేటివ్ పర్పస్.
0: కానీ ఆ సత్యాన్ని మానవుడు గుర్తించుకోలేకపోతున్నాడు.
1: ద ట్రూత్ ఈస్ నాట్ నోన్ టు మ్యాన్.
0: ఇప్పుడు చాలా మంది లాండ్ వేస్తుంటారు.
1: మెనీ
0: గ్రాస్
1: లాండ్.
0: దీంట్లో చాలా పచ్చగా ఉంటుంటుంది.
1: అండ్ లాండ్స్ గ్రాస్
0: కూర్చోవడానికి మెత్తగా చల్లగా ఉంటుంటుంది.
1: ఇట్ ఇస్ సో సాఫ్ట్ అండ్ కూల్.
0: కానీ
1: బట్
0: మనకు ఏమైనా అంటువ్యాధులైనటువంటి బేదులేగిన బయలుదేరిందంటే
1: ఇన్ఫాక్ట్ దర్ ఎనీ కైండ్ ఆఫ్ కంటేజియస్ డిసీజ్
0: ఆ గ్రాస్ లో ఉన్నటువంటి వైట్ గ్రాస్ అనేటువంటి ఒకటి వస్తుంది.
1: యూ ఫైండ్ ద వైట్ గ్రాస్ ఇన్ ద మిస్ట్ ఆఫ్
0: గ్రీన్. వైట్ గ్రాస్ రెండు పోగులు తీసుకుని నీవు భుజించు, నీ దేగు నివారణ అవుతుంది.
1: ఈచ్ జస్ట్ టూ వైట్ గ్రాస్ బ్లేడ్స్ యూ విల్ బి ఫ్రీ ఫ్రమ్ డయేరియా.
0: కుక్కకు తెలిసినంత వరకు కూడా మనుషులు తెలియకోకుండా పోతుంటారు.
1: డాగ్ హ్యాస్ దట్ నాలెడ్జ్ బట్ మ్యాన్ హ్యాస్ నో నాలెడ్జ్.
0: కుక్కను మనం చాకుతుంటాము.
1: యూ ఆల్సో
0: వారానికి ఒకటి దాన్ని వదిలినప్పుడు లాంగ్ లోపల పోయి గడ్డంతా తినేసేస్తుంది.
1: ద డాగ్ వెన్ ఇట్ ఇస్ లెట్ లూజ్ ఇట్ పార్టేక్స్ ద వైట్ గ్రాస్.
0: కారణం ఏమిటి?
1: వై?
0: దానికి అజీర్ణ వ్యాధిని నివారణ గావించుకునే కోసం.
1: బికాజ్ ఇట్ నోస్ దట్ ఇట్ విల్ క్యూర్ ఇట్ సెల్ఫ్ అవుట్ ఆఫ్ దిస్ ఇండైజెషన్.
0: కనుకనే దానికి కూడా తెలుస్తుంది దీని యొక్క సంగతి.
1: God, this dog has got the knowledge.
0: కనుకనే గాడ్ మొదలుకొని డాగ్ వరకు కూడాను, డాగ్ మొదలుకొని గాడ్ వరకు ఈక్వల్ గా చేస్తూ వచ్చాడు.
1: ది హియర్ లైస్ ది సేమ్ ప్రిన్సిపల్ బిట్వీన్ డాగ్ అండ్ ద గాడ్ అండ్ గాడ్ అండ్ ద డాగ్.
0: కనుకనే డాగ్ అనేటువంటిది గాడ్ తో కూడినటువంటిది.
1: Therefore, this dog has got the principle of God within.
0: మీరు సరిగా డాగులు పెంచుకునేటువంటి వాళ్లకు దీన్ని చక్కగా అర్థమవుతుంది.
1: Those that have got dogs with them, they know
0: దానికి హై టెంపరేచర్ వస్తుంది.
1: ఇఫ్ ది డాగ్ హ్యాస్
0: హై టెంపరేచర్ వస్తే ఏమీ భుజించదు.
1: ఇట్ వోంట్ ఈట్ ఎనీథింగ్.
0: పాలు నోట్లో పోసినా కూడా నువ్వు త్రాగదు.
1: ఈవెన్ ఇఫ్ యూ ఆఫర్ మిల్క్ ఇట్ వోంట్.
0: కారణం ఏమిటి? నాకు అజీర్ణ వ్యాధిగా ఉంటుండాలి.
1: ఇట్ నోస్
0: నేను ఎట్టి పదార్థాన్ని భుజించకూడదు.
1: The dog knows that it is a form of indigestion.
0: అధికమైపోతుంది.
1: So it will not eat anything.
0: అని ఆ కుక్క కూడా తెలుసును.
1: Dog knows that.
0: కానీ ఈనాడు చదువుకున్నటువంటి వ్యక్తిలో ఉన్నటువంటి వారు,
1: బట్ ఎడ్యుకేటెడ్ పీపుల్ టుడే,
0: గొప్ప గొప్ప విద్యావంతులైనటువంటి వారు,
1: హైలీ ఇంటెలెక్చువల్,
0: ఇంట్లో ఏమీ లేకపోతే
1: నథింగ్ అట్ హోమ్,
0: హోటల్ పోయి ఇడ్లీ దోశలు కూడా తింటారు. జ్వరం వచ్చినటువంటి వారు
1: ఇడ్లీ అండ్ దోశ ఆల్సో.
0: ఈ జ్వరం వచ్చినటువంటి వారు తినకూడదని వాళ్ళకి అంత మాత్రం తెలియదా?
1: హీ డస్ నాట్ నో ద సింపుల్ థింగ్ దట్
0: డాగ్ గుర్తించినట్టుగా మానవుడు గుర్తించుకోలేకపోతున్నాడు.
1: డాగ్ నోస్ బట్ మ్యాన్ డస్ నాట్ నో.
0: ఈ విధంగా అనేక జీవరాశులు ఎందుకు దైవత్వం ఉంటుండాలి.
1: దేర్ ఇస్ డివినిటీ ఇన్ ఆల్ ఆఫ్
0: ప్రజ్ఞానం బ్రహ్మ అనేటువంటి వాక్యంగా వేదములో ప్రచురించుతూ
1: వచ్చాయి.
0: ఆ ప్రజ్ఞానం అనేటువంటిది కేవలం అవైలబిలిటీ కాదు, కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్.
1: ఇట్ ఇస్ నాట్ అవేర్నెస్, కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్.
0: అట్టి ప్రజ్ఞానమే బ్రహ్మ అన్నారు.
1: దట్ కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్
0: ప్రతి మానవుని ఎందుకు అది ఉంటుండాలి.
1: ఇట్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ వన్.
0: కానీ అంతవరకు వీడు యోచన చేయటం లేదు.
1: బట్ హీ డజంట్ గో దట్ ఫార్.
0: మానవుడు ఒట్టి హేస్ట్ హేస్ట్ హేస్ట్ తొందరపాటు ఎక్కువ.
1: మ్యాన్ ఈజ్ ఆల్వేస్ ఇన్ ఎ స్టేట్ ఆఫ్ హరీ హేస్ట్.
0: కనుకనే హేస్ట్ మేక్స్ వేస్ట్,
1: హేస్ట్ మేక్స్ వేస్ట్,
0: వేస్ట్ మేక్స్ వరీ,
1: వేస్ట్ మేక్స్ వరీ.
0: సో డు నాట్ బి ఇన్ ఎ హరీ.
1: సో డోంట్ బి ఇన్ ఎ హరీ.
0: కనుకనే నీవు ఈ యొక్క తొందరపాటు పడవద్దు.
1: నెవర్ బీ ఇన్ హరీ.
0: ఈనాడు ఆత్మ జబ్బులంతా రావడానికి కూడా ఇదే కారణము.
1: దిస్ ఈస్ ది కాజ్ ఫర్ హార్ట్ కంప్లైంట్స్.
0: హరీ వరీ కరీ.
1: హరీ వరీ కరీ.
0: హరీ తొందరపాటు ఒకటి.
1: హరీనెస్
0: తొందరపాటు.
1: హరీ
0: వరీ లేనిపోయిన చింతనంతా పెట్టుకోవటం.
1: కాన్స్టెంట్ వరీ, మీనింగ్లెస్ వరీ.
0: తర్వాత కరీ.
1: అండ్ కరీ, వెల్ దట్ యాడ్స్ టు ద ఫ్యాక్ట్.
0: ఈ మూడు కూడాను హార్ట్ జబ్బుకు చాలా మూల కారణాలు.
1: ఆల్ దీస్ త్రీ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ హార్ట్ ఎయిల్.
0: మొట్టమొదటి లావుగా ఉన్నటువంటి వాడు డాక్టర్ దగ్గర పోతే, సార్ మీరు వెయిట్ తగ్గించండి అంటారు.
1: ఎ మ్యాన్ ఆఫ్ ఫ్యాక్ట్, ఇఫ్ హి గోస్ డాక్టర్ హి విల్ ఆస్క్ హిమ్ జస్ట్ కట్ షార్ట్ యువర్ వెయిట్.
0: కనుకనే ప్రతి దాని ఎందుకును కొన్ని రకమైనటువంటి రోగములు ఉంటున్నాయి.
1: సో దేర్ ఆర్ సర్టన్ కంప్లైంట్స్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్.
0: ఈ రోగములకు ప్రపంచంలో సర్వం కూడాను తానే వైద్యుడిగా ఉంటున్నాడు.
1: గాడ్ ఈస్ ద డాక్టర్ ఫర్ ఆల్ దీస్ కంప్లైంట్స్.
0: కనుకన వైద్య రత్నం లోపల వైద్యుడు నారాయణుడు.
1: గాడ్ హింసెల్ఫ్ ఇస్ ద డాక్టర్ ఆఫ్ డాక్టర్స్.
0: వైద్యో నారాయణ హరిహి అన్నారు.
1: వైద్యో నారాయణ హరిహి.
0: నారాయణుడే వైద్యుడు.
1: నారాయణ ఇస్ ద డాక్టర్.
0: నారాయణుడే మన ఫ్రెండ్.
1: నారాయణ ఇస్ యువర్ ఫ్రెండ్.
0: నారాయణుడే మన బంధువు.
1: ఇస్ యువర్ రిలేషన్.
0: నారాయణుడే మన స్వరూపాలు.
1: అండ్ యు ఆర్ ది వెరీ ఫామ్ ఆఫ్ నారాయణ.
0: మన స్వరూపాలంతా కూడా నారాయణుడే.
1: యు ఆర్ ఆల్ ద వెరీ ఫార్మ్స్ ఆఫ్ నారాయణ.
0: రూపాలు వేరువేరుగా ఉంటున్నాయి కానీ డ్రెస్సులు వేరువేరుగా వేస్తున్నామే కానీ దైవం ఒక్కడే.
1: గాడ్ ఈజ్ వన్.
0: ఏకాత్మ సర్వభూత అంతరాత్మ.
1: సేమ్ ప్రిన్సిపల్ ఆఫ్ సెల్ఫ్ ఈజ్ ప్రెసెంట్ ఇన్ ఆల్.
0: ఏక ప్రభువుక అనేక నామ్.
1: వన్ గాడ్ హ్యాస్ మెనీ నేమ్స్.
0: కనుక మానవులందరూ కూడా దైవ స్వరూపులే.
1: సో ది ఎంటైర్ హ్యుమానిటీ ఈజ్ ది పర్సన్.
0: దైవం ప్రత్యేకము, నేను ప్రత్యేకమనే భేదాన్ని ఏమాత్రము పాటించనక్కర్లేదు.
1: నెవర్ అబ్జర్వ్ డిఫరెన్సెస్ దట్ యు ఆర్ సబ్జెక్ట్.
0: దైవం మానుష రూపేణా.
1: గాడ్ ఈజ్ ఇన్ హ్యూమన్ ఫామ్.
0: ఏ దీంట్లో ఉన్నప్పుడు చూడండి, మీరు మనిషి రూపంలోనే ఉంటారు.
1: ఎవ్రీవేర్ యూ విల్ ఫైండ్ గాడ్ ఇన్ హ్యూమన్ ఫామ్.
0: కనుకనే మానవత్వంతో కూడినటువంటి దైవత్వమే నిజమైనటువంటి సత్య దైవము.
1: దేర్ఫోర్ గాడ్ ఇన్ హ్యూమన్ ఫామ్ ఇస్ ద రియాలిటీ.
0: అలాంటి సత్య స్వరూపాన్ని మనం విస్మరించకుండా,
1: దట్ ఫార్మ్ ఆఫ్ ట్రూత్ వీ షుడ్ హావ్,
0: సత్య దైవాన్ని మనం సంకల్పించుకుని ప్రయత్నం చేయాలి.
1: అండ్ వీ షుడ్ హావ్ ట్రూత్ఫుల్ ఐడియాస్ అండ్ ప్రొసీడ్.
0: సత్యమే దైవము.
1: ట్రూత్ ఈస్ గాడ్.
0: నిన్న చెప్పాను.
1: భగవాన్ సెడ్ ద అదర్ డే,
0: సత్యం నాస్తి పరో ధర్మ అని.
1: దేర్ ఇస్ నో అదర్ పాత్ బియాండ్ ట్రూత్.
0: కనుక నేను సత్య స్వరూపమే దైవము.
1: ట్రూత్ ఈస్ గాడ్.
0: ఎక్కడ సత్యం ఉందో అక్కడంతా దైవమే.
1: వేర్ ఎవర్ యూ ఫైండ్ ద ట్రూత్ దేర్ ఇస్ గాడ్.
0: కనుక మనం దైవాని కోసం వెతకనక్కర్లేదు.
1: యు డోంట్ నీడ్ టు సర్చ్ ఫర్ గాడ్ ఎనీవేర్.
0: వెతకగలవు ఎక్కడ చూసినా ఉండేటువంటి దైవాన్ని నువ్వు ఎక్కడ వెతకని ప్రయోజనమే.
1: గాడ్ ఈజ్ ఎవ్రీవేర్. వాట్ ఈస్ ద ఫన్ ఆఫ్ సర్చింగ్ ఫర్ హిమ్ ఎవ్రీవేర్.
0: కనుకనే నీవు అడుగు పెట్టిందంతా దైవమే.
1: వేర్ ఎవర్ యూ స్టెప్ యు ఫైండ్ గాడ్ దేర్.
0: ఏది తిన్నదే దైవమే.
1: వాట్ ఎవర్ యూ ఈట్,
0: ఏది పరికినది దైవమే.
1: వాట్ ఎవర్ యూ సే,
0: అంతా దైవ స్వరూపమే.
1: ఎవ్రీథింగ్ ఇస్ డివైన్.
0: కనుకనే మీరు దైవ స్వరూపానిగా భావించుకుని ఒక తట్టు దైవము ఒక తట్టు జీవుడు అని భేదాన్ని పెంచుకోకూడదు.
1: నెవర్ హ్యావ్ డిఫరెన్సెస్ లైక్ ది ఇండివిజువల్ అండ్ ద డివైన్.
0: జీవుడే దేవుడు, దేవుడే జీవుడు.
1: జీవా ద ఇండివిజువల్, దేవా గాడ్ ఆర్ వన్ అండ్ ద సేమ్.
0: ఎవరిని మనం హింసించకూడదు.
1: వి షుడ్ నాట్ హార్మ్ ఎనీబడీ.
0: ఎవరిని మనం పరిహసించకూడదు.
1: వి షుడ్ నాట్ మేక్ ఫన్ ఆఫ్ ఎనీబడీ.
0: ఎవరిని మనం దూషించకూడదు.
1: వి షుడ్ నాట్ అక్యూజ్ ఎనీబడీ.
0: అది సిద్ధ పాపము. దీన్ని ఉపనిషత్తులు చెప్పారు.
1: దిస్ ఉపనిషత్ డిక్లేర్
0: సర్వజీవ నమస్కారం కేశవంపతి గచ్చది అన్నారు.
1: హూమ్ సో ఎవర్ యూ సాల్యూట్ ఇట్ అమౌంట్స్ టు సాల్యూటేషన్.
0: సర్వజీవ తిరస్కారం కేశవంపతి గచ్చది అన్నారు.
1: ఇఫ్ యూ రిజెక్ట్ ఎనీబడీ ఇట్స్ టోటల్ డినయల్ ఆఫ్ గాడ్.
0: కనుక దూషించినా కానీ దైవాన్ని దూషించిన వాడే అవుతాడు.
1: ఈవెన్ ఇఫ్ యూ అక్యూజ్ ఎనీబడీ ఇట్ అమౌంట్స్ టు అక్యూజేషన్.
0: పూజించినా అతను దైవాన్ని పూజించిన వాడే అవుతాడు.
1: ఇఫ్ యూ వర్షిప్ ఎనీబడీ యు ఆర్ వర్షిపింగ్ గాడ్.
0: కనుక ఏకత్వాన్ని చక్కగా ప్రబోధించి దైవత్వాన్ని నిరూపింపజేసినటువంటిది ఈ ఉపనిషత్తుడు.
1: ఉపనిషత్ స్పీక్ ఆఫ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ వన్నెస్ అండ్ డెమోన్స్ట్రేట్ ద డివైన్.
0: ఉపనిషత్ ఏమిటి దీని అర్థము?
1: ఉపనిషత్
0: ఉపసమీపే నచ్చేదర్శిత్మని ఉపనిషత్ అన్నారు. ఉపసమీపే
1: క్లోజ్నెస్,
0: అత్యంత దగ్గరైనటువంటి వాడే భగవంతుడు.
1: గాడ్ ఈజ్ వెరీ క్లోజ్.
0: తల్లైనా కొంచెం దూరంగా ఉంటుంటాయి కానీ భగవంతుడు దూరంగా ఉండడు.
1: మదర్ మే బి లిటిల్ డిస్టెంట్ అవే ఫ్రమ్ యూ బట్ నాట్ గాడ్.
0: కానీ దైవం ఎప్పుడు కూడా సన్నిహితుగా ఉంటుంటాడు.
1: గాడ్ ఈజ్ ఆల్వేస్ వెరీ వెరీ నియర్.
0: అడుగులో అడుగు వేసుకుంటూ వస్తుంటాడు.
1: అండ్ దెన్ హి కండక్ట్స్
0: నీడలో నీడగా తిరుగుతూ ఉంటుంటాడు.
1: అండ్ హి ఫాలోస్ యు లైక్ ఎ షాడో.
0: అన్నింటి యందు అన్ని రూపాలు ధరిస్తుంటాడు.
1: హి అస్యూమ్స్ డిఫరెంట్ ఫార్మ్స్.
0: సత పాంసిన తీర్థాన నశాస్త్రాన జపానహి సంసార సాగరోత్తారే సజ్జనం సేవనం విన. అందరు సేవ చేసినా దైవం సేవగానే.
1: ఇఫ్ యు సర్వ్ ఎవ్రీబడీ డెమోన్స్ టు సర్వింగ్ గాడ్.
0: దీనికి తపస్సు చేయనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు డూ పెనెన్స్.
0: జపం చేయనక్కర్లేదు.
1: నార్ జప.
0: నీవు ధ్యానం చేయనక్కర్లేదు.
1: నార్ మెడిటేషన్.
0: దైవత్వంగా నీవు భావించుకో, అదే జపము అదే తపము.
1: కన్సిడర్ యువర్ సెల్ఫ్ యాజ్ గాడ్, దాట్ ఈస్ పెనెన్స్.
0: ఈ విధమైనటువంటి మానవత్వాన్ని మనం హీనంగా భావించుకుని,
1: వీ కన్సిడర్ హ్యూమన్ లైఫ్ సో లో,
0: మానవత్వం పరికరాయినటువంటి వాడిగా భావించుకుని,
1: అండ్ నెగ్లెక్ట్ ది హ్యూమన్ లైఫ్.
0: దాన్ని నెగ్లెక్ట్ చేస్తున్నాం.
1: అండ్ వీ నెగ్లెక్ట్ ది
0: ఇగ్నోర్ ఇట్.
1: ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్. దైవము
0: సర్వుల యందు ఉంటున్నాడు.
1: గాడ్ ఈజ్ ఇన్ ఎవ్రీవన్.
0: కానీ శరీర సంబంధాన్ని శరీర సంబంధంగా అనుభవించుకోవచ్చు.
1: బట్ హౌఎవర్ యు కెన్ హావ్ ఏ పాయింట్ ఆఫ్ వ్యూ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ బాడీ. కానీ
0: శరీరాన్ని మనం దృష్టిలో పెట్టుకోకూడదు.
1: బట్ యు షుడ్ నాట్ గో బై ద ఫామ్ అలోన్.
0: నీకు ఆత్మ దృష్టిని పెట్టుకో.
1: హావ్ దట్ విజన్ ఆఫ్ ద సెల్ఫ్ ఫర్ ద స్పిరిట్.
0: ఆత్మ దృష్టిని యందు ఉన్నప్పుడు అందరూ ఏకత్వమే.
1: ఆన్ ద పాయింట్ ఆఫ్ సెల్ఫ్ యు నో ద వన్నెస్.
0: ఏకం సత్య సత్య సత్య.
1: ద ట్రూత్ ఈజ్ వన్. ట్రూత్ ఈజ్ వన్.
0: బహుధా వదంతి. అనేక రకంగా కనిపిస్తున్నాడు.
1: అండ్ యు ఫైండ్ హిమ్ ఇన్ మెనీ ఫార్మ్స్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: భగవంతుని యొక్క తత్వాన్ని,
1: ద ప్రిన్సిపల్ ఆఫ్
0: ప్రత్యేకంగాను లేక మానవత్వాన్ని ప్రత్యేకంగాను మీరు విభజించకండి.
1: వీ షుడ్ నెవర్ క్లాసిఫై దీస్ టూ కేటగిరీస్.
0: దేవుడే మానవుడు.
1: మానవ ద హ్యూమన్ ఈజ్ దేవా గాడ్ హింసెల్ఫ్.
0: ప్రతి మానవుడిని కూడా దేవుడిగా మీరు చూసుకుంటుంటే ఎంత ఆనందంగా జీవితాన్ని గడపవచ్చు.
1: ఇఫ్ యు కన్సిడర్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ యాస్ గాడ్, యూ కెన్ లీడ్ ఎ బ్లిస్ఫుల్ లైఫ్.
0: జీవుణ్ణి మనం వేరుగా భావించుకోవటం చేతనే ద్వేషాలు అసూయలు

0: ఆడంబరములు, అహంకారములు, ఇలాంటి దుర్గుణాలంతా మనలో ఆవిర్భవిస్తుంది.
1: బికాస్ ఆఫ్ దీస్ డిఫరెన్సెస్, బికాస్ ఆఫ్ దిస్ డైకాటమీ, వి హావ్ గాట్ సో మెనీ ప్రాబ్లమ్స్ ఇన్ ది ట్రాన్స్.
0: అందరి యందు ఉన్న దైవత్వం ఒకటే అనుకుంటే ఈ భేదత్వానికి అవకాశమే ఉండదు.
1: వెన్ వన్స్ యు నో ది డివినిటీ ఇస్ వన్ ఇన్ ది సేమ్
0: ఎవరీవన్, భూషణ తిరస్కార పురస్కారములకు అవకాశమే ఉండదు.
1: దేర్ కెన్ నాట్ బి దేర్ బి ప్రైజ్ నార్ బ్లేమ్, అకుసేషన్.
0: ఆనందమే ఆనందమే ఆనందమే,
1: ఓన్లీ స్టేట్ ఆఫ్ బ్లిస్.
0: అక్కడే మనకు బయలుదేరుతుంది నిత్యానందం,
1: ఎటర్నల్ బ్లిస్,
0: పరమ సుఖదం,
1: సుప్రీమ్ హ్యాపీనెస్,
0: కేవలం జ్ఞానమూర్తి, ద్వంద్వాతీతం, గగన సదృశం, తత్వమస్యాది లక్ష్యం, ఏకం నిత్యం విమలం అచలం సర్వదీ సాక్షిభూతం.
1: ద వన్ ఎటర్నల్, it has no movement at all, that is immortal and eternal.
0: ఈ మానవత్వం మనకు ప్రాప్తించడం ఎంత అదృష్టము.
1: It's a really good fortune to have been born a human being.
0: ఇంత మానవత్వాన్ని సార్థకంగా ఆవించుకోవటం ఎంత అదృష్టము.
1: Is your good luck to work for your redemption?
0: కానీ ఈ అదృష్టాన్ని మనం గుర్తించుకోవడానికి లేక,
1: బట్ వీ డోంట్ రియలైజ్,
0: దీన్ని దుర్వినియోగం గావించుకుంటున్నాం.
1: వీ ఆర్ మిస్యూజింగ్ హ్యూమన్ లైఫ్,
0: దురప్యాసంలో ప్రవేశపెడుతున్నాం.
1: వీ గెట్ ఇంటూ బ్యాడ్ ప్రాక్టీసెస్,
0: దుర్గుణాలతో సంచరిస్తున్నాం.
1: వీ హావ్ బ్యాడ్ క్వాలిటీస్,
0: దుర్మార్గులం అయిపోతున్నాం.
1: అండ్ వీ ఆర్ వికెడ్,
0: ఇంకా ఆత్మతత్వం మనకి ఎట్లా అర్థమవుతుంది.
1: అండ్ హౌ కెన్ యూ నో ద స్పిరిట్ ఆఫ్ ద సెల్ఫ్?
0: కానే కాదు,
1: ఇట్స్ ఇంపాసిబుల్.
0: నీవు ఈ యొక్క దేహతత్వాన్ని నీవు కొంతవరకు మర్చినప్పుడే ఆత్మతత్వం నీకు అర్థమవుతుంది.
1: వెన్ యూ గివ్ అ బాడీ అటాచ్మెంట్ యూ కెన్ నో ద స్పిరిట్ ఆర్ ద సెల్ఫ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడీమెంట్స్ ఆఫ్ లవ్.
0: సంజయ్ సహాని చెప్పారు, లోక సమస్త సుఖినో భవంతు.
1: సంజయ్ సహాని సెడ్, లోక సమస్త సుఖినో,
0: అందరూ సుఖంగా ఉండాలి.
1: ఎవ్రీబడి షుడ్ బి హ్యాపీ.
0: అనగా ఏమిటి?
1: వాట్ డస్ ఇట్ మీన్?
0: దైవమే సుఖస్వరూపుడు.
1: గాడ్ ఈస్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ బ్లిస్.
0: ఆ సుఖం అనేటువంటిది అందరి ఎందు అనుభవించాలి.
1: దట్ బ్లిస్ షుడ్ బి ఎక్స్పీరియన్స్ బై ఎవ్రీబడి.
0: అందరి ఎందు ఉన్నటువంటి యొక్క ప్రేమ తత్వమే సుఖాన్ని పొందాలి.
1: అండ్ దట్ లవ్ ఇన్ ఎవ్రీవన్ కన్ఫర్స్ బ్లిస్.
0: అప్పుడే మనకి ఎట్టి భేదములు ఉండవు, ఎట్టి కలహములు ఉండవు, ఎట్టి యుద్ధములు రావు. ఈనాడు లోకంలో చూస్తుంటే 5000 సంవత్సరముల కిందట ద్వాపర యుగము,
1: 5000 years ago ద్వాపర ఏజ్.
0: అది 5000 సంవత్సరములు జరిగినప్పటికీ,
1: 5000 years passed,
0: 11000 యుద్ధాలు జరిగినాయి.
1: In during this period 11000 wars took place.
0: ఇప్పుడు కూడా ఇంకా యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి.
1: Even now wars are taking.
0: కారణం ఏమిటి?
1: Why?
0: మన తత్వాన్ని మనం గుర్తించుకోలేకపోవటమే ఈ భేదత్వమే యుద్ధాలకు మూల కారణం.
1: The differences, the duality, the absence of the knowledge of the self. This is mine, that is yours.
0: ఏం కట్టుకొని వచ్చావా తీసుకొని?
1: Have you brought it at the time of birth?
0: వచ్చే సమయంత చిన్న బట్టైనా కట్టుకొని రావు.
1: యూ ఆర్ నాట్ బోర్న్ విత్ ఏ పీస్ ఆఫ్ క్లాత్.
0: నీవు పోయేటప్పుడు ఇంత అడ్రస్ అయినా ఇచ్చి పోవు.
1: నౌ యూ లీవ్ దిస్ వరల్డ్ లీవింగ్
0: ఏ ఉంటుంది ఇక్కడ?
1: వాట్ ఇస్ దట్ బిలాంగ్స్ టు యూ?
0: ఏమిటి నీది?
1: వాట్ ఇస్ దట్ బిలాంగ్స్ టు యూ?
0: ఉన్నంత వరకు
1: ఇట్స్ ఓన్లీ సో లాంగ్.
0: కళ్ళు మూస్తే అన్ని ఎవరువో.
1: ద మూమెంట్ యూ లీవ్ వీ డోంట్ నో టు హూమ్ ఇట్ బిలాంగ్.
0: అలాంటి దాన్ని నాది నాదని కట్టుకోవడం ఎందుకు అంత?
1: Then why do you claim as your own?
0: అజ్ఞానం,
1: ఇస్ ఇగ్నోరెన్స్.
0: కనుక ఏది మనం తేలేదు, ఏది మనం తీసుకుని పోము.
1: యూ హావ్ నాట్ బ్రాట్ ఎనీథింగ్, నార్ వుడ్ యూ టేక్ ఎనీథింగ్.
0: తెచ్చేది, వచ్చేది, పోయేది అంతా పుణ్యము పాపమే.
1: వాట్ దట్ యు బ్రాట్, వాట్ యు క్యారీ బ్యాక్, వాట్ యు సస్టైన్ ఈజ్ ఓన్లీ మెరిట్ అండ్ సిన్.
0: పాపం వల్ల మనం వచ్చాం.
1: We are born because
0: పుణ్యం వల్ల రాకుండా పోవాలి తిరిగి.
1: అండ్ బికాస్ ఆఫ్ మెరిట్ నెవర్ బి బోర్న్ అగైన్. రాహిత్యం
0: కోసం మనం ప్రయత్నం చేయాలి.
1: అండ్ వీ షుడ్ మేక్ ఎన్ ఎఫర్ట్ ఇన్ దిస్ డైరెక్షన్.
0: ఆ రాహిత్యం ఎట్లా వస్తుంది?
1: హౌ ఇస్ ఇట్ పాసిబుల్?
0: ఒడ్లు ఉన్నాయి.
1: And we have got paddy.
0: ఈ ఒడ్డు పైన పొట్టు ఉన్నంత వరకు,
1: so long there is husk.
0: ఎక్కడ వేసినా పునరపి జననం, పునరపి మరణం.
1: The paddy with husk would grow, germinate.
0: దానికి ఆ పైన ఉన్నటువంటి హస్క్ తీసి పారవేస్తే,
1: when the husk is removed,
0: పునర్జన్మ నవిద్యతి,
1: నెవర్ స్ప్రౌట్స్ అప్. ఇంపాసిబుల్.
0: ఈ మాయా అనేటువంటి అభిమానం అనేటువంటి పొట్టు కప్పుకోవడం చేతనే పునరపి జన్మం, పునరపి మరణం.
1: బికాస్ ఆఫ్ దిస్ డెల్యూషన్ అటాచ్మెంట్ ద హస్క్ వి ఆర్ బోర్న్ టైమ్ అండ్ అగైన్ రిపీట్.
0: ఈ పొట్టును తీసివేసేస్తే,
1: when one the husk is removed,
0: పునర్జన్మ నవిద్యతి, ఇంకా మనకు జన్మమే లేదు.
1: ఇట్ హాస్ నో రీబర్త్.
0: మనం చేసే సాధనలన్నీ కూడాను ఈ పొట్టును తీసివేయటమే.
1: ఆల్ స్పిరిచువల్ ప్రాక్టీసెస్ ఆర్ మెంట్ ఫర్ రిమూవల్ ఆఫ్ ది హస్క్.
0: ఈ రిమూవ్ చేయటమే మన యొక్క నిజమైనటువంటి బాధ్యత.
1: రిమూవింగ్ ది హస్క్ ఇస్ అవర్ డ్యూటీ.
0: అది ఏ మానవ ప్రయత్నము.
1: దట్ ఈస్ ఎ హ్యూమన్ ఎఫర్ట్.
0: యత్న ప్రయత్నములు మానవ ధర్మము.
1: ఇట్ ఇస్ అవర్ షుడ్ బి నేచురల్.
0: జయాపజయములు దైవాధీనం.
1: ద సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ ఆర్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ గాడ్.
0: కనుకనే అట్టి జయాన్ని ఆనందాన్ని పొందడానికి మీరు కొన్ని ప్రయత్నాలు కూడా చేయాలి.
1: ఇఫ్ యూ వాంట్ టు బి సక్సెస్ఫుల్ అండ్ బ్లిస్ఫుల్ యూ షుడ్ మేక్ ఎవరీ.
0: అడగండి అమ్మైనా బువో పెట్టదు.
1: వితౌట్ ఆస్కింగ్ యూ మదర్
0: తలుపు కొట్టండి. లోపల ఉన్నటువంటి వారు ఎవరు తలుపు తీయరు.
1: నోబడి వుడ్ ఓపెన్ ద డోర్ ఇఫ్ యూ డోంట్ నాక్ ద డోర్.
0: కొట్టాలి, తలుపు తెరచాలి.
1: యూ షుడ్ నాక్ ఎట్ ద డోర్.
0: అడగాలి, భుజించాలి.
1: యూ షుడ్ ఆస్క్ అండ్ దెన్ ఈట్.
0: అదే రీతిగా దైవాన్ని కోరి కోరి మనం తెచ్చుకోవాలి.
1: యూ షుడ్ ప్రే అండ్ ప్రే కంటిన్యూ.
0: దైవమే కోరి వస్తున్నప్పటికీ మీరు దూరం అయిపోతున్నారంటే ఎంత దురదృష్టం.
1: దో గాడ్ హింసెల్ఫ్ ఈస్ కమింగ్ క్లోజర్ టు యూ, యూ ఆర్ డిస్టెన్స్.
0: ఇంతకంటే పాపం మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నో అదర్ గ్రేటర్ సిన్.
0: దైవమే కోరి కోరి వస్తున్నాడు.
1: గాడ్ హింసెల్ఫ్ డిజైర్స్ టు బి,
0: కానీ మీరు దూరం అయిపోతున్నారు.
1: బట్ యు ఆర్ డిస్టెన్సింగ్ యువర్ సెల్ఫ్.
0: ఇది ఏ జన్మాంతర పాపము.
1: ఇట్ ఇస్ వర్స్ట్ ఆఫ్ ది సిన్స్ అక్రూడ్ బికాస్ ది పాస్ట్ లైఫ్.
0: ఇట్టి పాపానికి మీరు గురి కావకండి.
1: నెవర్ కమిట్ సచ్ ఎ సిన్.
0: పుణ్యాన్ని ప్రార్థించుకోండి.
1: అర్న్ మెరిట్.
0: పుణ్యాన్ని అభివృద్ధి పరచుకోండి.
1: హ్యావ్ మోర్ అండ్ మోర్ ఆఫ్ మెరిట్.
0: మీరు అన్ని విధాలా దీనికి సమీపానికి రండి.
1: కమ్ క్లోజర్ టు గాడ్.
0: సమీపీ.
1: Come closer to God.
0: ఉపనిషత్తులు బోధించేది ఇదే.
1: దట్ ఈస్ ది టీచింగ్ ఆఫ్ ఉపనిషత్స్.
0: ఇంకా ఇంతే కాదు, లెమ్మని కూడా ప్రార్థిస్తుంటాడు. ఉత్తిష్టత, జాగ్రత్త, ప్రాప్య వరాన్ని బోధత.
1: ది టీచింగ్ ఆఫ్ గ్రేటర్ సిన్ దెన్ దిస్.
0: దైవమే కోరి కోరి వస్తున్నాడు.
1: గాడ్ హింసెల్ఫ్ డిజైర్స్ టు బి,
0: కానీ మీరు దూరం అయిపోతున్నారు.
1: బట్ యు ఆర్ డిస్టెన్సింగ్ యువర్ సెల్ఫ్.
0: ఇది ఏ జన్మాంతర పాపము.
1: ఇట్ ఇస్ వర్స్ట్ ఆఫ్ ది సిన్స్ అక్రూడ్ బికాస్ ది

0: కూడా ప్రార్థిస్తూ ఉంటాడు. ఉత్తిష్టత జాగ్రత్త ప్రాప్య వరాన్ని బోధత. పిచ్చివాడా, అజ్ఞానమనే నిద్రలో నీవు నిరిగిపోతున్నావు.
1: యు ఆర్ పాసింగ్ త్రూ ద స్లీప్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
0: ఈ అజ్ఞానమనేటువంటి నిద్ర నుంచి నీవు లేచి
1: గెట్ అప్ ఫ్రమ్ ది స్లీప్ ఆఫ్
0: ఇగ్నోరెన్స్. ప్రకాశించేటువంటి సూర్యోదయాన్ని నీవు దర్శించు.
1: అండ్ వాచ్ ది సన్ రైజ్ ఆఫ్ ప్రజ్ఞాన
0: బుద్ధి యొక్క ప్రకాశము.
1: అండ్ దట్ సన్ రైజ్ ద సన్ లైట్ ఈస్ దట్ ఆఫ్ ఇంటెలెక్ట్.
0: ఉపనిషత్తులు కూడా ఈ విధంగా ప్రబోధిస్తూ వస్తున్నాయి.
1: దట్ ఈస్ ది టీచింగ్ ఆఫ్ ఎవ్రీ ఉపనిషత్.
0: కానీ ఈ ఉపనిషత్తు వాక్యాలు ఎవరు కూడా పాటించడం లేదు.
1: బట్ నో వన్ ఈస్ ఫాలోయింగ్ ది డిక్టేట్స్ డిక్టా ఆఫ్ ఉపనిషత్స్.
0: దాన్ని పాటించి దాన్ని అనుభవించు తప్పక నీకు శాంతి కలుగుతుంది.
1: దెన్ వన్స్ యూ ఫాలో ద పాత్ ఆఫ్ ఉపనిషత్స్ యూ కెన్ బి పీస్ఫుల్.
0: భజ గోవిందం భజ గోవిందం. భజ గోవిందం.

0: భక్తి విద్యలనెల్ల భక్తితో చదివేరు, ముక్తి విద్యలకెవడు ముందు రాడు. ఎట్టి వారికి ఈశ్వరత్వం పెట్టుగలుగు, వినుడు భారతీయ వీరసుతుడ వినుడు. వినుడు భారతీయ వీరసుతుడ.
1: We study most devotedly all the forms of education that will help us to carry on our livelihood. But no one comes forward to study that gives us liberation. How do you expect such people to recognize the divinity? Listen to this valiant son of Bharat.
0: Vidyarthulu,
1: students.
0: ఈనాటి విద్యార్థులు చదువు సంధ్యల ప్రారంభం కాగానే అహంకారము, ఆడంబరము, మోహము ఆపాద మస్తకములకు విద్య కంటే ముందుగానే ప్రవేశించి ఉంటాయి.
1: బిఫోర్ వన్ ఎక్వైర్స్ నాలెడ్జ్ యాజ్ వన్ లెర్న్స్ బిఫోర్ హీ ఎడ్యుకేట్స్ హిమ్సెల్ఫ్ కంప్లీట్లీ right from top to toe there circulates in him the percolates ego, pomp and attachment top to toe.
0: Intakito poka durbuddhulu duralochanalu dushtestalu duravipraayamulu varilo kevalam cheemala puttala vale puttutu untayi.
1: Further, you find bad feelings, wicked actions and all wrong sentiments rampant, growing more and more like ants.
0: Nijamuga yuvakula yandu yuvatula yandu manavattam anetundi maripimpa chesetundi yokka ashta madamulu arishad vargamulu tamoguna rajogunamulu ivanniyu cherinappudu 16 కళలుగా రూపొందుతుంటాయి.
1: Among men and women there are 16 qualities that make them forget the very human nature.
0: మానవుని యందు ఈ దుష్టమైనటువంటి యొక్క షోడశ కళలతో నిండి ఉంటాడు ఈనాటి యువకులు అందరూ.
1: The modern youth are encompassed by the 16 traits.
0: కేవలము ధనమదము, గుణబలము, భుజబలము, బుద్ధిబలము, ధైర్యబలము, స్త్రీబలము, సంపద బలము, విద్యాబలము, కులబలము, ఇవన్నీ కూడాను అష్టబలము.
1: The various forms of ego, such as the wealth, the quality, the physical strength, intellect
0: and valor.
1: They are not the strength at all. They are forms of ego.
0: దానికి తోడుగా కామ, క్రోధ, లోభ, మోహ, మదం, మత్సరం, ఈ ఆరు.
1: Adding to this there are 6 more, the desire, the anger, the lust, the greed,
0: రజోగుణం, తమోగుణము.
1: Adding to that,
0: అన్నియు చేరేటప్పటికి షోడశ కళలతో ప్రకాశిస్తుంటాడు ఈనాటి యువకుడు.
1: Adding to that the emotion in the bestial quality, the 16 encompassed.
0: కాని మానవుని యందు ఉండవలసినటువంటి యొక్క పవిత్రమైన దివ్యమైన షోడశ కళలు మరుగుపడిపోతున్నాయి.
1: Therefore, the actual real sacred latent divine qualities.
0: భగవంతుడు షోడశ కళా పరిపూర్ణుడు.
1: God has got all the 16 traits so sacred.
0: ఈ షోడశ కళలు కాదు,
1: not of this nature.
0: ఇవి అష్ట మదములు, అర్షద్ వర్గములు.
1: These are 8 forms of ego and 6 weaknesses.
0: వీటిని ఏనాడు విద్యార్థి దూరము గావించునో ఆనాడే ఇతను భగవత్ సంబంధమైనటువంటి షోడశ కళలతో ప్రకాశిస్తాడు.
1: That day when a student gets rid of these 16, then you will have the latent 16 divine qualities.
0: కనుక మానవుని యొక్క ప్రధాన గుణములు కామ క్రోధ లోపు మోహము మాత్సల్యములు కావు.
1: Therefore, the chief qualities of mankind are not lust, greed, anger, avarice and so on.
0: ఇవి కేవలము మృగ లక్షణములు.
1: They are animal qualities.
0: మానవుని లక్షణములు, మానవుని యొక్క గుణములు, మానవుని యొక్క విలువలు సత్యము, ధర్మము, శాంత, సహనము, సానుభూతి, త్యాగము, ఇవి మానవుని యొక్క సహజమైనటువంటి యొక్క విలువలు.
1: The human qualities, the human values are the truth, righteousness, peace, forbearance, compassion, sympathy.
0: ఈనాటి మానవుడు పశుగుణములను ప్రవేశపెట్టుకోవటం చేతనే మానవతా విలువలు మరుగైపోతున్నవి.
1: Because of bestial quality, the human qualities are hidden.
0: కనుకని ఈనాటి విద్యా విధానములో మానవతా విలువలను జ్ఞప్తికి చేయడానికి ప్రయత్నించాలి.
1: Therefore, modern education should take up to remind the human values.
0: ఈనాటి విద్యా విధానములో యవ్వనం అనేటువంటిది మధ్యలో కదిలిపోయేటువంటిది.
1: This state of youth comes and goes like a passing cloud.
0: ఈ క్షణికమైనటువంటి యొక్క ఈ యవ్వనత్వమునకు అనంతమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని ఏ విధంగా పాడు చేసుకుంటున్నారు.
1: ఫర్ దిస్ మొమెంటరీ ప్లెజర్ వి ఆర్ జస్ట్ స్పాయిలింగ్ దట్ ఇన్ఫినిట్ లేటెంట్ డివినిటీ విత్ఇన్ us.
0: కాన ప్రతి యువకుడు కూడాను దివ్యమైన భావములను అభివృద్ధి గావించుకోవాలి.
1: Therefore, every young man should develop divine thoughts.
0: Dhanamu.
1: Money.
0: Kevalam vastundi potundi.
1: Money comes and goes.
0: Dhanamu na dhanayani ganamuga palikina pudamiyam disumanta shanti ledu.
1: You may pride yourself because of the money you have, but you will not have peace of peace.
0: Vidya unnadani విర్రవీగిన కాని పుడమియం దిశుమంత శాంతి లేదు.
1: ఇన్ స్పైట్ ఆఫ్ హై ఎడ్యుకేషన్ యూ హ్యావ్ అబౌట్ విచ్ యూ ప్రైడ్ యువర్ సెల్ఫ్ దేర్ ఇస్ నో పీస్ లెఫ్ట్ ఇన్ యూ.
0: ఇది ఏమిటి ఈ శాంతి లేనటువంటి విద్యలు?
1: వాట్ ఫార్ ఇస్ దిస్?
0: ఈ శాంతి లేనటువంటి ధనం మనకెందుకు?
1: వై డూ నీడ్ మనీ?
0: ధనము ఏది? జ్ఞానధనము.
1: What money? The wealth of
0: wisdom. Aishwaryamu. Emti aishwaryamu? Arogya aishwaryamu.
1: That wealth of health.
0: Inka manlo undatundi sampada emti?
1: What is the true wealth within us?
0: Paripurnamainatundi oka swechha sampada.
1: That wealth of freedom.
0: Emti ee freedom ante?
1: What do you mean by freedom?
0: The end of wisdom is freedom annaru.
1: The end of wisdom is freedom.
0: Kaadu ee naati vidyavantullo ఫ్రీడమ్ అంటే ఇష్టానుసారంగా మాటవచ్చు, ఇష్టమొచ్చినట్టు సంచరించవచ్చును, ఇష్టమొచ్చినట్టు ప్రవర్తించవచ్చును, ఇష్టమొచ్చిన కార్యములు చేయవచ్చును, అది స్వేచ్ఛ అంటున్నారు.
1: టుడే పీపుల్ కన్సిడర్ ఫ్రీడమ్ మెంట్ టు యాక్ట్ యాజ్ పర్ వన్స్ ఓన్ వ్యాగరీస్ విమ్స్ అండ్ ఫ్యాన్సీస్.
0: ఇది కాదు స్వేచ్ఛ.
1: ఇట్స్ నాట్ ఫ్రీడమ్.
0: ఆత్మ నిగ్రహం స్వేచ్ఛ.
1: ద సెల్ఫ్ కంట్రోల్.
0: ఆత్మానందం స్వేచ్ఛ.
1: సెల్ఫ్ బ్లెస్.
0: ఆత్మ జ్ఞానం స్వేచ్ఛ.
1: సెల్ఫ్ నాలెడ్జ్.
0: ఆత్మ వికాసం స్వేచ్ఛ.
1: సెల్ఫ్ అన్ఫోల్డ్మెంట్.
0: కనుకనే దీనికి ఎట్లా అర్థం అని చెప్పవచ్చును?
1: హౌ డు యూ కాల్ ఇట్?
0: స్వ ప్లస్ ఇచ్ఛ స్వేచ్ఛ.
1: స్వ ప్లస్ ఇచ్ఛ ఈ
0: స్వేచ్ఛ. ఆత్మ.
1: స్వ ఆత్మ
0: ప్లస్ ఇచ్ఛ డిజైర్.
1: ఇచ్ఛా డిజైర్.
0: ఆత్మ డిజైర్ ఇస్ స్వేచ్ఛ.
1: ద డిజైర్ ఆఫ్ ఆత్మ.
0: ఈనాటి విద్యార్థులు గాని యువకులు గాని ఆత్మ వరకు ప్రయాణం చేయటం లేదు. కేవలము దేహ స్వేచ్ఛను మాత్రమే సంచారంగా వాళ్ళు అనుభవిస్తున్నారు.
1: స్టూడెంట్స్ ఆర్ యంగ్స్టర్స్ డోంట్ గో టు దట్ పాయింట్ ఆఫ్ ఆత్మ. దే ఓన్లీ టేక్ ద బాడీ ఇన్ టు కన్సిడరేషన్.
0: కనుకనే భగవద్గీత ఎందుకులను స్వధర్మ పరధర్మ అని రెండు బోధలు చేశాడు.
1: భగవద్గీత ఆల్సో రిఫర్స్ టు టూ ఆస్పెక్ట్స్, స్వధర్మ అండ్ పరధర్మ.
0: స్వధర్మం అనగా క్షత్రియుడు క్షత్రియ ధర్మ, బ్రాహ్మణుడు బ్రాహ్మణ ధర్మ, శూద్రుడు శూద్రుడు ధర్మ అని ఈ విధంగా జాతి మత కుల భేదములకు సంబంధించినటువంటి ధర్మములుగా ప్రబోధిస్తూ ఉన్నారు.
1: ది స్వధర్మ ఇస్ టాట్ దిస్ వే బేస్డ్ ఆన్ ద కాస్ట్ అండ్ కమ్యూనిటీ.
0: అది కాదు, స్వధర్మ ఆత్మధర్మనే స్వధర్మం.
1: ది ధర్మ ద కోడ్ ఆఫ్ ది స్పిరిట్
0: పరధర్మం పరధర్మం అనగా దేహ ధర్మము
1: పరధర్మ మీన్స్ ద కోడ్ ఆఫ్ ద బాడీ
0: ఈ దేహము జడమైనటువంటిది
1: బాడీ ఇస్ ఇనర్ట్
0: దీని యందు మనసే ప్రేరేపణ కలిపి అనేక విధమైనటువంటి కర్మలను ఆచరింపజేస్తుంది
1: ఇట్స్ ద మైండ్ దట్ ప్రాంప్ట్స్ అండ్ మేక్స్ ద బాడీ యాక్ట్
0: కనుక మన స్వేచ్ఛ అనేటువంటిది ఇది కాదు మన స్వేచ్ఛ
1: సో దిస్ ఇస్ నాట్ ద ఫ్రీడమ్
0: సమాజంలో గౌరవాన్ని సాధించేటువంటి యొక్క ప్రవర్తననే మన యొక్క స్వేచ్ఛ
1: ద కైండ్ ఆఫ్ బిహేవియర్ దట్ బ్రింగ్స్ యూ ఎస్టీమ్
0: సమాజంలో అనిపించుకునేటువంటి యొక్క స్వేచ్ఛనే సరి అయిన స్వేచ్ఛ
1: ద ఫ్రీడమ్ ఇస్ ద వన్ దట్ గెట్స్ యూ ద నేమ్ రెస్పెక్ట్ ఇన్ సొసైటీ
0: ఆత్మజ్ఞానమే సరి అయిన స్వేచ్ఛ
1: ద నాలెడ్జ్ ఆఫ్ ది సెల్ఫ్ ద విజ్డమ్ ఆఫ్ ది సెల్ఫ్ ఇస్ ఫ్రీడమ్
0: ఇంద్రియ నిగ్రహమే సరి అయిన స్వేచ్ఛ
1: సెల్ఫ్ కంట్రోల్ ఇస్ ఫ్రీడమ్
0: దీనినే పతంజలి యోగ చిత్తవృత్తి నిరోధక అది నీ యొక్క యోగము మరే ఎంత యోగంలో పుట్టావురా నీవు అనగా ఏమిటి ఎంత అదృష్టవంతుడు పోయి
1: పతంజలి సేస్ వాట్ యోగ హౌ లక్కీ
0: అలాంటి అదృష్టవంతుడే భగవంతుడు కోరి వస్తుంటాడు
1: గాడ్ హింసెల్ఫ్ విల్ కమ్ ఫార్వర్డ్
0: భగవంతుడి దగ్గరికి నీవు పోనక్కర్లేదు భగవంతుడే నీ దగ్గరికి వస్తుంటాడు
1: యూ డోంట్ నీడ్ టు గో టు గాడ్ హీ హింసెల్ఫ్ విల్ కమ్ టు యూ
0: కనుకనే భగవంతుని మనం పిలువనక్కర్లేదు
1: యూ డోంట్ నీడ్ టు కాల్ హిమ్
0: పరమ భక్తుడైనటువంటి త్యాగరాజు కూడాను
1: ఎ వెరీ గ్రేట్ డివోట్ యువర్ త్యాగరాజ హింసెల్ఫ్ ఇన్వైటెడ్ గాడ్

0: త్యాగరాజ ప్రేయర్ టు దట్ లార్డ్ ఆఫ్ బ్యూటీ, ఇన్వైటింగ్ హిమ్ టు
1: రమ్మని పిలిచాడు.
0: హి ఇన్వైటెడ్ హిమ్.
1: అంతేకాదు,
0: నాట్ ఓన్లీ దట్,
1: రారా

0: Further he said, I cannot bear the pangs of separation any longer. You come and take care of me.
1: కానీ ఇది భక్తుడు పిలిచవలసినటువంటిది కాదు.
0: బట్ ఇట్స్ నాట్ ది ప్రాపర్ ప్రేయర్ ఆఫ్ ఎ డివోటీ.
1: తనలో ఏదో దోషం ఉంటేనే భక్తుడు భగవంతుని పిలుస్తున్నాడు.
0: Unless until he has got a mistake, he doesn't need to invite.
1: భగవంతుడే నిన్ను పిలవాలి. come on my dear అని పిలిచాలి.
0: God himself should invite you. Come on my dear.
1: ఎప్పుడు పిలిచాడు?
0: When?
1: కరిష్యే వచనం తవ అని అర్జునుడు అన్న తర్వాత.
0: When Arjuna says, I'll follow your command.
1: నీ ఆజ్ఞను తిరసావహించి నా జీవితమంతా నీ ఆజ్ఞ లోపలి లీనమైపోతాను అని వాగ్దానం ఇచ్చిన తర్వాత మన్మనాభవ మద్భక్తో మధ్యాజీవాం నమస్కురే మామే వైశ్యసి సత్యం తే ప్రజ్ఞానే ప్రయోజిమి మన్మనాభవ మద్భక్తో ఇప్పుడు నీవు నా వాడురా కమాన్ అన్నాడు.
0: When Arjuna openly confessed and declared, Krishna, I'll follow your command, then only Krishna called him.
1: ఆ విధమైనటువంటి యొక్క అద్భుతము కావించిన మరుక్షణంలోనే భగవంతుడు నిన్ను తనను చేర్చుకుంటాడు.
0: When once we surrender, God will certainly call you.
1: అత్యంత సమీపుడు అవుతాడు.
0: You'll be very close to him.
1: ఈ విధమైనటువంటి యొక్క భావములు మానవుని యందు అమితంగా ఉంటున్నాయి.
0: Such divine feelings are present quite a lot in
1: mankind. అట్టి మానవుడు ఇవి పవిత్రమైనటువంటి మానవతా విలువలని ఈనాడు గుర్తించుకోలేకపోతున్నాడు.
0: But today, no one is considering them sacred feelings.
1: ఆ భావములు మానవునికి రావాలి.
0: We should have revived those feelings.
1: ఈ దుర్భావములు నావి కాదు, ఇది కేవలము ఒక మృగముల యొక్క భావములు.
0: These bad thoughts I have are of animal qualities, not mine.
1: నేను మానవుడను.
0: I am man.
1: మాధవుని నుంచి పుట్టినటువంటి వాణం.
0: I am born from out of the divine.
1: మాధవుని నుంచి పుట్టినటువంటి మానవులకు ఈ మరుపు బుద్ధులంతా ఎందుకు వచ్చింది?
0: Having been the spark of the divine, why should you be bestial?
1: కానీ మన యొక్క సంఘ దోషమే దీనికి మూల కారణం.
0: The mistake lies with the company.
1: కనుకనే మనము దుష్ట సంఘముల నుంచి దూరం కావాలి.
0: Therefore we should run away from bad company.
1: Run away from bad company. ఒక్క క్షణమైనా అక్కడ వెయిట్ చేయద్దు.
0: We should not wait for a moment.
1: Run away. ఆ దుస్సంగం నుంచి మనం దూరం కావాలి.
0: We should run away from bad company.
1: కనుకనే విద్యార్థులయందు పవిత్రమైనటువంటి భావములు, పరిశుద్ధమైనటువంటి భావములు, నిర్మలమైన భావములు, నిస్వార్థమైనటువంటి భావములు పెరగాలి.
0: Among students, the sacred, pure, selfless thoughts should increase.
1: దీంతో ఒక్క చిన్న ఉదాహరణ మీరు చక్కగా గుర్తించుకోవాలి.
0: Understand clearly one example.
1: భగవంతుడు సర్వమును సృష్టించాడు.
0: God created everything.
1: అణు మొదలుకొని ఘనం వరకును భగవంతుడి యొక్క సృష్టియే.
0: Right from microcosm to macrocosm is divine manifestation.
1: అలాంటి భగవంతుని కనుకోవడానికి సాధ్యం కాదు.
0: It's not possible to know God where he is.
1: అయితే ప్రతి అణువుకును ఘనంగానే భావించాలి, ప్రతి ఘనంకును అణువుగానే విశ్లేషించాలి.
0: హౌఎవర్ ఎవ్రీ మైక్రో హ్యాస్ గాట్ టు బి కన్సిడర్డ్ యాజ్ ఎ మాక్రో అండ్ వైస్ వర్సా.
1: కనుకని ఉద్ధవుడు చెప్పాడు.
0: సో ఉద్ధవ సెడ్,
1: నిను గనుగొన్న గల్లమా కృష్ణ, నిను గనుగొన్న గల్లమా.
0: ఉద్ధవ సెస్, కృష్ణ, కెన్ వీ నో యూ?
1: అడవు కంటే అతి సూక్ష్మరూపుడవు.
0: యు ఆర్ స్మాలర్ దెన్ ఎన్ ఆటమ్.
1: ఘనము కంటే అతి ఘననీయుడవు.
0: యు ఆర్ బిగ్గర్ దెన్ ది బిగ్గెస్ట్.
1: 84 లక్ష జీవముల అనయంబున నిడబాయకుందువట, అడవు రేణు తృణకాష్టమూదలు అఖండ రూపుడవై వెలిదువట, నిను గనుగొన్న గలమా.
0: You are among the 84 lakhs of creatures present in this world.
1: అణువులందరూ ఉండేటువంటి వాడు భగవంతుడే.
0: God is present in every atom.
1: ఎందుకోసం ఇచ్చాడు ఈ ప్రపంచాన్ని?
0: Why has he gifted
1: this world? ఓ మానవులారా, ఓ దివ్య జీవులారా, ఇదిగో ఈ ప్రపంచాన్ని సమస్తాన్ని సృష్టించాను.
0: ఓ మ్యాన్కైండ్, ఓ డివైన్ బీయింగ్స్, ఐ క్రియేటెడ్ ద హోల్ వరల్డ్.
1: మానవుడు తెల్లవారి లేచినది మొదలు రాత్రి పరుండునంత వరకు ఏ ఏ పదార్థములు ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఎట్లా అనుభవించాలో అనేటువంటి దానికి తగినటువంటి సామగ్రిని అంతా నేను సృష్టించాను.
0: ఓ మ్యాన్, రియలైజ్ దట్ ఐ హావ్ గివెన్ యూ, ఐ క్రియేటెడ్ ఆల్ ద మెటీరియల్
1: ఇచ్చాను.
0: ఐ గివెన్ యూ వాటర్.
1: చల్లదనానికి గాలిని ఇచ్చాను.
0: ఐ గివెన్ యూ కూల్ బ్రీజ్.
1: చలిని ఓర్చుకోవడానికి ఎండనిచ్చాను.
0: ఐ గివెన్ యూ ఆల్ సాట్ సాంగ్.
1: నీవు వినడానికి శబ్దాన్నిచ్చాను.
0: Sound is my creation.
1: త్రాగడానికి నీరిచ్చాను.
0: And I have given you the drinking water.
1: అన్ని పంచభూతములు మీకోసమే సృష్టించాను.
0: All five elements I have created for you.
1: కానీ మీ ఇష్టానుసారం అనుభవించుకోండి.
0: Enjoy, experience freely as you like. The freedom is given to you.
1: దీనిపైన నాకెట్టి యొక్క అధికారము లేదు.
0: I don't object.
1: ఏ అధికారము లేదు, ఏ అబ్జెక్షన్ లేదు.
0: I don't object, I have no authority also.
1: ఇష్టం వచ్చినట్టు అనుభవించుకోండి.
0: Experience
1: ఏ ట్యాక్స్ లేదు.
0: నో ట్యాక్స్.
1: ఏ విధమైన సుంకము లేదు.
0: నో ట్యాక్స్ whatsoever.
1: ఏది లేదు. మీరు ఇష్టం వచ్చినట్టు ఎంతైనా అనుభవించుకోవచ్చు.
0: ఎంజాయ్ ఫ్రీలీ ఎనీ లాట్. బట్
1: ఒక్క కండిషన్ మాత్రం ఇచ్చాడు.
0: దేర్ ఇస్ ఓన్లీ వన్ కండిషన్.
1: ఏ దాన్ని మీరు అనుభవిస్తున్నారో దాని యొక్క ఫలాన్ని కూడా మీరు అనుభవించాలి అన్నాడు.
0: ద ఓన్లీ స్టిప్యులేటెడ్ కండిషన్ ఈస్ whatever you experience now, you must face the consequence.
1: చెడ్డ ఫలితం వస్తుంది.
0: If any bad action, you'll have bad results.
1: మంచి చేస్తే మంచి ఫలితం వస్తుంది.
0: Good action will give you good results.
1: దీనిని మీకు అందుకోవడానికి సిద్ధంగా ఉండాలి.
0: Be ready to face the results.
1: దీంతో నేను కూడా ఏమాత్రము ప్రవేశించను.
0: I don't interfere with the results.
1: అనుభవించే తీరాలి.
0: You are bound to face the results.
1: దీనిని గీత యందు కూడాను చక్కని ఆదర్శాన్ని అందిస్తూ వచ్చింది.
0: గీత ఆల్సో హస్ సెట్ ఎ వెరీ గుడ్ ఐడియా.
1: భగవంతుడు చీకటిని దూరం చేయడానికి లైట్నిచ్చాడు.
0: God has given us light to dispel darkness.
1: వేడితో బాధపడేటువంటి వానికి చల్లని గాలిని ఊపిరి పీల్చుకోవడానికి గాలిని ఇచ్చాడు.
0: He has given us cool breeze to breathe enough.
1: మానవుడు అనుకుంటాడు దీని స్వేచ్ఛగా అనుభవించాలి.
0: Man wants to experience freely.
1: భగవంతుడు గాలినిచ్చి దీపాన్ని అరిపివేస్తున్నాడే, ఇది ఏమి న్యాయము?
0: God has created the breeze that would extinguish the light here. What is the justice here?
1: Mare purusha prayatnam neeku atyavasaramu.
0: Human effort is necessary.
1: Gaalini icharu nilchukodaniki nee pranaanni nilpukodaniki icharu.
0: I created this air to sustain your life.
1: Velugunu icharu.
0: I gave you the light.
1: Neevu cheekatilo agnanam ane cheekatilo pala guntalo padi అనేక బాధలకు గురి కాకుండా ఉండే నిమిత్తమే నీకు జ్యోతినిచ్చాను.
0: ఐ హావ్ గివెన్ యూ దిస్ ల్యాంప్ సో దట్ యూ డు నాట్ సఫర్ ఇన్ దట్ పిచ్ డార్క్నెస్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
1: శక్తిని మాత్రమే ఇచ్చాను.
0: ఐ గేవ్ యూ ది కెపాసిటీ టు ది
1: దీపానికి వెలిగే శక్తిని మాత్రమే ఇచ్చాను.
0: ఇట్ ఇస్ ద లైట్ దట్ ఇల్యూమిన్స్.
1: కానీ ఈ యొక్క వీజేస్ యొక్క గాలి వచ్చి వెలిగే దీన్ని జ్యోతిని ఆర్పివేస్తే నా శక్తికే లోటు కలుగుతుంది.
0: అండ్ ఇఫ్ ది విండ్ దట్ బ్లోస్ extinguishes the lamp over there, there will be some defect in my creation.
1: Adi a law of nature.
0: That's the law of nature.
1: Gali gali paliki veechalsinde.
0: The air must follow its own nature.
1: Jyotiki paliki velagavalsinde.
0: The light should illumine.
1: Aithe neevu aaripokunda neevu oka glass ni pettukovali. Adi purusha prayatnamu.
0: However, in order to see that you do not be extinguished, you should have a chimney glass there.
1: Adi pettukokunda o gali naa deepanni aarpakoddu ante adi ekkatu tappu kaadu.
0: On the other hand, you cannot say, oh air, see that this lamp will
1: be saved. It will be against the
0: nature. It will be against the
1: nature. It will be against the nature. It will be against the nature.
0: It will be quite contradictory to the entire creation.
1: Kalaka deenini bhagavantu ye matram kuda oppukodu.
0: God will not accept that.
1: Aithe.
0: However.
1: Kontha mitimiri poyinappudu.
0: When it's beyond limits.
1: భక్తుని యొక్క మతులు మంచి స్థితికి వచ్చినప్పుడు,
0: when the devotee's mind
1: వారి ప్రార్థన హృదయం నుండి ఆవిర్భవించినప్పుడు,
0: in response to their fervent prayer,
1: అప్పుడు భగవంతుడే సాక్షాత్కరించి వారి బాధలను నివారణ గావిస్తాడు.
0: God manifests himself and gives them relief.
1: ఒకానొక సమయం లోపల మీరు భాగవతంలో చదివి ఉండవచ్చును.
0: At one time in Bhagavatam you must have gone.
1: బ్రహ్మ గొప్ప కుంభవర్షాన్ని కురిపించాడు.
0: Brahma saw to it that there was downpour of rainfall.
1: Kani kurchatam dani sahajamu.
0: It is quite natural for the rain.
1: Gopakalu gopalaru anta krishnuni chuttukunnaru.
0: All gopikas and cowherd boys were around Krishna.
1: Krishna mammanu rakshinchu rakshinchu maa govunu rakshinchu ee varshamunaku mem taalalemu jeevinchalemu ee baadhanu bharinchalemu ani prarthisthaaru.
0: All gopikas cowherd boys prayed to Krishna, Krishna protect us because we cannot bear this heavy rain any longer.
1: అప్పుడు కృష్ణుడు చెప్పాడు.
0: దెన్ కృష్ణ సెడ్,
1: వర్షం నిలపడానికి వీలు కాదు.
0: ఇట్స్ నాట్ పాసిబుల్ టు స్టాప్ దిస్ రెయిన్.
1: నా సృష్టియే.
0: ఇట్ ఈస్ మై క్రియేషన్.
1: కుర్చవలసింది కుర్చవలసినదే.
0: ఇట్స్ బౌండ్ టు రెయిన్.
1: అయితే దానిని తప్పించుకోవడానికి ప్రార్థన వల్ల కొన్ని ఉపాయములు ఉంటున్నాయి.
0: However, there are certain devices to escape from the effect.
1: నాకు శక్తి ఉన్నది కదా అని దాన్ని నిలపడానికి వీలు కాదు.
0: Since I have the divine power, I don't stop the rain.
1: నేను నేను ఉల్లంఘించినట్టు అయిపోతుంది.
0: It means I transcend my own law.
1: కనుక రండి,
0: Come on.
1: నేను గోవర్ధనగిరి పర్వతం ఎత్తుతాను, దాని కింద మీరు దాచుకోండి.
0: I lift Govardhan mountain and you can stand under it.
1: వర్షమును మాత్రం నిలబడడానికి వీలు కాదు.
0: I don't stop the rain.
1: ఆ ఎత్తడానికి పోతే ఈ మానవుని యొక్క మంకు బుద్ధులు,
0: ద నారో మైండెడ్నెస్ ఆఫ్ మ్యాన్కైండ్,
1: తక్షణమే సందేహం ఒకటి ప్రారంభమైపోయింది.
0: ఇమ్మీడియట్లీ దే డౌటెడ్.
1: కృష్ణ రక్షించమని కోరినటువంటి వాళ్ళు,
0: దోస్ దట్ ప్రేడ్ ఫర్ ప్రొటెక్షన్,
1: కృష్ణుడు గోవర్ధన పర్వతం ఎత్తేటప్పటికీ,
0: వెన్ కృష్ణ లిఫ్టెడ్ దట్ గోవర్ధన మౌంటైన్,
1: బాలుండీతడు
0: ఈ సచ్ ఎ యంగ్ బాయ్,
1: కొండ దొడ్డది,
0: మౌంటైన్ ఇస్ మైటీ,
1: మహాభారంబు ఈ తండు మోయంగా జాలడా.
0: మైటీ మౌంటైన్ సో హెవీ, కెన్ హీ ఎవర్ బేర్ ద వెయిట్ ఆఫ్ ఇట్?
1: బాలుండీతడు,
0: ఎ టైనీ థాట్,
1: కొండ దొడ్డది,
0: వెరీ బిగ్ మౌంటైన్,
1: మహాభారంబు ఈ తండు మోయంగా జాలడా.
0: కెన్ దిస్ బాయ్ బేర్ దట్ హెవీ వెయిట్?
1: ఈ కొండను ఎత్తగలడా?
0: కెన్ హీ లిఫ్ట్ ద మౌంటైన్?
1: వచ్చింది డౌటింగ్ థామస్.
0: Doubting Thomas doubted as usual.
1: తక్షణమే ఎత్తాడు.
0: Immediately he lifted.
1: ఓని ఒక్క చిటికన వేలి పైన,
0: విత్ లిటిల్ ఫింగర్,
1: అందరూ అందులో వచ్చి చేరిపోయారు.
0: ఆల్ గ్యాదర్డ్ దేర్.
1: చేరేది చేరారు.
0: దే అసెంబ్ల్ దేర్ ఎనీవే.
1: వర్షం నుంచి తప్పించుకున్నారు.
0: దే కుడ్ అవాయిడ్ ది.
1: తాము తమ గోవును కూడా అక్కడ చేర్చుకున్నారు.
0: కౌస్ అండ్ అదర్
1: కానీ తల్లిదండ్రులకు ఒక విధమైన భయము ప్రారంభమైంది.
0: బట్ పేరెంట్స్ వర్ అఫ్రైడ్ ఆఫ్ ది సిచువేషన్.
1: యశోదానందులు చాలా భయపడుతున్నారు.
0: యశోదానంద వెరీ మచ్ అఫ్రైడ్, ఫియర్ స్ట్రికెన్.
1: కొండ ఎత్తటమేమో ఎత్తాడు, సరిపోయింది.
0: సంహౌ ఆర్ అదర్ హీ లిఫ్టెడ్ ద మౌంటైన్.
1: దాన్ని క్రింద దింపటం ఎట్లా?
0: హౌ టు పుట్ ఇట్ డౌన్ నౌ?
1: అది కింద దింపే సమయంలో కొండ కిందకి మా కృష్ణుడు పడిపోతాడు ఏమో.
0: యాజ్ హీ పుట్స్ ఇట్ డౌన్ వెల్ హీ మే బి అండర్ ద వెరీ మౌంటైన్ విచ్ హీ లిఫ్టెడ్
1: అనుకున్నారు. అందరినీ ఒక్కతూరి కృష్ణుడు,
0: కృష్ణ అట్ వన్ టైమ్ సెడ్,
1: నా ఆజ్ఞ మీరు శిరసా వహించాలి అన్నాడు.
0: కృష్ణ సెడ్ యూ షుడ్ ఫాలో మై కమాండ్.
1: ఎవరు నా ఆజ్ఞను పాటించరో వారు రక్షింపబడతారు.
0: దోస్ దట్ హూ విల్ ఫాలో మై కమాండ్ విల్ బి ప్రొటెక్టెడ్.
1: ఎవరు ఆజ్ఞను ఉల్లంఘిస్తారో వాడు కేవలం హతమైపోతాడు.
0: దోస్ డిసోబే దే ఆర్ షూ టు డై.
1: ఒక్కతూరి అందరు కూడాను,
0: అట్ వన్ మోమెంట్ ఆల్ ఆఫ్ యూ,
1: నేను ఆ ఓం అని పలికినప్పుడు అందరూ కన్నులు మూసుకోవాలి అన్నాడు.
0: యాజ్ ఐ సే ఓం, లెట్ ఆల్ ఆఫ్ యూ క్లోజ్ యువర్ ఐస్.
1: కృష్ణుడు ప్రారంభించాడు.
0: కృష్ణ స్టార్టెడ్.
1: కన్నులు మూసుకున్నారు.
0: ఎవ్రీబడి క్లోజ్ దేర్ ఐస్.
1: కొండ క్రింద ఉంది, కృష్ణుడు వీడితో ఉన్నాడు, ఆడుతున్నాడు.
0: దే సా ద మౌంటైన్ యాజ్ ఇట్ ఈస్ అండ్ అదర్స్ వర్ దేర్ అపార్ట్ ఫ్రమ్ దట్.
1: ఇది ఏ భగవంతుని యొక్క లీలలు.
0: దిస్ ఈస్ ద మిస్టరీ ఆఫ్
1: ది డివైన్. కొండ ఎట్ట దిగించాడు, ఎట్ట కిందికి దింపాడు.
0: హౌ ద మౌంటైన్ ఈస్ పుట్ డౌన్ దేర్.
1: ఒక్క క్షణం లోపల ఏమైనా చేయవచ్చు.
0: ఇన్ ఎ మొమెంట్ ఎనీథింగ్ కెన్
1: బి డన్. కదలదు నీ దుసంకల్పము లేనిదే గడ్డిపోచయును.
0: Without God's will, even a grass blade
1: karana,
0: cannot
1: grow. Akarana.
0: You are beyond all reason.
1: Kadaladu needu sankalpamu lenide gaddi pochayunu karana karana.
0: Without your will, even a grass blade cannot grow. Kadaladu
1: matramunake peru lekapovuni talapuna. Adi yarungaru, marigalangaru, mudamijandaru. భూమిని కొందరు వివేకమున వర్తించదమనికడు విర్రవీగదరు కాని చివరికే వేళకేది సంభవించునో తెలియవాల ఎంతవారలైనా కదలదు నీదు సంకల్పము లేనిదే గడ్డిపోచయును. భూమిని కొందరు వివేకమున వర్తించదమనికడు విర్రవీగదరు కాని
0: but they pride themselves as if they are intelligent.
1: Vivekamuna kadu vartinchadamani virravigaduru kaani
0: they are highly egoistic thinking that they are intellectuals.
1: Kadakatiki yemi chundunu
0: but ultimately what is going to happen?
1: Virravigutaru.
0: They pride themselves.
1: Adi ye bhagavantuni yokka pradhanamainatundi yokka sookshmam.
0: This is the subtlety in the divinity.
1: Kevalam bahya drushtito samanyamainatundi yokka roopanni maatrame chustu
0: we go by the external form
1: dani yokka chestanu maatrame parikinchutu
0: and think of the actions associated
1: taanu maavales jeevithanni గడుతూ ఉన్నాడని భావిస్తుంటారు.
0: As God also leads the life of a human, we consider in a normal way.
1: చాలా మోసం చేస్తుంది.
0: But that will certainly
1: అది మానవత్వాన్ని చాలా మరింత మూర్ఖంలో ముంచుతుంది.
0: Our human life will be reduced to a foolish life.
1: దేహం మావలే ఉంటుండాలి.
0: Body of God is
1: మావలే తింటున్నాడు.
0: He also
1: మావలే తిరుగుతున్నాడు.
0: He moves like
1: కానీ
0: but
1: తాను మావాడు.
0: But however, he is different.
1: తాను తానే.
0: He is what he is.
1: ఈ విధమైనటువంటి యొక్క సత్యతత్వాన్ని ఎవడు గ్రహిస్తాడో,
0: ద వన్ హూ నోస్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్,
1: అది ఏ నిజమైన విద్య.
0: దాట్ ఈస్ ది ట్రూ ఎడ్యుకేషన్.
1: విద్యయోసగును వినయంబు.
0: ఎడ్యుకేషన్ కన్ఫర్స్ హ్యూమిలిటీ.
1: వినయములను కలుగు పాత్రత.
0: అవుట్ ఆఫ్ హ్యూమిలిటీ
1: పాత్రత వనల ధనము.
0: అండ్ మనీ దేర్.
1: ధనము వల్లను ధర్మంబు.
0: దట్ లీడ్స్ టు రైచియస్నెస్.
1: దాని వల్లను ఐహిక ఆముష్మికంబులు.
0: And man gets pleasure here on earth and life after.
1: కనుకని మొట్టమొదట చదువు అనేటువంటిది కేవలము ధన సంపాదన కోసం కాదు. విద్యయోసగును వినయంబు.
0: So education is not primarily
1: విద్యా దదాతి వినయం. ఈ వినయము లేనటువంటి విద్య విద్య అనే కాదు, అలాంటి వాడు విద్యార్థియే కాదు.
0: The one who is not humble is no student at all.
1: అతను విషయార్థి.
0: ఇస్ ద వన్ ఆఫ్ సెన్షువల్ ప్లెజర్.
1: నాట్ విద్యార్థి.
0: అండ్ నాట్ విద్యార్థి.
1: విద్యాం అర్థైతీతి విద్య.
0: ది వన్ హూ డిజైర్స్ విద్య ఈజ్ విద్యార్థి.
1: కనుక ఈ జగత్తునందు దైవత్వాన్ని గుర్తించటము ఎవరికి అంత సాధ్యం కాదు.
0: ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ ఎనీబడీ టు నో ద డివినిటీ ఇన్ ఫుల్ ఫర్ ఎనీబడీ.
1: ఎవడు జవదాటకుండా ఆజ్ఞను శిరసావహించి తాను బద్ధుడు అవును, వాడు మాత్రమే ఈ దివ్యత్వాన్ని పరిపూర్ణంగా కూడా అనుభవించగలడు.
0: ద వన్ హూ ఫాలోస్ గాడ్స్ కమాండ్ ఇన్ టోటో విల్ బి ఏబుల్ టు హ్యావ్ ఫుల్ నాలెడ్జ్ ఆఫ్ ది డివినిటీ.
1: ఒకనొక సమయంలో షిరిడి లోపల,
0: ఎట్ వన్ టైమ్ ఇన్ షిరిడి,
1: మహాలక్ష్మతై నిరంతరము రాత్రి వేళలయందు సాయిబాబాతో అదే రూమ్ లోనే నిద్రించేటువంటి వాడు.
0: మహాలక్ష్మపతి యూజ్ టు స్లీప్ ఎట్ ద ప్లేస్ వేర్ సాయిబాబా స్లీప్స్.
1: ఒక చౌట్రి అనేటువంటిది ఉండేది, చావిడి అని.
0: దేర్ వాజ్ ఎ చౌట్రి దేర్.
1: దాని పేరు చావిడి అన్నారు.
0: ఇట్ ఇస్ కాల్డ్ చావిడి.
1: ఆ చావిడి లోపల ఒక చిన్న పలక కట్టుకుని ఆ పలక పైన పవడించేవాడు సాయిబాబా.
0: సాయిబాబా యూజ్ టు రెస్ట్ ఆన్ ఎ వుడెన్ ప్లాంక్.
1: ఆ పలక ఎంతది తెలిసినా,
0: యు నో ది సైజ్ ఆఫ్ ది వుడెన్ ప్లాంక్,
1: 5 inches మాత్రమే వెడల్పు.
0: విత్ 5 inches
1: వెడల్పు.
0: విత్ 5 inches.
1: దానిపైన ఆజానుబాహుడు సాయిబాబా.
0: జైజాంటిక్ పర్సనాలిటీ సాయిబాబా.
1: మంచి ఎత్తైనటువంటి మనిషి.
0: ఇస్ వెరీ టాల్.
1: అతను ఆ పలక పైన పవరించేవాడు.
0: బట్ హీ లైస్ ఆన్ దట్ వుడెన్ ప్లాంక్.
1: వేరే ఎక్కడ స్థలం లేదు.
0: దేర్ ఇస్ నో అదర్ ప్లేస్.
1: దానికి క్రింద మహాలక్ష్మపతి పండుకునేటువంటి వాడు.
0: అండ్ మహాలక్ష్మపతి స్లీప్స్ బినీత్ దిస్ వుడెన్ ప్లాంక్.
1: కానీ ప్రప్రథమంలో మహాలక్ష్మపతికి చాలా భయం ఏర్పడేటువంటిది.
0: బట్ మహాలక్ష్మపతి వాజ్ అఫ్రైడ్ ఆఫ్ దిస్ ఇన్ ద ఎట్ ద బిగినింగ్.
1: ఆ పలకను కూడాను సాయిబాబా పాత పంచలతో ఉంటే ఆ పంచలతో కట్టి పెట్టాడు దాన్ని.
0: ఈవెన్ దిస్ వుడెన్ ప్లాంక్ వాజ్ కెప్ట్ హ్యాంగింగ్ విత్ ది హెల్ప్
1: ఓల్డ్ ధోతీస్.
0: విత్ ఓల్డ్ ధోతీస్.
1: ఆ క్రింద పండుకుంటే అవి ఎప్పుడు తెగుతాయో ఏమో.
0: వెన్ హీ స్లీప్స్ దేర్ అండర్ ది వుడెన్ ప్లాంక్ వెల్ ఇట్ మే డ్రాప్ డౌన్.
1: మహాలక్ష్మపతి చాలా చిన్నగా ఉండేటువంటి వాడు, చాలా తిన్నగా ఉండేటువంటి.
0: మహాలక్ష్మపతి ఈజ్ వెరీ థిన్.
1: అంత పెద్ద మనిషి నా పైన పడితే నేను బ్రతకగలనా అని చాలా భయపడిపోతున్నాడు.
0: మహాలక్ష్మపతి ఈజ్ అఫ్రైడ్ ఆఫ్ ది సిచ్యువేషన్ బికాస్ వెన్ సచ్ జైజాంటిక్ పర్సనాలిటీస్ టు ఫాలో ఆన్ హిమ్, వాట్ వుడ్ హ్యాపన్ టు హిమ్.
1: రాత్రి అంతా నిద్రపోయేవాడు కాదు.
0: వెల్ హీ కుడ్ నాట్
1: స్లీప్. ఎక్కడ కొంచెం శబ్దమైన పరిగెత్తిపోయేటువంటి వాడు.
0: ఇఫ్ దేర్ ఇస్ ఎనీ లీస్ట్ ఆఫ్ ది సౌండ్స్ హీ యూజ్ టు గెట్ అప్ అండ్ రన్ అవే ఫ్రమ్ ది స్పాట్.
1: కడపటికి అక్కడ చక్కగా దైవత్వాన్ని ఒక్క మహాలక్ష్మపతికి మాత్రమే నిరూపిస్తూ వచ్చాడు.
0: దిస్ డివినిటీ ది ప్రిన్సిపల్ వాజ్ ఓన్లీ డెమోన్స్ట్రేటెడ్ టు మహాలక్ష్మపతి అలోన్.
1: మహాలక్ష్మపతి లే అన్నాడు.
0: మహాలక్ష్మపతి గెట్ అప్.
1: అప్పుడు ఛోటాభాయ్ అని పిలిచేటువంటి వాడు మహాలక్ష్మపతి.
0: యూజ్ టు కాల్ మహాలక్ష్మపతి ఛోటాభాయ్.
1: ఆ త్రాళ్లు కట్టారు చూడండి, పాత పంచలు కూడా లేవు, ఒట్టి పలక మాత్రమే నిలిచి ఉంటుండాలి గాలిలో.
0: దిస్ వుడెన్ ప్లాంక్ వాజ్ జస్ట్ హ్యాంగింగ్ ఇన్ ది ఎయిర్, నాట్ ఈవెన్ ఓల్డ్ ధోతీ.
1: ఆ పలక పైన జోల మాదిరి ఊగుతున్నాడు సాయిబాబా.
0: ఆన్ దిస్ వుడెన్ ప్లాంక్ యూ ఫైండ్ సాయిబాబా యాజ్ ఇఫ్ హీ వాస్ స్వింగ్.
1: నా బరువును ఆ యొక్క పాత పంచలా మోసేటువంటిది కాదు.
0: Do you think that my weight will be borne by that old dhoti?
1: Na shaktiye na yaki dehanni baram vahistundadi.
0: It is my divine power that bears the burden of my weight.
1: Appudu cheppadu.
0: Then he said,
1: Malaspati, evvariki neevu cheppaddu.
0: Don't tell this to anybody.
1: Nenu patrilo andaru kudanu nenu edo brahmanudani కొంతమంది సింహముడన్నని ఇంకొకరు ఇంకొక వీధని మరికొంతమంది పటేల్స్ అని ఈ విధంగా నన్ను భావిస్తున్నారు.
0: ఇన్ దిస్ పత్రి విలేజ్ సమ్ కన్సిడర్ మీ యాజ్ ఎ బ్రాహ్మిన్ బాయ్, సమ్ యాజ్ ఎ పటేల్, సమ్ యాజ్ ముస్లిమాన్.
1: పత్రి గ్రామం లోపల
0: బట్ ఇన్ దిస్ పత్రి విలేజ్
1: దేవగిరి అమ్మ గంగా భవాజ్యుడు అనేటువంటి బ్రాహ్మణులకు పుట్టినటువంటి వాడని నేను.
0: ఐఎమ్ బోర్న్ టు బ్రాహ్మిన్ కపుల్ దేవగిరి దేవగిరి
1: గంగా భవాడ్యుడు
0: గంగా భవాడ్
1: ఈ ఇరువురి యొక్క కుమారుడు.
0: ఐఎమ్ బోర్న్ టు ది బ్రాహ్మిన్ కపుల్.
1: అప్పుడే తాను అక్కడ చెప్పాడు పత్రిక.

0: ఆ యొక్క మర్మము ఎవరికి చెప్పకూడదన్నాడు.
1: He wanted that the secret should not be revealed to anybody.
0: Yendukanaga aanadu aa shiridi lopala aa chuttu pantamlu yendukudanu maharashtram lopala hindu mahamdas anetvadi chaala tegalu erpadi okarinokaru champukovatam jarugutundeetundi.
1: Because at that time there was rivalry and clashes between Muslims and Hindus at that time.
0: Idi manchidi kaadu.
1: So it's not proper.
0: Kanuka nenu mahamdas lo mahamdan hindu lo hindu.
1: Therefore I am a Mohammedan among Muslims. I'm a Hindu among Hindus.
0: Kanuka nannu Hindu ani cheppaddandi Mohammedan ani cheppaddandi.
1: So don't tell anybody that I'm a Hindu or a Mohammedan either.
0: Ani mahanaspattu maata teesukunnadu.
1: And then he made
0: aa vidhamaina konni konni rahasyalu evariko okarikiddariki maatrame cheptu vachindi kaani ee avataram nandu kaani andariki teliyesetundi kaadu.
1: Divine secrets are revealed to one or two. In no other incarnation things are revealed to many.
0: Rama avataram nandu kudanu
1: in Ramavatara
0: ఒక్క లక్ష్మణుడు తప్ప మరెవ్వరికి చెప్పలేదు తన యొక్క తత్వాన్ని.
1: The divinity is revealed to Lakshmana alone, none else.
0: ఎందుకంటి నిరంతరం కూడా తాను వెంట జంటా ఇంటా ఉండేటువంటి వాడు.
1: Because Lakshmana was in his company.
0: లక్ష్మణుడి యొక్క త్యాగము ఇట్టిది అట్టిది అని వర్ణించడానికి వీలు కానటువంటిది.
1: The sacrifice of Lakshmana is beyond estimate.
0: లక్ష్మణుడికి గొప్ప రాజ్యం ఉంటుండాలి.
1: There's a big kingdom.
0: తల్లిదండ్రులు ఉంటున్నారు.
1: Parents are there.
0: భార్య పిల్లలు ఉంటున్నారు.
1: Wife and children.
0: కానీ ఇవి నాకు అక్కర్లేదు.
1: But he denied them all.
0: నా రాముడు నాకు కావాలి.
1: హీ వాంటెడ్ రామ.
0: కనుకనే దేనినైనా నేను త్యాగం చేసి రాముడితో నేను వెళతాను అని సుమిత్ర దగ్గరకు వచ్చి ప్రార్థించాడు.
1: హీ ప్రేడ్ టు సుమిత్ర దట్ హీస్ ప్రిపేర్ టు సాక్రిఫైస్ ఎనీథింగ్ ఇన్ ఆర్డర్ టు ఫాలో.
0: ఆ తల్లి పేరు కూడా ఎంత మంచి పేరు, సుమిత్ర, మంచి స్నేహితురాలు అని.
1: ద నేమ్ ఆఫ్ ద మదర్ ఇస్ సుమిత్ర, గుడ్
0: సుమిత్ర, మంచి స్నేహితురాలు,
1: ఎ వెరీ గుడ్ ఫ్రెండ్.
0: పాదాలకు నమస్కారం చేసి లక్ష్మణుడు వెళుతుంటే, నాయన, రాములు ఉండినటువంటి అరణ్యమే నీకు అయోధ్య, రాములు లేనటువంటి ఈ అయోధ్యనే మాకు అరణ్యము అని.
1: Then he did namaskar to the feet of his mother, taking leave from her, and mother says, wherever Rama is, that
0: రాములకు ఎట్టి అనానుకూలము కలిగించుకోకుండా ప్రవర్తించును ఆయన.
1: Conduct yourself that there would not be any inconvenience.
0: కించిత్తైనా కూడా నువ్వు మనసునందు బాధ కలగకుండా చూసుకో.
1: But see that Rama would not.
0: అతనికి ఏమైనా కొంచెం మనసులో బాధ కలిగితే ప్రపంచానికే బాధ కలుగుతుంది.
1: If Rama feels hurt,
0: ఎందుకంటే సర్వత్రా ఉండేటువంటి వాడు భగవంతుడు. భగవంతుని మనసు ఏమైనా కష్టం కలిగితే ప్రపంచానికే కష్టం కలుగుతుంది.
1: If we hurt God, the whole world will be hurt.
0: చక్కని బోధ చేసింది సుమిత్ర.
1: What a good teaching is that, Sumitra.
0: కృష్ణావతారం నందు.
1: Then in కృష్ణావతార.
0: కృష్ణావతారంలో బలరాముడు ఎప్పుడు ఉండేటువంటి వాడే.
1: బలరామ ఆల్సో వాస్ దేర్.
0: కానీ సాత్యకి మిత్రుడు.
1: బట్ సాత్యకి ఈజ్ ద ఫ్రెండ్.
0: చాలా మంది బ్రదర్ అని కూడా అనుకుంటుంటారు. కాదు కాదు, కృష్ణుడికి పరమమిత్రుడు సాత్యకి.
1: సంథింగ్ దట్ హిస్ బ్రదర్ నో, హీఈస్ ఎనీ క్లోజ్ ఫ్రెండ్.
0: కృష్ణుడు ఎక్కడ ఉంటే ఒక బలరాముడైనా ఉండడు, కానీ సాత్యకి మాత్రం ఎప్పుడు నీడవలే తిరుగుతూ ఉండేటువంటి వాడు.
1: యూ మే ఫైండ్ ఈవెన్ బలరామ మిస్సింగ్ ఎట్ టైమ్స్, సాత్యకి వాజ్ ఆల్వేస్ ఇన్ ది కంపెనీ.
0: తాను దేహాన్ని వదిలేక పూర్వం కూడాను సాత్యకిని మాత్రమే పిలిచి,
1: ఈవెన్ బిఫోర్ గివింగ్ అప్ ద బాడీ హీ సమన్డ్ సాత్యకి.
0: ఇదిగో ఇప్పుడిప్పుడు ఈ విధమైనటువంటి యొక్క అల్లర్లు ప్రారంభమవుతాయి.
1: Now only conflict fights start from
0: Yadava kulam nandu musalam prarambham avutundi.
1: There is bound to be a kind of infight among Yadavas.
0: Kanuka ee motta mota streelandarni teeskuni ee Hastinapuram velli pommannadu.
1: Take away all the women to Hastinapura.
0: Nenu pon annadu.
1: He said I won't go.
0: Nenu neetone untanu.
1: I'll be with you.
0: Appudu inka atani tappinchadaniki meppinchadaniki veelu kaakapoyindi Satyakini.
1: And he could not convince Satyaki in one way or other.
0: Arjunni pilchi
1: then he summoned Arjuna.
0: ఈ వీళ్ళని తీసుకుని పోమని చెప్పాడు.
1: ఈ వీళ్ళు
0: ఎవరు ఇక్కడ ఉండకూడదు.
1: Women should not stay here any longer.
0: మదర్ యశోద, దేవకీ దేవి, రుక్మిణి, సత్యభామ, గోపికులు వీళ్ళందరినీ తీసుకుని అర్జునుడు వచ్చాడు.
1: అర్జున టుక్ దెమ్ ఆల్ టు హస్తినాపుర. యశోద, దేవకీ దేవి, రుక్మిణి, సత్యభామ అండ్ సో.
0: సాత్యకి కేవలం కృష్ణుని పాదాలు పట్టుకున్నాడు, ఒక చెట్టు కింద కూర్చున్నాడు.
1: Satyaki was staying there all along, catching the feet of
0: Krishna. Unnanta varaku neetone untaru, nee velthe nenu kuda vastanu.
1: I'll stay here so long I'm alive, you go, I will also follow you.
0: Baatunu nenu sahinchukolenu.
1: I cannot bear the pangs of separation.
0: Aa vidhamga prarthinchinatvanti vaadu taanu eppudu ee dehaanni vadileyadu kudanu Satyaki maatrame cheppu.
1: Krishna informed Satyaki only when he leaves his body.
0: Daivattvam lopala enniyo untunnavi.
1: There are so many subtleties, secrets in the divinity. The innermost secret. The subtleties are there.
0: Ittadi sukshmata sukshmainatunti vishayanni okkari pranamitruliga undinatunti vaniki adi chevulo vesam andariki cheppadaniki veelu kaadu.
1: The innermost secret, subtleties of the subtleties are conveyed to the closest friend only.
0: కనుక దైవత్వం అనేటువంటిది అందరికి ఏ విధంగా అర్థమవుతుంది?
1: How can anyone understand
0: the divinity? ఏదైనా అద్భుతాలు చూసినప్పుడు అబ్బా దైవము అంటారు.
1: When they see any miracle, they say, oh God, divinity.
0: అది ఒక దినము రెండు దినము జరుగుతాయి, తిరిగి స్వామి సామాన్యమే.
1: After 2 days over, they take it a routine, normal thing.
0: అది కలగకూడదు.
1: It should not happen.
0: ఎప్పటికీ కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్ గా ఉంటుండాలి.
1: వన్ షుడ్ బి ఇన్ కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్ త్రూ అవుట్.
0: నేను అవేర్నెస్ అనుకుంటాం, అది కాదు, కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్.
1: ఇట్ ఈస్ నాట్ ఎనఫ్ టు హ్యావ్ దిస్ అవేర్నెస్.
0: మార్పులు కలుక్కోకుండా, కూర్పులు కలుక్కోకుండా చిత్తప్రజ్ఞుడై ఉంటుండాలి.
1: దేర్ షుడ్ నాట్ బి ఎనీ చేంజ్, దేర్ షుడ్ నాట్ బి ఎనీ అడిషన్స్ ఆర్ డిలీషన్స్. యూ షుడ్ బి స్టడీ.
0: కానీ చాలా మంది భగవద్గీతలో స్థితప్రజ్ఞుని యొక్క లక్షణాన్ని అనేక రీతిగా వివరించుకుంటూ వచ్చారు.
1: బట్ భగవద్గీత ఈజ్ ఎక్స్ప్లెయిన్ బై మెనీ ఇంటర్ప్రిటర్స్ ద క్వాలిటీస్ ఆఫ్ స్థితప్రజ్ఞ.
0: స్థితప్రజ్ఞుడు అంటే అందరికి పగలైనప్పుడు స్థితప్రజ్ఞుడికి రాత్రిగా ఉంటుంది.
1: People explain that this to a sthita prajna, what a day to everybody, is night for him.
0: Andariki night ainappudu sthita prajnaki pagaluga untadi.
1: What a night to everybody is a broad daylight for a sthita prajna.
0: Ore pichivada
1: ameti
0: ida adi sthita prajnaki lakshanalu.
1: Are these the qualities of sthita prajna?
0: Aithe railway station master night anta melukuntaru telavarthu vallanta sthita prajnulena.
1: You find the railway station masters keeping vigilant awake throughout night.
0: చాలా మంది గుర్ఖాలంతా కూడా రాత్రంతా మేలుకుంటారు, తెల్లవారు నిద్రపోతారు, వాళ్ళంతా స్థితప్రజ్ఞులేనా?
1: గుర్ఖాస్ వాచ్మెన్ దేర్ అవేక్ త్రూఅవుట్ నైట్ ఆర్ దే స్థితప్రజ్ఞ?
0: కాదు, స్థితప్రజ్ఞ కనుక జగత్ వ్యవహారం నందు మేలుకున్నటువంటి వాడు భగవద్ విషయంలో తాను చాలా జాగ్రత్తగా ఉంటుంది, అనగా భగవద్ విషయంలో మేల్కొని ఉంటాడు, జాగ్రత్త విషయంలో నిద్రపోతుంటాడు.
1: ఇట్ ఓన్లీ మీన్స్ ఇన్ ది వరల్డ్లీ మ్యాటర్ హీ స్లీప్స్ వైల్ హీస్ అవేక్ ఇన్ ద డివైన్ రెల్మ్.
0: చాలా మంది జగత్ వ్యవహారం లోపల చాలా జాగ్రత్తగా ఉంటారు.
1: బికాస్ మెనీ ఆర్ అవేక్ ఇన్ ది వరల్డ్లీ వే.
0: స్థితప్రజ్ఞుడు జాగ్రత్త విషయం లోపల పూర్తి మర్చిపోతాడు, తాను ఆనందంలో మునిగి ఉంటాడు.
1: వేరే స్థితప్రజ్ఞ నెగ్లెక్ట్స్ ది వరల్డ్లీ వే.
0: అది స్థితప్రజ్ఞ లక్షణాలు.
1: దాట్ ఈస్ ది క్వాలిటీ ఆఫ్ స్థితప్రజ్ఞ.
0: విషయవాసంలో దూరం చేసుకుని విశ్వేశ్వరుని యొక్క చింతనలో మునిగేటువంటి వాడు స్థితప్రజ్ఞుడు.
1: స్థితప్రజ్ఞ ఆల్వేస్ స్పెండ్స్ టైమ్ ఇన్ ద డివైన్ అండ్ అవే ఫ్రమ్ ది సెన్షువల్ వరల్డ్.
0: కనుక అట్టి స్థితప్రజ్ఞ లక్షణాన్ని మానవుడు పొందాలని ప్రబోధిస్తూ వచ్చింది.
1: గీత టాట్ దట్ వన్ షుడ్ బి స్థితప్రజ్ఞ.
0: లోకములో
1: ఇన్ దిస్ వరల్డ్
0: ఎన్ని విధమైనటువంటి యొక్క చర్యలు జరుగుతూ ఉంటున్నాయి.
1: యు ఫైండ్ సో మెనీ థింగ్స్ హ్యాపెనింగ్.
0: భగవంతుని యొక్క చర్యలందు సర్వం కూడాను ఆనందమయమైనటువంటిది.
1: Whatever God does, it will be blissful.
0: చెడ్డది అనేటువంటిది ఒక్కటి కూడా జగత్తులో లేదు.
1: There is nothing bad in this world.
0: నీ దృష్టికి అది చెడ్డదిగా ఉండవచ్చును, కానీ అంతా భగవంతుని యొక్క సృష్టియే. భగవంతుని సృష్టి చెడ్డదవుతుందా?
1: From your viewpoint it may be bad, but in God's creation everything is good.
0: నీ ఉన్న స్థాయికి, నీ ఉన్న పరిస్థితికి, నీ ఉన్న తెలివితేటలకు అవి మంచి చెడ్డ అని నిర్ణయించవచ్చు.
1: For your position, the circumstances and level of understanding, it may be good or bad.
0: కాని అన్నింటికి అతీతమైన స్థాయిలో పోతే అంతా మంచిది, ఏది చెడ్డదే లేదు లోకం.
1: But at the transcendental stage, everything is good, nothing is bad.
0: కానా మనము జగత్తులో ఏది కూడా చెడ్డది లేదనేటువంటి భావాన్ని మన హృదయంలో నింపుకోవాలి.
1: So we should not consider anything bad in this world.
0: అలాంటి గొప్ప పరిస్థితి, అలాంటి భావము మనకు వచ్చేంత వరకు మాత్రము మానవత్వాన్ని సక్రమమైన మార్గంలో ప్రవేశపెట్టాలి.
1: Until we reach those heights, we should proceed along the right direction.
0: దీంతో మరొక ఉండాలి.
1: There's another point here.
0: అనేక మంది ధ్యాన స్థితిలో మునిగిపోతుంటారు.
1: Many forget themselves in the state of meditation.
0: దైవత్వం అనేటువంటిది ఒక పవర్ఫుల్ కరెంట్ వంటిది.
1: Divinity is a powerful current.
0: మనం అనుకుంటుంటాం త్రీ ఫేస్ అని చాలా పవర్ఫుల్.
1: యూ థింక్ ది త్రీ ఫేస్ కరెంట్ ఫ్లో ఇస్ హైలీ పవర్ఫుల్?
0: అది భగవంతుడు దానికంటే ఇంకా అధికమైన పవర్ఫుల్.
1: గాడ్ ఈజ్ మచ్ మోర్ దాన్ ది త్రీ ఫేస్ కరెంట్ సప్లై.
0: కనుకనే ఒక చెడ్డ ఇంకొక మంచిలో ప్రవేశిస్తుంటాయి.
1: దేర్ఫోర్ బ్యాడ్ ఎంటర్స్ ఇన్ టు గుడ్ ఇన్ ఇన్
0: ఒక మంచి ఇంకొక చెడ్డలో ప్రవేశిస్తూ ఉంటాయి.
1: లైక్ వైజ్ ది గుడ్ ఫ్లోస్ ఇన్ టు ది బ్యాడ్ ఇన్ అదర్ వే.
0: కనుకనే ధ్యాన సమయంలో మాత్రము ఒక దేహానికి ఏమాత్రము సంబంధం ఉండకూడదు.
1: Therefore, while in meditation, no two bodies
0: will be closed. ఉద్దేశం మెడిటేషనే కాదు. ఎలాంటి పరిస్థితిలో కానీ ఇతర దేహంతో ఒక దేహాన్ని కలిపినప్పుడు ఏమైపోతుందంటే వాళ్ళలో చెడ్డ భావాలు ఉంటే అవి మెత్తవి కరెంటు మాదిరి వీళ్ళు ప్రవేశిస్తాయి. కనుకనే సాధ్యమైనంత వరకు కూడాను ప్రత్యేకంగా ఉండటం చాలా మంచి. ఆ ఉద్దేశంతోనే ఋషులందరూ అరణ్యానికి వెళ్లిపోతూ వచ్చారు.
1: Therefore, to the extent possible, better we don't be close to anybody. Therefore, the sages remain, spend time in
0: కనుక సాధ్యమైనంత వరకు మీరు ఒకరికొకరికి సాధ్య సంబంధం లేకుండా ఒంటరిగా కొంతవరకు జీవించడం చాలా అవసరం.
1: It is absolutely necessary to spend some time in solitude, left to our own selves.
0: ఇదియే దైవం యొక్క పరమాత్మ అయినటువంటి రహస్యం.
1: This is the supreme secret in spirituality.

是我害了害了做什么呀，害了害了做什么呀，就是在他们的跑跑做什么呀，就是在他们的跑跑做什么呀。

పద్య గద్యంబులను కూర్పగలిగియున్నా చిత్తశుద్ధియు లేకున్నా చెదునువాడు మరువబోకుడు ఇటువంటి మంచి మాట

0: One may get by heart all sacred texts, Vedas, and one may compose beautiful poetry and even write a beautiful book. But without purity in heart, he spoils himself. Never forget this good word.
1: Divyatma Swarupulara.
0: Embodiments of Divine Atma.
1: Prachina Kalamunundi. భారతీయ సంస్కృతి ధర్మాత్మకామ మోక్షములనే పురుషార్థము యొక్క తత్వములు చరిత్రకెక్కినటువంటి వేద వేదాంగములు కూడాను వల్ల వేస్తూ వస్తూ ఉన్నది.
0: సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ ఇన్ దిస్ కంట్రీ భారత్ ఇన్ పర్స్యూట్ ఆఫ్ ది ప్రైమరీ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ లైఫ్ రైచియస్నెస్ వెల్త్ డిజైర్ అండ్ లిబరేషన్ people have gone through all sacred texts like Vedas.
1: Yoga Brashtra Ainatvanti Mahaniyulu Tamayokka Anubhutu Nundi Avibhavinchinatvanti Yokka Satya Suktule Vedamul.
0: Veda is the expression of truth experienced by seers and saints of those times.
1: Vit Anatvanti Dhatu Nunchi Pochinatvanti De Vedamul.
0: Veda is the derivative of the word with.
1: Veda managa jnanamu.
0: Veda means wisdom.
1: Ee jnanam anetvantidi trikalamulu yendukudanu trilokamulu yendukudanu manava yokka yoga kshemamunu gurinchi divya jeevitanni gurinchi aneka vidhamulaga kudanu prakatistu vachindi.
0: Veda expresses all the time in all the three periods of time. In all the three worlds, it speaks of the welfare and security of mankind while ensuring the divine life.
1: Kanuka prakrutamainatvanti jeevitanni prayojanavantamainatvanti jeevitanni prakrutamainatvanti karmala chetane dinni prabodhistu vachindi.
0: For the benefit of the world, it referred to worldly acts for the worldly comforts.
1: Vedamulanetvantidi kevalamu avidyaku sambandhinchinatvantivi.
0: Veda pertains to avidya.
1: Dvaitamunaku sambandhinchinatvantivi.
0: It refers to dualism.
1: Karanam emanaga purushattvamunu puraskarinchukoni manavattvamunu venta teesukoni nitya karmalalo praveshimpa chesi dharmaatkama mochamunu prabodhistu vachindi.
0: Basing on the divinity, it speaks to the entire humanity, the daily routine and the rituals in pursuit of the objectives of life.
1: Ee vedamulu mottamodata okkatigane untundeetundi.
0: The Veda in the beginning was one only.
1: Ananto vai vedaha anetvanti dantu ekam vedam.
0: Veda is one.
1: Inta pedda vedamunu prachina kalamulandu kevalam rushulu maatrame deenini adhyayanam chestu ee vidhamainatvanti guru srushtulu yokka paramparanga deenini abhivruddhi gavinchukuntu vacharu.
0: Such stupendous Veda is taught generation after generation and is spread.
1: Aanati manava yokka tattvamu chaala chinnadiga undetvanti.
0: The humanity was limited in its population.
1: Itti vedamu dwarane manava jeevitamu madhya lokamunandu aneka vidhamainatvanti aadarshanni nirupinchavachunani uddeshamuto ee anantamainatvanti vedamulanu ekamainatvanti vedamunu kramakramena moodu vedamulaga vibhajistu vachadu.
0: The Veda, which is one and infinite, that teaches important divine ideals to mankind, in due course of time is divided into three.
1: ఈ మూడు వేదములు యందు కూడాను మొట్టమొదట ఋగ్వేదము యజుర్వేదము సామవేదము మూడే.
0: దేర్ ఆర్ ఓన్లీ త్రీ ఇన్ ద బిగినింగ్ ఋగ్వేద యజుర్వేద అండ్ సామవేద.
1: తరుపది ఈ యజుర్వేదమునందు రెండు వేదములుగా విభజించబడినటువంటివి.
0: లేటర్ యజుర్వేద ఇస్ సబ్ డివైడెడ్ ఇన్ టు టూ.
1: శుక్ల యజుర్వేదము తర్వాత కృష్ణ యజుర్వేదము.
0: శుక్ల యజుర్వేద అండ్ కృష్ణ యజుర్వేద.
1: తదుపరి నాలుగు వేదముల తర్వాత నాలుగవదైనటువంటి యొక్క అధర్వణ వేదమును ఆరంభించాడు.
0: లేటర్ కేమ్ ద ఫోర్త్ వేద అధర్వణ వేద.
1: కనుక ఈనాడు లోకములో ఆచార ప్రచారములతో ఉండినటువంటివి ఐదు వేదములు.
0: వాట్ ఆల్ దట్ ఇస్ ప్రాక్టిస్డ్ అండ్ ప్రొపగేటెడ్ టుడే ఆర్ ఫైవ్ వేదస్.
1: ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణ వేదము, ఈ యొక్క యజుర్వేదములో ఉండేటువంటి శుక్ల యజుర్వేదము.
0: ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అధర్వణ వేద అండ్ శుక్ల యజుర్వేద.
1: అయితే ఈ వేదములకు తొమ్మిది పేర్లు విభజిస్తూ వచ్చాడు.
0: వేద హ్యాస్ గాట్ నైన్ నేమ్స్.
1: మొట్టమొదటిది శృతి.
0: ద ఫస్ట్ వన్ శృతి.
1: ఈ శృతి అనేటువంటిది ఏమిటి? ఆనాటి కాలమునందు పేపర్ కాని లేక ప్రింటింగ్ కాని బుక్స్ కాని ఉండేటువంటివి కాదు.
0: ఇన్ దోస్ టైమ్స్ పేపర్ అండ్ ప్రింటింగ్ మెషినరీ వర్ నాట్ అవైలబుల్.
1: కేవలం గురు శిష్యుని యొక్క పరంపరంగా శ్రవణం చేసి నేర్చుకున్నటువంటిది.
0: దే ఆర్ లెర్న్డ్ ఫ్రమ్ జనరేషన్ టు జనరేషన్ బై మియర్లీ లిసనింగ్.
1: కనుకనే దీనిని శ్రవణం అన్నారు.
0: Therefore, the process is listening.
1: ఈ యొక్క శ్రవణం చేసి నేర్చుకున్నటువంటి దాన్ని శృతి అన్నారు.
0: That which is learnt by the process of listening.
1: రెండవది అనుశ్రవణం.
0: Second, అనుశ్రవణం.
1: మూడవది ఆమ్నాయము.
0: Third one, ఆమ్నాయం.
1: నాలుగవది సమామ్నాయము.
0: Fourth one, సమామ్నాయం.
1: ఐదవది ఛందస్సు.
0: Fifth ఛందస్.
1: ఆరవది అధ్యాయము.
0: Sixth
1: అధ్యాస.
0: అధ్యాస.
1: ఏడవది గమనం.
0: Seventh గమనం.
1: నిగమాగమం.
0: నిగమాగమం.
1: ఈ విధమైనటువంటి తొమ్మిది నిగమం ఆగమం, ఇవి రెండు చేరి ఒక్కటి.
0: నిగమ ఆగమ.
1: నిగమాగమం అంటే ఏమిటంటే ఉచ్ఛ్వాస నిశ్వాసం లే నిగమాగమం.
0: నిగమాగమం అండ్ ఇన్హలేషన్ అండ్
1: అనగా భగవంతుని యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసములకే నిగమ ఆగమం అన్నారు.
0: ఇట్ ఈస్ ద బ్రీతింగ్ ప్రాసెస్ ఆఫ్ గాడ్ ఈస్ కాల్డ్ నిగమాగమ.
1: అయితే ఈ వేదములన్నీ కూడాను కేవలము ప్రాకృతమైనటువంటి యొక్క జగత్తుకు మాత్రమే సంబంధించినట్టుగా ఉన్నాయి.
0: However, all the Veda refers to the entire world and worldly affairs.
1: ఒక్కొక్క వేదమునకును మూడు సంహితములు అని విభజిస్తూ వచ్చారు.
0: Each Veda is classified into three samhitas.
1: Samhita.
0: Samhita.
1: ఈ సంహితం లోపల మూడు భాగములు బ్రాహ్మణము, ఆరణ్యకము, ఉపనిషత్తు.
0: In Samhita, there are three parts again. Brahmana, Aranyaka and Upanishad.
1: ఈ బ్రాహ్మణం అనేటువంటిది కేవలము మంత్రస్వరూపమైనటువంటిది.
0: బ్రాహ్మణము ఇస్ ఫుల్ ఆఫ్ మంత్రాస్.
1: ఇది యజ్ఞయాగాది క్రతములకు శుభకార్యములకు దీనిని ఉపయోగించి తద్వారా శుభమును పొందేటువంటి యొక్క యోగం, శుభమును అందించేటువంటి యోగము.
0: బ్రాహ్మణ కంటెయిన్ ఆల్ మంత్రస్ దట్ స్పీక్స్ ఆఫ్ ఆల్ రిచువల్స్ ఆఫ్ యజ్ఞ అండ్ యాగ ఫార్ ఆల్ ఆస్పిషియస్ అకేషన్స్.
1: ఇంకా ఆరణ్యకము అనేటువంటిది,
0: ఆరణ్యకము
1: గృహస్థాశ్రమం తరువాత మానవుడు వానప్రస్థంలో పోయి భార్యాసమేతంగా అరణ్యములో సంచరిస్తూ అరణ్యములో ఉండినంత కాలం కూడాను తాను ఈ వేదమును అధ్యయనం చేస్తూ రావటం చేతనే దీనికి ఆరణ్యకము అని పేరు వచ్చింది.
0: అరణ్యక ఇస్ దట్ పార్ట్ విచ్ స్పీక్స్ ఆఫ్ ఎన్ హౌస్ హోల్డర్ లేటర్ హీ ఎంటర్స్ ఇన్ టు ద స్టేజ్ వాట్ యూ కాల్ వానప్రస్థ ఈజ్ అకంపనీడ్ బై హిజ్ వైఫ్.
1: వానప్రస్థ చాలా కఠినమైనటువంటి చర్యలతో కూడినటువంటిది.
0: వానప్రస్థ ఇస్ ఫుల్ ఆఫ్ ఆస్టెరిటీ.
1: సన్యాసమునకు పూర్వం వానప్రస్థము.
0: వానప్రస్థ కమ్స్ ఈవెన్ బిఫోర్ సన్యాసం.
1: వానప్రస్థములో సరి అయినటువంటి యొక్క ఆచరణలు ప్రవర్తనలు సక్రమమైనటువంటిగా ఉండినప్పుడే సన్యాసం లోపల సరి అయిన మార్గం అనుసరించడానికి వీలవుతుంది.
0: వెన్ దిస్ స్టేజ్ ఆఫ్ వానప్రస్థ సాలిట్యూడ్ ఈస్ పర్ఫెక్ట్ అండ్ కరెక్ట్ హీల్ బి ఎలిజిబుల్ టు ఎంటర్ ఇన్ టు సన్యాస.
1: అనగా ఇరువురే గృహమును విడిచిపెట్టాలి.
0: బోత్ హస్బెండ్ అండ్ వైఫ్ షుడ్ లీవ్ దేర్ హోమ్.
1: వదిలినటువంటి యొక్క భార్యాభర్తలు ఉత్తర దిశ వైపునే ప్రయాణం జరుపుతూ పోవాలి.
0: Having left their homes, the couple should travel northward.
1: ఎంతవరకు?
0: To what extent?
1: మరణించినంత వరకు కూడాను ఉత్తరం వైపునే ప్రయాణం చేయాలి.
0: Until they die, they should walk along north direction.
1: ఏ యొక్క ప్రదేశం నుండి కాని ఒక గోడలు టాపు వేసినటువంటి ఇంటిలో నివసించకూడదు.
0: They should not live at any place where there are walls and the roof.
1: వానకు తడిచి ఎండకు ఎండి ఏ విధమైనటువంటి అవస్థలు వచ్చినప్పటికీ దానిని సహించుకొని భరించుకొని తట్టుకొని నెట్టుకొని ముందుకు సాగినటువంటి జీవితమే ఈ వానప్రస్థ జీవితం.
0: ద లైఫ్ ఆఫ్ వానప్రస్థ ఇస్ దట్ హీ విల్ బి ఎక్స్పోజ్ టు ఆల్ ద రెయిన్ ఫాల్ అండ్ టు ద హీట్ ఆఫ్ ది సన్ బట్ యట్ హీ రెసిస్ట్.
1: అరణ్యమునందు ఉండినప్పటికీ భార్యాభర్తలు సోదర సోదరీ మండలి వలె జీవించేటువంటి వారు.
0: స్టేయింగ్ దేర్ ఇన్ ద ఫారెస్ట్ హస్బెండ్ అండ్ వైఫ్ లీడ్ ది లైఫ్ యాజ్ ఇఫ్ యువర్ బ్రదర్ అండ్ సిస్టర్.
1: ఇంతే కాక పౌర్ణమి దినము ఒక్కొక్క పిడిచ మాత్రమే తగ్గిస్తూ రావాలి తన ఆహారాన్ని.
0: ఆన్ ఫుల్ మూన్ డే కమెన్సింగ్ ఫ్రమ్ దట్ డే దే షుడ్ స్టార్ట్ కటింగ్ ఆఫ్ ఎ మార్సల్ ఆఫ్ ఫుడ్.
1: అమావాస్య దినమునకు పూర్తి విరమించాలి ఆ భోజనం.
0: బై ది టైమ్ దే రీచ్ దట్ డార్క్ నైట్
1: అమావాస్య తిరిగి ఒక్కొక్క పిడిచ అభివృద్ధి చేసుకుంటూ పోవాలి.
0: From that day, they should start adding on a morsel after
1: another. ఈ పౌర్ణమి దినం వచ్చేటప్పటికి పూర్తి దాన్ని విరమించాలి.
0: By the time they reach full moon day, they should stop partaking.
1: ఎవరైనా దయాదాక్షిణ్యం కలిగిన గృహస్థులు వీరికి భోజనం పెట్టాలంటే తట్టలో తెచ్చి పెట్టకూడదు.
0: Anyone with compassion cannot serve food on a place.
1: లేకు వారి ఇంటిలో ప్రవేశించి భోజనం చేయకూడదు.
0: They should not dine at others' residences.
1: ఒక ఆకులో మాత్రమే తీసుకొని
0: it should be carried on a leaf.
1: దానిని బయటనే భుజించి
0: they should eat outside.
1: ఆ ఆకును పారవేసేటువంటి వారు.
0: And they should throw out the leaf.
1: ఈ విధమైనటువంటి ఒక కఠిన చర్యల చేతనే వానప్రస్థమును గడుపుకుంటూ వచ్చారు.
0: Strict austerities are observed in this stage of vanaprastha.
1: ఇవన్నీ కూడాను కేవలము గృహస్థాశ్రమునకు బ్రహ్మచర్యమునకు వానప్రస్థమునకు సన్యాసమునకు ఈ మానవు కూడాను ఈ ప్రాప్తమైనటువంటి చర్యలే.
0: ఆల్ యాక్షన్స్ దట్ రిలేట్ టు ఆల్ దీస్ ఫోర్ స్టేజెస్ ఆర్ అబ్సల్యూట్లీ వరల్డ్లీ.
1: ఇవన్నీ కూడాను మనస్సు నిగ్రహం కోసమనే చేసినటువంటి పనులు.
0: దే ఆర్ ప్రిస్క్రైబ్డ్ టు కంట్రోల్ ద మైండ్.
1: అంతే కాని దైవాన్ని సాక్షాత్కరింపజేసుకునేటువంటిది కాదు.
0: They are not the acts that would make you eligible to enjoy the manifestation of the Lord.
1: ఇది ఈ పురుషాత్మనకు ఆవరణ ఉన్నటువంటి యొక్క మహాపురుషాత్మనేటువంటి యొక్క పరభక్తి కాదు.
0: ఇట్ ఈస్ నాట్ ది ఆబ్జెక్టివ్ ఆఫ్ ది ఆబ్జెక్టివ్స్ ఆఫ్ లైఫ్ విచ్ ఇస్ సుప్రీం.
1: పరాభక్తి వేదమును కేవలము ప్రాప్తమైన జీవితం వరకు మాత్రమే పరిమితమైపోయింది.
0: Therefore, Vedas have limited themselves to the earthly sojourn.
1: తదుపరి వేదాంతము.
0: Then comes వేదాంతం.
1: ఇది చాలా ప్రధానమైనటువంటిది.
0: దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
1: ఆధ్యాత్మికులకు సరియైన గమ్యము ఇది సరియైన ప్రారంభము.
0: ఇట్ ఈస్ ది గోల్ అండ్ ఇట్స్ ది బిగినింగ్ ఫర్ స్పిరిచువల్ ఫీల్డ్.
1: ఇది ప్రారంభము అంత్యము రెండు కూడా ఒక్కటే.
0: ద బిగినింగ్ అండ్ ది ఎండ్ ఆర్ వన్ అండ్ ద సేమ్.
1: ఇలాంటి వేదాంతం యొక్క సహస్రమైనటువంటి వ్యక్తులను మనం తెలుసుకోవడం చాలా కష్టమవుతుంది.
0: ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు నో ది డిఫరెంట్ లెవెల్స్ ప్రిస్క్రైబ్డ్ బై వేదాంత.
1: కనుక వేదాంతం అంతా కూడాను మూడు విధమైనటువంటి యోగములో దీన్ని చేర్చబడినటువంటి.
0: ది ఎంటైర్ వేదాంత ఈజ్ సమ్డ్ అప్ ఇన్ టు త్రీ.
1: మొట్టమొదటిది
0: ద ఫస్ట్.
1: మనం అన్నింటినీ తెలుసుకునేదానికి ఈ మూడింటిని చాలా ఇంపార్టెంట్ గా తెలుసుకోవాలి. పిల్లలు కూడా చాలా జాగ్రత్తగా వినాలి.
0: స్టూడెంట్ షుడ్ లిసన్ వెరీ కేర్ఫుల్లీ. ఇట్స్ ఎసెన్షియల్ టు నో దీస్ త్రీ ఇంపార్టెంట్ పాయింట్స్.
1: ఇందులో ప్రధానమైనటువంటిది మనము గుర్తించవలసినటువంటివి ఈ మూడే కూడా.
0: మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ ఆర్ దీస్ త్రీ దట్ వి హావ్ టు నో.
1: మొదటిది తారకం.
0: ఫస్ట్ వన్ తారకం.
1: రెండవది సాంఖ్యము.
0: సెకండ్ సాంఖ్యము.
1: మూడవది అమనస్కము.
0: థర్డ్ వన్ అమనస్కము.
1: ఇవి మూడే వేదాంతం యొక్క గమ్యములు, వేదాంతం యొక్క అంత్యములు, వేదాంతం యొక్క సారములు.
0: దీస్ ఆర్ ది త్రీ స్టేజ్ విచ్ మార్క్ ది ఎండ్ ఆఫ్ వేదాంత అండ్ ది ఎసెన్స్ ఆఫ్ వేదాంత.
1: తారకం అంటే ఏమిటి?
0: వాట్ డూ మీన్ బై తారకం?
1: దీన్ని కేచరి, భేచరి, మధ్యమ.
0: కేచరి, భేచరి, మధ్యమ.
1: తర్వాత నిజమైనటువంటి యొక్క తత్వము భగవతి
0: అండ్ భగవతి.
1: ఈ నాలుగింటి యొక్క తత్వములను చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: వన్ మస్ట్ మేక్ ఎన్ అటెంప్ట్ టు నో ద నేచర్ ఆఫ్ దీస్ ఫ్యాక్ట్స్.
1: ఈ తారకం అంటే ఏమిటి?
0: వాట్ డూ మీన్ బై తారకము?
1: అనేక మంది అనేక విధమైనటువంటి రీతిగా వర్ణిస్తూ వస్తుంటారు.
0: మెనీ పీపుల్ ఇంటర్ప్రెట్ ఇన్ దేర్ ఓన్ వే.
1: ఇందులో పంచాత్మకమైనటువంటి యొక్క ముద్రలు ఐదు ఉంటున్నాయి. పంచముద్రలు.
0: దేర్ ఆర్ ఫైవ్ సైన్స్ పంచముద్ర.
1: ఈ పంచముద్రముల యొక్క తత్వమని చక్కగా గుర్తించి
0: వన్ షుడ్ నో క్లియర్లీ దీస్ ఫైవ్ సైన్స్.
1: దీన్ని పరిశోధన ప్రమాణముల చేత
0: విత్ ఆల్ ఇన్వెస్టిగేషన్
1: పరిశీలించి
0: ఎగ్జామిన్
1: దానిని అనుభవించి
0: ఎక్స్పీరియన్స్
1: ఇది అవసరమైనది కాదు.
0: అండ్ దెన్
1: అది దానిని తోసివేసి
0: అండ్ ఫీల్ దట్ ఇస్ నాట్ నెసెసరీ అండ్ బ్రష్ ఇట్ అసైడ్.
1: నాద బిందు అనేటువంటి దానిని దర్శించి
0: హ్యావ్ ది విజన్ ఆఫ్ నాద బిందు.
1: నాద బిందు,
0: నాద బిందు.
1: తదుపరి
0: లేటర్
1: నిజమైనటువంటి తత్వం లోపల హంసత్వంని గురించి హంసత్వము
0: హంసత్వ
1: గురించి
0: అబౌట్ దాట్ హంసత్వ.
1: ఈ పరమతత్వమైనటువంటి ఒక సత్చిత్ ఆనంద తత్వాన్ని అనుభవించినటువంటి ఒక జగత్తునందు అది ఏ తారకము అంటారు.
0: అండ్ ఎక్స్పీరియన్స్ దట్ స్టేట్ ఆఫ్ సచ్చిదానంద ఆన్ అర్త్ ఈ
1: మానవుని యొక్క మనస్సు సచ్చిదానంద స్వరూపమైనటువంటి పరమతత్వం నందు పరిపూర్ణ జ్ఞానం నందు ఈ మనస్సును లీనం చేయటమే ఇది ఒక తారకము.
0: టు అలౌ ద మైండ్ మర్చ్ ఇన్ టు ద ప్రిన్సిపల్ ఆఫ్ సచ్చిదానందం ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ తారకము.
1: దాని యందు మనసును లగ్నం చేయటం.
0: టు కాన్సన్ట్రేట్ ద మైండ్ ఆన్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్.
1: రెండవది సాంఖ్యము.
0: ద సెకండ్ వన్ సాంఖ్యము.
1: ఈ సాంఖ్యమనగా
0: సాంఖ్యము మీన్స్
1: పంచేంద్రియ, పంచప్రాణ, పంచభూత, పంచకోశము, మనసు, బుద్ధి, చిత్తము, అంతఃకరణ, జీవము ఇవన్నీ చేరినప్పుడు 25 తత్వములుగా రూపొందుతుంది.
0: సాంఖ్యము రిఫర్స్ టు దీస్ 5 senses, 5 life breaths, 5 elements, 5 life sheets, ద మైండ్, బాడీ, ఇంటెలెక్ట్, ఇన్నర్ సెన్సెస్ మేక్ ఏ టోటల్ ఆఫ్ 25.
1: అప్పుడు వీటిని అన్నింటినీ ఒక్కొక్కదాన్ని కూడా చక్కగా పరిశీలించి
0: ఎగ్జామినింగ్ ఎవ్రీవన్,
1: ఇది ఏది కూడా నేను కాదు, నేతి నేతి నేతి నేతి అని దానిని విమర్శించి
0: ఇన్వెస్టిగేషన్ షుడ్ మేక్ యూ నో నథింగ్ ఈజ్ ద రియాలిటీ,
1: దీని వలన ఆ యొక్క ఆత్మతత్వం ఏమాత్రము గుర్తించుకోవడానికి వీలు కాదని విశ్వసించి
0: అండ్ యూ హ్యావ్ ఫెయిత్ దట్ యూ కెనాట్ నో యువర్ ఓన్ ఆత్మ,
1: దానికి ఆవరణ ఉన్నటువంటి యొక్క సచ్చిదానంద పరిపూర్ణ తత్వం
0: అండ్ దట్ విచ్ ఇస్ బియాండ్ ట్రాన్సెండెంటల్ సచ్చిదానంద ప్రిన్సిపల్,
1: అది ఏ ఆత్మ అని గుర్తించి
0: అండ్ ద నాలెడ్జ్ దట్ ఇస్ రియల్ ఆత్మ,
1: ఆ ఆత్మనే నేను అనేటువంటి దాన్ని తెలుసుకోవాలి.
0: ద టోటల్ ఐడెంటిటీ ఆఫ్ దిస్ ఐ విత్ దట్ ఆత్మ ఈస్ టు బి నోన్,
1: ఇది ఏ సాంఖ్యం యోగము అన్నారు.
0: దిస్ ఈస్ కాల్డ్ సాంఖ్య యోగ,
1: అనగా
0: మీనింగ్
1: ఇది కేవలము బహిర్ముఖమైనటువంటి అంతర్ముఖమైనటువంటి యొక్క సర్వేంద్రియములను కూడా మనం విచారణ చేయాలి.
0: ఇట్ ఓన్లీ మీన్స్ ఎ థరో ఎంక్వైరీ ఆఫ్ ద ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్ సెన్సెస్.
1: తదుపరి అమనస్కము,
0: నెక్స్ట్ వన్ ఇస్ అమనస్కము.
1: ఈ అమనస్కం అంటే ఏమిటి?
0: వాట్ డూ మీన్ బై అమనస్కం?
1: ఈ పంచభూతములతో చూచినటువంటి ఈ ప్రపంచమంతా కూడాను, దృశ్యకల్పితమైనటువంటి ప్రపంచమంతా కూడాను బ్రహ్మనే తప్ప మరొకటి లేదు, రెండవది లేదు, అది ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ అన్నారు.
0: యూ సీన్ దిస్ వరల్డ్ విత్ ఆల్ ది 5 elements ఓవర్ దేర్, ద ఫ్లీటింగ్ ద ట్రాన్సియంట్ వరల్డ్ అవుట్ సైడ్ ఈజ్ నథింగ్ బట్ బ్రహ్మ అలోన్. ఓన్లీ వన్ బ్రహ్మ, నాట్ టూ, ఇట్స్ ఓన్లీ వన్
1: బ్రహ్మ. బ్రహ్మనే
0: ది ఎంటైర్ క్రియేషన్,
1: రెండవ పదార్థమే లేదు.
0: దేర్ ఇస్ నో సెకండ్ వన్ దేర్.
1: అలాంటి స్థితి లోపల విచారించేటువంటి మనసు కూడా లేదు.
0: వీ డోంట్ హ్యావ్ దట్ మైండ్ టు థింక్ దట్ డీప్ ఎనఫ్.
1: సంకల్ప వికల్పం ఉండినప్పుడే ఈ జగత్తులో అనంతం కనిపిస్తుంది.
0: వెన్ దేర్ ఆర్ థాట్స్ అండ్ కౌంటర్ థాట్స్ యూ ఫైండ్ ది ఇన్ఫినిటీ ఓవర్ దేర్.
1: అనంతం లేక ఏకంగా ఉండినప్పుడు మనస్సే లేదు.
0: వెన్ దట్ ఇన్ఫినిటీ బికమ్స్ ఓన్లీ యూనిటీ,
1: ఏది చూసినా బ్రహ్మనే,
0: వాట్ ఎవర్ యూ సీ,
1: ఏది విన్నా బ్రహ్మనే,
0: వాట్ ఎవర్ లిసన్,
1: ఏది దర్శనా బ్రహ్మనే,
0: వాట్ ఎవర్ యూ థింక్ ఇస్ బ్రహ్మ,
1: ఏది పలికినా బ్రహ్మనే,
0: వాట్ ఎవర్ యూ
1: ఏది చేసినా బ్రహ్మనే,
0: వాట్ ఎవర్ ఇస్ డన్ ఇస్ బ్రహ్మ,
1: ఎక్కడ నడిచినా బ్రహ్మనే,
0: వేర్ ఎవర్ యూ గో ఇస్ బ్రహ్మన్.
1: కనుకనే అంతా బ్రహ్మమయమైనప్పుడు ఇంకా మనస్సు అనేటువంటిది లేనే లేదు.
0: వెన్ ఎవ్రీథింగ్ ఇస్ బ్రహ్మన్, దేర్ ఇస్ నో మైండ్.
1: రెండవది ఉండినప్పుడే అప్పుడు ఈ యొక్క సంకల్ప వికల్పం బయలుదేరుతుంటాయి.
0: వన్స్ యూ ఫైండ్ ది సెకండ్ వన్ ఎగ్జిస్టింగ్ దెన్ దేర్ విల్ బి స్కోప్ ఫర్ థాట్స్ అండ్ కౌంటర్ థాట్స్.
1: కనుకనే థాట్స్ కు అవకాశం లేదు, కనుకనే ఇది అమనస్కము అన్నారు, అనగా మనసు లేనటువంటి స్థితి.
0: సిన్స్ దేర్ ఇస్ నో స్కోప్ ఫర్ థాట్స్ ఇట్ ఈస్ కాల్డ్ అమనస్కం ఆర్ విత్డ్రాల్ ఆఫ్ ద మైండ్.
1: ఈ పరిస్థితి యందు ఒక్క ప్రేమ మాత్రమే ఉంటుంటది.
0: అట్ ది స్టేజ్ ఓన్లీ లవ్ ఎగ్జిస్ట్.
1: ఆ ప్రేమనే సత్యము.
0: దట్ లవ్ ఈస్ ట్రూత్.
1: ట్రూత్ లవ్ ఈ రెండు ఒక్కటే.
0: ట్రూత్ అండ్ లవ్ ఆర్ వన్.
1: ఈ రెండింటి యొక్క ఏకత్వం చేతనే సర్వము కూడా శూన్యమైపోతుంది జగత్.
0: Because of the combination of love and truth, the whole world comes down to nothingness.
1: ఒక ఉదాహరణము,
0: a small example.
1: యశోద వీధి వీధి తిరుగుతూ ఉంటుండాలి.
0: యశోద వాజ్ మూవింగ్ అబౌట్ స్ట్రీట్ టు స్ట్రీట్.
1: ఎక్కడ కృష్ణుడు ఉన్నాడు, ఎక్కడ పోయినాడు కృష్ణుడు అని వెతుకుతూ ఉంటుండాలి.
0: షీఈస్ ఇన్ సర్చ్ ఆఫ్ కృష్ణ వేర్ హీ హాస్ గాన్.
1: అనగా కృష్ణుడు ఒకే శరీరంతో ఉన్నాడు కనుకనే ఇక్కడ సెర్చింగ్, సెర్చింగ్.
0: Krishna has got one body, this word searching has come.
1: కరుడు ఎక్కడ ఉన్నాడు, ఎక్కడ ఉన్నాడు అని వెతుకుతూ వచ్చింది.
0: She has been in continuous search of Krishna.
1: ఎక్కడ చూసినా కృష్ణుడే ఉంటే వెతకక్కర్లేదు కదా.
0: Since Krishna is everywhere, you don't need to search.
1: కానీ ఒకే దేహంతో ఉండటం చేత ఈమె దాన్ని వెతుకుతూ వెతుకుతూ పోతుండాలి.
0: Since she has put on one body, she is in search of him.
1: ఎదురు వచ్చింది రాధ.
0: రాధ came in front of her.
1: అమ్మా రాధమ్మ, మా బారుణ్ణి ఏమైనా మీరు చూచారా, మా గోపాలుడు ఏమైనా మీ ఇంటికి వచ్చాడా అని ప్రశ్నించింది.
0: యశోద ఆస్క్డ్ రాధ, హ్యావ్ యూ సీన్ కృష్ణ, హ్యాస్ హీ కమ్ టు యువర్ హోమ్.
1: అన్ని వీధులు తిరిగాను,
0: ఐ వెంట్ రౌండ్ ఆల్ స్ట్రీట్,
1: అందరి ఇంటూ చూచాను,
0: ఐ హావ్ సీన్ ఎవ్రీవేర్,
1: కానీ ఎక్కడా కనిపించలేదు నా కృష్ణుడు.
0: ఐ కుడ్ నాట్ ఫైండ్ కృష్ణ ఎనీవేర్.
1: మీకు ఎక్కడైనా కనిపించాడా అనింది.
0: డిడ్ యూ సీ హిమ్?
1: ఒక్కతూరి కన్నులు మూసుకుంది, కృష్ణ అని స్మరించింది ప్రేమతో.
0: షీ క్లోజ్డ్ హర్ ఐస్ విత్ ఇంటెన్స్ లవ్. She just chanted name Krishna.
1: Okka chanamulo Krishna pratyakshamayyadu akkada.
0: In a moment's time Krishna appeared there.
1: Chuchindi Yashoda.
0: Yashoda saw.
1: Hari Krishnudu kevalamu naa kumarudu.
0: Krishna is my son.
1: Krishnuduki nenu talli.
0: I am his mother.
1: Talli prema kante anyala prema ye maatramu peddadi kaadani bhavinchanu inta kaalamu.
0: I consider so long that no love exceeds.
1: నాకంటే అమితంగా కృష్ణుని ప్రేమించేటువంటి వారు జగత్తులోనే లేరని అహంకారపడ్డాను.
0: I'm highly egoistic because of the feeling that no one would love as much I love him.
1: కానీ నీ ప్రేమలో ఇంత శక్తి ఉన్నదని నేను గ్రహించుకోలేకపోయాను.
0: I could never understand the mighty power of your love.
1: ఈ ప్రేమలో ఇంత శక్తి ఉన్నదా? స్మరించిన తక్షణమే ప్రేమతో సాక్షాత్కరించటం అనేటువంటి జరుగుతూ ఉండాలి.
0: You find the manifestation by mere thought of that.
1: అయితే ఈ ప్రేమ ఎట్టిది? రాధ ప్రేమ.
0: What sort of love is that of Radha?
1: పరిశుద్ధమైన,
0: pure,
1: పవిత్రమైన,
0: sacred,
1: అహంకారరహితమైనటువంటి ప్రేమ కనుకనే అప్పటికప్పటికే సాక్షాత్కరించాడు.
0: Egoless, therefore Krishna manifested there.
1: హృదయంలో ఏమైనా మాలిన్యం ఉంటే, అహంకారమే ఇందులో ఉంటే, ఎన్ని గంటలో, ఎన్ని దినములో, ఎన్ని సంవత్సరంలో, ఎన్ని యుగములో ప్రయత్నించినప్పటికీ భగవంతుడు సాక్షాత్కరించాడు.
0: If there is any trace of ego in her heart, she might pray for hours and days, months and years, God will never appear.
1: యశోద రాధ చేతులు రెండు గట్టిగా పట్టుకుని, అమ్మా, ఇంతకాలము నాలో ఉండినటువంటి అహంకారమును ఈనాడు అజ్ఞానమనేటువంటి యొక్క నేత్రములు నాకు తెరిపించావు.
0: యశోద caught hold of the hands of Radha and said, You opened my eyes because I was always in darkness of this.
1: నాకంటే అమితంగా ప్రేమించేటువంటి వారు జగత్తులో ఎన్నో మంది ఉంటున్నారు.
0: In this world there are many many lots of people who love Krishna more than I love him.
1: కరక నేని నాకే పెద్ద ప్రేమ అని భావించుకున్నాను ఇంతకాలము.
0: I consider that my love is supreme and topmost.
1: ఇది నా పొరపాటు.
0: It's my mistake.
1: కనుక నీ వంటి యొక్క ప్రేమను నాకు కూడా నువ్వు బోధించమని చెప్పింది యశోద.
0: యశోద asked Radha to teach the same principle of love.
1: రాధా చెప్పింది, అమ్మా, ఇది ఒకరు బోధించేటువంటిది కాదు.
0: Radha said it
1: can ఒకరు దీనిని అందించేటువంటిది కాదు.
0: It can be passed on by anybody.
1: కనుక ఇది తమ యొక్క తత్వమును తాము గుర్తించుకుని కృష్ణుణ్ణి పరిపూర్ణంగా విశ్వసించినప్పుడే ఈ ప్రేమ నీకు అభివృద్ధి అవుతుంది అన్నది.
0: ఈచ్ వన్ హ్యాస్ టు అండర్స్టాండ్ ఎక్స్పీరియన్స్ ఫర్ వన్స్ ఓన్ సెల్ఫ్ విత్ ఫుల్ లవ్.
1: తర్వాత కృష్ణుడు ఇంటికి వచ్చిన తర్వాత
0: కృష్ణ రిటర్న్
1: కృష్ణుణ్ణి గట్టిగా పట్టుకుని
0: షీ హగ్డ్ హిమ్.
1: కృష్ణ పెట్టినది తినవు.
0: Krishna, you don't eat what I serve.
1: Ne pettinadi tinavu.
0: You don't eat what I serve.
1: Ollala puttalkunu poi patteluga loguttuna tinidavu neeto puttenu rattella Krishna.
0: You visit the houses of cowherd boys and eat secretly fistful
1: Krishna,
0: of butter.
1: Ne pettinadi tinavu venna.
0: You don't eat the butter.
1: మన ఇంటి నిండుకు వెన్న ఉంటుండాలి.
0: We have so much of butter.
1: మన ఇంటి వెన్న నీవు భుజించవు.
0: You don't eat our own butter.
1: కానీ ఇతరుల ఇంటికంతా పోయి వారు తరుముకుని వస్తున్నప్పుడు వారి వెన్న నీవు భుజిస్తున్నావు.
0: Though people are hunting you, they are running after you, still you eat in secret.
1: అనగా దీని యొక్క అంతరార్థం ఏమిటి?
0: What is the inner significance of this?
1: తల్లి అయినా తన ఇల్లు అయినా కూడాను తనకు ప్రీతి కాదు, భక్తుల యొక్క ప్రీతినే తనకు చాలా ప్రీతి.
0: It only means it is not the mother, it is not his home that are important, it is the heart of the devotee which is most important.
1: కనుకనే అహంకార రహితమై నిర్మలమై నిస్వార్థమై ఉండిన ప్రేమను మనం అభివృద్ధి గావించుకున్నప్పుడు తక్షణమే క్షణం కూడా ఇంకా కాలం అక్కర్లేదు, అప్పటికప్పటికే దైవం ప్రత్యక్షమవుతాడు.
0: When once we develop that egoless, sacred, pure, selfless love, God will manifest in a moment of time.
1: ఇవన్నీ కూడా నువ్వు కేవలము ఒక దేహ సంబంధమైనటువంటి భ్రాంతి చేతనే ఇన్ని విధమైనటువంటి అవస్థలు గురి అయిపోతున్నారు భక్తులు కూడా.
0: Devotees suffer because of their body attachment.
1: కొన్ని మిలియన్ల ఇయర్స్ ముందుగా
0: prior to millions of years ago
1: సూర్యుడు పగిలినాడట. హీలియం అనేటువంటి ఎక్కువ ఇదైపోయి సూర్యుడు పగిలిపోయాడట.
0: Because of excess of helium, sun burst.
1: సూర్యుడు పగిలిపోయినప్పుడు అవన్నీ ముక్కలు ముక్కలుగా తయారైపోయినాయట.
0: Sun burst into pieces.
1: ఆ ముక్కలు ముక్కలుగా తయారైనటువంటివే స్టార్స్.
0: That these pieces of sun are the stars.
1: ఆ స్టార్స్ మాత్రమే కాదు,
0: నాట్ ఓన్లీ స్టార్స్,
1: ఈ మిల్కీ వేస్ అంటున్నారు.
0: ది మిల్కీ వే
1: అవి కూడా సూర్యుడు పగిలిపోయినప్పుడు ఆరంభమైనటువంటి యొక్క బిందువులే.
0: దే ఆర్ ఆల్సో ది పీసెస్ ఆఫ్ ది సన్.
1: అయితే ఎప్పుడు దీనికి జననము మరణము ఉంటాయి?
0: Then when can you decide?
1: ఒక ఆకారం ఉండినప్పుడే దీనికి జనన మరణాలు ఉంటుంటాయి.
0: When there is a form, there is a birth and death.
1: కానీ ఆకారం పోయినప్పటికీ కూడా ఇది శాశ్వతంగా ఉంటుంటాది.
0: Though the form is gone, it remains permanent.
1: ట్రూత్ ఉన్నాడు.
0: That is truth, he said.
1: ఎట్ అనగా ఒక చిన్న ఉదాహరణము,
0: a small example.
1: ఆవు అని ఒక పేరు పెట్టాం మనం, కౌ.
0: We have given a name, ఆవు కౌ.
1: ఆ ఆవు మరణించిన తర్వాత కూడా ఆవు అనే శబ్దం మరణించదు.
0: Even after the cow dies, the name of a cow remains.
1: మనిషి అనేటువంటిది ఉన్నప్పుడు మనిషి మరణించినా కానీ ఆ పదం మరణించదు.
0: ద నేమ్ హ్యూమన్ రిమైన్స్ ఈవెన్ ఆఫ్టర్ ది హ్యూమన్ బీయింగ్ డై.
1: అదే రీతిగానే ఆత్మ అనేటువంటిది ఒక ఆకారం ధరించినప్పుడు ఆకారం పోయినప్పటికీ ఆ ఆత్మ అనేటువంటిది మరణించదు.
0: దేర్ఫోర్ ఆత్మ విని టేక్స్ అప్ ఆన్ ఎ బాడీ, ఇట్ మే రిమైన్ బట్ ఇట్ ఎగ్జిస్ట్ ఈవెన్ ఆఫ్టర్ ద బాడీ ఇస్ గాన్.
1: అంతేకాకుండా సత్యాన్వేషణ సల్పాలి,
0: వన్ షుడ్ బి ఇన్
1: సత్యాన్ని అన్వేషణ సల్పాలి. కానీ సత్యాన్ని మనం అన్వేషించనక్కర్లేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ వీ డోంట్ నీడ్ టు బి ఇన్ సచ్.
1: సర్వత్రా ఉండినటువంటి సత్యాన్ని ఎక్కడనే మనం అన్వేషించేది?
0: వెన్ ట్రూత్ ఈస్ ఎవ్రీవేర్ వేర్ డు యూ సర్చ్?
1: ఏని చోటైతే మనం అన్వేషించాలి?
0: ఎట్ ఎ ప్లేస్ ఇట్ ఇస్ నాట్ ప్రెసెంట్ యూ కెన్ సర్చ్ ఎల్స్వేర్.
1: కనుక సత్యం అనేటువంటి పలికిన పలుకు మాత్రం నాశనం కావచ్చు కానీ సత్యం నాశనం కాదు.
0: ద వర్డ్స్ ఆఫ్ ట్రూత్ వాట్ యు స్పీక్ మే వానిష్ బట్ నాట్ ద ట్రూత్ యాజ్ సచ్.
1: అదే విధముగానే
0: లైక్ వైజ్
1: ఈ బ్రహ్మతత్వం అనేటువంటిది ఏనాటికి కూడా మార్చేటువంటిది కాదు, మారేటువంటిది కాదు.
0: లైక్ వైజ్ ద నేచర్ ఆఫ్ బ్రహ్మన్ ఈజ్ చేంజ్లెస్.
1: ఇది ఎప్పటికీ ఉండేటువంటిది బ్రహ్మతత్వం.
0: ఇట్ ఎగ్జిస్ట్ ఆల్ ది టైమ్.
1: శబ్ద రూపంలో ఉంటుంటుంది.
0: ఇట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సౌండ్.
1: కాంతి రూపంలో ఉంటుంటుంది.
0: ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లైట్.
1: చలన శక్తిలో ఉంటుంటుంది.
0: ఇన్ ది ఫార్మ్ వైబ్రేషన్.
1: నాట్ వైబ్రేషన్, మూవ్మెంట్. చైతన్యం.
0: అవేర్నెస్.
1: అవేర్నెస్.
0: అవేర్నెస్
1: దానికి ఒక కాన్షియన్స్.
0: కాన్షియన్స్.
1: కాన్షియస్నెస్.
0: కాన్షియస్నెస్.
1: ఇవన్నింటి రూపంలో కూడా ఉంటుంటుంది.
0: ఇన్ ఆల్ దీస్ వేరియస్ ఫార్మ్స్
1: ఏ రూపం దాన్ని మనం నిర్ణయించేకవుతుంది?
0: హౌ డు యూ డిసైడ్ ఇట్ స్పెసిఫిక్ ఫార్మ్?
1: అన్ని రూపములు కూడా ఈ యొక్క సత్యమే.
0: ఆల్ ఫార్మ్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ దిస్ ట్రూత్.
1: దీనిని వేదాంతం ప్రబోధిస్తూ వచ్చింది.
0: దిస్ ఇస్ టాట్ బై వేదాంత.
1: దీనిని మరొక రీతిలోపల ఎరుకుమని పనకుండా జాగ్రత్త నిరతం ఒక స్వప్నాశ సుప్తిలో అరమరలు లేకుండా ఎప్పుడు తరచుగను జీవాత్మ జడివిడే తారకం తారకం తారకం. ఎరుకుమని పనకుండా జాగ్రత్త నిరతం ఒక స్వప్నాశ సుప్తిలో అరమరలు లేకుండా ఎప్పుడు తరచుగను జీవాత్మ జడివిడే తారకం. ఇది తారకం. ఎరుకు మరుపు అనకుండా
0: వితౌట్ ఎనీ నాలెడ్జ్ ఆర్ ఫర్గెట్ఫుల్నెస్ వితౌట్
1: నిరతము స్వప్న సుషుప్తిలో కూడాను జాగ్రత్త స్వప్న సుషుప్తిలేందు కూడాను
0: ద వేకింగ్ స్టేజ్ ద డ్రీమింగ్ స్టేజ్ అండ్ ద డీప్ స్లీప్
1: అరమరాలు లేకుండా ఎప్పుడు
0: వితౌట్ ఎనీ కైండ్ ఆఫ్ కన్ఫ్యూజన్ ఆర్ డిస్టర్బెన్స్
1: తరచుగాను
0: క్వైట్ ఫ్రీక్వెంట్లీ
1: జీవాత్మ జడివిడి తారకం అన్నాడు.
0: ఇట్ ఈస్ ది ఇండివిజువల్ సోల్ ఆత్మ దట్ ఇస్ తారకం.
1: అనగా ఈ పంచేంద్రియములతో కాని
0: నాట్ విత్ ది ఫైవ్ సెన్సెస్.
1: ఈ పంచభూతములతో కాని
0: నాట్ విత్ ది ఫైవ్
1: పంచకోశములతో కాని
0: నాట్ ఫైవ్
1: పంచ ప్రాణములతో కాని
0: నాట్ ఫైవ్ లైఫ్
1: కూడినది కాదు ఈ తారకం.
0: తారకం ఈజ్ నాట్ వన్ విత్ దీస్ ఫ్యాక్టర్.
1: ప్రాణ అపాన వాన ఉదాన సమాన ఈ పంచ ప్రాణములకు కూడా సంబంధించినటువంటిది కాదు.
0: ఈజ్ నథింగ్ టు డూ విత్ దీస్ లైఫ్ ప్రిన్సిపల్స్ ఫైవ్.
1: ప్రాణ అపాన
0: వ్యాన
1: ఉదాన
0: ఉదాన
1: సమాన ఈ రకమైనటువంటి ప్రాణములంతా కూడా కేవలం దేహమును మాత్రమే సంబంధించినటువంటివి.
0: దీస్ ఫైవ్ లైఫ్ ప్రిన్సిపల్స్ పర్టైన్ టు ది బాడీ.
1: కనుక దీనికి ఏమాత్రము సంబంధం ఉండేటువంటిది కాదు.
0: బట్ దిస్ ఇస్ దిస్ ఆత్మ
1: బ్రహ్మతత్వమైనటువంటిది సర్వత్రా ఉండేటువంటిది.
0: దిస్ బ్రహ్మ నేచర్ బ్రహ్మ ఇస్ ఆల్ పర్వేసివ్.
1: అన్ని రూపములు ఎందుకు ఉన్నది బ్రహ్మనే.
0: బ్రహ్మ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్
1: అన్ని పదార్థములు ఎందుకు ఉండనటువంటిది బ్రహ్మనే.
0: ఇట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ మ్యాటర్.
1: కనుకనే ఈ మ్యాటర్ అనేటువంటిది అంతా మ్యాటరే.
0: So everything is matter.
1: ఈ దేహం అని అనుకుంటున్నారు, దేహం కూడా ఒక మ్యాటరే.
0: యూ థింక్ ఇట్ ఇస్ బాడీ, బాడీ ఇస్ ఆల్సో మ్యాటర్.
1: ఈ బాడీ ఎట్లా మ్యాటర్ అని చెప్పడానికి వీలవుతుంది?
0: హౌ డు యూ సే ద బాడీ ఇస్ ద మ్యాటర్?
1: ఈ మ్యాటర్ అనేది బాడీ కావాలనుకుంటే డాక్టర్స్ కూడా మీరు చక్కగా విచారించండి.
0: ఇఫ్ యూ వాంట్ టు నో దిస్ బాడీ ఇస్ మ్యాటర్ యూ కెన్ ఫైండ్ అవుట్ ఫ్రమ్ డాక్టర్స్.
1: 4 lux soaps.
0: 4 lux soaps.
1: 9 2-inch nails.
0: 9 2-inch nails.
1: 2 buckets of water.
0: 2 buckets of water.
1: 1 bucket of chunnamu.
0: 1 bucket of chunnamu or lime.
1: 900 మ్యాచ్స్టిక్స్.
0: 900 మ్యాచ్స్టిక్స్ ఫాస్ఫరస్.
1: తర్వాత 5 pencils లెడ్
0: అండ్ లెడ్ ప్రెసెంట్ ఇన్ 5 pencils.
1: ఆ పైన 8 cells యొక్క సీసము. ఇవన్నీ చేరితేటప్పటికీ ఇది ఒక దేహంగా తయారవుతుంది.
0: ఆల్ టుగెదర్ కాన్స్టిట్యూట్ ద బాడీ.
1: ఈ మ్యాటర్స్ అంతా చేస్తే కూడా 2 rupees వేల కూడా ఉంటుండదు.
0: ద వాల్యూ ఆఫ్ ది టోటల్ మ్యాటర్ ఇస్ నాట్ ఈవెన్ వర్త్ 2 rupees.
1: 2 rupees మ్యాటర్ లోపలనే మిలియన్స్ ఆఫ్ వాల్యూ చేసేటువంటి బాడీ తయారవుతుందని.
0: విత్ దిస్ 2 rupees ఆఫ్ మ్యాటర్ మిలియన్స్ కాస్ట్ వర్త్ ఆఫ్ ది బాడీ.
1: బాడీ చేయవచ్చును ఈ పదార్థములతో.
0: కానీ
1: ఈ బాడీకి వైబ్రేషన్ ఎక్కడ నుంచి వస్తుందని?
0: బట్ వేర్ ఫ్రమ్ యూ గెట్ వైబ్రేషన్ దట్ గోస్ ఇన్ టు ది బాడీ?
1: అదే బ్రహ్మతత్వము.
0: దట్ ఈస్ బ్రహ్మ.
1: ఈ యొక్క బాడీ అనేటువంటిది మ్యాటర్ తో కూడినటువంటిది 4 nels 9 days జరిగిన తర్వాత ఈ వైబ్రేషన్ అక్కడ ప్రారంభమైపోతుంది తల్లి గర్భంలో.
0: The vibration enters into the womb of the mother when the child is 4 months 9 days.
1: అప్పుడే ఈ వైబ్రేషన్ అక్కడ ప్రారంభమవుతుంది. ప్రాణశక్తి.
0: దెన్ వైబ్రేషన్ దిస్ లైఫ్ బిగిన్స్.
1: అంతవరకు కేవలము ఒక ఫుట్బాల్ మాదిరి ఉంటుంటుంది.
0: టిల్ దెన్ ఇట్ ఈస్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎ ఫుట్బాల్.
1: ఇది ఒక ఓవల్, ఇది కూడా కాదు.
0: ఇట్ ఈస్ నాట్ ఈవెన్ ఓవల్ షేప్.
1: ఫుట్బాల్ మాదిరి ఉంటుంటుంది.
0: ఇట్ ఈస్ ఆఫ్ ది షేప్ ఆఫ్ ఎ ఫుట్బాల్.
1: ఎప్పుడు ఈ వైబ్రేషన్ ప్రారంభమైందో అప్పుడు తిరగడానికి ప్రారంభమవుతుంది.
0: యాజ్ వైబ్రేషన్ ఎంటర్స్ ఇట్ స్టార్ట్స్ మూవ్మెంట్.
1: ఈ తిరగటం ప్రారంభమైన తర్వాత ఓవల్ షేప్ అవుతుంది.
0: As it starts to move, it becomes oval
1: shape. ఈ వైబ్రేషన్ ఎక్కడ నుంచి వస్తుందాది?
0: Where from you get?
1: తల్లి ఏమైనా లోపలికి పంపిస్తుందాదా?
0: Has mother sent in any way?
1: ఎవరు పంపించేటువంటిది కాదు.
0: No one can send it in.
1: ఇది కేవలం ఈ మ్యాటర్ నుంచి ఆ యొక్క ఎనర్జీ అక్కడ లోపల ప్రారంభమవుతుంది.
0: The energy started out of this matter within.
1: ఈ మ్యాటరు ప్లస్ ఎనర్జీ రెండు చేరినప్పుడే బాడీ తయారవుతుంది.
0: Matter plus energy is equal to the body.
1: ఈ బాడీ యొక్క తత్వం లోపల బ్రహ్మతత్వము మాయాతత్వము ఈ రెండు కూడా ప్రవేశిస్తుంటాయి.
0: ఇన్ దిస్ బాడీ యు ఫైండ్ దీస్ టూ ప్రిన్సిపల్స్, వన్ ఆఫ్ బ్రహ్మన్, ద అదర్ వన్ ఇల్యూజన్.
1: దాన్ని ఇల్యూజన్ అనకూడదు, కానీ మాయను మాయనిగానే చెప్పాలి.
0: మాయా.
1: ఇటువంటి రెండింటి యొక్క చేరిక అనేటువంటిదే తారకంగా రూపొందుతుంది.
0: దేర్ఫోర్ కాంబినేషన్ ఆఫ్ బ్రహ్మ అండ్ మాయా ఇస్ తారకం.
1: ఇది వేదాంతమునందు చాలా రహస్యమైనటువంటి సూక్ష్మములు.
0: ఇన్ వేదాంత దేర్ ఆర్ సీక్రెట్స్, సటిల్ సీక్రెట్స్.
1: ఇలాంటి యొక్క తత్వాన్ని మానవత్వంగా మనం విశ్వసిస్తున్నాము.
0: వీ టేక్ ఇట్ యాజ్ ది హ్యూమన్ లైఫ్.
1: ఇది మానవత్వం కాదు, బ్రహ్మత్వమే.
0: ఇట్ ఈస్ నాట్ సింప్లీ హ్యూమన్, ఇట్ ఈస్ బ్రహ్మన్.
1: ఇక్కడ ఒక మైక్ ఉంటుండాలి.
0: హియర్ యూ ఫైండ్ ద మైక్.
1: అయితే ఈ మైక్ లో నేను మాట్లాడుతుంటే మీ అందరికీ వినిపిస్తుండాలి.
0: యాజ్ భగవాన్ స్పీక్స్ హియర్ యు ఆర్ ఆల్ ఏబుల్ టు హియర్.
1: మైక్ ఉంది.
0: దేర్ ఈస్ మైక్.
1: నేను మాట్లాడుతున్నాను
0: భగవాన్ స్పీక్.
1: కానీ కరెంటే లేకపోతే మీకెవరికి వినిపించదు.
0: When there is no current or power, you cannot hear.
1: ఈ మైక్ ఏ మ్యాటర్.
0: మైక్ ఇస్ మ్యాటర్.
1: కరెంట్ ఏ ఎనర్జీ.
0: ద కరెంట్ ఈస్ ఎనర్జీ.
1: ఈ రెండింటి యొక్క చేరిక చేతనే నా వాక్కు సర్వత్రా వ్యాపించిపోతుంటుండాలి.
0: బికాస్ ఆఫ్ ది కాంబినేషన్ ఆఫ్ ది టూ భగవాన్స్ వాయిస్ స్ప్రెడ్ ఎవ్రీవేర్ అండ్ ఈస్ హర్డ్ వేర్.
1: కనుక ఈ బ్రహ్మ మాయా అనేటువంటి రెండు చేతి బృహత్ స్వరూపాన్ని పొందిపోతున్నాయి.
0: సో బ్రహ్మ అండ్ మాయా ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద కాస్మిక్ ఫార్మ్.
1: కనుకనే బృహస్వరూపం అనగా వ్యాపించిపోయేటువంటి శక్తి.
0: ది కాస్మిక్ ఫార్మ్ ఇస్ ఎవర్ ఎక్స్పాన్సివ్.
1: ఇది ఎంతవరకు ఉంటుండదో అంతవరకు వ్యాపించిపోతుంటాయి.
0: ఇట్ విల్ ఎక్స్పాండ్ టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ మాక్సిమం.
1: సకల శాస్త్ర పురాణ సంగ్రహ వేత్తయై వేదాంత వేద్యుడౌ విభుదుడైన.
0: హీ మే బి ఎక్స్పర్ట్ ఆఫ్ ఆల్ ది సీక్రెట్ టెక్స్ట్ అండ్ ఎపిక్స్ ఆఫ్ ఆల్ వేదాస్.
1: రక్తి ఏ పారగ రమ్య హర్మ్యంబుల రమయించు రాజచంద్రముడునైనా.
0: విత్ ఆల్ ది బ్యూటీ అండ్ ది కంఫర్ట్ హీ మే బి కింగ్ లివింగ్ ఇన్ ఎ బిగ్ మ్యాన్షన్ ఆర్ ప్యాలెస్.
1: రణరంగమందు పరాభూతరిపుడవుచు వెలుగొందు జగదేక విద్యుడైనా.
0: హీ మే బి ది వన్ ఆఫ్ వెలర్ అండ్ ద కరేజ్ ఫైటింగ్ వెల్ ఇన్ ద వార్ ఫీల్డ్.
1: సాటిరారు భక్తులకు ఏనాటికైనా.
0: ఎనీ డే దే విల్ నెవర్ ఈక్వల్ ఏ డివోటీ.
1: నీదు ప్రేమయే లేకనే రాదు ముక్తి.
0: వితౌట్ లవ్ యూ కెనాట్
1: ఎనీ. వేదాంతములను వెల్లించినప్పటికీ ప్రేమ అనేటువంటిది లేకపోతే ఇది ఏమాత్రం కూడా నువ్వు ప్రవేశించదు.
0: యూ మే గెట్ బై హార్ట్ ఆల్ వేదాంత బట్ వితౌట్ లవ్ యూ కెన్ నెవర్ అటైన్ లిబరేషన్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: మీరందరూ ఇక్కడ చూస్తున్నారు.
0: ఆల్ ఆఫ్ యూ వాచ్ భగవాన్.
1: ఇక్కడ చూడకండి.
0: Don't see here.
1: Inside చూడండి.
0: See within, inside.
1: పశ్చన్న పిచాన పశ్చతి మూడో. బయట దృష్టిని మీకు ప్రయోజనం లేదు.
0: Outer vision is useless.
1: ప్రపంచాన్నంతా చూస్తున్నారు క్షణ క్షణము మీరు బయట తట్టు.
0: Every moment you see outward.
1: కానీ దాని లోపలగా చూసుకోండి.
0: But see within, inward.
1: ఎప్పుడు లోపల చూస్తావో.
0: And once you see within.
1: అప్పుడే నీ యొక్క స్వరూపం అక్కడ ప్రారంభమవుతుంది.
0: Then you will see your true form within.
1: కనుక మీరు చూడవలసింది బయట కాదు లోపల చూడాలి.
0: సో యూ షుడ్ నాట్ లుక్ అవుట్ వర్డ్, యూ షుడ్ లుక్.
1: బయట ఉన్నదంతా పనికిరానటువంటివన్నీ ఉంటాయి.
0: ఆల్ దట్ ఇస్ అవుట్ సైడ్ ఈస్ యూస్లెస్.
1: ఒక ఇంటి యజమాని ఉంటుంటాడు.
0: యాజ్ ఎ మాస్టర్ ద హౌస్ హోల్డర్.
1: ఆ ఇంటి యజమాని లోపల పనికిరానటువంటి బుట్టలు చట్టలు పరకలు పాపలు అంతా బయట పడేసేస్తాడు.
0: ఆల్ ది వేస్ట్ మ్యాటర్ ద బాస్కెట్స్ అండ్ ద పేపర్ దర్ ఆల్ థ్రోన్ అవుట్.
1: ఇది విలువలేనటువంటి వస్తువులంతా బయట వేసేస్తాడు.
0: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ ది మ్యాటర్ థ్రోన్ అవుట్.
1: కానీ చాలా విలువైనటువంటి వస్తువులంతా కూడా లోపల గాడ్ రేజ్ లోపల పెట్టి లాక్ చేస్తాడు.
0: బట్ ది వాల్యుబుల్స్ ఆర్ కెప్ట్ ఇన్ సేఫ్ కస్టడీ ఇన్ గాడ్ రేజ్ అల్మైరా.
1: ఇంటిలో పనిచేసేటువంటి వ్యక్తులు బయట ఉన్నటువంటి యూజ్లెస్ మ్యాటర్స్ చూస్తారు తప్ప లోపల ఉండేటువంటి విలువైనటువంటి తెలియదు.
0: సర్వెంట్స్ సీ ఓన్లీ ది మ్యాటర్ థ్రోన్ అవుట్ విచ్ హెస్ నో వాల్యూ.
1: కనుకనే ఎవరు బయట చూసేటువంటిది
0: Who is the one that sees outside?
1: Kevala labore.
0: Only labor.
1: Kevala inti pani manishi.
0: Only servants.
1: Ee servant bayata vante chustunnadu.
0: Servant sees all that is outside.
1: Kani యజమానునికి మాత్రమే లోపల అన్ని తెలుస్తుంటాది.
0: బట్ ఓన్లీ ది మాస్టర్ నోస్ వాట్
1: ఈ విలువైనటువంటి వద్ద వేయడం మనకి మాటకి ఇవ్వమే పిచ్చలాగా ఆ ఇంటిలో ఉన్నటువంటి వారికి తెలుస్తుంది.
0: ఆల్ ది వాల్యుబుల్ డైమండ్స్ ద పర్ల్స్ అండ్ ద ప్రెషస్ స్టోన్స్ ఆర్ వెరీ వెల్ నోన్ టు ద మాస్టర్.
1: ఈనాడు మీరందరూ కూడా బయట ప్రపంచంలో ఉండేటువంటి వాటి వంటి నేను చూస్తున్నారు కాబట్టి మీరందరూ సర్వెంట్సే.
0: All of us see those things which are present outside, therefore all of us are servants.
1: ఈ లోపలని ఎంత విలువైనటువంటివిగా ఉంటున్నాయి.
0: మోస్ట్
1: ఈ తారకము ఈ సాంఖ్యము అమనస్కము ఇది మహా విలువైనటువంటి యొక్క వజ్రముల వంటివి.
0: సో మోస్ట్ వాల్యుబుల్స్ ద తారకము సాంఖ్యము అమనస్కము
1: ఇవన్నీ
0: దే ఆర్ విదిన్ యూ
1: కానీ నీకు తెలియటం లేదు.
0: బట్ యూ డు నాట్ నో.
1: కారణం ఏమిటి?
0: వై
1: నీ ఓనర్ కు సంబంధం కాలేదు.
0: బికాస్ యూ హావ్ నాట్ బికమ్ ఎన్ ఓనర్ యెట్.
1: నీ ఓనర్ కు సంబంధం అయిపోతే నీకు కూడా ఈ విలువైనటువంటివి చూడటానికి అవకాశం ఉంటుంటాయి.
0: దెన్ వన్స్ యూ బికమ్ ఓనర్ యూ కెన్ సీ
1: ఓనర్. ఎవరు? పరమాత్ముడే.
0: దట్ ఓనర్ ఈస్ గాడ్.
1: పరమాత్మకు సంబంధమైనటువంటి వాడిగా నీవు మారినప్పుడే ఈ విలువైనటువంటి యొక్క తత్వములన్నీ నీకు అర్థమవుతాయి.
0: వెన్ వన్స్ యూ బిలాంగ్ టు గాడ్ ద ఓనర్ యూ కెన్ అండర్స్టాండ్ ద వాల్యుబుల్స్.
1: కనుకనే ఓనర్ ను ఫ్రెండ్షిప్ చేసుకోవాలి.
0: సో హ్యావ్ ఫ్రెండ్షిప్ విత్ ది ఓనర్.
1: ఎట్ట మనం చేసుకోవాలి?
0: హౌ టు డెవలప్ ఇట్?
1: వేదాంతం ఎందుకు చక్కని ఇది ఉంటుండాలి. అయితే పిల్లలకంతా అర్థం కావాలి కనుక చిన్న దీంట్లో నేను దిగి ప్రవేశపెట్టి దీన్ని బోధిస్తున్నాను.
0: భగవాన్ మెర్సిఫుల్లీ కమ్స్ డౌన్ టు అవర్ లెవెల్ సో హ్యాస్ టు మేక్ థింగ్స్ అండర్స్టూడ్.
1: యజమానుడు మిద్దె పైన ఉంటున్నాడు, పైన ఉన్నాడు.
0: ద మాస్టర్ ఇస్ ఆన్ ద టెరెస్.
1: నీవు ఆ పరమాత్మని చూడాలని యజమానుని చూడాలని నీవు పోతున్నావు.
0: యు ఆర్ గోయింగ్ దేర్ టు మీట్ ద మాస్టర్.
1: కానీ ద్వారం దగ్గర పెద్ద అల్సేషన్ కుక్క ఒకటి ఉండాలి.
0: అట్ ద డోర్ దేర్ ఇస్ ఎ వెరీ బిగ్ అల్సేషన్ డాగ్.
1: అదే మాయా.
0: That alsatian dog is maya.
1: అది లోపల ప్రవేశింప చేయలేదు.
0: ఇట్ విల్ నాట్ పర్మిట్ యు గో.
1: అప్పుడు నువ్వేం చేయాలి?
0: దెన్ వాట్ షుడ్ యు డూ?
1: ఆ మాయను నీవేమైనా వశం చేసుకుంటే లోపల ప్రవేశించడానికి వీలవుతుంది.
0: వెన్ వన్స్ యు ఆర్ ఏబుల్ టు కంట్రోల్ దట్ అల్సేషియన్ డాగ్ మాయా యూ కెన్ గెట్ ఇన్.
1: లేక
0: అదర్వైజ్
1: కింద నుంచి నీవు పైకి పిలుచు, సార్ సార్ సార్ అని పిలుచు.
0: Or else you shout from below, from the bottom, sir, sir, to the pitch of your voice.
1: అప్పుడు పైనటువంటి యొక్క ఆ యజమానుడు బయటొచ్చి చూస్తాడు.
0: Then master will come and watch.
1: Oh, hello, నీవు వచ్చావా అని తాను కిందికి దిగి వస్తాడు.
0: Then he will say, hello, you're here, he'll come down.
1: అప్పుడు కిందికి దిగి వచ్చినప్పుడు అతనితో పాటు ఇతను లోపల తీసుకుపోతే కుక్క ఏమన్నది?
0: When once he comes down, escorts you in, you need not be troubled.
1: యజమానుతో నీవు చేరిపోతే కుక్క ఏమన్నది?
0: When once the master is there,
1: ఒంటరిగా పోతివా నిన్ను లోపల రానివ్వదు.
0: If you go alone, the dog will attack you. Owner, it will not.
1: ఉద్దబోలం అటశాఖ. అన్నిటి యందు సర్వసాక్షిగా ఉండేటువంటి భగవంతుడు ఉన్నత స్థాయిలో ఉంటున్నాడు.
0: Therefore, God the eternal witness is present at a higher level.
1: అతని ఎంట్రెన్స్ లోపల మాయా అనేటువంటి దాన్ని నియమించాడు.
0: At the entrance, he appointed this maya.
1: ఈ మాయను వశం చేసుకోవటమే జ్ఞానము.
0: To have a control over this maya is jnana
1: wisdom. How to
0: have control?
1: Maya evaru nirminchinatundi?
0: Whose creation is maya?
1: Yajamanudu nirminchinatundi? Ee dog ni yajamanudu pettukunnadu akkada.
0: This dog is appointed, kept there by the master.
1: Karugane yajamanudu yokka tattvanni nee gurinchi cheptukuntunte appudu ee maya ninnu lopala vidustundi.
0: When once you know the master very well, you will not be affected by this maya.
1: Taanu yajamanudu okkate ainatundi yokka tattvanni taanu gurinchi cheppukovali.
0: Then you have to introduce yourself that you and the master are one.
1: Advaita darshanam gnanam annaru.
0: This vision of non-dualism is true wisdom.
1: Attu lekunda
0: otherwise
1: kinda nunchi Rama Krishna Govinda Narayana ani kekala veste aa yajamanudu mundu vachi chustadu.
0: Or you can shout from the bottom, from below, shout to the pitch of your voice.
1: Appudu Rama Krishna,
0: he himself will come down.
1: Ninnu venta teeskoni pothadu.
0: He will escort you inside.
1: Appudu ee maya ni nemi cheyadu.
0: Then you will not be affected
1: by maya.
0: Kanukane
1: aa yajamanunni bhagavantuni pondalanukunte oka vaipuna gnanamu leka maroka vaipuna bhaktiyo ee rendintlo edo okati untunte tappaku nee yajamanni chudavachchu.
0: Therefore, in order to see the master God himself, either you should have jnana wisdom or bhakti devotion.
1: కనుకనే ఎరుకు మరపుకుండా జాగ్రత్త నిత్తమ స్వప్నాశుశక్తిలో ఎరుకు మరపు స్వప్నాశుశక్తులు ఎందుకు నిరంతరం కూడా దైవ చింతనతోనే ఉంటుంటాము. ఈ విధంగా ఉంటుంటే వంటలేం చేసేది, ఇంట్లో పనెవరు చేస్తారు, ఇంటి యజమాని యొక్క కర్తవ్యాలంతా ఎట్ట నిర్వర్తించుకునేది అని మీరు కొంచెం భయపడవచ్చును. మేము కాలేజీ పిల్లలం కదా, మేము చదువుకోవాలి, పాఠాలంతా కూడా జ్ఞప్తి అందించుకోవాలి, కాన్సన్ట్రేట్ చేయాలి, ఈ భగవంతుని చింత చేస్తుంటే మేము ఎట్ట పాస్ అవుతామని మీరు అనుకుంటవచ్చు.
0: లిసనింగ్ టు దిస్ you may feel how to cook at home, how to discharge the duties and responsibilities at home. As college students who have got to study, we must remember all the subjects.
1: ఈ సందేహమునకు అవకాశమే లేదు.
0: Never doubt.
1: నీవు చేస్తున్న పనంతా కూడా భగవంతుడి పనిగా భావించు.
2: కన్సిడర్ ఎవ్రీ యాక్ట్ హెస్ డివైన్.
1: వంట చేస్తున్నావు,
2: యు కుక్,
1: పాత్రకు తగినటువంటి యొక్క పదార్థం వెయ్యి.
2: Have the material equal to that of the vessel.
1: Want tagina manta pettu
2: and have the flame needed.
1: Paatra chinnadi ga untunte
2: the vessel is small.
1: Deento oka arasher biyam vesthe deeniki sariga saripothundi annam.
2: And the small vessel will have the rice enough.
1: Paatra chinna paatra lopala rendu sherlu rice posindatte annam kaadu akkada.
2: If you fill it up, the small vessel will take
1: the
2: rice. You
1: can appreciate.
2: That is what is called the inquiry of ephemeral and eternal.
1: వంటకి తగిన మంట కూడా పెట్టాలి.
2: You should have the flame needed for cooking.
1: పాత్ర చిన్నదిగా ఉంటుంది, మంట పెద్దదిగా పెట్టేసరికే చాలా మాడిపోతుంది.
2: If the vessel is so small but the flame is in excess, everything will
1: spoil. పరిపక్వ స్థితికి వచ్చేంత వరకు తిరిగి మంటను కూడా క్రమక్రమేణా తీస్తూ రావాలి.
2: Until it reaches final stage, you should extinguish fire gradually.
1: నదిని దాటిన తర్వాత తెప్పతో నీకు పని లేదు.
2: When once you cross the river, you don't need the boat.
1: మంట పూర్తి అయిన తర్వాత మంటతో నీకు పని లేదు.
2: When once cooking is over, you don't need the fire any longer.
1: అదే విధంగానే ఆకలి తీరేంత వరకు అన్నం కావాలి.
2: You need food until the hunger is satiated.
1: అన్నం నీకు అక్కర్లేదు.
2: When once hunger is appeased,
1: అదే విధంగా దైవానుగ్రహాన్ని పొందేంత వరకు ఇవన్నీ మనం చేయాల్సింది.
2: Until you are the recipient of God's grace, you must do everything.
1: Nirudati teppa nippuno badaveyu neti bhakti anta butakamulu.
2: After crossing the river, they will put the boat in fire and burn it.
1: Mana gratitude vare ee teppa manam neetini daatinchindi ani dani gauravanga oka gattunu pettali inka evaraina dani daadtaru.
2: You should express gratitude to this boat because it helped you so that others also can make use of it.
1: ee paropakara sambandhamainatundi okka prabhavamu ee teppa paina manam choopali.
2: And we should show this sort of expression of
1: gratitude.
2: Kaani
1: meeru nenu daatinaanu kadani aa teppanu oyi nippulo vesthe emi prayojanamu.
2: I have finished my job and if you burnt it off, what is the use of it?
1: Kaadu kaadu, bhagavat tattvanni manam anubhavinchin tarvata manalo manu aanandanni aa bhagavat tattvamlo leenam kavali.
2: When once you recognize this spirituality, you experience yourself.
1: నీవు చదివేది, రాసేది, నడిచేది, చూచేది అన్నింటినీ కూడా అనవసరమైన ఇతర మాటల కంటే ఈ చింత నీవు చేసుకుంటూ పో.
2: Reading and writing, walking and other things you do, instead of involving in the vain gossip, better you inquire in this way.
1: అన్నిసరి మాటలంతా కూడా నువ్వు అభివృద్ధి చేసుకుంటున్నారు కానీ దైవ సంబంధమైనటువంటి మాటలను ఎందుకు నువ్వు అభివృద్ధి చేసుకోకూడదు?
2: You make use of all useless words and useless vain talk.
1: Useless, useless, useless.
2: It's useless, useless, 100% useless.
1: కనుకనే మనం ఇట్టి మాటలకు అవకాశం ఇవ్వకుండా
2: we should not use such useless
1: words. నువ్వు చదవాల్సిన చదువు కరెక్ట్ గా.
2: Read what you are supposed to.
1: ఈ అవకాశం చిక్కినప్పుడు నువ్వు మంచి పవిత్రమైన భావాలను అభివృద్ధి పరచుకో.
2: When you find time, entertain sacred thoughts.
1: అది ఏ నిజమైనటువంటి ఎరుకు మనపనకు జాగ్రత్త నడుస్తున్న ఒక స్వప్నాశక్తిలో అది ఏ నిజమైన ఎరుక.
2: దట్ ఈస్ ది ట్రూ అవేర్నెస్. ఎరుక
1: అవేర్నెస్ అంటే ఏంటి?
2: వాట్ ఈస్ అవేర్నెస్?
1: అదే చిత్.
2: దట్ ఈస్ చిత్.
1: ఆ చిత్ అంటే ఏంటి?
2: వాట్ డు యు మీన్ బై చిత్?
1: అదే పరమ పూర్ణమైన జ్ఞానము.
2: దట్ ఈస్ కాంప్రిహెన్సివ్ టోటల్
1: జ్ఞానము.
2: ఇస్ ద టోటల్ విజ్డమ్.
1: కనుకని ఈనాడు అమితంగా మాట్లాడటం చేతనే ఈ జ్ఞానం అనేటువంటి కూడా మనకు చెందలేకపోతుండాలి.
2: బై టాకింగ్ టూ మచ్ వీఆర్ నో వే ఎనీవేర్ అరౌండ్ విజ్డమ్.
1: కనుకనే మన ఎందు ఉన్నటువంటి ఈ వైబ్రేషన్ అనేటువంటి శక్తి, ఈ రేడియేషన్ అంతా కూడా వ్యర్థమైపోతుండాలి.
2: ద పవర్ ఆఫ్ ద వైబ్రేషన్ రేడియేషన్ ఇస్ వేస్టెడ్.
1: అంతేకాదు ఏ చిన్న మాటలైనా కూడా నువ్వు అన్నెసరీ మాటను మనం ఉపయోగపెట్టకూడదు.
2: లెట్ ఇస్ నాట్ యూజ్ అన్నెసరీ వర్డ్స్.
1: మన మనసు చెలించుకోకుండా పోవచ్చును, కానీ ఎదుటి వాని మనసు చెలించవచ్చు.
2: అవర్ మైండ్ మే నాట్ వేవర్ బై అవర్ యూస్లెస్ టాక్, ద మైండ్ ఆఫ్ అదర్స్ మే వేవర్.
1: కనుక ఈ రెండు ఎరుకు మరుపు ఎదుటి వాణిది నీది రెండు కూడా గుర్తించడానికి ప్రయత్నించాలి.
2: సో యూ హ్యావ్ టు నో యువర్ ఓన్ అండ్ ఆల్సో ద పర్సన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ.
1: నేను పాపం చేయలేదు, ఆ ఎదుటి వాడు పాపం చేశాడంటే వాడు పాపం చేస్తున్నది నీవు చూస్తున్నావు కదా, ఆ పాపంలో నీకు కూడా అది హాఫ్ షేర్ ఉంటుంది.
2: I have not committed a sin, whereas the other man has committed a sin. Yes, you watched it, therefore you have committed half of the sin.
1: కనుకనే ఈ వేదాంతం నందు ఇంత సూక్ష్మమైనటువంటి యొక్క ప్రాణములంతా ఉంటుంటాయి.
2: సో ఇన్ వేదాంత దర్ ఆర్ సో మెనీ సటిలిటీస్ లైక్ దాట్.
1: మహా నిండు సభలోపల
2: ఇన్ ఎ బిగ్ కాంగ్రిగేషన్
1: దుర్యోధనుడు ద్రౌపదిని పరాభవం చేస్తున్నాడు.
2: దుర్యోధన వాస్ హ్యూమిలియేటింగ్ ద్రౌపది.
1: అప్పుడు అందరినీ ప్రార్థించింది.
2: షీ ప్రేడ్ టు ఎవ్రీబడీ.
1: కానీ భీష్ముడు ఉన్నాడు,
2: దట్ ఇస్ భీష్మ.
1: ద్రోణాచార్యుడు ఉన్నాడు,
2: ద్రోణాచార్య.
1: కృపాచార్యుడు,
2: కృపాచార్య.
1: అందరూ కూడా ఉంటున్నారు,
2: ఆల్ ఓవర్ దేర్.
1: కానీ ఒక్కరైనా ఒక సమాధానం చెప్పలేదు.
2: నాట్ ఈవెన్ వన్ కుడ్ రిప్లై.
1: కనుకనే కృష్ణుడు తర్వాత చెప్పాడు.
2: కృష్ణ సెడ్ లేటర్,
1: భీష్మ నీవు మహాజ్ఞానిగా ఉంటున్నావు.
2: భీష్మ యువర్ ద వన్ ఆఫ్ విజ్డమ్.
1: ద్రోణాచార్య నీవు మహా ఉద్యాపకుడుగా ఉంటున్నావు.
2: ద్రోణాచార్య యువర్ ఎ ప్రొఫెసర్, ఎ గ్రేట్ టీచర్.
1: కేవలము అధ్యాపకులుగా ఉంటున్నటువంటి వారు మీరు అధ్యాపకులే కాదు, గురు సమానులు.
2: యు ఆర్ నాట్ మియర్లీ టీచర్, యు ఆర్ ఎ గురు.
1: ఆచార్యులు మీరు.
2: యువర్ ఆచార్య.
1: ఆచార్యుడు అనగా ఏంటి?
2: వాట్ డు యు మీన్ బై
1: ఆచరించి నిరూపించినటువంటి వాడు ఆచార్యుడు.
2: ఆచార్య ఇస్ ద వన్ హూ ప్రాక్టీసెస్ అండ్ డెమాన్స్ట్రేట్స్.
1: కనుక నీవు ఆచార్యుడు ఉంటున్నావు, నీవు కూడా నోరెత్తటం లేదు.
2: Being acharya yourself, you don't open your
1: mouth. Karu chesinaatundi paapam duryodhanaku maatrame kaadu raavatamu.
2: Therefore the sin is not completely limited to duryodhana.
1: Ee paapanni purukulanu pilipetti meeku paapame.
2: Since you also stood in absolute silence, you're also
1: cheppakunda unatamu idi ne paapame.
2: Having known it, you have not objected to it, it's also sin.
1: Meeru chesinaatundi parama himsalu neevu kannulato chustunnavu, neeku paapame.
2: You have watched all the violence that went on, you are also committing sin.
1: Bhishmacharya kuda cheppadu neeku gnanam telisi kudanu ee yematamu javabu cheppakunda untunnavu kabatti neevu kuda paapave.
2: And he told Bhishma, you are the one of wisdom, you know everything, but you never raised your voice.
1: చేసిన వాడు, చూచిన వాడు, పురుకొలిపిన వాడు, అనుభవించినటువంటి ఈ నలుగురు కూడాను పాపులేనని చెప్పాడు.
2: Therefore the one who committed the sin, the one who is the witness over there, the one who encouraged him to commit this sin, they are all sinners.
1: ఎవరో తప్పు చేస్తుంటే వాడికి మాత్రమే కాదు ఈ దోషము.
2: Is not the one who merely commits a mistake.
1: చెప్పకుండా ఉన్నటువంటి వాడికి కూడా దోషమే.
2: The one who does not correct it.
1: ఈ తప్పును చూస్తున్నటువంటి వాడికి దోషమే.
2: The one who watches the sin.
1: ఈ తప్పును పురికొల్పినటువంటి వాడికి కూడా దోషమే.
2: The one who encourages
1: it. కనుకనే ద్రోణాచార్య, భీష్మాచార్య, శుక్రాచార్య వీళ్ళందరూ కూడా దోషులే కనుకనే కట్టగడపడికి ఏ విధంగా మరణం పొందారు?
2: ద్రోణాచార్య, శుక్రాచార్య, భీష్మాచార్య, వాట్ వాజ్ ద ఫేట్, డెస్టినీ ఎట్ ది ఎండ్?
1: చూచారా, భీష్ముడు 56 దినములు శరతల్పం పైన చాలా బాధలతో మరణించాడు.
2: భీష్మ హ్యాడ్ టు లై ఆన్ ద బెడ్ ఆఫ్ ఆరోస్ ఫర్ 56 డేస్.
1: మహాజ్ఞాని తాను,
2: వన్ ఆఫ్ విజ్డమ్,
1: ఇతనికి ఇలాంటి మరణం ఎందుకు రావాలి?
2: వై షుడ్ హి ఫేస్ సచ్ ఎన్ ఎండ్?
1: అనగా దోషమని తెలిసి కూడాను చెప్పకుండా పోయినటువంటి ఒక పాపమే ఇతనికి ఈ పాపానికి మూల కారణం.
2: హావింగ్ నోన్ ఎ మిస్టేక్ హీ కుడ్ నాట్ కరెక్ట్ ఇట్, దట్ ఈస్ ద సిన్.
1: ఇంకా ద్రోణాచార్యుడు,
2: ద్రోణాచార్య
1: మహా ఆచార్యుడు, తను
2: ఇస్ వన్ గ్రేట్ ఆచార్య,
1: కట్టగడపడికి ఏమైపోయినారు?
2: వాట్ హ్యాపెండ్ అట్ ది ఎండ్?
1: అస్త్రశస్త్ర విద్యలంతా కూడాను ఈ యొక్క పాండవులకు కౌరవులకు నేర్పినటువంటి వాడు.
2: ఇట్ వాజ్ వన్ హూ టాట్ ఆల్ ద ఆర్కెస్ట్రా టు ది పాండవస్ అండ్ కౌరవస్.
1: కేవలం ధర్మరాజు అశ్వత్థామ అత కుంజరహ అని చిన్నగా చెప్పేటప్పటికీ ఈ పుత్ర వాత్సల్యం చేత తాను అస్త్రశస్త్రములకు సన్యాసం చేశాడు.
2: వెన్ ధర్మ చేశాడు అశ్వత్థామహత కుంజరహ సాఫ్ట్లీ ద్రోణాచార్య లెఫ్ట్ ద బాడీ దేర్ ఓన్లీ.
1: కానీ ఈ అభిమానమే ఈ మూల కారణమే.
2: ది అటాచ్మెంట్ ఈస్ ద మెయిన్ కాజ్.
1: కనుక ఈ యొక్క మూడు వ్యాహమోహనం ఉంటున్నాయి, ధనేషణ, ధారేషణ, పుత్రేషణ.
2: దేర్ ఆర్ త్రీ అటాచ్మెంట్.
1: వేదాంతమునకు ప్రధానమైనటువంటి యొక్క మంత్రములు.
2: దేర్ ఆర్ త్రీ సార్ట్స్ ఆఫ్ అటాచ్మెంట్, ధనేషణ ద మనీ, ధారేషణ వైఫ్, పుత్రేషణ ద సన్.
1: దీని వల్ల కూడా మనం అనేక విధమైనటువంటి పాపం చేస్తున్నాము.
2: బికాస్ ఆఫ్ దీస్ త్రీ వీ కమిట్ మెనీ మిస్టేక్.
1: ఇది తారకములో ప్రధానమైన సూత్రము అన్నారు.
2: దిస్ ది మెయిన్ ప్రిన్సిపల్ ఇన్ తారకం.
1: అనగా ఈ ఐదు తంత్రములు యందు, ఐదు తంత్రములు యందు, ఐదు విధమైనటువంటి ముద్రల యందు కూడాను ఏకాత్మతో మనం చింతించినప్పుడు దైవత్వం తప్పక మనకు సాక్షాత్కరిస్తుంది.
2: దేర్ఫోర్ ఇన్ ఆల్ ది ఫైవ్ మంత్రాస్ వీ చాంట్, ఇన్ ఆల్ ది ఫైవ్ ముద్రాస్ ఆర్ ది సైన్స్, ఇఫ్ వీ గాట్ దట్ వన్ పాయింట్ కాన్సన్ట్రేటెడ్ అటెన్షన్, గాడ్ విల్ మేనిఫెస్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ.
1: కనుక దివ్యమైనటువంటి బ్రహ్మతత్వం సర్వుల యందు ఉంటుండాలి.
2: దట్ ద డివైన్ ప్రిన్సిపల్ ఆఫ్ బ్రహ్మ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీవన్.
1: కనుకనే అర్జునుడు చెప్పాడు.
2: అర్జున ఇసెడ్,
1: కృష్ణుడు,
2: కృష్ణ టోల్డ్
1: అర్జున,
2: అర్జున
1: నీవు కేవలము ఈ యుద్ధంలో నేను ఏ విధంగా నన్ను స్మరించండి అంటున్నావేమో.
2: యు మే ఫీల్ హౌ టు థింక్ ఆఫ్ యూ.
1: నన్ను స్మరించు, నీకు యుద్ధంలో కూడా విజయమే చేకూరుతుంది.
2: యు ప్రే టు మీ, యు ఆర్ బౌండ్ టు విన్ ఇన్ దిస్.
1: మామను స్మరించు, ఐదు విధమైన ముద్రణ ఎందుకులను ఏకాత్మతో మనము చింతించినప్పుడు దైవత్వం తప్పక మనకు సాక్షాత్కరిస్తుంది.
2: దేర్ ఫోర్ ఇన్ ఆల్ ది ఫైవ్ మంత్రాస్ వీ చాంట్, ఇన్ ఆల్ ది ఫైవ్ ముద్రాస్ ఆర్ ది సైన్స్.

0: స్మర యుద్ధచ,
1: యు థింక్ ఆఫ్ మీ అండ్ ఫైట్,
0: యుద్ధంలో కూడా నన్నే స్మరించు.
1: దేర్ ఇన్ ద వార్ ఫీల్డ్ యు థింక్ ఆఫ్ మీ,
0: నేను చూసుకుంటాను.
1: ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యు.
0: ఒక చిన్న ఉదాహరణ, విశ్వాసం రావాలి ఆ మాటలపైన.
1: హీ షుడ్ హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ ద వర్డ్స్ దట్ హి సేస్.
0: చాలా మందికి మా పిల్లలకంత అనేక పర్యాయం చెప్పాను.
1: భగవాన్ టెల్ స్టూడెంట్స్ రిపీటెడ్లీ.
0: అమావాస్య దినం యుద్ధం ప్రారంభమైంది.
1: వార్ స్టార్టెడ్ ఆన్ ద డార్క్ నైట్ అమావాస్య.
0: కానీ చతుర్దశి దినము యుద్ధములకు సంబంధించినటువంటి ఒక ఏర్పాట్లంతా చేయాలని అర్జునుడు చాలా నిరాశతో నిలిచిపోయాడు.
1: చతుర్దశి అర్జున వాస్ టు మేక్ ఆల్ ప్రిపరేషన్స్ ఫర్ ద వార్ అండ్ హి వాస్ టోటలీ ఫ్రస్ట్రేటెడ్.
0: అర్జునుడు ఎంతనో ఒత్తిడి చేశాడు కృష్ణుడి.
1: ఇన్ ఫ్యాక్ట్ హి అప్లైడ్ ఆల్ ప్రెషర్ అండ్
0: ఈ యుద్ధములకు ఏమాత్రం కూడా యుద్ధమే మనం సిద్ధం అనుకుందాం.
1: యు డోంట్ గో కృష్ణ యాజ్ ఎన్
0: ఎమిసరీ. రాయబారమే నువ్వు చేయవద్దు అన్నాడు.
1: నథింగ్ లైక్ ఎన్ అంబాసిడర్ ఆర్ కాంప్రమైజ్.
0: అలాంటి వాడు రేపటి దిన యుద్ధం అనేటప్పటికే కృంగిపోయాడు.
1: When the war is to take place the next day, he was totally frustrated and dumb.
0: అతని చింతను కొంతవరకు నివారణ చేసి ధైర్యోత్సాహాలు అందించాలనే ఉద్దేశంతో ముందు గీతను బోధించాలి.
1: టు ఎంకరేజ్ హిమ్, టు గివ్ హిమ్ ఆల్ ద కరేజ్, దట్ ఈస్ ది టీచింగ్ ఆఫ్
0: బోధ. చేయడానికి వీనికి దీనిపైన విశ్వాసం ఉందా లేదా అని మొట్టమొదటి టెస్ట్.
1: బిఫోర్ హీ స్టార్టెడ్ టీచింగ్ హిమ్ ద లెసన్ ఆఫ్ విజ్డమ్, హీ టెస్టెడ్ హిమ్ బిఫోర్.
0: అడవిలో తీసుకుని పోతున్నాడు.
1: హీ వాస్ టేకింగ్ హిమ్ అలాంగ్ ద ఫార్ట్.
0: ఇట్ అయిపోయింది.
1: ఇట్ వాస్ పిచ్ డార్క్.
0: ఇంటికి వెళ్దామని తిరిగారు.
1: దే వర్ రిటర్నింగ్ హోమ్.
0: అర్జున, ఆ నెమలి ఎంత అందంగా ఉంటుండదో అని అర్జున్ యొక్క మనసును మార్చే నిమిత్తమై ఈ టాక్ ను ప్రారంభించాడు.
1: ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ టెస్టింగ్ టు చేంజ్ హిస్ మైండ్, కృష్ణ టోల్డ్ అర్జున, సీ దట్ పీకాక్, హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్.
0: అవును స్వామి, చాలా అందంగా ఉంది ఈ నెమలి అన్నాడు.
1: దిస్ పీకాక్ ఇస్ సో బ్యూటిఫుల్ స్వామి.
0: అయ్యో పిచ్చివాడా, అది నెమలి కాదు.
1: నో, ఇట్స్ నాట్ పీకాక్,
0: పెద్ద గరుడ.
1: ఇట్ ఈస్ గరుడ ద బర్డ్.
0: అవును స్వామి, అది గరుడే.
1: హీ సెడ్ యెస్ స్వామి, ఇట్స్ ద బర్డ్.
0: మరి వీప్ పైన చుట్టాడు.
1: హీ ప్యాటెడ్ హిమ్ ఆన్ ద బ్యాక్.
0: పిచ్చివాడా, అది నెమల గరుడా అనేటువంటిది ఏమాత్రం యోచించుకోకుండా ఉంటున్నావు. చూడు, అది గరుడ కాదు, ఈ యొక్క నెమలి కాదు, అది కేవలం పావురం.
1: డోంట్ యు నో వెదర్ ఇట్స్ ఈగల్ ఆర్ పీకాక్, బట్ ఇట్స్ యాక్చువల్లీ పిజియన్. డోంట్ యు నో దట్
0: ఇది పావురము అన్నాడు.
1: ఎస్ ఇట్ పిజియన్.
0: అవును స్వామి, పావురమే.
1: హి సెడ్ యెస్ ఇట్ ఇస్.
0: నీకు బుద్ధి లేదా?
1: ఆర్ యు ఫూలిష్?
0: విచక్షణ జ్ఞానం లేదా?
1: డోంట్ యు డిస్క్రిమినేట్.
0: ఎక్కడ నువ్వు యోచిస్తున్నావు?
1: వేర్ ఆర్ యు థింకింగ్?
0: నిజంగా అది నెమల లేక గద్దనా లేక పావురమా అనేటువంటి విచారణే లేకుండా పోతున్నావే.
1: డోంట్ యు నో దట్ మచ్ ఆఫ్ డిఫరెన్స్ వెదర్ ఇట్స్ ఎ పీకాక్ ఆర్ ఈగల్ ఆర్ పిజియన్?
0: అప్పుడు అర్జునుడు చెప్పాడు.
1: దెన్ అర్జున సార్,
0: కృష్ణ
1: కృష్ణ,
0: అది నెమలి కాదు అని నేనంటే నీవు నెమలిగా మార్చవచ్చు.
1: If I say it is not peacock, you may transform, change into peacock.
0: ఇది గద్ద కాదు అని అంటే నీవు గద్దగా మార్చవచ్చు.
1: If I say it is not eagle, you will make it eagle.
0: ఇది పావురం కాదు అంటే పావురంగా నీవు మార్చవచ్చు.
1: If I say it is not a peacock, you may transform, so you can change it.
0: నాకు నీ మాటనే ముఖ్యం, కానీ ఇది పావురం అయితే నాకేమి, లేక ఒక నెమలి అయితే నాకేమి, లేక గద్ద అయితే నాకేమి.
1: What you say is most important to me. I am not bothered whether it is pigeon or eagle.
0: ఆనందమైపోయి నా వాక్యములపై ఇంత విశ్వాసం ఉంటుందని.
1: Then Krishna was convinced that Arjuna had full faith in his words.
0: Tala gattiga ottadu.
1: Then he pressed his
0: manna bhavat bhakto madhyaji maam namaskure maame vaisashi satyam te pratyane prayojime. Ippudu neevu naa bhaktudu.
1: Now you are my devotee.
0: Edadampa,
1: let's go now.
0: Tana paina tana maata paina inta vishwasam unnadani deenini gurtinchin tarvatane Krishnudu గీతను బోధించడానికి ప్రారంభించాడు.
1: ఆఫ్టర్ డిసైడింగ్ దట్ అర్జున హ్యాడ్ ఫుల్ ఫెయిత్ ఇన్ కృష్ణ అండ్ వర్డ్, వాడు
0: గీతను బోధించి ప్రయోజనం ఏమిటి?
1: ఆర్ ఎల్స్ వాట్ ఇస్ ది ఫన్ ఆఫ్ టీచింగ్ గీతా టు హిమ్ ఇఫ్ హి హస్ నో సచ్ ఫెయిత్.
0: కనుకనే మొట్టమొదట ఈ వేదాంతం పైన గొప్ప విశ్వాసం రావాలి.
1: Therefore, on this Vedanta, one should have
0: intense faith. Ah, vishwasam undinappude feel avutundi.
1: Then once you are strong, intense faith, you will be able to conduct.
0: Evaraina sariye
1: paripurna
0: vishwasamto,
1: with total faith,
0: నిరంతరమైనటువంటి ఒక చింతనతో
1: కంటిన్యూస్ థాట్,
0: స్వామి ఆజ్ఞను సరసా వహించారంటే ఒక్క క్షణం లోపల మీకు సాక్షాత్కారం ప్రాప్తిస్తుంది.
1: విత్ కంటిన్యూస్
0: ఒక్క క్షణం, ఒక్క క్షణం,
1: విత్ కంటిన్యూస్ థాట్ ఇన్ ద మైండ్, విత్ ఇంటెన్స్ ఫెయిత్, ఇఫ్ యు ఫాలో స్వామీస్ కమాండ్ ఇన్ ఎ మూమెంట్, యు విల్ హావ్ స్వామి.
0: సాంఖ్యం యోగం అనేటువంటి దాంట్లోపని ఈ యొక్క దీని తత్వాన్ని పరిపూర్ణంగా భావించారు.
1: దిస్ ఈస్ టాట్ ఇన్ ది సెకండ్ పార్ట్.
0: ఈ సంఖ్యలతో కూడినటువంటిది కాబట్టి దీనికి సాంఖ్యము అని పేరు వచ్చింది.
1: దట్ ఈస్ యాజ్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు ది సంఖ్య, ద నంబర్.
0: పంచభూతములు,
1: ఫైవ్ ఎలిమెంట్స్,
0: పంచేంద్రియములు,
1: ఫైవ్ సెన్సెస్,
0: పంచ ప్రాణములు,
1: ఫైవ్ లైఫ్,
0: పంచకోశములు,
1: ఫైవ్ లైఫ్,
0: 20 అయిపోయింది. మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము 4. తర్వాత వైబ్రేషన్, లైఫ్,
1: ద లైఫ్,
0: ఇవంతా చేర్చి 25 అయిపోయినాయి.
1: ఆల్ మేక్ ఎ టోటల్.
0: ఈ 25 అంకెలతో కూడినటువంటి కనుకనే దీనికి సాంఖ్యము అని పేరు వచ్చింది.
1: యాజ్ ది టోటల్ ఇస్ 25 నంబర్,
0: ఇవన్నీ ఇప్పుడు భగవత్ అర్పితంగా భావిస్తూ పోవాలి.
1: వీ షుడ్ సరెండర్ దెమ్ ఆల్ టు గాడ్.
0: కనుకనే ఈ విధమైనటువంటి యొక్క తత్వాన్ని మొట్టమొదటి ప్రతి ఒక్క విషయంలో కూడా ఈ వేదాంతంలో మనం

0: గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: వీ షుడ్ రికగ్నైజ్ దీస్ ఫ్యాక్టర్స్ ఇన్ వేదాంత.
0: వేదాంతం అనేటువంటిది చాలా సులభమైనటువంటిది.
1: వేదాంతం ఇస్ సో ఈజీ.
0: తెలియకుండా పోవటం చేతనే కాల కన్ఫ్యూజన్ అయిపోతుండాలి.
1: యాజ్ ఇట్ ఈస్ నాట్ నోన్ వీఆర్ ఫుల్లీ కన్ఫ్యూజ్.
0: ఈ కన్ఫ్యూజన్ అయినా పర్వాలేదు, డిప్రెషన్ వస్తుంటుండాలి.
1: ఇట్ డజంట్ ఎండ్ అప్ దేర్.
0: ఈ కన్ఫ్యూజన్ డిప్రెషన్ రెండు చేరి ఫ్యూజ్ అయిపోతుంటుండాలి.
1: కన్ఫ్యూజన్ అండ్ డిప్రెషన్ విల్ లీడ్ టు ది టోటల్ లాస్ ఆఫ్ ది ఫ్యూజ్.
0: తెలుసుకుంటే చాలా సులభమైనటువంటిది వేదాంతము.
1: ఇఫ్ యు నో, ఇఫ్ యు వాంట్ టు నో, ఇట్ సో ఈజీ, సింపుల్.
0: ఈ రేఖనైనా నలపటం కొంచెం కష్టం అవుతుంది.
1: It may be even difficult to press the petals of the rose flower.
0: కానీ వేదాంతాన్ని అనుసరించడం దానికంటే సులభం.
1: But to follow Vedanta is much easier than that.
0: దానినైనా కొంచెం నలపటం కొంచెం కష్టమవుతుంది.
1: To press the butter it may be little difficult.
0: కానీ దానికంటే సులభమైనటువంటి వేదాంతం.
1: But Vedanta is much simpler than that.
0: వెన్న చాలా మెత్తగానే ఉంటుంది.
1: The butter is so soft.
0: విద్యార్థులారా చక్కగా గుర్తించండి.
1: Students know fully well, clearly.
0: వెన్న చాలా మెత్తగా ఉంటుంది.
1: Butter is very soft.
0: కానీ మెత్తగా ఉంటుంది. కానీ కరగాలంటే వేడి చూపించాలి.
1: In order to see that it melts, you should expose it to heat.
0: భగవంతుడు చాలా మెత్తని వాడే.
1: God is so soft.
0: చాలా సాఫ్ట్ అండ్ స్వీట్.
1: God is so soft and sweet.
0: కానీ మీరు అనుభవించాలనుకుంటే,
1: but if you want experience,
0: కొంచెం జ్ఞానాగ్ని కొంచెం చూపించాలి.
1: You should expose it to the fire of wisdom.
0: అగ్నిని చూపినప్పుడే ఈ మెత్తని వెన్నైనా కరిగిపోతుంది.
1: When once it is exposed to this fire of wisdom, the soft butter melts.
0: దీనిని ఆనాటి వానప్రస్థులు అనేటువంటి వారు దీనిని చక్కని ఆదర్శంగా తీసుకున్నారు.
1: దిస్ ఇస్ టేకెన్ యాజ్ అన్ ఐడియల్ బై వానప్రస్థ.
0: ఒకనాడు భార్య మూడు రాళ్లు పెట్టింది, పాత్ర దానిపైన పెట్టి దీంట్లో బియ్యం పోసి నీరు పోసి మంట వేసింది.
1: వన్ డే ద హౌస్ వైఫ్ వాట్ షీ డిడ్ వాస్ షీ బ్రాట్ త్రీ స్టోన్స్ అండ్ కెప్ట్ ది వెసల్ ఓవర్ దేర్ విత్ రైస్ అండ్ స్టార్టెడ్ కుకింగ్.
0: నిరంతరం కూడా బ్రహ్మచింతన చేస్తున్నటువంటి యజమానుడు దీనినే పెద్ద జ్ఞానంగా తీసుకున్నాడు.
1: Where the husband has taken the entire process as the principle of Brahman.
0: ఈ మూడు రాళ్ళు,
1: the three stones there,
0: సత్వ రజో తమో గుణములు,
1: are the three attributes, సత్వ రజ తమో.
0: దీని పైన పెట్టినటువంటి యొక్క పాత్ర నా దేహము.
1: The vessel above this is my body.
0: ఇందులో వేసినటువంటి ఒక జలము నా ప్రేమ జలము.
1: ద వాటర్ ఇన్ సైడ్ ద వెసల్ ఇస్ ద వాటర్ ఆఫ్ లవ్.
0: దీంట్లో వేసినటువంటి బియ్యము నా డిజైర్స్ బియ్యము.
1: రైస్ ఇన్ సైడ్ ఆర్ మై డిజైర్స్.
0: దాని క్రింద పెట్టినటువంటి అగ్ని విజ్డమ్ ఫైర్.
1: ద ఫైర్ బీనీత్ ఈజ్ ద ఫైర్ ఆఫ్ విజ్డమ్.
0: ఈ విజ్డమ్ ఫైర్ కింద పెట్టేటప్పటికే,
1: బికాస్ ఆఫ్ దిట్,
0: ఈ ఫైర్
1: ఫైర్ ఆఫ్ విజ్డమ్
0: డైరెక్ట్ గా బియ్యానికి తగిలిందా?
1: Will the fire reach the rice directly?
0: Manam endukosam nippu pettam kinda.
1: Why did you keep fire beneath?
0: Biyam udakalani pettam.
1: In order to boil the rice.
0: Kaani ee oka fire direct ga biyaniki cheraledu.
1: But the fire will not reach the rice directly.
0: Ee heat motta mota paatrani heat chesindi.
1: This heat will heat the vessel first.
0: Tarvata water nu heat chesindi.
1: Then water also will be heated.
0: Aa water ee rice ni heat chesindi.
1: It is the hot water that will heat the rice in turn.
0: Kabatti motta mota dehaniki ఈ వేడి కనిపించాలి.
1: Therefore, this should come to the body.
0: Near, near, near అనేటువంటిది.
1: This amounts to this word near, near.
0: దాని తర్వాత ప్రేమ అనేటువంటి ఈ పాత్ర నుంచి ఆ ప్రేమ అనేటువంటి జలానికి వేడి కావాలి.
1: And then the heat is required to this water of love.
0: ఈ వాటర్ అనేటువంటి వేడి అయినప్పుడే ఈ డిజైర్స్ అనేటువంటి యొక్క బియ్యము ఉడికిపోతాయి.
1: When once the water is hot enough, the rice, the desire, will be boiled in
0: us. మొట్టమొదటి దేహము నియర్.
1: So body is near.
0: మనసు dear.
1: Mind dear.
0: రెండు ఒకటైపోయినప్పుడు desires disappear.
1: So when once near and dear together, desires disappear.
0: Desires disappear.
1: Desires disappear.
0: ఇది వేదాంతము యొక్క తత్వం అని తాను గుర్తించుకున్నాడు.
1: This is the teaching of Vedanta.
0: ఎంత సులభం చెప్పండి.
1: How simple it is.
0: నిత్య జీవితంలో
1: in our daily
0: life. ఏ గ్రంథాలు చదవనక్కర్లేదు.
1: You don't need read any book.
0: ఏ యొక్క సాధనలు మనం చేయనక్కర్లేదు.
1: You don't need to undertake any spiritual path.
0: ఇంత చిన్న సులభమైన మార్గంలో ఆనాటి వేదాంతం ప్రారంభమైంది.
1: The Vedanta is taught in a simple path in those days.
0: కనుక ఇంకను వేదాంతం లోపల చిన్న చిన్న పదములంతా ఉన్నాయి.
1: There are very simple words.
0: ఇంత చిన్న మూడు అక్షరముల పదం లోపల
1: in three lettered word
0: 300 గ్రంథాలు రాయవచ్చు.
1: 300 volumes can be written.
0: ఎట్లా?
1: How?
0: మనకి ఇంగ్లీష్ లెటర్స్ ఉంటా 26 లెటర్స్ ఉన్నాయి.
1: ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ దర్ ఆర్ 26 లెటర్స్.
0: ఈ 26 లెటర్స్ లోపల ఇంత పెద్ద గ్రంథాన్ని రాయొచ్చు.
1: విత్ ఆల్ దీస్ 26 లెటర్స్ యూ కెన్ రైట్ ఎ వెరీ బిగ్ వాల్యూమ్.
0: అంత ఇంత గ్రంథంలో కూడా ఆ 26 లెటర్స్ ఏ ఉన్నాయి.
1: సచ్ ఎ బిగ్ వాల్యూమ్ ఇస్ ఫుల్ ఆఫ్ దీస్ 26 లెటర్స్.
0: వయలిన్ ఫోర్ వైర్స్ ఉంటుంది. వయలిన్ లో
1: ద వయలిన్ విల్ హ్యావ్ ఫోర్ స్ట్రింగ్.
0: కానీ 40 ట్యూన్స్ అంత మనం దాన్ని ఆడించవచ్చు.
1: బట్ యూ కెన్ ప్లే 40 ట్యూన్స్ ఆన్ ది వయలిన్.
0: అదే విధంగానే
1: లైక్ వైజ్
0: మన యొక్క దివ్యత్వం అనేటువంటిది ఈ విశ్వాసము ప్రేమ.
1: ఫర్ ది డివినిటీ దీస్ టూ ఫెయిత్
0: రెండు ఉంటే భగవంతుడు మీ చేతి లోపల ఆటబొమ్మగా తయారైపోతాడు.
1: విత్ ఫెయిత్ అండ్ లవ్ ఈవెన్ గాడ్ విల్ బి పపెట్ ఇన్ యువర్ హ్యాండ్.
0: ఇన్ యువర్ హ్యాండ్.
1: ఇన్ యువర్ హ్యాండ్.
0: You are not in his hand.
1: You are not in his hand.
0: He is in your hand.
1: He is in your hand.
0: Anduvalane daivattu sarvatra undinattiga untundali.
1: So divinity is everywhere.
0: అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా ఉంటున్నారు. ఒక్కొక్కరి హృదయం లోపల ఒక్కొక్క ఆత్మ అనేటువంటిది ఉంటుండాలి.
1: ఆత్మ ఇస్ ప్రెజెంట్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్.
0: కానీ నాకు ఆ ఉద్దేశం కాదు.
1: బట్ భగవాన్ డజంట్ అగ్రీ.
0: ఆల్ ఆర్ వన్, బి అలైక్ టు ఎవ్రీ వన్.
1: బట్ భగవాన్ సేస్ ఆల్ ఆర్ వన్, బి అలైక్ టు ఎవ్రీ వన్.
0: అందరూ భగవంతుని బిడ్డలే.
1: ఆల్ ఆర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్.
0: కాదు, భగవంతుని బిడ్డలు కాదు, అందరు కూడా భగవంతులే.
1: భగవాన్ సేస్ ఫర్దర్, ఆల్ ఆర్ నాట్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్, యూఆర్ ఆల్ గాడ్. You are divine.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్,
0: ఈ చిన్న సూక్ష్మంలో మీరు చక్కని అర్థాన్ని కొనుక్కోవచ్చును.
1: యూ కెన్ అండర్స్టాండ్ వెరీ వెల్ ది ఇంటర్ప్రిటేషన్.
0: నీవు ప్రేమికుడు కావద్దు.
1: నెవర్ బి ఎ లవర్.
0: లవర్ అయితే ఎవరు ఒకరినో ఇద్దరు లవ్ చేస్తావు.
1: ఇఫ్ యూఆర్ ఎ లవర్ యూ విల్ బి ఏబుల్ టు లవ్ వన్ ఆర్ టూ.
0: కాబట్టి లవర్ అనేటువంటిది చాలా లో క్లాస్.
1: సో ది లెవెల్ ఆఫ్ లవర్ ఇస్ సో లో.
0: నీవు లవ్ కా,
1: బికమ్ లవ్ ఇట్ సెల్ఫ్.
0: నువ్వు లవ్ అయిపోతే ఎంతమందినైనా నువ్వు ప్రేమించచ్చు.
1: వెన్ వన్స్ యూ బికమ్ లవ్, యూ కెన్ లవ్ ఎనీ నంబర్ ఆఫ్ పీపుల్.
0: లవర్ కేవలం ఒకటో ఇద్దరు ప్రేమిస్తాడు.
1: లవర్ లవ్స్ వన్ ఆర్ టూ.
0: కనుక నీవు లవర్ కావద్దు.
1: సో నెవర్ బి
0: లవ్ కా,
1: బికమ్ లవ్.
0: లవ్ అయిపోతే అందరూ దీన్ని లవ్ చేస్తారు.
1: వెన్ వన్స్ యూ ట్రాన్స్ఫార్మ్ ఇన్ టు లవ్, యూ కెన్ లవ్
0: ఆల్. ఏకాత్మ భావం అనేటువంటిది మనకు అర్థమవుతుంది.
1: దెన్ ఓన్లీ యూ విల్ అండర్స్టాండ్ ది ప్రిన్సిపల్ ఆఫ్
0: అందరి ఉండినటువంటిది ప్రేమ ఒక్కటే.
1: ది లవ్ ఇస్ యూనిఫామ్ ఇన్ ఎవ్రీ.
0: ఈ ప్రేమ తత్వమే వేదాంతం ఎక్కువ బోధిస్తూ వచ్చింది.
1: దిస్ లవ్ ఇస్ టాట్ ఇన్ వేదాంత.
0: దాని ఎందుకు నువ్వు ప్రేమనే లేకపోతే ఏమాత్రమో పొందడానికి.
1: If love is not there, you cannot acquire it. You don't like it any longer.
0: ఎట్టి ప్రేమ ఉండాలి?
1: What sort of love should be there?
0: దేహ సంబంధం కాదు, మనసు సంబంధం కాదు, అన్ని విధాలా భగవంతుని ప్రేమించాలి.
1: ఇట్స్ నాట్ దట్ ఆఫ్ ద బాడీ, ఇట్స్ నాట్ దట్ ఆఫ్ ద మైండ్. యూ షుడ్ లవ్ గాడ్ ఇన్ ఎవ్రీ పర్స్పెక్టివ్, ఎవ్రీ వే.
0: దాని పాటు అదే కొంచెము అవసరం లేనటువంటి తొలగిపోతాయి.
1: అన్నెసరీ థింగ్స్ విల్ వానిష్ ఆన్ దేర్ ఓన్ అకార్డ్.
0: ఇది అద్వైత సిద్ధాంతం అన్నారు.
1: దిస్ ఇస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ నాన్ డ్యూయలిజం.
0: ఒక చెరకు ఉంటుండాలి,
1: షుగర్ కేన్.
0: చెరకు అనేక వంపులు ఉంటుండాలి,
1: షుగర్ కేన్.
0: చెరకు వంపులు రావచ్చు, కానీ దాని జ్యూస్ కంత వంపులు లేవు.
1: షుగర్ కేన్ హ్యాస్ so many bends, but the juice has no such bends.
0: Kalaga nee thoughts anta kuda nu bend bends ayipo povachunu.
1: Your thoughts may be zigzag with so many bends.
0: Dantu ee premana cherchuko.
1: See that there is love within.
0: Rasamunaku ee maatramu bends levu.
1: This juice has no bends whatsoever.
0: Adi raso vaisaha adi brahma tattvamu.
1: That essence, the juice, is brahman.
0: అది ఆ రసమే భగవత్ స్వరూపము.
1: దట్ రస రసస్వరూపుడు. గాడ్ ఇస్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ రస.
0: రసం అనేటువంటిది ఏదో పాదరసము కాదు, ప్రేమరసము.
1: ఇట్ ఈస్ నాట్ పాదరస ఆర్ మెర్క్యూరీ, ఇట్ ఇస్ ప్రేమరస, ద రస ఆఫ్ లవ్.
0: మెర్క్యూరీ పాదరసం అంటారు.
1: వీ సే పాదరసం ఇస్ మెర్క్యూరీ.
0: అది ఎక్కడ వేసినా కానీ ఒకదాంతో కలవదు, గుండు గుండుగా పరిధి చేరిపోతుంటాది.
1: ఇఫ్ యూ పుట్ ఇట్ ఎనీవేర్ ఇట్ జస్ట్ బ్రేక్స్ ఇన్ స్మాల్ స్మాల్ బాల్స్.
0: ప్రేమరసం అట్ట కాదు, అన్నింటిలోనా చేరిపోతుంటాది.
1: బట్ దిస్ రస, ది ఎసెన్స్ ఆఫ్ లవ్, విల్ జాయిన్ విత్ ఎవ్రీథింగ్.
0: కనుక వేదాంతం అనేటువంటిది ఈనాడు కేవలం కొంచెం ప్రారంభించాము. నిజముగా ఒక్కొక్క పదము ఒక్కొక్క మంత్రము ఎంతో సారం ఉంటుండాలి. చాలా సులభమైనటువంటిది వేదాంతము.
1: భగవాన్ స్టార్టెడ్ వేదాంత ఇన్ ఎ సింపుల్ వే టుడే, బట్ ఎవ్రీ మంత్ర హాస్ గాట్ స్టూపిడ్నెస్ మ్యాగ్నిఫిసెంట్ మీనింగ్.
0: ఒక్క శ్లోకాన్ని ఒక్క పదాన్ని తీసుకుని దాన్ని చక్కగా మీకు అర్థమయ్యే రీతిగా వివరిస్తాను.
1: భగవాన్ విల్ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీ వర్డ్ ఇన్ డీటెయిల్ సో హాస్ టు మేక్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్ అండర్స్టాండ్ ఇన్
0: కడపటికి.
1: అల్టిమేట్లీ
0: ఆ వేదాంతం యొక్క తత్వం అంతా ఒక చిన్న ఒక ఇంచు కూడా ఉంటుండదు.
1: ది ఎంటైర్ వేదాంత ఇస్ నాట్ ఈవెన్
0: దాంట్లో ఇన్ని 15,000 మంత్రములంతా ఉంటుంటాయి.
1: 15,000 మంత్రాస్ ఆర్ దేర్.
0: చూసారా, 15,000 మంత్రములంతా ఉంటుంటాయి.
1: 15,000 మంత్రాస్ ఆర్ దేర్.
0: అది కూడా మీకు తీసి చూపిస్తాను.
1: దట్ ఆల్సో స్వామి విల్ షో టు యూ.
0: ఇది నిజమైనటువంటి ఒక దైవత్వంతో జరిగేటువంటి తప్ప అన్యులతో ఇది సాధ్యమయ్యేటువంటిది కాదు. సామాన్యంగా ఈ రూపాన్ని చూసి మీరు కేవలం మానవత్వం కదా అని సహజంగా మీరు దీన్ని అలక్ష్యం చేస్తూ ఉండవచ్చును, లేక ఒక విధమైనటువంటి యొక్క ప్రేమభావంతో చుచ్చు పోవచ్చును, మానవత్వంగా మీరు విశ్వసించవచ్చు. కాదు కాదు, నేను దేహం కాదు, నేను మనసు కాదు, నేను బుద్ధి కాదు, నేను చిత్తం కాదు, నేను అంతఃకరణం కాదు, ఏదీ కాదు నేను.
1: ఇట్స్ ఓన్లీ పాసిబుల్ ఫర్ గాడ్ టు షో ఆల్ 15,000 మంత్రాస్. నో హ్యూమన్ కెన్ డూ ఇట్ బికాస్ యూ ఫైండ్ భగవాన్ మూవింగ్ విత్ అస్ సో frequently and closely, we may take him as a human. No, no, he is not the body, he is not the mind. The body of Bhagavan has come for the humanity.
0: దీనికి ఒక చిన్న ఉపమానం కూడా ఉంటుండాలి.
1: A small example.
0: ఈ టంబ్లరే లేకపోతే దీంట్లో నీళ్లు ఏ విధంగా నిలుస్తాయి?
1: Without this tumbler, how do you expect the water to
0: ఈ నీళ్లు నిలిచే కోసమని టంబ్లర్ ఒకటి కావాలి మనకు.
1: To hold water, you need a tumbler.
0: ప్రణతి, నూనె ఒట్టి కలదు.
1: You need the container, the oil, and the wick.
0: కాని దీపక వెలుగు కలుగునా?
1: But do you get the light?
0: ముట్టిచ్చేవాడు ఒక ఉండాలి కదా.
1: There should be someone to light it.
0: పూలు సూది దారముంది పుష్పమాల తానగునా?
1: The flower, needle, thread is there. Can it be a garland?
0: దాన్ని కుచ్చేవాడు ఒక ఉండాలి కదా.
1: There should be one maker.
0: విద్య కలదు బుద్ధి కలదు.
1: Education, knowledge, intellect.
0: జ్ఞాన సిద్ధి కలుగునా?
1: But do you have the wisdom?
0: ఆ బుద్ధి సిద్ధి ఉండినప్పటికీ చెప్పేటువంటి ఒక గురువు ఉండాలి కదా.
1: దో దేర్ ఇస్
0: అతని టీచర్
1: దేర్ యు నీడ్ ఎ గురు.
0: అదే విధంగానే
1: లైక్ వైజ్
0: అన్ని ఉంటున్నాయి.
1: ఆల్ ఆర్
0: ఇది నిజము, ఇది బ్రహ్మము, ఇది మిథ్యము, ఇది సత్యము అని నిరూపించేటు దానికోసమే ఈ దేహం వచ్చింది.
1: భగవాన్ ఈజ్ ద మిస్టర్స్ టు టెల్ అస్ వాట్ ఈస్ ట్రూత్, వాట్ ఈస్ బ్రహ్మన్, వాట్ ఈస్ ఎటర్నల్, వాట్ ఈస్ దట్ ఈస్ ఫ్లీటింగ్, వాట్ ఈస్ ట్రాన్సియంట్.
0: మీరు నిజంగా ఏదో నేను అహంకారం అని చెప్పుకోరాదు, నా సత్యాన్ని నేను వెల్లడి చేసుకుంటున్నాను.
1: భగవాన్ ఈజ్ డిక్లేరింగ్ హిజ్ ఓన్ ట్రూత్ టుడే.
0: నీకు ఏమాత్రము నా సంగతి కించిత్తేనా ఇంకా తెలుసుకోలేదు.
1: యు హావ్ నాట్ లెర్న్డ్ ఈవెన్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ భగవాన్స్ నేమ్.
0: నా తత్వం ఇట్టిది అట్టిదని ఎవరికి అర్థం కాదు.
1: నోబడీ కెన్ ఎస్టిమేట్ భగవాన్.
0: నేను మగవారిలో మగవారిగా ఉంటాను.
1: దట్ ఈస్ ఎ మ్యాన్ అమంగ్ మెన్.
0: అనగా వారితో చూసినప్పుడు మగవారిగా ఉంటాను.
1: అమంగ్ మెన్
0: ఆడవారిలో ఆడవారిగా ఉంటాను.
1: ఈజ్ ఎ ఉమన్ అమంగ్
0: పిల్లల్లో పిల్లలుగా ఉంటుంటాను.
1: చైల్డ్ అమంగ్ చిల్డ్రన్
0: ఒంటరిగా ఉన్నప్పుడు బ్రహ్మగా ఉంటాను.
1: ఆల్ అలోన్ భగవాన్ ఇస్ బ్రహ్మన్.
0: ఇది నా యొక్క సత్యం.
1: దిస్ ఈస్ ది ట్రూత్ ఆఫ్ భగవాన్.
0: ఎందుకంటే వీరికి వీరిగా నటించాలి, వారికి వారిగా నటించాలి, పిల్లలకు పిల్లలుగా నటించాలి.
1: బికాస్ హీ షుడ్ బి అప్రోప్రియేట్ టు ద కంపెనీ వేర్ హీఈస్ ఇన్.
0: కనుకనే ఈ వేదాంతంలో ఎట్ట ఉంటుండాలంటే ముసలివాడు బొమ్మలు పెట్టుకుని ఆడుతుంటే పిల్లలంతా నవ్వుతారు.
1: ఓల్డ్ పీపుల్ వెన్ దే ప్లే విత్ టాయ్స్ చిల్డ్రన్ యంగ్స్టర్స్ విల్ మేక్ ఫన్ ఆఫ్ దెమ్.
0: చిన్న పిల్లవాడు కట్టి పెట్టుకుని అదురుతూ అదురుతూ నడుస్తూ ఉంటే పెద్దవాళ్ళంతా చూసి నవ్వుతారు.
1: When a young boy walks with a walking stick, elders will make fun of him.
0: కాబట్టి ఓల్డ్ మ్యాన్ స్టిక్ పట్టుకుని నడచాలి.
1: సో ఓల్డ్ మ్యాన్ షుడ్ వాక్ విత్
0: పిల్లలు బొమ్మలు పెట్టుకుని నడచాలి.
1: కిడ్స్ షుడ్
0: అదే రీతిగా పిల్లల దగ్గర నేను బొమ్మలు పెట్టి చూసినట్టుగా వాళ్ళకి అవి ఇవి ఇవ్వటం చేయటం ఈ విధంగా వాళ్ళ పిల్లలను సంతోష పెట్టుకుంటారు.
1: సో అమంగ్ చిల్డ్రన్ హస్ గాట్ ఆల్ ది ప్లే ఆఫ్ ఎ చైల్డ్.
0: వేదాంత పిపాసులైన వారికి వేదాంతమే బోధిస్తుంటాను.
1: దోస్ హూ హావ్ గాట్ ది డీప్ యర్నింగ్ ఫర్ వేదాంత
0: గృహస్థ ధర్మాన్ని ఆశించేటువంటి వారికి గృహస్థ ధర్మాన్ని బోధిస్తుంటాను.
1: హీ టీచర్స్ ది కోడ్ ఆఫ్ కండక్ట్ టు ది హౌస్ హోల్డ్.
0: ఎవరికి వారికి బోధిస్తుంటాను.
1: హీ టీచర్స్ అప్రోప్రియేట్
0: ఇవన్నీ దేనికోసము?
1: వాట్ ఫార్ ఆల్ దిస్?
0: స్వామిలో చేర్చుకునే కోసమని.
1: ఓన్లీ టు సీ దట్ యు విల్ ఆల్ బి ఇన్ స్వామి విత్ స్వామి.
0: ఇది అంతా కూడా నీ అదృష్టవశాత్తు లభించినటువంటిది.
1: ఇట్ ఈస్ ఆల్ యువర్ గుడ్ ఫార్చ్యూన్ దట్ యు కుడ్ బి హియర్.
0: ఏ అవతారం నందు కూడా ఇలాంటి భాగ్యం ఎవరికి లభ్యం కాలేదు.
1: సచ్ ఎ గుడ్ ఫార్చ్యూన్ వాస్ నాట్ దేర్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్.
0: ఇలాంటి పరిస్థితి లోపల మీరు చక్కగా తెలిసినటువంటి దాన్ని చెప్పినటువంటి దాన్ని మీరు నడుచుకుంటారంటే ఎంతైనా మీ యొక్క భాగ్యం పండుతుంది.
1: రియల్లీ స్పీకింగ్ ఇఫ్ యూ ఫాలో వాట్ ఆల్ దట్ యూ హియర్ యూ కెన్ రిడీమ్ యువర్ లైఫ్స్.
0: ఇంకా క్రమక్రమేణా మున్ముందంతా వచ్చేటువంటి దాన్ని చూస్తే మీరు గుడ్డివారు కూడాను, కేవలం తెలివినటువంటి వాడు కూడాను స్వామి గాడ్ అనేటువంటిది అనిపిస్తాను.
1: ఇన్ ది డేస్ టు ఫాలో the blind people, absolute fools, dunces also should declare that Bhagavan, Swami is God.
0: Manushyattam lopala appudu ee maya cheripoyi aneka rakamuluga test chestu untari.
1: Because of maya that gets into the mind,
0: maya test meer em matramu longakandi.
1: Never succumb yourself to the daiva test of maya.
0: Neggandi.
1: Win in the test of God.
0: అప్పుడే మీరు అన్ని విధాలు కూడా దైవం యొక్క టెస్ట్ మీకు టెస్ట్ గా మారిపోతుంది.
1: Then the test of God will transform to the test in our lives.
0: మీ ప్రేమ తత్వంలో మునిగిపోతుంది.
1: Drown yourself in that love.
0: ఇది అట్టిది ఇట్టిదని ఎవరు వర్ణించడానికి వీలు కాదు.
1: Nobody can decide this way or the other.
0: కనుక వేదముల కంటే వేదాంతం చాలా అవసరమైనటువంటిది.
1: So more than Veda, Vedanta is very essential.
0: ధ్యానము జపము యోగముల కంటే కూడాను ప్రేమతత్వం చాలా సులభమైనటువంటిది.
1: More than that of penance, chanting and meditation, love is most important.
0: ఎంత ఇచ్చావు బీదలకు, ఏ చీరలు ఇచ్చావు బీదలకు, ఎంతమందికి ఎంత అన్నం పెట్టావు అని భగవంతుడు చూడడు.
1: God will never take into consideration how many sarees you distributed, how much of food you served, nothing.
0: Enni mootalu biyam bidalaku pettavu, enni cheeralu idalliki icchavu, ivanni kuda income tax officer ki ee list anta pampinchu.
1: Bhagavan will never consider the bags of rice you distributed and the number of sarees distributed. Better you show to the income tax officer.
0: Kaani naaku pampinchestundi bhavame.
1: But what you should send to Swami is your feeling.
0: చిన్నగా కొంచెం పెట్టినప్పటికీ అది భావం నేను చూస్తాను. ఈ బాక్యమును, ఈ ముంతలు, ఈ చీరలు, ఈ బ్యాగులు ఇవన్నీ నేను చూడను.
1: Even if you serve little, he is not bothered with the quantity, he will see the quality.
0: కనుక నేను స్వామి కోరేది క్వాలిటీ.
1: సో స్వామి వాంట్స్ క్వాలిటీ.
0: చిన్నదైనా సరియే.
1: లెట్ ఇట్ బి స్మాల్, ఎ ఫ్రాక్షన్.
0: కేవలం రుక్మిణి దేంతో తూచింది కృష్ణుణ్ణి?
1: వాట్ ఈస్ దట్ రుక్మిణి యూస్డ్ ఎట్ దట్ టైమ్ టు బ్యాలెన్స్ కృష్ణ?
0: చిన్న తులసి దళంతో చూచింది.
1: ఎ స్మాల్ లీఫ్ ఆఫ్ తులసి ప్లాంట్.
0: కృష్ణుని ప్రేమకు, కృష్ణుడి అనుగ్రహానికి ఈ కుచేలుడు ఎంతవరకు ఇచ్చాడు? వీటికి అటుకులు ఇచ్చాడు.
1: కుచేల, వాట్ ఈస్ దట్ హి హస్ ఆఫర్డ్ టు కృష్ణ? ఓన్లీ ఫిస్ట్ ఫుల్.
0: దుర్వాసుడు వచ్చి పరీక్షించడానికి అడవులకు వచ్చినప్పుడు ద్రౌపది ఏమి చేస్తుంది? ఏమి చేయదు. కృష్ణ నీవే గతి అన్నింది.
1: What is it that Draupadi could do at that time when she was helpless?
0: Rice mukka chetulo pettindi.
1: After all, she gave just a rice grain.
0: Achayam, achayam ga maripoyindi.
1: It became infinite in due course of time.
0: కనుకని అన్ని అవతారములందు కూడాను ఇలాంటివి చిన్న చిన్న దాంతోనే అనంతమైనటువంటి ఒక తత్వాన్ని పొందుతూ వచ్చారు.
1: ఇన్ ద టైమ్స్ ఆఫ్ ఎవ్రీ ఇన్కార్నేషన్, అవుట్ ఆఫ్ ద లిటిల్ ఏ ఫ్రాక్షన్ యూ ఫైండ్ ది ఇన్ఫినిట్ కమింగ్ అవుట్ ఆఫ్ ఇట్.
0: కనుక మనసులో ఉన్నటువంటి దోషములు మీరు దూరం చేసుకోండి.
1: సో గివ్ అప్ ఆల్ ద డిఫెక్ట్స్.
0: అహంకారమైన దాన్ని నిర్మూలన చేయండి.
1: కిల్ ది ఈగో.
0: అద్భుతమైనటువంటి దాన్ని మీరు నేర్చుకోండి.
1: డెవలప్ ది స్పిరిట్ ఆఫ్ సరెండర్.
0: అప్పుడే మీకు ఆనందమైనటువంటి భాగ్యం లభిస్తుంది.
1: దెన్ ఓన్లీ యూ విల్ హ్యావ్ ద గుడ్ ఫార్చ్యూన్ ఆఫ్ ఎంజాయింగ్ ద బ్లెస్.

0: ప్రేమ స్వరూపులారా.
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: పవిత్రమైన మానవ జీవితమునకు, దివ్యమైన ఆదర్శమునకు, అపూర్వమైనటువంటి ధర్మమునకు మానవత్వము అత్యంత అవసరమైనటువంటిది.
1: టు సెట్ ఎన్ ఎగ్జాంపుల్, ఎ డివైన్ ఐడియల్, టు లీడ్ ఎ సేక్రెడ్ లైఫ్, ద హ్యూమన్ లైఫ్, ద హ్యూమన్ బర్త్ ఈజ్ ఎసెన్షియల్.
0: ఇట్టి మానవుని అహంకారము, క్రోధము, కామము, లోభము ఈ నాలుగు కూడాను ఆవరించటం చేతనే మానవత్వాన్ని మరచి, దివ్యత్వాన్ని విస్మరించి కేవలము పశుత్వంగా అనుభవిస్తున్నాడు ఈనాటి మానవుడు.
1: మ్యాన్ టుడే హ్యాస్ ఫర్గాటన్ ది ఇన్నేట్ ఇమ్మనెంట్ డివినిటీ విదిన్, హ్యాస్ లాస్ట్ ది హ్యూమన్ వాల్యూ అండ్ లీడింగ్ ద లైఫ్ ఆఫ్ అన్ అనిమల్ బికాస్ హీ హ్యాస్ గాట్ ఇన్ హిమ్ ద క్వాలిటీస్ లైక్ ద యాంగర్, లస్ట్, the greed and avarice.
0: Mukhyamuga manava jeevitamu chaala viluvainatundi.
1: Human life is highly valuable.
0: Ee manavuni yokka divyattamu marinta viluvainatundi.
1: The divinity latent is much more valuable.
0: Itti pavitramaina divyamaina bhavyamaina manava janmamulaku taginatvanti gunamulu lekapovatam chetane అనేక విధములుగా అవస్థలకు గురి అవుతున్నది.
1: హ్యుమానిటీ ఇస్ పాసింగ్ త్రూ డిఫికల్ట్ పీరియడ్ ఆఫ్ టైమ్ టుడే బికాస్ ద శాంక్టిటీ ఆఫ్ ద డివినిటీ లేటెంట్ ఇన్ మ్యాన్ ఈస్ నాట్ రియలైజ్డ్.
0: మనము జన్మించినది పవిత్రమైన భారతదేశమునందు.
1: వి ఆర్ బోర్న్ హియర్ ఇన్ ది సేక్రెడ్ ల్యాండ్ ఆఫ్ భారత్.
0: ఈ పవిత్రమైనటువంటి భారతదేశమునకు తగినటువంటి యొక్క ఆదర్శవంతమైనటువంటి మానవులుగా రూపొందాలి.
1: We have to lead an ideal life befitting the stature of this country.

0: ఉన్నదె మనకు చక్కదనము.
1: ఇన్ ది సీక్రెట్ ల్యాండ్ ఆఫ్ భారత్ వాట్ ఈస్ ది బ్యూటీ? ద ఫర్బేరెన్స్ ఈస్ ద ట్రూ బ్యూటీ.
0: వ్రతములన్నిటి యందు వన్నెగాంచిన ఎట్టి తన సత్యశీలమే కఠిన తపము.
1: ఆఫ్ ఆల్ ది రిలీజియస్ రిచువల్స్ అడ్హెరెన్స్ టు ట్రూత్ ఈస్ గ్రేటెస్ట్ పెనెన్స్.

0: The nectarine feeling in this country is the feeling towards mother. What else is greater than this?
1: Pranambu kantenu manambe ghanamanu manadese neetini mantagalpi.
0: That character is much more valuable than the life. That principle is forgotten, burned to ashes.
1: Netiki chiri paradesa neetularasi.
0: We have got the conduct and the behavior aping the Western civilization.
1: Premaswarupulara.
0: Embodiments of love.
1: Bharat Deshamlo goppa vidyavantulu lekapoledu.
0: There is no dearth of intellectuals in this country.
1: Bharat Deshamlandu srimantulu lekapoledu.
0: There is no shortage of rich and affluent society.
1: Bharat Deshamlandu veerulu soorulu gambheerulu lekapoledu.
0: This is a country of valor, courage and bravery.
1: భారతదేశం నుండి త్యాగపురుషులు లేకపోలేదు.
0: There are men of sacrifice in this holy land.
1: అందరూ ఉండి కూడాను ప్రయోజనం లేనటువంటి పరిస్థితిలో ఉన్నాము.
0: In spite of all the people present here, we are
1: ప్రాణములు ఒట్టి భారతదేశమునకు స్వతంత్రాన్ని కూడాను సంపాదించారు.
0: We could achieve independence.
1: కానీ స్వతంత్రమును సంపాదించని కానీ ఐక్యతను సంపాదించలేకపోతున్నారు.
0: We achieved independence, but we could not achieve unity.
1: ఈ ఐక్యత లేకపోవటం చేతనే భారతదేశము ఇన్ని అవస్థలకు గురి అవుతున్నది.
0: బికాస్ దేర్ ఇస్ నో యూనిటీ, వీఆర్ పాసింగ్ త్రూ డిఫికల్ట్ పీరియడ్ ఆఫ్ టైమ్.
1: ఏ మేధావులు, ఏ రాజకీయ జీవకులు, వీరందరి కూడాను ఐక్యమత్యం లేకపోవటం చేతనే దేశము అనేక రకములైనటువంటి యొక్క కష్టములకు గురి అవుతున్నది.
0: కంట్రీ ఇస్ పాసింగ్ త్రూ ద ట్రబుల్ అండ్ టర్మాయిల్ బికాస్ దేర్ ఇస్ నో యూనిటీ అమంగ్ ఇంటెలెక్చువల్స్ అండ్ పాలిటీషియన్స్.
1: ఆ యొక్క ఐకమత్యమును సంపాదించడమే మానవుని ప్రధానమైనటువంటి యొక్క కర్తవ్యము.
0: ద మెయిన్ రెస్పాన్సిబిలిటీ అండ్ డ్యూటీ ఆఫ్ ఎవ్రీ సిటిజన్ ఈస్ టు అకాంప్లిష్ దిస్ యూనిటీ.
1: కుటుంబం బాగుపడవాలని నన్ను.
0: దట్ ద ఫ్యామిలీ షుడ్ ప్రాస్పర్.
1: సంఘం అనేటువంటిది అన్యోన్యతతో జీవితాన్ని అనుభవించవాలని నన్ను.
0: దట్ ద సొసైటీ షుడ్ గ్రో ఇన్ ఎమిటీ అండ్ ఫ్రెండ్షిప్.
1: దేశం యొక్క ఔన్నత్యం పెరగవాలని నన్ను.
0: దట్ ద కంట్రీ షుడ్ అచీవ్
1: ఐకమత్యము, సంఘీభావము, ఈ రెండింటి యొక్క సంబంధమే ఈ ఐకమత్యమునకు మూల కారణము.
0: ఇంటిగ్రేషన్ అండ్ యూనిటీ ఆర్ ద ట్విన్ ప్రిన్సిపల్స్ ఎసెన్షియల్ టు అచీవ్ ఆల్ దీస్ థింగ్స్.
1: ప్రేమస్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: భారతదేశమునందు,
0: ఇన్ భారత్,
1: ఎన్ని విధములైనటువంటి యొక్క సంస్థలు అభివృద్ధి అవుతూ వచ్చాయి.
0: దేర్ ఆర్ మెనీ మెనీ ఇన్స్టిట్యూషన్స్ గ్రోయింగ్ ఫాస్ట్.
1: కానీ ఎంతమందో విద్యావంతులు ఉంటున్నారు.
0: దర్ ఆర్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ ఎడ్యుకేటెడ్ పీపుల్.
1: ఎంతమందియో శ్రీమంతులు ఉంటున్నారు.
0: దర్ ఆర్ మెనీ రిచ్ పీపుల్.
1: కానీ ఉండి కూడాను ఈ ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఫార్ ఆల్ దిస్?
1: ఒకరినొకరు సరైనటువంటి ఐకమత్యంగా ప్రేమతో పలుకరించుకోవటం లేదు.
0: దే డోంట్ కన్వర్స్, దే డోంట్ టాక్ టు ఈచ్ అదర్ విత్ లవ్.
1: ప్రేమ ఒక్కటి ఉంటే అన్నింటి యొక్క ఐకమత్యం కూడాను చేరుతుంది.
0: వేర్ దేర్ ఇస్ లవ్, దేర్ విల్ బి యూనిటీ.
1: మన ఒక స్పీకర్ చెప్పాడు.
0: A speaker said this evening,
1: lokam lopala health, education and water. Head ku education, heart ku health, dehaniki water. Ee moodu kudanu chaala samandhamainatundi.
0: The head and heart require the education and also the heart and health care.
1: ఇది ఏ మానవత్వానికి సరైనటువంటి ఒక గుర్తు.
0: దిస్ ద సైన్ ఆఫ్ హ్యూమానిటీ.
1: ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మెన్ కైండ్ ఈజ్ మ్యాన్ అన్నారు. అనగా తల, హార్ట్, చెయ్యి, ఈ మూడింటి యొక్క ఏకత్వం కావాలి.
0: ద ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఈజ్ మ్యాన్ విచ్ రిక్వైర్స్ ద యూనిటీ ఇన్ దిస్ ట్రినిటీ, ది హెడ్, హార్ట్ అండ్ హ్యాండ్.
1: తలంచినటువంటి యొక్క భావమును మాటలతో చెప్పాలి.
0: What all that is thought over must be declared.
1: మాటలతో చెప్పినటువంటిది క్రియతో ఆచరించాలి.
0: వాట్ ఎవర్ దట్ ఈస్ సెడ్ మస్ట్ బి ప్రాక్టీస్డ్.
1: ఈ మూడింటి యొక్క ఏకత్వము ఈనాడు మానవుని ఎందుకు కోల్పోయినారు.
0: ది హార్మనీ ఇన్ దీస్ త్రీ ఇస్ మిస్సింగ్ టుడే.
1: కనుకనే ఎన్ని విద్య నుండి కూడాను ఏమి ప్రయోజనం లేనటువంటి రీతిగా ఉంటుందని.
0: ఇన్ స్పైట్ ఆఫ్ హై ఎడ్యుకేషన్ ఇట్ హెస్ బికమ్ యూస్లెస్ ఆల్మోస్ట్.
1: మన భారతదేశంలో ఎంతమంది విద్యావంతులు లేరు.
0: దర్ మెనీ మెనీ ఎడ్యుకేటెడ్.
1: వీరందరూ సంస్థకు చేసేటువంటి ఒక శుభకారం ఏమిటి?
0: వాట్ కైండ్ ఆఫ్ హెల్ప్ దే ఆర్ రెండరింగ్ టు సొసైటీ.
1: సంస్థ చూస్తే ఎప్పటికీ బీదగానే ఉంటుండాలి.
0: ది ఇన్స్టిట్యూషన్ కంటిన్యూస్ టు బి పోర్.
1: చదువుకోవటం ఎవరి స్వార్థము, సప్రయోజనం కోసమని ఈ చదువులు ఉపయోగపెడుతున్నారు.
0: పీపుల్ మేక్ యూజ్ ఆఫ్ దేర్ లెర్నింగ్ ఫర్ దేర్ సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్.
1: కనుకనే స్వార్థ సప్రయోజనాన్ని త్యజించి
0: One has to sacrifice self.
1: త్యాగ భావము చేత సమాజమునకు ప్రేమ తత్వాన్ని ప్రచరింపజేయాలి.
0: With the spirit of sacrifice they should propagate the principle of love.
1: కనుకనే ఈనాడు మొట్టమొదట న కర్మణ న ప్రజయ ధనేన త్యాగేనేకి అమృతత్వ మానసు అన్నారు.
0: We have to understand today, no association, no authority, no property would ever help you to achieve immortality other than sacrifice.
1: కనుకనే త్యాగ పురుషులు ఈనాడు లోకమునకు అవసరం.
0: We need men of sacrifice today.
1: స్వార్థాన్ని త్యజించాలి.
0: One has to sacrifice
1: వరించాలి.
0: And we should devote sacrifice. దివ్యత్వాన్ని
1: ప్రేమించాలి.
0: And we should love divinity.
1: భారతదేశం యొక్క పవిత్రత ఇట్టిది అట్టిదని ఎవరు కూడా వర్ణించలేరు.
0: The sanctity and sacredness of this country is beyond all narration.
1: భారతదేశం యొక్క గాలిలో సత్యం ప్రసరిస్తూ ఉండాలి.
0: In fact, that is the truth that goes around the air in this country.
1: భారతదేశం యొక్క dust లోపల ధర్మమంతా చేరి ఉంటుండాలి.
0: The dust of Bharat is full of dharma.
1: భారతదేశం యొక్క జలము లోపల ప్రేమ ఆవరిస్తూ ఉంటుండాలి.
0: The waters of Bharat carry love all through.
1: ప్రతి భారతీయుని యందు కూడాను పవిత్రమైనటువంటి త్యాగం ఉంటుండాలి.
0: There is spirit of sacrifice in the heart of every
1: కానీ ఆ క్షమాతత్వాన్ని ఈనాడు వర్ణించుకోలేకుండా పోతున్నాం.
0: That we are not able to recognize and realize today.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: భారతీయుని యందు ఉన్నటువంటి శక్తి ఏ దేశమునందు కూడాను లేదు.
0: The capacities and latent talents in Bharat.
1: కానీ ఐకమత్యం లోపించడం చేతనే అన్ని శక్తులు నిరుపయోగమైపోతున్నాయి.
0: Because of the absence of unity, all these capacities and qualities have gone in vain.
1: కనుకనే యూనిటీని ఈనాడు మనము అభివృద్ధి పరచుకోవాలి.
0: So we have to develop unity today.
1: ఆ యొక్క ఐకమత్యమే లేకపోయినప్పుడు ఎన్ని ఉండి కూడా ప్రయోజనం లేకుండా ఉంటుండాలి.
0: When there's no unity, all the remaining qualities are useless.
1: గంగా జమున ఇలాంటి ప్రవహించేటువంటి నదులు కావలసినన్ని ఉంటున్నాయి.
0: There are lots and lots of rivers in this holy land.
1: కానీ ఆ జలము ఉపయోగించుకునేటువంటి పరిస్థితి ఈ యొక్క ప్రజల లోపల లేకపోతుండాలి.
0: But people are not able to utilize water properly.
1: ప్రభుత్వం కూడా దీని యొక్క సత్యాన్ని గుర్తించుకోలేకపోతుండాలి.
0: Government has not recognized this fact.
1: ఈ జనమంతా కూడా వేస్ట్ చేస్తున్నారు.
0: The water is wasted.
1: ఎందుకు సద్వినియోగం చేయకూడదు?
0: Why don't they properly use it?
1: ప్రజలకు అందించడానికి ప్రయత్నించకూడదు?
0: Why don't they supply drinking water to society?
1: అంతవరకు మనం పోనక్కర్లేదు.
0: We don't need to go that far.
1: బొంబాయి పట్టణము,
0: the city of Bombay,
1: మన ఇండియా కంటకు స్టమక్ వంటిది ఇది.
0: The city of Bombay is the stomach of India.
1: కానీ ఈ స్టమక్ కు తగినంత తగినట్టు ఆరోగ్యం లేకుండా పోతుండాలి.
0: వీ షుడ్ సీ దట్ ది స్టమక్ ఇస్ ప్రాపర్ హెల్దీ.
1: ఎంతమంది హట్స్ లోపల ఎంత బాధలు పడుతున్నారు.
0: దర్ ఆర్ మెనీ లివింగ్ ఇన్ స్లమ్స్.
1: ఏ చదువులు సంధ్యలు లేకుండా జీవితాన్ని వ్యర్థం చేసుకునేటువంటి పిల్లలు ఎంతమంది బజార్లో తిరుగుతున్నారు.
0: దర్ ఆర్ మెనీ చిల్డ్రన్ హు ఆర్ నాట్ ఫార్చునేట్ ఎనఫ్ టు రిసీవ్ ఎనీ ఫార్మల్ లెర్నింగ్.
1: కోల్పోయి ఆనందానికి దూరమైపోయి జీవితాన్ని వ్యర్థం చేసుకునేటువంటి జీవులు ఎంతమంది ఉంటున్నారు.
0: దర్ ఆర్ లాట్స్ ఆఫ్ పీపుల్ హు హావ్ బికమ్ సిక్.
1: అలాంటి పరిస్థితి లోపల మన బొంబాయి లోపల కావలసినంత మంది కోటీశ్వరులంతా ఉంటున్నారు.
0: హియర్ ఇన్ బాంబే దర్ మెనీ పీపుల్ ఆర్ క్రోర్ హూ హావ్ క్రోర్స్ అండ్ క్రోర్స్ ఆఫ్ మనీ.
1: ఈ సంపాదించినటువంటి ధనం ఏం చేస్తున్నారు?
0: వాట్ ఈస్ దర్ డూయింగ్ విత్ దిస్ మనీ?
1: ఏమి సద్వినియోగం చేస్తున్నారు?
0: ఇన్ వాట్ వే దర్ యూజింగ్?
1: ఏ విధమైనటువంటి ప్రజలకు ఉపకారమైనటువంటి చేస్తున్నారు?
0: ఇన్ వాట్ వే ఆర్ దే సర్వింగ్?
1: ఒక చదువులకో లేక హెల్త్కో ఏదైనా ఉపయోగం పడేటువంటి ఒక చదువులు ఏమాత్రమైన చేస్తున్నారా?
0: ఆర్ దే డూయింగ్ ఎనీ సర్వీస్ యాక్టివిటీ?
1: లేదు లేదు.
0: నో వాట్స్ నథింగ్ వాట్స్ ఎవర్.
1: మాటలు గొప్పగా చెప్తారు, పనుల లోపల జీరోగా ఉంటున్నారు.
0: దే మేక్ ఎక్సలెంట్ స్పీచెస్ బట్ దే ఆర్ జీరోస్ ఇన్ ప్రాక్టీస్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్.
1: ప్రజలకు తగినటువంటి యొక్క సౌకర్యాన్ని మనం ఆర్జించాలి.
0: వీ షుడ్ ప్రొవైడ్ కన్వీనియన్సెస్ కంఫర్ట్స్ టు సొసైటీ.
1: కన్నులతో చూస్తున్నాం వారి అవస్థలు.
0: వీ సీ దేర్ ప్లై.
1: చెవులతో వింటున్నాము.
0: వీ లిసన్ దేర్ సఫరింగ్.
1: మనస్సుతో అనుభవిస్తున్నాము.
0: వీ ఆల్సో థింక్ ఆఫ్ ఇట్.
1: చేతితో దీనికి తగినటువంటి సహాయం చేయలేకపోతున్నాము.
0: వీ ఆర్ నాట్ ఏబుల్ టు రెండర్ ఎనీ సర్వీస్. కనుక
1: భారతీయ సంస్కృతి యొక్క ప్రభావము help ever hurt never.
0: Therefore the culture of Bharat lays emphasis on this dictum.
1: ప్రాచీన కాలం నుండి భారతీయ సంస్కృతి అనేక దేశములకంతా కూడా ఆధ్యాత్మిక తత్వ ప్రభావమును అభివృద్ధి పరచుకుంటూ వచ్చింది.
0: Since ancient times the culture of Bharat has set an ideal to the rest of the world.
1: ఎన్న భారతే తన్న భారతారి. భారతదేశమునందు ఉన్నటువంటి పవిత్రత మరి ఏ దేశమునందు కూడా లేదు.
0: The sacredness present here in this country is not noticed anywhere in the world.
1: కనుకనే మొట్టమొదట భారతదేశం యొక్క సంబంధాన్ని నేను భారతీయుడు అనేటువంటి విశ్వాసాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: We have to develop strong faith and conviction that I am a citizen of this country Bharat.
1: సమాజం నుంచి ధర్మను ఆకర్షిస్తున్నారు.
0: In fact we draw money out of society.
1: జనం నుంచి ధర్మను పోగు చేసుకుంటున్నారు.
0: We earn money in society.
1: కానీ ప్రజలకు తిరిగి దాని సద్వినియోగం చేయలేకుండా పోతున్నారు.
0: But we don't use it to render service to society.
1: ఈ ధర్మంతా ఏం చేస్తారు?
0: What are we doing with the money?
1: ప్రజలకే వినియోగపరచాలి.
2: We have to use it for society.
1: కనుక మొట్టమొదట మన గ్రామాన్ని మనం అభివృద్ధి పరచుకుందాం.
2: First we should develop our own village.
1: తదుపరి మన కులాన్ని అభివృద్ధి పరచుకుందాం.
2: That should go to community.
1: కనుకనే ప్రతి మానవుని యందు కూడాను దివ్యత్వం అనేటువంటి ఒక తత్వం ఒక్కటే.
2: The same divinity is present
1: there
2: in everyone.
1: There is only one caste. Caste of humanity.
2: There is only one caste, the caste of humanity.
1: Religion of love.
2: One religion of
1: language
2: love.
1: Of the heart.
2: Language of the heart.
1: ఆ మూడింటి యొక్క తత్వమును మనం అభివృద్ధి పరచుకోవాలి.
2: We have to develop this true spirit of all these three points.
1: కనుకనే ప్రతి మానవుడు కూడాను శ్రీమంతుడైనటువంటి వాడు తాను ఉండే లోపల్ని సద్వినియోగపరచుకోవడానికి తగిన కృషి చేయాలి.
2: ఎవ్రీ రిచ్ మ్యాన్ షుడ్ మేక్ ఎవ్రీ పాసిబుల్ ఎఫర్ట్ టు సర్వ్ ద కమ్యూనిటీ. దే షుడ్ బిల్డ్ హాస్పిటల్స్.
1: పిల్లలకు బీద బాలకంతా స్కూల్స్ కట్టించాలి.
2: దే షుడ్ కన్స్ట్రక్ట్ స్కూల్స్ ఫర్ పూర్ చిల్డ్రన్.
1: కానీ కట్టిస్తున్నారు హాస్పిటల్స్ స్కూల్స్.
2: Yes, they do build hospitals and schools.
1: ప్రయోజనం ఏమిటి?
2: What is the use?
1: ఒక 10 క్రోస్ తోపున ఒక హాస్పిటల్ కట్టామంటే 100 క్రోస్ల కంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు.
2: దే బిల్డ్ హాస్పిటల్స్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ 10 క్రోర్స్ టు గెట్ ద బెనిఫిట్ ఆఫ్ 100 క్రోర్స్.
1: ఇది మనం చేయవలసిన పూజ.
2: Is that the business we are supposed
1: ఫ్రీగా మనం అందించాలి ప్రజలకు.
2: Let us do freely.
1: అప్పుడే నీవు సంపాదించినట్టుకు తగినటువంటి సార్థకం అవుతుంది.
2: దెన్ ఓన్లీ ఆల్ ద ఎర్నింగ్స్ వుడ్ బికమ్
1: ప్రేమ స్వరూపులారా. దైవం అందరి యందు ఉంటున్నాడు.
2: గాడ్ ఈజ్ ఇన్ ఆల్.
1: దైవం ఎక్కడ లేనటువంటి స్థానం లేదు.
2: దేర్ ఇస్ నో ప్లేస్ వేర్ దేర్ ఇస్ నో గాడ్.
1: సర్వభూత నమస్కారం కేశవం ప్రతిగచ్చితే అందరికీ మనం గౌరవించాలి.
2: హూమ్ సో ఎవర్ యు రెస్పెక్ట్ ఇట్ అమౌంట్స్ టు రెస్పెక్టింగ్ గాడ్.
1: కనుకనే దైవం ప్రత్యేకంగా ఉన్నాడని మనం ప్రత్యేకంగా భావించకూడదు.
2: నెవర్ కన్సిడర్ దట్ గాడ్ ఈజ్ సెపరేట్.
1: గాడ్ ఈజ్ ఇన్ యూ, విత్ యూ, అబౌవ్ యూ, బిలో యూ, అరౌండ్ యూ.
2: God is with you, in you, above you, below you, around you.
1: You are also God.
2: You are also God.
1: కనుక మనం ఏ మాత్రం కూడా నేను మానవుడని అనుకోకూడదు.
2: Never consider that you are
1: మనం అందరూ దైవ స్వరూపులమే.
2: You are the embodiments of divine.
1: ఆ దైవ ప్రేమను మనం సర్వులకు పంచిపెట్టడానికి ప్రయత్నం చేయాలి.
2: We should share this love of God with everybody.
1: కనుక love is God. Live in love.
2: Love is God. Live in love.
1: Start the day with love.
2: Start the day with love.
1: Spend the day with love.
2: Spend the day with love.
1: Fill the day with love.
2: Fill the day with love.
1: End the day with love.
2: End
1: this the
2: day with
1: way
2: love.
1: To God.
2: This is the way to God.
1: ఈ ప్రేమ తత్వాన్ని మన హృదయంలో ఉండి కూడాను మనం ఏమి ప్రయోజనం లేనటువంటి వారిగా ఉన్నాం.
2: With all the love present humanity in our heart, unfortunately we are useless.
1: ప్రేమను సమాజంలో ఎంతమందికి పంచుతున్నాం మనము?
2: How many of us are sharing this love in society?
1: ప్రేమను పంచినప్పుడే మనం ఒక ప్రాణులుగా జీవిస్తాం.
2: When once we share love with everybody, we are fit to be called
1: ప్రేమను అధికంగా తీసుకోవాలి.
2: In fact we should go by this
1: love. ఇది కేవలం వన్ వే ట్రాఫిక్ కాదు.
2: Love is not one way
1: traffic. Give and take, give and take, give and take.
2: Love is two channel, give and take, by way traffic.
1: ఈ తత్వాన్ని మనం ఈనాడు భారతీయులు అభివృద్ధి పరచుకోవాలి.
2: Citizens of this country should develop this.
1: క్రోధము, ద్వేషము, అసూయను మప్పు పారదోయాలి.
2: We should kill the anger, the lust, the greed and avarice.
1: ఏంటి anger, anger, anger?
2: What is this anger?
1: ఇదంతా animal quality.
2: Anger is an animal quality.
1: కాబట్టి anger వచ్చినప్పుడు, కోపం వచ్చినప్పుడు, I am not dog, I am man. I am not dog, I am man. I am not dog, I am man. అని 10 times అనండి, ఆ కోపం పోతుంది.
2: In moments of anger, repeat the same thing, I am not dog, I am man, I am not dog, I am man, then anger will get up.
1: ఈ చంచలత్వమంతా వస్తుంటది మానవునికి.
2: We have animal qualities.
1: అనేక విధములైనటువంటి యొక్క చలనం అంతా తగులుతుంటది.
2: So many things happen.
1: అలాంటి సమయంలో I am not monkey, I am man, I am not monkey, I am man అని ఆ రీతిగా మనసును స్థిరం చేసుకోవాలి.
2: When you have wavering mind, think that I'm not monkey, I'm man. I'm not monkey, I'm man.
1: కనుకొని క్రోధము, తాపము, ఈర్ష్య, అసూయ, దమము ఇవన్నీ కూడా అనిమల్ క్వాలిటీస్.
2: Therefore anger, lust, hatred, jealousy are animal qualities.
1: ప్రేమ, సత్యము, త్యాగము, సహనము, సానుభూతి ఇవన్నీ కూడా మానవుని యొక్క జీవితము.
2: Love, truth, sacrifice for parents or human qualities.
1: అటువంటి మానవత్వం అనేటువంటి మానవ జన్మ వ్యక్తి కూడాను మనం అనిమల్ జీవితాన్ని గడుపుతున్నాం ఈనాడు.
2: Having taken birth of a human being, we are leading an animal life.
1: కనుకొని మనలో ఉన్నటువంటి యొక్క ఈ యొక్క దుర్గుణాన్ని దూరం చేయాలి.
2: So we should give up the bad qualities.
1: ప్రేమ, ప్రేమ, ప్రేమ, ప్రేమను పెంచుకోవాలి.
2: We should develop love more and more.
1: ప్రేమనే నిజమైనటువంటి దైవము.
2: Love is God.
1: ఈ దివ్యత్వమైనటువంటి ప్రేమ తత్వాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి.
2: We should develop this divine love day by day.
1: కనుకనే దైవం ప్రత్యేకంగా మీకంటే వేరు లేదు.
2: God is not separate from you.
1: మీ యందే ఉంటున్నాడు దైవము.
2: God is in you.
1: మీరే దైవంగా ఉంటున్నారు.
2: You are God.
1: అలాంటి దైవత్వాన్ని మీరు ఎందుకు వ్యర్థం చేస్తున్నారు?
2: Why do you waste the divinity present in you?
1: ప్రేమ స్వరూపులారా,
2: ఈనాడు
1: ఏదో మందిరాలు కట్టుకోవటము, పూజలు చేసుకోవటము, వ్రతములు చేసుకోవటము, భజన చేసుకోవటం ఇది కాదు ముఖ్యమైన భక్తి.
2: కన్స్ట్రక్టింగ్ టెంపుల్స్, ఆఫరింగ్ వర్షిప్ ఆర్ నాట్ ద సైన్స్ ఆఫ్ స్పిరిచువాలిటీ.
1: వర్క్ ఈజ్ వర్షిప్.
2: Work is worship.
1: Duty is God.
2: Duty is God.
1: ఈ డ్యూటీ నువ్వు సక్రమంగా చేయి.
2: do your duty well.
1: Kartavyam yogamuchyate annadi Bhagavad Gita.
2: Bhagavad Gita says discharging one's own duty is yoga.
1: Na prajaya dhanena anetvanti tattvam lopala manam tyaganeki amritatva manasu dini tyagamulo manam praveshinchatte.
2: It is sacrifice that confers immortality at the end. We should develop that spirit.
1: కనుకనే ప్రేమ చేతనే మన జీవితాన్ని అంత్యం చేయాలి.
2: We should end our lives in love.
1: మనం మానవ జన్మ మెత్తినాము.
2: We have taken human life.
1: జంతునాం నరజన్మ దుర్లభం.
2: Human life is extremely rare.
1: ఇలాంటి దుర్లభమైన మానవ జన్మ ఎత్తి కొడును వ్యక్తం చేసుకోవటం సార్థకం కాదు.
2: Having been born a human being, which is rather rarest of all, we should not waste our life.
1: మానవత్వాన్ని సార్థకం గావించుకోవాలంటే పరోపకారం చేయాలి.
2: In order to redeem our lives, we should serve society.
1: 10 మంది జీవితానికి సుఖంగాని అందించాలి.
2: We should provide comforts to fellow men.
1: కనుక అలాంటి పవిత్రమైన మార్గంలో ఈనాడు మనం ప్రవేశించాలి.
2: We should lead a sacred life from today.
1: బొంబాయి లోపల చూస్తే
2: here in Bombay,
1: భవనాలు చూస్తే పెరిగిపోతున్నాయి.
2: We find multi-storied buildings.
1: దాని ప్రక్కనే కొన్ని హట్స్ అంతా కూడా గలీజ్గా ఉంటుంటాయి.
2: By the side of these mansions, multi-storied,
1: దీని వల్లే అనేక రోగములంతా వస్తున్నాయి.
2: They are responsible for disease.
1: అనేక మంది ప్రాణములంతా పోతున్నాయి.
2: Many die.
1: ఇలాంటివి మనం చూస్తూ చేస్తూ ఎందుకున్నాము?
2: We see and keep quiet. Why?
1: ఇవంతా కూడా కొంచెం పవిత్రం గావించుకోవడానికి పరిశుద్ధం చాలా అవసరము.
2: అండ్ వీ షుడ్ ప్యూరిఫై క్లెన్స్ ద ప్రిమిసెస్.
1: ప్రతి ఒక్కటి కూడా మానవుని యొక్క మనస్సు యొక్క తత్వమే ఇవన్నీ కూడా.
2: ఎవ్రీథింగ్ ఇస్ నథింగ్ బట్ ద మైండ్.
1: కనుక ఈనాటి మానవుడు డిప్రెషన్ డిప్రెషన్ డిప్రెషన్ డిప్రెషన్ చే లైఫ్ గా ఉంటుండాలి.
2: మ్యాన్ ఇస్ సఫరింగ్ ఫ్రమ్ డిప్రెషన్.
1: కారణమేమిటి?
2: వై
1: టూ మచ్ డిజైర్స్ డిజైర్స్ డిజైర్స్.
2: The cause for depression is too many desires.
1: Less luggage, more comfort, make travel a pleasure.
2: Less luggage, more comfort, make travel a pleasure.
1: Mana manava jeevitham dirgha prayanamainatundi.
2: Human life is a long journey.
1: Dintu ee desires desires anetundi luggages oorike veskonu pothunnam.
2: Desires constitute luggage.
1: కనుక ఈ డిజైర్స్ కొత్త వరకు కట్టుకోవాలి.
2: We should cut short our desires.
1: సీలింగ్ చేయాలి.
2: We should put a ceiling on desire.
1: ఉండాలి కానీ అమితమైన ఆశ ఉండకూడదు.
2: We should not have limitless desires.
1: కనుకనే అప్పుడే మన భారతదేశము యావత్ ప్రపంచంలో కూడా నాయకత్వాన్ని వహిస్తుంది.
2: Then Bharat will be a leader to the entire world.
1: ప్రేమ స్వరూపులారా,
2: embodiments of love.
1: భారతదేశానికి ఎట్టి ఇబ్బంది కూడా లేదు.
2: In fact, there are no problems fundamentally here.
1: యుద్ధములు రావు.
2: Nothing whatsoever happens.
1: ఎట్టి కష్టములు ఉండవు.
2: You will not have suffering.
1: త్వరలోపలి ఆనందమైన జీవితాన్ని భారతీయులు గడుపుతారు.
2: You are going to lead a life of bliss in future.
1: కనుకని కడుపు వంటి మన భారతదేశం యొక్క బొంబాయిని మనం పరిశుద్ధపరచుకోవాలి.
2: Therefore, we should keep the stomach of Bharat, the Bombay, in perfect health.
1: అప్పుడే అన్ని దేశములకు కూడాను అన్ని అంగములకు కూడాను ఆరోగ్యాన్ని చేకూరుతుంది.
2: Then the rest of the limbs of this human body, the countries, would be all right.
1: పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం అన్నారు. పరోపకారం అనేటువంటి యొక్క పుణ్యం మనం చేయాలి.
2: And we should do meritorious deeds by rendering service to others.
1: కనుకనే మనం తినడానికి ఉంది.
2: Yes, we have to
1: ఉండి ప్రయోజనం ఏంటి? నీవు తినేది ఇంకొక 10 మందికి పెట్టు.
2: You also serve others. What will
1: ఈ విధమైనటువంటి విశాలమైన భావం రావాలి.
2: You should develop broad-mindedness.
1: ఇది ఎక్స్పాన్షన్ లవ్.
2: This is expansion love.
1: కానీ ఈ ఎక్స్పాన్షన్ లవ్ మనం డెవలప్ చేసుకోవటం లేదు.
2: We are not developing this expansion love.
1: కంట్రాక్షన్ లవ్ డెవలప్ చేస్తున్నాము.
2: We notice contraction love.
1: చాలా సంకుచితమైనటువంటి యొక్క దృష్టి.
2: It is narrow outlook.
1: ప్రపంచమైన యొక్క విశాలమైనటువంటి హృదయాన్ని పెంచుకోవాలి.
2: World is so vast. We should be broad-minded.
1: భారతదేశంలో అనేక మంది మహనీయులు పుట్టారు.
2: The noble souls have taken birth here.
1: అనేక మంది త్యాగులు పుట్టారు.
2: The men of sacrifice.
1: అనేక మంది యోగులు పుట్టారు.
2: They are aspirants.
1: కానీ పుట్టి ప్రయోజనం ఏమిటి?
2: Then what is the benefit?
1: చేయవలసినటువంటి ఒక సత్కార్యములు చేయలేకపోతున్నారు.
2: We are not able to do any good work today.
1: ఉండవలసినటువంటి ఒక సద్బుద్ధిలో ఉండలేకపోతున్నారు.
2: We don't have good mind.
1: కనుకని good mind, good heart, good hand.
2: So we should have good mind, good heart and good hand to work.
1: అప్పుడే మనకు నిజమైనటువంటి త్యాగము.
2: That is real sacrifice.
1: చేయి ఉంటుండాలి. ఏంటి ఈ కంకణాలంతా ధరించుకోవటం?
2: వై డు హ్యావ్ బ్యాంగిల్స్?
1: హస్తస్య భూషణం దానం.
2: ద జ్యూవెల్ టు ద హ్యాండ్ ఈజ్ చారిటీ.
1: కంఠస్య భూషణం స్తోత్రం.
2: అండ్ దెన్ ది డెకరేషన్ టు ద నెక్
1: సత్యం కంఠస్య భూషణం.
2: అండ్ ఈజ్ ద ట్రూత్.
1: అదే మన గొంతుకు అలంకారము.
2: అండ్ ట్రూత్ ఈజ్ ద ప్రాపర్ డెకరేషన్.
1: ఇలాంటి అలంకారం ఈనాడు మాని
2: we have given up those jewels.
1: అనేక రకమైన అలంకారాలను మనం చేసుకోవటం వల్ల వచ్చిన ఫలితం ఏమిటి?
2: బట్ వీ హ్యావ్ ఓన్లీ అదర్ ఆర్నమెంట్స్.
1: మొట్టమొదట మనం త్యాగం అనేటువంటి యొక్క భూషణం హస్తానికి అందించాలి.
2: వీ షుడ్ హ్యావ్ దిస్ ప్రెషస్ జ్యూవెల్ ఆఫ్ చారిటీ ఇన్ అవర్ హ్యాండ్.
1: కనుకని మన కంఠం నుంచి వచ్చేటువంటి సత్యము సత్యం సత్యం వద ధర్మం చెర.
2: వీ షుడ్ ఆల్వేస్ స్పీక్ ట్రూత్ అండ్ ఫాలో ద పాత్ ఆఫ్ రైట్.
1: మన భారతీయ సంస్కృతి యందు అనేక కాలం నుంచి అనేక యుగముల నుంచి కూడా ఈ సత్య ధర్మాన్ని ప్రబోధిస్తూ వస్తుంది.
2: భారత్ ఫాలోడ్ సిన్స్ ఏజెస్ the twin principles of truth and righteousness.
1: ఇట్టి పవిత్రమైన భారతదేశం నుండి పుట్టి
2: నేను భారతీయుడిని
1: ఆదర్శవంతమైనటువంటి భారతీయుడిగా తయారు కావాలి.
2: వీ షుడ్ షేప్ అవర్ సెల్వ్స్ ఎస్ ఐడియల్ సిటిజన్స్ ఆఫ్ భారత్.
1: కనుక ఏ జాతి వారైనా కూడా మన యొక్క జాతి యొక్క తత్వాన్ని మనం మర్చిపోకుండా ఉండాలి.
2: వీ షుడ్ నాట్ ఫర్గెట్ అవర్ ఓన్ కల్చర్.
1: ప్రతి మతమునందు కూడా ఈ దివ్యమైనటువంటి త్యాగములు బోధిస్తూనే వచ్చినాయి.
2: ఎవ్రీ రిలీజియన్ ప్రొపగేట్స్ ద ప్రిన్సిపల్ ఆఫ్ సాక్రిఫైస్. కానీ
1: ముస్లింస్ కానీ పర్షియన్స్ కానీ సిక్కులు కానీ హిందువులు కానీ అందరి ఎందు కూడా పవిత్రమైన భావములు ఉంటున్నాయి.
2: నో మ్యాటర్ క్రిస్టియన్స్ ఆర్ పర్షియన్స్ ముస్లింస్ ఆర్ హిందూస్,
1: ఏ మతములు చెడ్డది కాదు, ఏ మతములు చెడ్డది కాదు.
2: నో రిలీజియన్ ఇస్ బ్యాడ్.
1: మతులు మంచివైన మతమేది చెడ్డది?
2: ఇఫ్ మతి ద మైండ్ ఇస్ గుడ్, వాట్ మత రిలీజియన్ ఇస్ బ్యాడ్.
1: కనుకనే మనం మతిని ముందు చక్క చేసుకోవాలి.
2: సో వీ షుడ్ కరెక్ట్ అవర్ మైండ్.
1: అప్పుడే మతం అంతా కూడా చక్కబడుతుంది.
2: అండ్ ద రిలీజియన్ వుడ్ బి కరెక్ట్.
1: మత భేదములు ఎవరు కూడా పెట్టుకోకూడదు.
2: వీ షుడ్ నాట్ అబ్జర్వ్ డిఫరెన్సెస్.
1: అందరూ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ గా మనం జీవించాలి.
2: వీ షుడ్ లివ్ ఇన్ ఫ్రెటర్నిటీ బ్రదర్హుడ్.
1: దీనినే జీసస్ కూడా చెప్పాడు.
2: ద సేమ్ థింగ్ ఇస్
1: సెడ్ బై జీసస్. ఆల్ ఆర్ వన్ మై డియర్ సన్, బి అలైక్ టు ఎవరీవన్ అన్నాడు.
2: జీసస్ సెడ్ All are one, my dear son, be alike to everyone.
1: అది ఏ భారతీయ సంస్కృతి ఎందు కూడాను.
2: ద సేమ్ ఇన్
1: ఈశ్వర సర్వభూతానాం ఈశావాస్యం ఇదం జగత్ అనేది.
2: కల్చర్ ఆఫ్ భారత్ సేస్ దట్ గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ఆఫ్ ది బీయింగ్స్, గాడ్ ఈస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
1: కనుక ఏ మతం కూడా చెడ్డది బోధించడం లేదు.
2: నో రిలీజన్ టీచర్స్ ఎనీథింగ్ బ్యాడ్.
1: అన్ని మతములు కూడా ఆదర్శవంతమైనటువంటివి.
2: ఆల్ రిలీజన్స్ ఆర్ ఐడియల్.
1: ఆ మతములకు తగినటువంటి ఆదర్శాన్ని నీవు నిరూపించు.
2: అండ్ యూ ప్రూవ్ డెమోన్స్ట్రేట్ ఇన్ యువర్ ప్రాక్టికల్ లైఫ్.
1: అంతేకాని కేవలం బోధిస్తూ పోవటం వల్ల ప్రయోజనం లేదు.
2: ఇట్ షుడ్ నాట్ బి ఎనీ ప్రిసెప్ట్.
1: దాన్ని ఆచరణ ఎందు పెట్టాలి.
2: ఇట్ షుడ్ రిఫ్లెక్టెడ్ ఇన్ ప్రాక్టీస్.
1: పొటాటో చపాతి ఉంటే
2: పొటాటో చపాతి సర్వ్డ్ ఇన్ ఎ ప్లేట్.
1: పొటాటో చపాతి అని 100 పర్యాయం అంటే పొట్ట నిండుతుందా?
2: ఈవెన్ ఇఫ్ యూ రిపీట్ వెర్బల్లీ 100 టైమ్స్ పొటాటో చపాతి, యువర్ హంగర్ కెనాట్ బి
1: ఫీల్డ్. ఒక్కతూరి దాన్ని తీసుకుని తిను.
2: యూ కలెక్ట్ ఇట్ అండ్ ఈట్ ఇట్ వన్స్.
1: కనుక నీవు 10 మందికి బోధించే బదులు ఒక్కటైనా నీవు ఆచరించి ప్రయించు.
2: ఇన్స్టెడ్ టీచింగ్ మెనీ పీపుల్ అట్లీస్ట్ ప్రాక్టీస్ వన్ ఇన్ యువర్ లైఫ్.
1: కనుక నేను ఈ ప్రాక్టికల్ దీంట్లో ప్రయత్నం చేయాలి.
2: మేక్ ఎవరీ అటెంప్ట్ టు ప్రాక్టీస్ ది ప్రిన్సిపల్.
1: ఈ ప్రాక్టికల్ ప్రిన్సిపల్ అంతా మనం అభివృద్ధి పరచుకున్నప్పుడే దేశం బాగుపడుతుంది.
2: వెన్ వీ ప్రాక్టీస్ దీస్ ప్రిన్సిపల్స్.
1: కేవలం బుకిష్ నాలెడ్జ్, సూపర్ఫిషియల్ నాలెడ్జ్ ఇలాంటివంతా పెట్టుకుని ప్రయోజనం లేదు.
2: ఆఫ్టర్ ఆల్ ది బుకిష్ నాలెడ్జ్, సూపర్ఫిషియల్ నాలెడ్జ్,
1: ఈనాడు మన నాలెడ్జ్ని పెంచుకుంటున్నామనుకుంటున్నాము.
2: వీ థింక్ దట్ వర్ గ్రోయింగ్.
1: కాదు కాదు కాదు కాదు. మన ఉన్న నాలెడ్జ్ని అంతా పాడు చేసుకుంటున్నాము.
2: వీఆర్ స్పాయిలింగ్ ది ఎగ్జిస్టింగ్ నాలెడ్జ్.
1: మొట్టమొదటి నాలెడ్జ్,
2: ఫస్ట్ నాలెడ్జ్,
1: సెకండ్ స్కిల్,
2: నెక్స్ట్ స్కిల్,
1: థర్డ్ బ్యాలెన్స్,
2: థర్డ్ కమ్స్ బ్యాలెన్స్,
1: ఫోర్త్ ఇన్సైడ్, ఫోర్త్ ఇన్సైడ్,
2: ద ఫోర్త్ ఇన్సైడ్.
1: ఫస్ట్ బ్యాలెన్స్ ఒక జ్ఞానం ఉంటుండాలి.
2: సో దేర్ ఇస్ నాలెడ్జ్ ఎట్ ద ఫస్ట్ స్టేజ్.
1: ఆ నాలెడ్జ్ ని స్కిల్ చేసినప్పుడు బ్యాలెన్స్ చక్కగా ఉంటారు.
2: దెన్ వన్స్ వీ స్కిల్ ద నాలెడ్జ్ దేర్ బి పర్ఫెక్ట్ బ్యాలెన్స్.
1: కానీ ఈనాడు బ్యాలెన్స్ లేకపోవటానికి ఈ యొక్క నాలెడ్జ్ ని కిల్ చేస్తున్నారు.
2: దేర్ ఇస్ నో బ్యాలెన్స్ టుడే బికాస్ వీ డోంట్ స్కిల్ ద నాలెడ్జ్ బట్ వీ కిల్ ద నాలెడ్జ్.
1: మానవుని యొక్క బ్యాలెన్స్ తప్పిపోతుండాలి.
2: సో ద బ్యాలెన్స్ ఈస్ లాస్ట్ ఇన్ లైఫ్.
1: మానవునికి బ్యాలెన్స్ చాలా ప్రధానమైనటువంటిది.
2: బ్యాలెన్స్ ఈస్ వెరీ ఇంపార్టెంట్.
1: అప్పుడే మానవుని యొక్క దృష్టి అంతర్ముఖంగా ఆవిస్తుంది.
2: దెన్ వీల్ హ్యావ్ ది ఇన్వర్డ్ లుక్.
1: మానవుడు చాలా తెలివితేటలుగా పెంచుకుంటున్నాడు.
2: మ్యాన్ ఈస్ వెరీ ఇంటెలిజెంట్.
1: చలిమి, కలిమి, బలిమిని మూడింటిని మాత్రం చూస్తున్నాడు, కానీ గుణమును చూడటం లేదు.
2: మ్యాన్ గోస్ బై ది ఫ్రెండ్షిప్, ద వెల్త్ అండ్ ఫిజికల్ స్ట్రెంగ్త్ బట్ హీ డజంట్ థింక్ ఆఫ్ వర్చ్యూస్.
1: కలిమి, బలిమి, చలిమి ఉండినంత మాత్రం ప్రయోజనం లేదు.
2: ఆఫ్టర్ ఆల్ ద ఫ్రెండ్షిప్, ద వెల్త్,
1: గుణం ఉండాలి. గుణం
2: ద గుడ్ క్వాలిటీస్, వర్చ్యూస్ ఆర్ ఇంపార్టెంట్.
1: కనుకనే మానవునికి మంచి గుణం ఉండినప్పుడే మానవత్వం అనేది ప్రకాశిస్తుంది.
2: వెన్ దర్ హ్యూమన్ వాల్యూస్ ద హ్యూమన్ లైఫ్ విల్ షైన్ బ్రిలియంట్లీ.
1: కనుకనే నీవు మానవుడిగా నీవు బ్రతకడానికి ప్రయత్నించాలి.
2: మేక్ ఎవ్రీ అటెంప్ట్ టు లీడ్ ద లైఫ్ ఆఫ్ ఎ
1: మానవుడిగా ఆదర్శాన్ని అందించడానికి ప్రయత్నించాలి.
2: బి ఎన్ ఐడియల్ మ్యాన్.
1: మానవునిగా సమాజం లోపల ఐకమత్యాన్ని పెంచుకోవాలి.
2: లెట్ అస్ ఫాస్టర్ యూనిటీ యాస్ మెన్.
1: అది ఏ నిజమైనటువంటి యొక్క దివ్యత్వము.
2: దట్ ఈస్ ద ట్రూ డివినిటీ.
1: ప్రేమ స్వరూపులారా,
2: ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్.
1: డివినిటీ, డివినిటీ అంటున్నాం. ఏమిటి ఈ డివినిటీ?
2: వి సే డివినిటీ, వాట్ ఇస్ ఇట్?
1: అందరి ఎందు ఉన్నటువంటి ప్రేమ తత్వమే పెద్ద డివినిటీ.
2: ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ ఇన్ ఆల్ ఇస్ డివినిటీ.
1: కానీ ఎన్ని మతములు ఉండినప్పటికీ,
2: ఇన్ స్పైట్ ఆఫ్ మెనీ రిలీజియన్స్,
1: అన్నింటి ఎందు ఉన్నటువంటి ప్రేమ ఒక్కటే.
2: లవ్ ఇస్ అండర్ కరెంట్ ఇన్ ఆల్.
1: మైసూర్ పాక్, గులాబ్ జామ్, బర్ఫీ, పాల్కో, మిఠాయి, జిలేబీ, ఖీర్ అన్ని చేస్తున్నాం. అన్నింటి ఎందు కామన్ మ్యాటర్ షుగర్.
2: వి హావ్ సో మెనీ స్వీట్స్ లైక్ మైసూర్ పాక్, గులాబ్ జామ్, లడ్డు, బట్ ద సేమ్ షుగర్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్.
1: ఈ షుగరే లేకపోతే నో మైసూర్ పాక్, నో గులాబ్ జామ్.
2: వితౌట్ ది షుగర్ దేర్ ఇస్ నో మైసూర్ పాక్, దేర్ ఇస్ నో గులాబ్ జామ్.
1: అన్ని మతములు ఎందుకు ప్రేమ అనేటువంటి షుగర్ లేకపోతే ఈ మతముల యొక్క ప్రభావం పూర్తి నిరుపయోగం అవుతుంది.
2: దేర్ ఫోర్ దేర్ ఇస్ దిస్ నెక్టరైన్, ద షుగర్, లవ్ ఇన్ ఎవ్రీ రిలీజియన్.
1: కనుకనే మనము ప్రేమతత్వాన్ని పెంచుకోవాలి.
2: వీ షుడ్ డెవలప్ లవ్.
1: ప్రేమకు మించినటువంటిది లోకంలో మరొకటి లేదు.
2: ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఇస్ నథింగ్ మోర్ దాన్ లవ్.
1: ప్రేమ చేతనే మన జీవితాన్ని అర్థం చేయాలి.
2: వీ షుడ్ ఎండ్ అవర్ లైవ్స్ ఇన్ లవ్.
1: ప్రేమ చేతనే మన ఆదర్శాన్ని నిరూపించాలి.
2: వీ కెన్ బి ఐడియల్స్ ఓన్లీ ఇఫ్ వీ హావ్ లవ్.
1: ప్రేమతత్వాన్ని పెంచుకోవాలన్న ఆశ.
2: భగవాన్ వాంట్స్ అస్ టు డెవలప్ లవ్.
1: నేను ఎక్కడ పోయినా ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ ఒక్కటి ఉంటుంటే అదే మన ప్రాణము.
2: ద గాస్పుల్ ఆఫ్ సాయి ఇస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్.
1: ఆ ప్రేమ ఉండినప్పుడే మన జీవితం అంతా ప్రకాశిస్తుంది.
2: విత్ దిస్ లవ్ అవర్ లైఫ్ విల్ షైన్.
1: ఎలాంటి పరిస్థితి ఎందుకు కూడా ప్రేమను మాత్రం తగ్గించుకోకూడదు.
2: అండర్ ఎనీ సర్కమ్స్టెన్సెస్ దేర్ షుడ్ నాట్ బి షార్ట్.
1: ప్రేమను సముద్రం వలె విశాలం గావించాలి.
2: లెట్ ద లవ్ షుడ్ బి సో వాస్ట్ యాస్ మై డివోషన్.
1: హృదయము ప్లస్ దయా హృదయం, మన కంపాషన్ తో కూడినటువంటి మన హృదయం.
2: ది హార్ట్ ఈస్ ఫుల్ ఆఫ్ కంపాషన్.
1: ఆ కంపాషనే నిజమైన ప్రేమతత్వము.
2: దట్ కంపాషన్ ఇస్ ట్రూ లవ్.
1: ఆ ప్రేమనే లేకపోతే హార్ట్ లేనటువంటి మానవుడిగా రూపొందుతాడు.
2: వెన్ దేర్స్ నో లవ్ యువర్ హార్ట్ లెస్.
1: కనుక మానవుడి యొక్క తత్వము ప్రేమ స్వరూపం.
2: ద నేచర్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ ఇస్ దట్ ఆఫ్ లవ్.
1: కనుక ఇట్టి ప్రేమతత్వాన్ని మనం పెంచుకుని ప్రజల యొక్క ఆనందాన్ని మనం పంచుకోవడానికి ప్రయత్నం చేయాలి.
2: విత్ దిస్ లవ్ విదిన్ వీ షుడ్ షేర్ ద జాయ్ విత్ అవర్ ఫెలో మ్యాన్.
1: దినములకు 5 మందినైనా మనం ప్రేమించడానికి ప్రయత్నించాలి.
2: ఎవ్రీ డే అట్లీస్ట్ వీ ట్రై టు లవ్ 5 పీపుల్ అట్లీస్ట్.
1: ఈ హస్తం చేత 10 మందికి దానం చేయాలి.
2: విత్ దిస్ హ్యాండ్ వీ షుడ్ టేక్ యాక్ట్స్ ఆఫ్ చారిటీ.
1: హృదయంతో మన ప్రవృత్తి ప్రేమను పెంచుకోవాలి.
2: వీ షుడ్ షేర్ లవ్ విత్ ఎవ్రీబాడీ.
1: దివ్యాత్మ స్వరూపులారా,
2: ఎంబాడిమెంట్స్ ఆఫ్
1: డివైన్ ఆత్మ. మంది ఇక్కడ ఉన్నారంటే ఎంత ప్రేమతత్వం ఉంటుందో చెప్పండి.
2: ఇన్ దిస్ వాస్ట్ గ్యాదరింగ్ there is infinite love.
1: Government functions ka takudu lorrylo techi ichchuntaru.
2: For any government function people are transported in lorry.
1: Idi prema heart to heart, love to love.
2: But Bhagavan's connection is heart to heart, love to love.
1: Mana sambandham heart to heart, ade mana sambandham.
2: Bhagavan's connection with everyone here is heart to heart, love to love.
1: Na prema meedi mee prema nadi.
2: Your love is Bhagavan.
1: I and you are one anetvanti tattvani pechukovali.
2: Bhagavan says Bhagavan and you are one.
1: మీరు కూడా భగవత్ స్వరూపులే.
2: యు ఆర్ గాడ్.
1: మీరు మానవులు కాదు.
2: యు ఆర్ నాట్ సింప్లీ
1: శారీరకంగా నీవు మానవులుగా భావిస్తున్నావు.
2: ఫిజికల్లీ యు ఆర్ హ్యూమన్.
1: యు ఆర్ నాట్ వన్ పర్సన్.
2: యు ఆర్ నాట్ వన్.
1: యు ఆర్ త్రీ.
2: యు ఆర్ నాట్ వన్
1: బట్ త్రీ. ది వన్ యు థింక్ యు ఆర్ ఫిజికల్ బాడీ.
2: ద వన్ యు థింక్ యు ఆర్ ఇస్ ద ఫిజికల్ బాడీ.
1: ది వన్ అదర్స్ థింక్ యు ఆర్ మెంటల్ బాడీ.
2: ద వన్ అదర్స్ థింక్ యు ఆర్ ద మైండ్.
1: యు రియల్లీ ఆర్ దట్ ఇస్ ఆత్మ స్వరూపం.
2: ద వన్ యు రియల్లీ ఆర్ ఇస్ ఆత్మ.
1: ఆ తత్వాన్ని మనం పెంచుకోవాలి.
2: వి షుడ్ డెవలప్ దిస్ పాయింట్.
1: కనుక ఆత్మతత్వాన్ని మనం పెంచుకున్నప్పుడే మనం ఏకత్వంగా నిలుస్తాము.
2: వెన్ వీ గ్రో ఇన్ స్పిరిట్ దేర్ విల్ బి యూనిటీ.
1: ప్రేమ స్వరూపులారా,
2: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఇన్ని విధమైన తత్వం లోపల మనం ప్రేమ లేకపోతే మన జీవితమే వ్యర్థము.
2: అవర్ లైఫ్ ఇస్ జస్ట్ ఎ వేస్ట్.
1: మన తల్లిని ఏ విధంగా ప్రేమిస్తున్నామో, మన దేశం అనేటువంటి తల్లిని ఆ విధంగా మనం ప్రేమించాలి.
2: జస్ట్ యాజ్ యూ లవ్ యువర్ ఫిజికల్ మదర్, యూ షుడ్ లవ్ యువర్ మదర్ ల్యాండ్.
1: దీనిని రాముడు చెప్పాడు.
2: సేమ్ థింగ్
1: జనని జన్మభూమశ్చ స్వర్గాదికి గరేసి, నా తల్లి అయినటువంటి యొక్క కౌసల్యాదేవి, నా పుట్టిన స్థానమైనటువంటి భారతదేశము నాకు స్వర్గంతో సమానం అన్నాడు.
2: రామా సెడ్ హిజ్ ఫిజికల్ బాడీ మదర్ కౌసల్య, హిజ్ మదర్ ల్యాండ్ భారత్ ఆర్ మోర్ దాన్ ది వెరీ హెవెన్.
1: కాబట్టి మీరందరూ కూడా రామస్వరూపులే.
2: సో యూఆర్ ఆల్ ది ఎంబాడిమెంట్స్ ఆఫ్
1: లవ్. వంశో జీవలోకే జీవభూమి
2: యూనిటీ.
1: ప్రేమ స్వరూపులారా,
2: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఇన్ని విధమైన తత్వం లోపల మనం ప్రేమ లేకపోతే మన జీవితమే వ్యర్థము.
2: అవర్ లైఫ్ ఇస్ జస్ట్ ఎ వేస్ట్.
1: మన తల్లిని ఏ విధంగా ప్రేమిస్తున్నామో, మన దేశం

0: కుపులే.
1: సో యూఆర్ ఆల్ ది ఎంబాడిమెంట్స్ ఆఫ్ రామ.
0: మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన. మీరందరూ కూడా దైవాంశ స్వరూపులే.
1: యూఆర్ ఆల్ ది స్పార్క్స్ ఆఫ్ ది డివైన్ ఎటర్నల్.
0: మీరందరూ కూడా ఈ విధమైనటువంటి భావాన్ని పెంచుకోవాలి.
1: వి షుడ్ డెవలప్ సచ్ సార్ట్ ఆఫ్ సెంటిమెంట్.
0: నా పవిత్రమైన దేశం నా తల్లితో సమానం అనేటువంటి విశ్వాసాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: వి షుడ్ హావ్ కన్విక్షన్ అండ్ ఫుల్ ఫెయిత్ దట్ దిస్ మదర్ ఇస్ మోర్ దన్ మై మదర్.
0: ఈనాటి భారతీయ యువకులు చదువులు చదువుతున్నారు.
1: మెనీ యంగ్స్టర్స్ స్టడీ.
0: కానీ తల్లి సమానమైనటువంటి దేశంలో వదిలిపెట్టి విదేశాల్లో పోయి చేరిపోతున్నారు.
1: దే లీవ్ దేర్ హోమ్ కంట్రీ మదర్ ల్యాండ్ గో అబ్రాడ్.
0: ఎక్కడైనా ఉండు.
1: యు గో ఎనీవేర్.
0: కానీ నీ మాతృభూమిని మర్చకూడదు.
1: నెవర్ ఫర్గెట్ యువర్ మదర్ ల్యాండ్.
0: ఇది నాది మాతృదేశము.
1: దిస్ మై మదర్ ల్యాండ్.
0: ఇది నా మీ ప్రియ మాతృభాష.
1: దిస్ మై మదర్ టంగ్.
0: ఇది నా మతమంచు.
1: దిస్ మై రిలీజియన్.
0: ఎడగొట్టి నుడువనేని బ్రతికిన పీనుగొక్కండి వస్తుంది.
1: ఇఫ్ వన్ డస్ నాట్ డిక్లేర్ సో హి ఇస్ ఎ డెడ్ పర్సన్ కాప్.
0: కనుకనే మనం ఎక్కడైనా పోని మాతృదేశాన్ని మర్చకూడదు.
1: వేర్ ఎవర్ యూ గో యు ఆర్ యు ఆర్
0: మాతృదేశాన్ని సహాయం మనం చేయాలి.
1: యూ షుడ్ సర్వ్ యువర్ మదర్ ల్యాండ్.
0: మాతృదేశం యొక్క సేవను మనం సల్పాలి.
1: యూ షుడ్ ఆఫర్ సర్వీస్ టు యువర్ కంట్రీ.
0: భగవంతుని చేరడానికి మూల కారణం ఏమిటి?
1: వాట్ ఈస్ ద వే టు గాడ్?
0: లవ్ ఆల్ సర్వ్ ఆల్.
1: ఓన్లీ దిస్ లవ్ ఆల్
0: ది బెస్ట్ వే టు గాడ్.
1: దట్ ద బెస్ట్ వే టు గాడ్.
0: ఈ సర్వ్ ఆల్ లవ్ ఆల్.
1: లవ్ ఆల్ అండ్ సర్వ్ ఆల్.
0: ఈ రెండింటి యొక్క తత్వంలోనే మన జీవితం ఎంతైనా అభివృద్ధి పరచుకోవచ్చు.
1: వీ షుడ్ లీడ్ అవర్ లైఫ్ in between the two principles.
0: Kanuka manamu prema swarupamuga mari
1: we should become embodiment
0: manamu
1: of love.
0: Kaadu manamu dehaniki manavattam ane peru vachindi.
1: Physically we are human.
0: Kaani manam manavulu kaadu.
1: We are not simply
0: prema swarupalame.
1: We are embodiments of love.
0: Love is God, live in love.
1: Love is God, live in love.
0: Aa prema lepane manam jeevithani vyaktam cheskovali.
1: In fact we should end our lives in love.
0: Divyaatma swarupulara.
1: Embodiments of
0: divine atma. Atma swarupule kaani deha swarupulu kaadu.
1: You are divine, not simple physical body.
0: Deha abhimanam pakkagetti atma abhimanam penchukondi.
1: Brush aside the physical body, develop in spirit.
0: Neevu sakshat bhagavantudave.
1: You are God.
0: Ikkada unnadu devudu akkada unnadu ani neevu vetakanakkarledu.
1: You don't need to search for
0: Search of God అనేటువంటిది చాలా తప్పు.
1: And you should not consider God separate from
0: love, love, love, love.
1: Love is God, love.
0: కనుకనే ఆ లవ్ ను మనం ప్రయత్నించి పూర్వకంగా సాధించాలి.
1: So we should achieve this love universal.
0: ఈ ప్రేమ లేకపోతే మనం ప్రతి ప్రయోజనం ఉండేది.
1: Without this love, life is useless.
0: ప్రేమ స్వరూపులారా, భారతీయులు చేసేటువంటిది ప్రేమతో ఎట్టి కార్యకారమైనా చేయొచ్చు.
1: The citizens of Bharat can achieve any mighty things with love.
0: కనుక సాధించలేనటువంటిది ఒక్కటి లేదు మానవునికి.
1: There is nothing that you can accomplish.
0: సాధించవచ్చును.
1: You can achieve.
0: ఒక్క ప్రేమ ఉంటుంటే చాలు.
1: Love is enough to achieve anything.
0: భారతదేశంలో ధనము తక్కువ లేదు. ధనము తక్కువ లేదు.
1: There is no shortage of money.
0: గుణము తక్కువ లేదు.
1: Nothing whatsoever.
0: బలము తక్కువ లేదు.
1: No shortage of strength.
0: శక్తి బలం కూడా ఉన్నది.
1: We are physically strong.
0: కనుకనే ప్రతి మానవుడు కూడాను మన యొక్క సిరిని సంపదను కూడా సద్వినియోగం చేయాలి.
1: Therefore everyone should make proper use of their money.
0: కనుకనే భారీ తత్వాన్ని మనం సద్వినియోగపరచుకోవడానికి తగినటువంటి కృషి చేయాలి.
1: We should make every effort to make the best possible use of all those things given by God.
0: Mati, sthiti, gati, sampatti, ee naligintini kollu oka jeevithaniki oka stambhamulu vale bhavinchali.
1: We should consider the four pillars of life: the mati, the mind; the sthiti, the position; gati, the destination; the sampatti, the wealth of life.
0: అది ఏ మన యొక్క జీవితానికి నాలుగు స్తంభములు.
1: దీస్ ఆర్ ది ఫోర్ పిల్లర్స్ ఆఫ్ లైఫ్.
0: ఇందులో ఏ పిల్లర్ లేకపోయినా జీవితం పాడైపోతుంది.
1: వితౌట్ ఎనీ పిల్లర్ ద లైఫ్ కెనాట్ స్టాండ్.
0: మతి ఉండాలి,
1: మైండ్
0: గట్టి ఉండాలి, స్థితి ఉండాలి, సంపత్తి ఉండాలి.
1: దేర్ షుడ్ బి ద మైండ్, ద పొజిషన్, ద వెల్త్ అండ్ డెస్టినేషన్.
0: అన్నింటి యొక్క ఏకత్వంలోనే మన జీవితం గడపాలి.
1: అండ్ వీ షుడ్ హార్మనైజ్ ఆల్ దీస్ అండ్ లీడ్ అవర్ లైఫ్.
0: అప్పుడే మన యొక్క జీవితము చాలా శాంతి ఉంటుంది.
1: దెన్ వీ విల్ బి పీస్ఫుల్.
0: ప్రపంచమంతా సైంటిస్ట్ చెప్తున్నారు.
1: The scientists say
0: ఎక్కడ చూసినా ఆటమే ఉంటుందని.
1: That there's atom everywhere.
0: కానీ వేదాంతం కూడా చెప్తుంది ఎక్కడ చూసినా దైవత్వమే ఉంటుందని.
1: The Vedanta also declares that there's divinity
0: సర్వం
1: everywhere.
0: కలివిదం బ్రహ్మ, సర్వం కలివిదం బ్రహ్మ, సర్వం కలివిదం బ్రహ్మ.
1: Vedanta says that there is God everywhere, divinity everywhere.
0: కానీ పేర్లు వేరువేరుగా ఉండాలి.
1: Names are different.
0: ఆటమ్ అంటున్నారు, వీళ్ళు బ్రహ్మ అంటున్నారు.
1: Scientists call it as an atom, spiritualists call it as
0: సర్వాంతర్యామి.
1: Atom is head of
0: బ్రహ్మకుడును సర్వాంతర్యామి.
1: And God is everywhere.
0: కనుకనే పేర్లను పట్టుకుని మనం ప్రాకులాడకూడదు.
1: It's only difference in nomenclature.
0: ప్రేమను పట్టుకుని మనం జీవిస్తాము.
1: And we have to live properly.
0: ప్రేమతో జీవించినటువంటి వాడు పరమాత్మని యొక్క సన్నిధిని పెన్నిధిని అనుభవిస్తాడు.
1: The life of love will take you close to God.
0: కనుక మనం ఈనాడు ప్రేమను పెంచుకుని
1: we have to develop love today.
0: మన దేశంలో కూడా తగినటువంటి యొక్క గౌరవాన్ని పెంచుకుని
1: and we should increase the pristine glory of
0: manav jatiki satkitini sampadinchali.
1: And we should bring glory to humanity.
0: Desam yokka saubhagyame na bhagyanga bhavinchali.
1: We should consider welfare of the society is the welfare of the individual.
0: Desam yokka manchitanam na manchitananga ni visvasinchali.
1: Advancement of the country is your personal advancement.
0: Desam saubhagyam lekapothe neeku ekkada nunchi vastundi saubhagyam.
1: If the country doesn't prosper

0: we expect to grow.
1: కనుకని నీవు మొట్టమొదటి దేశ సౌభాగ్యానికి నీవు పాకలాడు.
0: First aspire for the advancement of this
1: country. దేశం యొక్క సౌజన్యాన్ని నీవు అభివృద్ధి పరచుకో.
0: Work for the welfare of this country.
1: సమత మమత ఈ రెండింటి యొక్క ఏకత్వాన్ని మనం ప్రతిష్ఠించుకోవాలి.
0: We should unify these two principles. సమత, the equality, then unity.
1: కానీ ఈ మమతనే మన యొక్క మమత.
0: And this kind of attachment to the country is the true one.
1: కనుకని సమత్వమును మతవత్వమును దివ్యత్వాన్ని సౌభ్రాతృత్వాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: సో వీ షుడ్ డెవలప్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ద ఇంటిగ్రిటీ, ద ఆనెస్టీ, ఈక్వాలిటీ అండ్ ఫ్రెటర్నిటీ.
1: అందరూ కూడా బ్రదర్స్ అండ్ సిస్టర్స్, బ్రదర్స్ అండ్ సిస్టర్స్,
0: ఆల్ అవర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్.
1: మదర్స్ వేరు వేరే కావచ్చును,
0: మదర్స్ మే బి డిఫరెంట్,
1: కానీ మన యొక్క దేహం అంతా ఒక్కటే.
0: బట్ ద బాడీ ఇస్ బేసికలీ సేమ్.
1: ప్రేమ చేత మనం అందరూ కూడా ఏకమైనప్పుడు ప్రపంచమంతా మనం సాధించవచ్చు.
0: వెన్ వీ ఆల్ జాయిన్ టుగెదర్ ఇన్ ఎ స్పిరిట్ ఆఫ్ లవ్, we can
1: ఆత్మవిశ్వాసంతో మనం బ్రతకాలి.
0: We should lead the life with self confidence.
1: ఆత్మవిశ్వాసమే లేకపోతే మనం బ్రతికి ప్రయోజనం లేదు.
0: Without self confidence it is useless life.
1: కనుకనే నీవు ఆత్మవిశ్వాసంతో జీవించు.
0: Let us lead our lives with self confidence.
1: నీ ఆత్మవిశ్వాసం ఉండినప్పుడే అదే నీ యొక్క కాన్ఫిడెన్స్.
0: The self confidence is the true confidence.
1: ఆ కాన్ఫిడెన్స్ మనం బలపరచుకోవాలి.
0: And we have to strengthen it.
1: ఈ యొక్క సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేనప్పుడు,
0: without self confidence,
1: భవనం కడుతున్నాము, దీనికి పునాది చాలా అవసరం.
0: It amounts to constructing the building. We
1: self confidence పునాది.
0: Self confidence foundation.
1: Self satisfaction wall.
0: Self satisfaction the
1: self
0: wall.
1: Self sacrifice roof.
0: Self sacrifice the
1: self
0: roof.
1: Self realization life.
0: Self realization is life.
1: కాబట్టి self confidence పైన self realization అనేటువంటి బతికి ఉంటుండాలి.
0: Therefore the life of self realization depends on the foundation of self confidence.
1: Self confidence ఉన్నప్పుడే నిజమైన దైవం యొక్క విశ్వాసం ఉంటుంది.
0: Self confidence will help you to develop faith in God.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: మీరు ఎంతో గొప్ప అదృష్టవంతుడు.
0: You are really very lucky.
1: మానవ జన్మ వ్యక్తి,
0: you have taken human life.
1: పవిత్రమైన జీవితాన్ని గడుపుకుంటూ,
0: you lead a sacred life.
1: ఈ జీవితాన్ని సార్థకంగా గావించుకునే మార్గంలో మీరు ప్రవేశించాలి.
0: In fact you are trying, making every effort to redeem your life.
1: ఇన్ని వేల మంది లోపల ప్రేమ తత్వమే ఒకటి పరిగించింది.
0: In fact there is love present in
1: the country. ఎంత బాగుపడుతుంది,
0: the country will,
1: మన బొంబాయి కూడా ఎంత అభివృద్ధికి వస్తుంది,
0: everything will advance.
1: కనుకనే దేశంలో అన్నింటికంటే కూడా కడుపుతో సమానమైనటువంటి ఈ బొంబాయి యొక్క కీర్తిని మనం రక్షించాలి.
0: Therefore the stomach of Bharat Bombay has got to be maintained well.
1: ఇది యావత్ ప్రపంచమునకే మనం ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని అందించాలి.
0: We should be ideal to the rest of the world.
1: బొంబాయి దీనికి చాలా అవసరమైనటువంటిది.
0: It is very important.
1: దీన్ని పరిశుద్ధపరచాలి.
0: We should purify.
1: పేదలకంతా కూడా విద్యాభివృద్ధి చేయాలి.
0: We should provide educational facility to the poor and needy.
1: పేదలకంతా కూడా ఆరోగ్యాన్ని అందించాలి.
0: We should provide medical care to the poor.
1: సంపాదించినటువంటి ధనం అంతా కూడా సమాజానికి వినియోగించాలి.
0: All the money we earn should be spent to serve others.
1: కేవలం కూడబెట్టి ప్రయోజనం ఏమిటి?
0: What is use of amassing
1: wealth? కడకు దొంగల కవును దొరల కవును.
0: When once you amass wealth, to whom does it go?
1: కాదు కాదు, మనం సద్వినియోగపరచాలి.
0: We should make proper use of it.
1: గాలి మనం తీసుకుంటున్నాము.
0: We breathing air.
1: తీసుకున్న గాలిని తిరిగి మరొక వైపున వదలకపోతే లంగ్స్ పాడైపోతుంది.
0: We inhale and exhale, otherwise lungs get spoiled.
1: మనం భుజిస్తున్నాము.
0: We eat.
1: భుజించిన అన్నాన్ని మరొక వైపున విసర్జించకపోతే మన కడుపు చెడిపోతుంది.
0: We eat and excrete, otherwise stomach would be upset.
1: అదే విధంగానే మనం సంపాదించిన ధనాన్ని సద్వినియోగపరచాలి.
0: Likewise the money earned,
1: అప్పుడే healthy life, happy life అయిపోతుంది.
0: That guarantees healthy, happy life.
1: నీవు కూడబెట్టుకుంటూ కూర్చుంటుంటే విచారము, డిప్రెషన్, కన్ఫ్యూజన్ బయలుదేరుతుంది.
0: If you go on amassing wealth, it leads to depression and confusion.
1: ముక్కాల భాగము 190 మంది డిప్రెషన్ లైఫ్ ని అనుభవిస్తున్నారు.
0: 90% of the people, they have depression.
1: కాదు, డిప్రెషన్ కు మనం అవసరం ఇవ్వకూడదు.
0: We should not use scope.
1: ఈ రోగాలకంతా మూల కారణము కేవలం ఒక మన యొక్క భావములే.
0: Our thoughts are responsible for this depression.
1: మన యొక్క భావములను పరిశుద్ధం చేసుకోవాలంటే,
0: if you want to purify your feelings,
1: disappointment your reaction lekunda chusukovali,
0: we should see that disappointment would not come out in the form of reaction.
1: Kanukane manamu ee naadu lokamulo aarogyavantulu gaanu aanandavantulu gaanu aadarshavantulu gaanu jeevinchali.
0: So we should be healthy,
1: live long life, healthy life, happy life and ideal life.
0: We should lead a long life, healthy life, ideal life.
1: ఈ ఐడియల్ లైఫ్ కావాలి మనకి.
0: వీ నీడ్ ఐడియల్ లైఫ్.
1: ఏ పది మందినైనా మనం మంచి మార్గంలో ప్రవేశపెట్టాలి.
0: అట్లీస్ట్ వీ షుడ్ హెల్ప్ అదర్స్ టు ట్రెడ్ అలాంగ్ ద రైట్ పాత్.
1: కనుకనే మనము ఆదర్శమైన మానవులుగా తయారు కావాలి.
0: వీ షుడ్ బి ఐడియల్ సిటిజన్స్.
1: ఈ ఆదర్శం లోపల బొంబాయి చాలా మస్ట్ ఫస్ట్ క్లాస్ తీసుకోవాలి.
0: బాంబే షుడ్ స్టాండ్ ఫస్ట్ ఇన్ బ్రింగింగ్ అప్ ఐడియల్ సిటిజన్స్.
1: ఏ విధంగా దానము ధర్మము చేస్తూ రావాలి.
0: బై అండర్ టేకింగ్ యాక్ట్స్ ఆఫ్ చారిటీ.
1: అప్పుడే మనం ఐడియల్ లైఫ్ గా వస్తుంది.
0: దెన్ ఇట్ వుడ్ బి అన్ ఐడియల్ లైఫ్.
1: బొంబాయి కూడా పవిత్రంగా మారిపోతుంది.
0: హోల్ బాంబే విల్ బి సెక్రెడ్.
1: మనకు దేశం పైన ఏమాత్రం కూడా విశ్వాసం ఉంటే ఈ విధమైనటువంటి తలపులు మనం రావాలి.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యు హావ్ గాట్ ఫెయిత్ ఇన్ గాడ్. you will have these noble ideas.
1: కనుకని జీవితాన్ని సార్థకం చేసుకోండి.
0: అవర్ లైఫ్ షుడ్ బి ప్రాపర్ అండ్ సెక్రెట్.
1: ప్రేమతత్వాన్ని పెంచుకోండి.
0: డెవలప్ ద స్పిరిట్ ఆఫ్ లవ్.
1: ప్రేమనే ప్రధానమైనటువంటిది.
0: లవ్ ఇస్ ఇన్

0: ప్రేమ స్వరూపులారు. మీరందరూ శాంతిబద్ధతో జీవితాన్ని, సంతోషమైన జీవితాన్ని గడపాలని ఆశీర్వదిస్తూ ఆనందిస్తూ నా యొక్క ప్రసంగాన్ని విరమిస్తున్నాను. లివ్ లాంగ్ లైఫ్, హెల్తీ లైఫ్, హ్యాపీ లైఫ్ అండ్ పీస్ఫుల్ లైఫ్.
1: భగవాన్ బ్లెసెస్ యూ ఆల్ టు లీడ్ ఎ లాంగ్ హెల్తీ హ్యాపీ లైఫ్. సో సేయింగ్ హీ బ్రింగ్స్ హిస్ డివైన్ డిస్కోర్స్ టు ఎ క్లోజ్.

0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: బాల్యంబునందున పలువురితో కూడి ఆటపాటల యందు ఐక్యుడెవరు?
1: ఇన్ చైల్డ్హుడ్ వన్ ఐడెంటిఫైస్ హిమ్సెల్ఫ్ విత్ ఆల్ ది ప్లే, ఫన్ అండ్ ఫ్రాలిక్.

0: చుట జరిగి ఉండు.
1: ఇన్ యూత్ వన్ స్పెండ్స్ టైమ్ ఎస్టాబ్లిషింగ్ అసోసియేషన్ కాంటాక్ట్ ఫ్రెండ్షిప్ విత్ ఎవ్రీబడి కాన్సన్ట్రేటింగ్ ఆన్ ది ఎర్నింగ్.
0: ముదిమి వచ్చిన ఎంత మూలహరిని తెలువక అది ఇది లేదని ఆరటించు.
1: ఇన్ అడ్వాన్స్డ్ ఏజ్ వన్ డస్ నాట్ థింక్ ఆఫ్ గాడ్, గోస్ ఆన్ రిపెంటింగ్ అండ్ రిగ్రెటింగ్ ఫర్ ఆల్ దట్ దే హ్యావ్ నాట్ బీన్ ఎంజాయింగ్ అట్ దట్ స్టేజ్.
0: కానీ అంత్యంబున కదిలి లేక,
1: బట్ యాజ్ ది ఎండ్ అప్రోచెస్ హీ కుడ్ నాట్ ఫైండ్ ది అబ్జెక్టివ్.
0: ద్రవ్యమార్జించుట తగిలియుండు.
1: హీ స్టిల్ ఆఫ్టర్ మనీ అండ్ వెల్త్.
0: ప్రపంచమున విద్యావంతుడు కోట కొలది ఉన్నారు.
1: ఇన్ దిస్ వరల్డ్ దర్ ఆర్ క్రోర్స్ అండ్ క్రోర్స్ ఎడ్యుకేటెడ్ పీపుల్.
0: చిన్న పిల్లవాడి మొదలుకొని వృద్ధుల వరకు కూడాను చదవాలి చదవాలి చదవాలి అనేటువంటి ఆశతో బ్రతుకుతూ ఉన్నారు.
1: వీ ఫైండ్ రైట్ ఫ్రమ్ టైనీ టాట్స్ టు దిస్ లెవెల్ ఆఫ్ ఓల్డ్ పీపుల్ హూ వాంట్ టు లెర్న్, హూ వాంట్ టు స్టడీ స్టిల్ మోర్.
0: అయితే ఆ చదువు వల్ల వారికి లభించేటువంటి ఫలితం ఏమిటి?
1: వాట్ ఈజ్ ది అల్టిమేట్ రిజల్ట్ ఆఫ్ ఆల్ దిస్ రీడింగ్ ది స్టడీ?
0: కడపటికి అనేక విధములుగా అవస్థలకు గురి అయిపోయి ఈ విద్యలన్నీ నేను దేనికి సహాయపడుతున్నవి అంటే పట్టపూటి కోసం సహాయపడుతున్నవి.
1: వాట్ ఈజ్ హ్యాపెనింగ్ ఫైనలీ? They are put to all ways of suffering and misery, and all the education they acquired during the period of their lifetime will help at the most to eke out their living.
0: Kani kutiki modalu kotisina varaku kulanu kevalam chadavu chadavu chadavu chadavu enta dabbaina kharchu petti appulaina chesi pillalu chadistunnaru talidendrulu.
1: Right from a pauper to a millionaire, all in the name of education are prepared to spend lot of money. Some even have to take loans also to educate their children.
0: Inta chesinappudigini aa tallidandrulu paina sariyainatvanti oka krutagnatanu choopatam ledhu.
1: Though the parents spend a lot of their time and the resources for children, children don't seem to have the spirit of gratitude towards them.
0: Evaru nannu chadivinchari nannu evaru inta pedda variga chesari aneetuvanti vishayam e maatram kudanu yochincharu.
1: The youngsters do not understand those who are responsible for all the education they received, all the benefits they enjoyed.
0: Itti paristhiti endu ee education aneetuvanti emti?
1: Under these circumstances, let us understand what education is.
0: పుస్తకములు పఠించి పూర్తిగా చూచి సర్వశాస్త్రములు.
1: One has gone through all the sacred texts, got into the depth of all that information contained in the books.
0: నిస్తులమైన విద్యను నేర్చితే అందరు.
1: I have become an expert in all varied branches of knowledge.
0: కానీ ఇన్ని నేర్చి ఇంత చదివి కట్టేపటికి వీడికి ఏమైనా శాంతి ఉన్నదా?
1: హ్యావింగ్ లెర్న్డ్ ఆల్ దిస్, హ్యావింగ్ అక్వైర్డ్ ద హోల్ ఆఫ్ ద నాలెడ్జ్ ఇన్ వేరీ డిసిప్లిన్స్, డూ దే ఎంజాయ్ ఎనీ పీస్ అట్ ఆల్?
0: పుస్తకం నుంచి పఠించినటువంటి యొక్క విద్యలన్నీ కూడా కేవలము భౌతిక దేహం నిమిత్తమే.
1: ఆల్ ది నాలెడ్జ్ దట్ వీ అక్వైర్ బై రీడింగ్ ద బుక్స్, ద బుక్ ఇస్ నాలెడ్జ్, గివ్స్ యూ ఓన్లీ ద వరల్డ్లీ నాలెడ్జ్, the physical information.
0: Kani nijamaina vidya prati manavuni enduku kuda untunnadi.
1: In fact, The true education is latent and immanent in every human being.
0: ఇంట్లో ఉండేటువంటి ఆడవారికి కూడాను విద్య అన్ని చక్కగా తెలుసు.
1: We also know the women being highly educated.
0: విద్యలు ఎందు ఏదో గొప్ప విద్య ఉన్నదని చాలా ఆశిస్తున్నారు.
1: People expect very high standards of respectability and esteem by learning.
0: ఇంత చదివి కూడాను వారి ఎందు కించిత్తైన కూడాను తగినటువంటి విజ్ఞానం ఏమాత్రం కనిపించడం లేదు.
1: With all the study that has gone through over the period of time, we don't find any wisdom, trace of wisdom in them.
0: ఇప్పుడు ప్రతి తల్లిదండ్రులు కూడాను తన బిడ్డలను స్కూల్కు పంపిస్తున్నారు.
1: Every parent sends his children to schools.
0: ఎందుకోసం పంపుతున్నారని ప్రశ్నిస్తే ఉద్యోగం కోసం.
1: If you ask them, why do you send your children to schools? They say, to get a good job.
0: అనగా ఉద్యోగం చేసి మీరు ఏం చేస్తున్నారు?
1: With all this job oriented education, what is that you do?
0: తాను బాగుపడటం లేదు, తల్లిదండ్రులకు తగినటువంటి సహాయం చేయటం లేదు.
1: In fact, the modern man has no transformation, reformation in him, and nor is he of any help to his parents.
0: కాని నేను విద్యావంతుడని విర్రవీగుతున్నాడు.
1: But he is highly egoistic because of his knowledge.
0: విద్యను నేర్చుతున్నచు కేవలం అహంకారం ఎందుకు?
1: Why should you be egoistic at all for all the education that you acquired?
0: విద్య యొక్క విశిష్టత వినయము.
1: The significance of education lies in humility.
0: కానీ ఆ వివేకమైనటువంటిది, విజ్ఞానమైనటువంటిది మానవుని అందు లేకుండా ఉండిన ఎన్ని నేర్చి ప్రయోజనమేమిటి?
1: Without wisdom, without the sense of discrimination and humility, what for all the education?
0: సమాజం యొక్క క్షేమం కోసమని మేము విద్య నేర్చుతున్నాము.
1: We study keeping in view the welfare of the whole society.
0: కానీ సొసైటీకి ఏం చేస్తున్నారు వీరు?
1: What is that we are doing for the society?
0: సొసైటీ నుంచినే ఈ విద్యావంతులు ఎంతనో నేర్చుకుంటున్నారు.
1: From the society only we are benefited and learn many things.
0: తల్లిదండ్రులకు తెలిసినంత వివేకం కూడా చదువుకున్నటువంటి వాళ్ళకి తెలియటం లేదు.
1: In fact, the educated man today is not that intelligent, as is not that powerful in discrimination when compared to others.
0: కాని ఇంత మాత్రమేనకై వీరు ఎందుకు ఇంత విర్రవీగటం?
1: After all, with this little knowledge you have, why should you be egoistic at all?
0: ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా విద్యార్థులందు కేవలం వినయం శూన్యమైనది.
1: In modern students, there is no iota of humility at all.
0: పెద్దలను ఏ విధంగా గౌరవించాలి?
1: How to respect elders?
0: తాను సమాజంలో ఏ విధంగా సమాజ సేవ చేయాలి?
1: How one should render service to the community?
0: కానీ ఇవి రెండు కూడా తెలియకుండా కేవలం గ్రంథ పరిచయం మాత్రమే అభివృద్ధి చేస్తున్నారు.
1: సో దేర్ ఇస్ నో సర్వీస్, నో హ్యూమిలిటీ, బట్ వన్ గెట్ సాటిస్ఫైడ్ విత్ దిస్ బుకిష్ నాలెడ్జ్.
0: ఈ బుకిష్ నాలెడ్జ్ వల్ల నేర్చుకున్నటువంటిది ఏమిటి? ఆర్టిఫిషియల్ విద్య.
1: By this bookish knowledge, your life becomes totally artificial.
0: The life anta artificial ga ne untundadi.
1: The entire life is full of this artificial.
0: Thinking anta artificial ga ne untundadi.
1: Learning is artificial.
0: Nadachadamu kuda artificial ga ne untundadi.
1: Even the walking style is artificial.
0: Anni style ga ne untundadi.
1: Everything is of this type, artificial nature.
0: Idi nechukodaniki college lu pampinchalana?
1: To lead an artificial life, should you go to a college?
0: నిజంగా నేను కాలేజీకి వచ్చినది దేనికోసం అని తను తాను ప్రశ్నించుకోవాలి.
1: Each one has to question himself, what is it that has brought me to this college?
0: అప్పుడే తాను సరైనటువంటి యొక్క మననం చేయవచ్చును.
1: Then only can have true learning.
0: గ్రంథమును పరిచయం చేయటము చదువు కాదు.
1: The textual knowledge, the bookish knowledge, is not true education.
0: కేవలము బుక్ లో ఉన్నటువంటిది మస్తకానికి చేర్చుకుంటారు, మస్తకంలో ఉన్నటువంటిది పుస్తకం కదా రాస్తారు. ఈ పుస్తకము మస్తకము రెండింటి ఎందు వీళ్ళు కాలం అంతా వ్యర్థం చేస్తున్నారు. కానీ ప్రాక్టికల్ నన్ను ఏ అర్థం చేసుకోవడం లేదు.
1: హీ గ్యాదర్స్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ఆల్ ద బుక్స్ and again start writing the book. It is a matter of bi-directional flow of information, pustaka the book and mastaka the head.
0: Kani pustakamulinda mastuva chaduvunde.
1: In books, pustaka, there is lot of information, mastuga, lot of information.
0: Mastakamulayandu matti vendu.
1: But mastaka the head is full of matti, the mud.
0: దాంట్లో వచ్చేటువంటి ఫలితం ఏమాత్రం కూడా మనకు కనిపించడం లేదు.
1: యూ డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీ పాజిటివ్ రిజల్ట్స్ అవుట్ ఆఫ్ సచ్ ఎడ్యుకేషన్.
0: ప్రతి విద్యావంతుడు కూడాను మననం చేయాలి.
1: ఎవ్రీ ఎడ్యుకేటెడ్ మ్యాన్ షుడ్ థింక్ ఇన్ దిస్ స్పిరిచువల్ డైరెక్షన్.
0: అందరూ చేస్తున్నారే కానీ దీనివల్ల వచ్చేటువంటి ఫలితం ఏమిటి?
1: ద చీఫ్ గెస్ట్ ఇన్ హిస్ అడ్రస్ మెన్షన్డ్ దో ఆల్ పీపుల్ లెర్న్ అండ్ స్టడీ, వాట్ ఈస్ అల్టిమేట్ రిజల్ట్ అవుట్ ఆఫ్ దిస్?
0: ఇంత మాత్రమునకై మనం ఎన్ని వేలు ఖర్చు పెడుతున్నాము?
1: ఫర్ దిస్ వీ స్పెండ్ థౌజండ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ మనీ.
0: ఈ చదువుకున్నటువంటి వారంతా చేసేటువంటి పని ఏమిటి?
1: వాట్ ఈస్ దట్ దీస్ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఆర్ డూయింగ్?
0: సమాజంలో ఏమైనా శాంతిని పోషిస్తున్నారా?
1: డూ దే ఎస్టాబ్లిష్ పీస్ ఇన్ సొసైటీ?
0: వ్యక్తులను చక్క చేస్తున్నారా?
1: ఆర్ దే ట్రాన్స్ఫార్మింగ్ ఇండివిజువల్స్ ఇన్ ద కమ్యూనిటీ?
0: ఏ చదువుకున్నటువంటి వారి యొక్క ఇంటి చూసినా కూడాను వాళ్ళ పిల్లలు ఏమాత్రము డిసిప్లిన్ ఉండటం లేదు.
1: There is no discipline among the children of these educated people.
0: తల్లిదండ్రుల దగ్గరేమో వినయంగా ప్రవర్తిస్తారు.
1: They behave with all the humility in front of their parents.
0: బయట చూస్తే చాలా పక్క రౌడీస్ గా పెరుగుతుంటారు.
1: But the moment they go out of their homes, they behave like rowdies, vagabonds.
0: కనుక మొట్టమొట బయట మంచి పేరు సంపాదించాలి.
1: Therefore it is absolutely necessary.
0: ఈనాడు మీరు చదివంతా కూడాను బయట ప్రపంచం కోసమని
1: ఆల్ అవర్ స్టడీస్ ఆర్ మెంట్ ఫర్ ది అవుట్ సైడ్ వరల్డ్.
0: కానీ తన ఇన్సైడ్ ఉన్నటువంటి ఒక ఆత్మ ప్రబోధం ఏమాత్రం కూడా వారు ప్రచారం చేయటం లేదు.
1: బట్ నో వన్ ఈస్ సీరియస్లీ థింకింగ్ అబౌట్ ద ఇన్నర్ మెసేజ్, ద ఇన్నర్ లెసన్స్.
0: మనకు ఆత్మ ప్రబోధమే నిజమైనటువంటి విద్య.
1: ఇట్ ఈస్ ఓన్లీ ద సెల్ఫ్ అవేర్నెస్ which is most important.
0: అది లేకుండా ఎన్ని బోధనలు చేసి కూడా ప్రయోజనం ఉండదు.
1: Without this awareness of the self, all the rest of the knowledge is useless.
0: ఏంటి knowledge?
1: What is this knowledge?
0: ఈ knowledge అంటున్నారు, అలర్జీగా పెంచుతున్నారు.
1: We say knowledge, but ultimately it lands up in allergy.
0: దీనికోసం మనం చదవటం.
1: Should we study to develop allergy?
0: తన యొక్క ప్రభావాన్ని తాను చూపుకుంటున్నాడే కాని మనసు యొక్క ప్రభావము, హృదయం యొక్క పవిత్రత ఎవరికి కనిపించడం లేదు.
1: హీ థింక్స్ ఆఫ్ ఎక్సర్సైజింగ్ ఇన్ఫ్లుయెన్స్ రెస్పెక్టబిలిటీ ఇన్ ది సొసైటీ, ఫర్గెటింగ్ ద వెరీ మైండ్ అండ్ ఆల్సో హిస్ హార్ట్.
0: ఈనాడు ప్రపంచం లోపల ఎక్కడ చూసినప్పటికీ మాటలు మంచివి.
1: ఇన్ ద మోడర్న్ వరల్డ్ వేర్ ఎవర్ యూ గో యూ లిసన్ టు నైస్ వర్డ్స్.
0: పోయి తాను చెప్పిన మాటలైనా తను ప్రవర్తించుతున్నాడా?
1: But does anyone observe in practice what he speaks?
0: Premaswarupulara.
1: Embodiments of law.
0: Ee grantha parichayam pedaram kaadu.
1: It is not this bookish knowledge that is important.
0: Aa grantha parichayam nu gandhanga maarchukoni hrudayaniki cherchukovali.
1: Out of all this textual knowledge, grantha, we should draw the gandha, the essence out of it.
0: Kaduka idi meeru nerchukovalsinatundi vidya.
1: Drawing the essence, Gandha, is the true education.
0: పుస్తకాలు చదువుతున్నాం చదువుతున్నాం చదువుతున్నాం.
1: We go on reading, referring books.
0: చదివిన చదువంతా కూడా ఏం ప్రయోజనం?
1: What is the ultimate use of all this knowledge, education?
0: ఆయన ఇట్లా చెప్పాడు, ఈయన ఇట్లా చెప్పాడు, ఆయన ఇదేనా మనం తెలుసుకోవటం?
1: After all, what is that we know? We go on quoting what people say about it.
0: నీ హృదయం నీకేం బోధిస్తుండాలి అది నీవు చెప్పాలి.
1: What is the knowledge of the self? What is the teaching of the self?
0: కానీ దాన్ని ఎవరు గోచారించడం లేదు.
1: Nobody is inquiring in this path.
0: ప్రేమస్వరూపులారా,
1: embodiments of love.
0: ఏది చదువుకున్నప్పటికీ ఒకటి రెండైనా కూడా మనం ప్రాక్టికల్ లో పెట్టి దాన్ని ఆదర్శంగా నిరూపించాలి.
1: వాట్ ఎవర్ యూ మే స్టడీ, అట్లీస్ట్ యూ షుడ్ పుట్ ఇన్ టు ప్రాక్టీస్ వన్ ఆర్ టూ ప్రిన్సిపల్స్ అండ్ దెన్ డెమోన్స్ట్రేట్ వాట్ ఐడియలిజం ఈస్.
0: గొప్ప గొప్ప వారందరూ కూడా చదివారు.
1: All great people studied, no doubt.
0: కాని చదివినారు కానీ వారికి వారే మాత్రం చూసుకోవడం లేదు.
1: They studied to a very high standard, But they have not understood their true nature.
0: తన ప్రవర్తనలో చాలా చీప్ గా ఉంటాడు.
1: Their conduct is so cheap.
0: చీప్ లోపల చాలా గొప్ప చీప్ గా ఉంటాడు.
1: But though he is the chief, his conduct is so cheap.
0: కనుక మొట్టమొదట చీర పరీక్ష చేసుకోవాలి.
1: Therefore, we should acquire the true knowledge.
0: The end of education is character.
1: The end of education is character.
0: దాన్ని మనం చూసుకోకుండా అదే మన యొక్క జీవితము.
1: To take care of this character constitutes the very essence of life.
0: ఈ క్యారెక్టర్ లేనటువంటి చదువు ఏం ప్రయోజనం?
1: Education bereft of character is useless.
0: ఇదంతా కూడాను కేవలము ఉడకని అన్నము.
1: It is all the half-boiled rice, half-baked.
0: కనుక ఏ ఒక్కటైనా కూడా మనం ప్రాక్టికల్లో పెట్టి దాన్ని పది మందికి బోధించాలి.
1: At least we should translate into action one or two principles what we study and preach and set an example to others.
0: మనిషికి ఉన్నటువంటిది మూడు తత్వములు.
1: Man has got three-dimensional nature.
0: Mind, Atma, Buddhi.
1: The mind, intellect and the self, Atma.
0: ఈ ఆత్మ యొక్క స్వరూపం ఏమిటి?
1: What is the nature of Atma, the self?
0: అది సర్వత్రా ఉంటుండాలి.
1: It's present all over.
0: అది ఆత్మ నుండి ప్రబోధించినటువంటి యొక్క విద్యనే, వాక్కులే అది నిజమైనటువంటి విద్య.
1: The true education is that which propagates, which publicizes, that which arises out of one's own heart or the self.
0: కానీ ఈ హార్ట్ అనేటువంటిది ఫిజికల్ హార్ట్ కాదు.
1: It is not the physical heart.
0: ఫిజికల్ హార్ట్ ఏమిటి? అది ఒక మ్యాటర్.
1: The physical heart is only matter.
0: కానీ దీనివల్ల మనకు అన్ని ప్రమాదం లేదు, కానీ ఏ సుఖం లేదు.
1: The physical heart will put you to all sorts of dangers. There is no benefit out of this.
0: అది సరైనటువంటి పని చేస్తుంటే మనం ఎంతైనా బాగుపడతాం.
1: In fact, if you exercise from the point of the self, you will be exemplary.
0: చదివిన మహనీయులందరూ కూడాను ఎంతనో ప్రాక్టికల్లో పెట్టి దాన్ని ఆదర్శంగా ఇతరులకు నిరూపిస్తున్నారు.
1: All noble souls, after acquiring knowledge of very high standard, by their practice, they have set ideals to society.
0: ఈ ఐడియల్గా లేనటువంటి యొక్క ఇది మన ప్రాక్టీస్ అంతా కూడాను ప్రయోజనం లేదు.
1: If you are not ideal in your conduct, if you have not put forward them into your daily practical life, all this education is useless.
0: నాకు నిజంగా ఎక్కడైనా పోయి మాట్లాడాలంటే నాకు చాలా సిగ్గేస్తుంది.
1: Bhagavan does not wish to speak wherever he goes, whenever he was requested to speak.
0: కనుక మనం చెప్పినది కాదు ప్రధానం, చేసినదే ప్రధానం.
1: It is not what you speak that is important, it is what you do is most important.
0: కనుక నాకు ఎక్కడ పోయినప్పటికీ వాడు చక్కగా మంచి నడవడికలో ఉంటే అది నాకు చాలా ఆనందము.
1: Bhagavan will be extremely happy if he finds people who practice all these ideals.
0: Kaluka, happiness is union with God.
1: True happiness is the union with God.
0: Kaluka, manamanta kudanu kevalamu manavalam kadu.
1: We are not simply humans.
0: Andaru divinity.
1: All are essentially divine.
0: Ee divinity ni manam cheyalanukunte mottamota practical ga undali.
1: In order to attain divinity, one has to be practical and practice the ideal.
0: Ee practical lopala manam dani anubhavinchali.
1: It is only in the practical life we have to experience.
0: Aanandinchali.
1: And we should attain bliss.
0: Ee sati manavuniki untundi yokka sahaja chari.
1: In fact, this blissful nature is that quite natural gifted to man.
0: Natural dani manam odalipetti manam artificial dani enduku pettukovali.
1: We have given up this natural blissful state given to us, gifted to us, but we run after that which is artificial.
0: ఏ కాలేజీలో చూసినా, ఏ స్కూల్లో చూసినా కానీ ప్రాక్టికల్ అనేటువంటిది జీరో.
1: యు గో టు ఎనీ స్కూల్ ఆర్ ఎ కాలేజ్, దేర్ ఇస్ నథింగ్ లైక్ ప్రాక్టికల్ లైఫ్.
0: ఇతరులకు దీన్ని చెప్పవచ్చు, బోధించవచ్చు.
1: యు కెన్ టీచ్ అదర్స్.
0: మనం ఒక గ్రంథం వారి తయారైపోతున్నాము.
1: Our life has become a sort of a book.
0: ఈ బుక్ మాదిరి ఉండేటువంటి ఒక ఇది దేహాన్ని ఏ విధంగా చేసుకోవాలి?
1: Out of this book, how to learn, how to be practical.
0: ప్రతి ఒక్కటి కూడా మానవుని యొక్క విద్యను హృదయం నుంచి ఆవిర్భవిస్తుంటాయి.
1: In fact, the true learning comes out of one's own heart, hridaya.
0: మన యొక్క జీవితమైనటువంటిది మొట్టమొదటి హార్ట్ తో పుట్టుతుంది.
1: In fact, the life begins with the heart.
0: బిడ్డ పుట్టిన సమయమే హార్ట్ ఆడుతుందా లేదా అది మొట్టమొదటి చూస్తారు.
1: The moment child is born, the people will be attentive, will be noticing the heart beat of the child.
0: కనుక మనం హార్ట్ ని ఆధారంగా తీసుకోవాలి.
1: Therefore, we should rely on the heart.
0: హార్ట్ అంటే ఏమిటంటే ఫిజికల్ హార్ట్ కాదు.
1: It is not the physical heart.
0: ఇది కాన్షియస్నెస్ అంటారు.
1: The true heart is consciousness. Consciousness.
0: కనుక మొట్టమొదటి మనము హృదయాన్ని చక్కగా పెట్టుకోవాలి.
1: Therefore, we should keep this consciousness in the correct form.
0: అదే మనం ప్రధానంగా తీసుకోవాలి.
1: This should be the main factor.
0: ప్రేమతో బోధించినటువంటి యొక్క ఇది సంపూర్ణమైనటువంటి ఆనందాన్ని అందిస్తుంది.
1: That act which is done with all the love will give you total
0: bliss.
1: And in fact, the bliss is present in everybody. But one is not aware of the bliss within. Therefore, one should be aware of the bliss of one's own self.
0: Nityanandam.
1: The eternal bliss,
0: Parama Sukham,
1: is supreme happiness,
0: Kevalam Jnanamuktim,
1: is one of wisdom,
0: Dvandatitam,
1: non-dual.
0: Ee Dvandatitanga untundali.
1: The true bliss is non-dual.
0: Manaki ekkada poyinappudiki dvandame.
1: And therefore you find this dual bliss everywhere if you want to see.
0: Kaani dvandam anetundi unnanta varaku manaku aanandame ledu.
1: So long there is duality, there is no bliss.
0: కనుక మొట్టమొదట ఇది యూనిటీగా ఉంటుండాలి.
1: Therefore we should understand the underlying unity.
0: ఈ యూనిటీని ప్యూరిటీగా తీసుకోవాలి.
1: This unity should take you to purity.
0: ఈ ప్యూరిటీ నుంచి డివినిటీ పోవాలి.
1: It is with this purity you can attain divinity.
0: యూనిటీ ప్యూరిటీ డివినిటీ.
1: యూనిటీ ప్యూరిటీ డివినిటీ.
0: ఈ మూడింటి ఎందుకు కూడా నువ్వు జీవితం గడిపినటువంటి వాడే నిజమైన మానవుడు.
1: You are a true human. If you have got this three-dimensional view of unity, purity and divinity.
0: కేవలము ఈ మూడు కూడాను పశుపక్షి మృగాదులు కూడాను ఆనందిస్తున్నాయి.
1: In fact, we find the blissful state enjoyed by all animals, birds and beasts.
0: మొట్టమొదటి నీవు యూనిటీగా ఉండు.
1: Therefore, first, let be there the purity first.
0: నీ పంచేంద్రియములు కూడాను ఏకంగా చేయి.
1: Let all the five senses be unified.
0: అది ఏ ధ్యానం అంటారు.
1: And this what is called meditation.
0: Kanuka mottamotta manamu unity pechukovali.
1: And we have to foster unity.
0: Manam andarukunu oka annadamlo vale akachellinte vale manu jeevinchali.
1: We should lead our lives considering everyone as brothers and sisters.
0: Kani antuntaru brothers and sisters ani ekkadina meeting lo vachinappudu matram brothers and sisters antaru.
1: But at every meeting you find this people addressing you as brothers and sisters.
0: కానీ ఆ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ లోపల ఐకమత్యం ఉందా?
1: But do you find unity among brothers and sisters?
0: ఎక్కడా లేదు.
1: No unity anywhere.
0: యూనిటీ ఉండినప్పుడే అందులో ఉన్నటువంటి ఆనందము.
1: The true bliss can be attained where there is unity.
0: మన జీవితమే ఒక చెట్టు.
1: In fact, the human life is a tree.
0: ఈ కొమ్మలు రెమ్మలు ఇవన్నీ కూడా మన బంధుత్వాలే.
1: All the branches and sub-branches are our relations.
0: దైవ చింతనే మన యొక్క దీంట్లోని ఫ్లేవర్స్.
1: అండ్ ద కాన్స్టెంట్ థాట్ ఆఫ్ గాడ్
0: ఆ ఫ్లేవర్స్ నుంచినే ఆనందము అనేటువంటి వ్యక్తం చిక్కుతుంది.
1: అవుట్ ఆఫ్ దిస్ ఫ్లవర్ ఓన్లీ యు గెట్ ద ఫ్రూట్ అల్టిమేట్లీ ద బ్లిస్.
0: ఆనందమే మన ఫలం.
1: Therefore, bliss is the fruit of life.
0: ఆనందం అనేటువంటిది లేకుండా ఈ ఫలం పుట్టి ప్రయోజనం ఏమిటి?
1: Without this bliss, what is the use of any fruit?
0: కనుక విద్యార్థుల
1: స్టూడెంట్స్
0: మీరు ప్రాపంచికమైన చదువు చదవచ్చు.
1: యు కెన్ సర్టన్లీ అక్వైర్ సెక్యులర్ నాలెడ్జ్.
0: ఇది భౌతికమైన విద్య.
1: ఇట్స్ ఆల్ ఫిజికల్ నాలెడ్జ్.
0: కానీ దానిని ఆధారం చేసుకుని అంతర్ముఖమైనటువంటి విద్యకు మనం ప్రయత్నం చేయాలి.
1: బేసింగ్ ఆన్ ది సెక్యులర్ నాలెడ్జ్ వన్ షుడ్ టర్న్ ఇన్ వర్డ్ అండ్ అక్వైర్ స్పిరిచువల్ నాలెడ్జ్.
0: ఈ స్పిరిచువల్ నాలెడ్జ్ పోయినప్పుడే మనకు అన్ని విధాల శాంతి చేరుతుంది.
1: యూ విల్ బి పీస్ఫుల్ when only you get spiritual knowledge.
0: ప్రేమ స్వరూపులారా.
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీలో ప్రధానమైనటువంటి విద్య ప్రేమనే.
1: ద మెయిన్ ఎడ్యుకేషన్, ద సెంట్రల్ పాయింట్ ఈజ్ లవ్.
0: ఆ ప్రేమనైనటువంటి విద్య నేర్చినప్పుడు అది కేవలం ఒక ఆర్టిఫిషియల్.
1: ఎనీ ఎడ్యుకేషన్ అక్వైర్డ్ వితౌట్ లవ్ ఈజ్ జస్ట్ ఆర్టిఫిషియల్.
0: కనుక మొట్టమొదటి ఈ ప్రేమను ఒక విధంగా పెంచుకోవాలి.
1: Therefore, we have to develop, cultivate.
0: దేహములు వేరు వేరైనప్పటికి దేహి ఒక్కడే.
1: There may be many bodies, but the indweller is only one.
0: కనుకనే ఫండమెంటల్ దీన్ని మనం భద్రంగా పెట్టుకోవాలి.
1: Therefore, that indweller being common in everyone is the fundamental principle.
0: ఆ ఫండమెంటల్ ప్రిన్సిపల్ మనం పెట్టుకున్నప్పుడే మనకు తగినటువంటి ఆనందం మనకు లభిస్తుంది.
1: You will be certainly blissful if only you understand this fundamental principle.
0: ఇప్పుడు చూడండి, ఇంతమంది ఇక్కడ ఈ హాల్లో కూర్చున్నారు.
1: సో మెనీ అసెంబ్ల్డ్ ఇన్ దిస్ హాల్.
0: ఈ హాల్లో ఇంతమంది కూర్చున్నప్పటికీ అందరి దృష్టి దేహం పైన పోతుంటారు.
1: మెనీ మెనీ పీపుల్ హావ్ అసెంబ్ల్డ్ హియర్, బట్ ఆల్ అవర్ కాన్సన్ట్రేటెడ్ అటెన్షన్ ఈజ్ ఆన్ స్వామి.
0: ఒకటే,
1: బట్ ఓన్లీ వన్ వ్యూ, వన్ సెంటర్.
0: అదే భగవత్ చింతన.
1: దట్స్ వాట్ ఈస్ కాల్డ్ థింకింగ్ ఆఫ్ గాడ్.
0: పదిహేను నెంబర్ల నుండి పస్తుంటి వారికి మంచి భోజనం లభించినట్టు.
1: ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ఎ పర్సన్ హూ హాస్ బీన్ ఫాస్టింగ్ ఫర్ ద లాస్ట్ 10 డేస్, వెన్ హీ జస్ట్ కమ్స్ అక్రాస్ ఎ బ్యాంక్వెట్, హౌ డస్ హీ ఫీల్?
0: తినలేనటువంటి వారికి తిండి చూపించాలి.
1: యూ షుడ్ ఫీడ్ దోస్ హూ ఆర్ హంగ్రీ.
0: ఈ విధమైనటువంటి ఒక మనం ఇతరులకు సహాయం చేసినప్పుడే అప్పుడు అది డివినిటీ అవుతుంది.
1: The divinity can be attained by serving others.
0: చెరువు బావుల నీరు కరవైనప్పుడు వరుసగా వర్షంబు కురిచినట్టు.
1: ఇట్ ఈస్ సంథింగ్ లైక్ వెన్ ఆల్ ద వెల్స్, వెన్ ఆల్ ద రివర్స్, లేక్స్ ఆర్ ఎంప్టీ అండ్ డ్రై. సపోజింగ్ యూ ఫైండ్ ఎ డౌన్ పోర్ ఆఫ్ రెయిన్, హౌ హ్యాపీ యూ విల్ బి.
0: ఈ విధమైనటువంటి ఏది దీనికి ఇంపార్టెంట్ దాన్ని మనం చూసుకోవాలి.
1: Therefore, we should consider what is most important.
0: Kaliga jeevitam anetvantidi chaala viluvainatvantidi.
1: Human life is highly valuable.
0: Ee naadu manava jeevitanni mruga jeevitam ga gaduputhunnaru.
1: But we spend the human life in a meaningless way.
0: Kaliga indulo em maatram artham ledhu.
1: There is no meaning in spending this useless life.
0: Vidyarthulara,
1: students,
0: meeru vidyarthulu,
1: you are students.
0: Vidyanu meeru artham cheyali.
1: Naturally, you have got to learn, study.
0: కాని విద్యను మాత్రం అర్థం చేసుకోలేకుండా కేవలం పుస్తకాలు చదివినటువంటి వచ్చిన ప్రయోజనం ఏమిటి?
1: Without getting the essence, the depth of knowledge, there is no use in just going through the books.
0: కనుక మీరు ప్రతి ఒక్కదానికి ఉన్నటువంటి ఒక ఫండమెంటల్ దీన్ని మీరు ప్రధానంగా పెట్టుకోవాలి.
1: We should understand the fundamental principle in every book, its profundity and its depth.
0: ఇంతమంది ప్రజలు ఉంటున్నప్పటికీ అందరి యందు ఒకే ప్రాణమే.
1: Though there are so many assembled here, many many here, but life is one.
0: కనుక మీరు మొట్టమొదటి అందరి యందు ఉన్నటువంటి ఒక దైవత్వాన్ని, దివినిటీని మీరు గుర్తించాలి.
1: Therefore, you must recognize the basic factor of divinity present in everyone.
0: అదే నీది మొట్టమొదటి దేహం.
1: That is the chief objective.
0: దాన్ని ఆధారంగా తీసుకుని,
1: రిలయింగ్ ఆన్ దిస్,
0: మిగిలినటువంటి అంత కూడా ఆధేయంగా పెట్టుకుని,
1: ద రెస్ట్ ఆఫ్ థింగ్స్ కెన్ బి టేకెన్ అప్.
0: ఆధేయము ఆధారము రెండింటి యొక్క తీర్ని తీసుకుంటే ఆత్మతత్వం మనకు వస్తుంది.
1: దేర్ఫోర్ దట్ విచ్ ఇస్ ది ఫౌండేషన్ అండ్ ద రెస్ట్ ఆఫ్ ది ఎక్విజిషన్ ఆఫ్ నాలెడ్జ్ విల్ టేక్ కేర్ ఆఫ్ దెమ్ సెల్ఫ్.
0: కానీ ఆత్మను అందరూ చూడవచ్చు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ వన్ కెన్ విజువలైజ్ ద సెల్ఫ్.
0: ఆత్మ చూడలేనటువంటి మానవుడు జగత్తులో లేడు.
1: In this world, we can say there is no one who cannot experience the self.
0: ఎలుకలు కూడాను తన పిల్లలు ఏమైనా ఎక్కడ ఉంటుంటే దానిపై అంత మనసు పెట్టుకుని పోతుంటుంది.
1: Even rats also will have this sense of awareness to find out its young one.
0: దోమలు మొదలుకొని చీమలు మొదలుకొని ఇది ఆత్మ విద్యనే నేర్చుకుంటుంటాయి.
1: Right from mosquito or an ant, there is this awareness.
0: కానీ అవి భాషతో చెప్పలేవు.
1: But they cannot express verbally.
0: Pravartanta suktungadi.
1: You find them in their behavior.
0: Vijanga, meeru vichari chestunte inta pedda pedda grandhalanta chadivaru.
1: You have gone through big books so many.
0: Kaani indulo meeru nerchukovali anatundi emti?
1: What is it you have exactly learned?
0: కఠినత్వమే నేర్చుకుంటున్నారు.
1: You have become stone hearted, so harsh.
0: Hard. హార్డ్గా ఉండేటువంటి హార్ట్ వల్ల మనకేమి చిక్కుతుంది?
1: విత్ దట్ స్టోనీ హార్ట్, హార్ష్ హార్ట్, వాట్ ఇస్ ది యూజ్?
0: కనుకనే మనము మొట్టమొదటి దాన్ని మనము ప్రేమించాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ బిగిన్ విత్ లవ్.
0: ప్రేమ ఒకటి ఉంటుంటే ఎందరితోనైనా మనం స్నేహం చేసుకోవచ్చు.
1: విత్ దిస్ బేసిక్ లవ్ యూ కెన్ బి ఫ్రెండ్లీ విత్ ఎవ్రీవన్.
0: కానీ ప్రేమ లేకుండా ఎందరితో మనం మాట్లాడినప్పటికీ ఇది కేవలం ఆర్టిఫిషియల్ గా సౌండ్ అవుతుంది.
1: Without inherent love, even if you develop friendships, it all amounts to artificiality.
0: కనుక మీరందరూ కూడాను ప్రేమను పెంచుకోండి.
1: Therefore, all of you develop love.
0: మేమందరూ ఒక కాలేజీలో చదివేటువంటి వాళ్ళము.
1: We are all studying in one college.
0: కానీ ఆ ఒక్కటే మనందరి ప్రాణము.
1: And that college is our life.
0: ప్రేమ లేకుండా మనం ఉండి ప్రయోజనం లేదు.
1: Without love, life is meaningless.
0: నీవు నీ పక్కన వాడిని ప్రేమించు.
1: Love your neighbor.
0: ఆ పక్కన వాడి ఇంకొకరి పక్కన ప్రేమించాలి.
1: And there will be love spreading in the neighborhood.
0: ఈ విధంగా ఒకదానికి వెళ్తే ప్రేమను పెంచుకుంటూ పోవాలి.
1: Like this, when you go on expanding love, you can grow more and more.
0: కనుక మనలో ఏమాత్రమే ద్వేషం అనేటువంటిది ఉండకూడదు.
1: There should not be any hatred in us.
0: కనుక మీరందరూ కూడాను అనంతముల వలె అకశల్యుల వలె ఒకరికొకరు కలిసిమెలిసి మెలగాలి.
1: Therefore, you should mingle among yourselves as brothers and sisters.
0: Kani brothers brothers antuntaru, sisters sisters antaru, sisters ku sisters ku, brothers ku brothers ku ladai jarugutuntari.
1: But we find a conflict, an infighting among brothers and sisters too.
0: Kalu ee undi prayojanam ledu.
1: With us all this controversy and conflict, there's no use.
0: Ekkada unnadu brother?
1: Where are brothers? Where is this brotherhood?
0: Aa brother nenu, nene brother.
1: In fact, the brother whom you call is verily yourself.
0: ఆ ఒక్క ప్రేమ భావం ఒకటి పెంచుకుంటే అందరూ సరిపోతారు.
1: If you have got this feeling of love, naturally you can understand the oneness.
0: కానీ ఇప్పుడు ఆ లవ్ను చాలా చెడ్డగా మార్చుకుంటున్నారు.
1: But this love is diverted and perverted.
0: ఈ ప్రేమను ప్రేమగానే తీసుకోవాలి మనం.
1: We should consider the basic love as love itself.
0: ఈ ప్రేమను ప్రేమగా తీసుకున్నప్పుడే మనం అందరూ కూడా ఒక్కటవుతాం.
1: When there is love to love, we will all be one.
0: సహస్రశీర్ష పురుషః సహస్రాక్ష సహస్రపాద్.
1: God has several hands, several feet, several eyes and ears spread all over the universe.
0: కానీ అన్నిటి అందు ఉన్నటువంటిది ఒక్కటే.
1: But there is only one that is common.
0: ఈ హస్తంలో చూస్తే ఐదు వేళ్ళు ఉన్నాయి. హస్తంలో చూస్తే ఐదు వేళ్ళు ఉన్నాయి.
1: హ్యాండ్ షోస్ ఫైవ్ ఫింగర్స్.
0: కానీ ఏ ఏ ఫింగర్ కు ఏదేది అవసరమో అదే దానికి అవసరము.
1: ఈచ్ ఫింగర్ హ్యాస్ గాట్ ఇట్ స్పెసిఫిక్ డ్యూటీ.
0: ఐదు వేలుగా మీరు భావిస్తున్నారు. కాదు కాదు, ఐదు చేతి ఒక్కటే.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ కెన్ ఫీల్ దట్ ఫైవ్ ఫింగర్స్ ఆర్ సెపరేట్ డిఫరెంట్. ఇన్ ఫ్యాక్ట్ దే ఆర్ వన్.
0: ఒకనాడు ఐదు కూడా కొట్లాడకపోతే.
1: వన్ డే ఆల్ ది ఫైవ్ ఫింగర్స్ స్టార్టెడ్ ఫైటింగ్ విత్ ఈచ్ అదర్.
0: ఎవరు మనలో పెద్దవారు?
1: హూ ఇస్ గ్రేటెస్ట్ అమంగ్?
0: ఎవరు మనలో మంచివారు?
1: హూ ఇస్ గుడ్ అమంగ్?
0: చెప్తే అప్పుడు చెప్పింది బొట్టలు లేదు.
1: నేను
0: మీ అందరికంటే కూడా ఒక గొప్పవాడిని.
1: ఐఎమ్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్.
0: నేను చాలా ప్రధానుని.
1: ఐఎమ్ చీఫ్.
0: లావులో కానీ తెలుగులో కానీ నేను లేకుండా వెళ్ళిపోతే మీరు ఎవరు ఏ పని చేయలేరు అన్నారు.
1: ఏదర్ ఇన్ ఇంటెలిజెన్స్ ఆర్ ఇన్ రైటింగ్, వితౌట్ మీ యూ కెనాట్ డూ ఎనీథింగ్. Therefore, I am most important.
0: Tachana ee reel navindata.
1: And then the pointing finger got up.
0: Ayyo, bottle reel, nuvu em pan chestavu? Nene ki lekapothe palani vaaru veeru, palani vaaru vaaru, palani vaaru vaaru ani nen cheppukunda pothe nuvu em pani cheyalevu annadu.
1: The pointing finger went on speaking like this, without me, who is going to direct you?
0: Nenu pedda vaadine annadu.
1: Therefore, I direct you towards everybody you want to know. So, I am chief. Then says the third finger.
0: Yenta me haasyanga maatladutunnaru. Mee aidu lopala nene peddavaadini.
1: You all seem to talk ridiculous way. I am greatest among you.
0: Iddu oka vaipula, iddu oka vaipula. Veetu me naluguru kudanu naa ADC ve.
1: And after all, two of you on one side, the remaining two fingers on the other side are like ADCs.
0: కాబట్టి నేనే గొప్ప అన్నారు.
1: Therefore, I am greatest.
0: అప్పుడు నాలుగో వేలు చెప్తుంది.
1: అండ్ ఫోర్త్ ఫింగర్ స్టార్టెడ్ సేయింగ్,
0: అయ్యా ఇది కేవలం హాస్యాస్పదంగా ఉంటుండాలి. ఏ యొక్క వజ్రవేడి వారికి ఓ మీద పుష్యరాగములు చూసినప్పటికీ మొట్టమొదటి నాకే పెడతారు కానీ ఇంకెవరికి పెట్టరు.
1: The fourth finger went on saying, what is it that you are talking? It all seems to be funny. His only ring is given decorated to this ring finger. Therefore, I am greatest. No matter that. Therefore, I am the chief greatest of all. Then comes the little finger.
0: Ayya, ఎవరికైనా నేను బుద్ధి చెప్పాలనుకుంటే మొట్టమొదటి నేను ముందు పోతున్నాను సైన్యాధిపతిగా.
1: ఇఫ్ ఎనీ లెసన్ ఈస్ టు బి టాట్ టు ఎనీబడి, ద లిటిల్ ఫింగర్ కమ్స్ ఫస్ట్. ఐ ఓన్లీ టెల్ పీపుల్
0: ఐఎమ్ లీడర్,
1: ఐఎమ్ ద లీడర్, సేస్ ద లిటిల్ ఫింగర్.
0: కాబట్టి నేను లేకుండా పోతే మీరు ఎవరు నన్ను ఫాలో చేయలేరు.
1: వితౌట్ మై లీడర్షిప్ నన్ కెన్ ఫాలో.
0: కరెక్ట్ కాబట్టి హృదయం చెప్పిందట పిచ్చివారు, ఐదు మంది చేతనే ఐదు గుణములు వస్తున్నాయి, ఐదు విధమైనటువంటి గుణములే మానవుని విలువలు.
1: అండ్ అల్టిమేట్లీ ది హార్ట్ సెడ్, యూ సీమ్ టు మ్యాడ్ క్యాప్స్, ఆల్ ది ఫైవ్ ఫింగర్స్ ఆర్ సేమ్ విత్ ఆల్ ది ఫైవ్ ఫంక్షనరీస్ అరౌండ్ విత్ ఆల్ దిస్ ఫైవ్ సెన్సెస్ అండ్ ఫైవ్ స్పిరిట్స్.
0: అప్పుడు ఈ ఐదు కూడా తల ఉంచుకుని పోయినాయి.
1: దెన్ ఆల్ ది ఫైవ్ ఫింగర్స్ బెంట్ దేర్ హెడ్ ఇన్ షేమ్.
0: ఈ విధంగా విచారం చేస్తే అన్నిటికంటే గొప్పది ఏమిటంటే హృదయమే.
1: Therefore, if you investigate, you will understand.
0: Manasu, buddhi, chittamu, ahankaramu, ivanni kuda kevalamu dee angamule tappa veru kaadu.
1: The ego and the jealousy and the pride are all associated with the exterior.
0: Kanuka evariki vaane goppa.
1: So everyone is great in his own way.
0: Kanuka meerandaru kuda evariki vaane vaane goppa gaane anukoni oka kaalamlo vyaktam cheyagandi.
1: But don't go by this greatness and feel egoistic.
0: అందరు కలిసి ఏకంగా ఉంటుంది.
1: ఆల్ ఆఫ్ యూ స్టాండ్ యునైటెడ్.
0: ఎవరు ఏ విధమైనటువంటి దీంట్లో వచ్చినప్పటికీ మీరందరూ ఏకమైపోయి వాడిని ఖండించాలి.
1: ఇఫ్ దేర్ ఇస్ ఎనీథింగ్ గోస్ రాంగ్, ఆల్ ఆఫ్ యూ షుడ్ స్టాండ్ యునైటెడ్ అండ్ చెక్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మన జీవితంలో మనకు ఎన్నో ఆదర్శాలు అంటూ ఉంటున్నాయి.
1: ఇన్ లైఫ్ దెన్ వీ హ్యావ్ సో మెనీ ఐడియల్స్ టు ఫాలో.
0: ఆ ఐడియాస్ అంతా కూడా మనలో ఉన్నటువంటి ఐడియాస్ ను పుస్తకాల్లో చదివేసేసి అందరూ పుస్తకంలో వచ్చింది ఈ ఐడియాస్ అని చెప్పుకుంటున్నాం.
1: బట్ ఇన్ ఫ్యాక్ట్ దీస్ ఐడియల్స్ ఆర్ విత్ ఇన్ ఎవ్రీబడి, బట్ వీ రీడ్ అబౌట్ దీస్ ఐడియల్స్ ఫ్రమ్ బుక్స్.
0: కనుక ప్రతి ఒక్కరి ఎందుకు ఐ సమంగా ఉంటుండాలి.
1: ఎవ్రీవన్ సేస్ ఐ, దిస్ ఐనెస్ ఇస్ కామన్.
0: ఎవరు సాయిబాబా అంటే ఐ అంటారు.
1: If you say, who is Sai Baba? You get the response, I.
0: Who is the Vice Chancellor?
1: Who is the Vice Chancellor?
0: The Vice Chancellor.
1: He will say, I am the Vice Chancellor.
0: That is the
1: pointing finger. Therefore, it is one that points out. Therefore, we should also be one pointed.
0: What is Atma?
1: In fact, the self, Atma, is uniform, same in everyone.
0: Ekam eva adhitiyam brahma.
1: It is only one, not two, the one without the second.
0: Ajatvikanga meeru paikkolakkaledu.
1: You don't expect to grow to heights.
0: Ajatvikamaneya kevalam ane andu unnatundi tattvame.
1: Therefore, spirituality means to know your own true nature.
0: Ninnu chusukoni ahankara padutunnavu.
1: In fact, you go by the external form.
0: ఈ అహంకారం చేత మనం ఏమి తెలుసుకోలేము.
1: And you are egoistic. With this ego, you cannot expect.
0: మనం అందరం ఒక్కటే.
1: We are all one.
0: అందరి యందు ఉన్నటువంటి ఆత్మనే అది ఒక్కటే.
1: In fact, the self, Atma, is uniform, same in everyone.
0: ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ.
1: It is only one.

0: అందరూ ఒక్కటే,
1: విఆర్ ఆల్ వన్
0: అని అనుకుంటే అప్పుడు అందరి క్షేమము నీ క్షేమంగానే ఉంటుంటుంది.
1: యూ విల్ కన్సిడర్ ఎవ్రీబడీస్ వెల్ఫేర్ అండ్ ప్రాస్పెరిటీ యాజ్ యువర్ ఓన్.
0: ఆ విధమైనటువంటి ఏకత్వాన్ని మనం పుచ్చుకోవాలి.
1: వీ షుడ్ హ్యావ్ దిస్ సార్ట్ ఆఫ్ యూనిటీ.
0: ఈ యూనిటీ ఉన్నప్పుడే మనము ప్యూరిటీ వస్తుంది.
1: అవుట్ ఆఫ్ దిస్ యూనిటీ ఓన్లీ యూ కెన్ ఎక్స్పెక్ట్ ప్యూరిటీ.
0: ఈ ప్యూరిటీ ఉంటే డివినిటీ బయలుదేరుతుంది.
1: విత్ దిస్ ప్యూరిటీ యూ కెన్ అటైన్ డివినిటీ.
0: ఆ యూనిటీ వచ్చేంత వరకు డివినిటీ మన నుంచి బయటకు రాలేదు.
1: అంటిల్ దేర్ ఇస్ యూనిటీ ది హార్మనీ యూ కెనాట్ ఎక్స్పెక్ట్ ది మేనిఫెస్టేషన్ ఆఫ్ ది డివినిటీ.
0: కనుక మనం ప్యూరిటీ కావాలంటే మొట్టమొదటి ఏకం కావాలి.
1: దేర్ఫోర్ టు హ్యావ్ దిస్ ప్యూరిటీ దేర్ షుడ్ బి యూనిటీ టు బిగిన్ విత్.
0: వేదం అదే చెప్పింది, కలిసిమెలిసి తిరుగుదాము.
1: ఇట్ ఈస్ వేదిక్ డిక్టమ్ దట్ సేస్ లెట్స్ మింగిల్ టుగెదర్.
0: కలిసిమెలిసి మెలుగుదాము.
1: లెట్స్ మూవ్ టుగెదర్.
0: కలిసిమెలిసి తెలుసుకున్న తెలివిని పోషించుదాము.
1: లెట్ అస్ గ్రో ఇన్ ఇంటెలిజెన్స్ హ్యావింగ్ లెర్న్డ్ టుగెదర్.
0: ఇది మనం చెప్పేటువంటి వేదవాక్కు.
1: దిస్ ఇస్ వేదిక్ డిక్టమ్.
0: అందరూ కలిసిమెలిసి ఉండాలి.
1: ఆల్ షుడ్ మింగిల్ టుగెదర్.
0: కలిసిమెలిసి చదవాలి.
1: దే షుడ్ లెర్న్ టుగెదర్.
0: నీ పుస్తకం ఇంకోరికి ఇవ్వవు, ఇంకోరి పుస్తకం నువ్వు తీసుకోవు, ఈ విధంగా ఉంటుంటే అది ఎట్ అవుతుంది?
1: యు ఆర్ నాట్ ప్రిపేర్ టు షేర్ విత్ ఈచ్ అదర్, దెన్ హౌ డు యూ ఎక్స్పెక్ట్ ది అల్టిమేట్?
0: కనుక అందరూ ఏకం కావాలి.
1: సో ఆల్ షుడ్ స్టాండ్ యునైటెడ్.
0: అప్పుడే ఆనందం బయలుదేరుతుంది.
1: దెన్ ఓన్లీ యుల్ ఫీల్ బ్లిస్ఫుల్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీరు నేర్చుకోవాల్సినటువంటిది ఒక్కటే ఒకటి.
1: దేర్ ఓన్లీ వన్ థింగ్ దట్ యూ షుడ్ లెర్న్. నో,
0: ప్రేమను పెంచుకోండి.
1: డెవలప్ లవ్ ఫండమెంటలీ.
0: ఆ ప్రేమ అనేటువంటిది నీ దగ్గర ఉన్నది, ఎదుటి వాళ్ళ దగ్గర ఉన్నది.
1: దిస్ లవ్ ఈజ్ విత్ ఇన్ యూ అండ్ ఆల్సో ఇన్ ఎవ్రీబడి.
0: అందరి ఎందు ఉన్నటువంటి ప్రేమనే నా ఎందు కూడా ఉన్నది.
1: ద లవ్ విచ్ ఇస్ స్ప్రెడ్ ఇన్ ఎవ్రీ వన్ ఈస్ ప్రెసెంట్ ఇన్ మీ.
0: నేను అందరి ప్రేమను నేను చూస్తున్నానే కానీ నా ప్రేమను నేను చూచు.
1: భగవాన్ వాచెస్ ది లవ్ ఇన్ ఎవ్రీబడి.
0: కనుక నాకు వారందరూ ఒకటే.
1: దేర్ఫోర్ వి ఆర్ ఆల్ వన్ బేసికలీ బీయింగ్.
0: మీరందరూ కూడా అదే భావంతోనే మెలగండి.
1: విత్ దిస్ ఫీలింగ్స్ ఆఫ్ లవ్ వి షుడ్ మింగిల్ ఈచ్ అదర్.
0: కానీ పూజలు పూజలు పూజలు అనుకుంటారు.
1: We worship and worship.
0: నీలో ఉన్నటువంటి నిన్ను నీవు ప్రేమించుకో.
1: ఫస్ట్ లవ్ యువర్ సెల్ఫ్.
0: అది ప్రేమించుకోకుండా అందరూ దేవుడే అని అనుకుంటే అది ప్రయోజనం లేదు.
1: యూ హ్యావ్ నో రెస్పెక్ట్ ఇన్ లవ్ ఫర్ యువర్ సెల్ఫ్ బట్ వీ సే ఆల్ ఆర్ గాడ్స్ డివైన్.
0: ఆల్ ఆర్ వన్.
1: ఆల్ ఆర్ వన్ ఇన్ ఫ్యాక్ట్.
0: బీ అలైక్ టు ఎవరీ వన్.
1: బీ అలైక్ టు ఎవ్రీ వన్.
0: ఇదే నేర్చుకోవాల్సింది మీరు.
1: దిస్ ఈస్ ద లెసన్ దట్ యువర్ టు లెర్న్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: చదివే చదువుతున్నారు.
1: యూ స్టడీ నో డౌట్.
0: కానీ ఈ చదివే దాంట్లో కూడా ఏకత్వాన్ని బోధించుకొని చదవండి.
1: అండ్ యూ షుడ్ హ్యావ్ ది సింగిల్ పాయింటెడ్ అటెన్షన్ ఆన్ వన్నెస్.
0: అప్పుడే నీకు అన్నింటికీ ఎందుకు ఒకటి అవుతుంది.
1: దెన్ ఓన్లీ యూ విల్ ఫైండ్ యూనిటీ అండ్ పర్ఫెక్ట్.
0: నవగ్రహాలు పూజిస్తున్నాం మనం ఇప్పుడు. నవగ్రహాలు,
1: వీ స్పీక్ ఆఫ్ 9 ప్లానెట్స్. ప్లానెట్స్
0: ఆ 9-10 లోపలనే ఏకత్వం ఉంటుంది. ఇవన్నీ చేరి ఒక రింగుగా తయారవుతుంది.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఆల్ ద 9 ప్లానెట్స్ వర్క్ ఇన్ పర్ఫెక్ట్ హార్మనీ అండ్ టోటల్ యూనిసన్. లైక్ వైజ్ దర్ యూనిటీ అమంగ్ యూ.
0: చూడు, ఇన్ని రేఖలు చేరి ఈ గులాబీ అయిపోయింది.
1: ఆల్ ద పెటల్స్ హియర్ మేడ్ దిస్ ఫ్లవర్.
0: కానీ ఇది ఒకటి తీసి పెట్టేసేస్తే ఏమీ ఉండదు ఇక్కడ.
1: ఇఫ్ యూ సపరేట్ అవుట్ పెటల్స్ యూ డోంట్ గెట్ ద ఫ్లవర్.
0: కనుకనే మన హృదయం అనేటువంటిది అదే ఫ్లవర్.
1: అవర్ హ్యూమన్ హార్ట్ ఈస్ ద ఫ్లవర్.
0: అదే మన గులాబీ పుష్పము.
1: దట్ ఈస్ ఎ రోజ్ ఫ్లవర్.
0: కానీ ఈ రోజ్ ఫ్లవర్ లోపల కొంచెం దినాలు గడిచిందంటే ఒకటి ఒకటి ఒకటి ఒకటి అంత రాలిపోతుంది.
1: యాజ్ ది టైమ్ పాసెస్ బై ద పెటల్స్ విదర్.
0: కనుక దీన్ని మనం ఒకటిగా పెట్టుకోవాలంటే అన్నింటినీ ఏకంగా చేసుకోవాలి.
1: యు సీ ద ఫ్లవర్, ఆల్ పెటల్స్ షుడ్ బి యునైటెడ్ టుగెదర్. వాచ్ దిస్.
0: ఇది 9 రత్నాలు.
1: దిస్ రింగ్ హ్యాస్ 9 జెమ్స్.
0: ఈ 9 చేతినే ఒక రింగ్ అయిపోయింది.
1: ఆల్ ద 9 జెమ్స్ మేడ్ వన్ రింగ్.
0: ఈ రింగు ఎక్కడ పోయినప్పటికీ ఎవరు పెట్టుకున్నప్పటికీ వాళ్లకు అన్ని నవగ్రహాలన్నీ వాళ్ళ వెంటనే ఉంటాయి.
1: ద వన్ హూ వేర్స్ దిస్ రింగ్ విత్ 9 జెమ్స్ హీ విల్ బి సేఫ్ అండ్ సెక్యూర్. 9 ప్లానెట్స్ విల్ బ్లెస్ హిమ్ వేర్ ఎవర్ హీ గోస్.
0: కనుకనే ఈ 9 ఏకం చేసుకున్నప్పుడే 20 యొక్క భద్రత వస్తుంది మనకు.

0: And you will have proper result of all your endeavors.
1: కనుక అందరూ ఐకమత్యంతో ఉండి తగినటువంటి విద్యను కలిపి ప్రపంచంలో బయలుదేరి ప్రపంచంలో వచ్చేటువంటి కష్టములకు నష్టములకు అన్నిటికీ మీరు ఆదుకునేటువంటి బలము సంపాదించాలి.
0: స్టాండ్ యునైటెడ్ స్టడీ లెర్న్ అండ్ యూ షుడ్ బి ఇన్ ఏ పొజిషన్ యాజ్ టు ప్రొటెక్ట్ ఎవ్రీబడి వేర్ ఎవర్ దేర్ ఇస్ ఎ ప్రాబ్లం ఇన్ సొసైటీ.
1: అతి ఏకత్వం ఉండేటువంటి చదువును చదవండి.
0: స్టడీ టు బి యునైటెడ్
1: ఫేమస్ రూప్ లేదా
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లా.
1: ఇప్పటికే కాలం అతీతమైపోయింది.
0: వీ హావ్ గాన్ బియాండ్ ద టైమ్.
1: కనుకనే ఈ టయాన్ని గడిచినటువంటి దాన్ని ఈ టైంలో ఏమేమి జరిగిందో అన్నీ మేము హృదయంలో ప్రింట్ చేసుకోండి.
0: ప్రిజర్వ్ ఆల్ దీస్ గుడ్ థింగ్స్ దట్ హావ్ బీన్ టోల్డ్ టు యూ.
1: అప్పుడే మీరు మంచి శాంతిని పొందుతారు, చదివినందుకు తగినటువంటి సార్థకత పొందుతారు.
0: దెన్ ఓన్లీ యూ విల్ అటైన్ యూ విల్ రియలైజ్ ది ఎయిమ్ అండ్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: అందరికీ నా ప్రేమ ఆశీర్వాదములు.
0: భగవాన్ బ్లెసెస్ ఆల్. హీ షవర్స్ హిస్ లవింగ్ బ్లెసింగ్స్ ఆన్ ఎవ్రీవన్.
1: మీరందరూ కూడా ఐకమత్యంగా ఆనందంగా కాలం గడుపుతూ తల్లిదండ్రులకు తగినటువంటి శాంతిని అందించండి.
0: యు బి యునైటెడ్ యు స్టడీ వెల్ యు బి హ్యాపీ అండ్ మేక్ యువర్ పేరెంట్స్ ఈక్వల్లీ హ్యాపీ బై సర్వింగ్.
1: మొట్టమొదట మీకు బాడీ ఇచ్చినది ఎవరో తల్లిదండ్రులు.
0: In fact, you have got this body because of your parents.
1: కనుక మొట్టమొదట మీ పేరెంట్స్ కు గ్రాటిట్యూడ్ చెప్పండి.
0: Therefore, you should express your gratitude to parents.
1: అప్పుడే మీకు చదువు సార్థకమవుతుంది.
0: Then only the essence of education is realized.
1: మనం చేస్తారా? ప్రేమముదిత మనసు కహో కామ రామ రామ కామ రామ రామ కామ రామ రామ శ్రీ రామ రామ.

Shri Rama Rama Rama. Rama Rama Rama.

0: ఎవడు నిరంతరము ప్రీతిపూర్వకము చే ప్రీతిపూర్వకంతో నన్ను భజించును అట్టివానికి నేను బుద్ధియోగమును అందిస్తాను అన్నాడు గీతాచార్యుడు.
1: గీతాచార్య హెస్ డిక్లర్డ్ దట్ హూసో ఎవర్ లవ్వింగ్లీ రిమెంబర్స్ అండ్ ప్రైజెస్ మీ వుడ్ బి గివన్ ది యోగా ఆఫ్ ఇంటెలిజెన్స్, బుద్ధి యోగం.
0: ఇంతియే కాజ్,
1: నాట్ మియర్లీ దిస్,
0: అతనిని నాతో చేర్చుకుంటానని కూడాను వాగ్దానం చేశాడు.
1: హీ హాజ్ ఆల్సో ప్రామిస్డ్ దట్ ఐ టేక్ హిమ్ విత్ ఇన్ మీ.
0: బుద్ధి యోగం అనగా ఆత్మ అనాత్మ వివేకమే.
1: బుద్ధి యోగం ఆర్ ది యోగా ఆఫ్ ఇంటెలిజెన్స్ రెఫర్స్ టు డిస్క్రిమినేషన్ విచ్ కెన్ డిస్టింగ్విష్ ద వన్ విచ్ ఈస్ ఆత్మ ఫ్రమ్ అనాత్మ, పర్మనెంట్ ఆత్మ టు ఇంపర్మనెంట్ అనాత్మ.
0: ఇది పవిత్రమైన భక్తవర్ణకు మాత్రమే ఇది సాధ్యమవుతుందని కూడాను నిరూపించాడు.
1: దిస్ బికమ్స్ పాసిబుల్, ఇట్ హెస్ బీన్ ప్రూవ్ ఓన్లీ టు పీపుల్ హూ ఆర్ రియలీ డివోటెడ్ అండ్ ఆల్మోస్ట్ మ్యాడ్ విత్ లవ్ ఫర్ ద లార్డ్.
0: ముక్తి ప్రేరితమైనటువంటి అఖండ జ్ఞానమునకు సునిర్మల భక్తియే ఆధారమని కూడాను నిరూపించింది.
1: ఇట్ హెస్ ఆల్సో బీన్ ప్రూవ్ దట్ టు గెట్ ఎ రియల్ నాలెడ్జ్ అండ్ విజ్డమ్, డివోషన్ అలో ఇస్ ద రైట్ రాయల్ పాత్.
0: సోహం తత్వమునకు దాసోహమే ఆధారమని కూడాను ప్రకటించింది.
1: ద ప్రిన్సిపల్ విచ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ద లార్డ్ ఇట్ సెల్ఫ్, సోహం తత్వ, ది యాటిట్యూడ్ ఆఫ్ సర్వెంట్ అండ్ దాసోహం ఈజ్ ది ప్రాపర్ పాత్.
0: భక్తిమా మే ప్రియో నరహ అని ఎవరు నా భక్తుడిగా ఉంటుంటాడో వాడే నాకు అత్యంత ప్రియుడని కూడాను స్థిరం చేసింది.
1: ఇట్ హెస్ ఆల్సో కన్ఫర్మ్ దట్ ద వన్ హూ ఈజ్ ఎ డివోటీ ఈజ్ డియర్ టు మీ.
0: భక్తి అనగా ఏమిటి?
1: వాట్ ఈజ్ డివోషన్?
0: ప్రేమ నశ్వరమైన పదార్థం పైన ప్రసరించినప్పుడు ఇది రాగమోహితంగా రూపొందుతుంది.
1: వెన్ లవ్ flows towards transient things, it becomes attachment.
0: శాశ్వతమైనటువంటి దీనిపైన ప్రసరించినప్పుడు ఇదియే భక్తిగా రూపొందుతుంది.
1: When it flows towards the permanent entity, it becomes devotion.
0: భక్తి రెండు విధములుగా ఉంటున్నది.
1: Devotion is of two types.
0: పుష్పములచే పూజలు గావించుతూ, ధూపదీప నైవేద్యములచే ఆరాధనలు సల్పుతూ, క్షేత్రములు దర్శించుచు, పుణ్యనదీ తీర్థములు ఆచరించుచు, మందిరములు యందు, పూజా రూములు యందు, దేవాలయములు యందు ఆచరించేటువంటి నిత్యచు షోడశోపచారములచే లాభించినటువంటి కర్మల కంటేను సామాన్యమైన భక్తి అని సార్థక నామం.
1: వన్ ఈజ్ ఆర్డినరీ టైప్ ఆఫ్ డివోషన్ విచ్ రెఫర్స్ టు సర్టన్ activities associated with rituals like worshipping the Lord in 16 types of offerings and visiting various important places of pilgrimage, taking bath in holy rivers. These are all rituals which is ordinary type of devotion.
0: Kani Geeta Charyulu dini antaga angikarinchatam ledu.
1: Geeta Charya, however, does not accept this as the path of devotion.
0: Satchila సదాచార సంపన్నమైనటువంటి పరాభక్తియే ప్రధానమని కూడా నిరూపిస్తూ వచ్చారు.
1: డివోషన్ విచ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ క్యారెక్టర్ అండ్ టోటల్ లవ్ టు ద లార్డ్ ఇట్సెల్ఫ్ ఈజ్ ట్రూ డివోషన్. దిస్ హెస్ బీన్ ట్రూ.
0: భక్తికి పరాభక్తికి ఉండినటువంటి వ్యత్యాసం కూడా మనం విచారించాలి.
1: వీ హ్యావ్ టు ఎన్క్వైర్ ఇన్ టు ద డిస్టింక్షన్ బిట్వీన్ భక్తి ది ఆర్డినరీ డివోషన్, పరాభక్తి ది ట్రాన్సెండెంటల్ డివోషన్.
0: భక్తి అనగా కేవలము దృశ్యకల్పితమైన జగత్తునందు సృష్టింపబడినటువంటి పదార్థముల యొక్క ప్రయోజనము భక్తిగా నిరూపిస్తూ వచ్చింది.
1: ది ఆర్డినరీ డివోషన్ రెఫర్స్ టు ద యూజ్ ఆఫ్ ద థింగ్స్ అండ్ ఆర్టికల్స్ ఆఫ్ ఫెనామినల్ వర్డ్ ఫార్ వర్షిపింగ్ ద లార్డ్.
0: దీనికి ఉదాహరణము మనము పూజిస్తున్నాము. బాహ్య సంబంధమైనటువంటి పుష్పములు తెచ్చి భగవంతుణ్ణి పూజిస్తున్నాము.
1: ఎగ్జాంపుల్ ఫర్ దిస్ ఈజ్ వర్షిపింగ్ ఆఫ్ ద లార్డ్ గెటింగ్ ది ఫ్లవర్స్ విచ్ ఆర్ అవైలబుల్ ఫ్రమ్ ద ట్రీస్.
0: ఈ పుష్పములు ఎక్కడి నుంచి వచ్చినవి?
1: From where did these flowers come?
0: నీవు సృష్టింపబడినటువంటివా?
1: Have you created them?
0: లేక మరే విధమైనటువంటి దీంట్లో నీవు కల్పితం చేసినటువంటివా?
1: Have you been able to manufacture them otherwise?
0: కాదు కాదు.
1: Certainly not.
0: ఈ భగవత్ సృష్టికి సంబంధమైనటువంటి పుష్పములు.
1: These are all flowers created by the Lord.
0: భగవంతుడు సృష్టింపబడినటువంటి పుష్పములు నీవు తెచ్చి భగవంతునికే అర్పితం చేయడంలో ఉన్నటువంటి యొక్క ఆశ్చర్యం ఏమిటి?
1: What is
0: the reason ఏమిటి?
1: What is the big speciality in offering the flowers which are created by the Lord to the Lord himself?
0: Kanuka bhagavantunu srishtimpabadinatundi padarthamulu cheta bhagavantunni aaradham cheseetundi yokka prakriyalaku sadharanamaina bhaktiga nirupistu vachindi geeta.
1: Geeta has been proving that as ordinary type of devotion which is taking the created things of the Lord and offering them to the Lord himself.
0: Parabhakti anaga kevalamu nee yokka prayatnam dwara nee hrudaya brindavanam nandu satyala sadacharam antanti gunamulanu abhirudhi gavinchi danini poshinchi atti pushpamula cheta bhagavantuni aaradhana chesetundi yokka ప్రక్రియకి పరాభక్తి అని కూడా నువ్వు చెప్తూ వచ్చు.
1: ద యాక్టివిటీస్ విచ్ ఆర్ అసోసియేటెడ్ విత్ వర్షిపింగ్ ఆఫ్ ద లార్డ్ హూ ఈజ్ సీటెడ్ ఇన్ యువర్ హార్ట్ బై ది ఫ్లవర్స్ విచ్ ఆర్ నాట్ రిలేటింగ్ టు ద వరల్డ్ యాస్ సచ్.
0: అయితే జ్ఞానాధ్యానం విశిష్యతే అని బాలరాజు చెప్పాడు. జ్ఞానమునకు ధ్యానమునకు ఉండినటువంటి వ్యత్యాసమును కూడాను మనం కొంత విచారించాలి.
1: We have to also inquire into the difference between jnanam and dhyanam, which Balaraju said just now.
0: Dhyanam leka jnanam kudarat.
1: Without meditation, it is not possible to get real knowledge.
0: Jnanam leka dhyanam sambhavinchadu.
1: Without the awareness of the knowledge, you would not be able to enter into meditation.
0: Ee vidhamaina paristhiti yendu edi manam odalu teeskovali?
1: In such circumstances, which of the two should we have to start with?
0: Dhyanam anaga loka sambandhamainatundi arthamulanu manam puraskarinchukunnappudu edo oka vastuvunu ekagrata chittudai danini smarinchi danini darshinchi tadwara divyatvanni pondetundi margamu ani.
1: Taking in a worldly context and in a worldly way, meditation refers to concentrating upon an object and through that object reaching the ultimate.
0: Kani idi kadu,
1: but this is not correct.
0: Dai chintayam iti dhyanam ani. Dai chintayam aneetundi dhatuvu nunchi puttinatundide dhyanam.
1: Etymologically, dvai chintayam explains the origin of dhyanam.
0: Dvai chintayam anaga bhagavantuni chintane dhyanamu ani dini yokka antaratham.
1: Dvai chintayam really refers to meditation of God himself.
0: భగవంతుని చింతనే భక్తి అని కూడా దీని యొక్క అర్థం.
1: మెడిటేటింగ్ అండ్ థింకింగ్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ డివోషన్.
0: కనుక ఈ భక్తియే లేక అఖండమైనటువంటి జ్ఞానతత్వం మనకు ప్రాప్తించటం ఇది అసాధ్యం.
1: వితౌట్ హ్యావింగ్ దిస్ కైండ్ ఆఫ్ డివోషన్ ఇట్ ఇస్ ఇంపాసిబుల్ టు జస్ట్ గెట్ ద అన్లిమిటెడ్ ఎఫల్జెన్స్ ఆఫ్ ద లార్డ్.
0: ఫలము మనకు ముఖ్యమే.
1: Fruit is important.
0: కానీ ఇది పుష్పము లేక ఫలము కానేరదు.
1: But you would not be able to get fruit without having flower.
0: కనుక మొట్టమొదట మనము పుష్పమును ఆశ్రయించినప్పుడే ఫలము మనకు దక్కుతుంది.
1: Only when we get flower in the first place, we would be able to just get a fruit.
0: అదే విధముగానే పుష్పము వంటిదే భక్తి.
1: In the same way, devotion may be compared to flower.
0: భక్తిని ఆశ్రయించక అఖండ జ్ఞానం అనేటువంటి ఫలం మనకు ప్రాప్తించదు.
1: వితౌట్ హ్యావింగ్ రిసార్ట్ టు డివోషన్ ఇట్ ఇస్ ఇంపాసిబుల్ ఫర్ అస్ టు గెట్ నాలెడ్జ్.
0: కనుక పుష్పం వంటి స్థాయి ఎందు సాధకుడు తాను దాసోహం అనేటువంటి భావం నుండే తాను ప్రారంభించాలి.
1: ఇన్ ద స్టేజ్ ఆఫ్ ఫ్లవర్ ఏ డివోటీ హ్యావ్ టు టేక్ అప్ టు హిమ్సెల్ఫ్ ది స్టేజ్ ఆఫ్ సర్వెంట్ యాటిట్యూడ్ దాసోహం. ఐఎమ్ యువర్ సర్వెంట్ ఓ లార్డ్.
0: ఇలాంటి దాసోహం అనేటువంటి స్థాయి నుండి మనం ప్రారంభించి బ్రహ్మాహం అని లేక సోహం అనేటువంటి యొక్క స్థితిలో మనం చేరాలి.
1: కమెన్సింగ్ ఫ్రమ్ ద స్టేజ్ ఆఫ్ ఐ ఆమ్ ది సర్వెంట్ ఆఫ్ ద లార్డ్, వీల్ హావ్ టు గో టు ద స్టేజ్ ఆఫ్ ఐ ఆమ్ బ్రహ్మ అండ్ ఐ ఆమ్ దట్.
0: విద్యారణ్యుల వారు దాసోహం దాసోహం అనేటువంటి చింతనతో ప్రారంభించాడు సాధన.
1: సేక్రెడ్ విద్యారణ్య హ్యాస్ కమెన్స్ హిస్ సాధన ఫ్రమ్ ద స్టేజ్ ఆఫ్ ఐ ఆమ్ యువర్ సర్వెంట్ ఓ లార్డ్, ఐ ఆమ్ యువర్ సర్వెంట్.
0: కానీ కొంతకాలము ఈ దాసోహం అనేటువంటి మంత్రంతో ప్రారంభించినటువంటి సాధన క్రమక్రమేణ సోహంగా మారిపోయింది.
1: గ్రాడ్యువలీ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ సాధన విచ్ కమెన్స్ ఫ్రమ్ ఐ ఆమ్ ది సర్వెంట్ ఆఫ్ ద లార్డ్ బికేమ్ ఐ ఆమ్ దట్ ఐ ఆమ్ ద లార్డ్ హింసెల్ఫ్.
0: ఒకనాడు విద్యారణ్యుల వారు ఏమిటి ఆశ్చర్యమని తన యొక్క శిష్యులతో బోధిస్తున్నాడు.
1: వన్స్ అపాన్ ఎ టైమ్ అనే పర్టికులర్ డే ది సేక్రెడ్ గురు విద్యారణ్య వాజ్ డిస్కసింగ్ విత్ హిస్ డిసైపుల్స్ వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ ది సిగ్నిఫికెన్స్.
0: శిష్యులు గురువును ప్రశ్నించారు, స్వామి ఇంతకాలము దాసోహం దాసోహం అనేటువంటి యొక్క సాధన చేత తాము ఇంత స్థాయికి వచ్చారు, కానీ ఈనాడు శివోహం శివోహం శివోహం లేక సోహం సోహం సోహం అనేటువంటి దీనికి తగినటువంటి మార్పునకు కారణం ఏమిటన్నారు.
1: ద డిసైపుల్స్ క్వశ్చన్ విద్యారణ్య, స్వామి యూ హ్యావ్ బీన్ జస్ట్ టీచింగ్ అస్ ఐ ఆమ్ ది సర్వెంట్ ఆఫ్ ద లార్డ్ దాసోహం దాసోహం, బట్ టుడే యు ఆర్ టెలింగ్ ఐ ఆమ్ శివ శివోహం ఆర్ సోహం ఐ ఆమ్ దట్ ఐ ఆమ్ దట్, హౌ ఇస్ ఇట్ దట్ యూ హ్యావ్ కమ్ టు దిస్ పర్టికులర్ స్టేజ్.
0: బిడ్డలారా, ఇంతకాలము నేను దాసోహం దాసోహం దాసోహం అని భగవంతునికి దాసుడై నేను పూజిస్తూ వచ్చాను. ఒకనాటి రాత్రి చిత్తచోరు బృందావన విహార్ గోపీమాన సంచారి వచ్చి ఆ దాను అపహరించి వెళ్ళాడు అన్నాడు.
1: షీ సెడ్, డియర్ చిల్డ్రన్, ఐ హావ్ బీన్ జస్ట్ ప్రేయింగ్ దట్ ఐ ఆమ్ ద సర్వెంట్ ఆఫ్ ద లార్డ్ ఐ ఆమ్ ద సర్వెంట్ ఆఫ్ ద లార్డ్. వన్ పర్టికులర్ డే చిత్తచోర ది స్టీలర్ ది థీఫ్ ఆఫ్ ద హార్ట్ హీ జస్ట్ కేమ్ అండ్ స్టోల్ మై హార్ట్ అండ్ హీ మేడ్ మీ ఫీల్ సోహం సోహం ఐ ఆమ్ దట్.
0: దా అపహరించాడు.
1: He has taken away from Dasoham that particular Dhatu Da and he made it Soham. He is a thief.
0: Dasoham Dasoham ane kunti padamulo Krishna dakarani arna aparinchatam cheta Soham ga maripoyindi annadu.
1: As Krishna carried away Da from Dasoham, it became Soham. This is how he explained.
0: Prarambhamlo neevu dasudiga prayanam salipavu nayana, ippudu naaku samipinchavu naato aikyudaipothunnavu kanuka neevu సోహం సోహం అనేటువంటి మార్గాన్ని అనుసరించమన్నాడు.
1: టు బిగిన్ విత్ యూ స్టార్టెడ్ యువర్ సాధన ఫ్రమ్ ఏ స్టేజ్ ఆఫ్ దాసోహం, బట్ యాజ్ యూ ప్రోగ్రెస్ యూ హ్యావ్ బికమ్ వెరీ క్లోజ్ టు మీ వెరీ నియర్ టు మీ అండ్ నౌ యూ హ్యావ్ టు యూ కెన్ టేక్ ఇట్ అప్ యాజ్ సోహం సోహం. దిస్ హౌ లార్డ్ టోల్డ్ విద్యారణ్య ఇన్ ద డ్రీమ్.
0: రామకృష్ణ పరమహంస దగ్గర కూడాను ఒక గృహస్థుడైనటువంటి భక్తుడు సన్యాసి అయినటువంటి భక్తుడు ఉండేటువంటి వారు.
1: There were two devotees, one a grihastha, a family devotee, and a sanyasin devotee with Ramakrishna Paramahamsa.
0: Naga Mahasayudu grihastha bhaktudu.
1: Naga Mahasaya was a family devotee.
0: Vivekananda sanyasi bhaktudu.
1: Vivekananda was a sanyasin devotee.
0: Naga Mahasaya nirantaram kudanu దాసోహం దాసోహం దాసోహం అనేటువంటి నేను దాసాం దాసుడను అనేటువంటి దీంతో ప్రారంభిస్తూ వచ్చాడు సాధన.
1: నాగ మహాశయ ఆల్వేస్ అండ్ టు స్టార్ట్ విత్ హీ ప్రాక్టీస్ దిస్ పర్టికులర్ ప్రిన్సిపల్ ఆఫ్ దాసోహం ఐ ఆమ్ ద సర్వెంట్ ఆఫ్ ద లార్డ్ ఐ ఆమ్ ద సర్వెంట్ ఆఫ్ ద లార్డ్.
0: దాసోహం అనేటువంటి పదములో సాధనను ప్రారంభించినప్పుడు మానవుని యందు అహంకార వృత్తులు శూన్యమవుతాయి.
1: When any devotee commences from the stage of dasoham, egoism will disappear from the devotee.
0: Ahankaram undinanta varaku atmagnanam praptinchadu.
1: So long as one has egoism in him, he would not be able to get the knowledge of atma.
0: Ee ahankaram anetunti gandhiyonu paravesi karishye vachanam tava ani sharanagatulu kavatam chetane arjunuku krishnudu kudanu aneka vidhamula ధైర్యమును ప్రోత్సాహమును అందిస్తూ వచ్చాడు.
1: ఈవెన్ ఫర్ అర్జున కృష్ణ గేవ్ ఆల్ టైప్స్ ఆఫ్ ఎన్కరేజ్మెంట్ ఓన్లీ ఆఫ్టర్ హీ థ్రూ అవే దిస్ గాంధీవ ఆఫ్ అహంకార దట్ ఇస్ ఈగోయిజం అండ్ సరెండర్డ్ టు ద లార్డ్ అండ్ సెడ్ ఐ ఆమ్ ప్రిపేర్డ్ టు ఒబే యువర్ కమాండ్ గివ్ మీ యువర్ కమాండ్ ఐ విల్ ఒబే.
0: అహంకారం ఉండినంత వరకు ఆత్మస్థాయిలో పరమాత్మ స్వరూపం లభ్యం కాదు.
1: So long as one has egoism, one would not be able to get in the stage of Atma, the Paramatma Swarupa itself.
0: Paramatma anugraham chikkana, ahankaram undutaku veelu ledu.
1: Once you get the grace of the Lord, you would not be having egoism. It is impossible to have egoism.
0: Okke samayaminandu, okke pradeshamulo, velutunu chikati undutaku veelu kadu kada.
1: At the same time, in the same place, there cannot be light and darkness, isn't it?
0: Kanukane, Naga Mahasayudu, మొదలు దాసోహం దాసోహమని తన స్థాయిని కొంత అల్పస్థాయికి తీసుకుని వెళ్లాడు.
1: దేర్ఫోర్ నాగ మహాశయ స్టార్టెడ్ ఫ్రమ్ ఎ వెరీ హంబుల్ బిగినింగ్ విచ్ ఈస్ అసోసియేటెడ్ విత్ దాసోహం దాసోహం. ఐఎమ్ ద సర్వెంట్.
0: అని వివేకానందుడు శివోహం శివోహం శివోహం అనేటువంటి దీంతో లేక సోహం సోహం అనేటువంటి దీంతో తాను విశాలమైనటువంటి యొక్క హృదయుడుగా తయారయ్యాడు.
1: వివేకానంద ఆన్ ద అదర్ హ్యాండ్ డెవలప్ బ్రాడ్ మైండెడ్నెస్ బై టెలింగ్ శివోహం శివోహం ఐఎమ్ శివ ఐఎమ్ దట్ సోహం.
0: విరిజానంద స్వామి ఈ రెండింటినీ ఆధారం చేసుకుని నాగమహాశయుడుకు వివేకానందుడు ఇరువురు కూడా మాయా అనేటువంటి బంధన చేత కట్టుబడినారు.
1: Niranjananda Swami said that on the basis of the experience of Naga Mahashaya and Vivekananda, both of them adopted different paths to overcome this the power of illusion.
0: Kattabadinatuvanti ee kattalonchi Naga Mahashayudu dasoham dasohamani swarupa swarupani dharinchi upara tappinchukoni vellaadu.
1: Naga Mahashaya adopted the path of dasoham dasoham. He became smaller and smaller, and he got himself released from the tie of this maya, the spell of the maya, and he was free.
0: Kani Vivekananda shivoham shivoham shivoham shivoham ani tana akanda swaroopanni vishalamainatuvanti tattvanni abhivruddhi gavinchukoni aa maya bandhanamunu chedinchukoni vellaadu.
1: The shackles of maya which were binding Vivekananda were torn to pieces by his expanding shivoham shivoham shivoham ayam shiva ayam shiva ayam shiva.
0: Anaga nene devudanu aneetundi unnata bhavamunu uttama bhavamunu abhivruddhi parichukunnatundi vaaniki ee vidhamainatundi bandhananu atanni baadhincham.
1: Any person who develops in himself the sacredness and lofty ideas that I am God, nothing will bother him, nothing will come in the way.
0: Kevalam maatalato cheppinanta maatramna prayojanam ledu.
1: There is no use by merely uttering all these things by words.
0: Anubhutiki raavali,
1: they must come to one's experience.
0: Dehaprantini veedali,
1: one should overcome the feeling of
0: indriyani gram cheyali,
1: one should overcome body consciousness.
0: Satam yoginaha aneetundi ekatma bhavana penchukovali,
1: control senses and continuously identify himself with the Lord.
0: అట్టివాడే ఈ విధమైన జ్ఞానమును పొందగలడు.
1: ఓన్లీ సచ్ ఎ పర్సన్ కెన్ అక్వైర్ దిస్ నాలెడ్జ్ సుప్రీం.
0: అయితే భక్తుడైనటువంటి వాడు అహంకారమును దూరం చేసుకుని ఆత్మానందంలో లీనమవుతాడు.
1: బట్ ఆన్ ది అదర్ హ్యాండ్ ఎ డివోటీ రిమూవ్స్ ఈగోయిజం ఫ్రమ్ హిజ్ ఓన్ హార్ట్ అండ్ హీ గెట్స్ ది బ్లిస్ సుప్రీం.
0: దీనికి ద్వైత విశిష్ట ద్వైత అద్వైతములు అనేటువంటి మూడు మార్గములను బోధిస్తూ వచ్చాడు.
1: There are three paths: dvaita, visishta dvaita, advaita, dualism, qualified dualism and non dualism.
0: Tatvaitvaham anaga nenu bhagavantuni bhaktudanu ani prarambhamlo taanu cheppukuntadu.
1: In the very beginning he utters that I am a devotee of God.
0: Indulo bhagavantudu veru తాను వేరుగా నిరూపించుకుంటాడు.
1: ఇన్ దిస్ ఇట్ ఈస్ ప్రూవ్డ్ దట్ దేర్ ఆర్ టూ ఎంటిటీస్, వన్ ఇస్ గాడ్, ది అదర్ ఇస్ డివోటెడ్.
0: తత్వైవాహం అనగా నేను ప్రత్యేకంగా ఉంటున్నాను, దేవుడు ఎక్కడో ఉంటున్నాడు, అతన్ని నేను చూడడం కోసమని అతని భక్తుడిగా నేను తయారవుతున్నాను అని భావిస్తాడు.
1: ఇన్ దిస్ పర్టికులర్ ఇన్స్టెన్స్ గాడ్ ఈజ్ ఎల్స్వేర్, హీఈస్ అ సెపరేట్ ఎంటిటీ, ఐ వుడ్ లైక్ టు సీ హిమ్, దిస్ ది అప్రోచ్ అండ్ యాటిట్యూడ్.
0: క్రమక్రమేణ ఈ భక్తిని అభివృద్ధి గావించుకొని తవైవాహం అనేటువంటి దీంట్లో ముఖాముఖిగా ఫేస్ టు ఫేస్ వచ్చి భగవంతుడా నేను నీ భక్తుడను నేను నీ భక్తుడను అని ప్రారంభిస్తాడు.
1: గ్రాడ్యువలీ హీ విల్ మేక్ ప్రోగ్రెస్, హీ విల్ కమ్ ఫేస్ టు ఫేస్ ది లార్డ్ అండ్ హీ విల్ ఆర్గ్యూ విత్ హిమ్ యాస్ లార్డ్ ఐఎమ్ యువర్ డివోటీ, ఐఎమ్ యువర్ డివోటీ.
0: తవై వాసం అనేటువంటిది ఎదురుగా నిలిచి భక్తునితో, భక్తుడు భగవంతునితో నేను నీ భక్తులని ధీరంగా చెప్తున్నాడు.
1: ఇన్ ది సెకండ్ స్టేజ్ హి స్టాండ్స్ ఎరెక్ట్ బిఫోర్ ద లార్డ్ అండ్ డిక్లర్స్ దట్ ఐ యామ్ యువర్ డివోటీ ఓ లార్డ్.
0: రెండవది త్వమేవాహం.
1: ద థర్డ్ స్టేజ్ ఈస్ త్వమేవాహం.
0: నీవు నేనేను అంటున్నాడు.
1: ఐ యామ్ యూ, యు ఆర్ మై సెల్ఫ్.
0: నేను నీ భక్తుడను అని అనుకోవటం విశిష్టాద్వైతం.
1: ఐ యామ్ యువర్ డివోటీ ప్రిఫర్స్ టు విశిష్టాద్వైతం.
0: నేను దైవ భక్తుడను అని అనుకోవటము ద్వైతం.
1: ఐ యామ్ ది డివోటీ ఆఫ్ సమ్ గాడ్, దిస్ ఇస్ ద్వైత భావ.
0: నీది నేను అనుకోవటమే అద్వైతం.
1: యు ఆర్ మై సెల్ఫ్, దిస్ పర్టికులర్ ఫీలింగ్ ఈజ్ ఫీలింగ్ ఆఫ్ అద్వైత, నాన్ డ్యువలిజం.
0: కనుక మనము ద్వైతములో ప్రారంభం జరిపినప్పుడే అద్వైతంలో మనం ప్రవేశించడానికి అర్హులమవుతాం.
1: దేర్ఫోర్ ఓన్లీ వెన్ వీ కమెన్స్ అవర్ జర్నీ ఫ్రమ్ ద స్టేజ్ ఆఫ్ డ్యువలిజం విల్ ఎండ్ అప్ ఇన్ నాన్ డ్యువలిజం.
0: కనుక మొట్టమొదట మనము సామాన్యమైనటువంటి భక్తిలో, భక్తితో మన యొక్క ఆరాధనను ప్రారంభించాలి.
1: ఇన్ ది వెరీ ఫస్ట్ ప్లేస్ దేర్ ఫోర్ వీ హ్యావ్ టు కమెన్స్ అవర్ సాధన, అవర్ డివోషన్ ఫ్రమ్ ది వెరీ ఆర్డినరీ డివోషన్ స్టేజ్.
0: ఇది సాకార సగుణములు లేక నిరాకార నిర్గుణములు మనకు ప్రాప్తించవు.
1: దట్ ఈస్ వితౌట్ హ్యావింగ్ సాకార అండ్ సగుణ అట్రిబ్యూట్స్ అండ్ ఫామ్, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు గెట్
0: అట్రిబ్యూట్స్.
1: దిస్ ఇస్ ఇంపాసిబుల్ ఆల్సో.
0: కనుక మొట్టమొదట మనము ఒక విధమైనటువంటి యొక్క దాసులుగా మనము తయారు కావాలి.
1: దేర్ ఫోర్ టు స్టార్ట్ విత్ వీల్ హ్యావ్ టు డెవలప్ అవర్ సెల్స్ అండ్ బికమ్ ది సర్వెంట్స్.
0: మరొక ఉదాహరణ,
1: వన్ మోర్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్.
0: ఒకవైపున పెద్ద సున్న ఉంటుండాలి.
1: దెర్ ఈస్ ఎ బిగ్ సర్కిల్ ఆర్ ఎ జీరో ఆన్ వన్ సైడ్.
0: దానికి పక్కనే ఒక చిన్న జీరో ఉంటుండాలి.
1: జస్ట్ బై ఇట్ సైడ్ దెర్ ఈస్ అనదర్ స్మాలర్ సర్కిల్.
0: ఈ పెద్ద సర్కిల్ దైవం.
1: ద బిగ్ సర్కిల్ మే బి కంపేర్డ్ టు గాడ్.
0: ఈ చిన్నదే జీవుడు.
1: ద స్మాల్ వన్ రిఫర్స్ టు జీవ.
0: ఈ జీవుడు అనేటువంటి వాడు దేవునికి కొంచెం ప్రత్యేకంగా ఉంటున్నాడు.
1: దిస్ జీవ ఈజ్ డిఫరెంట్ అండ్ డిస్టింక్ట్ ఫ్రమ్ దేవ గాడ్.
0: ఇది ద్వైతం.
1: దిస్ ఈస్ ద్వైతం.
0: విశిష్టాద్వైతం అనగా పెద్ద సున్న లోపల చిన్న సున్న ఉంటుండాలి.
1: విశిష్టాద్వైతం క్వాలిఫైడ్ డ్యువలిజం రిఫర్స్ టు ది స్మాల్ సర్కిల్ బీయింగ్ విత్ ఇన్ అ బిగ్ సర్కిల్.
0: అనగా దైవంలో జీవుడు ఉన్నాడు.
1: దట్ మీన్స్ జీవ అంశ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ డివినిటీ. ఇట్ ఈస్ హీ ఎగ్జిస్ట్ ఇన్.
0: అయితే ఈ జీవుడు దైవంతో చేరే విధానం ఏమిటి?
1: దెన్ వాట్ ఈస్ ది వే ఆఫ్ మర్జింగ్ హిమ్సెల్ఫ్ టోటలీ ఇన్ ద లార్డ్.
0: ఈ చిన్న సున్న క్రమక్రమేణ విశాలమైనటువంటి భావంలో పెంచుకుని పెంచుకుని పెంచుకుని పోతూ ఈ పెద్ద సున్నలో లీనమైపోతుంది.
1: దిస్ స్మాల్ సర్కిల్ హ్యాస్ టు గ్రో బిగర్ అండ్ బిగర్ బై బ్రాడనింగ్ ఇట్ సెల్ఫ్ అండ్ గెట్ మర్జ్డ్ ఇన్ టు ద బిగర్ వన్, బిగర్ సర్కిల్.
0: ఇదే అద్వైతము అన్నారు.
1: దిస్ ఈస్ అద్వైతం, ఇట్ ఇస్ సెట్.
0: అనగా జీవతత్వమును దైవత్వముతో చేర్చడానికి తగిన కృషి చేయటమే ఈ భక్తి ప్రపత్తుల యొక్క మార్గము.
1: ది పార్ట్ ఆఫ్ devotion and prapatti refers to the path which makes a jeeva tattva merge itself in devatattva or the principle of God.
0: ee manavattamlo undinatvanti divyatvanni kontha varaku gurtinchi danini daivattanga mana visheshinchinappude ee jeeva tattvam anetvanti yokka charyalu kramakramena anugutaku avakasam untundali.
1: Only when we recognize the principle of divinity which is inherent in man, we will be able to just suppress the weaknesses and develop broadness and merge in the
0: Deyo hi jnanam abhyasat. Ee jnanam anekuntidi ye vidhanga vastundante abhyasam dwara manaku labhyam avutundi.
1: How do we acquire this knowledge? Through constant practice we can get this knowledge.
0: Prapanchamulo ye chinna vishayankaina ye chinna sthayikaina abhyasam lekunda మనము ఆ స్థాయిని మనం పొందలేము.
1: వాట్ ఎవర్ స్మాల్ థింగ్ బి ఇట్ ఇన్ ద వరల్డ్, వాట్ ఎవర్ స్మాల్ స్టేజ్ బి ఇట్, వీ వుడ్ నాట్ బి ఏబుల్ టు అక్వైర్ ఆర్ రీచ్ ఇట్ వితౌట్ ప్రాక్టీస్.
0: చదువుట కాని, వ్రాయుట కాని, నడచుట కాని, తినుట కాని, ఇవన్నీ కూడాను అభ్యాసం ద్వారానే మనకు లభ్యమవుతున్నాయి.
1: బి ఇట్ రీడింగ్, రైటింగ్, వాకింగ్, ఈటింగ్, ఆల్ దీస్ థింగ్స్ వీ అక్వైర్ త్రూ ప్రాక్టీస్.
0: ఈ అభ్యాసమును మనం ప్రథమ సోపానంగా తీసుకున్నప్పుడే ఈ జ్ఞానము అనేటువంటి యొక్క తత్వం మనకు కొంత అర్థమవుతుంది.
1: వెన్ వీ టేక్ దిస్ ప్రాక్టీస్ ఆఫ్ ది వెరీ ఫస్ట్ స్టెప్, వీల్ బి ఏబుల్ టు రీచ్ ది స్టేజ్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ అక్వైర్ నాలెడ్జ్.
0: అయితే ఈ జ్ఞానం అనేటువంటి దాంట్లో రెండు విధములైనటువంటి జ్ఞానం ఉంటున్నాయి.
1: దేర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ నాలెడ్జ్ హియర్.
0: ఇది భౌతికమైనటువంటి జ్ఞానం ఒకటి, ఆధ్యాత్మిక జ్ఞానం మరొకటి.
1: వన్ రెఫర్స్ టు ద ఫిజికల్ వరల్డ్ అండ్ ది అదర్ స్పిరిచువల్.
0: ఆధ్యాత్మిక జ్ఞానమును విజ్డమ్ అంటారు, భౌతిక జ్ఞానమును నాలెడ్జ్ అంటారు.
1: నాలెడ్జ్ రెఫర్స్ టు ద ఫిజికల్ వరల్డ్ అండ్ విజ్డమ్ రెఫర్స్ టు ది స్పిరిచువల్ వరల్డ్.
0: ఇక్కడ వస్తువును పరిశీలన చేయటము, విచారించటము, ఇది సామాన్యమైనటువంటి జ్ఞానం.
1: ఎన్క్వైరింగ్ ఇన్ టు ది నేచర్ ఆఫ్ ఎన్ ఆర్టికల్ రెఫర్స్ టు ఆర్డినరీ నాలెడ్జ్.
0: ఈ వస్తువు యొక్క అంతర్భాగమైన మూలాధారమును గుర్తించి ఆ మూలాధారం యొక్క తత్వాన్ని అర్థం చేసుకోవటము, ఇది ఆధ్యాత్మిక జ్ఞానం.
1: స్పిరిచువాలిటీ రెఫర్స్ టు అండర్స్టాండింగ్ ద ఇన్నర్ ప్రిన్సిపల్ అండ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఎవ్రీ ఆర్టికల్ దట్ ఎగ్జిస్ట్ ఇన్ ద వరల్డ్.
0: ఈ ఆత్మజ్ఞానం అనేటువంటిది లేకుండా మనము ఈ లౌకిక జ్ఞానం అనేటువంటి దాన్ని అభ్యసించటం కానీ దానిని అందుకోవటం కానీ ఇది అసాధ్యం.
1: Without the basis of the wisdom which refers to spirituality, it is not possible to acquire the knowledge of the world.
0: దీనిని అందుకున్న విధానమే ఈ కాయము చేత ఆచరించేటువంటి సమస్త సత్కర్మలు.
1: All the good activity associated with this body is that refers to the path of acquiring this knowledge.
0: ఈ శరీరం అనేటువంటిదే మనకు లేకుండా ఎట్టి సాధనలు కానీ మనం చేయలేము, ఎట్టి ప్రాప్తిని కూడా మనం పొందలేము.
1: వితౌట్ హ్యావింగ్ ది బాడీ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు డూ ఎనీ యాక్టివిటీ అండ్ రీచ్ ఎనీ గోల్.
0: శరీర మార్గం కలధర్మ సాధకం అని ఈ కర్మ సాధనకు శరీరం అత్యవసరం.
1: ఫర్ ఆల్ యాక్టివిటీ బాడీ ఈజ్ ది వెరీ బేసిస్.
0: పరోపకారాత్మం ఇదం శరీరం అని ఈ పవిత్రమైనటువంటి కర్మలు ఆచరించి ఇతరులకు ఉపకారములు గావించేటువంటి విషయంలో ఈ యొక్క దేహము అత్యవసరం.
1: Body has to be used and is necessary for doing activities which are useful for others.
0: Chinna pillalaku artham kavalante deeni marok reetilo oka udaharananga cheppukovachu.
1: For the sake of young children to understand, this can be presented in a different way.
0: Manam ekkadiko oka picnic ani vellam.
1: Let us say that we have gone on a picnic to some place.
0: Akkadiki bhojanamuku sambandhinchinatundi padarthamulu anni ippudu manam teesukoni vellam.
1: There we have carried all the articles necessary for cooking food.
0: Akkada bhojana samayaniki manam vondukovataniki prayatninchamu oka adavilo.
1: In the forest we have made preparations to cook food.
0: Appudu manam em cheyali? Moodu raalanu techi pettukovali.
1: For this purpose, what is to work? First stage, we'll have to get three stones and keep them.
0: ఈ మూడు రాళ్ల పైన పాత్రను పెట్టాలి.
1: On these three stones, we'll have to keep the vessel.
0: పాత్రలో నీరు పోయాలి.
1: We'll have to pour water into the vessel.
0: ఆ నీటిలో బియ్యం వేయాలి.
1: We'll have to put rice in the vessel and water.
0: ఈ మూడు రాళ్ల మధ్యలో పాత్రకు కింద మనం అగ్నిని పెట్టాలి.
1: Underneath the vessel, in between these three stones, we'll have to make some fire.
0: ఈ మంటను వేయటంలో ఉండేటువంటి అర్థార్థం ఏమిటి?
1: What is the use of, what is this inner significance of putting the fire beneath the vessel?
0: ఈ మంట ద్వారా పాత్రలో ఉండేటువంటి యొక్క బియ్యము తక్కువ కావటం కోసమని.
1: Through the fire, we have to just cook the rice which is within the vessel.
0: అయితే ఈ యొక్క వేడి సరాసరి బియ్యమునకు తగిలి అవి అన్నముగా తయారు కావటం లేదు.
1: సపోజ్ వితౌట్ ది మీడియం ఆఫ్ ద వెసల్ ఇఫ్ దిస్ రైస్ ఇస్ పుట్ ఇన్ ద ఫైర్ యూ వుడ్ నాట్ బి ఏబుల్ టు గెట్ ఫుడ్ యాస్ సచ్.
0: ఈ కట్టెల వేడి ఈ యొక్క పాత్రకు సోకి, పాత్ర వేడి నీళ్లకు సోకి, నీళ్ల వేడి బియ్యమునకు సోకి బియ్యము అన్నంగా మారిపోతున్నాయి.
1: ద హీట్ గెట్స్ ట్రాన్స్మిటెడ్ టు ద వెసల్, ఫ్రమ్ ద వెసల్ టు ద వాటర్, ఫ్రమ్ ద వాటర్ టు ద రైస్ అండ్ దెన్ రైస్ ఇస్ కుక్.
0: అదే విధముగానే జీవిత అరణ్యము లోపల మనం ఆహార నిమిత్తమై, ఆనందమనే ఆహార నిమిత్తమై ప్రాకులాడుతున్నాం.
1: ఇన్ ది సేమ్ వే ఇన్ ది world of in the forest of life we are searching for the bliss which will be compared to
0: food. Ikkada sattva rajo tamo gunamule mood raalu.
1: Those three stones are the three qualities, sattva, rajas and tamas.
0: Mana dekhe me patra, అవర్ బాడీ విత్ కంపేర్ టు ద వెసల్. మన యొక్క ఆశలే జలము. మన ఆశలు అనేటువంటి దీంట్లో ఈ యొక్క దీనిని తత్వం గావించుకొని మనము శాంతిని పొందాలి.
1: ది విజ్డమ్ హ్యాస్ టు అప్లై ఇట్సెల్ఫ్ టు ద బాడీ, త్రూ ద బాడీ టు ద ఫీలింగ్స్ అండ్ త్రూ ద ఫీలింగ్స్ టు అవర్ డిజైర్స్ అండ్ త్రూ డిజైర్స్ ఇన్ ది ఆత్మ జ్ఞాన షుడ్ బి ఒప్టెయిన్.
0: కనుక ఈ జ్ఞానం అనేటువంటిది సరాసరి మనకు హృదయానికి చిక్కుటకు కానీ దక్కుటకు కానీ వీలు కాదు.
1: డైరెక్ట్లీ దేర్ ఫోర్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు గెట్ విజ్డమ్ డైరెక్ట్లీ ఇన్ ద హార్ట్.
0: ఇది దేహం ద్వారా భావముల ద్వారా మన యొక్క కోరికలను భస్మము గావించుకోవాలి.
1: త్రూ ది బాడీ అండ్ త్రూ అవర్ గుడ్ ఫీలింగ్స్ వీ హావ్ టు డిస్ట్రాయ్ అండ్ బర్న్ అవర్ డిజైర్స్.
0: క్రమక్రమేణా ఈ కోరికలను మనము అదుపులో పెట్టుకోవటమే ఇది సరి అయినటువంటి ధ్యానమునకు అర్థం.
1: ది కరెక్ట్ మీనింగ్ ఆఫ్ మెడిటేషన్ ఈస్ గ్రాడ్యువల్లీ అండ్ స్లోలీ కంట్రోలింగ్ ది డిజైర్స్, దట్ ఈస్ దట్ రెఫర్స్ టు మెడిటేషన్.
0: ఈ ఇంద్రియములను నిగ్రహించుకోవటం చేత కోరికలను అదుపులో పెట్టుకోవటం చేతనే కర్మ ఫలత్యాగంగా సహజంగా మార్పులు కలుగుతుంటాయి.
1: By controlling the sense organs and controlling our desires, it would be possible to do the work without expecting any fruits thereof in the natural, automatic, spontaneous way.
0: Karmanu phala karma yokka phalatyagam cheyataku evariki kudamu sadhyam kaadu.
1: It is impossible for anyone to sacrifice the fruits of work.
0: Phalamu undane undadi.
1: There is fruits for every work.
0: Maa phaleshu ani cheppindi kaani na phaleshu ani cheppaledu.
1: It is said మా ఫలేషు నాట్ నా ఫలేషు.
0: కనుక ఫలితము ఉన్నది, అయితే ఫలిత నిమిత్తమే నీవు కర్మలు ఆచరించద్దు.
1: దేర్ విల్ బి ఫ్రూట్స్ బట్ డోంట్ వర్క్ ఫర్ ఫ్రూట్స్.
0: నీ కర్తవ్యంగా నీవు భావించి కర్మలు ఆచరించు.
1: కన్సిడర్ ఇట్ యాజ్ యువర్ డ్యూటీ అండ్ వర్క్.
0: కర్తవ్యాన్ని నిర్వర్తించినప్పుడు వాంఛలు వచ్చినప్పటికీ దానిని స్వీకరించడంలో తప్పు లేదు.
1: While discharging your duties, incidentally if there are some desires, there is nothing wrong in accepting them.
0: కర్మఫలమును త్యజించమని కాని లేక కర్మఫలము ఉండదని కాని గీత బోధించలేదు.
1: గీత హాస్ నాట్ టాట్ దట్ యు హావ్ టు గివ్ అప్ ది ఫ్రూట్స్ ఆఫ్ యాక్షన్ ఆర్ ది ఫ్రూట్స్ డు నాట్ హావ్ ఎనీ యాక్షన్.
0: అయితే ఈ కర్మఫల త్యాగమును సరిగా అర్థం చేసుకునలేక అనేక మంది కర్మనే త్యాగం చేస్తున్నారు.
1: పీపుల్ హూ హావ్ నాట్ కరెక్ట్లీ అండర్స్టూడ్ the meaning of sacrificing the fruits of action or sacrificing the action.
0: Karma enta varaku untundali,
1: how far can they sacrifice the action?
0: Vantalu ayye enta varike kattelato manaku avasaram.
1: Only until food is cooked there is need for the fire.
0: Vanta paripakkam ayin tarvata kattelu manaku akkaraledu.
1: Once the food is cooked there is no need for any fire.
0: Aithe karma yokka rahasyanni kaani karma phaltam yokka rahasyanni kaani gurtinche enta varike మనకు ఈ కర్తవ్యములు అత్యవసరం.
1: ఓన్లీ అంటిల్ వీ రికగ్నైజ్ ది సీక్రెట్ ఆఫ్ వర్క్ అండ్ సీక్రెట్ ఆఫ్ సాక్రిఫైసింగ్ ద వర్క్ వీ హావ్ టు జస్ట్ డూ డిశ్చార్జ్ అవర్ డ్యూటీస్.
0: కనుక కర్మ ఫలత్యాగమునకు కాని కర్మత్యాగమునకు కాని జ్ఞానాభివృద్ధికి కాని ధ్యానమునకు కాని అన్నింటికి ప్రేమనే ప్రధానము.
1: Therefore, be it for the sacrificing the fruits of action, for acquiring wisdom, for whatever be it, the basis and the root is love itself.
0: Ikkada sila sadaacharam annaru. Idiye satyamunaku prakatinchetuvanti yokka gurtulu.
1: The character and good behavior, it is said, this will really reflect and announce the truth.
0: Satyamu kaani, shanti kaani, dharmam kaani pratyekanga levu.
1: Truth, peace and righteousness, they do not exist separately. All these are essentially dependent upon love.
0: Prema manavuni yokka aalochanalo cherinappudu adi satya roopanni dharistundi.
1: When love enters into one's thoughts, it becomes truth.
0: ప్రేమ ఆచరణ రూపంలో ధరించినప్పుడు అది ఏ ధర్మం అవుతుంది.
1: వెన్ లవ్ మేనిఫెస్ట్ ఇట్ సెల్ఫ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ యాక్షన్ ఇట్ బికమ్స్ రైచియస్నెస్ అండ్ ధర్మ.
0: ప్రేమను అర్థం చేసుకున్నప్పుడే అది శాంతి అవుతుంది.
1: వెన్ వన్ అండర్స్టాండ్స్ లవ్ ఇట్ ఆటోమేటికలీ బికమ్స్ పీస్ ఇట్ సెల్ఫ్.
0: ప్రేమ యొక్క అర్థమే ఇది శాంతి.
1: ది వెరీ మీనింగ్ ఆఫ్ ద వర్డ్ లవ్ ఈజ్ పీస్.
0: ప్రేమ యొక్క ఆచరణే ధర్మం.
1: Practicing love is dharma.
0: Prema yokka aalochane idi satyam.
1: Thinking of love is truth.
0: Premanu talanchutu poyinappude నాన్ వైలెన్స్ అహింసగా మారిపోతుంది.
1: కంటిన్యూస్లీ థింకింగ్ ఆఫ్ లవ్ ఇట్సెల్ఫ్ బికమ్స్ నాన్ వైలెన్స్.
0: కనుక సత్య ధర్మ శాంతి అహింసలకు నాలుగింటి కూడాను అంతర్వాహినిగా ప్రవహించేటువంటిది ప్రేమ ఒక్కటి మాత్రమే.
1: ఫర్ ట్రూత్, ఫర్ నాన్ వైలెన్స్, ఫర్ పీస్ అండ్ ఫర్ రైచియస్నెస్ ఇట్ ఇస్ లవ్ విచ్ ఇస్ ఫ్లోయింగ్ యాజ్ అన్ అండర్ కరెంట్.
0: ఇట్టి ప్రేమను అభివృద్ధి గావించుకొని నన్ను చేరమనియే ఈ యొక్క బుద్ధి యోగము బోధిస్తూ వచ్చాడు భక్తి జ్ఞానంలో.
1: ఇన్ ది బుద్ధి యోగ హెస్ బీన్ టాట్ ఇన్ భక్తి యోగ స్టేటింగ్ దాట్ లవ్ మేక్ యూజ్ ఆఫ్ దిస్ లవ్ టు రీచ్ మీ.
0: కనుక ప్రియుడై ప్రేమతో దైవమును పొందేటువంటి మార్గమునకు నీ యొక్క ప్రేమతత్వమునే పెంచుకోమని కూడాను శాసించాడు.
1: హి హస్ ఆల్సో డిక్లర్డ్ దాట్ మేక్ యూజ్ ఆఫ్ లవ్ విత్ ఫుల్ ఆఫ్ లవ్ యూ ట్రై టు జస్ట్ డెవలప్ నియర్నెస్ టు మీ.
0: భక్తుడా నీ చేతులు చిన్నవి.
1: డియర్ డివోటీ యువర్ హ్యాండ్స్ అండ్ పామ్స్ ఆర్ స్మాల్.
0: ఈ రెండు చిన్న చేతులతో నా సేవను ఆచరించు.
1: విత్ దోస్ స్మాల్ లిటిల్ పామ్స్ యూ సర్వ్ మీ.
0: నీ యొక్క కన్నులు చాలా చిన్నవి.
1: యువర్ ఐస్ ఆర్ స్మాల్.
0: నా సృష్టి యొక్క ఇది చాలా గొప్పది.
1: మై క్రియేషన్ ఈజ్ వెరీ వాస్ట్.
0: ఇంత విశాలమైన యొక్క జగత్తును నీ చిన్న రెండు కన్నుల ద్వారా చూస్తున్నావు.
1: విత్ దిస్ వాస్ట్ క్రియేషన్ యు ఆర్ టేకింగ్ ఎ లుక్ విత్ యువర్ స్మాల్ లిటిల్ టూ ఐస్.
0: నీ చెవులు రెండు చిన్నవి.
1: యువర్ ఇయర్స్ ఆర్ వెరీ స్మాల్.
0: ఈ రెండు చెవుల ద్వారా నా యొక్క వాణిని శ్రవణం చేయమన్నాడు.
1: యూ లిసన్ టు మై వర్డ్ అండ్ మై ది సౌండ్ త్రూ దీస్ టూ లిటిల్.
0: నీ రెండు చిన్న పాదములు నా సమీపమునకు ప్రయాణం సల్పమన్నాడు.
1: విత్ యువర్ టూ లిటిల్ ఫీట్ యూ జర్నీ టువర్డ్స్ మై సన్నిధి.
0: పాదములు రెండు కూడాను సన్నిధికి వచ్చినంత మాత్రం నా ప్రయోజనం లేదు.
1: బై మియర్లీ కమింగ్ టు సన్నిధి ఆఫ్ ద లార్డ్ ఇట్ డజంట్ సర్వ్ ది ఎంటైర్ పర్పస్.
0: రెండు చిన్న కన్నుల ద్వారా విశాలమైనటువంటి యొక్క జగత్తును చూసినంత మాత్రం నా ప్రయోజనం లేదు.
1: బై మియర్లీ టేకింగ్ ఎ లుక్ అట్ ద వాస్ట్ వరల్డ్ విత్ యువర్ లిటిల్ ఐస్ దర్ ఇస్ నో యూస్.
0: రెండు చిన్న చేతుల ద్వారా నా సేవలు సలిపినంత మాత్రం నా ప్రయోజనం లేదు.
1: బై మియర్లీ సర్వింగ్ మీ విత్ యువర్ టూ లిటిల్ హ్యాండ్స్ యు ఆర్ నాట్ గోయింగ్ టు అచీవ్.
0: రెండు చిన్న చెవుల ద్వారా నా వాణిని ఆలకించి ప్రయోజనం లేదు.
1: బై మియర్ బై లిసనింగ్ టు మై డివైన్ వర్డ్స్ త్రూ యువర్ లిటిల్ ఇయర్స్ దర్ ఇస్ నో యూస్.
0: కానీ ఒక్క హృదయం ఉన్నది.
1: But there is one thing and that is the heart.
0: ఆ ఒక్క హృదయములో నన్ను ప్రవేశపెట్టుకుంటేవా ఈ యొక్క కర్మలు ఏమాత్రం కూడా నీకు అక్కరలేదన్నాడు.
1: If you introduce me into your heart, then none of these actions are very important.
0: ఈ చేతులు చెవులు కన్నులు నోరు ఇవన్నీ కూడాను కేవలము మానసిక సంబంధమైనటువంటి వృత్తులను అరికట్టుకునేటువంటి మార్గములు.
1: Whatever activity you indulge in by way of worship through your hands, feet, ears, nose and eyes, this is only a method of controlling your mind.
0: కానీ హృదయములో ప్రవేశించిన తరువాత ఆ ఇంద్రియము తమంతకు తామే స్తంభించిపోతాయి.
1: వన్స్ ద లార్డ్ ఎంటర్ ద హార్ట్ ది కంట్రోల్ ఆఫ్ సెన్సెస్ విల్ బి సో ఈజీ దే గెట్ స్టిల్డ్ ఆటోమేటికలీ.
0: కనుక కర్మ ఫలత్యాగం కోసం మనం ప్రత్యేకమైనటువంటి సాధనలు చేయనక్కరలేదు.
1: There is no need for any special effort to be made for karma phala tyaga sacrificing the fruit of the action.
0: Bhakti mami priyo naraha. Naa yokka bhaktudai nannu smarinchuchu nannu chintinchuchu nannu dhyaninchuchu naa yokka chintani endi neevu nimagnulainappudu sarvamu kudanu neene chuchukuntanannadu.
1: Bhakti mami priyo naraha. He has said, once you start thinking and indulging only in thoughts around me, then the rest of it will be taken care of by me. I'll take care of it.
0: Drudha nischeha annadu. Drudha nischeedu kavali.
1: For this particular purpose, you would have firm resolve.
0: Ee paripurnamainatundi nammakame lekundina manamu ee pavitramainatundi yokka aanandanni andukolemu.
1: If one doesn't have complete and full faith, one would not be able to get the bliss arising out of this.
0: భగవంతుడు పరిపూర్ణుడు.
1: గాడ్ ఈజ్ ఫుల్ అండ్ కంప్లీట్.
0: అట్టి పరిపూర్ణుని పొందాలనుకున్నప్పుడు పరిపూర్ణమైనటువంటి మనస్సును మనం అభివృద్ధిపరచుకోవాలి.
1: టు గెట్ ద లార్డ్ హూ ఈజ్ హోల్ పరిపూర్ణత్వ
0: పరిపూర్ణ విశ్వాసమును పెంచుకోవాలి.
1: కంప్లీట్ ఫెయిత్ వన్ షుడ్ డెవలప్.
0: అతను పరిపూర్ణుడై నీవు అపరిపూర్ణుడైనప్పుడు ఇవి రెండింటికి నీ ఏమాత్రమో పొత్తు కుదరదు.
1: వెన్ హీఈస్ ఫుల్ అండ్ కంప్లీట్, ఇఫ్ యు ఆర్ ఇన్కంప్లీట్ అండ్ నాట్ ఫుల్, దేర్ కెనాట్ బి ఎనీ వ్యారిటీ బిట్వీన్ దీస్.
0: పరిపూర్ణుని పొందేటువంటి యొక్క మార్గములో పరిపూర్ణమైనటువంటి యొక్క భావమునే మనం సల్పకుండినా మనము భగవద్్రోహులుగా మారిపోతాం.
1: టు రీచ్ ది ఫుల్ అండ్ ది కంప్లీట్ లార్డ్, అన్లెస్ యూ హ్యావ్ ఫుల్ ఫెయిత్ అండ్ ఫుల్ హార్ట్, యూ బి
0: భగవంతుని యొక్క సర్వజ్ఞత్వమునకు, సర్వవ్యాపకత్వమునకు, సర్వశక్తిత్వమునకు మనం కళంకం కలిగించినటువంటి వారం అవుతాం.
1: వుడ్ బి గెటింగ్ బ్లెమిష్ ఫర్ ద లార్డ్ ఫర్ ఆల్ హిస్ ఆమ్నిషియన్స్, ఆమ్నిపొటెన్స్ అండ్ ఆమ్నిప్రెజెన్స్.
0: కనుక నీవు చింతించేటువంటి చింతన కూడాను పరిపూర్ణ హృదయుడై చింతించాలి.
1: వాట్ ఎవర్ థాట్స్ యూ ఇండల్జ్ ఇన్ విత్ ఫుల్ హార్ట్ యూ ఇండల్,
0: పరిపూర్ణ ప్రేమతో అతన్ని చెంత చేరాలి.
1: విత్ ఫుల్ లవ్ యూ రీచ్ హిమ్.
0: భజతాం ప్రియో అనగా భజించినటువంటి వానికి ప్రియుడిగా తాను రూపొందుతాడు.
1: ఇట్ ఇస్ సెడ్
0: దోపులుగా మారిపోతాం.
1: టు రీచ్ ది ఫుల్ అండ్ ది కంప్లీట్ లార్డ్, అన్లెస్ యూ హ్యావ్ ఫుల్ ఫెయిత్ అండ్ ఫుల్ హార్ట్, యూ బి ట్రెచరస్.
0: భగవంతుని యొక్క సర్వజ్ఞత్వమునకు, సర్వవ్యాపకత్వమునకు

0: దేవునికి ప్రియుడిగా తాను రూపొందుతాడు.
1: ఇట్ ఇస్ సెడ్ దట్ హీ బికమ్స్ డియర్ టు ఎనీవన్ హూ వర్షిప్స్ హిమ్ ఫుల్లీ విత్ హోల్
0: అద్వేష్ట సర్వభూతానాం.
1: అద్వేష్ట సర్వభూతానాం,
0: ఎవరిని కూడా మనము ద్వేషించరాదు.
1: వీ షుడ్ నాట్ హేట్ ఎనీవన్.
0: ఇలాంటి సద్భావములతో 64 లక్షములు అనగా విద్యలు కూడినటువంటి యొక్క సాధకుడే నాకు మహాప్రియుడని కూడాను గీత బోధిస్తూ వచ్చింది.
1: ద వన్ హూ ఈజ్ మాస్టర్ ఆఫ్ ది 64 టైప్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ విత్ దిస్ కైండ్ ఆఫ్ ఫీలింగ్ హీఈస్ డియర్ టు మీ. ఇట్ ఇస్ సెడ్
0: ఈ 64 గుణములు కూడాను మానవుడి యందు పరిపూర్ణతగా ఉంటున్నవి.
1: ఆల్ ది 64 క్వాలిటీస్ ఆర్ ఆల్రెడీ దేర్ ఇన్ మ్యాన్ ఇన్ దర్ ఫుల్నెస్.
0: అయితే ఈ పరిపూర్ణత్వాన్ని గుర్తించుకోవడానికి తగినటువంటి కృషి చల్పటం లేదు.
1: బట్ వీఆర్ నాట్ మేకింగ్ ఎనీ ఎఫర్ట్స్ టు బికమ్ అవేర్ ఆఫ్ ఇట్.
0: సామాన్యమైనటువంటి లౌకిక కార్యములు ఎండే, లౌకిక కర్మలు ఎండే, మన కాలము వ్యర్థము గావించుకుంటూ పోతున్నాం.
1: వీఆర్ వేస్టింగ్ ఆల్ అవర్ టైమ్ ఇన్ ద సెక్యులర్ యాక్టివిటీ ఇట్సెల్ఫ్.
0: ఇది విశేష కర్మలు ఎందు కూడాను కొంతవరకు ప్రవేశించాలి.
1: వీ హావ్ టు ఎంటర్ ఇన్ టు ద స్పెషల్ యాక్టివిటీ విచ్ వుడ్ హెల్ప్ అస్.
0: దానిని అంతర్బహిర్ సర్వవ్యాప్య నారాయణ అని మనము బహిర్ముఖములో ఆచరించేటువంటి యొక్క చింతనలు కాని కర్మలు కాని అంతర్ముఖంలో కూడాను దానిని ప్రవేశపెట్టాలి.
1: వాట్ ఎవర్ వర్షిప్ యాక్టివిటీస్ ఆఫ్ వర్షిప్ ఎక్స్టర్నలీ విల్ నాట్ డూ ఇట్ ఇంటర్నలీ ఆల్సో.
0: అప్పుడే రెండింటి యొక్క ఏకత్వం అనేటువంటిది మనకు అర్థమవుతుంది.
1: దెన్ దెర్ విల్ బి యూనిటీ బిట్వీన్ దీస్ టూ అండ్ విల్ బి ఏబుల్ టు అప్రిషియేట్ అండ్ ఎక్స్పీరియన్స్ ఇట్.
0: దీనిని అర్థము గావించుకున్నప్పుడే మన జీవితం సార్థకం అవుతుంది.
1: ఓన్లీ వెన్ వి అండర్స్టాండ్ ఇట్ అవర్ లైఫ్ గెట్స్ శాంక్టిఫైడ్.
0: కనుక అన్నింటికి ఈ భక్తి యోగములో ప్రేమనే ప్రధానమనేటువంటి సత్యాన్ని మనం విశ్వసించాలి.
1: ఇన్ భక్తి యోగ యోగ ఆఫ్ డివోషన్ లవ్ ఈజ్ ది బేసిస్ అండ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ వన్. దిస్ వీ హావ్ టు రికగ్నైజ్.
0: సత్యము కేవలం చెప్పటం మాత్రమే కాదు.
1: ట్రూత్ ఈజ్ నాట్ మెర్లీ ఫర్ టెలింగ్.
0: ఇది కేవలం పలుకుతో మాత్రమే అంత్యమవుతుంది.
1: దిస్ విల్ కమ్ టు ఎన్ ఎండ్ ఓన్లీ బై మియర్ వర్డ్ అటరింగ్ వర్డ్స్.
0: ఇది తలంపుతో కూడా లీనం కావాలి.
1: దిస్ మస్ట్ గెట్ ఇమ్మర్స్డ్ ఇన్ అవర్ థాట్స్.
0: నిరంతరం కూడా ఆలోచనలో నిమగ్నుడైపోవాలి.
1: విల్ ఆల్వేస్ థింక్ అబౌట్ దిస్ పర్టికులర్ థింగ్ అండ్ కాంటెంప్లేట్ అబౌట్ ఇట్.
0: కనుకతో ప్రేమతో ఆలోచన చేసినప్పుడే మనకు సహజమైనటువంటి సత్యము ఆవిర్భవిస్తుంది.
1: ఓన్లీ వెన్ వి థింక్ విత్ లవ్ ది నేచురల్ ట్రూత్ విల్ రిఫ్లెక్ట్ ఇట్ సెల్ఫ్.
0: ప్రేమతో ఆచరించినప్పుడే ఇది సరి అయినటువంటి ధర్మంగా రూపొందుతుంది.
1: ఓన్లీ వెన్ వి ప్రాక్టీస్ విత్ లవ్ ఇట్ బికమ్స్ రియల్ ధర్మ ఇట్ సెల్ఫ్.
0: ప్రేమతో మనం అర్థం చేసుకున్నప్పుడే ఇది పరమశాంతిని బోధిస్తుంది.
1: ఓన్లీ వెన్ వి అండర్స్టాండ్ విత్ లవ్ ఇట్ విల్ గివ్ అస్ ఇమ్మెన్స్ పీస్.
0: కనుక శాంతికి ప్రేమనే పుట్టినిల్లు.
1: దేర్ఫోర్ లవ్ ఈజ్ ది వెరీ బేసిస్ ఆఫ్ పీస్.
0: సత్యమునకు ప్రేమనే పుట్టినిల్లు.
1: ఇట్ ఈస్ ది వెరీ బర్త్ ప్లేస్ ఆఫ్ ట్రూత్ ఆల్సో. లవ్ ఈజ్ ది వెరీ బర్త్ ప్లేస్ ఆఫ్ ట్రూత్.
0: ధర్మమునకు ప్రేమనే పుట్టినిల్లు.
1: ఈవెన్ ఫర్ రైచియస్నెస్ అండ్ ధర్మ ఆల్సో లవ్ ఈజ్ ది వెరీ బేసిస్.
0: అహింసకు కూడాను ప్రేమనే పుట్టినిల్లు.
1: ఈవెన్ ఫర్ నాన్ వైలెన్స్ లవ్ ఈజ్ ది వెరీ బేసిస్.
0: కనుకనే ప్రేమనే సర్వస్వము.
1: Therefore, love is
0: ప్రేమనే దైవము.
1: లవ్ ఇస్ గాడ్.
0: దైవమే ప్రేమ.
1: గాడ్ ఈజ్ లవ్.
0: కనుక మన ప్రేమను పెంచుకుని మనం అల్పజ్ఞులుగా ఉండినటువంటి యొక్క స్వరూపాన్ని అఖండత్వంగా మార్చుకుని తల్లీనం కావటానికి తగిన కృషి చేయమని బోధించడమే ఈ యొక్క భక్తి యోగం యొక్క సారాంశం.
1: ది ఎసెన్స్ ఆఫ్ ది టీచింగ్స్ ఆఫ్ భక్తి యోగ రిఫర్స్ టు ది లవ్ విచ్ విల్ హావ్ టు బి ప్రాక్టీస్ అండ్ బై ప్రాక్టీసింగ్ లవ్ విల్ హావ్ టు బికమ్ బ్రాడ్ మైండెడ్ అండ్ డెవలప్ గ్రేట్నెస్ ఇన్ అస్. This is the meaning.
2: That was the 8th discourse in a series of 34 discourses Bhagavan delivered on Gita in 1984. This discourse, which he delivered on 10th August 1984, is a profound and sweet discourse on love, the essence of Bhakti Yoga, the chapter of devotion in Gita. You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagwan Sri Satya Sai Baba, 24 hours a day, 7 days a week. Sai Ram and happy listening.

0: In today's discourse, Bhagwan says that Vedas must be spread to every country so that everyone learns and chants Vedas. The Vedas can be chanted by one and all for the welfare of the entire humanity. Let us now listen to excerpts from the Divine Discourse by Bhagwan Baba, delivered on 9th August 2006 during the Atirudra Mahayagnam in Prashanti Nilayam.
1: ప్రేమస్వరూపులారా,
2: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లా,
1: ఆంగ్ల భాష రూపం అవతరించగానే స్వమత వేదం సన్నగింది.
2: విత్ ది ఇంట్రొడక్షన్ ఆఫ్ ది ఇంగ్లీష్ లాంగ్వేజ్, అటాచ్మెంట్ టు వన్స్ ఓన్ కల్చర్ ఈజ్ ఆన్ ద డిక్లైన్.
1: స్వమత వేదంబు సన్నగిల్లగాని సంస్కార భావంబు సుసిపోయే.
2: డిఫరెన్సెస్ ఆర్ ఆన్ ద రైజ్ and there's no refinement among us.
1: Samskara bhavambu sannagillagani manavata viluva marugipoyi.
2: With the absence of refinement in culture, the human values are fast disappearing.
1: Manavata viluva samasipogane nagarikata anta velchipoyi.
2: With the loss of human values, the very culture is lost.
1: ఇది పుణ్యభూమి, త్యాగభూమి,
2: ద ల్యాండ్ ఆఫ్ సాక్రిఫైస్,
1: పవిత్ర భూమి,
2: విచ్ ఇస్ హైలీ సెక్రెడ్,
1: పతివ్రత మాతలను జన్మించినటువంటి యొక్క జన్మస్థానం.
2: దిస్ ఇస్ ద బర్త్ ప్లేస్ ఆఫ్ మెనీ ఆఫ్ ది విమెన్ ఆఫ్ చెస్టిటీ అండ్ హైయెస్ట్ లెవెల్ ఆఫ్ క్యారెక్టర్.
1: గత జీవుడగు పతిం బ్రతికించి ఎము గెలిచే సావిత్రి భారత సాధ్విగాదే.
2: I will not come across Savitri of this holy land who could bring back to life the her dead husband.
1: ఏ దేశంలో తన పతిని తాను బ్రతికించుకున్నటువంటి ఒక స్త్రీ ఉన్నదేమో యోచించండి.
2: Just find out yourself, any nation where you find a woman bringing back to life.
1: అటువంటి పతివ్రత మాతలను జన్మించినటువంటి జన్మభూమి.
2: And this is the birthplace of such sacred women.
1: గత జీవుడు పతిని బ్రతికించి ఎము గెలిచే సావిత్రి భారత సాధ్విగాది తన సత్య మహిమచే దావాగ్ని చల్లార్చే తృతి చంద్రమతి భారతీయ గాది.
2: చంద్రమతి హూ కుడ్ ప్యాసిఫై, హూ కుడ్ ఎక్స్టింగ్విష్ ద హోల్ ఫైర్ బిలాంగ్స్ టు దిస్ కంట్రీ భారత్.
1: అగ్ని గుండాన ప్రకటించే సీత భారత జాతగాదే.
2: ఈజ్ ఇట్ నాట్ సీత who belongs to this country that could get into the fire and come out successfully?
1: Chanamaina kudanu aa ravanu mokam chudaledu.
2: In fact, Sita did not look at Ravana even for a moment.
1: Kindiki vachukunnatundi tala pai kattaledu.
2: Bent her head all through, did not raise it any time.
1: Kurasati tum agni gundana prakatinchi Sita Bharata dara dhaichakade.
2: Therefore the entire clan is glorified because of Sita who could withstand
1: Kinishi,
2: the test of fire.
1: Dhammadini kirakuni bhuti gadinche damayanti bharata ramani gade.
2: I will not come across the story in the history of Damayanti who could kill all those people who were unrighteous, cruel and wicked.
1: Satyasagara vesti satmatramna bharata data pativrata prabhava bhava sampannataku gade pantabhumi.
2: And this Bharat is the birthplace of such women of eminence, prominence, of chastity, integrity and character.
1: Anni deshamulo kuda nu Bharata deshamu oka teacher vantedi.
2: Bharat is the teacher of all the nations of the world.
1: Magavarendu atti unnata prabhavam kaliginatundi varu lekapoyinanu స్త్రీలు ఎందు భారతదేశంలో ప్రతి ఒక్క స్త్రీ ఎందు కూడాను ఆ పతివ్రతామ తల్లిలు సత్యమైనటువంటి భావము, నిత్యమైనటువంటి ధర్మము హృదయంలో నిండి ఉండేది.
2: Men may not equal them, but yet there are many women of truth, of righteousness, of sanctity and sacredness.
1: పతి వచ్చినప్పటికీ తలుపు మొర నుండి మాట్లాడేటువంటిదే కాని ఎదురు వచ్చి మాట్లాడేటువంటి వారు కాదు భారతీయుడు.
2: In fact, in Bharat, no woman confronts her husband, no woman opposes her husband.
1: Itti pavitramainatundi bhoomi yandu shivudu puttaka inkekkada puttadu.
2: That's the reason why Lord Shiva has chosen as his birthplace.
1: Kevalamu, Pratamadu, Pujalu, Yajnayagadi Kratudu, Saripinanta Matamana, Bhagavantudu Pratyaksham Kadu.
2: God would not manifest by mere performing spiritual rites, the sacred rites, like Vratas, Yajnas, Yagas.
1: Kani, Oka, Hrudaya Pavitrata Chetane, Gunamana Chetane, Bhagavantudu Pratyaksham Kagaradu.
2: God manifests in response to your virtues and the inner feeling and sacred sentiment.
1: Srishti yandunnatundi samasta vastuvulu samasta bhagamulu kudanu kevalamu oka vidhamainatundi oka srishtiti layamulu nundi udbhavinchinatundivi.
2: All those that you find in this entire creation pass through the three stages of birth, growth and death.
1: Ee padartham srishtina kudanu bhagavantu yokka phala prasadame.
2: Every object in this world is the gift of God.
1: ఏ వస్తువు చూసినా కూడాను భగవంతుడు ఉన్నాడు.
2: యు ఫైండ్ గాడ్ ఇన్ ఎవ్రీ మెటీరియల్.
1: ఈశ్వర సర్వభూతానాం.
2: గాడ్ డ్వెల్స్ ఇన్ ఆల్ ఆఫ్ ద బీయింగ్స్.
1: ఈశా వాస్యం జగత్ సర్వం.
2: ద హోల్ ఎంటైర్ యూనివర్స్ ఇస్ ఫుల్లీ డివైన్.
1: కనుక ఏ పదార్థం చూసినప్పటికీ అది ఈశ్వరత్వమే కాని మనకు స్వరూపం కాదు.
2: దేర్ఫోర్ మెటీరియల్ ఇస్ నాట్ సింప్లీ ఎ మ్యాటర్ బట్ ఇట్ ఇస్ ఎసెన్షియలీ డివైన్.
1: ఇది వస్త్రం అంటారు.
2: యు ఆర్ ఫైండ్ క్లాత్.
1: కానీ ఇది వస్త్రం కాదు.
2: బట్ ఇట్ ఇస్ నాట్ సో.
1: దారంలో యొక్క చేరిక.
2: ఇట్ ఈస్ ది కాంబినేషన్ ఆఫ్ థ్రెడ్స్.
1: ఈ దారంలో యొక్క చేరిక కాదు.
2: నాట్ డెఫినెట్లీ సో.
1: ప్రతి ఒక్క పదార్థమే.
2: ఇట్ ఇస్ మేడ్ అవుట్ ఆఫ్ కాటన్.
1: ఈ దారంలో యొక్క నేతకని ఈ యొక్క వస్త్రము.
2: బికాస్ ఆఫ్ ది యాన్ దట్ ఆర్ ఇంటర్వోవెన్ క్లోజ్లీ దట్ రిజల్టెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద క్లాత్ దట్ యు ఫైండ్.
1: కనుకని భగవంతుడి యొక్క సత్యతత్వము కేవలము అనిత్యము అజుకము అశాశ్వతము అని అనుకుంటారు.
2: You think that God is ephemeral, temporary and momentary.
1: Nirgunam, nirajanam, sanatanam, niketanam. Itche suddha buddha bhakti nirmala swarupinam.
2: In fact, divine is nectarine, immortal, pure, crystal clear, blemishless.
1: Yavara taginatvanti vaari peru pettukuntaru kani bhagavantuniki okka peru, okka roopamu aneetvanti ledu.
2: Each one of us give the name and the form of our own choice and preference.
1: సర్వతపాణిపాదం.
2: His feet and hands are all over the world.
1: ఎక్కడ చూసినా కూడా నువ్వు భగవంతుడే ఉండేది.
2: It's only God who exists everywhere.
1: నువ్వు ఈ మానవ శరీరం అనేటువంటి ఒక రూపాన్ని చూస్తున్నారే కాని మానవ శరీరం అనేటువంటిది కేవలం నీటి పొడుగు వంటిది.
2: You just see the human body. It is just a water bubble.
1: ఇది భగవంతుడు ఇచ్చినటువంటి వరప్రసాదమే.
2: The body is the gift of God.
1: మైండ్ అనుకుంటే అది కేవలము బండల్ ఆఫ్ థ్రెడ్స్.
2: మైండ్ రిప్రజెంట్స్ ద బండల్ ఆఫ్ థ్రెడ్స్.
1: కనుక ఇట్టి మనసును అట్టి దేహమును మనం నమ్ముకుని జీవించరాదు.
2: వి కెనాట్ క్యారీ ఆన్ అవర్ లైఫ్ సో జర్న్ బేసింగ్ ఆన్ ద బాడీ అండ్ ద మైండ్.
1: కనుక భగవంతుడు ఇచ్చినటువంటి యొక్క సర్వమును కూడాను భగవంతుని అర్పితమని భావించుకునే నిమిత్తమై మనం జన్మించాము.
2: వీఆర్ బోర్న్ ఇన్ ఫ్యాక్ట్ టు ఆఫర్ టు గాడ్. All that he has given to us.
1: అందువల్లనే కృష్ణుడు కూడాను మమై వాంశం జీవలోకి జీవభూత సనాతన.
2: That's the reason why Lord Krishna declared that you are all the sparks of his divinity and that the individual in the cosmic universe.
1: నా యొక్క రిఫ్లెక్షన్ రియాక్షన్ ఈ సౌండ్.
2: And all the creation reflect, represents reaction, reflection and resound.
1: నీవు మానవుడు కాదు.
2: You are not just human.
1: ఈ మానవునికి పెట్టినటువంటి పేరు తల్లిదండ్రులు పెట్టినటువంటివి.
2: The name that you have is christened by your parents.
1: పుట్టినప్పుడు ఎట్టి పేరు లేదు.
2: At the time of birth you don't have any name.
1: ఇట్టి మానవత్వం దివ్యత్వమైనటువంటిది కానీ అపవిత్రమైనటువంటి ఒక శరీరం కాదు.
2: Therefore human life is beyond. He's not unsacred.
1: ఇట్టి మానవును కాపాడే నిమిత్తమై దైవము అవతరిస్తుంటాడు.
2: God descends on earth to protect the entire humanity.
1: ఎక్కడ ధర్మం నశించను అక్కడ భగవంతుడు ఉద్భవిస్తుంటాడు.
2: వేర్ దేర్ డిక్లైన్ ఆఫ్ ధర్మ రైటియస్నెస్ గాడ్ ఇన్కార్నేట్.
1: ఇదా ఇదా హి ధర్మస్య నానిర్భవతు భారత అభ్యుద్ధానం ధర్మస్య తదాత్మానం సుధర్మం.
2: లార్డ్ క్లియర్లీ డిక్లేర్డ్ ఎంఫెటికలీ దట్ వెన్ దేర్ డిక్లైన్ ఆఫ్ ధర్మ రైటియస్నెస్ గాడ్ ఇన్కార్నేట్.
1: కనుక అందరినీ సృష్టించడము ధర్మోద్ధారణ నిమిత్తమై.
2: దేర్ఫోర్ ద హోల్ క్రియేషన్ is to emancipate, to uphold dharma righteousness.
1: ఈనాడు జగత్తులో ధర్మం నశించి సత్యం పారిపోయి అన్యాయ అక్రమ అనాచారములతో నిండి ఉన్నది.
2: Therefore, we find today the whole world full of falsehood, unrighteousness. There is no justice at all.
1: భగవంతుని యొక్క విశ్వాసం ఒక్కటి మాత్రమే సత్యమైనటువంటిది.
2: In fact, there is only fact of facts, the truth, the faith in God.
1: Truth is God. Love is God. Live in love. ఆ ప్రేమతో మనం జీవించాలి.
2: Therefore, we have to live with this love.
1: ఆ ప్రేమనే లేకుండా ప్రాణమే లేదు.
2: In fact, there will be no life without love.
1: కనుక ప్రేమ చేతనే మనం భగవంతుని ప్రేమించాలి, భగవంతుని పొందాలి.
2: Therefore, you can attain divine God when there is connection love to love and heart to heart.
1: ఈ రుద్రమునందు పండితులు వారు చెప్పినట్టుగా అనేక నమ్మక చమకాలు చేరటం చేతనే రుద్రములు అయిపోతున్నాయి.
2: As is Pandit declared here that Rudra consists of Namaka and Chamak.
1: 1,335 నమ్మకాలు చేరటం చేతనే అన్ని రకములైనటువంటి యొక్క జీవితములు మానవత్వాన్ని జీవిస్తున్నాయి.
2: Therefore, the Namaka and Chamaka are in perfect combination. 1,135, that would make Rudra.
1: ఇట్టి మహత్తరమైనటువంటి యొక్క శక్తులు ఇక్కడి నుంచి వచ్చాయి.
2: This mighty power, what's their origin?
1: కృష్ణ యజుర్వేదం నందు ఉన్నటువంటి యొక్క నమక చమకాలు తీసుకుని దీనిని పూర్తి ఏకీభవించి ఐక్యం చేసి తద్వారా మంత్రం ఏర్పరిచారు.
2: Therefore, Namaka and Chamaka is the harmony and the combination of all the verses contained in Krishna Yajurveda.
1: ఈ కృష్ణ యజుర్వేదంలో ఉన్నటువంటివి ఏ దేని అందు కూడా కలరావు.
2: Those that are noticed in Krishna Yajurveda are not found anywhere.
1: ఈ వేద శాస్త్ర ఇతిహాస పురాణములైనను ఆ వేదం నుంచినే మనము ఆవిర్భవించాలి.
2: In fact, the all of the spiritual texts had their origin out of this Krishna Yajurveda.
1: కాని ఈ నాటి వేదములన్నీను పేదబడిపోయినవి.
2: And the Veda is neglected today.
1: కారణం ఏమిటి?
2: Why?
1: దీన్ని ఉచ్చరించేటువంటి యొక్క వ్యక్తులు లేకపోవటమే కారణం.
2: Because there are nobody who would repeat, who would chant.
1: వేదము పేద కాదు.
2: In fact, Veda is not so poor and low.
1: అది రిచ్. దానికి మించినటువంటి మరొకటి లేవు.
2: Veda is richest of all. There is nothing beyond.
1: అన్ని కూడా మానవుని యొక్క స్థితిగతులన్నీ కూడాను వేదములు అందే మిగిలినవి.
2: Man's position and plight and condition are very well contained in Vedic text.
1: ఇట్టి వేదమును సర్వుడు కూడాను ఉచ్చరించవచ్చునని భగవంతుడు అనుగ్రహించాడు.
2: God has gifted Veda such that all can chant repeatedly.
1: దీనికి జాతి మత భేదములు ఏ మాత్రము లేవు.
2: The Veda chanting has no differences like caste, creed and community.
1: Come on, boy.
2: Boys.
1: American. Stay with me.

0: ప్రాకార.
1: ఈ విధంగా ప్రతి దేశమునందరికను, ప్రతి జాతికి, ప్రతి మానవులకు తెలిపించాలనేటువంటి ఉద్దేశము స్వామి యొక్క ఉద్దేశము.
2: ఇట్ ఈస్ భగవాన్స్ డెసిషన్ దట్ దేర్ షుడ్ బి వేదా చాంటింగ్ ఇన్ ఎవ్రీ కంట్రీ బై ఎవ్రీబడీ బై ఎవ్రీ కాస్ట్ బై ఎవ్రీ కమ్యూనిటీ బై ఎవ్రీ ఇండివిజువల్.
1: ఇది కేవలం ఒక బ్రాహ్మణుకు మాత్రమే కాదు, లేక ఒక ఇండియాకు మాత్రమే కానీ కాదు.
2: వేదా ఇస్ నాట్ లిమిటెడ్ టు బ్రాహ్మణ్ కమ్యూనిటీ అండ్ టు ఇండియా అలోన్.
1: మొన్నటి దినము పుట్టపర్తి కూడా ఇరాన్, ఇరాక్ వారు కూడా వచ్చారు.
2: ది అదర్ డే హియర్ ఇన్ పుట్టపర్తి దేర్ ఆర్ మెనీ పీపుల్ డివోటెడ్ ఫ్రమ్ ఇరాన్ అండ్ ఇరాక్.
1: ఇప్పుడు ఇరాన్ వారు కూడా ఉన్నారు ఇక్కడ.
2: యు హ్యావ్ హియర్ ఇరానియన్స్ రైట్ నౌ.
1: మనము ఈ యొక్క వేదాన్ని బోధిస్తున్నాము.
2: దే చాంట్ వేద ఆల్సో.
1: ఈ వేదము సర్వ వేదములను పూర్తి నివారిస్తుంది.
2: అండ్ వేద is the relief and the remedy for all ills of the society.
1: ఇది కేవలం ఒక పుత్రగా మెస్యాగం కోసం కాదు.
2: It's not merely to have the gift of a son meant for progeny alone.
1: ఇది అశ్వమేధయాగం కాదు.
2: It's not the one like అశ్వమేధయాగం.
1: ప్రతి మానవుని యొక్క ఉద్ధారం కోసమని, ప్రతి మానవ కళ్యాణం కోసమని ఆవిర్భవించినటువంటివి.
2: In fact, Veda is meant for the progress, advancement, welfare of every individual.
1: కనుక అందరి కోసం ఇది ఉద్భవించింది.
2: వేదా ఇస్ మెన్ ఫర్ ఎవ్రీవన్.
1: కానీ అదృష్టవంతులైనటువంటి వారు దీన్ని నేర్చుకుని ప్రచారం చేస్తున్నారు.
2: ద ఫార్చునేట్ వన్స్ పిక్ అప్ లెర్న్ పబ్లిసైజ్ టీచ్ అండ్ షేర్.
1: కానీ దురదృష్టవంతులైనటువంటి వారు వేదం తెలిసి కూడాను ఎవరికీ బోధించడం లేదు.
2: బట్ అన్ఫార్చునేట్ పీపుల్ దే డోంట్ లెర్న్ ఈవెన్ ఇఫ్ దే లెర్న్ దే డోంట్ టీచ్ అండ్ షేర్.
1: ఇప్పుడు మా యొక్క సంస్థలో ప్రతి పిల్లవాడిని కూడా మా దగ్గర పంపుతున్నారు.
2: టుడే భగవాన్ ఈజ్ సెండింగ్ ఎవ్రీ స్టూడెంట్ ఫ్రమ్ సత్య సాయి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ యాజ్ ఎమిసరీస్ అంబాసిడర్స్ ఆఫ్ వేదిక్ నాలెడ్జ్.
1: మొట్టమొదట సంస్కృతం తెలుసుకోవాలి.
2: ద ఫస్ట్ ఇన్స్టెన్స్ టు బిగిన్ విత్ దే హావ్ టు స్టడీ సంస్కృతం.
1: ఇప్పుడు మన వినయ్ కుమార్ కర్ణాటక యూత్ లీడర్ గా నియమించాము.
2: వినయ్ కుమార్ ఈజ్ అపాయింటెడ్ యాజ్ ద లీడర్ ఆఫ్ కర్ణాటక యూత్ వింగ్.
1: వినయ్ కుమార్ కేవలం కర్ణాటక యూత్ అందరినీ కూడా చేర్చి వారికి అందరికీ ఈ రహస్యాన్ని నిరూపించాలి.
2: ది ఎంటైర్ యూత్ ఫ్రమ్ ద స్టేట్ ఆఫ్ కర్ణాటక ఈజ్ టు బి మొబిలైజ్డ్ అండ్ టు గివెన్ ఎ ఛాన్స్ టు నో ద సీక్రెట్స్ ఆఫ్ వేదిక్ నాలెడ్జ్.
1: అదే విధంగానే ఆంధ్ర, కేరళ అన్ని దేశాలు కూడా మేము నియమించాము.
2: సిమిలర్లీ అదర్ స్టేట్స్ ఆల్సో హ్యావ్ బీన్ గివెన్ దిస్ ఆపర్చునిటీ ఆఫ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ వేద డివోటీస్ ఫ్రమ్ ఆంధ్ర, కేరళ అండ్ సో ఆన్.
1: భగవతే రుద్రాయ.

0: ఈ విధంగా అన్ని దేశముల వారు కూడాను నేర్చుకుంటున్నారు. ఇప్పుడు యజుర్వేదము, సామవేదము, అథర్వణవేదము అన్ని కూడా ఋగ్వేదము చాలా ప్రధానంగా నేర్చుకుంటున్నారు.
1: లైక్ దిస్ స్టూడెంట్స్ ఫ్రమ్ ఆల్ కంట్రీస్ ఆర్ లర్నింగ్ చాంటింగ్ ఆఫ్ వేద అండ్ ఆఫ్ ఆల్ ఋగ్వేద ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్.
0: కనుక మనము ఈ వేదం యొక్క విషయాన్ని మనం అలక్ష్యం చేయకూడదు.
1: దేర్ఫోర్ వీ షుడ్ నాట్ నెగ్లెక్ట్ వేదిక్ లిటరేచర్.
0: వేదంలో ఎంతనో సృష్టి యొక్క రహస్యం అంతా ఉంటున్నది.
1: వేదిక్ నాలెడ్జ్ కంటైన్స్ ద మిస్టరీస్ ఆఫ్ నేచర్.
0: ఈ నేచర్ యొక్క సర్వ లక్షణములు కూడా అందులో నిరూపిస్తూ ఉన్నది.
1: ఇన్ఫాక్ట్ ఆల్ ది ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ హావ్ బీన్ వెరీ వెల్ ఎలాబొరేటెడ్ అండ్ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ వేద.
0: ఒక్కటి అని కాదు, సర్వం కూడా ఈ వేదంలో ఉన్నవి.
1: Not one or two, the whole thing, totality is present there in Veda.
0: Grihastasramu, Brahmacharyasramu, Sanyasasramu, Vanaprasthasramu, and all the asramu yokka satyam kudanu ee vedamulandu nirupinchindi.
1: All four stages takes ashramas are very well represented, explained. The stage of a celibate, the householder, recluse and renunciant have been explained there clearly.
0: ఇప్పుడు అందరూ కూడా అర్థం చేసుకుంటున్నారు.
1: నౌ ఆల్ ఆర్ అండర్స్టాండింగ్ ద వేద.
0: ఇప్పుడు ఏ గ్రామం పోయినా కూడాను ఆ గ్రామంలో ఉన్నటువంటి స్త్రీలు కూడాను వేదాలు చెప్తున్నారు.
1: యు గో టు ఎనీ విలేజ్, విమెన్ ఆల్సో కెన్ చాంట్ వేద టుడే.
0: కేవలము దేహంలో మాత్రము వ్యత్యాసం ఉండవచ్చు. కనుక ఈ యొక్క వేదము చాలా గొప్ప విచిత్రమైనటువంటిది, చిత్రమైనటువంటిది.
1: దేర్ఫోర్ వేద ఇస్ మిస్టికల్, వెరీ స్పెషల్ అండ్ యూనిక్.
0: అతిరుద్ర వేదము చాలా గొప్పది.
1: అతిరుద్ర ఈజ్ హైయెస్ట్ అండ్ గ్రేటెస్ట్.
0: అన్ని రుద్రముల కంటే కూడా చాలా గొప్పది.
1: అతిరుద్ర ఈజ్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ ఫార్మ్స్.
0: దీంట్లో ఉన్నటువంటివి మరి ఇంక దేంట్లో కూడా లేవు.
1: దట్ వాట్ యు ఫైండ్ ఇన్ అతిరుద్ర ఈజ్ నాట్ ఫౌండ్ ఎనీవేర్.
0: రుద్రములగా ఏమిటి? కేవలం ఈశ్వరుడు యొక్క పేరు అని అనుకుంటారు.
1: వాట్ ఈజ్ రుద్ర? యు థింక్ ఇట్ ఇస్ శివ?
0: కాదు కాదు.
1: నో,
0: ఇది కేవలము ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణవేదము అన్ని వేదముల యొక్క సారమే.
1: రుద్ర రిప్రజెంట్స్ ది ఎసెన్స్ ఆఫ్ ఫోర్ వేదాస్.
0: అంతేకాకుండా ఇందులో నమ్మకము, చమ్మకము రెండింటి యొక్క ఏకత్వమే దీనికి గొప్ప పటుత్వము.
1: ద స్ట్రెంగ్త్ లైస్ ఇన్ ద హార్మనీ అండ్ కాంబినేషన్ ఆఫ్ నమ్మకం అండ్ చమకం.
0: ఈ నమ్మక చమకాలంతా కూడాను నమ్మకము వద్దంటుంది, చమకము కావాలంటుంది.
1: దేర్ఫోర్ ది నమక డినైస్ వైల్ చమక డిజైర్స్.
0: కానీ అన్నింటి ఎందు కూడా ఉన్నటువంటి సారము ఒకటే, దేనిని వద్దంటుంది? చెడ్డను వద్దంటుంది, మంచిని కావాలంటుంది.
1: వాట్ ఈస్ ఇట్ దట్ ఈస్ డినైడ్? దట్ విచ్ ఇస్ బ్యాడ్ అండ్ ఈవిల్ ఈస్ టు బి డినైడ్. వాట్ ఈస్ టు బి డిజైర్డ్ ఫార్? దట్ విచ్ ఇస్ గ్రేట్ అండ్ ఆస్పిషియస్.
0: కనుక మనం ఎల్లప్పుడు కూడాను రెండు కూడాను మనం నేర్చుకోవాలి.
1: Therefore, we have to learn both of the aspects.
0: Chamakam ante kevalamu korikalato nindinatundi.
1: The chamaka is full of ambitions, desires.
0: Namakam anetundi annitini virakti chesetundi.
1: Namaka denies, it doesn't want anything.
0: Dinto evaru sanyasi, evaru sanyasi kaadu ani vicharam chesthe,
1: if we inquire who is renunciant, who is not,
0: కామని శక్తి కోసం ప్రయత్నం చేసేటువంటి వాడు కేవలము ఒక సన్యాసి కాదు.
1: ద వన్ హూ ఇస్ ఆఫ్టర్ మెటీరియల్ పవర్ ఈజ్ నాట్ ఎ రినన్షియన్.
0: కానీ కామని శక్తి ఫలమును దూరం చేసేటువంటి వాడే నిజమైనటువంటి ఒక త్యాగం.
1: దెర్ఫోర్ ది ట్రూ సాక్రిఫైస్ ఇన్ డినైయింగ్ ద మెటీరియలిజం, ద మెటీరియలిస్టిక్ ఆస్పెక్ట్.
0: ఇల్లు, వాకిలి, భూమిని, ధనమును అన్నింటినీ త్యాగం చేస్తే అది త్యాగం అని అనుకుంటున్నారు. అది త్యాగమే కాదు, అది సులభంగా చేయొచ్చు.
1: యు థింక్ సాక్రిఫైస్ మెన్ గివింగ్ అప్ యువర్ ఫ్యామిలీ, రన్నింగ్ అవే ఫ్రమ్ రెస్పాన్సిబిలిటీ ఇస్ క్వైట్ ఈజీ టు డూ ఇట్?
0: కాదు.
1: నో,
0: కామిని ఫలములను విసర్జించాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ వన్ హ్యావ్ టు గివ్ అప్ దిస్ డిజైర్, ద మెటీరియలిస్టిక్ యాటిట్యూడ్.
0: రిజల్ట్ ఆఫ్ రిజైన్,
1: రిజల్ట్ ఆఫ్ డిజైర్స్ హ్యాస్ గాట్ టు బి సాక్రిఫైస్.
0: అది నిజమైనటువంటి యొక్క త్యాగము.
1: ద ట్రూ త్యాగ సాక్రిఫైస్ lies in sacrificing the fruits of your work,
0: your desires,
1: fruits of your desires.
0: Kanuka manam nechukovalsinatundi mukhyanga deeni kosam manam puttam.
1: Why are we born?
0: Tini tirigi sancharinchetundi sugani anubhavinchetundi అందుకోసమే కాదు.
1: We are not born simply to eat, to sleep and to move about.
0: కాదు కాదు.
1: No.
0: మన తోటి మానవులకు సహాయం చేసే నిమిత్తము.
1: We are born to help the neighborhood, the community.
0: Help ever, hurt never.
1: Help ever, hurt never.
0: ఎవరిని బాధించకూడదు.
1: Don't hurt anybody.
0: ఎట్టి కఠినమైన వాక్కులు కూడా చెప్పకూడదు.
1: Never use harsh words.
0: ఎవరిని కూడా మనము దూషించకూడదు.
1: We should not accuse anybody.
0: దూషించటమే మహాపాపము.
1: To criticize anyone is the worst of the sins.
0: ఎట్టి ద్వేషుడైనా కూడా అతన్ని దూషించకూడదు.
1: You may find an enemy, but you should not criticize or attack.
0: కనుక ఇలాంటి మంచి గుణములు మనలో దాగి ఉన్నవి.
1: All these virtues are hidden, latent within us.
0: పైన దేహం మాత్రము పాంచభౌతికముల యొక్క దేహము.
1: The one that is apparent is just the body of senses.
0: ఈ సెన్సెస్ అంతా కూడా డిజైర్స్ తో కూడినటువంటివి.
1: The senses are full of desires.
0: కానీ మనకు తెలియకుండా లోపల దాగినటువంటి కొన్ని ఉన్నాయి.
1: But unknowingly, that which is innate, immanent within us, there is another.
0: Satyamu, dharmamu, shanti, prema, ahimsa.
1: Those which are hidden, latent within you, are the principles like truth, righteousness, sacrifice, peace and love.
0: Ivi manu lopala nunchi teppinchukovali.
1: We have to see that they manifest in the outer world.
0: Dinine educare annaru.
1: The manifestation of the inner values, treasures, is educare.
0: Inaadi pustakalu chadivetundi lopala idantha education.
1: All that you read, acquire out of the books is education.
0: ఈ ఎడ్యుకేషన్ కాదు మనం నేర్చుకోవాల్సింది.
1: ఇట్స్ నాట్ ది ఎడ్యుకేషన్ దట్ ఇస్ టు బి బాదర్డ్.
0: ఎవరో రాసినటువంటి విషయాలని మనం చదువుకొని దాన్ని నేర్చుకోవటం అది కేవలం ఎడ్యుకేషన్.
1: ఎడ్యుకేషన్ కంప్రైజెస్ ఇన్ లెర్నింగ్ ఫ్రమ్ ద బుక్స్ విచ్ ఆర్ రిటన్ బై ఆథర్స్.
0: ఎవరు చెప్పకుండా తనలో నుండి తాను ఉద్భవించి పవిత్రమైన మార్గంలో ప్రవేశించేటువంటిది ఎడ్యుకేర్.
1: ఎడ్యుకేర్ వాంట్స్ యూ టు బ్రింగ్ అవుట్ దట్ వాట్ ఈస్ లేటెంట్ విత్ ఇన్ యూ వితౌట్ బీయింగ్ టాట్ ఎక్స్టర్నలీ.
0: ఆ ఎడ్యుకేషనే అది భగవంతుని యొక్క ప్రసాదము.
1: Therefore, education is the gift of God.
0: అది భగవంతుని యొక్క అనుగ్రహం చేతనే లభ్యమవుతుంది గాని లేకుండా అది లభ్యం కాదు.
1: You can acquire this education because of grace of God alone.
0: మనం నిరంతరం కూడాను సర్వదా సర్వకార్యేషు సర్వత్రా చింతనం.
1: We should think of God everywhere, every time, any moment.
0: అది నిజమైనటువంటి యొక్క భక్తి.
1: That is true devotion.
0: మనం భగవంతుణ్ణి ఈశ్వర అన్నా విష్ణువు అన్నా ఏ పేరు పెట్టినా పేర్లు అనేకములు కాని వ్యక్తిత్వం ఒకటే.
1: యూ మే ప్రే టు ఎనీ గాడ్ ఇన్ ఎనీ నేమ్ బట్ గాడ్ ఈజ్ వన్.
0: శృంగారములు వేరు బంగారం ఒక్కటే.
1: జ్యువెల్స్ ఆర్ మెనీ బట్ గోల్డ్ ఈజ్ వన్.
0: పశువుల వన్నెలు వేరు పాలు ఒకటే.
1: కౌస్ ఆర్ ఆఫ్ డిఫరెంట్ కలర్స్ ఆర్ మెనీ బట్ ది మిల్క్ ఈజ్ వన్.
0: కనుకనే అటనే భగవంతుడు ఒక్కడే.
1: లైక్వైజ్ గాడ్ ఈజ్ వన్.
0: అల్లాను యేసును రామాను కృష్ణాను ఏ పేరైనా పెట్టు భగవంతుడు ఒక్కడే.
1: యు మే గివ్ ఎనీ నేమ్. యు మే ప్రే టు గాడ్ ఆఫ్ ఎనీ నేమ్ ఆఫ్ యువర్ చాయిస్. అల్లా యేసు రామ కృష్ణ వాటెవర్ నేమ్ యు లైక్.
0: ఇది అంతా కూడాను దైవం యొక్క పేర్లే.
1: దీస్ ఆర్ ఆల్ ద నేమ్స్ ఆఫ్ వన్ గాడ్.
0: కనుక ఏకం సత్విపురా బహుధా వదంతి.
1: ఇట్స్ ఓన్లీ వన్ గాడ్ అండ్ వీ ప్రే టు హిమ్ ఇన్ డిఫరెంట్ నేమ్స్.
0: కనుక ఇలాంటి దీంతో మనం భేదం పెట్టుకోకుండా భగవంతుని యొక్క రహస్యాన్ని తెలుసుకోవాలంటే ఓపెన్ హార్ట్ కావాలి.
1: Therefore we need to have this open heart to understand the oneness and the unity of divinity.
0: నీకు ఏ పేరు ఇష్టమో అది నువ్వు తలుచుకో తప్పలేదు.
1: There is nothing wrong in praying to God of your choice.
0: కానీ గాడ్ అందరం ఒకటే గాని ఒక గాడును దూషించటము మరొక గాడును పూజించటము ఇది చాలా తప్పు.
1: It's a big mistake. If you criticize the God of another form, of another taste and temperament.
0: Ishwara ante ishtapadakunda povatam.
1: Some people do not relish the name of Shiva.
0: Some people Narayana ante ishtapattam.
1: Likewise, some people do not accept the name of Vishnu.
0: Chala tappu.
1: It's a big mistake.
0: Ishwarudu, Narayanudu, iddaru cheri okate.
1: In fact, Ishwara and Narayana are one and the same.
0: Kaani oke daivatvanni manam aneka perlato poojisthunnam.
1: He's only one and we worship him in many forms.
0: ఆ విధంగా పూజించినటువంటి వారికి తప్పక మనసు యొక్క శాంతి కలుగుతుంది.
1: Those people that understand this principle of oneness and unity, will have the peace.
0: ఒకదాన్ని ద్వేషించి మరొక దాన్ని ప్రేమించటం లోపల ఇది కేవలం మన అభిష్టం నెరవేరదు.
1: If you have got attachment to one and a kind of hatred to another, it amounts to a kind of absence of peace within.
0: ఇది మానవులకు మంచిది కాదు.
1: It's not good for mankind.
0: ఇది కేవలం యూత్కే మాత్రమే కాదు.
1: This is not for youth alone.
0: అందరూ కూడా దీన్ని అనుసరించవలసింది.
1: Bhagavan's message is meant for everybody.
0: దైవత్వం అనేటువంటిది ఈనాడు లోకాన్ని రక్షిస్తున్నది.
1: It's only divine God protects the entire universe.
0: లోకాన్ని శిక్షిస్తున్నది బాంబ్స్ అనుకుంటున్నారు.
1: And you think that world is punished by bombs.
0: కాదు కాదు కాదు.
1: No.
0: బాంబు ఒకటే ఒకటి.
1: After all, bomb is only one bomb after all.
0: అది దైవ నామము.
1: God's name is more powerful than atom bomb.
0: చెడ్డను శిక్షిస్తుంది, మంచిని పోషిస్తుంది.
1: And in fact it annihilates that which is bad and upholds that which is noble.
0: కనుక దైవత్వాన్ని మనం పూజిస్తుంటే సర్వము లోకరక్షణ జరుగుతుంది.
1: Therefore when you worship God, the whole world will be protected.
0: లోక కళ్యాణం కోసం అని మేము చేస్తున్నాము.
1: And this yajna is for the welfare of humanity.
0: ఈ యొక్క మంత్రం లోపల చాలా ప్రధానమైనటువంటి యొక్క అంశం ఉంటున్నది.
1: These mantras represent its one main principle.
0: అతిరుద్ర యజ్ఞముగా మంచి పవిత్రమైనటువంటి యొక్క దీన్ని పోషించి దుష్టమైనటువంటి వాటిని శిక్షించి పవిత్రం గావిస్తుంది లోక కళ్యాణం.
1: Therefore this Atirudra Mahayajna will certainly sustain, will uphold all that is righteous, all that is great and noble, will punish, will remove, will dispel all that is wicked.
0: ఎవరైనా చేయవచ్చును.
1: Anybody can perform this.
0: కాని ఈనాడు
1: but today
0: మన వినయ్ కుమార్ దీంట్లో ఎవరిని చేర్చుకోలేదు.
1: But Vinay Kumar did not entertain anybody else.
0: ఏదైనా ఇంత బియ్యం ఇస్తాము, లేక పదార్థం ఇస్తాము, లేక పలుములు ఇస్తాము, లేక కూరగాయలు ఇస్తామంటే ఎవ్వరూ వద్దు.
1: There are many people who want to associate. They are ready to give. They are ready to offer the rice and other materials.
0: ఈ యజ్ఞం అనగా చాలా కోటతో చేరినటువంటిది.
1: And this is highly expensive.
0: అలాంటి దాన్ని ఎవరిది పుచ్చుకోకుండా తాను ఒకడే ఒకడు తానే ఏకాంతంగా కూర్చొని తానే స్వయంగా తిరుగుతూ అన్ని సేకరించాడు.
1: వినయ్ కుమార్ డిడ్ నాట్ యాక్సెప్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ ఎనీబడీ. దిస్ ఇస్ ఆల్ డిజైన్డ్ బై హిమ్ అలోన్.
0: కనుక అలాంటి సేవాదమ లీడర్స్ ప్రతి స్టేట్ లో కూడా తయారు కావాలి.
1: ఎవ్రీ స్టేట్ షుడ్ హ్యావ్ ఎ లీడర్ ఆఫ్ ద క్వాలిటీ ఆఫ్ ది టైప్ ఆఫ్ వినయ్ కుమార్.
0: కనుక వినయ్ కుమార్ చాలా గొప్ప ఉపకారం చేస్తున్నాడు.
1: In fact, Vinay Kumar is helping a lot.
0: నేను ఎంతో నేర్చుకున్నాను.
1: భగవాన్ ప్రైజ్డ్ వినయ్ కుమార్.
0: ఎవరేమి ఇచ్చినా కూడా వద్దు వద్దు వద్దు.
1: Don't accept anything from anybody.
0: నాకు సాయి ఉన్నాడు.
1: There are people that would help.
0: సాయే నా సహాయము, సాయే నా సహాయము.
1: సాయి భగవాన్ ఈ సాయము, ద డివైన్ హెల్ప్ బై యువర్ సాయి.
0: అతనికి వివాహమై 10 సంవత్సరాలు అయిపోయింది.
1: He was married 10 years ago.
0: కాని భార్యా భర్తలు ఇద్దరు కూడా ఇదే మార్గంలోనే ఉన్నారు.
1: Both husband and wife are highly spiritual and religious.
0: ఏ ఒక్కదింటో ఏమ్మా ప్రేమని యజ్ఞం చేస్తున్నాము, కుమారుడు కావాలనా అంటే మాకొద్దు స్వామి.
1: Swami said, you are performing this yajna, do you want a son? They said, no Swami.
0: మాకేం కావాలి?
1: Then what do you want?
0: మీరే కావాలి.
1: Swami, we want you, the father said.
0: ఈ విధంగా పలికేటువంటి పలుకులు ఏ దంపతులు ఎందుకు కూడాను నేను వినలేదు.
1: This sort of response Swami has not got from any couple.
0: అటువంటి దీంతో చాలా ప్రేమతో చాలా హృదయంతో మంచి కార్యాలు చేస్తున్నాడు.
1: Vinay Kumar is doing so many things, undertaking so many tasks out of love, wholeheartedly.
0: వారి తండ్రి కూడాను ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్.
1: His father is income tax commissioner.
0: అతను ఈ యొక్క లక్ష్మీ నారాయణ చేరినటువంటి వాడు.
1: He was the colleague of Sri Lakshmi Narayana.
0: వారిద్దరు కూడా చేరి కూడి పనిచేసినటువంటి వారు.
1: They were colleagues and worked for a long time.
0: ఇప్పుడు కూడాను ఆ యొక్క లక్ష్మీ నారాయణతోనే మన వినయ్ కూడా చేరి ఉన్నాడు.
1: And now Lakshmi Narayana and Vinay Kumar are working together towards this yajna.
0: Vinay Kumar ఒక తాత మాదిరి చూసుకుంటున్నాడు.
1: And Vinay Kumar is treating Lakshmi Narayana as his own.
0: కనుక ఇలాంటి వ్యక్తులు, ఇలాంటి యూతులు జగత్తులో జగత్ వ్యాప్తి కావాలి.
1: భగవాన్ వాంట్స్ such leaders, such youngsters, such youth in this whole world.
0: ఈ లీడర్స్ మంచిగా ఉండినప్పుడే దానికి ప్లేయర్స్ అంత మంచిగా ఉంటారు.
1: When the leaders are perfect, the whole world would progress.
0: ఈనాడు లీడర్స్ సరిలేకపోవడం చేతని ప్రపంచం అంతా ఈగిదిగతి పడుతుండాలి.
1: Because of the poor leadership, this is the plight of the present day world.
2: You are listening to excerpts from a divine discourse delivered by Bhagavan Baba on 9th August 2006 during the Atirudra Mahayagnam in Prashanti Nilayam. Bhagavan says the Vedas are not to be neglected as the secret of the entire creation is contained in them. The name of God is most powerful, and with God's name the world will be protected.

0: సత్యమందు.
1: The greatest prosperity in the world is only truth.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: ఈనాడు,
1: today,
0: స్త్రీలకు సంబంధించినటువంటి యొక్క గుణగణములను ప్రకటించి ప్రచారం చేసి ఆనందించగోరే ఈ యొక్క 19వ తేదీ ప్రారంభించాం.
1: The 19th of November is set apart to look into all the matters relating to women and disseminate what is good.
0: స్త్రీలలో అనేక విధములైనటువంటి యొక్క సత్య సంస్కృతులు ఉన్నవి.
1: In woman there is virtue and there is good and truth.
0: భూమి ఒక్కటే.
1: The world is only one.
0: కాని ఎట్టి విత్తనాలు నాటుతమో అట్టి మొక్కలే అభివృద్ధి అవుతాయి.
1: The seeds that we sow, we get only plants of those seeds.
0: అదే విధంగానే తల్లి యొక్క గర్భము భూదేవితో సమానం.
1: The woman's womb is synonymous with the earth.
0: ఇందులో ఎట్టి సంకల్పములు అనేటువంటి యొక్క విత్తనాలను మనం నాటుకుందామో అట్టి ఫలములే మనం అందుకునేటకు సిద్ధంగా ఉంటాం.
1: What is the idea that we conceive in ourselves, that it is that comes forth from the womb.
0: మామిడి విత్తనము నాటి చేదు ఫలమును పొందలేము.
1: We cannot sow mango seeds and get some other type of fruit.
0: వేప విత్తనము నాటి మధురమైనటువంటి మామిడి ఫలమును పొందలేము.
1: We cannot sow the seeds of a neem tree and ask for sweet fruits.
0: కనుకనే తల్లి గర్భము నిరంతరము సత్య సంకల్పముల చేత సత్య భావముల చేత సత్య కార్యముల చేత నింపుకోవాలి.
1: So the mother's womb should be full of good thoughts, good words and good deeds.
0: అప్పుడే మనకు సత్పుత్రులు సదాచార సంపన్నులు సద్గుణవంతులైనటువంటి బిడ్డలు కలుగుతారు.
1: It's only then we get virtuous and good conduct of from children who are born.
0: కాని ఈనాడు దుర్గుణములు దురాలోచనలు దుస్సంగములు కలిగినటువంటి బిడ్డలు అభివృద్ధి అవుతున్నారనగా దీనికి మూల కారణము తల్లి యొక్క సంకల్పం లేని కారణం.
1: The ideas of the mother are responsible for the children who are either good or bad, and today there are children who are full of bad thoughts and wicked inclinations.
0: పూర్వము ఆర్యాంబాని గొప్ప గుణవంతురాలుండేటువంటి ఆర్యాంబ.
1: Earlier, Aryamai was a very good woman.
0: ఆమె కేరళ దేశము లోపల కాలడి అనేటువంటి దీంట్లో ఉండేది. కేరళ దేశం కాలడి.
1: She was in Kaladi in Kerala. She was born there.
0: ఆమె నిరంతరం కూడాను దైవ చింతనే చేస్తూ దైవ కార్యములు ఎందే నిమగ్నులై ఉండేటువంటి వారు.
1: She was always thinking of God and doing the actions relating God word.
0: దీని తత్ఫలితంగా ఆమె పవిత్రమైన గర్భమునందు జగద్గురువైన శంకరాచార్యులు వారు జన్మించారు.
1: As a consequence of a good idea, Shankaracharya was born to her.
0: శంకరాచార్యులు ఇంతటి గొప్ప మహాగురువు కావడానికి కారణము తల్లి యొక్క సంకల్పములే దీనికి మూల కారణం.
1: For Shankaracharya to become a great guru, the mother's ideas were the cause for it.
0: వివేకానంద కాని రామకృష్ణ పరమహంస కాని వీరందరూ కూడాను ఈ తల్లి యొక్క సంకల్పం చేతనే వీరు ఇంతటి గొప్పవారుగా తయారయ్యారు.
1: Either Ramakrishna or Vivekananda are what they are because of the ideas of their mother.
0: పుత్రీ దేవి మీకు తెలిసినటువంటిది. ఆమె నిరంతరం కూడాను దైవ చింతన లోపల కాలం గడుపుతూ వచ్చేటువంటిది.
1: You all know Puttali Devi. She was all the time thinking of God.
0: ఆమె ఒక వ్రతమును నిరంతరము ఆచరిస్తూ ఆ వ్రతం పూర్తి అయినప్పటికి కోకిల గానం కాడాలి.
1: She was undertaking a vow and after the finishing of the vow she waited for the cuckoo to sing.
0: ఆ యొక్క కూతలు వినక తాను ఏమాత్రము భుజించేటువంటిది కాదు.
1: Till she heard the singing of the cuckoo she would never partake of food.
0: కానీ ఎంతసేపు అయినప్పటికీ తల్లి భుజించక ఆ విధంగా ఉండటము కుమారుడు చూడలేకపోయాడు.
1: So the son could not bear the mother keeping fast till she heard the cuckoo sing.
0: Kani aa pillavade inti velukuku velli కోకిల కూచినట్టుగా కూచి అమ్మ కోకిల కూసింది ఇంక మీరు భుజించవచ్చును అని ప్రార్థించాడు.
1: So the son went inside and imitated the singing of the cuckoo, went to the mother and said, Mother, you can now partake of food.
0: అప్పుడు తల్లికి చాలా దుఃఖం కలిగింది.
1: Then the mother felt very sad.
0: నా గర్భములో ఇలాంటి అసత్యవాది ఆ జన్మించటము.
1: You have born in my womb. Have you become a person who tells
0: lies? నేను ఏ పాపం చేశాను?
1: Oh God, what sin have I committed?
0: కనుక నాకు ఇలాంటి పుత్రుడు కలగడానికి నా పాపమును పరిహారం చేయమని.
1: So to have given birth to such a boy, please God forgive my sins.
0: చాలా విలపించింది.
1: She felt very sad and cried.
0: ఈ విలాపం చూచి కుమారుడు దుఃఖించి నా తల్లికి నేను ఇంత శ్రమ ఇచ్చింది కదా అని విచారించాడు.
1: Seeing the state of his mother, the sad state of his mother, the son felt very sad that he had given so much trouble to her.
0: అప్పటి నుంచి నేను ఇకపైన అసత్యమే ఆడను అనేటువంటి ప్రతిజ్ఞ చేశాడు కుమారుడు.
1: Then from then onwards he promised himself that he would never tell a lie.
0: ఆనాటి నుంచి సత్యము తప్ప అసత్యం ఆడేటువంటి వాడు కాదు.
1: From that day onwards he spoke only the truth and truth alone.
0: కనుకనే తల్లుల యొక్క శిక్షలు కూడాను కుమారులకు అత్యవసరము.
1: So the training from the mother is very essential.
0: తప్పులు చేసినప్పుడు తల్లి శిక్షించి అతన్ని మందలించి సరైన మార్గంలో ప్రవేశపెట్టడానికి ప్రయత్నించాలి.
1: The mother should try very hard to correct the son when he commits a mistake.
0: తప్పులు చేశాడు కదా అని పిల్లవాడిని క్షమించకూడదు.
1: She should not forgive the son for having committed an error.
0: కనుకనే తప్పుకు తగినటువంటి శిక్ష మంచికి తగినటువంటి ఫలితమును తల్లి యొక్క చేతుల యందే ఉంటుంది.
1: To punish if he has done wrong and to reward him if he has done good is the task of the mother.
0: కనుక ప్రతి మానవుడు కూడాను తల్లి సంకల్పాలను అనుసరించి మున్ముందు మంచి చెడ్డలుగా మారుతున్నారు.
1: It's because of the ideas and the will of the mother, the son changes either for the good or the bad.
0: ఒక చిన్న ఆదర్శము.
1: One small example.
0: పూర్వము రంగూన్ యుద్ధం అయిన తర్వాత
1: After the Rangoon war,
0: అందరినీ కోల్పోయి తల్లి ఒక కుమారుడు ఏదో ఒక విధంగా మెడ్రాస్ చేరారు.
1: One mother and son, after everything was lost, reached Madras.
0: కానీ వారికి ఉండడానికి ఇల్లు కాని తినడానికి తిండి కాని ఎక్కడ లభించలేదు.
1: They had no shelter over their heads, no food to eat.
0: తల్లి ఇంటింటికి పోయి భిక్షం తేవటము కుమారునికి కొంత పెట్టడము తాను కొంచెం భుజించటము.
1: The mother would go asking for alms house to house, give most of it to her son and partake of a little to herself.
0: ఒక్కొక్క దినము ఈ యొక్క ఆహారం చికెన్ దినము కుమారుడికి మాత్రమే పెట్టి తాను పస్తుపడి ఉండేటువంటిది.
1: One day when she did not get much food, she gave everything to her child and she fasted.
0: ఈ విధంగా కుమారుడి యొక్క సుక్షేమం నిమిత్తమై తల్లి అనేక బాధలు పడుతూ వచ్చింది.
1: For the sake of the well-being of her son, she put herself to a lot of difficulties.
0: తల్లి దినదినమును కూడాను క్షీణించిపోతూ వచ్చింది.
1: The mother got emaciated day to day.
0: కుమారుడు చెప్పాడు.
1: Then the son said,
0: తల్లి నీవు భుజించుక నాకు మాత్రమే వడ్డిస్తున్నావు.
1: Why you are not eating and you are giving to me the food alone?
0: సరికాదు అని
1: This is not correct.
0: ఎంతనో ప్రార్థించాడు.
1: He prayed to the mother.
0: రేపటి నుంచి నేనే భిక్షానికి పోతానన్నాడు.
1: So because you do not take the food, mother, I will go myself tomorrow and ask for alms.
0: కుమారుడు భిక్షవెత్తటము తల్లి కన్నా చూడలేదు.
1: The mother could not stand the child going and asking for food.
0: అట్టి మదర్ యొక్క హృదయము కరిగిపోయింది.
1: So the mother's heart melted.
0: నాయనా నీవు పోనక్కర్లేదు, నేనే దీన్ని చేయడానికి ప్రయత్నం చేస్తాను.
1: Dear son, you need not go. I will go myself and try.
0: నీవు భిక్షవెత్తటము నేను సహించలేను, భరించలేను.
1: I just cannot see you going and asking for alms.
0: ఒకనాడు చాలా బలహీనమైపోయింది.
1: She became very weak one day.
0: కుమారుడు భిక్షానికి వెళ్ళాడు.
1: The son went for alms.
0: ఒక పెద్ద ఆఫీసర్ ఇంటికి వెళ్ళాడు.
1: He went to a big officer's house.
0: ఆ ఆఫీసర్ వరండాలో ఈజీ చైర్ పైన కూర్చున్నాడు, పేపర్ చదువుతున్నాడు.
1: The officer was sitting on the veranda on an easy chair.
0: అయ్యా నాకు ఆకలి ఆకలి ఆకలి అని రోదు పట్టాడు.
1: And the son cried out, Oh sir, we are hungry, we are hungry.
0: అప్పుడు ఈ ఆఫీసరు, నాయనా కూర్చో ఇక్కడ, నేను తెస్తాను ఒక ఆకులో, నీవు భుజించిపోమన్నాడు.
1: Then the officer said, "Dear one, sit here. I will bring the food."
0: అప్పుడు ఆ బిడ్డ చెప్పాడు, లేదు లేదు, నేను ఈ అన్నాన్ని నా ఇంటికి తీసుకుని పోవాలి.
1: నో నో, ఐ హావ్ టు టేక్ దిస్ ఫుడ్ టు ద హౌస్.
0: అప్పుడు ఆఫీసర్ అనుకున్నాడు, అరే వీరికి ఆకలేమి లేదు, నిజంగా ఆకలి ఉంటుంటే దీన్ని తీసుకుని ఇంటికి ఎందుకు వెళ్ళాలి.
1: Oh, you surely are not hungry, were you? So you would have eaten this here and not taken it to your house.
0: ఈ మాటలు చెప్తూ ఉండగానే పిల్లవాడికి తల తిరిగింది, పడిపోయాడు.
1: As soon as he heard his harsh words, the boy fell giddy and fell down.
0: పడిపోయి ఏదో మాట్లాడుతూ ఉన్నాడు.
1: And then he was talking something as he fell down.
0: ఈ ఆఫీసరు తన చెవిని తన యొక్క నోటి దగ్గర పెట్టి విన్నాడు ఏమి చెప్తున్నాడు అని.
1: Then the officer came close to him and tried to hear what he was saying.
0: Ayya adhikari modaru na talliki.
1: Oh officer, first it is for my mother.
0: Tarvada nenthi akale untunte ini chisukoni intiki enduku vellali.
1: Oh you surely are not hungry, were you? So you would have eaten this here and not taken it to your house.
0: Ee maatalu cheptu undagane pillavadu

0: first, it is for my mother.
1: తరువాత నేను తింటాను.
0: And it's afterwards my self.
1: అని స్వరం రానటువంటి దీంతో దీనంగా చెప్తున్నాడు.
0: Even when the voice was very faint, he was
1: మొదలు అమ్మకు అమ్మకు అమ్మకు.
0: First it is for my mother, my mother, my mother.
1: అమ్మకు అమ్మకు అని చెప్తూ ప్రారంభించాడు.
0: And saying so, he died.
1: అనగా అలాంటి కుమారుడు ఈనాడు ఎక్కడైనా కనిపిస్తారా?
0: Such type of sons, can we see them today?
1: తల్లి ఆకలి నిమిత్తమై కుమారుడు తన ప్రాణాన్ని కూడా అర్పితం చేశాడు.
0: ఫర్ ద సేక్ ఆఫ్ ద హంగర్ ఆఫ్ హిస్ మదర్ ద సన్ వాస్ ప్రిపేర్డ్ టు గివ్ అప్ హిస్ లైఫ్.
1: అలాంటి ప్రాచీనపు యొక్క సంస్కృతులు ఈనాడు అభివృద్ధి పరచాలి.
0: ద ట్రెడిషన్స్ ఆఫ్ ద ఓల్డెన్ టైమ్స్ వి హావ్ గాట్ టు రిజరెక్ట్ దెమ్ టుడే.
1: అట్టి తల్లులు కాని అట్టి కుమారులు కాని ఈనాడు ఎక్కడ కూడా లభించటం లేదు.
0: We cannot see such a type of mother or such a son today.
1: ఇది కలి ప్రభావమే కాకుండా విద్యా ప్రభావం కూడా దీనికి కొంచెం తోడుగా వస్తుంది.
0: It is not only because of the Kali age, but because of the educational system today.
1: ఈనాటి చదువులన్నీ కూడా కేవలము పొట్టకూటి నిమిత్తమే చదివేటువంటి చదువులు.
0: Today's education seems to be only for a livelihood.
1: సమాజము కుటుంబము దేశము యొక్క క్షేమాన్ని హృదయంలో ఏమాత్రమూ సంకల్పించటం లేదు.
0: They do not have the feelings in the heart for the nation, for the world and for their own country.
1: మొట్టమొదట తన కుటుంబ క్షేమాన్ని దృష్టి యందు ఉంచుకోవాలి.
0: First you must think of the welfare of the family.
1: కానీ అట్టి దృష్టియే వీరి యందు కనిపించటం లేదు.
0: But today we cannot see such type of thoughts.
1: ఒకానొక సమయం లోపల తల్లి చాలా శిక్షించి బిడ్డలను పోషిస్తూ వచ్చేటువంటిది.
0: వన్ మదర్ వాజ్ వెరీ వెరీ స్ట్రిక్ట్ విచ్ ఇస్ విత్ హర్ చిల్డ్రన్ అండ్ దట్స్ ద వే షీ వాజ్ బ్రింగింగ్ దెమ్ అప్.
1: ఆమె దగ్గర యదా రాజా తదా ప్రజా అని, యదా అధికారి అదా సేవకురాలు.
0: సో హౌ ఈస్ ద వన్ హూ రూల్స్ షో ఈస్ ద సబ్జెక్ట్ దట్స్ వాట్ దట్స్ వాట్.
1: అట్టి పవిత్రమైన హృదయం కలిగిన తల్లి దగ్గర పవిత్రమైనటువంటి ఒక సేవకురాలే చేరింది.
0: So to that mother who was very pure in heart came a person was a worker.
1: Ame peru Rambha.
0: A worker came, her name was Rambha.
1: Atti aa Rambha sevakuralainatvante ame pillalu chaala jagrataga kaapaadtu vacheetundi.
0: So that Rambha who was serving looked after the children with love and care.
1: Oka dinamu
0: one day
1: Gandhi parigetti vachadu.
0: Gandhi came running.
1: Rambha, Rambha, నాకు చాలా భయంగా ఉంటుండది అన్నాడు.
0: Rambha, I'm very afraid.
1: అప్పుడు ఆమె దగ్గరికి పిలిచి, నాయన నీకెందుకు భయము?
0: Oh, she called him to her and then said, child, why are you afraid?
1: సర్వశక్తుడైనటువంటి రామచంద్రుడు ఉండగా నీవెందుకు భయపడతావు?
0: Why are you afraid when God, the all protected, is with us?
1: కనుకనే నీవు ఎప్పుడు భయం వస్తుందో అప్పుడు రామ్ రామ్ రామ్ రామ్ అని రామనామాన్ని స్మరించమని చెప్పింది.
0: So whenever you're afraid, my child, recite the name Ram, Ram, Ram.
1: ఇది రామనామాన్ని కడపటి ప్రాణం విడిచేంత వరకు కూడాను గాంధీ స్మరిస్తూ వచ్చాడు.
0: The same name of Rama, Gandhi started chanting till the end of his life.
1: కనుక ఈనాడు అట్టి సేవకులు ఎక్కడైనా మనకు లభిస్తారా?
0: Can we see such type of workers or servants today?
1: ఆనాడు అట్టి తల్లులు అట్టి సేవకురాళ్ళు అభివృద్ధిగా ఉండటం చేతనే పిల్లలు సద్గుణవంతులైపోయి సదాచారవంతులైపోయి సన్మార్గంలో నడుచుకుంటూ వచ్చారు.
0: ఇట్స్ బికాస్ దేర్ వర్ సచ్ మదర్స్ సచ్ దోస్ హు సర్వ్డ్ దట్ విమెన్ వర్ వెరీ వర్చ్యూస్ అండ్ దే ప్రాస్పర్డ్.
1: ఇంకా మీకు తెలుసును ఈశ్వర చంద్ర దయాసాగర్.
0: యు నో విద్యాచంద్ర దయాసాగర్. విద్యాసాగర్
1: ఆయన చాలా బీదవాడు.
0: హీ వాజ్ అ వెరీ పూర్ మ్యాన్.
1: తల్లి కూడా ఎట్టి శక్తి లేనటువంటిది.
0: The mother also did not have much to give.
1: కానీ తాను ఏదో విధంగా కొంచెం సంపాదించి బిడ్డకు పెట్టేది తాను మిగిలితే తినేటువంటిది.
0: Somehow she should get something for her son and the remaining part she would take it.
1: ఆ విధంగా కాలం గడుపుతూ పిల్లవాడిని పోషిస్తూ వచ్చింది, చదివిస్తూ వచ్చింది.
0: She spent her time this way. She started to take care of her son and educate him.
1: ఆ తల్లి హృదయం లోపల పవిత్రమైన భావాలు ప్రవేశించాయి.
0: In the mother's heart there were pure thoughts.
1: నా జీవితం నాకు అక్కర్లేదు, నా కుమారుడు శాంతి జీవితంగా పవిత్రమైనటువంటి జీవితంగా గడపాలని ఆశించింది.
0: ఐఎమ్ నాట్ సో యాంగ్షియస్ అబౌట్ మై లైఫ్, ఐ విష్ మై సన్ టు లివ్ వర్చ్యువస్లీ అండ్ హ్యాపీలీ.
1: రాత్రి పూట కలకత్తా లోపల స్ట్రీట్ లైట్స్ దగ్గరికి పోయి పిల్లవాడు చదివేటువంటి వాడు.
0: ఇన్ కల్కత్తా డ్యూరింగ్ నైట్ ఇన్ ద స్ట్రీట్ లైట్స్ దిస్ చైల్డ్ వుడ్ గో అండ్ స్టడీ.

0: విధముగా చదివి గొప్ప ఉత్తీర్ణుడయ్యాడు.
1: He studied in that fashion and became an eminent man.
0: పోస్ట్ గ్రాడ్యుయేట్ చదివాడు.
1: He studied postgraduate.
0: ఇది అయిపోయేటప్పటికి ఉద్యోగానికి ప్రయత్నం చేశాడు.
1: And after he finished it, he tried for a job.
0: ఉద్యోగం లభించింది.
1: He got a job.
0: ఆ ఉద్యోగం చేస్తూ చేస్తూ ఆనాడు చాలా తక్కువ జీతములు.
1: He used to do the job and in those days the pay was very less.
0: ఆ తక్కువ జీవితంతోనే తల్లిని తాను పోషించుకోబడుతుండేటువంటి వాడు.
1: Within that small emolument, he used to take care of his mother and himself.
0: ఒకనాడు తల్లి ఎక్కడో తిరునాళ్ళకు పోవాలని ఊరి వారందరూ కూడా కలకత్తాలో తిరునాళ్ళకు పోతున్నారు.
1: So the mother desired that she should go for some mela because everyone in the village
0: తల్లి కూడాను పాత చీర కట్టుకుని ఆమె కూడాను తిరునాళ్ళకు దేవుని దర్శనం కోసం పోయింది.
1: So the mother had to wear a sort of an old sari and she joined the people who were going on that pilgrimage.
0: అప్పుడు ఈ దృశ్యాన్ని చూచాడు.
1: She saw the sight.
0: తల్లి చూచి, అమ్మా నీవు ఈ విధమైనటువంటి దుస్తులతో తిరునాళ్ళకు పోవటం నాకు చాలా కష్టంగా ఉంది.
1: Mother, you're going in this type of sari. I do not like it. I feel bad.
0: నువ్వు సరైనటువంటి దుస్తులు నీవు తీసుకో.
1: Please wear the proper clothes.
0: నా జీవితం అంతా కూడా నీకే అర్పితం చేస్తాను.
1: I shall offer my whole life to you.
0: అని ఆయన సాయంకాలం వెళ్ళాడు. మంచి చీరలు తీసుకుని వచ్చాడు.
1: So that very evening he went and bought a nice sari.
0: మరి ఒక దిన సాయంకాలం వెన్నెలలో కూర్చొని ఇద్దరు సంభాషణ చేస్తున్నారు.
1: One day in the evening, both mother and son were talking to each other.
0: అమ్మా నీ అభిష్టమేమో ఏమో తెలిపితే తప్పక నేను దాన్ని నెరవేరుస్తాను, నా శక్తి కొన్నది అన్నాడు.
1: Mother, if you tell me your desire, I shall try to fulfill it to the best of my effort.
0: నాయనా నాకు ఒక కోరిక ఉన్నది అన్నాడు.
1: Child, I have one desire.
0: ఏమిటి ఆ కోరిక?
1: What is that?
0: మన విలేజ్ ప్రజలంతా కూడాను నీరు లేకుండా చాలా దూరం వెళ్లి ఆ నీరుని తెచ్చుకుని తాగుతున్నారు. వారు పడేటువంటి అవస్థ నేను చూడలేకుండా ఉన్నాను.
1: The people of this village go a long way to fetch water. There isn't water in this village. I cannot bear to see them suffering so.
0: కన మనకు ఒక పల్లె లోపల ఒక బావిని త్రవ్వించటము, నీకు బోర్ వెల్ వేయటము నీవు చేస్తే నాకు చాలా సంతోషం అన్నాడు.
1: If you can please get a bore well board and a well, I shall be so happy.
0: ఈ పిల్లవాడు బోర్ వెల్ వేశాడు.
1: This boy got a bore well jug.
0: చక్కని నీరు వచ్చి ప్రజలకంతటికీ దాహాన్ని తీర్చాడు.
1: Clear water came out of it and all the people there were so satisfied.
0: అప్పుడు తల్లి చెప్పింది, నాయన నాకు చాలా ఆనందంగా ఉంటుండాలి.
1: And then the mother said, son, I'm so happy.
0: దాహమే ప్రధానమైనటువంటిది.
1: So the thirst
0: నీరే ప్రాణ సమానము.
1: Thirst has been quenched and that is what is so
0: అట్టి నీరును ఈ ప్రజలకు అందించడము నాకెంతో ఆనందంగా ఉంటుండాలి. నీవు నా కుమారుడు పుట్టినందుకు ఈ సత్కార్యం చాలా గొప్పదిగా ఉంటుండాలి.
1: I'm so happy that you have quenched the thirst of these people and you have done such a good deed as
0: well. మరి ఒక దినము ఇది పాత చీర కుట్టుకుంటూ కూర్చోనుండినది తల్లి.
1: One day she was wearing an old sari stitched all over.
0: కుమారుడు ఆఫీస్ నుంచి వచ్చాడు 5 గంటలకు.
1: The son came at 8 o'clock from the office.
0: అమ్మా నీకు ఇంకా ఏమైనా కోరికలు ఉన్నాయా అని ప్రశ్నించాడు.
1: Mother, don't you have any other?
0: నాయనా నాకు మరొకటి చిన్న కోరిక ఉంటుండాలి.
1: Son, I have a small desire.
0: మన గ్రామంలోని చిన్న చిన్న పిల్లలందరూ కూడాను చదువుకోవటానికని ఇంకో గ్రామానికి వెళ్లి చాలా శ్రమపడి నడుచుకుని వస్తున్నారు.
1: Children from our village go to other villages. They take so much of trouble for going there to the school.
0: ఆ దృశ్యాన్ని నేను చూడలేకపోతున్నాను.
1: I am unable to see that sight.
0: కనుక మన గ్రామంలోనే ఒక చిన్న బడిని నిర్మించు అన్నది.
1: Could you please build a small school in our village?
0: సరే, తనకు వచ్చేటువంటి జీతంలోనే చాలా వరకు తాను మిగిలించుకుని ధనమును ఏమాత్రమో దుర్వినియోగం చేయకుండా పోషించుకుంటూ వచ్చాడు.
1: So with a small pay that he was getting, he tried to set apart something and got a school built in the village.
0: చిన్న స్కూల్ కట్టించాడు.
1: A small school was built.
0: ఆ స్కూల్ లోపల పిల్లలందరూ చాలా నవ్వుతూ ఆడుతూ పాడుతూ ఆనందంగా కాలం గడుపుతూ వచ్చారు.
1: So the children in that village would sing and dance and were very happy.
0: ఈ దృశ్యాన్ని తల్లి కూడా చూచింది.
1: And the mother saw the sight.
0: నాయన ఇది మరొక ఉపకారం. నాకు కాదు మన గ్రామానికి కాదు, ఇది దేశానికి ఒక విధమైన ఆదర్శంగా కనిపిస్తుండాలి.
1: This has become an illustrious example for the whole nation.
0: కనుక నీవు చాలా ధన్యుడు అయిపోయినావు నాయన, నా గర్భంలో పుట్టినందుకు అని ఆనందించింది.
1: So she became very happy that the son had achieved such a great thing.
0: ఈ విధంగా కాలం గడుపుతూ గడుపుతూ ఉండగా
1: So when they were spending time
0: మరి
1: ఒక
0: దినం ఆఫీస్ నుంచి వచ్చేటప్పటికి చాలా బాధగా ఉండేది తల్లి.
1: When he came back from the office, he saw his mother in a very bad state.
0: అమ్మ, ఎందుకు నిన్న వరకు చాలా ఆనందంగా ఉండినావి, ఈనాడు దీనికి కారణం ఏమిటి అని ప్రశ్నించాడు.
1: Mother, till yesterday you were so happy. Why are you now downhearted?
0: నాయన, నీరు అందించావు, స్కూలు కట్టించావు, కానీ ఈ పిల్లలు సరైనటువంటి స్థితిలో లేక అనారోగ్యవంతులైపోయి చాలా కష్టపడుతున్నారు.
1: You got a well dug, you got a school built, but I see the children over here are not healthy.
0: కనుక వీరికి ఏదైనా ఒక విధమైన వైద్యశాలను నిర్మించమని చెప్పింది.
1: So if we could get some kind of a hospital built, it would be very good.
0: చిన్నది ఒక వైద్యాలయం కట్టించారు.
1: He built a very small hospital.
0: ఇది ఒక డాక్టరు ఒక నర్సు ఉండేటట్టుగా పెట్టాడు.
1: There was only one doctor and one nurse.
0: ఈ విధంగా చేసినప్పుడు తల్లి మరింత ఆనందమైపోయింది.
1: And the mother, when he did this, she could not contain her joy.
0: ఇది ఎందుకోసం మీకు చెప్తున్నానగా, తల్లి యొక్క సంకల్పాలు ఉత్తమమైన సంకల్పాలుగా ఉంటుంటాయి.
1: Why I am telling you this is because the mother has got pure thought.
0: ఆ సంకల్పాలు మనము పరిపూర్ణం గావించుకునే నిమిత్తమై మనం ఆమె గర్భంలో పుట్టామని సంకల్పాన్ని దృఢం చేసుకోవాలి మనం.
1: We have got to fulfill the pure thoughts of the mother and tell ourselves that we have been born for that.
0: తల్లి గర్భం నుండి పుట్టి తల్లి గర్భమునకే కొన్ని దుఃఖము కల్పించేటువంటి ఆటలు మనం ఆడకూడదు.
1: We should not do acts having been born to a pure mother.
0: ఇది ఈ రకంగా ఈ దేహం యొక్క సంబంధమైనటువంటి దీంతో చక్కగా జరిగింది.
1: So that which was related to this body, well, things happened very well.
0: నేను పైన భోంచేస్తూ ఉన్నాను.
1: I was eating upstairs.
0: అప్పుడు గృహం అమ్మాయి పైకి వచ్చింది.
1: గృహం అమ్మాయి
0: ఈ దేహమునకు తల్లి.
1: గృహం అమ్మాయి came upstairs. She was the mother to this body.
0: ఏమి ఈనాడు పైకి వచ్చావమ్మా అన్నాను.
1: Why have you come up, mother? I said.
0: మీరు భోంచేయండి, భోంచేయండి, తర్వాత నేను చెప్తాను అన్నాను.
1: You eat, then afterwards I will say, she said.
0: భోజనం అయిన తర్వాత,
1: after finishing my food,
0: స్వామి, మన పల్లె చాలా కుగ్రామము.
1: Our village is a very very small one.
0: ఇక్కడ వైద్యమే లేకుండా చాలా బాధపడుతున్నారు.
1: There's absolutely no medical facilities
0: here. తల్లి చంటిపిటిని ఎత్తుకుని బుక్కపట్నం పరిగెత్తున్నారు.
1: And because of that many people go to బుక్కపట్నం.
0: వాళ్ళు నడచలేక కూర్చొని అనేక శ్రమలు పడుతున్నారు.
1: They cannot walk the distance, though they sit and they suffer a lot.
0: అప్పుడు నేను చెప్పాను.
1: Then I said.
0: లేదు, ఈ గ్రామంలోనే ఒక హాస్పిటల్ కట్టిస్తానన్నాను.
1: I said, in this village I'll get a hospital built.
0: అప్పుడు మొట్టమొదట చిన్నది కట్టించాను.
1: సో ఇన్ ద బిగినింగ్ ఎ స్మాల్ హాస్పిటల్ వాస్ బిల్ట్.
0: తరువాత ఒక దినము పైకి వచ్చింది ఆమె.
1: దెన్ ఎ బిగ్గర్ హాస్పిటల్ బికేమ్.
0: స్వామి, మీరేమి అనుకోకూడదు, నాకు రెండవ కోరిక ఒకటి ఉండాలి, మీరు తీర్చాలని.
1: దెన్ షీ సెడ్, స్వామి, డోంట్ థింక్ అదర్వైజ్, ఐవ్ గాట్ ఎ సెకండ్ డిజైర్.
0: మీకు కోరికలు వచ్చినాయా అని నేను మందలించాను.
1: Then I became a little strict and I asked, why you got another thing?
0: ni vela mandi vastunte vaari korikalanta teerustunnave, naa koriku maatram enduku teerchakoddu?
1: So many hundreds and thousands are coming to you. You're fulfilling their desires. Why can't you? Why can't you fulfill my desire? What is yours? I asked.
0: Appudu aame cheppindi.
1: Then she said,
0: mana gramamlo ekkada chusina kaani neeru lekunda anta endi pothunnayi.
1: In our village there's absolutely no water. Everything is getting dried up.
0: ఏం కావాలన్నాను.
1: What do you want? I
0: మన గ్రామంలో ఒక చిన్న బావిని త్రవ్వించండి అని.
1: In our village, please get a well dug.
0: చిన్న బావిని త్రవ్వించాము.
1: Then I got a well dug.
0: మన మందిరంలోనే త్రవ్వించాను.
1: It was right in our
0: గ్రామం. జనం అంతా కూడా ఇక్కడికి వచ్చి నీరు తీసుకుని పోయేటువంటి వారు.
1: The people of the village, all of them would come to this village and take water.
0: అప్పుడు ఆమె చేరి మూడో దినం వచ్చి, స్వామి, నేను చాలా ఆనందంగా ఉంటున్నాను అని.
1: Then she came the third time and said, Swami, I am very very
0: kali marokkati matram nalo untundadi.
1: But there is still one desire.
0: Ee korikalaku oka adupe ledu.
1: For desires there is absolutely no end.
0: Kaduga mana chinna chinna pillalandaru kudanu chadukovatanikani bukkapatnam velutunnaru.
1: All the little children are going to bukkapatnam to study.
0: Vaadu nadachadaniki shakti lekunte paristhiti techukuntunnadu.
1: They do not have the strength even to walk.
0: Kanuka mana school lo oka chinna pillalikanta kudanu oka school kattinchandi anindi.
1: So please get a school built in this village.
0: Kattinchanu.
1: I got it built.
0: Appudu chaala santoshinchindi.
1: Then she felt very happy.
0: Inka naaku chaalu swami ee korikalu anindi.
1: Then she said, enough swami, all my desires are fulfilled.
0: Anaga aanadu chinna స్కూలే కట్టించినప్పుడు ఈనాడు పెద్ద యూనివర్సిటీగా మారిపోయింది.
1: సో దాట్ లిటిల్ స్కూల్ నౌ హ్యాస్ బీన్ ట్రాన్స్ఫార్మ్డ్.
0: చిన్న విత్తనమే పెద్ద వృక్షంగా మారిపోతుంటది.
1: ఇట్ హస్ బికమ్ ఎ బిగ్ యూనివర్సిటీ. ఎ స్మాల్ సీడ్ కెన్ బికమ్ ఎ బిగ్ ట్రీ.
0: పూర్వమంత చిన్న హాస్పిటల్ కట్టించినటువంటిది.
1: ఎర్లియర్ దిస్ ఎ స్మాల్ హాస్పిటల్.
0: హాస్పిటల్ ఇప్పుడు సూపర్ స్పెషాలిటీగా మారిపోయింది.
1: That small hospital has become the super speciality today.
0: Anadu edo chinna borewell oka chinna baavino vesi neeru ippistunnatundi vaanni ee naadu mana jillaku antakunu pipes veyinchi chakkan neeru andincharu.
1: In those days when only a borewell and a well was there, today I have been able to supply them.
0: Kanukane talli sankalpamulu uttamainappudu kumaru yokka sankalpam kuda uttanga untuntayi.
1: So the thoughts and the deeds of the son are due to the
0: తగినటువంటి శక్తి సామర్థ్యములు కూడాను చేకూర్చుకుంటాయి.
1: So he gets the strength and the power to do
0: this. భారత దేశం యొక్క పవిత్రత ఎవరు కూడాను సరిగా గుర్తించలేరు.
1: Nobody has been able to understand the power and the purity of the mother.
0: కానీ సత్సంకల్పములు మానవుని యందు కలిగినప్పుడు అది తప్పక పవిత్రమైనటువంటి అభివృద్ధికి వస్తుంది.
1: So we ask for wealth and for power.
0: అది చాలా బలహీనత.
1: That's weakness, mental weakness.
0: మంచి చేయాలని నీవు సంకల్పించుకుంటే తప్పక అది జరిగిపోతుంది.
1: If you resolve to do something good, always
0: నీ సంకల్ప బలమే దీనికి తగినటువంటి శక్తిని అందిస్తుంది.
1: The power of your thoughts will give you the strength.
0: ఒకానొకతరం లోపల సచిదేవి చైతన్య తీసుకుని పడి.
1: So one day Sachidevi took Chaitanya.
0: అప్పుడు పవిత్రమైన క్షేత్రానికి వెళ్ళాడు.
1: So they built a very pure.
0: అప్పుడు చూచాడు.
1: He saw.
0: ఎక్కడికి వెళ్ళాడు? దేవాలయంకు వెళ్ళాడు.
1: Where have we gone? I had gone to the temple.
0: చైతన్యమూర్తిని దర్శించాడు.
1: He saw చైతన్యమూర్తి.
0: దర్శించి స్వామి నాకు ఏమీ అక్కర్లేదు.
1: He saw him and I said, Swami, I don't want anything.
0: నీవు జగత్ పాలకుడు.
1: You are the one who will redeem the
0: world. నీవు లోక పాలకుడు.
1: You will redeem everybody.
0: ప్రాణనాథుడు.
1: You're a great one.
0: జీవనాథుడు.
1: You give life.
0: దేహనాథుడు.
1: And you protect the body.
0: అన్నింటినీ నీవు పోషించగలవు.
1: You are able to foster everything.
0: కానీ నాకు ఈ దేహ వాంఛ లేదు.
1: But I do not have the desire for this body.
0: ఆధ్యాత్మికంలో చూస్తే
1: in the spiritual life
0: ఐహిక ఆముష్టికములంతా కూడా కోరుతుంటారు. ఐహిక ఆముష్టికములు కోరుతుంటారు.
1: So they get into a kind of a higher state.
0: నాకు అట్టి ఆశలు లేవు.
1: I do not have that type of desire.
0: నాకు ఎట్టి కోరికలు లేవు.
1: I do not have any desire.
0: కాని
1: but
0: నాకు ఒక్క కోరిక కలదు.
1: I've got one desire.
0: అది ఒక్కటే నాకు అనుగ్రహించమన్నాడు.
1: That's the only thing you can fulfill.
0: చైతన్య, ఈ చైతన్యునకు నిన్ను ప్రేమించేటువంటి శక్తిని మాత్రం ఒక్కటి అనుగ్రహించు, నాకు ఇంకేది అక్కర్లేదు అన్న.
1: చైతన్య, give me the power to love you. That's enough for me.
0: ఎందుకంటే నీవు ప్రేమ స్వరూపుడు.
1: Because you are the very embodiment of
0: ప్రేమనే మా ప్రాణము.
1: And life
0: ప్రేమనే మా జీవితము.
1: Love is ప్రేమ.
0: ప్రేమ యందే ఉంటున్నది.
1: It is our very life, our very
0: ప్రేమ యందే పుట్టి.
1: We have been
0: ప్రేమ యందే పెరిగి.
1: We have been living in love.
0: ప్రేమ నుంచిన ప్రేమ మహిమ.
1: And we have got to be full of love.
0: కనుక నిన్ను ప్రేమించేటువంటి ఒక్క ప్రేమను నాకు అందించు చాలు.
1: Give me the love that I can love you totally. That's enough for me.
0: ఆ సచిదేవి వచ్చి ఏమిటి నాయనా, నీవు బ్రతకాలి కదా, తినాలి కదా, నిలవని నీడ ఉండాలి కదా, నీవు ఇదేది వద్దంటున్నావే, కారణం ఏమిటి అని.
1: Oh, you've got to live, Sachidevi said. You've got to eat and survive. Then why are you behaving like this?
0: Amma, neekinta vayasu vachi kudanu bhagavantuni tattvanni kinchittaina kudanu gurtinchukolekapothunnavu.
1: Mother, though you have become so old, you're not able to feel
0: bhagavantuni yokka premanu maatrame manu andukunde inga sarvamu andulone cheripothuntadi.
1: If you get the love of God, you get everything, he said.
0: Prema roopamu brahmammu premamayamu.
1: So the whole world is full of God's love.
0: Anta bhagavantuni yokka premane.
1: The whole world is full of God's love.
0: ఈ జగత్తంతకును ప్రేమని.
1: The world is full of love.
0: కనుకనే ఆ ఒక్క ప్రేమ ఉంటుంటే కావాల్సిందంతా సిద్ధిస్తాయి మనకు.
1: If you get that love, it's enough. Everything will come to you.
0: ఈ చిల్లల చిల్లల కోరికలు కోరుకొని
1: do not ask for these small desires.
0: మన జీవితాన్ని వ్యర్థం చేయొద్దు.
1: Let us not waste our life.
0: అందరి యందు ఉన్నది ఒకే ప్రేమని.
1: In everybody there's the same love.
0: కనుకనే ఆ ప్రేమ చేతనే ఈ జగత్తులో అందరూ జీవించగలుగుతున్నారు.
1: So because of that love, all of us are able to live.
0: ప్రతి మానవుడు కూడా విశ్వ కుటుంబం లోపల ఒక వ్యక్తిగా రూపొందుతున్నాడు.
1: Every man is living in this huge universe.
0: ఆనాడు చైతన్యుడు ఈ కోరికను కోరి వీధి కూడా తిరిగి దైవ చింతన చేస్తూ వచ్చాడు.
1: And having asked this from his mother, boon from his mother, he went from door to door.
0: చిటికలు పట్టి కృష్ణ భజన చేస్తూ పోతుంటే దుర్మార్గులు వచ్చి ఆ భజనకు చితికలి గుడిని పెరుక్కొని పోయేటువంటి.
1: When he went around doing the bhajan of Krishna, even the wicked ones.
0: ఎక్కడ మంచో అక్కడ చెడ్డ కూడా ఉంటుంటది.
1: Even in the wicked there is good.
0: ఎక్కడ పవిత్రమో అక్కడ అపవిత్రం కూడా చేరుతుంటది.
1: Where there is good there is always.
0: ఎక్కడ జ్యోతియో అక్కడ నీడ కూడా వస్తుంటాయి.
1: Where there is light there is also dark.
0: మంచి వారికి అన్ని కష్టాలు కలుగుతుంటాయి.
1: So good people will have to face all these difficulties.
0: కాబట్టి ఆ కష్టాలు మన మంచికి అభివృద్ధి పరుస్తాయి.
1: So those sufferings bring us out.
0: అని ఆ విధమైనటువంటి విశ్వాసం చేత దృఢమైనటువంటి ఒక సంకల్పం చేత తిరిగి అవి పారేశాడు. తన పాట తాను భజన చేస్తూ పోయాడు.
1: సో చైతన్య వెంట్ అబౌట్ సింగింగ్ ద భజన్స్ ఆఫ్ గాడ్ హావింగ్ ద కన్విక్షన్.
0: క్రమక్రమేణ వీధి వీధి భజన చేస్తూ పోతుండగా
1: when as he was singing along the streets
0: kontamandi toti pillalantaru kuda cheri
1: there were other children who joined
0: taalalu chitikalu teesukonochi vaadu kuda bhajan chestu vacharu.
1: They also brought these different type of instruments and started singing along
0: with him. Taalalu kuda aa pillalni mandalincharu.
1: Then they also scolded the children.
0: Kaani aa pillalu ee chaitanya margani ye matram vadaledu.
1: But chaitanya they did not give up. Chaitanya
0: ఆ పిల్లలంతా కూర్చోబెట్టుకుని చక్కగా బోధ చేసేటువంటి వాడు.
1: He used to keep the children with him and do the bhajan.
0: మంచికి ప్రక్కలు చెడ్డ వస్తుంటది.
1: Where there is good there can always be bad.
0: ప్రపంచంలో మంచి లేకుండా చెడ్డ జరగడానికి వీల్లేదు.
1: In the world without good no bad.
0: చెడ్డ లేకుండా మంచి జరగడానికి వీల్లేదు.
1: Without bad good cannot happen.
0: మంచి చెడ్డలు రెండుగా పొందియుండు.
1: Both together are good and bad.
0: వీటి విడిదేయని ఎవ్వరి వశము కాదు.
1: To separate them no body can.
0: సుఖము ప్రత్యేకముగా ఎందు చూడబోము.
1: Pleasure is not by itself alone good.
0: కష్టము ఫలించలేని సుఖం పడందురు.
1: Without suffering you cannot attain happiness.
0: కేవలం మన సుఖమంతా కూడా కష్టమందే ఉంటుండాలి.
1: So our pleasure is
0: అని ఆ విధంగా ప్రచారం చేస్తూ వెళ్ళాడు.
1: So he went on telling the good is in bad and our happiness also.
0: తల్లి యొక్క ప్రభావము చేతను తల్లి యొక్క సత్సంకల్పము చేతను ఈ కుమారుడు చాలా సత్పురుషుడిగా మారిపోయాడు.
1: Because of the will of the mother and because of the assurance of the mother the son became a very great
0: being. ఈ నాడు లోకములోపల తల్లి యొక్క భావాలు ఉత్తమమైన భావాలుగా పెంచుకోవాలి.
1: So the mother should have pure thoughts within them.
0: సత్యమైన సంకల్పాలుగా తీర్చిదిద్దుకోవాలి.
1: They'll have to will to do the good things.
0: ఉత్తమ ప్రవర్తనలో కూడా మెలగాలి.
1: They've got to go in the right way.
0: అప్పుడే వారికి ఆదర్శవంతమైనటువంటి పుత్రులు కలుగుతారు.
1: It's only then they'll get exemplary sons.
0: ప్రాచీన కాలం నుండి భారతదేశము ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క పుణ్యభూమి త్యాగభూమి యోగభూమి.
1: In the ancient days, from the ancient days, India, Bharat has been a place which is full of tyaga, sacrifice, and goodness and virtue.
0: Yanta tyagam manaku chestumo,
1: the amount of sacrifice that we do,
0: anta tejamu manayandu utti padutundi,
1: and within us will come the tremendous power.
0: Oka chinna vishayam meeku cheptunnanu.
1: A small thing I'm going to tell.
0: Naaku ippudu kuda tejam untune untundadi.
1: I'm always having that strength within.
0: Kaani kontha mandi 15 dinamal nunchi vachinatunte varu swami. మీ తేజం చాలా ప్రకాశిస్తుండదే అన్నారు.
1: అండ్ సమ్ పీపుల్ సే స్వామి ఫర్ ద లాస్ట్ 15 డేస్ యువర్ ఎఫల్జెన్స్ ఇస్ ఇంక్రీజింగ్.
0: ఇంతకు పూర్వం అంతా కూడాను
1: ఇన్ ది ఏన్షియంట్ డేస్
0: పిల్లల యొక్క క్షేమాన్ని మనసులో ఉండేటువంటిది.
1: I would have the welfare of people within me
0: always. Health, education, water వీటిపైన పడి దాన్ని కొంతవరకు వదిలినాను.
1: So for some time when I got myself involved in this water and the school and the other facilities.
0: ఒక నెలకు పూర్వము
1: a month ago
0: నేను కుర్చీలో కూర్చొని
1: when I was sitting in the chair
0: ఏదో చిన్నది ఒక పేపర్ అక్కడ పడి ఉంటే చూస్తూ వచ్చాను.
1: something reported in the paper was there. I read it.
0: ఆ పేపర్ లో
1: in that paper
0: ఒక తల్లి
1: one mother
0: కుమారుడు ఉన్నాడు
1: and a son.
0: ఏ విధంగా ఉన్నారు? డెడ్ బాడీలతో ఉన్నారు ఇద్దరు.
1: How are they existing?
0: ఆ తల్లి ఆ కుమారుని ఆకలిచింతను భరించుకోలేకపోయింది.
1: She could not bear the hunger of a son.
0: Ammana aakali aakali ani vachadu.
1: He came crying out, mother, I'm hungry.
0: Nayana ippudu ekkada chusina varshalu ostunnayi poyina nellane jarigindi idi.
1: So from then so much of rain is coming.
0: Varshamulu adhikanga kurustu vachayi
1: because there's too much of rain.
0: కనుక ఈమె బిచ్చాని కుడుకు పోవడానికి వ్యవధి
1: లేకపోయింది.
0: నాయన ఈ వర్షం వల్ల నేను బిచ్చము కూడా ఎత్తలేకపోయేస్తున్నాను.
1: సో బికాస్ ఆఫ్ దిస్ ట్రెమెండస్ రెయిన్స్ ఐ కాంట్ గో అవుట్ అండ్ ఆస్క్ ఫర్ హెల్ప్.
0: వర్షం నిలిచేటువంటి అవకాశం కనిపించలేదు.
1: డజంట్ సీమ్ యాస్ ఇఫ్ ద రెయిన్ వుడ్ స్టాప్.
0: కానీ నా కుమారుడికి నేను ఏ రీతిగా అన్నం పెట్టాలి
1: దెన్ హౌ కెన్ ఐ బ్రింగ్ యూ
0: అని భరించుకోలేకుండా ఎలుకలకు వేస్తారు చూడండి ఆ మందు తీసుకుంది నీళ్లలో కలిపింది చాలా స్ట్రాంగ్ గా ఆ కుమారుడు తాపింది తాను తాగింది ఇద్దరు.
1: ఐ కెనాట్ గో బికాస్ ఇట్స్ రైనింగ్ సో బ్యాడ్ సో షీ గాట్ సమ్ పాయిజన్ విత్ ది అడ్మినిస్టర్ టు ది యానిమల్స్ షీ గేవ్ సంథింగ్ టు ఆఫ్ ఇట్
0: అది పేపర్ లో ఎవరో దీన్ని వేశారు.
1: షీ పార్టుక్ ఇట్ అండ్ దే డైడ్.
0: ఎవరి వాళ్ళకు కూడా ఇలాంటి చెడ్డవి చిక్కుతాయి కానీ మంచివి చిక్కవు.
1: So I saw this in the paper. The paper is always
0: published.
1: They did not think of publishing good
0: news.
1: So those who want to publish the truth will say so.
0: ఏ సందుల్లోనూ ఏ గొంతుల్లోనూ ఏమి జరిగింది అనేటువంటి వాటినంతా వెతుక్కుని వెతుకుని చెడ్డనంతా తెచ్చి వేస్తుంటారు.
1: So they take wicked things and always publish.
0: మంచిని వేయడానికి వాళ్ళకి బుద్ధి రాదు, చెయ్యి కదలదు.
1: To publish good things and neither do they.
0: అది వాళ్ళ యొక్క జన్మ కర్మనే దీనికి మూల కారణము.
1: So the life of those people is full of.
0: వాళ్ళ తల్లిదండ్రుల యొక్క భావమే వీళ్ళకి మూల కారణము.
1: Because of their thoughts, all the bad is due to them.
0: నాకు చాలా కష్టమేసింది.
1: I felt very sad.
0: చీ, ఇది పవిత్రమైన భారతదేశము.
1: The pure Bharatdesha.
0: ఇది త్యాగభూమి.
1: This is full of.
0: ఇది అమృతదేశము.
1: And there's a wonderful.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి అమృత భూమి లోపల.
1: In this pure.
0: అన్నపూర్ణ క్షేత్రం అని పేరు పొందినటువంటి ఈ దేశం.
1: This pure country which has been called Annapurna.
0: కుమారుడికి ఇంత అన్నం పెట్టలేక మరణించింది తల్లి.
1: The child died because she could not give a little food to her son.
0: ఆ భావం నాకు కలిగింది.
1: I felt very sad.
0: తక్షణమే ఇంకా అన్ని కార్యములు వదిలిపెట్టాను.
1: So I made, I will that
0: village, village కూడాను.
1: So that from house to house.
0: వంటలు చేయటము, పంపటము.
1: So that we would cook here and send the food.
0: ఈ విధమైనటువంటి ప్రజలందరికీ ఆనందాన్ని, ఉత్సాహాన్ని కలిగించుకుంటూ వచ్చాను.
1: So I wanted every citizen to feel happy.
0: మన పిల్లలు కూడాను చాలా బంగారు వంటి వారు.
1: Our children are so like gold.
0: ఎంత కష్టమైనా చేపడ్డారు.
1: They underwent all lots of difficulties.
0: తెల్లవారి మొదలుకొని రాత్రి వరకు సంచరించి.
1: They went from morning.
0: ఉత్సాహంగా కూడాను తిరిగి మందిరం చేరేటువంటి.
1: And with a lot of enthusiasm, but come back.
0: ప్రతి ఇంటి ఇంటికి చేరారు.
1: They went to each house.
0: ప్రతి పల్లె పల్లెకు వచ్చారు.
1: They went to each village.
0: వాళ్ళకి అన్ని విధాల సౌకర్యాలు చేశారు.
1: And those people gave a lot of comfort to them.
0: అప్పటి నుంచి నాకు పెద్ద ఆనందం కలిగింది.
1: And from then on, my heart is full of.
0: త్యాగం చేసిన చెల్లనే తేజం పెరుగుతూ ఉంటుంది.
1: If anybody sacrifices, I'll do anything for them.
0: కనుక నేను ఈనాడు గొప్పగా నేను భుజించటం లేదు.
1: I'm not, I don't eat much.
0: ఇంత పూర్వం నేను తక్కువగా భుజించే వాడిని కాదు.
1: Earlier also I was not eating very
0: less. అప్పటి భోజనమే ఇప్పుడు కూడాను.
1: What I was eating then, I'm eating now.
0: నేను తెల్లవారి భజన ఇంత క్షణమే. After
1: the bhajan in the morning. ఇంత
0: సంకటి, ఇంత ఆకుపచ్చడి, లేక ఇంకా ఆకుకూర తీసుకుని వచ్చేవాడిని.
1: I'll eat a little ragi rice and a little chutney.
0: ఆ దీంట్లో ఏ మాత్రమూ మార్పు కలగలేదు.
1: There's absolutely no difference from then to now.
0: ఆ చిన్న భోజనం చేతనే నాకు తేజం అభివృద్ధి అవుతూ వచ్చింది.
1: Because of the meager food that I take, I get a tremendous strength.
0: ప్రజాపకారమే చాలా ప్రధానమైనటువంటి ప్రమాణం.
1: Because I always think of the welfare.
0: ప్రజల క్షేమమే పరమాత్మని యొక్క అందము.
1: I feel very happy when I think of the welfare of.
0: ప్రజల ప్రజాక్షేమం నిమిత్తమై ఈ కార్యక్రమంలో పాల్గొనడం చేత ఎంతైనా క్షేమం కలుగుతుంది.
1: So one gets a lot of enthusiasm, strength when one thinks of the welfare of the people.
0: ఇంతకు పూర్వం నేను ఇంత నడుచుతుంటే.
1: When I was walking earlier.
0: చాలా మంది భక్తులు కూడాను స్వామికి ఏమో కాలికి దెబ్బ తగిలిందేమో, ఎందుకోసం కుంటుకుంటూ నడుస్తున్నాడే అని అనుకునేటువంటి వారు.
1: Many devotees felt, why is Swami walking so slowly?
0: నాకు ఎట్టి దెబ్బ తగలలేదు.
1: Maybe
0: ఎట్టి జబ్బులు రాలేదు.
1: Maybe his legs are hurting. No, I never get any disease. I never get any disability.
0: నేను మెల్లగా ఎందుకు నడుస్తున్నా అంటే అందరికి ఎక్కువ దర్శనం ఇవ్వాలా, ఎక్కువ టైం దీన్ని అనుభవించుకోవాలి.
1: I walk very slowly only because I like to get darshan to
0: everyone. నాకు నొప్పులు లేదు.
1: I do not have any pain in the legs.
0: ఎట్టి బాధలు లేవు.
1: I do not have any disability.
0: ఆనందంగా ఉంటున్నాను.
1: I am very happy.
0: ఆనాటి నుంచి నా ఆనందం దినదిన అభివృద్ధి పొందుతుండాలి.
1: From then on my
0: మన ప్రజాసేవనే మనకు ప్రాణ సమానమని మీరందరూ భావించాలి.
1: You have got to understand that serving humanity is what I
0: mean. నీ తేజస్సు కూడా దైవ తేజస్సుగా గా మారుతుంది.
1: You will also become very brilliant.
0: దైవం ప్రత్యేకంగా లేదు.
1: Divinity is not separate.
0: దైవం ఏ మందిరంలోనో ఏ టెంపుల్ లోనో ఉన్నాడని మీరు భావించకూడదు.
1: Divinity is not in a temple or anywhere else.
0: దేహో దేవాలయ ప్రక్తో జీవో దేవ సనాతన.
1: God resides within you.
0: మన దేహమే భగవంతుని దేవాలయం అనుకోవాలి.
1: Our body is a temple of God.
0: ఆ దేహంలో ఉన్నటువంటి జీవుడే దేవుడిగా భావించాలి.
1: And the life that is within the body is God.
0: కనుకనే దేవుణ్ణి వెతకడానికి ఎక్కడా పోనక్కర్లేదు.
1: You need not search for God here and there.
0: మీ లోపల మరచు.
1: Go and look within yourself.
0: అంతర్దృష్టిని అభివృద్ధిపరచుకో.
1: Try to inculcate
0: the ఆనంద స్వరూపుడు కనిపిస్తాడు.
1: The inside and you will find the blissful form.
0: దైవం అనేటువంటి వాడు మనకంటే వేరు కాదు.
1: సో గాడ్ ఇస్ నాట్ సంథింగ్ డిఫరెంట్ ఫ్రమ్ అస్.
0: మనమే దైవ స్వరూపులము.
1: వి ఆర్ ద వెరీ ఫార్మ్ ఆఫ్ డివినిటీ.
0: మీరు మానవుడు మానవుడని దేహాభిమానం చేత చాలా పొరబడుతున్నారు.
1: యు థింక్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అస్ మెన్ మెన్ బికాస్ యు హావ్ ద బాడీ కాన్షియస్నెస్.
0: ఈ దేహాభిమానం క్రమక్రమేణా సన్నగిల్లు చేసుకోవాలి.
1: యు హావ్ గాట్ టు డిక్రీజ్ దిస్ బాడీ కాన్షియస్నెస్.
0: దైవాభిమానం పెంచుకుంటూ రావాలి.
1: యు హావ్ గాట్ టు ఇంక్రీజ్ యువర్ లవ్ ఫర్ డివినిటీ.
0: అన్ని విధాలు కూడా మానవుడు దేవుడైపోతాడు.
1: దెన్ మ్యాన్ హిమ్సెల్ఫ్ బికమ్స్ డివినిటీ.
0: కనుక మానవుడు దేవుడు ప్రత్యేకం కాదు.
1: ఇట్స్ నాట్ మ్యాన్ హూ ఇస్
0: సెపరేట్. రెండు కూడా బింబ ప్రతిబింబములే.
1: దే ఆర్ ఓన్లీ ది ఇమేజ్ అండ్ ది రిఫ్లెక్షన్.
0: కనుక ఇది ప్రత్యేకంగా మనం భావించరాదు దేవుణ్ణి వెతకడం.
1: వి షుడ్ నాట్ థింక్ దెమ్ సెపరేట్. దే ఆర్ వన్.
0: కాన దేవుడు మనంగానే ఉంటున్నాము. మన ఎందే ఉంటున్నాడు దేవుడు.
1: గాడ్ ఇస్ విదిన్ us forever.
0: ఇది కేవలము జీవరహితమైనటువంటి యొక్క గుడి.
1: This body is something without life.
0: దీంట్లో దేవుడు రావటం చేతని ఇది కదిలాడుతూ వస్తుండాలి.
1: Because God is within, it's full of life.
0: ఈ వైబ్రేషన్ నిజమైనటువంటి యొక్క ప్రాణము.
1: So this is the one that is within, which is the
0: దీన్ని ఆలోచించేటువంటి రేడియేషన్ దీనికి తగినటువంటి యొక్క జ్ఞానము.
1: So if you separate them, it is ignorance.
0: ఈ వైబ్రేషన్ ప్రాణము.
1: Vibration is life.
0: ఆ విజ్డమ్ పవర్ అని పెట్టిది జ్ఞానము.
1: The wisdom power is called.
0: ఈ రెండు కూడా దైవం యొక్క శక్తులే.
1: So these are the strength that is given to you by God. Satyajnanam
0: anantam brahma.
1: Truth, wisdom and this.
0: Satyamargamulo manam praveshisthe adi brahma tattvam.
1: If you go on the righteous path, that is the way to brahma.
0: Brahma tattvanni manam telusukodaniki ekkado manam prak povadanni ekkada.
1: To know the principle of brahma, we need not go
0: anywhere. Ekkada unna devam nalone unnadu. Nalu ee dehame tane yokka de illu ani manam bhavinchali.
1: We have got to think that the body is a temple of God.
0: Manaki ekkada leni aanandam utti padutundi.
1: It's only then we get extreme.
0: Ekkada leni shakti manlo praveshistundi.
1: We get a tremendous strength.
0: Sarva shaktulaku maname adhipathulam ayipothamu.
1: We become the repositories of tremendous power.
0: Mana shakti minchinatvanti shakti marokati ledu lokamlo.
1: The strength that we have within is not anywhere else.
0: Kanuka ఈ శక్తిని మీరు పోషించడానికి తగిన కృషి చేయండి.
1: సో ఫస్ట్ ది స్ట్రెంగ్త్ అండ్ మేక్ ఎన్ ఎఫర్ట్.
0: ఇది అంత సులభంగా రాదు.
1: ఇట్ కెనాట్ కమ్ సో ఈజీ.
0: అనేక జన్మ జన్మముల యొక్క సంస్కారం చేతనే ఇలాంటి ప్రాప్తి మనకు లభిస్తుంటారు.
1: ది డిజర్వెటివ్ యు గెట్ ఆఫ్టర్ టేకింగ్ బర్త్ అగైన్ అండ్ అగైన్.
0: ఏ పనినైనా చేయండి.
1: డూ ఎనీ వర్క్.
0: ఇదంతా దైవ కార్యమే.
1: థింక్ దట్ ఇట్స్ ద వర్క్ ఆఫ్ గాడ్.
0: కాకపోతే అది కూడా దైవ కార్యం ఎట్టవుతుంది అని కొంతమంది ప్రశ్నిస్తారు.
1: సమ్ పీపుల్ ఆస్క్ గోయింగ్ టు ఆఫీస్ హౌ కెన్ ఇట్ బి గాడ్స్ వర్క్.
0: దైవం కానటువంటి ఒకటి కదా ఇది దైవ కార్యం ఎట్టవుతుంది.
1: How can you think that any work is without God?
0: Anta daivame.
1: The whole thing is created.
0: Paadipadam tasarvatochi shiromukam sarvata srutimalloki sarvama vrutisthati.
1: Everything is pervaded by divinity. All over is his hands and his legs and his head.
0: Anta ye karma chesina kani sarva karma bhagavat pritiyartham ane bhavanto meer vadalandi.
1: Any action that you undertake, think that it is the offering to God.
0: ఈ విధమైన యొక్క సద్భావం ఆనాడు తల్లులు పెంచుకోవటం చేతని ఆనాడు బిడ్డలంతా కూడా సత్పుత్రులుగా అభివృద్ధి అయ్యారు.
1: బికాస్ ద మదర్స్ ఫాస్టర్డ్ ఇన్ దోస్ డేస్ సచ్ టైప్
0: ఆఫ్ ఆదర్శమైన జీవితాన్ని లోకానికి అందిస్తూ వచ్చారు.
1: దట్స్ వై దే గాట్ ఇలస్ట్రియస్.
0: ఈనాటి కూడా భారతదేశం అన్ని దేశముల కంటే చాలా ఉపాధ్యాయ స్థానం నందు ఉంటున్నది.
1: భారత్ ఈస్ అ కంట్రీ విచ్ ఇస్ లైక్ అ టీచర్ టు ఆల్ ద నేషన్.
0: గత జీవుడగు పతిం బ్రతికించి ఎముగల్చే సావిత్రి భారత సాధికాదే.
1: Was not Savitri a wonderful woman in Bharat who brought back her dead husband to life?
0: Tara satya mahima che davagni challarche truti chandramati bharatiya gade.
1: Chandramati, who did she not assist her husband in his endeavor?
0: Kula satitvam agni gundana prakatinche sita bharata dara jata gade.
1: Did not Sita jump into the fire? Was she not the child of Bharat?
0: Kinisi durmada kiratiyu bhutigavinche damayanti bharata ramanigade.
1: Was not Damayanti a great illustrious woman of Bharat?
0: Satva sagara veshti tatchvatalamuna bharata dati pativrata prabhava bhava sampannataku gade panta bhumi.
1: So Bharat is a land wherein it is a harvest.
0: Akila deshalakini upadhyayakade.
1: Great illustrious women are there and it's a teacher to the whole world.
0: Ee Bharat desamu upadhyaya sthanamlo untundadi.
1: Bharat desha is a world teacher.
0: Kaani mana pravartana valla aa upadhyaya sthananni manam kolipothunnam.
1: So we are forgetting the great works that we have got to do.
0: Elanti panditulu unnaru ee lokamlo?
1: How many pandits are there in this?
0: ఎలాంటి విద్యావంతులు ఉన్నారు ఈ లోకంలో?
1: How many scholars are there in this country?
0: ఎలాంటి మేధావులు ఉంటున్నారు ఈ లోకంలో?
1: There are intellectuals in this country.
0: కానీ స్వార్థము స్వప్రయోజనము వీళ్ళు అభివృద్ధి కావటం చేత అంతా కూడా క్షీణించిపోతుండాలి.
1: Self interest and selfishness it is that is making everything.
0: కన్న కుమారుడైనా సరే, కట్టుకున్న భర్త అయినా సరే, తప్పు చేసినప్పుడు మందలించాలి.
1: Whether it's a son or her husband, the mother has got to take them to task.
0: అది ఏ నిజమైనటువంటి యొక్క ఆదర్శము.
1: That is the illustrious example.
0: అది ఏ నిజమైనటువంటి అభివృద్ధికి మూల కారణము.
1: That is the truth which leads to progress.
0: కనుక ఎక్కడైనా తప్పు చేస్తే దాన్ని మందలిస్తూ రావాలి, కానీ క్షమిస్తూ పోకూడదు.
1: Wherever an error is committed, one has to be reprimanded for it. You should not forgive it.
0: ఆ క్షమించడం కూడాను సరి అయినటువంటి మాటల్లో చెప్పాలి.
1: So we have got to tell them to go on the right way to forgive them.
0: మీరు ఇంత ఆఫీసర్ అయిపోయినారు, మీరు కూడా ఇంత అబద్ధం చెప్పొచ్చునా, మీరు అసత్యం రాడవచ్చునా అని మంచిగా చెప్పాలి.
1: సో యూ హవ్ గాట్ ఇట్ ఇన్ ఎ నైస్ వే, యూ హవ్ బికమ్ సచ్ ఎ బిగ్ ఆఫీసర్, కుడ్ యూ టెల్ నైస్.
0: ఆఫీస్ దగ్గర ఏమండి మీరు అసత్యం ఆడుతున్నారు అని గట్టిగా చెప్తే భార్య కొడతాడు రెండు.
1: So if you go and tell him what you're doing like this and talk in a good harsh way, then you will get to beat him.
0: హృదయానికి ఆనందమును కష్టము లేకుండా ఉండేటట్టుగా చెప్పినప్పుడు ఆ మృదుమధుర భాషలతో ఎంతైనా మార్పు చెప్పొచ్చు.
1: If you say things in a very nice way, pleasant way, then anything will touch the heart of any person.
0: కనుక భారతదేశము అనాది కాలం నుండి కూడాను ఎంతో ఆదర్శాన్ని అందిస్తూ వచ్చింది.
1: So the country of Bharat has been an illustrious example from time immemorial.
0: అట్టి ఆదర్శమే అన్ని దేశాలకు కూడాను ఉపాధ్యాయ స్థానం చేకూర్చింది.
1: So you have got to be the illustrious examples of Bharat.
0: ప్రేమ స్వరూపులార,
1: embodiments of love.
0: ప్రేమను పెంచుకోండి.
1: You foster love.
0: సత్యాన్ని వచించండి.
1: You have truth in you.
0: ఏదో చదువు చదువు చదువు అని చదువు కోసం కాలాన్ని వ్యర్థం చేయకండి.
1: It's not merely study and study and don't
0: చదువు.
1: What is this education?
0: చదివినంత మాత్రం నా చదువు.
1: If you read books, is that enough?
0: కాలేజీకి పోయినంత మాత్రం నా చదువు.
1: Is education merely going to the college?
0: కాలేజీకి పోయి డిగ్రీ తెచ్చుకున్నంత మాత్రం నా చదువు.
1: If you just go to the college and get degrees, is it education?
0: కాదు కాదు. సద్గుణములు, సద్బుద్ధి, సత్యనీతి, భక్తి, క్రమశిక్ష, కర్తవ్య పాలనములు నేర్పునదే విద్య.
1: Good conduct, doing good acts and sacrifice and all such virtues only lead to truth and happiness.
0: కనుకని మనం సద్గుణముల చేత, సదాచారం చేత, సత్ప్రవర్తన చేత మన జీవితాన్ని ధన్యం
1: చేసుకోవాలి. With good thoughts, good actions and good deeds, we have got to progress in our life.
0: ఈ విధమైనటువంటి యొక్క గుణములు పెంచుకున్నప్పుడే
1: try to foster such qualities.
0: ప్రాచీన సంస్కృతిని మనం ఉద్ధరించినటువంటి వారం అవుతాము.
1: We have got to resurrect the old traditions.
0: తిరిగి పునరుద్ధరించినటువంటి వారం అవుతాము.
1: We will have to resurrect them again.
0: పురుషత్వాన్ని నిరూపించినటువంటి వారం అవుతాము.
1: We will be the people who will be called an example to the others.
0: ఈ యొక్క ప్రవర్తనలో జీవితాన్ని ప్రవేశపెట్టాలి.
1: So you have got to make these efforts and start right in your lives.
0: ఏ కర్మలు ఆచరిస్తూ ఉండినప్పటికీ
1: whatever we practice,
0: భగవత్ నామం అనేటువంటిది మన నాడిగా రూపొందాలి.
1: It should, God's name should be right within, coursing
0: in our veins. నామం ఆడకపోతే ప్రాణం లేనట్టే.
1: If your pulse doesn't act,
0: నామం చెప్పకపోతే అది కూడా ప్రాణం లేనట్టే.
1: So if you do not chant the name of God, it's as if
0: నాడు ఆడినంత మాత్రమున బ్రతికినట్టు అనుకుంటారా?
1: So as long as the pulse is there,
0: నాడి ఆడుతూ ఉంటుంది కానీ బ్రతుకు మాత్రం ఉండదు.
1: So the pulse should be functioning, only then you are alive.
0: నా ఆడుతున్నది అనేటువంటిది తనకు సత్యాన్ని గురించి చెప్పుకోవాలి.
1: Then you will feel the truth that your pulse is really functioning.
0: మత్తు ఇచ్చినటువంటి వారి పల్స్ కూడా ఆడుతుంటాయి.
1: Those who have taken some kind of
0: కానీ ప్రపంచ జ్ఞానం లేదు వాడికి.
1: Anesthesia, the pulse is working, but they are not able to.
0: కాదు కాదు.
1: It's not that.
0: కనుకని ప్రతి ప్రాణం కొన్ను దైవనామే నాడిగా పెట్టుకోవాలి.
1: సో ఫర్ ఎవ్రీ వన్ ద పల్స్ ఆఫ్ గాడ్ షుడ్ బి ఫన్.
0: ఏది జరిగినా కానీ ఇది నా మంచికి, దిస్ ఇస్ గుడ్ ఫర్ మీ, గుడ్ ఫర్ మీ.
1: ఎనీథింగ్ దట్ హ్యాపెన్స్ టెల్ యువర్ సెల్ఫ్ ఇట్స్ గుడ్ ఫర్ యువర్ సెల్ఫ్.
0: ఆ విధమైనటువంటి సద్భావాలు మనం పెంచుకున్నప్పుడే
1: ఇఫ్ యూ ఫస్ట్ సచ్ గుడ్ థాట్
0: అదే సదాచారంగా మారిపోతుంది.
1: దట్ టర్న్స్ ఇన్ గుడ్ యాక్షన్.
0: సదాచారమే మన జీవితంలో ఒక ఆదర్శవంతమైనటువంటి.
1: అండ్ దోస్ గుడ్ యాక్షన్స్ విల్ బికమ్ ఎగ్జాంపుల్స్ ఫర్ అవర్ లైఫ్.
0: కనుక
1: దేర్ఫోర్
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడీమెంట్స్ ఆఫ్ లవ్,
0: సత్య ధర్మాన్ని మనం గుర్తించాలి.
1: రైచియస్ కండక్ట్స్ అండ్ ట్రూత్ వి హావ్ గాట్ టు ఫాస్టర్ దెం, వి హావ్ గాట్ టు ప్రాక్టీస్ దెం,
0: అందించాలి,
1: వి హావ్ గాట్ టు ఆల్వేస్
0: ఆనందించాలి,
1: వి హావ్ గాట్ టు ఫీల్ హ్యాపీ.
0: ఈ ఆనందాన్ని 10 మందికి పంచాలి.
1: అండ్ వి హావ్ గాట్ టు గివ్ ఇట్ టు అదర్స్, షేర్ ఇట్ విత్ దెం.
2: భజన బినా సుఖ శాంతి నహి, హరి భజన బినా సుఖ

0: ప్రేమ స్వరూపులారా. కానీ మనము ధన నిమిత్తమై సిరి నిమిత్తమై అనేక విధమైనటువంటి కన్న కష్టాలు పడుతున్నాం.
1: We are trying to make a lot of efforts for gaining health and power.
0: Chaitanya okkate okati korutu vachadu.
1: Chaitanya asked only for one thing.
0: Na dhanamu siri kadu hariye annadu.
1: My dharma is not wealth but God.
0: Hari na dhanamu.
1: Hari is my wealth.
0: Siri kadu.
1: It's not wealth.
0: Siri ne pakkaki nettadu harini smaristu vachadu.
1: He set aside wealth and he started to think of hari.
0: Kanukune hari nama bina ఆనందనహి. ఆనందం కలగాలంటే హరినామం కావాలి మనకు.
1: సో ఇఫ్ యు వాంట్ బ్లెస్ యు గాట్ టు సింగ్ ద నేమ్ ఆఫ్ హరి.
0: కనుక దైవనామాన్ని స్మరిస్తూ రండి.
1: సో వి హావ్ గాట్ టు థింక్ ఆఫ్ గాడ్స్ నేమ్. దైవ
0: చింతన చేస్తూ రండి.
1: సో వి హావ్ గాట్ టు డు
0: సమాజ సేవలో పాల్గొనండి.
1: We have got to get ourselves involved.
0: మీరు పరాయి వాడు మీరు నా వాడు అనే భేదాన్ని పక్కకు నెట్టండి.
1: In the service of society, don't make differences between people and people.
0: అది రెండు కూడా ఒకటిగానే భావించాలి.
1: People who are different from us, they are not there, they are one.
0: అందరం నా వారే.
1: They are all my own.
0: ఎంత విశ్వ కుటుంబంలో ఒక వ్యక్తులము.
1: We are all one family members.
0: ఈ ఏకత్వంలో మీరు ఆనందాన్ని అనుభవించండి.
1: You try to feel bliss in the sense of unity. మీ
0: భావాలకు అవకాశం ఇవ్వకండి.
1: Do not give any scope for any type of disunity.
0: ఎవరు చూసినా గాని దేహో దేవాలయములతో జీవో దేవ సనాతన. ఆ దేహము దేవాలయమే.
1: So the body of everybody is a temple of God.
0: ఏ దేహాన్ని మనం చూసినప్పటికీ ఈ దేహంలో దేవుడు ఉన్నాడని వారికి నమస్కారం చేసుకోవాలి.
1: When you see any body, do namaskar to that body because God is in it.
0: కనుకని ఆ విధమైన సద్భావం చేసినప్పుడే నీకు దైవం ప్రత్యక్షమవుతాడు.
1: When you have such good thoughts and God materializes himself to you.
0: సంతోషం. బంగారు.

కుంజరమును చూచి కుంజరమును చూచి కుక్కలెన్నో మొరుగు దాని ఘనతకేమి తక్కువగును.

0: looking at the pious and the noble souls, people consider them rather low. But what is it that they lose in heart? Watching a mighty elephant, dogs start barking at it, but the elephant will not lose its majesty.
1: Divyatma Sarupulara.
0: Embodiments of Divine Atma.
1: Sahajanga Gocharamaye 20 Pati Padatamulaku Kunni Rangul Untuntai.
0: The material that we find outside has got certain colors.
1: Kani A Rangulu A Padatamulaku Sahajamani Bhavistunam.
0: We consider the color of an object is a natural quality.
1: Kadu kadu.
0: No.
1: Adi Manayokka Bhavamulayokka Marpule ee Rangulaku Moola Karanam.
0: It's only difference in our feelings that bring a change in colors outside.
1: Aakashamlo chuste blue color ga untundadi, neela rangu ga untundadi.
0: The sky looks blue in color.
1: Samudramlo chuste neela ranguga untundadi.
0: Ocean is blue in color.
1: Kani sky is blue, ocean is blue antam, idi chaala tappu.
0: We say sky is blue, ocean is blue, but you are wrong.
1: Ee samudramu neela rangutho ledu.
0: Ocean is not blue in color, in fact.
1: Aakashamu neela varnamu kaadu.
0: The sky is not blue either.
1: Atyanta dooramuga undatam cheta daniki aa vidhamainatvanti rangu mana kanti kanipistunnadi.
0: As it is at a far off distance, it looks blue in color.
1: Samudramu kudanu అఘాధమైనటువంటి లోతుగా ఉండటం చేతనే అక్కడ నీల రంగుగా కనిపిస్తుంది.
0: As ocean is of fathomless depth, it also looks blue in color.
1: దగ్గరికి వెళ్లి దాని చేతితో తీసుకున్నప్పుడు దీనికి ఏ రంగులు లేవు.
0: If you go close by and collect in your hand, you don't find it blue in color.
1: అది తెల్లని రంగుగానే ఉంటుంది.
0: It's white in color.
1: కల్పితమైనటువంటి వర్ణంలో అందులో ఏ మాత్రము కనిపించవు.
0: There's no the artificial color that we attribute to it.
1: అదే విధంగానే
0: లైక్వైజ్
1: మంచి చెడ్డలన్నీ కూడాను మన యొక్క విశ్వాసములపైన, మన యొక్క భావములపైన, మన సంకల్పములపైన ఆధారపడి ఉంటుంది.
0: లైక్వైజ్ గుడ్ అండ్ బ్యాడ్ డిపెండ్ ఆన్ అవర్ ఫెయిత్, అవర్ ఫీలింగ్ అండ్ థాట్స్.
1: నిజమైనటువంటి రంగు మనకు గోచరమయ్యేటువంటిది కాదు.
0: The true color in the sense of the word
1: nijamaina roopamu kanipinchetundi kaadu.
0: The true form either you don't see.
1: Neeti nundi current puttutu undadi.
0: Out of water you get electricity.
1: Kaani ee current dwara vidyut shakti dwara aneka rakamainatvanti upayogalu manam anubhavistunnam.
0: You make use of the electricity drawn from water for varied purposes.
1: Kaani current manaku kanipinchatam ledhu.
0: Yet you don't see the current directly.
1: Ee neeti nundi aavirbhavinchinatundi current dwara aneka upayogamu jarugutunnavi kaani current maatram kanipinchadu.
0: Though we utilize the current drawing out of water, we don't see that.
1: Ade vidhamgane samasta jeevulu samasta pranulu divyattamainatundi aatma tattvam nundi aavirbhavistunnayi.
0: Likewise, all living creatures, all living beings, they're born out of the divinity.
1: Kani atma tattvamu kanipinchadu.
0: Yet they don't see the divine principle.
1: Dani nundi aavirbhavinchinatvanti okka jeevula yokka pravartanalu jeevula yokka manchi cheddalu manaku kanipinchutunnavi.
0: However, the good and born, good and bad of the living creatures, they are quite visible and seen.
1: Shankarla vari advaitamu కాశీ నగరములో నలుదిశల ప్రాకిన తర్వాత వేలాది మంది పండితులందరూ కూడాను గుమిగూడారు.
0: As Shankara's philosophy of non-dualism has spread far and wide, many of the scholars have congregated there.
1: చిత్తశుద్ధి కలిగినటువంటి యొక్క మానవుల యొక్క మనసు పరిశుద్ధమైన అద్దం వలె ఉంటుంటాడు.
0: The one with the purity of heart will be like a clean mirror.
1: ఒక్క తూరి కన్నులు మూసుకున్నాడు శంకరుడు.
0: శంకర క్లోజ్ హిస్ ఐస్ ఎట్ వన్ ఇన్స్టెన్స్.
1: ఆపత్తులో ఉండినటువంటి ఒక తల్లి ఒక దృశ్యం కనిపించింది.
0: హీ కుడ్ సీ ద మదర్ ఇన్ ద లాస్ట్ మోమెంట్స్.
1: అప్పటికప్పుడు తాను ఈ సభలంతా కూడాను నిలిపి తాను కాలడి వచ్చాడు.
0: హీ కంక్లూడెడ్ దట్ అసెంబ్లీ దెన్ అండ్ దేర్ ఇట్ సెల్ఫ్ అండ్ లెఫ్ట్ ఫర్ కాలడి.
1: తల్లి కన్నులు మూసేక పూర్వమే శంకర్ల వారు అక్కడ ప్రత్యక్షమయ్యి ఆమెకు ఇచ్చినటువంటి వాగ్దానమును పూర్తి నెరవేర్చి ఆమెకు అంత్యం లోపల ఆమె నోటిలో తులసి నీరు పోసి ప్రాణమును తాను అనుభవించాడు.
0: శంకర కుడ్ రీచ్ ద ప్లేస్ కాలడి బిఫోర్ ది ఎండ్ అప్రోచ్.
1: కానీ అప్పటి పరిస్థితి ఎందు ఆ కాలడి ప్రజలు, కేరళ ప్రజలు దీనికి విరుద్ధంగా ఉండేటువంటి వారు.
0: బట్ ఇన్ దోస్ టైమ్స్ ఆల్ ద కేరళైట్స్ వర్ అపోజ్డ్ టు దిస్ థియరీ.
1: సన్యాసి అయినటువంటి వ్యక్తి కర్మకాండలో ప్రవేశించకూడదు.
0: A renunciant has no authority to perform the ritual.
1: సర్వకర్మలో త్యాగం చేసి సన్యాసం స్వీకరించాడు.
0: One becomes an ascetic after sacrificing.
1: సన్యాసి అనగా ఏమిటి దీని అర్థము?
0: What is the meaning of sannyasa or renunciant?
1: సన్యాసి is sannyasi. సర్వ ఆశలు వదలటమే సన్యాసము.
0: Giving up all desires is the true meaning of sannyasa.
1: కనుక ప్రాకృతమైనటువంటి యొక్క నిత్య జీవిత సంస్కృతి అయినటువంటి యొక్క ఈ ప్రాకృతిక కర్మల్లో తిరిగి ప్రవేశించాడు సన్యాసము తీసుకున్నటువంటి శంకరుడు.
0: శంకర బీయింగ్ ఎన్ రెనన్షియంట్ హిమ్సెల్ఫ్ హీ స్టార్టెడ్ పర్ఫార్మింగ్ ద రిచువల్.
1: తండ్రి అయినా సరియే కర్మకాండంలో ప్రవేశించకూడదు.
0: నో మ్యాటర్ మదర్ ఆర్ ఫాదర్ ఎన్ అసెటిక్ షుడ్ నాట్ పర్ఫార్మ్.
1: విద్యార్థులకు అర్థమయ్యే నిమిత్తమై నేను కొంత లోతుగా పోవలసి వస్తుంది.
0: టు మేక్ స్టూడెంట్స్ అండర్స్టాండ్ భగవాన్ వాంట్స్ అస్ టు టేక్ ఇన్ ద
1: మొట్టమొదటి సన్యాసం తీసుకునే పూర్వముగా విరిజా హోమం చేస్తారు.
0: Before one becomes an ascetic, they perform a ritual called
1: Virajahoma. ఏమిటి? తాను మరణించినట్టు తన కర్మలు తానే చేసుకున్నట్టు దీనికంతా అర్పితం గావించి తాను నూతనమైనటువంటి ఒక వేషము, నూతనమైనటువంటి ఒక నామము ధరిస్తాడు.
0: Virajahoma is a ritual where the person considers himself dead and gone and performs the last rites all himself. There starts a new life.
1: పూర్వపు రూపం పోయింది.
0: The earlier form is gone.
1: పూర్వపు ఈ దేహమునకు పెట్టినటువంటి పేరు కూడా పోయింది.
0: The former name is also gone.
1: దానికి మరొక నూతనమైనటువంటి ఒక సన్యాసం పేరు వస్తుంటుంటుంది. ఆనందమో రూక ఆనందమో ఇంకొక ఆనందమో ఆనందమో ఆనందమో అంత ఆనందములే. కానీ వారిలో కించిట్టైన ఆనందం ఉండదు.
0: దేర్ ఆఫ్టర్ దే గెట్ ఎ న్యూ నేమ్ ఎండింగ్ విత్ ఆనంద ఆనంద బ్లిస్ ఈ వితౌట్ ఎ ట్రేస్ ఆఫ్ ఇట్ ఇన్ సైడ్.
1: అది ఏ విరజా హోమము అని.
0: దట్ ఈస్ కాల్డ్ విరజా హోమ.
1: తన యొక్క తద్దినము తానే చేసుకున్నాడు.
0: ఈ పర్ఫార్మ్స్ హిజ్ ఓన్ ఆబ్జెక్ట్.
1: అలాంటి సమయం లోపల తిరిగి తల్లి ఎక్కడ, తండ్రి ఎక్కడ, కర్మకారం ఎక్కడ?
0: At that moment, then where is father, where is mother then?
1: కనుక కర్మకాండలో ప్రవేశించకూడదు. ఎట్టి సంబంధము లేదు సన్యాసికి ఎవరితో.
0: Therefore, a renunciant has no relation with the father or mother, cannot do ritual.
1: ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్తున్నాను.
0: A small example.
1: మేము 200 మంది చేరి బుర్గల రామకృష్ణరావు ఉత్తరప్రదేశ్ గవర్నర్ గా ఉంటున్నప్పుడు స్వామితోనే ఈ యొక్క పవిత్రమైనటువంటి యాత్ర చేయాలనే ఉద్దేశంతో ఆయన గొప్ప మహాభక్తుడు కూడాను, 12 భాషలు తెలిసినటువంటి ఒక వ్యక్తి, అతని మేధాశక్తి చాలా గొప్పది.
0: బూర్గుల రామకృష్ణరావు ఫార్మర్ గవర్నర్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ ఈజ్ అన్ ఎక్స్పర్ట్ అండ్ ఎక్స్పోనెంట్ ఆఫ్ 18 లాంగ్వేజెస్, హైలీ ఇంటెలిజెంట్ అండ్ ఆర్డెంట్ డివోటీ ఆఫ్ భగవాన్.
1: సాక్షాత్ భగవంతుని చేతనే, భగవంతుని తోడనే బద్రీనాథ్, కేదార్నాథ్, అమర్నాథ్ కు వెళ్లాలి, ఇది నా యొక్క కోరిక అని తాను నిర్ణయించుకున్నాడు.
0: Ramkrishna had a desire that he should visit pilgrim centers Badri and Kedarnath in the company of God, direct manifestation.
1: Swami vellutunnadu telisi chaala mandi bhaktulu aneka pranthamu nunchi naato 200 mandi vacharu.
0: On coming to know that Bhagwan is visiting those centers, around 200
1: pavitra hrudayulu pavitramaina dampatulu varidderu ఈ 200 మంది కూడాను మొదలు భోజనం పెట్టి తదుపరి వారు భుజించేటువంటి వారు అంత త్యాగస్వరూపులు.
0: ద కపుల్ డాక్టర్ రామకృష్ణ అండ్ హిస్ వైఫ్, దే సర్వ్ ఫుడ్ టు ఎవ్రీబడి అండ్ దెన్ దే హ్యావ్ దే ఫుడ్ అట్ ద ఎండ్, దే ఆర్ గ్రేట్ డివోటీస్.
1: అందరూ కూర్చుంటే రామకృష్ణ వచ్చి నీరు జగ్గుతో నీరు పోసేటువంటి వాడు అందరికీ త్రాగడానికి.
0: రామకృష్ణ యూస్ టు సర్వ్ వాటర్ టు డ్రింక్ టు ఎవ్రీ వన్ దేర్.
1: వాళ్ళ ఏడీసీలు వాళ్ళందరూ వచ్చి, సార్ మేం చేస్తాం, మీరు కూర్చోండి. చీచీ నా డ్యూటీ నాది, నేను స్వామి దాసుడను, నేను గవర్నర్ కాదు.
0: ADC అదర్ పీపుల్ అరౌండ్ దే సెడ్, సర్ వీ విల్ డూ ఇట్ ఆన్ యువర్ బిహాఫ్, But he said, no, here I am a devotee.
1: చెప్పాడు.
0: He said one thing.
1: హైదరాబాద్ లో ఉంటున్నప్పుడు కూడా అతను చీఫ్ మినిస్టర్ అయినాడు.
0: He was the chief minister when he was there in Hyderabad.
1: అప్పుడు స్వామి అక్కడికి వెళ్ళినప్పుడు మలక్పేట అని వేలాది మంది అంతా కూడాను క్యూలో నిలుచుకున్నారు.
0: There in that locality by name Malakpeta, Hyderabad, thousands of devotees lined up.
1: ఒకరి తర్వాత ఒకరు దర్శనం చేసుకుని పోవాలి. అక్కడ ఒక క్షణం కూడా ఆలస్యం చేయకూడదు తిరుపతి మారి.
0: They should not delay. Therefore everyone should
1: come. తరుముకుంటారు ఈ వాలంటీర్స్, వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి.
0: All the volunteers will drive them forth quickly to pass on.
1: అతని యొక్క హృదయం ఎలాంటిదని పిల్లలకు అర్థం కావాలి.
0: Students should know the heart of Gurgul Ramakrishna Rao.
1: ఆయన క్యూలో పోయి నిలుచుకున్నాడు.
0: He also stood in the line queue.
1: ఉన్నప్పుడు కూడా అతను చీఫ్ మినిస్టర్ అయినాడు.
0: He was the chief minister when he was there in Hyderabad.
1: అప్పుడు స్వామి అక్కడికి వెళ్ళినప్పుడు మలక్పేట అని వేలాది

0: అర్థం కావాలి.
1: స్టూడెంట్స్ షుడ్ నో ద హార్ట్ ఆఫ్ బూర్గుల రామకృష్ణరావు.
0: ఆయన క్యూలో పోయి నిల్చుకున్నాడు.
1: హీ ఆల్సో స్టూడ్ ఇన్ ద లైన్ క్యూ.
0: ఐజీపీ వచ్చాడు, సార్ మీరు చీఫ్ మినిస్టర్, మీరు ప్రత్యేకంగా రావచ్చు, ఈ క్యూలో వద్దన్నాడు.
1: ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కేమ్ అండ్ సెడ్, సార్ యూఆర్ ద చీఫ్ మినిస్టర్, యూ డోంట్ హ్యావ్ టు స్టాండ్ దేర్. రాజకీయంగా
0: నేను చీఫ్ మినిస్టర్, ఆధ్యాత్మికంగా నేను చీఫ్ డివోటీ.
1: And he said, politically I am the chief minister, but spiritually I am chief devotee.
0: Chief devotee.
1: Chief devotee.
0: నాకు ఇంకా అంత భక్తి రాలేదు.
1: Well, I am not that devoted.
0: అంతటి గొప్ప హృదయము ఆ యొక్క గురుగల రామకృష్ణరావు.
1: రామకృష్ణరావు is such a noble heart.
0: తిరిగి శంకర్ల వారు,
1: శంకర,
0: ఎవ్వరు ఆ గ్రామంలో సహాయం చేసేవారు లేకపోయారు.
1: There in that village colony, nobody were
0: there. ఆ దేహాన్ని తీసుకుని పోయి సంకారణ సంస్కారం చేయాలి.
1: The body has to be taken to the funeral.
0: ఎవ్వరు అక్కడ రాలేదు.
1: Nobody came.
0: ఈ నంబూతిరి ప్రాబ్లంలో బ్రాహ్మణులు ఎందు దీన్ని ముట్టడానికి వీలు కాదన్నారు.
1: నంబూతిరి బ్రాహ్మణ్ సెడ్ వన్ షుడ్ నాట్ టచ్ దట్ బాడీ.
0: ఎందుకంటే ధర్మ విరుద్ధమైన దీంట్లో ప్రవేశిస్తున్నాడు శంకరాచార్య.
1: శంకర ఇస్ యాక్టింగ్ సంథింగ్ అగేన్స్ట్ ద నార్మ్స్ ఆఫ్ ధర్మ.
0: విధి లేకుండా ఆ యొక్క దేహాన్ని తానే భుజం పైన వేసుకుని తన పెరటి లోపలనే తన దొడ్డు లోపలనే ఉంతతుగా అక్కడే బుక్ చేశాడు.
1: As there is no way,
0: ఎవరు ఇంక శ్మశానానికి తీసుకుని పోయేటువంటి సహాయం లేరు.
1: As there were none to help him to carry the body, he carried on his own shoulder and just cremated in the backyard.
0: ఆనాడు శంకరులు ప్రారంభించినటువంటి యొక్క ఈ సంస్కారము ఈనాటి కూడా అట్లనే జరుగుతుంది. ఎవరు ఇంటిలో పెద్దలు పోయినా వారి వెనక పెరటి లోపలనే పూడ్చడం, వారికి ప్రత్యేక ఒక విధమైనటువంటి యొక్క శ్మశానం లేదు.
1: The same practice is followed even down this day. The ritual means carrying the body and cremating in the backyard.
0: కొన్ని కేరళ స్టేట్ మీరు పోయి చూచినారంటే రోడ్డు పొడవునా ఇండ్లు ఉంటుంటాయి, వెనక ఏమి ఇండ్లు ఉండవు.
1: If you go to Kerala, you will find the houses straight behind none.
0: అంతా కూడా వెనక ఖాళీగా ఉంటుంటాయి.
1: There is no open space behind
0: it. ఎందుకంటే ఆ ఇంటి వారు పోతే అక్కడ వారికి స్థానం కావాలి అక్కడ.
1: Because they need some position to lay a permanent rest.
0: తల్లికి ఇచ్చినటువంటి ఒక వాగ్దానమును నెరవేర్చుకుని తిరిగి కాశీకి వెళ్ళాడు.
1: శంకర ప్రామిస్డ్ అండ్ హీ ఫుల్ఫిల్ ద ప్రామిస్ టు హిస్ మదర్ అండ్ లెఫ్ట్ ఫర్ కాశీ.
0: ఆ కేరళ ప్రజలు శంకర్ల వారి పైన చూపినటువంటి యొక్క ఈ యొక్క ద్వేషభావము అనేటువంటిది కానీ లేక శారీరక సంబంధమైనటువంటి యొక్క భావములు కానీ అతనికి మనసుకు ఒక విధమైనటువంటి జిగుప్స్ కలిగింది.
1: Shankara was totally frustrated, disgusted because of the hatred, feelings of hatred and the body feeling that the people entertained at that time.
0: Dari nadchukuntu pothunnadu.
1: He was just walking along.
0: Kashikanta nadchukone povali.
1: In those days one has
0: day and night.
1: Day and night.
0: Anaru torch light kuda levu.
1: There were no torch lights in those times.
0: Iti pettukoni oka karrakanta nippu antinchukoni ఆయలు పోసి కిరసన ఆయిల్ దాని ద్వారా ప్రయాణం చేసేటువంటి వారు.
1: లాంగ్ స్టిక్, దే విల్ టై అప్ సమ్ క్లాత్ అండ్ పుట్ సమ్ ఆయిల్ అండ్ లైట్ ఇట్ అప్ అండ్ ప్రొసీడ్.
0: ఈ యొక్క పగటి సమయం నందు యువకులు యువతులు అనేక రకంగా తిరుగుతూ ఉండేటువంటి వారు.
1: ది డే టైమ్ యంగ్ మెన్ అండ్ విమెన్ మూవ్ అబౌట్.
0: అప్పుడు అతని మనసుకు చెంతనున్నటువంటి శిష్యులను చూచి, మీరు కూడా విద్యార్థులే, మీరు కూడా యువకులే.
1: Watching the disciples, he said, you are also young, you are also students.
0: ee naati yuvakulainatundi bala balikalu kaani malamutra durgandha maamsaraktam tho kudinatundi ee shariramunu aakarshistundadu kaani nijamainatundi aatmanu evvaru kudanu vicharinchatam ledu.
1: You are young men and women, you are young sisters and students, you are just carried away by the body, which is nothing but fecal
0: malamutra durgandha maamsaraktam tho kudinatundi ee dehanni వరిస్తున్నారు.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ లవ్ ద బాడీ విచ్ ఇస్
0: దేహం యొక్క సౌందర్యాలు చూస్తున్నారు.
1: యువర్ క్యారీడ్ అవే బై ద బ్యూటీ.
0: ఈ సౌందర్యాన్ని చూసి ఆకర్షిస్తున్నారు.
1: యువర్ అట్రాక్టెడ్ బై ద బ్యూటీ.
0: ఆకర్షిస్తున్నారు.
1: యు వాంట్ ఇట్.
0: చి చి, ఇది సరి అయినటువంటిది కాదు.
1: వాట్ ఎ షేమ్ ఇట్ ఈస్, ఇట్ ఇస్ నాట్ ప్రాపర్.
0: ఇది మానవుడిగా పుట్టి
1: హావ్ బీన్ బోర్న్ ఎ హ్యూమన్ బీయింగ్
0: క్షణాల్లో మారిపోయేటువంటి ఈ దేహం పైన ఇంత భ్రాంతియ.
1: వై షుడ్ బి డెల్యూటెడ్ బై ద బాడీ దట్ చేంజెస్ ఎవ్రీ మోమెంట్.
0: ఇవి క్షణ క్షణమునకు నువ్వు మారిపోయేటువంటి ఒక శరీరం లేదు.
1: ద బాడీ చేంజెస్ ఎవ్రీ టైమ్ ఎవ్రీ మూమెంట్.
0: ఇవన్నీ కూడా నువ్వు రాలిపోయేటువంటి శరీరం లేదు.
1: దట్ షూట్ టు ఫేడ్ అవే.
0: కట్టగడపటికి కాలిపోయే శరీరం లేదు.
1: అల్టిమేట్ దే మస్ట్ బి బర్న్.
0: యవ్వన మెత్తలో ఉంటుంటాది.
1: వాట్ హ్యాపెన్
0: మధ్యలో వచ్చి మధ్యలో పోయేటువంటి ఒక పాసింగ్ క్లౌడ్ ఏ యవ్వనము.
1: దిస్ యూత్ ఈస్ లైక్ ఎ పాసింగ్ క్లౌడ్ దట్ హస్ కమ్ ఇన్ బిట్వీన్
0: అని అక్కడ ఒక విధమైనటువంటి ఒక శ్లోకం చెప్పి అక్కడ ఉన్నటువంటి ప్రజలకందరికీ దీనిని గురించి అనేక విధములుగా కూడాను కొంత హీనంగా కూడాను బోధిస్తూ వచ్చాడు.
1: దేర్ హీ కంపోజ్ ద శ్లోక అండ్ స్టార్టెడ్ ఎక్స్ప్లెయినింగ్ టు ది ఎంటైర్ అసెంబ్లీ ఓవర్ దేర్.
0: అనగా యువకులైన

0: ఇటువంటి వారు అతి జాగ్రత్తగా మెలగాలి.
1: ఇట్ ఓన్లీ మీన్స్ యంగ్స్టర్స్ షుడ్ కండక్ట్ దెమ్
0: శరీర దృష్టి అనేటువంటి దాన్ని మనం విస్మరించాలి.
1: దే షుడ్ ఫర్గెట్ ది బాడీ ఫీలింగ్ వాట్స్ ఎవర్.
0: ఇది అంతా కూడా కేవలము ఒక దుర్గంధంతో కూడినటువంటి ఒక శరీరము.
1: ద హోల్ బాడీ ఈస్ ఫుల్ ఆఫ్ ఫౌల్ స్మెల్.
0: దీని అందసందం అంతా కూడా ఎక్కడ ఉంటుంది?
1: వేర్ డస్ ది రియల్ బ్యూటీ లై?
0: ఇది కేవలం ఏమాత్రం కూడా భ్రమించేటువంటిది కానీ ఇది సహించేటువంటిది కాదు.
1: ఇట్ ఈస్ ఓన్లీ యువర్ డెల్యూషన్. యూ కెనాట్ బేర్ దట్ ఫౌల్ స్మెల్ ఎనీ లాంగర్.
0: ఈ విధంగా ఉన్నప్పుడు ఒక కథ ఉంటుంది.
1: హియర్ ఇస్ ఎ స్టోరీ.
0: ఒక రాజుకు కుమారుడు ఉన్నాడు, ఏకైక కుమారుడు, పుత్రుడు.
1: ఏ కింగ్ హ్యాస్ ఓన్లీ సన్.
0: ఆ అబ్బాయికి 20 సంవత్సరం వచ్చింది, 22 సంవత్సరం వచ్చింది.
1: అటైన్డ్ ఏజ్ ఆఫ్ 20 ఇయర్స్.
0: తండ్రి పిలిచాడు, నాయన నీవు ఇంక యువరాజు కావాలి.
1: ఫాదర్ కాల్డ్ హిమ్ అండ్ సెడ్ యూ షుడ్ బి ఎ ప్రిన్స్ నౌ.
0: నీకు 22 సంవత్సరం సరి అయిన వయస్సు.
1: 22 ఇయర్స్ ఇస్ ద రైట్ టైం.
0: నీకు వివాహం చేయాలని సంకల్పించుకున్నానన్నాడు.
1: ఐ వాంట్ టు గెట్ యు మ్యారీడ్.
0: కానీ ఆ యొక్క కుమారుడు చెప్పాడు, తండ్రి ఇచ్చినటువంటి చౌక చేతను, తండ్రి ఇచ్చినటువంటి యొక్క స్వేచ్ఛ చేతను జవాబు చెప్పుకుంటూ వచ్చాడు.
1: ద సన్ స్టార్టెడ్ గివింగ్ రిప్లై టు హిస్ ఫాదర్ బికాస్ ఆఫ్ ద లీనియన్స్ గివెన్ టు హిమ్.
0: దీనిని బట్టి ఆనాటి నుండి కూడాను తల్లిదండ్రులే పిల్లలకు అమితమైనటువంటి స్వేచ్ఛనిచ్చి పిల్లల యొక్క భావాన్ని పాడు చేస్తూ వచ్చాడు.
1: It is understood that since then it's only parents that spoil their children, giving them too much of freedom.
0: Anati rajakumarudenti aa yuvakudu, nanna nenu vivaham aadalchinatundi oka kanyanu nene select cheyal kani meeru select cheyadanakkaledu annaru.
1: The boy said, I should select my bride because I am going to marry her.
0: Appattu rajuku chaala baadha kaligindi.
1: King felt very sad.
0: కానీ కుమారుని బాధ పెట్టడం తనకి ఇష్టం లేకపోయింది.
1: బట్ ఇట్స్ నాట్ హిస్ ఇంటెన్షన్ టు మేక్ హిమ్ ఫీల్ సాడ్.
0: సరే, ఏం మాట్లాడకుండా లోపలికి వెళ్ళాడు.
1: వితౌట్ టాకింగ్ ఎనీథింగ్ హి రిటైర్డ్.
0: ఈ తండ్రితో ఈ విధంగా కూడా మాట్లాడాలని మనసు కొంతవరకు బాధ కలిగింది.
1: ద సన్ ఆల్సో ఫెల్ లిటిల్ బిట్
0: సాడ్. నోటితో అన్నాడు మాత్రమే కానీ కాన్షియన్స్ తృప్తి కాలేదు.
1: దో హీ సెడ్ వాట్ హీ లైక్ బట్ హిస్ కాన్షియన్స్ వాజ్ నాట్ సాటిస్ఫైడ్.
0: ఆ అబ్బాయి గుర్రాన్ని ఎక్కాడు కొంత మానసిక మార్పు కోసమని అరణ్యానికి పోవాలనుకున్నాడు.
1: That boy just
0: ఈ అరణ్యంలో నిగరించినప్పుడు మనసు మార్పు రావచ్చు అనుకున్నాడు.
1: Well, he thought that his mind might change if he goes to the forest.
0: పోతున్నాడు గుర్రం పైన.
1: He was proceeding on the horse.
0: కింద నది.
1: There's a river below.
0: నది ఒడ్డు పైన ఈ యొక్క రివర్ బెడ్ పైన గుర్రం పైన పోతున్నాడు.
1: He was just proceeding, riding on the horse along the river bed side.
0: ఒక కన్య 5-6 మంది చెలికత్తెలతో చేరి గంగా స్నానం గావించుకోవాలని పవిత్రమైన హృదయం తోపల ఆ గంగానదికి పోవడానికి ప్రయత్నిస్తున్నారు.
1: ఏ యంగ్ గర్ల్ అలాంగ్ విత్ 5 to 6 servants, దే ఆర్ ఆల్ గోయింగ్ టు దట్ గంగా రివర్ టు హ్యావ్ ఏ బాత్.
0: ఏ విధంగా పోతుంది అది అమ్మాయి?
1: హౌ ఇస్ షీ ప్రొసీడింగ్?
0: అదృష్టం ఆ విధంగా వచ్చింది. పుట్టినప్పటి నుంచి కూడాను మగవారి ముఖం చూడకూడదు.
1: She has determined not to look at the face of a man.
0: నా జీవితమంతా కూడాను కన్యగానే జీవించాలి.
1: That she should live unmarried throughout her life.
0: నా జీవితమంతా కూడాను భగవత్ అర్పితంగా నేను అర్పితం గావించుకోవాలి అని సంకల్పించుకుంది.
1: She has determined to surrender her life to God only.
0: ఏ సేవలు చేసినా కానీ దైవమునికే చేయాలి, కానీ మరొకరికి సేవ చేయకూడదు.
1: She has decided to serve God and none else.
0: అని ఆమె చుట్టూ ఒక పరదా కట్టుకుని దాని 4 చెలికత్తెలు పట్టుకుని ఆ మధ్యలో ఈమె తిరిగి నదిలోకి వెళుతున్నారు.
1: As she was going along the way, she was just
0: there's
1: a curtain around.
0: నది ఒడ్డు గట్టు పైన ఉంటుంది.
1: And she was walking along the edge of the river.
0: ఈ గట్టు పైన గుర్రం పైన పోయేటువంటి ఈ రాజకుమారుడు ఆ అమ్మాయి యొక్క ముఖాన్ని చూచాడు.
1: The prince on the horse looked at the face of this girl.
0: ప్రారంభమైంది వ్యాధి.
1: There started the disease.
0: ఆ యొక్క గుర్రాన్ని రివర్స్ చేశాడు ఇంటికి.
1: He reversed the horse back home.
0: వెంట వచ్చినటువంటి యొక్క దాసులతోపల ఈ బిడ్డ ఎవరో, ఈ కన్య ఎవరో ఎంక్వైరీ చేయాలని చెప్పని ప్రారంభించాడు.
1: He started making inquiries about this girl, where from she comes and who.
0: తిరిగి తానే స్వయంగా తండ్రికి చెప్పడానికి భయపడ్డాడు. మంత్రితో చెప్పించాడు.
1: He was afraid to tell his father.
0: అందమైనటువంటి పిల్లను ఈనాడు చూచాను.
1: He said, I saw
0: అమ్మాయిని నేను వివాహం ఆడాలి.
1: I saw a beautiful girl today. I want to marry her.
0: అప్పుడు తండ్రి కూడా పోని ఇప్పటికైనా ఒప్పుకున్నాడు కదా అని అంత ఎంక్వైరీ చేశాడు.
1: Father was happy that boy at least agreed.
0: ఆమె అదే గ్రామం లోపల ఒక వణిక్ పుత్రి, ఒక వ్యాపారి కుమార్తె.
1: She is the daughter of a businessman.
0: ఆ వ్యాపారికుడును ఆమె ఏకైక పుత్రిక.
1: And she is the only daughter of this businessman.
0: అప్పుడు వెళ్ళి ఆ తండ్రిని అడిగారు.
1: And then they went and asked that businessman.
0: ఆ తండ్రి కూడా చాలా సంతోషించాడు. రాజకుమారుడు నా అల్లుడిగా వస్తున్నాడు కదా, ఇంతకంటే నా అదృష్టం ఏమిటని నో లోపల చాలా ఆనందించాడు.
1: ద బిజినెస్ మెన్ వాజ్ సో హ్యాపీ బికాస్ హీస్ గోయింగ్ టు హ్యావ్ ప్రిన్సెస్ సన్ ఇన్ లా, వాట్ మోర్ ఇస్ దేర్.
0: కానీ బిడ్డకు చెప్పలేదు.
1: బట్ హీ డిడ్ంట్ టెల్ హిస్ డాటర్.
0: ఈ బిడ్డ క్రమక్రమేణ తన కొంతవరకు తెలుసుకొని నేను వివాహం చేసుకోను అని ఒక నిర్ణయానికి వచ్చేసింది.
1: His daughter came to a final decision that she is not going to get married at all.
0: కాని తండ్రికి చెప్పడానికి ఇష్టం లేదు. చెప్తే బాధపడుతుందో ఏమో అని, చెప్పకపోతే రాజేయమంటాడు అని కొంత లోపల బాధపడుతూ వచ్చాడు.
1: She was in a dilemma because she didn't pick up courage to tell her father because there is prince on the other hand pestering her.
0: ఒక దినము గంగ నుంచి స్నానం చేసి ఇంటికి వచ్చింది. నాన్న అరుగుపైన కూర్చున్నాడు. అక్కడ నాన్నతో మాట్లాడుతుంది. నాన్న, మీరేదో ఒక వారం నుంచి చాలా విచారంగా ఉంటున్నారు, దీనికి కారణం ఏమిటి అన్నారు.
1: ద గర్ల్ వాజ్ రిటర్నింగ్ ఫ్రమ్ గ్యాంజెస్ ఆఫ్టర్ హ్యావింగ్ బాత్ దేర్.
0: ప్రతి దినము ప్రొద్దున సాయంకాలము రాజుగారు వార్తను పంపుతున్నారు. ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడు.
1: దిస్ గర్ల్ ఆస్ ఫాదర్ వై ఆర్ యూ సో సాడ్ అండ్ సారీ ఫర్ ద లాస్ట్ వన్ వీక్. ద కింగ్ హ్యాస్ బీన్ సెండింగ్ మెసేజ్.
0: రాజకుమారుని కూడాను ఎప్పుడెప్పుడు జరుగుతుందని టైఫాయిడ్ ఫీవర్ మాదిరి పెరిగిపోతుంటుంది టెంపరేచర్.
1: The prince also had got his own emotions rising up like typhoid temperature fever.
0: Oka dinamu aame cheppindi nenu vivaham aadanu.
1: One day she said, I am not going to marry.
0: Raju ee vidhanga cheppali annaru.
1: How to convey this?
0: Vivaham cheskodaniki ishtam ledu maa biddaku ani cheppandi nenu.
1: Please inform them that my daughter doesn't want to marry.
0: Ee vaartanu cheppetappudiki raju garu chepparu, nenu rajunu. రాజు తలుచుకుంటే దెబ్బలు కొదువు అన్నట్టుగా నేను తలుచుకుంటే బలవంతంగా ఈ అమ్మాయిని తీసుకుని పోయి వివాహం చేస్తాను నా కుమారుడికి అని బెదిరించాడు.
1: ద కింగ్ సెడ్, ఐ యామ్ ద కింగ్, ఇఫ్ ఐ రియలీ వాంట్ ఐ కెన్ టేక్ యూ టు టాస్క్, ఐ కెన్ బ్రింగ్ హర్ బై ఫోర్స్ అండ్ గెట్ హర్ మ్యారీడ్.
0: ఈ వార్త తండ్రికి తెలిసి చాలా బాధపడుతున్నాడు.
1: ఫాదర్ ఆన్ ఏ
0: నిమిషంలో
1: సాడ్,
0: ఏ సిపాయిలు పంపించి నా బిడ్డను ఎత్తుకుని పోతారో ఏమో అని బాధపడుతున్నాడు.
1: He was feeling so sad because the girl may be taken away from home any moment by any sipai.
0: Kaani sayankalam tiriki Ganges poyindi, gangaku poyindi, snanam chesindi, vachi meditation lo kurchundi.
1: This girl went to Ganges, had her bath and she sat in meditation.
0: Oh Bhagavantuda,
1: oh God,
0: naa pratignaki etti bhangam kaakunda,
1: in order to hold on to my vow,
0: raju ku asantrupti kaakunda,
1: in order not to dissent,
0: na tandiki ye vidhamainatundi chintalu kaakunda,
1: to see that my father,
0: edina oka vidhamainatundi vision naaku ichese,
1: please show me a way, give me some vision,
0: oka vidhamainatundi divya sankalpalu naaku andinchamani cheppi,
1: give me some vision, a divine thought to get away from this muddle of the problem.
0: ఆమె ప్రార్థన హృదయపూర్వకంగా జరిగింది కనుకనే భగవంతుడు తక్షణమే అంగీకరించాడు.
1: As she prayed wholeheartedly, God responded.
0: దీనికి సరి అయిన ఉపాయం తెలియాలని ఆ ఉపాయం కూడా తనలోనే సంకల్పమైంది.
1: అండ్ దెన్ షీ కుడ్ హ్యావ్ విత్ ఇన్ హర్ సెల్ఫ్.
0: నాన్న, నేను రాజకుమారిని వివాహం ఆడతానని వార్తను పంపించమని చెప్పింది.
1: షీ టోల్డ్ హర్ ఫాదర్, ఫాదర్ సెండ్ ద మెసేజ్ దట్ ఐఎమ్ గోయింగ్ టు మ్యారీ ద ప్రిన్స్.
0: అయితే నాకు 8 దినములు టైం ఇవ్వాలి అన్నాడు.
1: హౌఎవర్ 8 డేస్ టైం షుడ్ బి గివెన్ టు మీ.
0: సరే ఇంకా 8 డేసా అని ఆ రాజకుమారు చాలా నిరుత్సాహంలో ఉన్నాడు.
1: ద ప్రిన్స్ వాజ్ డిసప్పాయింటెడ్ బికాస్ 8 లాంగ్ డేస్ హి హాడ్ టు వెయిట్.
0: సరే ఈ వార్తను రాజుకు పంపించాడు.
1: దిస్ మెసేజ్
0: చాలా సంతోషించాడు.
1: ద కింగ్ వాజ్ హ్యాపీ.
0: ఆనాటి నుండి
1: సిన్స్ దెన్
0: ఈమె ఒక వైద్యుడి దగ్గరికి వెళ్లి స్ట్రాంగ్
1: పర్గెటివ్. దిస్ లేడీ వెంట్ టు ఎ డాక్టర్ అండ్ షీ టుక్ స్ట్రాంగ్ డోస్ ఆఫ్ పర్గెటివ్.
0: ప్రతి దినము కూడాను చాలా భేదమయ్యే రీతిగా మందులు తీసుకుంది.
1: She took that purgate strong dosage that she had dysentery.
0: ఒక్కొక్క దినము పోయినటువంటి భేదంతా ఒక్కొక్క పాత్రలో ఎత్తుకుంది.
1: All the material is collected in very big vessels.
0: 8 డేస్ అయ్యేటప్పటికే ఈ 8 దినములకు 8 పాత్రలంతా నిండినాయి.
1: 8 డేస్ టైం ఆల్ ది వెసల్స్ ఆర్ ఫుల్ ఆఫ్ దిస్ మెటీరియల్.
0: ఈ 8 డేస్ తర్వాత ఒక ఇంటిలో వీరు పోయి ఇద్దరు మీట్ కావాలి.
1: At the end of the 8th day they should meet.
0: కొన్ని క్వశ్చన్స్ అడుగుతుంది, దానికి ఆన్సర్ చెప్పాలి.
1: The prince should answer some questions.
0: ఇది పూర్వమే ఒక విధమైనటువంటి నిర్ణయంలో ఉండేటువంటిది.
1: This was the decision agreement before.
0: 8 దినములు జరిగిపోయింది.
1: All this passed.
0: ఈమె శరీరము అష్టపంజరంగా ఉంటుంది, అది కన్నులంతా లోపల దిగిపోయిన చాలా వికారంగా మారిపోయింది.
1: All her face, all her personality became ugly now.
0: పిల్లలందరికీ తెలుసును, స్ట్రాంగ్ లూజ్ మోషన్స్ అయిందంటే చాలా బలహీనుడైపోతారు.
1: All of you know, when you suffer from strong continuous dysentery, you become weak naturally.
0: Sare. తిరిగి ఆనాడు పల్లకీ పైన కూర్చుంది ఆ యొక్క ఎరువులు చేరవలసినటువంటి చోటు పోయి ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ కావాలి.
1: She went there in a palanquin and about to put questions, expecting answers.
0: చూస్తున్నాడు చాతకపక్షుల వలె ఎప్పుడెప్పుడు వస్తుంది ఆమె.
1: This prince is waiting for her arrival like a chataka bird.
0: ఈ అమ్మాయి దిగింది.
1: The girl got down.
0: ఆమె ఇద్దరు చెలికత్తెలు పట్టుకుని నడచడానికి కూడా శక్తి లేదు.
1: లోపలి
0: చూచాడు ఈ రాజకుమారుడు.
1: She didn't have enough for strength to walk on her own. She was accompanied by servants.
0: ఎనిమిది మంది చెలికత్తెలంతా ఎనిమిది పాత్రలు కూడా తీసుకుని
1: వస్తున్నారు. Eight servants were bringing very big vessels along with them.
0: Eight
1: vessels carrying.
0: చూచాడు రాజకుమారుడు.
1: The prince saw.
0: నేను చూసినటువంటి అమ్మాయి చాలా అందమైనటువంటిది.
1: ద గర్ల్ ఐ సో వాస్ వెరీ బ్యూటిఫుల్.
0: ఈ బిడ్డ ఎవరో కురుపి అయినటువంటి రోగి.
1: హూ ఇస్ దిస్ అగ్లీ లేడీ?
0: ఏదో వ్యాధిగ్రస్తురాలుగా ఉంటుండాలి.
1: షీ సఫరింగ్ ఫ్రమ్ డిసీజ్ ఐ బిలీవ్.
0: కాబట్టి ఈమె యొక్క దీన్ని నేను ఎప్పుడు కోరలేదన్నాడు.
1: సో ఐ నెవర్ వాంటెడ్ సచ్ ఎ లేడీ.
0: ఆమె చేతులు జోడించి ఆ కన్య
1: విత్ ఫోల్డెడ్ హ్యాండ్స్ షీ సెడ్, ఓ ప్రిన్స్,
0: మీరు నా అందాన్ని చూసి మీరు భ్రమించారు.
1: You are carried away by my beauty.
0: మొట్టమొదటి మీరు నా అందాన్ని చూసి మీరు ఆశించారు.
1: In fact, you wanted being carried away by my beauty.
0: నా అందం అంతా ఆ ఎయిట్ వెసల్స్ లో ఉంటుండాలి.
1: All my beauty is there right now in those eight vessels.
0: ఈ అందాన్ని మొట్టమొదటి తీసుకో.
1: But collect this beauty, eight vessels.
0: తరువాత నన్ను వివాహం ఆడండి.
1: Later you marry me.
0: ఆ పాడు పదార్థమంతా ఈ దేహంలో ఉండినంత వరకు నేను అందచందంగా కనిపించాను.
1: సో లాంగ్ ద డర్టీ ఫౌల్ మ్యాటర్ ఈజ్ విత్ ఇన్ మీ.
0: మలమూత్రంతో మాంసరక్తంతో ఉండినటువంటి ఈ దేహము అందం ఎక్కడ ఉంటుందాది?
1: హౌ డు యు ఫైండ్ ద బ్యూటీ?
0: నా అందమంతా ఈ రూపాన్ని ధరించింది.
1: అండ్ మై బ్యూటీ ఇస్ ఇన్ దిస్ ఫార్మ్.
0: ఈ మలమూత్రంలే నా అందము.
1: అండ్ ఇట్ ఇస్ ద ఫీకల్ మ్యాటర్
0: ఇచ్చినావు, దీన్ని చూచా నా అందమని భావించావు. కానీ ఈమె చాలా గట్టిగా వాదించింది.
1: షీ వెంట్ ఆన్ ఆర్గ్యుయింగ్ వెహెమెంట్లీ.
0: ఎందుకంటే భగవద్భావం ఆయనలో ఉంటుండాలి.
1: బికాజ్ షీ హస్ డివైన్
0: థాట్. శంకర్ల వారి బోధ ఇదే గాని చేస్తూ వచ్చాడు.
1: దిస్ ఈస్ ది టీచింగ్ ఆఫ్ శంకర.
0: ఆ మాదిరి చేసేటప్పటికి రాజకుమారి మనసు ఆ గుర్రం ఏ విధంగా రివర్స్ తిరిగిందో అప్పుడు మైండ్ కూడా రివర్స్ అయిపోయింది.
1: జస్ట్ యాజ్ ది హార్స్ రివర్స్ దెన్ హిజ్ మైండ్ ఆల్సో టర్న్ నౌ.
0: తాను కూడా అనుకున్నాడు, చీ,
1: హీ టు ఫెల్ట్
0: నిజం.
1: Yes.
0: దేహం ఏమిటిది?
1: వాట్ ఇస్ దిస్ బాడీ ఆఫ్టర్ ఆల్?
0: పాంచ భౌతికమైన దుర్బలమైన కాయంబు.
1: ద బాడీ సో వీక్ ఆఫ్ ది సెన్సెస్.
0: శతవర్షములు దాకా మితము చెప్పిరి గాని నమ్మరాదా మాట నెమ్మనమున.
1: దో 100 ఇయర్స్ లైఫ్ టైమ్ స్పాన్ ఇస్
0: బాల్యమందు,
1: యు కెనాట్ బిలీవ్ ఇట్.
0: లేక ప్రాయమందు,
1: చైల్డ్హుడ్ ఆర్
0: లేక ముసలియందు,
1: ఆర్ ఓల్డ్
0: లేక ముదివియందు,
1: ఆర్ ఓల్డ్ ఏజ్,
0: ఊరను అడవిను బుద్ధకోద్యమును ఎప్పుడో విడిచేది ఎరుకలేదు.
1: ఐదర్ ఇన్ ఎ సిటీ ఆర్ ఇన్ ఎ ఫారెస్ట్ ఆర్ ఇన్ ది డీప్ సీ, వెన్ యు ఆర్ గోయింగ్ టు డై నోబడీ కెన్ సే.
0: బాడీ ఇస్ లైక్ ఎ వాటర్ బబుల్.
1: బాడీ ఇస్ లైక్ ఎ వాటర్ బబుల్.
0: మైండ్ ఇస్ లైక్ ఎ మ్యాడ్ మంకీ.
1: మైండ్ ఇస్ లైక్ ఎ మ్యాడ్ మంకీ.
0: దీన్ని అనుసరిస్తూ పోతుండాలి ఈ బాడీ.
1: దిస్ బాడీ ఫాలోస్.
0: ఈ అమ్మాయి చెప్పింది చాలా గొప్ప వేదాంతం అన్నాడు. ఆ వేదాంతాన్ని తాను కూడా అనుసరించాడు. తాను కూడా వివాహం లేకుండా నిలిచిపోయాడు.
1: ద ప్రిన్స్ యాక్సెప్టెడ్ ద ఫిలాసఫీ సో బ్యూటిఫుల్లీ టాట్ టు హిమ్ బై.
0: దీనినే శంకర్ల వారు యువకులకు అందరికీ బోధిస్తూ వచ్చారు. అంటే అందరూ సన్యాసం తీసుకోమని చెప్పలేదు.
1: This is the teaching of Shankara to all youth, youngsters.
0: ఎవరికి నీ సన్యాసం బోధించలేదు.
1: He didn't teach any.
0: నీ కర్తవ్యాన్ని నీవు నిర్వర్తించు.
1: Do your duty.
0: కానీ కాయాన్ని దైవ చింతనలో ఉపయోగించు.
1: But make use of this body, thinking of God.
0: తాను చేశాడు, చేస్తున్నాడు, జగత్తుకు బోధిస్తున్నాడు.
1: He did it, he has been doing it and started propagating the same.
0: ఈ విధంగా ఈనాటి యువకులు యువతులు అంతా కూడాను కేవలము కదిలిపోయే మేఘం వంటి యొక్క దేహ సౌందర్యానికే లోనైపోయి కేవలం ఒక విధమైన దాసుల వలె, స్లేవ్స్ వలె, కుక్కల వలె, నక్కల వలె జీవించడానికి ప్రయత్నిస్తూ ఉంటున్నారు.
1: మోస్ట్ ఆఫ్ ది యంగ్ మెన్ అండ్ విమెన్ ఆర్ క్యారీడ్ అవే బై ది ఎక్స్టర్నల్ బ్యూటీ ఆఫ్ దిస్ బాడీ అండ్ బిహేవింగ్ లైక్ ఫాక్స్.
0: ఈ విధమైనటువంటి దీనిపైన యువకులకు చక్కని అద్వైతాన్ని బోధిస్తూ వచ్చారు.
1: అట్ ది స్టేజ్ ఆఫ్ యూత్ దట్ ప్రిన్సిపల్ ఆఫ్ నాన్
0: అద్వైతం ఏమిటి?
1: వాట్ ఈస్ యువర్ డ్యూటీ?
0: బాలబాలికలారా,
1: boys and girls,
0: మీరు నిత్యము సినిమాలకు పోతున్నారు.
1: Daily you go to cinemas.
0: మీరు సినిమాలు చూస్తున్నారు.
1: You see cinemas.
0: ఇందులోనే ఉంటున్నది అద్వైతం ఉన్నారు.
1: There is principle of non-dualism there.
0: చక్కగా వివరిస్తాడు.
1: Explain clearly.
0: మీరు పోయి కూర్చున్నప్పుడు మీ ముందు ఒక తెల్లని ఒక స్క్రీన్ మాత్రమే కనిపిస్తుంది. అది స్క్రీన్.
1: When you go and sit in a theater, you find white screen in front of you.
0: కాని ఆ స్క్రీన్ ని ఎంతసేపు మీరు చూడకుంటూ కూర్చోలేరు.
1: But you can't bear to see that sight of the
0: screen. కాని మీరు వెయిట్ చేస్తున్నారు.
1: But you have been waiting.
0: దేనికి వెయిట్ చేస్తున్నారు?
1: What for?
0: బొమ్మల కోసం వెయిట్ చేస్తున్నారు.
1: You are waiting for the picture to start.
0: బొమ్మలు వచ్చినా ఆనందంగా చూస్తున్నారు.
1: You are so happy to see the picture on the screen.
0: వచ్చిన బొమ్మలు ఏమైనా ఉంటున్నాయా? లేదు, తిరిగిపోతున్నాయి.
1: The pictures that appear on the screen don't stay there.
0: పోయిన బొమ్మలు తిరిగి ఉంటున్నాయా? తిరిగి వస్తున్నాయి.
1: They go and come again.
0: కాబట్టి ఈ బొమ్మలంతా రావటం పోవటం జరుగుతుండాలి.
1: సో పిక్చర్స్ కమ్ అండ్ గో,
0: కానీ
1: బట్
0: స్క్రీన్ మాత్రం రావటం లేదు, పోవటం లేదు.
1: బట్ స్క్రీన్ ఎదర్ గోస్ నా కమ్స్.
0: అది ఏ బ్రహ్మ సత్యం జగత్ మిథ్య.
1: దేర్ఫోర్ బ్రహ్మన్ డివినిటీ ఇస్ పర్మనెంట్ అండ్ ట్రూ.
0: మిథ్య అనగా జగత్.
1: జగత్ ఇస్
0: జగత్. జగత్ రావటం పోవటం ఇదే జగత్.
1: Jagat means that which comes and goes. That is Jagat.
0: కాబట్టి బొమ్మలు వస్తున్నాయి పోతున్నాయి.
1: Pictures come and go.
0: అది జగత్.
1: That is Jagat.
0: బ్రహ్మ సత్యం స్క్రీన్ ఎప్పటికీ సత్యంగానే ఉంటుంది.
1: God is truth like a screen.
0: కానీ అతి సత్యాన్ని ఎవరు చూడటానికి ఇష్టపడరు.
1: But no one wants to
0: see
1: the screen.
0: మాత్రం ఆ స్క్రీన్ చూస్తారు.
1: But they want to see the pictures on the screen.
0: మరు నిమిషం లోపల ఇంకొక వేదాన్ని చెప్పాడు.
1: Next moment he taught
0: సర్వం విష్ణుమయం జగత్ అన్నాడు.
1: Second declaration is the whole universe is of Vishnu.
0: అంతా విష్ణుమయమే.
1: Everything is of Vishnu.
0: అంతా దైవమయమే.
1: Everything is divine.
0: అందులో ఆశ్చర్యపడ్డారు పండితులు.
1: Pandits were.
0: కొన్ని నిమిషం లోపల సర్వం జగత్ అన్నాడు. అనగా జగత్ మిథ్య అన్నాడు, బ్రహ్మ సత్యం అన్నాడు.
1: At one time he said God is truth and the world is illusion.
0: ఇప్పుడు సర్వము విష్ణుమయం జగత్ అంటున్నాడు.
1: Now he says
0: జగత్ అంతా విష్ణుమయమే అంటున్నాడు.
1: That he says the whole world is divine.
0: ఇది నిజమా?
1: Is that true or is this true now?
0: అది నిజం, ఇది నిజం అన్నాడు శంకర్.
1: శంకర said that is truth, this is also true.
0: బొమ్మలు వస్తున్నాయి పోతున్నాయి.
1: Pictures come and go.
0: పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం. పునరపి మరణం పునరపి జననం.
1: Man is born time and again, takes birth again and again.
0: ఇవంతా కూడాను మిథ్యమే.
1: All this is illusion.
0: పుట్టడం చావటం పుట్టడం చావటం పుట్టడం చావటం ఇది మిథ్యము.
1: The birth and death will follow like a cycle.
0: కానీ జగత్ పుట్టడం లేదు చావటం లేదు అది సత్యము.
1: But the world there is neither born nor dies, that is truth.
0: అదే కాకుండా సర్వం విష్ణుమయం జగత్.
1: ద హోల్ యూనివర్స్ ఇస్ డివైన్.
0: దీనికి రెండవ ఉదాహరణ చెప్తూ వచ్చాడు.
1: హీ గేవ్ సెకండ్ ఎగ్జాంపుల్ ఇన్ సపోర్ట్ ఆఫ్ దిస్.
0: స్క్రీన్ ఉంటుంది, స్క్రీన్ పైన బొమ్మలు పడుతున్నాయి.
1: హియర్ ఇస్ ఎ స్క్రీన్ ఆన్ విచ్ పిక్చర్స్ ఆర్ ప్రొజెక్టెడ్.
0: అయితే ఈ బొమ్మలు మాత్రమే మీరు చూస్తున్నారు.
1: బట్ యు సీ ఓన్లీ ద పిక్చర్.
0: ఈ బొమ్మలు వచ్చినప్పుడు ఆ పర్మనెంట్ గా ఉండేటువంటి ఆ స్క్రీన్ ఎక్కడ ఉంది?
1: When pictures are projected on the screen, what happened to the screen then?
0: Screen aa bommalatone kalchi undi.
1: The screen got itself mixed screen with the
0: picture. Screen lekapothe bommale kanipinchavu.
1: Without the screen you cannot see the picture.
0: Kabatti background ga untundadi ee screen.
1: So screen is there in the background.
0: ఈ బ్యాక్గ్రౌండ్ గా స్క్రీన్ ఉండటం చేతనే బొమ్మలు మనకు కనిపిస్తూ ఉంటున్నాయి.
1: బికాస్ స్క్రీన్ ఇస్ దేర్ ఎస్ ద బ్యాక్గ్రౌండ్ యూ సీ ద పిక్చర్ క్లియర్.
0: కాబట్టి బొమ్మల్లో కూడా ఈ స్క్రీన్ ఉంటుంది.
1: దేర్ఫోర్ ఈవెన్ ది పిక్చర్ దేర్ ఇస్ స్క్రీన్.
0: శాశ్వతమైన ఈశ్వరత్వము,
1: ద పర్మనెంట్ డివినిటీ,
0: అనిత్యమైనటువంటి బొమ్మల్లో కూడా ఏకమై ఉంటుంది.
1: ఇట్ గెట్స్ యూనిఫైడ్.
0: అది సర్వం విష్ణుమయం జగత్ అన్నాడు.
1: దాట్స్ ద మీనింగ్ వెన్ ఇట్ ఇస్ సెడ్ the whole thing is divine.
0: Screen lekapothe ee bommalu levu.
1: Without screen there are no pictures.
0: Kabatti screen kuda na bommallo untundadi.
1: Therefore screen is also there in the picture.
0: Kabatti bommalu bommala bommalu anukuntunnavu neevu.
1: So you think only a picture.
0: Ee bommallo kuda nu daivattam anetundi untundadi.
1: There in this picture
0: adi aatma tattamu.
1: That is omniscience.
0: Isha vasyam idam jagat.
1: The whole universe is fully divine.
0: Anni bommalu endukodanu undinatvantidi aatma okkati.
1: In all the pictures,
0: adi
1: in all the forms,
0: adi ye screen.
1: In all the forms there is only one
0: aa
1: atma.
0: Screen valane anni kodanu vastunnayi potunnayi kalustunnayi velutunnayi.
1: Because of the atmic principle of screen,
0: aa screen e lekapothe bommale kanipinchavu manaku.
1: Without the screen you cannot see the picture.
0: Kanuka adantha satyamainatundi.
1: Therefore that's all true.
0: Ee vidhamainatundi advaitanni jagatnuku chaatutu vachadu.
1: This theory of non-dualism was taught to the entire world.
0: Jagat anta oka screen.
1: The whole world is a screen.
0: Indulo puttedi chachedi ikka jeevulanta kuda nu ee screen paine kanipistunnayi manaku.
1: All the creatures born and the die later appear on the screen.
0: Kaani prati bomma endukoda nu ee screen kuda nu leenamai untundadi.
1: But in every picture there is screen.
0: Screen lekapothe bommale manaku undavu.
1: Without the screen you can't see the picture.
0: కనుక అద్వైతం అనగా ఏమిటి?
1: What do you mean by non-dualism?
0: మూలాధారమైనటువంటి తత్వాన్ని ఆధారం చేసుకుని మనము ప్రాకృతమైనటువంటి మిథ్యమైనటువంటి జగత్తును అనుభవించాలి.
1: దేర్ఫోర్ నాన్ డ్యూయలిజం మీన్స్ వన్ షుడ్ థింక్ ఆఫ్ ది ఫండమెంటల్ నాన్ డ్యూయల్ ప్రిన్సిపల్.
0: అది మూలాధారం స్క్రీన్.
1: That is the screen real scriptures, the divinity.
0: జగత్తంతైకుడు నువ్వు వచ్చిపోయేటువంటి ఒక మిథ్యము.
1: The whole world is something that goes and passes.
0: ఈ మిథ్యమైనటువంటి జగత్తంతా సత్యమైన స్క్రీన్ పైన ఆధారపడి ఉంటుంది.
1: And therefore this world which is illusion appears on the screen which is eternal. కనుకనే
0: ఏకం సత్తి విప్రా బహుదా వదంతి, ఉన్నది ఒక్కటే.
1: So truth is one, only one.
0: స్క్రీనే లేకపోతే ఏదీ లేదు జగత్తు.
1: Without the screen there is no world at all.
0: సృష్టి అనేటువంటిది దీనిపైన ఆధారపడి ఉంటుందని.
1: క్రియేషన్ డిపెండ్స్ ఆన్ దిస్.
0: కనుకనే మూలాధారమైన వస్తువును మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: దేర్ఫోర్ యు హావ్ టు నో దిస్ ఫండమెంటల్.
0: అప్పుడే ఏకత్వం అనేటువంటి మనకు చక్కగా అర్థమవుతూ వస్తుంది.
1: దెన్ ఓన్లీ యు కెన్ అండర్స్టాండ్ ది థియరీ ఆఫ్ యూనిటీ వన్నెస్. దేర్ ఆఫ్టర్
0: ఆ ఏకత్వం అనేది ఆత్మ.
1: దట్ వన్నెస్ ఈజ్ ఆత్మిక్.
0: ఆ ఆత్మ అనేటువంటిది సర్వులు యందు చైతన్య రూపంలో ఉంటుందని.
1: అండ్ దిస్ ఆత్మ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవన్. దానినే
0: బ్రహ్మ అన్నారు.
1: దట్స్ కాల్డ్ బ్రహ్మ.
0: దానినే రాములు అన్నాడు. దానినే కృష్ణుడు అన్నాడు.
1: కృష్ణ.
0: దానినే విష్ణువు అన్నారు.
1: విష్ణు.
0: దాన్నే శివుడు అన్నారు.
1: శివ.
0: దాన్నే అల్లా అన్నారు. దానే ఉల్లా అన్నారు. అనేక రకముగా పెట్టి వచ్చారు.
1: ద సేమ్ ఆత్మ డివినిటీ ఇస్ కాల్డ్ బై డిఫరెంట్ నేమ్స్.
0: ఇవన్నీ పేర్లు పెట్టినవే, దేహాలు పుట్టినవే.
1: All the names are given, christened, bodies are born.
0: పుట్టినవి కాని ఆ మూలాధారమైనది పుట్టింది కాదు, మెట్టింది కాదు, పుట్టేది కాదు.
1: These are things that are born and christened, but the fundamental principle is neither born nor given a name.
0: పుట్టింది కూడా కాదు.
1: It's not at all given at all.
0: కలుకునే దైవత్వం అనేటువంటిది సర్వత్రా ఉంటుండాలి.
1: So divinity is present everywhere.
0: ఇట్టి అద్వైతాన్ని గొప్ప గొప్ప పండితులు కంటకుడును చక్కగా విపులంగా బోధిస్తూ వచ్చాడు.
1: సో దిస్ థియరీ ఆఫ్ నాన్ డ్యూలిజం వాజ్ ఎక్స్ప్లెయిన్డ్ వెరీ క్లియర్లీ టు ఆల్ స్కాలర్స్ ఇన్ ఎ మైటీ వే బై శంకర.
0: ఈ అద్వైతం అనేది అందరికీ సరిగా అర్థం కాదు.
1: దిస్ నాన్ డ్యూలిజం ఇస్ నాట్ ఈజీలీ అండర్స్టూడ్ బై ఎవ్రీబడీ.
0: అందరూ ఉంటున్నారు.
1: సో మెనీ హియర్.
0: కానీ అందరూ విడివిడిగా కనిపిస్తున్నారు.
1: దే ఆర్ ఆల్ సెపరేట్ ఫ్రమ్ ఈచ్ అదర్.
0: అయితే
1: బట్
0: అందరి యందు ఉండినటువంటి యొక్క మూలాధార శక్తి ఒక్కటియే.
1: బట్ ద డివైన్ పవర్
0: అది ఏ ప్రాణశక్తి?
1: దట్ ఈస్ ద లైఫ్ ఫోర్స్.
0: ఆ ప్రాణశక్తికే అహం అని పేరు పెట్టారు.
1: దట్ లైఫ్ ఫోర్స్ ఈస్ కాల్డ్ అహం.
0: ఏమిటి ఆ ప్రాణశక్తి?
1: వాట్ ఈస్ దట్ లైఫ్ ఫోర్స్?
0: గాలి తీసుకుంటారు.

0: గాలి తీసుకున్నాడు.
1: యు బ్రీద్ ఇన్ వేర్ యు ఫైండ్ ది సోల్, యు బ్రీద్ అవుట్
0: గాలి విడిచాడు.
1: యు బ్రీద్ అవుట్ ఎగ్జే
0: ప్రాణశక్తి,
1: దట్ ఈస్ లైఫ్ ఫోర్స్.
0: ఈ సోహం ఇది ఉండగలిగితే దేహం కూడా నిలిచి ఉంటుండాలి.
1: సో లాంగ్ ది సోహం ఇన్హలేషన్ ఎక్సలేషన్ దేర్ యు కంటిన్యూ టు లివ్.
0: దట్
1: సో మీన్స్ దట్
0: హమ్ నేను,
1: హమ్ ఐ
0: అదే నేను,
1: ఐఎమ్ దట్
0: అదే ఆత్మ,
1: దట్ ఈస్
0: సోహం అదే హంస గాయత్రి అన్నారు.
1: దిస్ ఈస్ కాల్డ్ హంస గాయత్రి.
0: హంస గాయత్రి అనగా అదే నేను అనేటువంటి చెప్పేది ఆత్మస్వరూపము.
1: హంస గాయత్రి మీన్స్ దట్ దౌ ఆర్ట్ అండ్ ద డివైన్.
0: దీనిని ఇంకొక మార్గంలో యోగులంతా కూడాను ఈడా పింగళ సుషుమ్న అని చెప్తూ వచ్చారు.
1: దిస్ ఇస్ ఆల్సో ఇంటర్ప్రిటెడ్ ఇన్ డిఫరెంట్ వే యాజ్ ఇడా పింగళ అండ్ సుషుమ్న.
0: కుడి వైపున గాలి తీసుకున్నప్పుడు తీసుకోవటం, సో తీసుకుంటున్నాడు.
1: యు ఇన్హేల్ త్రూ వన్ నాస్ట్రిల్,
0: ఎడమ వైపున వదులుతున్నాడు. హమ్,
1: యు ఎక్సేల్ బ్రీద్ అవుట్ త్రూ అనదర్ నాస్ట్రిల్ ఆన్ ద లెఫ్ట్.
0: ఈ రెండు కూడా నువ్వు ఇడ్చి తీసుకునేటువంటి సమయంలో కొంతకాలము ఇక్కడ స్తంభించి ఉంటాది.
1: As inhalation, exhalation take place, however, the thing is retained. Ida pingala.
0: Purakamu, rechakamu.
1: One is inhalation, other is exhalation.
0: Madhyalo nilipinatundi kumbhakamu.
1: The retention of breath at the center is kumbhakamu.
0: Kanukane kumbhakamu, rechakamu, purakamani pranayamam kinda cheptunnaru.
1: This is called breathing exercise or pranayama.
0: Ee pranayama sambandhamainatundi sadhanne atma sambandhamaina sadhanalo unnaru.
1: All this breathing exercise pranayama
0: yama,
1: is got atmic
0: niyama, asana, pranayamam, pratyaharam, dharana, dhyanam, samadhi. ఈ అష్టాంగ యోగములు ఎందు, ఈ యోగ విద్యలు ఎందు ఈ యొక్క కుంభకము, రేచకము, పూరకము చెప్తూ వచ్చారు.
1: ఇన్ దిస్ ఎయిత్ పార్ట్స్ ఆఫ్ యోగా దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ఇన్హలేషన్ ఎక్సలేషన్ అండ్ రిటెన్షన్ ఆఫ్ బ్రెత్.
0: పూరకము అంటే ఏమిటి? నింపుకోవటం, పూరించుకోవటము.
1: పూరక మీన్స్ ఫీలింగ్ ఇట్ అప్,
0: తీసుకోవటము.
1: యు ఇన్హేల్, బ్రీద్ ఇన్.
0: ఇంకా రేచకము, వదలటము.
1: రేచకం, ఎక్సలేషన్, బ్రీద్ అవుట్.
0: ఈ రెండింటికి మధ్యలో కొంతకాలం దీన్ని నిలపటము.
1: ఇన్ బిట్వీన్ ది టూ యూ రిటైన్, హోల్డ్ ఆన్.
0: కుంభకమే భూమధ్య స్థానం అన్నారు.
1: దట్ ఈస్ ద సెంటర్ బిట్వీన్ ది టూ ఐబ్రోస్.
0: కనుక నేను దృష్టిని అక్కడ నిలుపుకొని ధ్యానం చేయమని చెప్పిన యోగులు చెప్తూ వచ్చారు.
1: యోగి సెడ్ దట్ యూ షుడ్ మెడిటేట్.
0: అనగా కేవలం ఈ స్థానం కాదు, ఆత్మస్థానము. అన్నిటికీ మూలాధారమైనటువంటి యొక్క ఆత్మ ఏదియో దానిపైన దృష్టి నిలుపుకోమని చెప్పారు. దీనికే ప్రయాగా అని పేరు పెట్టారు.
1: ఇట్ ఈస్ కాల్డ్ ప్రయాగ.
0: ప్రయాగం అనగా ఏమి? యమున, గంగ, సరస్వతి. సరస్వతి మూడు చేరినటువంటి స్థానము అని.
1: ప్రయాగ మీన్స్ వేర్ ద త్రీ రివర్స్ గంగా, యమున, సరస్వతి మీట్.
0: ఈ మూడు ఎక్కడ చేరుతున్నాయి?
1: వేర్ డు దే మీట్?
0: భూమధ్య స్థానంలో, అనగా ఆత్మ దగ్గర చేరిపోతున్నాయి.
1: దే మర్జ్ దేర్ ఇన్ ఆత్మ.
0: గంగా,
1: గంగా
0: పవిత్రమైనటువంటి స్వార్థరహితమైనటువంటి కర్మకే గంగా అని పేరు పెట్టారు శంకర్ల వారు.
1: The sacred selfless action is Ganga.
0: Yamuna.
1: Yamuna.
0: Idiye oka vidhamaina upasana kinda pettadu.
1: Yamuna is devotion, upasana.
0: Yamuna anaga Jamuna.
1: Yamuna, Jamuna.
0: Jamuna anaga bhakti marganiki moola karananga pettadu.
1: Jamuna stands for the path of devotion.
0: Jnanamu ade Saraswati.
1: Saraswati stands for the knowledge, wisdom.
0: Adi kaadu antarvahini.
1: It is an inner current.
0: Kanukane ee bhakti jnanamunaku, భక్తి కర్మలకు మధ్యలో జ్ఞానం అంతర్వాహినిగా పోతుంటుంది.
1: దేర్ఫోర్ ఫర్ ద పాత్ ఆఫ్ యాక్షన్ అండ్ డివోషన్ ద పాత్ ఆఫ్ విజ్డమ్ ఇస్ అండర్ కరెంట్ దట్ ఫ్లోస్ ఇన్ బిట్వీన్.
0: కనుక మనం ప్రయాగం చేరాలంటే టికెట్ తీసుకుని ఏది ట్రైన్ లో, ఏ కార్ లోనో, ఏ దీంట్లో మనం ప్రయత్నం అవుతాము. అక్కడ ఆ విధంగా పోవడానికి వీలు కాదు.
1: యు గో ఆన్ పిల్గ్రిమేజ్ టు ప్రయాగ, వి మేక్ నెసెసరీ రిజర్వేషన్ అండ్ వుడ్ లైక్ టు ట్రావెల్ బై ఫ్లైట్.
0: 200 సంవత్సరాల అప్పుడే మీరా కూడాను ఈ విధంగా తన భర్త ఇంటి నుంచి వెళ్లిపోమని చెప్పని రోసి వేసినప్పుడు ఆమె మనసుకు చెప్పింది, దేహానికి చెప్పలేదు. ఆమె
1: 200 ఇయర్స్ అగో వెన్ మీరా వాస్ నెక్డ్ అవుట్ ఆఫ్ ది ప్యాలెస్ బై హర్ హస్బెండ్ షీ అడ్రెస్ టు హర్ మైండ్ నాట్ టు ద బాడీ.
0: చెల్లో రేమన్, చెల్లో రేమన్, గంగా యమునా తీర్ చెల్లో రేమన్.
1: Oh mind, travel where the two meet, Ganga and Jamuna.
0: Yetta undadi aa Ganga. Ganga Jamuna Nirmala Pani.
1: Ganga Yamuna water.

0: తీర్ ఓ మైండ్ గో టు దట్ ప్లేస్ వేర్ గంగా అండ్ జమున మర్జ్ అండ్ మీట్
1: అక్కడ ఆత్మ అనేటువంటి కృష్ణుడు అక్కడ ఉంటున్నాడు
0: దేర్ వి ఫైండ్ కృష్ణ అక్కడ
1: ఉన్నాడు
0: వెర్ ఇస్ హి
1: మోరమకుట పీతాంబర శుభి కుండల రజత శరీర్ చెల్లురేమన్ హే మన్ చెల్లురేమన్
0: ఓ
1: గంగా జమునాతి
0: ఓ మైన్ గో టు దట్ సెంటర్ వేర్ గంగా జమున
1: వెళ్ళిపో గెట్ అవుట్ అంత అసలు టికెట్ కోసం ఏం ప్రయత్నం చేయలేదు గంగా యమునా తీరానికి
0: వెన్ హస్బెండ్ టోల్డ్ గెట్ అవుట్
1: హే మన్
0: మేక్ ఇన్ రిజర్వేషన్
1: గంగా జమునాతీర్ చెల్లురేమన్
0: She commanded her mind to go to that place.
1: Adi pavitra hrudaya yokka pavitra bhavalu atta untuntayi.
0: That is the sacred thought out of a sacred heart.
1: Ilanti advaita siddhantanni Shankaralu varu balyam nundi yavanam varaku yavanam nundi vruddhapyam varaku sarvalokudunu oke advaitanni ekatma bhavanni bodhisthu vachadu.
0: The same theory of non-dualism was taught to people of all age groups, children, youngsters and adults alike.
1: Ee vidhamga దినదినానికి ఈ యొక్క అద్వైత సిద్ధాంతం అనేటువంటిది పెరిగిపోతూ వచ్చింది
0: దిస్ నాన్ డ్యూయలిజం థియరీ
1: అందరూ అంగీకరిస్తూ వచ్చారు
0: ఎవ్రీబడి స్టార్టెడ్ అక్సెప్టింగ్ దిస్ ప్రిన్సిపల్
1: ఆ సమయం లోపల
0: అట్ ద టైమ్
1: గురు గోవింద అనగా గౌడపాద తిరిగి తాను కాశీకి వచ్చాడు
0: హీ ఆల్సో కేమ్ టు కాశీ
1: తన శిష్యుడైనటువంటి యొక్క శంకరుడు పూర్వమంతా శంకరాన్ని పిలిచేటువంటి వారే శంకరాచార్యులు అనేటువంటి పేరు కడపటం వచ్చింది
0: అర్లియర్ హీ వాజ్ అడ్రెస్డ్ హీ వాజ్ కాల్డ్ బై దిస్ నేమ్ శంకర
1: అక్కడ కొంతవరకు శంకర్ల వారు కొంత అపవిత్రం జరిగింది
0: దేర్ వాజ్ అన్సీక్రెడ్ యాక్ట్ అట్ దట్ మోమెంట్
1: ప్రతి పండితుని కూడా వాదించి వారిని అద్వైత సిద్ధాంతంలో ప్రవేశింప చేసుకుంటూ వచ్చాడు
0: హీ ఆర్గ్యూడ్ విత్ ఎవ్రీ స్కాలర్ అండ్ కన్వర్టెడ్ హిమ్ టు ఎన్ అద్వైత
1: మధ్య మార్గంలో
0: ఆన్ ది వే
1: ఒక పండితుడైనటువంటి వాడిని వాదించడానికి పోయినాడు
0: హి వాజ్ రెడీ టు ఆర్గ్యూ విత్ ఎ స్కాలర్ ఆన్ ద వే
1: ఆ సమయం లోపల
0: అట్ ద టైమ్
1: తన భార్య పండితుని భార్య
0: ద వైఫ్ ఆఫ్ దట్ పండిట్ స్కాలర్
1: మీకు మొన్న చెప్పాను
0: భగవాన్ సెడ్ దట్
1: ఉభయ భారతి ఆమె గొప్ప వేదాంతురాలు
0: హీ ఈజ్ ఎ గ్రేట్ స్కాలర్ స్పిరిచువలిస్ట్
1: కట్టేరుపై తన భర్త అనేటువంటి శంకరుడితో పోరాడినప్పుడు ఎవరు ఓడిపోతారో వారు సన్యాసం స్వీకరించాలి అని నేను చెప్పింది
0: షీ డిసైడెడ్ హూమ్ సో ఎవర్ దట్ లూజెస్ ది ఆర్గ్యుమెంట్ షుడ్ బి ఎ రినన్షియన్ దట్ వాజ్ ద డిసిషన్ అండ్ జడ్జ్మెంట్
1: ఓడిపోయాడు
0: హర్ హస్బెండ్ లాస్ట్ వాజ్ డిఫీటెడ్
1: సన్యాసం తీసుకోవాలని చెప్పని శంకర్ వారు పట్టుబట్టాడు
0: అండ్ శంకర వాంటెడ్ హిమ్ టు బి ఎ రినన్షియన్
1: ఆ ఉభయ భారత్ చెప్పింది
0: ఉభయ భారత్ సెడ్
1: శంకర
0: నీకు
1: సర్వధర్మంలో తెలుసును
0: యు నో ఆల్ నార్మ్స్ ఆఫ్ ధర్మ
1: నేను అర్ధాంగి
0: ఐఎమ్
1: బాడీలో హాఫ్ బాడీ నేను
0: అండ్ హాఫ్ బాడీ ఆఫ్ మై హస్బెండ్
1: నన్ను కూడా నీ ఓడించినప్పుడే ఆయన సన్యాసం తీసుకోవడానికి వీలవుతుంది నన్ను ఓడించుకున్న సన్యాసం తీసుకోవడానికి అర్హుడు కాదు అనేది
0: మై హస్బెండ్ కెన్ నాట్ బి ఎసెటిక్ అంటిల్ అన్లెస్ యూ డిఫీట్ మీ బికాస్ ఐఎమ్ హిస్ హాఫ్ బాడీ
1: సరే వాదించమన్నాడు శంకర్
0: హి సెడ్ ఓకే ఆర్గ్యూ నౌ హి సెడ్
1: ఆమె గృహస్థ ధర్మమైనటువంటి యొక్క కామశాస్త్రాన్ని ప్రశ్న వేసింది
0: షీ క్వశ్చన్డ్ ఆన్ ది సర్టన్ థింగ్స్ ఆఫ్ హౌస్ హోల్డర్ స్టేట్
1: శంకర్ల వారికి తెలియదు
0: శంకర హ్యాస్ నో నాలెడ్జ్ ఆఫ్ ఎ హౌస్ హోల్డర్ లెవెల్
1: అప్పుడు ఉభయ భారత్ దగ్గర ఒక నెల టైం తీసుకున్నాడు
0: అండ్ హీ వాంటెడ్ వన్ మంత్ టైం
1: ఈ క్వశ్చన్ కు ఆన్సర్ చెప్పడానికి నాకు ఒక నెల కావాలి అన్నాడు
0: ఆన్సర్ క్వశ్చన్స్ హీ వాంటెడ్ వన్ మంత్ టైం
1: ప్రయాణం అవుతూ పోతున్నాడు
0: అండ్ హీ వాస్ ప్రొసీడింగ్
1: ఆ రాజ్యంలో కాశీరాజు
0: దేర్ ద టైమ్ ది కింగ్
1: మరణించాడు
0: హీ డైడ్
1: మరణించేటప్పటికి కాశీరాజు డెడ్ బాడీని ఒక దగ్గర పెట్టారు
0: ద డెడ్ బాడీ ది కింగ్ ఆఫ్ కాశీ వాస్ కెప్ట్ ఆన్ వన్ సైడ్
1: ఇదే సమయం అనుకున్నాడు శంకర్ల వారు పరకాయ ప్రవేశము ఆ దేహంలో ప్రవేశించాడు
0: యాజ్ ఇట్ వాజ్ ద రైట్ టైమ్ శంకర్ హాస్
1: ఇక్కడ శంకర్ల వారి దేహం మరణించింది
0: అండ్ ద బాడీ ఆఫ్ శంకర్ వాజ్ దేర్ ఆన్ ద అదర్ సైడ్
1: రాజుగారి దేహంలో ప్రవేశించాడు
0: యాజ్ ఎంటర్డ్ ఇన్
1: రాజు బ్రతికినాడని చెప్పని ఆ యొక్క ప్రజలందరూ చాలా ఆనందించి ఆ యొక్క శవాన్ని రాజభవన్లోకి తీసుకుని పోయారు
0: ఎవ్రీబడి వర్ హ్యాపీ బికాస్ ఆఫ్ ద రిజరెక్షన్ ఆఫ్ ద కింగ్ ఈస్ బ్రాట్ బ్యాక్ టు లైఫ్
1: కానీ అక్కడ రాజు కాదు ఆ దేహంలో సంచరించేది శంకర్లే
0: ఇన్ ఫ్యాక్ట్ ఈస్ నాట్ ద కింగ్ హూ ఇస్ మూవింగ్ అబౌట్ ఇట్
1: రాజు ఉండినటువంటి గృహస్థాశ్రమంలో తాను కూడా ప్రవేశించాడు
0: అండ్ హీ బికేమ్ ఎ హౌస్ హోల్డర్ సిన్స్ దెన్
1: కనుకనే నీవు అపవిత్రుడైపోయినావు అని చెప్పని అతన్ని వెలుపల పెట్టారు
0: అండ్ దేర్ ఫోర్ ఇట్ వాస్ పాయింటెడ్ అవుట్ యూ హావ్ బికమ్ అన్సేక్రెడ్ బై బీయింగ్ ఎ హౌస్ హోల్డర్ హావింగ్ ఎంటర్డ్ ది బాడీ ఆఫ్ ద కింగ్
1: కూడా తాను అంగీకరించలేదు
0: అండ్ హీ డిడ్ యాక్సెప్ట్ ఫర్ దట్ మ్యాన్
1: అప్పుడు తక్షణమే రాజు దేహాన్ని వదిలిపెట్టి ఈ యొక్క తిరిగి తన దేహంలో వచ్చి చేరిపోయి తిరిగి ఉభయ భారత దగ్గర పోయి సమాధానం చెప్పాడు.
2: ఇమ్మీడియట్లీ హస్ గివెన్ అప్ ద బాడీ ఆఫ్ ది కింగ్ అండ్ హస్ కమ్ బ్యాక్ టు హిస్ ఒరిజినల్ బాడీ అండ్ స్టార్టెడ్ రిప్లైయింగ్ ఉభయ భారతి.
1: ఈ విధంగా ఈమెకు సమాధానం చెప్పి కాశ్మీర్ కు ప్రయాణమయ్యాడు. కాశ్మీర్ పండితులు చాలా గొప్ప పండితులు, దిగ్గజాలు.
2: He answered and he went to Kashmir where we find greatest exponents.
1: Kashmir panditulu chaala goppa vaallu.
2: The Kashmir scholars are very great.
1: Aa kaalam lopala appudu KKE Raju ee panditulanta poshistu vachadu.
2: It was Kashmir king who was taking care of all these scholars.
1: KKE Raju anagame Kaike tandri.
2: The king of Kashmir is the father of Kaikeyi.
1: కనుక ఆ పండితులను ఓడించాలని పోయాడు.
2: హి వాంటెడ్ టు డిఫీట్ దెం ఆల్.
1: ఎప్పుడు కాశ్మీర్ లో అతను ప్రవేశించాడో
2: ద మూమెంట్ హి
1: కనక దుర్గాదేవి కొండపై ఉన్నటువంటి ఒక దేవాలయంలో తలుపులు మూసుకున్నాయి.
2: ద మూమెంట్ హి స్టెప్డ్ ఇన్ టు ద కాశ్మీర్ ద డోర్స్ ఆఫ్ ద టెంపుల్ ఆఫ్ కనక దుర్గా ఇమీడియట్లీ క్లోజ్డ్.
1: ఎంత ప్రయత్నం చేసినప్పటికీ ఆ డోర్ను తెరవలేదు.
2: విత్ ఆల్ ది ఎఫర్ట్ దే కుడ్ నాట్ ఓపెన్ ద డోర్.
1: పండితులందరూ పోయి అక్కడ అనేక విధములుగా కూడా స్తుతులు చేస్తున్నారు.
2: ఆల్ స్కాలర్స్ వెంట్ దేర్ టు ద టెంపుల్ అండ్ ప్రేయ్డ్.
1: ప్రార్థనలు సల్పుతున్నారు.
2: దే ప్రేయ్డ్ అండ్ ప్రేయ్డ్.
1: శాస్త్ర ఇతిహాస పురాణ ప్రమాణములంతా కూడా పఠిస్తున్నారు.
2: దే ఆల్సో రిసైటింగ్ ఆల్ ఇంపార్టెంట్ శ్లోకాస్.
1: కానీ ఏమీ తెలియలేదు.
2: బట్ నథింగ్ హడ్ హ్యాపెన్.
1: కానీ
2: బట్
1: వీరి భక్తి ప్రపత్తులకు ఆ శక్తి స్వరూపిణి అయినటువంటి కనకదుర్గ అశరీరవాణిగా ఒక వాక్కు చెప్పింది.
2: కనకదుర్గ ద గాడెస్ రిప్లైడ్ బై అన్ ఎథీరియల్ వాయిస్.
1: శంకర్ల వారు చాలా గొప్పవారే.
2: శంకరా ఇస్ గ్రేట్.
1: అతను ఇప్పుడు ఆచార్యుడు.
2: నౌ హీస్ ప్రిసెప్టర్.
1: అనేక మంది శిష్యులైనారు కాబట్టి ఆచార్యుడు అయిపోయినాడు.
2: సిన్స్ హాస్ మెనీ డిసైపుల్స్ నౌ హీస్ ఆచార్యుడు.
1: ఆచరించి తాను చేపించు వచ్చాడు.
2: దేర్ఫోర్ దట్ వాట్ హి హస్ బీన్
1: ఆచార్యుడే. కానీ అతనిలో ఒక మాలిన్యం చేరిపోయింది.
2: నౌ హీస్ పొల్యూటెడ్ టు సమ్.
1: ఆ మాలిన్యాన్ని తాను తరం కొట్టడానికి తగినట్టు ప్రయత్నం చేసినప్పుడే ఈ తలుపులు తెరుచుకుంటాయన్నాడు.
2: దెన్ వన్స్ హీస్ ఫ్రీ ఫ్రమ్ దట్ లిటిల్ పొల్యూషన్ అన్సేక్రెడ్ యాక్ట్ then the door to the temple will open automatically.
1: అప్పుడు వరదేవత అస్తోస్తానని చెప్పేసేస్తూ వచ్చాడు.
2: అండ్ దెన్ హీ స్టార్టెడ్
1: ఈశ గిరీశ నరేశ పరేశ ప్రియశే భూషణభో సాంబ సదాశివ శంభో శంకర శరణం మేతవ చరణయుగం. ఈ విధంగా అనేక రకములుగా ప్రార్థిస్తూ వచ్చేసాడు.
2: దెన్ హీ స్టార్టెడ్ ఎక్స్టోలింగ్ ది డైటీ ది గాడెస్.
1: నేను పరకాయ ప్రవేశంలో పోయి రాజభవనం లోపల అనుభవించి నా దోషమే.
2: It is my mistake to have entered into the body of the king.
1: పరిహార నిమిత్తమై 11 దినములు ఈ యొక్క దీంట్లో నిద్రాహారం లేకుండా పానీయములు తీసుకోకుండా అక్కడ తపస్సు చేస్తూ కూర్చున్నాను.
2: He has forsaken all the food and drink and undertook deep penance.
1: 12వ దినం తలుపు తెరుచుకుంది.
2: On 12th day the doors of the temple opened.
1: చూసారా శంకర్ల వారు అంత గొప్ప దీక్షను పూనిట్టుకున్నారు.
2: That was the strong determination of Shankara.
1: అందరూ స్వామిని ప్రేమించండి, ఈ ప్రేమ చేత సర్వము మీరు సార్థకమవుతుంది అన్నారు. ఎట్టి ప్రేమ? లౌకిక ప్రేమ కాదు. ఈ లౌకిక ప్రేమలో పోవటం చేతనే శంకర్ల వారు ఈ విధంగా దోషం.
2: దే సెడ్ దట్ యు లవ్ స్వామి. వాట్ టైప్ ఆఫ్ లవ్?
1: అది కూడా ఓన్లీ లవ్. ఇష్టాపూర్వకంగా కాదు. ఈ యొక్క ఉభయ భారతికి జవాబు చెప్పాలి.
2: ది టీచింగ్ ఆఫ్ శంకర ఈజ్ టు ఆన్సర్ ఉభయ భారతి.
1: అనగా ఆత్మభావంతో ప్రేమించడము ఏ విధమైనటువంటి దోషము ఉండదు.
2: When you start loving God with this feeling of the spirit of Atma,
1: dehabhimanamto kaakunda aatmaabhimanamto preminchatame ade nijamaina prema.
2: So you should not love with the body attachment dehabhimana, but you should love God in spirit aatmaabhimana.
1: Aatmaabhimanamu adi e nijamainatunte prema.
2: Actual love in spirit
1: atti premane God.
2: That love is God.
1: Love is God. Live in love.
2: Love is God. Live in love.
1: Atti premato unnappudu needi chutta chuddi avutundi. ఆ యొక్క ప్రేమ తత్వం కూడా చిత్తశుద్ధిగా
2: మారిపోయింది.
1: వేద శాస్త్రంను నేర్పగలిగి ఉన్నా, పద్య గద్యములను పాడగలిగి ఉన్నా, చిత్తశుద్ధియు లేకున్న చెడును వాడు.
2: భగవాన్ సెడ్ యెస్టర్డే వన్ మైట్ రిసైట్ వేద అండ్ వేదాంగాస్ రిపీటెడ్లీ.
1: ఈ వేదాంగ పురాణములు ఇవి కాదు ప్రధానములు.
2: నాట్ ది సేక్రెడ్ టెక్స్ట్ ది ఎపిక్స్ అండ్ వేదాస్.
1: ఏమి చేసినా అది మంచిది.
2: విత్ ప్యూరిటీ ఆఫ్ హార్ట్ వాట్ ఎవర్ యూ డూ దట్స్ గుడ్.
1: అది ఏ పవిత్రము,
2: దట్ ఈస్ సేక్రెడ్.
1: అది ఏ దివ్యత్వము,
2: దట్ ఈస్ డివినిటీ.
1: ఇది ఏ ఆత్మతత్వం,
2: దిస్ ఈస్ ది ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ.
1: కనుకనే ఏదో ఒక ఫలాపేక్షితంతో చేరటం కాదు.
2: నాట్ టు అప్రోచ్ విత్ సమ్ ఎక్స్పెక్టేషన్.
1: అది ఆత్మనే, ఇది ఆత్మనే అని ఆ విధమైన ఆత్మభావంతో ప్రేమించాలి.
2: వన్ షుడ్ హ్యావ్ ది ఫీలింగ్ ఆఫ్ ది స్పిరిట్ విచ్ ఇస్ వన్ ఇన్ ద సేమ్ ఇన్ ఎవ్రీబడీ.
1: ఇది నిజమైనటువంటి యొక్క ప్రేమతత్వము.
2: దిస్ ఇస్ ట్రూ లవ్.
1: ఇట్టి ప్రేమతత్వాన్ని మనలో నింపుకొని శంకర్ల వారు యావత్ ప్రపంచానికి కూడాను ఈ అద్వైత సిద్ధాంతాన్ని ప్రబోధిస్తూ వచ్చారు.
2: విత్ సచ్ లవ్ full in his heart, he started propagating, teaching the Vedanta of non-dualism.
1: కట్టగలపటికి ఇంకా నువ్వు ఈ పిల్లలకంతా యువకులైనటువంటి వారికంతా ఇంకా కఠినంగా చెప్తూ వచ్చాడు.
2: And he spoke rather harshly to youngsters also.
1: మీరు కేవలము దీని విషయం తెలిసినంత మాత్రమే చెప్పినంత మాత్రమే విరక్తి రాదు, నాకు తెలుసును.
2: భగవాన్ నోస్ ప్రిటీ వెల్ ఆన్ లిజనింగ్ టు ది డిస్కోర్స్ విల్ నాట్ డెవలప్ డిటాచ్మెంట్ సో ఈజీలీ.
1: ఒక పెద్ద బిజినెస్ మ్యాన్,
2: దట్స్ ఎ వెరీ బిగ్ బిజినెస్ మ్యాన్,
1: ప్రతి దినము కూడాను
2: ఎవ్రీ డే
1: పారాయణం కోసమని అంటే భగవత్ యొక్క సమావేశాల కోసం ప్రయత్నం దినం పోతూ ఉండేటువంటి వాడు.
2: యూస్ టు అటెండ్ టెంపుల్స్ అండ్ లిసన్ టు ది డిస్కోర్సెస్ ఎవ్రీ డే.
1: గొప్ప పండితుడైనటువంటి వాడు, గొప్ప శ్రవణానందంగా కూడాను ఆ యొక్క వేదాంతాన్ని బోధిస్తూ వచ్చాడు.
2: దట్ స్కాలర్ ఓవర్ దేర్ ఇన్ ద టెంపుల్ టీచెస్ ఇన్ అన్ ఎక్సలెంట్ వే.
1: అప్పుడు చెప్పాడు పబ్లిక్ లోపల,
2: దేర్ హీ సెడ్ ఇన్ పబ్లిక్,
1: ఈ సప్తాహం పూర్తి అయ్యేంత వరకు కూడా నువ్వు అందరూ ఉండాలి, వినాలి, పూర్తి విన్న తర్వాతనే ఇది పూర్ణమదం పూర్ణమిదం పూర్ణాత్మదచ్చితే
2: దెన్
1: అప్పుడు పూర్ణమవుతుంది అన్నాడు.
2: ద పండిట్ సెడ్ యూ షుడ్ లిసన్ టు ది టాక్స్ ఆల్ ది 7 డేస్ కంప్లీట్లీ వితౌట్ ఫెయిల్ సో హెస్ టు డిరైవ్ ఫుల్ బెనిఫిట్.
1: 5 దినాలు జరిగింది,
2: 5 డేస్ పాస్.
1: ఆరో దినము,
2: 6th day,
1: ఈ యొక్క బిజినెస్ మ్యాన్ ఎక్కడికో అర్జెంట్ గా పోవలసినటువంటి పని ఏర్పడింది.
2: బిజినెస్ మ్యాన్ హ్యాడ్ టు లీవ్ ది స్టేషన్ ఆన్ అన్ అర్జెంట్ వర్క్.
1: అప్పుడు తక్షణమే తన కుమారుని పిలిచాడు.
2: ఇమిడియట్లీ సమన్ హిస్ సన్,
1: బాబు ఇంకో చూడు 7 దినాలు అందరూ అటెండ్ కావాలని చెప్పాడు, అప్పుడే దీని ఫలితం మనకు చిక్కుతుందని చెప్పాడు.
2: హి సెడ్ వి మస్ట్ నెసెసరీ అటెండ్ ఆల్ ది 7 డేస్ టు డిరైవ్ ఫుల్ బెనిఫిట్.
1: కాబట్టి ఈనాడు నీవు వెళ్ళు ఆ పారాయణకు.
2: Today you attend the
1: రేపటి దినానికి నేను వచ్చేసేస్తాను, ఓన్లీ ఒక దినం.
2: యా టుమారో ఐ విల్ కమ్, ఓన్లీ 1 డే యూ అటెండ్
1: చెప్పాడు.
2: హి సెడ్
1: కానీ మరి తిరిగి బెడ్రూమ్ లో పోయాడు.
2: బట్ హీ వెంట్ ఇన్ టు ది బెడ్రూమ్.
1: మరి ఆ పండితులంతా కూడాను చాలా వేదాంతాన్ని అంతా విరక్తిగా చెప్తున్నాడు, దేహాన్ని చాలా చులకనగా చెప్తున్నాడు. మీరు ఈ విధమైన దీంట్లో ప్రయత్నం చేయకూడదు, సంసారంలో మునగకూడదు, ఇంత వైరాగ్యాన్ని బోధిస్తున్నాడు, నిజంగా నా కొడుకు వింటే వాడు వైరాగ్యం అవుతాడు ఏమో అనుకున్నాడు.
2: హీ వాజ్ జస్ట్ థింకింగ్ ఇన్ హిస్ బెడ్రూమ్ వాట్ విల్ హ్యాపన్ ఇఫ్ హిస్ సన్ ఈస్ టు లిసన్ టు ద టాక్స్ based on renunciation and detachment and considering the body as mean and low.
1: Lakshmi Pandit tiriki panditun daggariki vellaadu.
2: Again he went to the scholar.
1: Pandita,
2: he said, oh scholar,
1: re eppudu dinam maa kumarunu pampistunnanu,
2: tomorrow I am sending
1: you tivramaina vairagyanni bodhinchakandi.
2: Don't teach detachment tomorrow.
1: ఈ ప్రాపంచకం పైన చేసుకుంటే రాగాలను అభివృద్ధి పరిచేటువంటి బోధన చేయండి అన్నాడు.
2: టీచ్ దట్ సో దట్ ఎవ్రీథింగ్ విల్ డ్రా యూ, అట్రాక్ట్ యూ ఇన్ దిస్ వరల్డ్.
1: ఒక కొడుకు కోసమని నేను ఈ వేదాంతాన్ని మానివేసుకోవటమా?
2: ఫర్ యువర్ సన్ వై షుడ్ ఐ చేంజ్ మై టాక్, హి స్కాలర్ సెడ్.
1: అప్పుడు చెప్పారు శెట్టి గారు.
2: దెన్ హి సెడ్,
1: 6 దినాలు విన్నారు,
2: ఓ బిజినెస్ మ్యాన్, యు హర్ట్
1: వేదాంతం వచ్చింది, ఎంత త్యాగం వచ్చింది మీలో,
2: టు వాట్ ఎక్స్టెండ్ యూ.
1: ఒక్క దినంలో నీ కొడుకు విన్నంత మాత్రం త్యాగం వస్తుందా?
2: Just for one day.
1: రాదు రాదు రాదు.
2: Just for one day you'll now. జన్మ జన్మాంతర సంసారం
1: అనేటువంటిది నిండి ఉండినటువంటి ఈ పెద్ద పర్వతం వంటి ఈ యొక్క పాపములు ఎట్టతూ పోలికి తొలగిపోతాయి.
2: All the sins accrued from the past lives are still hold on. అంత
1: సులభంగా తెగేటువంటిది కాదు.
2: It's not that simple to develop.
1: కనుకనే దీనిని తోమి తోమి తోమి తోమి ఈ పిల్లలలో ఒక గొప్ప వైరాగ్యం తెప్పించాలని దీక్షిత పట్టాడు ఆ యొక్క శంకర్ల వారు.
2: శంకర్ డిటర్మైన్డ్ దట్ ఎవ్రీ పర్సన్ షుడ్ బి పాలిష్డ్ again and again so as to come out with
1: అప్పుడు నిత్యము దాన్ని ఉపయోగించుకోవడానికి వీలవుతుంది.
2: Then we can make use of that.
1: ఉపయోగించి నిత్యము ఉపయోగించుకునే పాత్ర ప్రతి దినము తోమల్సిందే.
2: A vessel that we make use of it every day must be cleaned every day.
1: ఎప్పుడు పెద్ద పెద్ద పాత్రలంతా పెండికి ఉపయోగిస్తారు చూడు, అది మాత్రం సంవత్సరానికి ఒకసారి తోమితే చాలు.
2: But big vessels which are used at wedding times are cleaned once in a year.
1: నిత్యము ఉపయోగించుకునేటువంటి టంబ్లర్స్ ఎప్పుడు కడుగుతూనే ఉండాలి.
2: Those of the daily use must be cleaned every day.
1: అదే రీతిగా ఈ యవ్వనం అనేటువంటి ఈ దేహమును నిత్యము తోముతూనే ఉండాలి.
2: This youth stage we should clean every day.
1: అది ఆ విధమైనటువంటి బోధన చేస్తూ శంకర్ల వారు యువకులకందరికీ ఒక విధమైనటువంటి వైరాగ్యాన్ని ప్రబోధిస్తూ వచ్చారు.
2: దట్ వాజ్ ది టీచింగ్ ఆఫ్ శంకర, ద ప్రిన్సిపల్ ఆఫ్ డిటాచ్మెంట్.
1: ఈ వైరాగ్యం అంటే ఏమని అనుకున్నారు మీకు తెలుసునా?
2: యు నో వాట్ వైరాగ్య ఇస్?
1: పూర్వం చెప్పాను.
2: భగవాన్ సెడ్ అట్ దట్ డే,
1: తిన్న అన్నం కక్కిన తరువాత,
2: ఆఫ్టర్ ది ఫుడ్ పార్టేకెన్ ఇస్ వామిటెడ్ అవుట్,
1: ఈ కక్కిన అన్నాన్ని ఎవడైనా తినడానికి ప్రయత్నిస్తాడా?
2: విల్ ఎనీ వన్ బి రెడీ టు ఈట్ దట్ వామిటెడ్?
1: కక్కిన అన్నం పైన ఎంత తీవ్రమైనటువంటి ఒక ఇది వస్తుందో విరక్తి, ఆ విధంగా రావాలి విరక్తి.
2: Just as we'll be disgusted with the heavens, that food which is vomited out, we should have that spirit of detachment.
1: Try anukunte dry aipothundi.
2: We should never say I shall try, because when you say try, it becomes dry.
1: Must do, must do, must do.
2: భగవాన్ సేస్ డోంట్ సే ఐ విల్ ట్రై, యు మస్ట్ డు, యు మస్ట్
1: మీ కోసమే,
2: ఫర్ యువర్ ఓన్ బెనిఫిట్.
1: ఈ జగత్తు నందు వచ్చేటువంటి సుఖం ఏమీ లేదు.
2: దేర్ ఇస్ నో హ్యాపీనెస్ అవుట్ ఆఫ్
1: ఈ జగత్తు నందు కలిగేటువంటి ఆనందం ఏమీ లేదు.
2: దేర్ ఇస్ నో బ్లిస్ ఇన్ దిస్ వరల్డ్.
1: ఎంత ఆనాయమో ఆనందం కలిగినప్పటికీ ఒక్కనాటికి త్యజించిపోవలసిందే.
2: యు మే హ్యావ్ లాట్ ఆఫ్ హ్యాపీనెస్ బట్ యు హావ్ టు
1: దైవం ఒక్కని మాత్రమే గట్టిగా పట్టుకోవలసింది.
2: యు షుడ్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ గాడ్.
1: అతనే నిత్య సత్యమైనటువంటి యొక్క ఆరాధకుడు.
2: హి ఇస్ ఎటర్నల్ ట్రూత్.
1: అదే నిత్య సత్యమైనటువంటి ఆహారము.
2: దట్ ఇస్ ది ట్రూత్.
1: అట్టి దైవత్వాన్ని మీరు పట్టాలి.
2: And we should be strong enough in respect of the divine.
1: Adiye, our determination.
2: We should develop the
1: strong determination.
2: Strong determination.
1: Chala pattudalato pattali
2: dinu. We should have strong determination.
1: Appude dani teginatvanti oka phaltam kuda manaku labhyam avutundi.
2: Then we will get the appropriate result.
1: Kevalam vadaltam teeskovatam vadaltam ee vidhanga untundakoddu.
2: It's not something like giving up and accepting later.
1: Kani okka thuri vadalna valle pettina ayipoyindi.
2: When once it is given up, that's all, end of the man.
1: అట్టి తీవ్రమైనటువంటి భావాన్ని హృదయంలో పెట్టుకున్నప్పుడే దైవత్వం మనలో ఆవిర్భవిస్తాడు.
2: Then once we have the strong determination,
1: తప్పకైది సత్యం సత్యం సత్యం.
2: You will certainly understand it's the truth and truth alone.
1: కనుక శంకరుల యొక్క వైరాగ్యము జగత్తునకు ఎంతనో ఉపకారం చేస్తూ వచ్చింది.
2: The principle of detachment taught by Shankara helped this world.
1: ఈనాటి అద్వైత సిద్ధాంతం అనేటువంటిది అందరూ పండితులు బోధిస్తున్నారే కానీ వారెవరు నడుచుకోవటం లేదు.
2: ద థియరీ ఆఫ్ నాన్ డ్యూలిజం ఇస్ టాట్ బై స్కాలర్స్ బట్ దే డోంట్ నో ఇన్ రియాలిటీ.
1: నడుచుకోవాలి.
2: దే షుడ్ కండక్ట్ దెమ్ సెల్ఫ్.
1: కేవలం వాక్తో మనం బోధించినంత మాత్రమే చాలదు.
2: ఇట్స్ నాట్ ఎనఫ్. ఇట్స్ మియర్లీ
1: శరీరంతో దాన్ని ఆరాధన చేయాలి.
2: ద బాడీ షుడ్ నెసెసరీ
1: మనస్సుతో దాన్ని త్యజించాలి.
2: అండ్ వీ షుడ్ గివ్ అప్ విత్ ది మైండ్.
1: అది ఏ నిజమైనటువంటి వైరాగ్యం.
2: దట్ ఈస్ ట్రూ డిటాచ్మెంట్.
1: అది కేవలం సత్య జ్ఞానం అనంతంతో వస్తుంది.
2: దట్ విల్ గెట్
1: దైవం సత్యం.
2: గాడ్ ఈస్
1: జ్ఞానం సత్యం.
2: విజ్డమ్ ఇస్
1: ట్రూ. అనిత్యం.
2: Everything is ephemeral.
1: Kanukare satya jnanam anantam brahma tattvam.
2: Therefore God is infinite, God is wisdom, God is

0: பிரேமஸ்வரூபுலர்,
1: எம்பாடிமெண்ட்ஸ் ஆஃப் லா.
0: చరాచర ప్రపంచమంతయు కూడాను సుఖదుఃఖ సమ్మిళితమైనటువంటి స్వరూపముతో ఆనందాభిరోలమాడుతున్నది.
1: ద హోల్ వరల్డ్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ ద ప్లెజర్ అండ్ పెయిన్.
0: సుఖము లేని దుఃఖము, దుఃఖము లేని సుఖము మానవుడు అనుభవించలేడు.
1: మ్యాన్ కెనాట్ ఎక్స్పీరియన్స్ pleasure without the pain.
0: Nasukha labhyate sukham. Sukham lekunda dukham manaku praptinchadu.
1: Without pleasure you will never face the pain, nor the pain without the pleasure either.
0: Aakali lekunda manaku annam aneetundi gittadu.
1: If you are not hungry you don't relish food.
0: Cheekati lekunda deepamunaku velugu kalagadu.
1: Unless it is dark the light has no value.
0: అదే విధముగానే ప్రతి మానవుడు కూడాను తన జీవితంలో సుఖదుఃఖ సమ్మిళితమైనటువంటి ఒక జీవితాన్ని గడుపుతూ వస్తున్నాడు.
1: లైక్ వైజ్ మ్యాన్ ఈజ్ లీడింగ్ ద లైఫ్ ఇన్ ఫుల్ కాంబినేషన్ ఆఫ్ ప్లెజర్ అండ్ పెయిన్.
0: అయితే ఈ రెండింటి యొక్క ఏకత్వం ఒక్కటే.
1: హవెవర్ ద కామన్ ప్రిన్సిపల్ ఈజ్ దేర్.
0: మృత్పిండమేకం బహుభాండ రూపం

0: ఏకం పరాత్మా బహుదేహవర్తి. మృత్పిండమేకం, మట్టి ఒక్కటే, కానీ ఈ మట్టితో తయారు చేసినటువంటి యొక్క రూపంలో అనేక రూపనామాలు పొందింది.
1: ద క్లే ఈజ్ వన్ అండ్ ద సేమ్ బట్ ద పాట్స్ ఆర్ ఆఫ్ డిఫరెంట్ ఫార్మ్స్.
0: సువర్ణమేకమే,
1: గోల్డ్ ఇస్ వన్,
0: కానీ ఆభరణముల యొక్క రూపనామములు భిన్న భిన్నంగా కనిపిస్తున్నాయి.
1: బట్ ద జ్యువెల్స్ ఆర్ ఆఫ్ మెనీ ఫార్మ్స్ అండ్ నేమ్స్.
0: గోవుల రూపం వేరు వేరే,
1: ద ఫార్మ్స్ ఆఫ్ కౌస్ ఆర్ డిఫరెంట్,
0: కానీ పాల రూపం ఒక్కటే.
1: బట్ యెట్ ద మిల్క్ ఈజ్ సేమ్.
0: అదే విధముగానే భిన్న భిన్న రూపనామముతో కనిపించేటువంటి మానవ జీవితం నందు దివ్యత్వమనేటువంటి పవిత్రత ఒక్కటేగానే ఉంటున్నది.
1: లైక్ వైజ్ ద సీక్రెట్ ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ,
0: ఈ మట్టితో తయారు చేసినటువంటి యొక్క రూపంలో అనేక రూపనామములు పొందింది.
1: ద క్లే ఈజ్ వన్ అండ్ ద సేమ్ బట్ ద పాట్స్ ఆర్ ఆఫ్ డిఫరెంట్ ఫార్మ్స్.

0: దివ్యత్వమనేటువంటి పవిత్రత ఒక్కటేగానే ఉంటున్నది.
1: లైక్వైజ్ ద సీక్రెట్ ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ ఈజ్ వన్ అండ్ ద సేమ్ ఇన్ ది ఎంటైర్ హ్యుమానిటీ.
0: కనుకనే ఇట్టి సత్యరమైనటువంటి రహస్యాన్ని గుర్తించుకోవటమే మానవుని యొక్క ప్రధాన కర్తవ్యము, అది ఏ జీవితం యొక్క ఆశయం.
1: ద మెయిన్ ఐడియల్ అండ్ ద రెస్పాన్సిబిలిటీ ఇన్ హ్యూమన్ లైఫ్ రెస్ట్ ఇన్ అండర్స్టాండింగ్ ద మిస్టరీ బిహైండ్ దిస్ ట్రూత్.
0: అనేకత్వంలోని ఏకత్వాన్ని చూసేటువంటి యొక్క మానవులు చాలా తక్కువగా ఉన్నారు.
1: దెర్ ఆర్ వెరీ ఫ్యూ హూడ్ ఫైండ్ అవుట్ ది యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: ఏకత్వాన్ని అనేకత్వంగా భావించి విభజించి గుర్తించేటువంటి మేధావులు దినదినాభివృద్ధి నొందుతున్నారు.
1: ఇంటెలెక్చువల్స్ ఆర్ మోర్ అండ్ మోర్ ఇన్ నంబర్ డే బై డే హూ వుడ్ వ్యూ ద ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ యాజ్ మల్టిప్లిసిటీ.
0: కానీ ఈనాటి పరిస్థితుల యొక్క ప్రభావమునకు అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వమే సరి అయినటువంటి యొక్క ఆధారం.
1: బట్ ఫర్ ద ప్రజెంట్ ప్రివైలింగ్ సర్కమ్స్టాన్సెస్ ఇస్ ద రికగ్నిషన్ ఆఫ్ యూనిటీ డైవర్సిటీ ఇస్ ద బేసిస్ ఆఫ్ ద ఫౌండేషన్.
0: యత్ విజ్ఞానేన సర్వం విజ్ఞాతం భవతి అనేది ఉపనిషత్తు. అనగా ఏ సత్యాన్ని మనం గుర్తిస్తే అన్నింటినీ గుర్తించినటువంటి వారం అవుతామో అట్టి సత్యాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: That truth, if known, everything else would be known. We have to know that truth.
0: కాని ఈనాటి మానవుడు అట్టి సర్వాధారమైనటువంటి మూలాధారమైనటువంటి యొక్క సత్యాన్ని విస్మరిస్తున్నారు.
1: But man has forgotten this primal basis, the fundamental principle.
0: అనేకత్వంతో గోచరించేటువంటి భిన్నత్వాన్ని మనం ఈనాడు విశ్వసిస్తున్నాం.
1: We have full faith in multiplicity or plurality.
0: ఇది మానవుని యొక్క దారి తప్పటం. ఇది మానవుని యొక్క వికృతికి వినోదమునకు ఇది మూల కారణము.
1: దిస్ ఇస్ ద మెయిన్ కాజ్ ఫర్ ఆల్ డిస్టార్షన్ అండ్ పర్వర్షన్.
0: నిత్య జీవితంలో ప్రతి మానవుడు కూడాను నిర్విరామ కృషిచే నిరంతర తాపత్రయములచే అంతులేని ఆశలచే అర్థం కాని ఆవేదనచే అప్రాప్త రూప ప్రాప్తికై ప్రాకులాడుతూ అశాంతికి గురి అవుతున్నాడు మానవుడు.
1: మ్యాన్ ఇస్ రెస్ట్లెస్ బికాస్ ఆఫ్ హిస్ పైనింగ్ ఫర్ ద డిజైర్స్ విచ్ హీ డజంట్ డిజర్వ్ అండ్ హీ గోస్ ఆన్ వరీడ్ అబౌట్ దోస్ థింగ్స్ అబౌట్ విచ్ హీ హాస్ నో టోటల్ అండర్స్టాండింగ్.
0: కానీ ఈ దృశ్యగోచరమైనటువంటి ఈ ప్రపంచమునందు అనేక విధములైనటువంటి రూపనామములను మనం చూస్తున్నాము.
1: ఇన్ దిస్ అపేరెంట్ వరల్డ్ వీ సీ మెనీ ఫార్మ్స్ అండ్ నేమ్స్.
0: ఈ అన్ని రూపనామములు కూడాను ఇది అనేటువంటి ఒక్క పదమునందు మాత్రమే ఇమిడి ఉంటున్నది.
1: ఆల్ ది నేమ్స్ అండ్ ఫార్మ్స్ ఆర్ కంటైన్డ్ ఇన్ వన్ వర్డ్ దిస్.
0: ఇది వేదాంతం యొక్క ఉపనిషత్తు యొక్క నిజసారం.
1: దిస్ ది ఎసెన్స్ ఆఫ్ వేదాంత ఆర్ ఉపనిషత్స్.
0: మనకు ఆనందమైనటువంటి దినం ఏమిటి?
1: What is it, the day that gives us joy?
0: కానీ ఈనాడు విజయదశమి ఆనందమైనటువంటి దినమని భావిస్తున్నాం.
1: We consider Vijayadashmi as a blissful day.
0: ఇది కాదు.
1: Not this.
0: Sir.

0: It is a self-interest dancing.
1: నిస్వార్థమైన సేవ, విశాలమైన భావము, నిర్మలమైన ప్రేమ ఎక్కడ కూడా కనిపించటం లేదు.
0: There is no trace of selfless service, the broad-mindedness and pure love.
1: సాయ సంస్థలలో పనిచేసేటువంటి ప్రతి వ్యక్తి కూడాను చంద్రుని వంటి చూపు, వెన్నెల వంటి హృదయము, తేనె వంటి పలుకు అత్యవసరం.
0: ఆల్ మెంబర్స్ ఆఫ్ శ్రీ సత్య సాయి ఆర్గనైజేషన్స్ షుడ్ హ్యావ్ ద లుక్స్ ఆఫ్ ఎ మూన్ సో కూల్
1: మన చూపుగా ఆనందాన్ని చేకూర్చేటువంటి యొక్క దీనిగా మన చూపు తయారు చేసుకోవాలి.
0: Our looks should be full of joy.
1: మన హృదయము మధురమైనటువంటిదిగా ఉండాలి.
0: Our heart should be sweet.
1: సున్నితమైనటువంటిదిగా ఉండాలి.
0: It should be soft.
1: పరులను నొప్పించకుండా చూచేటువంటిదిగా ఉండాలి.
0: We should not hurt anyone.
1: ఇంకా మన చేతులు ఎట్లాంటివిగా ఉండాలి?
0: How should be our hands?
1: ప్రతి పని ఎందు కూడాను దివ్యమైన, నవ్యమైన, భవ్యమైనటువంటి యొక్క కీర్తిని సాధించేటువంటివిగా ఉండాలి.
0: Our work should bring us the reputation and the name and fame which are permanent.
1: కనుకనే ఉపనిషత్తులు

0: ఈ కలియుగమునందు యస్య భాషితం సత్యభూషితం, హృదయము పవిత్రమైనటువంటిది గను, మాటలు సత్యమైనటువంటివి గను, చేతులు పరోపకార సంబంధమైనటువంటి గను ఉండినప్పుడే ఇది త్రికరణ శుద్ధి అని చెప్పబడుతుంది.
1: When the heart is pure, when we speak truth, with our hands, when we serve the society, that is what is called the trinity or the purity of heart.
0: ఈనాటి మానవుడు ఇన్ని దుఃఖములకు కష్టములకు నష్టములకు గురి కావడానికి కారణం ఏమిటని ప్రతి వ్యక్తి కూడా నువ్వు విచారించక తప్పదు.
1: Everyone must necessarily inquire the cause and the reason behind our misery.
0: దీనికి ఒకటే కారణం.
1: There's only one cause.
0: మనము దేనిని వదిలించుకోవాలని చూస్తున్నామో దాని విషయమయంలో చింతించకుండా చూసుకోవాలి.
1: What we want to give up, we should not think about it.
0: ఈ చెడుకు నాలో ప్రవేశించకూడదు అని నీవు సంకల్పించుకుంటున్నావు.
1: You determine to see that there will be no scope for the bad to get into.
0: అలా సంకల్పాన్ని నీవు సంకల్పించుకున్నటువంటి వాడుకు ఈ చెడుపునే నీవు యోచించకూడదు.
1: When you determine like that, you should not think of that bad thing at all.
0: చెడుపునాలో ప్రవేశించకూడదని మాత్రమే యోచిస్తున్నావు కానీ ఆ చెడ్డనే నిరంతరము నీవు స్మరిస్తున్నావు.
1: You want to see that the bad would not get into you, but you always think about it.
0: కనుకని చెడ్డకు మరింత బలం అధికమవుతుంది.
1: Therefore bad is gaining strength more and more.
0: నీ చింతనే ఆ యొక్క చెడ్డకు మంచి ఆహారంగా తయారవుతుంది.
1: It is the thought process that is the food to the bad.
0: దేనిని నీవు ఆశిస్తున్నావో, దేనిని నీవు ప్రేమిస్తున్నావో, దానిని నీవు నిరంతరము స్మరిస్తున్నా.
1: You should think of that, what you really want, what you aspire for.
0: దైవం కావాలని నీవు ఆశిస్తున్నావు.
1: You want God.
0: దైవాన్ని ప్రేమిస్తున్నావు.
1: You love God.
0: అట్టి దైవ చింతనే నీవు నిరంతరము చేయి.
1: You should think of God every time.
0: అప్పుడే ఈ చింతనకు మంచి బలం ఏర్పడుతుంది.
1: And then this thinking will gain strength.
0: ఒక చిన్న ఉదాహరణము.
1: A small example.
0: నాకు కలలో పంది రాకూడదు అని అనుకుంటున్నావు.
1: You think that you should not dream a pig.
0: కానీ పంది రాకూడదు అని చెప్పి సంకల్పించుకున్నప్పుడు పందినే నీవు యోచించకూడదు.
1: When you think so, you should not think of a pig at all.
0: అట్టు కాకుండా నాకు కల్లో పంది రాకూడదు, పంది రాకూడదు, పంది రాకూడదు, పంది రాకూడదు, పందే నీకు కల్లో వస్తుంది.
1: But on the other hand, if you go on thinking like this, that the pig should not appear in the dream, pig should not appear in the dream, it is bound to come there. Why should you think of it when you don't want it?
0: నాకు భగవంతుడు కల్లో రావాలి అని నీవు ఆశించినప్పుడు భగవంతుడు రావాలి, భగవంతుడు రావాలి అని చెప్పినాను. కానీ వస్తే భగవంతుడు నీ అదృష్ట రీతిగా రావచ్చును, లేకపోతే లేకుండా పోవచ్చును. అంతేకాని చెడ్డ మాత్రం నీకు రాదు.
1: When you want God to appear in your dream, you should think of that only. Well, if you are lucky enough, you will certainly find God in your dream.
0: భగవ సృష్టి యందు సర్వము కూడాను పవిత్రమైనటువంటివి.
1: In God's creation, everything is sacred.
0: ఏది కూడాను చెడ్డది అనేటువంటిది జగత్తులో లేదు.
1: There is nothing that is bad in this world.
0: కానీ మానవుని యొక్క దృష్టిలో ఉంటుంది సర్వ చెడ్డలు.
1: Therefore, if the bad lies in our outlook.
0: దృష్టిని పవిత్రంగా మార్చుకున్నప్పుడే సృష్టి పవిత్రంగా కనిపిస్తుంది.
1: If we change our outlook and make it sacred, everything would be sacred in turn.
0: కనుక భగవత్ సృష్టిని మనం ఏమాత్రం కూడాను విమర్శించుటకు అధికారం లేదు.
1: We have no authority to criticize God.
0: భగవత్ సంకల్పం అనేటువంటిది పరిశుద్ధమైనటువంటిది, పవిత్రమైనటువంటిది.
1: God's will is pure and sacred.
0: అట్టి పరిశుద్ధము పవిత్రమైనటువంటి యొక్క భగవత్ సంకల్పంలో చెడు ఏ రీతిగా మనకు ప్రాప్తిస్తుంది?
1: In the pure sacred God's will, how do you expect anything ప్రాప్తించుటకు
0: వీలే లేదు. కనుకనే సంకల్పములు పరిశుద్ధమైనటువంటివి గాను, పవిత్రమైనటువంటివి గాను, మాలిన్యరహితమైనటువంటివి గాను ఉంటుండాలి.
1: Therefore, thought should be sacred, pure and unpolluted.
0: అప్పుడే మానవత్వం అనేటువంటి దివ్యత్వాన్ని అందుకోగలదు.
1: Then only we will recognize the divinity in human life.
0: ఈ దివ్యత్వము సాధించినటువంటిది లోకములో ఒక్కటి కూడాను లేదు.
1: There is nothing that the divinity could not accomplish.
0: దేనినైనా సాధించగలదు.
1: You can achieve anything.
0: సర్వమును భగవంతుడు అన్ని విధాలా కూడా రక్షిస్తూ ఉంటాడు.
1: God protects everything in every way.
0: పురందర్దాస్ చెప్పాడు.
1: పురందర్దాస్ said,
0: "Bet."

0: కొండపైన రాతిపైన ఒక చెట్టు మలిచింది.
1: యు ఫైండ్ ఎ ప్లాంట్ గ్రోయింగ్ ఆన్ ద మౌంటైన్ టాప్.
0: దానికి కట్టగట్టి ఎరువు వేసి నీరు పోసి సాకినటువంటి వారు ఎవరు?
1: హూ ఇస్ ద వన్ హూ ఫెన్స్డ్ ఇట్ అండ్ వాటర్డ్ ఇట్?
0: అంతా భగవంతుడే.
1: ఇట్స్ ఎవ్రీథింగ్ గాడ్స్.
0: రాతిపైననే చెట్టును పుట్టించి, రాతిపైననే పెంచి దాన్ని మహావృక్షంగా తయారు చేశాడు.
1: It's only God who has sown the seed and who has taken care of the plant, the sapling, to grow on the stone.
0: Nemelige chitrabannavanu baridavariyaro. Elanti goppa painter aina kudanu nemalini aneka reetiluga thanu paint cheyavachunu kaani bhagavantudu srushtinchinatundi original paint anetundi evvarunu veyaleru.
1: The worldly painters can paint beautifully in the peacock feathers, but none can ever equal God's painting.
0: Anni kudunu bhagavantuni yokka sankalpam cheta sarvam kudunu chitra vichitram ga kuda tostundi.
1: All the mystery and the wonder are out of God's creation and will.
0: Kanukane Suradas cheppadu chitrambulu trailokya pavitrambulu.

0: The stories of God.
1: దేవుని చరిత్రములు మహా విచిత్రమైనటువంటివి, పవిత్రమైనటువంటివి.
0: The mystery of God is so sacred and very peculiar.
1: ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క చరిత్రను మనము గుర్తించడానికి ప్రయత్నించక అపవిత్రమైనటువంటి యొక్క చరిత్రని నిరంతరము స్మరిస్తూ ఉంటున్నాము.
0: We don't think of acquiring the sacred history of the divinity, but we think of unsacred things.
1: దీనికి మూల కారణం ఏమిటి?
0: What are the main cause?
1: భగవంతునిపైన ఉండవలసినంత ప్రేమ మనలో లేకపోవటమే దీనికి మూల కారణం.
0: It only means we don't have enough of love for God within.
1: కనుక ప్రతి మానవుని యందు కూడాను పవిత్రమైనటువంటి ప్రేమను మనము పెంపొందింప చేసుకోవాలి.
0: Therefore, every man should develop the sacred love.
1: ప్రేమనే పరమాత్ముడు.
0: Love is God.
1: ప్రేమనే పరంజ్యోతి.
0: Love is light.
1: పరంజ్యోతి యొక్క తత్వమే ఈ మానవత్వము.
0: It is only the spirit of light that is the human life.
1: కనుక ప్రేమలేని హృదయంగా, మరుభూమిగా మనం యొక్క హృదయాన్ని తయారు చేసుకోకూడదు.
0: Let us not make our hearts barren, bereft of love.
1: కనుకని ఆనాటి గోపికలందరూ కూడాను ప్రేమమయమైనటువంటి హృదయం కావాలని ప్రార్థిస్తూ వచ్చారు.
0: Gopikas in those days prayed for love in their hearts.
1: ప్రేమ

0: మరుభూములైనటువంటి ఈ యొక్క హృదయములైనటువంటి ప్రేమరహితమైనటువంటి భూములు యందు
1: హ్యూమన్ హార్ట్ ఇస్ ఎ డ్రై ల్యాండ్ బ్యారన్ ల్యాండ్
0: ప్రేమాంకురమును పెంపొంద
1: ఫర్ ది సీడ్స్ ఆఫ్ లవ్ టు జర్మినేట్
0: ప్రేమావేశముతో
1: విత్ ఆల్ ది స్పిరిట్ ఆఫ్ లవ్
0: ప్రేమ సుధా వర్షము వర్షింపగ ప్రేమ నదులు ప్రవహింపగ మురళి గానము సేయగది కృష్ణ గానము సేయగది
1: యాజ్ ది రెయిన్ ఆఫ్ లవ్ ఫాల్స్ యాజ్ ది రివర్ ఆఫ్ లవ్
0: మానవుడు చేసేటువంటి సర్వ పనులు ఎందు కూడాను సర్వ సంకల్పములు ఎందు కూడాను సర్వ కార్యములు ఎందు కూడాను ప్రేమనే ప్రధానమైనటువంటి ఒక సూత్రంగా తీసుకోవాలి.
1: The love will be the main principle in all our activity, in all our words.
0: ఈనాటి ప్రేమ కేవలం స్వార్థమైనటువంటి ప్రేమగా రూపొందుతూ ఉన్నది.
1: Love as we find today is
0: selfish. ప్రేమ మనకు గుర్తించడానికి వీలు పట్టడం లేదు.
1: There is no trace of true love.
0: సర్వము ప్రేమమయమే.
1: ఎవ్రీథింగ్ ఇస్ ఫుల్ ఆఫ్ లవ్.
0: జగమంతా ప్రేమమయమే.
1: ఎవ్రీథింగ్ ఇస్ ఫుల్ ఆఫ్ లవ్.
0: ప్రేమ లేని మానవుడు లేడు.
1: దేర్ ఇస్ నో మ్యాన్ వితౌట్ లవ్.
0: కానీ ఆ పవిత్రమైన ప్రేమను భిన్న మార్గంలో దాని ప్రయాణం చేపించి అపవిత్రంగా మనం వినియోగించుకుని అశాంతికి గురి అవుతున్నాం.
1: ది సీక్రెట్ లవ్ ఇస్ డిస్టార్టెడ్ ప్రొసీడ్స్ అలాంగ్ ద రాంగ్ పాత్ అండ్ దేర్ఫోర్ వి మిస్యూజ్ ఇట్.
0: కనుకనే ఈ ప్రేమను సక్రమమైన మార్గంలో ప్రవేశపెట్టాలి.
1: సో వీ షుడ్ సీ దట్ విల్ ఛానల్ ద లవ్ ఇన్ ద రైట్ డైరెక్షన్.
0: ఈ ప్రేమకు భగవంతునికి మాత్రమే సన్నిహిత సంబంధ బాంధవ్యము.
1: దేర్ ఇస్ అన్ ఇంటిమేట్ అసోసియేషన్ బిట్వీన్ గాడ్ అండ్
0: ఈ లోక సంబంధమైనటువంటి వస్తువులు ఎందుకు కానీ వ్యక్తులు ఎందుకు కానీ విషయం ఎందుకు కానీ అది అనురాగములే కానీ ప్రేమ కాదు.
1: ద లవ్ ఇస్ మియర్లీ అన్ అటాచ్మెంట్ ఫ్రమ్ ది వరల్డ్లీ పాయింట్ ఆఫ్ వ్యూ టువర్డ్స్ ద ఆబ్జెక్ట్స్ ఇన్ ద ఫ్యామిలీ.
0: ఇది ప్రాకృతమైనటువంటి యొక్క సంబంధ బాంధవ్యములే.
1: ఇట్స్ ఓన్లీ వరల్డ్లీ అసోసియేషన్ అండ్ రిలేషన్.
0: ఇవి ప్రవృత్తి యొక్క లక్షణములే.
1: ఇట్స్ ఓన్లీ ఎక్స్టర్నల్ అవుట్వర్డ్ ట్రెండ్.
0: కానీ నివృత్తి ఎందే ఉంటున్నది ఈ ఆనందము.
1: ద ట్రూ బ్లిస్ లైస్ ఇన్ ది ఇన్వర్డ్ పాత్.
0: ఎంతవరకు మన కోరికలను అదుపులో నుంచుకుందమో అంత ఆనందాన్ని మనం పెంచుకున్న వారం అవుతాం.
1: ద మోర్ అండ్ మోర్ వీ పుట్ ఎ సీలింగ్ ఆన్ డిజైర్ యు విల్ బి మోర్ అండ్ మోర్ బ్లిస్ఫుల్.
0: కనుక మానవుడు భగవంతుని ఆశించినప్పుడు నిర్మలమైన నిశ్చలమైన నిస్వార్థమైనటువంటి యొక్క ప్రేమను మనం అభివృద్ధి గావించుకోవాలి.
1: Therefore, if man wants God, he should develop pure, unsullied, steady
0: ఈ మనో సంకల్పం ఏమాత్రం కూడా నువ్వు మన కంటికి కనిపించకూడదు.
1: యు కెనాట్ అండర్స్టాండ్, యు కెనాట్ సీ గాడ్స్ విల్ ఫర్ దట్ మ్యాటర్.
0: నిద్రావస్థ యందు ఈ ప్రకృతి యొక్క దృశ్యములంతా కూడా సహజంగా అదృశ్యమైపోతున్నాయి.
1: ఇన్ ఎ డీప్ స్లీప్ all the scenario in the waking state vanish.
0: కాని అప్రయత్నంగా కూడాను ప్రకృతి మనకు శూన్యమైపోతుండాలి.
1: Effortlessly the whole world comes to nothingness.
0: కానీ ప్రయత్నపూర్వకంగా ఆ మనసును మనము శూన్యం గావించుకోవాలి.
1: However, with all the effort you can withdraw the mind.
0: మనసు తత్వాన్ని మనం మర్చిపోవాలి.
1: We should forget the very mind itself.
0: ఈ మనసుకు ఎప్పుడు బలం ఏర్పడుతుండాలి?
1: When does the mind grow strong?
0: సంకల్ప వికల్పాలతో దీని యొక్క బలం పెంపొందించుకుంటుండాలి.
1: The mind grows stronger and stronger with thoughts and counter thoughts.
0: ఎందుకు ఈ సంకల్ప వికల్పాలు?
1: Why thoughts and counter thoughts?
0: జరగవలసింది జరుగుతుంది.
1: One thing is bound to happen somewhere.
0: ఏ మాత్రం కూడాను విచారించి ప్రయోజనం లేదు.
1: There's no use in bothering about it.
0: కనుక పోగన్మానదు దేహమే విధిమును పోషించి రక్షించినను.
1: You may protect the body in every possible way, but
0: రాగన్మానము హాని వృద్ధులు మహారణ్యమునందాగినన్.
1: We may hide ourselves in a forest. What is bound to happen will happen.
0: జరగవలసినవి జరుగుతుంటాయి.
1: What is destined to happen will happen.
0: కానీ మనము నిత్యమైనటువంటి యొక్క భావంతో సత్యమైనటువంటి యొక్క దైవత్వాన్ని మనం పూర్తిగా విశ్వసించాలి.
1: But we should have full faith in that eternal divinity.
0: ఈనాడు అట్టి పూర్ణ విశ్వాసం లేకపోవటం చేతనే
1: Today there is no total faith.
0: భగవంతుడు పూర్ణుడు.
1: God is full and total.
0: కాని అట్టి పూర్ణ స్వరూపుడైన భగవంతుని పొందడానికి నీవు కూడాను పూర్ణ స్వరూపుడు కావాలి.
1: The God who is all perfection and total, you all.
0: అందువల్లనే ఉపనిషత్తులు పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే.
1: Therefore Upanishad say that is full and this is full.
0: అది పూర్ణమే ఇది పూర్ణమే.
1: That is full and this is also full.
0: ఈ రెండు పూర్ణముల యొక్క ఏకత్వమే మన యొక్క జీవితమైన జీవితత్వము.
1: The unity of the fullness of the both.
0: జీవితమంటే ఏమిటి? జీవితం అంటే ఏమిటో ప్రతి మానవుడు కూడా ఏమీ అర్థం కావటం లేదు.
1: నో మ్యాన్ ఈజ్ ఏబుల్ టు అండర్స్టాండ్ వాట్ ద లైఫ్ ఈజ్.
0: ఆహారం నిద్ర భయ మాదనాదు జీవితాన్ని గడపటమే ఒక జీవితం అనుకుంటున్నారు.
1: హీ కన్సిడర్స్ లైఫ్ మీన్స్ ఓన్లీ ఫుడ్ రేమెంట్ షెల్టర్ ఫియర్ అండ్ ప్రొక్రియేషన్.
0: మానవత్వంలో ఉండేటువంటి దివ్యత్వాన్ని దైవత్వంగా మనం నిరూపించాలి.
1: We have to demonstrate and prove and experience the divinity in human life.
0: పశుత్వం నుండి మానవత్వానికి వచ్చింది.
1: Right from the animal stage.
0: దైవత్వానికి చేరాలి.
1: Right from the stage of animal, we have come to a stage of human, and then we should be divine.
0: అది జంతునాం నరజన్మ దుర్లభం. నరజన్మ దుర్లభం అంటే ఈ విధమైనటువంటి మార్గంలో ఇది దుర్లభం అవుతుంది.
1: The human life is really rare if we lead life in this direction.
0: చేరవలసిన గమ్యాన్ని చేరక,
1: without reaching
0: చేయవలసిన ప్రయత్నాలు చేయక,
1: without reaching the destination, without making a bird in that way.
0: అంటే ఏ రీతిగా చిక్కుతుంది?
1: Well, how do you attain that?
0: కాలు కడప దాటదు.
1: You don't just proceed, step
0: కాసు
1: forward.
0: ఖర్చు కాకూడదు.
1: You don't want to spend
0: కైవల్యం
1: money.
0: ఉట్టి ఒళ్ళో పడాలి.
1: But the very heaven should fall on
0: your lap. యొక్క ప్రభావము.
1: This is the influence of Kali age.
0: మానవుడు ఏమాత్రం కూడా శ్రమించి పనిచేయటం లేదు.
1: Man is not making effort. He's not working hard.
0: కర్మణ్యేవ అధికారశ్చ. మన యొక్క అధికారం కర్మాధికారమే.
1: You have got every right on your action.
0: ఎందుకోసము?
1: వై?
0: కర్మానుబంధీని మనుష్యలోకి. మనుష్యుడు కర్మ చేత బంధించబడినట్టుంటాడు.
1: మ్యాన్ ఈస్ బౌండ్ బై యాక్షన్ ఇన్ దిస్ వరల్డ్.
0: శరీర మాధ్యం కలు ధర్మ సాధకం. మనం పనులు చేయాలి.
1: వీ షుడ్ వర్క్.
0: కానీ ఈనాడు పని చేయడానికి ఎవరు కూడా ముందంజ వేయటం లేదు.
1: నో వన్ ఇస్ కమింగ్ ఫార్వర్డ్ టు వర్క్ టుడే.
0: కానీ ఫలితం మాత్రం కావాలి.
1: బట్ దే వాంట్ గుడ్ రిజల్ట్.
0: ఏ రీతిగా వస్తుంది?
1: హౌ డు యు ఎక్స్పెక్ట్ దెమ్?
0: పుణ్యస్య ఫలమిచ్చంతి పుణ్యం నేశ్చంతి మానవ న పాప ఫలమిచ్చంతి పాపం కుర్వంతు యత్నత. పుణ్యఫలం కావాలి కావాలి కావాలి ఆశిస్తున్నాము.
1: హీ వాంట్స్ ద కన్సిక్వెన్సెస్ ఆఫ్ ఆల్ మెరిటోరియస్ డీడ్స్.
0: కానీ పుణ్యకర్మలు చేస్తున్నామా?
1: బట్ డస్ హీ ఇండల్జ్ ఇన్ గుడ్ యాక్టివిటీ?
0: పుణ్యకర్మలు చేయక పుణ్యఫలం ఏ రీతిగా మనకు లభ్యమవుతుంది?
1: విదౌట్ గుడ్ యాక్షన్ హౌ డు ఎక్స్పెక్ట్ మెరిట్?
0: పాప ఫలం నాకు వద్దు అంటున్నాము.
1: హీ డస్ నాట్ ఎనీ సిన్.
0: కానీ పాప ఫలము చేయకుండా ఉంటున్నావా పాప కార్యములు?
1: బట్ ఆర్ యు రిఫ్రైనింగ్ ఫ్రమ్ కమిటింగ్
0: పాప కార్యములు? ముందంజ వేస్తున్నావు.
1: హీ గోస్ అహెడ్ స్టెప్స్ ఫార్వర్డ్ టు కమిట్ సిన్స్.
0: కనుక ఏది వద్దు అనుకుంటున్నావో దాన్ని చేయకుండా ఉండాలి.
1: వాట్ యు డోంట్ వాంట్ యు షుడ్ నాట్ డూ ఇట్ ఎనీవే.
0: కనుక ఈ మానవత్వంలో ఈనాడు ఈ యొక్క చంచలత్వం చాలా మితిమీరిపోయినది.
1: ఇన్ హ్యూమన్ లైఫ్ దిస్ వేవరింగ్ నేచర్ ఇస్ ఇంక్రీజింగ్.
0: ఇది సరైనటువంటిది కాదు.
1: ఇట్స్ నాట్ ప్రాపర్.
0: నిజముగా ఇది మృగ లక్షణములే కాని మానవ లక్షణములు కాదు.
1: ట్రూలీ స్పీకింగ్ దిస్ ఆర్ అనిమల్ క్వాలిటీస్ అండ్ నాట్ హ్యూమన్ క్వాలిటీస్.
0: సత్యము,
1: ట్రూత్,
0: ప్రేమ,
1: లవ్,
0: సహనము, సానుభూతి, త్యాగము, ఇవి మానవతా గుణములు.
1: These are human values.
0: కామము, క్రోధము, లోభము, మోహము, మనము, మాత్సర్యము, ఇలాంటి ఈశ్వర అసూయలంతా కూడాను మృగ లక్షణాలు.
1: The lust, greed and avarice and ego, they are animal qualities.
0: కనుక మొట్టమొదట నేను మృగము కాదు, నేను మానవుడను అనేటువంటి యొక్క విశ్వాసాన్ని పెంచుకోవాలి.
1: Therefore we should have full faith that every one of us is a human being and not an animal.
0: ఏ పూజలు చేయకపోయినప్పటికీ, ఏ వ్రతములు ఆచరించకపోయినప్పటికీ, ఏ దర్శనము చేయకపోయినప్పటికీ హృదయంలో పవిత్రమైన భావం నింపుకుంటే అది ఎంతో గొప్పతనం.
1: We may not worship, we may not do any ritual at all, but if there is sanctity, sacredness in our heart,
0: సహాయం చేయి.
1: To the extent possible, help others.
0: ఇంతే చాలు.
1: That's enough.
0: ఇదే జపము, ఇదే తపము, ఇదే సర్వము.
1: Helping others to the extent possible is the true penance, that's true meditation.
0: పవిత్రమైనటువంటి పరోపకార సంబంధమైనటువంటి కార్యంలో పాల్గొనక రామ్ రామ్ రామ్ రామ్ రామ్ అని జపం చెప్తే ఇది కేవలం కాలం వ్యర్థం చేసినటువంటి వారమే అవుతాం.
1: When service is required, if you go on chanting God's name, it is waste of time.
0: రామనామమును స్మరించే సమయం లోపల రామును చేసినటువంటి ఘనకార్యం ఏమిటి?
1: While chanting Rama's name, what is the mission that you have taken upon yourself?
0: సత్యవాక్ పరిపాలన సత్యమును పాటించడమే రాముని యొక్క ప్రధానమైన లక్ష్యము.
1: You should speak truth, which is the main quality of Rama.
0: పితృవాక్య పరిపాలన ఇది రాముని యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యము.
1: The main principle of Rama is that he followed the command of his father.
0: ఎంతమంది చేస్తున్నారు? తల్లిదండ్రులు ఆజ్ఞను నడుచుకుంటున్నారు.
1: How many are following these things?
0: ఎంతమంది సత్యాన్ని పలుకుతున్నారు?
1: How many speak truth?
0: సత్యమునకై సర్వమును త్యాగం చేశాడు.
1: He sacrificed everything for truth.
0: తనకి అధికారంలో ఉండినటువంటి ఒక రాజ్యాన్ని కూడా త్యజించాడు.
1: హీ సాక్రిఫైస్ హిస్ కింగ్డమ్.
0: భయంకరమైనటువంటి అరణ్యములో కాలంను గడిపాడు.
1: హీ ఆల్సో ఎంటర్డ్ ఇన్ టు దట్ థిక్
0: డెన్ గడిపాడు. ఆనందంగా గడిపాడు.
1: హౌ హాస్ హి స్పెంట్ హిస్ టైమ్?
0: సత్యమును పరిపాలించేటువంటి విషయమునందే ఆనందం మనకు అభివృద్ధి అవుతుంటాడు.
1: హీ వాజ్ సో హ్యాపీ ఇన్ అబ్జర్వింగ్ స్పీకింగ్ ట్రూత్.
0: కానీ ఈనాడు రామభక్తులం అనుకుంటున్నాము.
1: But today we think that we are devotees of Rama.
0: Ramulu edi tejinchado avanni manam teesukuntunnam.
1: We are accepting those which are given up by Rama.
0: Ramulu chesinatundi panulu manam cheyatam ledhu.
1: We are not doing anything that's done by Rama.
0: Ramulu pitruvaki paripalanalo sarvasthani tyagam chesadu.
1: Rama sacrificed everything while following the command.
0: Athani yokka moodu margamulu pradhanamaitvi.
1: There are three main principles that he followed.
0: Kantham satyasya bhushanam.
1: It is the truth that is jewel to this neck.
0: Danam hastasya bhushanam.
1: It is the charity that is the jewel to the hand.
0: Srotram shastrasya bhushanam.
1: Listening to the sacred text is a precious jewel to the ear.
0: Kim prayojinam.
1: What is the use of
0: it? ఇంతకంటే మించినటువంటి అలంకారం మనకేమిటి?
1: What more, what else you want?
0: మన కంఠమునకు సత్యమే భూషణము అలంకారం.
1: It is the truth that is the real jewel.
0: మన హస్తమునకు త్యాగమే అలంకారం.
1: Our hand sacrifice is the decoration.
0: మన శ్రోత్రములకు పవిత్రమైనటువంటి శ్రవణమే అలంకారం.
1: For our ear, listening to sacred things is the proper decoration.
0: ఇంతకంటే మానవునికి అలంకారమైనటువంటి మరొక నగలు లేవు.
1: మ్యాన్ డజంట్ నీడ్ ఎనీ మోర్ ఆఫ్ ఎనీ డెకరేటివ్ థింగ్.
0: ఇవి శాశ్వతమైనటువంటివి.
1: దిస్ ఇస్ పర్మనెంట్.
0: ఇవి సత్యమైనటువంటివి. ఇవి నిత్యమైనటువంటివి.
1: దే ఆర్ ఎటర్నల్.
0: మానవత్వాన్ని తరింపజేసేటువంటివి.
1: దే విల్ రిడీమ్ అవర్ హ్యూమన్ లైఫ్.
0: దైవాన్ని వరింపజేసేటువంటివి.
1: అండ్ యు విల్ ఆల్సో అటైన్ గాడ్.
0: ఇలాంటి నిత్య సత్యమైనటువంటి యొక్క భావములను ఈనాడు మానవుడు విస్మరించాడు.
1: మ్యాన్ హాస్ ఫర్గాటన్ దీస్ ఎటర్నల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ట్రూత్.
0: ప్రతి మానవుడు కూడాను శ్రమించి పనిచేయాలి.
1: ఎవ్రీ మ్యాన్ మస్ట్ వర్క్ హార్డ్.
0: ఈనాడు భారతదేశంలో లేనిటువంటి సౌకర్యములు ఏ దేశంలో లేవు.
1: The conveniences present here in this country are not present anywhere. There is a vast land here.
0: విశాలమైనటువంటి యొక్క నదులు ఉంటున్నాయి.
1: There are rivers.
0: శాశ్వతమైనటువంటి ప్రవహించేటువంటి నదులు ఉంటున్నాయి.
1: We have got the resources, water resources.
0: కానీ మన ఆకలికి దప్పులకు తీర్చేటువంటి యొక్క కృషులు చేసేటువంటి యొక్క పెద్ద సంపద కూడా ఉంటుండాలి.
1: And we have got lot of wealth that would certainly appease our
0: hunger. ఇన్ని ఉంటుండి కూడాను ప్రాచీన కాలం నందు అన్నపూర్ణాదేవిగా పేరొందినటువంటి ఈ భారతదేశము ఈనాడు అన్నమో రామచంద్ర అనేటువంటి ఈ రోదన వినవలసి వచ్చింది.
1: భారత్ విచ్ ఇస్ కాల్డ్ అన్నపూర్ణ ద గాడెస్ ఆఫ్ ఫుడ్ టుడే ఇట్ హ్యాస్ టు క్రై ఫర్ ఫుడ్.
0: కారణం ఏమిటి?
1: వై
0: మనం నడువంచి పని చేయటం లేదు.
1: బికాజ్ వి ఆర్ నాట్ డూయింగ్ వాట్ వర్క్.
0: కావలసినంత భూములు ఉంటున్నాయి.
1: లాస్ట్
0: కృషి చేయి.
1: వర్క్ హార్డ్.
0: అది నీ ఋషితత్వాన్ని పోషిస్తుంది.
1: దట్ విల్ ఓన్లీ విల్ కీప్ అప్ యువర్ సెయింట్ హుడ్.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి యొక్క సమాజ సంక్షేమానికి తగినటువంటి ఒక కృషి మనం చేయాలి.
1: దేర్ఫోర్ వి షుడ్ రెండర్ సర్వీస్ కీపింగ్ ఇన్ వ్యూ ద వెల్ఫేర్ ఆఫ్ ద సొసైటీ.
0: ఎవరూ చేయటం లేదు.
1: నన్ ఆర్ డూయింగ్ దిస్.
0: కావాల్సింది ధనము ధనము ధనము ధనము.
1: వాట్ ఈస్ నీడెడ్ టుడే ఈస్ మనీ.
0: ఉన్న భూములు కూడా అమ్ముకొని పట్టణాల్లో పోయి చేరిపోతున్నారు చాలా మంది.
1: ద మెనీ పీపుల్ విల్ సెల్ అవుట్ దేర్ ల్యాండ్ అండ్ గో టు ద సిటీస్ అండ్ టౌన్స్.
0: పల్లెల లోపలనే ఇంకా అంతో ఇంతో భారతీయ సంస్కృతి మిగిలి ఉంటుండాలి.
1: ద కల్చర్ ఆఫ్ భారత్ ఈస్ ప్రెజెంట్ ఇన్ విలేజెస్ టు సమ్ ఎక్స్టెంట్.
0: ఆ కల్చర్ ను పోషించేటువంటి మహనీయులు ఏ నూటికొక్కరో కోటికొక్కరో కనిపిస్తారు.
1: దేర్ బి వన్ ఇన్ హండ్రెడ్ వన్ ఇన్ ఎ క్రోర్ హూ విల్ ట్రై టు కీప్ అప్ దిస్ భారత్ కల్చర్.
0: ఒక్కొక్క ప్రదేశం నందు ఒక్కొక్క కల్చర్ ను పోషిస్తూ వచ్చారు.
1: At every place it has got its own culture which has got to be sustained.
0: Kuchipudi meeku telusunu.
1: You know Kuchipudi.
0: Dani oka culture, dani oka samskruti ee naati kudano aa Kuchipudi prajalu paatistu untunnaru.
1: The culture of Kuchipudi is followed down this day.
0: Vaaru enta vidyalu unnappatikini enta sampadalu undinappatikini enni vidhamainatundi sukha santoshamulu undinappatikini culture ni maatram vadalatam ledu.
1: In spite of their plentiful prosperity and high knowledge and education they have not given up their culture.
0: Adi manavatva yokka lakshanam.
1: That is the quality of mankind.
0: ప్రాచీన కాలం నుండి భారతదేశము అన్ని దేశములకు ఆధ్యాత్మిక తత్వం పోషింపబడుతూ వచ్చింది.
1: Since ancient times, Bharat has been sustaining itself.
0: నాటి మొదలు నేటి వరకు లోకస్థమస్తా సుఖినో భవంతు అని హైందవ సాంప్రదాయాన్ని చాటుతూ వచ్చింది.
1: It has been propagating the principle that everybody should be happy in this world, then and now.
0: ఇలాంటి పరిస్థితులు యందు విదేశముల యొక్క ప్రభావము విదేశముల యొక్క సంస్కారము విదేశం యొక్క సంపర్కము చేతనే మానవత్వం అనేటువంటి పూర్తి పోతూ వస్తుండాలి.
1: బికాస్ ఆఫ్ వెస్టర్న్ ఇన్ఫ్లుయెన్సెస్ వెస్టర్న్ థాట్ అండ్ కల్చర్ వీ హావ్ రూయిన్డ్ అవర్ ఓన్ హ్యూమన్ క్వాలిటీ అండ్ నేచర్.
0: నీ యొక్క కల్చర్ నీవు ఎందుకు కాపాడుకోకూడదు?
1: వై డోంట్ యూ సేఫ్ గార్డ్ యువర్ ఓన్ కల్చర్?
0: నీ యొక్క సంస్కృతిని నీవు ఎందుకు పోషించుకోకూడదు?
1: వై డోంట్ యూ సస్టైన్ అండ్ మెయింటైన్?
0: ఈ సంస్కృతి అంటే ఏమిటో కూడా తెలియనటువంటి పరిస్థితిలో ఉంటున్నారు భారతీయులు.
1: భారతీయ స్టూడియో అనే పొజిషన్ దగ్గర
0: ఎవరు? భారతీయుడు.
1: హూ ఇస్ భారతీయ?
0: భారతదేశంలో పుట్టినటువంటి వాడు కాదు భారతీయుడు.
1: నాట్ ద వన్ హూ ఇస్ బోర్న్ ఇన్ దిస్ కంట్రీ.
0: సత్యం వద ధర్మం చర ఈ రెండింటిని ఎవడు పాలిస్తుంటాడు వాడంతా భారతీయుడే.
1: ద వన్ హూ స్పీక్స్ ట్రూత్ The one who follows the path of righteousness is a Bharatiya.
0: భారతదేశంలో పుట్టానని భారతదేశంలో పెరిగానని నేను ఒక భారతీయుడని భావిస్తున్నావు? కాదు కాదు. ఇది నాదు మాతృదేశము, ఇది నా ప్రియ మాతృభాష, ఇది నా మతమంచు. ఎదగొట్టి నుడువలేరని బతికిన పీండుంగొకండు వసుడను కనడా?
1: By merely taking birth in this holy land, By merely growing over here, you cannot claim to be a Bharatiya.
0: ఈ భారతీయ సంస్కృతిని చాటలేనటువంటి వాడు బ్రతికిన పీనుగుతో సమానమే.
1: If one cannot propagate and observe the culture of Bharat, is that
0: ఎంత గాఢమైనటువంటిది, ఎంత మధురమైనటువంటిది, ఎంత గంభీరమైనటువంటిది, ఎంత విలువైనటువంటిది.
1: How majestic it is, how wonderful it is, how sacred and majestic it is.
0: ఇంత గొప్పతరమైనటువంటి యొక్క భారతీయ సంస్కృతిని ఈనాడు పూర్తి మనం గాలికి వదిలిపెట్టాం.
1: సచ్ మైటీ కల్చర్ ఆఫ్ భారత్ ఇట్ జస్ట్ లెఫ్ట్
0: అందువల్లనే మానవుడు సర్వ సౌఖ్యం ఉండినప్పటికీ, సర్వ సదుపాయం ఉండినప్పటికీ తాను శాంతిని పొందలేకపోతున్నాడు.
1: ఇట్ ఈస్ ఫర్ దిస్ రీజన్ మ్యాన్ ఈస్ నాట్ హ్యావింగ్ ఎనీ పీస్ దో హీ హస్ ఆల్ కన్వీనియన్సెస్.
0: కానీ శాంతి లేదు.
1: బట్ హీ హస్ నో పీస్.
0: ఒకానొక సమయంలో
1: ఎట్ వన్ టైమ్
0: ఈశ్వరుడు ఒక వ్యక్తిని సృష్టించి
1: ఈశ్వర
0: నానా నీకేమి కావాలో కోరుకోమన్నాడు.
1: He said, desire whatever you want.
0: తాను కోరినవన్నీ ఇస్తానన్నాడు.
1: He said, he will grant all the boons that he asked for.
0: నాకు ఈ కనక వస్త్రాలు, సరైనటువంటి ధన కనక వస్త్రాలు అన్ని కూడా నాకు కావాలి అన్నాడు.
1: He wanted all the conveniences.
0: అడిగినవన్నీ ఇచ్చాడు.
1: He granted all the boons.
0: నీవు అనుభవించుకోమన్నాడు.
1: You enjoy yourself.
0: కానీ ప్రక్కలో పార్వతి ఉంటుండి, ఏమిటండి ఇన్ని అడిగినవన్నీ ఇస్తున్నారు బోలా శంకరుడు, ఇంక వాడు మనమన్ను కూడా తలవడే, కనుక అతనికి ఏదైనా కొన్ని కట్టుబాట్లో పెడితే మంచిది అన్నాడు.
1: పార్వతీ ది కాన్సెప్ట్ ప్రెసెంట్ బై సైడ్ ఆఫ్ శివ సెడ్, ఇట్స్ నెసెసరీ టు రెగ్యులేట్ దిస్ పర్సన్ బికాస్ హీ కెనాట్ ఎంజాయ్ ఆల్ దట్ యు గ్రాంట్.
0: వాడు కోరేటువంటిది ధనకనక వస్తు వాహనాదులు మాత్రమే, భౌతికమైనవి కోరుతున్నాడు.
1: అండ్ శివ సేస్ వాట్ ఆల్ హీ హస్ బీన్ ఎస్పైరింగ్
0: ఆర్
1: వరల్డ్లీ థింగ్స్ ఐ డోంట్ అబ్జెక్ట్.
0: కానీ జీవితానికి అవసరమైనటువంటిది, ప్రధానమైన ప్రాణ సమానమైనటువంటిది నా దగ్గరనే ఉంచుకున్నానన్నాడు.
1: హౌఎవర్ దట్ విచ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ ది వెరీ లైఫ్ ప్రిన్సిపల్ ఈజ్ విత్ మీ ఓన్లీ.
0: ఏమిటది?
1: వాట్ ఈస్ దాట్?
0: శాంతి నా దగ్గరనే పెట్టుకున్నానన్నాడు. ఈ శాంతి లేని వానికి ఎన్ని లభ్యముండి కూడాను ఏమి ప్రయోజనము?
1: That peace which is most essential is with me only. Without that, what
0: Ravanaku kavasanta dhanakanaka vasuvanalu kotalu kuda nu suvarnamto kattukunnadu.
1: Ravana has got lot of plenty and prosperity with all the mansions built of gold.
0: Santa sambuna vidu vidulu dantu sadalu vaada medalu rantu chesina danajavarunu kantakeli gruhamulasenu inta goppa siri sampadalato tulutugutunnadu.
1: He has got a lot of prosperity and plenty that all the mansions in the streets are made up of gold and precious stones.
0: Inka vidyalu chustana 64 vidyalu nerchinadu.
1: He is an expert in 64 forms of
0: బుద్ధిబలము బుద్ధిబలం చూస్తామని అంతకంటే ఇంకా మించిన వారు లేరు.
1: He is highly intelligent.
0: ఇన్ని ఉండి ఏమి ప్రయోజనము?
1: What is the use of all this?
0: ఒక్క దుర్గుణం చేతనే శాంతిని కోల్పోయాడు.
1: Because of one bad quality he lost the entire peace.
0: ఇంకా హిరణ్యకశిపుడు చూస్తామా, గొప్ప సైంటిస్ట్.
1: హిరణ్యకశిపు is a great scientist.
0: పంచభూతములను కూడాను హస్తగతం చేసుకుని ఆడుకుంటూ కూర్చున్నాడు.
1: He could control all the five elements and he could dance and play with them.
0: కేవలం చేపల వలె జలములో సంచరించడానికి ప్రయత్నించాడు.
1: హీ మేడ్ ఎన్ ఎఫర్ట్ టు స్విమ్ ఇన్ వాటర్ లైక్ ఎ ఫిష్.
0: రెక్కలు లేని పక్షి వలె ఆకాశంలో సంచరించాడు.
1: హీ వాంటెడ్ టు ఫ్లై లైక్ ఎ బర్డ్ ఇన్ ద స్కై.
0: అన్ని తాను చేయలేనటువంటి పనులు ఒక్కటి కూడా కనిపించలేదు.
1: నథింగ్ దట్ హీ కుడ్ నాట్
0: అచీవ్. ఇన్ని ఉండి ఏమి ప్రయోజనం?
1: వాట్ ఇస్ ది యూజ్ విత్ ఆల్?
0: ద్వేషము అనేటువంటిది ఒక పెద్ద రోగం ఉండటం చేతనే తాను సర్వమును కోల్పోయాడు.
1: బికాస్ ఆఫ్ ది డెడ్లీ డిసీజ్ ఆఫ్ హేట్రెడ్ హీ హస్ రూయిన్డ్ హింసెల్ఫ్.
0: దుర్యోధనుడు,
1: దుర్యోధన
0: ఆహా ఎంత రాజనీతి తెలిసినటువంటి వాడు.
1: హీ నోస్ ఆల్ పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్.
0: సర్వ విధమైనటువంటి శక్తులంతా ఉంటున్నాయి.
1: హీస్ గాట్ ఆల్ కెపాసిటీస్.
0: ఎన్ని ఉండి ఏమి ప్రయోజనం?
1: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ ఆల్?
0: అసూయ అనేటువంటి దుర్గుణం అతనిలో ఉండటం చేతనే సర్వము అతపత్రమైపోయాడు.
1: బికాస్ ఆఫ్ ది జెలసీ హీ హస్ రూయిన్డ్ హింసెల్ఫ్.
0: కనుకనే దుర్గుణములు అనేటువంటిది మనలో హృదయంలో ప్రవేశించకుండా చేసుకోవాలి.
1: సో వీ షుడ్ సీ దట్ దేర్ వుడ్ బి నో బ్యాడ్ క్వాలిటీస్ ఇన్ అవర్ హార్ట్.
0: ఆ దుర్గుణములు మనలో ప్రవేశించిన ఇంకా అన్ని విధములు కూడా మనము దుర్మార్గంలో ప్రవేశపెడుతుంది.
1: వెన్ వన్స్ ది బ్యాడ్ క్వాలిటీస్ ఆర్ దేర్ విల్ ప్రొసీడ్ అలాంగ్ ద రాంగ్ పాత్.
0: ఈనాడు విజయదశమి.
1: టుడే ఈజ్ విజయదశమి.
0: అనగా పరాశక్తి రాక్షసులను సంహరించి ఈనాడు పరిపూర్ణమైనటువంటి యొక్క శాంతిని దేశానికి అందించినటువంటి దినం.
1: ఇట్ ఇస్ ది డే విన్ పరాశక్తి కిల్డ్ ఆల్ ద డెమన్స్ అండ్ ఎన్ష్యూర్డ్ ద సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ ది ఎంటైర్ మ్యాన్కైండ్.
0: దుర్గా సరస్వతి లక్ష్మి అన్నారు.
1: We speak of Durga, Saraswati, Lakshmi.
0: Durga అనగా ఎవరు?
1: Who is Durga?
0: ఎక్కడ ఈ దుర్గం ఉంటుందది?
1: Where is she?
0: మన హృదయమే దుర్గం.
1: Our heart is Durga.
0: ఆ దివ్యమైనటువంటి శక్తియే ఈ యొక్క దుర్గాదేవి.
1: That the divine power is Durga.
0: అక్కడ నుంచి వస్తుందది వాక్.
1: Out of that comes the speech faculty.
0: ఆ వాక్కే సరస్వతి.
1: That the very word is Saraswati.
0: ఈ హృదయాన్ని వాక్కును ఆధారం చేసుకుని చేతులతో కర్మలు ఆచరిస్తూ ఉంటుండాలి.
1: With the heart and the speech faculty we work with our hands.
0: ఇది ఏ లక్ష్మి.
1: దిస్ హ్యాండ్ సిగ్నిఫైస్ లక్ష్మి.
0: కనుక లక్ష్మి దుర్గా సరస్వతులు ఎక్కడ ఉంటున్నారు?
1: లక్ష్మి దుర్గా సరస్వతి వేర్ ఆర్ దే?
0: అందరూ మన యందే ఉంటున్నారు.
1: దే ఆర్ విదిన్.
0: నీవే దుర్గా, నీవే లక్ష్మి, నీవే సరస్వతి.
1: యు ఆర్ దుర్గా, యు ఆర్ లక్ష్మి, యు ఆర్ సరస్వతి.
0: అన్ని నీలోనే ఉంచుకుని ఎక్కడనో బయట వెతుకుతానికి పోవటం, ఇది ఎంత వెర్రితనం.
1: All are within you. How foolish you are that you are in search of these things in the outside world.
0: గాయత్రీ అంటుకొను ఓం భూర్భువస్వః భూర్భువస్వః. ఈ మూడు కూడా ముల్లోకములు మన హృదయమునందే ఉంటున్నవి.
1: That is the declaration of Gayatri Mantra, that all the three worlds are within your heart.
0: ఈ మూడు లోకములు కూడాను మన స్వరూపమే ధరించింది.
1: All the three have taken your own form.
0: దేహము ఒక లోకము. దేహం ఒక లోకము.
1: బాడీ ఈజ్ వన్ వర్ల్డ్.
0: మనస్సు ఒక లోకము.
1: మైండ్ అనదర్.
0: ఆత్మ ఒక లోకము.
1: ఆత్మ
0: భూర్భువస్వః. భూలోకం అనగా దేహమే.
1: భూలోక ఇస్ ద బాడీ.
0: కనుక ఇది ప్రకృతి అంటున్నారు, దేహం కూడాను ప్రకృతి అంటున్నాము.
1: అండ్ వీ సే నేచర్ ప్రకృతి అవుట్.
0: ఈ ప్రకృతిలో ఏ పంచభూతములు ఉంటున్నాయో దేహంలో కూడాను అదే పంచభూతములు ఉంటుంది.
1: ఫైవ్ ఎలిమెంట్స్ ప్రెసెంట్ ఇన్ అవుట్ సైడ్ నేచర్ ఆర్ ఇన్ యువర్ బాడీ ఆల్సో.
0: కనుకనే మన దేహమే భూలోకము.
1: దేర్ఫర్ అవర్ బాడీ స్టాండ్స్ ఫర్ భూలోక.
0: మన మనస్సే భూవర్లోకము.
1: అవర్ మైండ్ ఇస్ భూవర్లోక.
0: మన ఆత్మనే సువర్లోకము.
1: ద స్పిరిట్ ఇస్ సువర్లోక.
0: ఈ మూడు లోకములు కూడాను ముమ్మూర్తిగా స్వరూపించినటువంటి వాడు మానవుడు.
1: ఆల్ ది త్రీ ది ట్రినిటీ ఆర్ ప్రెసెంట్ ఇన్ మ్యాన్ కైండ్.
0: ఈ సర్వశక్తులు కూడాను ఉండినప్పటికీ మానవుడు శక్తిహీనుడిగా జీవిస్తున్నాడు.
1: దో హీ సో స్ట్రాంగ్ బట్ హీ బిహేవ్స్ యాజ్ ఇఫ్ హీ
0: తరుచుకుంటే సాధించలేనిటువంటిది ఒక్కటి కూడా లోకంలో లేదు.
1: ఇఫ్ యు రియల్లీ డిటర్మిన్ దేర్ ఇస్ నథింగ్ దట్ యు కెనాట్ అచీవ్ ఇన్ దిస్ వరల్డ్.
0: చూచారా సైంటిస్టు.
1: You have seen the science.
0: లక్షల మైలు అంతరిక్షయానాన్ని వెళ్లిపోతున్నారు.
1: దే కెన్ ట్రావెల్ టు ది స్పేస్ లక్స్ అండ్ లక్స్ ఆఫ్ మైల్స్.
0: కానీ
1: బట్
0: అర్ధ ఇంచి హృదయాంతరాళానికి పోవటం లేదు.
1: బట్ హాఫ్ ఎన్ ఇంచ్ దే కెనాట్ ట్రావెల్ విత్ ఇన్.
0: బయటికి తిరుగుతున్నారే కానీ లోపల ప్రవేశించడం లేదు.
1: దే మూవ్ అవుట్ సైడ్ బట్ దే డోంట్ గో ఇన్.
0: శాంతి లోపలదే కానీ బయటది కాదు.
1: పీస్ ఈజ్ ఇన్ సైడ్ నాట్ అవుట్ సైడ్.
0: బయటంతా అశాంతి అశాంతి అశాంతి.
1: అవుట్ సైడ్ ఫుల్ ఆఫ్ రెస్ట్లెస్నెస్.
0: శాంతి మనలో ఉంటుండాలి.
1: పీస్ ఈజ్ విత్ ఇన్ అస్.
0: కనుకనే మనం లోదృష్టిని మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ డెవలప్ దిస్ ఇన్వర్డ్ పాత్.
0: ఎప్పుడే మనకు శాంతి లభ్యమవుతుంది.
1: దెన్ ఓన్లీ విల్ అక్వైర్ పీస్.
0: మానవ జన్మ ఎత్తినందుకు సార్థకం అవుతుంది.
1: అవర్ లైఫ్ వుడ్ బి రిడీమ్డ్ ఫర్ దట్ మ్యాటర్.
0: ఇలాంటి సార్థకతను గావించుకునే నిమిత్తమే మానవత్వము మనకు ప్రాప్తించిందని విశ్వసించాలి.
1: ది హ్యూమన్ లైఫ్ ఇస్ గిఫ్టెడ్ టు రియలైజ్ ద గోల్ అండ్ ఆబ్జెక్టివ్.
0: ఎంత కాలమైనా బాహ్యమైనటువంటి పూజలతో, బాహ్యమైన వ్రతములతో, బాహ్యమైన తపస్సులతో ఇది ఏమాత్రం కూడా మనం సాధించలేము.
1: విత్ ఆల్ ది ఎక్స్టర్నల్ ఫార్మ్స్ ఆఫ్ రిచువల్స్ అండ్ వర్షిప్ యూ కెన్ నెవర్ అటైన్ రీచ్ ద గోల్.
0: మనము దానిని అనుభవించాలి.
1: వెట్ ఎక్స్పీరియన్స్.
0: అనుభవించి ఆనందించాలి.
1: విత్ ఎక్స్పీరియన్స్ అండ్ బి బ్లిస్ఫుల్.
0: ఆనందం తిరిగి 10 మందికి పంచిపెట్టాలి.
1: అండ్ దిస్ బ్లిస్ఫుల్ స్టేట్ యు హావ్ గాట్ టు షేర్ విత్ అదర్స్.
0: ప్రతి మానవుడు కూడాను ప్రతి విషయం కూడాను చెప్పిన దాన్ని ఆచరణలో పెట్టాలి.
1: ఎవ్రీ వన్ షుడ్ కండక్ట్ అకార్డింగ్ టు ద టీచింగ్.
0: ఈ ఆచరణలో పెట్టకుండా పోయినప్పుడు ఎన్ని చదివి మన ప్రయోజనమేమిటి?
1: వెన్ యూ డోంట్ ప్రాక్టీస్ వాట్ ఇస్ ద ఫన్ ఆఫ్ మీ
0: ఎంత గొప్ప విద్యావంతుడై ప్రయోజనమేమిటి?
1: వాట్ ఇస్ ద ఫన్ ఆఫ్ బీయింగ్ ఎడ్యుకేటెడ్.
0: కనుక అంధకారం వెళ్ళ హతమారునే చూడ వస్తుందో దీపపు వార్త వలన.
1: విల్ ఆల్ ద డార్క్నెస్ బి డిస్పెల్డ్ బై ది అనౌన్స్మెంట్ ఆఫ్ లైట్ ఆన్ ఎర్త్.
0: రోగ పీడితుని బల్ రోగము తీరున ఔషధ మహిమము అంత విన్న.
1: విల్ ఆల్ ది డిసీజ్ బి క్యూర్డ్ బై లిసనింగ్ టు ద నేమ్ ఆఫ్ ద మెడిసిన్.
0: నిరుపేదవాని పేదరికము పోవున విత్త ప్రభావము విన్న ఎంత.
1: విల్ ద పావర్టీ బి టేకెన్ అవుట్ బై లిసనింగ్ టు ది
0: ఆగున్న మానవుని ఆకలి తీరున పంచభక్షంబుల పాకము విన.
1: విల్ ఎవర్ ద హంగ్రీ మ్యాన్ ద హంగర్ వుడ్ బి
0: బీట్ ప్రయోజనం ఏమాత్రము లేదు.
1: సో నథింగ్ ఆఫ్ దట్ సార్ట్.
0: చెయ్యాలి.
1: వన్ హ్యాస్ టు డూ.
0: తట్టలో ఉన్నటువంటి పదార్థము ఆకలి తీరాలంటే పొట్టలో చేరడానికి నోటికి చేతికి పని పెట్టాలి.
1: బట్ ద ఫుడ్ దట్ ఈస్ సర్వ్డ్ ఆన్ ద ప్లేట్ వన్ మస్ట్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు కలెక్ట్ ద ఫుడ్ అండ్ ఈట్.
0: చేతితో పని చేయాలి.
1: యూ మస్ట్ వర్క్ విత్ యువర్
0: హ్యాండ్స్. అనుభవించాలి.
1: అండ్ దెన్ యూ మస్ట్ ఎక్స్పీరియన్స్.
0: తెలుగులో కూడా చెప్తుంటారు చాలా మంది.
1: ఇన్ తెలుగు ఆల్సో ఇట్ సెడ్
0: రెక్కలాడితే డొక్కలాడతాయని.
1: అన్లెస్ యూ వర్క్ హార్డ్ యూ కెనాట్
0: ఫీడ్ యువర్ సెల్ఫ్. మనం పని చేయకుండా మాత్రం ఆహారం తినాలంటే ఎట్లా నీకు సాధ్యమవుతుంది? అది నీకు అధికారం లేదే.
1: వితౌట్ వర్కింగ్ హార్డ్ హౌ కెన్ యూ లీడ్ యువర్ లైఫ్.
0: పని చేయి,
1: వర్క్ వెల్,
0: అప్పుడే నీవు తగినటువంటి యొక్క తినడానికి కూడా ఒక అధికారం వస్తుంది.
1: దెన్ యూ విల్ హావ్ ఎవ్రీ రైట్ టు ఈట్.
0: కండలు అరిగేటట్టుగా నీవు పనిచేస్తే పండ్లు అరిగేటట్టుగా నీవు తినవచ్చు.
1: ఇఫ్ యుల్ వర్క్ హార్డ్ విత్ ఆల్ ద మజిల్ పవర్ యూ కెన్ ఆల్సో ఈట్ వెల్.
0: కానీ ఇప్పుడు ఏ మాత్రము కండలు అదరటం లేదు, కదరటం లేదు.
1: టుడే వీ డోంట్ వర్క్.
0: పండ్లు మాత్రం ఎప్పుడు కూడా కదులుతూనే ఉంటున్నాయి.
1: దేర్ఫోర్ అవర్ టీత్ ఆర్ నాట్ దట్ స్ట్రాంగ్.
0: దీనిని రామాయణం లోపల కబందుడు అని పేరు పెట్టారు.
1: దిస్ Nature is stated, symbolized by name of Kabandha in Ramayana.
0: Kabandhuniki tala ekkada untundadi?
1: Where is the head of Kabandha?
0: Bhujamula paina ledu. కడుపు పైన ఉంటుండాలి తల.
1: ది హెడ్ ఈస్ నాట్ ఆన్ ద షోల్డర్, ఇట్స్
0: ఆన్ ద స్టమక్. అనగా అంతరార్థం ఏమిటి?
1: వాట్ ఇస్ ది ఇన్నర్ మీనింగ్?
0: నిరంతరము సర్వకాల సర్వావస్థలు ఎందుకును ఈ తల కడుపును మాత్రమే చింతిస్తుండాలి అని నిరూపిస్తూ వచ్చాడు. కడుపు కాదు మనకు ప్రధానము.
1: ఇట్స్ నాట్ ది స్టమక్ దట్స్ ఇంపార్టెంట్.
0: మన యొక్క హృదయం చాలా పవిత్రం చేసుకోవాలి.
1: వీ షుడ్ మేక్ అవర్ హార్ట్స్
0: మన తలలో ఉన్నటువంటి జ్ఞానాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: షుడ్ డెవలప్ ద విజ్డమ్ ఇన్ అవర్ హెడ్.
0: అది ఏ జ్ఞానాదేవతు కైవల్యం.
1: దట్ విజ్డమ్ టేక్ గివ్స్ యు ఆల్ ద లిబరేషన్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీరు అనేక విద్యలు నేర్చుతున్నారు.
1: యు స్టడీ,
0: గొప్ప డిగ్రీలు పొందుతున్నారు.
1: యు ఆల్సో గెట్ డిగ్రీ,
0: ఉద్యోగాల కోసం చేస్తున్నారు.
1: యు ఆల్సో డూ జాబ్,
0: ఇంకా విదేశాలకు వెళుతున్నారు.
1: యు గో అబ్రాడ్.
0: కానీ ఇవన్నీ దేని లక్ష్యంతో మీరు చేస్తున్నారు?
1: వాట్ ఫార్ యు డూ దీస్ థింగ్స్?
0: మానసిక శాంతి కావాలి.
1: ఇట్స్ ఓన్లీ ఫార్
0: మానసిక శాంతి లేనటువంటి యొక్క ఎంత ధనమును సంపాదించి ప్రయోజనం ఏమిటి?
1: వితౌట్ ది మెంటల్ పీస్ వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ ఆల్ ద మనీ దట్ యు ఎర్న్?
0: ఇది ప్రయోజనం లేదు. భూమిలో కూడా కావలసినంత మట్టి ఉంటుంది.
1: ఇట్ ఈస్ యూస్లెస్. దేర్ ఇస్ లాట్ ఆఫ్
0: నీ ధనం అంతా కూడా బ్యాంకు లో పెట్టవచ్చు.
1: యూ కెన్ డిపాజిట్ ఆల్ ద మనీ దేర్ ఇన్ ద బ్యాంక్.
0: కానీ కట్టగడపక నీకు దక్కేది ఏమీ లేదు.
1: అల్టిమేట్లీ డోంట్ గెట్ ఎనీథింగ్.
0: సత్యాన్ని చక్కగా గుర్తించాలి.
1: నో ద ట్రూత్ వెల్.
0: వచ్చే సమయంలో ఇంత బట్టైనా చుట్టుకుని రారు.
1: యూ డోంట్ బ్రింగ్ పీస్ ఆఫ్ క్లాత్ ఎట్ ద టైమ్ ఆఫ్ బర్త్.
0: పోయే సమయంలో ఎక్కడ పోతున్నామని అడ్రస్ అయినా ఇచ్చిపోరు.
1: యాజ్ యూ డై యూ డోంట్ లీవ్ యువర్ అడ్రస్ బిహైండ్.
0: పోయే ప్రతి మానవుడు కూడా పిటికడి మట్టి అయినా తీసుకుని పోతుంటే మన భారతదేశంలో మట్టి కూడా రేషన్ వచ్చిండేటువంటిది.
1: ఇఫ్ దీస్ పీపుల్ దట్ డై ఇఫ్ దే ఆర్ ఏబుల్ టు క్యారీ ద ఫిస్ట్ఫుల్ ఆఫ్ సాండ్ స్టాండ్ హియర్ ఇన్ భారత్,
0: ఏది మన వెంట రాదు.
1: నథింగ్ విల్ ఫాలో అస్.
0: ఒక దివ్యమైనటువంటి మంచి చెడ్డలే మన వెంట వస్తాయి.
1: ఇట్స్ ఓన్లీ గుడ్ అండ్ బ్యాడ్ దట్ విల్ ఫాలో.
0: కనుకనే మంచి చేసి మంచి చూచి మంచి తలచి మంచిని అనుభవించాలి.
1: దేర్ఫోర్ డూ గుడ్ సీ గుడ్ అండ్ ఎక్స్పీరియన్స్ ఎవ్రీథింగ్ దట్ ఇస్ గుడ్.
0: ఇది ఏ విద్యార్థి రాడు గుర్తించవలసినటువంటిది.
1: దిస్ ఇస్ ది థింగ్ దట్ హస్ టు బి రికగ్నైజ్డ్.
0: ఈ బుక్కిష్ నాలెడ్జ్ వల్ల మనకు ఏమాత్రం కూడా ప్రయోజనం లేదు.
1: దేర్ ఇస్ నో యూజ్ ఆఫ్ మీ ఆర్ బుక్కిష్ నాలెడ్జ్.
0: ఎంతమంది చదివారు?
1: దర్ ఆర్ మెనీ పీపుల్.
0: ఎంతమంది గొప్ప గొప్ప పండితులు అయ్యారు?
1: దర్ ఆర్ మెనీ స్కాలర్స్ టు.
0: ఓ గొప్ప పేర్లు కూడా బిరుదులు కూడా పొందారు.
1: దే హావ్ మెనీ టైటిల్స్.
0: కానీ ఎన్ని వచ్చి ప్రయోజనం ఏంటి?
1: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ ఆల్?
0: అరిస్టాటల్ గొప్ప సైంటిస్ట్.
1: Aristotle is a great scientist.
0: ఇంకా గొప్ప గొప్ప కూడాను ఈ యొక్క నోబెల్ ప్రైజ్ తీసుకున్నారు.
1: There are many people Nobel laureates.
0: కానీ ఎవ్వరు కూడాను ఏమీ తీసుకుని పోలేదు.
1: Nothing they could carry.
0: ప్రతి మానవుని ఎందుకు కూడాను ఉన్నటువంటిది దివ్య భావం ఒక్కటే.
1: The divine feeling is present in every man.
0: న్యూటన్.
1: న్యూటన్.
0: మీకు తెలుసును భూమికి ఆకర్షణ శక్తి ఉందని తాను కనిపెట్టాడు.
1: ఇస్ న్యూటన్ హూ డిస్కవర్డ్ గ్రావిటేషన్.
0: అతను గొప్ప సైంటిస్ట్.
1: ఇస్ అ గ్రేట్ సైంటిస్ట్.
0: కట్టపటి ఏమైపోయాడు?
1: వాట్ హ్యాపెన్?
0: తల చెడిపోయింది.
1: హీ టర్న్ మ్యాడ్.
0: 9 సంవత్సరములు మెంటల్ హాస్పిటల్ లో ఉండి అక్కడే మరణించాడు.
1: 9 ఇయర్స్ హీ వాజ్ ఇన్ ది మెంటల్ హాస్పిటల్ వేర్ హీ డైడ్.
0: ఇంత చదువులు చదివి ఏమి ప్రయోజనం?
1: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ ఆల్ నాలెడ్జ్?
0: చదువులన్నీ చదివి చాలా వివేకి మగిడి తన్నెరుగడు మందమతుడు.
1: విత్ ఆల్ లర్నింగ్ ఇన్ ద నాలెడ్జ్ ఎ ఫూలిష్ మ్యాన్ డస్ నాట్ నో హిజ్ ఓన్ ట్రూ సెల్ఫ్.
0: ఎంత చదువు చదివి ఏ నీతి ఉన్నను హీనుని గుణం బుమానలేడు.
1: విత్ ఆల్ ద నాలెడ్జ్ ఇన్ ద పొజిషన్స్ ఎ మీన్ మ్యాన్ విల్ నెవర్ గివ్ అప్ హిజ్
0: తరచి చదువు చదువ తక్క వాదమే కాని పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేడు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ హిజ్ నాలెడ్జ్ విల్ టేక్ హిమ్ టు ఆర్గ్యుమెంటేషన్ బట్ నాట్ ది టోటల్ నాలెడ్జ్.
0: చదువు చదువు చదివి చదువు చదువు చదివి చావంగ నేటికి.
1: విత్ ఆల్ ద నాలెడ్జ్ ఇన్ ది స్టడీ వై షుడ్ యు డై ఆఫ్టర్ ఆల్.
0: చావు లేని చదువు చదువవలయు. చావు లేని చదువు చదువవలయు.
1: వి హావ్ టు స్టడీ సో యాజ్ టు బి ఇమ్మోర్టల్.
0: ఆ చావు లేని చదువు ఒక్కటే భగవత్ నామమే.
1: దిస్ ఇమ్మోర్టల్ నాలెడ్జ్ ఇస్ నథింగ్ బట్ గాడ్స్ నేమ్.
0: అట్టి నామాన్ని నీవు అడవులు ఎందున్నా ఆకాశమునున్నా పట్టణమునున్నా పల్లెనున్నా ఎచ్చటున్నా కూడా నామస్మరణ తప్పకుండా ఉండాలి.
1: యూ షుడ్ చాంట్ గాడ్స్ నేమ్. యూ మే బి ఇన్ ద ఫారెస్ట్ ఆర్ ఇన్ ఎ విలేజ్ ఆర్ ఎ టౌన్ ఆర్ ఇన్ ద స్కై ఆర్ ఆన్ ఎర్త్ ఎనీవేర్ యూ షుడ్ సింగ్ హిస్ గ్లోరీ.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీరు ఈనాడు నేర్చుకోవాల్సినటువంటిది మన ప్రధానమైనటువంటి యొక్క శాస్త్రము బోధించినటువంటిది భగవత్ చింతనే.
1: ద మెయిన్ టీచింగ్ ఆఫ్ ఆల్ అవర్ సీక్రెట్ టెక్స్ట్ ఈజ్
0: అట్టి చింతన చేత
1: థింకింగ్ ఆఫ్ గాడ్.
0: మన చింతలన్నీ కూడా దూరం చేసుకోవాలి.
1: బై థింకింగ్ ఆఫ్ గాడ్ ద రెస్ట్ ఆఫ్ ద థాట్స్ విల్ గో.
0: దానికంటే మించినటువంటి ఔషధం మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నో అదర్ మెడిసిన్ మోర్ పవర్ఫుల్ దాన్ దిస్.
0: మొట్టమొదటనే చెప్పాను, అసూయ,
1: జెలసీ,
0: ఒకరికి ఉన్నదని చూచి మనం అసూయ పడకూడదు.
1: We should not be jealous of
0: ఒకరి పదవిని చూచి మనం అసూయ పడకూడదు.
1: We should not be jealous of the people in
0: చూచి అసూయ పడకూడదు.
1: We should not be jealous of those
0: కీర్తి మర్యాదను చూచి అసూయ పడకూడదు.
1: We should not be jealous of those.
0: అసూయ అనేటువంటిది ఒక తీరని రోగము.
1: This jealousy is an incurable disease.
0: దేహానికి క్యాన్సర్ ఎట్టను మనసుకు అసూయ అట్టే రోగమే.
1: Just as a cancer is an incurable disease to this body, so also jealousy.
0: కనుక ఈ అసూయ అనేటువంటి రోగమును క్యాన్సర్ అనేటువంటి రోగమును ఎట్ట వస్తుంది ఎట్ట పోతుంది అని ఎవరికి తెలియదు.
1: నో వన్ ఎవర్ ఇన్వెస్టిగేట్స్, నో వన్ ఎవర్ నోస్ ద రీజన్ బిహైండ్ ది క్యాన్సర్.
0: దైవానుగ్రహాన్ని సాధించుకున్నటువంటి వాడు క్యాన్సర్ క్యాన్సల్ చేసుకుంటాడు.
1: The recipient of the divine grace can even cancel the cancer.
0: దైవానుగ్రహం కలిగినటువంటి వాడికి ఈ అసూయ అనేటువంటి అంతర్ధానమైపోతుంది.
1: The one who earns divine grace naturally, jealousy.
0: దైవ ప్రేమ చేత తప్ప ఈ రెండు రోగములు నివారణ మరొక ఔషధంతో కావు.
1: Only through prayer you can cure all these diseases, not by other medicines.
0: కనుక దైవ ప్రేమను సంపాదించుకోవడానికి తగినటువంటి యొక్క పవిత్రమైన మార్గాన్ని మనం వెతకాలి.
1: Therefore we should tread along the sacred path.
0: అది సర్వదా సర్వకాలేషు సర్వత్రా హరిచింతనం.
1: We should think of God at all periods in all times.
0: భజన బినా సుఖ శాంతి నహి.

0: Sai Ram, dear listeners, one of the key messages from the sacred text Bhagavad Gita is that we have the right only to perform action, but not to the results, for they are in God's hands. In today's discourse, Baba focuses on this important life lesson. He urges us to perform our duties and not to expect anything in return. Let us now listen to the divine discourse by Bhagwan Baba delivered on the 25th of December 1999 in Prashanti Nilayam during the Christmas celebrations.
1: జన్మచేత జనులు పరిశుద్ధ హృదయులై జన్మచేత జనులు పరిశుద్ధ హృదయులే పాడు చేయుచుండే పరిసరములు అంతరాత్మ బోధ అంతరాత్మ బోధ ఆలకించుడు మీరు అంతరాత్మ బోధ ఆలకించుడు మీరు సమత మమత మనుజ హక్కు కాదే సమత

0: By birth, human beings are sacred-hearted. But it is only the circumstances and environment that will rob the sanctity behind. Listen to the inner voice. The equanimity and the love are the rights of the human society.
1: Prema Swarupular.
0: Embodiments of love.
1: Janminchagane Manavuni Hrudayamu Nirmalanga Nischalanga Nisvarthanga Nivasistu Untadi.
0: The time of birth, every human being has got pure, steady, selfless heart.
1: Kamakramena Parisaramala Yokka Vatavaranamu Snehitulu Yokka Sambandhamu Ityadi Gunamuna Cheta Tana Yokka Sausalyamu Nasanam Chesukuntunnadu Manavudu.
0: As time passes by, the environment, the company make him lose his character.
1: Yetti Doshamunu Leka Yetti Apacharamunu Leka Yetti Vanchalu Leka Niswarthamga Undinatvanti Yokka Manavudu Hrudayamunu Paadu Chesukuntunnadu Ee Sambandha Sambandhamu Cheta.
0: In fact, that original pristine pure heart, which has no defect, mistake, no desires or selfishness either, is completely spoiled by every human being.
1: Manavudu chedipovutakkani Bhagupadukkani ee parisaram yokka pramanamu snehitulu yokka pradanamu ee manavatvanni nirmoolam gaavistundadi.
0: It's only the effect of the environment, the company, that is responsible for the total loss of the human quality.
1: Idi oka paper.
0: This is a paper.
1: Idi chaala nirmalanga nischalanga untundadi.
0: It's quite steady and pure.
1: Etti durgandhamu kani etti chedulu kani ee paper lo ledu.
0: There's nothing bad nor foul smell there.
1: Kani ide paper nandu ఇది కెమక్రమేణా మనం ఉపయోగించి పారవేసినప్పుడు ఇది మున్సిపల్ దిబ్బకు పోయి చేరుతుంది.
0: As we make use of this paper and throw it into the dust bin, it goes to the municipal.
1: క్రమక్రమేణా ఇది మిఠాయి అంగడికి చేరుతుంది.
0: Later it will go to the shop where sweets are sold.
1: ఇందులో కొన్ని పకోడాలు పొట్టం కట్టి ఇది అమ్మినప్పుడు క్రమక్రమేణా ఈ ఏ దోషము లేక ఏ దుర్గంధము లేనటువంటి ఈ పేపరు పకోడాల వాసనగా పొందుతుంది.
0: Later, as this same paper is used to pack pakoda, it will have the smell there.
1: ఇదే పేపరు ఒక డ్రై ఫిష్ వాడి దగ్గరికి పోయి చేరితే దాంట్లో డ్రై ఫిష్ అంత పొట్టం కట్టి ఈ డ్రై ఫిష్ వాసన ఈ పేపర్కు చెందుతుంది.
0: In fact, the same paper is used to pack dry fish. It will have the smell of the dry fish.
1: ఇదే పేపరు పరిమళంతో కూడినటువంటి యొక్క పుష్పములు చేరి పొట్టం కట్టినప్పుడు ఆ యొక్క సుగంధమైనటువంటి యొక్క వాసన మానవునికి వెదజల్లుతుంది.
0: ఇది సేమ్ పేపర్ యూజ్ టు ప్యాక్ ది ఫ్రాగ్రెంట్ ఫ్లవర్స్ ద పేపర్ విల్ హ్యావ్ దట్ ఫ్రాగ్రెన్స్.
1: కనుక ఈ మంచి వాసనకు చెడ్డ వాసనకు ఈ పేపర్ ఆ కారణం.
0: ఇజ్ ఇట్ ద పేపర్ దట్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద గుడ్ ఆర్ బ్యాడ్ స్మెల్?
1: కాదు కాదు.
0: నో,
1: ఈ పేపరు ఎట్టి సంబంధాన్ని పురస్కరించుకుని చేర్చుకున్నదో దాని సంబంధమే ఈ పేపర్కు చెందిపోతుండాలి.
0: ఇట్ ఈస్ ఓన్లీ అసోసియేషన్ దట్ మేడ్ దిస్ పేపర్ స్మెల్.
1: దీనిని పురస్కరించుకుని టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షెల్ టెల్ యూ వాట్ యు ఆర్ అన్నారు.
0: బేసింగ్ ఆన్ దిస్ ఇట్ ఇస్ సెడ్, టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షెల్ టెల్ యూ వాట్ యు ఆర్.
1: ఎట్టి వారి సంఘంతో మనం కూడుతుంటామో, ఎట్టి పదార్థముల యొక్క స్నేహంతో మనం చేరుతుంటామో, దాని యొక్క ప్రభావము మానవుని యందు ప్రవేశిస్తుంది.
0: యాజ్ ఇస్ ద కంపెనీ దట్ యు జాయిన్, నేచురల్లీ యు క్యారీ ది ఎఫెక్ట్.
1: కనుక మానవుడు మంచి సంబంధం,
0: ద గుడ్ ఆర్ బ్యాడ్ స్మెల్?
1: కాదు కాదు.
0: నో,
1: ఈ పేపరు ఎట్టి సంబంధాన్ని పురస్కరించుకుని చేర్చుకున్నదో దాని సంబంధమే ఈ పేపర్కు చెందిపోతుండాలి.
0: ఇట్ ఈస్ ఓన్లీ అసోసియేషన్.

0: కనుక మానవుడు మంచి సంబంధాన్ని, మంచి సంపర్కాన్ని, మంచి పదార్థములను ఆశించాలి.
1: Therefore, man should always look forward to the good material and good company.
0: ఇలాంటి కంపెనీలు చేరినప్పుడే మానవుడు ఉన్నత స్థాయి పొందుతాడు.
1: As you join the good company, you reach exalted heights.
0: కనుక ఈనాటి మానవుడు పరసంకల్పము చేత, సంపర్కము చేత చెడిపోవటము, బాగుపట్టము జరుగుతూ ఉంటుంది.
1: Therefore, the good and bad depends upon the company you join.
0: లోకములో అందరూ జన్మంతో చాలా మంచివారే.
1: In fact, in this world by birth, all are good.
0: కానీ ఈ స్నేహము చేతనే మానవుని యొక్క జీవితమును నాశనం చేసుకుంటున్నాడు మానవుడు.
1: It is the bad company friendship that ruins your life.
0: మంచి చెడ్డలు అనేటువంటి ఏమాత్రమూ విచారించరు.
1: He is not bothered of the good and bad either.
0: కానీ విచారించి స్నేహం చేయటము చాలా ఉత్తమం.
1: It's essential to inquire and make friendship.
0: కనుకనే వేదాంతం నందు సత్సంగతే నిస్సంగత్వం, నిస్సంగతే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి.
1: Therefore it is said, it is this good company that makes you develop the sense of detachment, the steadiness, and finally
0: మన సర్వేంద్రియములు కూడాను మన హస్తగతం కావాలనుకున్నప్పుడు సత్సంగమును చేరాలి.
1: In fact, if you want to have hold on everything,
0: sat anaga
1: yevu, join good company. What is sat?
0: Ade sat chit anand, sat anaga permanent,
1: shashvatam, sat that which is permanent.
0: Anaga edi shashvatam ee jagattulo?
1: What is permanent in this world?
0: Anniyu ashashvatam le,
1: all are ephemeral, fleeting.
0: Oka daivattam maatrame shashvatam.
1: God is permanent.
0: కనుక అట్టి శాశ్వతమైనటువంటి యొక్క దైవ సంబంధాన్ని మనం కల్పించుకున్నప్పుడే మన భావములు శాశ్వతమైనటువంటివిగా, ఉత్తమమైనటువంటివిగా, ఆదర్శవంతమైనటువంటివిగా, అమృతమైనటువంటివిగా, అమరత్వమైనటువంటివిగా మనకు గోచరిస్తాయి.
1: Therefore, when you have association with permanent divinity, you will have permanent ideas, immortal ideas, noble ideas, and that which is everything ideal.
0: కనుక మొట్టమొదట మనము సంఘదోషం చేత మనం చెడిపోతున్నాం అనేటువంటి సత్యాన్ని మీరు గుర్తించడం అత్యవసరం.
1: ఇట్స్ మోస్ట్ ఎసెన్షియల్ టు నో దట్ ద రూట్ ఫర్ ద కాజ్ ఫర్ ద రూయిన్ ఇస్ ద బ్యాడ్ కంపెనీ.
0: మానవుడు పుడుతున్నాడు,
1: మ్యాన్ ఇస్ బోర్న్,
0: అనేక విధమైనటువంటి సంబంధ బాంధవ్యాలను కల్పించుకుంటున్నాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ రిలేషన్షిప్స్ ఆర్ ఆఫ్ హిజ్ ఓన్ మేకింగ్.
0: ఎన్నెన్నో కార్యములు చేయాలని ఆశిస్తున్నాడు.
1: హి వాంట్స్ టు డు మెనీ.
0: కానీ అన్నిటికీ లోపల తనకు తెలియనటువంటి భయము అతన్ని ప్రవేశిస్తుంది.
1: బట్ దేర్ ఇస్ ఫియర్ లేటెంట్ హిడెన్ ఇన్ హిమ్.
0: ఈ భయంను పోగొట్టడానికి, అభయాన్ని చేకూర్చడానికి దైవత్వం ఒక్కటే దీనికి తగినటువంటి మార్గము.
1: ఇట్స్ ఓన్లీ డివైన్ దట్ విల్ మేక్ యూ కమ్ అవుట్ ఆఫ్ ఫియర్ అండ్ బి ఫియర్లెస్.
0: పూసిన ప్రతి పువ్వు కూడాను కాయ కాదు.
1: ఎవ్రీ ఫ్లవర్ దట్ బ్లాసమ్స్ విల్ నాట్ గ్రో ఇన్ టు ద ఫ్రూట్.
0: కాసిన ప్రతి కాయ కూడాను పండు కాదు.
1: Every fruit will not grow ripe later.
0: కానీ పండిన ప్రతి పండు కూడాను రాలిపోక తప్పదు.
1: Every ripe fruit is bound to fall.
0: కనుక మానవుడు పుట్టినాడు,
1: man is born,
0: పెరిగినాడు,
1: he grows.
0: ఆశలను మోసములను అన్నిటినీ నేర్చుకున్నాడు.
1: In fact, he has picked up all kinds of knacks and various ambitions.
0: కానీ దానితోనే పతనం పొందుతున్నాడు.
1: Well, there he falls.
0: మానవుడు నేర్చుకోవాల్సింది ఏమిటి?
1: What is that man should learn?
0: మానవుడు పుట్టినాడు, పెరుగుతున్నాడు, ఆనందాన్ని అనుభవిస్తున్నాడు.
1: He is born, he grows and enjoys.
0: మానవుడు అనేక యంత్రములను కూడా కనిపెడుతున్నాడు ఈనాడు వైజ్ఞానికుడు.
1: The scientist has invented many machines.
0: చంద్రమండలం చుట్టూ రావడానికి ఒక మిషన్ కనిపెట్టాడు.
1: He invented a machine to reach moon.
0: భూమండలాన్ని చుట్టడానికి కొన్ని మిషన్లు కనిపెట్టాడు.
1: He has got certain machines to go round the planet.
0: చాలా ఆశ్చర్యకరమైనటువంటివి, అద్భుతమైనటువంటివి.
1: దర్ మిస్టీరియస్ అండ్ మోస్ట్ వండర్ఫుల్.
0: కానీ
1: బట్
0: అన్నింటికంటే ఆశ్చర్యము, అన్నింటికంటే కూడా అద్భుతమైనటువంటిది ఒక్క మిషన్ భగవంతుడు కనిపెట్టాడు.
1: బట్ గాడ్ హ్యాస్ ఇన్వెంటెడ్ వన్ దట్ ఇస్ మోస్ట్ మిస్టీరియస్ అండ్ వండర్ఫుల్.
0: అది ఏ? ఈ దేహం అనేటువంటి ఒక యంత్రము.
1: దట్ ఈస్ ద మెషీన్ ఆఫ్ ద హ్యూమన్ బాడీ.
0: ఈ మానవతా దేహం అనే యంత్రమును చాలా అద్భుతమైనటువంటిది, ఆశ్చర్యమైనటువంటిది.
1: This human body, the machine, is most wonderful, mysterious.
0: Aithe ee yantram ni deni kosam kanipettadu.

0: What for is this machine invented?
1: తినటము, తిరగటము, త్రాగటము, లోభాలు అనుభవించుకోవటం దీనికోసమే ఈ యంత్రాన్ని కనిపెట్టాడు.
0: Is this machine invented only for food, raiment and shelter, drinking, eating and moving about?
1: కాదు కాదు.
0: No.
1: తినటము, త్రాగటము, జీవించటము కుక్క పశువాదులు కూడా జీవిస్తుంటాయి.
0: That kind of eating and roaming about are equally done.
1: దాని నిమిత్తమే మానవ జీవితం మనకు రాలేదు.
0: The human life is not given
1: to
0: that.
1: దేవాలయ ప్రక్తో జీవో దేవ సనాతనః.
0: Body is the temple of God.
1: దేహం అనేటువంటిది ఒక పెద్ద దేవుని యొక్క ఒక దేవాలయం.
0: The body is the temple of God.
1: అలాంటి టెంపుల్ మనం ఎంత దుర్వినియోగం చేసుకుంటున్నాం.
0: How we are misusing this temple, the body.
1: ఈ టెంపుల్ ను ఏ విధమైన సద్వినియోగం చేసుకోవాలనే విషయాన్ని మొట్టమొదటి గుర్తించి ఆ యొక్క దేహాన్ని అనేటువంటి టెంపుల్ లో మనం ప్రవేశించాలి.
0: We have to make proper use of this temple, the human body, and then step in.
1: కారు కొన్నావు, పెద్ద కారు.
0: You purchased a big car.
1: కీస్ నీ చేతిలో ఉంటుండాలి.
0: You have a key bunch.
1: కానీ ఈ కారును నడిపే విధానం ఏమిటని తెలుసుకున్న తర్వాతనే ఈ కారు నీకు ఉపయోగమవుతుంది.
0: You can make use of the car if you know the art of driving.
1: అట్లు లేకపోయినా ఈ కారే నీకు పెద్ద అపకారే అవుతుంది.
0: ఇఫ్ యు నో డ్రైవింగ్, ఇఫ్ యు డోంట్ నో దాట్ యు విల్ బి పుట్ టు డేంజర్.
1: కనుకనే భగవంతుడు అందించినటువంటి ఈ యొక్క దేహం అనేటువంటి దేవాలయమును మనం సద్వినియోగపరుచుకునేటువంటి యొక్క మార్గాన్ని మనం గుర్తించి వర్తించాలి.
0: దేర్ఫోర్ వి హావ్ టు నో ద ప్రాపర్ టెక్నిక్ హస్ టు మేక్ యూజ్ ఆఫ్ ది బాడీ ఇన్ ఎ ప్రాపర్ డైరెక్షన్.
1: ఈ పవిత్రమైన యంత్రమును ఎన్ని విధములైనటువంటి దుర్గుణములతోనో, దురాచారంతోనో, దుర్గంధంతోనో ఈ ఉపయోగపెడుతున్నారు.
0: This sacred machine, the human body, is misused. It is full of foul and filth.
1: ఈ మోహముల చేత మోసపడిపోతున్నారు మానవుడు.
0: Man is deceived because of attachment.
1: ఈ దేహం ఎంత పవిత్రమైనటువంటిది అనేటువంటి సత్యాన్ని గుర్తించుకోలేకపోతున్నారు.
0: He is not able to know the fundamental truth behind this invention, the human body, the machine.
1: ఏదో పశువు మృగాదులు కదా అనుభవించినట్టుగా ఈ యొక్క దేహంను కూడాను అనుభవిస్తుండాలి.
0: He is just enjoying this sacred body just as like any other bird.
1: దీని నిమిత్తమే భగవంతుడు ఈ శరీరాన్ని అందించలేదు.
0: God has not gifted this body for that purpose.
1: కానీ ఈ సత్యాన్ని మనం గుర్తించవాలంటే,
0: in order to know this truth,
1: దైవ ప్రేమను అనుభవించాలి.
0: We have to experience the divine love.
1: దైవ ప్రతిబింబమైన సత్య ధర్మ శాంతి ప్రేమలనేటువంటి యొక్క దీనిని మనం అనుభవించాలి.
0: We have to experience the reflections of the divinity which are the human values.
1: సత్యము దైవమే, ధర్మము దైవమే, ప్రేమ దైవమే, శాంతి దైవమే.
0: Truth is God, righteousness is God, peace is God, love is God.
1: ఈ నాలుగు ఎరిగినటువంటి వాడే మానవుడు.
0: Is a true human if has all this power.
1: కానీ పశుపక్షి మృగాదులకు కేవలం ప్రేమ ఉంటుంది, కానీ మిగిలినటువంటి మూడు గుణములు లేవు.
0: Birds and beasts, they have love, but not the other.
1: కనుక మానవుడు దీన్ని సద్వినియోగపరచుకునేటువంటి విధానాన్ని గుర్తించాలి.
0: సో మ్యాన్ హ్యాస్ టు నో హౌ టు మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్ దెమ్.
1: అప్పుడే ఈ మానవత్వం సార్థకమవుతుంది.
0: దెన్ ఓన్లీ హ్యూమన్ బర్త్ ఇస్ రియలీ రిడీమ్డ్.
1: అది సార్థకం కాకుండా నిరుపయోగపరచుకునే నిమిత్తమై అనేక విధమైనటువంటి కాలమును వ్యర్థం చేస్తున్నారు.
0: ఇన్ ఫ్యాక్ట్ మ్యాన్ ఇస్ వేస్టింగ్ టైమ్ మిస్యూజింగ్ ద బాడీ.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: భగవంతుడు అందించినటువంటి వరప్రసాదముల లోపల ప్రేమ కాలము చాలా ప్రధానమైనటువంటిది.
0: ఆఫ్ ఆల్ ది గిఫ్ట్స్ మోస్ట్ ప్రెషస్ ఆర్ ద లవ్ అండ్ ద టైమ్.
1: ఈ ప్రేమను పొందే నిమిత్తమే కాలమును సద్వినియోగం చేయాలి.
0: వీ షుడ్ మేక్ ప్రాపర్ యూజ్ ద టైమ్ టు రిసీవ్ లవ్.
1: ఈనాటి మానవుడు ఉన్న కాలం లోపల మూడు భాగములు దుర్వినియోగమే చేస్తున్నాడు.
0: ఇన్ ఫ్యాక్ట్ మ్యాన్ ఇస్ మిస్యూజింగ్ వేస్టింగ్ 3 parts ఆఫ్ ద టైమ్.
1: ఇందులో ఒక్క భాగం కూడా సరైన సద్వినియోగపరచడం లేదు.
0: హీ ఈస్ నాట్ మేకింగ్ ప్రాపర్ యూజ్ ఆఫ్ 1 portion ఆఫ్ ద టైమ్ గివెన్.
1: ఈనాడు విద్యార్థులు ఉన్నారు.
0: టుడే వి హావ్ స్టూడెంట్స్.
1: విద్యార్థులు విద్యలో సద్వినియోగం చేస్తున్నారు అనుకుంటున్నారు.
0: They think that making proper use of time in
1: study. కానీ విద్యకు ఉపయోగించుకునేటువంటి కాలం కంటే కూడాను అవిద్యకు ఉపయోగించుకునేటువంటి కాలమే అధికంగా ఉంటుంది అది వారిలో.
0: In fact, that they are wasting more time in other activities other than acquisition of knowledge.
1: గృహస్థుడైనటువంటి వాడు సద్వినియోగపరచుకునే నిమిత్తమై ఇచ్చినటువంటి సంసారమును దుర్వినియోగపరచుకుంటున్నాడు మానవుడు.
0: The householder is also misusing, wasting his time.
1: సన్యాసి కూడాను సద్వినియోగపరచుకోవాల్సినటువంటి తన కాలమును, పవిత్రమైన కాలమును దుర్వినియోగపరచుకుంటున్నాడు మూడు భాగములు.
0: సన్యాసి, an ascetic, is also misusing his time.
1: బ్రహ్మచర్యము, గృహస్థము, వానప్రస్థం, సన్యాసం, ఈ నాలుగు స్థానములు కూడాను మూడు భాగములు దుర్వినియోగమే చేసుకుంటున్నారు, కానీ సద్వినియోగం చేసుకోవటం లేదు.
0: All these four categories, the celibates, the householder, the recluse and renunciants are wasting three portions of the time. How are they making use of
1: good thoughts?
0: How can they take the good
1: action?
0: How can they entertain good thoughts? It's not possible to him.
1: అహంకారం ఎదుర్కొ పెట్టుకుని ఈ ప్రయత్నంలో మూసుకుపోతున్నాడు.
0: ఇన్ ఫ్యాక్ట్ హి మేక్స్ ఎవ్రీ అటెంప్ట్ బట్ ఇట్ ఇస్ ది ఈగో దట్ కమ్స్ ఆన్ ద వే.
1: కనుకనే మానవుడు మొట్టమొదట ఈ కాలమును పవిత్రం గావించుకునేటువంటి కర్మల్లో ప్రవేశించాలి.
0: దేర్ఫోర్ మ్యాన్ షుడ్ అండర్టేక్ యాక్టివిటీ టు సాంక్టిఫై ద టైమ్ గివెన్.
1: దీనిని పురస్కరించుకునే భగవద్గీత కర్మణ్యేవ అధికారశ్చామ ఫలేషు కదాచనన్య. కర్మని ఎందు నీ అధికారం ఉంటుండాలి.
0: Therefore, Bhagavad Gita declares, you have not every authority
1: on your actions.
0: Don't be carried away by
1: that.
0: Don't waste your time thinking of the results. Don't think of the rewards. Undertake action.
1: Duty is God.
0: That's what's meant by duty is God.
1: In fact,
0: their action would manifest in
1: front of me as God.
0: We consider ourselves as devotees.
1: Service You
0: cannot call yourself a devotee by
1: service.
0: You have to render service with the divine
1: service.
0: Think that God is everywhere in
1: everyone.
0: Consider that God is present in the entire
1: universe.
0: That you have gone to that village and
1: you said,
0: that I
1: served
0: those flood victims.
1: If you think that you
0: are rendering service to some others, it's no service
1: at all.
0: A small
1: example.
0: భాగవతం స్టాండ్స్
1: భాగవతం చెప్పేది ఏమిటి బాగా అవుతాము అనేటువంటి చెప్తుంది.
0: భాగవతం ఇస్ టాట్ బాగా అవుతాము దట్ విల్ బి గుడ్.
1: భాగవతంలో సర్వ వస్తువుల యొక్క సారము ఉంటుంది.
0: భాగవత కంటెంట్స్ ది ఎస్
1: సర్వ వేదాంత సారము ఉంటుంది.
0: ఇట్ హస్ ది ఎసెన్స్ ఆఫ్ ఆల్ ఫిలాసఫీ.
1: భాగవతము ఐదు అక్షరాలు.
0: భాగవతము ఫైవ్ లెటర్స్.
1: బా భక్తి.
0: బా డివోషన్.
1: గా జ్ఞానము.
0: గా విజ్డమ్.
1: వా వైరాగ్యము.
0: వా రెన్సియేషన్.
1: తా తపస్సు.
0: తపస్సు పెనెన్స్.
1: ఈ నాలుగింటిని చేస్తుంటే ముక్తిని పొందిపోతాం.
0: విత్ ఆల్ దీస్ ఫోర్ యుల్ హావ్
1: అది ఏ కడపటి అక్షరము.
0: దట్ ఇస్ ది లిబరేషన్ ద ఫైనల్ అల్టిమేట్.
1: కనుక ఈ భాగవతం నందు ఉన్నటువంటి గోపికుల యొక్క అంతరాత్మను మొట్టమొదట గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: వి హావ్ టు అండర్స్టాండ్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ బిహైండ్ ఆల్ దిస్.
1: గోపాలుడు గోకులమును వదలి మధురకు వచ్చి చేరి అనేక విధములుగా కూడాను రాజ్య సంబంధమైనటువంటి విషయాల్లో పాల్గొని రాజును తీర్చిదిద్దేటువంటి ఒక మార్గంలో ప్రవేశించాడు.
0: గోపాల లెఫ్ట్ గోకుల అండ్ హెస్ గాన్ టు మధుర అండ్ హెస్ టేకన్ యాక్టివ్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ రన్నింగ్ ది ఎంటైర్ కింగ్డమ్ అండ్ షేపింగ్ మోల్డింగ్ ద కింగ్ ఇన్ ద ప్రాపర్ వే.
1: గోకులం యొక్క వాసులైనటువంటి గోపికలు గోపాలు కూడాను చాలా పరితపిస్తున్నారు.
0: ది ఇన్హాబిటెంట్స్ ఆఫ్ గోకులం వర్ ఫీలింగ్ వెరీ సాడ్.
1: గోకులం అంతా కూడాను ఎండబారినట్టుగా ఉంటుండాలి.
0: The entire Gokulam looked as if it's barren.
1: Lifeless ga kanipistundadi.
0: It looked as if it's lifeless.
1: Em cheyalanipudi vaaku tochaledu.
0: They didn't know what to do.
1: Tinadaniki tindi gaani kattadaniki vastram gaani lekapoledu.
0: There's no shortage of dirt for food or clothing.
1: Kaani undi vaaru bhujinchatam ledu.
0: They have food but they couldn't partake.
1: Anni sukhamlu undi kudanu anubhavinchatam ledu.
0: They have all comforts but they could not enjoy.
1: Kaaranam emti?
0: Why?
1: Maa yokka swasastharupudainatundi Gopaludu maa venta ledu.
0: God Gopala, the very breath of our life,
1: is not here. They are
0: feeling very sorry day and night.
1: దేహములు కృశిస్తూ వచ్చాయి.
0: In fact, they are very weak.
1: మనసులు చాలా ఆందోళన పడుతూ వచ్చాయి.
0: The minds are very much worried.
1: ఈ సత్యాన్ని గుర్తించినటువంటి మధురలో ఉన్నటువంటి గోపాలుడు
0: Gopala, who was there in Madhura at that time,
1: తన మిత్రుడైనటువంటి ఉద్ధవుని పిలిచి
0: సమన్ ఉద్ధవ
1: ఇదే ఉద్ధవ సందేశము అని.
0: This is called the message of Uddhava.
1: ఉద్ధవ గోపికలు నా నిమిత్తమే చాలా పరితపిస్తున్నారు.
0: గోపికస్ ఆర్ ఫీలింగ్ వెరీ సాడ్ బికాస్.
1: నీవు వెళ్లి వారి చక్కని ప్రబోధం చేసి వారి మనస్సును శాంతిపరచడము అన్నాడు.
0: హీ వాంటెడ్ ఉద్ధవ టు గో ఓవర్ దేర్ అండ్ టీచ్ దెమ్ పాస్ ఆన్ ద మెసేజ్.
1: ఉద్ధవుడు సహజంగా గొప్ప జ్ఞానియే.
0: ఉద్ధవ ఇస్ ద వన్ ఆఫ్ విజ్డమ్.
1: గొప్ప వేదాంతియే.
0: ఇస్ ఎ ఫిలాసఫర్.
1: ఇది ఆత్మజ్యోతిని వెలిగింపజేసేటువంటి దైవత్వము తనకు అర్థమైనటువంటి విషయమే.
0: ఇన్ ఫ్యాక్ట్ హీ నోస్ హౌ టు లైట్ the lamp of inner wisdom.
1: భగవంతుడు సర్వజ్ఞుడు అనేటువంటిది తనకు తెలుసును.
0: He knows God is omniscient.
1: కృష్ణుడు సర్వవ్యాపకుడు అనేది తెలుసును.
0: God is all pervasive.
1: కానీ తెలిసినంత మాత్రం ప్రయోజనం లేదు.
0: But it doesn't matter if you simply know.
1: గోపాలమునికి వెళ్ళి అమ్మా గోపికలారా గోపాలరారా కృష్ణుడు సర్వాంతర్యామి ఒక మధురలో మాత్రమే కాదు సర్వత్రా ఉంటున్నాడు. హిందుకలడు అందులేడు సందేహం వలదు.
0: He went to Gokulam and called everybody here.
1: Sarvata Panipadam.
0: God is everywhere.
1: Sarvata Stutimalloki. Sarva Uttishtati. Ekkada chusina untunnadu
0: Krishna. His feet and his hands or heads are spread everywhere. You will find him all over.
1: Appu Gopikalu navvinaru.
0: Then Gopikas.
1: Aa navvukudunu aanandamtho navvinatundi navvu kaadu.
0: It's not a smile or born
1: Eladanto navvinaru.
0: They just made fun of it.
1: Ayya Uddhava.
0: Uddhava.
1: Neevu cheppavachchu.
0: You can tell.
1: Kaani అనుభవించగలవా?
0: యు సే ఆల్ దాట్ బట్ హ్యాస్ ఇట్ కమ్ టు యువర్ ఎక్స్పీరియన్స్?
1: నీవు నిర్గుణ నిరాకారతత్వాన్ని భగవంతుని యొక్క దీని యందు ప్రేమిస్తూ నిర్గుణ నిరాకారతత్వాన్ని మాకు బోధిస్తున్నావు.
0: ఇన్ ఫ్యాక్ట్ యు హావ్ బీన్ టీచింగ్ ద ఫార్మ్లెస్ అట్రిబ్యూట్లెస్ డివినిటీ.
1: మాకు ఇవి మాకు అక్కరలేదు.
0: వీ డోంట్ వాంట్
1: సగుణ సాకారమే మాకు అత్యవసరం.
0: వీ వాంట్ ద గాడ్ విత్ ద ఫార్మ్ అండ్ అట్రిబ్యూట్స్.
1: సాకారం లేనటువంటిది నిరాకారంలో ఏమి రుచి ఉంటుండాలి?
0: What taste is there in formless divinity?
1: Plastic wares untai enno chikkutuntai.
0: We have got plastic articles many.
1: Kaani plastic palamulu enno chikkutuntai.
0: You have any plastic fruits?
1: Kaani avanta manam bhujistunnama?
0: Do you eat plastic fruits?
1: Kaani plastic draaksha valene kanapadutundadi.
0: You have plastic grapes too.
1: కానీ ఆ ద్రాక్షాన్ని మనం ఏమైనా భుజిస్తున్నామా?
0: డు యు ఈట్ దేమ్?
1: లేదు.
0: నో.
1: ఇవంతా కూడా మాటలు మ్యాజిక్ లే కానీ అనుభూతికి సంబంధించినటువంటి ఆనందములు కావు అన్నారు.
0: దట్స్ ఆల్ జిమిక్స్ ఆర్ వెర్బాసిటీ టు ది వర్డ్ బట్ నాట్ ద బ్లిస్ ఇన్ రియాలిటీ.
1: మాకు ప్రత్యక్ష దైవమైనటువంటి యొక్క కృష్ణుని మాకు చూపించు అంతే చాలు.
0: యు షో us కృష్ణ.
1: నీ వేదాంతము నీ యోగము నీ యొక్క ప్రజ్ఞ మాకు అక్కర్లేదు.
0: వీ ఆర్ నాట్ కన్సర్న్డ్ విత్ యువర్ స్కాలర్షిప్.
1: వాళ్ళు చెప్పారు అది ఉద్దవం చూచి వారు మాట్లాడటం లేదు.
0: They were not talking to the Vava.
1: వారి హృదయములు భగవంతునికి అర్పితమైపోయినాయి.
0: In fact, they have surrendered their hearts to God.
1: మా హృదయాన్ని కృష్ణుడు అపహరించాడు.
0: Krishna has stolen our hearts.
1: కనుక అతన్ని మేము హరి అని పిలుస్తున్నాము.
0: So we call Krishna as Hari.
1: హరించిన వాడు కనుకనే హరి అని పిలుస్తున్నాము.
0: The one who has stolen is Hari.
1: కనుక అట్టి హరి యొక్క తప్ప మాకు మనసులో ఇంకొకటి లేదు.
0: We have no place for anyone other than Hari. We have only one mind. We don't have many. Even that mind is not with us.
1: కృష్ణుడితో పాటు మధురకు వెళ్ళింది.
0: It has followed Krishna to Madhura.
1: కనుక ఆ యొక్క హరిని నాకు తెప్పి చూపించమన్నారు.
0: You show us Hari directly.
1: ఒక్క మనసే అన్నటువంటి వాక్యము ఆ ఉద్దవుని యొక్క మనసు తిరిగిపోయింది.
0: The declaration that they have only one single mind brought a change.
1: అదే దైవత్వానికి మూల కారణము.
0: In fact, that's the main cause.
1: నిర్గుణం నిరంజనం సనాతనం నికేతనం నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం. అటువంటి నిర్మలమైనటువంటి దైవత్వాన్ని ఒక్క మనస్సుతో మాత్రమే మనం అరికట్టాలి.
0: In fact, you can visualize the divine manifestation which is attributeless, formless, pure, unsullied and unpolluted.
1: మా మనసు కృష్ణునికి అర్పితం చేశాము.
0: We have surrendered to Krishna.
1: ఒక్క కృష్ణుడు తప్ప మేము ఒక్కరికి మాకు మరొక మాకు ముఖం చూడము.
0: We are not prepared to look at anybody's face now.
1: అని చెప్పి ఆ లోపల భ్రమరం వచ్చింది.
0: In the meantime came the butterfly.
1: అప్పుడు భ్రమరంతో పంపిస్తున్నారు సందేశం.
0: Then they sent the message through this butterfly.
1: ఉద్దవుని వైపు చూడటం లేదు.
0: They didn't look at Uddhava.
1: ఉద్దవుని వైపు చూపితే మా యొక్క ప్రతిజ్ఞకు భంగం కలిగినట్టు అవుతుంది.
0: We will be transcending the discipline. So they were not looking at Uddhava. Is enough if Krishna is there.
1: మేము శ్రవణం చేయడానికి కృష్ణుని యొక్క మురళి నాదమే చాలు.
0: Is enough that if you are able to listen
1: కృష్ణ ఆనందాన్ని అనుభవించడానికి కృష్ణుని యొక్క ప్రేమ తత్వమే మాకు చాలు.
0: Love of Krishna is enough for us to enjoy and experience.
1: ఇతర రూపములు కానీ ఇతర శబ్దములు కానీ ఇతర వాక్యములు కానీ మాకు అక్కర్లేదు.
0: We don't want any other forms or sounds or teachings of anyone.
1: కనుక నీవు మా హృదయాలంతా ఎండిపోయినాయి.
0: ఇన్ ఫ్యాక్ట్ యువర్ హార్ట్స్ ఆర్ డ్రై.
1: కృష్ణుని నిమిత్తం ఏడ్చి ఏడ్చి ఏడ్చి ఏడ్చి మా కన్నులంతా కాయలుగాచినవి.
0: ఇన్ ఫ్యాక్ట్ వీ క్రైడ్ అండ్ క్రైడ్ ఫర్ హిమ్.
1: మా కన్నుల్లో ఒక్క డ్రాప్ అయినా కూడా నీటి బిందువు లేదు.
0: వీ హావ్ నాట్ లెఫ్ట్ విత్ ఎ సింగిల్ డ్రాప్ ఆఫ్ టియర్ ఇన్ అవర్ ఐస్.
1: మా హృదయం చూస్తే అంతకంటే ఎక్కువ మండిపోతుండాలి.
0: అవర్ హార్ట్స్ ఆర్ ఆల్సో బర్నింగ్ రైట్ నౌ.
1: ఇలాంటి నీళ్లు లేని మా హృదయం అనేటువంటి నది లోపల నీ కృష్ణుడు సందేశం అనేటువంటి పడవను వేసుకుని ఎట్ట వచ్చావు సిగ్గు లేకుండా.
0: అవర్ హార్ట్స్ ఆర్ డ్రై వితౌట్ ఎనీ వాటర్ విత్ వాట్ ఫేస్ యూ వాంట్ టు రీచ్ అస్ క్రాసింగ్ క్రాస్ విత్ ది హెల్ప్ ఆఫ్ ద బోట్.
1: ఇసుకులో పడవను నడపగలవా?
0: కెన్ యూ కమ్ ఆన్ బోట్ అక్రాస్ ద శాండ్?
1: కాబట్టి మా హృదయం అంతా ఇప్పుడు ఇసుకుగా మారిపోయింది.
0: So our heart is full of sand and desert.
1: దీంతో నీ యొక్క సందేశం అనేటువంటి పడవను పెట్టవద్దు.
0: And don't allow the boat of the message.
1: నీ పడవను నీ వెళ్ళు ఎక్కడి నుంచి వచ్చావు అక్కడికి.
0: Better you go back to your place where you have come from.
1: నిర్గుణ బ్రహ్మము.
0: You believe in attributeless.
1: మాకు నిర్గుణ బ్రహ్మం అవసరం లేదు.
0: We don't want.
1: సగుణ బ్రహ్మమే మాకు సత్య అవసరం.
0: We want God with attributes.
1: అని చెప్పి
0: so saying
1: నీ వెళ్ళిపోమన్నారు.
0: They want him to return.
1: అప్పుడు ఉద్ధవుడు
0: నేను ఉద్ధవ
1: చాలా తెలివి తెచ్చుకుని నేను జ్ఞానం అనుకున్నాను నేను జ్ఞానమే కాదు.
0: He picked up his intelligence and he said
1: నేను పరమ అజ్ఞానం నేను
0: అని ignorant
1: అని చెప్పి అతని దగ్గర ఉన్నటువంటి కృష్ణుని సందేశం అనేటువంటి ఒక పేపర్ ను అందించాడు.
0: Declaring there is an ignorant one, he handed over to them the message of Krishna, a paper.
1: దీన్ని మీరు చదవండి అంతే చాలు అన్నాడు.
0: He wanted them to read.
1: అయ్యా ఉద్ధవ మేమున్నది ఎక్కడ ఉన్నాము పట్టణంలో కాదు పల్లెల్లో ఉన్నాం కుగ్రామంలో ఉన్నాం.
0: ఉద్ధవ we are not living in cities, we are living here in
1: hamlets. గ్రామంలో ఏ స్కూల్ కానీ ఏ యొక్క విద్యా విధానం కానీ మాకు ఏమీ తెలియదు.
0: In this village there is no school at all.
1: మాకు ఏ మాత్రమూ అక్షర జ్ఞానమే లేదు.
0: We don't have any literacy.
1: మేము మా యొక్క జీవితం అంతా అక్షరంలో లీనమైపోయింది.
0: And in fact our entire life got
1: అక్షర జ్ఞానమే లేనటువంటి వారు ఈ లేఖని ఏ రీతిగా మేము చదవగలం.
0: When we don't know alphabets, how do you expect us to read the message?
1: మాకు అక్కర్లేదు తీసుకుని పోమన్నారు.
0: We don't want this message, but you take it with you.
1: ఏమి కృష్ణుడి యొక్క లేఖను వెనుకకు పంపుతున్నారా అని అతనికి ఒక విధమైన ఉద్రేకం వచ్చింది.
0: ఇన్ ఫ్యాక్ట్ హి వాస్ వెరీ ఎజిటేటెడ్ బికాజ్ దీస్ పీపుల్ వాంట్ హిమ్ టు టేక్ బ్యాక్ ద మెసేజ్ ఆఫ్ కృష్ణ.
1: రాగ ద్వేషములు కానీ
0: ఐదర్ అటాచ్మెంట్ ఆర్ హేట్రెడ్
1: ఈ యొక్క ఆనంద సుఖములు కానీ
0: ఐదర్ బ్లెస్ ఆర్ హ్యాపీనెస్
1: భక్తునికి పూర్తి సమత్వమే.
0: ఇట్స్ ఆల్ అమౌంట్స్ టు ఈక్వానిమిటీ.
1: కానీ ఈ భక్తునికి ఈ విధమైన క్రోధం వచ్చింది.
0: And this devotee Uddhava was angry at the time.
1: అప్పుడు గుర్తించినటువంటి గోపిక చెప్పింది.
0: ఏ గోపిక హావింగ్
1: ఉద్ధవ
0: సెడ్ ఉద్ధవ
1: నీవు జ్ఞానివని భ్రమిస్తున్నావు.
0: యు ఆర్ క్యారీడ్ అవే ఇన్ యువర్
1: జ్ఞానివి
0: యు ఆర్ పర్ఫెక్ట్లీ టోటలీ ఇగ్నోరెంట్.
1: మాకు కృష్ణుని యొక్క దీన్ని చదవకూడదని మాకు ఇష్టం లేదు.
0: వి డోంట్ వాంట్ టు రీడ్ ది మెసేజ్.
1: మాకు చదువు రాదు.
0: వి డోంట్ లెర్న్.
1: అంతే కాకుండా అంతో ఇంతో అక్షర జ్ఞానం తెలిసినప్పటికీ
0: though we know how to read to some extent
1: ఆ కృష్ణుని యొక్క లేఖను మేము చూచిన తక్షణమే మా దుఃఖంతో కంచిదారులు కారిపోతాయి.
0: As we pick up the message and start reading, we start shedding the tears.
1: ఆ కంటి దారాల చేత ఈ అక్షరములంతా చెదిరిపోతాయి.
0: All letters will naturally fade out, get erased.
1: మరొక కారణం కూడా ఉంటుంది అది.
0: There's another reason too.
1: మా హృదయమంతా కృష్ణుని యొక్క వియోగం చేతనే అంత దగ్ధమైపోతుంది అది.
0: In fact, that's burning in our hearts due to separation from Krishna.
1: ఆ కృష్ణుని యొక్క వియోగమే మాకు చాలా మంటలుగా ఉంటుంది.
0: And the separation is something like burning.
1: అలాంటి మంటలుగా ఉన్నటువంటి మా హస్తంతో ఆ యొక్క లేఖను మేము పట్టుకుంటే అది కూడా భస్మమైపోతుంది.
0: With these burning hands, if we pick up the paper and start reading, the paper would get burned.
1: కనుక మా యొక్క అవస్థను నీవేమాత్రం గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
0: You are not making an attempt to know our plight.
1: కనుక నీతో మేము మెసేజ్ పంపడం మాకు ఇష్టం లేదు.
0: We don't want to send through you our message.
1: మాకు కృష్ణుడికి ఒకే సంబంధమే.
0: దేర్ ఇస్ ఓన్లీ వన్ రిలేషన్షిప్ బిట్వీన్ అస్
1: అని చెప్పి
0: దే సెడ్ సో.
1: ఆ తుమ్మెదను కారణంగా తీసుకుని
0: టేకింగ్ ద హనీ బీ యాజ్ ఎన్ ఎక్స్క్యూజ్
1: ఒకసారి కన్నెత్తి చూడమని చెప్పవా మా మాట శ్రీకృష్ణతో.
0: దే వాంటెడ్ హనీ బీ టు కన్వే ద మెసేజ్ to Krishna that he should look at them lifting his eyes at least once.
1: Enda barinan madu jeevita sumamunu chiguru pettaga vega cheyamanuma.
0: Our hearts are barren and dry like a desert. And there's no flowering at all. By his kind, gentle looks, let them flower and blossom.
1: Mabbu grammina madu manasavidilo Krishna bhanuni tejamu nilupamanuma.
0: Across the sky of our mind, they're full of clouds all over there. Let
1: మా హృదయమైనటువంటి బాట పూర్తి చీకటిగా ఉంటుంది.
0: ఇన్ ఫ్యాక్ట్ యువర్ హార్ట్స్ ఆర్ పిచ్ డార్క్.
1: ఎక్కడికి పోవాలి ఏం చేయాలనేటువంటిది మాకు దిక్కుతోచటండి.
0: వి డోంట్ నో వేర్ టు గో అండ్
1: అలాంటి మా మబ్బురు కప్పినటువంటి మా హృదయ వీధి లోపల కృష్ణ భాను అనేటువంటి ఒక జ్యోతిని వెలిగించమని చెప్పు.
0: ఇన్ అవర్ హార్ట్స్ విచ్ ఆర్ టోటల్లీ డార్క్ అండ్ క్లౌడీ లెట్ ద కృష్ణ లైట్ ద ల్యాంప్.
1: ఈ విధంగా వారు సందేశాన్ని పంపుతూ వచ్చారు.
0: That's the way how they send their message.
1: ఇంకా ఈ సందేశం ఈ భ్రమర ఏ రీతిగా అందించగలదని యోచించి
0: థింకింగ్ హౌ దిస్ బట్ దిస్ బీ కుడ్ క్యారీ ద మెసేజ్
1: రాధిక చెప్పింది
0: రాధిక సే
1: అయ్యో మా జీవితం అంతా ఈ విధంగా ఉంది పోనీ మేము మరణిస్తాం నీ చింతనలోనే మేము మరణిస్తాం
0: వీఆర్ ప్రిపేర్ టు డై థింకింగ్ ఆఫ్ యూ
1: కృష్ణ నీవు తిరిగి పుట్టినప్పుడు తిరిగి నీవు ఈ లోకానికి వచ్చినప్పుడు ధర్మ సంస్థాపనగా నీవు అవతరించినప్పుడు మమ్మల్ని కూడా మీ వెంట తీసుకుంటారు
0: కృష్ణ యాజ్ వీ డై నౌ బికాస్ ఆఫ్ సెపరేషన్ వెన్ యు ఆర్ బోర్న్ అగైన్ టు బ్రింగ్ డౌన్ దట్ రైచియస్నెస్ సీ దట్ వీఆర్ బోర్న్ అగైన్

0: God, if as you stand like a tree, let me be a creeper twining around you.
1: నీవు ఒక వృక్షంగా పుట్టినావా ఈ జగత్తులో మేము నీకు క్రీపరిగా వచ్చి నిన్ను అల్లుకొని పోవాలి ఆ విధంగా మాకు జన్మమిచ్చేవా.
0: ఓ కృష్ణ, ఇఫ్ యు స్టాండ్ హియర్ యాజ్ ఎ ట్రీ, లెట్ మీ బి బోర్న్ యాజ్ ఎ క్రీపర్ ట్వైనింగ్ అరౌండ్ యూ.

0: If you are born here, like a flower that blossoms in all its beauty, let me be the honey bee going round you.
1: నీలో ప్రవేశించడానికి చుట్టూ నీ యొక్క పేరు చెప్పుకుంటూ నీలో ప్రవేశిస్తాం.
0: ఐ గో రౌండ్ యూ లైక్ ఎ హనీ బీ సింగింగ్ యువర్ నేమ్.
1: అలాంటి జన్మ ప్రసాదించు.
0: గ్రాంట్ అస్ దట్ లైఫ్.
1: నేను పర్వతమే నీవైనా కృష్ణ, నేను పర్వతమే నీవైనా పరచుకొని పారద నేను సెలయేరునై.
0: Krishna, as you stand like a Meru mountain, let me be there as a waterfall falling across.
1: Vara samudrude nivaina, samudrude nivaina.

0: If you, O Krishna, if you are here as a mighty ocean, we'll all be the rivers that merge in you.
1: కనుక ఇలాంటి జన్మమైనా మాకు అందించమని వారు కోరారు.
0: దే ప్రేడ్ ఫర్ సచ్ లైఫ్.
1: అది ఏకత్వమైనటువంటి ఆత్మతత్వము.
0: దట్ ఈస్ వన్ పాయింట్.
1: భిన్నత్వంతో కూడినటువంటిది కాదు. అది
0: ఇస్ నాట్ వన్ ఆఫ్ మల్టిప్లిసిటీ.
1: భక్తి భక్తి భక్తి అనగా వ్యక్తి సమస్త యొక్క ఏకత్వాన్ని గుర్తించి బోధించేటువంటిది నిజమైన వేదాంతం.
0: The true philosophy comprises establishing the relationship between the individual and the cosmos.
1: జీవతత్వము.
0: The individual.
1: సమష్టి దైవతత్వము.
0: That community cosmos is divinity.
1: కాబట్టి వ్యక్తి అనేటువంటి దైవత్వంతో కూడినప్పుడే సమష్టి స్వరూపాన్ని పొందుతుంది.
0: When once the individual joins the divinity, that takes the form of the universe, the cosmos.
1: ఈ సమష్టి తత్వాన్ని మేము కోరుతున్నాం, కానీ వ్యక్తి తత్వం అనేటువంటి నేరో మార్గాన్ని మేము కోరటం లేదు.
0: We wanted that cosmic consciousness not at the level of the individual.
1: కనుక ఈ విధమైనటువంటి బోధనలు చెప్పినటువంటి వారు గోపికల యొక్క భక్తి.
0: There stands the devotion of gopikas.
1: కనుక మనం ఏ విధంగా చేయాలి ఈనాడు, ఎలాంటి సేవలు చేయాలి?
0: What kind of services we do?
1: ఎవరికి చేసినా దైవానికే చేస్తున్నామని భావించాలి.
0: You may serve anybody, but consider service.
1: The best way to love God is to love all, serve all.
0: The best way to love God is to love all and serve all.
1: అందరి యందు దైవత్వం ఉన్నదనే విశ్వాసాన్ని పెంచుకోవాలి.
0: Have the faith that God is in everyone.
1: అన్ని పదార్థముల యందు కూడా దైవత్వం ఉన్నదనే విశ్వసించాలి.
0: God is present in all the material.
1: అంతా దైవ స్వరూపమే.
0: Everything is the divine manifestation.
1: ఏ రూపమును ధరించినా
0: any form that he may take,
1: ఏ వస్తువుగా మారినా
0: he may take any object,
1: ఏ ప్రదేశమునకు పోయినా
0: maybe in any place,
1: సర్వత్రా దైవ యొక్క స్వరూపమే.
0: You find God everywhere.
1: ఆ దైవత్వం లేనటువంటిది ఎక్కడా కనిపించడం లేదు.
0: దేర్ నథింగ్, నో ప్లేస్ వాట్స్ ఎవర్ వేర్ యూ డోంట్ హ్యావ్ గాడ్.
1: కనుక నేను అని నీవు బలుకుతున్నావు ఉద్ధవా.
0: ఉద్ధవా, యు కాల్ ఫ్రమ్ ద పొజిషన్ ఆఫ్
1: ఈ నేను అనేటువంటిది నీలో ఉండినంత వరకు కూడా నీకు దైవత్వం ప్రాప్తించదు అన్నారు.
0: సో లాంగ్ యూ స్టాండ్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ ఐనెస్, యూ కెనాట్ అండర్స్టాండ్ డివినిటీ.
1: మా నేను అనేటువంటిది కూడా కృష్ణుడితో వెళ్లిపోయింది.
0: వీ హావ్ ఫర్గాటన్ ది సెన్స్ ఆఫ్ ఐనెస్.
1: మాకు ఐ అనేటువంటి ఒక తత్వమే మాయందు లేదు.
0: వీ డోంట్ హ్యావ్ దిస్ నారో ఐనెస్.
1: నేను అనేటువంటి ఉండినప్పుడే నీవు అనేటువంటి బయలుదేరుతుంది.
0: వెన్ వన్స్ దేర్ ఇస్ ఫీలింగ్ ఆఫ్ ఐనెస్, దేర్ అరైజెస్
1: నేను నీవు అనేటప్పుడు ప్రపంచం అంతా చేరిపోతుంది.
0: వెన్ వన్స్ దేర్ ఇస్ దిస్ ట్విన్ ఫీలింగ్ ఐ అండ్ యూ, దేర్ లైస్ ద వరల్డ్.
1: మాకు ఈ అనేకత్వం మాకు అక్కర్లేదు.
0: వీ డోంట్ వాంట్ దిస్ ప్లూరాలిటీ.
1: మాకు ఏకత్వమే అత్యము.
0: వీ వాంట్ యూనిటీ.
1: కనుక అదే సత్యము.
0: దాట్ ఈస్ ట్రూ.
1: అదే నిత్యము.
0: దట్ ఇస్ ఎటర్నల్.
1: అదే నిజమైనటువంటి మార్గము.
0: దట్ ఇస్ ద కరెక్ట్ పాత్.
1: కనుక ఈ సత్యాన్ని వారు ప్రబోధించారు ఉద్ధవునికి కూడా.
0: ఇన్ ఫ్యాక్ట్ దే థాట్ దిస్ టీచింగ్ ఈవెన్ టు ఉద్ధవ.
1: ఈనాడు
0: టుడే
1: సత్యసాయి ఓల్డ్ స్టూడెంట్స్ అయినటువంటి అనంతపురం పిల్లలు,
0: ద ఓల్డ్ స్టూడెంట్స్ ఆఫ్ అనంతపూర్ క్యాంపస్,
1: కింగ్డమ్ ఆఫ్ మదర్ సాయి అని పేరు పెట్టుకున్నారు.
0: దే నేమ్ దేర్ అలమ్ని అసోసియేషన్ ఇస్ కింగ్డమ్ ఆఫ్ మదర్ సాయి.
1: కానీ ఆ మదర్ సాయికి తగినట్టుగా వాళ్ళు చక్కని ప్రబోధన చేస్తున్నారు, సేవలు సలుపుతున్నారు.
0: ఇన్ ఫ్యాక్ట్ దే ఆర్ వర్కింగ్ అండ్ సర్వింగ్ ఇన్ అకార్డెన్స్ టు ది సేక్రెడ్ నేమ్ ది అసోసియేషన్.
1: మీరంతా రిపోర్ట్ కూడా విన్నారు.
0: యూ హావ్ లిసన్ టు ద రిపోర్ట్.
1: ఉన్నది తక్కువే కానీ చేసినది ఎక్కువగా ఉండాలి.
0: ఇన్ ఫ్యాక్ట్ దట్ ఇస్ మచ్ మోర్ దాన్ వాట్ ఇస్ సెడ్.
1: మీ రిపోర్ట్ అంతా కూడా అడ్వర్టైజ్ మాదిరి తీసుకుని రావకండి, చాలా చిన్నదిగా తీసుకుని రండి అని చెప్పారు.
0: ఇన్ ఫ్యాక్ట్ స్వామి వాంటెడ్ దెమ్ టు ప్రెజెంట్ ద సమ్మరీ. ఇది
1: అందువల్ల వారు ఎంతో చేసినప్పటికీ చాలా చిన్నదిగా తగ్గించుకుని వచ్చారు.
0: దో దే డిడ్ మైటీ థింగ్స్, దే ప్రెజెంటెడ్ బ్రీఫ్ రిపోర్ట్.
1: కానీ వారు చాలా సేవలు చేస్తున్నారు.
0: ఇన్ ఫ్యాక్ట్ దే ఆర్ డూయింగ్ ఎ లాట్.
1: ఇక్కడే కాదు,
0: నాట్ ఓన్లీ హియర్,
1: ఇక్కడ నుంచి వెళ్లిపోయినటువంటి యొక్క బిడ్డలంతా ఉన్నారు.
0: The many that left this place.
1: వాళ్ళంతా కూడా కెనడాలో, అమెరికాలో, జర్మనీలో, జపాన్ లో అన్ని వైపులు కూడా మన పిల్లలంతా పోయి చేరారు.
0: Our students are there all over the world, Canada, Germany, United States.
1: అక్కడంతా కూడా ఈ సేవలు చేస్తున్నారు.
0: They are rendering similar service everywhere.
1: సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైయర్ లెర్నింగ్ అనేటువంటి దాని పేరును పెట్టుకుని ఎంతనో సేవలు చెబుతున్నారు.
0: They have been serving the entire community wherever they are, carrying the banner of Sri Satyasai
1: into higher learning. వారి కూడా దాంట్లో ఖర్చు పెట్టి సేవలు చెబుతున్నారు.
0: In fact, they are spending all the money they earn.
1: ఎందుకోసం మీరు ఇట్లా చేస్తున్నారని చెప్పి తల్లిదండ్రులు అడిగినప్పుడు
0: వెన్ పేరెంట్స్ హావ్ ఆస్క్డ్ దెం వై డు యు డు లైక్ దట్,
1: పిల్లలు సరైన జవాబు చెబుతున్నారు.
0: దే ఆర్ గివింగ్ కరెక్ట్ ఆన్సర్.
1: నాన్న, అమ్మ, మీరు మమ్మల్ని చదివించారా?
0: Father, mother, have you educated us?
1: మమ్మల్ని చదివించినంతా కూడా స్వామి.
0: ఓ స్వామి, ఇస్ ద మెయిన్ కాజ్ ఫర్
1: ఫ్రీ ఎడ్యుకేషన్ మాకు అందించాడు.
0: భగవాన్ గేవ్ us ఫ్రీ ఎడ్యుకేషన్.
1: మా హెల్త్ అంతా కూడా డాక్టర్స్ పెట్టి ఫ్రీ హెల్త్ అంతా కూడా అందించాడు.
0: ఇన్ ఫ్యాక్ట్ భగవాన్ హాస్ టేకెన్ కేర్ ఆఫ్ అవర్ హెల్త్.
1: కాబట్టి హెల్త్ వెల్త్ ముఖ్యమైనటువంటిది.
0: హెల్త్ ఇస్ ద వెల్త్.
1: ఆ హెల్త్ వెల్త్ మా స్వామియే.
0: హెల్త్ అండ్ వెల్త్ ఇస్ స్వామి ఓన్లీ.
1: మేము సంపాదించినంత కూడా ధన ఖర్చుకే పెట్టాలి.
0: ఆల్ దట్ వీ ఎర్న్ షుడ్ బి స్పెంట్ ఇన్ దిస్ డైరెక్షన్.
1: దుర్వినియోగం ఒక కాయస కూడా మేము ఖర్చు చేయము.
0: ఇన్ ఫ్యాక్ట్ వీఆర్ నాట్ మిస్యూజింగ్ వేస్టింగ్ సింగిల్ పైసా
1: చెప్పి
0: దే ఎక్స్ప్లెయిన్ లైక్ దాట్.
1: కట్ట కనపటికి తల్లిదండ్రుల దగ్గర కూడా వాళ్ళు మార్పు తెప్పించారు.
0: ఇన్ ఫ్యాక్ట్ దే బ్రాట్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ పేరెంట్స్.
1: మీకు అందరికీ తెలుసు,
0: యు ఆల్ నో దిస్.
1: మన జనరల్ హాస్పిటల్ లోపల,
0: ఇన్ అవర్ జనరల్ హాస్పిటల్,
1: ఐ డాక్టర్ వంశీ అని ఉండాలి.
0: ఐ డాక్టర్ ఇన్ అవర్ జనరల్ హాస్పిటల్.
1: ఆమె విడో పాపం.
0: షీ ఇస్ ఎ విడో.
1: ఆమెకు ఒక బిడ్డ ఉంటుండాలి.
0: షీ హాస్ ఎ డాటర్.
1: ఆ బిడ్డను మన కాలేజీలో చదివించింది.
0: షీ స్టడీడ్ ఇన్ అవర్ కాలేజ్.
1: ఆ అమ్మాయి ఇప్పుడు ఆస్ట్రేలియాలో ఉంటుండాలి.
0: నౌ షీ ఇస్ ఇన్ ఆస్ట్రేలియా.
1: భర్తతో ఉంటుండాలి.
0: షీ స్టేయింగ్ విత్ హర్
1: హస్బెండ్. భర్తను కూడా మార్పు చేపించింది.
0: షీ బ్రాట్ ఎ చేంజ్.
1: భర్త కూడా ఈ సేవలో ప్రవేశించాడు.
0: హస్బెండ్ ఇస్ ఆల్సో సర్వింగ్.
1: ఆమెది ఆయనది ఇద్దరి ఖర్చు పెట్టి అన్ని విధాల సేవలు చదువుతున్నారు.
0: ఇన్ ఫ్యాక్ట్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ స్పెండింగ్ దేర్ మనీ ఫర్ సర్వీస్ యాక్టివిటీ.
1: వారికి బిడ్డలు లేదు.
0: దే హావ్ నో చిల్డ్రన్.
1: తల్లి వచ్చి మా బిడ్డకు బిడ్డని ప్రసాదించాలి స్వామి అన్నారు.
0: మదర్ కేమ్ అండ్ సేడ్ టు
1: ప్రే టు స్వామి. అమ్మాయి చెప్తుంది, నాకెందుకు ఈ బాధ్యత?
0: డాటర్ సేస్ ఈ
1: బంధన నాకు అక్కర్లేదు.
0: ఐ డోంట్ వాంట్ రెస్పాన్సిబిలిటీ.
1: స్వామి నా సర్వస్వము.
0: స్వామి ఇస్ ఎవ్రీథింగ్.
1: కనుక నాకు ఈ బంధంలో నేను ఏమాత్రం తలుచుకోలేదు.
0: ఐ డోంట్ వాంట్ ఎనీ మోర్ దిస్ బాండేజ్.
1: స్వామి అందరూ నా యొక్క అక్కలు చెల్లెండ్రే.
0: ఆల్ ఆర్ మై సిస్టర్స్.
1: వారి బిడ్డలందరూ నా బిడ్డలే.
0: దేర్ చిల్డ్రన్ ఆర్ మై చిల్డ్రన్.
1: అక్కర్లేదు. నేను స్వేచ్ఛగా సేవ చేసుకునేటువంటి ఒక మార్గాన్ని నాకు అనుగ్రహించమని కోరింది.
0: అలౌ మీ టు ట్రేడ్ ఫ్రీలీ.
1: ఈ విధమైన కోరికలు కోరేటువంటి ఒక స్త్రీల లోపల ఎంతో మంది కనిపిస్తున్నారు.
0: ఇన్ ఫ్యాక్ట్ దర్ మెనీ మెనీ విమెన్ హూ ప్రే ఫర్ దాట్.
1: కానీ మగపిల్లల్లో ఎవరూ కనిపించడం లేదు.
0: మెన్ నన్ ఆర్ దేర్.
1: ఇంతే కాదు,
0: నాట్ ఓన్లీ దిస్,
1: కొన్ని చరిత్రలు పురాణంలో ఎందుకు కూడాను
0: ఇన్ సర్టన్ ఎపిక్స్ అండ్ సెక్రెట్
1: స్త్రీల లోపల భక్తి ప్రపత్తులు అభివృద్ధి కావించుకున్నటువంటి వాళ్ళు ఎందరో ఉన్నారు.
0: ఇన్ ఫ్యాక్ట్ దర్ మెనీ మెనీ విమెన్ హూ హావ్ గాట్ లాట్ ఆఫ్ డివోషన్.
1: మరణించినటువంటి సత్యవంతుని కూడాను యమధర్మరాజు వెంట పడి తను తిరిగి ఆ ప్రాణమును కూడా తెచ్చుకున్నటువంటి ఒక సావిత్రి.
0: We know of Savitri who brought back
1: గత జీవుడు పతిని బతికించి ఎముగల్చే సావిత్రి భారత సాధికారే.
0: That Savitri belongs to the sacred land who brought her dead husband back
1: to life. తన సత్య మహిమచే దావాగ్ని చల్లార్చే తృతి చంద్రమతి భారతీయ గాదే.
0: And in fact the Chandramati who pacified the burning flames all over belongs to this country.
1: పురుషదిత్వం అగ్ని గుండాన ప్రకటించే సీత భారత ధరా జాతకాదే.
0: In fact Sita who stepped into the furnace and flames to prove her
1: character. కిరాతి భూతి గావించే దమయంతి భారత రమణి గాదే.
0: దమయంతి హూ బ్రాట్ ఆన్ ఎంటైర్ థింగ్ టు
1: అసత్ సాగర వేసి తక్ష్మాతలమున భర్త తాతే పతివ్రత ప్రభావ భావ సంపన్నతకు కాదే పంట భూమి. మన భారతదేశము స్త్రీల వల్ల ఇంత పంట భూమిగా మనకు తయారైపోయింది.
0: భారత్ ఇస్ ఎ సీక్రెట్ ఫెర్టైల్ ల్యాండ్ బికాస్ ఆఫ్ సచ్ విమెన్.
1: కనుకని అలాంటి స్త్రీలంతా ఉండటం చేతనే భారతదేశమే కాదు సర్వ ప్రపంచం కూడాను ఒక విధమైన సుక్షేమంగా ఉంటుండాలి.
0: బికాస్ ఆఫ్ సచ్ విమెన్ ఆఫ్ క్యారెక్టర్ అండ్ నొబిలిటీ నాట్ ఓన్లీ భారత్ ద హోల్ వరల్డ్ విల్ ప్రోగ్రెస్ అండ్ ప్రాస్పర్.
1: ఎందు పుణ్య పుంజుడే లేకుండా జగములెట్టు వెలుగు పగులుగాను.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ దట్ సచ్ నోబుల్ పీపుల్
1: అలాంటి స్త్రీలంతా ఉంటున్నారు
0: లైట్ ఆల్ ఓవర్.
1: కనుక స్త్రీలంటే మనము ఒక విధమైన హాస్యంగా మనం చూడకూడదు.
0: సో వీ షుడ్ నాట్ కన్సిడర్ దెమ్ ఇన్ చీప్.
1: బలహీనంగా మనం భావించకూడదు.
0: వీ షుడ్ నాట్ కన్సిడర్ దెమ్ వీక్.
1: వారిలో ఉన్నటువంటి ఒక శక్తి సామర్థ్యం చాలా గొప్పది.
0: ఇన్ ఫ్యాక్ట్ దే హావ్ మెనీ కెపాసిటీస్.
1: కనుక ఇంకా కొన్ని విషయం మీకు తెలపాలి.
0: సర్టన్ థింగ్స్ నీడ్ టు బి టోల్డ్ టు యూ.
1: రేపు ఈ దేహమునకు 75th బర్త్డే వస్తుంటుంది వచ్చే సంవత్సరం.
0: 75th బర్త్డే ఇస్ అప్రోచింగ్ నెక్స్ట్ ఇయర్.
1: స్వామి 10 దినములు కూడాను వచ్చినటువంటి భక్తులకంతా కూడాను ఫ్రీ భోజనాన్ని అందించాలి అని.
0: యాస్ టు సప్లై ఫుడ్ ఫ్రీలీ టు ఆల్ ద డివోటీస్ హూ విల్ బి అటెండింగ్ 75th బర్త్డే.
1: మెసెంజర్ ఆఫ్ సత్సాయి అనగా స్త్రీలంతా కూడా చేరి
0: ది అలుమ్ని అసోసియేషన్ ఆఫ్ అనంతపూర్ క్యాంపస్ దే ఆల్ హ్యావ్ జాయిన్డ్.
1: వారు చాలా పెద్ద ప్లాన్ వేశారు.
0: They have in fact a very big plan.
1: ఇప్పటి నుంచినే ప్లాన్ అంతా కొనసాగుతూ వచ్చింది.
0: దే స్టార్టెడ్ ఎగ్జిక్యూటింగ్ ద ప్లాన్ రైట్ నౌ.
1: 1000 బ్యాగ్స్ రైస్ అంతా తీశారు.
0: దే ఆర్ రెడీ విత్ 1000 బ్యాగ్స్ ఆఫ్ రైస్ ఆల్రెడీ.
1: ఈ సత్యసాయి మెసెంజర్ ఆఫ్ సత్యసాయి లోపల 3000 మంది పిల్లలంతా మెంబర్స్ గా ఉన్నారు.
0: ఇన్ ఫ్యాక్ట్ ద మెంబర్షిప్ గోస్ టు 3000.
1: ఎవరి ఎందు అటు ఇటు చలనం లేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ దే హావ్ నో వేవరింగ్.
1: ఒక్కొక్క సంవత్సరానికి వారి భక్తి ప్రపత్తులు పెరుగుతూనే వస్తున్నాయి కానీ తరగడానికి ఏమాత్రం అవకాశం లేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ ద డివోషన్ సిన్సర్ దే హావ్ బీన్ గ్రోయింగ్ డే బై డే.
1: కనుకనే 75,000 శారీస్ అంట మా స్త్రీలకంతా ఇవ్వాలి అని పిలిచారు.
0: దే ఆర్ ప్రిపేర్ టు డిస్ట్రిబ్యూట్ 75,000 శారీస్.
1: ఒకే డిజైన్ లో ఉంటుండాలని చెప్పారని దానికి ఆర్డర్ కూడా ఇచ్చారు ఇప్పుడు నుంచి.
0: ఇన్ ఫ్యాక్ట్ దే ప్లేస్డ్ ఎన్ ఆర్డర్ సో యాజ్ టు మేక్ యూనిఫామ్ శారీస్.
1: ఇలాంటి భక్తి ప్రపత్రం ఇప్పుడు ఆడవారి ఎందే అధికంగా ఉంటుండాలి.
0: డివోషన్ అండ్ సిన్సియరిటీ ఆర్ మోర్ అమంగ్ విమెన్.
1: అందుకోసమనే స్త్రీలంతా భక్తిగాను పురుషులను జ్ఞానంగా బోధించాలి.
0: దేర్ఫోర్ ఉమెన్ స్టాండ్స్ ఫర్ డివోషన్ ద మ్యాన్ ఫర్ విజ్డమ్.
1: ఈ భక్తి అనేటువంటిది అంతఃపురంలో ప్రవేశించేటువంటిది.
0: డివోషన్ విల్ హ్యావ్ ఎంట్రీ డైరెక్ట్ ఇన్ ద ప్యాలెస్.
1: జ్ఞానం అనేటువంటి ఒక ఇది పురుషుడు కేవలం దర్బార్ హాల్ వరకు మాత్రమే ప్రవేశిస్తాడు.
0: Wisdom the man will have entry to the hall only.
1: మీరు ఎక్కడన్నా చూచిండొచ్చు పూర్వపు మహారాజుల యొక్క దీంట్లో దర్బార్ హాల్లో అందరూ కూడా మగవారు చేరేవారు.
0: In fact, in the olden days, there in the king's palace, in the Darbar hall,
1: కానీ ఈ మగవారిని అంతఃపురంలో ప్రవేశపెట్టారు.
0: But men have no entry into the palace.
1: ఈ స్త్రీలైనటువంటి భక్తికి మాత్రమే అంతఃపురం అంతా నివాసంగా ఉంటాయి.
0: ఉమెన్ హూ సింబలైజెస్ డివోషన్
1: అంతఃపురము అనగా అంతరాత్మయే అంతఃపురము.
0: అంతఃపుర అంత ఇన్నర్ పుర ద ప్లేస్.
1: కనుకనే అంతఃపురంలో ప్రవాసం చేసేటువంటి ఒక భక్తి తప్ప జ్ఞానం కాదు.
0: ఇట్ ఈస్ ఓన్లీ ద డివోషన్ దట్ విల్ హావ్ ఎంట్రీ ఇంటూ అంత ఇన్నర్ పుర ద ప్లేస్.
1: అంతఃపురంలో ఉన్నటువంటి స్త్రీ అందరినీ చూడవచ్చు బయట తట్టిపోయేటువంటి వారు.
0: లేడీ ఫ్రమ్ దేర్ కెన్ వాచ్ ఎవ్రీ వన్ అవుట్ సైడ్.
1: కానీ బయట ఉన్నటువంటి పురుషులు అంతఃపురంలో స్త్రీలను చూడటానికి వీలు కాదు.
0: బట్ దోస్ మెన్ హూ ఆర్ దేర్ ఇన్ దర్బార్ హాల్ కెనాట్ సీ విమెన్.
1: కనుకనే పురుషులందరూ కూడా కేవలం జ్ఞానం అనుకుంటున్నారు కానీ వారు పక్క అజ్ఞానులే.
0: Man considers that the one of wisdom, but actually he is
1: ignorant. They only
0: have textual knowledge, but they have no entry into the inner
1: sanctuary.
0: That's all the bookish knowledge.
1: Kani sthilada matramu practical knowledge.
0: But the knowledge of the women is the practical knowledge.
1: Andaru kaadu kani ekku mandi vaarlo kuda unnaru.
0: Not all anyway, but majority.
1: కానీ భక్తి వల్లనే మీరందరూ కూడా చూసుకోవచ్చు ఇక్కడ చేరినటువంటి పురుషులందరూ.
0: యూ కెన్ వాచ్
1: పుట్టపర్తికి రావాలనుకుంటుంటే మొట్టమొదట ఆ స్త్రీల యొక్క ప్రోద్బలం చేతనే మీరు పుట్టపర్తికి రాగలుగుతున్నారు.
0: మోస్ట్ ఆఫ్ యు ఆర్ హియర్ బికాస్ విమెన్ ప్రాంప్టెడ్ యూ టు బి హియర్ ఫస్ట్.
1: స్త్రీల యొక్క భక్తి ప్రపత్తులు లేకపోతే మీరు కాలైన కడప దాటలేరు. భక్తి మార్గంలో ప్రవేశపెట్టేటువంటి వారు స్త్రీలే.
0: ఇట్స్ ఓన్లీ ఉమెన్ దట్ టేక్స్ మ్యాన్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ డివోషన్.
1: కనుక నా ఉద్దేశం ఏంటంటే ఇంకా అధికంగా కూడాను
0: భగవాన్స్ ఒపీనియన్ ఇస్ మోర్ అండ్ మోర్
1: ఈ మెసెంజర్ ఆఫ్ సత్యసాయి యొక్క స్త్రీలు చాలా అధికంగా అయిపోయి దేశమంతా కూడా ప్రచారం చేయాలని నా ఉద్దేశం.
0: మెసెంజర్ సత్యసాయి ద విమెన్ షుడ్ ప్రాపగేట్ ద మెసేజ్ ఆఫ్ భగవాన్ ఆల్ ఓవర్ ద కంట్రీ.
1: వీరి వలననే ఈ దేశం కూడా బాగుపడుతుంది.
0: ద కంట్రీ విల్ గుడ్ అండ్ ఇంప్రూవ్ అండ్ ప్రోగ్రెస్.
1: ఒక్క భారతదేశమే కాదు యావత్ ప్రపంచమే బాగుపడాలి.
0: నాట్ ఓన్లీ భారత్ ద హోల్ వరల్డ్ షుడ్ అడ్వాన్స్ అండ్ ప్రోగ్రెస్.
1: తిరిగి ప్రాచీన సంస్కృతి మన భారతదేశంలో తిరిగి మొలకెత్తాలి.
0: ది ఎన్షియంట్ కల్చర్ షుడ్ బి రిగెయిన్డ్ షుడ్ బి రివైవ్డ్.
1: కనుక ఆనాటి గోపికల యొక్క భక్తి ప్రపత్తులు మనం ఒక్కతూరి విచారం చేసుకుంటే ఇన్ని విధములైనటువంటి హృదయాలు కరిగి కదిలి ప్రవహించినాయి.
0: In fact, if we understand the devotion of the gopikas of those days, our hearts melt. They start moving.
1: ఆనాటిలో ఉద్ధవుడనేటువంటి గొప్ప జ్ఞానిగా భావించేవారు.
0: ఉద్ధవ వాస్ కన్సిడర్డ్ టు బి ద వన్
1: ఆఫ్ ఉద్ధవుని మనసే కరిగిపోయింది.
0: అండ్ ఇన్ బై ద హార్ట్ ఆఫ్ ఉద్ధవ మెల్టెడ్.
1: కృష్ణుడి దగ్గరికి వెళ్లి
0: కృష్ణ
1: ఆ గోపికల యొక్క భక్తి లోపల ఒక్క భాగమైన నాకు ప్రసాదించమని కోరాడు.
0: ఈ ప్రే టు కృష్ణ బ్లెస్ మీ అట్లీస్ట్ విత్ ఎ పార్ట్ ఆఫ్ దేర్ మైండ్.
1: వారి ప్రబోధలో నా ఒక్కటే మనసు అన్నారు.
0: They all said that they have single mind, one
1: kani
0: mind.
1: కానీ మగవారికి ఎన్నో మనసులు ఉన్నాయి.
0: Men have many minds.
1: కానీ గోపికలు చెప్పినటువంటి అంతరార్థం అది ఒక్కటే చాలు. అదే గొప్ప వేదాంతం.
0: There lies the entire philosophy in the teachings of Gopikas.
1: మీకు పోయిన తూరు కూడా చెప్పాను.
0: భగవాన్ said last time.
1: జనక మహారాజు ఆస్థానం లోపల
0: there in the court of Janaka, King
1: యాజ్ఞవల్క్యుడు వీరందరూ కూడా గొప్ప గొప్ప పండితులంతా చేరారు.
0: The great scholars like యాజ్ఞవల్క్య.
1: కానీ అతనికి మించిన వారు మరొకరు లేరు.
0: None would ever excel him.
1: కాని ఆ సభ లోపల
0: there in the court
1: గార్గి ఒక్కటి మాత్రమే ఎంచుకుంది.
0: There stood up one గార్గి.
1: ఆమె ఈ యాజ్ఞవల్క్యుని అనేక రకములుగా ప్రశ్నలు వేస్తూ వచ్చింది.
0: She went on questioning యాజ్ఞవల్క్య.
1: కానీ యాజ్ఞవల్క్యుడు బదులు చెప్పడానికి వీలు కాకపోయింది.
0: యాజ్ఞవల్క్య could not
1: జవాబే చెప్పలేదు.
0: He could not answer.
1: కానీ యాజ్ఞవల్క్య మీరు గొప్పవారే మిమ్మల్ని నేను గౌరవిస్తున్నాను మీరు మహాజ్ఞానియే కానీ నా ఒక చిన్న కోరికను మీరు నెరవేర్చండి.
0: గార్గి సెడ్ యజ్ఞవల్క్య, నో డౌట్ యు ఆర్ వన్ ఆఫ్ విజ్డమ్ ద గ్రేట్ స్కాలర్ బట్ క్లారిఫై వన్ సింగ్.
1: భూమి ఆకాశము రెండు ఉంటున్నాయి.
0: హియర్ వి ఫైండ్ ది ఎర్త్ అండ్ స్కై.
1: ఈ యొక్క భూమి ఆకాశమునకు మధ్య ఉన్నటువంటిది ఏమిటో మీరు చెప్పమని చెప్పింది.
0: లెట్ మీ నో వాట్ ఈస్ ప్రెసెంట్ బిట్వీన్ ది స్కై అండ్ ది ఎర్త్.
1: జవాబు చెప్పలేకపోయాడు.
0: హీ కుడ్ నాట్ రిప్లై.
1: పోనీ ఈ భూమిపై ఉన్నటువంటి పదార్థముల యొక్క పేర్లైనా మీరు చెప్పగలరా? నేను
0: ఆర్ యూ ప్రిపేర్ టు టెల్ మీ ది నేమ్స్ ఆఫ్ ఆల్ ది ఆబ్జెక్ట్స్ ప్రెసెంట్ ఆన్ దిస్ ప్లానెట్ ఎర్త్.
1: అది కూడా చెప్పలేకపోయాడు.
0: హీ కుడ్ నాట్ ఆన్సర్.
1: అప్పుడు గార్గే చెప్పింది.
0: దెన్ గార్గే సెడ్,
1: భూమి ఆకాశమే, ఆకాశము ఆకాశమే, సమస్త పదార్థములు ఆకాశ స్వరూపమే.
0: ఇన్ ఫ్యాక్ట్ ద ఎర్త్ యు ఫైండ్ ద స్పేస్. There you find the space in the sky.
1: Anta nastimainatundi. Akasham gaganam shunyamanindi.
0: And in fact she said that the entire sky over there anta okate
1: ekam satya prabhudavadanti anta daivatyam tappa marokati ledani.
0: In fact there is only one, the principle of divinity which is pervading all over.
1: Karukani ee naadu manushulani కొండలని గుట్టలని చెట్లని మనం భావిస్తున్నాం. ఈ చెట్లు చెట్లు కాదు, కొండలు కొండలు కాదు, గుట్టలు గుట్టలు కాదు.
0: ఇన్ ఫ్యాక్ట్ వీ సే దట్ దే ఆర్ ప్లాంట్ ట్రీస్
1: మనుషులు మనుషులు కాదు.
0: హ్యూమన్ బీయింగ్స్ ఆర్ నాట్ ట్రూలీ హ్యూమన్
1: తోలు బొమ్మలే.
0: అండ్ దే ఆర్ జస్ట్ పపెట్స్.
1: కనుకనే ఇవన్నీ కూడా దైవ స్వరూపములే.
0: దే ఆర్ ఆల్ ఎంబాడిమెంట్స్ ఆఫ్ ది డివైన్.
1: మీరు ప్రకృతి దృష్టితో మీరు చూస్తున్నారు కనుకనే మనుషులు మాదిరి కనిపిస్తున్నారు.
0: యు విజువలైజ్ ఫ్రమ్ ది స్టాండ్ పాయింట్ ఆఫ్ నేచర్.
1: దైవ దృష్టితో మీరు చూడండి, వారు దైవంగా మీకు గోచరిస్తారు.
0: ఇఫ్ యు హావ్ ద డివైన్ విజువలైజేషన్ యు విల్ హావ్ డివైన్ మానిఫెస్టేషన్.
1: యద్ భవతి, నీ భావం పురస్కరించుకునే కనిపిస్తున్నాయి.
0: యాజ్ ఇస్ ది ఫీలింగ్ సో ఇస్ ద విజన్.
1: కనుక జగత్తంతా కూడా దైవ స్వరూపమే.
0: ఎంటైర్ యూనివర్స్ ఇస్ ద మానిఫెస్టేషన్ ఆఫ్ గాడ్.
1: యేసు క్రైస్తు ఇంక ఈ విధంగా చూసుకుంటుంటే ఎన్నో జొరాస్ట్రియమని సిక్కులని అనేక పేర్లుగా మతములు బోధిస్తున్నాయి.
0: ఇన్ ఫ్యాక్ట్ వి హావ్ మెనీ మెనీ రిలీజియన్స్ ఇన్ దిస్ వరల్డ్.
1: కానీ ఇవన్నీ కూడా దైవ స్వరూపండి.
0: ఆల్ ఆర్ ఎసెన్షియలీ డివైన్.
1: దీనికంటే మించినటువంటిది మరొకటి లేదు.
0: నథింగ్ ఇస్ మోర్ దెన్ దిస్.
1: కనుకనే ఈ సత్యాన్ని మొట్టమొదటి గుర్తించాలి.
0: ఫస్ట్ వి హావ్ టు రికగ్నైజ్ దిస్ ట్రూత్.
1: ఇది క్రిస్టియన్స్ చేసేటువంటి పండుగ ఇది అని మేము భావిస్తున్నాం.
0: యు కన్సిడర్ దట్ ఇస్ ఎ ఫంక్షన్ అబ్జర్వ్డ్ బై క్రిస్టియన్స్.
1: కానీ క్రిస్టియన్స్ కాదు, అందరూ చేయవలసినటువంటివి.
0: దిస్ ఫెస్టివల్ షుడ్ బి అబ్జర్వ్డ్ బై ఆల్.
1: అంత దైవ కార్యములే.
0: All are God's deeds.
1: కనుక క్రిస్టియన్ అని ముస్లిం అని హిందువులని ఈ విధంగా మీరు ఏమాత్రం భేదభావం భావించకూడదు.
0: వీ షుడ్ నాట్ ఫ్రాగ్మెంట్ క్లాసిఫై క్యాటగరైజ్ యాజ్ హిందూస్ క్రిస్టియన్స్ అండ్ ముస్లిం సో ఆన్.
1: కనుక ఈ మతభేదములను దూరం చేసి
0: వీ హావ్ టు గివ్ అప్ ద డిఫరెన్సెస్ ఆన్ గ్రౌండ్స్ ఆఫ్
1: మతిని విశాలపరిచి
0: వీ హావ్ టు ఎక్స్పాండ్ అవర్ విజన్.
1: మతంలో మీ యొక్క చోటు ఒక్కటి మాత్రమే ఇవ్వాలి.
0: అండ్ వీ హావ్ టు ప్రొవైడ్ ప్లేస్ ఓన్లీ ఫర్ వన్ ఇన్ అవర్ హార్ట్.
1: ఆ విధమైన యొక్క భక్తి ప్రపత్తులు పెంచుకున్నప్పుడే ఏకమతం,
0: వెన్ వీ హ్యావ్
1: ఆఫ్ హ్యూమానిటీ,
0: వెన్ వీ హ్యావ్ ద డివోషన్ ఇన్ సిన్సిరిటీ, దట్
1: మన మతం ఒక్కటే ఒక్కటే ఒక్కటే.
0: వీ హ్యావ్ ఓన్లీ వన్ రిలీజియన్, వన్.
1: ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి మానవుని కూడా ఒకే మతమే.
0: ఇన్ ఫ్యాక్ట్ ఎవ్రీ వన్ బిలాంగ్స్ టు దట్ సింగిల్.
1: ఏది ఆ మతము?
0: వాట్ ఇస్ దట్ రిలీజియన్?
1: మానవత్వం అనేటువంటి మతమే మతం.
0: దట్స్ రిలీజియన్ ఆఫ్ హ్యూమానిటీ.
1: ఈ మానవత్వం అనేటువంటి మతాన్ని మనం పోగొట్టుకోకుండా చూసుకోవాలి.
0: అండ్ వీ షుడ్ నెవర్ లూజ్ దిస్, గెట్ అవుట్ ఆఫ్ దిస్ రిలీజన్ ఆఫ్ హ్యూమానిటీ.
1: హ్యూమన్ క్వాలిటీ అది పెట్టుకోవాలి.
0: దట్స్ వాట్ వీ హ్యావ్ టు కీప్ ఆల్వేస్.
1: మానవత్వం అనగా మరొకటి కాదు.
0: హ్యూమానిటీ ఇస్ నాట్ సంథింగ్ డిఫరెంట్.
1: హృదయ స్థాయందు ఉన్న దేవుడు ఒక్కడే అనేటువంటి దీన్ని భావించాలి.
0: ద ఫీలింగ్ దట్ దేర్ డ్వెల్స్ గాడ్ ఇన్ అవర్ ఆల్టార్ ఆఫ్ అవర్ హార్ట్.
1: హృదయమే లేకున్నా
0: వెన్ దేర్ ఇస్ నో హార్ట్
1: వాడు క్రిస్టియన్ కాదు.
0: You cannot call him a Christian.
1: హృదయమే లేకున్నా
0: there is no heart.
1: వాడు మమ్మంది కాదు.
0: He is not a Muslim.
1: హృదయమే లేకున్నా
0: when there is no heart.
1: వాడు హిందువు కాదు.
0: He is no Hindu.
1: హృదయమే లేకున్నా వాడు సిక్కు కాదు.
0: when there is no heart. He is not a Sikh.
1: కానీ వాడెవడు?
0: Then who is he?
1: హృదయం లేని రాక్షసుడు అనే చెప్పవచ్చు.
0: అండ్ వీ కెన్ సే దట్ ఇస్ ఎ డెమన్.
1: వాడు రాక్షసుండే వస్తుంది ఎందు అన్నాడు.
0: అండ్ హీ సచ్ సచ్ ఎ పర్సన్.
1: హృదయమే అవుతాడు. హృదయాన్ని మనం పెంచుకోవాలి.
0: అండ్ దేర్ ఫోర్ వీ హావ్ టు డెవలప్ దిస్ హార్ట్ ఫీలింగ్.
1: అలాంటి హృదయ స్వరూపుడైన దైవత్వాన్ని ఈ దేవుడు ఆ దేవుడు అనే భేదాలు పెట్టుకోవడానికి అవకాశం లేదు.
0: సో వీ షుడ్ నాట్ హ్యావ్ డిఫరెన్సెస్ ఆన్ గ్రౌండ్స్ ఆఫ్ నేమ్స్ గివెన్ టు డిఫరెంట్ గాడ్.
1: అది ఇక్కడ ఒక ప్రశాంతి నియమంలో మాత్రమే గోచరిస్తుండాలి.
0: Here in Prashanti Nilayam only experience that unity in the divinity. ఈ దేశం
1: యొక్క క్రిస్టియన్స్ అంతా కూడాను ఒక్క ప్రశాంతి నిలయంలో చేరి క్రిస్టియన్ పండుగ చేసుకున్నారంటే ఎంత గొప్పతనం ఇది.
0: What a mighty thing, what a grand thing it is that Christians from all over the world
1: assembled here.
0: Christians from all over the world have assembled
1: here.
0: Here we have representation from 64 countries.
1: అలాంటి వారంతా ఏకత్వం లోపల ఇదే నిజమైనటువంటి యొక్క భక్తి.
0: ఆల్ స్టాండ్ యునైటెడ్, దిస్ ఇస్ డివోషన్.
1: ఇది ఏకం సత్య ప్రాహోదావదంతని చెప్పినటువంటి వేదంలో ఉన్న వాక్యము.
0: దిస్ ఇస్ వేదిక్ డిక్టం దట్ సేస్ ద ట్రూత్ ఈజ్ వన్.
1: కనుక మనం ఈ క్రిస్మస్ ను ఏదో ఒక క్రిస్టియన్స్ మాదిరి భావించకూడదు.
0: క్రిస్మస్ ఇస్ నాట్ ద సెలబ్రేషన్ ఆఫ్ క్రిస్టియన్స్ అలోన్.
1: ఇది అందరిది.
0: ఇట్ బిలాంగ్స్ టు ఆల్.
1: మానవత్వం ధరించినటువంటి ప్రతి వాణిది కూడా ఈ యొక్క పండుగ.
0: ఇన్ఫాక్ట్ క్రిస్మస్ బిలాంగ్స్ టు ది ఎంటైర్ హ్యుమానిటీ.
1: కనుక ఈ భేదములకు అవకాశం ఇవ్వకుండా చూసుకోవాలని నా ఆశ.
0: భగవాన్ వాంట్స్ అస్ నాట్ టు అబ్జర్వ్ డిఫరెన్సెస్.
1: కింగ్డమ్ ఆఫ్ మదర్ సాయి గురించి,
0: అబౌట్ కింగ్డమ్ ఆఫ్ మదర్ సాయి,
1: మీరు ఇంకా ముందు చేయవలసినటువంటి ఎన్నో ఉన్నాయి.
0: దర్ లాట్స్ ఆఫ్ థింగ్స్ యూ హావ్ టు డూ ఇన్ ఫ్యూచర్.
1: కేవలం మీరు ఏదో అన్నదానం చేయటము, మెడికల్ రీజన్స్ చేయటము, సేవలు చేయటము, చిన్నపిల్లలకు చదువులు చెప్పటము, అది చాలా అవసరమే.
0: నో డౌట్ ఇట్స్ మోస్ట్ ఎసెన్షియల్.
1: కానీ వీటితో పాటు
0: అండ్ సప్లై ఫుడ్ అలాంగ్ విత్
1: ఆధ్యాత్మికాన్ని కూడా పెంచాలి.
0: యు షుడ్ ఆల్సో సీ దట్
1: ఆధ్యాత్మికమే నశిస్తే జీవితమే నశిస్తుంది.
0: వెన్ వన్స్ ది స్పిరిచువాలిటీ ఇస్ లాస్ట్ ది లైఫ్ ఇస్ లాస్ట్.
1: ఆది ఆత్మ అదే ఆధ్యాత్మిక.
0: ఆది ఆత్మ ద ఒరిజినల్ ప్రైమార్డియల్ ప్రిన్సిపల్. ఏది
1: ఉంటుందో చెప్పండి.
0: అదర్ దెన్ దట్ దేర్ ఇస్ నథింగ్ ఇన్ దిస్ వరల్డ్.
1: కనుకనే ఆధ్యాత్మిక మార్గాన్ని కూడా మీరు అభివృద్ధి పరచాలి.
0: యూ షుడ్ ఆల్సో డెవలప్ ద స్పిరిచువల్ పాత్.
1: నైతిక, లౌకిక, భౌతిక, ఆధ్యాత్మిక ఈ నాలుగింటి యొక్క ఏకత్వాన్ని మీరు అమర్చి దీన్ని తగినటువంటి ప్రచారం చేయాలి.
0: యూ షుడ్ ఆల్సో ప్రాపగేట్ కంబైనింగ్ దీస్ త్రీ మోరల్, ఎథికల్ అండ్ స్పిరిచువల్ వాల్యూస్.
1: కేవలము కింగ్డమ్ ఆఫ్ మదర్ సాయే కాకుండా,
0: నాట్ మియర్లీ కింగ్డమ్ మదర్ సాయి,
1: పిల్లలు కూడా మగపిల్లలు కూడా దీంతో ప్రవేశించి,
0: బాయ్స్ ఆల్సో షుడ్ జాయిన్.
1: దీనివల్ల ఇంకెంతైనా కూడా ప్రచారం చేయడానికి అవకాశం ఉంటుంటుంది.
0: దట్ గివ్స్ యూ వైడ్ స్కోప్.
1: నిజంగా మగపిల్లలకు ఉండినంత స్వేచ్ఛ ఆడపిల్లలకు లేదు.
0: ఇన్ఫాక్ట్ మెన్ ఆర్ మోర్ ఫ్రీ దెన్ విమెన్.
1: నిజంగా ఆడపిల్లలు కూడా ఈ స్వేచ్ఛ ఉంటుంటే ఈనాటికి అర్ధ ప్రపంచం అంతా కూడా మార్పు చేసింది.
0: ఇన్ఫాక్ట్ విమెన్ హ్యావ్ దిస్ మచ్ ఆఫ్ ఫ్రీడమ్, దే విల్ ఆక్యుపై ది హోల్ వరల్డ్.
1: కానీ తల్లిదండ్రులు ఒకవైపున అడ్డు పెడుతుంటారు.
0: పేరెంట్స్ ఆల్సో,
1: భర్తలు ఒకవైపున అడ్డు పెడుతుంటారు.
0: హస్బెండ్ ఆల్సో ఆబ్జెక్ట్స్.
1: పిల్లలు ఒకవైపున అడ్డు పెడుతుంటారు.
0: చిల్డ్రన్ స్టాండ్ ఇన్ ద వే.
1: కానీ ఈ అడ్డునంతా కూడా తట్టుకొని నెట్టుకొని ముందుకు సాగి వస్తున్నారు.
0: యట్ దే ఆర్ ఏబుల్ టు స్టాండ్ రెసిస్ట్ ఆల్ ది ఆబ్స్టకల్స్ అండ్ ప్రొసీడ్ ఫార్వర్డ్. కానీ
1: మగవారికి ఏ అడ్డు లేదు.
0: మెన్ డోంట్ హావ్ ఎనీ ఆబ్స్టకల్స్.
1: భార్య అడ్డు పెడితే షట్ అప్ అంటాడు.
0: ఇఫ్ ది వైఫ్ ఆబ్జెక్ట్స్ హీ విల్ సే షట్ అప్.
1: తల్లిదండ్రులు అడ్డు పెడితే మీకేం సంబంధం లేదంటాడు.
0: అండ్ ఇఫ్ పేరెంట్స్ ఆబ్జెక్ట్, ఈ విధంగా తప్పించుకోవడానికి ఏ అవకాశం ఉంది
1: మగవారికి.
0: సో మెన్ ఆర్ మోర్ ఫ్రీ.
1: ఇలాంటి స్వేచ్ఛగా ఉండినటువంటి మగవారును ఎందుకు ఈ ఆధ్యాత్మికంలో ప్రవేశించకూడదు?
0: మెన్ ఆర్ హు ఆర్ అబ్సల్యూట్లీ ఫ్రీ, వై డోంట్ దే టేక్ టు స్పిరిచువల్
1: ఎందుకు ఆధ్యాత్మిక జీవితాన్ని మీరు గడపకూడదు?
0: వై డోంట్ యు లీడ్ స్పిరిచువల్ లైఫ్.
1: ఆధ్యాత్మిక తత్వాన్ని ఎందుకు ప్రచార ప్రబోధన సల్పకూడదు?
0: వై డోంట్ యు ప్రాపగేట్ అండ్ షేర్ ద స్పిరిచువల్ మెసేజ్?
1: ఏమిటి,
0: వాట్ ఇస్ దట్ యు ఆర్ డూయింగ్?
1: సమాజ సేవ చేయాలి.
0: సర్వ్ ద సొసైటీ.
1: ఈ సమాజ సేవ చేయడానికి లేకుండా పోతే మీరు చదివిన చదువులు ప్రయోజనం ఏమిటి?
0: ఇఫ్ యూ డోంట్ సర్వ్ ద సొసైటీ, వాట్ ఫార్ ఇస్ ద ఎడ్యుకేషన్ దట్ యు రిసీవ్?
1: ఈ చదువులకంతా కూడా ప్రయోజనమే మీకు కనిపించడం లేదు.
0: ఆఫ్టర్ ఆల్ ది ఎడ్యుకేషన్ దట్ యు రిసీవ్డ్ ఇస్ యూజ్లెస్.
1: సొసైటీ సేవ, సమాజ సేవ చేయనటువంటి యొక్క చదువులు ఆ బుక్కులంతా కూడా నిప్పులో వేయలేదు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యు ఆర్ నాట్ ప్రిపేర్డ్ టు సర్వ్ ద సొసైటీ, బర్న్ ఆల్ ద బుక్స్ దట్ యు హావ్ రెడ్.
1: సంపాదన, సంపాదన, సంపాదన. ఏమిటి ఈ సంపాదన?
0: వాట్ ఫార్ ఇస్ దిస్ ఎర్నింగ్?
1: ధన సంపాదన,
0: మనీ.
1: గుణ సంపాదన చాలా అవసరం.
0: అండ్ యూ షుడ్ ఎర్న్ వర్చ్యూ, నాట్
1: మీ. ఎంతమంది సంపాదించలేదు.
0: దర్ లాట్స్ ఆఫ్ పీపుల్ హూ ఎర్న్.
1: కానీ వారందరూ ఏం తీసుకుని పోయారు?
0: వాట్ దట్ దే హావ్ టేకెన్ విత్ దెం?
1: ఏమాత్రం లేదు.
0: నథింగ్.
1: కనుక సంపాదించినటువంటి వారు ఎన్నో విధముల చేతులు చాడించిపోయారు.
0: ఇన్ ఫ్యాక్ట్ దోస్ దట్ హావ్ ఎర్న్ లెఫ్ట్ దిస్ వరల్డ్.
1: కానీ ఉండవలసింది సంపాదన కూడాను.
0: Yes, earnings
1: are necessary. కానీ ఎంతనో అంత పరిమితముగా ఉంటుండాలి.
0: But it should all be under certain limits.
1: మీ శక్తిని అంతా కూడాను, కాలమును, శక్తిని కూడాను, కాయమును కూడాను సమాజ సేవలో మీకు అంకితం చేయాలి.
0: Dedicate your body, the time and money in service to society.
1: ఈ విధంగా చేసినప్పుడే దేశం కూడా బాగుపడుతుంది. ఈనాడు ప్రపంచంలో ఎంత అశాంతిగా ఉంటుందాది, ఎంత అలజడిగా ఉంటుందో మీకే తెలుసు.
0: యు నో హౌ ద వరల్డ్ ఈస్ డిస్టర్బ్డ్, ఫుల్ ఆఫ్ వెజిటేషన్.
1: ఎక్కడ పోవాలన్నా భయమే.
0: ఇన్ఫాక్ట్ వీఆర్ ఫ్రైట్ టు గో ఎనీవేర్.
1: ఎక్కడ చూసినా కానీ చాలా దిగులే.
0: అండ్ వీఆర్ వెరీ మచ్ వరీడ్.
1: ఇలాంటి దిగులుతో, భయంతో కూడినటువంటి ప్రపంచం లోపల ఈ యువకులు ప్రవేశించి దానికి తగినటువంటి యొక్క ఆదర్శాన్ని అందించుతూ రావాలి.
0: ద వరల్డ్ ఈస్ ఫుల్ ఆఫ్ ఫియర్ అండ్ వారీ. the youngsters should take up this issue and develop fear. And in fact, they are not able to take care of their parents. If you can't take care of parents, whom are you going to take care of tomorrow? First, take care of your family. And see, take care of the village. Serve the village. Then you can serve the country by and large. Students, what we have to work for is for the progress of the
1: country.
0: Expect the welfare, progress of the community. And you have to develop the patriotic spirit. And nobody is able to say to which country he belongs to. It's gross injustice. This country, Bharat, is highly
1: sacred.
0: This Hindu desha. If you cannot protect your country, what for? Is your education.
1: మీరు ప్రతి గ్రామానికి వెళ్లి మీరు సేవ చేయండి.
0: యూ విజిట్ ఎవ్రీ విలేజ్ అండ్ సర్వ్.
1: సేవ కోసం ఫలితాన్ని మీరు ఆశించకండి.
0: డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీ రివార్డ్ ఆర్
1: ఫలితం. అది దైవమే నీకు రచిస్తాడు.
0: గాడ్ విల్
1: దైవమే నీకు ఆభిక్షను పెడతాడు.
0: గాడ్ విల్ గ్రాంట్ ఆల్ దట్ యు
1: కనుకనే ఈ దేశ సేవను మనం చేసినప్పుడే మనకు నిజమైనటువంటి యొక్క దేవుని సేవగా మారిపోతుంది.
0: ఇఫ్ యూ సర్వ్ యువర్ కంట్రీ ఇట్ అమౌంట్స్ టు సర్వీస్ టు గాడ్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: కింగ్డమ్ ఆఫ్ మదర్ సాయి, విద్యార్థినులారా,
0: కింగ్డమ్ మదర్ సాయి,
1: మీరు చేసేటువంటి సేవలు చాలా సంతోషంగానే ఉంటున్నాయి, కానీ ఇంకా మించినటువంటి సేవలుగా మీరు చేయాలని నేను ఆశిస్తున్నాను.
0: భగవాన్ ఈజ్ వెరీ హ్యాపీ విత్ యువర్ సర్వీసెస్ బట్ హీ వాంట్స్ యూ టు డూ మచ్ మోర్.
1: తల్లి ఎంత ఆశీర్వదిస్తుంటుంటా తెలుసిన,
0: యు నో ద బ్లెస్సింగ్ ఆఫ్ ద మదర్.
1: ఇలాంటి ఆశీర్వాదములు తల్లి దగ్గర నుంచి కూడా మీరు తీసుకోవాలి.
0: అండ్ యూ బీ బ్లెస్డ్ బై యువర్ మదర్.
1: ఎందుకంటే మీరు రేపు తల్లిని కాబోతారు.
0: బికాస్ యూ ఆర్ గోయింగ్ టు బి ఫ్యూచర్ మదర్.
1: ఈనాడు తల్లిదండ్రుల యొక్క ఆజ్ఞను శిరసా వహించి వారి సేవలు మీరు చేసినప్పుడు మీ బిడ్డలు మీ సేవలు చేస్తారు.
0: ఇఫ్ యూ ఫాలో అండ్ ఒబే యువర్ పేరెంట్స్ యువర్ చిల్డ్రన్ విల్ ఒబే అండ్ ఫాలో యూ టుమారో.
1: కనుక తండ్రి సేవ చేసినటువంటి వాడికి తిరిగి తన సేవ తన కుమారుడు చేయగలరు.
0: నేచురల్లీ ఇఫ్ యూ సర్వ్ యువర్ ఫాదర్ యూ విల్ బి సర్వ్డ్ బై యువర్ సన్.
1: తండ్రి సేవ ఈనాడు చేయకుండా నేను సంపాదించుకున్నాను కదా, నీవు స్వేచ్ఛగా సంచరిస్తే నీ సేవ నీ కుమారుడు చేయలేరు.
0: ఇఫ్ యూ స్పెండ్ యువర్ మనీ ఆన్ యువర్ ఓన్ వితౌట్ సర్వింగ్ టేకింగ్ కేర్ ఆఫ్ యువర్ ఫాదర్ యూ ఆర్ నాట్ గోయింగ్ టు బి లుక్డ్ ఆఫ్టర్ బై యువర్ సన్.
1: నీవు ఏడ్చవలసి వస్తుంది.
0: దెన్ యూ హావ్ టు క్రై లేటర్.
1: కనుక ఆ ఏడుపు లేకుండా ఈనాడు దాన్ని మీరు సర్దిద్దుకోండి.
0: సీ దట్ యూ డోంట్ హావ్ టు క్రై టుమారో. కరెక్ట్ యువర్ సెల్ఫ్.
1: భావం తద్భవతి, ఇది ఏ వేదాంతం యొక్క ప్రధాన సత్యం.
0: The truth, the philosophy.
1: మనం ఎలాంటి పనులు చేస్తామో అలాంటి ఫలితాన్ని మనం పొందుతాం.
0: నేచురల్లీ యాజ్ ఇస్ ది యాక్షన్ సో ఇస్ ద రియాక్షన్.
1: దైవం యొక్క ప్రేమను మీరు సంరక్షించుకోండి.
0: అండ్ సీ అపోల్డ్ ది డివైన్.
1: ఈ ప్రపంచంలో మనం సంపాదించుకోవాల్సినటువంటి అత్యంత ఉత్తమమైనటువంటి యొక్క పదార్థం ఒక్కటే.
0: దేర్ ఇస్ వన్ నోబ్లెస్ థింగ్ దట్ యు హావ్ టు అక్వైర్.
1: అత్యంత శ్రేష్టమైనటువంటి పదార్థం ఒక్కటే.
0: ది హైయెస్ట్ అండ్ ది గ్రేటెస్ట్ థింగ్ ఇస్ వన్.
1: అత్యంత అమృతమైనటువంటి పదార్థం ఒక్కటే.
0: దేర్ ఇస్ ఓన్లీ వన్ మోస్ట్ నెక్టర్.
1: అమృతమైనటువంటి పదార్థం ఒక్కటే.
0: దేర్ ఇస్ వన్ బ్లిస్ఫుల్
1: థింగ్. అదే దైవ ప్రేమ. దైవ ప్రేమ.
0: దట్ ఇస్ ద డివైన్ లవ్. Love for God, which is
1: the most
0: that you acquire.
1: ఆ ప్రేమ ఒక్కటి ఉంటే సర్వమును మీరు సాధించవచ్చు.
0: విత్ దట్ లవ్ యూ కెన్ అచీవ్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్.
1: కనుక దైవ ప్రేమను సంపాదించుకునే నిమిత్తమై సమాజ సేవలో మీరు పాల్గొనండి.
0: ఇన్ ఆర్డర్ టు ద రెసిపియంట్స్ ఆఫ్ ద డివైన్ లవ్.
1: ఏదో పెద్ద డిగ్రీ తీసుకుని గొప్ప సంపాదిస్తామనేటువంటి ఆశను మీరు సన్నగించుకోండి.
0: రిడ్యూస్ ద డిజైర్ టు ఆక్యుపై ఎగ్జాంపుల్ హై సాలరీ.
1: సంపాదించుకుని జనసేవకు మీరు వినియోగించుకోవచ్చు.
0: యూ కెన్ ఎర్న్ మనీ బట్ యూ కెన్ యూజ్ ఇట్ ఫర్ సర్వీస్.
1: అయితే
0: హౌఎవర్
1: చిత్తమునందు మాత్రము భగవత్ చింతన మాత్రం చేయాలి.
0: అండ్ యూ షుడ్ థింక్ ఆఫ్ గాడ్ కాన్స్టెంట్లీ.
1: అప్పుడే మీరు సార్థకమవుతారు, మీరు కూడా ఆదర్శమైనటువంటి విద్యార్థులుగా తయారవుతారు.
0: దెన్ ఓన్లీ యూ విల్ బి లిబరేటెడ్ అండ్ యూ విల్ మూవ్ యువర్ సెల్ఫ్ యాజ్ ఐడియల్ స్టూడెంట్.
1: ప్రేమ ముదిత మనసు కహ.

0: తమ జీవితమును అంతిమ గావించుకున్నారు. కానీ దైవం యొక్క కృప ప్రేమ లభ్యము కాలేదు. కారణం సజ్జనం సేవనం వినా. సత్పురుషుల యొక్క మహనీయుల యొక్క సేవలు సరిపినప్పుడే ఈ తపశ్శక్తి ఫలిస్తుంది. కానీ సేవలు లేక ఎన్ని విధముల ధ్యానం చేసినప్పటికీ ఈ తపస్సు సిద్ధించలేదు.
1: There are many noble souls who did penance, acts of charity, sacrifice, and prayed to God for liberation. Well, there are many who have gone through sacred texts, propagated the divine message, and sacrificed their lives. But they could not receive God's grace and love. The reason is, one has to serve the noble souls, the saints and seers, which is much more than the power of the penance or any austerity.
0: ఈనాడు మన విద్యార్థుల యొక్క పుణ్యము చాలా గొప్పది.
1: This day is the result of several of the vast meritorious deeds of our students.
0: అనేక మంది మహనీయులను స్మరించి సంభాషణలు సలిపి వారి అనుగ్రహమును పొందుతూ వచ్చారు.
1: They have had number of opportunities to listen to and to touch and to associate themselves with the noble people.
0: దర్శన స్పర్శన సంభాషణల చేతనే భారతీయులు ఎంతో మంది కృతార్థులైనారు.
1: There are many Bharatiyas who could redeem their lives by the touch, the glimpse and conversation with the divine.
0: నేటి కలియుగ ప్రభావం చేత భక్తి శ్రద్ధలు నశించి నాస్తికత్వం పెరిగి అనేక విధములుగా దారి తప్పిపోతున్నటువంటి విద్యార్థులకు ఇలాంటి బోధనలు చాలా అవసరం.
1: As a result of the effects of Kali age, devotion and sincerity are fast disappearing and people are turning atheistic in their tendencies and are totally perverted. Under these conditions, teachings are absolutely needed.
0: Vidyarthulara.
1: Students.
0: Kevalamu oka vyaktini darshinchanta matramuna mana manovishtam neraveradu. మరొక వ్యక్తిని స్పర్శించడం వలన మన అభీష్టం నెరవేరదు. వారితో సంభాషణ జరిపినప్పటికీ మన యొక్క శాంతి ఫలం కాదు. కానీ దర్శన స్పర్శన సంభాషణ చేతనే మానవుని యొక్క హృదయము ఫలించి శాంతి చెందును.
1: బై మీర్ ఎంజాయింగ్ ద గ్లిమ్స్ ఆర్ కన్వర్సేషన్ వుడ్ నాట్ ఫ్రక్టిఫై అవర్ లాంగ్ ఫెల్ట్ నీడ్. All these three together, the glimpses, the vision of such people, conversation and their touch, certainly would pacify our heart, giving all kinds.
0: మానవుడు తరించుటకు నవవిధ మార్గములు అత్యవసరము.
1: There are 9 paths of devotion prescribed for human liberation.
0: శ్రవణం,
1: listening,
0: కీర్తనం,
1: singing,
0: విష్ణు స్మరణం,
1: చాంటింగ్,
0: పాద సేవనం,
1: సర్వీస్,
0: వందనం,
1: సాల్యుటేషన్,
0: అర్చనము,
1: వర్షిప్,
0: దాస్యం,
1: సర్విట్యూడ్,
0: స్నేహం,
1: ఫ్రెండ్షిప్,
0: ఆత్మ నివేదనం,
1: సెల్ఫ్ సరెండర్.
0: శ్రవణ మరణ విద్యాసన చేత మానవుని యొక్క జన్మం సార్థకం గావించుకోగలడు.
1: Man can work for his liberation by shraddha, sincerity, the shravana, listening and constant practice.
0: Pillalu inaati pillalu maha telivitetalu kaliginatundi varu.
1: The modern generation of students are highly intelligent.
0: Kaani aa telivitetalanni kudanu సద్వినియోగపరచుకున్న వారెంతో జన్మ సార్థకం చేసుకున్నవారు.
1: దే హ్యావ్ టు మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్ దేర్ ఇంటెలిజెన్స్ అండ్ గెట్ రిడీమ్ దేర్ లైవ్స్.
0: కానీ ఇప్పుడు ఈ జన్మకు తగినటువంటి మార్గము ఆధ్యాత్మికమే.
1: ఫర్ దిస్ హ్యూమన్ లైఫ్ ఇట్ ఈస్ ఓన్లీ ద స్పిరిచువల్ పాత్ విచ్ ఇస్ మోస్ట్ అప్రోప్రియేట్.
0: కానీ ఈనాటి విద్యార్థులు తెలివితేటలన్నీ కూడాను పెడమార్గం పట్టించి వాదోపవాదముల చేత కాలంని వ్యర్థం గావించుకుంటున్నారు.
1: ద మోడర్న్ జనరేషన్ స్టూడెంట్స్ బికాస్ ఆఫ్ దేర్ వెరీ హై ఇంటెలిజెన్స్ దే ఇండల్జ్ ఇన్ ఆర్గ్యుమెంటేషన్ అండ్ వేస్ట్ దేర్ టైం.
0: ముఖ్యముగా దైవం యొక్క అనుగ్రహము ఒక ప్రేమకు మాత్రమే లభ్యమవును.
1: మోస్ట్ ఇంపార్టెంట్లీ వన్ కెన్ బి ది రెసిపియంట్స్ ఆఫ్ గాడ్స్ గ్రేస్ త్రూ లవ్ ఓన్లీ.
0: ఈ ప్రేమ దైవానుగ్రహం చేయాలి తప్ప మరొక మార్గంలో మనకు లభ్యం కాదు.
1: ఇట్ ఈస్ ఓన్లీ ది లవ్ దట్ యు గెట్ ఇట్ అవుట్ ఆఫ్ గాడ్స్ ఇన్ఫినిట్ మర్సీ.
0: ఈ ప్రేమ ఒక్కటి మాత్రమే భగవంతుని అనుగ్రహించినటువంటి చక్కని రాజమార్గము.
1: దిస్ లవ్ ఇస్ గాడ్స్ గిఫ్ట్ విచ్ ఇస్ ద రాయల్ పాత్.
0: ఆ రాజమార్గమును మనం అనుసరించటం చేత మనము కూడాను ధన్యులమవుతామనేటువంటి విశ్వాసం విద్యార్థుల్లో అభివృద్ధి కావాలి.
1: ద స్టూడెంట్స్ షుడ్ హ్యావ్ స్ట్రాంగ్ ఫెయిత్ దట్ దే షుడ్ ట్రేడ్ అలాంగ్ ద రాయల్ పాత్ ఆఫ్ లవ్ అండ్ గెట్ లిబరేటెడ్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: విద్య అనగా కేవలము గ్రంథ పరిచయం మాత్రమే కాదు.
1: స్టూడెంట్ షుడ్ నాట్ లిమిట్ హింసెల్ఫ్ విత్ గెటింగ్ హింసెల్ఫ్ ఫెమిరలైజ్డ్ విత్ టెక్స్చువల్.
0: గ్రంథ పరిచయం చేత కేవలం మనకు లభ్యమయ్యేటువంటిది విషయం మాత్రమే లభ్యమవుతుంది.
1: ద టెక్స్చువల్ నాలెడ్జ్ విల్ గివ్ యూ ఓన్లీ ఇన్ఫర్మేషన్.
0: దైవానుగ్రహం కలగాలంటే ఆ యొక్క గ్రంథ పరిచయం చేత దాన్ని ప్రాక్టికల్ గా ఉంచి తద్వారా దైవానుగ్రహమునికై ప్రార్థించాలి.
1: ఇన్ అడిషన్ టు దిస్ టెక్స్చువల్ నాలెడ్జ్ వీ హ్యావ్ టు ప్రాక్టీస్ వాట్ ఈస్ కంటెయిన్ దేర్ ఇన్ అండ్ హ్యావ్ టు ఫెర్వెంట్లీ ప్రే ఫర్ గాడ్స్ గ్రేస్.
0: ప్రేమ ప్రధానమైనటువంటిది.
1: లవ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్.
0: మానవుడు ప్రేమ చేతనే ఎన్నో విధములైనటువంటి శక్తులను సాధిస్తూ వచ్చాడు.
1: మ్యాన్ హ్యాస్ బీన్ అచీవింగ్ వేరియస్ ఫ్యాకల్టీస్ త్రూ లవ్.
0: మనస్సు యొక్క స్వాధీనము, సాధన యొక్క స్వాధీనము, ప్రకృతి యొక్క స్వాధీనము ఒక ప్రేమ చేతనే లభ్యమవుతుంది.
1: హీ కుడ్ విన్ ఓవర్ హిజ్ మైండ్, he could fulfill his spiritual practice and also win over the ways of nature only by love.
0: Durgunamulu duralochanalu dustakamulu cheta manasu swadhinam eppatiki kaadu.
1: The mind can never be controlled by joining the bad company, resorting to bad practices and entertaining wicked ways.
0: Bhavyamaina prema chetane manavuniki kontha varaku saarthakata kalugutundi.
1: It is only the divine, ever fresh, unpolluted love that will liberate us ultimately.
0: ప్రతి మానవుని యందు కూడాను తరగనేటి శక్తి ఒక ప్రేమ.
1: It is only the infinite love which is inherent in man.
0: ఎన్ని విధములు సాధన సరిపినప్పటికీ ప్రేమ తరిగేటువంటిది కాదు, పెరుగుతూనే వస్తుంది.
1: In spite of continued spiritual practice whatsoever, the love goes on increasing, it never diminishes.
0: Prakrutamainatvanti prema kaadu, parakrutamainatvanti prema.
1: It's not worldly love, it is spiritual love.
0: Daivanni manam nirantaram kudanu talli dandrula vare premistu raavali.
1: You should love God as much as you love your father and mother.
0: Aa premaku michinatvanti maroka prema ee jagatlo kaalaradu.
1: There's nothing parallel to the divine love.
0: దీనిని డివైన్ లవ్ డివైన్ లవ్ అని చెప్తారే కానీ అది డివైన్ కాదు.
1: Though we declare it as divine love, it is not so.
0: దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి ప్రేమ.
1: It is bhavya, the ever new and is divine spiritual.
0: కనుక ప్రతి యువకుడును తెల్లవారు లేచినది మొదలుకొని సాయంకాలం పరుగునంత వరకు కూడాను ఈ ప్రేమ చేతనే తాను ధన్యుడు కావాలి.
1: Therefore, one can have fulfillment in life by practicing developing love from dawn to dusk.
0: తోటి మానవులను స్నేహితులుగా భావించుకొని వారినందరినీ ప్రేమించాలి.
1: We have to consider everyone as our friends and love.
0: తోటి మానవులు వారిని కూడాను ప్రేమించాలి.
1: We have to love the fellow man.
0: ఈ ప్రేమ చేతనే జగత్తంతా కూడాను ఒక్కటిగా మార్చవచ్చు.
1: The whole world becomes one only by love.
0: ప్రపంచమంతయును ఒకటిగా మారవాలన్నా ఒక ప్రేమ మాత్రం తప్ప అన్య మార్గంలో ఇది సాధ్యం కాదు.
1: The world can be united only by love and by no other way.
0: కాన విద్యార్థులారా, మీరు విద్య నిమిత్తమై అనేక రకమైనటువంటి పాటు పడుతున్నారు.
1: Students, you are striving hard to acquire knowledge, education.
0: ఈ విద్య చేత కొన్ని గ్రంథములను మీరు పాస్ చేయవచ్చు.
1: You may successfully go through certain texts.
0: కానీ అవన్నీ కూడాను నెగటివ్ పదం.
1: They are all negative, totally.
0: కానీ పాజిటివిటీ కావాలి మనకు.
1: But what we need is positivity.
0: దివ్యమైనటువంటి ప్రేమ, శాంతము, దయ, సహనము, సానుభూతి ఇత్యాది గుణములు మనలో ఎన్నియో ఉన్నాయి.
1: There are qualities like love, peace, compassion, forbearance, sympathy immanent in us.
0: ఇట్టి తరగనటువంటి యొక్క గుణములు మానవుని యందు ఎన్నో ఉన్నవి. వాటిని మనము సరైనటువంటి అభ్యాసం చేత స్వాధీనం చేసుకోవాలి.
1: By constant practice we can foster them, we can grow these noble qualities.
0: ఎందరో పెద్దలందరూ కూడా భారతదేశం నందు ఇలాంటి మార్గం చేతనే తరిస్తూ వచ్చారు.
1: Many elders in the past were liberated in this sacred land of Bharat by this way.
0: మానవుని మనసును మార్చవాలంటే ప్రేమ చేతనే మార్చాలి.
1: It is only the love that alone can transform the mind.
0: ఈ ప్రేమ లేకుండా దేనికిని అది మారదు.
1: Mind can never be changed without love.
0: మనస్సు మనస్సు మనస్సు ఈ మనస్సు అనేటువంటిది ఎలాంటిదో మీకు తెలుసును.
1: You know what mind is.
0: మనసు చాలా కఠినమైనటువంటిది.
1: Mind is so strong.
0: చాలా శక్తి కలిగినటువంటిది.
1: It is powerful.
0: మనసు అనేటువంటిది దేనికి లభ్యం కాదు.
1: It cannot be controlled by any other way.
0: ఒక ప్రేమ చేత మాత్రమే మనసు మనకు లభ్యం అవుతుంది.
1: It can be brought under control mind only by love.
0: కనుక విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీ ప్రేమలన్నిటి కూడాను కేవలం దైవ నిమిత్తమై దీనికి దారబోయండి.
1: ద లవ్ హ్యాస్ టు బి సరెండర్డ్, హ్యాస్ టు బి సెంటర్డ్ ఫర్ ద డివైన్.
0: ఈ ప్రేమను చదువుల నిమిత్తమై ఎంత దారబోసినటువంటి వారు లోకంలో ఎంతో మంది ఉన్నారు. కానీ వారందరూ ఆ దైవాన్ని పొందగలిగినారా?
1: దర్ ఆర్ మెనీ పీపుల్ దట్ లవ్ ఇన్ఫర్మేషన్ అండ్ నాలెడ్జ్. డూ దే లవ్ గాడ్? నో.
0: కాదు కాదు.
1: Certainly not.
0: ఏకాంతవాసం చేసి ఆ ఏకాగ్రతమైనటువంటి యొక్క మనసు లోపల ఈ పవిత్రమైనటువంటి దైవచింతన చేసినప్పుడే అది మనకు ప్రాప్తిస్తుంది అనేటువంటి సత్యాన్ని వాడు గుర్తించి వర్తించాలి.
1: It is absolute necessity to know the basic fact and conduct ourselves this way, that we have to be in solitude, turn our mind inward and think of God.
0: కనుక విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీరు ఎన్ని చదివినప్పటికీ,
1: in spite of your learning,
0: ఎన్ని శాస్త్రములు మీరు బోధించినప్పటికీ,
1: in spite of all sacred
0: ప్రేమ శాస్త్రం చేత తప్ప అన్య శాస్త్రములకు ఇది లభ్యం కాదు.
1: It is only through the text శాస్త్ర of love you can acquire, achieve, but by no other way.
0: ప్రేమకు వశమైనటువంటి యొక్క దైవము మరి దేనికి వశం కాదు.
1: God submits to love alone, but no other thing.
0: ప్రేమకు భగవంతుడు చాలా సులభంగా వశమవుతాడు.
1: It's quite easy to have God only by the path of love.
0: కనుక ప్రేమ చేతనే మీరు దైవాన్ని పొందండి.
1: Therefore achieve divinity by love.
0: దైవమునకు ఇచ్చినటువంటి ఒక శక్తి ఈ లేఖంలో మరొకటి కనిపించదు.
1: In this world there is no greater higher power than love.
0: కనుక ప్రపంచములో అన్నీను చింతనే.
1: World is full of anxieties.
0: పుట్టుట ఒక చింత.
1: Birth is worry.
0: భూమి నుండి చింత.
1: Life on earth.
0: సంసారం ఒక చింత.
1: ద ఫ్యామిలీ లైఫ్.
0: చావు చింత.
1: డెత్.
0: బాల్యమంతయు చింత.
1: చైల్డ్హుడ్.
0: వార్ధక్యం ఒక చింత.
1: ఓల్డ్ ఏజ్.
0: జీవించుట ఒక చింత.
1: లైఫ్.
0: చెడుపు చింత.
1: ఫెయిల్యూర్.
0: కర్మలన్నీ చింత.
1: యాక్షన్స్
0: కష్టములు ఒక చింత.
1: డిఫికల్టీస్
0: సంతసం ఒక చింత.
1: హ్యాపీనెస్
0: వింత చింత.
1: ద మిస్టరీ
0: సర్వచింతల బాబడి సర్వేశ్వ ప్రేమ ఒక్కదానిని మీరు సాధించాలంటే సర్వచింతలు కూడాను దానికి వశమైపోతాయి.
1: ఆల్ దీస్ వరీస్ క్యాన్ బి సాల్వ్డ్ బై థింకింగ్ ఆఫ్ గాడ్ ఓన్లీ, హూ ఈజ్ ఓన్లీ అవర్ రిఫ్యూజ్.
0: ఇట్టి పవిత్రమైన ప్రేమను మీరు ఈనాడు వ్యర్థం చేసుకుంటున్నారు.
1: వీఆర్ నాట్ మేకింగ్ ప్రాపర్ యూజ్ ఆఫ్ ది సీక్రెట్ లవ్ విద్ ఇన్ అస్.
0: భౌతికమైన విద్యను నేర్చండి, తప్పు లేదు.
1: Acquire secular knowledge, nothing wrong about it.
0: కాని శాశ్వతమైన సత్యమైన నిత్యమైనటువంటి యొక్క దైవ ప్రేమను పొందుటకై దీన్ని దారమయ్యాలి.
1: But the true education lies in acquiring that which is eternal truth, that which is immortal divinity.
0: ఎందరో మంది పెద్దలు,
1: many elders,
0: ఇలాంటి ఘనులు,
1: such mighty great people,
0: ప్రపంచమంతా సంచరించి,
1: have gone round the world,
0: వారి ప్రబోధన చేత,
1: through their teachings,
0: జగత్తును ఎంతైనా ఉద్ధరిస్తూ వచ్చారు.
1: They could work for advancement, progress of humanity.
0: ప్రాచీన దురంతా లేకపోతే మన భారతదేశం ఇంకే గతి పట్టి ఉండేది.
1: What would have happened to Bharat had there not been people of this sort?
0: కనుక ప్రతి మానవుడు కూడాను పెద్దలను అనుసరించాలి.
1: Everyone has to follow elders.
0: వారు ఏమి చెప్పినా కూడాను అది ఒక శాస్త్రమంత ప్రమాణంగా తీసుకుని దాన్ని సాధించాలి.
1: Whatever they say, we have to take it as a standard textual text, శాస్త్ర, and follow.
0: కనుక మీరు ఇంగ్లీష్ పదాలు గొప్పగా ఉపయోగించి దానివల్ల ఏదో అన్ని తెలుసునని మీరు గర్విస్తూ ఉండవచ్చు, కానీ ఆ గర్వము దీనికి ఏమాత్రము పనికిరాదు.
1: యూ మే ఫీల్ ప్రౌడ్ ఆఫ్ యువర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, దట్ ప్రైడ్ ఈజ్ యూస్లెస్ ఇన్ ఎనీ వే.
0: ఈ గర్వం అనేటువంటిది మానవుణ్ణి కేవలము ఒక అధుణ్ణి చేస్తున్నది.
1: ప్రైడ్ రూయిన్స్ మ్యాన్.
0: ఈ గర్వం చేతనే మానవుడు అతపతనమైపోతున్నాడు.
1: మ్యాన్ ఈజ్ టోటల్లీ స్పాయిల్డ్, పుట్ టోటల్ రూయిన్ బై ప్రైడ్.
0: ప్రేమ చేతనే మానవుడు ఎంతగానో అధికుడవుతున్నాడు.
1: బికాస్ ఆఫ్ లవ్ హీ కెన్ గ్రో టు హైట్స్.
0: కనుక విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: ప్రేమను అభివృద్ధి పరచుకొని,
1: డెవలప్ లవ్
0: వినయ భయ విశ్వాసముల చేత,
1: విత్ ఆల్ ది ఒబీడియన్స్
0: దైవాన్ని స్వాధీనం చేసుకుని,
1: అచీవ్ గాడ్
0: తద్వారా మీరు తరించడానికి ప్రయత్నించండి.
1: And make every effort to liberate yourselves.
0: మానవుడు తరించటకు ప్రేమ ఒక్కటి తప్ప అన్య మార్గం ఏది గతి లేదు.
1: బట్ ఫర్ లవ్ దేర్ ఇస్ నో అదర్ పాత్ లీడింగ్ టు లిబరేషన్.
0: ఈ ప్రేమ ఎంత ధన్యుణ్ణో చేస్తుంది.
1: లవ్ విల్ సర్టన్లీ రిడీమ్ యూ.
0: పెద్దలందరూ ఈ ప్రేమ ద్వారానే గమ్యం చేరారు.
1: ఆల్ ఎల్డర్స్ రీచ్ గోల్ త్రూ లవ్.
0: కనుక మీరందరూ కూడాను ప్రేమను మాత్రం పోగొట్టుకొనక ప్రేమను మాత్రమే ప్రధానమైన లక్ష్యంగా తీసుకుని తద్వారా మీరు తరించండి.
1: నెవర్ లూజ్ లవ్. కీప్ లవ్ యాజ్ ద మెయిన్ గోల్ అండ్ గెట్ యువర్ సెల్ఫ్ లిబరేటెడ్.
0: ప్రేమ సులభంగా మీకు కనిపిస్తుండొచ్చు, కానీ దానికి మించినటువంటిది మరొక శక్తి ఈ జగత్తులో కానరాదు.
1: లవ్ మే లుక్ అపియర్ సో సింపుల్, బట్ దేర్ ఇస్ నో గ్రేటర్ పవర్ దాన్ దాట్.
0: ప్రేమకు మించినటువంటి శక్తి మరొకటి కానరాదు.
1: There is no other greater power than love.
0: దైవమే ప్రేమ, ప్రేమనే దైవము.
1: God is love, love is God.
0: Live in love.
1: Live in love.
0: ఇదియే మీరు నేర్చుకోవాల్సినటువంటిది.
1: God is love, love is God. Live in love is the message of Bhagavan.
0: ప్రేమముదిత మనసే కల్పో రామ రామ రామ.

ఎందరో మహనీయులు తపస్సు చేసి దాన ధర్మములు చేసి శరీరమును త్యాగం చేసి ఎన్నో విధములుగా దైవాన్ని ప్రార్థించారు. కాని మరికొందరు గొప్ప శాస్త్రములను బోధిస్తూ ప్రచారం సరుపుతూ జగత్తులో నలుమూలలా తిరిగి

0: During the months of August and September 1984, Satya Sai Krishna delivered the essence of his divine song Bhagavad Gita in the form of 34 discourses. Radio Sai brings you now the 7th discourse on Gita Bhagavan delivered on 8th August 1984. In this discourse, Bhagavan teaches us how to control the first sense organ that needs to be controlled, which is tongue. He explains why the food that one takes and the words that one speaks need regulation. Sri Bhagavan Vacha.
1: Yogasya Prathamam Dwaram. Yogasya Prathamam Dwaram. Vam Nirodha. Jishwendriyam yokka nigrahamune yogamunaku prathama dwaramga perkunnade Gita.
2: The first opening to yoga is control of tongue representing taste and
1: జిహ్వేంద్రియమును నిగ్రహించక దైవత్వమును పొందటం యోగద్వారంలో ప్రవేశించటం అసాధ్యమని శాసించినది గీత.
2: గీత హాస్ డిక్లర్డ్ దట్ వితౌట్ కంట్రోలింగ్ టంగ్ ఇట్ ఇస్ ఇంపాసిబుల్ టు ఎంటర్ ద మ్యాన్షన్ ఆఫ్ యోగా అండ్ టు ఫాలో ది పాత్ ఆఫ్ డివోషన్.
1: ప్రాణికి అనేక ఇంద్రియములు ఉంటున్నవి.
2: దేర్ ఆర్ నంబర్ ఆఫ్ సెన్స్ ఆర్గన్స్ ఫర్ ఎవ్రీ లివింగ్ బీయింగ్.
1: అయితే కొన్ని ఇంద్రియములు మాత్రము జాగ్రత్తగా తెలిసి ఉపయోగించుకోవాల్సి వస్తుంది.
2: బట్ వన్ హ్యాస్ టు యూజ్ ఏ ఫ్యూ సెన్స్ ఆర్గన్స్ ఎక్స్ట్రీమ్లీ కేర్ఫుల్, knowing fully well the implication.
1: Udaharanamunaku agni.
2: For example, fire.
1: Ee agni jagrataga vinyoginchukunna idi manaku upakariga untundi. Idini ajagrataga upayoginchina idi manaku apakaram chestundi.
2: If we use fire a little carefully with certain amount of awareness, it would be useful. Otherwise it would be harmful.
1: ఒక కత్తి లేక విద్యుత్ శక్తి ఈ రెండు ఉంటున్నవి.
2: టేక్ ఫర్ ఎగ్జాంపుల్ ఏ నైఫ్ ఆర్ ఎలక్ట్రిసిటీ.
1: వీటిని తెలుసుకుని ఉపయోగించిన మనకు ఉపకారాలుగా ఉంటాయి.
2: ఇఫ్ యూ నో దేర్ యూస్ అండ్ యూజ్ దెమ్ ప్రాపర్లీ దెన్ దే వుడ్ బి హెల్ప్ఫుల్ టు అస్.
1: వీటిని తెలియక ఉపయోగించిన మనకు అపకారిగా మారుతుంది.
2: ఇఫ్ యూ డూ నాట్ యూజ్ దెమ్ ప్రాపర్లీ దే విల్ బికమ్ హార్మ్ఫుల్.
1: అపకారమునకు ఉపకారమునకు, మేలుకు కీడుకు మన యొక్క జాగ్రత్త అజాగ్రత్తలే దీనికి మూల కారణం.
2: ఫర్ మేకింగ్ ఇట్ యూస్ఫుల్ ఆర్ హార్మ్ఫుల్ ఇట్ ఈస్ అవర్ అవేర్నెస్ అండ్ అవర్ కేర్ విచ్ విల్ బి వెరీ యూస్ఫుల్, వెరీ ఇంపార్టెంట్.
1: కనుకనే తెలిసి మెలగవలను తెలివితోడ అని ఇంద్రియముల యొక్క శక్తిని అతి ప్రధానముగా బోధిస్తూ వచ్చింది వేదాంతం.
2: వేదాంత హాస్ బీన్ టీచింగ్ దట్ యు షుడ్ నో ది యూజెస్ ఆఫ్ ది సెన్స్ ఆర్గన్స్ అండ్ యూజ్ దెమ్ కేర్ఫుల్లీ.
1: మానవునికి ఉండినటువంటి యొక్క ఇంద్రియములలో ఒక్కొక్క ఇంద్రియము ఒక్కొక్క శక్తిని మాత్రమే కూడి ఉంటుంది.
2: ఆఫ్ ది సెన్స్ ఆర్గన్స్ గివెన్ టు మ్యాన్ ఈచ్ పర్టికులర్ సెన్స్ ఆర్గన్ హ్యాస్ వన్ పర్టికులర్ యూజ్.
1: అయితే జిహ్వ రెండు విధములైనటువంటి శక్తులతో చేరి ఉంటుందని.
2: బట్ టంగ్ యాజ్ అ సెన్స్ ఆర్గన్ ఈజ్ ఎండౌడ్ విత్ టూ పవర్స్.
1: ఒకటి మాట్లాడటం, రెండవది రుచి చూడటం.
2: వన్ ఈజ్ ది పవర్ ఆఫ్ స్పీచ్, ది సెకండ్ ఈజ్ ది పవర్ ఆఫ్ టేస్ట్.
1: కనుకనే ఈ శిక్షను అతి జాగ్రత్తగా మనం ఉపయోగించుకోవాలని గీతాశాస్త్రజ్ఞుడు చెప్పాడు.
2: గీతా శాస్త్రజ్ఞ ద లార్డ్ ఆఫ్ గీతా హస్ దేర్ ఫోర్ కాషన్డ్ అస్ దట్ వుడ్ బి వెరీ కేర్ఫుల్ వై యూజింగ్ టన్.
1: ఏ యొక్క సాధకుడు ఈ శిక్షను అదుపులో ఉంచుకునో అట్టి సాధకుని యొక్క హృదయం నిర్మలమై నిశ్చలమై నిస్వార్థమై పరతత్వం మాత్రం పొందుతుందని కూడా బోధించాం.
2: గీత హెస్ ఆల్సో టాట్ దట్ పర్సన్ హూ హ్యాస్ కంప్లీట్ కంట్రోల్ ఓవర్ ద టంగ్ విల్ బి ఎనేబుల్ హిస్ హార్ట్ టు బి మెయింటైన్ ప్యూర్ స్టడీ అండ్ స్టిక్ ఇన్ ద లాస్ట్.
1: ఈ కారణమును పురస్కరించుకుని చాతుర్మాస వ్రతమని ఏకాదశి వ్రతమని ఒక్క వ్రతులని ఈ విధమైనటువంటి పరిపరి పేర్లతో దీనిని అనుభవిస్తూ వచ్చారు సాధకులు.
2: ఇన్ దిస్ కాంటెక్స్ట్ సాధక సర్వీన్ అబ్జర్వింగ్ ఏ నంబర్ ఆఫ్ వ్రత చాతుర్మాస వ్రత ఏకాదశి వ్రత ఎట్సెట్రా.
1: చాతుర్మాసం అనగా వర్షాకాలంలో గురు పూర్ణిమ నుండి తిరిగి 4 నెలలు ఆహారమును అదుపులో ఉంచుకోవటం మౌనమును వహించటం ఈ కారణముల చేత శిక్షను అదుపులో ఉంచుకున్నటకు తగిన మార్గమును చూసుకుంటూ వచ్చారు.
2: ది అబ్జర్వెన్స్ ఆఫ్ చాతుర్మాస వ్రత ఇట్ రెఫర్స్ టు అబ్జర్వింగ్ సైలెన్స్ హ్యావింగ్ ఏ పర్టికులర్ టైప్ ఆఫ్ డయట్ అండ్ కంట్రోల్ ఓవర్ ద డయట్ కమెన్సింగ్ ఫ్రమ్ గురు పూర్ణిమ ఫర్ అబౌట్ 4 మంత్స్.
1: ఉపవాస వ్రతములు కూడాను ఈ విధమైనటువంటి కారణాలతో ఏర్పడినటువంటివి.
2: ఫాస్టింగ్ ఆల్సో హ్యాస్ బీన్ ప్రిస్క్రైబ్డ్ ఫర్ దీస్ వెరీ రీజన్స్.
1: ఇది దేహరీతిగా ఆరోగ్యమును మానసిక రీతిగా ఆనందమును కూడా చేకూరుస్తుంది.
2: ఫిజికలీ అండ్ బాడీలీ దిస్ గివ్స్ హెల్త్ అండ్ మెంటలీ ఇట్ గివ్స్ జాయ్ అండ్ ప్లేస్.
1: అమితాహారము సాధకులకు చాలా ప్రమాదమని కూడా బోధించింది.
2: అన్లిమిటెడ్ అండ్ అన్రెగ్యులేటెడ్ ఫుడ్ ఈజ్ వెరీ హార్మ్ఫుల్ ఫర్ సాధక దిస్ హెస్ బీన్ డిక్లేర్.
1: అన్ని విధములైనటువంటి యొక్క రుచులతో కూడినటువంటి ఆహారము సాధకుని తమో గుణంలోకి కొనిపోతుంది.
2: ఏ వెరైటీ ఆఫ్ టేస్టీ ఫుడ్స్ ఈజ్ లైక్లీ టు లీడ్ సాధక టు తమో గుణ దిస్ హెస్ బీన్ డిక్లేర్.
1: తనకు రుచికరమైనటువంటి ఆహారంలో భుజించుతూ దైవ సన్నిధిని దైవ తత్వమును అనుభవించటకు సాధ్యమవుతుంది అని పలికినంత మాత్రమున ఇది ప్రయోజనం లేదు.
2: యూ ఓన్లీ జస్ట్ సింప్లీ థింగ్స్ దట్ ఎంజాయింగ్ ఆల్ ద టేస్టీ ఫుడ్ అండ్ ఆల్ ది టేస్ట్ ఆఫ్ ఫుడ్ స్టిల్ వన్ బి ఏబుల్ టు ఎంజాయ్ నియర్నెస్ టు గాడ్ అండ్ బి ఏబుల్ టు ప్లీజ్ గాడ్ ఈస్ నాట్ కరెక్ట్.
1: మొట్టమొదట జిహ్వను అదుపులో ఉంచుకోవాలి.
2: ఇన్ ది వెరీ ఫస్ట్ ఇన్స్టెన్స్ వన్ హ్యాస్ టు కీప్ ద టంగ్ అండ్ కంట్రోల్.
1: జిహ్వను అదుపులో ఉంచుకున్నప్పుడు మిగిలినటువంటి ఇంద్రియములన్నీ కూడా తమంత తామే అదుపులోకి వస్తాయి.
2: ఇఫ్ వన్ కెన్ కంట్రోల్ ద టంగ్ విత్ ఎఫర్ట్ ది అదర్ సెన్స్ ఆర్గన్ కమ్ అండర్ కంట్రోల్ ఆటోమేటికల్లీ.
1: కానీ ఈనాటి సాధన మార్గమునందు అన్ని రకములైనటువంటి సాధనలు ఆచరిస్తున్నారు. కానీ దీనికి ప్రధానమైన మూలాధారమైన నిజమైనటువంటి యొక్క తత్వం వారు గుర్తించుకోలేక శిక్షను విగ్రహించుకోలేకపోతున్నారు.
2: టుడే సాధన దే ఆర్ జస్ట్ ట్రైన్ టు అబ్జర్వ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ బట్ అన్ఫార్చునేట్లీ దే ఆర్ నాట్ బీన్ ఏబుల్ టు హ్యావ్ ఎ కంట్రోల్ ఓవర్ సెక్టర్స్.
1: పాత్రలో నీరంతా కారిపోవాలంటే 10 చిల్లులు ఉండనక్కర్లేదు, ఒక్క రంధ్రం ఉంటే కూడా చాలు.
2: ఇఫ్ ది ఎంటైర్ వాటర్ ఇన్ ఎ వెసల్ షుడ్ గో అవుట్ బై లీకింగ్ దేర్ ఇస్ నో నీడ్ ఫర్ 10 హోల్స్ ఈవెన్ 1 హోల్ వుడ్ బి సఫిషియెంట్.
1: అదే విధముగానే సాధకులకు దశేంద్రియములు కూడా అరికట్టనక్కర్లేదు, ఒక దివ్యేంద్రియమును అరికట్టితే అన్ని విధములైనటువంటి దీని కూడా అదుపులోకి వస్తాయి.
2: ఇన్ దిస్ కాంటెక్స్ట్ వీ హావ్ టు అండర్స్టాండ్ దట్ విల్ హావ్ టు కంట్రోల్ టంగ్ బేసికలీ ఇట్ ఇస్ నాట్ నెసరీ టు కంట్రోల్ దెన్ ఓన్లీ అదర్ 9 సెన్స్ ఆర్గన్స్ విల్ కమ్ అండర్ కంట్రోల్ ఇఫ్ వీ కెన్ కంట్రోల్
1: దివ్యేంద్రియమును అరికట్టుకోలేకపోవటం చేతనే మానవుని యందు అనేక విధములైనటువంటి ఉద్రేకములు కల్లోలములు సందేహములు అనేక విధమైనటువంటి యొక్క మానసిక చంచలత్వము అభివృద్ధి పరుస్తూ వచ్చింది.
2: బికాస్ మ్యాన్ హస్ నాట్ బీన్ ఏబుల్ టు కంట్రోల్ టైమ్ హీఈస్ అఫ్లిక్టెడ్ విత్ ఏ నంబర్ ఆఫ్ డౌట్స్ ఏ నంబర్ ఆఫ్ ఎమోషనల్ టర్మాయిల్ అండ్ కాన్ఫ్లిక్ట్ కాంట్రడిక్షన్ కన్ఫ్యూజన్ ఎట్సెట్రా.
1: మాటకు మించిన విలువలు మరొకటి లేదు. There is nothing which is more important than the word, value of the word. Kanuka, matanu adupulo unchukovatamu, shikshanu adupulo unchukovatamu, sadhakulaku pradhanamainatuvanti yokka sadhana. The most important sadhana for every aspirant is that he has to keep primarily under strict control the control of thought, control of tongue.
3: Jeevitamulo అల్ప ఫలములు అందించేటువంటి యొక్క పదార్థములకే అనేక విధములైనటువంటి త్యాగములు చేస్తున్నారు మానవులు.
1: ఇన్ లైఫ్ వన్ కెన్ అబ్జర్వ్ దట్ ఈవెన్ ఫర్ స్మాల్ లిటిల్ థింగ్స్ ఇన్ లైఫ్ ఏ నంబర్ ఆఫ్ సాక్రిఫైసెస్ హావ్ బీన్ మేడ్.
3: డబ్బు చెల్లించినదే అంగట్లో ఉండేటువంటి సరుకు మన హస్తములకు రావటం లేదు.
1: వీ వుడ్ నాట్ బి ఏబుల్ టు గెట్ ఆర్టికల్స్ వితౌట్ పేయింగ్ ఫర్ ఇట్.
3: ఈ విధముగా అల్ప ఫలములు అందించేటువంటి యొక్క వస్తువులకై మానవుడు అనేక త్యాగములు చేయొచ్చు. కడపటికి ప్రాణములైనను త్యాగం చేయటకు సంసిద్ధులవుతుంటాడు.
1: ఫర్ గెటింగ్ అండ్ ఒబ్టైనింగ్ అండ్ అచీవింగ్ స్మాల్ పెట్టి యూజ్లెస్ ఆర్టికల్స్ మ్యాన్ సమ్టైమ్స్ ఇస్ ప్రిపేర్డ్ ఈవెన్ టు సాక్రిఫైస్ హిస్ లైఫ్.
3: అన్నింటికంటే అధికమైన వృత్తిది, అన్నింటికంటే ఆధారమైన వృత్తిది, అన్నింటికంటే ఆనందమైన వృత్తిది ఆత్మలాభం. ఇట్టి ఆత్మలాభములకు త్యాగం చేయటంలో మానవుడికి ఒరిగిపోయేటువంటిది ఏముందని.
1: ద వన్ విచ్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్, ద వన్ విచ్ ఈజ్ ది వెరీ బేసిస్ ఆఫ్ ఆల్ అదర్ థింగ్స్ ఈజ్ ద గెయిన్ ఆఫ్ ఆత్మ. కెన్ షుడ్ నాట్ ఎ మ్యాన్ సాక్రిఫైస్ ఎవ్రీథింగ్ ఫర్ ద సేక్ ఆఫ్ దిస్?
3: ఒకదానిని మనం త్యాగం చేసినప్పుడే మరొకటి మనకు ప్రాప్తిస్తుంది.
1: ఓన్లీ వన్ వి గివ్ అప్ ఫర్ సాక్రిఫైస్ వన్ థింగ్ would be able to get another in this place.
3: Bazaarlo oka kooragaayalu konavalante mana nunchi dabbu potene atha nunchi mana kooragaayalu vastunnayi labhistunnayi.
1: In the market if you want to get vegetables we'll have to pay for it. Only when we give money we get vegetables.
3: Manamu dhanamunu tyagam cheyaka aayaku kooragaayalu manaku labhinchatam ledu.
1: Without offering and sacrificing money we would not be able to get vegetables.
3: Okati tyagam cheyatam anne maroti manaku prarthistundali.
1: By giving one we are acquiring another.
3: Adhe vidhamugane sugunamulu manamuni yandu abhruthi kavalanna durgunamulu tyagam cheyali.
1: In the same way if one wants to develop virtue in himself he has to give up bad qualities.
3: Asamartamunu tyagam chesinappude సమత్వము మనలో అభివృద్ధి అవుతుంది.
1: అన్లెస్ వన్ సాక్రిఫైసెస్ ఈక్వాలిటీ అండ్ అన్ఈక్వల్ మైండెడ్నెస్ వన్ నాట్ ఏబుల్ టు గెట్ ఈక్వల్ మైండెడ్నెస్. ఈక్వాలిటీ
3: బుద్ధులను మనం త్యాగం చేసినప్పుడే సుబుద్ధులు మనలో చేరుతూ వస్తాయి.
1: ఓన్లీ వెన్ వీ సాక్రిఫైస్ బ్యాడ్ క్వాలిటీస్ వీ కెన్ అక్వైర్ వర్చ్యూ.
3: హత్తు కాక మనము మనలో ఉండినటువంటి యొక్క దుర్బుద్ధులను దురాలోచనలను దుర్గుణములను త్యాగము చేయక సద్బుద్ధులు సదాలోచనలు సద్గుణములు మనకు ఏ రీతిగా అలవడతాయి.
1: వితౌట్ గివింగ్ అప్ బ్యాడ్ థాట్స్ బ్యాడ్ హ్యాబిట్స్ బ్యాడ్ క్వాలిటీస్ ఇట్ వుడ్ నాట్ బి పాసిబుల్ ఫర్ అస్ టు అక్వైర్ గుడ్ థాట్స్ గుడ్ హ్యాబిట్స్ గుడ్ బిహేవియర్.
3: కనుకనే జయదేవుడు జిహ్వే రసజ్ఞే అన్నాడు. రసముతో కూడినటువంటి ఒక జిహ్వను మనం సరైన అదుపులో ఉంచుకొని దానికి హద్దులో తగినటువంటి మాటల చేత హద్దుకు మించిన ఆహారం చేత దానిని సంతృప్తిపరిచిన మనకు ఆనందం అనేటువంటిది తరతలా మరకమవుతుంది.
1: జయదేవ హ్యాస్ డిక్లర్డ్ డిస్క్రైబ్డ్ ఇట్ యాజ్ వన్ విచ్ ఎంజాయ్స్ గుడ్ థింగ్స్ అండ్ దట్ వుడ్ బి ఏబుల్ టు జస్ట్ మేక్ ఆల్ ద థింగ్స్ ఈజీ బై కంట్రోలింగ్ ద టంగ్.
3: దీనిని మౌనము అని కూడా చెప్తూ వచ్చారు.
1: Another word used for describing this is silence.
3: ఈ యొక్క మౌనము అనేటువంటిది కేవలము వాక్పందన మాత్రమే కాదు.
1: సైలెన్స్ డజంట్ రెఫర్ టు ది కంట్రోల్ ఆఫ్ ద ఫిజికల్
3: హృదయ సంబంధమైనటువంటి తలపులు కూడా మనలో ఆవిర్భవించరాదు.
1: యూ షుడ్ నాట్ హ్యావ్ నాట్ గెట్ థాట్స్ ఆల్సో.
3: కనుక ఇట్టి హృదయ సంబంధమైనటువంటి భావములు ఆవిర్భవించకుండా ఉండే నిమిత్తమై మనం కొంత ఆహారం అదుపులో ఉంచుకోవాలి.
1: If we want to have control over the generation of thoughts in our mind, we should have some control over the food that we take, the diet.
3: Ego korinatvanti padarthamulanta kudunu manam daariki andincharadu.
1: We should not go on feeding the tongue with whatever it desires.
3: Ikkade atma anatma నిత్య అనిత్య అనేటువంటి విషయ పరిశీలన చేసేటువంటి వివేకాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి. దీనినే బుద్ధి యోగము అన్నారు.
2: బుద్ధి యోగ యోగ ఆఫ్ ఇంటెలిజెన్స్ అండ్ డిస్క్రిమినేషన్ టు ఫైండ్ అవుట్ విచ్ ఇస్ పర్మనెంట్ విచ్ ఇస్ ఇంపర్మనెంట్ విచ్ ఇస్ సెంటియెంట్ అండ్ విచ్ ఇస్ ఇన్సెంటియెంట్.
3: నిత్యానిత్య పరిశీలన తత్వంతో కూడినటువంటి వివేకమే బుద్ధి యోగం.
2: డిస్క్రిమినేషన్ విచ్ డిస్టింగ్విషెస్ ద పర్మనెంట్ ఫ్రమ్ ద ఇంపర్మనెంట్ ఇస్ డిస్క్రైబ్డ్ అస్ ది యోగ ఆఫ్ ఇంటెలిజెన్స్.
3: ఈ ఆహారము సాత్వికమా లేక రాజసికమా తామసికమా అనేటువంటి విచారాన్ని మనం చేయాలి.
2: We have to inquire into and find out whether the food that we take relates to sattvic food, rajasic food or tamasic food.
3: నేను భుజించేటువంటి ఆహారము హితముగా హితముగా ఉన్నదా లేదా అనేటువంటి విచారణ కూడా మనం చేయాలి.
2: The food that I take, is it quality wise good and tasty? One will have to inquire.
3: ఈ విధమైనటువంటి ఆహారమును తెలిసి విచారణ కలిపి మనం భుజించినప్పుడు మానవునికి సంభవించేటువంటి కొన్ని దూషణ భూషణ యొక్క ప్రభావములు అతనిలో ఏమాత్రం కూడా చెలింప చేయకుండా ఉంటాయి.
2: ఇఫ్ వన్ వాంట్ టు ఎంక్వైర్ ఇన్ టు దిస్ కైండ్ ఆఫ్ వే యూజింగ్ డిస్క్రిమినేషన్ ఇఫ్ వన్ టేక్స్ ఫుడ్ జుడీషియస్లీ హీ వుడ్ నాట్ బి అఫెక్టెడ్ బై సెన్సర్ అండ్ ప్రైజ్.
3: అట్లు విచారణ చేయక కేవలం ఆకలి తీరటమే ప్రధానమైన లక్ష్యంలో ఉంచుకొని దీనికి రుచియే ప్రధానమైనటువంటి తత్వంలో మనం అనుభవించడం చేత మన యొక్క రాగద్వేషములను మనము అదుపులో పెట్టుకోలేకపోతున్నాం.
2: ఇన్డిస్క్రిమినేట్లీ విల్ గో ఆన్ టేకింగ్ ఫుడ్ వితౌట్ లుకింగ్ ఇన్ టు వెదర్ దిస్ డిజైరబుల్ ఆర్ అన్డిజైరబుల్ ఓన్లీ టు సాటిస్ఫై హంగర్ అంటే వీ వుడ్ నాట్ బి ఏబుల్ టు హ్యావ్ కంట్రోల్ ఓవర్ అవర్ అటాచ్.
3: ఎవరైనా మనల్ని పరిహసించిరా లేక దూషించిరా నిందలు పలికిరా ఒక్క నిమిషంలో మనం కురిగిపోతున్నాం.
2: వీ థింక్ just like that if anyone were to criticize us comment adversely against us or censure
3: nindu manishi kaalu manishi ga roopandipothunnadu.
2: A man who is so very happy he shrinks like that once he
3: prapanchame adiki shunyanga kanivistundi.
2: The entire world becomes almost a nullity when he is criticized.
3: Vicharana kuda tala unchukuntadu.
2: He becomes grief stricken the moment that he has censure.
3: జీవితమే వ్యర్థమని భావిస్తాడు.
2: హీ ఫీల్స్ దట్ లైఫ్ ఇస్ మీనింగ్లెస్.
3: కారణం ఏమిటి?
2: వాట్ ఇస్ ది రీజన్?
3: ఈ బలహీనతకంతా కారణము ఈ ఆహారమే.
2: ది మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఫర్ ఆల్ దిస్ వీక్నెస్ ఈజ్ ది టైప్ ఆఫ్ ఫుడ్ దట్ హీ టేక్స్.
3: ఇంకెవరైనా మనల్ని వర్ణించరా లేక అనేక విధములుగా మనం పొగడుదరా దీనితో మానవుడు ఉప్పొంగిపోతాడు.
2: ఇఫ్ ఎనీవన్ వర్ టు ప్రైజ్ అస్ అప్రిషియేట్ అస్ దెన్ వీ స్టార్ట్ ఫ్లోటింగ్.
3: ఇంకా అతన్ని పట్టడానికి పక్కములు కూడా చాలవు.
2: ఇట్ బికమ్స్ ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ టు హోల్డ్ హిమ్.
3: ఇలాంటి పొగడుటకు పొంగిపోవటము దూషించటకు కుంగిపోవటము ఈ పొంగి కుంగనటువంటి యొక్క సమతత్వాన్ని అనుభవింపచేసే నిమిత్తమై ఈ ఆహార నియమమును అతి జాగ్రత్తగా అందిస్తూ వచ్చింది గీత.
2: Gita has been emphasizing the need for extreme care in taking proper food, good food, correct food, keeping in view the need for maintaining equanimity, not to get elated when praise is showered, not to get shrunk when censure is.
3: Kanukane patra suddhi, paaka suddhi, padartha suddhi, ee moonu suddhulu lekunda aaharam bhujincharadu ani shastrinchi.
2: Therefore, it has also prescribed that there should be purity of the articles used, the purity of the vessel, the purity of the cooking process itself.
3: Patra Shuddhi. Manam undeyatuvanti patra parishuddhanga untundi.
2: Purity of the cleanliness of the vessel. The vessel which is used for cooking food must be absolutely clean.
3: Padartha Shuddhi. Anaga ee padarthamu anyayamto archinchinatuvantida nyayamto archinchinatuvantida. మన చెమటాచి దీనిని తెచ్చుకున్నటువంటి ఆహారమా లేక దొంగలించి తెచ్చుకున్నటువంటి ఆహారమా? ఇది ఏ విధంగా పరులను బాధించకుండా వచ్చినటువంటి ఆహారమా లేక పరుల యొక్క ఆనంద హృదయంతో చేకూరినటువంటి ఆహారమా అనేటువంటి ఈ పదార్థం యొక్క విచారాన్ని కూడా మనం చక్కగా విచారించాలి.
2: ద క్లీన్లీనెస్ ఆఫ్ ది ప్యూరిటీ ఆఫ్ ది ఆర్టికల్ రిఫర్స్ టు ద వే దట్ వి హావ్ అక్వైర్డ్ దోస్ ఆర్టికల్స్ విచ్ ఆర్ యూజ్డ్ ఫర్ ఫుడ్ cooking food, whether these are acquired by proper means, by proper work, by the strength of the gross or by stealing the things.
3: Anyaya archita padarthamu idi kevalamu anarogyanni kaliginchatame kaakunda durputtulu kudunu penchutundi.
2: Articles which are acquired by improper means when they are used for food, they not merely generate bad thoughts, they will be leading us on the wrong path.
3: Ikka paaka suddhi cheesetundi vaari hrudayamu ye bhavamto untundi, ఎలాంటి తలంపులతో ఉంటున్నది, ఎలాంటి హృదయంతో ఈ పాకమును చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని కూడా విచారించాలి.
2: Then the next step is to enquire into what refers to the purity of cooking process itself. With what idea of thoughts and feelings the person who is cooking the food is cooking it. This has to be looked into.
3: ఈ మూడింటిలో పాత్ర శుద్ధి మన హస్తంలో మన స్వాధీనంలో ఉన్నది, కానీ పదార్థ శుద్ధి పాక శుద్ధి మన స్వాధీనంలో లేదు.
2: We have control of the three things, the purity of the vessel, but not the other two. The purity
3: ఏది కుంటి వారు ఏ హృదయంతో చేస్తారో అది ఎవరికి తెలియదు.
2: We do not know the feelings in the mind of the cook when he is cooking the food.
3: అందరి నుంచి తెచ్చుకున్నటువంటి ఒక పదార్థం కానీ లేక బజారులో కొన్నటువంటి కూరగాయలు కానీ వారు దొంగిలించి తెచ్చారు లేక వారి తోట నుంచే తెచ్చారు ఇంకెవరికైనా మోసం చేసి తెచ్చారు అని మనకు తెలియదు.
2: Regarding the articles which you are buying from the shop or from the market, we do not know whether the vendor has acquired those articles either by proper means or improper means.
3: కనుకని పాకం అయిన తర్వాత మనం పూజించిన పూర్వము బ్రహ్మార్పణం బ్రహ్మహవి బ్రహ్మాగ్నం బ్రహ్మనాహుతం బ్రహ్మయువతి అనే కర్తవ్యం బ్రహ్మకర్మ సమాధిన అని పరమాత్మక అర్పితము గావించి మనం పూజించడంలో ఈ మూడు శుద్ధులు అందులో చేరిపోతాయి.
2: Therefore, while taking food, just before we take food, we pray and offer the entire thing to God so that everything becomes clean and pure.
3: ఆ నిమిత్తమై ఈ విధమైనటువంటి యొక్క ప్రార్థనను అందిస్తూ వచ్చిందే కాని కేవలం పూజించట పూర్వం ప్రార్థన చేయాలని ఒక నిర్బంధమైనటువంటి యొక్క శాస్త్రము కాదు.
2: The prayer which has to be offered before taking food is not to be taken as something which is imposed and which is compulsory. And it is for our own good, for attaining the purity of the food, we will have to just do and pray to the God.
3: Prarthana cheyutaku puravu idi oka aaharanga untundi.
2: Before you offer the prayer, the food is merely food.
3: Prarthana chesina tarvata idi prasadanga maaripothundi.
2: So once you offer it to the Lord, it becomes the naivedya. ప్రసాదం,
3: ఈ ప్రసాదం మనకు ఎట్టి దోషం కూడా ఉండదు.
2: ఫర్ ద వన్ విచ్ ఈస్ ఒబ్టైన్డ్ ఆఫ్టర్ ద ప్రేయర్ దేర్ విల్ బి నో డిఫెక్ట్స్, నో
3: పాక దోషము, పదార్థ దోషము, ఇంకా పాత్ర దోషము, మూడింటి దోషములు కూడా ఈ ప్రార్థన పరిహారం చేస్తుంది.
2: ది ప్రేయర్ రిమూవ్స్ ఆల్ ద ఫ్లాస్ అండ్ ద డిఫెక్ట్స్ ఆఫ్ ది వెసల్ అండ్ ది ఆర్టికల్స్ అండ్ ది కుకింగ్ ప్రాసెస్.
3: కనుకనే గీతలో ప్రధానంగా సాత్విక ఆహారము మితాహారము అత్యవసరమని చిక్కును అరికట్టుకోవటము ప్రధానమైన సాధనని కూడాను ప్రబోధించింది.
2: హ్యావింగ్ కంట్రోల్ ఓవర్ ద టంగ్ అండ్ హ్యావింగ్ సాత్విక్ ఫుడ్ అండ్ ఇన్ లిమిటెడ్ క్వాంటిటీ ఈజ్ వెరీ ఎసెన్షియల్.
3: ఇది ఆహారం నందు ఇది సరైనటువంటి రీతిగా మనకు గోచరిస్తుంది, కానీ రెండవ శక్తి అయినటువంటిది మాట.
2: సో ఫర్ యాజ్ ఫుడ్ గోస్ ఐ థింక్ వి ఫీల్ కన్విన్స్డ్. The second aspect is talk.
3: ఈ మాటల చేత మనస్సుని మార్పు చేస్తుంది.
2: Talk will have its own impact on the entire mind and mental process.
3: మనసుని ముక్కలు చేస్తుంది.
2: It can cut the mind and the
3: హృదయాన్ని బ్రతలు చేస్తుంది.
2: It can break the heart.
3: ప్రాణాన్ని అందిస్తుంది.
2: It can kill the person.
3: ప్రాణాన్ని అందిస్తుంది.
2: It can give life itself.
3: జీవాన్ని పోషిస్తుంది.
2: It can encourage the
3: గమ్యాన్ని చేరుతుంది.
2: It can make one reach the
3: goal. ఈ రెండు విధములైనటువంటి పరస్పర విరుద్ధమైనటువంటి పదములు పరస్పర విరుద్ధమైనటువంటి ఫలితములు ఈ మాటల చేతనే చేకూరుతున్నాయి.
2: There are these two contradictory and opposite effects. It is both by the word itself.
3: మాటల చేత ఎంతైనా కూడా హృదయము మారుటకు అవకాశం ఉంటుంది.
2: By using word, it is possible to transform the mind.
3: మానసిక పరివర్తన అంతే కొన్ని మాటలతో కూడి ఉంటుండాలి.
2: ఎంటైర్ మెంటల్ ట్రాన్స్ఫార్మేషన్ టేక్స్ ప్లేస్ బై వర్డ్స్, ప్రాపర్ వర్డ్స్.
3: కానీ అనేక మంది విజ్ఞానులు దీనిని విశ్వసించరు.
2: ఎ నంబర్ ఆఫ్ సైంటిస్ట్ అన్ఫార్చునేట్లీ డోంట్ బిలీవ్ దిస్.
3: మాటల చేత మనసులు మారటం ఎట్లా సాధ్యమవుతుంది?
2: చేస్తే హౌ ఇస్ ఇట్ పాసిబుల్ టు ట్రాన్స్ఫార్మ్ ద మైండ్ బై మియర్ వర్డ్.
3: దీనికి ఎట్టి పరిశోధనలు కావాలి?
2: వాట్ ఇస్ ది ఎక్స్పెరిమెంట్ దట్ హస్ టు బి కండక్టెడ్?
3: పరిశోధనలు లేనటువంటి పదార్థం యొక్క సత్యత్వాన్ని నిరూపించడం అసాధ్యం కదా?
2: ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ప్రూవ్ ఎనీథింగ్ వితౌట్ ఎక్స్పెరిమెంటింగ్ ఇట్, ఇజ్ంట్ ఇట్?
3: మానసిక పరివర్తన కంటికి కనిపించేటువంటిది కాదు.
2: ది ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ మైండ్ కెనాట్ బి సీన్ బై ది ఐ.
3: ఇది కేవలం వినిపించేటువంటిది మాత్రమే.
2: ఇట్ కెన్ బి ఓన్లీ హర్డ్.
3: ఇది వినిపించేటువంటి కూడా ఒక ఇంద్రియముల ద్వారానే.
2: ఆల్ దాట్ వన్ కెన్ హియర్ ఈజ్ ఓన్లీ టు సెన్స్ ఆర్గన్ ఇయర్.
3: ఇలాంటి మాటల చేత మనసు యొక్క పరివర్తన సంభవించే అని వారు వాదిస్తారు.
2: దే ఆర్గ్యూ దాట్ బై నియర్ వరల్డ్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు బ్రింగ్ అబౌట్ ఎనీ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ద మైండ్.
3: ఒకనొక గురువు అనేక మంది విద్యార్థులను చేర్చుకుని వారికి వేదాంత ప్రబోధ తలుపుతూ వచ్చాడు.
2: వన్ ప్రిసెప్టర్ టీచర్ టు హిమ్ ఏ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అండ్ హీ వాస్ టీచింగ్ వేదం.
3: ఆ ప్రదేశంలోకి ఎడ్యుకేషన్ సెక్రటరీగా ఉండేటువంటి ఐఏఎస్ ఆఫీసర్ ప్రవేశించాడు.
2: టు దట్ పర్టికులర్ ప్లేస్ ఎన్ ఐఏఎస్ ఆఫీసర్ హూ హ్యాపెన్ టు బి ఎన్ ఎడ్యుకేషన్ సెక్రటరీ ఎంటర్ దేర్.
3: ఈ గురువు ఆ శిష్యులకు గంటల కొలది బోధిస్తూ వచ్చాడు.
2: దిస్ టీచర్ వాస్ టీచింగ్ కంటిన్యూస్లీ ఓవర్ నంబర్ ఆఫ్ అవర్స్.
3: ఐఏఎస్ ఆఫీసర్ కి హెడేక్ వచ్చింది, తలనొప్పి వచ్చింది.
2: దిస్ ఐఏఎస్ ఆఫీసర్ డెవలప్ హెడేక్.
3: సార్, చిన్న పిల్లలకు మీరు ఇన్ని విధములుగా ఇంతకాలం బోధిస్తూ వస్తే వారికి ఏం ప్రయోజనము? ఏదో కొన్ని వాక్యములు చెప్పి వారిని జ్ఞాపకం నందుంచుకుని దాని ఆచరణలో పెట్టడం అంటాం సాధ్యం కాని అనవసరంగా ఈ మాటల చేత వారిని బాధించటము, శారీరకమైనటువంటి శ్రమలు అందించటము మంచిది కాదన్నాడు.
2: ఐఏఎస్ ఆఫీసర్ టోల్డ్ ద టీచర్ సార్, దీస్ ఆర్ స్మాల్ చిల్డ్రన్, దేర్ ఇస్ నో నీడ్ అన్నెసెసరీ టు బాదర్ దెమ్ ఫర్ అవర్స్ టుగెదర్ విత్ సచ్ లాంగ్ లెక్చర్స్ విచ్ విల్ బి యూజ్డ్.
3: ఈ చిన్న పిల్లలకు వేదాంత ప్రబోధలు కేవలం తలకెక్కవు అన్నాడు.
2: సచ్ స్క్రిప్చరల్ ట్రూత్ వేదాంత ప్రభావ నాట్ ఈజీలీ అండర్స్టూడ్ అండ్ గ్రాస్ప్ బై ది స్మాల్ స్టూడెంట్స్.
3: అయ్యా, లేత వయస్సునే ఈ పిల్లలకు యొక్క మనస్సును పవిత్రమైనటువంటి భావముల చేత, నిర్మలమైనటువంటి నిస్వార్థమైనటువంటి తలంపుల చేత మానసిక పరివర్తన కల్పించటము అత్యవసరమన్నాడు గురువు.
2: ద టీచర్ సెడ్ దట్ ఓన్లీ ఇన్ ద యంగ్ ఏజ్ ఇంప్రెషనబుల్ ఏజ్ విల్ హావ్ టు జస్ట్ సీ అండ్ టీచ్ దెమ్ థింగ్స్ విచ్ కెన్ ప్లేస్ దర్ హార్ట్ అండ్ పుట్ దెమ్ ఆన్ ద రైట్ పాత్ ఫ్రమ్ ది వెరీ బిగినింగ్.
3: ఈ మాటలలో నాకు విశ్వాసం లేదు.
2: ఐఏఎస్ ఆఫీసర్ సెడ్ ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఆల్ దీస్ వర్డ్స్.
3: మాటల చేత మనసులు ఏ విధంగా మారుతుంది? మారడానికి సాధ్యం కాదు అన్నాడు.
2: హౌ క్యాన్ వర్డ్స్ ట్రాన్స్ఫార్ అ మైండ్? ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ ఎవర్ పాసిబుల్, హీ సెడ్.
3: ఈ గురువు అనేక విధములుగా కూడా అతనికి నచ్చ చెప్పడానికి అనేక విధమైనటువంటి ఉదాహరణలు చేశాడు, చెప్పాడు.
2: ద టీచర్ ఇన్ అ నంబర్ ఆఫ్ వేస్ ట్రై టు కన్విన్స్ హిమ్ బై డిఫరెంట్ ఎక్స్ప్లెనేషన్స్.
3: కానీ ఈ ఐఏఎస్ ఆఫీసర్ కు అర్థం కాలేదు.
2: But this IAS officer did not follow.
3: Atividya kontavarakunu matihani kaligistundi.
2: Too much of education, IAS officer said, I don't believe in all these words.
3: Matra chesa manasulu ee vidhanga marutundi, maradaniki sadhyam kadu annadu.
2: How can words transform a mind? I don't think it is.

0: అధికాన్ని కలిగిస్తుంది. టూ మచ్ ఆఫ్ ఎడ్యుకేషన్ సమ్ టైమ్స్ రిజల్ట్స్ ఇన్ సమ్ కైండ్ ఆఫ్ బ్యాడ్నెస్. దీని అనుమానాలు అధికం కావిస్తుంది. ఇంక్రీజింగ్ డౌట్స్ విలవర్ తెలివితేటలను పెంచుతుంది, కానీ గుణమును చించుతుంది. ఇట్ ఇంప్రూవ్స్ అండ్ ఎంకరేజెస్ క్లవర్నెస్ బట్ ఇట్ బ్రింగ్స్ డౌన్ ది వర్చ్యూస్.
1: చెప్పినంతసేపు చెప్పాడు ఈ అధ్యాపకుడు.
0: దిస్ టీచర్ ట్రైడ్ హిస్ బెస్ట్ అండ్ ఎక్స్ప్లెయిన్ యాజ్ మచ్ యాజ్ హీ కుడ్.
1: ఇంకా అతనికి కార్యరూపములో అతనికి సరి అయినటువంటి ఆన్సర్ అనగా జవాబునివ్వడానికి పూనుకున్నాడు గురువు.
0: ది టీచర్ రిజాల్వ్ టు ప్రూవ్ టు దట్ ఆఫీసర్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎన్ యాక్చువల్.
1: విద్యార్థులు చిన్న వాణిని లేపాడు.
0: ది టీచర్ ఆస్క్ ద యంగెస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ టు గెట్ అప్.
1: బాలక, నీవు వెళ్ళి ఈ ఐఏ ఆఫీసర్ గొంతు పెట్టి బయటకు నెట్టు అన్నాడు.
0: హీ టోల్ దట్ స్మాల్ యంగ్ కిడ్ చైన్ యు గో అండ్ టేక్ దిస్ ఐఏఎస్ ఆఫీసర్ అవుట్ ఫిజికలీ.
1: ఈ మాట వినేటప్పటికి ఐఏ ఆఫీసర్ మండిపోయాడు.
0: ద మొమెంట్ హీ హెర్డ్ దిస్ ఐఏఎస్ ఆఫీసర్
1: పట్టలేని కోపం ముట్టిపడింది.
0: హీ వాజ్ వెరీ మచ్ ఎన్రేజ్డ్.
1: నీ ఎవరనుకున్నావు? నేను పెద్ద ఆఫీసరు, ఈ విధంగా చిన్న పిల్లవాడితో నన్ను మెడబెట్టి బయటకు నెట్టిస్తున్నావా? ఎంత గర్వము, ఎంత అహంకారము అని అనేక విధములుగా కేకలు వేస్తూ వచ్చాడు.
0: హీ బిగాన్ షౌటింగ్ హూ డు యు థింక్ ఐ యామ్ ఎన్ ఐఏఎస్ ఆఫీసర్? యు ఆర్ ఆస్కింగ్ ది స్మాల్ చైల్డ్ నెట్ మీ అప్, ఇట్ ఇస్ నాట్ ప్రాపర్.
1: అప్పుడు ఈ గురువు నవ్వుతూ చెప్పాడు, మిమ్మల్ని కొట్టలేదు, కొరకలేదు, ఒక్క మాటే కదా మీ మనసు ఇంత మార్పు చేసింది.
0: దిస్ టీచర్ దెన్ టోల్ ది ఆఫీసర్, వెల్ సార్, ఐ డిడ్ నాట్ జస్ట్ beat you or hit you, by mere word you are just getting hurt.
1: Meekinte kopanga manasu maradaniki karanam enti?
0: I would like to know what is the reason for you are becoming so angry. It is world, isn't it?
1: Kanuka ee maata individual ga hrudayanni maarchu cheyadaniki shaktivantamainadi annadu.
0: Therefore he said that world is capable of doing so much of harm or good.
1: Athariki personal experience kavatam cheta తాను నెమ్మదిగా బయటికి వెళ్ళాడు.
0: యాజ్ దిస్ ఆఫీసర్ అక్వైర్డ్ పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూలీ హీ వాక్డ్ అవుట్.
1: మాట అనేది శక్తివంతమైన ఉంటుంది.
0: వర్డ్ ఎక్స్ట్రీమ్లీ పవర్ఫుల్.
1: ప్రపంచమునే కూడా కాల్చివేస్తుంది మాట.
0: ఇట్ క్యాన్ డిస్ట్రాయ్ ద వరల్డ్ ఇట్సెల్ఫ్.
1: ధృతరాష్ట్రుడు అనేక విధములైనటువంటి మాటలు చెబుతూ వచ్చాడు.
0: ధృతరాష్ట్ర వాజ్ ఎక్స్ప్లెయినింగ్ ఇన్ ఎ నంబర్ ఆఫ్ వేస్.
1: దీనిని వింటూ విదురుడు చాలా బాధపడుతూ వచ్చాడు.
0: ఆఫ్టర్ లిజనింగ్ టు దిస్ విదుర వాస్ పుట్ టు ఎ లాట్ ఆఫ్ పెయిన్ అగోనీ.
1: సూటైనటువంటి కట్టెముతే చెట్టు కొట్టినప్పటికీ నీ చిగురు వేస్తుంది అన్నా.
0: బ్రదర్, ఈవెన్ ఇఫ్ యు వర్ టు కట్ ఎ ట్రీ ఇట్ క్యాన్ స్ప్రౌట్.
1: కానీ మాటల చేత విరిగినటువంటి మనసును అతుక్కోవడానికి వీలు కాదన్నాడు.
0: బట్ ఇఫ్ యు బ్రేక్ ఎ హార్ట్ ఆర్ ఎ మైండ్ by word, it is not possible to again make it one.
1: Inumunene kulanu immaru mummaru kalchi adakavachu kammareedu.
0: It is possible for a blacksmith to make the pieces of iron into one piece by a particular process.
1: Manasu virigineni mari pettagalaga?
0: But it is not possible once the mind is broken.
1: Manasunu viriginchadaniki kaani, manasunu arikinchadaniki kaani, atikinchadaniki kaani maatane kaaranam.
0: It is a word which can cause trouble and which can give joy.
1: Kaluku manam maatadeetunte maatalu parulanu baadha pettakunda, paruluku ee vidhamainatunte kashtam kalagakunda deenni upayogapettali.
0: Therefore the words which we use should be such that they do not hurt others, they do not give any pain to others.
1: Kaalu jaarite kalugadu nashtam, naaluka jaarite narakamera.
0: If you want to slip physically, there may not be much of a problem, but if you are to slip your tongue, if you wrongly use the tongue,
1: kaalu gari padinamante gayam manaku kanipistundi. Doctor ki poi chuvinchi daniki bandage katti daniki maarpinchukovachu.
0: If you are to slip and fall, there may be a small wound, you can get it dressed and it can be cured.
1: Kaani maata cheta manasuku teliginatundi gayam kantiki kanipinchu.
0: But if you were to hurt the mind of a person by harsh words,
1: ee gayamunu maanipoyinatundi doctor ki evvaru jagatulo leru.
0: The wound that is caused to the mind cannot be cured by any doctor in the world.
1: Kanuka itarla manasulu noppinchetundi maatalu mani ve maatram kudanu upayoginchara.
0: Therefore

0: things world which are likely to hurt other feelings.
1: ఏనాడైనా ఏనాటికైనా మన మాటే మనకు ఒక బ్రహ్మాస్త్రంగా వెనుక తిరుగుతుంది.
0: Someday or the other, the word which you have used may come back to us.
1: కనుక నీ మంచి మాటలను ఉపయోగించుకో.
0: Therefore, use always sweet and good words.
1: సత్యే మధురప్తి ఎత్తం సత్యం హితం త్వా పరమ మోదాభి ఆవర్ణయే దామోదరాక్షరాణి గోవింద దామోదర మాధవేతి అన్నాడు.
0: It has been just said over time, you like sweet things. You better repeat.
1: He would say that. Oh, Naluka, Rasamerikana kutti Naluka, Satyamerikana kutti Naluka, Pavitramen kutti Naluka, Chagasarupane kutti Naluka, Gauru Mariyadala Kaparupane kutti Naluka, Neevu, Nirantaram, Govinda Damodara Madhavane kutti Namanis Varinchaman say that.
0: Over time, you know, what sacrifice means? You are very embodiment of sacrifice, honor, and you are a very sacred thing. You will have to just make use yourself only for singing the name of the Lord, Narayana.
1: ఈ స్వార్థపరమైనటువంటి స్వార్థరహితమైనటువంటి నాలుక త్యాగపరమైనటువంటి నాలుక అని మనం ఏ రీతిగా చెప్పగలం?
0: How can we say that this tongue knows how to sacrifice and it is absolutely selfless?
1: నిత్య జీవితంలో మనకు చక్కగా గోచరమవుతుండాలి.
0: We experience this in every day to day life.
1: ఏదైన మధురమైనటువంటి పదార్థం నాలుక పైన పెట్టినప్పుడు ఆహా ఈ పదార్థం చాలా మధురంగా ఉంటుండాలి అని తాను అనుభవించకుండా జఠరమును కంపిస్తుండాలి.
0: For example, when you give some sweet thing to the tongue, it tastes and it just says that it is so sweet that let me pass it on to the stomach.
1: Leka idi madharam kaaka manaku ruchiga viruddhamainatuvanti ruchiga unnappudu ఇది కేవలం ఇది ఈ జిక్కు ప్రయోజనం కాదని భూదేవికి అందిస్తుంది, వెనుక నెట్టి వేస్తుంది.
0: ఇఫ్ ఇట్ ఇస్ నాట్ స్వీట్ సపోజ్ ఇట్ ఇస్ బిటర్ ఇట్ వుడెంట్ పాస్ ఇట్ ఆన్ టు ద స్టమక్ ఇట్ వుడ్ స్పిట్ ఇట్ అవుట్.
1: మంచి కానీ చెడ్డ కానీ నాలుగు ఏమాత్రం కూడా అనుభవించదు.
0: గుడ్ ఆర్ బ్యాడ్ స్వీట్ ఆర్ అదర్వైజ్ ఇట్ డజంట్ ఇట్ సెల్ఫ్ ఎంజాయ్ కంప్లీట్లీ.
1: గౌరవ మర్యాదలతో బ్రతికేటువంటిది నాలుక.
0: టంగ్ లివ్స్ ఆన్ ఆనర్ అండ్ విత్ ఆనర్.
1: ఎంత కాలము మన జీవిత పర్యంతం కూడాను నాలుక అనేక విధమైనటువంటి పనులు చేస్తున్నాయి. ఒక్కనాడైనా తన ద్వారము దాటి తన ఇల్లు దాటి బయటికి ఏమైనా వస్తుండాలే.
0: The tongue knows its limits so well. It lives for any number of years inside the body. Does it come out of the mouth even one?
1: నాలుక ఎన్ని మాటలు మాట్లాడినా లోపలే ఉంది కానీ బయటికి ఏమైనా వస్తుందా? రావడానికి ఏమాత్రం అంగీకరించదు.
0: Whatever work it does by remaining inside the mouth and it doesn't come out.
1: ఇదే విధంగానే తాను ఓపికతో ఉండేటువంటిది ఎలాంటి కష్టములైనా ఎలాంటి బాధలైనా ఎలాంటి దుఃఖములైనా ఆ యొక్క సమాజమును సహించుకొని భరించుకొని తన జీవితాన్ని ప్రశాంతమైనటువంటి రక్షణ కింద కాపాడుకుంటూ
0: వస్తుంది. Another feature of the tongue is it has extraordinary forbearance. Whatever the difficulties, problems and other troubles, it lives within itself without exceeding its own limits and it will always observe forbearance and
1: చేసిన మంది దృష్టిల మధ్య దుర్మార్గుల మధ్య ఉండినప్పటికీ వారితో ఏమాత్రం కూడా సంబంధం లేకుండా అది జాగ్రత్తగా మెలుగుతూ ఉంది.
0: ఇట్ లివ్స్ ఇన్ ది మిడ్స్ట్ ఆఫ్ వెరీ హార్మ్ఫుల్ పీపుల్ బట్ స్టిల్ వెరీ కేర్ఫుల్లీ విత్ లాట్ ఆఫ్ స్కిల్ ఇట్ కండక్ట్ ఇట్సెల్ఫ్ ఇట్ డజంట్ గెట్.
1: నాలుకకు చుట్టూ 36 ఖడ్గముల వలె ఉండేటువంటి దంతములు ఉంటున్నాయి.
0: వెరీ షార్ట్ 32 teeth ఆర్ అరౌండ్ ద టంగ్.
1: వీరు ఏ నిమిషంలో ఎట్టు ప్రవర్తించినా కూడాను ఒక్క నిమిషంలో దీన్ని కట్ చేస్తారు.
0: ఇఫ్ ఇట్ ఈస్ నాట్ వెరీ స్కిల్ఫుల్ ఇట్ గెట్స్ హర్ట్ వెరీ ఈజీలీ.
1: కానీ ఇలాంటి దుర్మార్గుల మధ్య ఉండినప్పటికీ అతి జాగ్రత్తగా వెలుగుతూ తనకి ఎట్టి ప్రమాదము లేకుండా కూడాను తాను వెలుగుతూ వచ్చింది.
0: Living in the midst of such dreadful people, still without getting itself hurt or harmed, it has been living very well.
1: కనుకనే ఈ నాలుక మానవ జీవితమునకు అనేక విధములైనటువంటి యొక్క ఉపదేశములు గావిస్తూ వస్తుంది.
0: In this way, tongue has been teaching quite a few important lessons which are useful.
1: నాయన నీవు ఎంతమంది దుర్మార్గుల మధ్య ఉండినప్పటికీ వారితో ఏమాత్రం కూడాను కలగించక వారి దారికి పడక నీవు తప్పించుకొని మెప్పించుకొని తిరగమని బోధిస్తుంది.
0: ఇట్ హస్ బీన్ టీచింగ్ యూ మే బీ ఇన్ ది మిడిల్ ఆఫ్ వెరీ డిఫికల్ట్ పీపుల్ టు లివ్ విత్ బట్ స్టిల్ విత్ అ లాట్ ఆఫ్ కేర్ విత్ అ లాట్ ఆఫ్ ఫర్బరెన్స్ అండ్ స్కిల్ యూ షుడ్ బి ఏబుల్ టు జస్ట్ లివ్ ఏ హ్యాపీ లైఫ్.
1: కానీ ఈనాటి మన పరిస్థితి దుర్మార్గుల మధ్యలో మనం చేరినట్టే మనం కూడా దుర్మార్గులం అయిపోతున్నాం.
0: బట్ టుడే సర్కమ్స్టెన్సెస్ ఆల్సో దట్ ఆల్సో ఇస్ జస్ట్ గెటింగ్ టచ్ విత్ బ్యాడ్ పీపుల్ హూ ఆల్సో టెంప్ టు బికమ్ వెరీ
1: మన సత్గుణములను మన సద్భావములను సత్ప్రవర్తనను ఒక్క క్షణంలో మనం కోల్పోతున్నాం.
0: ఆల్ ది గుడ్ క్వాలిటీస్ ఆల్ ద గుడ్ ఫీలింగ్ గుడ్ థాట్ గుడ్ బిహేవియర్ ఇన్ అ మొమెంట్ వి లూజ్ ఆల్ దట్.
1: కనుకనే ఇలాంటి పరిస్థితులకు మనం గురి కాకుండా ఉండే నిమిత్తమై మన జీవను మొట్టమొదట అరికట్టుకోమని బోధిస్తూ వచ్చు.
0: ఇన్ ఆర్డర్ దాట్ వీ డు నాట్ సఫర్ ఎనీ సచ్ బ్యాడ్ కాన్సిక్వెన్స్ ఇట్ హెస్ బీన్ సెట్ దట్ ఫస్ట్ కంట్రోల్ యువర్ టంగ్.
1: నేను అనేక పర్యావరణ పిల్లలకు చెప్తుంటాను, నాయన అధికంగా మాట్లాడకండి, ఎందుకంటే వారికి అర్థమయ్యే రీతి లోపల మనలో ఉండేటువంటి దివ్యశక్తి ఆత్మశక్తి అనేక విధములుగా కూడా వ్యర్థమైపోతుంటాయి.
0: స్వామి వుడ్ బి టెలింగ్ క్వైట్ ఆఫన్ టు ద స్టూడెంట్స్ డియర్ స్టూడెంట్స్ యూ షుడ్ నాట్ టాక్ మచ్ ది డివైన్ ఎనర్జీ విచ్ ఇన్ యూ వుడ్ బి వేస్టెడ్ బై సచ్.
1: అధిక మాటల చేత మనకు జ్ఞాపక శక్తి క్షీణిస్తుంటారు.
0: బై టూ మచ్ ఆఫ్ థాట్ ది మెమరీ పవర్ వుడ్ బి లాస్ట్.
1: బలహీనత నరముల యొక్క బలహీనత ఏర్పడుతుండాలి.
0: వీక్నెస్ డెవలప్ ఇన్ ద బాడీ.
1: అది త్వరలోపలే వృద్ధాప్యం కూడా వస్తుండాలి.
0: ప్రిమెచ్యూర్ ఓల్డ్ ఏజ్ వుడ్ బి ది రిజల్ట్ ఆఫ్ ఇట్.
1: అంతేకాకుండా ఒక చెడ్డ పేరు కూడా గురి అయిపోతున్నాం.
0: నాట్ ఓన్లీ దాట్ వన్ దే గెట్ ఎ బ్యాడ్ నేమ్ ఆల్సో.
1: ఒక చిన్న ఉదాహరణ, ఒక రేడియో ఉంటుండాలి.
0: వన్ స్మాల్ ఎగ్జాంపుల్, దేర్ ఇస్ అ రేడియో.
1: ఈ రేడియో లోపల ఏదో ఒక న్యూస్ ను మనం స్టార్ట్ చేసి పెట్టాము.
0: లెట్ అస్ జస్ట్ టేక్ దిస్ ఎగ్జాంపుల్ రేడియో అండ్ వి హావ్ పుట్ ఆన్ ఐ మీన్ స్విచ్డ్ ఆన్ అండ్ దేర్ ఇస్ సమ్ న్యూస్.
1: భక్తి గీతములు పాడుతూ ఉండాలని
0: సమ్ డివోషనల్ సాంగ్స్ ఆర్ కమింగ్.
1: ఒక గంట సేపు ఈ రేడియోను మనం ఉపయోగించడం చేత కరెంటు ఎన్ని యూనిట్లు ఖర్చు అవుతుంటాయి?
0: బై యూజింగ్ రేడియో హౌ మెనీ యూనిట్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఈస్ కన్స్యూమ్.
1: ఖర్చు అవుతుందా లేదా?
0: ఈజ్ ఇట్ ఎ ఫ్యాక్ట్ ఆర్ నాట్?
1: అదే రీతిగానే మన దేహం ఒక రేడియో వంటిది.
0: అవర్ బాడీ వి కంపేర్ టు రేడియో.
1: మన బుద్ధి స్విచ్ వంటిది.
0: అవర్ ఇంటెలిజెన్స్ ఈజ్ లైక్ స్విచ్.
1: మన మనసు అనేటువంటి ఆలోచనలతో కూడినటువంటి పాటల వంటిది.
0: అవర్ మైండ్ ఈజ్
1: ఈ పాటలు మాటలతో బయట పడుతున్నాయి.
0: ఇన్ ది ఫారమ్ ఆఫ్ వర్డ్ దీస్ సాంగ్స్ విల్ బి కమింగ్.
1: ఈ పాటల చేత మాటల చేత మనలో ఉండేటువంటి ఆత్మశక్తి అధికంగా వ్యక్తమైపోతుంది.
0: ద సేక్రెడ్ డివైన్ ఎనర్జీ ఇన్ అస్ గెట్స్ వేస్టెడ్ బై దిస్ కైండ్ ఆఫ్ టాక్ అండ్ వర్డ్స్.
1: మానవుడు ఈనాడు తెల్లవారి మొదలు రాత్రి నిద్రించేంత వరకు కూడా ఏ మాటలు లేకపోతే తనలో తానైనా మాట్లాడుకుంటూ ఉంటాడు.
0: రైట్ ఫ్రమ్ ద డాన్ టు డస్క్ and until he goes to bed he would be talking if not loudly within himself at least he goes
1: ee radio volume tappu chesadu kaani aandrone untundadi maatladutunnadu.
0: It is something like the volume or the sound may be less but the talk is going on. Radio is on
1: ga manalo unnatundi energy kharchu avutune pothundadi.
0: And therefore the energy which is within us
1: asale uddaranam raavadaniki ide moola kaaranam.
0: The most important reason for old age is this
1: maatalu maatalu manavudi yokka దివ్యత్వమనేటువంటిది మౌనమనేటువంటి శక్తితో అభివృద్ధి పరచుకోవాలి కానీ మాటల చేత క్షీణింపు చేసుకోరాదు.
0: టాక్ అండ్ టూ మచ్ టాక్ అండ్ టూ మచ్ టాక్ బై సచ్ టాక్ ఇట్ ఈస్ నో గుడ్. విల్ హావ్ టు డెవలప్ సైలెన్స్ అండ్ ట్రూ
1: సైలెన్స్గా మాట్లాడుతూ మాట్లాడుతూ రావడం చేత ఆకలి కూడా అధికమవుతుంది.
0: టూ మచ్ ఆఫ్ టాక్ లీడ్స్ టు హంగర్.
1: ఆకలి అధికమైనప్పుడు మరింత ఆహారం భుజిస్తాడు.
0: వెన్ హీ ఫీల్స్ హంగ్రీ హీ టేక్స్ మోర్ ఫుడ్.
1: ఆహారం అధికమయ్యే కొద్దీ ఇంకా వీడి ఎందుకునేటువంటి భావాలు అధికమైపోతుంటాయి.
0: On account of excess food, his feelings and thought would also continue.
1: He indriyamunu nigrahinchukodaniki sadhyam kaadu.
0: Controlling of the senses becomes impossible.
1: Baaga chakkani guggellu petti penchinatuvanti gurranni ooriki oka daggara katti vesthe adi madavetti anni vidhamulu kuda durmargamlo praveshistundi.
0: A horse which has been given very rich food, if you were to just tie to a pen, it would not be keeping quiet. It would start.
1: అనేక గుడ్డళ్లు పెట్టి పోషించేటువంటి గుర్రానికి కసరత్తు కూడా ఇవ్వాలి.
0: వన్స్ యూ గివ్ రిచ్ ఫుడ్ టు ఎ హార్స్ ఇట్ ఇస్ నెసెసరీ టు గివ్ సమ్ ఎక్సర్సైజ్.
1: అప్పుడే దానికి ఆరోగ్యము దానికి అహంకారం క్షీణించడం జరుగుతుంది.
0: ప్రాపర్ ఎక్సర్సైజ్ విల్ గివ్ హెల్త్ అండ్ ఆల్సో విల్ కంట్రోల్.
1: అరుగులైనటువంటి వారు కేవలం ఊరికే భుజి ఇచ్చి కూర్చోవటం చేత మరింత మదము అహంకారము అధికమవుతుంది.
0: Youth, if they merely take food and do not work hard and do not have any exercise, it leads to
1: దీనికి సమాజ సేవను అందించి నిత్య కర్మలు యందు ఒక దృఢ నిశ్చయమైనటువంటి యొక్క మార్గమును అనుభవింపచేసే నిమిత్తమై సాధన సాధన అని ఏర్పరుస్తూ వచ్చారు.
0: సాధన హ్యాస్ బీన్ ప్రిస్క్రైబ్డ్ ఇన్ ఆర్డర్ టు సీ దాట్ ద ఫుడ్ విచ్ ఇస్ టేకన్ బై ద యూత్ ఇస్ యూజ్డ్ ఇన్ ఫారమ్ ఆఫ్ సర్వీస్ టు ది సొసైటీ.
1: ఇవుకులు దృఢ నిశ్చయుడై ఉండాలి. ఏదో గాలికి అటు ఇటు ఆడేటువంటి యొక్క దీపములే ఉంటుండకూడదు. ఆత్మవిశ్వాసాన్ని అభివృద్ధి చేయించుకోవాలి. ఒక చిన్న ఉదాహరణ, ఒక చిన్న పిట్ట లేత కొమ్మ పైన వాలుతుంది.
0: స్మాల్ బర్డ్ జస్ట్ కమ్ అండ్ సాట్ ఆన్ ఎ బ్రాంచ్.
1: ఆ కొమ్మ అటు ఇటు ఆడుతుంది.
0: ద బ్రాంచ్ మూవ్స్.
1: ఆడినంత మాత్రమున ఈ చిన్న పచ్చి కొడుకు ఏమాత్రము అదరదు, బెదరదు.
0: ద బర్డ్ విచ్ ఈస్ ఆన్ ద బ్రాంచ్ డస్ నాట్ గెట్ ఫ్రైటెన్డ్ బై ది మూవ్మెంట్ ఆఫ్ ది.
1: కారణం ఏంటి? తాను తన రెక్కలపైన ఆధారపడి ఉంది, కానీ కొమ్మలపై ఆధారపడలేదు.
0: ది రీజన్ ఈస్ బర్డ్ డజన్ డిపెండ్ ఎంటైర్లీ అపాన్ ద బ్రాంచ్ ఇట్సెల్ఫ్, బట్ ఇట్ డిపెండెంట్ అపాన్ ఇట్స్ వింగ్. ఇట్ హస్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
1: కానీ ఈనాటి మానవుడు చిన్న సంసారం అనేటువంటి కొమ్మపైన వారినప్పటికీ, ఏ చిన్న కష్టమో ఏ బాధలో ఏ దుఃఖమో వచ్చినప్పటికీ అది మోగేటప్పటికీ వీడు కూడా బాధపడిపోతున్నాడు, వీడు కూడా దానికి గురి అయిపోతున్నాడు.
0: బట్ టుడే మ్యాన్ హీ గెట్స్ రఫుల్ వెరీ ఈజీలీ, ఈవెన్ ఇఫ్ హీ గెట్స్ స్మాల్ లిటిల్ డిఫికల్టీస్ ఇన్ హిస్ ఆర్డినరీ డే టు డే లైఫ్.
1: పచ్చి ఉండినటువంటి ఆత్మవిశ్వాసం కూడా మనిషికి లేకపోతుండాలి.
0: ద సెల్ఫ్ కాన్ఫిడెన్స్ విచ్ ఎ బర్డ్ హ్యాస్, ఈవెన్ దాట్ ఎ మ్యాన్ డజంట్ సీమ్ టు హ్యావ్.
1: దీనికి కారణం ఏమిటి?
0: వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దిస్?
1: ఇది అమితాహారం.
0: ద రీజన్ ఈస్ టూ మచ్ ఆఫ్ ఫుడ్.
1: తామసిక ఆహారం.
0: ఫుడ్ విచ్ ఈస్ ఫుల్ ఆఫ్ తమస్.
1: రక్షిక భావం.
0: అండ్ ఫీలింగ్స్ ఆఫ్ రజో టైప్.
1: మానవుని యొక్క స్వభావం కనిపించడం లేదు.
0: వన్ ఈస్ నాట్ ఏబుల్ టు సీ ది
1: రేంజ్ంటారు. నేను మానవుడై పుట్టినప్పుడు పచ్చని స్వేచ్ఛగా తిరుగుతున్నాయి, మృగములు స్వేచ్ఛగా తిరుగుతున్నాయి. అలాంటప్పుడు మానవుడు ఎందుకు స్వేచ్ఛగా సంచరించరాదు అని ప్రశ్నిస్తారు ఇలాంటి యువకులు.
0: ది యూత్ ఆఫ్ టుడే స్టార్ట్ క్వశ్చనింగ్ డోంట్ వి సీ ఎ లాట్ ఆఫ్ ఫ్రీడమ్ డ్యూ టు ద బర్డ్స్ అండ్ ది యానిమల్స్, వై షుడ్ వి నాట్ హ్యావ్?
1: నిజమే, నీవు కూడా స్వేచ్ఛను అనుసరించు. కానీ పక్షులు ఏ స్వేచ్ఛను అనుభవిస్తున్నాయి? పక్షి యొక్క స్వేచ్ఛను అనుభవిస్తున్నాయి.
0: యూ షుడ్ ఆల్సో హ్యావ్ యువర్ ఓన్ ఫ్రీడమ్ అండ్ ఇండిపెండెన్స్, బట్ యుడ్ హ్యావ్ ద వన్ విచ్ ఇస్ అప్రోప్రియేట్ టు మ్యాన్. బర్డ్ ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ ఎంజాయింగ్ ది ఫ్రీడమ్ విచ్ బర్డ్ షుడ్ ఎంజాయ్.
1: మృగములు మృగం యొక్క స్వేచ్ఛను అనుభవిస్తున్నాయి.
0: అనిమల్స్ ఆర్ ఎంజాయింగ్ ది ఫ్రీడమ్ విచ్ ఆర్ విచ్ ఇస్ న్యాచురల్ ఫర్ అనిమల్.
1: నీవు కూడా మానవుడు కాబట్టి మానవ స్వేచ్ఛను అనుభవించు, రాక్షస స్వేచ్ఛను అనుభవించరాదు.
0: బికాస్ యు ఆర్ మ్యాన్, యూ కెన్ ఆల్సో ఎంజాయ్ ది ఫ్రీడమ్ విచ్ ఇస్ అప్రోప్రియేట్ ఫర్ మ్యాన్.
1: మానవుడిని చెప్పుకుంటూ రాక్షస సేవను అనుభవించుకోవటం, రాక్షస స్వేచ్ఛను అనుభవించుకోవటం, ఇది విరుద్ధమైన కృత్యం.
0: Calling yourself man, but trying to enjoy the freedom of
1: మానవుడిగా సంచరించు.
0: లివ్ లైక్ ఎ మ్యాన్.
1: మానవుడిగా సంచరించే సమయంలో మానవత్వాన్ని పెంచుకో.
0: వైల్ లివింగ్ డెవలప్
1: మానవత్వం అనేటువంటి త్యాగము, నీతి, నిజాయితీ, కంపాషన్, కరుణ, ప్రేమ, అహింస, ఇలాంటి భావములతో మానవత్వాన్ని పెంచుకోవాలి.
0: కంపాషన్ అండ్ నార్మల్
1: కనుక మానవుడికి రానిటువంటి యొక్క లేనటువంటి గుణములను మనము కోపము, అసూయ, త్యాగము, జోకుల, ఒక విధమైనటువంటి స్వార్థము, ఇలాంటి దీంతో మనం పెరుగుకోవటం చేత మనం ఒక విధమైనటువంటి మృగ లక్షణాలను పెంచుకునేటువంటి వారం అవుతాం.
0: బట్ వీఆర్ డెవలపింగ్ క్వాలిటీస్ విచ్ ఆర్ అప్రోప్రియేట్ ఫర్ ఎనిమల్ లైఫ్, సెల్ఫిష్నెస్ అండ్ యాంగర్, హేట్రెడ్, జెలసీ అండ్ ద లైక్.
2: That was the seventh in a series of 34 discourses Bhagavan delivered on Gita in the year 1984. In this discourse, which was delivered on 8th August 1984, Bhagavan taught us how to control the first sense organ that needs to be controlled, which is tongue. You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagwan Sri Satya Sai Baba 24 hours a day, 7 days a week. Sai Ram and happy listening.

0: జనుపచేలకు ముత్యాల సరులు గూర్చి మిరప పండ్లకు కుంకుమ మెరుపు దాల్చి బంతి పువ్వుల మొగము అల్లంత విప్పి మన గృహం కుల ధాన్య సంపదల నిల్పి సరసురాలైన సరసురాలైన సంక్రాంతి పండుగొచ్చే సరసురాలైన సంక్రాంతి పండుగొచ్చే దినకరుడు శాంతుడైతోచే.
1: The sun is calm and quiet, peaceful.
0: పగటి వేళ తక్కువై రాత్రి వేళ అధికమై ఈ సంక్రాంతి ప్రారంభమవుతుంది.
1: The Sankranti begins us with the daytime being short and the night duration being long.
0: దినములింత కురుచలయ్యను చలిగాలి చురుకు హెచ్చే.
1: The days have become short and the cold winds are blowing fiercely.

0: వచ్చి
1: ద బ్యూటిఫుల్ మంత్ ఆఫ్ పుష్య అప్రోచ్డ్
0: ప్రేమస్వరూపుల
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్
0: భారతీయుల పర్వదినములన్నీను విశిష్టమైన అంతర్భావంతో కూడిన అంతరాత్మతో కూడిన ఆనంద సౌధములే కాని కేవలము ఆడంబర సూక్తులు కావు.
1: ఆల్ ది ఫెస్టివల్స్ ఆఫ్ భారతీయస్ హ్యావ్ గాట్ స్పెషల్ ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఇన్నర్ ఫీలింగ్ అండ్ గివ్స్ అస్ ఆల్ బ్లిస్ అండ్ జాయ్. దే ఆర్ నాట్ వన్ ఆఫ్ పాంప్ అండ్ ఎగ్జిబిషనిజం.
0: ప్రతి పర్వదినమునకు ఒక అంతరార్థము, ఒక అద్భుతమైనటువంటి యొక్క విశిష్టత, భౌతికమైనటువంటి యొక్క మార్పులతో కూడినటువంటి ఆనందమును చేకూర్చుతూ వస్తున్నది.
1: ఎవ్రీ ఫెస్టివల్ హ్యాస్ గాట్ వండర్ఫుల్ మీనింగ్ ఎక్స్ప్రెషన్ అండ్ సిగ్నిఫికెన్స్ అండ్ గివ్స్ అస్ గ్రేట్ జాయ్.
0: సూర్యుడు ప్రతి నెల ఒక రాశి పైన ప్రవేశిస్తుంటాడు.
1: Sun enters into every house of the Zodiac.
0: 12 నెలలకు 12 రాశుల పైన ప్రవేశిస్తుంటాడు.
1: He steps into 12 houses of the Zodiac system.
0: ఇందులో ప్రధానమైనటువంటి రాశులు 4.
1: The main houses are 4.
0: మొదటిది మకర సంక్రమణ.
1: The first one is Capricorn, the goat.
0: రెండవది కర్కాటక సంక్రమణ.
1: The second one is Cancer of the Zodiac, fourth sign.
0: మూడవది తుల సంకరణ.
1: Third one is తుల సంకరణ.
0: నాలుగవది మేష సంకరణ.
1: The fourth one is మేష.
0: ఈ నాలుగింటి యందు ప్రధానమైనటువంటి సంకరణ కేవలము మకర సంకరణ.
1: Of all the most important one is that of Capricorn, the tenth sign of Zodiac.
0: ఈ మకర సంకరణంలో అనేక విధములైనటువంటి యొక్క భౌతిక, నైతిక, ధార్మిక, ఆధ్యాత్మిక, లౌకిక, దివ్యమైనటువంటి యొక్క సంభూతులతో కూడినటువంటిదై ఉంటుంది.
1: దిస్ విల్ బి ఫుల్ ఆఫ్ ఎథికల్, మోరల్, ఫిజికల్, రైచువస్ చేంజెస్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్స్.
0: ఈ సంకరణము నుంచి సూర్యుడు నేటి నుండి దక్షిణము నుండి ఉత్తరమునకు ప్రయాణమవుతుంటాడు.
1: ఫ్రమ్ దిస్ డే Sun moves from south towards north.
0: Uttara disha anaga emiti?
1: What do you mean by northward movement?
0: Mochadayakamainatunti sthanamane uttara disha antaru.
1: Northward movement is the one that confers liberation.
0: Anaga hima plus chalam, himachalam.
1: Meaning combination of two words, hima chalam, himachalam.
0: Anaga hima plus achalam, himachalam.
1: Meaning Hima plus Achalam, Himachalam.
0: ఏమిటి ఈ హిమాచలం?
1: What is this హిమాచల?
0: హిమం అనగా పరిశుద్ధము.
1: హిమ మీన్స్ ఆల్ ప్యూర్.
0: హిమం అనగా పరిపూర్ణమైనటువంటి యొక్క తెల్లదనం.
1: హిమ మీన్స్ దాట్ విచ్ ఇస్ టోటలీ వైట్.
0: అచలం అనగా సుస్థిరము.
1: అచల మీన్స్ దాట్ విచ్ ఇస్ స్టేబుల్.
0: ఈ యొక్క పరిశుద్ధమైనటువంటి యొక్క హిమము, ప్రశాంతమైనటువంటి యొక్క హిమము అచలమైనటువంటి స్వరూపాన్ని ధరించి ఉంటుంది.
1: Therefore the pure white brightness becomes quite steady.
0: ఏమిటి ఆ స్థానము?
1: What's that position?
0: అది ఏ హృదయ స్థానము.
1: That is the position of heart.
0: హృదయము నిర్మలముగా, నిశ్చలముగా, ప్రశాంతమైనటువంటి స్థితి అందే ఈ సూర్యుడు అనేటువంటి బుద్ధి అందులో చక్కగా ప్రవేశిస్తాడు.
1: Here the sun is the intellect who will subtly step into a heart when it is pure and solid and at peace.
0: Manam ekkadano bahyamainatunti bhautikamainatunti prayanamu cheyanakkaledu.
1: We don't need to undertake external outer journey.
0: Anaga ee uttarayana prayanam anaga mana yokka buddhini antarmukhamuga maralchatame.
1: Movement towards north direction meaning directly intellect inward.
0: హృదయము దిశకు దీనిని పంపటమే.
1: Intellect has to turn towards the heart.
0: ఈ అంతర్ముఖమైనటువంటి యొక్క ఆనందమే మానవునికి నిజమైన ఆనందం.
1: The internal joy is the true happiness.
0: బాహ్యమైన, లౌకికమైన, ప్రాప్తమైన ఆనందములు అస్థిరములు.
1: That which is external, physical or temporary.
0: ఇది కేవలము క్షణభంగురమైనటువంటివి.
1: They are momentary.
0: నిత్యము సత్యము నిర్మలమైనటువంటి యొక్క ఆత్మతత్వమే నిరంతరము కూడాను అక్షయమై అమరమై అనంతమై ఉంటుంది.
1: That which is eternal, pure and solid nature of Atma is infinite and eternally mortal.
0: మోక్ష సాధనము అన్నారు.
1: This is the center of liberation.
0: దీనికి చేసే ప్రయాణమే మోక్ష సాధకము అన్నారు.
1: Journey towards that is aspiration towards liberation.
0: కనుక సంక్రాంతి అనగా అంతర్ముఖమైనటువంటి దృష్టిని, ఒక నిర్మలమైనటువంటి హృదయాన్ని, పరిశుద్ధమైనటువంటి యొక్క తత్వాన్ని ప్రబోధించేటువంటి యొక్క కరణమే సంక్రమణం.
1: సంక్రాంతి మీన్స్ ద మూవ్మెంట్ దట్ వుడ్ మేక్ అస్ ఇన్ వర్డ్ ఇన్ విత్ ఆల్ ప్యూరిటీ.
0: కనుక ఈ సంక్రాంతి అనేటువంటిది సూర్యుడు ఏ విధంగా ఉత్తర దిశకు ప్రయాణం అవుతున్నాడో అదే విధంగానే మన అంతర్ముఖం నందు బుద్ధిని ఆత్మవైపున మరల్చి దీనిని అటువైపునే ప్రయాణం సలపాలి.
1: జస్ట్ యాజ్ యూ ఫైండ్ ద సన్ మూవింగ్ టువర్డ్స్ ద నార్త్, వీ హ్యావ్ టు డైరెక్ట్ అవర్ ఇంటెలెక్ట్ ఇన్ వర్డ్ టువర్డ్స్ లిబరేషన్.
0: ఈ ఉత్తరాయణ కాలమునే పవిత్రమైన కాలమని ప్రబోధిస్తూ వచ్చింది వేదం.
1: వేద టీచర్స్ దిస్ టైమ్ ఇస్ హైలీ ఆస్పిషియస్ northward movement.
0: ఈ పవిత్రమైనటువంటి యొక్క దినము నిమిత్తమై 56 దినములంతా కూడాను శరతల్పం పైన పవణించినటువంటి భీష్ముడు కూడాను ఈ పవిత్ర కాలమునకై కాచి ఉన్నాడు.
1: As these days happened to be quite auspicious, that great warrior Bhishma was resting on the bed of arrows.
0: ఈ పవిత్ర కాలములో మరణించినటువంటి ప్రతి వ్యక్తి కూడాను కేవలము దివ్యత్వాన్ని పొందగలడని మన పురాణముల యొక్క ప్రబోధనలు.
1: The teaching of the epics is this: the one who leaves this mortal body during this sacred time will certainly attain liberation.
0: కనుక సంక్రమణమనగా కేవలము ఒక్కొక్క నెల సూర్యుడు ఒక్కొక్క రాశిపైన ప్రవేశిస్తుంటాడు.
1: సంక్రమణ మీన్స్ ద షిఫ్టింగ్ ఆఫ్ సన్ ఫ్రమ్ హౌస్ టు హౌస్ ఇన్ జోడైక్.
0: ఈ 12 రాశులు యందు కూడాను మకర రాశి చాలా ముఖ్యమైనటువంటిది.
1: ఇన్ ఆల్ ది 12 హౌసెస్ ద క్యాప్రికార్న్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్.
0: ఈ మకర సంక్రాంతి అనేటువంటిది ఒక శాంతిని కాంతిని ప్రబోధిస్తుంది అందిస్తుంది.
1: దిస్ క్యాప్రికార్న్ గివ్స్ us పీస్ అండ్ ఆల్సో లైట్.
0: దీనికి మరొక విషయంలో మనము ప్రాకృతంగా మన విచారణ చేసినప్పుడు,
1: వెన్ యూ ఎంక్వైర్ ఫ్రమ్ ద వర్ల్డ్లీ వ్యూ పాయింట్,
0: ఇది ఆంగ్ల సంవత్సరముగా ప్రారంభమైంది ఈ సంక్రాంతి.
1: This Sankranti begins as per the English calendar.
0: January 13th, 14th yandu ee Sankranti prarambham avutundi.
1: The Sankranti begins on 13th and 14th of January.
0: Idi oka vidhamainatundi oka sharira manasika shantulanu kodanu vishrantini kodanu chekurustundi.
1: It gives physical and mental rest also.
0: Ee nelalo raituku kani marevariki kani bhoomini aadharam chestunnatundi prati vyakti kodanu విశ్రాంతిగా ఉంటాడు.
1: ఎ ఫార్మర్ ఆర్ అగ్రికల్చరిస్ట్ ఎనీ వన్ హూ డిపెండ్స్ ఆన్ హిజ్ ఓన్ ఎర్త్ ఆర్ ద సాయిల్ విల్ బి ఎట్ పీస్.
0: ఈ కర్షకుడు ఏ విధమైనటువంటి పనులు లేక శాంతిగా తన గృహంలో పండించిన పంటను భుజించి ఆనందాన్ని అనుభవిస్తుంటాడు.
1: ద ఫార్మర్స్ దే ఫైండ్ ఎనఫ్ ఆఫ్ లెజర్ టు ఎంజాయ్ అండ్ సర్టన్లీ ఎంజాయ్ ద గ్రెయిన్ దట్ హీ కలెక్టెడ్.
0: నిజముగా కర్షకులకు ఈ యొక్క నెల తప్ప మరొక నెల వారికి విశ్రాంతి చిక్కదు.
1: ట్రూలీ స్పీకింగ్ ఫార్మర్స్ ఆర్ బిజీ ఆల్ రౌండ్ ది ఇయర్ ఎక్సెప్టింగ్ దిస్ మంత్.
0: సకల సంపదలను కూడా వారు గృహంలో చేర్చుకుంటారు.
1: దే విల్ హ్యావ్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ వెల్త్ అండ్ గ్రెయిన్ ఎట్ హోమ్ బై దిస్ టైమ్.
0: ఇందులో నవధాన్యములు కూడా పండించి తమ గృహమును నిండించుకుంటారు.
1: దే విల్ ఫిల్ their houses with all 9 types of grain.
0: ఈ నవధాన్యముల చేత గృహమును నిండించుకున్నప్పుడు మనసును పండించుకుంటారు.
1: With all their grain they will have mental satisfaction.
0: కనుకనే మానసిక శారీరక శాంతులు ఈ సంక్రాంతిలో అభివృద్ధి అవుతుంటాయి.
1: Therefore in this season of Sankranti there will be physical and mental rest.
0: ఈ సంక్రాంతి అనేటువంటి యొక్క పదమునందే దీని యొక్క క్రాంతి ఎంతనో అంతరాత్మను అందిస్తూ వచ్చింది.
1: The very word Sankranti conveys you the inner meaning a lot.
0: అయితే మానవుడు ఈ అంతరార్థాన్ని గుర్తించుకోలేక,
1: బట్ మ్యాన్ వితౌట్ నోయింగ్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్,
0: భారతీయుల ప్రాచీన సంస్కృతిని ఈనాడు విస్మరించి,
1: ది ఫర్గెట్ ది ఏన్షియంట్ ట్రెడిషన్ ఆఫ్ భారత్,
0: ఈ పవిత్రమైన పర్వదినముల యొక్క అంతరార్థాన్ని విస్మరించి,
1: ది ఫర్గెట్ ది ఇన్నర్ మీనింగ్ ఆఫ్ ది సీక్రెట్ ఫెస్టివల్,
0: భౌతికమైనటువంటి యొక్క లౌకికమైనటువంటి యొక్క క్రియల చేతనే మానవుడు సంతృప్తి పడుతూ ఉన్నాడు.
1: మ్యాన్ గెట్స్ హింసెల్ఫ్ సాటిస్ఫైడ్ విత్ ది ఫిజికల్ వరల్డ్లీ యాక్టివిటీ.
0: ఎంత కాలము భౌతికమైన ఆనందమును అనుభవించినప్పటికీ నిత్య సత్యమైనటువంటి ఆనందం ఇందులో మనకు ప్రాప్తించదు.
1: ఇన్ స్పైట్ ఆఫ్ లాంగ్ పీరియడ్ ఆఫ్ హ్యాపీనెస్ ఇన్ దిస్ ఫిజికల్ వరల్డ్ ఇట్ విల్ నెవర్ రిమైన్ పర్మనెంట్.
0: ఎందు వెతికినప్పటికీ ఈ ఆనందం మనకు లభ్యం కాదు.
1: యు మే సర్చ్ ఎనీవేర్ యు నెవర్ గెట్ బ్లెస్.
0: వెతికి వెతికి వెతికి కడకు తన ఎందే తాను అర్థం చేర్చుకున్నప్పుడే ఆ నిజతత్వం తనకు అర్థమవుతుంది.
1: As you go on searching everywhere, you will understand it that it is within that gives you true bliss.
0: ముక్కుపై పెట్టుకున్నటువంటి అద్దములు ఇల్లంతా వెతికి కట్టకడపడి అయ్యో ఈ అద్దములు నా ముక్కుపైనే ఉన్నవే అనేటువంటి యొక్క ఆనందాన్ని అనుభవించినట్టుగా ఈనాడు ప్రతి మానవుడు కూడాను తన ఎందే ఉండినటువంటి యొక్క నిత్యానంద బ్రహ్మానంద పరమానంద యోగానంద అద్వైతానందముల యొక్క తత్వాన్ని అనంత మార్గంలో వెతికి కట్టకడపటకు తన ఎందే ఉన్నదనేటువంటి సత్యాన్ని గుర్తింపచేయున్నదే ఈ సంక్రాంతి.
1: ద గ్లాసెస్ ప్రెసెంట్ రైట్ ఆన్ ద నోస్ వన్ ఫర్గెట్స్ బట్ ఇన్ సర్చ్ ద గ్లాసెస్ ఎవ్రీవేర్ లైక్ దట్ ఇస్ ఎటర్నల్ సుప్రీం పర్మనెంట్ ఇమ్మోర్టల్ జాయ్ బ్లిస్ ఇస్ విత్ ఇన్ బట్ వీఆర్ ఇన్ సర్చ్ ఆఫ్ ఇట్ ఎల్స్వేర్.
0: కనుక మనం ఆశించేటువంటి ఆనందము ఏ పరదేశమునందో లేదు.
1: దేర్ఫోర్ ద బ్లిస్
0: ఏ ప్రదేశమునందో లేదు.
1: The bliss we want is not present in a foreign land.
0: Tane ende atti aanandam untunnadi.
1: It is present within one's own self.
0: Devudaneetunte vaadu ee deshamulando ledu.
1: God is not present
0: ee parvathamulando ledu.
1: Not in a mountain.
0: Ee vaikuntha kailasa swargamulando ledu.
1: Not in vaikuntha kailasa heaven.
0: Sarvamulku tane yokka hrudayame pavithramaina mandiram.
1: A pure heart is the temple of God.
0: Kanaka mee bahirdrishtinanta kudanu antadrishtiga maarchukonataku ee manavudu prayatninchino vaade dhanyudavutadu.
1: Therefore, one would be redeemed if he diverts his external vision inward.
0: ఆ ధన్యతను పొందినటువంటి వాడే మోక్షమును చెందుతాడు.
1: The one goes along this path will certainly be liberated.
0: అంతవరకు ఈ యొక్క మానవునికి మోహము తప్పినది కాదు.
1: Till then, man cannot be free from attachment.
0: మోహము ఉన్నంత వరకు మోక్షము మనకు చిక్కదు.
1: So long there is attachment, you cannot have liberation.
0: మోక్షము అనగా ఏదో ఒక ప్రత్యేకమైన ప్రదేశము కాదు.
1: Liberation is not a separate place.
0: మోహక్షయం మోక్షం అన్నారు.
1: This detachment is moksha or liberation.
0: ఈ మోహం అనేటువంటిది బాహ్య దృష్టి వలనే అది బలపడుతూ వస్తుంది.
1: This attachment is due to external looks.
0: ఏ మానవుడు అంతర్దృష్టిని అభివృద్ధి గావించుకున్నో ఆనాడే ఈ యొక్క బహిర్దృష్టి అనేటువంటి యొక్క చంచలము చల్లారుతుంది.
1: The one who has got inward vision will certainly pacify the external approach.
0: మానవుడు అనేక విధమైనటువంటి యొక్క సాధనలు సల్పుతున్నాడు.
1: Man undertakes various forms of spiritual pursuit.
0: నవవిధమైన మార్గములు యందు ఈయను ప్రవేశిస్తున్నాడు.
1: He takes to 9 paths of devotion.
0: కానీ ఎన్ని విధములైన మార్గములో ప్రవేశించినప్పటికీ తనకు లభించవలసినటువంటి ఒక స్థానము, తాను అనుభవించవలసినటువంటి స్థానము, తాను ఆనందించవలసినటువంటి స్థానము తన ఎందే ఉన్నదనేటువంటి సత్యాన్ని గుర్తించుకోలేకపోతున్నాడు.
1: In spite of all pursuits in spiritual path that he aspires, that he wants to experience, is present in within himself, which he forgets.
0: Vashya sadhanalanni kudanu kevalam appatikappatiki aanandanni chekutundi.
1: External endeavors give you temporary happiness.
0: Bhajana chese samayalo vineyanta varaku aanandanga untundi.
1: As we listen to bhajan, so long you listen, you'll be happy.
0: Bhajanalu mugiyane tana aanandam kudanu nilichipothundi.
1: The moment bhajans conclude, there'll be no more of happiness.
0: Idi bhashya sambandhamaitundi cheriyalato yerpadeetundi oka aanandamu బాహ్యంగానే ఉంటుంది.
1: ఆల్ ద హ్యాపీనెస్ దట్ యు డిరైవ్ అవుట్ ఆఫ్ ఎక్స్టర్నల్ యాక్టివిటీ విల్ బి ఓన్లీ ట్రాన్సియెంట్.
0: కనుక బదలను చేయకూడదని కాదు, మనం ఏ సాధనలు చేసినప్పటికీ వాటిని అంతర్ముఖంగా మార్చుకున్నటకు తగిన కృషి చేయాలి.
1: నాట్ దట్ యు షుడ్ నాట్ డూ భజన్స్, వాట్ ఎవర్ స్పిరిచువల్ పర్సూట్స్ యు మే అండర్టేక్ యు షుడ్ డూ ఇట్ ఇన్ వర్డ్ విత్ ఇన్ ఆర్ ఫీలింగ్. జపము
0: చేస్తారు, ధ్యానము చేస్తారు, యోగము చేస్తారు, ఈ రకమైనటువంటి యొక్కవన్నీ కూడాను కేవలము దేహములకు సంబంధించినవే కానీ హృదయానికి సంబంధించినవి కాదు.
1: యు డూ వేరియస్ స్పిరిచువల్ పర్సూట్స్ సచ్ అస్ పెనెన్స్ ద మెడిటేషన్ అండ్ యోగా.
0: మానవుడు కూడాను చేసే సాధనలు అన్ని కూడాను మనసు ద్వారానే చేస్తున్నాడు.
1: ఎవ్రీ స్పిరిచువల్ పాత్ ఈస్ ఫాలోడ్ అట్ ది మెంటల్ లెవెల్.
0: మనసు స్థిరమైనది కాదు.
1: మైండ్ ఈస్ నాట్ స్టెడీ.
0: చంచలం హి మన కృష్ణ ప్రమాది బలవద్దృఢం. ఇది మహా చంచలమైనటువంటిది, మహాప్రమాదమైనటువంటిది, మహా దృఢమైనటువంటిది ఈ యొక్క మనస్సు.
1: మైండ్ ఈస్ వేవరింగ్, ఇట్స్ డేంజరస్ అండ్ సో స్ట్రాంగ్.
0: ఎట్టి మనస్సుతో చేసినటువంటి సాధనలన్నింటి కూడాను హృదయం ఏ రీతిగా చేరగలడు.
1: ఆల్ ది స్పిరిచువల్ పర్సూట్స్ ఫాలోడ్ బై మైండ్ హౌ డస్ ఇట్ టేక్ యూ టు ద హార్ట్.
0: కానీ తాత్కాలిక తృప్తిని మాత్రం అందించి ఆ యొక్క తనలో ఆవేశించినటువంటి వేడిని చల్లారుస్తుంది మాత్రమే.
1: ఇట్ గివ్స్ యూ టెంపరరీ సాటిస్ఫాక్షన్ అండ్ పాసిఫైస్ ఆల్ ది హీట్ ఎమోషన్.
0: ఏ సాధనను కూడాను శాశ్వతమైన ఆనందాన్ని చేకూర్చలేవు.
1: నో స్పిరిచువల్ పర్సూట్ వుడ్ ఎవర్ గివ్ యూ పర్మనెంట్ హ్యాపీనెస్.
0: సర్వ సాధనలు కూడాను బహిర్ముఖంగా ఆచరించేటువంటివి.
1: ఆల్ స్పిరిచువల్ ఎండ్యూవర్స్ ఆర్ ఎక్స్టర్నల్.
0: అవి నవవిధ మార్గములు.
1: ద నైన్ పాత్స్ ఆఫ్ డివోషన్.
0: శ్రవణం,
1: ద లిసనింగ్,
0: కీర్తనం,
1: సింగింగ్,
0: విష్ణు స్మరణం,
1: చాంటింగ్,
0: పాదసేవనం,
1: సర్వీస్,
0: వందనం,
1: సాల్యుటేషన్,
0: అర్చనం,
1: వర్షిప్,
0: స్నేహం,
1: ఫ్రెండ్షిప్,
0: దాస్యం,
1: ద సర్వీస్,
0: ఆత్మనివేదనం,
1: సరెండర్.
0: అది కట్టకడపతి ఒక్కటే మనకు శాశ్వత ఆనందాన్ని చేకూర్చేది.
1: ద అల్టిమేట్ సరెండర్ గివ్స్ యు
0: ఆత్మ నివేదనం.
1: దట్ ఈస్ సరెండర్.
0: ఇది కలిగిన తర్వాత మరొకటి ఇంకా మన దగ్గర లేదు.
1: The moment you surrender, nothing you have with you
0: remains. సర్వం అందులోనే మిళితమై ఉంటుంది.
1: Everything is there only.
0: కనుకని అట్టి అంతర్దృష్టిని ప్రబోధింపచేసే నిమిత్తమై ఈ సంక్రాంతి ప్రారంభించి.
1: In order to give that teaching which is inward, which is inner, సంక్రాంతి is meant.
0: కేవలము ఒక ఫ్యామిలీ సాధన అనుకున్నాడు సుబ్బారావు చెప్పారు. ఇది ఒక ఫ్యామిలీకి సంబంధించినటువంటిదిగా అనుకున్నారు.
1: సుబ్బారావు said that సంక్రాంతి is a family affair, festival.
0: నిజమే, ఇది ఫ్యామిలీ నే.
1: Yes, truly it is
0: family. వసుదైక కుటుంబము, యావత్ ప్రపంచమే ఒక ఫ్యామిలీ.
1: The whole world is a family.
0: ప్రపంచమునకే సంబంధించినటువంటిది ఇది.
1: It's related to the entire world.
0: భార్య, భర్త, కొడుకులు, కోడళ్ళు, కోడళ్ళు, మనుమళ్ళు ఇలాంటి మాత్రమే పరిమితమైనటువంటిది కాదు.
1: It's not merely restricted to the husband, the wife, the children and grandchildren alone.
0: సర్వమానవ జాతికి సంబంధించినటువంటిది ఈ సంక్రాంతి.
1: It is related to the entire human race.
0: వారికి తెలిసినను తెలియకపోయినను ఇది ఒక విధమైనటువంటి యొక్క అంతర్భావాన్ని చేకూర్చి నిజమైనటువంటి ఆనందాన్ని కలిగింపచేస్తుంది.
1: Whether they know or not, but it gives them the inner joy.
0: తెలిసి ముట్టినా తెలియక ముట్టినా అగ్ని ఏ విధంగా కాల్చును ఆ విధంగా సంక్రాంతి యొక్క మహత్యమును గుర్తించినను గుర్తించకపోయినను ఆ సంక్రాంతి యొక్క విషయము సర్వలోకుడును దీని అనుభూతి తనలో చేకూరుతుంది.
1: నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ ఇఫ్ యూ టచ్ ద ఫైర్ ఇట్ షూ టు బర్న్. లైక్ వైజ్ వెదర్ యు నో ఆర్ నాట్ సంక్రాంతి
0: భావించేటువంటిదే సంక్రాంతి.
1: సంక్రాంతి బ్రింగ్స్ mental transformation.
0: తనకి ప్రవర్తన యొక్క దీనిని పరిగణింపజేసినది సంక్రాంతి.
1: There will be change in behavior.
0: పవిత్రమైనటువంటి యొక్క ప్రకాశము అందించినటువంటిదే సంక్రాంతి.
1: సంక్రాంతి గివ్స్ అ సీక్రెట్ లైట్.
0: అంతర్భావంలో చేకూరినటువంటి యొక్క సర్వ శక్తులు కూడాను బహిర్ముఖంగా ఆవిర్భవింపచేయునదే సంక్రాంతి.
1: All inner faculties would blossom, it is during this period.
0: గుప్తమై అంతర్గతమై అగోచరమై ఉండేటువంటి యొక్క ఆత్మతత్వాన్ని వ్యక్తీకరింపచేయునదే సంక్రాంతి.
1: సంక్రాంతి ఇస్ ది వన్ విచ్ మానిఫెస్ట్ ఎక్స్ప్రెసెస్ దట్ విచ్ హిడెన్ ఇన్నర్ విచ్ ఇస్ నాట్ అపారెంట్ ది స్పిరిట్ ఆఫ్ ది సెల్ఫ్.
0: కనుక ఇట్టి అనంతమైనటువంటి యొక్క అంతరాత్మతో కూడినటువంటిది ఈ సంక్రాంతి.
1: సంక్రాంతి హెస్ గాట్ దట్ ఇన్ఫినిట్ ఇన్నర్ సిగ్నిఫికెన్స్.
0: ఇది మనస్సుతో పాటు ప్రకృతిని కూడాను ఇందులో ప్రవేశపెడుతుంది.
1: Therefore it brings us, drives home the combination of the mind and
0: nature. ప్రకృతికి మనసుకు భేదం లేదు.
1: There is no difference between the nature and the mind.
0: మనస్సు ప్రభావమే ప్రపంచము.
1: The whole world is nothing but the effect of the mind.
0: మనోమూలం ఇదం జగత్. జగత్తంతా మనస్సు యొక్క స్వరూపమే.
1: The whole world is nothing but the form of the mind.
0: మనసే లేకపోతే జగత్తే లేదు.
1: When there is no mind, there is no world.
0: కనుక సర్వం కూడాను మనోమయంగా ఉంటుండాలి.
1: So everything is the form of the mind.
0: కనుక అట్టి మనస్సును హృదయం వైపున మరల్చి దివ్యత్వం పైన ఇమిడ్చి దివ్య కాంతిలో మనము చింతించినప్పుడే ఈ యొక్క మనఃప్రభావము ఏమి మనం బాధించకుండా ఉంటుంది.
1: Therefore we should direct our mind towards the heart and that should march towards the divinity and be in that splendor, the light.
0: అయితే మనసునందు కాని బయటే కాని మనలో ఇన్ని విధమైనటువంటి సంకల్పములకు మూల కారణం ఏమిటి?
1: However either in the mind or in our thoughts, what's the cause behind it?
0: ఇంద్రుని జయించినటువంటి వాడైనా కూడాను ఇంద్రియాన్ని జయించకపోతే వాడు అల్పుడే.
1: One might conquer even Indra. If he cannot conquer his indriyas or senses,
0: Indrudanaga evaru?
1: Who is Indra?
0: Indriyamulaku adhipatiye Indrudu.
1: Indra is the master of senses.
0: Ee indriyamulaku adhipati evaru? Manasse.
1: Who is the master of the senses? The mind.
0: Kaavatti manasse Indrudu.
1: So mind is Indra.
0: Atuvanti Indrunni manayante unchukoni ekkado bayata undinatundi Indrudu paina manamu యుద్ధం చేస్తే వచ్చినటువంటి ఫలితం ఏమిటి?
1: దట్ ఇంద్ర ఇస్ విత్ ఇన్ అస్. వాట్ ఇస్ ద ఫన్ ఆఫ్ ఫైటింగ్ విత్ హిమ్ విత్ ఔటర్ ఇంద్ర?
0: కనుకనే మొట్టమొదట మనో నిగ్రహం కావాలి.
1: ఫస్ట్ వీ నీడ్ కంట్రోల్ ఆఫ్ మైండ్.
0: మనసును నిగ్రహించినటువంటి వాడే మాధవుని చేయగలడు.
1: ద వన్ హూ హెస్ గట్ ఎ కంట్రోల్ ఆన్ హిస్ మైండ్ విల్ రీచ్.
0: ఈనాటి యువకులు యందు అనంతంగా అభివృద్ధి అయ్యేటువంటి దుర్భావములు, దుశ్చింతనలు, దురాలోచనలు, దుస్సంగముల యొక్క ప్రభావములు దీనికి ఇదే మూల కారణం.
1: This is the main cause for the presence of bad thoughts, ill feelings, bad behavior among youth today.
0: యువకులు యువతులు ఈ విషయాన్ని చక్కగా గుర్తించాలి.
1: Youth men and women should know this clearly.
0: మనలో ఆవిర్భవించేటువంటి యొక్క ఈ దుర్భావములకు ఎవరు కారణం?
1: Who is responsible for the bad thoughts?
0: ఈ దుశ్చింతలకు ఎవరు కారణము?
1: Who is responsible for these bad
0: feelings? ఎవరు కారణము?
1: Who is responsible for
0: these దురాలోచనలకు ఎవరు కారణము?
1: For menopause.
0: ఈ దుశ్చర్యలకు ఎవరు కారణము?
1: Bad actions.
0: చక్కగా మీరు విచారించి లోతు తిరిగి ఆలోచించండి.
1: యు ఎంక్వైర్ వెల్, గో డీప్ ఇన్ టు ద మ్యాటర్.
0: అన్నింటికీ మూల కారణం ఆహారమే.
1: ఫర్ ఎవ్రీథింగ్ ద మెయిన్ కాజ్ ఈజ్ ద ఫుడ్.
0: ఈ యొక్క ఆహారం చేతనే మనస్సు యొక్క భావములు అనంతంగా రూపొందుతూ వచ్చాయి.
1: యాజ్ ఇస్ ద ఫుడ్ సో ఇస్ ద మైండ్.
0: ఈ మనస్సు బయట నున్నటువంటి ప్రకృతి దీన్ని ఆకర్షణ తన ఇదే చెప్పాడు సుబ్బారావు. ఆకర్షణ దీన్ని ఒక విధమైన యొక్క ఆకర్షిస్తుంది.
1: మైండ్ అట్రాక్ట్స్ ది ఔటర్ వరల్డ్ యాజ్ స్టేటెడ్ బై సుబ్బారావు.
0: దీనికి సరైనటువంటి దృష్టాంతం మీకు కావాలనుకున్నప్పుడు,
1: ఇఫ్ యూ వాంట్ గుడ్ ఎగ్జాంపుల్,
0: నిత్య జీవితంలో ఈనాటి యువకులు యువతులు ప్రతి మానవుడు కూడాను అనుభవించేటువంటి యొక్క ఆనందంలోనే ఈ యొక్క అంతరాత్మ మీకు గుర్తించుకోవచ్చు.
1: యూ విల్ ఫైండ్ ఇట్ యాజ్ ఇన్నర్ అండర్లైన్ కరెంట్ ఇన్ ది డైలీ ఎక్స్పీరియన్స్ ఆఫ్ మెన్ అండ్ విమెన్.
0: ప్రతి ఇంటి ఎందుకు కూడాను ఈనాడు టీవీ ఉన్నది.
1: In every house today there is TV.
0: Inka srimantulainatundi variki color TV lu pettukuntaru.
1: Rich people will have color TV.
0: Inka srimantulainatundi variki star TV lu pettukuntaru.
1: If they are still more rich enough they will have star TV.
0: Ivi kevalam oka dining hall lo maatrame kaadu, drawing room lo kaadu, bedroom lo kuda pettukuntaru.
1: They will install color TVs not only in the drawing room, they will have it in the dining hall and the bedroom.
0: ఈ ఏనాడు మన ప్రపంచంలో ప్రారంభమైనవో ఆనాడే మానవుని యొక్క మనసు మాలిన్యమైపోయింది.
1: The day when TVs started, the mind is polluted among in mankind.
0: మీరు చక్కగా యోచించండి. టీవీలు రాకమునుపు మన యొక్క మనో దౌర్బల్యం ఇంతగా ఉండేటువంటిది కాదు.
1: Prior to the installation of these TVs,
0: మనసు ముందు ఇలాంటి దుర్భావం ఏనాడు కూడా అధికంగా కలిగేటువంటివి కాదు.
1: నెవర్ వాజ్ ద మైండ్ సో ఇంప్యూర్ డర్టీ.
0: ఇవి ప్రారంభించక మనకు ఇటువంటి దుశ్చర్యలు ఏమాత్రం కూడా మనం కని విని ఎరగము.
1: ప్రయర్ టు దీస్ డేస్ ఆఫ్ టీవీ
0: ఒక్కరో కోటికి ఒక్కరో జరుపుతుండేటువంటి వారు.
1: వన్ ఇన్ హండ్రెడ్, వన్ ఇన్ క్రోర్.
0: ఈనాడు చిన్న చిన్న గుడిసెలు ఎందుకు కూడా ఈ టీవీలు ప్రారంభమైనాయి.
1: టుడే వీ ఫైండ్ టీవీస్ ఇన్ హట్స్ ఆల్సో.
0: ఆ టీవీలు ఏ విధమైనటువంటి మార్పులు తెస్తున్నాయి?
1: వాట్ కైండ్ ఆఫ్ ఎఫెక్ట్స్ యూ ఫైండ్ ఇన్ టీవీ?
0: భోజనం చేసే సమయంలో కూడా డైనింగ్ హాల్లో ఎదురుగా ఈ టీవీలు పెట్టుకుంటారు.
1: యాజ్ దే స్టార్ట్ ఈటింగ్ ఇన్ ద డైనింగ్ హాల్ దే విల్ హావ్ టీవీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దెం.
0: చూస్తూ దీన్ని భుజిస్తుంటారు.
1: యాజ్ దే వాచ్ దే స్టార్ట్ ఈటింగ్.
0: భుజించేటువంటి ఆహారం కాదు,
1: ఇస్ నాట్ ద ఫుడ్ దే ఈట్.
0: ఆ టీవీలో చూసేటువంటి మాలిన్యమే వీడు భుజిస్తున్నాడు.
1: వాట్ ఎగ్జాక్ట్లీ దే
0: ఈట్?
1: All concentration on the TV.
0: ఆ దృష్టి చేతనే సృష్టి మారిపోతుంది.
1: Because of that the whole thing will be achieved.
0: ఎలాంటి చర్యలు, ఎలాంటి దృశ్యములు, ఎలాంటి భావములు మనం చూస్తున్నామో అలాంటి దృశ్యములు, అలాంటి భావములు, అలాంటి యొక్క దుశ్చర్యలే మనలో ప్రవేశిస్తున్నాయి.
1: As you watch the actions, the scenario and the feelings over there on TV, you will have them in turn.
0: కనుకనే మన లోపల తెలియని రీతిగా కూడా మనలో కొన్ని ఆవేదనలు, ఆవేశములు అనేక అభివృద్ధి అవుతున్నాయి.
1: సో అన్నోయింగ్లీ యూఆర్ ఎజిటేటెడ్, యూఆర్ డిస్టర్బ్.
0: అది నీకు తెలియదు.
1: యు డోంట్ నో దాట్.
0: కానీ నేనేనాడు దీన్ని చింతించలేదే, ఇలాంటి భావాలు నాకు ఎందుకు రావాలని విచారిస్తాడు.
1: యూ మే ఫీల్ దట్ యూ నెవర్ ఎంటర్టైన్ సచ్ అ థాట్, బట్ హౌ ఇస్ ఇట్ దట్ యూ హావ్?
0: కానీ ఈ దుశ్చర్యలు, ఈ దుర్భావములు, దురాలోచనలు ఆ టీవీలో చూసినటువంటి బీజములే మన హృదయంలో నిలిచిపోయినాయి.
1: ఆల్ ది బ్యాడ్ యాక్షన్స్ అండ్ ఆల్ ది ఈవిల్ థాట్స్ ఆర్ బికాస్ ఆఫ్.
0: అవన్నీ సమయాన్ని పురస్కరించుకుని తిరిగి అవి మొక్కలుగా వచ్చి నీలో ఇలాంటి భావాలంతా అభివృద్ధి పరుస్తూ ఉంటుంది.
1: విత్ ది పాసేజ్ ఆఫ్ దిస్ టైమ్ దోస్ సీడ్స్ విల్ స్ప్రౌట్ అప్.
0: కనుక మనం భుజించే సమయం లోపల భయంకరమైనటువంటి విషయాలు మనం మాట్లాడకూడదు.
1: As we eat, we should never discuss horrible things.
0: Oka udregakaramainaatundi vishayalu kuda manam chintinchakoodadu.
1: We should never think of agitated matters.
0: Manam bonchestu okarikoru vaadopavadam cheyakoodadu.
1: As we dine, we should not argue with each other.
0: Bonchesame lopala silent, kevalam nishabdanga boncheyali.
1: We should eat observing silence.
0: Ee maatalu yokka తరంగములు కూడాను మన హృదయంలో ప్రవేశిస్తున్నాయి.
1: బికాస్ ద వేవ్స్ ఆఫ్ దీస్ సౌండ్స్ విల్ గెట్ ఇన్ యువర్ హార్ట్.
0: ఎలాంటి భావములు ఎలాంటి తరంగములు మనలో ప్రవేశిస్తున్నాయో అలాంటి ఊహలే మనలో ఆవిర్భవిస్తున్నాయి.
1: బేసింగ్ ఆన్ ద వేవ్స్ ఆఫ్ ద సౌండ్స్ దట్ యు రిసీవ్ యూ విల్ హ్యావ్ ద థాట్స్ అకార్డింగ్లీ.
0: కనుక మనలో ఇలాంటి తరంగములను ఆవేశింపకుండా ఆవిర్భవించకుండా ఈ విద్యాన్ని దృశ్యాన్ని మనం కొంతవరకు మర్చుకోవాలి.
1: Therefore, we should see that such vibrations do not originate within us, nor we entertain
0: star
1: receive
0: them. TV vachai.
1: Then we have star
0: TV. Manishini poorthi kudunu masi chestuntundadi.
1: That is ruining man totally.
0: Manikyam vanti manava jeevithanni masibuggulaku ammukuntunnaru.
1: The gem of human life is just sold like gold.
0: Idi edo maaku oka prashanthanni andistundadani bhavistunnaru.
1: They think that it confers peace.
0: Kaadu kaadu. Tatkalikamaina prashanthini istundadi neeku chusi aanandistunnavu.
1: It gives you temporary happiness and
0: tadupari adi neelo praveshinchi enni vidharam ninnu pedatippalabadutundo neeku teliyadu.
1: Later as these things get into you, to which direction you go you don't know.
0: ఇది తేనె పూసిన కత్తి వంటిగా ఉంటుంది.
1: ఇట్ ఈస్ సంథింగ్ లైక్ నైఫ్ స్మియర్.
0: తేనె గాని నీవు నాకుతూ నాకుతూ పోతే నాలుకనే కోసి వేసేస్తుంది.
1: As you start go on licking the sword, the tongue will be cut.
0: కనుక ఇలాంటి దృశ్యములంతా కూడా ఈనాటి యువకులు యందు యువతులు యందు ప్రవేశించటం చేతనే ఈనాడు భారతదేశమే కాదు యావత్ ప్రపంచం కూడా అల్లకల్లోలంగా ఉంటుండాలి.
1: బికాస్ ఆఫ్ దీస్ సీన్స్ యాజ్ దే వాచ్ ఆన్ టీవీ
0: అశాంతిమయంగా ఉంటుండాలి.
1: ద హోల్ వరల్డ్ ఇస్ రెస్ట్లెస్.
0: కేవలం ఆవేశమయంగా ఉంటుండాలి.
1: ఇట్స్ ఫుల్ ఆఫ్ ఎజిటేషన్.
0: ఉద్రేకమయంగా ఉంటుండాలి.
1: ఇట్స్ ఫుల్ ఆఫ్ డిస్టర్బెన్స్.
0: ఉత్సాహం అనేటువంటిది ఎక్కడా కనిపించడం లేదు.
1: దేర్ ఇస్ నో ఎంథూజియాజం.
0: ఏదో ఉత్సాహంగా ఉండినట్టుగా నటిస్తున్నాడే కాని మానవుడు.
1: మ్యాన్ ప్రిటెండ్స్ యాజ్ ఇఫ్ హిస్ ఎంకరేజ్.
0: కానీ అది ఉత్సాహం కాదు.
1: బట్ ఇట్స్ నో ఎంథూజియాజం.
0: ఏమండి బాగున్నారా నవ్వినట్టు. కానీ అది కేవలం ఒక సినిమా నవ్వు. లోపల బాధలుగా ఉంటుండాలి. ఈనాటి మానవునికి బాధలు లేనటువంటి మానవుడు ఎక్కడా కనిపించడు.
1: దేర్ ఇస్ నో మ్యాన్ టుడే విదౌట్ ఏ ప్రాబ్లం.
0: కనుక జీవితం అంతా దుఃఖమయంగా ఉంటుండాలి.
1: ద హోల్ లైఫ్ ఇస్ ఫుల్ ఆఫ్
0: ఎలాంటిది. ఒక దుఃఖము కాదు, రెండు దుఃఖములు కాదు, మూడు దుఃఖములు కాదు, అన్ని దుఃఖములుగానే రూపొందుతుంటాది.
1: నాట్ వన్ ఫార్మ్ ఆఫ్ గ్రీఫ్ ఆర్ సారో ఆర్ ఎవ్రీథింగ్ ఇస్
0: అన్ని చింతామయంగా ఉంటుండాలి.
1: ఎవ్రీ వన్ ఇస్ ఆఫ్ ఎంగ్జైటీ.
0: పుట్టుట ఒక చింత,
1: బర్త్
0: భూమి నుండుట చింత,
1: లైఫ్ ఆన్ ఎర్త్
0: సంసారం ఒక చింత,
1: ఫ్యామిలీ
0: సావు చింత,
1: డెత్
0: బాల్యమంతయు చింత,
1: చైల్డ్హుడ్
0: వార్ధక్యం ఒక చింత,
1: ఓల్డ్ ఏజ్
0: జీవించుట ఒక చింత,
1: లైఫ్
0: చెడుపు చింత,
1: ఫెయిల్యూర్
0: కర్మలన్నీయు చింత,
1: ఆల్ యాక్షన్
0: కష్టము ఒక చింత,
1: డిఫికల్టీస్
0: సంతసం ఒక చింత,
1: హ్యాపీనెస్
0: వింత చింత,
1: ఆల్ ది మిస్టరీ.
0: ఇంత చింతలు గులిగినటువంటి చింత చెట్టు పైన కూర్చొని సంతోషంగా ఉండాలంటే ఎట్ట మీకు చూపిస్తుంది.
1: యు ఆర్ సీటెడ్ అండర్ ది ట్రీ టామరిండ్ full of spines. How do you find
0: happiness? కూడినటువంటి చెట్టు
1: ఇస్ వన్ ఆఫ్ ఫుల్ ఆఫ్ ఆల్
0: చింతలతో కూడినటువంటి భగ్గములు
1: ఇస్ వన్ ఆఫ్ ఆల్ వరీస్ అండ్
0: ఇలాంటి దీనిలో నీవు నివసిస్తూ ఇంకా సంతోషాన్ని అనుభవించాలంటే ఎక్కడి నుంచి వస్తుంది?
1: లివింగ్ దేర్ ఫుల్ ఆఫ్ ప్రాబ్లమ్స్ హౌ డూ యూ ఎక్స్పెక్ట్ టు బి హ్యాపీ?
0: వీలే కాదు.
1: ఇస్ నాట్ పాసిబుల్.
0: కనుక మనం ఈనాడు మనం మార్చుకోవాల్సింది ఏమిటి? మన దృశ్యాన్ని, మన శ్రవణాన్ని, మన మాటలను సరైన మార్గంలో ప్రవేశపెట్టాలి.
1: సో వాట్ షుడ్ వి చేంజ్ టుడే? వీ షుడ్ properly direct all our vision, listening and words.
0: సంక్రమణకు సరైనటువంటి అర్థం.
1: That is the true meaning of సంక్రమణ.
0: మనలో ఎట్టి పవిత్రమైనటువంటి పరివర్తన లేకపోతే ఎన్ని సంక్రాంతులు వచ్చి మనం ఏం ప్రయోజనం?
1: Without sacred transformation, what is the fun of festival like
0: సంక్రాంతి? లోపల అరసలు తింటుంటారు, పొద్దునంతా మీరు తిన్నారు, ఆ తినేంత వరకే దాని తీపు.
1: This morning you must have tasted arisha, the prasadam distributed.
0: తదుపరి అది చేదుగా మారిపోతుంది.
1: Later it becomes bitter.
0: అరిసెతో వచ్చేటువంటిది కాదు మనకు ఆనందము.
1: It is not the happiness that you get out of arisha.
0: పరమానందంతో కలిగేటువంటిది కాదు పర్వదినములు.
1: And the festival is not out of
0: rapa. పవిత్రమైన భావాలతో మన జీవితాన్ని పోషించుకునేటువంటిది పర్వదినముల యొక్క ప్రధాన అర్థం.
1: A sacred festival should be spent with sacred ideas.
0: ప్రతి పర్వదినమునకు ఒక అంతరార్థం ఉంటుంది.
1: Every festival has inner meaning.
0: కనుక చాలా మంది యువకులు అనుకుంటుంటారు,
1: మెనీ యూత్ ఫీల్,
0: మానవుడిగా పుట్టి
1: హ్యాంగ్ బీన్ బోర్న్ ఎ హ్యూమన్
0: ఇంత మాత్రం స్వాతంత్రం లేకపోతే ప్రయోజనం ఏమిటి?
1: డోంట్ హావ్ దట్ మచ్ ఆఫ్ ఇండిపెండెన్స్. వాట్
0: ఫర్? చిన్న చేప నీళ్ళలో కూడా స్వతంత్రంగా సంచరిస్తుంది.
1: టైనీ ఫిష్ మూవ్స్ ఫ్రీలీ ఇన్ వాటర్.
0: చిన్న పక్షి కూడా ఆకాశంలో స్వతంత్రంగా సంచరిస్తుంది.
1: లిటిల్ బర్డ్ మూవ్స్ ఫ్రీలీ.
0: అడవిలో ఉన్నటువంటి ప్రతి అనిమల్ కూడాను, మృగములు కూడాను స్వేచ్ఛగా సంచరిస్తుంది.
1: ఎవ్రీ బీస్ట్ అనిమల్.
0: మానవుడు ఎందుకు స్వతంత్రం ఉండకూడదు?
1: వై నాట్ మ్యాన్?
0: ఎందుకు వీడు స్వతంత్రంగా సంచరించకూడదు?
1: వై కాంట్ హి మూవ్?
0: యువకులు ఎందు ఈ విధమైనటువంటి ప్రశ్నల వర్షము అధికంగా ఉంటుండాలి.
1: సో యూత్ విల్ హ్యావ్ సో మెనీ క్వశ్చన్స్.
0: నిజమే.
1: ఎస్,
0: చేప స్వతంత్రంగా ఉండటం నిజమే.
1: ఎస్, ఫిష్ ఇస్ ఫ్రీ.
0: పక్షులు స్వతంత్రంగా సంచరించడం నిజమే.
1: బర్డ్స్ మూవ్ ఫ్రీలీ.
0: మృగములు స్వతంత్రంగా సంచరించడం నిజమే.
1: అనిమల్స్ మూవ్ ఫ్రీ.
0: కానీ
1: బట్
0: ఏ విధమైన స్వతంత్రాన్ని అనుభవిస్తున్నాయి?
1: వాట్ సార్ట్ ఆఫ్ ఫ్రీడమ్ దే హ్యావ్?
0: చేప స్వతంత్రాన్ని అనుభవిస్తుండాలి.
1: ఫిష్ ఎంజాయ్స్ ద ఫ్రీడమ్ ఆఫ్ ఫిష్.
0: మృగములు మృగ స్వతంత్రాన్ని అనుభవిస్తున్నాయి.
1: అనిమల్స్ విల్ హ్యావ్ అనిమల్ ఫ్రీడమ్.
0: పక్షులు పక్షి స్వతంత్రాన్ని అనుభవిస్తుంది.
1: బర్డ్ విల్ హ్యావ్ బర్డ్ ఫ్రీడమ్.
0: మనిషి మనిషి స్వతంత్రాన్ని అనుభవించు, మృగ స్వతంత్రాన్ని అనుభవించవద్దు.
1: యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ హ్యావ్ దిస్ హ్యూమన్ ఇండిపెండెన్స్, నాట్ దట్ ఆఫ్ అనిమల్ ఇండిపెండెన్స్.
0: నేను మనిషి అని చెప్పిన చెప్పుకుంటూ మృగము వలె సంచరించటము ఇది సరైన స్వాతంత్రమేనా?
1: యు కాల్ యువర్ సెల్ఫ్ ఎ హ్యూమన్ బీయింగ్ బట్ బిహేవ్ లైక్ అనిమల్, కెన్ దట్ బి ఇండిపెండెంట్?
0: మనిషి వలె స్వతంత్రాన్ని అనుభవించు.
1: Enjoy the independence with the spirit of your human being. Do not experience
0: this as an animal.
1: The animal independence is
0: dangerous. If you follow the path of animal, you too become an animal.
1: If you follow the path of animal, you too become an animal.
0: కనుకనే మన స్వతంత్రము మనిషికి ఉండవలసిన స్వతంత్రము మనిషి స్వతంత్రమే.
1: Therefore the independence we should have is that of human independence.
0: ఈ మనిషి యొక్క స్వతంత్రం ఏమిటి?
1: What is human independence?
0: కొన్ని పరిమితులు ఉంటుండాలి ఈ మనిషికి.
1: Man has certain limits.
0: సత్య మార్గంలో ప్రవేశించాలి.
1: Is to go along the path.
0: ధర్మాన్ని అనుసరించాలి.
1: Follow righteousness.
0: ప్రేమను పెంచుకోవాలి.
1: Develop love.
0: శాంతితో జీవించాలి.
1: Live in peace.
0: ఇంకా అహింస అనేటువంటి దాన్ని పాలించాలి.
1: And you should observe non-violence.
0: ఈ ఐదింటితోనే నీవు స్వతంత్రాన్ని అనుభవించుకో.
1: Have independence with all these five.
0: ఇది నీ పంచభూతముల యొక్క పరతత్వము.
1: దిస్ ఈస్ ద నేచర్ ఆఫ్ ద ఫైవ్ ఎలిమెంట్స్.
0: ఈ ప్రపంచమంతా కూడా నువ్వు పంచభూతముల కంటే మరొక భూతం ఎక్కడ కనిపించడం లేదు.
1: ఇన్ దిస్ వరల్డ్ యూ ఫైండ్ ఫైవ్ ఎలిమెంట్స్, నాట్ ద సిక్స్.
0: దేని చూసినా పంచభూతముల యొక్క మయమే.
1: ఎవ్రీథింగ్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ ఫైవ్ ఎలిమెంట్స్.
0: పర్వతములంతా కూడా నువ్వు శిలామయము.
1: మౌంటైన్స్ ఫుల్ ఆఫ్ రాక్.
0: వృక్షములంతా కాష్టమయము.
1: ట్రీస్.
0: భూమంతా మృణ్మయము.
1: ద ఎర్త్ ఇస్ ఆఫ్.
0: దేహమంతా మాంసమయము.
1: ద హోల్ బాడీ ఇస్ ఆఫ్.
0: ఈ ఉన్నదంతా కూడా ఈ పంచభూతములే.
1: సో ఎవ్రీవేర్ యూ ఫైండ్ ఫైవ్ ఎలిమెంట్స్.
0: కానీ మన యొక్క అనుకూల నిమిత్తమై,
1: for the sake of convenience,
0: mana aananda nimittamai,
1: for our joy,
0: karanu door gaanu, windows gaanu, table gaanu, benches gaanu mana maarchukuntunnam.
1: You may make this wood as a table or a window or like that.
0: Idi table, idi kurchi, idi door, idi window, ee peru roopamlo vere ayipoyindi kaani adi kaashtave.
1: You may call it a table or a chair or window, but it's made of wood anyway.
0: Inka paravathamlo endunnatundi okka sila,
1: then the rock on the mountain,
0: idi kevalamu అన్ని రకములైనటువంటి మార్పులుగా మనం చేసుకుంటున్నాం.
1: యూ కెన్ చేంజ్ ఇట్ ఎనీ వే యూ వాంట్.
0: ఏ మార్పులు?
1: వాట్?
0: తొక్కేది రాయి.
1: దట్ ఆన్ యూ ట్రెడ్ ఆన్ ఇస్
0: మొక్కేది రాయి.
1: యూ ఆఫర్ ఒక
0: సాన్. కట్టేది రాయి. కట్టేది రాయి.
1: ద వన్ యూ బిల్డ్ ఇస్ మార్పు.
0: కొట్టేది రాయి.
1: దట్ యూ జస్ట్
0: కట్టేది, కొట్టేది, మొక్కేది, తొక్కేది అంతా రాయి.
1: సో ద వన్ దట్ యూ ట్రెడ్ అపాన్, ద వన్ యూ ఆఫర్ యూ ఒబెసాన్, ద వన్ యూ మోల్డ్ ఇస్ ద స్టోన్.
0: తొక్కే రాయి బండ.
1: సో ద వన్ యూ ట్రెడ్ అపాన్ ఇస్
0: తొక్కే రాయి విగ్రహము.
1: ద వన్ యూ సాల్యూట్ ఇస్ ఐడల్.
0: రాయి చచ్చౌకము.
1: ద వన్ యూ
0: కొట్టే రాయి గుండు. కొట్టే రాయి గుండు.
1: And then you chisel is this stone.
0: ఇవి అన్ని చేసినా కానీ ఇది కేవలం శిలామయమే.
1: Everything, all of them is nothing but the stone.
0: ఇవి మన అనుకూల నిమిత్తమే మార్చుకునేటువంటి ఒక పరికరములే.
1: These are all the changes as per your convenience.
0: కనుక ప్రపంచములో ఉండనంతా కూడాను పంచభూతములే.
1: So in this world, five elements are present.
0: ఈ పంచభూతముల కంటే మరొక భూతం ఎక్కడ కనిపించడం లేదు.
1: Beyond the five, you don't find.
0: ఒకవేళ మరొక భూతం ఏమన్నా ఉన్నదని నీ వాదించుకుంటే ఆ ఉన్నది ఒక్కటే.
1: If you say there is sixth element, there is only one exists
0: anyway. అదే అంతఃకరణ.
1: That is inner senses.
0: ivanni bahirkaranamulu.
1: Everything is outer.
0: Aa antakaranam yokka swaroopame aatma tattvamu.
1: The inner sense is the nature of spirit.
0: Kanuka manavulu tama swatantranni thana anubhavinchalante ee aidintiki ni minchi manam pokoorudu.
1: So man, in order to experience independence, should not go beyond five.
0: Vijayam chekurutundi.
1: Then only he'll be successful.
0: Andulone manasukuneetundi yokka parikaramale.
1: These are all the changes as per your convenience.
0: Kanuka prapanchamulo undananta kodunu panchabhutamule.
1: So in this world, five elements are present.
0: Ee panchabhutamulakante maroka bhutam ekkada kani

0: And in order to experience independence, should not go beyond 5. Then only you will be successful. Then only
1: you
0: will have happiness.
1: కనుక మానవుడు ఏదో ఒకటి చేస్తున్నారు కదా అని దాని స్వతంత్రాన్ని మనం అనుభవించాలని ఇమిటేషన్ గా పోకూడదు.
0: దేర్ఫోర్ బికాజ్ సింప్లీ యాక్ట్ డోంట్ ఇమిటేట్.
1: ఈనాటి ఆధునిక యుగమునందు
0: ఇన్ ద మోడర్న్ ఏజ్
1: ఈనాటి విద్యా ప్రభావములందు
0: బికాజ్ ది ఎఫెక్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్
1: అనుకరణ అనేటువంటిది ఒకటి పెద్ద చెడ్డ వ్యాధి ప్రవేశించింది.
0: దేర్ ఇస్ ఎ డెడ్లీ డిసీజ్ ఆఫ్ ఇమిటేషన్.
1: ఆయన ఏదో ఒక పైప్ వేసుకున్నాడు, పైప్ అనగా ఏమిటి, డ్రైనేజ్ పైప్ టైప్ వేసుకున్నాడు ఒక ప్యాంట్.
0: That person has put on a drainage pipe like pant.
1: ఇది ఫ్యాషన్ అనేది నేను కుట్టించుకునేది.
0: I take it as a fashion, I too will have it same time.
1: ఒకడు ఒక రెట్ట ఎరుపు, ఒక రెట్ట నలుపు.
0: One fellow will have the shirt on one side red, the other side black.
1: ఇది ఒక ఫ్యాషన్.
0: That is the fashion.
1: ఇది ఎంత ఎంత ఇమిటేషన్.
0: It's just imitation.
1: You are man, నీవు మనిషివి.
0: You are man.
1: నీవు బ్లైండ్ గా అన్నిటిని అనుసరించవద్దు.
0: Never imitate blindly.
1: నీ కాన్షియన్స్ నీవు అనుసరించు.
0: ఫాలో యువర్ కాన్షియన్స్.
1: ఈ విధంగా కూడా మానవుడు అంత బలహీనుడైపోతున్నాడు.
0: లైక్ ది బికాస్ ఆఫ్ ఇమిటేషన్ మ్యాన్ హాస్ బికమ్ వీక్.
1: ఇంకా ఎంత బలహీనుడైపోయినాడంటే ఈనాటి యొక్క ప్రభావము
0: హాస్ బికమ్ మోర్ వీక్ టుడే.
1: ఈ సినిమాల వల్ల, టీవీల వల్ల, ఈ యొక్క రేడియోల వల్ల మానవుని యొక్క మనసు పూర్తి మాలిన్యమైపోతున్నాడు.
0: The human mind is completely polluted because of cinema, TV
1: and radio. అంతా కూడాను ఈ విధమైనటువంటి యొక్క పెడమార్గం లోపల పూర్తి కలుషితమైపోతుంది.
0: ఆల్ ది సీక్రెట్ క్వాలిటీస్ లేటెంట్ విత్ ఇన్ హిమ్ పొల్యూటెడ్.
1: దివ్యమైనటువంటి శక్తి మహాబలహీనమైపోతుంది.
0: దేర్ఫోర్ ద డివైన్ పవర్ విత్ ఇన్ హస్ బికమ్ వీక్.
1: ఒక చిన్న ఉదాహరణ,
0: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
1: మన ముక్కు పైన ఒక ఈగ వాలింది.
0: సపోజింగ్ ఇన్ యాంట్ జస్ట్ స్టెప్డ్ ఆన్ యువర్ నోస్.
1: మస్కిటో.
0: ఎ మస్కిటో ఆన్ ద నోస్.
1: ఆ మస్కిటో వాలినప్పుడు మొట్టమొదట అట్టంటాం,
0: ఫస్ట్ యూ జస్ట్ బ్రష్ ఇట్ అసైడ్.
1: మరి వచ్చి అదే వాలుతుంది.
0: అగైన్ మస్కిటో ఫాల్.
1: నిన్ను టెస్ట్ చేస్తుండాలి, నీకు ఎంత ఓపిక ఉంటుండాలి అని.
0: The mosquito will be testing you how far you are patient enough.
1: రెండవ తూరు వచ్చినప్పుడు ఇంకా కొంచెం గట్టి అంటాము.
0: నెక్స్ట్ టైం యూ వేవ్ ఇట్ యూ జస్ట్ బ్రష్ ఇట్ అసైడ్.
1: మూడవ తూరు వచ్చినప్పటికి యుద్ధం చేస్తాము.
0: థర్డ్ టైం యూ స్టార్ట్ ఫైటింగ్ విత్.
1: ఒక చిన్న మస్కిటో ఇంత పెద్ద దేహం పైన వాలినప్పుడు నీవు సహించుకోలేనటువంటి యొక్క దుర్బలుడైపోయినావు.
0: వెన్ ఎ స్మాల్ మస్కిటో ఫాల్స్ ఆన్ యూ, యూ ఆర్ నాట్ ఏబుల్ టు బేర్ ఇట్. యు ఆర్ నాట్ పేషెంట్. యూ బికమ్ సో వీక్.
1: కేవలము నిన్ను పరీక్షింప చేయడానికి వచ్చినటువంటి మస్కిటో పైన నీవు యుద్ధం చేయడానికి తగినటువంటి శక్తి లేకపోతుండాలి.
0: యు ఆర్ నాట్ ఏబుల్ టు ఫైట్ విత్ ది మస్కిటో దట్ హస్ కమ్ దేర్ టు టెస్ట్ యు. ఎంత
1: బలహీనుడా నీవు కావటము.
0: షుడ్ యూ బికమ్ సో వీక్.
1: మన పూర్వీకులు ఎంత తపస్సు చేశారు.
0: అవర్ ఏన్షియన్స్
1: శరీరం పైన పుట్టలు పుట్టాయి.
0: They had ant hills all around.
1: Jeevulanta palladai.
0: There you find all kinds.
1: Mrugulanta sancharinchayi.
0: Animals moved around.
1: Mrugulanta praveshinchayi.
0: The snakes there.
1: Kaani ye maatramu chelinchaledu.
0: But he didn't have any kind of fear. He didn't move.
1: Inta drudha shaktito undinatvanti manavattamu.
0: That human ento balaginu poyindi. Today he has become weak.
1: Evaraina oka anulani maata ante manam undalemu.
0: If anyone
1: says nerchukolemu.
0: If anyone says anything you can't bear.
1: Shantam neeku lekapothundadi.
0: Can't you be peaceful?
1: ఇంత మాత్రం నీలో ఒక సరైనటువంటి ఓపిక లేకపోతే నీవు ఏమి సాధించగలవు?
0: ఇఫ్ యూ డోంట్ హావ్ దట్ మచ్ ఆఫ్ పేషెన్స్ వాట్ ఈస్ ది
1: ఈనాటి యువకులకు ఓపిక చాలా అవసరం.
0: యూత్ నీడ్ పేషెన్స్ టుడే.
1: నీవు భరించుకోవాలి.
0: యూ షుడ్ బి ఏబుల్ టు
1: శాంతాన్ని సంపాదించుకోవాలి.
0: యూ షుడ్ బి పీస్ఫుల్.
1: శాంతం లేకపోతే సౌఖ్యం లేదు.
0: వితౌట్ పీస్ యూ కెనాట్ బి హ్యాపీ.
1: కనుక నీకు శాంతాన్ని నీవు పోషించుకోవాలి.
0: దెర్ఫోర్ ప్రిజర్వ్ పీస్.
1: ఆ శాంతి ఏ విధంగా వస్తుంది?
0: హౌ డు యూ గెట్ పీస్?
1: కేవలము దివ్య భావము చేతనే శాంతి మనకు లభ్యమవుతుంది.
0: బికాస్ ఆఫ్ డివైన్ ఫీలింగ్స్ విల్ హ్యావ్ పీస్.
1: నీవు అదానిని భరించుకోలేకపోతే నీవు దీవుని సాధించలేవు.
0: ఇఫ్ యూ డోంట్ హావ్ పేషెన్స్ యూ కెనాట్ బి.
1: ఎవడో నన్ను దూషించాడు.
0: సమ్వన్ అక్యూజ్ మీ.
1: దూషించాడని వాడిపైన నీవెందుకు దూషణ చేయటం?
0: దెన్ వై షుడ్ యూ స్టార్ట్ అక్యూజింగ్ హిమ్?
1: వాడు చెడ్డవాడు, నన్ను దూషించాడు అంటావు.
0: హీస్ ఎ బ్యాడ్ మ్యాన్, హీ అక్యూజ్.
1: నీవు వాడిని దూషించే నువ్వు చెడ్డవాడు అయిపోతావు.
0: ఇఫ్ యూ ఆల్సో అక్యూజ్ రిప్రిమాండ్ హిమ్ యూ టు బికమ్.
1: ఇంకా వాడు మాత్రమే చెడ్డట్టవుతాడు. వాడు చెడ్డ అనే దానికి నీకు ఎక్కడ అధికారం ఉంది?
0: వాట్ రైట్ యూ హావ్ కాల్డ్ అదర్ మ్యాన్ బ్యాడ్?
1: దూషిస్తే దూషించుకోని.
0: లెట్ హిమ్ క్రిటిసైజ్.
1: ఈ పాంచభౌతికమైన దేహాన్ని నాకు నేనే దూషించుకుంటున్నాను.
0: ఇన్ ఫ్యాక్ట్ ఐ షుడ్ క్రిటిసైజ్ మై సెల్ఫ్ ద బాడీ.
1: కానీ వాడు కూడా దూషిస్తే నాకు ఇంకా సహాయం చేసినట్టే.
0: దెన్ హీ ఆల్సో క్రిటిసైజ్ హిస్ బాడీ విచ్ ఐ షోడ్ హీ హాస్ హెల్ప్ మీ.
1: ఈ నీతి బుడకవంటి దేహాన్ని ఎవరు దూషిస్తే మనకేమి?
0: బాడీ ఇస్ ఎ వాటర్ బబుల్.
1: మనలో ఉండేటువంటి దోషాన్ని మనం వెతుక్కోవాలి.
0: వీ షుడ్ సర్చ్ ది
1: వాడు చెప్పిన దానిపైన మనం ప్రయాణం చేయకూడదు.
0: వీ షుడ్ నాట్ గో బై దట్ వాట్ ఈస్ సెడ్.
1: గట్టిగా దూషిస్తే గాలిలో చేరిపోతాయి.
0: ఇఫ్ హీ షౌట్స్ లౌడ్లీ ఇట్ విల్ గో ఇన్ ది ఎయిర్.
1: తనలో తాను దూషిస్తే తనకే చేరిపోతాయి.
0: ఇఫ్ హీ క్రిటిసైజెస్ విదిన్
1: హిమ్ మన వరకు రానే రావు అవి.
0: ఇట్ విల్ నెవర్ రీచ్ యు.
1: ఎందుకు ఈ బలహీనత మనం పెంచుకోవాలి?
0: వై షుడ్ దేర్ బి వీక్నెస్?
1: ఈ సత్యాన్ని యువకులు చక్కగా గుర్తించాలి.
0: యూత్ షుడ్ నో దిస్ ట్రూత్.
1: వాడేమో అన్నాడని వాడిపైన నీవు ద్వేషాన్ని పూనుకొని ఆ ద్వేషంతో కచ్చలు పెంచుకుని ఈ కచ్చల చేత సమాజాన్ని అశాంతి చేయకూడదు.
0: సమ్వన్ సెడ్ సంథింగ్, రిప్రమాండెడ్ యూ, డెవలప్ హేట్రెడ్, యూ హావ్
1: కాన్ఫ్లిక్ట్. ప్రతి పల్లె మొదలు పట్టణం వరకు కూడాను ఒక పార్టీ.
0: Today, right from the village to city,

0: find part.
1: కారణం ఏంటి?
0: What is the reason?
1: ఇది ఒక పెద్ద బలహీనమైన రోగము.
0: It is a big disease of weakness.
1: ఆ రోగము ప్రవేశించడం చేతనే ఈ విధమైన అశాంతి ప్రపంచమంతా ప్రాకిపోయింది.
0: Because of this weakness of the disease, your whole world is restless.
1: ఎవడేమనుకుంటే నాకేమి? నాలో లేనటువంటిది ఏమనుకుంటే నాకేమి?
0: That which is not in me, even if they said, why should I bother? I am not related.
1: Ah, you have self-confidence pain in my mind.
0: We should have that spirit of self-confidence. A small example.
1: Naaku nene cheppukuntanu.
0: Bhagavan speaks of himself now.
1: నాకు ఎక్కడో దూరంలో ఉంటే ఏ గ్రామంలోనో ఏ పట్టణంలోనో ఉంటుంది ఓ బుట్టతల సాయిబాబా బుట్టతల సాయిబాబా అంటే అది నాకే చేరుతుంది.
0: లెట్ దెమ్ బి ఎనీబడీ దేర్ విలేజ్ ఆర్ సిటీ ఇఫ్ దిస్ సేస్ సాయిబాబా ఐ హావ్ మాప్ ఆఫ్ హెయిర్ ఇట్ విల్ కమ్ టు మీ.
1: ఎందుకంటే అది నాలో ఉంది.
0: బికాజ్ ఐ హావ్ ఇట్.
1: అది ఎక్కడ అనుకున్నా నాదే.
0: డజంట్ మ్యాటర్ ఇఫ్ ఇట్ ఇస్.
1: కానీ నా ఎదురుగా వచ్చి కూడా ఓ పట్టతల సాయిబాబా పట్టతల సాయిబాబా నాకు సంబంధం కాదు.
0: ఇఫ్ ఎనీవన్ స్టాండ్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ అండ్ సేస్ యు ఆర్ బాల్డ్ హెడెడ్ సాయిబాబా, వెల్ ఐ డోంట్
1: నాకు బాల్డ్ హెడ్ లేదు.
0: బికాస్ ఐ యామ్ నాట్
1: బాల్డ్. నేను వాటిపైన జీగడం ఇవ్వాలి.
0: దెన్ వై షుడ్ ఐ ఫైట్ విత్ హిమ్?
1: సత్యమైన మార్గం.
0: దిస్ ఇస్ ట్రూ ఫామ్.
1: నీలో ఏదైనా దోషం ఉంటే వాడు అన్నప్పుడు నీవు దాన్ని స్వీకరించవలసింది.
0: ఇఫ్ దేర్ ఇస్ ఎనీ మిస్టేక్ పాయింట్
1: దోషం లేనప్పుడు ఎవరేమనుకున్నా నీవు భయపడనక్కర్లేదు.
0: వెన్ దేర్ ఇస్ నో మిస్టేక్ యూ డోంట్ నీడ్ టు బి హ్యావ్ ఎనీ ఫియర్.
1: ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఈనాడు కోల్పోయినారు యువకుడు.
0: Such self-confidence is lost.
1: Ah, self-confidence penchukunnappude self-satisfaction.
0: When you develop self-confidence, you'll have self-satisfaction.
1: Prapanchamanta kuda dushinchani neeve maatram veravanakkarledu.
0: Let the whole world criticize, don't fear.
1: Endukati neelo lenu doshaniki neeve enduku bhayapadali?
0: Why should you be afraid when that's pointed out which is not in you? People talk like crows.
1: Kanukane మనము ఏ ఒక్క దానికి కూడా ఉద్రేకానికి అవకాశం మనలో ప్రవేశింపచేయకూడదు.
0: సో వీ షుడ్ నాట్ బి ఎజిటేటెడ్ ఫర్ ఎనీ సిలీ థింగ్.
1: శాంతి శాంతి శాంతి అంటున్నాం.
0: వీ షుడ్ బి ఇన్ పీస్. వీ సే పీస్.
1: ఎందుకు మూడు పర్యాయములే శాంతి అనాలి?
0: వై షుడ్ వీ సే త్రై?
1: శాంతి అని ఒక తూరు అంటే చాలదా?
0: ఇస్ ఇట్ నాట్ ఎనఫ్ ఇఫ్ వీ సే వన్?
1: శాంతి శాంతి రెండు తూరు అంటే చాలదా?
0: ఇస్ నాట్ ఎనఫ్ ఇఫ్ వీ సే ట్వైస్?
1: లేకపోతే నాలుగో తూరు శాంతి శాంతి శాంతి శాంతి నాలుగో తూరు అనకూడదా?
0: వై కాంట్ వీ సే ఫోర్త్ టైమ్?
1: మూడు పర్యాయములే మనం అనాలి.
0: వై త్రీ టైమ్?
1: అనగా ఏమిటి?
0: వాట్స్ మీనింగ్?
1: ఆది భౌతికము.
0: ఫస్ట్ ఆది భౌతిక.
1: ఆది దైవికము.
0: దైవిక.
1: ఆధ్యాత్మికము. శారీర మానసిక ఆధ్యాత్మిక శాంతి మూడు కావాలి.
0: సో పీస్ ఈస్ నీడెడ్ ఎట్ ఆల్ ది త్రీ లెవెల్స్ ఆఫ్ ది బాడీ.
1: మూడు స్వరూపాలతో
0: మైండ్ అండ్ స్పిరిట్.
1: యు ఆర్ నాట్ వన్ పర్సన్ బట్ త్రీ.
0: యు ఆర్ నాట్ వన్ పర్సన్ బట్ త్రీ.
1: ది వన్ యూ థింక్ యు ఆర్ అదే నీ దేహము.
0: ద వన్ యూ థింక్ యు ఆర్ ఇస్ ద బాడీ.
1: ది వన్ అదర్స్ థింక్ యు ఆర్ మెంటల్.
0: ద వన్ అదర్స్ థింక్ యు ఆర్ ఇస్ ద మైండ్.
1: యు రియలీ ఆర్ అదే ఆత్మ.
0: ద వన్ యు రియలీ ఆర్.
1: మూడు విధములైనటువంటి శాంతి మనకు ఉండాలి.
0: పీస్ ఈస్ నీడెడ్ ఇన్ ఆల్ ది
1: త్రీ. అందుకోసమే మనం మూడు పర్యాయం చెప్తున్నాము.
0: సో వి సే త్రై.
1: మూడు పర్యాయములు శాంతి శాంతి అని 30 సంవత్సరం నుంచే చెప్తున్నాము. కానీ శాంతి ఎక్కడ మనలో లేదు. కేవలం ఒక గ్రామ్ఫోన్ ప్లేట్ బలి లేకపోతే టేప్ రికార్డ్ మాదిరి చెప్తున్నాము.
0: ఇట్ హాస్ బికమ్ ఎ సార్ట్ ఆఫ్ రిపిటేషన్ యాస్ ఇన్ ది కేస్
1: ఆఫ్ ఎ టేప్ రికార్డర్. నాలో శాంతి ఉందా?
0: వెన్ ఐ సే పీస్ ఇస్ దేర్ పీస్ విత్ ఇన్ మీ?
1: ఎవరితో పోట్లాడాడు?
0: విత్ హూమ్ హావ్ యూ ఫాట్?
1: ఆ కోపంతో ఇంటికి వచ్చాడు.
0: హీ రిటర్న్స్ విత్
1: ఏంజర్. పూజ చేశాడు, భజన చేశాడు.
0: హీ డిడ్ భజన్.
1: ఆ భజన కూడా ఉద్రేకంగానే చేశాడు.
0: హీ డిడ్ భజన్ ఇన్ ఆల్ ఎక్స్టెంట్.
1: శాంతి పదం వచ్చింది ఇంకా.
0: అల్టిమేట్లీ హీ హాడ్ టు సే పీస్.
1: శాంతి శాంతి శాంతి.
0: Then he says this word shanti peace so harshly.
1: Palamullone shanti ledu.
0: Even the
1: shanti manaku labhyam avutundi.
0: Then how do you expect the real peace?
1: Kani elanti samayam nandu kani మాటలు చాలా మృదువుగా ఉండాలి.
0: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ వీ షుడ్ యూజ్ సాఫ్ట్ వర్డ్.
1: ఆ మృదుమధురమైన మాటలే మనకు హృదయాన్ని చల్లబరుస్తుంది.
0: సాఫ్ట్ అండ్ స్వీట్ వర్డ్స్ విల్ పాసిఫై.
1: కనుక ప్రతి మానవుడు కూడా ఉద్రేకానికి అవకాశం ఇవ్వకూడదు.
0: సో నో మ్యాన్ షుడ్ యూ స్కోప్ ఫర్ ఎడ్యుకేషన్.
1: ఆవేదనకు అవకాశం ఇవ్వకూడదు.
0: దేర్ షుడ్ నాట్ బి ఎనీ వారీస్.
1: మనం అనేక విధమైనటువంటి కొన్ని ఆపోహలతో మనం మనలో మనం పెంచుకుంటున్నాము.
0: వీ హావ్ సర్టన్ ఇమాజినేషన్స్ వీ గో ఆన్.
1: తనలో తాను చింతించుకుని తనకు తానే కోపించుకుంటుంటాడు.
0: హీ వరీస్ ఎ లాట్ అండ్ ఈజ్ ఎడ్యుకేటెడ్.
1: ఇంత కారణము మనం చూచే దృష్టి యొక్క దోషము.
0: Mistake lies in our look.
1: మనం వినేటువంటి ఒక శ్రవణ దోషము.
0: Listening.
1: మనం పలికేటువంటి పలుకు దోషము.
0: And our talk.
1: ఈ మూడింటి వలనే మనలో ఈ విధమైనటువంటి దుర్గుణములు దుర్భావములు దురాలోచనలు మనలో ఆవిర్భవిస్తున్నాయి.
0: Because of these three, we have got all defects in our feelings and our thoughts.
1: యువకులారా.
0: Youngsters.
1: మీరు ఏదైనా మీ ఎడ్యుకేషన్ కు సంబంధించినటువంటి విషయాలే ఉంటుంటే టీవీలో చూడండి, నేర్చుకోండి.
0: ఇఫ్ దర్ ఎనీ ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్స్ యు
1: వాచ్ అంతేకాని ఈ సహజమైనటువంటి ఈనాడు చూపించేటువంటి టీవీలు మీ యొక్క జీవితాన్ని పూర్తి పాడు చేస్తుంది.
0: వాట్ ఆల్ దట్ యు వాచ్ ఆన్ టీవీ విల్ బి స్పాయిలింగ్ యువర్ లైఫ్.
1: ఫోని మీరు ఎప్పుడైనా చూసినప్పటికి భోజనాలు చేసేటప్పుడు మాత్రం ఇలాంటిదాన్ని చూడకండి.
0: యు మే సీ అదర్ టైమ్స్ బట్ నెవర్ వాచ్ యాజ్ యు ఈట్.
1: ఆ భోజనంలో కూడా ఏమవుతుంది? అది ఆతురుతో ఆతురుతో తింటున్నాడు, దాన్ని చూడాలి.
0: బికాస్ ఇన్ ఆర్డర్ టు వాచ్ ది టీవీ కాన్స్టెంట్లీ యూ ఈట్ హరీడ్లీ.
1: ఇది తింటుంటే దానిపైన కాన్సన్ట్రేట్ చేయలేడే.
0: బికాస్ ఇఫ్ యూ ఈట్ హీ కాన్ కాన్సన్ట్రేట్ దేర్.
1: కనుక నీ కాన్సన్ట్రేషన్ ఎక్కడ ఉండాలంటే ఏ పని చేస్తున్నావు దానిపైన కాన్సన్ట్రేషన్.
0: యూ షుడ్ కాన్సన్ట్రేట్ ఆన్ ద వర్క్ దట్ యూ డూ.
1: పని చేసే సమయంలో పని లోపల కాన్సన్ట్రేషన్ ఉండాలి.
0: వెన్ యూ అండర్టేక్ వర్క్,
1: తినే సమయంలో తినిపైన కాన్సన్ట్రేషన్ ఉండాలి.
0: యాజ్ యూ ఈట్ కాన్సన్ట్రేట్,
1: మాట్లాడే సమయంలో మాటలపైన కాన్సన్ట్రేషన్ ఉండాలి.
0: యాజ్ యూ టాక్ కాన్సన్ట్రేట్ ఆన్ యువర్
1: ఏ పనికి ఆ పనిపైనే మన దృష్టిని మార్చాలి.
0: సో యూ హావ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ ద వర్క్ యూ అండర్టేక్.
1: నిజంగా మాట్లాడేటువంటి వాడు పని చేయలేడు.
0: Therefore, the one who talks can't.
1: పని చేసేటువంటి వాడు మాట్లాడలేడు.
0: The one who does cannot talk.
1: కనుకనే మనము ప్రతి పని ఎందుకు ఆ దానిపైన లక్ష్యం పెట్టుకోవాలి.
0: సో వీ షుడ్ కీప్ ఇన్ వ్యూ ఎవ్రీ
1: యాక్షన్. అదే మానవుని యొక్క ప్రధానమైనటువంటి యొక్క కాంతి.
0: సో దట్ మెయిన్ లైట్.
1: ఆ కాంతిని మనం సంక్రాంతిగా మనం విశ్వసించాలి.
0: దట్ లైట్ ఇస్ సంక్రాంతి.
1: ఆ కాంతి ఎప్పుడో సంవత్సరానికి ఒకటి వస్తుందని భావించకూడదు.
0: నెవర్ థింక్ దట్ ఇట్ కమ్స్.
1: క్షణములకు మనలో ఈ సంక్రాంతి రావాలి.
0: ఎవ్రీ మూమెంట్ దేర్ షుడ్ బి సంక్రాంతి.
1: సమ్యక్ క్రాంతి ఇది సంక్రాంతి. సమ్యక్ క్రాంతి అనగా సంపూర్ణమైనటువంటి యొక్క దీంతో మనం రావాలి.
0: యూ వీ షుడ్ కమ్ ఇన్ ఆల్ టోటాలిటీ ఇన్ ఫుల్నెస్.
1: చూడండి, మీకు తెలుసును, సంగీతం ఉంటుంటుంది.
0: యూ నో ద మ్యూజిక్.
1: ఎక్కడో కచేరీ జరుగుతుండాలి.
0: దట్ మ్యూజిక్ కాన్సర్ట్.
1: కానీ ఆ కచేరీ పైన వాడు దేనిపైన కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు? రాగము భావము తాళం పైన పోతున్నాడు.
0: దెన్ మ్యూజిక్ కాన్సర్ట్ హీ విల్ బి కాన్సన్ట్రేటింగ్ ఆన్ ద ట్యూన్ అండ్ ద రిథమ్.
1: కానీ చెప్పేటువంటి పదంలో ఉన్నటువంటి అర్థాన్ని ఎవరు గుర్తించడం లేదు.
0: బట్ నోబడి అండర్స్టాండ్ ద వర్డ్స్ యూజ్.
1: ఎవరు పాడేటువంటి వాడే గుర్తించడం లేదు.
0: ఈవెన్ ద సింగర్ హింసెల్ఫ్ డజంట్ నో.
1: ఎందుకు? తాళం పోతుందో ఏమో. తాళము, శృతి, రాగము.
0: Because he may miss the beat or the tune.
1: ఇది మన భారతదేశానికి తెచ్చినటువంటి పెద్ద కళ.
0: In fact, music is the very biggest art in Bharat.
1: Bhava, Raga, Tala, Sammilitam, Bharatam annaru.
0: Bharata has got these three bhava, the feeling, raga, the tune,
1: bhava, bhavamu.
0: Bha, feeling.
1: Ra, ragamu.
0: Tune.
1: Ta, talamu.
0: Beat.
1: Ide Bharata.
0: This is Bharata.
1: Anaga emiti? Manasu, vaku, కాయము. ఈ మూడింటి యొక్క ఏకత్వం కావాలి మనకు.
0: ఇట్ మీన్స్ దేర్ షుడ్ బి హార్మనీ బిట్వీన్ ది మైండ్ అండ్ ది వర్డ్ అండ్ యాక్షన్.
1: కానీ అది చేరికనప్పుడు పదముల యొక్క భావం కూడా మనకు ప్రవేశించాలి.
0: వెన్ వన్స్ ది ట్రినిటీ ఇస్ దేర్ యు విల్ అండర్స్టాండ్ ది మీనింగ్.
1: ఈ పదములో ఉన్నటువంటి భావాలు ఎవ్వరు కూడా గుర్తించడం లేదు.
0: నో వన్ కాగ్నైజెస్ ద మీనింగ్ ఆఫ్ ది వర్డ్.
1: అదృష్టవశాత్తు త్యాగరాజు రాసినటువంటి ఒక తెలుగు పాటల లోపల భారతీయులు అందరూ కూడా అర్థాన్ని చక్కగా గుర్తిస్తారు.
0: భారతీయస్ అండర్స్టాండ్ ఫుల్లీ వెల్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్స్ యూజ్డ్ బై త్యాగరాజు.
1: తెలుగు తెలుసు వాళ్ళకి.
0: Because they know Telugu language.
1: Telugu తెలియనటువంటి తమిళ వాళ్ళు దాంట్లో మ్యూజిక్ లోపల మంచి ఉన్నత స్థాయిలో ఉంటున్నారు.
0: బట్ ది టెమిలియన్స్ హూ డోంట్ నో ది లాంగ్వేజ్ తెలుగు బట్ దే ఆర్ ఎక్స్పర్ట్.
1: అర్థం తెలిసినటువంటి ఆంధ్రులకు ఈ మ్యూజిక్ అంత అర్థం కావటం లేదు. కర్ణాటక మ్యూజిక్
0: ఆంధ్రా దో దే నో ది మీనింగ్ బట్ దే డోంట్ నో మ్యూజిక్.
1: అర్థం తెలియనటువంటి యొక్క తమిళ వాళ్లకు ఈ యొక్క కర్ణాటక మ్యూజిక్ చాలా అర్థంగా ఒక ఉత్సాహంగా పాడుతుంటారు.
0: టెమిలియన్స్ దో దే డోంట్ నో ది మ్యూజిక్ దే ఆర్ ఎక్స్పర్ట్స్ ఇన్ కర్ణాటక.
1: రెండూ తెలిసినటువంటి వాడికి ఆ సభలో ప్రవేశిస్తే వాడికి తల చెడిపోతుంది.
0: But any person knowing these two, if he is there in that assembly, he turns mad.
1: త్యాగరాజు చెప్పాడు ఒకనొక సమయంలో.
0: త్యాగరాజు said at one time.

0: Tyagaraja said, O Rama, if I don't extol you, praise you, what is it that you run short of?
1: నేను పొగడకుంటే నీకేమి కొరత అన్నాడు.
0: What is it there's a dearth if I don't extol you?
1: పొగిడేటువంటి వారు ప్రపంచంలో కోటాలు కొట్టు ఉంటున్నారు.
0: There are crores of people that praise you.
1: నేను నిన్ను పొగడకపోతే నీకు తగ్గిపోయేది ఏమి లేదు.
0: If I don't praise you, nothing you
1: do. నేను పొగడకుంటే నీకేమి కొరత అన్నాడు.
0: So he said, if I don't praise you, you don't lose anything.
1: ఈ తమిళ వాళ్ళలో కకారము గకారము తకారము దకారము దకారము టకారము అంతా ఒక్కటే.
0: Among Tamilians, ka, ga, ta, da, ta, da are
1: one thing.
0: It's not their mistake.
1: Vaalu paadu ne pakoda tinte neekemi kor ne pakoda tinte neekem kortha ne pogada kunte ane daniki ne pakoda tinte ane daniki enta vyathasam untundi.
0: Instead of saying pogada the praise, they say pakoda the eatable there.
1: Pogada kunte enti varninchukunta neekem takku ne pakoda tinte
0: pogada means extol praise you. Pakoda is that which you
1: mean. Kanukane భావమునకు అర్థమునకు తాళమునకు తగినటువంటి యొక్క శక్తిని మనం ఏకత్వం చేయాలి.
0: Therefore you should have the capacity to bring in the harmony of the
1: unity.
0: Your students now.
1: మీరు చదువుకుంటున్నారు.
0: You study. ఈ
1: చదువు ఏ లక్ష్యం కోసం చదువుతున్నారు?
0: What for you study here?
1: ఏదో నీ భవిష్యత్తులో జీవితాన్ని సుఖశాంతులతో అనుభవించాలి.
0: You want to experience, you want to be happy in your future life.
1: అంతేకాకుండా ఈ చదువులో ఉండేటువంటి అంతరార్థాన్ని కూడా గుర్తించాలి.
0: యూ షుడ్ నో ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్.
1: అది ఏ సంస్కృతి?
0: దట్ ఇస్ కల్చర్.
1: సమ్యక్కృతి ఇది సంస్కృతి. పరిపూర్ణంగా తెలుసుకోవాలి.
0: యూ షుడ్ నో టోటల్లీ కంప్లీట్లీ.
1: కనుకనే మనము అనేకంగా మనము ఈ ప్రపంచంలో చూస్తున్నాము అనుభవిస్తున్నాము.
0: వి ఎక్స్పీరియన్స్ ఇన్ ఎ వెరీడ్ వే ఇన్ దిస్ వరల్డ్.
1: కానీ ఈ భావములకు మీరు చక్కగా యోచన చేయండి. ఏనాడు మన భారతదేశంలో ఈ టీవీలు ఈ యొక్క రేడియోలు ఏనాడు ప్రారంభమైనో ఆనాటి నుంచి మానవుని హృదయాలు మాలిన్యంగా మారిపోతున్నాయి.
0: ఇఫ్ యు ఎంక్వైర్ ది హిస్టరీ ఆఫ్ భారత్, ద డే వెన్ టీవీ అండ్ రేడియోస్ ఆర్ ఇంట్రొడ్యూస్డ్ హియర్, ఐటీ వాటిలో తప్పు లేదు, బికమ్ బ్యాడ్.
1: వాటిలో తప్పు లేదు,
0: నో మిస్టేక్ దేర్.
1: ఆ ప్రోగ్రామ్ వేసేటువంటి వారిలో ఉంటుంది అది మాలిన్యం.
0: But the mistake lies with those people who are responsible
1: ఈ ప్రభుత్వం కూడా దీన్ని సరైనటువంటి రీతిలో అర్థం చేసుకోవటం లేదు.
0: ద గవర్నమెంట్ ఆల్సో డోంట్ హావ్ ప్రాపర్ అండర్స్టాండింగ్.
1: సైన్స్ అండ్ టెక్నాలజీ చేసేస్తున్న టెక్నాలజీ.
0: It's all the gimmick of the science and technology.
1: ఏమిటి ఈ టెక్నాలజీ?
0: What is this technology?
1: మనసును చెలపడానికి టెక్నాలజీ.
0: Only to spoil people, technology has become trick knowledge.
1: కనుక మనసును చెడిపేటువంటి మనం ఎవరు కూడా ప్రవేశపెట్టకూడదు.
0: సో నెవర్ గివ్ స్కోప్ టు స్పాయిల్.
1: అంతా కూడా ఈ యువకుల యొక్క మనసు చాలా మాలిన్యమైపోయింది, కలుషితమైపోయింది.
0: ద మైండ్ ఆఫ్ యూత్ ఈస్ హైలీ పొల్యూటెడ్.
1: కనుక మీరు భోంచేసే సమయంలో మాత్రము ఈ యొక్క టీవీని మీరు చూడకండి.
0: సో యాజ్ యూ నెవర్ వాచ్ టీవీ.
1: ఇంకే విధమైనటువంటి యొక్క సంభాషణ కూడా అధికంగా జరపకండి.
0: నెవర్ బీ ఇన్ కాన్వర్సేషన్.
1: అప్ప అమ్మలో ఎవరైనా పలకరిస్తే దానికి తగినటువంటి జవాబు మాత్రమే చెప్పాలి.
0: ఇఫ్ యువర్ మదర్ ఫాదర్ ఆస్క్ ఎనీథింగ్, యూ రిప్లై, దట్స్ ఆల్.
1: కానీ తల్లిదండ్రులకు తగినటువంటి గౌరవాన్ని ఇవ్వాలి.
0: బట్ యూ షుడ్ రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్.
1: కానీ ఆ రేడియో టీవీ లోపల ఆ తల్లిదండ్రులు గౌరవం ఇవ్వమని చెప్పడం లేదు.
0: బట్ ద రేడియో అండ్ టీవీ విల్ నాట్ టీచ్ యూ టు రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్.
1: అరే పిచ్చివాడా, ఎవరు నీవు? బాల్యం నందే యవనము, యవనము నందే వార్ధక్యం కూడా ఏమిటి ఉంటుంది. నీవే తాతవు, నీవే తండ్రివి, నీవే కొడుకు.
0: ఓ మ్యాడ్ మ్యాన్, ఇన్ యువర్ చైల్డ్హుడ్ దేర్ ఇస్ యూత్, ఇన్ యువర్ యూత్ దేర్ ఇస్ ఓల్డ్ ఏజ్. Why should you respect
1: them? నేను పెద్దవాడిని అయిపోయినాను.
0: ఐఎమ్ గ్రోన్ అప్.
1: నేను గౌరవాన్ని తీసుకోవాలి కానీ గౌరవాన్ని ఇచ్చేవాడిని కాదు.
0: ఐ షుడ్ బి రెస్పెక్టెడ్, ఐ డోంట్ రెస్పెక్ట్.
1: పరమ అజ్ఞానము,
0: ఇట్ ఇస్ ఇగ్నోరెన్స్.
1: నీవు ఎంత పెద్దవాడైనప్పటికీ తండ్రికి కొడుకే గాని తండ్రి కంటే పెద్దవాడు కాదు కదా.
0: యూ మే బి ఎ గ్రోన్ పర్సన్ బట్ యెట్ యు ఆర్ ఫ్రమ్ ద సన్ ఆఫ్ యువర్ ఫాదర్.
1: కనుక తండ్రికి తగినటువంటి గౌరవాన్ని ఇచ్చే.
0: దేర్ఫోర్ రెస్పెక్ట్ యువర్ ఫాదర్.
1: తల్లికి తగిన గౌరవాన్ని ఇచ్చే.
0: రెస్పెక్ట్ యువర్ మదర్.
1: కానీ ఇంటికి వచ్చినట్టు పెద్దలకు గౌరవం ఇచ్చి
0: రెస్పెక్ట్ ఆల్ దోస్ దట్
1: వాళ్ళ పెద్దలు వచ్చి ఏదో ఇంటికి వచ్చేస్తే వాళ్ళు కేర్ చేయకుండా నీ పాటి నువ్వు రేడియో వింటూ టీవీ చూసుకుంటూ కూర్చుంటే ఇది మనిషికి తగినటువంటి లక్షణమా?
0: When elders come and visit you, if you go on watching the TV, listen to radio, is not proper quality.
1: You radio vesukunnavu, TV vesukoni chustunnavu.
0: You are listening to radio and watching TV.
1: Mi nanu chudalani mi nanna friend vachadu.
0: Your father's friend came.
1: Tatchame nee TV ni off cheyala.
0: Immediately stop.
1: వాళ్ళకి వెళ్ళి నమస్కరించాలి.
0: యూ షుడ్ పే యూర్ రెస్పెక్ట్.
1: ఎందుకంటే మీరు ఇక్కడికి వచ్చారు, ఏ కారణం వచ్చారు?
0: యూ షుడ్ సే సర్,
1: ఆ కారణాన్ని తెలుసుకోవాలి, తండ్రికి దాన్ని అందించాలి.
0: నో ద రీజన్ ఫర్ దర్ విజిట్ అండ్ పాస్ ఆన్ టు యువర్ ఫాదర్.
1: ఆ యొక్క వినయమే లేదు.
0: నో దర్ ఇస్ నో హ్యూమిలిటీ.
1: ఆ యొక్క వ్యక్తితో పాటు ఇంకా దొంగలు వచ్చి చేరినప్పటికీ ఈ టీవీ వీడి మారడు.
0: అలాంగ్ విత్ ద గెస్ట్ మెనీ థీవ్స్ ఆల్సో మే ఎంటర్, స్టిల్ హీ వాచెస్ టీవీ.
1: దీనిపైన ఉన్నటువంటి కాన్సన్ట్రేషన్ మానవత్వం పైన పెట్టకూడదా?
0: ది కాన్సన్ట్రేషన్ హాస్.
1: మానవుడై నీవు మానవత్వాన్ని విస్మరిస్తున్నావు.
0: బీయింగ్ ఏ హ్యూమన్ బీయింగ్, యూ హావ్ ఫర్గాటెన్ హ్యూమన్ క్వాలిటీ.
1: ఈనాటి మానవుడు మానవుడిగా జీవించాలి.
0: మ్యాన్ షుడ్ లివ్ ఎస్ మ్యాన్ టుడే.
1: కానీ ఇంకా ఉత్తమమైన మానవుడిగా తయారు కావాలి.
0: లేటర్ హీ షుడ్ స్ట్రైవ్ హార్డ్ టు బికమ్ ఎ నోబుల్ మ్యాన్.
1: మనం మానవులు మానవుడిగానే జీవిస్తాం.
0: సో హ్యూమన్ బీయింగ్ షుడ్
1: నీవు దైవం కానక్కర్లేదు.
0: యూ నీడ్ నాట్ బి గాడ్.
1: మానవుడు మానవుడిగా జీవిస్తే నీవే దైవంగా మారిపోతావు.
0: ఇఫ్ యూ లీడ్ ద లైఫ్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్, యూ
1: దేనిని మనం ఆశ్రయిస్తే మనం ఆశించినటువంటి లభ్యమవుతుందో దాన్ని మొట్టమొదటి మీరు గుర్తించాలి.
0: ఇఫ్ యు ఫాలో ద పాత్ సర్టన్లీ యూ విల్ హ్యావ్ దట్ వాట్ యూ వాంట్ టు బి.
1: మీకు రివర్స్ రావాలి, నదులు కావాలి.
0: యూ వాంట్ రివర్,
1: నదుల్లో నీళ్లంతా ప్రవహించాలి.
0: వాటర్ షుడ్ ఫ్లో.
1: నీవు నదులను ప్రార్థిస్తున్నావు.
0: యూ ప్రే టు రివర్.
1: ఇది పెద్ద అజ్ఞానం,
0: ఇట్స్ ఇగ్నోరెన్స్.
1: వర్షమే లేకపోతే నదులు ఎట్లొస్తాయి?
0: వితౌట్ రెయిన్ హౌ డు యూ ఎక్స్పెక్ట్?
1: నీవు వర్షాన్ని నీవు ప్రార్థించు.
0: సో ప్రే,
1: వర్షాన్ని ప్రార్థించు, నదులు ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి.
0: యూ షుడ్ ప్రే ఫర్ ద రెయిన్, దెన్ నేచురల్లీ రివర్స్ విల్ ఫ్లో.
1: నీవు వరుణి అనుగ్రహానికి పాత్రుడు కాకుండా నదిని పొందాలంటే ఎట్లా పొందగలవు?
0: ఇఫ్ యూ డోంట్ ప్రే టు రెయిన్ గాడ్, హౌ డు యూ ఎక్స్పెక్ట్ రివర్స్ టు ఫ్లో?
1: అదే రీతిగానే
0: లైక్
1: మొట్టమొదటి నీకు అంతృప్తిని నీవు తగినటువంటి రీతిగా అనుభవించినప్పుడే.
0: So if you have self satisfaction first,
1: bahir trupti neeku automatically labhistundi.
0: Then you will have external satisfaction automatically.
1: Neevu bahyamaya jeevitam lopala sukha shantanu anubhavinchalanukunte motta mota antarmukhamainatundi shantini neeku pondali.
0: So in order to have the happiness and peace externally, you
1: should have it within. Jagatlo enno jarugutuntunnayi manam vinalanivi chudalanivi.
0: In this world many things happen which we cannot speak out nor listen to.
1: Kaani manam em anukuntunnamu, cha idi chedda jarugutundadi anukuntunnam.
0: But we say everything bad is happening around.
1: Neevu adi cheddadi anukunnappudu aa chedda neelo lekunda chusko.
0: When you say bad, see that it does not be there in you.
1: Evaru edi chesthe neeku adi manchidani bhavisthunnavo aa manchidi neevu chesi choopinchu.
0: If you feel happy if anything is done to you, naturally you should do the same thing towards others.
1: కనుక ఆ మంచి చెడ్డలు నిర్ణయించే శక్తి నీలో ఉన్నది కదా.
0: యూ హావ్ ద డిస్క్రిమినేషన్ బిట్వీన్ గుడ్ అండ్ బ్యాడ్.
1: ఆ శక్తి నీలో లేకపోతే అతను చెడ్డ ఇతను మంచి అని ఏ రీతిగా చెప్పగలరు?
0: వితౌట్ దట్ ఎక్సర్సైజ్ ఆఫ్ డిస్క్రిషన్ హౌ డు యూ డిసైడ్ దట్ ఇస్ బ్యాడ్ అండ్ గుడ్?
1: డిస్క్రిమినేషన్ పవర్ నీలో ఉంటుండాలి.
0: యూ హావ్ దట్ డిస్క్రిమినేషన్ పవర్.
1: కానీ అన్నిటినీ డిస్క్రిమినేషన్ చేస్తున్నావు.
0: బట్ యూ డిస్క్రిమినేట్ ఆల్.
1: నిన్ను నీవు డిస్క్రిమినేషన్ చేయటం లేదు.
0: బట్ యూ ఆర్ నాట్ డిస్క్రిమినేటింగ్ యువర్సెల్ఫ్.
1: నిన్ను విచారించాలి.
0: ఎగ్జామిన్ యువర్సెల్ఫ్.
1: అది ఏ ఆధ్యాత్మిక అంతరాత్మము?
0: దట్ ఈస్ ది స్పిరిచువల్ ఇన్నర్.
1: ఏ మహనీయుల దగ్గరికి పోయినప్పటికీ నిన్ను నీవు తెలుసుకోనాయన.
0: If you go to any noble soul,
1: know
0: yourself.
1: కానీ అది మర్చిపోతున్నాడు.
0: But we forget that.
1: కనిపించినటువంటి వాళ్ళంతా మీరు ఎవరండి, ఎక్కడి నుంచి వచ్చారండి ప్రశ్నిస్తున్నాం.
0: But we go on asking everybody, who are you sir, where do you come from?
1: నీవెవరో నీవెక్కడి నుంచి వచ్చావో నీకు తెలియనప్పుడు ఆయన ఎక్కడి నుంచి వచ్చారని తెలిస్తే నీకేం ప్రయోజనం?
0: But you don't know who you are, where you come from, what is the use of inquiring?
1: మొట్టమొదట, who am I? నేనెవరు?
0: First know who am I.
1: నేను ఎక్కడి నుంచి వచ్చాను?
0: Where from I come.
1: ఇది ఏ త్యాగరాజు ఒక శంకరాచార్యులు వారు కూడా ప్రబోధిస్తూ వచ్చారు.
0: దిస్ ఇస్ థాట్ బై శంకరాచార్య.
1: ఒకడు గ్రామర్ చదువుతున్నాడు.
0: వన్ వాజ్ రిసైటింగ్ గ్రామర్.
1: డుక్ము కరణే డుక్ము కరణే డుక్ము కరణే నుండి పాణి గ్రామం చదువుతున్నాడు.
0: ఇట్స్ పాణిస్ గ్రామర్ డుక్రు కరణే ప్రిన్సిపల్ దే.
1: అక్కడికి వెళ్ళాడు.
0: ఈ వెంట
1: బాబు ఏమి చదువుతున్నావు నీవు?
0: ఇస్ ఇట్ బాయ్ వాట్ ఆర్ యూ రీడింగ్?
1: నేను పాణి గ్రామం చదువుతున్నాను.
0: ఈ థింగ్ ఐఎమ్ గోయింగ్ త్రూ పాణి.
1: ఈ గ్రామర్ వల్ల నీకు లభించేటువంటి ఫలితం ఏమిటి?
0: వాట్ ఈస్ ఇట్ దట్ యు గెట్ అవుట్ ఆఫ్ దిస్ రీడింగ్?
1: గొప్ప వ్యాకరణ సూత్రధారు అయిపోతాను.
0: ఐ హావ్ బీన్ ఎక్స్పర్ట్ ఇన్ గ్రామర్.
1: వ్యాకరణ మాస్టర్ అయిపోతాను.
0: ఐ హావ్ ఎ మాస్టర్.
1: ఈ మాస్టర్ కావటం వల్ల వచ్చిన ఫలితం ఏమిటి?
0: దెన్ వాట్ ఈస్ ఇట్ యు గెట్ అవుట్ ఆఫ్?
1: రాజసభలో చేరుతాను.
0: ఐ విల్ బి ద
1: సన్మానాలు పొందుతాను.
0: ఐ విల్ బి
1: బహుమానాలు అందుకుంటాను.
0: ఐ విల్ రిసీవ్ గిఫ్ట్స్
1: అందుకుంటా. ఆ బహుమానాల వల్ల నీకు కలిగే ఫలితం ఏమిటి?
0: దెన్ వాట్ ఈస్ ది రిజల్ట్ ఆఫ్ గెటింగ్?
1: నా కుటుంబంలో నేను నా బిడ్డలు సుఖంగా జీవిస్తాము.
0: ఎవ్రీబడి ఇన్ అవర్ ఫ్యామిలీ విల్ బి హ్యాపీ.
1: ఎంతవరకు జీవిస్తావు అంటా?
0: హౌ లాంగ్?
1: బ్రతికినంత వరకు జీవిస్తానంటా.
0: సో లాంగ్ వీ లివ్.
1: మరణించిన తర్వాత ఏమి నీకు ఫలితం వస్తుంది?
0: ఆఫ్టర్ డెత్ వాట్ విల్ హ్యాపెన్?
1: అది నాకు తెలియదు అన్నాడు.
0: దెన్ ఐ డోంట్ నో దేర్ ఆఫ్టర్.
1: బ్రతికినంత వరకు జీవించేది మాత్రమే తెలిసింది అతనికి.
0: హీ నోస్ వాట్ విల్ హ్యాపెన్.
1: అప్పుడు చెప్పాడు. అప్పుడు
0: హీ నోస్ వాట్ విల్ హ్యాపెన్ సో లాంగ్ ఇస్ అలైవ్.

0: ఓ మూఢుడా, తర్వాత నీవు ఏం పొందుతావో నీకు తెలియనప్పుడు దీన్నంతా వెచ్చమని ఏం ప్రయోజనం?
1: ఓ ఫూలిష్ మ్యాన్, వెన్ యు డోంట్ నో వాట్ ఇస్ గోయింగ్ టు హ్యాపెన్ లేటర్, వాట్ ఇస్ ది ఫన్ ఆఫ్ హావింగ్ ఎవ్రీథింగ్?
0: నీ వంటల్ని వండుతున్నావు ఇంటిలో,
1: యు కుక్ ఎవ్రీథింగ్,
0: ఏ విధంగా నీవు సద్వినియోగం చేయాలి?
1: హౌ టు మేక్ ప్రాపర్ యూస్ ఆఫ్ ఇట్?
0: వండిన వంట ఎవరికైనా నీవు వడ్డించాలి కదా.
1: ఆల్ ది ఐటమ్స్ కుక్
0: ప్రయోజనం ఏమిటి?
1: వాట్స్ ది యూస్ దెన్?
0: మూసి పెట్టి పాసిపోయ, పాసిపోయిన అన్నం పక్వానికి రాదు.
1: ఇఫ్ యు జస్ట్ హైడ్ ఇట్, డోంట్ సర్వ్ ఇట్, నేచురల్లీ ఇట్ గెట్స్ స్పాయిల్డ్.
0: నీవు సాధించావు గ్రామర్ లో,
1: వాట్ ఈస్ దట్ యు అచీవ్?
0: ఈ ప్రపంచానికి ఏ విధంగా నీవు సద్వినియోగం చేస్తావు?
1: హౌ ఆర్ యూ మేకింగ్ యూస్ ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ ద వరల్డ్?
0: అదే మూర్ఖత్వం అన్నాడు శంకరాచార్యుడు.
1: శంకరాచార్య కాల్డ్ ఇట్ ఆల్ మ్యాడ్నెస్, ఫూలిష్.
0: అదే రీతిగా మనం చదువుతున్నాము.
1: లైక్ వైజ్ వీ లర్న్
0: ల్యాబొరేటరీ లోపల గంటలు గంటలంతా కూడా దీన్ని పరీక్షలు చేస్తున్నాము.
1: ఇన్ లెబొరేటరీస్ వీ డూ ఎక్స్పెరిమెంట్,
0: పరిశీలన చేస్తున్నాము,
1: ఎక్స్పెరిమెంటల్
0: చేస్తున్నాము, ఎక్స్పీరియన్స్ చూస్తున్నాము. కానీ జీవితంలో ఏమాత్రం సుఖం లేదు.
1: బట్ ఇన్ లైఫ్ దేర్ ఇస్ నో ట్రేస్ ఆఫ్ హ్యాపీనెస్.
0: ఎవరైనా నిన్ను ప్రశ్నించినప్పుడు నేను గొప్ప సైంటిస్ట్ అని అనుకుంటావు.
1: ఎనీవన్ ఆస్క్ యు, యు థింక్ యు ఆర్ ఎ
0: గ్రేట్ బాబు. వాటర్ నీవు ఏ విధంగా లభిస్తుంది అది నీకు?
1: ఎనీవన్ ఎనీవన్ సేస్ హైడ్రోజన్
0: ఆక్సిజన్ రెండు మిక్స్ చేస్తే వాటర్ వస్తుంది సార్ అని ఒక్కసారి జవాబు చెప్తావు.
1: యు విల్ గివ్ ఇమిడియట్ రిప్లై, హైడ్రోజన్ ఆక్సిజన్ ఇన్ కాంబినేషన్.
0: కేవలం గ్రంథ పరిచయంతో తెలుసుకున్నటువంటిదే కానీ ప్రాక్టికల్ లో వచ్చింది కాదు కదా.
1: ఇట్ ఇస్ ఆల్ టెక్స్చువల్ నాలెడ్జ్, నాట్ ప్రాక్టికల్ నాలెడ్జ్.
0: లెబొరేటరీ లోపల నీకు ఆక్సిజన్ హైడ్రోజన్ రెండు చేర్చి వాటర్ నువ్వు చేసావు నిజమే.
1: ఇన్ లెబొరేటరీ ఇట్ ఇస్ ట్రూ దట్ యు మేడ్ వాటర్ అవుట్ ఆఫ్
0: హైడ్రోజన్. నీ జీవితంలో ఈ వాటర్ ని ఏ రీతిగా నీవు చూడగలవు?
1: ఇన్ డైలీ లైఫ్ హౌ డు యు మ్యానుఫ్యాక్చర్ వాటర్?
0: భోజనం చేయడానికి ముందు కూర్చున్నావు,
1: you sat in front of
0: it. You oxygen hydrogen kalpukuntunnava?
1: Do you mix hydrogen oxygen there while eating?
0: Water nik kavali.
1: You want water?
0: Ade chadu ante emti, samskaram ante emti, indriya bhedam untundali.
1: You should understand the education and
0: hydrogen oxygen tho water cheyochunu.
1: You can make water.
0: Aa kodhi water nu 10 mandiki neevu e vidhanga panchalo dani telusukovatame ee oka samskruti.
1: Therefore the distributing, the procedure to distribute this water is culture. Nothing great in
0: manufacturing.
1: Making proper use of it is greatness.
0: So we should know
1: the method to make proper use. Proper use is
0: culture.
1: Manufacture. So along with education, culture is needed. So students, in this world you listen to many of the things and you
0: want. ఇన్ని చూసినప్పటికీ మీలో ఏమాత్రం మార్పు లేకపోతే ప్రయోజనం లేదు.
1: ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ లిజనింగ్ అండ్ స్టడీంగ్ ఇఫ్ యూ డోంట్ చేంజ్,
0: మీరే ఈ యొక్క ప్రపంచాన్ని ఈనాడు తీర్చిదిద్దాలి.
1: యూ షుడ్ మోల్డ్ దిస్ వరల్డ్.
0: భావి భారత పౌరులు మీరే.
1: యు ఆర్ ది ఫ్యూచర్ సిటిజన్స్.
0: మీరు దానిని సరి అయినటువంటి మార్గంలో నడుచుకుని దానికి ప్రబోధించడానికి ప్రయత్నించాలి.
1: యూ షుడ్ ట్రేడ్ అలాంగ్ ద రైట్ పాత్.
0: విద్యార్థులు, యువకులు, యువతులు అంతా కూడా ఒక విధమైన మాలిన్యమైనటువంటి ఈ ప్రపంచాన్ని శుభ్రపరచడానికి తగినటువంటి కంకణం కట్టుకోవాలి.
1: స్టూడెంట్స్, యూత్ మెన్ అండ్ విమెన్ షుడ్ rectify this pollution
0: world. నేను చేయగలను అనేటువంటి ఒక దృఢమైనటువంటి సంకల్పంతో నడుము కట్టుకుని ముందుకు వెళ్ళి,
1: యూ షుడ్ హ్యావ్ ద డిటర్మినేషన్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ దట్ యుల్ సర్టన్లీ డూ ఇట్ వెల్.
0: నీవు సంపాదించడం గొప్పతనం కాదు.
1: నథింగ్ గ్రేట్
0: దేశానికి శాంతిని అందించడమే గొప్పతనము.
1: మేక్ ది వరల్డ్ హ్యాపీ.
0: దేశంలో జరిగేటువంటి అశాంతిని చల్లార్చడమే గొప్పతనము.
1: యూ షుడ్ పాసిఫై ఎవ్రీబడి.
0: దేశంలో ఉండేటువంటి ఉద్రేకాన్ని తప్పక ప్రశాంతి చేయాలి, శాంతిమయము చేయాలి.
1: యూ షుడ్ సీ దట్ దేర్ విల్ బి నో ఎడ్యుకేషన్.
0: ఈనాడు విద్యార్థులు చేయవలసినటువంటి పని.
1: That is the duty of students
0: today. అట్టి విద్యార్థులు ఈనాడు భయంకరమైనటువంటి దృశ్యములను సృష్టిస్తూ వస్తున్నారు.
1: బట్ సర్ స్టూడెంట్స్ టుడే హ్యావ్ బికమ్ హారిబుల్ క్రియేటర్స్ నౌ.
0: అది సరికాదు.
1: ఇట్స్ నాట్ ప్రాపర్.
0: మీరు విద్యార్థులైనటువంటి వారు తగినటువంటి శాంతిని, ప్రపంచం యొక్క శాంతిని మనం కోరుతూ సమాజం లోపల సంక్షేమాన్ని మనం ఆశించుతూ రావాలి.
1: బీయింగ్ స్టూడెంట్స్ యూ వర్క్ హార్డ్ ఫర్ ది పీస్, ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ పీస్ ఇన్ ది వరల్డ్.
0: ఇలాంటి విద్యార్థులుగా మీరు తయారైనప్పుడే,
1: వెన్ యూ మోల్డ్ యువర్ స్టూడెంట్స్
0: పెరిగినప్పుడే,
1: వెన్ యూ ఆర్ యూత్ ఆఫ్ దట్ కైండ్,
0: దేశం యొక్క శాంతి చెప్పనక్కర్లేదు, ప్రశాంతిగా ఏర్పడుతుంటారు.
1: ది కంట్రీ విల్ నాట్ ఓన్లీ బి అట్ పీస్, దేర్ విల్ బి సుప్రీం పీస్.
0: మొట్టమొదట మీరు శాంతిలు కావాలి.
1: ఫస్ట్ బి అట్ పీస్.
0: ఇంటిలో శాంతి ఉండినప్పుడే వీధిలో శాంతి వస్తుంది.
1: వెన్ దేర్ ఇస్ పీస్ అట్ హోమ్, దెన్
0: వీధిలో శాంతి ఉండినప్పుడే గ్రామంలో శాంతి వస్తుంది.
1: జనరల్ పీస్ ఇన్ ద
0: గ్రామంలో శాంతి ఉన్నప్పుడే జిల్లాలో శాంతి వస్తుంది.
1: పీస్ ఇన్ ద విలేజ్,
0: జిల్లాలో శాంతి ఉన్నప్పుడే స్టేట్ లో శాంతి వస్తుంది.
1: వెన్ దేర్ ఇస్ పీస్ ఇన్ ద డిస్ట్రిక్ట్, ది స్టేట్ విల్ బి.
0: మీ ఇంటిలోనే నీకు శాంతి లేదు.
1: You have no peace at home.
0: వీధిలోకి ఏ రీతిగా పంపగలవు?
1: Then how can you?
0: మొట్టమొదట మీరు ఇంటిలో ఉన్నటువంటి నలుగురు అన్నతమ్ములు, తల్లి బిడ్డలు, అక్క చెల్లెండ్రు అందరూ ఐకమత్యంగా మీరు కలిసి ఉంటుండాలి.
1: సో బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ద ఫాదర్ మదర్ షుడ్ బి యునైటెడ్ ఎట్ హోమ్.
0: మీరు చాలా వరకు నిత్యము మీరు పేపర్స్ చదువుతుంటారు.
1: యూ రీడ్ న్యూస్ పేపర్.
0: అనేక రకమైనటువంటి యొక్క ప్రబోధనంతా వస్తుంటాయి.
1: యూ ఆల్సో ఫైండ్ న్యూస్.
0: అనేకమైనటువంటి యొక్క న్యూస్ అంతా వస్తుంటుంటాయి.
1: యూ ఆల్సో గో త్రూ ది న్యూస్.
0: అనుకోండి, న్యూస్ సెన్స్ అనుకోండి, ఏదో ఒకటి మీరు చదువుతున్నారు.
1: యూ సడన్లీ రీడ్ ఎదర్ న్యూస్ ఆర్ న్యూస్.
0: మొట్టమొదటి ఐకమత్యాన్ని మనం సాధించాలి.
1: ఫస్ట్ డెవలప్ యూనిటీ.
0: ఈ ఐకమత్యాన్ని సాధించడం అంటే ఏ రీతిగా సాధించాలి?
1: హౌ కెన్ యూ అచీవ్ యూనిటీ, ఇన్ వాట్ వే?
0: ఈ ఐకమత్యంలో మనం సాధించలేనటువంటిదే లేదు.
1: With unity there is nothing you cannot
0: accomplish.
1: With all the five fingers joining together you can do anything.
0: ఒక తండ్రికి 5 మంది కొడుకులు ఉన్నారు.
1: A father has 5 sons.
0: 5 మంది కొడుకులు, నాయన నేను మరణించిన తర్వాత మీరందరూ ఐకమత్యంగా ఉంటుండి మీ యొక్క దీనిని ఈ యొక్క కుటుంబం యొక్క పేరును కాపాడాలి అని అడిగాడు.
1: The father said to his sons, after I die, let you stand united and keep up the name of the family.
0: నాన్న మేము మరణించేంత వరకు మేము ఐకమత్యంగానే ఉంటుంది మన యొక్క ఇంటి పేరు మనం నిలుపుతాము అనేటువంటి ప్రామిస్ చేశారు.
1: Sons made a promise that they will stand united till their death.
0: సరే దాన్ని మనసులో పెట్టుకున్నాడు తండ్రి.
1: Father was happy on listening to this.
0: ఒకనాడు ఎవరో కట్టెల మోపు తీసుకుని ఇంటికి వచ్చాడు.
1: One day one was carrying firewood.
0: ఆ కట్టెల మోపును గోడ కానిచ్చాడు, వాడికి డబ్బిచ్చి పంపించాడు.
1: He carried it across the wall and paid the money.
0: ఒక్కొక్క కొడుకును పిలిచాడు.
1: He called each son.
0: నాయన ఆ కట్టెల మోపును ఒక్కడు దుంచి చూడు, నీ బలం ఎంతుందో చూడాలి అన్నాడు.
1: He wanted every son and he wanted to test the strength that so that everyone should break that firewood.
0: వచ్చాడు, చాలా బలమంతా ఉపయోగ పెట్టాడు.
1: They made use of all their strength.
0: కానీ కట్టెల మోపును తుంచలేదు.
1: But they could not break it.
0: అదే విధంగానే 5 మందిని పిలిచాడు.
1: He wanted all the five.
0: 5 మంది వచ్చేసి ఒకరికొకరు బలమును ప్రవేశపెట్టారు.
1: All the five.
0: ఎవరు కూడా ఆ కట్టెల మోపును తుంచలేదు.
1: All the five joined and with added strength they could not break.
0: ఆ కట్టెల నుంచి ఒక కర్రను తీశాడు, ఒకనికి ఇచ్చాడు. ఒక కర్రను తీశాడు, ఒకడికి ఇచ్చాడు. ఏదో ఒక కర్ర 5 మందికి ఇచ్చాడు.
1: Then the father separated out of that log and gave
0: one.
1: Everyone could break it at the center.
0: కట్టెల మోపులు ఉన్నటువంటి కట్టెలను తుంచి వేశావు.
1: You have really have broken the, all the pieces there in the firewood.
0: నాన్న చెప్పాడు.
1: Then father said,
0: నాయన అన్ని కట్టెలు చేరి మోపుగా ఉంటే ఎవడు దీన్ని తుంచలేడు.
1: If everything stands as one mass, nobody can break.
0: ఒక్కొక్క కర్ర ఒక్కొక్క కర్ర విడివిడిగా అయినప్పుడు అందరూ తుంచి వేయగలరు.
1: When sticks are separated, everyone can break it.
0: అదే విధంగానే మీరు 5 మంది కూడా ఏకంగా ఉంటే మిమ్మల్ని ఎవరు కూడా ఏం చేయలేరు.
1: లైక్ వైజ్ వెన్ ఆల్ ఫైవ్ ఆఫ్ యూ స్టాండ్ యునైటెడ్ నథింగ్ కెన్ డూ.
0: అయిపోయింది అంటే మిమ్మల్ని ప్రతి ఒక్కడూ విజయాన్ని పొందుతారు, మిమ్మల్ని అపజయం చేస్తారు.
1: వెన్ యు ఆర్ డివైడెడ్ యు విల్ సర్టన్లీ లూజ్, ఎవ్రీబడి విల్ కాంక్వర్ యు.
0: కనుకనే ఇంకా పైన మీరు ప్రామిస్ చేశారు అందరూ కలిసి ఉండండి అన్నారు.
1: యు ఆల్రెడీ మేడ్ ఏ ప్రామిస్ స్టాండ్ యునైటెడ్.
0: అందరూ కలిసి ఉంటే ఎంత బలం ఉంటుంటారు.
1: ఇఫ్ యు రిమైన్ యునైటెడ్
0: బట్టలో చూడండి ఎన్నో దారములు చేరాయి.
1: దిస్ క్లాత్ హస్ సో మెనీ
0: థ్రెడ్స్. ఈ దారములన్నీ చేయటం వల్ల తుంచడానికి కష్టమైపోతుంది.
1: ఆల్ ది థ్రెడ్స్ టుగెదర్ మేక్
0: ఒక్కొక్క థ్రెడ్ చేయండి, రెండు వేళ్లతో తుంచి వేయచ్చు.
1: ఇఫ్ ది థ్రెడ్స్ ఆర్ సెపరేటెడ్ యు కెన్ కట్ ఇట్ విత్ ది టూ ఫింగర్స్.
0: కనుకనే ఐకమత్యమే బలము.
1: సో యూనిటీ స్ట్రెంగ్త్.
0: ఆచరణే దీనికి తగినటువంటి ఒక గుణము.
1: ద ప్రాక్టీస్ ఆఫ్ ఇట్ యూనిటీ ఇస్ వర్క్.
0: ఈ ఐకమత్యాన్ని ఆచరణలో పెట్టాలి.
1: సో దిస్ యూనిటీ మస్ట్ బి ప్రాక్టీస్.
0: అప్పుడే మన దేశము ఆదర్శవంతమైన దేశంగా ఉంటుంది.
1: దెన్ అవర్ కంట్రీ విల్ బి ఐడియల్.
0: ఈ విద్యార్థి దశ ఆదర్శవంతమైన విద్యార్థిగా రూపొందుతుంది.
1: దిస్ స్టేజ్ ఆఫ్ స్టూడెంట్ ఇస్
0: యువకులు ఎక్కడికి వెళ్ళినప్పటికీ ఏ విధమైనటువంటి ఒక అశాంతికి అవకాశం అందించకూడదు.
1: యంగ్స్టర్స్ నెవర్ గివ్ స్కోప్ ఫర్ ఎన్ ఎడ్యుకేషన్.
0: కానీ ఈనాడు యువకులు అవకాశం వచ్చింది కాబట్టి చెప్తున్నాను.
1: నౌ ఇస్ టైమ్.
0: మంది చేరి బజార్ లో వెళుతుంటే
1: వైల్ ఫైవ్ ఆర్ పాసింగ్ బై దిస్
0: ఎక్కడో వంటింట్లో వంట చేసే వాళ్ళు కూడా వినిపిస్తుంటాయి వీళ్ళ మాటలు.
1: దోస్ హూ ఆర్ ఇన్ ది కిచెన్ విల్ బి ఏబుల్ టు లిసన్ వాట్
0: ఇన్ ద కేకలు వేసుకుంటూ పోతుంటారు.
1: బికాజ్ దే షౌట్ టాక్ లౌడ్.
0: విద్యార్థుల లేక రౌడీ గ్యాంగ్స్.
1: Are the students or rowdy gang?
0: మనం విద్యార్థులైనటువంటి వారము మనం ఎంత ప్రశాంతంగా జీవించాలి.
1: బీయింగ్ స్టూడెంట్స్ యూ షుడ్ బి పీస్ఫుల్.
0: మరొకరికి అశాంతిని అందించకూడదు.
1: యు షుడ్ నెవర్ మేక్ అదర్స్ రెస్ట్లెస్.
0: మరొకరికి అశాంతిని అందించకుండా ప్రవర్తించేటువంటి వాడే నిజమైన విద్యార్థి.
1: హీఈస్ ఎ ట్రూ స్టూడెంట్ ఇఫ్ హీ డజంట్ మేక్ అదర్స్ రెస్ట్లెస్.
0: చాలా గౌరవంగా మర్యాదగా మనం ప్రవర్తించాలి.
1: యూ షుడ్ కీప్ అప్ రెస్పెక్ట్.
0: పెద్దలను గౌరవించాలి.
1: రెస్పెక్ట్
0: తల్లిదండ్రులను ప్రేమించాలి.
1: లవ్ యువర్ పేరెంట్స్.
0: తోటి మానవులంతా గౌరవించాలి.
1: యూ షుడ్ రెస్పెక్ట్ అదర్స్.
0: దేశం యొక్క విశ్వాసాన్ని మనం పెంచుకోవాలి.
1: యూ షుడ్ డెవలప్ స్పిరిట్ ఆఫ్
0: జాతీయత బలము.
1: దట్ ఈస్ ది నేషనాలిటీ.
0: ఇది నేను పుట్టిన దేశం.
1: దిస్ మై మదర్ ల్యాండ్.
0: ఈ నాకు పుట్టిన దేశాన్ని నేను రక్షించుకోవాలి.
1: ఐ షుడ్ ప్రొటెక్ట్ మై.
0: ఇది నాది మాతృదేశము.
1: దిస్ మై మదర్ ల్యాండ్.
0: ఇది నా ప్రియ మాతృభాష.
1: దిస్ మై మదర్
0: టంగ్. ఇది నా మతమంచు.
1: దిస్ మై రిలీజియన్.
0: ఎదగొట్టి నుడువనేరని బతికిన పీనుంగొకండు వసడం గలడా.
1: డోంట్ యు ఫైండ్ ఎనీబడి.
0: ఇది నా దేశము. ఇది నా భాష, నా మనవులు, నా యొక్క మనుషులు అనేటువంటి భావం ఏంటంటే అది లేనటువంటి వాడు బతికిన శవంతో సమానమే.
1: The one who cannot declare this is my motherland and mother tongue and my religion, he is just as bad as a dead cod.
0: అది ఉండాలి.
1: He should be there.
0: అయితే ఇది నా దేశమని ఈ దేశం అభిమానంతో ఎట్లుంటారో పరదేశాన్ని కూడా అట్లనే చూడాలి.
1: జస్ట్ యాజ్ యువర్ స్పిరిట్ ఆఫ్ పెట్రియటిజం అదర్స్ ఆల్సో షుడ్ హ్యావ్.
0: అన్ని దేశముల వారు కూడా ఐకమత్యంగా ఉంటుండాలి.
1: పీపుల్ ఆఫ్ ఆల్ కంట్రీస్ టు స్టాండ్ యునైటెడ్.
0: వసుదైక కుటుంబంగా మారిపోవాలి.
1: ఇట్స్ ఆల్ ఎ ఫ్యామిలీ ఆఫ్ ది వరల్డ్.
0: ఇలాంటి పరివర్తనం తెప్పించేటువంటిది మహాసంక్రాంతి.
1: దిస్ ఇస్ సంక్రాంతి బ్రింగ్ సచ్ డివైన్ ట్రాన్స్ఫర్మేషన్.
0: ఈ విధమైనటువంటి సంక్రాంతి లోపల మహాశాంతిని పొందాలి.
1: ఇన్ ది సంక్రాంతి
0: శాంతిని పెంచాలి.
1: యూ షుడ్ డెవలప్ ఇట్.
0: అట్రాక్షన్ ఆకర్షణ చేయాలి.
1: అండ్ యూ షుడ్ అట్రాక్ట్ సో
0: నీ వ్యక్తిగతమైనటువంటి యొక్క అసంతృప్తిని ప్రపంచానికి పంచద్దు.
1: Never share your individual dissatisfaction.
0: నీ అసంతృప్తిని, నీ యొక్క ఆవేశమును ఇతరులకు నీవు ఏమాత్రం కూడా ప్రవేశపెట్టద్దు.
1: Never share your dissatisfaction or anger.
0: నీ ఏదైనా అశాంతి వస్తే నీ అశాంతి నీలోనే అణుచుకో.
1: If you are disturbed, see that you will control it.
0: దానివల్ల మరొకరిని బాధించడానికి ప్రయత్నం చేయద్దు.
1: Never hurt others.
0: ఇంట్లో ఉండేటువంటి వారిలో కూడా నీ కోపం రావచ్చు.
1: You may be angry with people at home.
0: కానీ దాన్ని నీవు అణగదొక్కోవాలి.
1: But see that you will have a
0: ఆ విధమైనటువంటి ఓపికను పెంచుకోవాలి.
1: Have the patience.
0: అదే ముందు.
1: That's necessary.
0: దానివల్లనే త్యాగరాజ్య శాంతము లేక సౌఖ్యము లేదు సరస జల నయన. శాంతం లేకపోతే సౌఖ్యం లేదు.
1: When there's no peace, there's no happiness.
0: ఎవరికి ఈ శాంతి కావాలి?
1: Who needs peace?
0: దాంతునికైనా వేదాంతునికైనా.
1: నన్ను charity or a philosopher.
0: ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి వాడు కానీ, ఇంద్రియ ఆవేశంతో ఉండేటువంటి వారికి కానీ శాంతి ఉండాలి.
1: ద వన్ విత్ సెన్స్ కంట్రోల్, ద వన్ హూ సకమ్స్ టు ద సెన్సెస్ నీడ్స్ పీస్.
0: అట్టి శాంతిని ప్రబోధిస్తూ వచ్చింది ఈ యొక్క వేదము. మొట్టమొదట
1: వేద టీచర్స్ ది పీస్.
0: వేదము ఐకమత్యాన్ని బోధిస్తూ వచ్చింది.
1: వేద స్పీక్స్ ఆఫ్ యూనిటీ.
0: కానీ ఈనాటి పండితులంతా కూడా ఈ రహస్యాన్ని చెప్పడానికి ప్రయత్నించడం లేదు.
1: బట్ స్కాలర్స్ డోంట్ టీచ్ ది సీక్రెట్స్.
0: అది వారి తప్పు కాదు, వారికే తెలియదు పాపం ఏం చేస్తారు.
1: ఇస్ నాట్ ది మిస్టేక్ ఆఫ్ ది స్కాలర్.
0: ప్రారంభమైనటువంటిది ఐకమత్యము.
1: సో దిస్ యూనిటీ
0: సహనాభవతు, సహనాగుణక్తు, సహ విజయం కరవావి, సహనా. అందరూ కలిసిమెలిసి ఉండాలి.
1: Everybody should live together.
0: దానినే కలిసి మెలిసి మెలుసుదాం, కలిసి మెలిసి తిరుగుదాం, కలిసి మెలిసి తెలుసుకున్న తెలివిని పోషించుదాం.
1: Let's move together. Let's live together. Let us develop our friendship. Let us live in friendship without any conflict.
0: కలసి మెలసి కలత లేక చెలిమితో జీవించుదాం.
1: Without any conflict or in
0: కలసి మెలసి కలత లేక చెలిమితో జీవించుదాం.
1: Without any conflict or in fight.
0: ఈ వేదం మొట్టమొదటి ప్రబోధించింది.
1: This is the first teaching of Veda.
0: అందరూ మనం కలిసి మెలిసి ఉండాలి.
1: So we should all be united.
0: అన్న తమ్ముల ఎందైనా ద్వేషం రావచ్చును.
1: There may be hatred among brothers.
0: విద్యార్థులు ఏమాత్రమూ రేపు రాకూడదు.
1: Among students there should not be hatred.
0: కనుక ఇలాంటి విద్యార్థులు ప్రపంచంలో ప్రవేశించి
1: ఈనాడు
0: ప్రపంచాన్ని బాధించేటువంటి అశాంతిని మీరు కేవలం దాన్ని ప్రశాంతిగా మార్చాలి.
1: కన్వర్ట్ ఆల్ ది రెస్ట్లెస్నెస్ దట్ యు ఫైండ్ అవుట్ సైడ్ ఇన్ టు పీస్.
0: మిట భాషను పెంచుకోండి.
1: Develop the limited talk.
0: అతి భాష మనకు అక్కర్లేదు.
1: Never talk excessively.
0: అతి భాష మతిహాని.
1: If you talk more,
0: మిట భాష అతిహాయి.
1: It makes you mad. If you talk
0: అతి తిండి మతిహాని. మిత తిండి అతిహాయి.
1: Eat less. That gives you all the comfort and happiness.
0: అంతేగాని ఊరికి కడుపు నిండుకునేంత వరకు తినేసేస్తే నువ్వు ఏం పని చేయగలవు.
1: If you eat too much, you cannot do anything.
0: ఇంకా దీంట్లో తినవచ్చును అనేటువంటి యొక్క భావం నీలో వచ్చేంత వరకు మాత్రం తిను.
1: యూ కెన్ ఈట్ టు సచ్ అన్ ఎక్స్టెంట్ అంటిల్ దేర్ స్టిల్ సమ్ మోర్.
0: అధికంగా తింటే నువ్వు ఏమాత్రం కూడా పని చేయలేవు, నీ యొక్క విజయాన్ని సాధించలేవు.
1: బట్ ఇఫ్ యూ ఈట్ మోర్ అండ్ మోర్, యూ కెన్ నెవర్ బి సక్సెస్ఫుల్.
0: కనుక మితంగా మాట్లాడండి, మితంగా తినండి, అమితంగా పని చేయండి, అమితంగా ఆనందించండి.
1: సో టాక్ లెస్, ఈట్ లెస్ అండ్ హ్యావ్ ఎక్సెస్ ఆఫ్ జాయ్, ఇన్ఫినిట్ జాయ్.
0: పని ఎందుకు అని భగవత్ నామాన్ని మాత్రం మర్చకుండా ఉండండి.
1: Under any circumstances, never forget the name of God.
0: ఈ నాడు సంక్రాంతి యొక్క ప్రధానమైనటువంటి యొక్క అంతరాత్మము మన హృదయ పరివర్తన కావాలి.
1: The inner significance సంక్రాంతి lies in this basic fact.
0: మనలో శాంతిని పెంచుకోవాలి.
1: Let there be peace within us.
0: మనలో కాంతిని పెంచుకోవాలి.
1: We should develop the inner light.
0: ఆ పెంచుకున్నటువంటి కాంతిని శాంతిని ప్రపంచానికి పంచాలి.
1: And we should share this inner light and the peace with others.
0: నీవు సెల్ఫిష్ గా ఉండకూడదు.
1: Never be selfish.
0: ఈ వ్యక్తిగతమైనటువంటిది మాత్రం ఏమాత్రం సుఖం కాదు.
1: Never give scope for individual differences.
0: అంత ప్రపంచమంతా నా యొక్క బంధువులే, ప్రపంచమంతా నా యొక్క వారే అనేటువంటి భావాన్ని పెంచుకోవాలి.
1: హ్యావ్ ద ఫీలింగ్ దట్ ఆల్ బిలాంగ్ టు యూ, ఆల్ బిలాంగ్ టు యువర్ ఫ్యామిలీ.
0: ఇలాంటి అనంతత్వాన్ని బోధించేటువంటి ఈ సంక్రాంతి.
1: ఈ సంక్రాంతి ద టీచర్స్ యూ ది ప్రిన్సిపల్ ఆఫ్ ఇన్ఫినిటీ.
0: భజన బినా సుఖ

0: మానవులందున విశ్వశాంతికి దియే విప్లవంబు విశ్వశాంతికి విశ్వశాంతికి దియే విప్లవంబు.
1: బికాస్ ఆఫ్ ది ఇగ్నరెన్స్ మ్యాన్ హ్యాస్ నో ఫియర్ ఆఫ్ సిన్, హీ హ్యాస్ నో లవ్ ఫర్ గాడ్. For that reason, human value and human quality is totally gone. This is the cause for the revolution which is robbing the peace in this world.
0: Vidyarthulara,
1: students,
0: Vishwa shanti ni chekurchu vidhamunechi sankuchita bhavamula nella samaya jesi ఐకమత్యము సహజీవనాధికములు సమత

0: కాని సరస విద్య.
1: ఎ స్కిల్ దట్ విల్ మేక్ యూ టు ఎస్టాబ్లిష్ పీస్ ఇన్ దిస్ వరల్డ్, ద కైండ్ ఆఫ్ నాలెడ్జ్ విచ్ విల్ మేక్ యూ గివ్ అప్ ఆల్ ద నారో థాట్స్ అండ్ నారో మైండెడ్ ఫీలింగ్స్, ఎ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ దట్ డెవలప్స్ ది యూనిటీ, tolerance, forbearance and equality is the only true form of education.
0: Prema swarupulara,
1: embodiments of love.
0: Ee charachara prapanchamantainu endu chuchina ashanti alajadalu bhayamu aneka vidhamula entante okka dukkhamulato kuvilipothunnadi.
1: In this entire world you find the restlessness, agitation, conflict, fights everywhere, miserable.
0: Eenadu ashanti akramamu anacharamu asatyamu aneetvanti palu vidhamula entvanti yokka pichachamulu pralayatandamu salputunnatvanti ee samayamanandu deenini shanti bhadralato challarchi aadukuneetvanti yokka shakti oka vidyarthuluku maatrame undi.
1: Today you find the demons of restlessness, unrighteousness and falsehood. Just all these demons have been dancing all over. There is no peace and security. The entire responsibility lies on the shoulders of the students to bring back that peace and security.
0: Samarthulaina vidyarthulara, ee naadu ekatma bhavamunu manam abhivruddhi parchukunnappude ఇలాంటి భిన్నత్వమైనటువంటి యొక్క భేదములకు, దుఃఖములకు, విచారములకు, అశాంతికి కొంతవరకు మనము శాంతి భద్రతతో ఆదుకోవలసి వస్తుంది.
1: స్టూడెంట్స్ హు ఆర్ రియల్లీ కేపబుల్ ఆఫ్ దీస్ థింగ్స్ అండర్స్టాండ్ దెన్ వన్స్ వీ డెవలప్ ది స్పిరిట్ ఆఫ్ వన్నెస్ ఆర్ యూనిటీ, దెర్ విల్ బి నో స్కోప్ ఫర్ ఎనీ డిఫరెన్సెస్ వాట్స్ ఎవర్. Misery or anxiety or worry, you can establish peace and security.
0: Ekatma sarvabhutatma andar yendu undinatvanti okka daivattamu divyattamu okkate aneetvanti satyanni gurtinchi vartinchatame ee naati vidyarthulaku pradhana kartavyam.
1: The main duty of students is to recognize and realize and experience that there is only one God present in everyone. The divine principle is one and the same.
0: కానీ దురదృష్టవశాత్తు ఈనాటి విద్యార్థులు ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా ఎవరి స్వార్థ స్వప్రయోజనములకునే వారు ప్రాకులాడుతున్నారే కాని సమాజం యొక్క సుక్షేమానికి దృష్టి ఎందుంచుకుని సమాజ సేవకే పాల్గొనేటువంటి వారు ఎక్కడా కనిపించటం లేదు.
1: ఆన్ ద హ్యాండ్ టుడే ఈచ్ వన్ గోస్ ఇన్ హిస్ ఓన్ వే బికాస్ ఆఫ్ సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్. No one is caring for the progress and welfare of the society.
0: Palalo neeru kalisipoyinattuga vidyarthulu ee naadu samajamlo ekamai andari yokka aikamatyanni taginatvanti yokka sahanamto sahanubhutito abhivruddhi parichukoni samajam yokka sukshemanni manam abhivruddhi parichinappude desha shanti chekurutundi.
1: Just as you find the water in the milk mix and go or together, inseparable, the students also mix in society in a spirit of unity, forbearance and tolerance and understanding and work.
0: Vidyarthulara,
1: students,
0: ee naadu meeru chusutunnatvanti okka povarulu ee naadu meeru anubhavinchutunnatvanti adhikarulu ee naadu meeru aneka vidhamulaitvanti uhalu pannukunnatvanti okka prajalu పూర్వం వారు కూడా ఒకానొక సమయంలో వారు విద్యార్థులే.
1: ఆల్ దోస్ ఇన్ పొజిషన్, ద వెల్ టు పీపుల్, ఆల్ దోస్ పర్సనాలిటీస్ హూమ్ యూ ఇమాజిన్ ఎట్ వన్ టైమ్ వర్ స్టూడెంట్స్ లైక్ యూ.
0: నేటి విద్యార్థులే రేపటి పౌరులు.
1: స్టూడెంట్స్ ఆఫ్ టుడే ఆర్ టుమారో సిటిజన్స్.
0: నేటి విద్యార్థులే రేపటి అధికారులు.
1: యు ఆర్ గోయింగ్ టు బి మెన్ ఆఫ్ అథారిటీ.
0: కనుకని ఈ లక్ష్యంను దృష్టి ఎందుకుని ఈ గడిపించేటువంటి లోపములను దోషములను సరైన మార్గంలో దానిని తీర్చిదిద్దేటువంటి యొక్క బాధ్యత మీ తలపై ఉంటున్నది.
1: Therefore you should always keep in view as your ultimate goal and aim, rectify the correct mistakes and the defects in society.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: వృక్షములకు వేరు ఏ విధంగా ఆధారమో దేశమునకు విద్యార్థులే వేర్ల వంటి వారు.
1: జస్ట్ ఎస్ రూట్స్ ఆర్ ది బేసిస్ ద ఫౌండేషన్ ఫర్ ది ఎంటైర్ ట్రీ, స్టూడెంట్స్ ఆర్ ది ఫౌండేషన్ ఫర్ ది ఎంటైర్ కంట్రీ.
0: ఏనాడు చిత్తం అనేటువంటి ఒక వృత్తి క్షీణించిపోతుందో అప్పుడే ఈ జీవితం అనేటువంటి ఒక వృక్షము నేల కూలుతుంది.
1: ద డే ద రూట్స్ ఆర్ టోటలీ గాన్ ద ట్రీ ఆఫ్ లైఫ్ ఫాల్స్ ఆటోమేటికలీ.
0: కనుక చిత్తవృత్తులను సక్రమమైన మార్గంలో ప్రవేశపెట్టి జీవితమును సుక్షేమమైనటువంటి మార్గంలో తీర్చిదిద్ది సమాజం యొక్క ఆనందాన్ని మనం ఆశించాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ మేక్ యూజ్ ఆఫ్ అవర్ సెన్సెస్ విత్ టోటల్ కంట్రోల్ అండ్ ట్రెడ్ ఆన్ ద రైట్ పాత్ అండ్ షేర్ ద బ్లిస్ అండ్ ద జాయ్ విత్ అదర్స్ ఇన్ సొసైటీ.
0: కానీ నేను నా కుటుంబము అనేటువంటి సంకుచితమైనటువంటి యొక్క భావములు విద్యార్థులు అందు ఏమాత్రం కూడాను ప్రవేశింప చేయకూడదు.
1: But the students should never entertain the feelings like I, mine and thine.
0: Nee sukhamu nee kutumbam paina aadharapadi untundi.
1: Your happiness depends on your family.
0: Nee kutumbamu samajam paina aadharapadi untundi.
1: The happiness of the family depends on society.
0: Nee samajamu desham paina aadharapadi untundi.
1: The society in turn depends on the country.
0: Kanukune desham yokka saubhagyamu samajam yokka saubhagyamu kutumbam yokka saubhagyamu vyakti yokka saubhagyam paina సౌశల్యం పైన సౌజన్యం పైన ప్రవర్తించి దానిపైన ఆధారపడి ఉంటుంది.
1: అల్టిమేట్లీ ది కంట్రీ డిపెండ్స్ ఆన్ ద సొసైటీ అండ్ ద ఫ్యామిలీ. బేసికలీ ఇట్ ది ఇండివిజువల్ హూ హాస్ గాట్ టు బి ద నోబుల్, ద వన్ ఆఫ్ క్యారెక్టర్ హూ ఇస్ రెస్పాన్సిబుల్.
0: దేశం యొక్క సౌభాగ్యం అంతా కూడాను
1: ద ప్రాస్పెరిటీ ఆఫ్ దిస్ కంట్రీ
0: సౌజన్యము సౌశల్యమును ఆధారపు చేసుకుని ఉంటున్నది.
1: దే ఆల్ డిపెండ్ ఆన్ యువర్ క్యారెక్టర్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: వివిధ దేశం నుంచి వచ్చి చేరవచ్చు ఇక్కడ.
1: యు ఫైండ్ మెనీ పీపుల్ ఫ్రమ్ డిఫరెంట్
0: వివిధ ప్రాంతముల నుండి కూడా వచ్చి చేరవచ్చు ఇక్కడ.
1: దే మే బి హియర్ ఫ్రమ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్.
0: కానీ అందరి హృదయమునందు కూడా ఉన్నటువంటి ఒక దివ్యత్వము ఒక్కటే అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
1: వీ హావ్ టు రికగ్నైజ్ ద బేసిక్ ఫ్యాక్ట్ ఇన్ ద ట్రూత్ దట్ ది సేమ్ గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఆల్.
0: మతములన్నీ వేరు, మార్గంబు ఒక్కటే.

0: వస్తు ఒకటే.
1: రిలిజియన్స్ ఆర్ మెనీ బట్ ద పాత్ ఈజ్ వన్, ద క్లాత్ ఈజ్ డిఫరెంట్ బట్ ద యార్న్ అండ్ ద థ్రెడ్ ఈజ్ వన్.
0: శృంగారములు వేరు బంగారం ఒక్కటే, పశుల వన్నెలు వేరు పాలు ఒకటే.
1: జ్యూవెల్స్ ఆర్ మెనీ, గోల్డ్ ఈజ్ వన్, ద కలర్ ఆఫ్ ద కౌస్ ఆర్ మెనీ బట్ ద మిల్క్ ఈజ్ వన్.
0: జీవజాతులు వేరు జీవజాతులు వేరు జీవుండు ఒక్కడే.
1: దర్ ఆర్ మెనీ మెనీ లివింగ్ క్రీచర్స్ బట్ యెట్ ద ఇన్ డ్వెల్లర్ ఈజ్ సేమ్.
0: పూల జాతులు వేరు పూజలు ఒకటే.
1: Flowers are of different varieties, but the worship is one.
0: Darshanambulu veru daivambu okkade.
1: One may have one's own idea. The ideology is not different. The
0: experience is one. Vinudu vinudu bharatiya virasutuda.
1: O valiant son of Bharat, listen to this.
0: దివ్యమైనటువంటి ఈ పవిత్ర భారతదేశమునందు అనాది కాలము నుండి కూడాను ఏకత్వాన్ని ప్రబోధిస్తూ దివ్యత్వాన్ని ప్రచారం సల్పుతూ ఆనందాన్ని చేకూర్చుతూ వచ్చుతున్నది.
1: ఇన్ దిస్ ఏన్షియంట్ సేక్రెడ్ భారత్, సిన్స్ ఓల్డెన్ డేస్, ఇట్ ద ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ అండ్ వన్నెస్ ఇన్ ద డివినిటీ దట్ హ్యాస్ బిన్ ప్రాపగేటెడ్ అండ్ టాట్ అండ్ షేర్డ్ విత్ ఎవ్రీబడి.
0: భారతీయ యొక్క ఉపనిషత్తులు దివ్యమైనటువంటి యొక్క ఏకత్వాన్ని ప్రబోధిస్తూ అనేకత్వంలో ఉండేటువంటి ఏకత్వమే మానవుడు గుర్తించవలసినటువంటి ప్రధాన లక్ష్యమని కూడా ప్రబోధిస్తూ వచ్చింది.
1: ఇట్ ఇస్ ది టీచింగ్ ఆఫ్ ది ఉపనిషత్స్ దట్ ద డివినిటీ ఈజ్ వన్ ఇన్ ద సేమ్ అండ్ వాంట్స్ అస్ టు అబ్జర్వ్ ద యూనిటీ అండ్ డైవర్సిటీ.
0: కానీ ఈనాటి విద్యా విధానమునందు కాని లేక సమాజం యొక్క భ్రమల వల్ల కాని మానవుని యొక్క స్వార్థం వల్ల కాని జీవుని యొక్క స్వప్రయోజనం వల్ల కాని ఈ ఏకత్వం అనేటువంటిది భిన్నమైపోయింది.
1: However, because of the modern education system, the social norms and the social change, because of the selfishness, self-interest, this principle of unity is gone.
0: అనేకత్వంలో ఏకత్వాన్ని చూడవలసినటువంటి ఈనాటి విద్యావంతులు ఏకత్వాన్ని అనేకత్వంగా విభజించి అశాంతిని గురి చేస్తున్నారు ఈ యొక్క విద్యా విధానమునందు.
1: ఇన్ ఫ్యాక్ట్ ది ఎడ్యుకేటెడ్ పీపుల్ షుడ్ డెమన్స్ట్రేట్ ఎక్స్పీరియన్స్ యూనిటీ అండ్ డైవర్సిటీ, బట్ ఆన్ ద అదర్ హ్యాండ్ ద వన్ ఈజ్ వ్యూడ్ యాజ్ మల్టిప్లిసిటీ, మోస్ట్ అన్ఫార్చునేట్.
0: ప్రాచీన కాలమునందు పల్లెలే మహా చాలా పవిత్రమైనటువంటివిగా ఉండేటువంటి.
1: In ancient days, you know, the villages are highly sacred.
0: ఈ పల్లెలయందు ఐకమత్యము అమితంగా పెరిగేటువంటిది.
1: And there in villages you find unity more and more.
0: ఎవరి ఇంటిలో ఒక కళ్యాణం జరిగినప్పటికీ అందరూ ఏకంగా చేరి ఆ ఇంటి వారికి సహాయం చేసేటువంటి వారు.
1: In case you find auspicious celebration like a wedding, everybody would join and help them.
0: అందరూ ఒక్కటే.
1: All are one.
0: ఈనాడు వారింటిలో కళ్యాణం అయితే రేపటి దినం మా ఇంటిలో కళ్యాణం.
1: Today you find the wedding over there, tomorrow you will celebrate.
0: నేను పరులకు ఉపకారం చేసినప్పుడే పరులు నాకు ఉపకారం చేయగలరు.
1: When I help others, I will be helped in turn later.
0: ఈ విధమైనటువంటి విశాల భావంతో ఆనాటి పల్లెలు పవిత్రంగా అభివృద్ధి అవుతూ వచ్చాయి.
1: In those days villages progressed because of broad-mindedness.
0: ఆనాటి కుటుంబాలు కూడాను ఉమ్మడి కుటుంబంగా ఉండేటువంటి.
1: There were joint families in those times.
0: నలుగురు అన్నదమ్ములు ఉంటుంటే వారికి అందరికీ అనేక మంది పిల్లలైనప్పటికీ అందరూ ఒకే ఇంటి లోపల ఒక్క కుటుంబంగా జీవిస్తూ వచ్చేటువంటి వారు.
1: ద ఫోర్ బ్రదర్స్, దేర్ ఫ్యామిలీస్, దేర్ చిల్డ్రన్, దే ఆల్ లివ్ టుగెదర్, ఏ జాయింట్ ఫ్యామిలీ.
0: కాలము కదులుతూ యుగములు మారుతూ జగములు తిరుగుతూ బుర్రలు మారుతూ మతులు గర్భించి ఈ భిన్నత్వం అనేటువంటిది అభివృద్ధి పరచుకుని ఈనాటి పల్లెలు ఎందుకు కూడాను ఈ విధమైనటువంటి యొక్క భిన్నత్వాలు దినదినానికి పెరిగిపోతూ వస్తున్నది.
1: As the times have changed, the norms have changed, the trends have changed, as the brains and minds are perverted in the wrong direction, there is no joint family, everyone is divided.
0: ఇంటిలో నలుగురు ఉంటే నలుగురు కూడాను నాలుగు విధమైనటువంటి అభిప్రాయ భేదాలు.
1: When there are four members in a family, each one has his own idea.
0: దీనికి కర్మ ఏమి? దీనికి కారణం ఏమిటి?
1: What is the reason behind this?
0: స్వార్థమే దీనికి మూల కారణము.
1: ఇట్ ఇస్ ది సెల్ఫిష్నెస్ దట్స్ ద రూట్ కాజ్.
0: దురాశనే దీనికి మూల కారణము.
1: ఇట్స్ ఓన్లీ టూ మచ్ ఆఫ్ డిజైర్.
0: ఈనాడు ప్రపంచం లోపల అధికార వాంఛ, ధన వాంఛ మితిమీరిపోయింది.
1: టుడే ఇన్ ది వరల్డ్ దేర్ ఆర్ టూ ఈవిల్స్. వన్ క్రేవ్స్ ఫర్ పవర్ అండ్ అదర్ మనీ.
0: ధనము వచ్చును పోవును.
1: మనీ కమ్స్ అండ్ గోస్.
0: కానీ ఎంతకాలం నీ దగ్గర ఉండగలదు?
1: హౌ లాంగ్ డస్ ఇట్ స్టే?
0: ఈ ధనముతో నీవు ఏమి చేయగలవు?
1: వాట్ ఈస్ దట్ యు కెన్ డూ విత్ దిస్
0: మనీ? అవసరమైన ధనం అత్యవసరమే.
1: ఇట్ ఇస్ నెసెసరీ టు ది
0: ఎక్స్టెంట్ మితిమీరిన ధనంతో మధ్య చెడగొడుతుంటుంది.
1: బికాస్ ఆఫ్ మోర్ మనీ యూ టర్న్ మ్యాడ్.
0: ఇంకా అధికార వాంఛ చూస్తామంటే
1: ద పొజిషన్,
0: ప్రాణము పోయేంత వరకు అధికారం సీటు పైనే కూర్చోవాలి.
1: వన్ వాంట్స్ టు బి ఇన్ పొజిషన్ టిల్ ద లాస్ట్ బ్రెత్.
0: ఈ దుర్గుణములతో, దురాచారములతో, దుర్బుద్ధులతో కూడినటువంటి ఈ రాజకీయాలే పల్లెలను పాడు చేసి పెట్టాయి.
1: ఓన్లీ వికెట్ మైండెడ్నెస్, ద బ్యాడ్ క్వాలిటీస్ అండ్ ద పాలిటిక్స్ హావ్ స్పాయిల్డ్ ద విలేజెస్.
0: ప్రేమ స్వరూపులైనటువంటి పల్లెలారా,
1: పల్లె
0: ప్రజలారా, మీరు మీ గ్రామం లోపల ఈ యొక్క రాజకీయాలకు ఏమాత్రం కూడా అవకాశం ఇవ్వకండి.
1: Embodiments of love hailing from villages. Never entertain any
0: ఎవరిని మీరు ద్వేషించకండి.
1: Don't hate anybody.
0: అద్వేష్ట సర్వభూతానాం, అందరినీ ప్రేమించండి.
1: Love all.
0: కానీ రాజకీయాలకు అందులో ప్రవేశపెట్టితే మన గ్రామము సమాజంగా ఉండదు, సమాధులుగా మారిపోతాయి.
1: When once there are politics, there cannot be samaja society, but there will be samadhi the tomb over there.
0: అలాంటి పరిస్థితికి ఈనాడు తీసుకుని వస్తున్నాం ప్రజలంతా.
1: దట్ ఈస్ ద ప్రెసెంట్ ప్లైట్ అండ్ పొజిషన్ టుడే.
0: ఒక్క ఇంటిలో ముగ్గురు ఏకంగా ఉంటుంటే ఎంత హాయిగా ఉంటారు.
1: ఇఫ్ ఆల్ ది త్రీ మెంబర్స్ ఆఫ్ ద ఫ్యామిలీ స్టాండ్ యునైటెడ్,
0: అశాంతికి అవకాశం ఉండదు.
1: దెర్ బి నో స్కోప్ ఫర్ రెస్ట్లెస్నెస్.
0: బాధలు ఏమాత్రము మనల్ని బాధించవు.
1: దెర్ బి నో డిఫికల్టీస్ ఐదర్.
0: కానీ ఆ ముగ్గురు లోపల అభిప్రాయ భేదములు అభివృద్ధి అయినప్పుడు ఇంకా ఒకరికొకరికి ఏమాత్రం దానికంటే నరకమే మేలు అనిపిస్తుంది.
1: వెన్ దర్ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ అమంగ్ ది త్రీ మెంబర్స్ ఆఫ్ ద ఫ్యామిలీ, హెల్ ఈజ్ మచ్ బెటర్.
0: దేహో దేవాలయ ప్రభుత్వ జీవో దేవ సనాతన.
1: వెన్ వన్ దర్ ఆర్ పాలిటిక్స్, దేర్ కెనాట్ బి సమాజ సొసైటీ, బట్ దెర్ విల్ బి సమాధి ద టోంబ్ ఓవర్ దేర్.
0: అలాంటి పరిస్థితికి ఈనాడు తీసుకుని వస్తున్నాం ప్రజలంతా.

0: family, hell is much better.
1: Deho devalaya pravruto jivo deva sanatana. Ee deham anetundi oka grahamunandu.
0: In this body a residence.
1: Mukkuru nivasistunnaru.
0: Three live.
1: Manasu vaku kayamu. ఈ మూడు హస్తము ఈ మూడింటి యొక్క ఏకత్వం చేతనే మానవుడు సుఖశాంతిని పొందుతున్నాడు.
0: త్రీ లివ్, వన్ ఇస్ ద బాడీ, ద మైండ్ అండ్ యాక్షన్, ఆల్ ది త్రీ లివ్ ఇన్ యూనిటీ.
1: ఈనాటి మానవునికి మనసు ఒకవైపున, మాట మరొకటి, చేయటం ఇంకొకటి.
0: బట్ ఆన్ ద అదర్ హ్యాండ్ మ్యాన్ టుడే థింగ్స్ వన్ థింగ్, సేస్ అనదర్.
1: ఈ ముగ్గురు మార్గంలో పోయేటప్పటికి ఈ గృహంలో ఇంకా శాంతి ఏ రీతిగా వస్తుంది?
0: వెన్ ఆల్ ది త్రీ ప్రొసీడ్ ఇన్ డిఫరెంట్ డైరెక్షన్,
1: శాంతి లేదు, కాంతి లేదు.
0: There is no shanti, peace. There is no kanti, light.
1: Andhakarame.
0: There is
1: ajnaname.
0: Pitch darkness, ignorance.
1: Ee vidhamainatundi paristhithilo manavudu dukkhamunaku gurikaaka inke em gathipadtadu?
0: What more you expect other than the grief and misery?
1: Kaani manushulu chustaniki chaala gambheeranga kanipistaru.
0: Outward they appear to be dignified.
1: Ee dukkhamu lenatundi vaadiga kanipistadu.
0: As if they have no trace of anxiety.
1: Oka vidhamainatundi yokka అహంకారంతో ఉండినట్టుగా కనిపిస్తాడు.
0: They appear to be egoistic.
1: కానీ మేడి పండు చూడ మేనిమయ్యుండును, పొట్ట విప్పి చూడ పురుగులుండు.
0: ఇట్ ద ఫారెస్ట్ ఫిగ్ దట్ లుక్స్ బ్రైట్ అండ్ షైనింగ్ అవుట్ సైడ్, ఇఫ్ యూ ఓపెన్ ఫుల్ ఆఫ్
1: మనిషి కనిపిస్తుంటున్నా మంచి షైనింగ్ గా,
0: ఇట్స్ హీ అపియర్ షైనింగ్.
1: లోపల చూస్తే ఎక్కడ చూసినా కూడాను దుర్గుణములు, దురాలోచనలు, దుశ్చింతలనేటువంటి పురుగులు తప్ప మరొకరు అక్కడ ప్రవేశం లేదు.
0: బట్ ఇన్సైడ్ బ్యాడ్ ఫీలింగ్స్, మెనోవరింగ్, మానిపులేషన్, వర్స్ట్ ఆఫ్ ది జర్నీ.
1: దైవ భావం అనేటువంటిది కూడా అందులో ప్రవేశించడానికి వీలు కాకుండా ఉంది.
0: దేర్ ఇస్ నో ప్లేస్ ఫర్ ది డివైన్ థాట్ టు ఎంటర్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: ఈనాటి పరిస్థితి యొక్క ప్రభావాన్ని చక్కగా గుర్తించి మీరు సరైనటువంటి మార్గంలో ప్రవేశించాలి మీ జీవితం.
0: Understand the present trend and the prevailing circumstances that has been sweeping the whole society.
1: And
0: never have any observances based on community and
1: religion.
0: Here you
1: have skin.
0: What is the caste of
1: this skin?
0: Blood circulates in our body. What is caste?
1: Muscles
0: are present in the body. To which caste they belong to? Bones of the body. To which caste they belong? Atma that dwells from top to toe in the body. To which community? What is the caste of the water and fire?
1: ఆకాశం ఏ కులము? మన యొక్క హవది ఏ కులము?
0: వాట్ ఈస్ ది కాస్ట్ ఆఫ్ దిస్ ఎర్త్? వాట్ ఇస్ ది కాస్ట్ ఆఫ్ దట్?
1: ఈ గగనమునకు కానీ గాలికి కానీ ఏ కులములు లేవు.
0: ద స్కై ఆర్ ద విండ్ హ్యాస్ నో.
1: ఈనాడు మనకే వచ్చి పడ్డా ఈ కులాలంతా కూడా.
0: అన్ఫార్చునేట్లీ హ్యుమానిటీ ఇస్ స్వెప్ట్ ఆఫ్ బై దిస్ కమ్యూనిటీ.
1: ఇది పెద్ద అజ్ఞానం.
0: దిస్ బిగ్ ఇగ్నోరెన్స్.
1: ఇది పెద్ద మూర్ఖత్వము.
0: దిస్ ఇస్ ఫూలిష్నెస్.
1: ఇది పెద్ద రాక్షసత్వం కూడా.
0: ఇట్ ఈస్ ద డెమోనిక్ క్వాలిటీ.
1: సమాజాన్ని రూపుమాపించి సమాజాన్ని దుఃఖంలో ముంచేటువంటి ఈ కుల మతములే చాలా గోలగా చేస్తున్నాయి.
0: ఇట్స్ ఓన్లీ వీఆర్ డివైడెడ్ ఆన్ గ్రౌండ్స్ ఆఫ్ రిలీజన్, కాస్ట్ అండ్ కమ్యూనిటీ.
1: అందరూ ఒక్కటే.
0: ఆల్ ఆర్ వన్.
1: అందరూ దైవం బిడ్డలే.
0: ఆల్ ఆర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్.
1: ఒక్క దైవంకు ఇంతమంది పిల్లలు.
0: వీఆర్ ఆల్ ద చిల్డ్రన్ ఆఫ్ వన్ గాడ్.
1: కాబట్టి ఫాదర్ ఆఫ్ గాడ్.
0: సో దేర్ఫోర్ వీ షుడ్ బిలీవ్ ఇన్ ఫాదర్హుడ్
1: ఆఫ్ గాడ్, బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్.
0: సో టూ ప్రిన్సిపల్స్, ఫాదర్హుడ్ ఆఫ్ గాడ్.
1: అందరూ భగవంతుని బిడ్డలే.
0: ఆల్ ఆర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్.
1: భగవంతుడికి బిడ్డలు కాని వారు ఒక్కరూ లేరు ఇక్కడ.
0: నన్.
1: అందరూ భగవంతుని స్వరూపులే.
0: ఆల్ బిలాంగ్ టు హిస్ ఫ్యామిలీ.
1: మమై వాంసో జీవలోకే జీవభూత సనాతన.
0: యు ఆర్ ఓన్లీ స్పార్క్ ఆఫ్ ది డివైన్, ద సన్ ఆఫ్ ఎటర్నిటీ.
1: అందరూ నాయంశమే మీరు.
0: యు ఆర్ జస్ట్ ది స్పార్క్స్ ఆఫ్ ది డివైన్.
1: ఏ పంచభూతం అంశం కాదు.
0: నాట్ ఆఫ్ ది ఫైవ్ ఎలిమెంట్స్.
1: ఏ ప్రకృతి అంశం కాదు.
0: నాట్ ఆఫ్ ది నేచర్.
1: మమై వాంసే, మమై వాంసే, మమై వాంసే, నాయంశమే అని గట్టిగా నొక్కి చెప్తూ వచ్చిండు కృష్ణుడు.
0: కృష్ణ టోల్డ్ ఎంఫాటికలీ విత్ ఆల్ ది స్ట్రెస్ that the all of
1: మనం వింటున్నాము, సంవత్సరాల కొలది వింటున్నాము.
0: We hear over years.
1: ప్రతి ఫంక్షన్ లోనా ప్రవేశిస్తున్నాము.
0: We attend every function.
1: అన్ని కూడా రాసుకుంటున్నాము.
0: We also note down the point.
1: చాలా బాగా చెప్పాడు స్వామి అని అనుకుంటున్నాము.
0: We say Swami said nicely.
1: ఎంతమంది నడుచుకుంటున్నారు ఇక్కడ?
0: How many are following Swami?
1: ఎందుకు రావాలి ఇక్కడ?
0: Why should they come?
1: వచ్చి ప్రయోజనం ఏమిటి?
0: What is the use?
1: ఒక్కటైనా నడుచుకోలేకుండా, ఒక్కటైనా ఆచరణ లేకపోతే మీ జీవితమే వ్యర్థం.
0: If you cannot follow one, if you cannot follow at least one principle, life
1: me kante pasuvulu meeru.
0: Even animals are better than you.
1: Mana elephant untundadi sai geeta.
0: We have an elephant sai.
1: Cheppinattu vintundi.
0: It will follow the command.
1: Chesinattu chestundi.
0: It acts accordingly.
1: Ka daniki enta telivi?
0: But what intelligence?
1: Memu bhaktulame, memu bhaktulame ani cheptunnamu.
0: But we

0: declare that we are devotees.
1: ఇది చాలా అవమానకరమైనటువంటి పదము.
0: It's a matter of shame to call yourself a devotee.
1: ఏదైనా ఒక్కడైనా మనం జీవితంలో నడుచుకొని చూపిస్తున్నామా?
0: At least are you following one principle?
1: ఒక్కరికి ఒక శాంతి ఉందా?
0: Is there peace in you?
1: ఒక్కరికైనా ఒక విధమైనటువంటి ఒక ద్వేషం లేకుండా పోయిందా?
0: Is there anyone without hatred?
1: అహంకారం నిర్మూలమైనదా?
0: Has ego left you?
1: నిరుదానికి అహంకారం పెరిగిపోతుందాది.
0: Ego and pride are increasing day by day.
1: అహంకారం పెరిగే కొద్దీ ఆత్మబలం తరిగిపోతుందాది.
0: The more and more egoistic you become,
1: అందువల్ల ఇన్ని కష్టాలకు గురి అయిపోతున్నారు.
0: Therefore the position is like this.
1: ముట్టినదంతా కూడాను కేవలం ఒక మట్టిగా మారిపోతుందాది.
0: Whatever you touch it transforms into mud.
1: అందుకోసమనే ప్రకృతి చెప్పిందట.
0: So nature says, ప్రకృతి says,
1: ఏలపగాయే ప్రభో మనకు ఇటు ఏలపగాయే.
0: వై దిస్ సెపరేషన్? వై దిస్ హేట్రెడ్? ఓ గాడ్,
1: విషమాయే ప్రేమ మసియాయే మనసు, విషమాయే ప్రేమ మసియాయే మనసు.
0: లవ్ హ్యాస్ బికమ్ ఎ పాయిజన్.
1: వేయరు చింతలేక ఏమి ప్రయోజం.
0: వాట్ ఇస్
1: ఏలపగాయే నీకు ఏలపగాయే నాతో ఏలపగాయే ప్రభో మనకు ఇటు ఏలపగాయే. ప్రకృతి పరమాత్మతో పోలుస్తుందట. స్వామి ఎందుకు మనకింత పగ అయిపోయింది?
0: ద నేచర్ వెంట్ ఆన్ ప్లీడింగ్ విత్ గాడ్.
1: నాలో పుట్టినటువంటి ప్రతి మానవుడు కూడాను విషమాయే ప్రేమ.
0: ఎవ్రీ మ్యాన్ హెస్ గాట్ లవ్ దట్ హెస్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ టు పాయిజన్.
1: మసియాయే మనసు,
0: ద మైండ్ హ్యాస్ బికమ్ యాష్.
1: మనసంతా మసి మాదిరి అయిపోయింది.
0: ద హోల్ మైండ్ హెస్ బికమ్ యాష్ అండ్ ట్రాష్.
1: ప్రేమంతా విషంగా మారిపోయింది.
0: ద లవ్ హెస్ బికమ్ పాయిజన్.
1: కానీ వ్యసనమే ఫలం అయిపోయింది.
0: అండ్ ద వీక్నెస్ హెస్ బికమ్ ద అల్టిమేట్ గో.
1: ఇది ఆ మన కనెక్షన్.
0: ఇస్ దిస్ సార్ట్ ఆఫ్ కనెక్షన్?
1: ప్రకృతి పరమాత్మ రెండు కూడా అవినాభావ సంబంధములు, అన్యోన్యాశ్రయములు.
0: నేచర్ అండ్ గాడ్ ఆర్ ఇంటర్ డిపెండెంట్ అండ్ ఆర్ మ్యూచువల్లీ టుగెదర్.
1: కనుక ఇంతటి మనం వేదాంతం తెలుసుకుంటూ పవిత్రమైన భారతదేశం నుండి లేనిటువంటి వేదాంతం మరెక్కడా లేదు.
0: ద వేదాంత, ద స్పిరిచువాలిటీ ప్రెసెంట్ ఇన్ ది సీక్రెట్ ల్యాండ్ ఈజ్ నాట్ ప్రెసెంట్ ఇన్ ఎనీవేర్ ఇన్ ది వరల్డ్.
1: 1926 లోపల బ్రిటిష్ ఒక తత్వవేత్త ఇండియాలో ప్రవేశించాడు.
0: ఇన్ ది ఇయర్ 1926 ఎ బ్రిటిష్ ఫిలాసఫర్,
1: బ్రిటిష్ పరిపాలనే కనుక అన్నింటినీ స్వేచ్ఛగా సంచరించాడు.
0: As it was the British times and regime, he went about
1: feeling. I am crystal.
0: He is crystal.
1: Chuchadu.
0: He saw.
1: Tirigi. British deshaniki velli.
0: He returned back to UK.
1: Bharatiyulu enta aikamatyamto jeevisthunnaru.
0: What spirit of unity is present among
1: Bharatiya Upanishadunta enta pavitrani bodhisthundadi.
0: What wonderful sacred teachings are there in Upanishad.
1: Bharatiyulu yokka Brahma Sutramu okkate.
0: The Brahma Sutra is a principle of only one.
1: మనుల మధ్య లోపల సూత్రం ఏ విధంగా పోతుందో అట్టనే మనుషుల మధ్య లోపల దైవం అనేటువంటి సూత్రం ఏకంగా చేరి ఉంటుంది.
0: Just there is a binding thread connecting all the precious gems together, the divinity.
1: ఉద్ఘాటించాడు.
0: He declared openly, emphatically.
1: పుడితే భారతదేశంలో పుట్టాలి.
0: If I am to take birth, I should be born in India.
1: Maraniste bharatdesamlone maraninchali.
0: I should die in that sacred land, Bharat.
1: Maroka desam inta pavitramaina desam ledu ani aa British vaalle chepparu.
0: That Britisher himself said there is no other country beyond this.
1: Antati pavitranga undinatundi ee bharat desamu,
0: such a sacred Bharat.
1: Ee naadu mana vicharam chesthe manakante videshiyulo chaala goppa variga kanipistunnaru.
0: Truly speaking, today the present position is this.
1: సర్వసంగ పరిత్యాగులైపోయి పరిగెత్తుస్తున్నారు.
0: And they have been coming here running.
1: ఈ తుచ్చమైనటువంటి దేహ సుఖములంతా కూడాను కేవలం ఆడంబరాలే, ప్రతి క్షణములైనటువంటివి.
0: All the body comforts are a matter of pomp and show.
1: ఏమిటి ఈ దేహం యొక్క యవ్వనం?
0: What is this youth and
1: ఏమిటి ఈ దేహం యొక్క అవసరము?
0: What is the need of this body?
1: ఏమిటి ఈ దేహం యొక్క సుఖము?
0: What is the comfort of this body?
1: ఏమిటి ఈ దేహం యొక్క ఆనందము?
0: What is the happiness there?
1: ఎందుకులోనూ ఆనందం లేదు.
0: దేర్ ఇస్ నో హ్యాపీనెస్ ఎనీవేర్.
1: అందువల్లనే ఆనాడే శంకర్లు వారు కూడా చెప్పారు.
0: సో శంకర్ సెడ్ దట్ డే

0: The pride of your association and authority of the money and that of youth will just vanish in a moment.
1: Maya midam akhilam hitvam brahma padantam harishati ditam akuru dhana jana yavana garvam. ఏమిటి? క్షణంలో కదిలిపోయేటువంటివి ఈ సుఖాలంతా.
0: ఆల్ ది కంఫర్ట్స్ విల్ వానిష్ ఇన్ ఎ మోమెంట్ ఆఫ్ టైమ్.
1: ఒక్క నిమిషమైన కూడా సుఖం మన దగ్గర లేదు.
0: దేర్ ఇస్ నో హ్యాపీనెస్ ఈవెన్ ఫర్ వన్ మినిట్.
1: నల్లటి మేఘముల మధ్య తెల్లగా మించినట్టుగా ఆ సుఖం ఒక్క తూరి అట్ట గడిచిపోతుంది.
0: జస్ట్ యాజ్ యూ ఫైండ్ అరౌండ్ ద డార్క్ క్లౌడ్ యూ ఫైండ్ అ లైట్నింగ్ అపీరింగ్ లైక్ ఎ ఫ్లాష్.
1: లైట్ మించింది కానీ దానికి వెనుకనే పెద్ద చీకటి వెనుక వచ్చేసేసింది.
0: అండ్ దిస్ లైట్నింగ్ విల్ బి ఫాలోడ్ బై పిచ్ డార్క్నెస్ అరౌండ్.
1: ఈ చీకటిని మనం గుర్తించుకోవటం లేదు.
0: వేర్ నాట్ నోయింగ్ ది
1: లైట్ ను మాత్రమే గుర్తించి మనం ఆనందిస్తున్నాము.
0: వేర్ హ్యాపీ అబౌట్ దట్ లైట్.
1: ముందున్నది రా తొందరలోని ఉసలితనమ్మలు ముసుళ్ల పండగ అన్నాడు.
0: There lies the advancing old age festival you have to
1: await. అప్పుడు నీ బిడ్డలే నిన్ను హాస్యం చేస్తారు.
0: You will be made fun of by your own children.
1: మసలలేవు.
0: You can't move.
1: కను మసకలు.
0: The cataract.
1: మోగున మడతలు పడే.
0: Wrinkles on the face.
1: తల నరిసే కదా.
0: And hair turns
1: ఓ
0: gray.
1: ఓ ముసలికోతి అని పసివారలు నేను ముసిముసి నవ్వగా కసరే బొమ్మ తై తై తై తై తై బొమ్మ దీని తమాషా చూడాలి తోలు బొమ్మ అని.
0: All youngsters will make fun of this old man, oh old monkey, and they will make fun of you.
1: ఐకమత్యం ఈనాడు మనం సాధించాలి.
0: వీ షుడ్ అచీవ్ యూనిటీ టుడే.
1: ఈనాడు ఇంటిలో ఉన్న వారికి ఒకరికి ఒకరికి ఐకమత్యం లేదు.
0: టుడే అట్ హోమ్ దేర్ ఇస్ నో యూనిటీ.
1: ఇంటికి పక్కింటికి ఐకమత్యం లేదు.
0: దేర్ ఇస్ నో యూనిటీ ఇన్ ది నైబర్హుడ్.
1: ఊరికి మరొక పల్లెకు ఇంకొక ఐకమత్యం లేదు.
0: దేర్ ఇస్ నో యూనిటీ అమంగ్ ది ఫ్యామిలీ.
1: ఒక రాష్ట్రానికి మరొక రాష్ట్రానికి ఐకమత్యం లేదు.
0: నార్ బిట్వీన్ కంట్రీస్.
1: ఏమిటి ఈ కర్మ?
0: What is the fate it is?
1: ఇది కేవలం దుర్బుద్ధుల యొక్క లక్షణాలే.
0: ఇట్స్ ఆల్ వికెట్ మైండెడ్నెస్.
1: దేశం యొక్క సుక్షేమాన్ని ఆశించేటువంటి వ్యక్తులకు ఈ విధంగా కలహాలకు ఏమాత్రం అవకాశం ఇవ్వరు.
0: దోస్ పీపుల్ దట్ డిసైర్ ద ప్రోగ్రెస్ ఇన్ ద ప్రాస్పెరిటీ ఆఫ్ ది కంట్రీ విల్
1: కావలసినంత జలం ఉంటుందా భారతదేశం లోపల?
0: దర్ ఇస్ లాట్ ఆఫ్ వాటర్ ఇన్ దిస్ కంట్రీ.
1: గంగా, జమున, గోదావరి, కృష్ణ, కావేరి ఎంత పెద్ద పెద్ద జీవనదులు.
0: వీ హావ్ గాట్ వెరీ బిగ్ రివర్స్ ఇన్ దిస్ కంట్రీ. గంగా,
1: ఈ జలాన్నంతా ఎందుకు మీరు సద్వినియోగం చేసుకోకూడదు?
0: వై కాంట్ వీ మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్ ది వాటర్?
1: ఇది నాది, నీది.
0: దిస్ ఇస్ మైన్ ఇన్ దిస్.
1: పోయినప్పుడు ఈ దేహం ఎవరు తీస్తాడు?
0: And then to whom will you give this body after death?
1: ఎవడు దాన్ని ముట్టను కూడా ముట్టడు.
0: Nobody will touch the dead body.
1: బంధువులందరూ వాకిటి దాకా వల్లకాటికే వత్తురు.
0: Relations will come up to the doorstep or to the burial ground.
1: ఏది నీది కాదు.
0: Nothing belongs.
1: నీవే నీవు కాదు.
0: In fact, you don't belong to yourself.
1: ఎక్కడి నుంచి ఉంటుందది?
0: Then where from have you come?
1: అంతా కూడా కూడబెట్టుకుని కూడబెట్టుకుని కట్టగడప ఒక్కతూరి చేతులు వదిలిపెట్టి ఒట్టి చేతులతో నీవు వెళ్లిదేరిపోతున్నావు.
0: యూ అమాస్ వెల్త్ అండ్ రిటర్న్ ఎంటీ హ్యాండెడ్
1: నీవు పుట్టే సమయంలో ఏం తీసుకుని వచ్చావు?
0: వాట్ ఈస్ దట్ యూ బ్రాట్?
1: పోయే సమయంలో ఏం తీసుకుని పోతావు?
0: వాట్ ఈస్ దట్ యూ టేక్?
1: ఈ రెండింటినీ మనం చక్కగా అర్థం చేసుకుంటే మానవత్వంలో ఈ దురాశ అనేటువంటిది కుళ్లిపోతుంది.
0: When once we understand the birth and the death, there will be no trace of anything
1: except the body.
0: Anybody has brought any piece of cloth with him?
1: No.
0: ఒక్క
1: గుడ్డ ముక్క అయినా తీసుకుని రాలేదు.
0: నాట్ ఈవెన్ ఎ పీస్ ఆఫ్ క్లాత్.
1: నా బిడ్డను, నా కొడుకును, నా అల్లుళ్ళు, నా ఎవరు నీవారు?
0: వీ సే మై చిల్డ్రన్.
1: నిజంగా నీవు పోయే సమయంలో ఉంటే వాళ్ళకేమైనా నీ అడ్రస్ ఇచ్చిపోతున్నావా?
0: While going at the time of death, do you pass on your address to anybody?
1: వాళ్ళందరూ నీ వాళ్ళైతే నీ అడ్రస్ ఎందుకు ఇచ్చిపోకూడదు?
0: If they really belong to you, why don't you give your address?
1: కాదు, నీ వారు కాదు.
0: They don't belong to you.
1: ఎవరికి ఎవరు?
0: Nobody is related to anybody.
1: ఉన్నంత వరకు నీ కర్తవ్యాన్ని నిర్వర్తించవలసిందే.
0: Do your duty until you are alive.
1: కానీ దైవ విషయంలో మాత్రము ఎవరికి వారే.
0: But in respect of God, each one is left to himself.
1: అమ్మకు బిడ్డ పైన చాలా ప్రీతిగా ఉంటుంది.
0: Mother loves the child very much.
1: బిడ్డ ఏదైనా రోగం వచ్చి బాధపడుతుంటే తల్లి కూడా నువ్వు అంతకంటే పదింతలు బాధపడుతుంది.
0: When the child suffers out of sickness, mother also feels sad.
1: కానీ బిడ్డ పైన ప్రేమ ఉంది కదని బిడ్డకు వచ్చినటువంటి కడుపు నొప్పి తల్లి తీసుకుంటుందా?
0: Mother loves the child, but she cannot take that stomach ache from the child
1: impossible
0: and carry it herself. It is impossible for her to take upon herself.
1: Attane.
0: Likewise.
1: బిడ్డకి ఆకలి అవుతుంటే నాయన నువ్వు కొంచెం ఓపిక పట్టుకోరా నేను తినేసి వస్తానని అమ్మ చెప్తుందా?
0: When the child is
1: అమ్మ తింటే బిడ్డకి ఆకలి తీరుతుందా?
0: When the child is hungry, mother can't say, oh child, wait, I shall eat on your behalf.
1: పాప పుణ్యములు రెండు కూడాను ఎవరిది వారిదే.
0: The sin and merit will go to every individual.
1: అమ్మది బిడ్డ గాని బిడ్డది అమ్మ గాని పంచుకోవడానికి వీలు కాదు.
0: No one can share a mother or a child.
1: ఆస్తి పాస్తులు పంచుకోవచ్చునే కానీ
0: We can share the properties.
1: దైవానుగ్రహం అనేటువంటి పంచుకోవడానికి వీలు లేదు.
0: But the God's grace cannot be shared.
1: నీదే వారిది వారిదే.
0: Each one has got his own.
1: కానీ అందరూ క్షేమంగా ఉండాలని ప్రార్థించండి. అది చాలా ఉత్తమమైనటువంటి పని.
0: However, the noblest thing is to pray for the good of everybody. దానికోసమనే
1: ప్రతి భజన తర్వాత కూడాను లోకస్తమస్తా సుఖినో భవంతు.
0: So at the end of every bhajan we say let the whole world be happy.
1: ప్రేమ స్వరూపులారా.
0: Embodiments of love.
1: చిన్న చిన్న విషయాలకై పల్లెల లోపల ఒకరికొకరు కలహాలు పెంచుకొని అది పెద్ద యుద్ధం మాదిరి మారిపోకూడదు.
0: ఇన్ విలేజెస్ పీపుల్ ఫైట్ ఆన్ సింపుల్ సిల్లీ మ్యాటర్స్.
1: ఎవరికి నష్టము చక్కగా విచారణ చేస్తే ఆ క్షణంలో వచ్చినటువంటి కోపం మన గ్రామానికే నష్టము.
0: ఇన్ ఫ్యాక్ట్ ద యాంగర్ ద ఫ్యూరీ అండ్ ద టెంపర్ అట్ దట్ మోమెంట్ విల్ రూయిన్ ద హోల్ విలేజ్.
1: కనుక మనము ఈ విధమైనటువంటి కలహాలకు చోటు ఇవ్వకూడదు.
0: వీ షుడ్ నాట్ ఫైట్ ఆన్ సిల్లీ గ్రౌండ్.
1: అన్యోన్యతగా ఉంటుండాలి.
0: వీ షుడ్ బి యునైటెడ్.
1: ఏదో కోపం వచ్చింది కొంతలో సల్లారిపోతుంది.
0: దేర్ మే బి యాంగర్ బట్ విల్ బి పాసిఫైడ్.
1: కానీ గ్రామాభివృద్ధిని మనం చూసుకోవాలి.
0: వీ షుడ్ థింక్ ఆఫ్ ది ప్రోగ్రెస్ ఆఫ్ ది విలేజ్.
1: మన కుటుంబం యొక్క క్షేమాన్ని మనం చూసుకోవాలి.
0: వెల్ఫేర్ ఆఫ్ ద ఫ్యామిలీ.
1: పేరు ప్రతిష్టలకై మనం చక్కగా పాటుపడాలి.
0: వీ షుడ్ స్ట్రగుల్
1: ప్రాణాన్నైనా మనం పేరు ప్రతిష్టల కోసం వదలాలి.
0: అండ్ ఫర్ వీ షుడ్ బి రెడీ టు సాక్రిఫైస్ అవర్ లైఫ్.
1: తస్య భూషణం దానం. చేతికి ఏది అందము, కంకణాల అందము లేక బంగారు గాజుల అందము లేక మురుగుల అందము కాదు కాదు. హస్తస్య భూషణం దానం.
0: వాట్ ఈస్ వాట్ యాడ్స్ ద రియల్ జ్యువెల్ ఆర్ ద బ్యూటీ టు ద హ్యాండ్ ఆర్ ద బ్యాంగిల్? నో, చారిటీ.
1: కంఠస్య భూషణం.
0: ద జ్యువెల్ టు ద నెక్
1: ద నెక్లెస్ వేసుకుంటే కాదు కంఠానికి భూషణము.
0: ఇస్ నాట్ ద నెక్లెస్ దట్ ఇస్ ద జ్యువెల్.
1: ఈ కంఠం నుంచి సత్యం రావాలి, సత్యం పలకాలి, అదే ఈ కంఠానికి సరైనటువంటి అందం.
0: యు షుడ్ ఆల్వేస్ స్పీక్ ట్రూత్ దట్ ఇస్ ద ప్రెషస్ జ్యువెల్ టు యువర్ బాడీ.
1: శ్రోత్రం
0: టు ది ఇయర్.
1: భూషణం శాస్త్రం.
0: ద జ్యువెల్ టు ద ఇయర్ ఇస్ సీక్రెట్ టెక్స్ట్.
1: భూషణై కిం ప్రయోజనం. ఇంకా ఇంతకంటే ప్రయోజనమైనటువంటి భూషణాలు మనకెందుకు?
0: వాట్ మోర్ యూ వాంట్? వాట్ అదర్ జ్యువెలరీ యూ విష్?
1: మానవునికి కావాల్సింది ఇవి మూడే భూషణాలు.
0: దీస్ ఆర్ ది ప్రెషస్.
1: దీంతో మనం కీర్తిని సాధించాలి.
0: వీ షుడ్ గెట్ ఎ గుడ్ నేమ్.
1: సత్యాన్ని పలకాలి.
0: వీ షుడ్ స్పీక్ ట్రూత్.
1: త్యాగాన్ని చెయ్యాలి.
0: వీ షుడ్ సాక్రిఫైస్.
1: మంచిని వినాలి.
0: వీ షుడ్ లిసన్ టు గుడ్ థింగ్.
1: ఈ మూడు మన యందు ఉంటే మనకంటే మించినటువంటి దేవతలు మరొకరు లేరు. దేవుళ్ళు మీకంటే దేవుడు ప్రత్యేకంగా లేడు.
0: యు ఆర్ గాడ్ అండ్ గాడ్ ఇస్ నాట్ సెపరేట్ ఫ్రమ్.
1: ఆ విధంగా తీసుకో. అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి అని అనుకో.
0: కన్సిడర్ యువర్ సెల్ఫ్. ఐఎమ్ గాడ్, అహం బ్రహ్మాస్మి.
1: ఆ విధమైనటువంటి ఉత్తమ భావాన్ని తెచ్చుకుంటే God thoughts ఏ నీకు వస్తుంటాయి.
0: When once you have got that exalted noble thoughts, you will have divine.
1: I am God. నేను దేవుణ్ణి, నేను దేవుణ్ణి కాబట్టి నేను దేవుడిగా ప్రవర్తించాలి అనేటువంటి ఒక కాన్షియన్స్ మన నుంచి ఆవిర్భవిస్తుంది.
0: When once you say that I am God, naturally that your acts should be godly, divine.
1: కనుకనే అట్టి పవిత్రమైనటువంటి సత్యమైనటువంటి పవిత్ర భావాలు మన నుంచి ఆవిర్భవించాలంటే నేను దైవము, దైవము, దైవము అనేటువంటి సద్భావాన్ని మనం పెంచుకోవాలి.
0: ఇన్ ఆర్డర్ టు హ్యావ్ ద సేక్రెడ్ డివైన్ అండ్ ట్రూత్ఫుల్ థాట్స్, యు షుడ్ కన్సిడర్ యువర్ సెల్ఫ్ దట్ యు ఆర్
1: దేవుడు అనగా వేరు దేశమందును లేడు.
0: God is not present in a foreign land.
1: దేవుడనగ మనదు దేహమందే.
0: God is present in our body.
1: పాపమనగ వేరు పరదేశమున్ లేదు.
0: Sin is not present in a separate
1: country. తాను చేయు పనుల తగిలియుండు.
0: It is attached to your actions.
1: పాపము పరదేశంలో లేదు, పుణ్యము పరదేశంలో లేదు, దేవుడు పరదేశంలో లేదు.
0: Sin or merit or God are not present in a foreign
1: country. అన్ని దేహంలోనే ఉంటున్నాయి.
0: All are present in your body.
1: కనుకనే నీవు ఆ దేహాన్ని పవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టాలి.
0: Therefore you should see that the body treads along the sacred path.

శాంతులు లేకున్నా దాన ధర్మాలు సార్థకత సున్నా.

സത്യധർമ്മ പ്രേമ സത്യം ധർമ്മ പ്രേമ ശാന്തുലേക്കും

ధర్మంబు నిలువ గుణములివి నాలుగు పునాది గోడలప్ప. గుణములు ఇవి నాలుగు పునాది గోడలప్ప.

0: We cannot say this is good and we cannot say some other thing is bad, because both are created by God Himself, and one has to understand the mystery, the secret behind these two.
1: Vidyarthulara.
0: Students.
1: Vidyarthinilara.
0: Girls and boys.
1: Jagatthulo endu chuchinappatikini kalatalu kallolavulu viruddhamaina bhavamula cheta kanipinchutunnadi.
0: The whole world is full of confusion, chaos, agitations and contradictory feelings.
1: Samaikhyata, samagrata, saubhatuttam anetuntidi ekkada matsunukainanu kanipinchutaledu.
0: We don't find not even a trace of unity, integration and brotherhood.
1: Dehamu modalukoni desamu varaku kudanu ee vidhamainatundi kalatalu kallolamulu vikruta bhavamulu vitrumpinchipoyinavi.
0: Right from the individual body to the national level, we find agitations, emotions and perverted notions.
1: Manishiki manishiki madhya kalatalu.
0: Between person to person there is conflict.
1: Intiki intiki madhya kalahamulu.
0: Between house and house there is fight.
1: Gramamunaku gramamunaku madhya kallolamulu.
0: Between village to village there is infight.
1: Jillaku jillaku madhya viruddha bhavamulu.
0: A district and district they don't go together.
1: Rashtramunaku rashtramunaku madhya aneka vidhamainatundi bheda abhiprayamulu.
0: Number of difference of opinions prevail between province to province.
1: దీనికి కారణం ఏమిటి?
0: What is the reason behind it?
1: కేవలం పదవి వ్యామోహముల చేతను, దురాశ చేతను, స్వార్థము చేతను ఈ విధమైనటువంటి యొక్క అశాంతులు ప్రపంచంలో వ్యాప్తి అవుతూ వస్తున్నాయి.
0: The restlessness in the world is on increase because of love for power, excessive desire and selfishness.
1: దీనికి తోడుగా అధికారమనేటువంటి యొక్క బలము కొంత బలహీనము కావటం చేతను, సత్యధర్మములను విస్మరించటం చేతను, ప్రభుత్వం యొక్క శక్తిని తమ కర్తవ్యాన్ని కోల్పోవటం చేతను ఈ విధమైనటువంటి అరాజకములు, అశాంతులు, అల్లకల్లోలములు కూడాను అభివృద్ధి అవుతూ వస్తున్నవి.
0: బికాస్ ఆఫ్ లవ్ ఫర్ పవర్ వన్ బికమ్స్ వీక్ యాజ్ వన్ డస్ నాట్ ఫాలో ద ట్రూత్ అండ్ రైచియస్నెస్. As one does not discharge one's own duty expected of him, we find conflict and confusion.
1: Satya dharma swaroopudaina bhagavantudu sarvatra unnadani andaru cheptunnaru.
0: Everyone declares that
1: he
0: there
1: is omnipresent, omniscient ani palugutunnaru.
0: We say God is omniscient,
1: kaani danini artham chesukovatam kaani, danini darshinchatam kaani, danini tagina anubhutiki techukovatam kaani evvaru kodanu prayatnam cheyatam ledu.
0: But no one is making an attempt to understand this omniscience, omnipotence, to have a vision and an experience.
1: Rendu moodu chukkalaina kudanu amruta binduvulu kanthamlo posinappudu kontha sarthakam avutundi kaani kadavala kadavalanta kudanu amrutamu bayata pettukunnappudu dani upayogam emiti.
0: If you just taste one or two drops of nectar, you can experience. There is no use of having pot full of nectar outside.
1: Teenadu satya dharma swaroopudaina bhagavantuni gurinchi aneka vidhamulaga kudanu prabodhalu jarugutunnayi jagattulo.
0: In this world you find the teaching of God relating to these two aspects of truth and righteousness.
1: Aithe ee satyanni darshinchina vaaru enta mandi?
0: But how many experience this truth?
1: Ee dharmanni aacharinchina vaaru enta mandi?
0: How many practice dharma?
1: Kontaina kudanu anubhootiloki techukunnara?
0: Have they experienced a fraction?
1: Kontaina diyokka satyanni sakshatkarinchadaniki prayatninchara?
0: Would they have the reality, the experience?
1: Ledu.
0: No.
1: Kevalamu veetini sakshatkarinchaka veeti anubhutulanu maatrame parukulalo palikinappudu idi kevalamu okka aadhyatmikaniki viruddhamainatundi margamane cheppavachu.
0: If we just utter without an experience, it is just the opposite of spiritual pursuit.
1: గోపరాజు, త్యాగరాజు, రామదాసు వీరందరి కూడాను, ఇంకా అనేక మంది సాధకులందరూ కూడాను భగవంతుని అనుగ్రహాన్ని పొందగోరి, అతని యొక్క ఆనందాన్ని చెందగోరి అనేక విధమైనటువంటి త్యాగమును చలిపి సాధనను సల్పుతూ వచ్చారు.
0: great devotees like Koparavasu, Tyagaraju, Ramadasu, they experienced bliss by undertaking the path of sacrifice.
1: వీరు ఏ పదవులకును పాటుపడలేదు. ఏ అధికార వాంఛన కూడా వారు కాంక్షించలేదు.
0: They didn't desire any position.
1: కేవలము భగవంతుని అనుగ్రహమే వారికి తగినటువంటి ఫలంగా విశ్వసించారు.
0: They wanted only God's grace.
1: భగవంతుని యొక్క ప్రేమతత్వమే వారి ప్రధానమైన ఆస్తిగా విశ్వసించారు.
0: They consider the divine love as their wealth.
1: కానీ ఈ కలి ప్రభావం చేత ఈనాటి సాధకులు కూడాను ఈనాటి భాగవతులు కూడాను ధనముల పైన పదవుల పైన లేక అధికార వాంఛ చేతను అనేక విధములైనటువంటి యొక్క పెడమార్గములు పట్టి తమ తత్వాన్ని తాము విశ్వసిస్తూ పరతత్వాన్ని విస్మరిస్తూ ఉన్నారు.
0: బికాస్ ఆఫ్ ది ఎఫెక్ట్స్ ఆఫ్ కలి వీ ఫైండ్ ది ఈవెన్ ఆస్పిరెంట్స్ ఇన్ ది స్పిరిచువల్ పాత్ దేర్ ఆఫ్టర్ మనీ ద పొజిషన్ ద అథారిటీ and leading a wrong life altogether.
1: రక్షకుడు భగవంతుడే కాని ఏ విధమైనటువంటి అధికారులు కాదు.
0: In fact, we should pray for God, no position.
1: అట్టి రక్షకుడిని విస్మరించి
0: we forget the protector.
1: రక్షకుడిని విశ్వసించి తమ జీవితాన్ని గడపటము ఇది విరుద్ధమైనటువంటి మార్గము.
0: To spend the life in worldly way is just the opposite way of spending life.
1: ఈనాటి మానవుడు భోగముల నిమిత్తమై విలాసముల నిమిత్తమై వందలు వేళ్లు లక్షలు కూడాను ఖర్చు పెడుతున్నారు.
0: మ్యాన్ టుడే స్పెండింగ్ థౌజండ్స్ అండ్ లాక్స్ ఫర్ ప్లెజర్స్ అండ్ కన్వీనియన్సెస్.
1: కానీ ధర్మమునకు దానమునకు దైవమునకు ఏ కించిత్తైన కూడాను ఇందులో ఒక భాగం కూడాను వినియోగించడానికి ప్రయత్నించడం లేదు.
0: బట్ దే ఆర్ నాట్ మేకింగ్ యూజ్ ఆఫ్ దేర్ వెల్త్ నాట్ ఈవెన్ ఎ ఫ్రాక్షన్ ఫర్ చారిటీ ఫర్ గుడ్ యాక్ట్స్ అండ్ ఫర్ గాడ్.
1: భగవంతుని పూజ అని ఇంటిలో ఏదైనా ఆడవారు ఉంచుకుంటే దానికి రెండు ఊదత్తులు రెండు ఫలములు కొంచెం పుష్పములు కూడా ఇవ్వడానికి కూడాను వీరు కొంత వెలుగంజ వేస్తుంటారు.
0: ఈవెన్ వీ విత్ డ్రా ఈవెన్ టు ఆఫర్ ది ఇన్సెన్స్ స్టిక్స్ ద ఫ్లవర్స్ అండ్ ఫ్రూట్స్ టు గాడ్.
1: ఇంతటే కాదు,
0: నాట్ ఓన్లీ దిస్,
1: దీని వల్ల వచ్చినటువంటి ఫలితం ఏమిటి అని ప్రశ్నించడం కూడాను ప్రారంభమైంది.
0: We also start questioning what is the use, what is the result by doing this.
1: నీవు అనేక విధమైనటువంటి యొక్క సుఖములు భోగములు వ్యామోహములు అనుభవిస్తున్నావు, దీనివల్ల ఏ సుఖాన్ని పొందావు?
0: యు ఆర్ ఎక్స్పీరియన్సింగ్ ఆల్ కంఫర్ట్స్ అండ్ ప్లెజర్స్, వాట్ హ్యాపీనెస్
1: యు గాట్? భౌతికమైన లౌకికమైన ప్రాకృతమైనటువంటి భోగములు క్షణభంగురములు.
0: ఆల్ దిస్ వరల్డ్లీ ట్రాన్సియెంట్ ప్లెజర్స్ ఆర్ మొమెంటరీ.
1: దానములు ధర్మములు త్యాగములు ఇట్వి సత్యనిత్యమైనటువంటి యొక్క శాశ్వతమైనటువంటి యొక్క దైవ గుణములు.
0: ద చారిటీ ద రైచియస్నెస్ అండ్ సాక్రిఫైస్ ఆర్ డివైన్ క్వాలిటీస్.
1: మానవ జీవితము ఒక సుదీర్ఘమైనటువంటి యొక్క మాల.
0: హ్యూమన్ లైఫ్ ఇస్ ఎ వెరీ బిగ్ గార్లెండ్.
1: ఒక కొస జననము మరొక కొస మరణము.
0: అట్ వన్ ఎండ్ ఇస్ బర్త్ అనదర్ ఎండ్ ఇస్
1: ఈ రెండింటికి నీ మధ్య లోపల అనేక విధమైనటువంటి కలతలు కల్లోలములు అవిశ్వాసములు ఆత్మవిశ్వాసము లేకపోవటం ఇలాంటివన్నీ కూడా కట్టబడినటువంటివి.
0: Both ends are there, in between we find agitations, confusions, restlessness.
1: కాని ఈ మధ్యలో ఉండినటువంటి యొక్క ఈ పుష్పముల యొక్క ప్రభావము అమితంగా కనిపిస్తుండాలి.
0: We see the effect of the flowers more and more.
1: లోకులు ఈ యొక్క కల్లోలములు కలతలు అశాంతులు అక్రమాలు ఇత్యాది పుష్పములు మాత్రమే చూస్తున్నారు, కాని ఈ అన్ని పుష్పములకును చేర్చినటువంటి యొక్క దారము ఇందులో ఒకటి ఉన్నది అనే సత్యాన్ని ఎవరు గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
0: We go by the flowers of agitations and confusions and unrighteous acts there, but we forget the very thread that binds the flowers.
1: ఈ దారమే లేకపోతే పూలే చేరం.
0: Without this thread you cannot join the flower.
1: జనన మరణములే లేవు.
0: There's no birth and death.
1: ఈ దారము చేతనే అన్ని కూడాను బంధింపబడినటువంటివి.
0: It's only the thread that brings them all together.
1: ఆ దారమే బ్రహ్మ సూత్రం.
0: That thread is the principle of
1: Brahma. అదియే బ్రహ్మ అనేటువంటి దారము.
0: That is the thread of
1: Brahma. ఆ బ్రహ్మ అనే దారము లోపలే ఈ కష్టములు నష్టములు సుఖములు దుఃఖములు నిందలు నిష్ఠూరములు అన్ని ఒక పూల వలె చేరి ఉంటున్నాయి.
0: It's only the thread of Brahma that binds, brings together the flowers.
1: అయితే ఈ రంగుల పువ్వులు ఎందుకు చేర్చాలి?
0: Why should they be brought together?
1: ఈ రంగురంగుల పువ్వులు చేర్చినప్పుడే హారములకు ఒక అందము.
0: The garden is really beautiful when you have different
1: జీవితం ఒక అందము. ఏమిటి? కష్టములు ఒక అందమే.
0: Difficulty is beauty.
1: Badharu oka andame.
0: Suffering is beauty.
1: Dukkamunu oka andame.
0: Misery.
1: Anandamu oka andame.
0: Bliss.
1: ఇవన్నీ కూడా నువ్వు ఒక విధమైనటువంటి అంతాన్ని చేకూర్చేటువంటి యొక్క పుష్పములుగానే భావించాలి.
0: దే ఆర్ ఆల్ ద ఫ్లవర్స్ దట్ గివ్ us జాయ్.
1: ఇట్టి సమత్వాన్ని మానవుడు వహించినప్పుడే విద్య యొక్క ఘనత్వాన్ని కూడా మనం అర్థం చేసుకున్న వారం అవుతాం.
0: వెన్ వీ డెవలప్ దిస్ ఈక్వానిమిటీ యూ కెన్ అండర్స్టాండ్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్.
1: కానీ ఈనాటి మానవుడు తన ఎందున్నటువంటి అమిత దోషములను కూడాను గుర్తించుకోకుండా చూసుకుంటున్నాడు.
0: బట్ మ్యాన్ టుడే is not able to know his own mistakes.
1: సరళి ఎందున్నటువంటి అణుమాత్రమైనటువంటి దోషములను సహస్ర నేత్రములతో దర్శిస్తున్నాడు.
0: బట్ హీ ఫైండ్స్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ డిఫెక్ట్ ఇన్ అదర్స్ విత్ థౌసండ్ ఐస్.
1: ఒకానొక సమయం లోపల
0: ఎట్ వన్ టైమ్
1: ఒక పల్లె స్త్రీ గోదావరి కృష్ణ నదుల పైన ట్రైన్ లో ప్రయాణం జరుపుతూ ఉండాలి.
0: ఎ లేడీ వాజ్ ట్రావెలింగ్ ఇన్ ఎ ట్రైన్ ఆన్ ద గోదావరి కృష్ణ.
1: పల్లెల వారి విశ్వాసము చాలా పవిత్రమైనటువంటి విశ్వాసం.
0: The faith of villagers is sacred.
1: భారతీయ సంస్కృతి ఇంకా అంతనో ఇంతనో పల్లెలు ఎందే కూడా కనిపిస్తుంటుంది.
0: ది భారత్ కల్చర్ ఇస్ దేర్
1: పట్టణంలో ఎక్కడ కూడా ఈ సంస్కారమే కనిపించటం లేదు.
0: ఇన్ సిటీస్ యూ డోంట్ ఫైండ్ ఎనీ ట్రేస్ ఆఫ్ భారత్ కల్చర్.
1: ఆ నది పైన ప్రయాణం చేస్తున్న సమయంలో తన దగ్గర ఉన్నటువంటి రెండు కాసులు తీసి కృష్ణార్పణమని కృష్ణ నదిలో వేసింది.
0: She was crossing this river, she dropped two coins repeating God's name.
1: ప్రక్కనే ఉంటున్నాడు ఒక భారతీయ యువకుడు.
0: There's present youngster, a Bharatiya.
1: Chhi, Bharatiyulu yokka vishwasam anta murkha vishwasamu, mooda vishwasamulu.
0: That youngster said, the faith of Bharata is blind, it's foolish.
1: Dhanamu leka alladi pothundaga, ee kaasulu teesukoni Krishna arpanamani Krishnalo vestundali, deeni valla vachina phalitam emuntundi.
0: When people are suffering out of poverty, why do you drop coins like that?
1: Dhanam vyartham chesinatundi dhanam kada, ani aame nindinchadu.
0: He went on blaming her for wasting money.
1: పల్లె పడుచే కానీ ఆమెకు తెలివితేటలు అధికంగా ఉంటున్నాయి.
0: దో షీ బిలాంగ్స్ టు విలేజ్ షీఈస్ హైలీ
1: పల్లెల వారికి ఉండినటువంటి తెలివితేటలు పట్టణం వారికి కూడా లేవు.
0: ద విలేజర్స్ ఆర్ మోర్ ఇంటెలిజెంట్ దాన్
1: కామన్ సెన్స్ జనరల్ నాలెడ్జ్ పల్లెల్లోనే ఉంటుండాలి. ఇంకా
0: కామన్ సెన్స్ అండ్ జనరల్ నాలెడ్జ్
1: ఈనాటి ఆధునిక విద్యల చేత కామన్ సెన్స్ జనరల్ నాలెడ్జ్ జీరో అయిపోయింది పట్టణాల్లో.
0: ఇన్ సిటీస్ దోస్ దట్ హ్యావ్ మోడర్న్ ఎడ్యుకేషన్ డోంట్ హ్యావ్ కామన్ సెన్స్ అండ్ జనరల్ నాలెడ్జ్.
1: అప్పుడు ఆమె చెప్పింది.
0: దెన్ షీ సెడ్
1: ఆ మాట ఏమైనా నిందిస్తూ తక్షణమే ప్యాకెట్ తీశాడు, ఒక సిగరెట్ ప్యాక్ తీశాడు, దాని నుంచి ఒక అగ్గిపెట్టి తీసి గీసి నోట్లో పెట్టుకుని తాగుతున్నాడు పొగ విడుతూ.
0: దిస్ యంగ్స్టర్ ఇమీడియట్లీ పిక్ అప్ హిస్ సిగరెట్ ప్యాకెట్ అండ్ స్టార్టెడ్ స్మోకింగ్ ఎ సిగా.
1: ఈ పల్లె మనిషి చెప్పింది, నాయన నేను రెండు కాసులు ఏదో కృష్ణార్పణమని భగవద్భావంతో నేను వేశాను.
0: Look here, I dropped the two coins.
1: నా జీవితంలో ఎప్పుడో ఒక పర్యాయం ఈ కృష్ణానది పైన ప్రయాణం చేస్తాను, నిత్యము నేను చెయ్యను.
0: I don't travel every day, once in a lifetime.
1: జీవితంలో రెండు కాసులు కృష్ణార్పణమని నీటి పాలు చేసినంత మాత్రమే నా నీవింత విర్రవీగుతున్నావు, నన్ను కోప్పడుతున్నావు.
0: You are very angry with me because I dropped two coins.
1: దీని వల్ల ఫలితం ఏమని ప్రశ్నిస్తున్నావు.
0: You also ask what is the result of
1: నీవు దినమునికి ఎన్ని సిగరెట్లు పాడు చేస్తున్నావో, ఎంత ఖర్చు పెడుతున్నావో నీకు అంత మాత్రం తెలియదా.
0: Don't you know that much, how much of money you are wasting for smoking?
1: ఎంత ధనమును నీవు అగ్నిపాలు చేస్తున్నావో నీవు గుర్తించుకోలేకపోతున్నావా.
0: How much of money you are burning?
1: దీని వల్ల వచ్చిన ఫలితం ఏమిటి.
0: What is the result?
1: ఏ క్యాన్సరో, ఏ లంగ్ వ్యాధిలో, ఏ టీబీనో, ఏ విధమైనటువంటి యొక్క దుర్వ్యాధులకంతా గురి అయిపోతున్నావు.
0: యూ విల్ సఫర్ ఫ్రమ్ సివియర్ డిసీజెస్ లైక్ క్యాన్సర్ అండ్ టీబీ.
1: నీలో ఉండినంత కొండంత దోషమును నీవు గుర్తించుకోలేక నాలో ఉన్నటువంటి అల్ప దోషమును మాత్రమే నీవు గుర్తిస్తున్నావు.
0: యు ఆర్ నాట్ అండర్స్టాండింగ్ ద మిస్టేక్ ఆఫ్ ద మౌంటైన్.
1: మొట్టమొదట నీ దోషం నీవు సవరించుకో.
0: ఫస్ట్ కరెక్ట్ యువర్ మిస్టేక్.
1: నిన్ను నువ్వు బాగు చేసుకో.
0: యు రెక్టిఫై.
1: నీ క్షేమాన్ని నువ్వు కోరుకో.
0: యు జస్ట్ డిసైర్ యువర్ వాట్
1: అది ఏ దైవ చింతన.
0: దట్స్ వాట్ యూ షుడ్ డూ.
1: అంతేకాని కేవలం పరుణం నిందించటము, పరుణం దూషించటము, హాస్యము చేయటము ఇవి కాదు నీ యొక్క గొప్పతనము, చదువుల యొక్క గొప్పతనము.
0: The greatness of your education doesn't lie in accusing, criticizing, making fun of others.
1: కనుక మానవత్వంలో ఉండినటువంటి యొక్క దివ్యత్వము ఎంతో గొప్పదైనటువంటిది ఉన్నది.
0: ద డివినిటీ ఇన్ హ్యుమానిటీ ఈజ్ రియలీ నో
1: దానికి ఏ మానవుడు కూడాను కించిత్తైనా కూడాను గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
0: నో మ్యాన్ ఈజ్ మేకింగ్ అటెంప్ట్ టు అండర్స్టాండ్ ఈవెన్ ఎ ఫ్రాక్షన్.
1: ఒకనొక సమయంలో
0: ఎట్ వన్ టైమ్
1: గోపరాజును ఉన్నత స్థాయికి తెప్పించాలని శ్రీనాథుడు వచ్చాడు.
0: శ్రీనాథ కేమ్ ఇన్ ఆర్డర్ టు ఆఫర్ గుడ్ పొజిషన్ టు గోపరాజు.
1: కానీ అక్కడ త్యాగరాజు కాదు, గోపరాజు కాదు, పోతన.
0: ఈ పోతరాజు పోతన
1: ఈ పోతరాజు దగ్గరికి వచ్చి అతను భావమర్ది.
0: and he is his brother-in-law.
1: Baba, నీవు కేవలం నీ కవిత్వం అంతా కూడా విలువైనటువంటి కవిత్వమును వ్యర్థం చేస్తున్నావు.
0: యు ఆర్ రియలీ వేస్టింగ్ యువర్ ఎక్సలెంట్
1: రామార్పితం చేస్తున్నావు నీ కవిత్వాన్ని.
0: యు ఆర్ ఆఫరింగ్ టు రామ
1: రాములకు అంకితం చేస్తున్నావు.
0: యు ఆర్ డెడికేటింగ్ టు రామ
1: నీవు చాలా పొరపడుతున్నావు.
0: యు ఆర్ మిస్టేకెన్
1: రాములు నీ కూటి గుడ్డలను అందిస్తున్నాడా?
0: రామ ఇస్ హి
1: గివింగ్ యోగక్షేమాన్ని చూసుకుంటున్నాడా?
0: ఇస్ హి టేకింగ్
1: ఈ సంసారాన్ని కాపాడుకోగలుగుతున్నాడా? లేదు లేదు.
0: ఈజ్ హి టేకింగ్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ? నో.
1: కనుక నీ కవిత్వాన్ని రాజునికి అర్పితం చేయి.
0: బెటర్ యు ఆఫర్ యువర్ లిటరేచర్ కంపోజిషన్.
1: రాజు నీపైన కనకవర్షాన్ని కురిపిస్తాడు.
0: అండ్ ది కింగ్ విల్ షవర్ ద రెయిన్ ఆఫ్ వెల్త్.
1: శాంతిగా జీవిస్తుంది.
0: యు కెన్ లీడ్ ఎ కంఫర్టబుల్ లైఫ్.
1: అప్పుడు చెప్పాడు పోతన్నా.
0: నేను పోతన్నా సార్.
1: బావా, నువ్వు చాలా పొరపడుతున్నావు.
0: బ్రదర్లా,
1: రక్షకుడు రాముడే కాని రాజును కాదు.
0: వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఇస్ రామ బట్ నాట్ ద కింగ్.
1: ఈ రాజులంతా ఎంతకాలం నుంచి కలిగారు?
0: హౌ లాంగ్ దే లివ్?
1: ఎంత పోషింపగలిగారు?
0: హౌ కెన్ దే ప్రొటెక్ట్? హౌ లాంగ్?
1: లేదు. నాకు నిజమైన మాత భూమాత.
0: రియల్ ది మదర్ ఇస్ మదర్.
1: భూమాత నమ్ముకుని రామచంద్రుడు స్మరించడం చేత నా జీవితం సార్థకం ఉందుతుంది.
0: ఐ రిలై ఆన్ ద మదర్ ఎర్త్, ఫుల్ ఫెయిత్ ఇన్ రామ, దెన్ ఐ రిడీమ్ మై లైఫ్.

0: కునలకిచ్చి అప్పడుపు కూడు భుజించుట కంటే హాలికుడైననేమీ. బావ నే హాలికుడైననేమీ. కేవలము రాజుల చేతి లోపల పవిత్రమైనటువంటి యొక్క రామకథను అందించి ఆ ఎత్తి వేసేటువంటి ఒక కూటిని నేను భుజించేదానికంటే భూదేవిని నమ్ముకొని నా సంసారం రక్షించుకోవటం నా ప్రథమ ధర్మం అన్నాడు.
1: Instead of stretching my hand in front of the king and receive what gifts he would give by offering my sacred composition, better I lead the life of a farmer.
0: ఇది కేవలము సరస్వతి స్వరూపము నా కవిత్వము.
1: My composition is the very embodiment
0: of Saraswati. Saraswati brahmake andinchali kani marokariki andinchadaniki veelu kaadu.
1: Saraswati the god of literature should be offered to Brahma, to none else.
0: Kanuka atti pavitramainatundi Saraswati devini teesukoni poi kevalamu durmargulainatundi rajuluku arpitam kavinchatama.
1: This composition, embodiment of Saraswati, should not be dedicated to king.
0: Nenu aa paniki poonukonu annadu.
1: I don't do that.
0: Kani ee vaartha cheta Srinathudiki chaala koopam vachindi.
1: Srinatha was very angry.
0: రాజు దగ్గరికి వెళ్లి చెప్పాడు.
1: హీ రిపోర్టెడ్ ద మ్యాటర్ టు ద కింగ్.
0: ఈ స్వార్థపరుడైనటువంటి రాజుకు కూడా చాలా కోపం వచ్చింది.
1: ద కింగ్ హూ హిస్సెల్ఫ్ ఇస్ వాస్ వెరీ ఫ్యూరియస్.
0: రాజు అనగా రజోగుణం గలవారు రాజులు అని.
1: రాజు ద కింగ్ ఇస్ వన్ విత్ రజస్ ఎమోషన్.
0: కనుకనే ఆ రజస్ అనేటువంటిది మరింత పెరిగిపోయింది.
1: హీ వాస్ మోర్ ఎమోషనల్.
0: దాని చేత అనేక విధమైనటువంటి దూతలను పంపించి తన ఇంటికి అగ్ని అంటి చెప్పచేశాడు.
1: The king sent all soldiers and they set on fire the whole house.
0: Odana illantha kudano agnito mandutu untundali.
1: The entire house was put into flames.
0: Kani Ramachintana chestu kucchunadu aa Ramayanam keduruga pustakamne keduruga.
1: Odana sat in front of that sacred text thinking of Rama.

0: అని ప్రార్థించాడు.
1: హి ప్రేడ్, ఓ రామా, యు ఆర్ మై మదర్, యు ఆర్ మై ఫాదర్, యు ఆర్ మై రిలేషన్, అండ్ యు ఆర్ మై ఫ్రెండ్, యు ఆర్ మై నాలెడ్జ్, యు ఆర్ మై వెల్త్.
0: ఇదంతా కాలిపోయింది. కానీ భాగవతము తన రూమ్ కూడాను, తన పూజ రూమ్ కూడాను సుక్షేమంగా ఉంటుండాలి.
1: ద హోల్ హౌస్ ఇస్ బర్న్డ్ ఎక్సెప్టింగ్ హిస్ పూజా రూమ్ అండ్ భాగవత.
0: నిజముగా హృదయపూర్వకంగా భగవంతుని నమ్మేటువంటి వానికి ఎట్టి కొరతను రావు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యూ హావ్ గాట్ ద హోల్ హార్టెడ్ ఫెయిత్, దేర్ విల్ బి నో షార్టేజ్ ఆర్ డర్.
0: కేవలం బాహ్యమైనటువంటి యొక్క వాంఛల చేతను,
1: బికాస్ ఆఫ్
0: ప్రాప్తమైనటువంటి ఇష్టముల చేతను,
1: ఆఫ్ యువర్ ఓన్ లైక్స్,
0: భగవంతుని పెదవులతో ప్రార్థిస్తున్నారు కానీ హృదయములతో ప్రార్థించటం లేదు.
1: యు జస్ట్ ప్రే గాడ్ విత్ యువర్ లిప్స్, నాట్ అవుట్ ఆఫ్ హార్ట్.
0: కనుక పెదవుల చేత ప్రార్థించే దానికంటే చేతులతో సేవ చేయి, అదే గొప్పతనం.
1: Therefore, the hands that serve are holier than the lips that pray.
0: అది ఏ హనుమంతుడు కూడాను విభీషణుడికి చెప్పినటువంటిది.
1: That's what Hanuman told
0: విభీషణ. కేవలము నీవు వాక్శుద్ధిని మాత్రమే గావించుకుంటున్నావు కానీ చిత్తశుద్ధిని గావించుకో.
1: ఓ విభీషణ, యు హావ్ ప్యూరిఫైడ్ యువర్ టాక్ బట్ ప్యూరిఫై యువర్ హార్ట్.
0: అది ఏ సర్వకర్మల యొక్క ప్రమాణం యొక్క ఫలితము.
1: దట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ ఆల్ యువర్ యాక్ట్.
0: చిత్తస్య శుద్ధయే కర్మః. మనం చేసే సర్వ కర్మలు కూడాను చిత్తశుద్ధి నిమిత్తమై.
1: ఆల్ అవర్ యాక్షన్స్ ఆర్ మెంట్ టు ప్యూరిఫై అవర్ హార్ట్.
0: కనుక ప్రతి మానవుడు కూడాను ఏదో విద్యను నిమిత్తమై, మనం అనేక విధ పదముల నిమిత్తమై ప్రాకులాడుతున్నామే కాని సర్వ విద్యలకు సారమైనటువంటి యొక్క దైవ విద్యను, ఆత్మవిద్యను మనం గుర్తించడానికి తగిన కృషి చేయటం లేదు.
1: వి స్ట్రగుల్ హార్డ్ టు స్టడీ, టు రిసీవ్ ఎడ్యుకేషన్ అండ్ ఆక్యుపై పొజిషన్స్, బట్ వీ డోంట్ స్టడీ ఆత్మిక్ నాలెడ్జ్.
0: ధనము వచ్చును పోవును ధరణి ఎందు.
1: ఆన్ ఎర్త్ మనీ కమ్స్ అండ్ గోస్.
0: ఇవి రెండు కూడాను శాశ్వతాలు కాదు.
1: బోత్ ఆర్ నాట్ పర్మనెంట్.
0: ధనమున్నదనుచును ఘనముగా పలికిన పుడమియం దిశమంత సంతసము లేదు.
1: ఇఫ్ యూ రియలీ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ ఆల్ ద వెల్త్, దేర్ ఇస్ నో ఫ్రాక్షన్ ఆఫ్ హ్యాపీనెస్ ఆన్ దిస్.
0: విద్య ఉన్నదని విర్రవీగిన గాని పుడమియం దిశమంత శాంతి లేదు.
1: దో యువర్ ఈగోయిస్టిక్ ఆఫ్ ఆల్ ఆఫ్ అవర్ ఎడ్యుకేషన్ నాలెడ్జ్, యూ డోంట్ ఎక్స్పీరియన్స్ ఫ్రాక్షన్ ఆఫ్ పీస్.
0: గుణమున్న వానికే స్థలము గలదు.
1: ద వన్ ఆఫ్ క్యారెక్టర్ హెస్ గాట్ ఎ ప్లేస్.
0: ఈ ప్రపంచంలో గుణవంతునికి మాత్రమే స్థలం ఉంటుండాలి.
1: ద వన్ ఆఫ్ క్యారెక్టర్ హెస్ ఎ ప్లేస్ ఇన్ దిస్ వరల్డ్.
0: అందరూ నివసిస్తున్నారు, నిజమే.
1: ఆల్ లివ్.
0: వారికి స్థలం లేదా? ఉంది. కానీ వారికి ఏ స్థలం ఉంటుందని? బాహ్యమైన ప్రాకృతమైనటువంటి స్థలం వారికి స్వాధీనమైపోయింది.
1: ద పీపుల్ హ్యావ్ ప్లేస్ అవుట్ వర్డ్ ఇన్ ద వర్ల్డ్.
0: కానీ గుణవంతునికి భగవంతుని హృదయంలోనే స్థలం ఏర్పరచుకున్నాడు.
1: బట్ వర్చ్యువస్ పర్సన్ ఫైండ్స్ ఎ ప్లేస్ ఇన్ ద హార్ట్ ఆఫ్ గాడ్.
0: కనుకనే మనం ఎక్కడ స్థానం సంపాదించుకోవాలి? భగవంతుని హృదయంలో మనం స్థానం సంపాదించుకోవాలి.
1: వేర్ షుడ్ వీ ఫైండ్ ఎ ప్లేస్.
0: నిజముగా ప్రాచీన కాలం నుండి భారతీయులు ఇట్టి పవిత్రమైనటువంటి ఆధ్యాత్మిక తత్వం చేతనే అన్ని దేశములకు శాంతి సుస్థిరమైనటువంటి శాంతి భద్రతలను చేకూరుస్తూ వచ్చారు.
1: బికాస్ ఆఫ్ సీక్రెట్ కల్చర్ ఇన్ భారత్, ఇట్ కుడ్ షేర్ విత్ ద రెస్ట్ ఆఫ్ ద నేషన్స్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ స్పిరిచువాలిటీ.
0: ఆనాటి పండితులు, ఆనాటి విద్యావంతులు, ఈనాటి విద్యావంతుల లోపల ఏ క్షణం కూడా దీనికి కూడా పనికిరారు.
1: ఎడ్యుకేటెడ్ పీపుల్ స్టాండ్ నో వేర్ వెన్ కంపేర్ టు దోస్ పీపుల్.
0: గొప్ప మహనీయులు,
1: నోబుల్ సోల్స్,
0: వారు ఈ తమ విద్యలను అన్నింటినీ కూడాను దైవార్పిత భావంతో చూస్తూ వచ్చారు.
1: ఆల్ దేర్ నాలెడ్జ్ ఇస్ ఆఫర్డ్ టు గాడ్.
0: కనుకనే ఈనాటి విద్యలన్నీ కూడా మేము మనము కేవలం ధనమునకు అమ్ముకోవడానికి ప్రయత్నిస్తున్నాము.
1: బట్ వీఆర్ సెల్లింగ్ అవుట్ ఆల్ అవర్ నాలెడ్జ్ ఫార్ మనీ.
0: మనీ కాదు ఇంపార్టెంట్, మైండ్ ఇంపార్టెంట్.
1: మనీ ఇస్ నాట్ ఇంపార్టెంట్, మైండ్ ఇస్ ఇంపార్టెంట్.
0: కనుకనే మన మనసును మన స్వాధీనం నందుంచుకోవాలి.
1: సో వీ షుడ్ హ్యావ్ ఎ కంట్రోల్.
0: మనసును దైవార్పిత భావంతో మనం అర్పితం గావించాలి.
1: వీ షుడ్ సరెండర్ అవర్ మైండ్ టు గాడ్.
0: ఈనాడు బాహ్యమైనటువంటి యొక్క జగత్తుకును బ్రహ్మకును నిండి సంబంధం ఏమిటి అని అనేక మంది ప్రశ్నిస్తారు.
1: మెనీ క్వశ్చన్ టుడే, వాట్ ఇస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద ఔటర్ వరల్డ్ అండ్ బ్రహ్మ.
0: నాయన, ఈ ప్రాకృతమైనటువంటి జగత్తు బ్రహ్మము రెండు ఒక్కటే.
1: యాక్చువల్లీ స్పీకింగ్, ద ఫిజికల్ వరల్డ్ అండ్ బ్రహ్మన్ ఆర్ వన్.
0: కార్యము జగత్తు, కారణము భగవంతుడు. కార్యము జగత్తు, కారణము భగవంతుడు.
1: ది ఎఫెక్ట్ ఇస్ ద వరల్డ్, ద కాజ్ ఇస్ గాడ్.
0: కార్యకారణ సంబంధమే ఈ జగత్తు.
1: ఇట్ ఇస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ కాజ్ అండ్
0: ఈ జగత్తులో బ్రహ్మ తప్ప మరొకటి లేదు.
1: ఇన్ దిస్ వరల్డ్ ఓన్లీ బ్రహ్మ, నో వన్.
0: కనిపించేదంతా కూడా జగత్తుగా కనిపిస్తుంటుండాలి.
1: ఇట్ అపియర్స్ యాస్ వరల్డ్.
0: దీనికి చక్కని ఒక ఉదాహరణ,
1: గుడ్ ఎగ్జాంపుల్.
0: ఒక విత్తనమును భూమిలో నాటినప్పుడు,
1: వెన్ యూ సో ఎ సీడ్,
0: అది మట్టిలో నాటాము.
1: యు హావ్ సోన్ ఇన్
0: ఎర్త్, కానీ మొక్క అయింది.
1: ఇట్ గ్రోస్ ఇన్ ఎ ప్లాంట్,
0: వృక్షమైంది.
1: ఎ ట్రీ,
0: శాఖోపశాఖలుగా అభివృద్ధి అయింది.
1: ఇట్ ఇస్ రిపీటెడ్,
0: అందులో ఫలములు పుష్పములు కూడా వికసించాయి.
1: యు ఫైండ్ సో మెనీ ఫ్లవర్స్ బ్లాసమింగ్ ఫోర్.
0: అయితే ఈ పుష్పములు, ఈ ఫలములు, ఈ శాఖలు, ఈ శాఖోపశాఖలు, ఈ కొమ్మలు, ఈ యొక్క చెట్టు, ఇదంతా దేని స్వరూపము?
1: ద ఫ్లవర్స్, ద బ్రాంచెస్ అండ్ ద ఫ్రూట్స్ అండ్ ఎ హోల్ ప్లాంట్, వాట్ డస్ ఇట్, వాట్ డు దే సిగ్నిఫై?
0: అంతా మట్టిమయమే.
1: That's full of mud only.
0: ఈ మట్టి కొమ్మలుగా మారిపోయింది.
1: It mud that becomes branches.
0: ఈ మట్టి వృక్షంగా మారిపోయింది.
1: It has grown into tree.
0: ఈ మట్టి ఫలములుగా మారిపోయింది.
1: The very same mud.
0: ఈ మట్టి పుష్పములుగా మారిపోయింది.
1: The same flower.
0: నీ యొక్క దృష్టి లోపల భిన్న భిన్న స్వరూపంగా నీవు చూస్తున్నావు.
1: But from your point of view they are varied.
0: సర్వం ఏకాత్మ స్వరూపం.
1: Everything is only one.
0: కనుకనే బీజం మాం సర్వభూతానాం అన్నాడు భగవద్గీతలో.
1: Therefore భగవద్గీత
0: విత్తనము నేనే.
1: And the seed.
0: ఈ విత్తనం నుండి వచ్చినటువంటి వివిధ రూపములంతా కూడాను నేనే.
1: The different forms you find are only my own.
0: ఆకులో ఉన్నది మట్టే, పువ్వులో ఉన్నది మట్టే, కొమ్మలో ఉన్నది మట్టే, వేర్లలో ఉన్నది మట్టి, అంతా మట్టిమయమే.
1: ద వెరీ సేమ్ మట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ద రూట్ ఇన్ ద ఫ్లవర్ ఇన్ ద బ్రాంచెస్ ఇన్ ద ఫ్రూట్.
0: కనుక ఇవన్నీ భిన్న భిన్న స్వరూపాన్ని ధరిస్తూ ఉంటుండాలి.
1: దే అస్యూమ్ వేరీడ్ ఫార్మ్స్.
0: మృత్పిండమేకం బహుభాండ రూపం.
1: మట్ ఈస్ సేమ్ బట్ పార్ట్స్ ఆర్ మెనీ డిఫరెంట్ ఫార్మ్స్.
0: గోచిరమేకం బహుధేను జాత.
1: Milk is one, cows are many.
0: Suvarnamekam bahubhushanani.
1: Gold is one, jewels are many.
0: Ekam paratma bahudehavarti. Anta paramatmude bahudehavarti. Dehamulu anekanga unnai.
1: There is only one God who dwells in many of the beings and creatures.
0: దేహముల యొక్క రూపనామములు భిన్న భిన్నంగా ఉంటున్నాయి.
1: ద నేమ్స్ అండ్ ద ఫార్మ్స్ ఆఫ్ బాడీ వేరీ.
0: కానీ దైవము ఒక్కడే.
1: బట్ గాడ్ ఈజ్ వన్.
0: ఇలాంటి సత్యాన్ని ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించినటువంటి ప్రతి వ్యక్తి కూడాను చక్కగా గుర్తించాలి.
1: ఎవ్రీవన్ అలాంగ్ ది స్పిరిచువల్ పాత్ షుడ్ నో దిస్.
0: కానీ ఈనాటి మానవుడు, ఈనాటి విద్యావంతుడు కేవలం ధనమే ధనమే ధనమే ప్రధానమని జీవితాన్ని అంకితం చేస్తున్నాడు.
1: బట్ మ్యాన్ టుడే educated he thinks of money.
0: ధనము కావలసినదే.
1: Money is needed.
0: ధనము ఉండవలసినదే. ధనము లేకపోతే క్షణమైన ఈ జగత్తులో ఉండలేము.
1: We cannot live for a second of money.
0: దానికి కూడా ఒక పరిమితం ఉంటుండాలి.
1: But it should be under certain limit.
0: పరోపకార సంబంధమైన కార్యంలో దీన్ని ప్రవేశపెట్టాలి.
1: Sacrifice for the world.
0: కేవలం దాన్ని దాచిపెడితే మట్టిలో ఉన్నటువంటి రాళ్ల వలె ఉంటుంటుంది డబ్బు కూడాను.
1: ఇఫ్ యూ అమాస్ వెల్త్ ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ప్రెషర్ స్టోన్స్.
0: దాచవద్దు, దాచవద్దు.
1: నెవర్ హైడ్ ఇట్.
0: మనకు తెలియకుండా మట్టిలో ఎన్ని విలువైన రాళ్ళు ఉంటున్నాయి.
1: దే ఆర్ ప్రెషర్ స్టోన్స్ ఆన్ ఎర్త్.
0: కానీ ఉండి ప్రయోజనం ఏమి?
1: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ దెమ్?
0: దానిని తిరిగి వెలుపలకు తీసి దానికి తగినటువంటి విలువ నచ్చి జగత్తులో దాన్ని వ్యాపింప చేయాలి.
1: యూ షుడ్ బ్రింగ్ అవుట్ ద ప్రెషర్ స్టోన్స్ అవుట్ ఆఫ్ ద ఎర్త్ and make use of them.
0: కనుకనే ఆ సత్కర్మల లోపల దీన్ని ప్రవేశపెట్టాలి.
1: మేక్ యూజ్ ఆఫ్ దెమ్ ఇన్ యాక్షన్.
0: అట్లా లేకుండా పోతే మానవత్వాన్ని ఆ ధనం కృంగింపచేస్తుంది.
1: అదర్వైజ్ ది వెరీ సేమ్ మనీ విల్ మేక్ యూ డికే.
0: ధనమెచ్చిన మదమెచ్చును.
1: If you have more money, you'll be more egoistic.
0: Madamechina durgunambu manaka hechun.
1: Out of pride, you'll have many bad qualities.
0: Dhanamudigina madamudugunu.
1: The moment money goes, you'll not be egoistic.
0: Madamudigina durgunambu manunu maishi.
1: When the pride is gone, there'll be no bad qualities.
0: Oh, manavuda.
1: Oh, man.
0: Ee satyanni neevu gurtinchu.
1: Know this truth.
0: Dhanamu kavalsinadi.
1: Money is necessary.
0: Dana dharmam lopala. త్యాగభావము లోపల, లోకక్షేమం లోపల, లోక కళ్యాణమునకై దీనిని వినియోగించు.
1: మేక్ యూజ్ ఆఫ్ ది మనీ ఇన్ యాక్ట్స్ ఆఫ్ చారిటీ అండ్ సాక్రిఫైస్ ఇట్.
0: అది ఆనాటి రామరాజ్యంలో గావించినటువంటి మహాత్యాగం.
1: ఇట్ ఈస్ ది హైయెస్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ సాక్రిఫైస్ ఇన్ రామరాజ్య.
0: రాముడు సర్వస్వమును త్యాగం చేస్తూ వచ్చాడు.
1: రామ సాక్రిఫైస్ ఎవ్రీథింగ్.
0: అందువల్లనే ఆనాడు వేదం కూడాను న కర్మణ న ప్రజయ ధనేన త్యాగేనేకే అమృతత్వ మానసు. అందువల్లనే అది రామరాజ్యము అని గొప్ప కీర్తిని ఆర్జించింది.
1: ఇట్ ఓన్లీ త్యాగ సాక్రిఫైస్ దట్ కన్ఫర్స్ ఇమ్మోర్టాలిటీ, దేర్ఫోర్ రామరాజ్య ఈజ్ రిప్యూటెడ్.
0: తన కట్టుకున్నటువంటి వస్త్రములు కూడాను ఇచ్చి అరణ్యానికి వెళ్లాడు.
1: He sacrificed even his clothing.
0: గోవులంతా దానం చేశాడు.
1: He just offered to everybody.
0: పడకలు కూడా దానం చేశాడు.
1: He offered, distributed everything.
0: సర్వమును త్యాగం చేశాడు.
1: He sacrificed all.
0: ఆ త్యాగం చేయటం వల్లనే రామతత్వం అనేటువంటిది వ్యాప్తి గావించింది జగత్తుకు.
1: It is only the sacrifice that is responsible for the spreading of Rama's name.
0: అన్ని మనకు కావాల్సింది
1: In fact, we
0: తన వెంట ఏమి తీసుకెళ్ళాడు?
1: What is he has taken?
0: ఏమి తీసుకున్నాడు?
1: Nothing.
0: తన పాదములకు చెప్పులు కూడా వేసుకోలేదు.
1: He didn't wear even chappals.
0: కారణం ఏమిటి?
1: What is the reason?
0: సర్వసంగ పరిత్యాగములో ఉండినటువంటి వైరాగ్యం ఇదియే.
1: This is the essence of renunciation.
0: వైరాగ్యం అనగా సర్వాన్ని త్యాగం చేయటం కాదు.
1: It's not giving up totally.
0: సమత్వాన్ని వహించటమే త్యాగము. అదే ఒక వైరాగ్యము.
1: The spirit of equanimity is renunciation.
0: ఎవరైనా నిందించని,
1: one may blame you.
0: ఎవరైనా భూషించని,
1: one may praise you.
0: రెండింటిని సమత్వంగా తీసుకో.
1: Take them in equal spirit.
0: ఎవరైనా ఒక విధమైనటువంటి దీంతో నీకు అపకారం చేయని,
1: one may harm you.
0: మరొకరు ఉపకారం చేయని,
1: or help.
0: రెండింటిని సమత్వంగా తీసుకో.
1: Take it in equal spirit.
0: ఒక వ్యాపారంలో నష్టం వచ్చింది, మరొక వ్యాపారంలో ఆదాయం వచ్చింది.
1: You may sustain a loss or you may gain another.
0: ఈ రెండింటిని సమత్వంగా తీసుకో.
1: Take them in equal spirit.
0: కనుకనే సమత్వం యోగముచ్యతే.
1: So this equanimity is yoga.
0: ఈ యోగం సుకర్మ కౌశలం.
1: And it is
0: అదియే సుకర్మ కౌశలం.
1: It is doing work.
0: అదియే మన యొక్క జీవితం యొక్క కళ్యాణం.
1: It only confers joy to our life.
0: సాధ్యమైనంత వరకు నువ్వు,
1: to the extent possible,
0: దీనులను దిక్కులేనటువంటి వారిని కాపాడటానికి తగినటువంటి కృషి చేయాలి.
1: We should render service to the needy, poor, needy people.
0: చేయాలంటే ఈ త్యాగభావం మనలో రావాలనుకుంటే,
1: to develop the spirit of sacrifice,
0: మన హృదయంలో దైవభావం ప్రారంభించాలి.
1: We should develop divine or
0: help. రెండింటిని సమత్వంగా తీసుకో.
1: Take it in equal spirit.
0: ఒక వ్యాపారంలో నష్టం వచ్చింది, మరొక వ్యాపారంలో ఆదాయం వచ్చింది.
1: You may sustain a loss or you may gain another.
0: ఈ రెండింటిని సమత్వంగా

0: of the spirit of sacrifice.
1: హృదయములో దైవ భావం ప్రారంభించాలి.
0: We should develop divine thoughts.
1: దైవ భావమే హృదయములో లేకపోతే ఈ భావములన్నీ నిరుపయోగమే.
0: Without divine thoughts all other are useless.
1: మనకు ఏ విధమైనటువంటి అస్త్రశస్త్రములు ఇంట్లో చేతిలో ఉంటాయో అప్పుడు దానికి తగినటువంటి భావములే మనలో ఆవిర్భవిస్తుంటాయి.
0: As the things that you have on hand, you develop the
1: appropriate.
0: If you have more of money, naturally
1: you sacrifice.
0: At one time, Sita told Rama,
1: Rama, ఈ అడవిలో సంచరించేటువంటి మృగములు నీకే అపకారము చేయలేదు కదా.
0: The animals in the forest haven't harmed you.
1: అలాంటి అపకారం చేయనటువంటి మృగములను నీవు శిక్షించడము ఎంత దోషము.
0: Why do you kill them though they haven't harmed you anyway?
1: రాక్షసులు అరణ్యములో సంచరిస్తున్నారు దండకారణ్యములో.
0: Demons are moving about.
1: వారెవరు నీకు అపకారం చేయలేదు.
0: They have not harmed you.
1: వారిని ఎందుకు నీవు సంహరించటం.
0: Why do you kill them?
1: నీ అస్త్రములు దగ్గరున్నాయి కనుకనే సంహరించేటువంటి భావం నీలో ఆవిర్భవిస్తున్నాయి.
0: As you have weapons with you, you develop this idea.
1: ఆ వెపన్స్ నీ దగ్గర లేకపోతే సంహరించాలనేటువంటి దుర్భావమే నీలో రాదు.
0: If you don't carry weapons, you will never entertain the idea to kill them.
1: నీలో సత్యం ఉన్నది.
0: You have truth.
1: కానీ ధర్మం ఉన్నది.
0: You have dharma.
1: కానీ హింస మాత్రం ఒకటి విరుద్ధమైనటువంటి కూడా ఉంటుండాలి.
0: But this violence is also
1: ఈ హింసను నీవు దూరం చేసుకో, నీవు అహింసా స్వరూపుడైపోతావు.
0: Give up this violence, then follow non-violence.
1: దీనికి ఒక చక్కని కథ చెప్పింది సీతని.
0: Sita narrated a good story here.
1: ఇంద్ర ఒక తపస్సు చేసుకుంటున్నటువంటి ఒక మహర్షిని చూచాడు.
0: Saw a rishi in deep
1: తపస్సు గాఢమైన తపస్స లేక కృత్రిమైనటువంటి తపస్స పరీక్షించాలని ప్రయత్నించాడు.
0: ఇంద్ర డిసైడెడ్ టు టెస్ట్ వెదర్ ద పెనెన్స్ ఇస్ జెన్యున్ ఆర్ ఆర్టిఫిషియల్.
1: ఆ ఇంద్రుడు ఒక సేవకుడి వేషంతో వచ్చాడు.
0: ఇంద్ర కేమ్ ఇన్ ది అటైర్ ఆఫ్
1: ఖడ్గమును తీసుకుని వచ్చాడు. ఖడ్గమును
0: హీ బ్రాట్ ద స్వార్డ్.
1: మహర్షి, నేనేదో ఒక అర్జెంట్ పని పైన వెళుతున్నాను.
0: I'm going on a
1: trip. ఇది చాలా విలువైనటువంటి ఖడ్గము.
0: This is a valuable sword.
1: నీ దగ్గర పెట్టిపోతున్నాను, దీనికి కాపాడుండు, తిరిగి నేను వచ్చి తీసుకుంటానన్నాడు.
0: I'm keeping this sword by your side. Take care of it. I'll collect it back on my return.
1: సరే మంచిదన్నాడు.
0: He said yes.
1: మాట ఇచ్చాడు.
0: He promised.
1: ఇంకా ఆనాటి నుంచి కూడాను ఈ మనసంతా ఖడ్గం పైనే.
0: సిన్స్ దెన్ హీ వాస్ కాన్సన్ట్రేటింగ్ ఆన్
1: ఎక్కడికి వెళ్ళినా గానీ ఆ ఖడ్గాన్ని చేతిలో పెట్టుకుని తీసుకుపోవటం, ఎందుకంటే కాపాడుతానని దానికి వాగ్దానం ఇచ్చాను.
0: వేర్ ఎవర్ హీ వాస్ గోయింగ్ హీ వాస్ టేకింగ్ దిస్ సోర్డ్ అలాంగ్ విత్ హిమ్ బికాజ్ హీ మేడ్ ఎ ప్రామిస్.
1: ఈ ఖడ్గమును చేతిలో పట్టుకుని పోట్టుకుని పోతూ తిరుగుతూ ఉండటం చేత కొన్ని హింస భావములు అతనిలో ప్రారంభమైనాయి.
0: As he was carrying the sword with him, he entertained the ideas of violence.
1: తపస్సుకి అనేటువంటి భావమే పూర్తి పోయింది.
0: He lost all the sense of penance.
1: ఈ విధమైనటువంటి ఒక తపస్సు భావం అనేటువంటి కూడా నిర్మూలమైపోయింది.
0: All these feelings are gone.
1: కారణం ఏమిటి?
0: What is the reason?
1: ఈ వస్తువు యొక్క ప్రభావమే.
0: This is the effect of the sword he was carrying.
1: కనుకనే మనలో ఒక విధమైనటువంటి దుర్గుణములు అనేటువంటి ఆయుధములు మనలో ఉండినప్పుడు,
0: when you have this weapon,
1: నీ ఎక్కడికైనా వెళ్ళు, ఆ దుర్గుణములు నిన్ను దుర్భావంలోనే ప్రవేశపెట్టుంటాయి.
0: If you carry the weapons of bad qualities, you will entertain bad ideas.
1: భగవంతు నామము అనేటువంటి సద్గుణములు నీ హృదయంలో నింపుకో.
0: Develop the divine.
1: నీవు ఎక్కడికి వెళ్ళినప్పటికీ నీ సద్గుణ స్వరూపుడిగానే రూపొందుతావు.
0: Wherever you go, you will be one of character and virtue.
1: సత్కీర్తిని ఆర్జిస్తావు.
0: You will be reputed.
1: సదాచార సంపన్నుడవుతావు.
0: You will practice.
1: అది మానవుని యొక్క ప్రధానమైన విలువలు.
0: They are the human values.
1: ఈ యొక్క దమమును సాధించాలి.
0: You should have sense control.
1: ఈ విధమైనటువంటి ప్రేమను సాధించాలి.
0: You should develop love.
1: అది విద్య యొక్క నిజమైనటువంటి ప్రమాణములు.
0: That is the real value in our life.
1: సత్య ధర్మ ప్రేమ శాంతును లేకున్నా విద్యలన్నీయు నేర్చి విలువసున్న.
0: Without these values, all your education, its value is a zero.
1: అయితే నేర్చండి విద్యలు.
0: Of course, learn.
1: నేర్చే నిమిత్తమే మేము కూడా ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేశాము.
0: We started the institute.
1: అయితే
0: స్టడీ
1: ఆ విద్యను కూడాను పరోపకార సంబంధమైనటువంటి మార్గంలో ప్రవేశపెట్టాలి.
0: But all your education should be made use of to render
1: లోక శ్రేయస్సుకై దీనిని వినియోగించాలి.
0: For the welfare of others.
1: సమాజ క్షేమమునకై వినియోగించాలి.
0: For the progress of society.
1: తన క్షేమాన్ని కూడా దృష్టిలో ఉంచుకోవాలి.
0: You should keep your own also.
1: తనంతాను విసర్జించమని కాదు.
0: Not that you should give up your own.
1: ఏ ఇంద్రియమును నీకు అనుగ్రహించాడో ఆ ఇంద్రియమును స్వార్థమునకు పరార్థమునకు రెండింటికి నీవు ఉపయోగించుకోవాలి.
0: Those senses gifted to you should be used personally and for society.
1: కనుకని
0: సో
1: ఈ విధమైనటువంటి స్వార్థ పరార్థ భావంతో మానవుడు ప్రవర్తించినప్పుడే ఇతనికి మానవత్వము అనేటువంటి ఒక సార్థక నామం అతనికి దక్కుతుంది.
0: యూ కెన్ కాల్ యువర్ సెల్ఫ్ ఎ హ్యూమన్ ఇఫ్ యూ మేక్ యూజ్ ఆఫ్ సెన్సెస్ ఫర్ యువర్ బెనిఫిట్ అండ్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ద సొసైటీ.
1: రామాయణం అంతా కూడాను సత్య ధర్మమును ప్రబోధిస్తూనే వచ్చాయి.
0: రామాయణ టీచర్స్ ద ట్రూత్ అండ్ రైచియస్నెస్.
1: ఈ సత్య ధర్మమునే కోల్పోతే మానవత్వమునకు విలువే లేదు.
0: వెన్ దీస్ టూ ఆర్ లాస్ట్ హ్యూమన్ హ్యాస్ నో
1: దహన శక్తిని కోల్పోతే అది ఎట్లా బొగ్గుగా మారిపోతుందో.
0: జస్ట్ యాజ్

0: the power to burn is lost in
1: బొగ్గును అగ్ని అని ఎవరు చెప్పరు.
0: Nobody will call coal a fire.
1: అగ్నిని ముట్టుకుంటే కాలుస్తుంది, బొగ్గును ముట్టుకుంటే మాలిన్యం అవుతుంది.
0: When there is fire, it burns. Otherwise, if you touch the coal, it will be dirty.
1: ఆ అగ్ని యొక్క ధర్మము కోల్పోవడం చేతనే అది బొగ్గుగా మాలిన్యంగా మారిపోతుంది.
0: As the fire has lost its value, it has come down to a level of coal.
1: కనుకనే మానవుని యొక్క శక్తులు అనేటువంటి ఈ సత్య ధర్మ ప్రభావములు ఈ కోల్పోయినప్పుడు మనము కేవలము మనుష్యమునేటువంటి తత్వం లోపల మాలిన్యంగా రూపొందుతాం.
0: Therefore, when human qualities such as truth and righteousness are
1: ఆ బొగ్గును ముట్టినప్పటికీ తిరిగి మాలిన్యమైపోతాం.
0: You come down to a level of a coal, full dirt.
1: అదే విధంగానే ఈనాడు మన హృదయాలంతా మాలిన్యం కావడానికి మన యొక్క సహజ ధర్మాన్ని మనం కోల్పోవటమే దీనికి మూల కారణము.
0: Our hearts are polluted and dirty because we have lost our natural values.
1: కనుక మానవత్వం అనగా
0: human life
1: ఈ యొక్క మూడింటి యొక్క ఏకత్వం ఉంటుండాలి.
0: Should have the unity of the Trinity.
1: మనస్సు,
0: మైండ్,
1: వాక్కు, కాయము, ఇదే త్రికరణ శుద్ధి అని.
0: The harmony of thought, word and deed.
1: The proper study of mankind is man.
0: The proper study of mankind is man.
1: అతనే నీవు మనిషి.
0: Then you are a human.
1: ఈ మూడు ఏకం కాకపోతే నీవు మనిషి కాదు.
0: Bereft of these three, you are no human being.
1: కనుక మనిషి కావాలన్నప్పుడు ఈ త్రికరణ శుద్ధిని మనం పెంచుకోవాలి.
0: In order to be a true human being, you should develop this harmony.
1: సమాజంలోనే కాదు, ఇంటిలోనే కాదు, దేశంలోనే కాదు, ఎక్కడైనప్పటికీ నీకు సత్కీర్తి అనేటువంటిది వెతుక్కుంటూ వస్తుంది.
0: Not only at home in society but in nation by a large.
1: సత్యాన్ని వెతకనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ సత్య.
1: నీవు పవిత్రుడిగా ఉంటే సత్యమే నిన్ను వెతుక్కుని వస్తుంది.
0: ఇఫ్ యు ఆర్ సీక్రెట్ ద ట్రూత్ విల్ ఫాలో యూ.
1: ధర్మాన్ని నీవు ప్రయత్నంగా ఒక సంచరించడం ప్రయత్నంగా వెతకడం అక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు సర్చ్ ఫర్ ధర్మ.
1: ధర్మమే నిన్ను వెతుక్కుంటూ వస్తుంది.
0: ధర్మ విల్ బి ఆఫ్టర్ యూ.
1: కనుకనే దానిని మనం వెతుక్కుంటూ పోయటం మన బలహీనత.
0: ఇఫ్ యు ఆర్ ఇన్ సర్చ్ ఆఫ్ దెమ్ యు ఆర్ వీక్.
1: అదే మనల్ని వెతుక్కుంటూ రావాలి, అది యొక్క మన బలము.
0: That should come in search of you. There lies your
1: దైవమే strength. నిన్ను వెతుక్కుంటూ రావాలి.
0: God should come in search of you.
1: దైవాన్ని వెతకడానికి నీవు ప్రయత్నించడం కేవలం మూర్ఖత్వము.
0: It is your foolishness if you search for God.
1: ఎందుకనగా సర్వత్రా ఉంటున్నాడు భగవంతుడు.
0: His God is everywhere.
1: అన్వేషణ అనేటువంటిది ఎందుకు?
0: Why do you search?
1: ఎక్కడో ఒక చోటు ఉంటే అతను అక్కడ ఉన్నాడా లేదా అని అన్వేషణ జరపాలి.
0: If God is present at one location, you need
1: to search. సర్వత్రా ఉండేటువంటి భగవంతుని వెతికేది ఎందుకు?
0: When God is everywhere, why do you search?
1: అందుకోసమనే అనిబిసెంట్ కూడా ఒకానొక సమయంలో చెప్పింది.
0: So Anibisent also said at one time.
1: ఈనాడు భక్తులు కూడా భగవంతుని వెతుకుతున్నారు.
0: టుడే డివోటీస్ ఆర్ ఇన్ సర్చ్ ఆఫ్ గాడ్.
1: ఇది సరి అయిన భక్తి కాదు.
0: ఇట్స్ నాట్ ట్రూ డివోషన్.
1: భగవంతుడే భక్తుని వెతుక్కుంటూ రావాలి.
0: గాడ్ షుడ్ కమ్ ఇన్ సర్చ్.
1: వేర్ ఇస్ మై డివోటీ, వేర్ ఇస్ మై డివోటీ, వేర్ ఇస్ మై డివోటీని తానే వెతుక్కుంటూ రావాలి.
0: గాడ్ హింసెల్ఫ్ షుడ్ బి ఇన్ సర్చ్ ఆఫ్ డివోటీ సేయింగ్ వేర్ ఇస్ మై డివోటీ.
1: అది నిజమైనటువంటి యొక్క ఫలితము.
0: దాట్ ఈస్ ట్రూ కాన్సిక్వెన్స్.
1: అది లేకపోతే ప్రయోజనం ఏమిటి?
0: అదర్వైజ్ వాట్ ఇస్ ది యూజ్?
1: నేను భగవంతుని భక్తుడను, నేను భగవంతుని భక్తుడను, కృష్ణ భక్తుడను, రామ భక్తుడను, సాయి భక్తుడని చెప్పుకోవడం ప్రయోజనం లేదు.
0: ఇట్స్ యూస్లెస్ టు డిక్లేర్ వన్స్ ఓన్ సెల్ఫ్ యాజ్ రామ.
1: భగవంతుడు చెప్పాలి, నాయన నీవు నా భక్తుడవు, నీవు నా వాడవు అని భగవంతుడే చెప్పాలి.
0: God should say, you are my devotee.
1: అదియే భగవద్గీత యందు చక్కని ఆదర్శం చేశాడు.
0: A very good ideal is taught in భగవద్గీత.
1: మన్మనా భవమద్ భక్తో మజ్జాజీ మాం నమస్కురి మామే వైశేషి సత్యంతే ప్రతి జానే ప్రయోజమే. అయ్యా నేను నీ భక్తుడునే అనుకుంటున్నావు, అది సరైంది కాదు. భగవంతుడి నుంచి రావాల రిప్లై నీవు నా భక్తుడవు అని.
0: You claim that you are a devotee. No, you should get reply from God.
1: నీ ఒక రిజిస్టర్ కవర్ రాశావు నీ ఫ్రెండ్ కు.
0: You have written a letter to your friend.
1: కానీ ఆ రిజిస్టర్ లెటర్ అక్కడ చేరినట్టుగా అక్కడ నుంచి ఫ్రెండ్ నుంచి అక్నాలెజ్మెంట్ రావాలి.
0: When you write a registered letter, you should get acknowledgement from your friend.
1: అక్నాలెజ్మెంట్ వచ్చినప్పుడే ఈ కవర్ ఒక మిత్రునికి చేరింది అని ఒక గుర్తు.
0: When you are in due receipt of the acknowledgement, it means the letter is received.
1: నీవు చేసినటువంటి ప్రార్థన భగవంతునికి అందిందని భగవంతుడు నాయన నీవు నా భక్తుడు అని చెప్పించుకోవాలి.
0: In order to make sure that your prayers are heard, God should declare you my devotee.
1: లేకపోతే అందినట్టు అవుతుంది.
0: Otherwise, how do you call
1: yourself? ఈనాటి విద్యావంతులు ఏ విధంగా కవర్స్ పోస్ట్ చేస్తున్నారు తెలుసునా?
0: Modern educated people, do you know how they post letters?
1: లెటర్స్ రాస్తున్నారు, చాలా బాగా రాస్తున్నారు.
0: దే రైట్ లెటర్స్ వెరీ నైస్లీ.
1: కానీ అడ్రస్ రాయటం లేదు.
0: బట్ దే ఆర్ నాట్ రైటింగ్.
1: ఫ్రమ్ అడ్రస్ లేదు, టూ అడ్రస్ లేదు.
0: దేర్ ఇస్ నో ఫ్రమ్ అడ్రస్, దేర్ ఇస్ నో టూ.
1: ఆ బాక్స్ లో వేస్తున్నారు.
0: దే పుట్ ఇన్ ద బాక్స్.
1: ఈ లెటర్ ఎక్కడ పోతుంది?
0: వేర్ డస్ ఇట్
1: గో? లెటర్స్ ఆఫీస్ పోతుంది.
0: ఇట్ విల్ గో టు ద డెడ్ లెటర్ ఆఫీస్.
1: ఫ్రమ్ అడ్రస్ అయినా ఉండాలి.
0: Either there should be from.
1: Two address aina undali.
0: Or at least two address.
1: Two address ledu, from address ledu.
0: Neither of the two are mentioned.
1: Lopala chuste chaala gundainatunte aksharalu manchi bhashato untundali.
0: There's a very good letter, nicely written.
1: Upayogame.
0: It's all useless.
1: Chusara ade vidhangane nenu ekkada nunchi vachanu ani from address naina nivu telusukovali.
0: Know your from address, where from I have come.
1: ఎక్కడికి నేను పోతున్నాను అని టూ అడ్రస్ అయినా తెలుసుకోవాలి.
0: Please you should know two address, where do you go?
1: టూ అడ్రస్ తెలియదు, ఫ్రమ్ అడ్రస్ తెలియదు, ఈ కవర్ ఏం ప్రయోజనం?
0: don't know the true address or from address where does it go?
1: Punarapi maranam, punarapi janani, jatare sayanam.
0: Birth and death are repeated often and often.

0: ఈ రెండూ తెలియనటువంటి వాడు తిరిగి పుట్టడం చావటం, పుట్టడం చావటం, పుట్టడం చావటం.
1: The one who does not know these two addresses will be born and die off and on.
0: కానీ ఈ యవ్వనము లోపల మన మనస్సు అనేక రకమైనటువంటి యొక్క ఉడుదుడుకుల్లో ప్రవేశిస్తుంటుంది.
1: It's only in this age of youth the mind is highly confused with agitations.
0: కనుక ఈ యవ్వనం అనేటువంటిది మధ్యలో వచ్చి మధ్యలో పోయేటువంటిది, కానీ మన పుట్టుకతో రాలేదు, అంత్యం వరకు ఉండదు.
1: It comes in between, passes off. Why do you get confused?
0: కనుకనే చెప్పాడు శంకరాచార్యుడు కూడా.
1: సో శంకరాచార్య సార్
0: మా గురు.

0: యౌవన గర్వం. ఏమిటి యౌవన గర్వము? హరతి నిమిష కాల సర్వం. నీ జీవితం అంతా కూడా ఒక అర నిమిషం లోపలే పోతుంది.
1: ఆల్ యువర్ లైఫ్ విల్ వానిష్ ఇన్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ ఎ మోమెంట్.
0: దీనికోసం ఎందుకు ఈ గర్వము?
1: వై ఆర్ యూ గోయింగ్?
0: ఎందుకు ఈ అహంకారం?
1: వై ఆర్ యూ ప్రౌడ్?
0: ఈ అహంకారాన్ని నిర్మూలన చేసినప్పుడే ఆనందం నీలో అభివృద్ధి అవుతుంటుంది.
1: వెన్ యూ కిల్ ఆల్ ద ప్రైడ్ ఇన్ ఈగో యు విల్ బి బ్లిస్ఫుల్.
0: అందువల్లనే భగవంతునకు ఒక చక్కని పేరు ఉంటుండాలి.
1: గాడ్ హ్యాస్ గాట్ ఎ వెరీ గుడ్ నేమ్.
0: మధుసూదన అన్నాడు అతని పేరు.
1: వి కాల్ గాడ్ హ్యాస్ మధుసూదన.
0: మధుసూదన అనగా ఏమిటి?
1: వాట్ డు యూ మీన్ బై మధుసూదన?
0: మధు అనే రాక్షసును సంహరించినటువంటి వాడు అని దీని అర్థం.
1: ది మీనింగ్ ఈస్ ద వన్ హూ కిల్డ్ మధు ఎ డెమన్.
0: ఈ మధు అంటే ఏమిటి?
1: వాట్స్ దిస్ మధు?
0: అదే మధురము, అదే తీపి, అదే తేనె.
1: దట్ ఈస్ స్వీట్, స్వీట్నెస్, హనీ.
0: ఈనాటి మానవునికి ఏది తీపి?
1: వాట్ ఈస్ స్వీట్ టు పీపుల్ టుడే?
0: ఈనాటి మానవునికి ఏది మధురము?
1: వాట్ ఈస్ ది రియల్?
0: అహంకారం అంటే చాలా మధురము.
1: ద ఈగో ఈస్ సో స్వీట్ టు పీపుల్ టుడే.
0: కనుక అహంకారం అంటే ఆశపడినటువంటి వాడు లోకంలోనే కనిపించడు.
1: దర్ నన్ ఇన్ దిస్ వరల్డ్ హు ఆర్.
0: అహంకారం అంటే చాలా మాధుర్యము.
1: ఈగో ఈస్ సో స్వీట్, వెరీ స్వీట్.
0: ఒక్క నిమిషం లోపల, కొన్ని నెలల లోపల నేను తాతా మాదిరి కావాలి, బిర్లా మాదిరి కావాలి, కిర్లాస్కర్ మాదిరి కావాలి అంటారు.
1: ఇన్ ఎ మినిట్స్ టైమ్ ఎవ్రీబడి వాంట్స్ టు బి లైక్ తాతాస్ అండ్ బిర్లా, సో రిచ్.
0: ఏం తాతా కావడానికి? నీ బిడ్డకు కుమారుడు పుడితే వాడు నిన్ను తాతా అని పిలుస్తాడు అంతే కదా. ఇంక తాతా ఎందుకు కావాలి నీవు?
1: ఇఫ్ యూ వాంట్ టు బి తాతా, ఇఫ్ యూ యువర్ డాటర్ హ్యాస్ ఎ సన్, యూ బికమ్ తాతా. ఇంత
0: వాంఛలు పడుతున్నారు, అర్థరక్తమైన వాంఛలు.
1: యు హావ్ మీనింగ్లెస్ డిజైర్.
0: కనుకనే ఈ అహం అనేటువంటిది అణిగినప్పుడే అప్పుడు దైవత్వం అనేటువంటిది మనలో
1: ఆవిర్భవిస్తుంది.
0: కనుకనే భగవంతుడికి మధుసూ అట్టి అహంకారాన్ని నిర్మూలము గావించేటువంటి వాడు భగవంతుడు. కనుకనే అతనికి మధుసూదన అన్నారు.
1: హస్ గాడ్ కిల్డ్ దిస్ ఈగో టోటలీ, హీ ఈస్ కాల్డ్ మధుసూదన.
0: భగవంతుని యొక్క నామంలో ఎంత అంతరార్థంతో కూడినటువంటి నామములు ఉంటున్నాయి.
1: ఎవ్రీ నేమ్ ఆఫ్ గాడ్ హెస్ గాట్ లాట్ ఆఫ్ ఇన్నర్ మీనింగ్.
0: కానీ ఎవరు అట్టి గ్రంథాన్ని ఎవరు చదవటం లేదు.
1: నో వన్ వుడ్ ఎవర్ గో
0: ఈ పిచ్చి కథలంతా కూడా పట్టుకుని ప్రాకులాడుతుంటారు.
1: వి గో త్రూ ది
0: కనుకనే పిచ్చి జీవితంగా రూపొందుతుంటారు.
1: దేర్ఫోర్ ద లైఫ్ ఇస్ ఆఫ్ డెల్యూషన్.
0: ఎంత చదువు చదివి ఏమి ప్రయోజనం?
1: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ ఆల్ అవర్ నాలెడ్జ్?
0: నొసట రాత తప్పించ ఎవరి తరము?
1: హూ కెన్ మేక్ యూ ఎస్కేప్ ఫ్రమ్ డెస్టినీ?
0: చెడ్డ కాలము తందరు జేరినేని.
1: When the bad thoughts are there in the mind,
0: ఎండబారును బుద్ధులు బండబారు.
1: All mind will be dry and perverted.
0: కరికిని మొట్టమొట్ట మన యొక్క పవిత్రమైన భావాన్ని మనం పెంచుకోవాలి విద్యార్థులు.
1: So we should entertain sacred ideas, students.
0: అధిక భాషాన్ని తగ్గించండి.
1: We should not talk too much.
0: ఇతరులతో అధిక స్నేహాన్ని కూడా తగ్గించుకోండి.
1: Don't have too much of friendship with
0: others. ఈ స్నేహం,
1: what is this friendship?
0: ఎవరు నీకు నిజమైన స్నేహితుడు?
1: Who is your true friend?
0: ఈ ప్రపంచ స్నేహితులు అంతా నిజమైన స్నేహితులు కాదు.
1: The worldly friends are not true.
0: నీకు గనక వస్తు మహనాదుతో తొలతూకుతుండేంత వరకు హలో హలో హలో హలో అని వస్తుంటారు.
1: So long you have money and position, people say hello.
0: పాకెట్ లో మనీ ఉంటున్నప్పుడు హలో కమాన్ పోదాం సినిమాకి అంటారు.
1: వెన్ దేర్ ఇస్ మనీ ఇన్ ద పాకెట్ హలో లెట్స్ గో టు సినిమా.
0: కానీ నీ పదవులు, నీ అధికారము, నీ యొక్క ఇది క్రమక్రమేణా తగ్గేటప్పటికి గుడ్ బై కూడా చెప్పడు, ఎక్కడో తప్పించుకుని తిరుగుతాడు.
1: ద మూమెంట్ పొజిషన్ ప్రాపర్టీస్ ఆర్ గాన్ నోబడి విల్ సే గుడ్ బై అట్లీస్ట్.
0: కనుకని అతని కాదు నీ ఫ్రెండ్.
1: ఇస్ నాట్ యువర్ ఫ్రెండ్.
0: నిజమైన మిత్రుడు భగవంతుడే.
1: ట్రూ ఫ్రెండ్ ఇస్ గాడ్.
0: ఎక్కడికి వెళ్ళినప్పటికీ నిన్ను వదలనటువంటి వాడు భగవంతుడే.
1: యు మే గో ఎనీవేర్, హి విల్ ఫాలో యూ.
0: అడవులు ఎందున్నా,
1: ఇన్ ద ఫారెస్ట్,
0: ఆకాశమునున్నా,
1: స్కై,
0: పట్టణమునున్నా,
1: సిటీ,
0: పల్లెనున్నా,
1: విలేజ్,
0: గుట్ట మీదనున్నా,
1: మౌంటైన్ టాప్,
0: నట్టేటబడి ఉన్నా, దిక్కు లేని వాని దేవుడోము.
1: ఆర్ ఇన్ ఎ డీప్ సీ, గాడ్ ఈస్ ది రిఫ్యూజ్ ఇన్ ద ఫోర్ లార్న్.
0: ఈ మిత్రులంతా కూడా అంతవరకు రారు.
1: దీస్ ఫ్రెండ్స్ డోంట్ ఫాలో.
0: చెరువులో నీళ్లు ఉండినంత వరకు కప్పలు బెకబెకలాడుతుంటాయి.
1: సో లాంగ్ ది ట్యాంక్ ఇస్ ఫుల్ ఆఫ్ వాటర్ యూ ఫైండ్ ది ఫ్రాగ్స్ దేర్.
0: నీరు ఎండిపోతే ఒక్క కప్ప అక్కడ ఉండదు.
1: ద మూమెంట్ ఇస్ డ్రై, నాట్ ఈవెన్ వన్ ఫ్రాగ్. ఇది
0: ప్రాకృతమైనటువంటి ఒక సంబంధము, స్నేహము.
1: దిస్ ఈస్ ది ఫ్రెండ్షిప్ టుడే.
0: ఎన్ని చూస్తున్నాం మనము,
1: సో మెనీ విషెస్
0: ఎన్ని అనుభవిస్తున్నాం మనము,
1: సో మెనీ విషెస్.
0: ఈ స్నేహితులంతా ఎక్కడున్నారు?
1: వాట్ హ్యాపెన్ టు ఫ్రెండ్స్?
0: రెండేండ్లు మూడేండ్లు కాలేజీలో ఉన్నంత వరకు హలో హలో హలో హలో పట్టుకుని తిరుగుతారు.
1: దే లాస్ట్ ఫర్ 2 to 3 years సేయింగ్ హలో హలో.
0: ఈ కాలేజీ వదిలిన తర్వాత ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్.
1: ద మూమెంట్ దే లీవ్ ది కాలేజ్ ఇట్ విల్ బి ఇన్ డిఫరెంట్
0: డైరెక్షన్. ఈస్ట్ ఒకటి వెస్ట్,
1: వన్ ఇస్ సౌత్.
0: ఈ రెండు కలవంటే మధ్యలో నార్త్ సౌత్ అడ్డం వస్తుంది.
1: అండ్ సౌత్ నార్త్ అపియర్ ఇన్ బిట్వీన్.
0: అందువల్లనే ఈ విధమైనటువంటి స్నేహాలు కాదు. మంచిగా ఉండు, మంచిగా మాట్లాడు, మంచిగా వారితో ఉండు, అంతేకాని స్నేహంగా ఉండకూడదు.
1: Be good, talk nicely, but don't be a friend.
0: You cannot always oblige, but you can speak always obligingly.
1: You cannot always oblige.
0: Veshani penchukokoodu.
1: Don't have
0: maitrini kudana abhiruddhi gavinchukokoodu.
1: But don't develop too much of friendship.
0: Enta avasaramo anta matame.
1: Only to the extent need.
0: Ye pariko aa panike manu viniyoginchukovali.
1: But the job given to you.
0: Mitimiri pote iddariki mati jedipothundi.
1: If it is too much, you turn mad, both of you.
0: కనుక మైత్రిని కూడా నువ్వు మితంలో పెట్టుకోవాలి.
1: ఫ్రెండ్షిప్ అండర్ షుడ్ బి సర్టన్.
0: కానీ మితములకు అతీతమైనటువంటి మైత్రి ఒక దైవత్వమే.
1: యు షుడ్ హావ్ టూ మచ్ ఆఫ్ ఫ్రెండ్షిప్ విత్ ఓన్లీ వన్ గాడ్.
0: ఏనాటి కూడాను అతన్ని వదలడు.
1: హీ విల్ నెవర్ డ్రాప్ యూ ఎనీ టైమ్.
0: బంధువులందరూ వాకిటి దాకనే వల్లకాటికే వస్తురు.
1: Relations will follow you up to the doorstep or to the graveyard.
0: బాయనే నీ బంధు బాను బాయనేటువంటి ఆపద్ బంధువు భగవన్ నామమేరా.
1: God is the only refuge. Will follow
0: ఎక్కడికి వెళ్ళినా నీ వెంట వస్తుంటాడు భగవంతుడు.
1: He'll be with you wherever you go.
0: అట్ట వచ్చేటువంటి ఫ్రెండ్స్ ఈ జగత్తులో ఎవ్వరు లేరు.
1: There are no friends in this world that will be.
0: కనుక రాముడు కూడాను ఇదే రామాయణుడు ఒక సమయంలో చెప్పాడు.
1: This is stated by Rama in Ramayana.
0: లక్ష్మణుడు మూర్చిల్లినాడు.
1: When Lakshmana fainted,
0: రాముడు అక్కడ కూర్చున్నాడు.
1: Rama was there.
0: లక్ష్మణ
1: లక్ష్మణ
0: కావాలంటే సీత వంటి భార్యలు ఎంతమంది అయినా చిక్కుతారు.
1: ఇఫ్ ఐ వాంట్ ఐ కెన్ హ్యావ్ వైఫ్.
0: కౌసల్య వంటి తల్లులైనా ఎంతవరకు నేను చిక్కుతారు.
1: ఐ కెన్ హ్యావ్ మదర్ ఆఫ్ ది చైల్డ్.
0: కానీ నా లక్ష్మణ వంటి సోదరుడు నాకు చిక్కడు ఇంకా.
1: బట్ ఐ కెనాట్ గెట్ ఏ
0: బ్రదర్ లైక్ లక్ష్మణ. లక్ష్మణ జీవితం నాకు అక్కర్లేదు.
1: దేర్ ఇస్ నో బ్రదర్ లైక్ లక్ష్మణ.
0: నేను కూడా నువ్వు పోతాను.
1: ఐ విల్ ఆల్సో గో.
0: ఓ జాంబవంత,
1: ఓ జాంబవంత,
0: ఓ సుగ్రీవ,
1: సుగ్రీవ,
0: ఓ అంగద, ఓ హనుమంత, మీరందరూ ఇంకా కిష్కిందకు వెళ్ళండి.
1: బెటర్ యూ గో బ్యాక్, యూ రిటర్న్.
0: లక్ష్మణ మూర్తి నుంచి వెనుకకు రాకపోతే నేను ఈ సముద్రంలోనే పడిపోతానన్నాడు.
1: ఇఫ్ లక్ష్మణ డజంట్ రీగెయిన్ హిస్ కాన్షియస్నెస్ ఐ విల్ ఆల్సో గో.
0: అలాంటి స్నేహం అంటే ఆత్మ ఒక్కటే.
1: ఆత్మ స్పిరిట్ ఇస్.
0: మన వైస్ ఛాన్సలర్ చెప్పాడు రాముడు దేవుడు లక్ష్మణుడు జీవుడు అన్నారు.
1: వైస్ ఛాన్సలర్ సెడ్ రామా ఇస్ గాడ్, లక్ష్మణ ఇస్ ఇండివిడ్యువల్.
0: లక్ష్మణుడు కూడా జీవుడు కాదు, లక్ష్మణుడు దేవుడే.
1: లక్ష్మణ ఇస్ నాట్ ఇండివిజువల్, హీస్ ఆల్సో గాడ్.
0: అందరూ దేవుళ్ళే.
1: ఆల్ ఆర్ డివైన్.
0: జీవులు అనేటువంటి వారే లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ లైక్
0: జీవత్వం అనేటువంటిది. ఏమిటి?
1: వాట్ ఇస్ ఇండివిజువల్?
0: చైతన్యమే జీవత్వము. అది ఏ దైవత్వం?
1: ఇట్ ఓన్లీ ద బాడీ దట్ మేక్స్ యూ.
0: కాబట్టి దైవం సర్వుడు ఎందు ఉంటున్నాడంటే చైతన్య స్వరూపుడై ఉంటున్నాడు సర్వుడు ఎందు.
1: గాడ్ ఈజ్ ఇన్ ఆల్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అవేర్నెస్.
0: కనుక ఆ చైతన్యం నుంచి ఆవిర్భవించేటువంటిది పవిత్రమైనటువంటి ప్రేమ.
1: సో దట్ విచ్ కమ్స్ అవుట్ ఆఫ్ ద టోటల్ అవేర్నెస్ ఇస్
0: ప్రేమ. స్వరూపమే భగవంతుడు.
1: గాడ్ ఈజ్ ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్.

0: స్వర్గమౌను జనులే భూమి యందు స్వర్గమౌను.
1: One has to brush aside the hatred and violence, and one should develop the feelings of love. If one has got the good intellect in the mind, the presence of such people will make this earth the very heaven.
0: Prema Swarupulara.
1: Embodiments of love.
0: సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ నబ్రూయాత్ సత్యం అప్రియం. సత్యం బ్రూయాత్ నైతిక జీవితము.
1: స్పీకింగ్ ట్రూత్ రిలేట్స్ టు ద మోరల్ లైఫ్.
0: ప్రియం బ్రూయాత్ ఇది ధార్మికము.
1: స్పీకింగ్ ట్రూత్ ఇన్ ఎన్ యాక్సెప్టబుల్ వే is dharmic, righteous.
0: Nabhrujat satyam apriyam. Idi adhyatmikam.
1: Never speak untruth, that is spiritual.
0: Naitika, dharmika, adhyatmikamul yokka mooditi sammilitamaina swarupame manavudu.
1: Man is the combination of these three: morality, righteousness and spirituality.
0: Satyamundi ధర్మం లేకుండినా మానవుడు కాదు.
1: విత్ ట్రూత్ అండ్ రైచస్నెస్ మిస్సింగ్ హీ ఇస్ నో హ్యూమన్.
0: ధర్మం ఉండి సత్యము లేకుండినా మానవుడు కాదు.
1: విత్ రైచస్నెస్ అండ్ ట్రూత్ బీయింగ్ అబ్సెంట్ హీ ఇస్ నో మ్యాన్.
0: నైతిక ధార్మిక ఆధ్యాత్మికం మూడింటి యొక్క స్వరూపమే మానవుడు.
1: సో మ్యాన్ రిప్రజెంట్స్ ద ట్రినిటీ, the combination of the three: morality, righteousness and spirituality.
0: Alaluni samudramu chudalemu.
1: You cannot find an ocean without waves.
0: Kiranamulleni suryanni kaanchalemu.
1: You cannot see the sun without rays.
0: Alaluni samudramu samudram kaadu.
1: It's no sea if there are no waves.
0: Kiranamulleni suryudu suryudu kaadu.
1: Sun without rays doesn't exist.
0: Premaleni manavudu manavudu kaadu.
1: He is no human if he has no love.
0: Samudramunaku alalu enta pradhanamo, suryuniki kiranamulu enta aadharamo, manavuniki prema anta pradhanamo.
1: Just as waves are important for an ocean and rays in the sun, so also love in the humanity.
0: Kanuka మానవుడు నిరంతరము ప్రేమజీవి అయి ప్రవర్తించాలి.
1: Therefore man has to carry on his life sojourn full of love.
0: ఎవరి యందుకును ద్వేషమును పూనరాదు.
1: He should not have hatred towards anybody.
0: ఎవరిని హింసించరాదు.
1: He should not be violent towards anyone.
0: కనుక మానవత్వమునందు హృదయమునందు దైవం ఉన్నాడని ప్రబోధిస్తుంది వేదము.
1: Veda teaches that there is compassion in the heart of man.
0: Dinine hrudayamu annaru.
1: That is called hrudaya.
0: Hrud plus daya hrudayam. Compassion tho koodinatvanti vaade manavudu.
1: Hrud plus daya hrudaya, the compassionate one.
0: Kanukane manavuni yandu ee karuna aneetvantidi shashvatangaani undali.
1: So kindness should remain forever in man.
0: Madhya madhya కొన్ని ప్రవృత్తులైన లక్షణములు వికారములైనటువంటి విషయములు మానవుని యందు ఆవిర్భవిస్తుంటాయి.
1: At times it's quite possible there are certain external traits and distortions and perversions in humanity.
0: మానవునికి వాంఛలే ఈ దుర్గుణములకు దురహంకారములకు మూల కారణం.
1: The desires are responsible for all wicked qualities and ego.
0: అహంకారం కలిగినటువంటి మానవుని యందు ఈ హృదయం ఉండలేదు.
1: Egoistic man will not have a compassionate heart.
0: ఇది ఒక విధమైనటువంటి నిర్దయ అని.
1: This is absence of compassion.
0: కనుక ప్రతి మానవుని యందు కూడాను దయాహృదయులై ఉండాలి.
1: Therefore everyone must be compassionate.
0: ఈనాటి కాల పరిస్థితిని ప్రభావమును గురించి దేశం యొక్క పరిస్థితులను గురించి ప్రతి మానవుడు కూడాను విచారం చేయాలి.
1: ఎవ్రీవన్ మస్ట్ నెసెసర్లీ ఇన్వెస్టిగేట్ the times we pass through and the place where we are located.
0: Kevalam swarthamu swaprayojana nimittamai jeevincharadu.
1: We should not live merely for selfishness and self interest.
0: Manavudu vesti swaroopudu kaadu.
1: Man is not an individual alone.
0: Samasti swaroopudu.
1: He is a member of the society.
0: Ee samasti swaroopamu srushtito manam koodachadu.
1: And this feeling of the society relates to the creation.
0: Vyakti kante manava jeevitamu chaala pradhanamainatundi.
1: Human life is more important than being simply an individual.
0: Parameshti srushti samasti vyashti ee naligintu yokka sammilita swaroopame ee prakruti.
1: Prakruti, the nature, is the combination of parameshti, divinity, srushti, the creation, samasti, the community.
0: వ్యష్టి అయినటువంటి మానవుడు సమష్టితో చేరి సృష్టి యందు పరమేష్టిని పొందడానికి తగిన ప్రయత్నం చేయాలి.
1: వ్యష్టి ది ఇండివిజువల్ లివింగ్ ఇన్ సమష్టి కమ్యూనిటీ క్యారింగ్ ఆన్ ఇన్ దిస్ లైఫ్ సృష్టి ది క్రియేషన్ షుడ్ రియలైజ్ పరమేష్టి డివినిటీ.
0: జీసస్ కూడా చెప్పాడు.
1: ద సేమ్ థింగ్ ఇస్ స్టేటెడ్ బై జీసస్.
0: వ్యష్టి అనేటువంటి వాడు సమష్టితో లేకుండినా తన యొక్క జీవితమే వ్యర్థమన్నాడు.
1: He said the individual life is a waste if he does not realize the community obligation.
0: Unity unna chotane purity yerpadutundi.
1: Where there's unity you find purity.
0: Ekkada purity undano akkada ne divinity cherutundi.
1: Where there's purity you find divinity step in.
0: Ekkada divinity undano akkade divyattvam praaptistundi.
1: Where this divinity it comes to your experience.
0: Kanukane యూనిటీ ప్యూరిటీ డివినిటీ దివ్యత్వానికి మూల కారణమని భావించాలి ఈనాటి ప్రజలు.
1: పీపుల్ షుడ్ నో టుడే దట్ దీస్ త్రీ ఆర్ ఎసెన్షియల్ యూనిటీ ప్యూరిటీ అండ్ డివినిటీ.
0: వేదాంతం నందు చక్కగా విచారణ చేసిన మానవుని యందు మూడు విధములైనటువంటి ఆకాశములున్నవి.
1: If you inquire along spiritual parlance, you find three levels of space in man.
0: కానీ ఈ ఆకాశముల యొక్క స్వరూపం ఏమిటి అని విచారణ చేసినప్పుడు ఎంతైనా మనకు అర్థమవుతుంది.
1: If you understand what it is, the three levels, you can know many.
0: ఈ అరబిక్ రాజులు ముగ్గురు చేరి జీసస్ పుట్టినప్పుడు అతను దర్శించడానికి వచ్చారు.
1: The Arabian kings, you find them here, who visited Jesus at the time of his birth.
0: ఒకరు చెప్పారు, ది వన్ యూ థింక్ యు ఆర్ అన్నాడు. ఇతను కేవలము ఒక దివ్యత్వమైన మానవుడిగా కనిపిస్తున్నాడు అన్నాడు.
1: వన్ సెడ్ ది వన్ యూ థింక్ యు ఆర్ హి లుక్స్ డివైన్ దట్స్ వాట్ ఇట్
0: రెండో వాడు వన్ ది అదర్స్ థింక్ యు ఆర్ అన్నాడు.
1: ద సెకండ్ కింగ్ సెడ్ ద వన్ అదర్స్ థింక్ యు ఆర్
0: అనగా ఇది సొసైటీతో కూడినటువంటి ఒక తత్వము.
1: ఇట్ ఇస్ వన్
0: ఇది వ్యష్టిత్వమే కాదు సమష్టి స్వరూపము అన్నాడు.
1: ఇట్ ఇస్ నాట్ అట్ ద లెవెల్ ఆఫ్ ది ఇండివిజువల్ ఇట్స్ ద లెవెల్ ఆఫ్ ద కమ్యూనిటీ సొసైటీ.
0: మూడవ రాజా ది వన్ యు రియలీ ఆర్ అని ప్రబోధించాడు.
1: ద థర్డ్ కింగ్ టాట్ ద వన్ యు రియలీ ఆర్
0: ఇతనే దివ్యత్వంతో కూడినటువంటి వాడు అన్నాడు.
1: హీ ఇస్ ఎసెన్షియల్లీ డివైన్.
0: మానవుని యొక్క మెదడు మానవ యొక్క శిరస్సులు భిన్న భిన్నంగా ఉండటం చేత ఆలోచనలు కూడా భిన్న భిన్నంగా ఏర్పడుతుంటాయి.
1: As we are different, as our heads vary, so also our thoughts.
0: కనుక ఈ భిన్న భిన్నమైనటువంటి భావములకు మనం ఏమాత్రము అవకాశం ఇవ్వకూడదు.
1: We should not have any kind of differences.
0: అందులో ఈనాటి కలియుగ ప్రభావం చేత మానవుడు భిన్నత్వాన్ని ఆశిస్తున్నాడు కానీ ఏకత్వాన్ని ఏమాత్రము రుచించటం లేదు.
1: As an effect of Kali age, man goes after multiplicity, forgetting unity.
0: ఏకత్వాన్ని భిన్నత్వంగా విభజిస్తున్నాడు.
1: In fact, he fragments the unity.
0: కానీ ప్రాచీనులు భిన్నత్వాన్ని ఏకంగా విశ్వసించారు.
1: But ancients had full faith in unity existing in diversity.
0: కనుకనే ఈ మూడు ఆకాశములు ఎందుకూడను
1: in the three levels of space,
0: మొట్టమొదటి ఆకాశమును మొట్టమొదటి గురించి చెప్పాలి.
1: We have got to know the first level.
0: భూతాకాశం అన్నారు ఈ దేహ సంబంధాన్ని.
1: The first level of space ఈజ్ భూతాకాశ ఫిజికల్.
0: భూతాకాశం అనగా ఏమి? దృశ్యకల్పితమైన అన్ని కూడాను భూతాకాశమే.
1: భూతాకాశ ఫిజికల్ ఆల్ దట్ ఈస్ క్రియేటెడ్.
0: ఈ దృశ్యములన్నీ కూడా అదృశ్యమై మారిపోతుంటాయి.
1: ద సినారియో ఈజ్ బౌండ్ టు చేంజ్ వానిష్.
0: దృశ్యం అదృశ్యం.
1: యు సీ ఇట్ బట్ ఇట్ డిసపియర్స్.
0: ఈ కనిపించేటువంటి ప్రపంచం అంతా కూడాను భూతాకాశమే.
1: ఆల్ ది అపారెంట్ వరల్డ్ దట్ యు సీ,
0: పదార్థములతో కూడినటువంటి అన్ని కూడాను భూతాకాశమే.
1: ఆల్ దట్ ఈస్ అవుట్ ఆఫ్ దిస్ మెటీరియల్ బిలాంగ్స్ టు,
0: ప్రాణంతో కూడినటువంటి అంతా కూడాను భూతాకాశమే.
1: దట్ విచ్ కంటైన్స్ దిస్ లైఫ్ ఇస్ భూతాకాశ.
0: సర్వ భూతములు కూడాను చేరినటువంటి అంతా కూడాను భూతాకాశమే.
1: ఆల్ బీయింగ్స్ బిలాంగ్ టు భూతాకాశ.
0: మన కంటికి కనిపించేటువంటి నక్షత్రములు కూడాను భూతాకాశమే.
1: స్టార్స్ దట్ యు సీ విత్ ది నేకెడ్ ఐ ఆర్ పార్ట్ ఆఫ్ భూతాకాశ.
0: 9 కోట్ల దగ్గరలో ఉండేటువంటి ఒక సూర్యుడు కూడాను భూతాకాశమే.
1: అండ్ సన్ హూ ఇస్ అవే క్రోర్స్
0: ఇంకా దూరంలో ఉండేటువంటి మిల్కీ వేస్ కూడాను భూతాకాశమే.
1: గెలక్సీ మిల్కీ వే
0: అనగా అన్ని కూడాను మన కన్ను దృష్టిలో కనిపిస్తున్నాయి.
1: ఆల్ దట్ యు కెన్ సీ విత్ యువర్ విజన్,
0: దృష్టికి గోచరమైనటువంటి అన్ని కూడాను భూతాకాశములే.
1: ఆల్ దట్ యు కెన్ సీ బిలాంగ్స్ టు దిస్
0: అనగా అనిత్యము అశాశ్వతము అని.
1: మీనింగ్ ఇట్ ఈస్ టెంపరరీ.
0: ఇలాంటి భూతాకాశాన్ని మొట్టమొదట మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: వి షుడ్ మేక్ ఎన్ అటెంప్ట్ టు నో దిస్ భూతాకాశం.
0: ఈ భూతాకాశంలో సర్వం కూడాను ఒక విధమైనటువంటి పదార్థముల యొక్క చేరికని.
1: భూతాకాశ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ ద మెటీరియల్.
0: ప్రాణుల యొక్క చేరికని.
1: ఇట్స్ కాంబినేషన్.
0: పర్వతములు సముద్రములు అడవులు అన్ని కూడాను భూతాకాశములే.
1: ద సీస్ అండ్ ద ఫారెస్ట్ దే ఆల్ బిలాంగ్ టు భూతాకాశ ఫిజికల్.
0: ఈ రూపములు అన్ని కూడాను మనము గుర్తించేటువంటి యొక్క స్వరూపములే.
1: ఆల్ దీస్ ఫార్మ్స్ దట్ వి ఐడెంటిఫై అండ్ సీ.
0: కానీ ఈ భూతాకాశాన్ని మింగేటువంటిది చిత్తాకాశం.
1: బియాండ్ ఫిజికల్ భూతాకాశ ఇస్ ప్రజెంట్ చిత్తాకాశ.
0: ఇంత విపరీతమైనటువంటి జగత్తును చిత్తాకాశం మింగివేస్తుండాలి.
1: దిస్ వాస్ట్ యూనివర్స్ ఇస్ కంప్లీట్లీ ఎంగల్ఫ్ బై దిస్ చిత్తాకాశ.
0: అనగా చిత్తాకాశం మింగేటువంటిది అంటే ఈ భూతాకాశం ఎంత చిన్నదిగా ఉంటుంటా అది యోచించవచ్చు.
1: నౌ యూ కెన్ అండర్స్టాండ్ హౌ టైనీ ది భూతాకాశ ఇస్.
0: కానీ మన దృష్టి లోపల ఈ ఆకాశము, ఈ సూర్యుడు, ఈ చంద్రుడు, ఈ నక్షత్రములు ఇవన్నీ చేసి భూతాకాశం అయితే ఇది ఎంత పెద్దది.
1: బట్ ఫ్రమ్ ది ఫిజికల్ పాయింట్ ఆఫ్ వ్యూ వీ ఫైండ్ ద సన్ అండ్ ద స్టార్స్ ద ఓషన్స్ అండ్ ద ఫారెస్ట్ బీయింగ్ సో జైజాంటిక్ అండ్ మైటీ.
0: ఇంతటి విశాలమైనటువంటి ఇంతటి ఘనమైనటువంటి ఈ ప్రపంచము ఒక్క పెద్ద చిన్నదిగా కనిపిస్తుండది చిత్తాకాశమునకు.
1: ఫ్రమ్ ది పారామీటర్స్ ఆఫ్ చిత్తాకాశ this vast space is so small and simple.
0: ee chittakashamu inta vipareetamainatundi prapanchanni mringi vestundadi.
1: ee chittakasha is able to swallow the entire totality of
0: ee chittamulo ee drishyakalpitamaina jagattanta ikkudanu alu matranga untundadi.
1: all that you see is a fragment, is a piece in chittakasha.
0: etla ani meer sandehinchavachu.
1: you may doubt how is it possible.
0: meer pedda pedda parvathalu chucharu.
1: You have seen mighty mountains.
0: గొప్ప సముద్రాన్ని చూచారు.
1: And big oceans.
0: 9 కోట్ల మైళ్ళ దూరంలో ఉన్నటువంటి సూర్యుని చూస్తున్నారు.
1: You also see the sun 9 crores away.
0: ఇంకా విపరీతమైన దూరంలో ఉన్నటువంటి మిల్కీ వేస్ చూస్తున్నారు.
1: You also see Milky Ways.
0: ఇవన్నీ చూచారు కానీ
1: You see them.
0: ఈ చూచినవన్నీ కూడాను మీ చిత్తములో అణుమాత్రంగా నిలిచిపోయినాయి.
1: All that you have seen around will stay as a tiny bit in you.
0: కాబట్టి ఈ దృష్టి కల్పన మీద జగత్ అంతైకులను చిత్తంలో అణుస్వరూపకంగా నిలిచిపోయింది.
1: ది ఎంటైర్ అపారెంట్ కాగ్నైజబుల్ వరల్డ్ ఇస్ ప్రింటెడ్ ఇన్ యూ యాజ్ ఎ టైనీ స్ట్రక్చర్.
0: కనుక భూతాకాశము దేహంగా పోల్చుకున్నారు.
1: సో భూతాకాశ ఇస్ ఫిజికల్ బాడీ.
0: చిత్తాకాశమును మనసుగా ఏర్పరచుకున్నారు.
1: చిత్తాకాశ ఇస్ ద మైండ్.
0: ఇది శరీరము మనసు రెండింటి యొక్క స్వరూపాన్ని మనకు నిరూపిస్తూ ఉండాలి.
1: This demonstrates the combination of the body and the mind.
0: కానీ దీనికి అన్నిటికీ ఆధారమైనటువంటిది మరొకటి ఉన్నది.
1: There is the foundation, fundamental basis beyond this.
0: అది చిదాకాశం అన్నారు వేదాంతములు.
1: The Vedantists call it as chidakasha.
0: భూతాకాశం, చిత్తాకాశం, చిదాకాశం.
1: భూతాకాశ, చిత్తాకాశ and చిదాకాశ.
0: భూతాకాశం దేహము.
1: భూతాకాశ ఇస్ బాడీ.
0: చిత్తాకాశం మనసు.
1: చిత్తాకాశ ఇస్ మైండ్.
0: చిదాకాశం ఆత్మ.
1: చిదాకాశ ఇస్ ది ఆత్మ ఆఫ్ ద స్పిరిట్.
0: కనుకనే ఈ మూడింటి యొక్క సమ్మిళితమైనటువంటి స్వరూపమే మానవత్వము.
1: సో ది హ్యూమన్ లైఫ్ హ్యాస్ గాట్ ఇన్ ఇట్ ద కాంబినేషన్ ఆఫ్ దీస్ త్రీ.
0: మానవుడు కేవలం అల్పుడు కాదు.
1: man is not so low.
0: Ananta swarupudu.
1: He is infinite.
0: Vishala swarupudu.
1: He is so vast.
0: Ilanti manushyatvanni manam enta alpanga teeskuntunnam.
1: We take it so low and simple.
0: Atma kanipinchadam ledi.
1: You say that atma is not seen.
0: Ante atmaku deeniki aakaram undi.
1: Atma has got its
0: own form. Chidakasame akasamu.
1: The chidakasa.
0: Aa chidakasame atma tattvamu.
1: The chidakasa reflects this atma.
0: Kabatti atma anga emtunte chidakasame atma.
1: Chidakasa symbolizes atma.
0: Deeniki roopam ledu.
1: It has no form.
0: Idi oka roopamto kanipinchadu.
1: You cannot see that.
0: Oka kaalamlo undi maroka kaalamlo antardhanam kaadu.
1: It's not bound by time and space.
0: Idi eppudu kuda nu maarinatvantidi ee atma tattvam.
1: This nature of the spirit is changing.
0: Deenini vedantamu nirgunam niranjanam sanatanam niketanam nitya suddha buddha mukta nirmala swarupinam annaru.
1: This spirit is referred this way in Veda. That's eternal, is unpolluted, is crystal clear, is
0: ee chittakasam anetvantidi ఈ చిదాకాశమును స్వప్నాల్లో కూడా దర్శిస్తుండాలి.
1: And this chidakasha, the ethereal level, would be able to experience the dream.
0: కానీ ఈ చిదాకాశమునకు చిదాకాశము ఎక్కడ దేని ఎందుకు కనిపించదు.
1: But however, the chidakasha will not come to your own experience.
0: ఎప్పుడు కూడా ఆనందమయంగా ఉంటుంది.
1: It is in the state of bliss.
0: అచంచలంగా ఉంటుంది.
1: It's unwavering.
0: అమృతంగా ఉంటుంటుంది.
1: It's nectarine.
0: అది అలాంటిదే ఆత్మతత్వము.
1: And that is the trait.
0: దానిని క్రమక్రమేణ ఎప్పుడు చూడవచ్చునంటే,
1: హౌ కెన్ యూ ఎక్స్పీరియన్స్ ఇట్,
0: నిద్రావస్థ యందు ఈ యొక్క చిత్తాకాశమును చూడవచ్చును.
1: వైల్ ఇన్ స్లీప్ యూ కెన్ సీ చిత్తాకాశ ద మైండ్,
0: ఈ భూతాకాశమును స్వప్నయందు చూడవచ్చును.
1: ఇన్ డ్రీమ్ యూ కెన్ సీ యువర్ ఓన్ బాడీ భూతాకాశ.
0: కానీ స్వప్నములకు అతీతమైనటువంటి సుషుప్తిలో అంది మాత్రమే ఈ ఆత్మాకాశం కనిపిస్తుంది.
1: ఇన్ సుషుప్తి డీప్ స్లీప్ ఓన్లీ యూ సీ చిదాకాశ.
0: అది ఏ చిదాకాశము?
1: దట్ ఇస్ చిదాకాశ, ది ఇటర్నల్.
0: అందులో మనకు ఆనందం మాత్రమే ప్రాప్తిస్తుంది.
1: దేర్ యూ ఎక్స్పీరియన్స్ ఓన్లీ బ్లిస్.
0: ఏ విధంగా?
1: హా,
0: రాత్రి హాయిగా నిద్రపోయాను.
1: Last night you slept.
0: ఏ స్వప్నము లేదు.
1: No dream.
0: ఏ డ్రీములు లేదు.
1: No dreams whatsoever.
0: ఏ విధమైనటువంటి చలనము లేదు.
1: No agitation.
0: హాయిగా ఉన్నానంటాడు.
1: You said I had a good
0: sleep. అనగా చిదాకాశమునకు శాంతియే ప్రధానమైనటువంటి స్వరూపము.
1: చిదాకాశ ఆత్మ has got peace attached to it.
0: దీనిని స్వప్నావస్థ ఎందుగా గోచరించేటువంటిది ఈ ఆత్మ స్వరూపము.
1: And the same thing experiences the dream.
0: స్వప్రామనస్థము అతీతమైనటువంటిది ఆత్మస్వరూపము.
1: ఆత్మ ట్రాన్సెండ్స్ డ్రీమ్.
0: కనుక ఈ యొక్క భూతాకాశము చిత్తాకాశం చిదాకాశము మూడింటికి మనము మాస్టర్ గా ఉంటున్నాం.
1: వీఆర్ మాస్టర్స్ ఇన్ ఫ్యాక్ట్ టు దీస్ త్రీ లెవెల్స్.
0: ఇది నా దేహము అని నువ్వు పక్కకు నెట్టవచ్చు.
1: యు మే డినై యువర్ బాడీ.
0: ఇది నా యొక్క ఇల్లు అని ప్రక్కకు నెట్టవచ్చు.
1: యు మే డిసోన్ యువర్ హోమ్.
0: ఇది నా మనసు అని ప్రక్కకు నెట్టవచ్చు.
1: యు కెన్ సే దిస్ మై మైండ్.
0: కానీ అన్నిటికీ నీ నా మనసు నా యొక్క ఇల్లు అంటే నీవు ప్రత్యేకంగా ఉన్నావు.
1: అండ్ యు సే మైండ్ బట్ యు ఆర్ సెపరేట్ ఫ్రమ్ దెం.
0: కనుక నీ ఆత్మ అనేటువంటిది మాస్టర్ ది మైండ్, బి ఎ మాస్టర్ మైండ్.
1: ఆత్మ మీన్స్ మాస్టర్ ద మైండ్, బి ఎ మాస్టర్ మైండ్.
0: నీవు అన్నిటికీ నీ మాస్టర్ అయినటువంటి వాడు.
1: అండ్ యు ఆర్ ద మాస్టర్ ఆఫ్ ఆల్.
0: అలాంటి మాస్టర్ అయినటువంటి మానవుడు,
1: man being a master,
0: అల్పుడు ఏ రీతిగా కాగలడు?
1: How can he be so low?
0: కాబట్టి నీ ఆత్మస్వరూపం ఏమిటనగా చిదాకాశమే ఆత్మస్వరూపం.
1: So what is your true form? చిదాకాశ, the spirit, ఆత్మ.
0: చిత్తాకాశం కాదు.
1: Not the mind, చిత్తాకాశం.
0: భూతాకాశం కాదు.
1: Not the body, భూతాకాశం.
0: దృశ్యకల్పితమైనటువంటి స్వరూపం కాదు.
1: It's not the ephemeral world.
0: కనుకనే ఈ చిదాకాశంనే ఆత్మస్వరూపంగా ఎంచింది వేదాంతము.
1: వేదాంత సేస్ ది చిదాకాశ, ది ఆత్మ ఇస్ ద ట్రూ వన్.
0: జాగ్రత్త,
1: వేకింగ్ స్టేట్,
0: స్వప్నము,
1: ద స్లీపింగ్,
0: సుషుప్తి,
1: అండ్
0: ఈ మూడింటి యొక్క సంబంధంలే ఈ యొక్క చిదాకాశమునకు చిత్తాకాశమునకు భూతాకాశమునకు ఉన్న సంబంధ బాంధవ్యములు.
1: దట్ మేక్స్ ఆల్ ద డిఫరెన్స్ బిట్వీన్ భూతాకాశ ఫిజికల్ అండ్ చిత్తాకాశ ద మైండ్ సైకలాజికల్ అండ్ చిదాకాశ ద ఆత్మిక్ ద స్పిరిట్.
0: కనుకనే ప్రత్యక్షం పరోక్షం పవిత్రం.
1: వన్ ఇస్ ప్రత్యక్ష డైరెక్ట్, పరోక్ష ఇండైరెక్ట్.
0: పవిత్రం,
1: పవిత్ర సీక్రెట్.
0: పవిత్రమే ఆత్మతత్వం.
1: దట్ విచ్ ఇస్ సీక్రెట్ ఇస్ ఆత్మ.
0: ఎట్టి వికారములు లేనటువంటివి.
1: ఇట్ హస్ నో పర్పస్.
0: ఎట్టి ఆకారములు కనిపించినటువంటివి.
1: అండ్ నో ఫామ్.
0: కనుకనే ఎట్టి శబ్దములు అందులో ఏర్పడదు.
1: నో సౌండ్ వాట్సోఎవర్.
0: కనుకని శబ్దములకు అతీతమైనటువంటిది.
1: ఇట్ ఇస్ బియాండ్ సౌండ్.
0: కనుకనే చెప్పారు వేదాంతంలో శబ్ద బ్రహ్మమయ్యి, చరాచరమయ్యి, జ్యోతిర్మయి, వాంగ్మయి, నిత్యానందమయి, పరాత్మనమయి, మాయామయి, శ్రీమయి, అష్టైశ్వర్య స్వరూపంతో కూడినటువంటిది ఈ ఆత్మస్వరూపము.
1: Therefore the Atma has got these eight attributes, that is the essential is sound, that is essential the life and the light.
0: చరాచరమయ్యి,
1: it's responsible for movement.
0: జ్యోతిర్మయి,
1: అండ్ ఆఫ్ ఎఫల్జెన్స్.
0: వాంగ్మయి,
1: అండ్ ఆఫ్ ది స్పీచ్
0: ఫ్యాకల్టీ. నిత్యానందమయి,
1: అండ్ ఎటర్నల్ బ్లెస్.
0: కనుకనే ఈ దైవత్వాన్ని ఏ రీతిగా మనం వర్ణించాలంటే,
1: హౌ టు డిస్క్రైబ్ డివినిటీ.
0: ఆకారములకు అతీతమైనటువంటిది ఈ ఆత్మతత్వం.
1: ద నేచర్ ఆఫ్ ద స్పిరిట్ ట్రాన్సెండ్స్ ద లిమిటేషన్స్.
0: ఇట్టి తీరును దర్శించాలని బుద్ధుడు, జీసస్ అనేక విధములైన ప్రయత్నం చేశారు.
1: బుద్ధ అండ్ జీసస్ మేడ్ రిపీటెడ్ అటెంప్ట్స్ టు ఎక్స్పీరియన్స్.
0: బుద్ధుడు కూడాను అంతే.
1: Same is
0: ఈ దృశ్యకల్పితమైనటువంటి జగత్తును చూచి నేను మోసపోతున్నాను.
1: అండ్ బుద్ధ సేమ్, అండ్ డిసీవ్డ్ బై దిస్ ఎఫిమరల్ ట్రాన్సిషన్.
0: ఈ దేహ సంబంధమైనటువంటి సంబంధ బాంధవ్యం చూచి నేను మురిసిపోతున్నాను.
1: అండ్ జస్ట్ ఎంచాంటెడ్ బై ది బాడీ రిలేషన్షిప్.
0: చీ, దేహముల అనిత్యము.
1: బాడీ ఇస్ టెంపరరీ.
0: దృశ్యముల అశాశ్వతము.
1: ద సీన్స్ అరౌండ్
0: యత్ దృశ్యం తన్నస్యం అన్నాడు. ఏది కనిపిస్తుందో అదంతా ఒకనాటికి దూరమైపోయేటువంటిది.
1: ఆల్ దట్ యు సీ విల్ వానిష్ సండే.
0: కనుక అంతి పెద్దల దగ్గరికి వెళ్లాడు. మహనీయులందరినీ దర్శించాడు. వారు చెప్పిన బోధనని విన్నాడు. గ్రంథములంతా చదివాడు. ఏమి అతనికి తృప్తి కలగలేదు. అప్పుడు ఆ గ్రంథములు పారవేశాడు. ఈ పెద్దలు చెప్పినటువంటి విషయాలంతా దూరం చేసుకున్నాడు. నా కంటి కనిపించేటువంటి ఐదే.
1: What I see or find.
0: అదే శబ్ద బ్రహ్మ, శబ్దము, స్పర్శ, రూప, రస, గంధం. ఈ పంచభూతములు పరమాత్ముడు ప్రసాదించినటువంటివి.
1: The five senses and the five elements are God's gifts.
0: ఈ పంచభూతములను నేను పవిత్రం కాల్చుకుంటే ఇదే నాకు నిర్వాణం అన్నాడు.
1: If I experience the five elements and the five senses in a sacred way,
0: ఆ పంచభూతములను మనము పవిత్రం చేసుకోకుండా ఏదేదో మనం అనేక రకమైనటువంటి ప్రయత్నాలు, సాధనలు చెలుపుతున్నారు.
1: Without treating them in a sacred way,
0: ఈ సాధనలన్నీ ఇప్పుడు వ్యర్థములే.
1: All the spiritual practices will be in
0: vain. ఈ ఆలోచనలన్నీ వ్యర్థములే.
1: All these thoughts are useless.
0: నీ బుద్ధి శక్తికి కుదిరినంత వరకు నీవు చూసుకుంటున్నావు.
1: You just go by your intelligence.
0: నీ బుద్ధికి అతీతమైనటువంటిది ఈ యొక్క శబ్దం.
1: This Atma, the spirit, transcends the human intellect.
0: అని దాన్ని పూర్తి విసర్జించాడు.
1: So he has given up all the practices.
0: దృష్టి చక్కనిగా పెట్టుకోవాలి.
1: He has corrected his vision.
0: నీవు శ్రవణం మంచిదిగా తీసుకోవాలి.
1: యూ షుడ్ హావ్ గుడ్ లిసనింగ్.
0: నీవు తాలోచన మంచిదిగా పెట్టుకోవాలి.
1: యూ షుడ్ ఎంటర్టైన్ గుడ్ థాట్స్.
0: నీ మాటలు మంచివిగా పలకాలి.
1: యూ షుడ్ స్పీక్ వెల్.
0: కనుకనే ఈ పంచభూతములను పవిత్రం గావించుకుంటే ఇంతకంటే గొప్ప సాధన మరొకటి లేదన్నాడు.
1: దేర్ ఇస్ నో అదర్ గ్రేటర్ స్పిరిచువల్ ప్రాక్టీస్ అదర్ దాన్ కన్సిడరింగ్ ఎలిమెంట్స్ వెరీ సేక్రెడ్.
0: జీసస్ కూడాను అదే చెప్పాడు.
1: సేమ్ థింగ్ ఇస్ స్టేటెడ్ బై జీసస్.
0: ఈ ఫిష్ మ్యాన్ అందరూ వచ్చినప్పుడు,
1: వెన్ ఫిషర్మెన్ కేమ్ టు హిమ్,
0: అందరూ వచ్చి ఏమేమో అడుగుతూ వచ్చారు.
1: దే స్టార్టెడ్ క్వశ్చనింగ్.
0: లోకములో అభిరుచి అయినటువంటి యొక్క దీన్ని మొట్టమొదట ఆశిస్తూ వచ్చారు.
1: పీపుల్ వాంటెడ్ దట్ వాట్ దే రిలీష్.
0: పీటర్ నాకు చేపలు ఎక్కువ కావాలి అన్నాడు.
1: పీటర్ సెడ్ ఐ వాంట్ ఫిష్.
0: కానీ ఇతనికి లోకాకాశంలోనే ఉన్నాడు.
1: అండ్ హి హస్ గాట్
0: ఇది ఏ భూతాకాశము.
1: వరల్డ్లీ డిజైర్.
0: ఈ భూతాకాశంలో అన్ని ఆంక్షలు నెరవేర్చుకున్నాడు.
1: ఇన్ దిస్ రెల్మ్ ఆఫ్ ద బాడీ హి గాట్ హిస్ డిజైర్ సెట్.
0: కట్టకడిపడికి చీచి ఇది కాదు నేను కోరవలసింది.
1: ఫైనల్లీ హి ఫెల్ట్ దిస్ నాట్ ద డిజైర్ ఐ షుడ్ హావ్.
0: నా చిత్తాకాశాన్ని దాటాలి అని అనుకున్నాడు.
1: అండ్ దెన్ హి వాంటెడ్ టు ట్రాన్సెండ్ గో బియాండ్ దిస్ లెవెల్.
0: జీసస్ కూడా అందరికీ అదే చెప్పాడు.
1: సేమ్ థింగ్ ఇస్ స్టేటెడ్ బై జీసస్.
0: ప్రజలారా, ఎందుకు ఈ ద్వేషము?
1: వై హేట్రెడ్.
0: ఎందుకు ఈ అల్లకల్లోలములు?
1: వై అజిటేషన్.
0: కరుణ చేత సర్వులను ప్రవేశించండి.
1: విత్ ఆల్ కైండ్నెస్ యు కెన్ అప్రోచ్.
0: అందరినీ ప్రేమించండి.
1: లవ్ ఆల్.
0: అందరినీ ఆశించండి.
1: అండ్ సర్వ్ ఆల్.
0: ఈ అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని మీరు విశ్వసించండి.
1: హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ యూనిటీ ఇన్ డైవర్సిటీ
0: అని జీసస్ కూడా చెప్పాడు.
1: దట్ వాస్ ద టీచింగ్ ఆఫ్ జీసస్.
0: ఆయనకు బోధలు ప్రత్యేకమైనటువంటి ఏవీ లేవు.
1: అండ్ దేర్ ఇస్ నథింగ్ లైక్ సెపరేట్ టీచింగ్ ఆఫ్ హిమ్.
0: అనేక మంది శిష్యులు వారి వారికి తోచినట్టుగా రాస్తూ పోయారు.
1: మెనీ డిసైపుల్స్ స్టార్టెడ్ రైటింగ్ ఇన్ దేర్ ఓన్ వే యాజ్ పర్ దేర్ విమ్స్ అండ్
0: అతని శరీరాన్ని చిలుకు వేసినప్పుడు, ఆల్ ఆర్ వన్ మై డియర్ సన్, బి అలైక్ టు ఎవరీ వన్ అనేది.
1: ఆన్ ద క్రాస్ జీసస్ సెడ్ ఆల్ ఆర్ వన్ మై డియర్ సన్, బి అలైక్ టు ఎవరీ వన్.
0: ఏమిటిది తల్లి ఏడుస్తుంటే మేరీ, డెత్ ఇస్ ది డ్రెస్ ఆఫ్ లైఫ్ అన్నాడు.
1: వైల్ ద వెరీ మదర్ ఫిజికల్ మదర్ వాస్ క్రైయింగ్ హీ సెడ్ డెత్ ఇస్ ది డ్రెస్ ఆఫ్ లైఫ్.
0: ఏమిటిది డెత్ అనేటువంటిది ఈ డ్రెస్ మార్చడమే
1: డెత్ ఈస్ నథింగ్ లైక్ చేంజింగ్ ఆఫ్ డ్రెస్
0: ఈ డ్రెస్ మారుతుండది ఇంకొక డ్రెస్ వస్తుండది
1: వెన్ యూ చేంజ్ ది డ్రెస్ యూ విల్ హావ్ అనదర్
0: మానవుడు ఎప్పటికీ ఒకే డ్రెస్ లో ఉంటాడా
1: నో వన్ విల్ వేర్ ద సేమ్ డ్రెస్
0: దినదినము డ్రెస్ లు మారుస్తుంటాడు
1: చేంజెస్ హిస్ డ్రెస్ ఎవ్రీ డే
0: అదే విధంగానే ఈ దేహములు అనేక జన్మములు మారుతుంటాయి
1: లైక్ వైజ్ వి చేంజ్ అవర్ బాడీస్
0: కాబట్టి ఇది మారినంత మాత్రమే ఇది డెత్ అని అనకూడదు
1: బికాజ్ ఇట్ చేంజెస్ యు కెనాట్ కాల్ ఇట్ డెత్
0: ఇది కేవలం దేహమునకు మాత్రమే సంబంధించినటువంటిది
1: ఇట్స్ ఓన్లీ ఫిజికల్ డిసపియరెన్స్
0: జీవతత్వం ఎప్పటికీ శాశ్వతంగానే ఉంటుంది
1: బట్ స్పిరిట్ ఆత్మ ఇస్ ఎటర్నల్
0: అదే అమృతత్వము అదే అనృతత్వము
1: దట్ ఇస్ నిట్రాయ్
0: అదే ఆనందము
1: దట్ ఇస్ బ్లిస్
0: ఆ ఆనందమని నిత్యానందం పరమసుఖదం అన్నారు
1: అండ్ దట్ ఎటర్నల్ బ్లిస్ కన్ఫర్స్ యు సూపర్
0: కానీ దీనిని జీసస్ అద్వైత దర్శనం జ్ఞానం అన్నారు
1: జీసస్ సేడ్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ నాన్ డ్యువలిజం ఇస్ విజ్డమ్
0: కనుక అద్వైత దర్శనం అనగా ఏమిటి
1: వాట్ డు యు మీన్ బై దట్
0: రెండు కాని ఒక్కటే
1: It's not two, only one. You should experience it.
0: ఒకటి అంటే రెండుగా ఉండవచ్చును.
1: If you say one, it might be two.
0: కనుకనే ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ అన్నాడు.
1: So Brahma is only one, not two, only one.
0: రెండుగా ఉన్నదంటే ఇంకా ఏమైనా ఉండవచ్చును అని చెప్పవచ్చును కానీ ఏకం ఏవ అద్వితీయం ఒకటే ఒకటి రెండు కానటువంటిది.
1: When it is, when you say dual, may be even multiplicity it is
0: daivamu rendu kaanatvanti okkate
1: god is only one and not two
0: ivanta kudunu prakrutamainatvanti bhavam cheta
1: because of worldly feeling
0: pravrutulaine tattvamu cheta
1: because of outer ways
0: inni roopamulu inni naamamulu bhavistunnaru
1: we go by the names and forms
0: kaani nijamga yochiste
1: truly speaking
0: okkate daivamu okkate roopamu okkate naamamu
1: God is one with one name and one form.
0: ఏక ప్రభువుకు అనేక నామని పాటలు కూడా చెప్తున్నారు.
1: We also sing the glory of God as having many names.
0: దేహాలు వేరువేరుగా మారవచ్చును.
1: Bodies may change.
0: కాబట్టి దేహభ్రాంతిని మీరు పెట్టుకోకూడదు.
1: Don't have body attachment.
0: దేహాభిమానం ఉండినంత వరకు కూడా ఆత్మాభిమానం మనకు ప్రాప్తించదు.
1: So long there is దేహాభిమాన body attachment, you cannot
0: దేహాభిమానం
1: attachment to the spirit.
0: దేహకర్మను మనం ఆచరించాలి.
1: We have to discharge our duty.
0: ఈ సంబంధ బాంధవ్యమును పోషించాలి.
1: We have to maintain our obligations.
0: అనురక్తిని రక్తనికి మనం పోషించాలి.
1: We have to discharge our responsibilities.
0: కానీ
1: but
0: దీని ఎందే మనం శాశ్వతమని భావించరాదు.
1: We should not consider them permanent.
0: ఇవన్నీ కూడా passing clouds మాదిరి కదిలిపోతుంటాయి.
1: They are like passing clouds that pass off.
0: కదిలిపోయే మేఘముల లోపల ఏదైనా సత్యమైన పుట్టుతుందా?
1: All those that pass off are not.
0: ఇవన్నీ మార్పు చెందుతూ ఉంటాయి.
1: They go on change.
0: కాబట్టి మార్పు చెందేటువంటిది ఏది సత్యం కాదు.
1: That which changes cannot be true.
0: మార్పు చెందనటువంటిదే సత్యము.
1: That which is changeless is true.
0: అది ఏ నిజాకారము.
1: And that is has no form.
0: అది ఏ సదాకాశము.
1: And that is చిదాకాశాది ఆత్మ.
0: సదాకాశం అనేటువంటిది ఆత్మస్వరూపము.
1: So it embodies the
0: ఆత్మ. ఇది మార్పు చెందనటువంటిది.
1: It is changeless.
0: దీనికి ఎట్టి రూపములు లేనటువంటిది.
1: It has no specific form.
0: నీవు ఏ రూపం కావాల్సింటే ఆ రూపాన్ని నువ్వు ధరించవచ్చు.
1: You can experience the form of your choice.
0: ఒక చిన్నది తీపి రసం చేశావు.
1: Supposing you have got sweet.
0: ఏ కప్పులో పోసినప్పుడు ఆ కప్పు యొక్క రూపం వస్తుంది.
1: The syrup will have the form of the tumbler container.
0: ఒక తల్లికి నలుగురు బిడ్డలు ఉంటారు.
1: One has four children.
0: ఒకడు వస్తాడు అమ్మా నాకు ఎర్రని జ్యూస్ కావాలి అంటాడు.
1: One child demands for red juice.
0: ఇంకొకడు వస్తాడు అమ్మా నాకు పచ్చని జ్యూస్ కావాలి అంటాడు.
1: Another child wants green juice.
0: ఇంకొకడు వస్తాడు నాకు నల్లని జ్యూస్ కావాలి అంటాడు.
1: Another child demands black juice.
0: ఇంకొకడు వస్తాడు నాకు వైట్ జ్యూస్ కావాలి అంటాడు.
1: Another one finally asks for
0: ఈ జ్యూస్ను రంగులు రంగులుగా మారుస్తుంటే జ్యూస్ చెడిపోతుంది.
1: If the color of the juice is constantly changed, it loses its
0: కరుగని తెలివిగలిగినటువంటి యొక్క తల్లి ఏం చేస్తుంది?
1: What is that an intelligent mother?
0: నీకు ఏ రసం కావాలి నాయన అడుగుతుంది. నాకు ఎర్రని రసం కావాలి అంటాడు. ఎర్రని కప్పులో పోస్తుంది ఇచ్చేస్తుంది. ఇది ఎర్రని. ఇంకోటి వస్తాడు అమ్మా నాకు పచ్చని జ్యూస్ కావాలి అంటాడు. పచ్చని కప్పులో పోస్తుంది ఇస్తుంది. వాడికి తృప్తి ఏంటి? జ్యూస్ ఏమో ఒక్కటే.
1: జ్యూస్ ఇస్ సేమ్.
0: ఈ పచ్చది ఎర్రది నల్లది తెల్లది అంతా కూడా కప్పులు మాత్రమే కానీ జ్యూస్ లో మార్పు రాలేదు.
1: Therefore the green, the red, all colors relate to the glass of glass but not to the juice in reality.
0: కనుకనే మనం ప్రపంచం లోపల అన్ని రకములైనటువంటి రూపాలు ఆశిస్తున్నాము.
1: సో ఇన్ దిస్ వరల్డ్ వి సీ మెనీ ఫార్మ్స్.
0: ఇవన్నీ దేహముల వంటి కప్పుల్లోనే బాధము.
1: దే ఆర్ లైక్ ద బాడీస్ విచ్ ఆర్ కప్స్.
0: ఈ భేదాలను మాత్రం మనం తీసుకోకూడదు.
1: వి షుడ్ నాట్ గో బై దిస్ డిఫరెన్స్.
0: కనుకనే దేహాభిమానమును త్యజించి ఆత్మాభిమానమును వరించి దైవత్వాన్ని ప్రేమించాలి.
1: అండ్ లవ్ గాడ్.
0: కాబట్టి వరించవలసింది ఇదేది.
1: What is that you have to love?
0: ఆత్మాభిమానము.
1: And you have to love, be attached to.
0: దేహాలు ఏనాటికైనా మార్పు చెందుతాయి.
1: Body will change someday or other.
0: మార్పు చెందేటువంటిది ఆశించి ఏనాటికైనా మనం దుఃఖానికి గురి అవుతాం.
1: If you are after these fleeting changes,
0: దుఃఖ నివారణ కావాలనుకుంటే, అమృతత్వం మనం అనుభవించాలంటే, ఆనందం మనం అనుభవించాలంటే, రూపాన్ని మనం పూర్తి విసర్జించాలి.
1: If you want to enjoy and experience that immortality, don't run after different changes.
0: ఉన్నంత వరకు దానిని గౌరవించాలి.
1: And would respect everyone.
0: ఉన్నంత వరకు దానిని సేవించాలి.
1: To the extent possible, you have to serve.
0: ఉన్నంత వరకు దానిని కాపాడుకోవాలి.
1: And would safeguard.
0: కానీ తరువాత దాన్ని మనం యోచించనక్కర్లేదు.
1: Later, you don't need to bother.
0: ఎందుకు దీన్ని యోచించటము?
1: Why worry?
0: ఎందుకోసం మనం దుఃఖించటము?
1: Why should we worry?
0: దుఃఖం అనేటువంటిది కేవలం అజ్ఞానమే.
1: Misery is out of ignorance.
0: కొరకని ఈ దుఃఖానికి మనం అవకాశం ఇవ్వకూడదు.
1: We should not give scope for sadness.
0: ఏ దానికి ఏ టైం వచ్చిందో ఆ టైంలో పోతుంటారు.
1: Things happen as per destiny, the will.
0: మనము పరాత్మను ఒకటిగానే భావించాలి.
1: We should consider this one.
0: పరాత్మను ఒకటిగానే విశ్వసించాలి.
1: We should go by this basic oneness, unity.
0: ఈ కప్పులు మాత్రం మారుతుంటాయి.
1: Cups change.
0: కానీ కప్పులు మారినంత మాత్రం లోపల ఉన్నటువంటి పదార్థము అదే ఆత్మతత్వము. ఆత్మతత్వం ఎప్పటికీ మారదు.
1: కప్స్ మే చేంజ్ బట్ ద జ్యూస్ ఆఫ్ ఆత్మ ద స్పిరిట్ ఈజ్ చేంజ్లెస్.
0: కనుక నీవు ఆత్మతత్వాన్ని విశ్వసించు.
1: హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ యువర్
0: ఆత్మతత్వాన్ని ఆనందంగా తీసుకో.
1: బి హ్యాపీ విత్ యువర్ సెల్ఫ్.
0: ఇది ఏ ముఖ్యంగా జీసస్ బోధించినటువంటి.
1: దిస్ ఇస్ ద మెయిన్ టీచింగ్ ఆఫ్ జీసస్.
0: అన్ని విధములుగా కూడాను వారికి భౌతికమైనటువంటి లౌకికమైనటువంటి యొక్క ఆదర్శాలు నిరూపిస్తూ
1: ఇన్ ఫ్యాక్ట్ హస్ డిమాన్స్ట్రేటెడ్ ఆల్ ఫిజికల్ వరల్డ్లీ ఐడియల్స్
0: కట్టకడబడికి సత్యమైనటువంటిది ఒక్కదాన్ని మాత్రమే నిరూపించాడు.
1: ఫైనల్లీ హస్ ప్రూవ్డ్ ఓన్లీ వన్ బేసిక్ ట్రూత్ అట్ ద ఎండ్.
0: అప్పుడు ఈ యొక్క శిష్యులు ఉన్నారు.
1: దేర్ఫర్ డిసైపుల్స్ అరౌండ్ హిమ్.
0: మాథ్యూ అని ఒక ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్ గా ఉండేవాడు.
1: దేర్ ఇస్ మాథ్యూ ది ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్.
0: ఈ ఫిషర్ మ్యాన్ దగ్గర అంతా వచ్చి దిన్నము ఇన్కమ్ ట్యాక్స్ కోసం వాడి దగ్గర రాసుకునేటువంటి వాడు. ఆత్మతత్వాన్ని ఆనందంగా తీసుకో.
1: బి హ్యాపీ విత్ యువర్ సెల్ఫ్.
0: ఇది ఏ ముఖ్యంగా జీసస్ బోధించినటువంటి.
1: దిస్ ఇస్ ద మెయిన్ టీచింగ్ ఆఫ్ జీసస్.
0: అన్ని విధములుగా కూడాను వారికి భౌతికమైనటువంటి లౌకికమైనటువంటి యొక్క

0: ఫిషర్ మ్యాన్ దగ్గర అంతా వచ్చి దిన్నము ఇన్కమ్ ట్యాక్స్ కోసం వాడి దగ్గర రాసుకునేటువంటి వాడు.
1: హీ యూజ్డ్ టు కలెక్ట్ మనీ ఫ్రమ్ దిస్ ఫిషర్ మ్యాన్.
0: ఈ ఫిషర్ మ్యాన్ కంతా కూడాను జీసస్ బోధ చేస్తుండేవాడు నిత్యము.
1: జీసస్ వాస్ టీచింగ్ టు దిస్ ఫిషర్మెన్.
0: అవన్నీ రాసుకున్నాడు ఈ మాథ్యూ.
1: మాథ్యూ రికార్డెడ్ ఆల్ ద టీచింగ్.
0: ఆ మాథ్యూ రాసుకునే దీన్ని బైబిల్ గా అని సృష్టించాడు.
1: ద రికార్డింగ్స్ ఆఫ్ మాథ్యూ ఇస్ వాట్ యు ఫైండ్ బైబిల్ టుడే.
0: ఇంకా మిగతా రాసినవన్నీ కూడాను వారి వారి భావమును పురస్కరించుకుని రాస్తూ పోయారు.
1: ద రెస్ట్ ఆఫ్ ది కంపోజిషన్స్ ఆర్ ఆఫ్ వన్స్ ఓన్ ఇమాజినేషన్.
0: ఎక్కడే కాని జీసస్ నేను దైవం అని కానీ లేక నేను హెడ్ అని కానీ నేను పవిత్రుడని కానీ నేను గురువు అని కానీ తాను ఎక్కడా చెప్పలేదు.
1: నో వేర్ జీసస్ ఎవర్ స్టేటెడ్ దట్ ఈస్ గాడ్ దట్ ఈస్ హెడ్ ఆర్ ఎనీ సచ్ స్టేట్.
0: గాడ్ ఈజ్ మై ఫాదర్.
1: God is my father.
0: My father, father, father, and father kindane bodhisthu vachadu.
1: He went on praying to his father, repeatedly saying, Father, Father.
0: Kanukane athani oka tattvam chaala pavitramain pintidi.
1: All his nature, attitude,
0: ekatvanni anubhavinchadaniki tagina margamle bodhisthu vachadu.
1: He has shown the path to experience unity.
0: Athani bhinnatvaniki ematram avakasam ivvaledu.
1: He never gave scope for diversity.
0: కానీ ఎక్కడ పోయినప్పటికి నేను దివ్యత్వమే దివ్యత్వమే అన్నాడు.
1: ఎవ్రీవేర్ హీ స్టేటెడ్ ఇట్స్ ఓన్లీ డివినిటీ దట్ ఎగ్జిస్ట్.
0: 5000 కిందట ఒక ఉత్తరప్రదేశ్ లోపల
1: ఉత్తరప్రదేశ్
0: ఒక మాథ్యూ అనేటువంటి వాడు ఉండేవాడు.
1: దేర్ వాస్ వన్ మాథ్యూ.
0: అక్బర్ ఆన్ అనేటువంటి వాడు.
1: అక్బర్ వాన్
0: అతను ఎప్పుడు కూడా నేనే దైవము నేనే దైవము నేనే దైవము అనుకుంటేవాడు.
1: హీ ఆల్వేస్ స్టేటెడ్ ఐ యామ్ గాడ్ ఐ యామ్ గాడ్.
0: అందరూ విన్నారు, ఆశ్చర్యపడ్డారు.
1: ఆల్ వర్ సర్ప్రైజ్డ్ టు హియర్ దిస్.
0: ఏంటి పిచ్చివాడా, ఏమిటి,
1: ప్రాబ్లీ ఇస్ ఎ మ్యాడ్ క్యాట్,
0: ఎందుకు ఈ విధంగా చెప్తున్నాడు,
1: వై షుడ్ హి డిక్లేర్,
0: లేక అహంకారమా ఏమిటి,
1: ఇస్ ఇట్ ఈగో
0: అని ఇంకా కొంతమంది ఈ పండితులకందరికీ ద్వేషం పూనింది.
1: స్కాలర్స్ they had hatred towards him.
0: Inni vidyanu nechinappudiki memu meme daivamuni mem cheptam lede.
1: With all this scholarship we don't declare that we are.
0: Ee bichi mashi akbar an antunnadu nene daivam antunnade.
1: It's only this madcap who declares that I am god.
0: Ani raju daggara poi piriyad chesaru.
1: They made a complete lodge.
0: Raju kunu aneka rakamuga vicharana salipadu.
1: And king made full inquiry.
0: కట్టగలపటికి ఎక్కువ ఈ యొక్క ప్రచారములకు విరుద్ధంగా కంప్లైంట్లు వచ్చాయి.
1: And there are many complaints against this man.
0: ఈ పండితులు కూడాను రాజు దగ్గర చేరారు.
1: The scholars also assembled.
0: పండితాలగా ఏమిటి,
1: who is pandita?
0: పండిత సమదర్శన.
1: పండిత, ఈక్వల్ మైండెడ్.
0: ఈ సమదర్శనం లేనటువంటి పండితులు ఈ వికారమును అభివృద్ధి పరచుకుని అతనిపై ద్వేషమును పూరుతూ వచ్చారు.
1: The true scholar pandita is one with equanimity, equal mindedness.
0: రాజుకు చెప్పారు, రాజా మేము ఇలాంటి పిచ్చివాణ్ణి ఈ యొక్క జగత్తులో పెట్టుకుంటే మేము ఈ గ్రామాన్ని వదిలిపోతాము, మీ సంస్థానమే వదిలిపోతాము అని ప్రతిజ్ఞ చేశారు.
1: There are no true scholars in the strict sense of the term, therefore they complained to the king, we don't want to be here.
0: మరి ఏం చేయాలి అన్నారు.
1: Then king said, what's to be done?
0: వీడికి దైవం అయితే కాళ్ళు కొట్టేసేయండి చూద్దాం.
1: When they said, if he is really God, amputate his leg.
0: అతను ఆ యొక్క ఆజ్ఞ ఇచ్చాడు.
1: And he was command was given.
0: కాళ్ళు కొట్టేసేస్తుంటే అప్పుడు కూడా నేనే దైవం అన్నాడు.
1: Then he was amputated. He still claimed.
0: అతను బాధపడలేదు. ఆ కారేటువంటి రక్తమంతా కూడాను నేనే దైవం నేనే దైవం నేనే దైవం అంటున్నది.
1: The bleeding continued heavily. It started repeating, I am God.
0: అప్పుడు రాజు చాలా బాధపడ్డాడు.
1: King felt so bad.
0: జ్ఞానరహితులైనటువంటి ఈ యొక్క పండితుల వల్ల నేను ఇంత పాపకార్యం చేశాను.
1: The king felt so sad for his action going by the words dictates.
0: ఇతను పరమ భక్తులు పవిత్రమైనటువంటి జీవి.
1: He could understand that he is an ardent devotee.
0: అని అతన్ని వర్ణించి అతను చెప్పినటువంటిది సత్యము అని వర్ణించాడు.
1: He praised him and ultimately said, what he said is true.
0: ఇదే విధంగానే జీసస్ కూడాను.
1: Same thing happened to Jesus.
0: ఆ జీసస్ కూడాను మొట్టమొదటి నుంచి కూడాను తానే తానే దైవం అని చెప్పలేదు.
1: Jesus right from the beginning.
0: Oh my God, father, father, father, father అంటూ వచ్చాడు.
1: He went on praying to his father, father, father.
0: విరుద్ధమైనటువంటి వారంతా కూడా అతనిపైన వచ్చినప్పుడు అందరినీ శాంతపరిచాడు.
1: He pacified all those who turned against him.
0: నీకు నాకు అందరికి కూడా ఒకే దైవమే.
1: He said God is one to you and to me as well.
0: నీకు నాకు అందరికీ ఒకే తండ్రియే.
1: You and I have same father.
0: ఈ తండ్రి బిడ్డలమే మనం అందరం కూడాను.
1: We are the children of God.
0: కనుకనే children of God.
1: We are the children of God.
0: అని ఆయన కూడా బోధించుకుంటూ వచ్చాడు.
1: Was his teaching.
0: కట్టగలపటికి ఈ విరోధం అధికమే కావటం చేత హెడ్ ప్రీస్ట్ ని పోయి పట్టారు. హెడ్ ప్రీస్ట్
1: బికాస్ ఆఫ్ ఎనిమిటీ విచ్ వాస్ గ్రోయింగ్ మోర్ అండ్ మోర్ హీ వాస్ టేకెన్ టు హెడ్.
0: ఆయనకు కూడా చాలా ఇది దోషం అని తెలుసును.
1: Head priest knows the mistake.
0: Kani Jesus chala satyame cheptunnadani telusunu.
1: He knows what Jesus said was true.
0: Kani vaari vaari sthananni vaallu kaapadukune nimittamai ataniki

0: ఈ విధమైనటువంటి శిక్ష వేశాడు.
1: టు హోల్డ్ ఆన్ టు దేర్ పొజిషన్ దే హ్యాడ్ టు పనిష్ జీసస్.
0: సిలకు కొట్టాలి అని చెప్పాడు.
1: అండ్ హి వాస్ టు బి క్రూసిఫైడ్
0: అన్నాడే కానీ అతని గవర్నర్ చాలా బాధపడ్డాడు.
1: Though the orders was given by governor, he felt so sad.
0: చీ చీ చీ నేను ఇంతటి పాపానికి గురి అయ్యానా అన్నాడు.
1: What a shame it is.
0: రెండవ దినం జీసస్ లేచినప్పుడు చాలా గొప్పవాడు తనని తన కీర్తిని ప్రచారం చేస్తూ వచ్చాడు.
1: When Jesus rose from the cross on the third day, he went on publicizing the divinity of Jesus.
0: రోమన్ క్యాథలిక్స్ అంతా కూడా మొట్టమొదట ఇతన్ని దేవుడు అని చెప్పడం చెప్పలేదు.
1: Roman Catholics in the beginning did
0: ఇతను శిష్యుడు అని చెప్పలేదు.
1: They didn't call him disciple.
0: ఇతను దేవుని దాసుడు అని చెప్పలేదు.
1: Not a servant.
0: కానీ వారు మరొక పేరు పెడుతూ వచ్చారు.
1: They have given him another name.
0: పర్సోనా అని పిలుస్తూ వచ్చారు.
1: పర్సోనా
0: రోమన్ క్యాథలిక్స్ అంతా కూడా పర్సోనా పర్సోనా పర్సోనా పర్సోనా అనగా పవిత్రము అని.
1: పర్సోనా మీన్స్ సీక్రెట్.
0: ఆ పవిత్రమునకు పర్సోనాకు ఇంగ్లీష్ వాళ్ళంతా పర్సన్ అని పేరు పెట్టారు.
1: సేమ్ పర్సోనా ఈస్
0: కాబట్టి పర్సన్ అనేటువంటిది పర్సోనా నుంచి వచ్చినటువంటిది.
1: సో పర్సన్ ఇస్ డిరైవ్డ్ అవుట్ ఆఫ్ పర్సోనా
0: అనగా ప్రతి మానవుడి ఎందుకు కూడాను ఈ దివ్యత్వం ఉన్నది కనుక అందరినీ పర్సన్ పర్సన్ పర్సన్ అని పిలిచారు.
1: సిన్స్ దేర్ ఇస్ డివినిటీ ఇన్ ఎవ్రీవన్ ఎవ్రీవన్ ఇస్ కాల్డ్ ఎ పర్సన్ పర్సన్
0: కనుక నేను కూడా ప్రతి మానవుడు కూడాను దివ్యత్వ స్వరూపుడే.
1: సో ఎవ్రీవన్ ఇస్ ఎంబాడీ
0: ఐ అండ్ యు ఆర్ వన్
1: ఐ అండ్ యు ఆర్ వన్
0: కనుక అందరు కూడా దైవ స్వరూపులే.
1: సో ఆల్ ఆర్ డివైన్
0: కనుక ప్రతి ఒక్కరి ఎందుకు కూడాను దివ్యమైన ఆత్మ ఉంటుండాలి.
1: దేర్స్ డివైన్ స్పిరిట్ ఇన్ ఎవ్రీబడీ.
0: ఈ ఆత్మకే పర్సోనా అని పేరు పెట్టారు.
1: ఎవరీ సెల్ఫ్ ఇస్ కాల్డ్ పర్సోనా
0: కనుకనే ప్రతి మానవుని ఎందుకు కూడాను దైవత్వం అనేటువంటిది ఉన్నది.
1: దేర్ఫోర్ దేర్స్ డివినిటీ ఇన్ ఎవ్రీబడీ.
0: దైవం లేనటువంటి మానవత్వమే కనిపించదు.
1: దేర్స్ నో హ్యూమన్ వితౌట్
0: దైవం లేనటువంటి ప్రాణతత్వమే కనిపించదు.
1: దేర్స్ నో లైఫ్ వితౌట్
0: దైవం లేనటువంటి జీవతత్వమే కనిపించదు.
1: దేర్స్ నో లైఫ్ ప్రిన్సిపల్.
0: ప్రతి జీవి ఎందుకు కూడాను దైవత్వం ఉంటుండాలి.
1: ఇన్ ఎవ్రీ బీయింగ్ దేర్స్ డివినిటీ.
0: సర్వత్ర పాడిపాదం సర్వతోచి శిరోముఖం సర్వత్ర స్తుతిమల్లోకి సర్వమా ప్రతిష్ఠతి అని ప్రతి ఆకారం నందు కూడాను దైవత్వం ఉంటుండాలి.
1: ఇన్ ఎవ్రీ ఫార్మ్ దేర్ ఇస్ మోస్ట్ నెసెసర్లీ గాడ్.
0: ఈ విధంగా బైబిల్ కానీ ఖురాన్ కానీ ఈ విధంగా పట్టుకుని చూస్తుంటే ఎంతనో పవిత్రమైనటువంటి అర్థములు ఉంటున్నాయి.
1: విల్ ఫైండ్ సీక్రెట్ ఇంటర్ప్రిటేషన్స్ అండ్ మీనింగ్స్ టు ఆల్ ద టీచింగ్.
0: కానీ అర్థములు తెలియనటువంటి మూర్ఖులంతా కూడాను ఒక్కొక్కదానికి ఒక్కొక్క అర్థము పెంచుకొని తద్వారా విరుద్ధమైన మార్గంలో ప్రవేశిస్తున్నారు.
1: Foolish people who do not understand the true meaning and the significance, they go by
0: Allah kani Jesus kani inkokaru kani evvaru kuda ye cheddadi cheppaledu.
1: Allah or Jesus, they never stated anything bad.
0: Allah yanchu Muhammadiyudu.
1: Muhammadans call him Allah.
0: Jehovah yanchu Christavul.
1: Good Christians call him Jehovah.
0: Ullabjachudan yanchu Vaishnavulu.
1: Vaishnavis call
0: Shambho yanchu Seivul sada.
1: Seivais call him Shambho.
0: Ahladambuna mencha ఆహ్లాదంబున పెంచ
1: టు మేక్ యూ వెరీ బ్లిస్ఫుల్
0: ఆయుర ఆరోగ్య సంపద్ భాగ్యంబుల సంగి రక్షించువాడు ఒక్కడే.
1: టు కన్ఫర్ పీస్ ప్లెంటీ అండ్ ప్రాస్పెరిటీ దేర్ ఇస్ ఓన్లీ వన్ గాడ్
0: అందరికీ ఒక్కడే.
1: గాడ్ ఇస్ వన్
0: కనుకని ఈ అల్లా అనేటువంటిది కానీ జీసస్ అనేటువంటిది కానీ రామ అనేటువంటిది కానీ కృష్ణ అనేటువంటిది కానీ మన ప్రీతి కొద్దీ మనం పెట్టుకుంటున్నామే కానీ దైవం ఒక్కడే.
1: దేర్ఫోర్ ద నేమ్స్ సచ్ యాస్ అల్లా జీసస్ రామ కృష్ణ ఆర్
0: అల్లా ఇట్లు చెప్పాడు జీసస్ ఇట్లు చెప్పాడు రాముడు ఇట్లు చెప్పాడు అవన్నీ మన భ్రాంతి.
1: All that you quote, you have been reported when said by Allah.
0: అందరు ఒక జనుల యొక్క ఉద్ధారం కోసమని పవిత్రమైనటువంటి మార్గమునే బోధించారు.
1: All these statements have been said for the redemption and emancipation.
0: అందరు సుక్షేమంగా బ్రతకాలని బోధించారు.
1: And in fact, everyone taught only good.
0: వీరిని చంపండి వీరిని నరకండి ఇలాంటివి ఎవరు కూడా ఏ యొక్క పెద్దలు కూడా చెప్పలేదు.
1: No one ever taught violence or to harm anybody.
0: ఇలాంటి ఘోరమైనటువంటి యొక్క అర్థమును పూచుకొని
1: basing on these perversions distortions
0: ee jagatlo oka vidhamainatundi durmargamnu penchutunnaru.
1: We find the wickedness ever on the rise today.
0: Kaadu kaadu ye mahaneelu cheppina gaani preetikaramainatundi vaakule cheptu vacharu.
1: All noble souls taught good things.
0: Andanni preminchandi annaru. Evarni deshinchamani cheppaledu.
1: They never said to hate anybody.
0: Hindulu 10 mandi champandi ani cheppadu untaru adi chaala porapaatu.
1: And if you say that you have to propagate your mistake.
0: Evarni kudunu champe adhikaram evariki ledu.
1: No one has got any right to kill anybody.
0: అందరి ఎందు ఉన్నటువంటి ఆత్మస్వరూపుడు ఒక్కడే. కనుకనే దైవత్వం పైన ఈ విధమైనటువంటి దుర్భామను పుట్టించి దుర్మార్గమైనటువంటి ప్రవర్తన లోపల మానవులు ఈనాడు ప్రవర్తిస్తున్నారు. ఇది ఎవరికీ మంచిది కాదు. అందరినీ ప్రేమించండి. లవ్ ఆల్ సర్వ్ ఆల్
1: లవ్ ఆల్ సర్వ్ ఆల్
0: ఇది ఏ నిజమైనటువంటి యొక్క దైవ బోధ.
1: This is the main teaching of God.
0: ఎవరి కూడా బాధించకూడదు.
1: డోంట్ హర్ట్ ఎనీబడి.
0: మనసును కూడా ఏమాత్రం నొప్పించకూడదు.
1: డోంట్ హర్ట్ ద మైండ్.
0: మనసును నొప్పించేస్తే ఇతని మనసును ఎవరి నొప్పి ఎంత నొప్పించారో నీ మనసు అంత పదింతలుగా వస్తుంది. ఎవరిని ఏ విధంగా నీవు బాధించావో అంతకు పదింతలు నీవు బాధించేటువంటి వారు ఉంటారు. కనుకనే ఎవరిని కూడా మనం బాధించకూడదు. ఎవరిని చెడ్డ పలుకైనా కూడా పలకకూడదు. నీకు పలకడానికి ఇష్టం లేకపోతే నోరు మూసుకుని కూర్చో అంతే కానీ చెడ్డ మాటలు మాత్రం చెప్పవద్దు. You cannot always oblige, but you can speak always obligingly.
1: You cannot always oblige, but yet you can speak obligingly.
0: Obligingly. ఆ విధమైన మాటల చేత నీవు కాలాన్ని సార్థకం చేసుకోవాలి.
1: With these soft and sweet words, you can sanctify the time.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of
0: మీరందరూ కూడా ప్రేమ స్వరూపులే.
1: All of your embodiments.
0: ఆ ప్రేమనే దైవము.
1: And that love is God.
0: అలలు లేని సముద్రం ఎట్టిదో,
1: just as sea cannot exist without rain,
0: ప్రేమ లేని సూర్యుడు ఎటువంటి వాడో,
1: just as sun cannot exist,
0: ప్రేమ లేని మానవుడు అటువంటి వాడైపోతాడు.
1: So also the man without love.
0: కనుకనే అలలు కలిగినటువంటిది సముద్రము.
1: So it is the sea with waves.
0: కిరణములు కలిగినటువంటిది సూర్యుడు.
1: He is the true sun.
0: ప్రేమ కలిగినటువంటి వాడే మనిషి.
1: Therefore is the manishi the human if he has love.
0: ప్రేమనే లేకపోతే వాడు మనిషి కాదు.
1: Without love he is no manishi or a human being.
0: కనుకనే మన మానవత్వాన్ని రక్షించుకోవాలంటే ప్రేమను మనం పెంచుకోవాలి.
1: If you want to remain a human, develop love.
0: ఈ ప్రేమ కంటే మించినటువంటిది మరొకటి దేవుడు లేడు.
1: నథింగ్ మోర్ దెన్ లవ్.
0: దైవమే ప్రేమ.
1: God is love.
0: ప్రేమనే దైవము.
1: లవ్ ఇస్ గాడ్.
0: కనుకని ఈ ప్రేమను మనం పెంచుకుని వికారమైనటువంటి భావములంతా తృంచి వేయాలి.
1: విత్ ఆల్ దిస్ లవ్ మోర్ అండ్ మోర్ డే బై డే.
0: అల్ప బుద్ధులైనటువంటి వారు వారి వారి మనసుకు తోచినట్టుగా భావిస్తుంటారు.
1: ద మీన్ మైండెడ్ పీపుల్ హ్యావ్ దేర్ ఓన్ థాట్స్.
0: ఇదంతా కూడా అల్ప బుద్ధుల యొక్క లక్షణాలు.
1: ఇట్ ఇస్ ఆల్ మీన్ మెంటాలిటీ.
0: ఇది అజ్ఞానం యొక్క లక్షణాలే.
1: ఇట్ ఇస్ సైన్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
0: ఇది కేవలము ఒక విధమైనటువంటి అమాయకత్వమే.
1: ఇట్ ఇస్ ఇగ్నోరెన్స్.
0: కాబట్టి ఇట్లాంటి విపరీతమును బోధించేటువంటి వారిని ఎవరిని మీరు నమ్మకండి.
1: Don't go by the words of these ignorant people, unwise people.
0: మన ప్రేమను మనం విశ్వసించాలి.
1: Have full faith in your.
0: నీ ప్రేమనే నీ విశ్వసించలేని వాడు ఇంకెవరిని ఏ రీతిగా నీ విశ్వసించాలి?
1: If you have no full faith in your own love, how do you love anybody?
0: కనుకని ప్రేమనే దైవము, దైవమే ప్రేమ.
1: So love is God, God is love.
0: Love is God, live in love.
1: Love is God, live in love.
0: ఈ విధమైనటువంటి ప్రేమను మనం పెంచుకోవాలి. కానీ
1: we have to develop such sort of love.
0: కానీ ఈనాటి ఈ చదువులు అధికమయ్యే కొలది,
1: as education is more and more,
0: ఈ ప్రేమ శూన్యమైపోతుండాలి.
1: There is no trace of
0: ద్వేషమే అధికమైపోతుండాలి.
1: There is more of hatred.
0: భిన్న భావములే అధికమైపోతుండాలి.
1: There is what you call multi dimensions.
0: అనర్థములే అధికమైపోతుండాలి. యథార్థమునే మర్చిపోతున్నారు.
1: The truth is forgotten.
0: కానీ ఈ విధంగా యథార్థాన్ని మర్చిపోయేటువంటి వాడు మానవుడు అవుతాడా?
1: When yadartha, truth is forgotten, how can you be human being?
0: కనుకనే మనం యథార్థాన్ని మర్చిపోకుండా,
1: so we should not forget yadartha,
0: అనర్థాలు తీసుకుని,
1: and we have to go by the truth,
0: ఈ అనర్థములే యథార్థములే భావించుకుని,
1: and we consider anartha,
0: పశువుగా మారిపోతున్నారు.
1: By going by this distortion,
0: అసలు ఆధ్యాత్మికం అంటే ఏమిటి అర్థము?
1: What is the meaning of ఆధ్యాత్మిక spirituality?
0: ఈ ఆధ్యాత్మికం అంటే అర్థం కూడా తెలియనటువంటి మూర్ఖులు ఉన్నారు.
1: There are fools who do not know the meaning.
0: ఆధ్యాత్మికం అనగా ప్రతి మానవుని యందు ఉన్నటువంటి పశుత్వాన్ని చంపి,
1: కిల్లింగ్ ది యానిమాలిటీ,
0: ఆ మానవత్వాన్ని పెంచి
1: డెవలప్ ది హ్యూమానిటీ,
0: దైవత్వంగా మార్చుకోవటమే ఆధ్యాత్మికం.
1: అండ్ టు ట్రాన్స్ఫార్మ్ ఇంటూ డివినిటీ ఇస్ త్రూ స్పిరిచువాలిటీ.
0: మనలో ఉండినటువంటి యొక్క పశుత్వాన్ని చంపకుండా ఈ దివ్యత్వం అనేటువంటి దాన్ని పొందడానికి వీలే కాదు.
1: విదౌట్ కిల్లింగ్ ది యానిమాలిటీ ఆర్ బీస్టియల్ టెంపర్మెంట్ యు కెన్ టేక్.
0: కనుకనే మన పశుత్వాన్ని మొట్టమొదట అని అదుపులో పెట్టుకోవాలి.
1: సో హ్యాడ్ కంట్రోల్ పుట్ అండర్ చెక్ ది యానిమాలిటీ.
0: ఈ పశుత్వాన్ని అదుపులో పెట్టుకున్నప్పుడే దివ్యత్వం పవిత్రమైపోతుంది.
1: will be experienced.
0: అందరినీ ప్రేమించాలి.
1: Love all.
0: కానీ ఈ ప్రేమ విశాలమైనది లేదు.
1: But that love
0: సంకుచితమైన ప్రేమగా ఉంటుండాలి.
1: It is quite narrow.
0: అందువల్లే మానవుడు పశువుగా మారిపోతున్నాడు.
1: So man has become animal today.
0: ఇది సరైనది కాదు.
1: It's not proper.
0: ఇలాంటి మానవుడు ఏనాటి కూడా సరైనటువంటి మార్గాన్ని పొందలేడు.
1: Such a man will never proceed along the right path.
0: వాడికి ఆనందమే లభ్యం కాదు.
1: He can never be blissful.
0: ఎప్పుడు విచారమే పడిపోతుంటాడు.
1: He will be drowned in misery.
0: ఆనందం అనేటువంటిది ఎప్పుడు విశాలమైనటువంటి భావం పెట్టుకుంటామో అప్పుడే మనకు ఆనందం.
1: The more and more you're broad minded, you can experience.
0: ప్రేమను అభివృద్ధి పరిచే కొలది ఆనందం కూడా మనకు పెరిగిపోతుంది.
1: As you increase the love, you can have increase.
0: ద్వేషం పెంచుకోకొలది మనకు అనిత్యమే అశాశ్వతమే కలుగుతుంది.
1: When hatred is rampant, you will be in misery.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: ముఖ్యంగా మీరు గుర్తించవలసినటువంటిది దైవం ప్రేమ స్వరూపుడు.
1: You have to know full well.
0: మానవుడు ప్రేమ స్వరూపుడే.
1: Man is the embodiment of
0: కనుక నీ దైవం మనుష్య రూపేణ అన్నారు.
1: God comes in human form.
0: కనుక నీ మానవ స్వరూపమైనటువంటి దైవం నీవే.
1: So you are the embodiment of God.
0: ఎక్కడ చూసినా కానీ మానవాకారమే ధరిస్తుంది, కానీ ఇంకొక ఆకారం పెట్టరు.
1: And God appears in human form everywhere.
0: ఏ ప్రాణి ఎందు కూడాను అక్కడ దైవత్వమే ఉంటుండాలి.
1: And in every being there is God.
0: ఒక పశువు అరుస్తుంటాది.
1: సపోజ్ యూ ఫెల్ ద కౌ.
0: ఏమని అరుస్తుండే? అమ్మా అని అరుస్తుంది.
1: And it says amma.
0: ఏమి అమ్మా అని? దానికి భాష తెలియజేది కాబట్టి అమ్మా జగదంబ అని అంటున్నారు.
1: ద కౌ హ్యాస్ నో లాంగ్వేజ్ యాజ్ సచ్.
0: అన్ని నోట్లు ఎందు కూడాను దైవత్వమే వస్తుండాలి.
1: And it's only the name of God that's uttered.
0: కనుక ప్రతి మానవుడు ఎందుకు కూడాను దివ్యత్వం అనేటువంటిది తాండవం ఆడుతుండాలి.
1: ఇట్స్ ఎ డివినిటీ దట్ డాన్సెస్ ఇన్ ద హార్ట్ ఆఫ్ ఎవ్రీబడి.
0: ఈ క్రైస్తవత్వం అనేటువంటిది,
1: ది క్రిస్టియానిటీ,
0: ఈ క్రిస్టియన్ వల్ల వచ్చినటువంటిది, జీసస్ వల్ల.
1: ఇట్స్ అవుట్ ఆఫ్ జీసస్.
0: ఈ జీసస్ కూడాను
1: ఈవెన్ జీసస్
0: జెరూసలేములో పోయి కూర్చున్నాడు.
1: హీ వాస్ ఇన్ ఎ కాంగ్రిగేషన్.
0: జెరూసలేం. ఈ తల్లి ఎక్కడ పోయినాడో అని ఏడుస్తుండాది.
1: మదర్ ఇస్ ఇన్ సర్చ్ ఆఫ్ ద చైల్డ్ జీసస్.
0: 4 సంవత్సరముల పిల్లవాడు.
1: హి వాస్ 4 ఇయర్.
0: అక్కడ తిరునాళ్ళు జరుగుతుండాలి.
1: వెల్ ఇట్ ఇస్ ఫెస్టివల్ గోయింగ్.
0: జెరూసలేం యొక్క గొప్ప క్రౌడ్ అంతా చేరిపోయింది.
1: హ్యూజ్ క్రౌడ్ గ్యాదర్డ్ దేర్.
0: కానీ ఈ పిల్లవాడు కనిపించలేదు.
1: ద చైల్డ్ వాస్ మిస్సింగ్.
0: ఎక్కడ పోయినాడో వెతుకుతుంటే
1: మదర్ వాస్ ఇన్ సర్చ్ ఆఫ్ హిమ్.
0: కట్టకడపడి సాయంకాలం వరకు వెతికింది.
1: She searched for him till the evening.
0: భార్యాభర్తలు ఇద్దరు కూడా బాధపడుతూ కూర్చున్నారు ఒక దగ్గర.
1: Both the parents were very sad.
0: ఈ పిల్లవాడు పరిగెత్తి వచ్చాడు.
1: The boy came rushing.
0: నాయనా నాయనా వస్తేవా అని ఆనందపడింది పాపం తల్లి.
1: They were so happy to find the son.
0: ఎక్కడ ఉంటివరా ఇంతకాలం?
1: He said, where have you gone? నేనా
0: దైవం దగ్గరే ఉంటి.
1: He said, I'm with father God.
0: దైవం దగ్గర ఉంటే ఎవరైనా ఏడుస్తారా?
1: Then if
0: ఎందుకు నువ్వు ఏడుస్తున్నావమ్మా?
1: And when I'm in the company of Father God, why do you cry?
0: అలాగా ఆ చర్చ్ లోపల ప్రీస్టు చదువుతూ ఉంటే దాన్ని వింటూ కూర్చున్నాడు ఆ చర్చ్ లో.
1: What Jesus did was, he was listening to the teachings of
0: Bible. పవిత్రమైనటువంటి పండుగలు జరిగేది.
1: And there was used to be
0: a అక్కడ చూచాడు.
1: He went there.
0: జీవుల్ని హింసించకూడదు.
1: He said,
0: అంత బుద్ధిని వలె చేశాడు.
1: And then he preached non-violence.
0: అక్కడంత పావురాలంతా అమ్మి దాన్నంతా కూడా బలి ఇస్తుండేటువంటి వారు.
1: All the pigeons were killed and sacrificed.
0: ఈ పావురాలను బలి ఇచ్చేస్తే దైవములకు ప్రీతి అని వారికి అర్థం.
1: And they thought the sacrifice the right part.
0: అప్పుడు జీసస్ ప్రాణములు తీవటమా భగవంతునికి ప్రీతి?
1: You can never think that violence will take you to God.
0: అని అక్కడ అమ్మేటువంటి అంగళ్ళలోంత పోయి చేరి చిన్నపిల్లవాడు పావురాలంతా వదిలిపెట్టాడు.
1: And he had let all the pigeons fly high free.
0: అందరూ అతనిపైన ద్వేషం పూనారు,
1: కొట్టారు,
0: తిట్టారు, ఏమేమో చేశారు.
1: అండ్ దే అక్యూజ్ హిమ్, క్రిటిసైజ్డ్ హిమ్.
0: తిట్టినా కొట్టినా ఈ దేహమునికే కానీ నన్ను కాదన్నారు.
1: దో హి వాస్ బీటెన్ అండ్ అక్యూజ్డ్, హి థాట్ ఇట్స్ ఫర్ ద బాడీ.
0: ఇదే పరిస్థితి భాగవతంలో కూడా, భారతంలో కూడా చెప్పింది.
1: ద సేమ్ థింగ్ ఇస్ స్టేటెడ్ ఇన్ భారత.
0: కృష్ణుడికి తాంబూలం ఇవ్వాలి.
1: Krishna is to be offered the beating.
0: పాండవులందరూ కూడా అగ్రతాంబూలం ఎవరికి ఇవ్వాలి అన్నారు.
1: And in fact it has to be offered to the first.
0: మాకన్నిటికీ అండదండలుగా ఉండేటువంటి వాడు కృష్ణుడే. కృష్ణుడికి అగ్రతాంబూలం ఇవ్వాలన్నారు.
1: Krishna is our refuge and he should be offered the first.
0: ఆ దుర్మార్గుడైనటువంటి శిశుపాలుడు పైకి లేచాడు.
1: శిశుపాల, the wicked person got up.
0: ఆ తాంబూలం తీసుకుంటూ ఉండే సమయం లోపల
1: when he was receiving the offering.
0: స్నానము చేయు ఆ జవరాంధ్ర చీరలు కాజేసినందుక పూజ నీకు.
1: Do you worship him because he has got, he collected all the ropes from me?
0: Golla bhoomundato challaraadani naaku ariyinchinanduka arthamilita.
1: Is it because he had spent all the time with the cowherd people?
0: Chaaluniki katti petti panchangam inka.
1: Stop all this narration.
0: Pogadugana boku chaalinchi mui nor annadu.
1: And he said, shut your mouth.
0: Krishnuni mui nor annatappudiki dharmajudu kanti daralu kaarayi.
1: And he said, so dharmaja was shedding tears.
0: Chi, ee durmargudu inta pedda sabalopala naa krishnuni mui nor annade.
1: In this big assembly he asked Krishna to shut his mouth. What a shame it is.
0: ఆ తాంబూలం పిచ్చినటువంటి తట్టను ఇసిరాడు కృష్ణుడు.
1: And Krishna has just let off that very plate.
0: తట్ట పోయింది, శిశుపాలుని గొంతు కోసింది.
1: And that very plate has beheaded.
0: ఎక్కడ నుంచి చక్రం తీసుకుని రాలేదు.
1: It's not the wheel.
0: తట్టనే చక్రము.
1: It is very plate that turned into a wheel.
0: ఆ రక్తం వచ్చి కృష్ణుని పాదాల పైన పడుతుండాలి.
1: And the blood fell at the feet of Krishna.
0: అప్పుడు ధర్మజుడికి మరింత కోపం వచ్చింది.
1: ధర్మజా వాస్ మోర్ యాంగ్రీ.
0: కృష్ణ ఇంతగా నిన్ను దూషించినప్పటికీ వాని యొక్క రక్తం నీ పాదం పైన పడుతుండాలి, ఇది ఎంత అన్యాయము, నీ పాదములకే అర్హత కాదది.
1: He said, Krishna, Shishupal accused you, criticized you, hated you all along. How is that his blood fell at your feet?
0: అప్పుడు కృష్ణుడు నవ్వుతూ చెప్పాడు.
1: And Krishna said smiling,
0: ధర్మజా,
1: ధర్మజా,
0: దూషణ భూషణ తిరస్కార పురస్కారములు దేహమునికే కాదు. కానీ ఆత్మకు కాదు.
1: ద ప్రైజ్ అండ్ బ్లేమ్, ద ఎక్స్టలేషన్, ద కండెమ్నేషన్ గో టు ద బాడీ బట్ నాట్ టు ద సెల్ఫ్.
0: వాడు నిరంతరము నన్ను కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ దేశంతో నన్ను కృష్ణ కృష్ణ అని స్మరిస్తూ వస్తున్నాడు.
1: యు నో దట్ మ్యాన్ హస్ బీన్ రిపీటింగ్ చాంటింగ్ మై నేమ్ అవుట్ ఆఫ్ హేట్రెడ్.
0: నేను ద్వేషమా ప్రేమనా నేను విచారణ చేయను.
1: ఐఎమ్ నాట్ బాదర్డ్ బై ది హేట్.
0: నా నామం స్మరించడమే నాకు ప్రధానము.
1: ఇట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ దట్ యు చాంట్ మై నేమ్.
0: స్మరణే తరుణోపాయం అన్నాడు.
1: రిమెంబరింగ్ గాడ్స్ నేమ్ విల్ గివ్ యు లిబరేషన్.
0: చెప్పాడు హరే నామ హరే నామ హరే నామ ఇవి కేవలం కలవు నాస్త్యవ నాస్త్యవ గతిరన్యథా అన్నాడు.
1: ఇన్ దిస్ కలి ఏజ్ ఇస్ ఓన్లీ గాడ్స్ నేమ్ దట్ విల్ రిడీమ్ us, will give us liberation in this Kali Age.
0: Kanuka namasmaranato manam entaina pani cheyachunu.
1: With chanting God's name we can do
0: achieve. Ye pani chestu kuda namasmaranam cheyachunu.
1: We can do anything.
0: Nu prayanam chestu kuda namasmaranam cheyachunu.
1: Ee
0: oka jalamo oka japamo tapamo cheyalante oka kalamu oka sthanamu teeskovali.
1: The other spiritual practices need
0: nik sthanamu kalamu edi akkarledu.
1: To repeat God's name
0: sarvada sarvakaleshu sarvatra hari chintanam.
1: You can repeat God's name, sing his glory everywhere, all the time.
0: కనుక ఈ నామస్మరణ చేస్తుంటే అంతకంటే గొప్పది మరొకటి లేదు.
1: Singing his hymns is greatest of all.
0: Kingdom of Mother Sai students,
1: the students of Kingdom of Mother Sai,
0: శ్రీనివాస్ కూడా చెప్పాడు స్వామి ఏదైనా మరవచ్చును మమ్మల్ని మరవకూడదు అన్నాడు.
1: It was stated you may forget anything Bhagavan, but don't forget.
0: భగవంతుడు ఎవరిని మరచడం లేదు.
1: God will never forget anybody.
0: మరిచేది జ్ఞాపకం తెచ్చుకునేది భక్తులే కానీ గౌడు దేవుడు కాదు.
1: ఇట్స్ ఓన్లీ ది డివోటీ హూ రిమెంబర్స్ అండ్ ఫర్గెట్స్.
0: అది మీ ఇమాజినేషన్ లే మీకు అక్కడ ప్రతిబింబంగా వస్తుంటాయి.
1: ఇట్స్ ఆల్ యువర్ ఇమాజినేషన్ దట్ కమ్స్ ఫార్వర్డ్. కనుక
0: ప్రతి ఒక్కటి ఇమాజినేషన్ చేస్తున్నారు.
1: సో యు గో ఆన్ ఇమాజినింగ్.
0: రియాక్షన్ రీసౌండ్ రిఫ్లెక్షన్.
1: రియాక్షన్ రిఫ్లెక్షన్ రీసౌండ్.
0: కనుక ఇలాంటి దానికి మీరు భ్రమపడకండి.
1: డోంట్ బి డెల్యూటెడ్.
0: భగవంతుడు ఎప్పుడు ఎవరిని కూడా మరవడు.
1: గాడ్ విల్ నెవర్ ఫర్గెట్ ఎనీబడీ.
0: ఎవరిని శాసించడు.
1: అండ్ హి నెవర్ కమాండ్స్.
0: అందరినీ ప్రేమిస్తూనే ఉంటాడు.
1: హి లవ్స్ ఆల్.
0: కనుక నీ ప్రేమను మీరు పెంచుకోండి.
1: సో డెవలప్ లవ్.
0: మీలో ఉన్నటువంటి దుర్గుణాలు దూరం చేసుకోండి.
1: గివ్ అప్ ఆల్ బ్యాడ్ క్వాలిటీస్.
0: కానీ ఈనాటి చదువుల వల్ల పిల్లలందు చాలా దుర్గుణాలు అభివృద్ధి అవుతున్నాయి.
1: ద మోడర్న్ ఎడ్యుకేషన్ హస్ గివెన్ ఎనఫ్ ఆఫ్ స్కోప్.
0: వాడు నిజంగా స్టూడెంట్సే కాదు.
1: They are not students at all.
0: అలాంటి వాళ్ళే ఇలాంటి బుద్ధులకంత పూనుకుంటారు.
1: Only such bad people have wicked thoughts.
0: నిజంగా స్టూడెంట్స్ అయినటువంటి వాడు శ్రీనివాస్ చెప్పాడు.
1: శ్రీనివాస్ said,
0: సాయి స్టూడెంట్స్ ఎప్పుడు ఆ రీతిగా పోరు అని.
1: సాయి స్టూడెంట్స్ ఆర్ నెవర్ లైక్ దాట్.
0: కానీ సాయి స్టూడెంట్స్ అని పేరు పెట్టుకుని చేసేటువంటి వాళ్ళు ఎంతమంది ఉంటుంటారు.
1: బట్ దేర్ ఆర్ పీపుల్ దట్ బ్రాండ్ దెమ్సెల్ఫ్స్.
0: కానీ మా స్టూడెంట్స్ ఎప్పుడు పవిత్రమైనటువంటి స్టూడెంట్స్.
1: బట్ అవర్ స్టూడెంట్స్ ఆర్ హైలీ సీక్రెట్.
0: చాలా గొప్ప గుణం కలిగినటువంటి వారే. వాళ్ళలో ఎవరు కూడా వేలు చూపించడానికి వీల్లేదు.
1: నోబడి కెన్ పాయింట్ దేర్ ఫింగర్ అట్ దెం.
0: చాలా మంది ప్రపంచం లోపల వారి వారి స్వార్థ స్వప్రయోజనాల కోసమని పేర్లు మార్చుకుని
1: ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఆర్ మెనీ పీపుల్ హూ సెల్ఫిష్
0: మేము సాయి భక్తులము సాయి భక్తులము సాయి భక్తులమని సాయి పేరు పెట్టుకుని జీవిస్తున్నారు.
1: క్లెయిమ్ దెంసెల్ఫ్స్ అస్ సాయి డివోటీస్.
0: అది కూడా స్వామికి ఆనందమే. అది కూడా స్వామికి ఆనందమే.
1: దట్ ఆల్సో మేక్స్ భగవాన్ హ్యాపీ.
0: ఎట్టైనా సరే నామస్మరణ చేయండి.
1: ఎనీవే ఆర్ అదర్ యూ రిపీట్ గాడ్స్ నేమ్.
0: స్మరణే తరుణోపాయం.
1: అండ్ ది చాంటింగ్ విల్ లిబరేట్ యూ.
0: హరే నామ ఇవి కేవలం.
1: రిపిటేషన్ ఆఫ్ గాడ్స్ నేమ్ ఓన్లీ ఇస్ ఎనఫ్.
0: కనుక మీరు దుర్గుణాలకు ఏమాత్రం అవకాశం ఇవ్వకండి.
1: సో నెవర్ గివ్ ఎనీ స్కోప్.
0: దూషణకు ఏమాత్రము ఛాన్స్ ఇవ్వకండి.
1: నెవర్ గివ్ ఎ ఛాన్స్ ఫర్ అక్యుజేషన్.
0: కనుక మీరు నిరంతరము ప్రేమతో జీవించండి.
1: లీడ్ యువర్ లైఫ్ ఫుల్ ఆఫ్ లవ్.
0: ప్రేమనే నా దైవం అని భావించండి.
1: కన్సిడర్ లవ్ ఇస్ గాడ్.
0: ప్రేమకు మించినటువంటిది మరొక ప్రదేశం లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ బియాండ్ లవ్.
0: ప్రేమ ముదిత మనసే కహో.

ಹವ ಸಮುದ್ರ ಸುಖದ ನಾಮ ಏಕ ರಾಮ ಪರಮ ಶಾಂತ.

ఆధార ఏకర మాత పిత బంధు సఖ.

ఇచ్చుకొనుడు సేవా, ఇచ్చుకొనుడు సేవా, పుచ్చుకొనుడు ప్రేమ, ఇచ్చుకొనుడు సేవా, పుచ్చుకొనుడు ప్రేమ, అటుల దైవ.

0: ദൈവതത്വമറയരണ്ടി.
1: Why should you search for God hither and thither? Is He not present in your heart? What you should give is service. What you should receive is love. This is the way how you can attain the divinity.
0: Vidyarthinare.
1: Students.
0: Vidya dadati vinayam. Anaga. విద్య యొక్క లక్ష్యము వినయము.
1: ది పర్పస్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్ హ్యూమిలిటీ.
0: వినయ ప్రధాని విద్య.
1: అండ్ ఎడ్యుకేషన్ ఇస్ బేస్డ్ ఆన్ దిస్ హ్యూమిలిటీ.
0: వినయమనగా కేవలము చేతులు కట్టుకుని తల వంచి ఉండటం మాత్రమే కాదు.
1: హ్యూమిలిటీ డస్ నాట్ మియర్లీ మీన్ ఫోల్డింగ్ హ్యాండ్స్ అండ్ బౌయింగ్ డౌన్ యువర్ హెడ్.
0: అహంకారము మమకారరహితమైనటువంటి యొక్క చర్యలే వినయం.
1: హ్యూమిలిటీ మీన్స్ ఈగోలెస్ యాక్ట్స్ విదౌట్ ఎనీ పొజెసివ్ ఇన్స్టింక్ట్.
0: నిత్య జీవితమునందు ఈ అహంకార మమకారరహితమైనటువంటి యొక్క చర్యల యందు జీవితం గడిపినప్పుడే అతను సరి అయిన విద్యావంతుడు కాగలడు.
1: We can consider anyone educated in our daily life if his acts are free from ego and possessiveness.
0: Vijjanechitinam chu virravigakaboku. Vijjanechitinam chu virravigakaboku. Telivitetalatam chu tirugaboku.
1: Don't pride yourself because of education you acquired. Don't move about as if you are intelligent enough.
0: Tadulanniyu chadivi chalaviveekiyai magiti tannerugadu mandamatudu.
1: With all the education being so intelligent and intellectual, he does not know himself, his true nature.
0: Yanta chaduvu chadivi, yanta chaduvu chadivi, yeniti unnanu heenuni gunambu manaledu.
1: With all the education he may occupy any high position, yet a mean man will never give up his mean habits.
0: Tarachi

0: చదువు చదువవలయు.
1: He should study that which will make him immortal, deathless.
0: ఇది భగవద్గీత యందు ఆధ్యాత్మ విద్య విద్య నాం. నేను ఆధ్యాత్మిక విద్యను అన్నాడు.
1: In Bhagavad-gita, God declares that He is the spiritual wisdom.
0: ఆధ్యాత్మిక విద్య నేనే.
1: I am spirituality.
0: దీనికంటే మరొక ప్రత్యేకమైనటువంటి విద్యలు లేవు.
1: There is no separate form of education.
0: ఈనాటి విద్యలన్నీను ప్రాకృతమైనటువంటి విద్యలు.
1: All the present is secular knowledge.
0: ఇవన్నీ bookish knowledge.
1: That's all bookish knowledge.
0: కానీ ఆధ్యాత్మ విద్య అనేటువంటిది ప్రాక్టికల్ నాలెడ్జ్.
1: బట్ ది స్పిరిచువల్ నాలెడ్జ్ ఈజ్ ప్రాక్టికల్ నాలెడ్జ్.
0: కనుక ఈనాటి విద్యలన్నీ కూడాను కేవలము భౌతికమైన, లౌకికమైన, ప్రాప్తమైన, అనిత్యమైన, అశాస్త్రమైన, అసత్యమైనటువంటి విద్యలే.
1: Therefore, the modern education is purely temporary, worldly, physical and secular.
0: దీనిని విద్య అని చెప్పుటకూడను సరి అయినటువంటిది కాదు.
1: You cannot call this education vidya in the true sense of the word.
0: Vidya, vidya.
1: Vidya is vidya.
0: ఏది జ్ఞానమును కలిగించును అదియే విద్య.
1: That which inculcates wisdom is vidya.
0: Vidya, vid అనగ జ్ఞానము. Vidya ఏది ఏది జ్ఞానమును కలిగించును అదియే విద్య.
1: That which instills wisdom is vidya.
0: కాని అట్టి విద్యా స్వరూపుడైనటువంటి వాడే భగవంతుడు.
1: God is the very form of wisdom.
0: భగవంతుడు ప్రత్యేకంగా లేడు.
1: God is not separate.
0: మీరందరూ కూడాను భగవత్ స్వరూపులే.
1: You are all divine forms.
0: నీవు దైవాన్ని కావాలని కోరటం లెక్కర్లేదు. నీవే దైవం.
1: You don't need to specially ask for God. You are God.
0: దీనికి నాకు వస్తే ఏమిటంటే నీవు నిన్నెందుకు ఆశిస్తున్నావు?
1: భగవాన్స్ క్వశ్చన్ ఇస్ దిస్. Why do you want yourself? Why do you want yourself?
0: Need.
1: Why do you need yourself?
0: Why do we need God ante? Why do you do yourself?
1: What do you mean when you say why do we need God? Why do you need yourself?
0: You are God.
1: You are God.
0: God is not separate from you.
1: God is not separate from you.
0: In you, with you, above you, below you, around you.
1: God is in you, with you, above you, below you,
0: around
1: you.
0: You are God.
1: You are God.
0: ఈ సత్యాన్ని తెలిపేటువంటిది ఆధ్యాత్మిక విద్య.
1: దిస్ ట్రూత్ ఈజ్ టాట్ బై స్పిరిచువల్ ఎడ్యుకేషన్. స్పిరిచువల్ నాలెడ్జ్
0: ఈ ఆధ్యాత్మికమైనటువంటిది ఎక్కడ అభివృద్ధి అవుతుంది?
1: వేర్ డూ యూ ఫైండ్ ది స్పిరిచువల్ నాలెడ్జ్? ద ప్లేస్ వేర్ ఇట్ డెవలప్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: ఒక విత్తనము తీసుకుని వచ్చి
1: టు బ్రింగ్ ఎ స్మాల్ సీడ్,
0: టిన్నులో పెట్టి
1: పుట్ ఇట్ ఇన్ ఎ టిన్,
0: నీరు పోస్తే
1: వాటర్ ఇట్,
0: విత్తనము కూలిపోతుంది, మొక్క రాదు.
1: ద సీడ్ డికేస్.
0: అదే విధముగానే
1: లైక్ వైజ్
0: ఆధ్యాత్మమైనటువంటి దాని అందే ఈ ప్రేమ అనే బీజమును నాటినప్పుడే అది గొప్ప విశ్వము అనేటువంటి వృక్షంగా రూపొంది, ఆనందం అనేటువంటి ఫలమును మనకు అందిస్తుంది.
1: బట్ ఆన్ ద అదర్ హ్యాండ్, ఇఫ్ యు సో ది సీడ్స్ ఆఫ్ లవ్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ స్పిరిచువాలిటీ,
0: ఆధ్యాత్మమైనటువంటి భూమి యందు ఈ విత్తనము నాటినప్పుడు ఇది ఏమాత్రము అభివృద్ధి కాదు.
1: When the seeds are not sown in the field of spirituality, they will not grow.
0: సాధనమున్న పనులు సమకూరు ధరలోన.
1: It's only out of effort you will be successful on earth.
0: ప్రతి దానికి కూడా నువ్వు సాధన చేయాలి.
1: For everything you should practice.
0: Practice. Walking practice, talking practice, eating practice, doing practice, reading practice, writing practice.
1: Walking, eating, writing, reading, everything is practice.
0: Talking practice.
1: Talking is practice.
0: అమ్మ నేర్పుతుంది, నాయన అమ్మా అప్ప అని నేర్పుతుంది. ఇవన్నీ ప్రాక్టీస్ వల్ల వచ్చినటువంటివి.
1: ఇస్ ఓన్లీ యువర్ మదర్ మేక్స్ యూ ప్రాక్టీస్ ది వర్డ్స్.
0: దీనిని గీత శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాధ్యానం విశిష్యతే జ్ఞానాత్ కర్మ ఫలత్యాగ త్యాగశ్చాంతి అనంతరం. మనకు శాంతి కావాలనుకున్నాం. శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్ అభ్యాసం చేయి మొదలు.
1: You wanted peace. Gita says, practice it.
0: మీరు ఇక్కడ కూర్చున్నారు పద్మాసనం వేసుకుని.
1: యు ఆర్ ఆల్ సీటెడ్.
0: ఈ పద్మాసనం వేసుకుని కూర్చోవటం అలవాటే లేకపోతే, అభ్యాసమే లేకపోతే మీరు కూర్చోలేరు.
1: ఇఫ్ యూ డోంట్ ప్రాక్టీస్ హౌ టు స్క్వాట్ ఆన్ ద గ్రౌండ్, ఇట్స్ నాట్ సో ఈజీ టు సిట్ లైక్ దాట్.
0: కనుకనే కూర్చోవటం కూడా ఒక ప్రాక్టీసే.
1: Sitting also needs practice.
0: జీవితమంతా కూడాను ఒక ప్రాక్టీస్.
1: The whole life is a matter of practice.
0: ఒక చిన్న డ్రామా వేయాలంటే ఒక 10 దినాల ముందుగానే ప్రాక్టీస్ చేస్తూ వస్తుంటారు.
1: Even to enact a drama you start practicing earlier.
0: కాబట్టి ఇది world is like a stage.
1: World is like a stage.
0: All are actors.
1: All are actors.
0: God is director. దీనికంత ప్రాక్టీస్ కావాలి.
1: God is the director. You need practice for all.
0: దైవత్వం అనేటువంటిది ఆధ్యాత్మికమైనంత మాత్రమే మనకు అలవడుతుంది.
1: యు కెన్ ఓన్లీ నో గాడ్ ఇన్ స్పిరిచువల్ ఫీల్డ్.
0: ప్రతి మానవుని ఎందుకూడను మంచితనము అనేటువంటిది ఉన్నది.
1: ఎవ్రీ మ్యాన్ హ్యాస్ గాట్ దిస్ పోర్షన్ ఆఫ్ గుడ్నెస్.
0: మంచితనం అనేటువంటిది జ్ఞానాగ్ని.
1: అండ్ దట్ వెరీ గుడ్నెస్ ఇన్ హిమ్ ఇస్ ద ఫైర్ ఆఫ్ విజ్డమ్.
0: ఆ ఫైర్ అనేటువంటి దానిపైన మనం లక్ష్యంను విస్మరించి దానిని మర్చిపోవటం చేతనే ఆ ఫైర్ నుంచి యాష్ నిమురు కప్పుతూ ఉండాలి.
1: యాజ్ వీ హావ్ ఫర్గాటన్ ద ఫైర్ ఆఫ్ విజ్డమ్, యాజ్ వీ హావ్ నెగ్లెక్టెడ్ ఇట్, ఇట్ ఈస్ కవర్డ్ బై ది యాష్ అవుట్ ఆఫ్ ద ఫైర్.
0: ఈ యాష్ ఎక్కడి నుంచి వచ్చింది?
1: వేర్ ఫ్రమ్ హ్యాస్ ఇట్ కమ్?
0: ఫైర్ నుంచినే వచ్చింది.
1: ది యాష్ ఈస్ ద ప్రోడక్ట్ ఆఫ్ ద ఫైర్.
0: ఫైర్ నుంచి వచ్చినటువంటి యాష్ ఫైర్ ని కప్పివేసింది.
1: Having been born out of the fire, it covers the very fire.
0: కాబట్టి మన యందు ఉన్నటువంటి మంచితనమునకు దీన్ని ఏది కప్పివేస్తుంటారు?
1: So goodness within us.
0: రాగ ద్వేషము ఈ అహంకారం అనేటువంటి ఫైర్ నుంచి వచ్చినటువంటి ఈ నిమురే కప్పివేస్తుంటారు.
1: Therefore the fire of goodness latent within you is covered by attachment, hatred, ego. Therefore there is goodness in everybody.
0: దీనిని ప్లేటో మూడే పదములు చెప్పాడు.
1: ప్లేటో అట్టర్డ్ త్రీ వర్డ్స్.
0: ట్రూత్ goodness,
1: goodness
0: and beauty.
1: Truth, goodness and beauty.
0: దీనిని భారతీయుల యొక్క ఉపనిషత్తు యందు సత్యం శివం సుందరం అన్న.
1: Bharatiyas, as per Upanishad parlance, they call it Satyam Sivam Sundaram.
0: Truth.
1: Truth.
0: Goodness.
1: Goodness.
0: అదే బ్యూటీ.
1: That is beauty.
0: కనుకనే ప్రతి మానవుని ఎందుకు దైవత్వం అనేటువంటి యొక్క మంచితనం ఉంటుండాలి.
1: Therefore, within every man, there is present latent goodness. There is no man in this world without this goodness.
0: కాని దానిని కల్పించుకున్నటువంటి ఒక రాగద్వేషములు కప్పివేస్తున్నాయి.
1: However, because of his own acquired artificial traits, such as hatred and attachment,
0: తద్వారా ఆ దైవత్వాన్ని మనం గుర్తించుకోలేకపోతున్నాము.
1: For that reason, we are not able to recognize the latent divinity.
0: కనుక అట్టి దైవత్వాన్ని గుర్తించుకోవాలనుకున్నప్పుడు ఈ కప్పుకున్నటువంటి యొక్క అహంకారము లేక రాగము ద్వేషము ఇత్యాది జూడిని మనము దూరం చేయాలి.
1: Therefore what we have to do is we have to blow off the ash of ego, attachment and hatred.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్,
0: ఆధ్యాత్మికం అంత సులభమైన మార్గం మరొకటి లేదు.
1: స్టూడెంట్, స్పిరిచువాలిటీ ఈజ్ ఈజియెస్ట్.
0: ఇంతకంటే సులభమైనటువంటి లోకములు ఎక్కడ కూడా కనిపించదు.
1: ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఇస్ నో అదర్ థింగ్ ఈజియర్ దెన్ దిస్.
0: ఈ గులాబీ పుష్పమైన నలపడం కొంచెం కష్టం కావచ్చు.
1: ఈవెన్ టు రబ్ దిస్ టెండర్ పెటల్ ఆఫ్ రోజ్ ఫ్లవర్ ఇస్
0: డిఫికల్ట్. ఈ ఆధ్యాత్మికాన్ని అర్థం చేసుకోవటం అంత సులభం.
1: బట్ టు అండర్స్టాండ్ స్పిరిచువాలిటీ సో ఈజీ.
0: కారణం ఏమిటి?
1: వై?
0: తన యందే ఉన్నది.
1: ఇట్ ఈస్ లేటెంట్ ఇన్ యు.
0: వెతుకనక్కర్లేదు.
1: యు డోంట్ నీడ్ టు సర్చ్.
0: అన్వేషణ అనవసరము.
1: సర్చ్ ఈస్ నాట్ నీడెడ్.
0: అయితే ఎట్ట దీన్ని వెతకాలి?
1: How to search for it?
0: ఎక్కడో బయట ఉంటే కదా నీ వెతకాలి.
1: If it's present outside, you can search.
0: బయట లేదు.
1: It's not outside.
0: తన యందే ఉన్నది, తానేగానే ఉన్నాడు.
1: It is within you and you are God.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మిమ్మల్ని మీరు ఎక్కడైనా బయట తట్టి వెతుక్కుంటారా?
1: స్టూడెంట్స్, డూ యూ సెర్చ్ ఫర్ యువర్ సెల్ఫ్ ఎనీవేర్ అవుట్ సైడ్?
0: మిమ్మల్ని మీరు ఎవరు వెతుక్కోలేరు.
1: నో వన్ విల్ సెర్చ్ ఫర్ వన్స్ ఓన్.
0: తను తాను వెతుక్కునేటువంటి వాడు మూర్ఖుడనే చెప్పవచ్చు.
1: ఎనీవన్ హూ సెర్చెస్ ఫర్ హిజ్ ఓన్ సెల్ఫ్ ఇస్ ఎ ఫూల్.
0: కాబట్టి నీవే దైవమై ఉన్నావు.
1: సో యు ఆర్ గాడ్.
0: అది ఏ మూడు అంకెలతో వైస్ ఛాన్సలర్ చెప్పాడు.
1: వైస్ ఛాన్సలర్ సెడ్ ఇన్ త్రీ నంబర్స్.
0: జీవాత్మ పరమాత్మ అని రామకృష్ణ పరమహంస ఏదో ప్రత్యేకంగా చెప్పాడని కొటేషన్ చెప్పాడు.
1: ఈ కోటెడ్ రామకృష్ణ పరమహంస యాజ్ ది ఇండివిజువల్ సోల్ అండ్ ద కాస్మిక్ సోల్, జీవాత్మ అండ్ పరమాత్మ.
0: కానీ నా ఉద్దేశం మరొకటి.
1: Bhagavan's view is this.
0: Aham Dehatma.
1: Aham Dehatma.
0: Aham Jeevatma.
1: Aham Jeevatma.
0: Aham Paramatma.
1: Aham Paramatma.
0: Aham Dehatma.
1: Aham Dehatma.
0: Aa Dehatma nene anukotame ajnanamu.
1: To feel that you are the body is ignorance.
0: Ide dvaitamu.
1: This is dualism.
0: ఆం జీవాత్మా, ఇది విశిష్టాద్వైతము.
1: టు కన్సిడర్ దట్ యువర్ ఎన్ ఇండివిజువల్ సోల్ ఈస్ క్వాలిఫైడ్ నాన్ డ్యువలిజం.
0: అహం పరమాత్మ,
1: అహం పరమాత్మ,
0: ఇది అద్వైతం.
1: అహం పరమాత్మ ఇస్ నాన్ డ్యువల్.
0: అహం దేహాత్మ,
1: అహం దేహాత్మ,
0: ది వన్ యూ థింక్ యు ఆర్.
1: అహం దేహాత్మ అమౌంట్స్ టు ద వన్ యూ థింక్ యు ఆర్.
0: అహం జీవాత్మ, ది వన్ అదర్స్ థింక్ యు ఆర్.
1: అహం జీవాత్మ, ది వన్ అదర్స్ థింక్ యు ఆర్.
0: అహం పరమాత్మ,
1: అహం పరమాత్మ,
0: ఐ రియలీ ఆర్.
1: అహం పరమాత్మ, ద వన్ యు రియలీ ఆర్.
0: వన్ రియలీ ఆర్,
1: ద వన్ హూ రియలీ ఆర్.
0: ఈ తత్వాన్ని మనం చక్కగా అర్థం చేసుకున్నప్పుడు,
1: వెన్ వీ నో దిస్ క్లియర్లీ,
0: దేహ ఆత్మ,
1: దేహ ఆత్మ,
0: జీవ ఆత్మ,
1: జీవ ఆత్మ,
0: పరం ఆత్మ,
1: పరం ఆత్మ,
0: ఈ దేహం జీవం పరం మూడు వేరైపోయినాయి. ఆత్మ ఆత్మ ఆత్మ ఒక్కటే అయిపోయింది.
1: దేహం బాడీ జీవం ది ఇండివిజువల్ ద పరం స్పిరిచువల్ దే ఆర్ సెపరేట్. ఆత్మ
0: గాయత్రీ మంత్రం నందు కూడాను ఓం భూర్భువస్వః, ఓం భూర్భువస్వః,
1: ద సేమ్ థింగ్ ఇస్ స్టేటెడ్ గాయత్రీ. భూర్
0: భూలోకము,
1: భూలోక
0: ఏమిటి ఈ భూలోకం అంటే,
1: వాట్ ఈస్ దిస్ ఎర్త్?
0: అంత పదార్థమయమైనటువంటిదే ఈ భూలోకము.
1: హోల్ ఎర్త్ ఇస్ మెటీరియల్.
0: అంత మెటీరియలైజేషన్.
1: దిస్ ఇస్ ఆల్ మెటీరియలైజేషన్.
0: మెటీరియలైజేషన్ అదే బాడీ.
1: దట్ ఈస్ ద బాడీ.
0: భూమ్ అనగానే అదే బాడీ.
1: భూర్ మీన్స్ దట్ ఇస్ ద బాడీ.
0: ఓం భూర్ బాడీ.
1: ఓం భూర్ ద బాడీ.
0: భువః
1: భువః,
0: ఈ బాడీని ఆడిస్తూ ఉంటుంది అది.
1: స్పిరిట్
0: అది ఏ జీవతత్వము.
1: The individual
0: soul. Vibration.
1: This is called vibration.
0: ఈ వైబ్రేషన్ అనేటువంటిది లోపల ఉంటుండగానే దేహం అంతా సంచరిస్తూ ఉంటుండాలి.
1: As a vibration is present within, it makes the body.
0: Body materialization.
1: Body is materialization.
0: జీవుడు వైబ్రేషన్.
1: The individual soul is vibration.
0: ఆత్మ రేడియేషన్.
1: The real spirit is radiation.
0: Materialization.
1: Materialization.
0: Vibration.
1: Vibration.
0: Radiation.
1: Radiation.
0: మూడు మన యందే ఉంటున్నాయి.
1: All the three are within you.
0: ఇంక ఎక్కడ నీవు వెతికేది?
1: Where do you search?
0: ఎందుకు వెతకాలి?
1: Why should you search?
0: ఈ సత్యాన్ని నీవు గుర్తించుకుంటే సర్వము నీవే అయిపోతావు.
1: When you know this truth, everything amounts to your own self.
0: అందువల్లనే ఒకానొక సమయమునందు,
1: at one time,
0: కబీర్,
1: కబీర్,
0: బీదవాడు,
1: poor man,
0: ఏదో పాప బట్టలు నేసి ఆ వచ్చిన డబ్బు తోపల ఏదో 10 మందికి అన్నం పెట్టి తాను తినేటువంటి వాడు.
1: హీ ఈజ్ ఎ వీవర్. హీ వీవ్స్ ది ఆర్నింగ్ క్లాత్ అండ్ లీడ్స్ హిస్ డైలీ లైఫ్.
0: ఎప్పుడు చూసినా కూడాను రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ అని నేచేటువంటి వాడు నేత పని.
1: యాజ్ హీ వీవ్స్ హీ రిపీట్స్ గాడ్స్ నేమ్ రామ్ రామ్ వీవింగ్ వీవర్.
0: ఈ నామంతో నేసినటువంటి వస్త్రములకు ఎంతో విలువగా ఉండేటువంటిది.
1: As the weaving process went on, he repeated God's name, therefore they were
0: kaani taanu profit kosam ye maatram kaachukovatam ledu.
1: But he didn't do that for profit purpose.
0: Daniki enta cost antaku maatrame ammeetunti vaadu.
1: But without any profit, he just sold it.
0: Vaari sthitigatanu gurtinchukunnattu samayam lopala chaala beedavariga unte ooriki ni icheetunti vaadu aanaadu pastu padundeetunti vaadu.
1: Sometimes he used to offer them free of cost if the poor people come to him.
0: Oka chinna udaharanam,
1: a small example.
0: గ్రీక్ పీపుల్ ఇక్కడ ఉన్నారు. ఇప్పుడు
1: హియర్ డివోటీస్ ఫ్రమ్ గ్రీస్ ఆర్ హియర్.
0: 25 మంది గ్రీక్ పీపుల్స్ అంతా కూడాను,
1: 25 గ్రీస్ పీపుల్
0: బెంగళూరులో ప్లేన్ లో దిగారు.
1: దే గాట్ డౌన్ దేర్ ఎట్ బెంగళూరు ఎయిర్పోర్ట్.
0: పెద్ద లగేజ్ నీపు కట్టుకున్నారు.
1: హ్యూజ్ లగేజ్ టైట్ టు దేర్ బ్యాగ్.
0: రెండు సంకల్లో కూడాను వాటర్ కావాలి వారికి, నీరు. ఆ యొక్క నీరు బాటిల్స్ అంతా తగిలించుకున్నారు.
1: దే ఆల్సో వర్ క్యారింగ్ ది బిస్లేరీ బాటిల్స్ డ్రింకింగ్ మినరల్ వాటర్.
0: వారి భక్తి భక్తి.
1: That is their devotion.
0: Akkada nunchi by walk,
1: right from the airport Bangalore, they started walking.
0: Om Sat Sai Ram Baba Namaha, Om Sat Sai Baba Namaha, Om Sat Sai Baba Namaha ani okkok adukkudanu Sat Sai Baba Namaha, Sat Sai Baba Namaha ani aa padam cheppi adukulu petti puttabatti kochi cheraru.
1: Right from airport, right to the spot, they reached walking every step, repeating God's name, Om Sri Sat Sai Baba Namaha.
0: వస్తానే నేను చక్కగా దగ్గరికి వెళ్లి రిసీవ్ చేసుకున్నాను.
1: భగవాన్ అప్రోచ్ దెమ్ అండ్ బ్లెస్ దెమ్.
0: కాళ్ళు నొప్పిగా ఉందా అన్నాను.
1: డు యు ఫీల్ పెయిన్ ఇన్ యువర్ లెగ్స్?
0: అయ్యో ఇంకా 10 మైళ్ళైనా మేము నడుస్తాం స్వామి, చాలా ఆనందంగా ఉంటుంది అది. మాకు ఒక ఛాన్స్ ఉన్నారు.
1: The devotees from Greece said, we can still walk further and further as this is a chance. Had we traveled by car, we wouldn't have chanted
0: your name.
1: Therefore, ancient said, unless you struggle hard, he also used to walk like that, every step repeating Ram's name. His devotion and steadfastness are known everywhere all over the country. The king also came to know of this.
0: He
1: is very poor.
0: ఇతనికి ఎవరు దిక్కు లేరు.
1: He has no one to support.
0: అనాథి, అనాథుడు అన్నాడు.
1: He is only alone.
0: అట్టి అనాథుని తీసుకుని పోయి, ఇదిగో ఈ పదార్థాలంతా ఇవ్వండిని, ఒక పెద్ద పల్లకి నిండుకు బట్టలు తినుబండారములు అన్ని నింపి ఆ యొక్క కబీర్ ఇంటికి పంపించాడు.
1: As he has none to support, the king sent in a palanquin the richest and so many pleasures.
0: నదికి వెళ్లి స్నానం చేసి వచ్చాడు. కబీర్ చూచాడు.
1: Kabir had bathed there in the river and returned and saw.
0: Palaki.
1: He saw big palanquin.
0: Four
1: brought
0: it
1: there. There so many articles are there. He asked them with utter surprise. Only two stay here at our home.
0: ఈ నలుగురు మోసే పల్లకి తీసుకుని వచ్చారే, మేము ఇద్దరు క్షేమంగానే ఉన్నాము అన్నారు.
1: Why have you brought this palanquin carried by four people? We two are fine here.
0: నలుగురు people మోసేటువంటి ఏమిటి? డెడ్ బాడీని.
1: Only dead body is carried by four people.
0: కాబట్టి మేము క్షేమంగా ఉన్నామని రాజుగారికి చెప్పండి అన్నాడు.
1: Please inform the king that we are fine, hale and healthy.
0: కాదు కాదు కబీర్ స్వామి.
1: They said, no కబీర్ స్వామి.
0: ఇదిగో మీరు చాలా బీదవారు.
1: యు ఆర్ వెరీ పూర్.
0: అనాథులు.
1: యు ఆర్ లెఫ్ట్ ఆల్ అలోన్.
0: రాజుగారి ఆజ్ఞ అదే.
1: దిస్
0: ఆ అనాథునికి కొండ పోయి దీన్ని అందించండి అన్నాడు. అదే వర్డ్స్ యూజ్ చేశారు వీళ్ళు.
1: దే యూజ్ సేమ్ వర్డ్స్ సెడ్ బై ద కింగ్ హిమ్సెల్ఫ్. హీస్ అనాథ, లెఫ్ట్ విత్ నో సపోర్ట్. గివ్ హిమ్ దీస్ థింగ్స్.
0: ఓహో, రాజుగారు చెప్పారా, అనాథునికి ఇవ్వమని చెప్పారా? మంచిది. అయితే నేను అనాథుని కాదు.
1: King say that? I'm not anatha, I'm not forlorn, I'm not
0: Bhagavantudu Ramudu naaku naathudiga unnadu.
1: I have got my master Rama.
0: Nenu anathudu kaadu.
1: I'm not left alone.
0: Ramude anathudu. Atariki inkoka naathudu ledu.
1: Rama has no other master about him.
0: Ivanni teesukunpai atariki icheseyindi annadu.
1: Better you pass on all these things to Rama.
0: Suchara kabir. Aa padamulo enta artham untundali.
1: Those words contain a lot of
0: ఎవరు జగత్తులో అనాథుడు లేడు.
1: ఇన్ దిస్ వరల్డ్ నన్ ఆర్ ఫోర్ లాంగ్.
0: అనాథుడు అనగా ఎవరు? భగవంతుడు ఒక్కడే అనాథుడు.
1: గాడ్ ఈజ్ ఓన్లీ వన్ లెఫ్ట్ ఆల్ అలోన్.
0: అందరికి ఒక్కొక్క మాస్టర్ ఉంటున్నాడు.
1: ఎవ్రీ వన్ హెస్
0: కానీ గాడ్ కి ఇంకొక మాస్టర్ లేడు.
1: బట్ దేర్ నో మాస్టర్ టు గాడ్.
0: అతను మాస్టర్ కాదు.
1: ఈజ్ నాట్ మాస్టర్.
0: అతను కింగ్ కాదు.
1: ఈజ్ నాట్ ఎ కింగ్.
0: అతను కింగ్ మేకర్.
1: ఈజ్ నాట్ ద కింగ్ బట్ గాడ్ ఈజ్ కింగ్ మేకర్.
0: కనుక అనాథుడు అనేటువంటి వాడు భగవంతుడు ఒక్కడే.
1: ఇఫ్ యూ ఆర్ టు సే ఫోర్ లాన్ ఇస్ గాడ్.
0: అనేక మంది అట్టంటుంటారు, స్వామి నన్ను అనాథుని చేయొద్దండి.
1: సమ్ ప్రే స్వామి డోంట్ మేక్ మీ ఫోర్ లాన్, లెఫ్ట్ ఇస్ నో సపోర్ట్ ఈదర్.
0: నీవు కాదు నాయన అనాథుడు. నేను అనాథుడిని.
1: యు ఆర్ నాట్ అనాథ, ఇన్ఫాక్ట్ ఐఎమ్ అనాథ.
0: కనుక నీవు నా అనాథుడు అని చెప్పవద్దు అంటుంటా.
1: నెవర్ సే సో.
0: అదే విధంగానే ప్రతి ఒక్క భక్తుడు కూడాను దైవం యొక్క తత్వాన్ని, దైవం యొక్క యథార్థాన్ని గుర్తించుకునలేక అనేక విధములుగా అపోహలు పడతారు. వాళ్ళ ఆవేశం లోపల ఒక విధమైనటువంటి భావమును అనేక విధంగా పొంగింపజేసుకుంటారు.
1: As devotees are not able to understand the true nature of the divinity because of their temper and emotion and they imagine different ways.
0: కాన భగవంతుని నమ్మినటువంటి వాడికి ఏ విధమైనటువంటి యొక్క లోటు ఉండదు.
1: The one who has got full faith in God will not have any shortage of
0: the divine yoga divyattam anetvanti jyoti velagalanukunte mana yandu ee raga dveshanni mundu dooram cheyandi.
1: In order to illumine the latent divinity within you, give up all this attachment and hatred.
0: Kalaka prema tattvanni manam abhiruddhi parchukondi.
1: Develop love.
0: Ahankara mamakaram undaku.
1: Do not have ego and possession.
0: Oka chinna udaharanam.
1: A small example.
0: Deenikanta nene takkani aadarshamu.
1: Bhagavan sets the best ideal.
0: ఐడియల్.
1: ఐడియల్
0: ఎట్లా? మీరందరూ కూర్చున్న దగ్గరనే కూర్చోండి.
1: యు ఆర్ ఆల్ సీటెడ్ వేర్ యు ఆర్.
0: నేనే నడుచుకొని వచ్చి
1: భగవాన్ వాక్స్
0: నడుము వంచి చెయ్యి చాపి మీ దగ్గర నుంచి లెటర్స్ తీసుకుంటూ ఉంటుంటారు
1: అండ్ పిక్స్ అప్ లెటర్ ఫ్రమ్ యూ.
0: లేకపోతే నేను అహంకారంతో ఒక దగ్గర కూర్చోని మీరందరూ వచ్చి నాకు లెటర్స్ ఇవ్వండి అంటే ఎందుకు ఇవ్వకూడదు? మీరు ఇవ్వవచ్చు కాదని అహంకారం ఉండకూడదు. నీవు ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళు వెళ్ళు వెళ్ళు అని చక్కగా ఆలస్యాన్ని అందించటమే సాయి యొక్క ఐడియా. ఇన్ని వేల మంది ఇంత ప్రదేశం నుంచి ఇన్ని మైళ్ళ దూరం నడుచుకుని వచ్చినటువంటి వారి దగ్గర స్వామి దగ్గరికి రాలేరా? రాగలరు. కానీ నాది అహంకారం లేదు అనేటువంటిది నిరూపించే నిమిత్తమై నేను ఈ విధమైనటువంటి ఒక కర్మలను మీకు బోధిస్తూ ఉంటున్నాను.
1: Bhagavan teaches through his example the best ideal. In fact, had he wanted you to come to him and give letters, you would have done it. But to show that he has no ego at all, Bhagavan has no attachment like mine and thine.
0: Andaru naavare.
1: All belong
0: to me.
1: And he is yours.
0: Ee satyanni patti bhaktulukunu vidyarthulukunu gurtinchali.
1: This truth must be known by every devotee.
0: మమాత్మ సర్వభూతాత్మ.
1: బికాస్ ఇట్స్ ఓన్లీ గాడ్ స్వామి ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్.
0: మమాత్మ
1: ఓన్లీ భగవాన్
0: సర్వభూతాత్మ
1: ప్రెసెంట్ ఇన్ ఆల్ క్రీచర్స్.
0: అందరి ఎందు ఉన్నది ఒక్కటే.
1: సేమ్ థింగ్ ఇస్ ప్రెసెంట్ ఇన్
0: అయితే ఎందుకు కనిపించకూడదు అందరికి?
1: దెన్ వై నాట్
0: ఒకరు దగ్గరగా ఉంటారు ఒకరు దూరంగా ఉంటారు?
1: వై సమ్ ఆర్ క్లోజ్ సమ్ ఆర్ డిస్టెన్స్?
0: భగవంతుని యొక్క ఇది కాదు.
1: ఇట్స్ నాట్ గాడ్స్ యాక్షన్.
0: ఈ ప్రాకృతమైనటువంటి యొక్క వ్యామోహమును వారిని చుట్టి కట్టి పెట్టి ఉండటం చేతనే ఈ విధమైనటువంటి యొక్క దీంతో మునిగిపోతున్నారు.
1: బికాస్ దే ఆర్ బౌండ్ అండ్ టైడ్ అప్ బై వరల్డ్లీ డిజైర్ దే కీప్
0: అందులో. ఈనాటి యువకులకు
1: పర్టికులర్లీ
0: ఉడుకు రక్తము వేగంగా ప్రవహిస్తుంటాది,
1: బాయిలింగ్ బ్లడ్.
0: ఈనాటి మాటలు ఆటలు పాటలే వాళ్లకు మోజు పోజు.
1: They have got all this liking mozu and they have got all the pose also because in the words of the pain upon their hands.
0: Vidyarthulu marigipovadam chetane ee naati pichi pichi paatalu pichi pichi aatalu pichi pichi maatalu like chestunnaru.
1: And because of this pose they begin to like all the meaningless songs, meaningless stories in the novels, the material.
0: Daivatvam ante దైవ చింతనంటే దైవ ప్రసంగం అంటే దైవ భజనలంటే వారికి అంత ఈ సూటిగా చేరవు.
1: దే ఆర్ నాట్ రెడీ, దే ఆర్ నాట్ ప్రిపేర్ టు హియర్.
0: ఇస్తుంటాది
1: బాయిలింగ్ బ్లడ్.
0: ఈనాటి మాటలు ఆటలు పాటలే వాళ్లకు మోజు పోజు.
1: దే హావ్ గాట్ ఆల్ దిస్ లైకింగ్ మోజు అండ్ దే హావ్ గాట్ ఆల్ ది పోజ్.

0: భక్తం.
1: దైవ భజన అంటే భజన వారికి అంత సూటిగా చేరవు.
0: దే ఆర్ నాట్ రెడీ, దే ఆర్ నాట్ ప్రిపేర్ టు హియర్.
1: కొంతమందికి ఇక్కడ విని ఇక్కడ వెళ్లిపోతుంది.
0: సమ్ హియర్ త్రూ వన్ ఇయర్ అండ్ లీవ్ ఇట్ త్రూ ది అదర్ ఇయర్.
1: భోజరాజు సమయంలో
0: టైమ్స్ ఆఫ్ కింగ్ భోజన్,
1: ఒక శిల్పి
0: స్కల్ప్చర్
1: మూడు విగ్రహాలు తీసుకుని వచ్చి పెట్టాడు.
0: బ్రాట్ త్రీ ఐడల్.
1: శిల్పి చక్కగా మూడు కూడాను ఒకే విధమైనటువంటి రీతిగా చూడడానికి ఉంటున్నాయి.
0: స్కల్ప్చర్ కార్వ్డ్ ది త్రీ ఐడల్స్ ఇన్
1: అన్ని సుందరంగానే ఉంటున్నాయి.
0: ఆల్ ది త్రీ ఆర్ బ్యూటిఫుల్.
1: మంత్రిని పిలిచాడు.
0: హీ సమన్డ్ ది మినిస్టర్.
1: మంత్రి,
0: మినిస్టర్,
1: ఇది ఏది? చాలా ఫస్ట్ క్లాస్, సరైనటువంటి ప్రైజ్ అందించడానికి ఏది సరైనటువంటిది నీవు నిర్ణయించమన్నాడు.
0: మినిస్టర్ డిసైడ్ నౌ ఆఫ్ ది త్రీ ఐడల్స్ హియర్ విచ్ వన్ ఈస్ ద బెస్ట్ టు రిసీవ్ ది అవార్డ్.
1: ప్రభుజీ క్షమించండి, ఐదు నిమిషాల్లో వస్తాను అన్నాడు.
0: మినిస్టర్ ఓ లార్డ్ జస్ట్ ఎక్స్క్యూజ్ మీ, ఐ విల్ బి బ్యాక్ ఇన్ 5 మినిట్స్.
1: విగ్రహాలకు ముందు ఇంకెందుకు ఐదు నిమిషాలు? నీకు బాత్రూమ్ పోవాలా? ఇంకే పని ఉంటుందా నీకు?
0: When the idols are here, why do you need 5 minutes' time? Should you go to bathroom or what?
1: లోపలికి వెళ్ళాడు. ఇంత కర్ర ఒక కడ్డి తీసుకుని వచ్చాడు, ఇనప కడ్డి.
0: He went in and brought and a wire.
1: ఒక వైర్ తీసుకుని వచ్చాడు.
0: A wire.
1: ఒక విగ్రహంలో చెవులో పెట్టాడు.
0: He pierced into the ear.
1: ఇక్కడ పెట్టేటప్పటికే ఇక్కడ వచ్చింది అది.
0: And the same wire came out of the other ear.
1: ఇది వర్స్ట్ అన్న తీసుకెళ్ళాడు.
0: He said this is the worst type.
1: రెండవ విగ్రహంలో ఒక చెవులో పెట్టాడు.
0: The second idol over there inserted in one ear.
1: వచ్చింది.
0: It came out of the mouth.
1: ఇది సెకండ్ ప్రైజ్ అన్నాడు.
0: This is the second one.
1: ఇంకొకటి విగ్రహంలో చెవులో పెట్టాడు.
0: In the third idol is inserted in the ear.
1: అది లోపల పోయింది.
0: It has gone inside.
1: This is first idol.
0: He said this is
1: the first prize అన్నాడు.
0: This stands for.
1: అనగా ఏమిటి?
0: What does it mean?
1: విన్న విషయాలు లోపలికి తీసుకోవటమే ఫస్ట్ ప్రైజ్.
0: First prize means all those heard must be taken.
1: కనుకొని ఈ విధమైనటువంటి ఒక నవీన కాలమునందు ఆధునిక యుగమునందు కొందరు ఈ చెవుతో వింటారు, ఈ చెవుతో వెడబుతారు.
0: That's what is happening in this modern age. They listen with one ear.
1: కొంతమంది గ్రంథంలో చదివినటువంటివి, స్వామి చెప్పినటువంటివి వాక్కు లోపల ఉచ్చరిస్తారు చిలక పలకల వలె.
0: Some repeat like a parrot what all they hear from Bhagavan.
1: మరికొంతమంది
0: some
1: విన్నటువంటి విషయాన్ని లోపల తీసుకుని జీర్ణించి చేసుకుంటారు.
0: Whereas some take it in the digest, assimilate.
1: దీనికంత మార్గం ఏమిటి?
0: వాట్స్ ద పాత్?
1: ఏది భేదము?
0: వాట్స్ ద బాడీ?
1: ప్రకృతి భేదమా? కాదు కాదు.
0: దేర్ ఇస్ డిఫరెన్స్? నో.
1: ప్రకృతి ప్రకృతిగానే ఉంటుందా?
0: ద నేచర్ రిమైన్స్ సేమ్.
1: నీ లైక్ లో ఉంటుందా ఈ యొక్క మార్పు?
0: ఎవ్రీ ది చేంజ్ దట్స్ ది మెయిన్.
1: ఈ లైక్ ఎక్కడి నుంచి వస్తుందాది?
0: వేర్ ఫ్రమ్ డస్ ఇట్ కమ్?
1: సంఘ దోషం నుంచి చేరుతుందాది.
0: Because it depends on the company.
1: ప్రతి వ్యక్తి కూడాను నేను బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి అని కోరుతుంటాడు.
0: Everyone desires to be happy at the individual level and also his family.
1: ఇది ఎంత పిచ్చితనము!
0: What madness is it?
1: ఓ పిచ్చివాడా,
0: ఓ మ్యాడ్‌క్యాప్,
1: నీవు బాగుండాలి, నీ కుటుంబం బాగుండాలి,
0: యువర్ ఫ్యామిలీ షుడ్ బి గుడ్
1: అంటున్నావు. నీవెక్కడున్నావు? ఎవరిపై ఆధారపడి ఉన్నావు?
0: Where are you? On whom do you depend?
1: నీవు నీ కుటుంబం పైన ఆధారపడి ఉన్నావు.
0: You depend on your family.
1: నీ కుటుంబం ఎవరిపైన ఆధారపడి ఉంది?
0: On whom does your family depend?
1: సమాజం పైన ఆధారపడి ఉంది.
0: It depends on society.
1: సమాజం బాగుంటేనే కుటుంబం బాగుంటుంది, కుటుంబం బాగుంటేనే నీవు బాగుంటావు. కాబట్టి నీవు నీ కుటుంబమే కాదు, సమాజము.
0: If society is good, your family will be good. If your family is good, you will be good. Therefore, society is important.
1: సంక్షేమాన్ని మనం ఆశించినప్పుడు మన క్షేమము సంఘ క్షేమంలో ఆధారపడి ఉంటుంది.
0: So long you desire the welfare and the prosperity of the society, your prosperity in turn depends on that.
1: లోక సమస్త సుఖినో భవంతు.
0: Therefore, we pray that everybody
1: should
0: be happy.
1: అందరూ సుఖంగా ఉన్నప్పుడే మనము సుఖంగా ఉండగలము.
0: When everyone is happy, so do I.
1: ఈ విధమైనటువంటి యొక్క వేదాంత ప్రబోధలు ఇంత పవిత్రమైనటువంటి యొక్క మూల సూత్రాన్ని బోధిస్తూ వచ్చినాయి.
0: The Vedantic teachings speak of these primal principles.
1: కానీ ఈనాటి దురదృష్టవశాత్తు
0: unfortunately today
1: బోధకులు సరైనటువంటి బోధనలు చేయటం లేదు.
0: We don't have proper teachers.
1: వినేటువంటి వారికి సరైన ఇంట్రెస్ట్ లేకుండా ఉంటుంది.
0: And the listeners also don't have that much
1: ఎక్కడ ఇంట్రెస్ట్ ఉంటుంటారో అక్కడే మనకు లభ్యమవుతుంది.
0: Where there is interest, there will be interest.
1: కానీ ఈనాడు ఇంట్రెస్ట్.
0: But today we don't have interest, but we are interested.
1: Interest kavali.
0: Interest is necessary.
1: Adiye manlo manu kavalsinatundi.
0: That's what is needed now.
1: Interest lo untunnadu anaga sombari pothuga untunnadu.
0: But we are always in rest like a lazy man.
1: Idi manaku pariraadu.
0: Is that good?
1: Sangam manchidanto manam cherali.
0: We should be.
1: Tell me your company, I shall tell you what you are.
0: Tell me your company, I shall tell you what you are.
1: Satyam gatte nisangatvam, nisangatve nirmohatvam, nirmohatve

0: One finds it so difficult to cross this ocean of family life, and then he prays to God. Nothing whatsoever.
1: Rautam potam.
0: It's only coming and going.
1: Kosamne deeniki jagat ani peru pettaru.
0: Therefore, this is called jagat.
1: Jagat anaga emti? Ja gat. Rautam potam untundadi.
0: Jagat means ja coming, gat means going, coming and going.
1: Kanuka emi ledu indulo.
0: Nothing here.
1: Idantha otti zero.
0: Everything is zero.
1: Kabatti oka zero ni minus cheyi.
0: So deduct one zero.
1: G-O-O-D lo oka zero minus chesthe God ayipoyindi.
0: Now out of this G-O-O-D, minus one O is G-O-D, God.
1: కనుకనే మనకు గాడ్ ఎక్కడుందంటే జగత్ ఉండినంత వరకు గుడ్ అవుతుంది, జగత్తును కొంతవరకు మనం ఇచ్చేస్తే గాడ్ అయిపోతుంది.
0: సో ఇట్ ఇస్ గుడ్ సో లాంగ్ యూ హావ్ గాట్ ది ఫీలింగ్ టువర్డ్స్ ద నేచర్.
1: జగత్తుని విడవనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు గివ్ అప్ నేచర్.
1: నీ కుటుంబాన్ని నీవు పోషించుకో.
0: టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ.
1: నీ కర్తవ్యాలను నీవు నిర్వర్తించుకో.
0: డూ యువర్ డ్యూటీ.
1: నీ ఆఫీస్ వర్క్ నీవు చూసుకో.
0: అటెండ్ యువర్ ఆఫీస్ వర్క్.
1: కానీ అన్ని కూడా నువ్వు దైవార్పిత భావంతో చూసుకో.
0: బట్ టేక్ ఇట్ విత్ ద స్పిరిట్ ఆఫ్ టోటల్ సరెండర్ టు గాడ్.
1: నాట్ సరెండర్.
0: Look after work as if it's God's work.
1: Everything is God's work. Anduvalane manam edi chesina gaani work will be transformed into worship.
0: With this, work will be transformed into worship.
1: Akkada worship e lekapothe nee work kuda sarigu cheyalevu.
0: When there's no worship, you can't work properly.
1: Nee office work untundali. Aa office work paina oka vidhamainatundi worship e lekapothe office work nu alakshyam chestam.
0: If you don't have worship, a kind of devotion to your
1: worship
0: office work,
1: ante kevalam bhagavantuni varshipinchadame kaadu work nu kuda worship cheyali.
0: Worship doesn't mean worshiping God. Work also you should worship.
1: Kaabatti prati work nu,
0: every work,
1: prati vishayanni,
0: every matter
1: nu worship cheyali.
0: You have to worship.
1: Appude dani yokka phaltamu chakkaga manaku labhyam avutundi.
0: Then the results will be positive.
1: ఒక పని చేస్తూ దానిపైన మనసు పెట్టుకుండా పోతే ఆ పని పాడైపోతుంది.
0: వై డూయింగ్ సమ్ వర్క్ ఇఫ్ యూ డోంట్ కాన్సన్ట్రేట్ ఇట్ విల్ గెట్ స్పాయిల్డ్.
1: కనుకనే మన వర్క్ పైన వర్షిప్ చేయాలి.
0: సో వీ హావ్ టు వర్షిప్ అవర్ వర్క్.
1: కాబట్టి వర్షిప్ అంటే ఒక దేవుని మాత్రమే వర్షిప్ చేయటం కాదు.
0: వర్షిప్ డజంట్ మీన్ వర్షిప్
1: ప్రతి ఒక్కటి కూడా మానవుడు తెల్లవారి మొదలు రాత్రి పరుండనంత వరకు చేసి సర్వ పనులు కూడా వర్షిప్ లే.
0: రైట్ ఫ్రమ్ డాన్ టు డస్క్ ఎవ్రీ యాక్టివిటీ ఇస్ వర్షిప్.
1: పట్ట కోసం తింటున్నాం.
0: We eat for
1: అది కూడా వర్షిప్.
0: దట్స్ ఆల్సో వర్షిప్.
1: బ్రహ్మార్పణం బ్రహ్మహవిన్ బ్రహ్మాగ్ను బ్రహ్మనాహుతం బ్రహ్మైవతేమ కంతవ్యం బ్రహ్మకర్మ సమాధిన అంత బ్రహ్మార్పణం.
0: ఈవెన్ యూ ఈటింగ్ ఈజ్ ఆఫరింగ్ టు గాడ్.
1: నీ ఒక బ్రహ్మార్పణం అనేటువంటిది చేయకపోతే నీవు తిన్న అన్నం ఎట్ట నీకు జీర్ణమైపోతుంది.
0: ఇఫ్ యూ డోంట్ ఆఫర్ టు గాడ్ ద ఫుడ్ యూ ఈట్, హూ ఇస్ గోయింగ్ టు డైజెస్ట్ ఇట్?
1: అక్కడ లోపల ఉన్న అహం వైశ్వానరో భూత్వ ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త అచాం నన్యం చతుర్భం అహం వైశ్వానరో భూత్వ. అయ్యా, నీ కడుపులో నేను వైశ్వానుడుగా ఉండి దాన్ని చక్కగా ఇడ్లీ పిండి రుబ్బినట్టుగా రుబ్బి చక్కగా దాన్ని మసం చేసి దాని సర్వాంగములకు సప్లై చేయటం వల్లే నువ్వు తిని తిరిగి మంత పుష్టిగా సంతృష్టిగా నువ్వు జీవించగలుగుతున్నావు.
0: యు గెట్ ది రిప్లై ఫ్రమ్ ఇన్ సైడ్. ఐఎమ్ ప్రెసెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వైశ్వానర్ ఇన్ యువర్ స్టమక్. ఐ గ్రైండ్ ఆల్ ద ఫుడ్ యూ ఈట్ మేకింగ్ ఇట్ ఇన్ ఎ సెన్స్ ఆఫ్ ఆల్ బాడీ.
1: సప్లై చేసే వాళ్ళు ఎవరు?
0: Who is going to supply all the essence?
1: నువ్వు ఏ విధంగా నువ్వు ప్రయత్నం చేస్తున్నావు?
0: What effort you are making?
1: ఏమీ చేయటం లేదు.
0: Nothing.
1: గుండె కొట్టుకుంటుంటుండాలి.
0: The heart beats.
1: దీనికి నీ ప్రయత్నం ఏమిటి?
0: What is your effort?
1: అదే దైవం యొక్క సంకల్పం.
0: That is God's will.
1: అయ్యో, నా సంకల్పం లేకపోతే ఎట్ట జరుగుతుంది అని అహంకారి విరవీగుతాడు.
0: If you are egoistic,
1: నీ గుండె కొట్టుకోవటంలో నీ యొక్క ప్రయత్నం ఏమిటి ఉండాలి?
0: Yes, what attempt you are making to make your heart beat?
1: నీ బ్లడ్ సర్క్యులేషన్ లోపల నీ ప్రయత్నం ఏమిటి ఉండాలి?
0: What is your effort? What your activity there?
1: నీ పల్స్ లోపల నీ యొక్క ప్రయత్నం ఏమిటి ఉండాలి?
0: Well, in the pulse rate, what is your attempt?
1: నీదేమీ లేదు.
0: Nothing.
1: అంతా దైవమే.
0: Everything is divine.
1: ఆ దైవమే యొక్క దీన్నంతా కూడాను గుండె నాడిస్తున్నాడు.
0: God is only God who makes the heart beat. And he pumps the heart.
1: ఈ లంగ్స్ లో వచ్చి తెలికే దీనికి ఆక్సిజన్ చేస్తున్నాడు.
0: It's only God who purifies blood there.
1: సర్వాంగానికి సప్లై చేస్తున్నాడు.
0: And it's only God who supplies oxygen.
1: Import and export అంత రెండు కూడా తానే చేస్తున్నాడు.
0: So God takes care of import and export all over the body.
1: ఆ దైవత్వమే లోపల లేకపోతే నీవు ఏ పని చేయలేవు.
0: Without the divinity within you cannot do anything.
1: కనుక ఆ దివ్యత్వాన్ని మొట్టమొదట మనం గుర్తించుకోవాలి.
0: సో వీ హావ్ టు నో దిస్ డివినిటీ ఇన్ ద ఫస్ట్.
1: మనం నమ్మినా నమ్మకపోయినప్పటికీ తన పనేమో తాను చేస్తున్నాడు.
0: బిలీవ్ ఇట్ ఆర్ నాట్, గాడ్ డస్ ఆన్ హిస్
1: ఓన్. నమ్మి చేస్తే నీకు మరింత ఆనందం ఉంటుంది.
0: బట్ ఇఫ్ యూ డూ ఇట్ ఇన్ ఫుల్ ఫెయిత్ యూ విల్ బి బ్లిస్ఫుల్.
1: తెలిసి మ్రొక్కు, చూచి త్రొక్కు అన్నారు.
0: ఆఫర్ ఆల్ ప్రేయర్ ఇన్ ఫుల్ అవేర్నెస్ అండ్ వాచ్ యువర్ స్టెప్.
1: మనం ప్రతి ఒక్కటి తెలుస్తానని అనుభవించాలి.
0: వీ షుడ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఫుల్ నాలెడ్జ్.
1: అగ్ని ఉంది.
0: Here is fire.
1: అగ్ని ఉంటుంటే మనము తెలుసుకుంటే దానిపైన చేయి పెట్టాం మనం.
0: If you know there is fire, you don't touch it.
1: తెలుసుకోకుండా పోయినప్పుడు ఎక్కడ చూసుకుంటే దానిపైన పెడితే కాలిపోతుంది.
0: But on the other hand, if you are not mindful of it, you'll get yourself burned.
1: తెలిసి రామ చింతన చేయవి ఓ మనస, తెలిసి రామ చింతన చేయవి.
0: O mind, pray to the Lord Rama in full knowledge, in full
1: awareness. ఆ భగవత్ చింతన చేయి.
0: In full knowledge, you think of God.
1: ఎట్లా?
0: How?
1: సర్వము తనయందే ఉంటున్నది.
0: Everything is within you.
1: ఆ దైవాజ్ఞ లేకుండా,
0: without God's will, nothing will
1: happen. శివలో బ్రహ్మలో,
0: right from ant to Brahma,
1: Shiva కేశవాదులలో,
0: also in Shiva and Keshava,
1: ప్రేమమీర వెలసియుండే.

0: What for should I leave? Is it for the praise of the world? Rama, come
1: and protect me. దైవం యొక్క చేతిని అన్ని పరిపూర్ణమైన యొక్క స్వరూపాన్ని పొందుతున్నాయి.
0: ఎవ్రీథింగ్ బికమ్స్ టోటల్ అండ్ హోలిస్టిక్ విత్ ద డివైన్.
1: ఈ జ్ఞానాన్ని పొందే నిమిత్తమై విద్య కావాలి.
0: వీ నీడ్ దిస్ విద్య, ద నాలెడ్జ్ ఓన్లీ టు హావ్ దిస్.
1: రామాయణం అంతా మీ విద్య కోసం చెప్తున్నాను.
0: ద హోల్ థింగ్ ఈజ్ సెడ్, భగవాన్ సెడ్ ఓన్లీ టు టీచ్.
1: యా, ఏది జ్ఞానాన్ని బోధిస్తుందో అది విద్య.
0: విద్య మీన్స్ దాట్ విచ్ టీచెస్
1: యు విజ్ జ్ఞానం. ఇది
0: వాట్ థాట్ ఆఫ్ విజ్
1: పదార్థ జ్ఞానమా?
0: మెటీరియల్
1: పదార్థ జ్ఞానం అందు కూడా రియాక్షన్ ఉంటుంది.
0: ఈవెన్ ఫర్ మెటీరియల్
1: అన్నింటి అందు రియాక్షన్, రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్.
0: ఎవ్రీథింగ్ దేర్ రియాక్షన్, రిఫ్లెక్షన్ అండ్ సౌండ్.
1: ఇప్పుడు ఇది ఒక పదార్థం.
0: హియర్ ఇస్ మ్యాటర్.
1: బల్ల,
0: టేబుల్
1: అనుకుంటున్నాను.
0: వెన్ యూ థంప్ ద డెస్క్ యూ విల్ ఫీల్ ద పెయిన్.
1: నేను బల్లను కొట్టినాను అని నేను చెప్తున్నాను.
0: యూ సే దట్ యూ థంప్ ద టేబుల్.
1: బల్ల కూడాను నిన్ను కొట్టింది.
0: ఇట్ ఆల్సో హస్ బీటెన్ యు.
1: చక్కగా పిల్లలు అర్థం చేసుకోవాలి.
0: బాయ్ షుడ్ అండర్స్టాండ్ దిస్ వెల్.
1: బల్లను కొట్టి అనుకుంటా అనగా ఏమిటి? బల్ల కూడా నిన్ను కొట్టింది.
0: వెన్ యూ సే దట్ యూ ఫీల్ పెయిన్.
1: నీ మాత్రమే బల్లను కొట్టడం కాదు, బల్ల కూడా నిన్ను కొట్టింది.
0: యూ హావ్ నాట్ ఓన్లీ థంప్ ద టేబుల్.
1: అక్కడ ఈ సౌండ్, రియాక్షన్, రిఫ్లెక్షన్ వస్తుంది.
0: హియర్ యూ ఫైండ్ ఆల్ ద త్రీ, రియాక్షన్, రిఫ్లెక్షన్, ది సౌండ్.
1: కనుకనే మనం ఏమి చేస్తామో, ఏమి చెప్తామో, ఏమి తలుస్తామో అదంతా మనకు ఈ సౌండ్ గా, రిఫ్లెక్షన్ గా, రియాక్షన్ గా వస్తుంది.
0: సో వాట్ ఎవర్ వీ డూ, వాట్ ఎవర్ వీ సే, వాట్ ఎవర్ వీ లిసన్ టు,
1: కనుకనే మంచి చేసి, మంచి చూచి, మంచి విని, మంచి తలంచి, మంచిని అనుభవించు.
0: దేర్ఫోర్ లెట్ అస్ సీ గుడ్, లెట్ అస్ హియర్ గుడ్, లెట్ అస్ స్పీక్ గుడ్, లెట్ అస్ థింక్ గుడ్ అండ్ ఎక్స్పీరియన్స్ గుడ్.
1: అందువల్లనే మంచి పని చేసేది మానవత్వం యొక్క ప్రధానమైన లక్ష్యం.
0: Therefore, to do good is the main quality of mankind.
1: మానవుని యొక్క లక్ష్యం ఏమిటి?
0: What is the quality aim of man?
1: మానవుడై పుట్టి,
0: having been born a human,
1: గొప్ప తెలివితేటలు కలిగి ఉంటుంది,
0: being highly intelligent,
1: మేధాశక్తిగా భావించి,
0: an intellectual,
1: గొప్ప విద్యావంతుడని విశ్వసించి,
0: థింకింగ్ హైలీ ఎడ్యుకేటెడ్,
1: గొప్ప ఉద్యోగంలో పనిచేస్తూ,
0: ఆక్యుపైయింగ్ ఎ పొజిషన్ ఆఫ్ అథారిటీ,
1: సామాన్యమైనటువంటి పశుపక్షులు కాదు వలె ప్రవహిస్తుంటే ప్రయోజనం ఏమిటి?
0: If one behaves like that of a beast, animal or bird or insect, what is the use?
1: నీకున్న ఆకలి చిన్న చీమకు కూడా ఉంటుంది.
0: The hunger you have is very same as the hunger of an ant.
1: నీకున్నటువంటి భయము ఆ చిన్న చీమకు కూడా ఉంటుంది.
0: ద ఫియర్ ఇన్ యూ ఇస్ వెరీ మచ్ సేమ్
1: యాజ్ ద ఫియర్ ఇన్ డిజైర్స్ అనిమల్స్ అంతా ఉంటుంది.
0: ద డిజైర్స్ ఆర్ కామన్.
1: బజార్లో పోయే కాకులకు, గద్దలకు, కుక్కలకు, నక్కలకు, కోతులకు అన్నిటికీ కూడా ఉంటున్నాయి నీ యొక్క డిజైర్స్.
0: ద క్రోస్, ద ఫాక్స్, ద డాగ్స్, ఎవ్రీవేర్ అరౌండ్ హ్యావ్ డిజైర్.
1: నీవు మానవుడిగా పుట్టి,
0: హ్యావ్ యూ బీన్ బోర్న్ ఎ హ్యూమన్,
1: పశుపక్షి మృగాదుల వాంఛల వల్లే నీవు కూడా కొన్ని వాంఛల లోపల మునిగిపోతే నీ యొక్క ప్రత్యేకత ఏమిటి?
0: Being a human being, if you drown yourself in desire, like animals, birds, bees around, what do you? At one time,
1: Janaka Maharaju pedda yagam chestunnadu.
0: King Janaka was performing a very big ritual yaga.
1: Pandita samavesham erpadinchadu.
0: He convened an assembly of scholars.
1: Ee pandita samavesham ani cheppani goppa goppa panditulku andariki aahvanalu pampincharu.
0: Great scholars of those times were invited.
1: గొప్ప గొప్ప పేరు పొందినటువంటి పండితులందరూ అక్కడ ప్రవేశించారు.
0: Men of repute and fame in India.
1: కౌలందరూ ప్రవేశించారు.
0: One.
1: శాస్త్రజ్ఞులతో ప్రవేశించారు.
0: ఆల్ శాస్త్రీ స్కాలర్స్ అటెండెడ్.
1: వేద శాస్త్ర, ఇతిహాస, పురాణ ప్రమాణములు కూడా నిరూపించేటువంటి యొక్క శక్తులంతా వచ్చారు.
0: ది ఇంటెలెక్చువల్స్ ఆర్ ఎక్స్పర్ట్స్, ఎక్స్పోనెంట్స్ ఆఫ్ దేర్
1: బ్రాంచ్ గా కూర్చున్నారు అందరూ.
0: దే ఆర్ ఆల్ సిట్టింగ్ సైలెంట్.
1: ఆ సభ లోపల మధ్యలో ఒకడు వంకర టింకరి ఉండేటువంటి దేహంతో తాను నడుచుకుంటూ వస్తున్నాడు రాజు దగ్గరికి.
0: దేర్ ఇన్ ద మిడ్స్ట్ దేర్ కేమ్ ఏ పర్సన్ విత్ ఫుల్ ఆఫ్ బెండ్స్ ఆల్ ఓవర్ ద బాడీ అండ్ అప్రోచింగ్ ద కింగ్.
1: అందరి దృష్టి అతని పైన పడింది.
0: ఆల్ లుక్ ఎట్ హిమ్.
1: ఏదో సామాన్యంగా వస్తే పర్వాలేదు, వంకర టింకర దేహంతో వస్తే అందరూ దాన్ని చూడటానికి ఒక విచిత్రంగా ఉంటుంది.
0: ఇఫ్ ఈస్ జస్ట్ నార్మల్ యూ హావ్ బీన్ ఆల్ రైట్ బట్ యూ హావ్ గాట్ సో మెనీ బెండ్స్ అండ్ ట్విస్ట్స్ ఆల్ ఓవర్ ద బాడీ.
1: తక్షణమే అందరూ నవ్వారు.
0: ఎవ్రీబడి లాఫ్.
1: ఆ రూపాన్ని చూసేటప్పటికి అందరికి నవ్వు వచ్చింది.
0: ద వెరీ ఫార్మ్ వాస్ క్వైట్ ఫనీ.
1: వారందరూ ఎంత నవ్వినారో అంతకు పదింతలు ఆ వ్యక్తి కూడా నవ్వాడు.
0: దిస్ పర్సన్ ఆల్సో లాఫ్డ్ 10 times మోర్ దాన్ ద అదర్.
1: రాజు చాలా ఆశ్చర్యపడ్డాడు.
0: కింగ్ వాజ్ సర్ప్రైజ్డ్.
1: రండి, తమరు వేచే ఇండియన్కు ఉన్నత ఆసనం ఇచ్చాడు.
0: హి ఆస్క్డ్ హిమ్ ప్లీజ్ కమ్ ఇన్ అండ్ మేడ్ హిమ్ సిట్.
1: పండిత మహాశయ,
0: హిస్ ఎ గ్రేట్ నోబుల్ సౌల్.
1: వీరందరూ నవ్వటంలో ఒక కారణం ఉంటుంది.
0: ఆల్ పీపుల్ ఆర్ లాఫింగ్, దేర్ ఇస్ సమ్ రీజన్.
1: ఎందుకనగా,
0: ద రీజన్ ఇస్
1: మీ దేహము చాలా వంకరలుగా తిరిగి ఉంది.
0: యువర్ బాడీ ఈస్ ట్విస్టెడ్ సో మెనీ బెండ్స్.
1: మీ పేరేమిటి?
0: వాట్స్ యువర్ నేమ్?
1: నా పేరు అష్టావక్రుడు అన్నాడు.
0: హి సెడ్ మై నేమ్ ఇస్ అష్టావక్ర.
1: అనగా ఎనిమిది వంపులు తిరిగినటువంటిది ఈ దేహము.
0: అష్టావక్ర మీన్స్ ద బాడీ విత్ ఎయిట్ బెండ్స్.
1: దీనిని చూచి వారంతా పండితులు నవ్వారు.
0: ఆల్ స్కాలర్స్ లాఫ్ట్ ఎట్ హిమ్.
1: అప్పుడు అష్టావక్రుడు లేచాడు.
0: దెన్ అష్టావక్ర గాట్ అప్.
1: ప్రభు,
0: ఓ లార్డ్,
1: మీరు పండిత సమావేశము అనేటువంటి వార్త నాకు పంపటం చేత నేను ఇక్కడికి వచ్చాను.
0: ఓ లార్డ్, ఐ హావ్ కమ్ హియర్ ఆన్ హియరింగ్ దట్ యు హావ్ కన్వీన్డ్ ఎ మీటింగ్ ఆఫ్ స్కాలర్స్.
1: పండితులే ఉంటారనేటువంటి ఒక పిచ్చి భావంతో నేను వచ్చాను.
0: ఐ కేమ్ విత్ ది మ్యాడ్ ఫీలింగ్ దట్ హియర్ వి ఫైండ్ ఆల్ స్కాలర్స్.
1: ఒక్కడైనా పండితుడు లేడు.
0: నాట్ ఈవెన్ వన్ స్కాలర్ ఇస్ హియర్.
1: చర్మకారులు ఉంటున్నారు అన్నాడు.
0: ఆల్ ఆర్ కాబ్లర్స్ హియర్.
1: చర్మకారులు అన్నాక చెప్పులు కుట్టేటువంటి వాళ్ళంతా వీళ్ళందరూ.
0: ఆల్ ఆర్ కాబ్లర్స్ హియర్.
1: ఎందుకు ఇంత పెద్దటి మాట అంటున్నావే?
0: ఈ
1: పండితులందరూ కూడా చెప్పులు కుట్టేటువంటి వాళ్ళ.
0: డూ యూ థింక్ దట్ ఆల్ ది స్కాలర్స్ ఆర్ కాబ్లర్స్?
1: చెప్పులు కుట్టేటువంటి వారికి చర్మం యొక్క ఇది చక్కగా తెలుసును.
0: ఓన్లీ ఏ కాబ్లర్ నో ది నేచర్ ఆఫ్ హి స్కిన్.
1: కనుక వీళ్ళందరికీ నా స్కిన్ చూస్తున్నారు వాళ్ళు.
0: సో ఆల్ పీపుల్ హియర్ వాచ్ మై స్కిన్.
1: నా హృదయాన్ని చూడటం లేదు.
0: దే ఆర్ నాట్ వాచింగ్ మై.
1: నా పవిత్రతను చూడటం లేదు.
0: దే డోంట్ నో మై సెక్రెట్.
1: కాబట్టి ఇలాంటి చర్మకారులకందరికీ పండితుల్ని ఆహ్వానం చేశావా అని నాకు పెద్ద నవ్వు వచ్చింది అన్నాడు.
0: ఐ లాఫ్డ్ లౌడ్లీ రిపీటెడ్లీ బికాస్ దిస్ నాట్ అసెంబ్లీ ఆఫ్ స్కాలర్స్ బట్ అసెంబ్లీ ఆఫ్ కాబ్లర్స్.
1: దృష్టి ఒక్కొక్క రకమైనటువంటిదిగా ఉంటుంటది.
0: ఈచ్ వన్ థింగ్స్ ఇన్ వన్ వే ఆర్ అదర్.
1: ముండే ముండే మతిర్ భిన్న. ఒక్కొక్క దృష్టి ఒక్కొక్క రకంగా తోస్తుంటారు.
0: టేస్ట్ వేరీ, హెడ్స్ డిఫర్, థాట్స్ డిఫర్.
1: కనుక ప్రపంచం లోపల ఇట్టి వికృతమైనటువంటి యొక్క భావాలతో ఈ జీవితం జరుగుతూ ఉంటుండాలి.
0: వి ఫైండ్ ఇన్ దిస్ వరల్డ్ సో మెనీ పర్వర్టెడ్ నోషన్స్.
1: ప్రతి ఒక్కరు కూడా హృదయ తత్వాన్ని గుర్తించాలి.
0: ఎవ్రీవన్ షుడ్ నో వన్స్ ఓన్ హార్ట్ ఫస్ట్.
1: గొప్ప పండితులు అనుకుంటారు,
0: వన్ స్కాలర్
1: గొప్ప కవులు అనుకుంటారు. భగవంతుడు ఈ పాండిత్యాన్ని ఈ కవిత్వాన్ని ఏమాత్రము ముట్టడు, కళ్ళతో కూడా చూడడు.
0: గాడ్ విల్ నెవర్ లుక్ ఎట్ యువర్ స్కాలర్షిప్. God will never be bothered of your poetry or composition.
1: Bhavapriyude kani bahyapriyudu kaadu.
0: God is carried away by your feeling, not by the external.
1: Ayya enta mandiki nee anna daanam chesavu?
0: How many people you served food?
1: Nenu 5000 mandiki anna daanam chesanu.
0: I served food to 5000 people.
1: 2000 mandiki cheralu ichanu.
0: I distributed sarees to
1: 2000.
0: అఫ్రాడ్.
1: దీన్ని పేరు పెట్టుకోవటమా? ఈ 2000 మందికి చీరలు ఇవ్వటము, 5000 మందికి అన్నదానం ఇవ్వటము, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ దగ్గర పోయి నీవు అడ్వాన్స్ చెప్పించుకో, అంతేకాని నా దగ్గర చెప్పనక్కర్లేదంటాడు భగవంతుడు.
0: గాడ్ విల్ టెల్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ సారీస్ టు 2000 అండ్ ఫీడింగ్ 5000 పీపుల్ యూ బెస్ట్ బెటర్ అకౌంట్ టు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్.
1: నాకు చూపనక్కర్లేదంట.
0: యూ డోంట్ నీడ్ టు షో మీ ద అకౌంట్.
1: నాకు చూపవలసింది నీ హృదయ పవిత్రమే చాలు.
0: వాట్ యూ షుడ్ షో మీ ఇస్ ద సాంక్టిటీ ఆఫ్ యువర్ హార్ట్.
1: కనుక హృదయ పవిత్రతను చూచేటువంటి వాడు భగవంతుడు, కానీ దీన్ని దాన్ని చూచేటువంటి వాడు కాదు భగవంతుడు.
0: గాడ్ విల్ లుక్ ఎట్ యువర్ హార్ట్ విచ్ ఇస్ సీక్రెట్, నథింగ్ ఎల్స్.
1: అది అష్టావక్రుడు చక్కగా ఈ ప్రజలకు ఈ పండితులకు బోధించినటువంటి ఒక బోధ.
0: దిస్ ఈస్ ది టీచింగ్ ఆఫ్ అష్టావక్ర టు ఆల్ పీపుల్ అండ్ స్కాలర్స్.
1: నా పాండిత్యాన్ని చూడమని.
0: సీ మై స్కాలర్షిప్.
1: పండితుడు అనగా ఏమిటి?
0: హూ ఇస్ ఎ పండిట్ స్కాలర్?
1: పండిత సమదర్శన.
0: The equal minded.
1: Equal minded pandit.
0: Equal minded one is a pandit or scholar.
1: కాబట్టి ఎక్కడ ఉంది మీ దగ్గర ఈక్వల్ మైండ్?
0: వేర్ ఇస్ దిస్ ఈక్వల్ మైండ్?
1: పెద్ద శాలువలు కప్పుకొని కంకణాలు వేసుకుని వృద్ధాశ్రమం వేసుకుని వచ్చి కుట్టుతున్నారు ఫోటో కోసమే.
0: You have got only shawls and bracelets and come over there.
1: ఇది కాదు పాండిత్యము.
0: It's not scholarship.
1: నీ హృదయమును విప్పి,
0: ఓపెన్ అప్ యువర్ హార్ట్,
1: జగత్ యొక్క సత్యాన్ని నిరూపించి,
0: ప్రూవ్ ది ట్రూత్ టు ది వరల్డ్,
1: దైవత్వం యొక్క నిత్యాన్ని మనం చాటాల్సి రాపు, అదే నిజమైన పాండిత్యం.
0: అండ్ ఆల్సో పబ్లిసైజ్ హౌ ఎఫిమరల్ ట్రాన్సియెంట్ ద వరల్డ్ ఈజ్. దట్ ఇస్ ద క్వాలిటీ ఆఫ్
1: అలాంటి పాండిత్యాన్ని మనం ఈనాడు ప్రకటించాలి, వికసింపజేయాలి. ప్రచార ప్రబోధన స్వల్పాలి.
0: వీ హావ్ టు డెవలప్ సచ్ ఎ స్కాలర్షిప్. వీ హావ్ టు బ్లాసమ్ విత్ సచ్ స్కాలర్షిప్, ప్రొపగేట్ అండ్ పబ్లిసైజ్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మీరు ఓ గ్రేడ్ తెచ్చుకోండి.
0: సెక్యూర్ ఓ గ్రేడ్.
1: మంచిగా చదవండి.
0: రీడ్ వెల్.
1: గోల్డ్ మెడల్ తీసుకోండి.
0: సెక్యూర్ గోల్డ్.
1: నాకు చాలా ఆనందమే.
0: ఇట్స్ ఆల్సో
1: కానీ దానితో పాటు
0: అలాంగ్ విత్ దట్
1: ఒక దైవ విశ్వాసాన్ని కూడా పెంచుకోండి.
0: డెవలప్ ఫెయిత్ ఇన్ గాడ్.
1: ఆ విశ్వాసమే లేకపోతే
0: వితౌట్ దట్ ఫెయిత్
1: దేనిని సాధించలేవు.
0: యు కెనాట్ అచీవ్.
1: దేనిని సాధించి ఏమి ప్రయోజనం?
0: వాట్ ఇస్ ది యూజ్ విత్ రెస్ట్?
1: ఇవన్నీ కూడా నువ్వు వ్యర్థమైన స్థితివి.
0: ఆల్ విల్ బి ఇన్ వెయిన్.
1: ఈ అన్నింటితో పాటు
0: అలాంగ్ విత్
1: దైవానుగ్రహాన్ని కూడా పొందినప్పుడు నీవు సార్థకత పొందుతావు.
0: ఇఫ్ యు ఆల్సో బి ది రెసిపియంట్ ఆఫ్ గాడ్స్ గ్రేస్ యు విల్ రిడీమ్ యువర్ లైఫ్.
1: ఎన్ని ఉండినా దీనికి ప్రయోజనం లేదు.
0: విత్ ఆల్ ది రెస్ట్ ఆఫ్ థింగ్స్ వితౌట్ గాడ్ ఎవ్రీథింగ్ ఇస్ యూస్లెస్.
1: తల్లి గర్భము నుండి జన్మించునప్పుడు,
0: at the time of birth,
1: కంఠమాలలవేమి కానరావు.
0: నో గోల్డ్ చైన్ ఇస్ నోటీస్డ్.
1: మంచి ముత్యపు సరుల్ మచ్చునకును లేవు.
0: దెర్ ఆర్ నో గుడ్ పర్ల్స్ రౌండ్ ద నెక్.
1: మేల్మి బంగారు దండ మెడకు లేదు.
0: దెర్ ఇస్ నో గోల్డ్ చైన్ రౌండ్ ద నెక్.
1: ముత్యాల హారము మించగాలేదు, పచ్చల పెళ్లను పొతకలేదు.
0: దెర్ ఆర్ నో చైన్స్ ఆఫ్ పర్ల్స్ డైమండ్స్ ఆర్ వాట్స్ ఎవర్.
1: రత్నాల హారము రంజిల్లగాలేదు, గోమేదికపు మాట కూడలేదు.
0: దెర్ ఆర్ నో చైన్స్ ఆఫ్ ప్రెషస్ స్టోన్స్.
1: కలదు కలదొక్క మాల మీ కంఠమందు, కంఠమందు.
0: హవెవర్ దెర్ ఇస్ వన్ చైన్ డెఫినెట్లీ రౌండ్ యువర్ నెక్. వెరీ
1: కలదు కలదొక్క మాల మీ కంఠమందు.
0: దెర్ ఈస్ డెఫినెట్లీ ఏ చైన్ రౌండ్ యువర్ నెక్.
1: పూర్వ జన్మాల కర్మలు పొందుపరచి,
0: ది కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ది యాక్షన్స్ ఆఫ్ ది పాస్ట్ లైవ్స్ ఆర్ బ్రాట్ టుగెదర్.
1: మంచి అయినను చెడుగైన త్రుంచకుండా,
0: వితౌట్ బ్రేకింగ్ గుడ్ ఆర్ బ్యాడ్.
1: బ్రహ్మ మీకిచ్చి పంపెను బరువు మాల.
0: బ్రహ్మ సెండ్స్ యూ ఇన్ టు దిస్ వరల్డ్.
1: ఆ మాల ప్రతి ఒక్కరి కంఠం అందు ఉంటుండాలి.
0: దట్ నెక్లెస్ ఎవ్రీవన్ హ్యాస్.
1: కానీ అది కనిపించదు.
0: బట్ దట్స్ నాట్ సీన్ అవుట్ సైడ్.
1: కనిపించినటువంటి మాల ఉంటుండాలి మీలో.
0: దేర్ ఇస్ వన్ నెక్లెస్ చైన్.
1: మాల మంచి మాలగా ఉంటుండాలి.
0: ఇట్ షుడ్ బి గుడ్ వన్.
1: సుగంధపు మాలగా ఉండాలి.
0: ఇట్ షుడ్ వన్
1: దుర్గంధపు మాలగా ఉండకూడదు.
0: ఇట్ షుడ్ నాట్ బి వన్ ఆఫ్ మిజరీ.
1: కనుక ఈ విషయవాసనలు సాధ్యమైనంత వరకు చల్లబరచుకోండి.
0: Therefore, reduce your sensual pleasures.
1: వైరాగ్యం ఎట్ట రావాలి?
0: How to develop detachment?
1: చాలా మంది మా పిల్లలకంతా అనుకుంటుంటారు, స్వామి దీనిపైన ఆశపోతుంది, దానిపైన ఆశపోతుంది, దీనిపై, ఇవన్నింటిపైన వైరాగ్యం అత్యవసరమన్నారు.
0: భగవాన్ సేస్ యూ షుడ్ డెవలప్ రెనన్సియేషన్ డిటాచ్మెంట్ వైల్ బాయ్స్ సే వి వాంట్ దట్.
1: మీరు విద్యావంతులు, మనుషులు, మానవులము, మనం దైవభక్తి గలవారము అనేటువంటి భావమే దృఢంగా ఉంటే ఈ ఒక్క వైరాగ్యంతో మీ మనసు మారిపోతుంది.
0: ట్రూలీ స్పీకింగ్, ఇఫ్ యూ కాల్ యువర్ సెల్స్ హ్యూమన్ బీయింగ్స్ ద స్టూడెంట్స్ అండ్ నేచురల్ విత్ దిస్ రెనన్సియేషన్ యూ విల్ గివ్ అప్ ఎవ్రీథింగ్.
1: ఏమిటి వైరాగ్యం అంటే?
0: వాట్ ఈస్ దిస్?
1: కక్కిన అన్నమును తిరిగి వాళ్ళు భుజించరు.
0: నో వన్ వుడ్ ఎవర్ ఈట్ ద వామిటెడ్ ఫుడ్.
1: ఈ కక్కిన అన్నమును ఏ విధంగా త్యజిస్తావో అట్టని విషయాన్ని త్యజించాలి.
0: Just as you don't look at that food which is vomited out, you should also
1: ee vishayavasam enna vaste ante idi nenu kakkina annam,
0: then you should take it as vomited food.
1: Dini chudakoodu.
0: You should not look at it.
1: Chudatame manaku ishtam undadu.
0: You don't feel like
1: danni etta bujisthavu nevu.
0: Then how do you eat?
1: Etta nevu dani aragisthavu.
0: How do you accept it?
1: Kalukune vairagyam anetundi kakkina annani visarjinchinattuga neevu ee దుచ్చమైన భావాల్ని విసర్జించాలి.
0: జస్ట్ ఎస్ వామిటెడ్ ఫుడ్ ఈజ్ జస్ట్ నెగ్లెక్ట్ అండ్ థ్రోన్ అవుట్.
1: ఏదైనా విషయ వాసన
0: వచ్చింది,
1: పిల్లలు చాలా జాగ్రత్తగా వినాలి. ఈ వయసు పిల్లలంతా చాలా చెడ్డ చెడ్డవన్నీ చూడటానికి ప్రయత్నిస్తుంటారు, చెడ్డ చెడ్డవన్నీ తలచడానికి ప్రయత్నిస్తుంటారు.
0: స్టూడెంట్స్ షుడ్ హియర్ వెరీ కేర్ఫుల్లీ బికాస్
1: వచ్చినప్పుడు తచ్చి ఇది నేను కక్కిన అన్నం.
0: Whenever such feeling comes, it's a vomited out material.
1: దుర్గంధము.
0: It's full foul smell.
1: ఇది చాలా చెడ్డది.
0: It's very bad.
1: కడుపులో ఉండడానికి తనకి ఇష్టం లేకుండా కక్కి వేసేశాడు.
0: ఇట్ డజన్ వాంట్ టు స్టే దేర్ ఇన్ ద స్టమక్, దేర్ఫోర్ ఇట్.
1: అలాంటి దాన్ని నేను ఎట్లా ఆశించగలను?
0: హౌ ఎమ్ ఐ టు ఆస్క్?
1: ఇది నిజమైన వైరాగ్యము.
0: దిస్ ఇస్ ది ట్రూ డిటాచ్మెంట్.
1: అప్పుడే మంచి పవిత్రమైన మార్గంలో ప్రవేశిస్తావు.
0: దెన్ యూ స్టెప్ ఇన్ టు ద సీక్రెట్ పాత్.
1: ఆ పవిత్రమైన మార్గంలో వచ్చినప్పుడే దైవం నిన్ను ఆనందంగా దగ్గర చేర్చుకుంటాడు.
0: వెన్ యూ ట్రెడ్ అలాంగ్ దట్ సీక్రెట్ పాత్, గాడ్ విల్ సర్టన్లీ ఎంబ్రేస్ యూ.
1: అంతకంటే సన్నిధి మరొకటి లేదు.
0: దేర్ ఇస్ నో అదర్ ప్రాక్సిమిటీ.
1: అంతకంటే పెన్నిధి మరొకటి లేదు.
0: దేర్ ఇస్ నో అదర్ వెల్త్ బియాండ్ దిస్.
1: అది ఏ నిజమైన జీవితానికి ఆశయము.
0: దట్ ఇస్ ది ట్రూ పర్పస్.
1: మానవుని యొక్క పర్పస్ ఆఫ్ లైఫ్ అదే.
0: దట్ ఇస్ ది పర్పస్ ఆఫ్ లైఫ్ ఆఫ్ మ్యాన్ కైండ్.
1: వచ్చినందుకు దాన్ని సాధించాలి.
0: లెట్ అస్ అచీవ్ ఇట్ ఫర్ హావింగ్ బీన్ బోర్న్.
1: మంచి పేరుని తెచ్చుకోవాలి.
0: గెట్ ఎ గుడ్ నేమ్.
1: గుడ్ నేమ్.
0: గుడ్ నేమ్.
1: గుడ్ నేమ్.
0: గుడ్ నేమ్ ఇస్ ఇంపార్టెంట్.
1: గోవింద కృష్ణ జై గోపాల కృష్ణ జై.

0: Radio Sai presents next, a divine discourse delivered by Bhagwan Baba on the 9th of July,
1: 1989. Manujini Manugadekunu Bandhamulaku Manyatakunu మనసే హేతువు మనుజుని మనుగడకును బంధమునకు మాన్యతకును

0: It is the mind which is the cause for man's respect, for his honor, for his deliverance. The same mind is responsible for bringing liberation. And manas, the mind itself, is responsible for taking him to hell, creating a hell for him and making him forget his own human nature.
1: Vidyarthulara.
0: Dear students.
1: Manomulam idam jagat. Jagatnu kani, indriyamulu kani, manase maranchutu untunnadi.
0: It is the mind which makes the world function and the senses also function.
1: Manosakti valane indriyamulu kani, jagattu kani, kadalchunnadi.
0: It is by the power of the mind, the senses and the world, they are doing the duty.
1: Prapanchamanta ikkudanu panchabhutamulato nindinatunti swarupamu.
0: The world is essentially the form of five elements.
1: Prithvi, jalamu, agni, vayu, akasyam. Ivi okadanikante okati telikayai sukshmamai swaroopane dharistunnavi.
0: Those five elements are earth, water, fire, wind and sky. Each one is steadily subtler than the previous one.
1: Prithvi kante jalamu ati sukshmamainatundi telikayainatundi.
0: Water is subtler and lighter than earth.
1: Neeti kante agni marinta sukshmamainatundi chala telikayainatundi.
0: Compared to water, fire is subtler and lighter.
1: Agni kante vayuvu marinta sukshmamainatundi.
0: So is the wind compared to fire.
1: Vayu kante akashamu marinta sukshmamainatundi.
0: Ether, sky, is the subtlest compared to any one of these things.
1: Yeta vata prithvi jalamu agni vayuvu anikudanu akashamu nundi aavirbhavinchinatundivi.
0: The sum and substance of this is earth, water, fire and wind have taken their birth from
1: ether. Akasham yokka chalanam chetane vayu yerpadutunnadi.
0: It is an account of the movement of sky, the air takes its birth.
1: Vayu chetane agni sambhavistuntundadi.
0: Fire emanates from wind.
1: Vayuve lekundina agni abhrudhiye chendadu.
0: Without wind, the fire will not develop fast.
1: Kalukune agni yokka chaladanam chetane neeru aavirbhavistunnayi.
0: It is an account of the fire, the water also takes its birth.
1: Jalamu ghanibhutam kavatam chetane prithviga marutundadi.
0: The earth is the solidified form of water.
1: Ivanni kudunu kevalamu oka daivattam nunchi kudunu aavirbhavinchinatundi bhutamule.
0: All these elements have taken or emerged from God.
1: ఈ అన్నింటికి మనసే మూల కారణము.
0: ఫర్ ఆల్ దీస్ థింగ్స్ ఇట్ ఈస్ మైండ్ విచ్ ఇస్ ది రూట్ కాజ్.
1: ఈ మనసు యొక్క స్థానం శరీరము లోపల చక్కగా విచారించినప్పుడు పంచకోశముల మధ్యలో నిలిచినటువంటిది ఈ మనసు.
0: ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ అవుట్ వేర్ ఎగ్జాక్ట్లీ ది మైండ్ డ్వెల్స్ ఇన్ ద బాడీ, ఇట్ ఇస్ ఇన్ ది మిడ్స్ట్ ఆఫ్ ఫైవ్ షీట్స్.
1: అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయం.
0: Those five sheets are అన్నమయ ఫుడ్ షీట్, ప్రాణమయ ది వైట్ ఎయిర్ షీట్ అండ్ మనోమయ మైండ్ షీట్, విజ్ఞానమయ విజ్డమ్ షీట్ అండ్ ఆనందమయ షీట్.
1: ఈ పంచకోశములందు మనసు ఎక్కడ ఉన్నది?
0: దెన్ వేర్ డస్ మైండ్ ఎగ్జిస్ట్?
1: మనస్సుకు పైన ప్రాణము, క్రింద బుద్ధి.
0: Above mind is the life forces and below the mind is the intellect.
1: Pranamu, buddhi, endu agni swaroopamulu, agni tattvamulu.
0: This principle of prana and this intellect, they are the form of fire.
1: మనస్సు జలతత్వము.
0: మైండ్ ఈజ్ ఏ మేనిఫెస్టేషన్.
1: మనస్సుకు అధిష్టాన దేవత చంద్రుడు.
0: మూన్ ఈజ్ ద ప్రిసైడింగ్ డైటీ ఆఫ్ మైండ్.
1: కనుకనే చల్లదనము మనసుకు స్వభావము.
0: Therefore, it is natural for the mind to be cool.
1: Aite deeniki paina pranamane agni krinda buddhi anetunte agni undatam chetane manasu jalamuga mari pothundadi.
0: As it is sandwiched by these two principles of fire, prana and buddhi, then it becomes
1: jalam yokka swabhavamu. It kallamunaku pravahinchatame dani yokka swabhavam.
0: It becomes water, and one of the features of water is to flow always
1: downward.
0: It does not have the feature of earth.
1: కనుకని మనస్సు నిరంతరము కూడాను విశేష సంబంధమైనటువంటి యొక్క మార్గం నందే ఇది ప్రయాణం సలుపుతూ ఉంటుంటుంది.
0: That is why mind always travels in search of some objects for enjoyment.
1: ప్రాకృతమైనటువంటి మార్గమునే ఇది అనుసరిస్తూ ఉంటుంది.
0: It goes in the natural way, in the way of nature.
1: పవిత్రమైన ఉత్తమమైనటువంటి యొక్క ఊర్ధ స్థాయికి ఇది ఏమాత్రము ప్రయాణం చేయలేదు.
0: ఇట్ ఈస్ నాట్ న్యాచురల్ ఫర్ ఇట్ టు గో అప్వర్డ్ టు ఎలివేటెడ్ స్పేస్ ఆఫ్ ఆత్మ.
1: ఈ మనస్సు యొక్క తత్వము ఊర్ధ మార్గమునకు ప్రవేశపెట్టవాలన్న దీనికి ఆధ్యాత్మిక చిత్తం అత్యవసరము.
0: ఇఫ్ యూ వాంట్ టు టర్న్ ఇట్ టువర్డ్స్ ది హయర్ స్టేజెస్ ఇన్ లైఫ్, దెన్ స్పిరిచువల్
1: మానవుడు ఆనందాన్ని ఆశిస్తున్నాడు, అభిలషిస్తున్నాడు.
0: ఎవ్రీ మ్యాన్ ఈజ్ ఆస్పైరింగ్ ఫార్ బ్లిస్ అండ్ జాయ్.
1: అయితే ఈ ఆనందం ఏ రీతిగా మనకు ప్రాప్తి కాగలదు?
0: హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ టు అక్వైర్ దిస్ బ్లిస్?
1: ఇది కేవలము పంచభూతములకు నివాసమైన, పంచభూతములకు నిలయమైనటువంటి ఈ యొక్క ఆత్మతత్వమును మనం కొంత అర్థం చేసుకోవాలి.
0: ఫర్ దిస్ వీ హావ్ టు అండర్స్టాండ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ, which is the basis for all these
1: panchabhutamulaku avakasam andinchunade aakasham.
0: It is the sky which gives power to all the other four.
1: Idi kevalam atma tattvam nundine aavirbhavinchinatundi.
0: The sky itself has emerged from the principle of atma.
1: Kanuka atma tattvanni manam chakkaga artham chesukunnappudu panchabhutamulu kani panchakoshamulu kani mana yokka swadhinamlo undagalam.
0: If we can understand the principle of atma, the five elements and five seeds will be under our control. అప్పుడు మనం
1: ఆనంద ప్రాప్తి చేకూరగలదు.
0: Then only we can enjoy bliss.
1: ఆనందం అనేటువంటిది సుఖములకు దుఃఖములకు అతీతమైనటువంటిది.
0: Bliss transcends sorrow and joy.
1: మానవునికి సుఖము దుఃఖము కూడాను మనసు యొక్క వికారములే కాని మనిషికి ఏమాత్రం కూడాను సుఖ దుఃఖములు ఏమాత్రం కూడా లేవు.
0: Joy and sorrow are two forms of the working of the mind.
1: ఈ సుఖ దుఃఖములకు అతీతమైనటువంటి ఒక స్థితియే ఆనందము.
0: Bliss is a state which transcends sorrow and joy.
1: అట్టి ఆనంద స్థితియే ప్రజ్ఞాతత్వము అన్నారు.
0: This state of bliss is ప్రజ్ఞాతత్వ, principle of ప్రజ్ఞ.
1: ఈ ప్రజ్ఞ అనేటువంటిది సర్వత్రా వ్యాపించినటువంటిది.
0: ప్రజ్ఞ is all pervasive.
1: ఇదే ప్రజ్ఞానం బ్రహ్మ అన్నారు.
0: That is the meaning of ప్రజ్ఞానం బ్రహ్మ.
1: ఈ ప్రజ్ఞానము సర్వత్రా వ్యాపించినటువంటిది అయినప్పటికీ దానిని గుర్తించడానికి కొన్ని విధమైన మార్గములను మనము అనుసరించవలెను.
0: ఆల్దో దిస్ ప్రజ్ఞానం ఈజ్ ఆల్ పర్వేసివ్, దిస్ కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్ ఈజ్ ఆల్ పర్వేసివ్, ఇట్ ఈజ్ నెససరీ టు మేక్ ఎఫర్ట్స్ టు రికగ్నైజ్.
1: దేహమునందును, మనస్సునందును, బుద్ధి అందును, అంతఃకరణ ఎందు కూడాను ఉండినటువంటి యొక్క సమతత్వం కలిగినే దీనికి ప్రజ్ఞ అని కూడాను ఒక చక్కని పేరు.
0: యాజ్ దిస్ ఆక్యుపైస్ ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ హ్యూమన్ బాడీ అండ్ హ్యూమన్ లైఫ్, this is appropriately called constant integrated awareness.
1: ilanti pragna yokka shabdamunu manamu anusarinchavalasi vastundi.
0: We have to follow the sound itself of this particular word.
1: Dinni antarvani ani cheptu vicharu.
0: This has been described as the inner voice.
1: Antarvani ki bhagavantunaku vedham ledu.
0: There is no difference whatsoever between inner voice and God.
1: Antarvaniye bhagavantudu, bhagavantude antarvani.
0: Inner voice itself is God and God himself is inner voice.
1: Ayuka antarvanini manam anusarinchinappudu,
0: if we can follow the inner voice and conscience,
1: manaku aanandamu praptistundi.
0: We get bliss.
1: Aithe ee antarvanini ye reethiga manam anubhavinchali?
0: How to enjoy and follow this conscience, inner voice?
1: అంతర్వాణిని అనుభవించవలనన్న బహిర్ముఖమైనటువంటి ఒక ఇంద్రియముల యొక్క శక్తిని మనం అణుచుకోవాలి.
0: ఓన్లీ బై కంట్రోలింగ్ ది సెన్స్ ఆర్గన్స్ విచ్ గో అవుట్ వర్డ్ వీ కెన్ ఎంజాయ్.
1: అంతర్బహిర్ ఇంద్రియములను అడగదొక్కినప్పుడే ఈ అంతర్వాణి మనకు సుస్పష్టంగా వినిపించగలదు.
0: వెన్ వీ సబ్డ్యూ ది ఔటర్ అండ్ ది ఇన్నర్ ఆర్గన్ సెన్స్ ఆర్గన్ వీ విల్ బి ఏబుల్ టు హియర్ ది ఇన్నర్ వాయిస్ ప్రాపర్లీ.
1: బహిర్ముఖమైనటువంటి మనస్సులకే దీనికి మనస్సు అని పెట్టారు.
0: ది మైండ్ విచ్ గోస్ అవుట్వర్డ్స్ హెస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ మనస్.
1: అంతర్ముఖమైనటువంటి యొక్క దీనికే నమా అని పెట్టారు.
0: ద మైండ్ విచ్ గోస్ ఇన్ వర్డ్స్ హెస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ నమా.
1: అనగా మనస్సు కానటువంటిది ఇది అంతర్వాణి.
0: ది ఇన్నర్ వాయిస్ ఇస్ నాట్ మైండ్ ఇట్ సెల్ఫ్.
1: మనసు యొక్క ప్రభావం ఉండినంత వరకు కూడాను మనిషి అనేక రకములైనటువంటి యొక్క మార్గమును అనుసరిస్తుంటాడు.
0: మ్యాన్ ఫాలోస్ డిఫరెంట్ పాత్స్ వెన్ హీఈస్ అండర్ ది స్పెల్ ఆఫ్ మైండ్.
1: ఈ మనస్తత్వాన్ని మనం అణగదొక్కినప్పుడే అమనస్కమనేటువంటి స్వరూపాన్ని ధరిస్తాడు.
0: ఓన్లీ వెన్ వీ సబ్డ్యూ దిస్ మైండ్ అండ్ ఇట్స్ టెండెన్సీస్ వీ కెన్ గెట్ ది స్టేట్ ఆఫ్ అమనస్కత్వం.
1: అమనస్థ స్థితి ఎందు మాత్రమే ఈ అంతర్వాణి మనకు ప్రాప్తిస్తుంది.
0: ఓన్లీ ఇన్ దట్ స్టేట్ ఆఫ్ మైండ్లెస్నెస్ విల్ బి ఏబుల్ టు గెట్ ది ఇన్నర్ వాయిస్.
1: ఈ అంతర్వాణి నిమిత్తమై మనం అనేక విధమైనటువంటి సాధనలు చేయవలసి వస్తుంది.
0: ఫర్ బీయింగ్ ఏబుల్ టు గెట్ ఇన్ టచ్ అండ్ ఎంజాయ్ దిస్ ఇన్నర్ వాయిస్ సర్టన్ ఎఫర్ట్స్ ఆర్ రిక్వైర్డ్.
1: దీనికి భక్తి ప్రపత్తులు అని పిలుస్తూ వచ్చారు.
0: దాట్ ఈస్ డివోషన్ అండ్ సరెండర్. భక్తి ప్రపత్తులు ఆర్ రిక్వైర్డ్ ఫర్
1: ఈ భక్తి ప్రపత్తుల యొక్క తత్వమును మనం అర్థం చేసుకోవాలన్నా భగవంతుని ప్రేమ అత్యవసరం.
0: ఓన్లీ బై హ్యావింగ్ లవ్ టువర్డ్స్ గాడ్ వీ కెన్ అండర్స్టాండ్ డివోషన్ అండ్ సరెండర్.
1: ఈ భగవంతుని ప్రేమను మనం పొందవలనన్నా సాకారం అనేటువంటిది అది సరి అయిన మార్గం.
0: టు గెట్ ద లవ్ ఆఫ్ గాడ్ వీ హావ్ టు రిసార్ట్ టు ది ఫారం ఫుల్ గాడ్. గాడ్
1: ఈ సాకార భక్తి యందు అనేక విధమైనటువంటి మార్గములు ఉంటున్నవి.
0: డివోషన్ టు గాడ్ విత్ ఫార్మ్ దేర్ ఆర్ డిఫరెంట్ టైప్.
1: ఇందులో ప్రధానమైనటువంటి మూడు.
0: దేర్ ఆర్ త్రీ ఇంపార్టెంట్ వన్స్.
1: తామసిక రాజసిక సాత్వికమని.
0: దోస్ త్రీ ఆర్ తామసిక రాజసిక అండ్ సాత్విక.
1: ఈ తామసికమనేటువంటిది కేవలము
0: దిస్ తామసిక ఈజ్
1: హింస చేతను
0: అసోసియేటెడ్ విత్
1: క్రోధము చేతను
0: యాంగర్
1: ఆడంబరము చేతను
0: షో ఆస్టెంటేషన్
1: మానవుడు దైవాన్ని ఆరాధిస్తుంటాడు.
0: మ్యాన్ వర్షిపింగ్ గాడ్ విత్ ఆల్ దీస్ థింగ్స్ ఈజ్ తామసిక.
1: ఆడంబరము చేత అహంకారం చేత కీర్తి ప్రతిష్టల నిమిత్తమై తాను ఆచరించడం అనేటువంటిది ఇది తామసిక భక్తిగా మారుతుంది.
0: దిస్ తామసిక టైప్ ఆఫ్ డివోషన్ ఈజ్ వన్ విచ్ ఈజ్ బేస్డ్ అపాన్ షో ఈగో అండ్ దట్ కైండ్ ఆఫ్ అప్రోచ్.
1: ఇంకా రాజసిక భక్తి అనేటువంటిది పేరు ప్రతిష్టల నిమిత్తమై అధికార నిమిత్తమై స్వభిష్యం లోపల సరైనటువంటి స్థితిని పొందాలనేటువంటి నిమిత్తమై తాను ప్రార్థిస్తుంటాడు భగవంతుణ్ణి.
0: ది రాజసిక టైప్ ఆఫ్ డివోషన్ ఈజ్ టు గెట్ పొజిషన్ పవర్ టు గెట్ నేమ్ అండ్ ఫేమ్ అండ్ టు గెట్ సెల్ఫిష్ ఇంట్రెస్ట్ ఫుల్ఫిల్డ్.
1: ఇంకా సాత్వికమైనటువంటి భక్తుడు
0: ది సాత్విక్ టైప్ ఆఫ్ డివోటీ
1: కేవలము ఒక విధమైనటువంటి ఒక శరణాగతి తత్వం ముందు
0: హీ ఫాలోస్ ది పాత్ ఆఫ్ సరెండర్.
1: సర్వకర్మలు కూడా నువ్వు భగవత్ప్రీత్యార్థమై భ్రమించి
0: హీ డస్ ఆల్ ద వర్క్ ఫర్ ద సేక్ ఆఫ్ గాడ్ ఫర్ హిస్ ప్లెజర్.
1: సర్వత్రా భగవంతుడు ఒక్కడే ఉన్నాడనేటువంటి విశ్వాసం చేత
0: హీ హ్యావ్ ద ఫెయిత్ దట్ గాడ్ డ్వెల్స్ ఇన్ ఎవ్రీ ప్లేస్.
1: ఏది చేసినా భగవత్ సేవగా విశ్వసిస్తూ చేస్తుంటాడు.
0: హీ డస్ ఎవ్రీథింగ్ యాజ్ సర్వీస్ టు గాడ్ అండ్ డస్ ఎవ్రీ వర్క్ లైక్ దాట్.
1: అయితే ఈ మూడింటి భక్తి ఎందు కూడాను మరికొన్ని రకమైనటువంటి భక్తులు ఉంటున్నాయి. నిర్గుణ భక్తి.
0: ఇన్ అడిషన్ టు దీస్ త్రీ దెర్ ఈస్ వన్ మోర్ నిర్గుణ టైప్ ఆఫ్ డివోషన్ నిర్గుణ భక్తి.
1: ఇదే రాక్షస భక్తి, అసుర భక్తి, మోహభక్తి అని.
0: దట్ ఈస్ రాక్షస భక్తి,
1: అసురభక్తి,
0: అసుర భక్తి అండ్ మోహభక్తి.
1: ఈ అసుర భక్తి అనగా
0: అసుర భక్తి ఆర్ అసుర డివోషన్ రిఫర్
1: తానొక్కడు మాత్రమే క్షేమంగా ఉండాలి.
0: ది ఎసెన్షియల్
1: తాను మాత్రమే ఆనందించాలి.
0: యలోన్ షుడ్ బి హ్యాపీ.
1: తాను మాత్రమే ధన్యుడు కావాలి.
0: యలోన్ షుడ్ సేవ్ హింసెల్ఫ్.
1: కేవలం ఈ పరిపూర్ణమైనటువంటి స్వార్థంతో నిండినటువంటిది ఈ యొక్క అసుర భక్తి.
0: డివోషన్ ఫిల్డ్ విత్ సెల్ఫిష్నెస్ ఈజ్ అసుర డివోషన్.
1: తన యొక్క సహచరులు కాని, తన యొక్క కుటుంబం కాని, తన యొక్క తోటి మానవుల యొక్క క్షేమమును ఏమాత్రం కూడా ఆశించేటువంటి వాడు కాదు.
0: హీ ఈజ్ నాట్ విల్లింగ్ టు కేర్ ఫార్ ఎయిదర్ హిజ్ ఫ్యామిలీ, హిజ్ సరౌండింగ్, హిజ్ సొసైటీ అండ్ ఎనీవన్.
1: రాక్షస భక్తి అనగా హింసాదుల చేతను,
0: డివోషన్ రాక్షస
1: డివోషన్ చేతను,
0: వయలెన్స్ అండ్
1: దయాదాక్షిణ్య రహితం చేతను,
0: డివైడ్ ఆఫ్ ఎనీ కంపాషన్ అండ్ కైండ్నెస్
1: గడుపుతూ ఉంటుంటాడు.
0: అండ్ యూ బి లివింగ్ హిస్ లైఫ్ లైక్ ఆన్ దీస్ లైన్స్.
1: మోహభక్తి అనగా
0: మోహభక్తి
1: నిత్యానిత్య విషయ పరిశీలనాశీనుడై
0: హీ వుడ్ నాట్ కేర్ ఫర్ డిస్క్రిమినేషన్.
1: ఈ యొక్క విచారణ శక్తి శూన్యుడై
0: హీ వుడ్ బి నాట్ హ్యావింగ్ దట్ డిస్క్రిమినేషన్.
1: ఒకరిని బాధించాలనేటువంటి భావం లేకపోయినప్పటికి
0: he may not have any intention to hurt any
1: other ఇతరులకు బాధలు కలిగిస్తుంటాడు,
0: బట్ హీ విల్ బి హర్టింగ్ అదర్స్ ఆల్ ద సేమ్.
1: అలాంటి యొక్క తత్వమును
0: సచ్ ప్రిన్సిపుల్
1: అర్థం చేసుకునేటువంటి యొక్క శక్తి సామర్థ్యం కూడా నువ్వు కోల్పోతాడు.
0: హీ లూజెస్ ఈవెన్ దట్ పవర్ టు అండర్స్టాండ్ దిస్ డిస్క్రిమినేషన్.
1: ఈ ముగ్గురికి కూడాను దైవభక్తి అనేటువంటిది ఏమాత్రము ఉండదు.
0: ఆల్ దీస్ త్రీ టైప్స్ ఆఫ్ పీపుల్ డూ నాట్ రియలీ హ్యావ్
1: దైవ చింతన అనేటువంటిది కూడా ఏమాత్రము ఉండదు.
0: దే డూ నాట్ ఈవెన్ థింక్ ఆఫ్ గాడ్.
1: పరోపకార తత్వం అసలే ఉండదు.
0: వెల్ఫేర్ ఆఫ్ అదర్స్ doing some service for
1: dayadachinya hitulai untaru.
0: He will be absolutely not having any kind of
1: ilanti varu nirguna bhakti ani dinni prabodhistu untaru.
0: And these people will be explaining as if it is nirguna bhakti. This kind of
1: kevalamu oka vidhamaina rakshasa bhakti ane cheppavachchu.
0: Truly speaking, this is a demonic type of devotion.
1: ఇంకా ఈ రెండింటికి నీ విరుద్ధమైనటువంటి భక్తులు రెండు ఉంటున్నాయి.
0: దేర్ ఆర్ టూ మోర్ టైప్స్ ఆఫ్ డివోషన్ అదర్ దాన్ దిస్.
1: విప్రక భక్తి అని ఒకటి.
0: విప్రక డివోషన్ ఇస్ వన్.
1: సంకర్షక భక్తి అని ఒకటి.
0: ది అదర్ వన్ ఇస్ సంకర్షక డివోషన్.
1: సంకర్షక భక్తి అనగా
0: సంకర్షక డివోషన్ మీన్స్
1: కొన్ని వస్తువులను
0: ఇఫ్ యూ థింక్
1: దూరముగా ఉండే వస్తువులను సమీపింప చేసుకోవటం.
0: ఇట్ ఈస్ మేకింగ్ థింగ్స్ విచ్ ఆర్ అట్ ఎ డిస్టెన్స్
1: దూరముగా ఉండేటువంటి వ్యక్తులను సన్నిహితము గావించుకోవటం.
0: ఇట్ ఈస్ మేకింగ్ ఫ్రెండ్షిప్ విత్ పీపుల్ హు ఆర్
1: దూరముగా ఉండేటువంటి విషయములను తనకు చెందినట్టుగా భావించుకోవటం.
0: థింకింగ్ దాట్ థింగ్స్ విచ్ రియలీ డు నాట్ బిలాంగ్ టు హిమ్ అండ్ విచ్ ఆర్ అట్ ఎ డిస్టెన్స్.
1: అలాగా ఇది ప్రేమతత్వములకు సంబంధించినటువంటిది.
0: దిస్ పర్టికులర్ డివోషన్ ఇస్ బేస్డ్ అపాన్ లవ్.
1: దూరముగా ఉండిన వస్తువులు కాని వ్యక్తులను కాని విషయములు కాని తన సన్నిహితంగా గావించుకోవటమే ఇది సంకర్షణ భక్తిని.
0: సంకర్షణ భక్తి ఈజ్ బేస్డ్ అపాన్ మేకింగ్ ఫ్రెండ్షిప్ విత్ ది ఆబ్జెక్ట్స్ అండ్ ది పీపుల్ అండ్ ద మ్యాటర్స్ విచ్ ఆర్ ఫార్ అవే.
1: కేవలం ఒక విధమైనటువంటి ఒక ఆకర్షణీయంగా ఉండేటువంటిది.
0: దిస్ ఈజ్ బేస్డ్ అపాన్ ఎ టైప్ ఆఫ్ అట్రాక్షన్.
1: ఇంకా రెండవది విప్రక భక్తి అనేటువంటిది. ఇది ద్వేషంతో కూడినటువంటిది.
0: దిస్ విప్రక భక్తి ఈజ్ బేస్డ్ అపాన్ హేట్రెడ్.
1: ఒక వస్తువు దగ్గర ఉన్నటువంటి దానిని దూరం చేసుకోవటం.
0: ఇట్ ఈజ్ మేకింగ్ ఎ థింగ్ విచ్ ఇస్ వెరీ క్లోజ్ డిస్టెంట్.
1: దగ్గర ఉన్నటువంటి వ్యక్తులను దూరం చేసుకోవటం.
0: ఇట్ ఈస్ ఆల్సో సెపరేట్ గెటింగ్ సెపరేటెడ్ ఫ్రమ్ పీపుల్ హు ఆర్ క్లోజ్ టు హిమ్.
1: దగ్గర ఉన్నటువంటి విషయాలను చాలా దూరంగా భావించుకోవటం.
0: మ్యాటర్స్ విచ్ ఆర్ వెరీ నియర్ హిమ్ ఆల్సో ఆర్ కన్సిడర్డ్ బై హిమ్.
1: ఇది కేవలము ఒక ద్వేషభక్తి అని కూడా చెప్పవచ్చు.
0: దిస్ టైప్ ఆఫ్ డివోషన్ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ డివోషన్ బేస్డ్ అపాన్ హేట్రెడ్.
1: ఈ సంకర్షణ భక్తి అనేటువంటి దాంట్లో మూడు రకములు ఉంటున్నాయి.
0: ఇన్ దిస్ సంకర్షణ డివోషన్ దెర్ ఆర్ త్రీ టైప్స్.
1: తనకంటే అధికులను చూచి
0: లుకింగ్ అట్ పీపుల్ హు ఆర్ బెటర్ ప్లేస్ దాన్ హిమ్
1: గౌరవించటము,
0: షోయింగ్ దెమ్ రెస్పెక్ట్,
1: వారికి స్వాగతము చేయటము,
0: వెల్కమింగ్ దెమ్,
1: వారికి వినయ విధేయతలను ప్రకటించటము,
0: షోయింగ్ హ్యూమిలిటీ,
1: నమ్రతతో వారి యొక్క దీన్ని ఎందు అనుభవించటము,
0: ఎంజాయింగ్ దేర్ కంపెనీ విత్ హ్యూమిలిటీ.
1: ఇది మొదటి తరగతికి చెందినటువంటి.
0: దిస్ ఈజ్ ఫస్ట్ టైప్ ఆఫ్ సంకర్షణ.
1: రెండవది,
0: ద సెకండ్ వన్ ఈజ్
1: తనకు సరి అయినటువంటి వారిని అనగా తనకు ఈడైనటువంటి వారిని,
0: దట్ ఈస్ పీపుల్ హు ఆర్ ఈక్వల్ టు హిమ్,
1: వారితో స్నేహం గావించుకోవటము,
0: మేకింగ్ ఫ్రెండ్షిప్ విత్ సచ్,
1: వారితో ప్రేమను పెంచుకోవటము,
0: డెవలపింగ్ లవ్ విత్ సచ్,
1: వారితో భయమును వీడి ఉండటము,
0: బీయింగ్ ఫ్రీ విత్ దెమ్.
1: ఇది రెండవ తరగతి భక్తి.
0: దిస్ ఈజ్ ది సెకండ్ టైప్ ఆఫ్ డివోషన్.
1: ఇంకా మూడవది, తనకంటే చిన్నవారిని చూచి,
0: ద థర్డ్ టైప్ ఆఫ్ డివోషన్ ఇస్ బేస్డ్ అపాన్
1: దయ కరుణ.
0: పీపుల్ హు ఆర్ లెస్ ఫార్చునేట్ దాన్
1: జాలిని చూపి,
0: షోయింగ్ కైండ్నెస్,
1: వారికి తగినటువంటి యొక్క మార్గమును ప్రబోధించటము,
0: అండ్ షోయింగ్ ఏ వే అప్రోప్రియేట్ టు పీపుల్ హు ఆర్ లెస్ ఫార్చునేట్.
1: అన్నింటికి అత్యుత్తమైనటువంటి యొక్క ప్రేమ మరొకటి ఉంటుండాలి.
0: దేర్ ఈస్ వన్ టైప్ ఆఫ్ డివోషన్ విచ్ ఈజ్ అబవ్ ఆల్ దీస్ టైప్స్.
1: లోకములో చతుర్విధమైనటువంటి పురుషార్థములు ఉంటున్నాయని, ధర్మ అర్థ కామ మోక్షములని.
0: దేర్ ఆర్ ఫోర్ types of goals for human life, dharma, artha,
1: parama purushartamainatundi kuda nu marakutunnadi anetundi satyanni gurtinchukolekapothunnaru.
0: Those people who expound this do not know that there is a fifth which transcends all these types of goals of life.
1: Annintikante adikulainatundi varu daivam.
0: The one who is supreme is God.
1: Alanti daivanni pondinappudu,
0: when you get such
1: alanti daivanni darshinchinappudu,
0: when you take darshan of
1: alanti daivam yokka sannidhi sambandha bandhavyanni erparchukunnappudu,
0: when you have been able to establish close relations,
1: kaligeetvanti yokka aanandamu,
0: the joy which you derive by
1: saayudhyamu,
0: that kind of closeness,
1: aa prema tattamune maha parabhakti ani cheptu vacharu.
0: This type of love has been described as parabhakti.
1: Yeta vata parabhakti anaga saayudhyam ane cheppavachchu.
0: Parabhakti is another name for a state of saayudhya.
1: Ee saayudhyam anedi leenamu kavatame.
0: Saati
1: daivanni pondinappudu,
0: when you get such
1: alanti daivanni darshinchinappudu,
0: when you take darshan of
1: alanti daivam yokka sannidhi sambandha bandhavyanni erparchukunnappudu,
0: when you have

0: సాయుధ్య ఈజ్ మర్జింగ్ ఇన్ టు
1: భిన్నత్వం లేక
0: దెర్ ఇస్ నో సెపరేట్
1: ఏకత్వంలో అనేకత్వం కల్పించుకోక
0: దెర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ సీయింగ్ మెనీ థింగ్స్ ఇన్
1: అనేకత్వంలోని ఏకత్వాన్ని అనుభవించడమే సాయుధ్యము
0: ఎంజాయింగ్ మెనీ డిఫరెంట్ థింగ్స్ ఇన్ వన్ థింగ్ అండ్ దట్ కైండ్ ఆఫ్ యూనిటీ
1: ఇన్ డైవర్సిటీ
0: యూనిటీ ఇన్ డైవర్సిటీ దట్ ఈస్ సాయుధ్య
1: ఇలాంటి తత్వం పొందేటువంటిదే పరాభక్తి
0: పరాభక్తి ఈజ్ వన్ విచ్ టేక్స్ యూ దిస్ టు దిస్ స్టేట్
1: ఈ పరాభక్తి తత్వం అనేటువంటిది అందరికీ ప్రాప్తించేటువంటిది కాదు
0: ఆల్ పీపుల్ కెనాట్ అటైన్ దిస్ పరాభక్తి స్టేట్
1: అయితే ఇది లభ్యం కానటువంటిదని మనము నిరుత్సాహములకు నిరాశకు నిస్పృహకు ఏమాత్రం కూడా దారివనక్కర్లేదు
0: జస్ట్ బికాస్ ఆఫ్ దాట్ పీపుల్ నీడ్ నాట్ బికమ్ డెస్పరేట్ అండ్ డిస్కరేజ్ అబౌట్ దిస్
1: దానికి తగినటువంటి కృషిని చెయ్యాలి
0: పీపుల్ షుడ్ మేక్ ఎఫర్ట్స్ అప్రోప్రియేట్
1: ఎంతకాలమైనా నీవు వేరు నేను వేరు అనేటువంటి ఒక దీని ఎందే భేదాభిప్రాయం నుండి జీవితాన్ని వ్యర్థం గావించరాదు
0: ఫర్ ఎనీ లెంగ్త్ ఆఫ్ టైమ్ వన్ షుడ్ నాట్ గో ఆన్ వేస్టింగ్ ఆన్ ద బేసిస్ దట్ గాడ్ ఈ యొక్క
1: భేదభావం ఉండినంత వరకు కూడా అనుమానం ఆస్పదం కలుగుతూ ఉంటుంది
0: యాజ్ లాంగ్ యాజ్ దెర్ ఇస్ ద డిఫరెన్స్ దెర్ విల్ బి రూమ్ ఫర్ డౌట్
1: ఈ అనుమానాస్పదములు ఉండినంత వరకు కూడా వాడు నిజమైనటువంటి యొక్క సత్యాన్ని గుర్తించుకోలేడు
0: యాజ్ లాంగ్ యాజ్ దెర్ ఇస్ రూమ్ ఫర్ డౌట్ వన్ వుడ్ నాట్ బి ఏబుల్ టు గెట్ అట్ ట్రూత్
1: ఈనాటి మానవుడు
0: టుడేస్ మ్యాన్
1: ఎన్నో బోధిస్తూ ఉన్నాడు కానీ
0: హ్యాస్ బీన్ టీచింగ్ మెనీ థింగ్స్
1: బోధించినటువంటి విషయములు తనకు కూడా అన్వయిస్తాయి అనేటువంటి యొక్క సత్యాన్ని మర్చిపోతున్నాడు
0: బట్ హీఈస్ ఫర్గెటింగ్ ఆల్ దోస్ థింగ్స్ విచ్ ఈస్ టీచింగ్ ఆర్ అప్లికబుల్ టు హిమ్ ఆల్సో
1: ఇతరులకు బోధించేటువంటి యొక్క విషయం లోపల తాను ఎంతవరకు ఆచరిస్తున్నాననేటువంటి యొక్క విచారాన్ని కూడా తాను చేయటం లేదు
0: హీఈస్ నాట్ ఈవెన్ కేరింగ్ టు థింక్ యాజ్ టు వాట్ ఎక్స్టెంట్ హీఈస్ ప్రాక్టీస్
1: కేవలం ఆడంబరమైన భక్తిగా నిరూపిస్తూ ఉంటుంటారు
0: దిస్ కైండ్ ఆఫ్ డివోషన్ ఈజ్
1: ఈ ఆడంబరం కానీ అహంకారం కానీ అతపతనం గావిస్తుంది
0: ఆస్టెంటేషన్ షో అండ్ ఈగో
1: భగవంతుని కూడా దూరం గావించుకుంటాడు
0: యూ విల్ బి బికమ్ డిస్టెంట్ టు గాడ్
1: అలాంటి యొక్క దివ్య భావములను దూరం గావించుకునేటువంటి అనుమానాలకు మనం ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదు
0: డూ నాట్ గివ్ రూమ్ ఫర్ డౌట్స్ విచ్ విల్ సెపరేట్ యూ అండ్ మేక్
1: స్వార్థము స్వప్రయోజనంలో దృష్టి అందించుకున్నటువంటి వానికే ఈ అనుమానాలు అధికంగా ఉంటాయి
0: సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఇఫ్ దే డామినేట్ హిమ్
1: ప్రపత్తిని అనుభవించేటుందని ఆశించేటువంటి వానికి ఈ విధమైనటువంటి భేదములు ఏమాత్రము ఉండవు
0: ఫర్ వన్ హూ ఎంజాయ్స్ డివోషన్ అండ్ లవ్ ఫర్ ద లార్డ్ విల్ నెవర్ ఎంటర్టైన్ డౌట్
1: లోక సంబంధమైన వ్యవహారములందు మాత్రమే తన యొక్క భక్తి ప్రపత్తులను వెల్లడి చేసుకుంటున్నాడే కానీ దైవత్వ సంబంధమైనటువంటి యొక్క ఆత్మతత్వం నందు తమ భక్తి ప్రపత్తులను తమకు తమ సాక్షిగా ఉంటుండాలి
0: హీఈస్ షోయింగ్ ఆల్ దీస్ డివోషన్ ఎక్స్పెక్టింగ్ సమ్ వర్ల్డ్లీ బెనిఫిట్స్ అండ్ నాట్ ఫర్ ద సేక్ ఆఫ్ గాడ్ హింసెల్ఫ్
1: విద్యార్థులారా
0: డియర్ స్టూడెంట్
1: ప్రాకృతమైన ఈ జీవితం నందు
0: ఇన్ దిస్ వర్ల్డ్లీ లైఫ్
1: ఈ జగత్ సంబంధమైనటువంటి వ్యవహారం ఎంతకాలం
0: ఫర్ హౌ లాంగ్ దిస్ వరల్డ్ విల్ లాస్ట్
1: ఈ జగత్ సంబంధమైన వ్యవహారం ఏ విధమైనటువంటి శాంతి సంతోషం అందిస్తున్నాయి
0: టు వాట్ ఎక్స్టెంట్ కెన్ దే గివ్ యూ పీస్ హ్యాపీనెస్
1: తద్వారా మానవుడు అనేక విధమైన అశాంతిని పొందగలుగుతున్నాడు
0: త్రూ దాట్ యూ కెన్ ఓన్లీ గెట్ ల్యాక్ ఆఫ్ పీస్ స్ట్రైఫ్ అండ్ ల్యాక్ ఆఫ్ పీస్
1: అర్థబలము ధనబలము అంగబలము అర్థబలము ధనబలము అంగబలము భక్తి ముక్తుల సాధింప పనికిరావు
0: ద స్ట్రెంగ్త్ బేస్డ్ అపాన్ వెల్త్ ద స్ట్రెంగ్త్ బేస్డ్ అపాన్ ది సెన్స్ ఆర్గన్స్ అండ్ ద ఫిజికల్ బాడీ విల్ నాట్ బి ఏబుల్ టు హెల్ప్ యూ టు అటైన్
1: విద్యాబలము కూడా అటులే విద్యాబలము కూడా
0: సో ఈజ్ ఆల్సో ద స్ట్రెంగ్త్ ఆఫ్ ఎడ్యుకేషన్ స్కాలర్షిప్
1: దైవ బలం ఒక్కటే మనుజుని ధన్యుజేయు
0: ద ఓన్లీ స్ట్రెంగ్త్ విచ్ కెన్ శాంక్టిఫై మ్యాన్ ఈజ్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ గాడ్
1: జగత్తులో ఎన్ని బలములు ఉండినప్పటికీ అన్ని బలములు దుర్బలములే
0: ఆల్ ద అదర్ టైప్స్ ఆఫ్ స్ట్రెంగ్త్ ఇన్ ద వరల్డ్ దే ఆర్ అబ్సల్యూట్లీ
1: ధన బలము ఒక్కటి మాత్రమే బలం అనుకుంటున్నారు జగత్తులో
0: పీపుల్ థింక్ దాట్ ది పవర్ ఒబ్టైన్ బై వెల్త్ ఈజ్ ద రియల్ పవర్
1: కాదు దైవ బలం ఒక్కటి ప్రధానమైన బలం
0: ద మోస్ట్ ఇంపార్టెంట్ స్ట్రెంగ్త్ అండ్ పవర్ ఈజ్ ద పవర్ ఆఫ్ గాడ్
1: శంకరులు కూడా చెప్పారు మా

0: Shankara also has declared, for how long will the strength based upon...
1: Jana, jana, yavana garvam anetundi, oka kshana matramu minchu minchinattiga untuntadi.
0: Pride arising out of wealth and people and also the youth.
1: Aithe dhanamu jadamainatundi.
0: Money is after all inert.
1: ఈ జగత్తునందు ఈ జడమైనటువంటి దానికి ఎక్కడ ఉంది బలము?
0: ఇన్ దిస్ వరల్డ్ హౌ కెన్ సచ్ ఎ ఇనర్ట్ ఎంటిటీ హ్యావ్ పవర్?
1: మనిషి ఎందున్నటువంటి మనస్తత్వం వల్లనే దీనికి బలం కానీ దుర్బలం కానీ ఏర్పడుతుండాలి.
0: ద పవర్ ఈజ్ ఇంపార్టెంట్ ఇట్ ఓన్లీ బై ది మైండ్ ఆఫ్ ద మ్యాన్.
1: ధనము కానీ విద్య కానీ ఇంకే విధమైన యొక్క సంపత్తులు కానీ అన్ని కూడా పరిశుద్ధమైనటువంటి జలం వంటివి.
0: ఆల్ ది అదర్ టైప్స్ ఆఫ్ వెల్త్, బీట్ వెల్త్, beat education, all these may be compared to pure river water. Pure water
1: aithe ee jalamu ye rangu bottle lo cherinappudu aa yokka rangu swaroopani pondutuntayi.
0: But the color of the water will depend upon the color of the bottle in which you put this water, pure water.
1: Adhe vidhamgane dhanam kudanu oka durmargudu anetunti vaadislo cheripoyinappudu aa dhanam kudanu durvinyogangane pothuntadi.
0: When the money is at the command of a wicked fellow, it will be used for evil purposes.
1: Aa dhanam kudanu pavitra hrudayam kaliginatunti vaadislo cherinappudu adi pavitramainatidigane roopondutundi. Sankaryamulu pravetistundi.
0: When the wealth is at the command of a good person and a noble person, it will be used for noble purposes.
1: Dhanam kani vidya kani inke vidhamainatunti shakti samarthyamulu kudanu మనిషి యొక్క స్వభావాన్ని పట్టే ఇవి ఆ యొక్క స్వరూపాన్ని చెందిపోతున్నాయి.
0: వెదర్ ఇట్ ఈస్ మనీ ఆర్ ఎడ్యుకేషన్, దే విల్ బి యూజ్ డిపెండింగ్ అపాన్ ద టైప్ ఆఫ్ పర్సన్ విత్ హూమ్ దే ఆర్ అసోసియేటెడ్.
1: కనుక ధనము చెడ్డది కాదు, విద్య చెడ్డది కాదు, వినియోగ విధానము చెడ్డదిగా మంచిదిగా మారుతున్నాయి.
0: మనీ అండ్ ఎడ్యుకేషన్ బై దెమ్సెల్ఫ్ దే ఆర్ నాట్ బ్యాడ్.
1: అందరు ధనవంతులకు అహంకారం ఉండదు.
0: All wealthy people are not arrogant.
1: Vidyavantulandariki kudanu ahankaram undadu.
0: All educated people are not arrogant either.
1: Kani vaani swabhava swaroopamunu puraskarinchukoni manasyoga prabhavamu kudanu sambandham chesukoni vaari yokka manchi cheddulu maarutunnayi.
0: But depending upon the type of person with whom these two items are there, they are used either for good purposes or for bad purposes.
1: Kanukani manasyoga prabhavanni manchi margamlo praveshapettadaniki oka aadhyatmika margame సరైనటువంటి మార్గం.
0: ఇట్ ఈస్ ది ఓన్లీ స్పిరిచువల్ పార్ట్ విచ్ కెన్ మేక్ ద మ్యాన్స్ మైండ్ గో ఆన్ ద రైట్.
1: ఆధ్యాత్మిక మార్గంలో అనేక విధమైనటువంటి అడ్డు తగులుతూ ఉంటాయి.
0: క్వైట్ ఎ ఫ్యూ ఆబ్స్టికల్స్ మే బి ఫేస్ ఇన్ ది పాత్ ఆఫ్ స్పిరిచువాలిటీ.
1: మొట్టమొదటి అడ్డు వాసన.
0: ద ఫస్ట్ ఆబ్స్టికల్ ఈజ్ ది వాసన, ది డిజైర్.
1: అనగా ఈ వాసనలు అనగా అభిమాన మమకారములు.
0: This vasana, these desires are attached.
1: ఎలాంటి అభిమాన మమకారములు? ప్రాకృత సంబంధమైనటువంటి భోగభాగ్యములు, అనుకూలములు, ఆనందములు ఇలాంటివంతకుడును తాను ఒక విధమైనటువంటి సత్యంగా భావిస్తుంటాడు.
0: What type of attachment and what type of ego? And they are based upon the transient things will be considered by him as if they are permanent ones.
1: భగవత్ ఆజ్ఞను శిరసా వహించి ఆ యొక్క కార్యమునందు దీక్షను పూని విజయమును సాధించవలనని ఆశించేటువంటి వ్యక్తులకు ఇది మొట్టమొదటి అడ్డు తగులుతుంటాయి.
0: ఫర్ పీపుల్ హూ వాంట్ టు ఫాలో ది కమాండ్ ఆఫ్ ద లార్డ్ అండ్ శాంటిఫై దేర్ లైఫ్, ద ఫస్ట్ ఆబ్స్టికల్ ఈజ్ దిస్.
1: నా బంధువులు ఏమనుకుంటారో ఏమో.
0: వాట్ మై పీపుల్ ఆర్ గోయింగ్ టు,
1: నా మిత్రులు ఏ విధంగా భావిస్తారో ఏమో.
0: వాట్ మై ఫ్రెండ్స్ విల్ థింక్ ఆఫ్ మీ.
1: సమాజంలో ఏ విధమైనటువంటి యొక్క పేరు ప్రతిష్టలు నాకు భంగమవుతుందో.
0: How am I lose my name and fame in society?
1: Ani konta varaku sankuchita hrudayulai,
0: with this kind of narrow mindedness people will approach.
1: Kevalam aadambaram nimittamai,
0: for the sake of name,
1: gaurava maryadala nimittamai,
0: name, fame and so,
1: tatkalika sukshantara nimittamai,
0: temporary joys,
1: konta varaku bhangapadi,
0: and they yield to these temptations.
1: Daivadnanu ullanghistu untaru.
0: They disobey and go against the commands of the Lord.
1: రెండవది, అనకంటే అధికులైనటువంటి వారిని చూచి అధిక విద్యావంతులు, అధిక శ్రీమంతులు, అధిక బలవంతులు ఇలా అధికమైనటువంటి వారిని చూచి ఇది అసూయాభావం గుట్టిపడుతుంది.
0: జెలసీ టేక్స్ షేప్ ఇన్ ద మైండ్ ఆఫ్ మ్యాన్ వెన్ హి సీస్ పీపుల్ హూ ఆర్ బెటర్ దాన్ హిమ్, ఏదర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వెల్త్, ఎడ్యుకేషన్, బ్యూటీ ఎట్సెట్రా.
1: ఆ అసూయాభావంను కూడాను చేరనివ్వకుండా చూసుకోవాలి సాధకులు.
0: సాధక షుడ్ టేక్ కేర్ టు సీ దట్ దేర్ ఇస్ నో రూమ్ ఫర్ జెలసీ.
1: మూడవది అహంకార భావం.
0: The third one is ఈగో అహంకారం.
1: ఈ అహంకారం అనేటువంటిది తనలో ఉండేటువంటి ఎన్ని దోషములైనా కూడాను అవి మంచివిగా భావిస్తాడు.
0: పర్సన్ విత్ ఈగో కన్సిడర్స్ ఆల్ హిస్ డిఫెక్ట్స్ యాజ్ స్ట్రాంగ్.
1: పర్లు ఎందున్నటువంటి మంచిది కూడాను దోషముగా నిరూపిస్తాడు.
0: అండ్ హి థింక్స్ ది గుడ్ థింగ్స్ ఇన్ అదర్స్ ఆల్సో యాజ్ బ్యాడ్ థింగ్స్.
1: తాను చేసేటువంటి దోషములంతా కూడా సమర్థించుకోవడానికి ప్రయత్నిస్తాడు.
0: హీ గోస్ ఆన్ డిఫెండింగ్ ఆల్ ద మిస్టేక్స్ హీ కమిట్.
1: సమాజమునందు కానీ,
0: బీట్ ఇన్ సొసైటీ,
1: మరే విధమైనటువంటి పార్టీలు ఎందుకు కానీ,
0: ఆర్ ఇన్ ఎనీ అదర్ పార్టీ,
1: తనకు పేరు ప్రతిష్టలు రావాలి.
0: హీ వాంట్స్ టు గెట్ నేమ్ అండ్ ఫేమ్.
1: దాని నిమిత్తమై
0: ఫర్ ద సేక్ ఆఫ్
1: దైవాజ్ఞను కూడా ఉల్లంఘిస్తూ ఉంటాడు.
0: హీఈస్ ప్రిపేర్డ్ టు డిసోబే ది కమాండ్.
1: అట్టివారు సరి అయిన భక్తులు కాదు.
0: He can never be a good devotee.
1: ఈ భక్తి కూడా సన్నిహిత సంబంధ బాంధవ్యం కూడా ఉండదు.
0: Such devotion cannot be established with closeness.
1: దీనికి చక్కని ఉదాహరణ హనుమంతుడే.
0: ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్ ఈజ్ హనుమాన్.
1: రామాజ్ఞను శిరసా వహించి
0: హీ ఒబే,
1: సీతాన్వేషణ గావించి విజయాన్ని సాధించాలని సంకల్పించుకున్నాడు.
0: హీ రిజాల్వ్ to obey the law, the commands of Rama and search for Sita and get at her.
1: రామాజ్ఞను తీసుకుని వానర సైన్యంతో తాను సీతా అన్వేషణలో ప్రవేశించాడు.
0: Accepting the commands of the Lord, accompanied by the monkey's army, he proceeded.
1: అక్కడ సముద్రం ఒడ్డు చేరాడు.
0: He reached the ocean, shores of ocean.
1: ఈ వానరులందరూ కూడా ఈ సముద్రం అగాధమైన సముద్రం చూచేటప్పటికే అందరి గుండెలు జారిపోయాయి. ఏ రీతిగా దాటతాం?
0: ది మంకీస్ గాట్ టెర్రిబ్లీ డిస్కరేజ్ ది మోమెంట్ దే సా
1: ది లంకను. ఏ విధంగా ప్రవేశించటము?
0: హౌ కెన్ వీ క్రాస్? హౌ కెన్
1: వీ ఎంటర్? అసాధ్యము, అసాధ్యమని అందరూ బలహీనుడయ్యారు.
0: ఎవ్రీ వన్ బికేమ్ వీక్ మైండెడ్ టెలింగ్.
1: కానీ ఒక హనుమంతుడు మాత్రమే ధీరుడై,
0: బట్ హనుమాన్ రిమైన్డ్ వెరీ కరేజియస్.
1: భగవత్ ఆజ్ఞను శిరసావహించి నెరవేర్చుకోవటం మన కర్తవ్యం.
0: ఇట్ ఈస్ మై డ్యూటీ టు ఒబే ది కమాండ్ ఆఫ్ ద లార్డ్.
1: కష్టము కాని, నష్టము కాని, నిష్ఠూరం కాని, నిందలు రాని, కారణమైనా పోని, కానీ దీన్ని నెరవేర్చడం మన కర్తవ్యం.
0: కమ్ వాట్ మే, ఈవెన్ అట్ ద కాస్ట్ ఆఫ్ మై ఓన్ లైఫ్, ఐ హావ్ టు అకాంప్లిష్ ది టాస్క్ గివెన్ టు మీ బై ది లార్డ్.
1: కనుక నేను దీంట్లో ప్రవేశిస్తాను.
0: ఐఎమ్ గోయింగ్ టు అండర్టేక్ దిస్ టాస్క్.
1: భగవంతుని కార్య విజయమును అందరూ సాధించిన వారిగా ఉండాలి, కానీ నేను ఒకటే సాధించాలనే అహంకారం నాకు రాకూడదు.
0: బట్ హీ సెడ్ ఐ షుడ్ నెవర్ గెట్ ది ఫీలింగ్ దట్ ఐ అలోన్ హావ్ అకాంప్లిష్ ది కమాండ్స్ ఆఫ్ ద లార్డ్ అండ్ నన్
1: ఎవరు. మీరందరూ కూడా నేను తిరిగి సముద్రం దాటి లంక నుంచి వెనుకకు వచ్చేంత వరకు మీరు కిష్కింధా పట్టణం రాముల దగ్గరికి మీరు పోకూడదు.
0: అంటిల్ ఐ కమ్ బ్యాక్ ఫ్రమ్ లంక, all of you should remain here.
1: ఇక్కడే నా నిమిత్తమే కాచుకుని ఉండాలన్నారు.
0: యూ షుడ్ కీప్ వెయిటింగ్ ఫర్ మై అరైవల్ బ్యాక్.
1: ఆ విధంగా వారిని శాసించి
0: హీ కమాండెడ్ దిస్ మంకీస్.
1: మొదటి పర్వతాన్ని ఎక్కాడు.
0: హీ క్లైంబ్డ్ ది ఫస్ట్.
1: ఏమిటి ఆ పర్వతము?
0: వాట్ ఈస్ దట్ మౌంటైన్?
1: నేను రామాజ్ఞ లోపల నా యొక్క ప్రాణమైన అర్పితం గావించి నేను అతని యొక్క ఆజ్ఞను శిరసావహించాలి.
0: ఈవెన్ అట్ ద కాస్ట్ ఆఫ్ మై లైఫ్.
1: ఇదే నా దీక్ష అని హృదయపూర్వకంగా ప్రమాణం చేసుకున్నాడు.
0: హీ ప్రామిస్డ్ అండ్ వౌట్ హిమ్సెల్ఫ్ దాట్ He is going to obey the commands of the Lord even at the cost of his own life.
1: Rendo parvatam ekkadu.
0: The second obstacle also he crossed.
1: Vaakuto kinda undinatundi vanaralakanta kudunu oka shasanam chesadu.
0: He gave a command to all those vanaras, monkeys.
1: Naa jeevitam rama ajna lopala ankitam chestunnanu.
0: I am dedicating my life in obeying the command of the Lord.
1: Deenni sadhinchagalanu.
0: I can accomplish it.
1: తరలో ప్రతి విజయాన్ని తీసుకుని నేను వస్తున్నాను అని
0: చెప్పాడు. I am going to get back the news of victory in a short time, he said.
1: మరి మూడవ పర్వతం ఎక్కాడు.
0: The third obstacle also he.
1: ఇదిగో నేను ఇప్పుడు సముద్రాన్ని దాటుతున్నాను అని కుప్పించేశాడు.
0: He said that he is going to cross the ocean and he
1: jumped. అనగా భగవంతుని ఆజ్ఞను శిరసావహించడానికి త్రికరణ శుద్ధి అనగా మనస్సు యొక్క శుద్ధి మొదటిది, రెండవ శుద్ధి వాక్కుది, మూడవ శుద్ధి శరీరాన్ని. ఈ మూడింటి ఎందు త్రికర శుద్ధిగా తాను సముద్రంపై ఎగిరాడు.
0: టు ఒబే ది కమాండ్ ఆఫ్ ద లార్డ్ దేర్ ఇస్ నీడ్ ఫార్ ప్యూరిటీ ఆఫ్ త్రికరణ, బాడీ, మైండ్ అండ్ వర్డ్.
1: ఈ త్రికరణ శుద్ధి తోపల అనగా మనస్సులో దాని యొక్క దీక్షను పూనటము, వాకులో దాన్ని వెల్లడి చేయటము, శరీరంతో అనుభవించటము.
0: దట్ మీన్స్ హీ రిజాల్వ్ ఇన్ హిజ్ ఓన్ మైండ్ అండ్ హీ టోల్డ్ ద సేమ్ థింగ్ ఇన్ ది వర్ల్డ్ అండ్ హీ డిడ్ ఇట్ ఇన్ యాక్షన్. ఎంత
1: దూరం పోయేటప్పటికీ
0: when he was crossing
1: ee vasana swaroopam entante mainakam vachindi
0: and this form of vasana the desire in the form of mainaka mountain it came up
1: తన తండ్రి అయినటువంటి వాయుదేవుని వల్ల రక్షింపబడినటువంటి కనుక మైనాకము,
0: దిస్ మైనాక మౌంటన్ వాజ్ సేవ్డ్ బై హనుమంతు.
1: వాయుదేవుని పుత్రుడైనటువంటి యొక్క హనుమంతులకు ఒక కృతజ్ఞత అందించాలని మంచి ఉద్దేశంతోనే వచ్చింది పాపం.
0: అన్ అకౌంట్ ఆఫ్ ఆఫరింగ్ గ్రాటిట్యూడ్ టు ద సన్ ఆఫ్ వాయు హూ హెడ్ సేవ్డ్ మైనాక.
1: మారుతి, నా పైన కొంతసేపు విశ్రాంతి తీసుకుని నా ఆదిత్యం పుచ్చుకుని వెళ్ళమని చెప్పిన కోరింది.
0: ఇట్ ప్రే టు హనుమాన్, ఓ హనుమాన్ టేక్ ఎ లిటిల్ రెస్ట్ ఆన్ మీ అండ్ గివ్ మీ సాటిస్ఫాక్షన్.
1: హనుమంతుడు చెప్పాడు, నేను వెందులు ఆరగించే నిమిత్తం రాలేదు.
0: హనుమాన్ టోల్డ్, ఐ హావ్ నాట్ కమ్ హియర్
1: రామార్జున, నేను పూర్తి చేసేంత వరకు నేను ఏ యొక్క నీరైనా కూడా త్రాగను.
0: అంటిల్ ఐ ఫుల్ఫిల్ ది కమాండ్ ఆఫ్ రామా ఐ హావ్ నాట్ గోయింగ్ టు టేక్.
1: భగవంతుని ఆజ్ఞనే నాకు ప్రధానము.
0: హిస్ వర్డ్ ఇస్ లా ఫర్ మీ.
1: నాకు ఈ శాంతి కానీ విశ్రాంతి కానీ నాకు అక్కర్లేదు.
0: Either peace or any kind of rest, I don't
1: need. సేవలు నేను అంకితమైపోయాను.
0: I have dedicated myself in the service of the Lord.
1: కనుక ఆ రామాజ్ఞను పూర్తి నెరవేర్చుకుని వచ్చేంత వరకు కూడాను నీ యొక్క ఆదిత్యం నాకు అక్కర్లేదన్నాడు.
0: Until I fulfill the commands of my Lord, I am not willing to accept the hostility.
1: ఈ రాగమును ఉల్లంఘించాడు, ఈ సౌఖ్యమునంతా తోసివేశాడు.
0: He threw away, he set aside all these kind of obstacles and temptations.
1: మరీ కొంత దూరం వెళ్లేటప్పటికి అసూయ.
0: After he went a little while, there was jealousy facing him.
1: అక్కడ సురసి వచ్చింది, అనగా ఒక రాక్షసి, అసూయ రాక్షసి.
0: And that is the demon of
1: రాముడు. హనుమంతుడు ఎగిరిపోతుంటే ఆ నీడను కూడా పట్టి లాగిందన్నమాట.
0: When Hanuman was flying, the surasi,
1: అనగా తనకంటే అధికుడైనటువంటి వాడిని క్రిందికి లాగటమే తన యొక్క స్వభావం.
0: That is pulling down people who are better than it. That is the nature of
1: హనుమంతుడు. నలు ప్రక్కల ఎక్కడ ఎవరు కనిపించలేదు.
0: హనుమాన్ లుక్ ఆన్ ఆల్ ద ఫోర్ సైడ్, హి వాజ్ నాట్ ఏబుల్ టు సైట్ ఎనీవన్.
1: క్రింద చూచాడు,
0: హి లుక్డ్ డౌన్.
1: ఇది ఒక రాక్షస కృత్యము, అసూయతో కూడినటువంటిది, నన్ను క్రిందికి లాగడం కోసం ఇంత ప్రయత్నం చేస్తున్నాడని గుర్తించాడు.
0: హి రికగ్నైజ్ ఎ డెమన్ ఫిల్డ్ విత్ జెలసీ ట్రైంగ్ టు బుల్ డౌన్ హనుమాన్ ఫ్రమ్ డౌన్ బిలో.
1: ఆ మరుక్షణంలోనే సురచి, ఓ హనుమంత, నీవు నాకు ఆహారంగా మారిపోవాలి అన్నాడు.
0: సురసి సేడ్, ఓ హనుమాన్, యు షుడ్ బికమ్ ఫుడ్ ఫర్ మీ.
1: చెప్పాడు, నీకు ఆహారంగా నేను అర్పితం కావటంలో ఏమాత్రం నేను సందేహించను.
0: ఐ హావ్ నో హెసిటేషన్ ఇన్ బికమింగ్ ఫుడ్ ఫర్ యూ.
1: అయితే ఒక్కటి నా ప్రతిజ్ఞ ఉంటుండాలి.
0: బట్ దెర్ ఈస్ అ వౌ విచ్ హావ్
1: భగవంతుని ఆజ్ఞను పూర్తి నేను నెరవేర్చిన తర్వాత ఎవరికైనా సరే నేను ఆహారంగా ఉంటాను.
0: ఆఫ్టర్ ఫుల్ఫిలింగ్ ది కమాండ్ ఆఫ్ మై లార్డ్, ఐఎమ్ ప్రిపేర్ టు బికమ్ ఫుడ్ ఫర్ ఎనీ.
1: ఆజ్ఞను తీసుకుని పోయి సీతకు అందించి సీత యొక్క విషయం తిరిగి రాముడికి అప్పచెప్పి నేను తిరిగి నీకు ఆహారంగా వస్తానన్నాడు.
0: ఆఫ్టర్ కన్వేయింగ్ ది మెసేజ్ ఫ్రమ్ రామా టు సీత అండ్ ఫ్రమ్ సీత టు రామా, ఐఎమ్ ప్రిపేర్ టు కమ్ బికమ్ ఫుడ్ ఫర్ యు.
1: చివాడా, ఆఖరి నాకు ఇప్పుడవుతుంటే ఎప్పుడూ నీకు ఆహారంగా వస్తానంటే నాకు అది అక్కర్లేదు, ఇప్పుడే నాకు నీవు ఆహారంగా సిద్ధం కావాలన్నాడు.
0: ఓ పోలీస్ వన్, ఐ వాంట్ యూ టు బికమ్ ఫుడ్ జస్ట్ నౌ బికాస్ ఐఎమ్ హంగ్రీ, ఐఎమ్ నాట్ ప్రిపేర్ టు వెయిట్.
1: ఇది అసాధ్యము, నాకు భగవంతుని ఆజ్ఞనే నాకు ప్రధానము.
0: It is impossible. Lord,
1: నీవేమైనా చేసుకోవచ్చు, నన్ను ఎన్ని విధమైనటువంటి హింస పెట్టినా కానీ ఆ హింసలో ప్రాణమునైనా వదులుతాను కానీ భగవత్ ఆజ్ఞ నేను విడువను.
0: వాట్ ఎవర్ డిఫికల్టీస్ అండ్ ట్రబుల్స్ విత్ యూ, ఐఎమ్ ప్రిపేర్ టు బేర్, బట్ ఐ విల్ నెవర్ గివ్ అప్.
1: తాను అనేక రకమైన రూపంలో దాల్చి హనుమంతుని మింగడానికి ప్రయత్నించింది.
0: సురసి బిగాన్ టేకింగ్ డిఫరెంట్ ఫార్మ్స్ అండ్ గల్ప్ డౌన్ హనుమాన్.
1: కానీ భగవత్ ఆజ్ఞను లక్ష్యం అందించుకున్నటువంటి హనుమంతుడికి ఎట్టి భయ ప్రాంతము లేకుండా ఆ సురసిని హింసించాడు, అనగా హతమార్చాడు.
0: హనుమాన్ హూ వాజ్ డెడికేటెడ్ హింసెల్ఫ్ ఫర్ ది కమాండ్ ఆఫ్ ద లార్డ్ హ్యాడ్ ది పవర్,
1: అనగా అసూయ అనేటువంటి గుణమును కూడాను ప్రాణం తీశాడు.
0: దట్ మీన్స్ హీ కిల్డ్ దిస్ పర్టికులర్ ఫీలింగ్ ఆఫ్ జెలసీ.
1: అక్కడ నుంచి లంకలో ప్రవేశించాడు.
0: హీ ఎంటర్డ్ లంక.
1: చూచాడు అతి సుందరమైన ఈ లంకను చూచి,
0: హీ లుక్డ్ అట్ దిస్ బ్యూటిఫుల్ సిటీ.
1: ఆహా, నేను హనుమంతుని ఎప్పుడూ చూడలేదు, ఆ రావణ్ని ఎప్పుడూ నేను చూడలేదు.
0: ఐ హావ్ నాట్ సీన్ అట్ ఎనీ.
1: ఇతని యొక్క భవనంలో ఇంత మందిరంగా ఉంటున్నప్పుడు వీరి భావాలు ఎంత పవిత్రంగా ఉంటాయో ఏమో అనుకున్నాడు.
0: హీ ఫెల్ట్ దట్ వెన్ దేర్ బిల్డింగ్స్ ఆర్ సో బ్యూటిఫుల్ దేర్ ఫీలింగ్స్ ఆల్సో.
1: అక్షరమే రామాజ్ఞ జ్ఞాపకం వచ్చింది.
0: ఇమ్మీడియట్లీ హీ రిమెంబర్డ్.
1: వీడే నిజంగా పవిత్రుడైపోతే ఈ రకమైన అపవిత్రమైనటువంటి కార్యములు ఎందుకు చేస్తాడు.
0: ఇఫ్ ఓన్లీ హీఈస్ ఎ సేక్రెడ్ అండ్ డివైన్ పర్సన్, హౌ వుడ్ హీ డూ సచ్ అన్సేక్రెడ్.
1: కానీ వీడి మంచి చెడ్డలు గుర్తించాలని చెప్పని అతి స్వల్ప స్వరూపాన్ని ధరించి లంకలో ప్రవేశించడానికి పోయాడు.
0: హీ టుక్ ఎ వెరీ స్మాల్ ఫార్మ్ అండ్ ఎంటర్డ్ లంక. How are to understand
1: that? Ahankari aina Lankini untundadi.
0: There was Lankini who is full of ego.
1: Suchindi.
0: She looked at Hanuman.
1: Vare koti nannu kudanu mosam chesi dongatananga lopala pravesistunnava ani archindi.
0: Oh monkey, you want to deceive me and somehow enter into Lanka, is it?
1: Hanumantudu mandipoyadu.
0: Hanuman was enraged.
1: Nenu dongana.
0: Do you call me a thief?
1: Nenu dongaga ee yokka Lankalo pravesistunnana.
0: Do you think that I want to enter in a stealthy manner?
1: Mee raju bha dongavadu.
0: You are a king, is a great
1: king. Raju tagineetundi yokka rajyasule meerandaru kudanu.
0: And you all
1: the demons are raja tada praja.
0: All the demons are like the king himself.
1: Maa prabhuvu dharma swaroopudu.
0: My lord is the very
1: satyavan paripalakudu.
0: He always follows the path.
1: Maa prabhu yokka shishulainatundi mem kudanu dharma swaroopulame.
0: All of us, the disciples of such God, we are
1: మాలో ఇలాంటి దుర్గుణులు ప్రవేశించడానికి ఏమాత్రం కూడా అవకాశం లేదు.
0: There is no room for us to have any bad thoughts.
1: అని చాలా గర్జించాడు.
0: He roared with these words.
1: అప్పుడు రాక్షసి, మా మహారాజు దొంగలంటున్నావా అని చెప్పని అది రాక్షసి కూడా చాలా కోపం వచ్చింది.
0: The demons also became very angry. Do you call our
1: దొంగ కాకపోతే ఆ శ్రీరామచంద్రుడి యొక్క సత్ని అయినటువంటి పత్ని అయినటువంటి సీతను దొంగతనంగా ఎక్క తెచ్చాడు. వాడు దొంగ కాక మరేవాడు ఉన్నాడు.
0: ఇఫ్ హీ ఈజ్ నాట్ ఎ థీఫ్, హౌ కుడ్ హీ హావ్ అబ్డక్టెడ్ సీత ఇన్ ఎ సచ్ ఎ స్టెల్తీ మేనర్.
1: ఈ విధంగా కూడా నువ్వు పోరాడేసేసి మొట్టమొదటి వాసనను, రెండవది అసూయను, మూడవది అహంకారాన్ని రూపుమాపాడు.
0: ఇన్ దిస్ వే హీ ఓవర్కేమ్ ఆల్ దీస్ త్రీ అబ్స్టకల్స్.
1: ఇది భగవంతునికి భక్తులకు ప్రధానమైనటువంటి గుర్తులు అనేటువంటిది కూడా లోకానికి చాటుతూ వచ్చాడు.
0: హీ ఆల్సో షోడ్ అండ్ డిక్లేర్డ్ టు ద వరల్డ్
1: నిజంగా భక్తులైనటువంటి వాళ్ళకి ఈ వాసనల కోసం ఏమాత్రం కూడా ప్రాకులాడకూడదు.
0: ట్రూ డివోటీస్ షుడ్ నాట్ హ్యావ్ దీస్ త్రీ డిఫెక్ట్స్.
1: ఇంకా ఆడంబరము, అసూయ అనేటువంటిది ఇందులో ఏమాత్రము ఉండకూడదు.
0: దేర్ షుడ్ నాట్ బి ఎనీ రూమ్ ఫార్ ఎయిదర్ జెలసీ ఆర్
1: అహంకారం. అసలే తావివ్వకూడదు.
0: There should be no room whatsoever for
1: ఎవరు భక్తుడైనటువంటి వాడు.
0: ఏ డివోటీ
1: వాసనలను, అసూయను, అహంకారమును అణగదొక్కాలి.
0: దేర్ ఏ డివోటీ షుడ్ సబ్ డ్యూ అండ్ కంట్రోల్ ది వాసన, ది డిజైర్.
1: చూచిన తర్వాత ఆమె యొక్క భక్తి ప్రపత్తిని కూడా చక్కగా గుర్తిస్తూ వచ్చాడు.
0: ఆఫ్టర్ హీ సా సీత హీ రికగ్నైజ్ సీతాస్ డివోషన్.
1: భక్తుడికి ఉండవలసిన లక్షణాలు కూడా తాను కూడా తెలుసుకోవడానికి ప్రయత్నించాడు.
0: హీ వాంటెడ్ టు అండర్స్టాండ్ వాట్ ఆర్ ది క్వాలిటీస్ ఆఫ్ ఎ గుడ్ డివోటీ. ఫ్రమ్
1: నిరంతరము భగవంతుని చింతలో ఉండినటువంటి వాడు శరీరాన్ని పుష్కింపు చేసుకుంటాడు.
0: ఎ పర్సన్ హూ ఆల్వేస్ థింక్స్ ఆఫ్ ద లార్డ్ విల్ అలౌ హిస్ బాడీ టు ఫ్యామిష్.
1: నిజముగా దేహాన్ని పెంచుకున్నటువంటి వాడికి భక్తి అభివృద్ధి కాదు.
0: ఎ పర్సన్ హూ వాంట్స్ హిస్ ఫిజికల్ బాడీ టు గ్రో ఫ్లరిష్ హీ విల్ నాట్ హ్యావ్ డివోషన్.
1: భక్తి పెరిగినటువంటి వాడికి దేహం అభివృద్ధి రాదు.
0: ఏ పర్సన్ ఫిల్డ్ విత్ డివోషన్.
1: ఇవి రెండింటికి చాలా భిన్న భేదంగా ఉంటుంటాయి.
0: దేర్ ఇస్ ఎ నెగటివ్ కారిలేషన్ బిట్వీన్ ది.
1: సీతను చూచాడు. ఆమె శరీరం చాలా శుష్కించిపోయింది.
0: సీత వాస్ వెరీ థిన్.
1: ఇది ప్రతిభక్తి యొక్క ప్రధానమైనటువంటి యొక్క చిహ్నం అనుకున్నాడు.
0: హీ రికగ్నైజ్ దాట్ యాజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ట్రూ డివోషన్.
1: దుఃఖంలో ఉండినటువంటి వాడు విందులు ఆరగించడు, భయానికి కాలు తివ్వడు.
0: A person filled with sorrow could not go on taking feast.
1: Kalpana Sita talli ee vidhamaina dukkhamulo untam cheta tana yokka deha sambandhamaina yokka bhrantini kuda nu vadali pettindi.
0: Mother Sita, who is suffering this kind of
1: dayam kavali, dayam kavali anetundi vaadiki deha chinta ekkuvaga undakoodadu.
0: A person who aspires to have God should not have too much of body.
1: సుఖములు, సంతోషములు, సౌభాగ్యములు ఏమాత్రం ఆశించరాదు.
0: హీ షుడ్ నాట్ ఆస్పైర్ టు హావ్ ఫిజికల్ కంఫర్ట్, ఫిజికల్ జాయ్స్.
1: ఈ పది నెలలు ఆమె ఉండటం చేత తన యొక్క శరీరం అంతా, తల అంతా కూడా ఒక్క అట్టగా చేరిపోయింది.
0: ది హోల్ హెయిర్ హ్యాడ్ బికమ్ మ్యాటెడ్ అనకౌంట్.
1: ఏ యొక్క సంస్కారం కూడా ఆమె ఆశించలేదు.
0: హీ వాజ్ నాట్ ప్రిపేర్ టు ఈవెన్ హ్యావ్ ఎనీ.
1: రామ చింత తప్ప అన్ని చింతలు ఆమెలో లేవు.
0: There was no thought excepting the thought of
1: randomadi emante drushti.
0: The second one is the vision, drushti, viewing.
1: Tana yokka drushti tana padamulu paina tappa anyula yokka mukhamu chuchetunti kadali.
0: Her vision was concentrated throughout on her feet.
1: Tana kindi kochukoni tana padamulu maatrame taam chustu untundani.
0: She was bending down her head and looking at her feet.
1: Tana yokka manasu bhagavantuni padaravindamulu paina pettadam.
0: Keeping his one's mind at the lotus feet of the Lord.
1: Manasunu bhagavantuni paina, drushtini tana padamulu paina, పెట్టి దేహభ్రాంతి లేకుండా నిరంతరం కూడాను భగవంతుని చింత చేయటమే భక్తుని యొక్క ప్రధానమైన గుర్తులని గుర్తించాడు.
0: ద మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎ ట్రూ డివోటీ ఈజ్ ఫిక్సింగ్ వన్స్ మైండ్ ఆన్ ద లార్డ్, ఫిక్సింగ్ వన్స్ విజన్ ఆన్ ద ఫీట్ అండ్ మేకింగ్ ఫర్గెటింగ్ వన్స్ ఓన్ బాడీ కాన్షియస్నెస్. దీస్ ఆర్ ది ఎసెన్షియల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎ గుడ్ డివోటీ. దట్స్ వాట్ హీ థాట్.
1: ఈ విధంగా సీతతో పరిచయం జరిగిన తర్వాత
0: ఆఫ్టర్ హీ
1: తల్లి నేనొక ప్రమేయం నేనొక ప్రతిజ్ఞ చేసుకున్నాను.
0: Then he went to Sita and told
1: her, "Mother, దర్శనం అయ్యేంత వరకు ఆహార పానీయం నేను ముట్టకూడదు అనుకున్నాను.
0: I have taken a vow that until I have darshan of you, I will not take water. I have your darshan."
1: కనుక నేను తమ ఆజ్ఞిస్తే ఈ అశోకవనంలో అనేక పండుగ కనిపిస్తున్నాయి, వాటిని నేను కొంచెం భుజించి నా ఆకలిని తీర్చుకుంటానన్నాడు.
0: If you permit, I would like to quench my హంగా బై టేకింగ్ ఫ్రూట్స్ ఇన్ దిస్ అశోక.
1: అక్కడ కూడాను ఆమె యొక్క పవిత్రమైనటువంటి యొక్క ధర్మాన్ని చక్కగా నిరూపిస్తూ వచ్చింది.
0: ఈవెన్ దేర్ సీతాదేవి షోడ్ హర్ సీక్రెట్ అటాచ్మెంట్ టు ధర్మ.
1: హనుమంత, ఇది నాది నీది కాదు అడవి, ఈ యొక్క వనం.
0: దిస్ ఫారెస్ట్ నైదర్ బిలాంగ్
1: రావణం యొక్క అడవి
0: నార్ బిలాంగ్స్ టు
1: బిలాంగ్స్
0: టు రావణ.
1: ఇందులో వారి ఆజ్ఞ లేకుండా నీవు దీనిని అపహరించటము దీనిని భుజించటము దొంగతనంగా మారుతుంది.
0: వితౌట్ హిస్ పర్మిషన్ పార్ట్ టేకింగ్ ఫ్రూట్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ గార్డెన్ వుడ్ అమౌంట్ టు స్టీలింగ్.
1: క్రింద పడినటువంటి పండుగ అవసరం నీవు భుజించు అని చెప్పింది.
0: ఇఫ్ యూ వాంట్ టు ఈట్ యూ కెన్ టేక్ ది ఫ్రూట్స్ విచ్ ఆర్ డ్రాప్ డౌన్ ఫ్రమ్ ద ట్రీస్.
1: కానీ తాను ఆకలిని భరించుకోలేక చెట్టు ఎక్కాడు, అన్ని పండ్లు కోసి తిన్నాడు.
0: But not being able to bear hunger, Hanuman climbed the trees and
1: తినటమే కాకుండా కొమ్మలు విరిచివేయటము చెట్లంత లాగివేయటము ఈ కోతి చేష్టలు చేసుకుంటూ పోయాడు.
0: Not merely did he partake the fruits which are available there, but he broke the branches.
1: కావాలనే చేస్తూ
0: వచ్చాడు. Broke the trees and
1: ఎందుకంటే ఈ విధమైన పనులు చేసినప్పుడే నేను రావణ యొక్క సన్నిధికి పోవడానికి వీలవుతుంది.
0: He did all these things intentionally. With his intention,
1: అప్పుడు వాడికి సరైనటువంటి బుద్ధి చెప్పడానికి సాధ్యమవుతుంది.
0: దెన్ ఓన్లీ రావణ వుడ్ క్యాచ్ మీ అండ్ టేక్ మీ టు కోర్ట్. దెన్ ఓన్లీ ఐ కెన్
1: ఈ విధంగా కూడా చెట్లు వీటంతా పెరిగి పారవేయటము వేర్ల వరకు లాగివేయటము ఈ విధమైనటువంటి చర్యలు చేస్తూ వచ్చాడు.
0: హీ బిగాన్ అప్ రూటింగ్ ది ట్రీస్, బ్రేకింగ్ ది ట్రీస్ ది బ్రాంచెస్ ఎక్సెట్రా ఆర్ బ్రోకన్ డౌన్.
1: ఈ వార్త లంకలో అంతా ప్రాకిపోయింది, రావణ వరకు తెలిసిపోయింది.
0: దిస్ న్యూస్ స్ప్రెడ్ టు ది ఎంటైర్ లంకా సిటీ and went right up to Ravana.
1: చాలా వీరులంత పంపిస్తూ వచ్చాడు.
0: రావణ బిగాన్ సెండింగ్,
1: వచ్చిన వారందరినీ కూడా చక్కగా సరైనటువంటి ఒక పరిస్థితికి తెచ్చాడు.
0: హనుమాన్ బిగాన్ పనిషింగ్
1: వారితో పోరాడి వారి ప్రాణమంతా తీసేశాడు.
0: హీ ఫాట్ విత్ దెమ్, కిల్డ్ దెమ్.
1: ఈ విధమైనటువంటి ఒక క్రూర కృత్యం తాను తెలుసుకోవటం చేత రావణుడు మరింత ఉగ్రుడయ్యాడు.
0: రావణ వాజ్ ఫర్దర్ ఎన్రేజ్డ్ వన్స్ హీ రియలైజ్డ్ దాట్ హనుమాన్ వాజ్ కిల్లింగ్ సో మెనీ సోల్జర్స్.
1: తన కుమారుడిని పంపించాడు.
0: హీ సెంట్ హిస్ సన్.
1: అతను పోయేటప్పటికి కూడాను తాను కొంతవరకు లొంగినట్టుగా నటన చేశాడు.
0: హనుమాన్ యాక్టెడ్ యాజ్ ఇఫ్ హీ సబ్డ్యూడ్ బై
1: ఇంద్రజిత్తు అనేటువంటి వాడు ఎవరంటే కేవలం అనేక మోసములతో కూడినటువంటి వాడు.
0: దిస్ ఇంద్రజిత్ ఈజ్ ఫుల్ ఆఫ్ ట్రిక్స్.
1: వాడి పేరు ఇంద్రజిత్. అన్ని మోసములుగా చేసేటువంటి వాడు.
0: This Indrajit name itself shows that he is one who is
1: అతని బలమునకు అసాధ్యం కావటం చేత కొంతవరకును బ్రహ్మాస్త్రాన్ని కూడా వేశాడు.
0: As it was not possible for Indrajit to conquer
1: హనుమంతుడు లొంగినట్టుగా తాను లొంగిపోయాడు.
0: హనుమాన్ బిహేవ్డ్ యాజ్ ఇఫ్ హీ సబ్డ్యూడ్ బై
1: అతన్ని తీసుకుని పోయి రావణ ముందు నిలిపాడు.
0: ఇంద్రజిత్ టు హనుమాన్ అండ్ మేడ్ హిమ్ స్టాండ్ బిఫోర్.
1: అక్కడ కూడా హనుమంతుడు తన యొక్క దీంట్లో ఏమాత్రమూ తగ్గలేదు. రాముడు దగ్గర మాత్రమే వదాను దాసుడు కాని రాముడి దగ్గర మహావీరుడుగా నిలిచాడు.
0: హనుమాన్ బిహేవ్డ్ లైక్ ఎ సర్వెంట్ ఓన్లీ బిఫోర్ రామ. బిఫోర్ రావణ హీ వాజ్ క్వైట్ ప్రౌడ్.
1: తాను చెప్తూ వచ్చాడు, రాముల దగ్గర నేను దీనుడను, రాముడి దగ్గర మహావీరుడను అన్నాడు.
0: బిఫోర్ రామ ఐఎమ్ ఎ సర్వెంట్ హంబుల్ మ్యాన్, బట్ బిఫోర్ రావణ ఐఎమ్ ఎ హీరో, ఐ కెన్ నెవర్ బెండ్ అవర్ మై హెడ్.
1: అక్కడ కూర్చోబెట్టేటప్పటికి రావణుడు అడిగాడు, నీవెక్కడి నుంచి వచ్చావు?
0: రావణ ఆస్క్డ్ హనుమాన్, ఫ్రమ్ వేర్ డిడ్ యు కమ్?
1: నేను మా ప్రభు అయిన రామనాథ్ను నడుచుకునే నిమిత్తమే ఈ లంకలో ప్రవేశించానన్నాడు.
0: ఇన్ ఆర్డర్ టు కంప్లై విత్ ద కమాండ్ ఆఫ్ మై లార్డ్ ఐ హెంటర్ లంక.
2: That's what Hanuman told Ravana.
1: Vachavu kani phalamulanta enduku tinnavu annadu.
2: It's all right, you have come, but why did you eat the fruits?
1: Aakali vesindi tinnanu annadu.
2: I was hungry, therefore I ate.
1: Aa puvulu givulanta kuda enduku teechi paravesesavu annadu.
2: Why did you remove all those flowers from the trees?
1: Appudu taanu cheppadu, aa puvulu neevi naavi kaadu, naa prabhu srushtinchinatuntivi.
2: Those flowers belong neither to you nor to me.
1: Neekenta adhikaram undo naakanta adhikaram undi annadu.
2: I have equal rights with you.
1: Aithe ee chettulanta enduku piriki paravesavu annadu.
2: Why have you uprooted so many trees and throw them?
1: ఇది నా సహజము అన్నాడు.
2: హి సెడ్ ఇట్ ఇస్ నేచురల్ ఫర్ మీ.
1: అయితే మా యొక్క రాక్షసులందరినీ ఎందుకు చంపివేశావు అన్నాడు.
2: దెన్ వై డిడ్ యూ కిల్ సో మెనీ డెమాన్స్.
1: వారు నన్ను చంపడానికి వచ్చారు, నేను రక్షించుకోవటం నేను వారిని చంపానన్నాడు.
2: ఇన్ ఆర్డర్ టు డిఫెండ్ మై
1: సెల్ఫ్ దానికి ఈ విధమైన సమాధానం ఇస్తూ వచ్చాడు హనుమంతుడు. ఏ ఒక్క పదమునందు కాని అసత్యము కాని ఇంకే విధమైనటువంటి మోసం కాని ఒక్కటి లేదు. రామాజ్ఞను శిరసావహించి సత్యవాక్ పరిపాలన చేస్తూ వచ్చాడు.
2: Obeying the commands of Rama, he always followed the path of truth. He never had uttered a lie.
1: Na prabhu Sri Ramachandra Murthy.
2: My lord is Sri Ramachandra.
1: Nenu atane dasudanu.
2: I am his servant.
1: Atane aagnane naaku pradhanamainatundi.
2: His command is very important for
1: ani ee vidhanga bhakti prapattunu lokaniki chaatinatundi vaadu hanumantudu.
2: Hanuman was one who showed to the world what devotion and surrender truly mean.
1: కనుక ఈనాడు ప్రభువు ఎలాంటి వాడో దాసులు అలాంటి వారుగా తయారు కావాలి.
2: టుడే ఆల్సో ది డివోట్ డిసైపుల్స్
1: సాయి భక్తులను చెప్పుకోవటము,
2: యూ సే దట్ యు ఆర్ ది
1: దానికి విరుద్ధమైన మార్గమును అనుసరించటము,
2: యూ ఫాలో ది పాత్ కాంట్రరీ టు ఇట్,
1: ఇది కేవలము ఒక అసత్య మార్గమును ప్రవేశించిన వారం అవుతాం.
2: దిస్ వుడ్ బి ఫాలోయింగ్ అన్ అన్ట్రూ పాత్.
1: సాయి యొక్క ఆశయాలకు తగినట్టుగా మనం నడుచుకోవాలి.
2: Follow according to the ideals of Sai.
1: ఆదర్శవంతమైన జీవితాన్ని మనం అందించాలి.
2: Offer your life as an ideal model. ఆజ్ఞను
1: శిరసావహించాలి.
2: Follow the command.
1: ఎన్ని కష్టములైనా ఎన్ని దుఃఖములు వచ్చినప్పటికీ ఆ ఆజ్ఞను మనం నెరవేర్చుకోవటమే మన కర్తవ్యంగా భావించాలి.
2: Whatever be the number of problems you face, you should follow and implement the command.
1: ఈ ఆజ్ఞను ప్రవేశించే సమయంలో స్వార్థము స్వప్రయోజనములకు ఏమాత్రము అవకాశం ఇవ్వకూడదు.
2: While following the commands of the Lord, don't give room for selfishness.
1: అది భక్తికి సరైనటువంటి అర్థం.
2: దాట్ ఈస్ ది కరెక్ట్ మీనింగ్ ఆఫ్ ట్రూ డివోషన్.
1: కనుక త్రికరణ శుద్ధిగా మనం ఈ కార్యంలో మనం ప్రవేశించాలి.
2: ఎంటర్ ఇన్ టు దిస్ పాత్ విత్ ప్యూరిటీ ఆఫ్
1: ఏదో చెప్పినాడే అని ఈ యొక్క డిసిప్లిన్ అంతా కూడా నడుచుకోవాల్సి వస్తుంది, నడుచుకోకపోతే బయట పంపుతారో ఏమో ఈ భయంతో భ్రాంతితో మాత్రం ఉండకూడదు.
2: Do not follow the discipline out of fear. You should follow
1: it. నా జీవితం యొక్క కర్తవ్యము, ఇది నా లక్ష్యము అని భావించాలి.
2: You should consider this as the goal of your life.
1: ఆ విధంగా బలవంతంగా మీరు ఆచరించేటువంటి సమయంలో ఇక్కడ ఉండి ప్రయోజనం లేదు.
2: ఇఫ్ యు ఆర్ ఫాలోయింగ్ దిస్ ఓన్లీ విత్ దట్ కైండ్ ఆఫ్ కంపల్షన్, ఇట్ ఇస్ నో యూస్.
1: శాంతి ఉండదు, మాకు సంతోషం ఉండదు.
2: నైదర్ యూ విల్ బి హ్యాపీ నార్ విల్ హ్యాపీ.
1: డిసిప్లిన్ సక్రమంగా ఇక్కడ ఆచరించేటువంటి పద్ధతి ఉండినప్పుడే హృదయపూర్వకంగా ఆచరించాలి.
2: యూ హ్యావ్ టు ఫాలో దిస్ డిసిప్లిన్ ఆఫ్ ది ప్లేస్ విత్ ఫుల్ హార్ట్.
1: అంతేకాని భయంతో కాని ఇంకే విధమైన దిగులతో కాని ఈ డిసిప్లిన్ లో ప్రవేశించకూడదు.
2: డూ నాట్ ఫాలో దిస్ డిసిప్లిన్ అవుట్ ఆఫ్ ఫియర్.
1: ఆ విధంగా వస్తే నీకు నీవు ద్రోహం చేసుకున్న వాడవే అవుతావు.
2: ఇఫ్ యూ డూ దట్ వే,
1: నిన్ను నీవు మోసం చేసుకున్న వాడే అవుతావు.
2: యూ హావ్ డిసీవ్డ్ యువర్ సెల్ఫ్.
1: నిన్ను ఎవరు మోసం చేయటం లేదు.
2: నో వన్ ఇస్ డిసీవింగ్ యూ.
1: కనుకనే తన ఆత్మద్రోహము తాను గావించుకున్న వాడవుతాడు.
2: యూ బి ట్రెచరస్ టు యువర్ సెల్ఫ్.
1: ప్రతి ఒక్క విషయమునంతా కూడాను ఇది నా యొక్క భవిష్యత్తు లోపల పవిత్రమైన మార్గమే అనేటువంటి సత్యాన్ని గుర్తించుకోవాలి.
2: యూ షుడ్ రికగ్నైజ్ ది ట్రూత్ దట్ ఆల్ దిస్ డిసిప్లిన్ ఇస్ మెంట్ ఫర్ ఎ హ్యాపీ ఫ్యూచర్.
1: భక్తి భక్తి అనుకోవటము,
2: ఇఫ్ యూ మియర్లీ అట్టర్ ద వర్డ్ డివోషన్,
1: అన్యుల మాటల లోపల నువ్వు ప్రవేశించటము,
2: బట్ ఫాలోయింగ్ ఎ కాంట్రరీ.
1: ఈనాడు లోకం ఎట్టుందంటే పవిత్రమైనటువంటి విషయాలైనా కూడా వాడు ఏమాత్రము యోచించడు.
2: Today's world does not seem to understand
1: అపవిత్రమైన విషయాలకు త్వరగా చెవునిస్తూ ఉంటాడు.
2: పీపుల్ లెండ్ దేర్ ఇయర్స్ ఫర్ ఎనీథింగ్ అన్సేక్.
1: మంచి మాట వినరు మనసిచ్చి చెప్పిన.
2: వెన్ వీ టెల్ విత్ ఫుల్ హార్ట్ పీపుల్ బ్యాడ్ థింగ్.
1: ఎట్టి వారు నన్ను ఎరువంగా ఎత్తురా.
2: హౌ కెన్ దీస్ పీపుల్ అండర్స్టాండ్ మీ.
1: ఎట్టి చదువులు ఉన్నా ఏమి ఫలం.
2: వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ హావింగ్ ఎనీ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్.
1: మంచి మాటలు మాత్రం వినరు.
2: You will not understand.
1: చెడ్డ మాటలైతే ఒక క్షణం లోపల చెవికి చేర్చుకుంటారు, చెవి నుంచి హృదయానికి చేర్చుకుంటారు, హృదయం నుంచి ఇంకా చేతిలో వచ్చేసేస్తుంది, పనిలో ప్రవేశించారు.
2: ఆన్ ది అదర్ హ్యాండ్ ఇట్ ఇస్ ఎ బ్యాడ్ వర్డ్, మైండ్, హార్ట్ అండ్ యాక్షన్ ఎవ్రీథింగ్ విల్ ఫాలో వన్ అవుట్.
1: కనుకనే ఇక్కడే శుద్ధి మనసునందును వాక్కునందును క్రియందుకును ఏకత్వాన్ని మనం నిరూపించాలి.
2: వీ హావ్ టు ప్రూవ్ దేర్ ఇస్ యూనిటీ ఇన్
1: అవర్ ఎంత కాలమైనప్పటికీ నేను భక్తులను భక్తులను భక్తులు అనుకోని జీవితం అంతా భక్తి లోపలి జీవితం వ్యక్తం చేస్తే ఇంకా భక్తుడు ఎప్పుడు అవుతాడు?
2: If you call yourself a devotee throughout your life and waste your life in satisfying your own
1: samajanni mosaginchetundi padavulu,
2: this devotion then would be to deceive the society.
1: Kanuka neeku neevu mosaginchukuntunnavu,
2: you are deceiving yourself.
1: Neeku neevu anandinchadaniki tagina krushi chesko.
2: Do try to really satisfy yourself and
1: enjoy ee panchakosamlo unnatundi yokka kadapati ayinatundi aanandanni nu anubhinchadaniki prayatninchu.
2: Try to make effort to reach this.
1: నీ అంతర్వాణం నీవు సరైన మార్గంలో నీవు ఉంచుకొని నీవు ఫాలో చేయి.
2: ఫాలో యువర్ ఇన్నర్ వాయిస్ అండ్ కాన్షియన్స్.
1: అదే కాన్షియన్స్,
2: దట్ ఈస్ కాన్షియన్స్.
1: ఈ కాన్షియన్స్ నువ్వు ఫాలో చేయాలి.
2: ఫాలో యువర్ ఓన్ కాన్షియన్స్.
1: నీకు నీవు సమర్థించుకోవడానికి ప్రయత్నించడం చేతను నిన్ను నీవు ద్రోహం చేసుకున్న వాడు అవుతావు.
2: ఇఫ్ యు గో ఆన్ డిఫెండింగ్ యువర్ సెల్ఫ్,
1: నీలో ఉన్నటువంటి దోషాలను నీవు పూర్తి నిర్మూలం గావించడానికి పూనుకోవాలి.
2: యూ షుడ్ ట్రై టు డిస్ట్రాయ్ ఆల్ యువర్ డిఫెక్ట్స్.
1: నీ దోషాలను సమర్థించుకోవడానికి ప్రయత్నించకూడదు.
2: డూ నాట్ గో ఆన్ డిఫెండింగ్.
1: వాడే మహాద్రోహి
2: అండ్ సచ్
1: అలాంటి వాడి వల్ల దేశం కూడా పాడైపోతుంది.
2: నాట్ ఓన్లీ హిమ్ సెల్ఫ్, ది ఎంటైర్
1: కంట్రీ. అలాంటి వ్యక్తులే అధికంగా కనిపిస్తున్నారు ఈనాడు.
2: టుడే సచ్ పీపుల్ ఆర్ ఓన్లీ సీన్ ఇన్ లార్జ్ నంబర్.
1: విద్యార్థులు,
2: స్టూడెంట్,
1: భావి భారత ఉద్ధారకులు,
2: దీస్ పీపుల్ ఆర్ గోయింగ్ టు
1: దేశం యొక్క సౌభాగ్యాన్ని ఆశించేటువంటి యొక్క వీరులు.
2: These are the heroes
1: who let hudayulani yutti meyandu ee pavitramaina bhavamulu ee naadu abhirudhi kavali.
2: In tender hearts of these students
1: vidyarthulara bhagavat premanu penchukolenatundi oka hrudayamu adi kevalam marubhoomi untundi.
2: A heart which does not have true devotion for
1: daanto pavitramaina mokkalu mattadaniki veele undadu.
2: It is impossible for good saplings to grow in a desert.
1: Kanukane aa prema beejamulu naatukondi.
2: So the seeds of love
1: sahana prasunamulu vikasimpa cheyandi.
2: Let there be patience and such
1: shanti phalamulu samajamuniki andinchandi.
2: Offer the fruit of peace.
1: Meeru kuda shanti jeevitam jarapandi.
2: Live also lives filled with peace.
1: Ante kaani ee swartham cheta aneka mandini badhinchadaniki taginatundi krushi cheyakandi.
2: Do not try to give trouble to others.
1: Neeku neevu baadha padavaddu.
2: Do not trouble yourself also.
1: Nee nunchi itharulu baadha pettavaddu.
2: Do not trouble others also.
1: కనుక ఇదే భక్తులకు తగినటువంటి సరైనటువంటి లక్షణము.
2: దిస్ ఈజ్ ఎ ట్రూ క్యారెక్టరిస్టిక్ ఆఫ్
1: భగవద్గీత. హృదయం ఉంచుకొని
2: కీప్ గాడ్స్ నేమ్.
1: ఏ పని చేసినప్పటికీ అది ప్రేమమయంగానే మారుతుంది.
2: వాట్ ఎవర్ వర్క్ యూ డూ ఇట్ విల్ బి ఫిల్డ్ విత్ లవ్.
1: కనుకనే దైవనామాన్ని నిరంతరం కూడా స్మరిస్తూ చింతిస్తూ దృష్టిని దానిపై నిలిపి జీవితంలో సార్థకంగా గావించుకోండి.
2: చాంట్ ది నేమ్ ఆఫ్ ది లార్డ్ కంటిన్యూస్లీ, రిఫ్లెక్ట్ అండ్ థింక్ ఆఫ్ ద లార్డ్ ఆల్వేస్ and sanctify your life.

0: నిజవెనుకల జ్ఞానము వినయమనయు ఎట్టి గుణమున్నవాడే విద్యార్థియగు.
1: When clouds gather in the sky, in the neighborhood of those clouds, we see that lightning appears. In the same manner, wherever there are educated people gathered, wisdom should appear like lightning appears when clouds gather. Only such man who has these qualities will be entitled to be called an educated person.
0: Vidyarthulara, vidyabodhakulara, vidyabhimanulara. సనాతన భారతీయ సంస్కృతి యందు సర్వోత్తమైనటువంటి మార్గం అనేటువంటిది భారతీయులు విశ్వసించటమే కాకుండా సర్వదేశీయులు కూడా అంగీకరించినటువంటి సత్యం.
1: స్టూడెంట్స్, టీచర్స్, పేట్రన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ప్రమోటర్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, దిస్ ఈస్ ఎ ట్రూత్ విచ్ హెస్ బిన్ యాక్సెప్టెడ్ ఎవ్రీవేర్ that the spiritual path, the path which our ancestors have laid down, is the greatest of all paths, has been accepted all the world over.
0: Kani deeniki intati prasakti raavadaniki kaaranamu vedame deeniki moolam.
1: The main reason for which this path, the spiritual path laid down by our ancestors, has been accepted so widely is the fact that it is supported by our Vedas.
0: Manavudu manavattam nundi digijaraka సర్వజీవుల కంటే ఉన్నతమైనటువంటి యొక్క ఉత్కృష్టమైనటువంటి యొక్క మార్గాన్ని అవలంబించేటువంటి యొక్క నీతిని నియమములను ఈ విద్య యొక్క వేదవిహితమైనటువంటి యొక్క ఉత్కృష్టమైనటువంటి యొక్క ఈ నీతిలో ఇమిడి ఉంటున్నాయి.
1: ఇన్ దిస్ మెథడ్ ది పాత్ విచ్ టేక్స్ అస్ హైయర్ అండ్ హైయర్ విచ్ ఎనేబుల్స్ మ్యాన్ టు రిమైన్ హ్యూమన్ అండ్ నాట్ డిటీరియరేట్ అండ్ బికమ్ ఇన్హ్యూమన్, దిస్ ఈస్ ఇంప్లైడ్ అండ్ ఈస్ కంటైన్డ్ ఇన్ దిస్ పాత్ విచ్ హెస్ బీన్ గివెన్ టు అస్.
0: భారతదేశం నందు ఉన్నటువంటి గురు శిష్యుల యొక్క సంబంధం కానీ, శిష్యులు తమ యొక్క విద్యను గడిపిన తర్వాత వారి స్వగృహములకు అంపేటువంటి సమయంలో గురువులు బోధించేటువంటి యొక్క పవిత్రమైనటువంటి సూత్రులు కాని మరి ఏ దేశమునందు కాని మరి ఏ మతమునందు కాని కానరావు.
1: In Bharat, our country, the kind of relationship that existed between the teacher and the disciple, or the teachings that the teacher gives to the disciple on completion of his education and when he goes home, the significance of these things are not seen anywhere in any other country as they are seen in our own country.
0: Satyam vada, dharmam chera, matru devo bhava, pitru devo bhava, acharya devo bhava, anetunte pavitramaitunte yokka suttulu vidyarthulaku bodhinchi వారికి అనేక ఆది భౌతిక, ఆది దైవిక, ఆధ్యాత్మిక మార్గములందు కూడాను శాంతి శాంతి శాంతి అని ముమ్మారు ఉచ్చరించి వారికి జీవితమంతా కూడాను పూర్ణమైనటువంటి ఆనంద శాంతులతో సమాజం యొక్క ఆదర్శమైనటువంటి జీవితంతో వర్ధిల్లుగాక అనేటువంటి యొక్క ఆశీర్వాదంతో వెనుకు పంపేటువంటి వారు.
1: Our teachers used to send their disciples on completion of their education back to their homes by blessing them and by telling them that they should respect our great sayings, speak the truth and do the right conduct, follow the right conduct, speak the truth, were told to them. They were also told, Matru Devo Bhava, Pitru Devo Bhava, Mother is God, Teacher is God, Father is God. Such good sayings are told to them before they go home. This was what they were doing and this was giving them in this world peace. They would say, Shanti, Shanti, Shanti. Thereby they gave them bliss and peace all through their life.
0: నిజంగా ఈనాడు మనం చదివేటువంటి చదువు భారతీయ చదువ కానేరదు.
1: Truly, the education which we are getting today, can that education be called Indian education, education in the traditions of Bharat? No.
0: ఈనాడు భారతీయ సంస్కృతిని నాశనము గావించేటువంటి మెకాలే స్థాపించినటువంటి యొక్క పద్ధతులను మాత్రమే ఈనాడు పొట్టకూటి నిమిత్తమే ఆచరించేటువంటి మార్గం అనేటువంటి స్పష్టమవుతుంది.
1: Today, it is very clear that the kind of education which we have in this country is only a copy, is a duplicate of what Macaulay at one time established in this country for his own purpose.
0: నిజముగా ధైర్యమును, బలమును, క్రమశిక్షను, త్యాగమును అభ్యసించేటువంటిదే భారతీయ సంస్కృతి, భారతీయ విద్య.
1: truly the education that is characteristic of our country and that is true nature of our country is that which gives you courage, is that which gives you strength, and is that which gives you bliss and happiness.
0: తన కాళ్లపై తాను నిలచగలిగేటువంటి శక్తిని అనుగ్రహింపజేసేటువంటిదే భారతీయ యొక్క విద్య.
1: The education of our country is such that it will enable each individual after education to get the strength by which he can stand on his own legs.
0: అన్యాయ అక్రమ అనాచార అసత్య అధర్మములను ధైర్యంతో ఎదుర్కొనేటువంటి మగ్ధనాన్ని అందించేటువంటి టానిక్ భారతీయ విద్య.
1: Our education is the tonic which gives you the strength and courage by which to meet injustice, by which to meet bad things, and by which to meet and face the world.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి భారతీయ విద్యను ఈనాడు మనం కోల్పోయి పరవిద్యలను అభ్యసింపజేయడానికి మనం అనురక్తిగా అరులు జాచుతూ వస్తున్నటువంటి ఈ పరిస్థితిలో భారతీయ యొక్క అభివృద్ధి ఔన్నత్యము భారతీయ సంస్కృతిని మనం ఏ రీతిగా నిలబెట్టడానికి వీలవుతుంది.
1: We have today forgotten this sacred education and the principles underlying our own inherent sacred education. We are showing great encouragement and love for education which has been borrowed and brought from outside and implanted in this country. Under those conditions, how can the prosperity, how can the growth of this country be assured and achieved by people who are educated in this manner?
0: Velaka vela rupayalu ధారబోసి ఆస్తిపాస్తులను అమ్మి కేవలము డిగ్రీ అనేటువంటి భిక్షాపాత్రను చేతబట్టి గడప గడపకు కూడా ఉద్యోగం ఉద్యోగం అనేటువంటి బిచ్చనెత్తేటువంటి హీనులుగా యువకులను తయారు చేసేటువంటి విద్య మన భారతీయ విద్య కానేరదు.
1: That education which makes you sell your property, go and spend thousands of rupees and in the end get degrees which are only begging bowls, which make you go from door to door with the help of this begging bowl and ask for a livelihood, that kind of education can never become the Indian education.
0: నవ్వుతూ జీవితాన్ని భారత మాతకు త్యాగం చేసి కేవలం ఒక ధైర్య సాహసములతో జీవితాన్ని గడుపుతూ కేవలం వజ్ర సంకల్పులైనటువంటి యువకులు ఈనాడు తయారు అయినప్పుడే ఇది భావి భారత మనము నిత్య కళ్యాణ పచ్చం చూడడంతో మన భారతదేశాన్ని అనాది భారతీయమైనటువంటి ధర్మాన్ని మనం అనుభవించుకోవడానికి అవకాశం ఉంటుంటాయి.
1: It is only when our young people can be turned out into students who are happy, who are smiling, and who can face life with courage, and who can sacrifice for the sake of the prosperity of their own country, then we can resuscitate the glory of this country. With the help of such students, we can re-establish our traditions and bring back our country to the initial glory it had.
0: నిజముగా మనం యోచించినప్పుడు భారతదేశం యొక్క భవిష్యత్తుకు తారక మంత్రము రాజకీయం కానేరదు. కేవలం బాంబులు కాదు, తుపాకులు కాదు, ప్రజల యొక్క హృదయాల్లో కరుణగట్టినటువంటి యొక్క త్యాగము దేశాభిమానము క్రమశిక్షణ ఈ మూడే మన భారతదేశానికి ఆదర్శమైనటువంటి యొక్క శ్రీరామ రక్ష.
1: Truly, if we give some thought to this matter, we will come to the conclusion that for the future and the happiness and prosperity of this country, the reason can never be the politics or the political situation. That also makes it clear that our weapons or our strength or our bombs can never secure for us the future of this country. But the future of this country can be secured by the people, by their sacrifice, and by the discipline which they will show, and by the patriotic feelings which they can show.
0: వేదవిహితమైనటువంటి ధర్మములు యందు విశ్వాసము దేశము యొక్క అభివృద్ధిని ఆశించేటువంటి యొక్క ప్రజలు ఈనాడు అభివృద్ధి కావాలి.
1: People who have faith in the Vedas, who have belief in what the Vedas have given to us as the ultimate truth, and who can sacrifice for the country, such people should become larger and larger in number today.
0: కేవలం లౌకిక భోగ భాగములు యందు భాగ్యములు యందు ఆధారపట్టి ఉండినంత మాత్రం మన జీవితము ఒక సౌభాగ్యమైన జీవితంగా రూపొందుతున్నటువంటి విశ్వాసము ఇది మూఢ విశ్వాసము.
1: ఇఫ్ వన్ థింగ్స్ దట్ బై గోయింగ్ ఆఫ్టర్ మెటీరియల్ ప్లెజర్స్ అండ్ అక్వైరింగ్ వెల్త్ అండ్ లివింగ్ ఇన్ ఎ మెటీరియల్ వరల్డ్ విల్ బ్రింగ్ ప్రాస్పెరిటీ టు అస్ అండ్ టు ది కంట్రీ, దట్ కైండ్ ఆఫ్ బిలీఫ్ ఇస్ ఎ వెరీ ఫూలిష్ బిలీఫ్.
0: కేవలం ఐహిక భావములు ఎందు ఆశ ఉండినంత కాలము మనకు శాంతి అనేటువంటిది లభించదు, సుఖం అనేటువంటిది మనకు దక్కదు.
1: So long as we run after material pleasures, worldly ideas and worldly pleasures, we can never have bliss and true happiness.
0: ప్రతి మానవుడు కూడాను త్యాగానికి పూనుకోవాలి, స్వార్థాన్ని విసర్జించాలి, స్వస్తి చెప్పాలి, ఈ దుర్గుణమైనటువంటి దుర్బుద్ధులకు దుమ్ము కొట్టాలి. ఆనాడే మన భారతదేశము పవిత్రమైనటువంటి దేశంగా రూపొందుతూ యావత్ దేశములకంతా కూడాను నాయకత్వాన్ని వహిస్తుంది.
1: Every man, every individual must be prepared to sacrifice, must be prepared to set aside selfishness. Selfish ideas must be given up. All bad qualities should be given up. It is only then, by your sacrifice, will this country become prosperous.
0: పవిత్రమైనటువంటి యొక్క నీతి నిజాయితీలు మన భారతదేశం నందు ఈనాడు దూరమై ఉన్నదనేటువంటి దానికి మూల కారణం ఏమిటి?
1: What is the reason for truth and for morality being distant from us today in this country? These are sacred qualities. Why are they distant from us in this country today?
0: Durbuddhula talalu, durulu vine chevulu, vanchichuche kanulu, vanchitamunu chittamu, vanchinche manasu, ee vyaktulu chudagane nyayam ikka petukadanna.
1: When your head is full of bad ideas, when your ears want to listen to bad things, when your eyes want to see bad things, and when you're always thinking of bad things, how can there be any place left for good qualities and for justice to remain and thrive?
0: Inte kaadu taamu cheyakayunna tappu kalugadu kaani varunu chestu chuchi orvaleru.
1: Not only this, if one does not commit a mistake or one does not do a good thing, it does not happen. But if you are jealous and if you do not want to see other persons doing good, then how can good be done at all?
0: Ilanti durgunamulu manulayina peddalu yendu undatam cheta vidyarthulainatunti leta hrudayulainatunti nirmala nischala niswartha hrudayulainatunti ee vidyarthulu yokka chittamulanta kuda nugunu malinya parastu vastunnaru.
1: Such bad qualities, jealousy, hatred and so on, because these bad qualities are exhibited in the elders, the young minds, the tender ideas of young children, students, they are getting besmirched, they are getting poisoned.
0: Meenadu vidyarthulakante kudanu adhyapakula yokka chittalu pavitramainatundi ganu satya jeevitamainatundi ganu dosha rahitamainatundi pravartanalu ganu undinappude vidyarthulu chakkaga abhivruddhi kavatanki avakasam untundi.
1: More than purifying the minds and ideas of young students, today, if we can purify the minds of elder people, of those who are ideals, who are examples, then the students will also get set right. The teachers, if the minds and ideas of teachers are purified, then the young students will also be set right.
0: ఏమీ తెలియనటువంటి ఈ పిల్లలను ఆ యొక్క అధ్యాపకుల యొక్క హస్తం నందు ఉంచినప్పుడు ఈ అధ్యాపకులు వారికి మార్గదర్శకులుగా ఉండేటువంటి యొక్క పవిత్రమైనటువంటి నడవడికలు వారి యందు ఉంటుండాలి.
1: When these innocent children who have not got any set ideas, when they are put in the hands of the teachers, it becomes very necessary that those teachers should be pure, good and serve as examples.
0: అప్పుడే ఈ యొక్క విద్యార్థులు కూడా తగినటువంటి పవిత్రమైనటువంటి ఆదర్శమైనటువంటి జీవితాన్ని కూడా లోకానికి అందించడానికి తగిన అధికారులు అవుతారు.
1: It is only under such circumstances will these students also be trained properly and will themselves become good, useful citizens of the country.
0: ee naati paristhiti manam kontha vicharinchu chuchinappudu bharatadesham yokka pavitrata enta attarugulaku digijari poyindane antundi kodanu manaku artham avutundi.
1: When we give some thought and think